0: This Bharatadesha, this country Bharat, is the home and the treasure house of the Vedas. This is the home where rituals, sacrifices and performances like the yajna, yaga have a symbolic significance and a deep significance. This is again the homeland. This is the elderly mother. This is the age-old lady which has given birth to many avatars down the ages. This again is the land where the essence of character, essence of regulation, essence of regimentation have been given a prime place of importance.
1: Prema Sarupulara.
0: Embodiment of love.
1: Prati Sadhakudu. తన జీవితములో సాధించవలసినటువంటి కార్యములలో ప్రధానమైనటువంటిది భగవత్ ప్రేమ.
0: Embodiments of love. The first and foremost task ahead of a true sadhaka is to strive and secure the love of the Lord.
1: ఒక్క ప్రేమను మనము సాధించితిమా మనము సర్వ సాధన యొక్క తారమును కూడా నువ్వు సాధించిన వారం అవుతావు.
0: ఇఫ్ యు ఆర్ టు సెక్యూర్ జస్ట్ లవ్, యూ వుడ్ హావ్ సెక్యూర్డ్ ఎవ్రీథింగ్ పాసిబుల్.
1: ప్రేమకు పాత్రుడైనటువంటి యొక్క మానవునకు మరొక సాధనలు అవసరం లేదు.
0: వన్ హూస్ బీన్ ది రిసిపియంట్ ఆఫ్ దిస్ లవ్ నీడ్ నాట్ అండర్టేక్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ సాధన.
1: వంట అయ్యేంత వరకే మంట.
0: సో లాంగ్ ఎస్ ద ఫుడ్ ఇస్ కుక్డ్ you have a need for the fire.
1: Vanta purti aina tarvata mantato manaku pani ledu.
0: The moment the food has been cooked, you have no need for the fire.
1: Bhagavat prema anetunti niki patrulainatunti yokka sadhakulaku maroka sadhana anetunti anavasaram.
0: In the same way, those sadhakas who have secured the love of the Lord need undertake, or there is no need for them to undertake any other sadhana.
1: Aithe ee sadhanaku margam emiti?
0: But then, what is the path for this sadhana?
1: Manavunaku rendu vidhamulainatundi yokka bhramula cheta tana jeevitamunu chuttabadukuni tadwara banditagavutunnadu.
0: Man gets deluded on two counts and thereby becomes a slave unto himself.
1: Okati ishtamu, rendavadi aishtamu.
0: One is a liking, the other dislike.
1: ఒకటి ప్రీతి, రెండవది ద్వేషము.
0: వన్ ఈజ్ ఎ ఫాండ్నెస్ ఫర్ సంథింగ్, సెకండ్ ఎ హేట్రెడ్.
1: దీనిని వేదాంతములు శాస్త్రమునందు ద్వంద్వములు అని చెప్పుతూ వచ్చింది.
0: ఇన్ ద వేదస్ ద సేమ్ హాస్ బీన్ టాక్డ్ ఆఫ్ యాజ్ ఎ డ్యువాలిటీ.
1: కవికర్షణ, ఉత్ప్రకర్షణ అని దీనికి రెండు పేర్లు.
0: యు హావ్ టూ అదర్ నేమ్స్ ఫర్ ద సేమ్ థింగ్.
1: కవికర్షణ, విప్రకర్షణ.
0: కవికర్షణ అండ్ విప్రకర్షణ.
1: కవికర్షణ అనగా ఒక్క పదార్థమును మరొక పదార్థము చెంతకు లాగటము.
0: ద ఫస్ట్ వన్ కవికర్షణ మీన్స్ ట్రైంగ్ టు అట్రాక్ట్ సంథింగ్ త్రూ వన్ ఎంటిటీ.
1: విప్రకర్షణ అనగా ఒక పదార్థము మరొక పదార్థము నుండి దూరము కావటం.
0: విప్రకర్షణ ఆన్ ద అదర్ హ్యాండ్ డినోట్స్ ట్రైంగ్ టు రిపెల్ something through one object.
1: Oka padarthamunu maroka padarthamunaku chentaku lagunatuvantidi ee prema.
0: And this love is that which tends to attract something towards itself.
1: Ee prema tattvamune bhakti anukodanu vilistu vacharu.
0: It is this prema or love which has been also called bhakti.
1: Ee vipakashana yendu vyakti kante konni sthayilu adhikamainatuvanti varito చేరినప్పుడు దీనికి స్వాగతమని, నమ్రతమని, గౌరవమని చెప్తూ వచ్చారు.
0: ద ఫస్ట్ వన్ సవికర్షణ ఈజ్ టెండింగ్ టు అట్రాక్ట్ సంథింగ్ టు వన్ సెల్ఫ్.
1: ఈ సవికర్షణ తనకంటే అధికులైనటువంటి వారితో అనుసరించినప్పుడు దీనికి గౌరవమని, నమ్రతమని, స్వాగతమని కూడా చెప్తూ వచ్చారు.
0: when this Savikarshana that is trying to take somebody closer to you, he is directed towards somebody who is much above you, the same thing tends to get known as a sense of respect, a sense of obedience or humility.
1: తనతో సమానమైనటువంటి వారితో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు ఇది స్నేహము అని పిలుస్తూ వచ్చారు.
0: ద సేమ్ సెంటిమెంట్ డైరెక్టెడ్ టువర్డ్ సంబడీ హూస్ ఆన్ ద సేమ్ ఫుటింగ్ యాజ్ యు ఆర్ ఇట్ టెండ్స్ టు బి నోన్ యాజ్ ఫ్రెండ్షిప్.
1: తనకంటే తక్కువ వారితో సంబంధ బాంధవ్యము కల్పించుకున్నప్పుడు దీనికి కరుణ, దయ, కృప అని కూడా పిలుస్తూ వచ్చారు.
0: The same thing when it is directed towards somebody who is below you, then you talk of compassion or mercy or kindness.
1: కాని అన్నింటికంటే ఉత్తమమైనటువంటి స్థాయి యందు అనగా గురుత్వమునందు దైవత్వమునందు ఈ సంబంధ బాంధవ్యము ఏర్పరచుకున్నప్పుడు దీనిని భక్తి అని చెబుతూ వచ్చారు.
0: The same sense of attachment, if it is directed towards someone who is far above you, that is God himself, you talk about it as bhakti.
1: ఈ కవికర్షణ దాని యందు ఒక విధమైనటువంటి సగుణ భక్తి, నిర్గుణ భక్తి అని కూడా రెండుగా విభజిస్తూ వచ్చారు.
0: This సవికర్షణ భక్తి once again can be classified into two, the attributes and the attributeless.
1: ఈ సగుణ భక్తి యందు తిరిగి మూడు భాగములు ఏర్పరుస్తారు.
0: And in that bhakti denoted by the attributes, you have three categories.
1: అవి తామసిక, రాజసిక, సాత్వికమైనటువంటి సగుణ భక్తులు.
0: And these saguna bhakti, the three types are tamasika, rajasika and sattvic.
1: ఈ తామసికం అనేటువంటి భక్తి హింసతో, ఆడంబరముతో, ఒక విధమైనటువంటి యొక్క మచ్చరముతో కూడి ఉంటుంటుంది.
0: This tamasic bhakti is that which is characterized by a sense of exhibitionism, by a sense of injuring others.
1: ఆడంబరము అధికంగా ఉంటుంటుంది.
0: And this exhibitionism has a prominent place.
1: పరులు చూడవలనన్నను, పరులు తన్ను మెచ్చుకునవలనన్నను అతనికి మహాప్రీతి.
0: Such a person tends to attract others' attention, tends to gain the praise of somebody else.
1: అతను చేసేటువంటి సాధనలు అన్ని కూడాను శారీర మానసిక కర్మలతో హింసను కోరి ఉంటాయి.
0: And whatever sadhana he undertakes through the means of this body or through the means of his mind has this distinguishing feature.
1: ఇవన్నీ కూడాను ఒక విధమైనటువంటి మచ్చరముతో కూడి ఉంటుంటాయి.
0: Now this is something which is dotted.
1: కనుక ఇట్టి భక్తి చక్రమైనటువంటి మార్గమును అనుభవించదు, అవలంబించదు.
0: Such a bhakti cannot be called the true type of bhakti.
1: ఇంకా రాజసికమైనటువంటి భక్తి ఇది లౌకిక భోగ భాగములు యందు, భాగ్యములు యందు, కీర్తి యందు, ఐశ్వర్యమునందు దీని అభిలషిస్తుంటారు.
0: And the second type, the rajasic bhakti, tends to go in for worldly charm, worldly wealth, name and fame and authority.
1: ఇది సామాన్యమైనటువంటి మానవులకు ఇది సామాన్యముగానే ఉంటుంటారు.
0: For the ordinary man, this certainly looks to be an ordinary one.
1: కష్టములు తీరవలనని, ఐశ్వర్యము కలుగవలనని, కీర్తి మర్యాదలు సంపాదించుకునవలనని ఇవన్నీ కూడాను సామాన్య మానవుని యందు ఉన్నటువంటి అవిష్టములే.
0: Now it is common practice that we observe in man of today that he tends to secure a name for himself, some money for his well-being.
1: ఇది కూడాను సరియైనటువంటి భక్తి కానేరదు.
0: But then this again is not the true type of bhakti.
1: ఇది రాజసికమైన భక్తి.
0: This is a rajasic bhakti.
1: ఇంకా సాత్వికమైనటువంటి భక్తి తన యొక్క పాపములను పరిహారం చేసుకునేవారని, తాను ఒక విధమైనటువంటి భగవత్ అనుగ్రహానికి పాత్రుడు కావాలనని, శాస్త్ర ప్రమాణములను అనుసరించవరనని తాను అభిలషిస్తుంటాడు.
0: The sattvic bhakti, on the other hand, makes an effort to put an end to one's sins, to secure the grace of the Lord, to get in tune with the age-old truth.
1: ఇది కూడాను ద్వంద్వముతో చేరినటువంటిది.
0: This also has an element of duality in it.
1: కేవలం శాస్త్రమును మాత్రమే అనుసరించాలని అనుకోవటం ఇది కూడాను ఒక విధమైనటువంటి భ్రాంతియే.
0: It's also an illusion to feel that you want to follow the truths contained in the Shastra.
1: పాపములు పరిహారం చేసుకోవాలని అనుకోవటం కూడాను ఒక భ్రాంతియే.
0: ఇట్ అగైన్ ఇస్ అన్ ఇల్యూజన్ ఫర్ యూ టు ఫీల్ దట్ యూ లైక్ టు పుట్ అన్ ఎండ్ టు యువర్ సిన్.
1: అనుగ్రహమునకే పాత్రుడైన ఈ గ్రహములో మనం ఏం చేయగలం?
0: ఇఫ్ యూ ఆర్ టు సెక్యూర్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ వాట్ కెన్ దీస్ పాసిబ్లీ డూ టు యూ?
1: కానీ ఇది పరాభక్తికి సంబంధము కాదు.
0: సో దిస్ యాటిట్యూడ్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఈస్ ట్యూన్డ్ ఇన్ టు ది అదర్ ఆస్పెక్ట్.
1: పరాభక్తి యందు పరిపూర్ణ శరణాగతి ఉంటుంటుంది.
0: Because in this adhabhakti, the parabhakti, the element of surrender is an essential feature.
1: Balichakravarti Vamanaku sarvasvamunu darabosadu.
0: Emperor Bali gave his all to Vamana.
1: Idi kevalam ahankara roopam kaadu.
0: This is not a case of ego.
1: Adambara pradarshanam kaadu.
0: Nor is it a case of exhibitionism.
1: Atmananda nimittamu తాను అర్పితము గావించుకున్నాడు.
0: He surrendered, he offered everything for the sake of his own bliss, his sense of happiness.
1: దీనిని శరణాగతి అని కూడా నువ్వు చెప్తూ వచ్చారు.
0: This is what has been called surrender.
1: ఈ శరణాగతి తత్వమునందు దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వము ఏకత్వం అవుతుంది.
0: In this act of surrender, you find that your divine nature of the Atma is an intermingling factor.
1: ఇట్టి భక్తి అందు కొన్ని విధములైనటువంటి నవవిధ మార్గములను అనుసరిస్తూ వచ్చారు.
0: ఇన్ ద సచ్ ఎ టైప్ ఆఫ్ భక్తి దేర్ ఆర్ 9 డిస్టింక్టివ్ కేటగిరీస్.
1: కానీ మరికొంతమంది మంత్రస్థులైనటువంటి వారు దేహం యొక్క అవయవములతో, కరచరణాది అవయవములతో, స్తోత్రములతో, నేత్రములతో దైవార్పితము గావించి సార్థకతను అందుతూ వచ్చారు.
0: బట్ దెన్ దోస్ హూ హావ్ రియలైజ్డ్ ది ఎఫికసీస్ ఆఫ్ ద మంత్రస్, హూ హావ్ సీన్ the form of the Lord through the mantras, have in various ways, through the medium of their eyes, through the medium of their ears, through the medium of their hands, been able to secure the grace of the Lord.
1: ఏది చేసినా, ఏది చూసినా, ఏది విన్నా, ఏది తలచినా, అన్ని కూడాను దైవత్వము యొక్క తత్వమే అని వారు భావిస్తూ వచ్చారు.
0: Whatever they see, whatever they would hear, whatever they would speak, they know that it is nothing but
1: తన చేతులతో చేసేటువంటి సర్వ కర్మలు కూడాను దైవ సేవలుగా భావిస్తూ వచ్చారు. తాను ఎక్కడికి ప్రయాణమైన కూడాను దైవ ప్రదక్షిణగా విశ్వసిస్తూ వచ్చారు. తన కన్నును నిరంతరము కూడాను దైవము యొక్క స్వరూపముని దర్శిస్తూ ఉండేటువంటి
0: వారు.
1: తన స్తోత్రములు నిరంతరం కూడాను దైవం యొక్క గుణగణములు మాత్రమే వింటూ ఉండేటువంటి వారు.
0: దే వుడ్ కాన్స్టెంట్లీ హియర్ ది అట్రిబ్యూట్స్ అండ్ ది ఛార్మ్స్ ఆఫ్ ది లార్డ్.
1: కనుక ఏతావాత మానవుని యొక్క సర్వాంగములు కూడాను దైవార్పితము గావించేటువంటి యొక్క స్థితి యందు ఉండటమే ఉన్నత పరాభక్తి యొక్క లక్షణము.
0: సో ఆల్ సెడ్ అండ్ డన్ ది ట్రూ డిస్టింక్టివ్ ఫీచర్ ఆఫ్ దిస్ పరాభక్తి ఇస్ దట్ కాన్స్టెంట్లీ ఎవ్రీ సెకండ్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్ through all these senses at your command you should be constantly immersed in the thoughts of the Lord.
1: కాని ఈనాటి భక్తి జపత్తులయందు యథార్థమైన స్థితి యొక్క అర్థమును గుర్తించుకునలేక ఆడంబరమైన లేక కొన్ని విధములైనటువంటి ప్రచరించేటువంటి యొక్క ప్రదర్శనమైనటువంటి యొక్క కర్మలలో పాల్గొంటున్నారు.
0: But today we have given a new interpretation to this word bhakti. We tend to waste our time in exhibitionism, in going in for things which really do not carry us far.
1: మనసు యొక్క మాలిన్యమును తుడుచుట శరీరమునకు పది పర్యాయములు స్నానము చేసినప్పటికీ తాను మలినుడే కాని పరిశుద్ధుడు కాదు.
0: A person might take bath any amount of time, but if it does not purify his mind, he remains dirty and filthy to the extreme.
1: ముక్క ఎన్ని పర్యాయములు మూతి చుట్టూ చిప్పినప్పటికీ అది లోపల పోయినప్పుడే ఆకలి తీరుతుంది, కానీ చుట్టినంత మాత్రం ఆకలి తీరదు.
0: A handful of food when it is taken, and when it is taken round and round the mouth, can never be partaken by the body. It's only when you hand it to the mouth as such that you can partake of the food.
1: అదే విధముగానే మనం ఎన్ని విధములైనటువంటి పాశ్చ కర్మలు ఆచరించినప్పటికీ ఇది అర్పితమనేటువంటి భావమే జరగకుండా ఇవన్నీ కూడా నిరర్థకం అవుతుంది.
0: ఇన్ ద సేమ్
1: అభిష్టములు నెరవేరకుండా పోతుంది.
0: ఇన్ ద సేమ్ మేనర్ వాట్ ఎవర్ యూ డూ ఇన్ ద ఎక్స్టర్నల్ ఫీల్డ్ without that sense of purpose, without that sense of sincerity, all of them would be frittered away.
1: Aithe mari oka unnatamaina sthananni kudanu manam vicharinchali.
0: But then we should also think of a higher goal.
1: Prakruti ante kudanu దివ్యత్వమైనటువంటి యొక్క దైవ స్వరూపమని భావించటము మరింత ఉత్తమమైనటువంటిది.
0: ఇట్ ఈస్ సర్టన్లీ ఎ లాఫ్టీ ఐడియా టు ఫీల్ దట్ ద నేచర్ అరౌండ్ అస్ ఇస్ ఎ విజిబుల్ మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: ఈ ప్రకృతి విషయంలో కూడాను మూడు విధములైనటువంటి వాదనలు ప్రారంభమయ్యాయి.
0: Now also in relation to this nature, there are three distinctive types of arguments advanced.
1: మొదటిది ఆరంభవాదనా అని.
0: The first is called ఆరంభవాదనా.
1: రెండవది పరిణామవాదము.
0: The second is called పరిణామ.
1: మూడవది వివక్తివాదము.
0: The third is called నివృత్తివాదం.
1: మొదలు ఆరంభవాదం అనేటువంటిది మనము విచారించాలి.
0: We should first spend some time on the first of these, ఆరంభవాదన.
1: అనగా పరమాణువుల యొక్క చేరిక చేత, ఇది ఉపాదానమైనటువంటి యొక్క పదార్థముల చేత దైవము ఈ జగత్తును సృష్టించాడు అని వీరి వాదము.
0: What they argue is, the first category people, a conglomeration of atoms gives you all the material objects around you, and God has created this for a certain purpose.
1: పరమాణువు మొదలైనటువంటి యొక్క ఉపాదాన కారణములను తాను ఆధారము చేసుకుని ఈ జగత్తునకు ఒక రూపమును కల్పించాడు అని.
0: He makes the atoms and the subatomic particles as a basis proper and gives a definite shape to the world around us.
1: పరమాణువే లేకుండా సృష్టికి ఏ విధమైనటువంటి యొక్క అవకాశము ఉండదు.
0: But for these sub-microscopic entities, the creation cannot come into being.
1: ఈ సృష్టికి ఏదో ఒకటి ఆధారం అనేటువంటిది ఉండాలని వారి వాదము.
0: They say that there ought to be some support and basis for this creation.
1: రెండవది పరిణామవాదము.
0: The second category of people called పరిణామవాదన.
1: అనగా దైవము తన నుండి ఈ జగత్తునంతా కూడాను సృష్టించినాడు అని వీరి వాదము.
0: What they argue is, the Lord has created from himself this creation around us.
1: ఏ విధమనగా ఒక్క బీజమును నేలయందు నాటి దానిని పోషించినప్పుడు అది అనేక కొమ్మలు, రెమ్మలు, ఆకులు, కాయలు, పుష్పములుగా పరిణామం పొందినట్టుగా దైవత్వం నుండి ఈ యొక్క జగత్తు ఈ విధమైనటువంటి గొప్ప పరిణామాలను పొంది ఉన్నదని వారి యొక్క వాదం.
0: They give a simile to illustrate their point. Just as you sow a seed, which in course of time becomes a sapling, a tree, branches, leaves and fruit, what we see here is the seed in course of time has undergone a transformation into various things. In the same manner, God also starts with one entity and you have the various things coming into being.
1: దైవమే ఈ ఒక్క విత్తనమని,
0: that God is the seed proper.
1: ఇందు నుండి సంకల్పములు అనేటువంటిది కొమ్మలు రెమ్మలుగా బయలుదేరినవని,
0: that his ideas, his thoughts are these branches and twigs.
1: ఇందులో మమకార అభిమానములు అనేటువంటి ఫలపుష్పములు పుట్టినవని,
0: that you have the flower and the fruit in the form of mamakara and abhimana.
1: ఏ కోహం బహుశ్యాం అనేటువంటి యొక్క అంతరాత్మలకు దీని సరి అయిన స్వరూపాన్ని తీర్చిదిద్దారు.
0: That the one manifest as the many is shown in this case.
1: ఇంకా వివక్తివాదం అనేటువంటిది, ఇది త్రాడు త్రాడుగా ఉండినప్పటికి పాము అని భ్రమించి భయప్రాంతులకు గురి అవుతూ వస్తున్నారు.
0: The third category of people, though the rope is rope, they begin to get frightened that the rope is a snake.
1: అదే విధముగానే దైవము నిరంతరము దైవముగా ఉండినప్పటికి ఇది ఒక విధమైన మాయాశక్తి చేత ప్రకృతిగా భావించి అనేక విధములైనటువంటి యొక్క భ్రాంతులకు లోనవుతున్నారు.
0: God is essentially God, but through this veil of Maya, God shows himself up in the form of this creation, and thereby we are subjected to a sense of suffering.
1: దైవ చైతన్యం అనేటువంటి యొక్క దీని యందు దైవ ఉపాధి అయినటువంటి మాయతత్వముతో ఈ ప్రకృతి స్వరూపము ధరించినదని.
0: The innate spark of divinity, that which moves everything, is the base, and the Maya is what you see around you, this creation.
1: ఈ నిమిత్త కారణమైనటువంటిది ఈ చైతన్యము.
0: దాట్ విచ్ ఈస్ ద బేసిస్ ఈస్ ద లైఫ్ ఫోర్స్.
1: ఉపాదాన కారణమైనటువంటిది ఈ జగత్తు.
0: అండ్ వాట్ యు సీ ద స్ట్రక్చర్ అబౌవ్ ఈస్ దిస్ జగత్.
1: అయితే రెండు అవినాభావ సంబంధమే.
0: బట్ దెన్ దేర్ ఇస్ ఎ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ.
1: కానీ ఉపాదాన కారణం అనేటువంటిది భ్రాంతికి గురి అవుతున్నది.
0: బట్ వాట్ యు సీ అరౌండ్ యూ టెన్స్ టు థ్రో యూ ఇన్ ఎ సెన్స్ ఆఫ్ డెల్యూజన్.
1: ఈ ఉపాదాన కారణమైనటువంటి స్వరూపమునకు మూలాధారమైనటువంటి యొక్క నిమిత్త కారణమైనటువంటి చైతన్యమే లేకుండా ఉపాదాన కారణమే స్వరూపించదు.
0: Now what you see around you has certainly got a strong basis or a foundation. But for the foundation, you cannot have what you are seeing around you.
1: సమస్త జగత్తు అంతయి కూడాను చైతన్యమైనటువంటి యొక్క దైవత్వం.
0: The life force.
1: ఉపాదాన కారణమైనటువంటిది ఈ జగత్తు.
0: And what you see the structure above is this jagat.
1: అయితే రెండు అవినాభావ సంబంధమే.
0: But then there is

0: ఇన్హెరెంట్ అండ్ లేజెంట్ ఇన్ దెమ్.
1: సూదంటి రాయి దగ్గర జడమైనటువంటి పదార్థము ఏ విధముగా చెదించుతున్నదో అదే విధముగానే దైవత్వం యొక్క చైతన్యమునందు జడమైన ప్రకృతి చెదించుతున్నది.
0: జస్ట్ యాజ్ యు హావ్ ఎన్ ఇనర్ట్ ఆబ్జెక్ట్ బీయింగ్ ఫ్లోన్ ఇన్ టు లైఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ లైఫ్ ఫుల్ వన్, సో ఆల్సో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ దిస్ డివైన్ స్పార్క్ ఆల్ దట్ ఇస్ అరౌండ్ యూ ఇస్ థ్రోన్ ఇన్ టు ఎ స్టేట్ ఆఫ్ యాక్టివిటీ.
1: ఏ తర్వాత దైవత్వము జగత్తు యొక్క అవినాభావ సంబంధాన్ని ఈ విభక్తివాదం అనేటువంటిది నిరూపిస్తూ వచ్చింది.
0: సో ద థర్డ్ కేటగిరీ ఆఫ్ దోస్ హూ ఆర్గ్యూ సే దట్ దేర్ ఇస్ ఎ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ క్రియేషన్.
1: కనుక జగత్ అనగా వేరని దైవమనగా వేరని మనం భావించరాదు.
0: సో వీ షుడ్ నాట్ ఫీల్ దట్ దిస్ జగత్ ఆఫ్ క్రియేషన్ ఇస్ సంథింగ్ అండ్ గాడ్ ఇస్ సంథింగ్ ఎల్స్.
1: ఈచ వాక్యం ఇదం సర్వం, దైవమే సర్వత్రా ఉండేటువంటి యొక్క చైతన్య స్వరూపంగా నిరూపిస్తూ ఉంటుంది.
0: That God exists in the form of this activity that you see around you.
1: I think ee upadana swaroopalainatti manavatvamunaku ee divyatvam arthamayye nimittamai konni vidhamulaitunti yokka nimitta karanamainatti daivatvame oka vidhamaina swaroopane daristhu vastunnadi.
0: But for man who is very much part of this creation around you, in order to make him understand the truth proper, God takes up certain form, who is the basis of it all.
1: దీనిని అవతరణ అవతారము అని చెప్తూ వచ్చారు.
0: This is what has been called as avatarana or avatara.
1: అవతరణ అనగా అవతరించటము అనగా దిగిరావటము అని.
0: Avatarana means coming down.
1: దిగిరావటం అనగా ఎక్కడ నుంచి దిగిరావటం.
0: Where is he coming down from?
1: నిరాకార తత్వమైన స్థానము నుండి నరాకారమైనటువంటి స్థానమునకు దిగిరావటం.
0: కమింగ్ డౌన్ ఫ్రమ్ ఎ ఫార్మ్లెస్ స్టేజ్ టు ఎ ఫార్మ్ఫుల్ వన్.
1: అయితే నిర్గుణ భక్తులు నిరాకార తత్వమునే ప్రధానమైన లక్ష్యమునందు ఉంచుకుందరు.
0: బట్ దోస్ డివోటీస్ హు గో ఇన్ ఫర్ ది అట్రిబ్యూట్లెస్ ఫార్మ్ ఆఫ్ గాడ్ టెండ్ టు ప్లే గ్రేట్ షో బై ద ఫస్ట్ కేటగిరీ, ది ఫార్మ్లెస్ అస్పెక్ట్.
1: సగుణ భక్తులు అనేటువంటి వారు కేవలము సాకారమును ఆధారం చేసుకుని నిరాకార తత్వంలో వారు ప్రవేశిస్తున్నారు.
0: బట్ దోస్ హూ సింగ్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ అట్రిబ్యూట్స్ టేక్ ద ఫార్మ్ యాజ్ ద బేసిస్ అండ్ దెన్ ఫైనల్లీ గో ఆన్ టు ద హయ్యర్ స్టేట్ ఆఫ్.
1: ఈనాడు మానవులు చేసేటువంటి సర్వ సాధనలు కూడాను కేవలము మనస్సునకు సంబంధించినటువంటివి.
0: ఆల్ ది సాధనాస్ అండర్టేకెన్ బై మ్యాన్ ఆఫ్ టుడే రిలేట్ టు ద మైండ్.
1: ఇవన్నీ కూడాను మనవు సృష్టి.
0: ఆల్ దీస్ ఆర్ బోర్న్ ఆఫ్ హిస్ మైండ్.
1: ఈ మనస్సు యొక్క తత్వమును గుర్తించుకున్నప్పుడు ఈ సృష్టి అంతయు శూన్యమవుతుంది.
0: When you can understand the nature of the mind, you can understand the creation around you.
1: ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక విధమైనటువంటి సంబంధ బాంధవ్యములను కల్పించుకుంటారు.
0: Though there is only one and one thing existing, there are many who give different interpretations and meanings.
1: ఏకం సత్తి ప్రభోదావతంతి అని ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక విధములైనటువంటి రూపనామములను తలంచుకుంటూ స్మరించుకుంటూ దానికి నిరూపిస్తూ వస్తుంటారు.
0: Though the one entity is only one and one, there are many who tend to see it in different forms, in a myriad set of forms and attributes.
1: సృష్టిలో ఎట్టి భేదము కూడాను లేదు, కేవలము భేదం ఉన్నదల్లా మానవుని యొక్క దృష్టిలోని.
0: There is absolutely no distinction in the world around you. This distinction is born out of the way you look at things.
1: ఒక్క ఇంటి యజమానుని చూచి కుమారుడు తండ్రి అని తాను ఆ సంబంధాన్ని కలిగి ఉంటాడు.
0: The son in the house addresses the master of the house as father.
1: అదే ఆ యొక్క వ్యక్తి యొక్క భార్యను అడిగినప్పుడు అతను నా భర్త అంటుంది.
0: The same person is addressed by the wife as her husband.
1: ఆ ఇంటిలో ఉండినటువంటి కోడల్నే మనం ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి నా మామ అంటుంది.
0: The daughter-in-law in the house would address him as a father-in-law.
1: ఆ ఇంటి ఎందే ఉండినటువంటి చిన్న బిడ్డను మనం ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి నా తాత అంటుంది.
0: A tiny top in the household would address the same person as grandpa.
1: అదే ఇంటి ఎందు ఉండినటువంటి ఒక ఉత్తరాలను మనం ప్రశ్నించినప్పుడు ఆ బిడ్డ నా బిడ్డ అంటుంది.
0: And if you were to ask a very old person in the house, would regard this as
1: కనుక తల్లి యొక్క దృష్టి అతని పైన కుమారుని యొక్క భావంగా ఉంటుంది.
0: So the son regards him as a son.
1: భార్య యొక్క దృష్టి అదే వ్యక్తి పైన భర్త భావంతో చూస్తుంది.
0: The mother regards as the son, the wife as the husband.
1: కుమారుడు అదే వ్యక్తిని

0: తండ్రి దృష్టితో చూస్తున్నాడు. ఇంతమంది ఇన్ని విధమైనటువంటి దృష్టితో చూసినప్పటికీ వ్యక్తి ఒక్కడే కదా.
1: Now there are different people looking upon the same person in different ways, but the person is the same.
0: అదే విధముగానే దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము ఒక్కటే అయినప్పటికీ భక్తుల యొక్క భావములను అనుసరించి వారి దృష్టిని మార్చుకుని సంబంధ బాంధవ్యమంటే దీనిని అనుభవిస్తూ వస్తున్నారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ గాడ్ ఈస్ వన్ అండ్ ఓన్లీ వన్ అండ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎసెన్స్ ఆఫ్ డివినిటీ బట్ కీపింగ్ ఇన్ ట్యూన్ విత్ ద వే వన్ లుక్స్ అట్ హిమ్ హీ షోస్ హింసెల్ఫ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్ డిఫరెంట్ నేమ్.
0: ఈ విధముగానే అనాది కాలము నుండి కూడాను దైవత్వాన్ని భిన్నముగా భావించి తమ యొక్క అభిష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై ఆకారములు కల్పించి ఆనంద నిమిత్తమై అతనితో ఈ విధమైన మానసిక సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
1: దిస్ హాస్ బీన్ వాట్ వి సీ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ డౌన్వర్డ్ దట్ పీపుల్ హావ్ బీన్ లుకింగ్ అపాన్ గాడ్ హావ్ బీన్ బిల్డింగ్ అప్ దేర్ ఓన్ బ్రిడ్జెస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ ఫాండ్నెస్ అండ్ లైకింగ్ ఫర్ హిమ్ ఇన్ దేర్ ఓన్ చోజన్ వే.
0: ఇదే విధముగానే మతములు కూడాను ప్రారంభమవుతూ వచ్చాయి.
1: ఇన్ ద సేమ్ మేనర్ ద రిలీజియన్స్ ఆల్సో టుక్ షేప్
0: మన యొక్క ధర్మములు కూడాను దీనిని అనుసరిస్తే వచ్చాయి.
1: ఆల్సో అవర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ ధర్మ
0: కాలానుగుణ్యంగా మారేటువంటి యొక్క ధర్మములను అనుకూలంగా తిట్టిదిద్దుకోవలసినటువంటి యొక్క ధర్మములను కేవలం శాశ్వతమైనటువంటి ధర్మములుగా మనం విశ్వసిస్తూ దీనికి ఒక విధమైనటువంటి బలి అవుతూ వస్తున్నాము.
1: దిస్ ధర్మ విచ్ ఇస్ ఎసెన్షియల్లీ ఎ పర్మనెంట్ ఎంటిటీ విచ్ హస్ అండర్గోన్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్ వీ టెన్ టు ఫీల్ దట్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ థింగ్ థెరబై వి హావ్ సఫర్డ్ ఇన్ ద ప్రాసెస్.
0: మార్పు చెందేటువంటి ఈ జగత్తునందు నిరంతరము ధర్మమే మార్పు చెందకుండా ఇది స్తంభించిపోతుంది.
1: దిస్ వరల్డ్ విచ్ అండర్గోస్ ఎ రాడికల్ చేంజ్ సెకండ్ టు సెకండ్ ఇఫ్ ద ధర్మ ఆల్సో డస్ నాట్ చేంజ్ ఇన్ ట్యూన్ విత్ ద టైమ్స్ ద వరల్డ్
0: దేశకాల పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకుని ధర్మము కూడాను మారవలసి వస్తుంది.
1: ధర్మ ఆల్సో హస్ టు అండర్గో ఎ చేంజ్ కీపింగ్ ఇన్ ట్యూన్ విత్ ద చేంజ్.
0: ఏ స్థానమున ఏ వ్యక్తి ఏ విధమైన కర్మను ఆచరించాలో ఆ వ్యక్తి ఆ స్థానమున ఆ కాలమున ఆ కర్మనే అనుభవించాలి.
1: ఈచ్ పర్సన్ ఇస్ గవర్న్ బై అ సర్టన్ సెట్ ఆఫ్ రెగ్యులేషన్ కీపింగ్ ఇన్ ట్యూన్ విత్ ద ప్లేస్ అండ్ ద టైమ్ ఆఫ్ హిస్ రెసిడెన్స్.
0: కనుక దివ్యత్వమైనటువంటి ఒక గమ్యము పవిత్రమైనటువంటి స్థానము ఆదర్శవంతమైనటువంటి ఒక మార్గము ఒక్కటే అయినప్పటికీ మానవులు తమ తమ అభిష్టములను నెరవేర్చుకునే నిమిత్తమై అనుకూలమైనటువంటి మార్గములను అనుసరిస్తూ వస్తున్నారు.
1: Therefore the goal is essentially divine. The goal is sacred and something which is very lofty. But man has chosen to tread different paths to reach the same destination.
0: మతములన్నీయు వేరు మార్గము ఒక్కటే.
1: The faiths or religions could be different but the path is the same.
0: ఈనాడు లోకములో మనము భ్రమించేటువంటి యొక్క బ్రాహ్మణులని క్షత్రియులని శూద్రులని వైశ్యులని ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఎన్నో మనము మతములను మనం సృష్టించుకుని అనేక విధములుగా దీని యొక్క సంబంధ బాంధవ్యములను అనుభవిస్తున్నాము.
1: టుడే వి కేటగరైజ్ ద ఎంటైర్ హ్యూమన్ పాపులేషన్ ఇంటూ బ్రాహ్మిన్స్ క్షత్రియస్ శూద్రస్ వైశ్యస్ అండ్ సో ఆన్ వితౌట్ నోయింగ్ దట్ దీస్ ఆర్ ఆల్ సూపర్ఫిషియల్ డిస్టింక్షన్.
0: అయితే వీరి వీరి భావములు వీరి వీరి ఆశయాలు వీరి వీరి అనుష్ఠానములు ప్రత్యేకముగా ఉండవచ్చును కానీ అనుభవింపబోయేటువంటి దివ్యత్వం ఒక్కటే.
1: ఇట్స్ క్వైట్ లైక్లీ దో దట్ ఈచ్ ఆఫ్ దిస్ కేటగిరీస్ వుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ లుకింగ్ అపాన్ థింగ్స్ బట్ ద ఎండ్ గోల్ ఇస్ ద సేమ్.
0: కనుకనే మతములన్నీ వేరు మార్గము ఒక్కటే. అదే దివ్యమైన మార్గము భక్తి మార్గము.
1: దట్స్ వై ఇట్ హస్ బీన్ సెడ్ దట్ ద రిలీజియన్స్ కుడ్ బి డిఫరెంట్ బట్ ద పాత్ ఇస్ ద సేమ్ దట్ ద పాత్ ఆఫ్ భక్తి.
0: వస్త్ర భేదము వేరు వస్తు ఒకటే.
1: You could have different types of cloth, but cloth as such is the same.
0: ఒకటి ప్యాంట్ అని పిలవచ్చును, మరొక దాన్ని షర్ట్ అని పిలవచ్చును, రెండవది బనీన్ అని పిలవచ్చును, మూడవది కర్చీఫ్ అని పిలవచ్చును. దీని రూపనామములు వేరు వేరుగా ఉన్నది కానీ దీని యొక్క పదార్థం యొక్క తత్వము ప్రతి అనేది ఒక్కటే.
1: You could have cloth in the form of a shirt, in the form of a pant, in the form of a handkerchief, but the basic entity, cotton, is the same.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే.
1: యూ కుడ్ హ్యావ్ డిఫరెంట్ ఆర్నమెంట్స్ బట్ గోల్డ్ ఇస్ ద సేమ్.
0: మనము ధరించేటువంటి యొక్క ఆభరణములు మన అనుకూలము కొలది మనము నిర్మించుకుంటున్నామే కానీ ఈ ఆభరణము యందు అంతర్భూతమైనటువంటి యొక్క బంగారం ఒక్కటే.
1: ద ఆర్నమెంట్ దట్ వి అడోర్న్ అవర్ సెల్ఫ్ విత్ కుడ్ బి బట్ టు suit of convenience, but the basic entity gold is a common factor.
0: పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటి.
1: You could have different complexions of the cow, but the milk they give is the same.
0: నల్ల గోవు అని నల్ల పాలు ఏమైనా ఇస్తున్నదా?
1: If you look at a dark black cow, do you expect to get black milk?
0: తెల్ల గోవు అని తెల్ల పాలు అందిస్తున్నదా?
1: Or a white cow, would it give you white milk?
0: లేక నలుపు తెలుపు కలిగినటువంటి ఆవు అని నలుపు తెలుపు పాలను అందిస్తున్నదా?
1: Or where you have an intermixture of black and white in the cow's complexion.
0: కాదు, అన్నింటి పాలు యొక్క రంగు ఒక్కటే.
1: No, the color of the milk is the same.
0: పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటి.
1: The
0: జీవ జంతువు వేరు, జీవుడు ఒక్కడే.
1: The colors of the cows may be different, but the milk is the same.
0: జాతి నీతులు వేరు, జన్మం ఒకటే.
1: The different life forms could be different, but jiva is the same. You could have different categories of people, but essentially the nature is the same.
0: తెలియనేకను మానవులు తెలివి తప్పి బ్రతుకు కోసము బహుబాధపడుతుడై.
1: He doesn't know this, and he leads himself astray and suffers in the process.
0: ఈ బ్రతుకు నిమిత్తమై ఈ విధమైన మార్గములను మనం అవలంబిస్తున్నామే కాని నిజమైనటువంటి యొక్క ఆత్మానందమును అనుభవించేటువంటి బ్రతుకునకు ఇవి ఏమాత్రం కూడా అడ్డు తగలవు.
1: For the sake of eking out a livelihood, we undertake such paths, but they do not take us any far.
0: కనుక సర్వుల యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వము ఒక్కటే అనేటువంటి తత్వాన్ని మనం ఏనాడు గుర్తించుమో ఆనాడే మనము ధన్యులమవుతాం.
1: It's only on that day when we recognize the truth that all that exists in all is essentially the same entity, would we be seeking a sense of fulfillment in our life.
0: కనుకనే అనాది కాలము నుండి ఈ భక్తి ప్రపత్తుల యొక్క తత్వములను అనేక విధములుగా జగత్తునకు చాటుతూ వస్తూ వచ్చారు.
1: That's why we have this example right from the past ages, where faith and devotion have been showing the man the way.
0: భక్తికి మించినటువంటి యొక్క మార్గము మరొకటి లేదు.
1: There is no path greater than bhakti.
0: ఈ ప్రేమానుగ్రహములకు పాత్రులైనటువంటి వ్యక్తులు ఎంతటి ధన్యులైనా కావచ్చు.
1: Those who have secured the love and grace of the Lord are certainly very fortunate people, blessed people.
0: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, వందనం, ఆర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం ఉన్నారు. ఈ సేవ అనగా కేవలము దైవమునకు చేసేటువంటి సేవ కాదు.
1: We talk of the 9 types of bhakti, beginning with listening and then singing the name of the Lord, down to the aspect of service. There is no greater form than this sense of service.
0: జగత్తునకు చేసేటువంటి యొక్క సేవని దైవ సేవ.
1: What the service that you undertake for the cause of others is the service to the Lord.
0: అనంతమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం ఆరాధించలేము.
1: You cannot possibly worship God who is infinite.
0: కనుకనే ఈ విశ్వస్వరూపమైనటువంటి యొక్క విరాట స్వరూపాన్ని మనం సేవించడానికి తగిన కృషి చేయాలి.
1: So we must make an endeavor to try and live in this world which is His creation.
0: ఎవరికి సేవ చేసినప్పటికీ దైవ సేవగానే భావించాలి.
1: The service that we do to anyone is a service in the form of the Lord.
0: కనుక సేవా మార్గమునందు మనము ప్రవేశించి తద్వారా దైవత్వం యొక్క అనుగ్రహములకు ప్రేమకు పాత్రలు కావటము చాలా సులభం.
1: So plunging ourselves into such constructive activities of service, we should try and secure the grace of the Lord.
0: దైవ ప్రేమ అనేటువంటి దానికి ఒక విధమైనటువంటి హద్దులు లేవు.
1: There are absolutely no limits whatsoever to the love of God.
0: లేక దైవము ఇట్టివాడు అట్టివాడు అని నిర్ణయించేటువంటి అధికారం కూడా ఎవరికి లేదు.
1: Nor does anybody have the right to decide upon God being this or that.
0: కేవలము వారి వారి భ్రాంతులకు వారు గురి అయి కేవలం ఆవేశపూరితమైనటువంటి పలుకులు పలుకుతురు గాని దైవత్వాన్ని నిర్ణయించేటువంటి అధికారము ఎవరికి ఉండదని గుర్తించాలి.
1: It's quite likely that they get carried away by their own sense of feelings and emotions and sentiments and start describing God in various ways, but actually nobody has a right to do so.
0: దైవము ఎట్టి మార్గమునందైనా కూడాను మానవుని అనుగ్రహించడానికి తనకు స్వతంత్రం ఉన్నది.
1: God has the freedom to grace a devotee of His in any manner chosen by Him.
0: దీనినే సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యం అనేటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
1: The same has been categorized into 4 ways. The first is salokya.
0: Salokyam anaga nirantaramu daivam yokka chintana chestu daivam yokka panulanu aacharistu ye karyamulu chesinappudikini daiva karyamuluga bhavinchatamu idi salokya seva.
1: The first aspect of service in the form of this salokya service consists in whatever you do, whatever you see, whatever word you utter, he is in the glory of the Lord.
0: దానిని సాలోక్య. సానగ దైవత్వమునకు సంబంధించినటువంటిది.
1: The word is సాలోక్య. Where sa is associated with God.
0: దైవం యొక్క చింతన తలుపుతూ మనం ఎట్టి కార్యములు చేసినప్పటికీ అవి దైవ కార్యములుగానే రూపొందుతాయి.
1: Thinking constantly of the Lord, whatever you do will certainly become transformed.
0: దీనిని చక్కగా నిరూపిస్తూ వచ్చారు.
1: We have an illustration for this in the Bhagavad Gita.
0: మావను స్మరించుచ నన్ను స్మరిస్తూ నీవు యుద్ధమైన చేయమన్నాడు.
1: Think of me constantly and jump into the battle field.
0: కనుక నీవు భగవత్ భావమును నీ హృదయమునందు చేర్చుకుని నీ హస్తములతో నీ అంగములతో ఎట్టి కార్యములు చేసినప్పటికీ అవి భగవంతునికే చెందుతాయి.
1: సో బై కాన్స్టెంట్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ వాట్ ఎవర్ యు డు వాట్ ఎవర్ యు సే విల్ సర్టెన్లీ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్ అండ్ రీచ్ హిమ్.
0: నీ భావం మాత్రము భగవంతుని పైన లక్ష్యం చేయాలి.
1: బట్ యువర్ థాట్స్ షుడ్ బి కాన్స్టెంట్లీ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: దీనిని సాలోక్యము అన్నారు.
1: దిస్ ఇస్ సాలోక్యం.
0: ఇంకా సారూప్యము.
1: The second is sarupya.
0: Anaga daivattam yokka tattvamunu manam anubhavinchali.
1: That is, we should try to experience the divine nature.
0: Agni nundi velavadinatvanti kanamulu agni yokka gunamule untuntayi.
1: Those sparks which emanate from fire have the characteristics of the fire itself.
0: Agniki ye vidhamuga vedi velutiru unnado ade vidhamugane ee kanamulu kudanu vedi velutiru untuntayi.
1: Just as fire has its characteristic features, shedding of light and burning something, so also the
0: spark. సారూప్యమైనటువంటి తత్వమునందు దైవత్వమునకు ఏ చిత్ సత్ చిత్ ఆనందములు కలవో ఆ వ్యక్తి కూడాను సత్ చిత్ ఆనందములు స్వభావములై ఉంటుంటాయి.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ ఇన్ ది సారూప్య టైప్ ఆఫ్ సర్వీస్ సత్ చిత్ ఆనంద బీయింగ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద లార్డ్ ద పర్సన్ ఆల్సో షుడ్ ఎక్స్పీరియన్స్ దీస్ త్రీ.
0: ప్రతి జీవి కూడాను దైవత్వం నుంచి వెలువడినటువంటి కణముదే.
1: ఎవ్రీ బీయింగ్ He is like a spark emanating from the Lord.
0: కనుక దీనిని సారూప్యము అని కూడా చెప్పుటలో ఒక విధమైనటువంటి అంతరార్థం ఉన్నది.
1: సో దట్ ఇస్ వై దేర్ ఇస్ ఎ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ టు క్లాసిఫై దిస్ యాజ్ సారూప్య.
0: ఇంకా సామీప్యము.
1: ద థర్డ్ ఇస్ కాల్డ్ సామీప్య.
0: అనగా అగ్ని దూరముగా కనిపించుతున్నప్పుడు అగ్ని స్వరూపాన్ని మాత్రమే చూడగలము, కానీ సమీపించినప్పుడు దాని వేడిని వెలుతురును కూడా మనం అందుకోవచ్చు. ఈ విధముగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యముల యొక్క తత్వాన్ని దీనిని బైబుల్ యందు కూడాను ఐ ఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు. చదువది హోలీ గోస్ట్ అన్నారు. ఇవి నాలుగు తత్వములు.
1: సో వి హావ్ సాలోక్య సామీప్య సారూప్య అండ్ ద ఫోర్త్ వే యు మర్జ్ ఇన్ ద బీయింగ్ సాయుధ్య. ద సేమ్ హాజ్ ఆల్సో బీన్ టోల్డ్ టు అస్ by the Bible. I am the messenger of God, first. Then I am the son of God. Third, I and my father are one, and then we have the Holy Ghost.
0: Inka aarya samajamunandu kani leka bharatiya samskrutinandu kani konni vidhamulaitvanti advaitamu dvaitamu vishishta advaitamu yokka tattvanni kudanu nirupistu vacharu.
1: We also have in the form of what we have in our culture అద్వైత ద్వైత అండ్ విశిష్టాద్వైత.
0: ఇవి కూడాను కేవలము ఒక విధమైనటువంటి మానవుని ఆచార నిమిత్తమై అనుకూల నిమిత్తమై అను ఒక విధమైన ఆచరించడానికి సులభమైనటువంటి మార్గం అందించేటువంటి మార్గములే.
1: నౌ దీస్ ఆర్ నథింగ్ బట్ డిఫరెంట్ వేస్ టు షో టు మ్యాన్ టు సూట్ హిస్ కన్వీనియన్స్ అండ్ పర్పస్ ద సెల్ఫ్ సేమ్ డెస్టినేషన్.
0: వీటిని కర్మ ఉపాసన భక్తి జ్ఞానం అని కూడాను చెప్తూ వచ్చారు.
1: The same we have in the form of karma, upasana or bhakti and jnana.
0: దీనికి మరి ఒక సులభమైనటువంటి మార్గాన్ని మనము విచారించినప్పుడు సరిగా అర్థమవుతుంది.
1: Now when we try to understand the true significance of this, we'll be able to appreciate it better.
0: కర్మ మార్గం అనగా కేవలము కాలిబాట వంటి.
1: The karma marga is like the kacha road.
0: కొన్ని శ్రమలకు మనము గురి కావాల్సి వస్తుంది.
1: We certainly have to undergo some hardship.
0: శారీరకంగా కొన్ని దుఃఖములకు కాని అలజడలకు కాని మనం గురి కావాల్సి వస్తుంది.
1: We might come to some physical discomfort.
0: శ్రమ పడవలసి వస్తుంది.
1: We also have to undergo some trouble.
0: భక్తి మార్గం అనగా బండి బాట అని.
1: Now the second one, the bhakti marga, is the path where you can have a cart going.
0: దీనికి ఇంకొక రీతిగా మనం విచారణ చేస్తే కర్మ మార్గము ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అన్నారు.
1: టు లుక్ అట్ ఇట్ ఇన్ అనదర్ వే, కర్మ మార్గ ఇస్ అకిన్ టు ఆర్డినరీ ట్రావెల్ బై ట్రైన్.
0: ఈ ఆర్డినరీ ట్రావెల్ లోపల ట్రైన్ లోపల మనం ప్రయాణం చేసినప్పుడు కొన్ని విధమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతాం.
1: Now when we travel by train, we have to undergo some hardships.
0: ఈ రైలు ఒక స్టేషన్ కు పోయి దింపి అక్కడ నుంచి మనం ఇంకొక రైలును మనం అందుకోవడానికి ప్రయత్నించడము కొంచెం శ్రమ అవుతుంది.
1: Now it's quite likely that during the course of our journey, we may have to change trains at an intermediate station, thereby undergoing some difficulties.
0: అయితే దీనికి రెండవ మార్గం ఏముందంటే ఒక విధమైనటువంటి త్రూ క్యారేజీ అంటారు.
1: Now the second type is the భక్తి మార్గ. You get into the through coach or through carriage.
0: ఈ రైలు నేరుగా పోకపోయినప్పటికి ఈ రైలు లోపల కొన్ని క్యారేజీలు మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంటాయి. అవి తాను దిగటం అక్కర లేకుండా తాను చేరవలసినటువంటి స్టేషన్ కు చేరుస్తుంది.
1: Now the train by itself may not go to the destination which you choose, but the through coach or through carriage will be such that it will be attached to the train going to the destination proper.
0: ఇది కర్మ మార్గం కంటే కొంచెం సులభంగా కనిపిస్తుంది.
1: So this looks to be a little more comfortable than the karma marga.
0: ఇంకా జ్ఞాన మార్గము అనేటువంటిది through train.
1: Now the third one, the జ్ఞాన మార్గ, is the through train itself.
0: మనం కర్మ మార్గంలో పోయేది ట్రైన్ లోపలనే, మనము జ్ఞానం భక్తి మార్గం అనేటువంటిది ట్రైన్ లోపలనే, జ్ఞాన మార్గము ట్రైన్ లోపలనే, మన ప్రయాణం మాత్రము ఒకే విధమైనటువంటి మార్గమును అనుసరిస్తూనే ఉంటున్నాము. కానీ ఈ మధ్యలో కొంతకాలం మాత్రము సుఖము కష్టములకు గురి కావాల్సి వస్తుంది.
1: సో ది కర్మ మార్గ ఇస్ ద ట్రైన్, ద భక్తి మార్గం ఆల్సో ఇస్ ద ట్రైన్, ద జ్ఞాన మార్గం ఆల్సో ఇస్ ద ట్రైన్, బట్ ద డిగ్రీస్ ఆఫ్ కంఫర్ట్ దట్ యు ఎంజాయ్ కీప్ చేంజింగ్ ఫ్రమ్ వన్ పార్ట్.
0: పూర్వమంతా కూడా ట్రైన్ లోపల కూడా ఫస్ట్ క్లాస్ టికెట్, సెకండ్ క్లాస్ టికెట్, థర్డ్ క్లాస్ టికెట్ అని ఉండేటువంటి.
1: ఇన్ ది నాట్ టూ డిస్టెంట్ పాస్ట్ వి హ్యాడ్ దీస్ త్రీ డిఫరెంట్ క్లాసెస్ ఇన్ ద ట్రైన్ జర్నీ.
0: అదే థర్డ్ క్లాస్ టికెట్ ఒక కర్మ మార్గము,
1: ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ క్లాస్.
0: సెకండ్ క్లాస్ టికెట్ ఒక భక్తి మార్గము.
1: ది థర్డ్ క్లాస్ టికెట్ ఇస్ కర్మ, సెకండ్ ఇస్ ది భక్తి మార్గ.
0: ఈ జ్ఞాన మార్గం అనేటువంటిది ఫస్ట్ క్లాస్.
1: అండ్ ద జ్ఞాన మార్గ ఇస్ ద ఫస్ట్ క్లాస్.
0: ఏదో ఫస్ట్ క్లాస్ లోపల పండుకోవచ్చును, చక్కగా నిద్రించవచ్చును, ఫ్యాన్ వేసుకోవచ్చు, ఇంతవరకు మాత్రమే సుఖం ఉంటుంటుంది. కానీ ముక్కు రోజు కూడాను ఒకే స్టేషన్ లో దిగాలి, ఒకే రైలు ఎక్కాలి.
1: Now in the first class compartment, maybe there'll be a few fans operating, giving you that much of relief, a few more comforts. But basically, all the three have to reach the same destination.
0: Manamu prayanamu chese enta varaku konni sukhadukkamulaku manu guri kavachune tappa gamyamu okkate.
1: As long as we travel, we may have to undergo some hardships, but the destination is the same.
0: Kanukane ee bhautikamaina dehamuto ee yokka jagattunandu manam undinanta varaku kodanu కొన్ని సుఖ సంతోషములు అనుభవించుకునే నిమిత్తమై ఈ ఫస్ట్ క్లాస్ టికెట్ కోసమని మనం ప్రాపులాడుతుంటాం.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ ఎండోర్డ్ యాజ్ వి ఆర్ విత్ దిస్ ఫిజికల్ బాడీ, ఫర్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ అరౌండ్ అస్ వి హావ్ టు అండర్టేక్ ఎ జర్నీ ఆఫ్ థాట్, వి హావ్ టు థింక్ ఆఫ్ దిస్ జ్ఞాన మార్గ.
0: కనుక దేహతత్వమునందు ఏమాత్రం కూడా మనము ఒక విధమైన విశిష్టతను మనం చెప్పుకొనక దివ్యత్వమైనటువంటి లక్ష్యమునందు మన మార్గములో పవిత్రమైనటువంటి గమ్యాన్ని చేరడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ నాట్ గెట్ బాగ్ డౌన్ ఫర్ హావింగ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ గివెన్ టు దిస్ బాడీ ఆర్ ఇంపార్టెన్స్ టు ఇట్, ఇన్స్టెడ్ ట్రైంగ్ టు సెక్యూర్ ద హైయెస్ట్ గోల్.
0: ఐహికమునందు కాని ఆగుష్కమునందు కాని కేవలం కొన్ని సుఖములు మాత్రమే అనుభవించవచ్చును, కానీ ఇవి నిజమైనటువంటి సుఖములు కాదు. విషపూరితమైనటువంటి అన్నము.
1: We might certainly experience a degree of comfort either in this world or the world after, but actually they are food, poison food.
0: ఇది అన్నము ఉన్నది, విషము ఉంటుంది.
1: హియర్ యూ హ్యావ్ ఫుడ్, యూ హ్యావ్ పాయిజన్.
0: విషమును చూసినప్పుడు మనం తినటకు భయపడతాం.
1: వెన్ యూ లుక్ ఎట్ ద పాయిజన్ వి డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్.
0: అన్నమును చూసినప్పుడు ఆరగించాలని ఆశపడతాం.
1: వెన్ యూ లుక్ ఎట్ ద ఫుడ్ ప్రాపర్ వి హ్యావ్ ఎ డిజైర్ టు పార్టేక్ ఆఫ్ ఇట్.
0: కనుక మనం ఐహికమునందు కానీ ఆముచుకు అనేటువంటి స్వత్వమునందు కానీ శాశ్వతమైనటువంటి సుఖంలో మనకు చిక్కవు.
1: సో either in this world or the world after in heaven as we call it,
0: tine chine punye matya lokam visanti annaru,
1: we cannot seek happiness which is permanent. That which is basically
0: manamu chesinatvanti punyamu enta varaku unduno anta varaku maatrame manaku sugam untuntai.
1: We tend to experience comfort to the extent that we have performed some good deeds.
0: ee punyamunu chirinchina tirigi matya lokamlo raavalsi vastundi.
1: The moment these good deeds have exhausted themselves or the efficacy, we come back to the first
0: కనుక ఈ కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు నిందలకు నిష్ఠూరములకు మనం ఏమాత్రం కూడా లెక్క చేయక దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందేటువంటి దీంట్లో ఆత్మార్పణ బుద్ధిని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: సో వీ షుడ్ నాట్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్లీటింగ్ థింగ్స్ దట్ వి ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్, ఎ సెన్స్ ఆఫ్ జాయ్, ఎ సెన్స్ ఆఫ్ డిస్ట్రెస్, సెన్స్ ఆఫ్ రిడిక్యూల్, బీయింగ్ క్రిటిసైజ్డ్. ఇన్స్టెడ్ స్ట్రైవ్ ఆన్ సీజ్లెస్లీ టు రీచ్ ది ఆత్మ స్టేజ్.
0: శరీర మానసిక ఆధ్యాత్మిక శక్తులన్నీ కూడాను సేవాతత్వంలో ఇమిడ్చి తద్వారా దైవ సేవగా భావించి మన జీవితమును సార్థకం చేసుకోవాలి.
1: ఆల్ ద ఫ్యాకల్టీస్ అట్ అవర్ డిస్పోజల్ ఇన్ ద ఫిజికల్ అండ్ ద మెంటల్ ప్లేన్స్ షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ అండ్ దేర్బై రీచ్ గాడ్.
0: మనసు మాట క్రియలు మనిషికి ఒకటైన
1: ద థాట్ ద వర్డ్ అండ్ ద డీడ్ ఇఫ్ దీస్ వర్డ్స్ బి ద సేమ్ ఫర్ మ్యాన్
0: ఇది దివ్యమైన మానవత్వము.
1: దిస్ ఈజ్ ద హైయెస్ట్ ఫామ్ ఆఫ్ వన్స్ లైఫ్.
0: ఈ మూడింటి ద్వారా కూడాను మనం సమాజ సేవలో పాల్గొనాలి.
1: It is through these three that we should plunge into service of society.
0: Prema swarupulara swami puttina dinam ani puttina dinam ani aneka mandi protestant islam mojani veerandaru dagariki vachi happy birthday annaru.
1: Embodiments of love saying that this swami's birthday, many people like Charles Spence, Hislop, Ojaki came close to Swami and said, happy
0: ఇంకా అనేక మంది దూరం నుంచి కూడాను హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఇది ఒక విధమైనటువంటి యొక్క ప్రాంతిగా వారు భావించి లేదా ప్రీతిగా వారు విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క పలుకులు పలుకుతుంటారు.
1: అండ్ దెన్ మెనీ అదర్స్ అట్ ఎ డిస్టెన్స్ వర్ ఆల్సో సేయింగ్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు గివ్ జాయ్ టు దేర్ ఓన్ సెన్స్ ఆఫ్ ఫీలింగ్.
0: నేను చెప్తుంటాను హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ చెప్పండి. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంటాను, నాకు చెప్పనక్కర్లేదు.
1: ఐ ఆల్వేస్ టెల్ యూ దాట్ టు దాట్ పర్సన్ హూ డస్ నాట్ ఎంజాయ్ హ్యాపీనెస్ గో అండ్ టెల్ హిమ్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ బి యువర్
0: బర్త్డే. బర్త్డే అనగా కేవలము ఈ పాంచభౌతికమైనటువంటి దేహములకు మాత్రమే బర్త్డే మనం చేసుకుంటున్నాము. ఇది జడమైనటువంటిది.
1: But I am happy every second.
0: ఇది ఏ నాటికైనా కూడా శాశ్వతమైనటువంటి కావు.
1: We talk of birthday, but birthday is something related to.
0: ఇవన్నీ కూడా ఏదో కొన్ని విధమైనటువంటి యొక్క సంకల్పములు పూర్తి చేసుకునేంత వరకు ఇవి ఒక విధమైనటువంటి ఉపాధులుగా భావించి పనిముట్లుగా విశ్వసించి తద్వారా మనము కార్యక్రమంలో పాల్గొంటున్నాం.
1: The body has no permanent existence, and all that is endowed into the body has to be used so that we do some activity.
0: నిజముగా పుట్టినందుకు మనము ఈ జగత్తునందు ఒక సార్థకమైనటువంటి కార్యమును మనం సాధించాలి.
1: Having been born, we should try and see that in this world before we die, we do something which is sacred and ennobling.
0: ఈ బర్త్డే స్వామికి ఇవ్వవలసినటువంటి యొక్క కానుక ఏమిటి అనేటువంటి విచారించాలి.
1: You must also ask yourself the question, what is the birthday gift that I can possibly offer?
0: తోటి మానవులను ప్రేమించి వారి పాదల యందు మీరు భాగమును వహించి వారికి సరి అయిన సేవలు ఆచరించినప్పుడే స్వామికి ఒక విధమైనటువంటి సరి అయిన కానుక ఇచ్చినట్టుగా ఉంటుంటాడు.
1: లవ్ యువర్ ఫెలో మెన్, షేర్ ఇన్ దేర్ డిస్ట్రెస్ అండ్ గ్రీవెన్సెస్, డూ సమ్ గుడ్ ఫర్ దెమ్, దట్ ఈస్ ద ట్రూ గిఫ్ట్ విచ్ యు కెన్ గివ్ టు స్వామి.
0: స్వామి కోరేటువంటి కానుక అది ఒక్కటే.
1: దిస్ ఈస్ ద గిఫ్ట్, దిస్ ఈస్ ద ఓన్లీ
0: నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క ప్రేమను పరమాత్మనికి ప్రజెంట్ గా అందించాలి.
1: దిస్ ఈస్ ద ఓన్లీ గిఫ్ట్ దట్ స్వామి వాంట్స్. Try and give him that love which is serene, pure and unsullied.
0: Oka chinna udaharanam,
1: a small example.
0: Ee jagatanta kudanu oka vidhamainatundi oka camp vante.
1: This world is like a camp.
0: Indulo loka kalyanamu aneetundi jarugutundadi.
1: In this camp, in this world, you have activities towards the welfare.
0: Idi oka karma kshetram.
1: This is the field of activity.
0: Ee kshetramulandu కొన్ని విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి కార్యములే కళ్యాణములుగా ఉంటుంటాయి.
1: అండ్ ఆల్ ద గుడ్ థింగ్స్ దట్ ఆర్ అండర్టేకెన్ ఆర్ ద సేక్రెడ్ వన్స్.
0: ఈ కళ్యాణములో మన యొక్క కార్యమును గావించుకునే నిమిత్తమై కాయమనేటువంటి పాత్రను యజమానుడైనటువంటి భగవంతుని దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం.
1: ఇన్ ఆర్డర్ టు డూ దిస్ వీ గో టు ద లార్డ్ హూ ఇస్ అవర్ మాస్టర్ అండ్ సీక్ ఫ్రమ్ హిమ్ దీస్ బాడీస్ ఆఫ్ ఆర్.
0: ఈ లౌకిక జగత్తునందు కూడాను కొంతమంది మధ్యతరగతి వారు పెళ్లిళ్లు జరిగే సమయంలో వారికి కొన్ని పాత్రలు అవసరమయ్యి శ్రీమంతులు ఇంటికి పోయి పాత్రలు తెచ్చుకుంటుంటారు.
1: Even in our day-to-day world, we notice that some middle-class people who can't afford go to the wealthy ones for the sake of the performance of their daughter's marriage and ask for some vessel.
0: తెచ్చుకున్నటువంటి పాత్రను మన పని పూర్తి అయిన తర్వాత దానిని చక్కగా శుభ్రపరిచి మనం ఏ రకంగా మనం తెచ్చుకున్నామో ఆ విధంగానే ఆ యజమానుడు ఇచ్చినప్పుడు ఆ యజమానుడు సంతోషిస్తాడు.
1: Once the vessels are taken, you make full use of them, and after the purpose has been fulfilled, clean them thoroughly and then return them to their
0: అట్టు కాకుండా మనం తెచ్చుకున్నటువంటి పాత్రను శుద్ధం చేయకుండా చిల్లులు వచ్చి శిథిలమైనటువంటి స్థితిలో తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యజమానుడు కోపపట్టమే కాకుండా మరొక పర్యాయము దీన్ని సరైన రీతిగా మనం విశ్వసించదు.
1: You don't do this. Instead, return the vessels in the form where they have holes, where they have lost all their shape. You would only receive the anger of the owner who would send you back.
0: ప్రత్యేకమైనటువంటి ఈ పాత్రలన్నీ కూడాను దైవత్వం నుంచి మన కార్య నిమిత్తమై మనం అందుకుని వస్తున్నాం.
1: So in the same manner, these bodies have been received from us by God, from God, and we have to use them for a certain purpose.
0: ఈ జగత్తులో మనం చేయవలసినటువంటి పనులు, చూడవలసినటువంటి దృశ్యములు, అనుభవించవలసినటువంటి ఆనందములు పూర్తి అయిన తర్వాత ఈ పాత్రను నిర్మలముగా, నిశ్చలముగా, నిస్వార్థమైనటువంటి రీతిగా దైవానికి అర్పితం గావించుకున్నప్పుడు దైవం అనుగ్రహాన్ని కూడాను మనం పాత్రలం అవుతాం.
1: After using the bodies for the sake of seeing all that we have to see, after doing all that we have to do, we must return these vessels called bodies in a pure, unsullied state to God.
0: కనుక మనం ఈ దేహముతో మనం ఎట్టి వాంఛలకు కొంతవరకు స్థానం ఇవ్వక, కోరికలను అభివృద్ధి పరచుకొనక, సాధ్యమైనంత వరకు దానిని తగ్గించుకుంటూ జనసేవని, జనార్దన సేవని, సామాజ సేవ లోపల మన సంస్థల వారు విరివిగా అందులో ప్రవేశించాలి.
1: Therefore, putting a ceiling on our desires, curbing our unwanted tendencies, try and utilize them in the thought that service to mankind is service to God, and make the fullest use of the bodies given to you.
0: ఈ పుట్టిన పండుగ దినము నేను ఆశించేది ఒక్కటి.
1: On this birthday, there is only one thing I would like to ask.
0: ఇది కూడాను నా ఆశ మాత్రము కాదు, మీ ఆనంద నిమిత్తమే నేను ఈ ఆశను ఆశిస్తున్నాను.
1: This is not to be taken to be my sense of asking for something.
0: రాబోయేటువంటి ఒక 68th birthday అని మీరు ఒక ప్రోగ్రామ్ వేసుకుంటున్నారు.
1: I am doing it so as to give you ananda in the process. We are marking out plans for the 60th birthday.
0: ఈ 60వ సంవత్సరం యొక్క పుట్టిన పండుగ ఆచరించే లోపలనే మీరు 6,000 కుగ్రామములైనా మీరు దత్తత తీసుకుని దానిని సరైన మార్గంలో ఆదర్శవంతమైనటువంటి గ్రామాలుగా మీరు తయారు చేయాలి.
1: Before the celebration of the 60th birthday celebration, it is my hope that you must take upon yourself, you must adopt at least 6,000 villages and take care of the villagers and the villages in the proper way.
0: కలిగినటువంటి వారికి లేక అధికారులకు సేవలు కొల్లలుగా ఉంటుంటారు సేవకులు.
1: Now for those who have plenty to offer, for those who have positions of authority, there are any number of people who can come to help.
0: దిక్కులేనటువంటి వారికి, పరితపించేటువంటి వారికి సహాయం చేసేటువంటి వ్యక్తులు కానరారు.
1: There are any number who would come to help such people, but the distressed and the hapless ones, nobody comes to their
0: aid. కనుక అలాంటి ప్రజల దగ్గరికి మీరు వెళ్లి మీరే బంధువులుగాను, మీరే మిత్రులుగాను, మీరే ఆప్తులుగాను ఉంటారని భావించుకునేటువంటి భావానికి మీరు తగిన అర్హులు కావాలి.
1: So go to such people and become their relatives, their friends, and those to whom they could turn in their hour of need.
0: ఆకలితో అల్లాడేటువంటి వాడికి ఆధ్యాత్మికాన్ని చెవులో పోసినా అది చేరడానికి వీలు కాదు.
1: వన్ హూస్ లెటింగ్ అవుట్ క్రైస్ ఆఫ్ హంగర్, యూ గో అండ్ ప్రీచ్ ఇన్ ద స్పిరిచువల్ ట్రూత్, హీ కాంట్ గెట్ ఎనీ.
0: మొట్టమొదటి తన ఆకలిని తీర్చు, ఆ అన్నమే అతనికి పరమాత్ముడు. అప్పుడు
1: ట్రై అండ్ సాషియేట్ హిస్ హంగర్ అండ్ దట్ ఫుడ్ ఈజ్ విల్ టేక్ హిమ్.
0: అన్న స్వరూపుడైనటువంటి పరమాత్ముని అతనికి అందించు.
1: యు ఆర్ గివింగ్ హిమ్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్ ఫుడ్.
0: ఒక బట్ట స్వరూపమైనటువంటి పరమాత్ముని అతనికి అందించు.
1: Try and give God to him in the form of his cloth.
0: బాధలతో ఉండినటువంటి వానికి ఒక శాంతి అనేటువంటి స్వరూపుడైనటువంటి పరమాత్మని అతనికి అందించరు.
1: వన్ హూస్ ట్రబుల్ గివ్ హిమ్ పీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: అనారోగ్యంతో పరితపించేటువంటి వానికి ఒక మందు అనేటువంటి పరమాత్మని అతనికి అందించరు.
1: వన్ హూస్ డిసీజ్ గివ్ హిమ్ మెడిసిన్, దట్ ఇస్ గాడ్ ఫర్ హిమ్.
0: కనుకనే ఈ విధముగా ఎవరు ఏ బాధను అనుభవిస్తుంటారో ఆ బాధ నివారణ స్వరూపుడైనటువంటి పరమాత్ముని అతనికి అందించినప్పుడే అతనికి ఆధ్యాత్మికము కొంతవరకు హృదయంలో చేరవచ్చునే కానీ దానికి భిన్నముగా మనము ప్రవర్తించిన దీనికి ఆధ్యాత్మికముకు బదులు నాస్తికత్వమే
1: బయలుదేరుతుంది. Instead of doing this, if you start preaching something, that becomes a case of ridicule and criticism.
0: కనుక మనము ఈ 6000 గ్రామములకు విద్య వైద్య ఒక ప్రయాణ సదుపాయములు కలిగేటువంటి రోడ్లు ఇలాంటివంతా కూడా కొంతవరకు అభివృద్ధి చేయడానికి మన సంస్థల వారు ప్రయత్నించాలి.
1: So our organizations should endeavor to give to these 6000 villages some assistance and help in the educational, in the health and such other fields of constructive activity.
0: కొన్ని త్రాగే నీరు కూడాను చాలా లేక అవస్థలు పడుతుండేటువంటి గ్రామాలు కూడా ఉంటున్నాయి.
1: There are many villages which suffer from lack of pure drinking water.
0: ఇవన్నీ కూడాను ప్రభుత్వమే చేస్తుందంటే ఇది సాధ్యం కాదు.
1: We cannot say that the government alone is going to do all.
0: ప్రజల సహకారమే లేకపోతే ప్రభుత్వం కూడాను ఏ పనులు చేయలేదు.
1: It is not possible. Without the cooperation of the people,
0: ప్రభుత్వం కూడా ప్రజలపైన ఆధారపడినటువంటిదే కానీ తాము స్వతంత్రమైనటువంటి ఒక దీనిని కాదు.
1: Government is something which is not independent, dependent on the people.
0: కనుక ప్రజా సహకారమును అధికంగా ఉండినప్పుడే ప్రభుత్వం కూడాను దానికి కొంతవరకు సహకరిస్తుంది.
1: When the government is able to get the cooperation of its people, certainly it will be able to do something for
0: them. మీరు ప్రభుత్వం పైన ఆధారపడక మీ సశక్తి చేతనే ఈ సమాజం యొక్క అభివృద్ధిని గావించేటువంటి మార్గాన్ని అవలంబించినప్పుడే ఇది నిజమైనటువంటి సాధన, నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి అర్పితముగా ఉంటుంది.
1: So don't depend on the government entirely. Be self-dependent. And to the extent that you can, plunge yourself in the service of your fellow beings. This is the true form of worship, true act of surrender to God.
0: Kanaka prema swarupulai, prema anugrahamu ponte nimittamai, mee sarvangamulu kodanu, sarveshuni yokka, sevayandu arpitam gavinchukunetunte, swarupuluga meeru tayaru kavali.
1: You must become such embodiments of love, who would have secured the grace of Lord in abundance, through the form of service, through acts of service,
0: జపతపాది యజ్ఞయాగాది కత్తుల వల్ల వచ్చేటువంటి ఫలితం అంతా కూడా ఒక్క దైవ ప్రేమలోనే చేరుకుంటుంది.
1: All that you tend to accrue through the means of japa, dhyana or things like that, you can get in the form of
0: దైవ ప్రేమకు మీరు పాత్రులైతే ఇంతకంటే మీరు సాధించవలసింది.
1: You secure the love of God and there is nothing greater than this.
0: కానీ ఆ ప్రేమ తత్వాన్ని కొంత అర్థం చేసుకోవాలి.
1: But you should also try to understand the nature of this love.
0: ఈ ప్రేమను మీ స్థాయిలో మీరు అనుసరిస్తూ అనుభవిస్తూ కొన్ని విధమైనటువంటి మార్గములకు అవకాశం అందిస్తున్నారు.
1: యూ టెండ్ టు బ్రింగ్ డౌన్ దిస్ డివైన్ లవ్ టు యువర్ స్టేటస్ అండ్ ట్రై టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఫ్రమ్ దట్ లెవెల్.
0: చాలా పొరపాటు.
1: దిస్ ఇస్ ఎ మిస్టేక్.
0: ఇది కేవలము ప్రేమతత్వము ఒక నిరహంకారమైనటువంటిది.
1: దిస్ లవ్ ఈస్ ఈగో.
0: నిర్మలమైనటువంటిది.
1: సెరీన్ అండ్ ప్యూర్.
0: నిస్వార్థమైనటువంటిది.
1: సెల్ఫ్లెస్.
0: సాయి ఏమి చేసినా, ఏమి చెప్పినా, ఏమి చూసినా, ఏమి తలచినా మీ నిమిత్తమే కాని సాయి నిమిత్తం కాదు.
1: వాట్ ఎవర్ సాయి వుడ్ టెల్ యూ, వాట్ ఎవర్ హీ వుడ్ డూ, వాట్ ఎవర్ హీ వుడ్ సీ, వాట్ ఎవర్ హీ వుడ్ టెల్ యూ అబౌట్,
0: స్వార్థం అంతా మీ ఆనందమే.
1: హీ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ సెల్ఫ్, నాట్ ఫర్ హిమ్సెల్ఫ్. హిస్ సెల్ఫిష్నెస్ లైస్ ఇన్ యువర్ హ్యాపీనెస్.
0: కనుక మీ ఆనందమే నా ఆనందం కానీ నాకు ప్రత్యేకమైన ఆనందం లేదు.
1: Your happiness is my happiness.
0: నేను ఆనందం కావాలని కూడాను ఆశించలేదు. నాకు ఆశలే లేవు. మీరు అనుకోవచ్చును, స్వామి ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు, ఇది నా కోసం కాదు మీకోసమే.
1: ఐ హావ్ నో సెపరేట్ ఫార్మ్ ఆఫ్ హ్యాపీనెస్. యూ మైట్ సే దట్ స్వామి ఇస్ డూయింగ్ దిస్, స్వామి ఇస్ డూయింగ్ ఇట్, బట్ ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ టు సీక్ ఫర్ మై సెల్ఫ్.
0: గర్చిన పుట్టినదినం కూడా చెప్పాను ఇదే విషయము. నా నిమిత్తమై మీరు నమ్మినా నమ్మకపోయినప్పటికీ ఒక నయా పైసా కూడా నేను ఖర్చు చేయటం లేదు.
1: I told you this during the last birthday celebration that for my sake I don't spend even a naya paisa.
0: ఏది చేసినప్పటికీ సమాజం కోసమే.
1: And whatever I do is for the sake of the society.
0: ఇప్పుడు 57 సంవత్సరాలు అయినప్పటికీ ఒక్క naya paisa ఖర్చు పెట్టి నేను ఒక చొక్కా కూడా కుట్టించుకోలేదు.
1: Now 55 years have elapsed but I have not spent even one single naya paisa. For the sake of stitching a gown for myself.
0: వస్త్రం ఇచ్చినవే ధరిస్తున్నాను.
1: Whatever the devotees give, I wear.
0: ఈనాడు ఈ వస్త్రం వేసినానంటే కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి పాత విద్యార్థులు అయినటువంటి ఈనాడు రాధాకృష్ణ ఇది తెచ్చి ఉండటం వల్ల వేసుకున్నాను.
1: This robe that I am wearing has been given by Kingdom of Satyasai, the old students, Radha Krishna, who had given this, who had
0: promised this, and I'm very. ఇది కావాలి అనేటువంటి సంకల్పము నాలో ఈనాడే కాదు ఏనాటికి రాదు రాలేదు రాబోదు ఏది సంకల్పం వచ్చినా జగత్ కళ్యాణమునకు యువకుల యొక్క అభివృద్ధి కోసమని మార్గదర్శకుల యొక్క బాలబాలికలను తయారు చేయాలని ఇదే నా యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: The thought that I want this, I want that, is something which has never come to me all these years, which is not going to come today, which will never come to me in future too. Whatever I do it for the sake of children of today, for the youth of today, to set them right and for the well-being of mankind at large.
0: కనుక సాయకత్వాన్ని చక్కగా గుర్తించి సాయికి స్వార్థం లేదనేటువంటి యొక్క దీనిని కూడా మీరు గమనించి మున్ముందు మన కార్యక్రమంలో అతి ఉత్సాహాన్ని కూడా పెంచుకొని లోక సేవ నిమిత్తమై మీరందరూ కంకణం కట్టుకోవాలి.
1: సో అండర్స్టాండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ సాయి, హిస్ మోడ్ అండ్ హిస్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, అండ్ హావింగ్ అండర్స్టూడ్ ఇట్, ప్లంజ్ హోల్ హార్టెడ్లీ అండ్ సిన్సియర్లీ ఇన్ టు కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ మ్యాన్ కైండ్ అట్ లార్జ్.
0: దివ్యాత్మ స్వరూపులారా, మున్ముందు స్వామి యొక్క తత్వం అనేటువంటిది ఈనాడు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను ఆనాడు కంటినీరుతో ఒక విధమైనటువంటి యొక్క దీనిని అనుభవించవలసి వస్తుంది. స్వామి యొక్క తత్వము అతి శీఘ్రములోనే జగత్ వ్యాప్తి అయిపోతుంది. దాని నిమిత్తమే స్వామి గట్టిగా దీనిని అరికట్టుకుని ఉన్నాడే కాని ఒక్క తూరి దీన్ని విజృంభించినప్పుడు జగత్తంతా ఒక ప్రశాంత నిలయంగా రూపొందుతుంది. కనుక మీరు ముందు స్వామి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి దీని యొక్క ఆశయాలను మీ ఆచరణలో పెట్టి సరైనటువంటి సేవలు తెలపడానికి ఈనాడే మీరు ముందుకు రండి. మున్ముందు ఈ విధమైనటువంటి అవకాశములు మీకు లభించవు. ఇంత సమీపంగా మీరు ఉండడానికి వీలు కాదు. కోట్లాది ప్రజలంతా కూడా వచ్చి ఇక్కడ రాలిపోతారు. ఇలాంటి దినములు త్వరలోనే ఏర్పడతాయి. కనుక ఈనాటి నుంచి స్వామి కరుణకు స్వామి ప్రేమకు పాత్రులయ్యి సరైన సేవా కార్యములు యందు జీవితాన్ని సార్థకం గావించుకోండి.
1: Embodiments of love. What the future holds is beyond your sight, beyond your understanding. But I can see what the future is going to be like. A time will come when the whole world will be at my feet. A time will come when the whole world will rejoice in having understood my true divinity, my true nature. It is a great effort that I am making. Thereby, I am confining myself. I am not letting my glory spread all on its own, all of a sudden, because the world cannot possibly put up with it. But certainly, a day will come when the world, when the people of the world would have recognized what Swami is, His glory, His majesty, His grandeur, and they would all come flocking in their lakhs and millions. And even as the going is good, even as you have an opportunity of sitting so close to me, understand this truth now. Make the best of the opportunities which are coming your way. Plunge into constructive activities. Listen to Swami's words. Live in His love. Experience this bliss which is very much your own. Don't fritter away this golden opportunity.
0: విలువైనటువంటి వజ్రమును అనేక విధములుగా పాటించడానికి కోరుకుంటారు.
1: The world will very soon become a big prashanti nilayam by itself. That jewel which is extremely priceless, one would tend to make an effort.
0: ఈ విలువైనటువంటి వజ్రమునకు ఎన్ని విధములైనటువంటి కటింగ్స్ జరిగితే అంత మరింత విలువ అధికమవుతుంది.
1: This diamond which is such a priceless entity, he is subjected to any amount of hardship in the form of cutting now, cutting then.
0: పుష్పములను అందించేటువంటి లతలకు అనేక విధమైనటువంటి కటింగ్స్ కూడా జరగాలి.
1: The more you cut, the more brilliant it becomes. So also a creeper is cut so that it becomes more beautiful.
0: ఇవి జరుగు కొలది ఇది మరింత శోభాయమానంగా అభివృద్ధి అవుతుంది, ఆనందాన్ని అందిస్తుంది.
1: Even as you make this in a continuing process, the creeper looks more beautiful. It gives you so much of joy.
0: అదే విధముగా సాయి సమస్తని ఎందు కాని సాయి తత్వమునందు కాని ఓర్వలేనటువంటి యొక్క కొంతమంది ప్రజలు అనేక విధములుగా దీనికి ఆటంకములు జరుపుతూ ప్రచారము జరుపుతూ నిందలతో నిష్ఠూరముతో కొన్ని విధములైనటువంటి యొక్క మార్గములను అవలంబిస్తూ వచ్చినప్పటికీ ఇది నిలిచేటువంటిది కాదు. ఏ విధముగా వారు దీనిని పరిహసిస్తూ పోతుంటారు, ఏ విధముగా దీనిని తూలమాడుతూ పోతుంటారు, అన్నిటికంటే అన్ని రెట్లు అధికంగా ఇది అభివృద్ధిని నొందుతుంది కానీ క్షీణించడానికి వీలు కాదు.
1: In the same way, those people, those organizations which are not able to take kindly to this glory which is spreading in the form of Sai, in the form of his organization, are taking to me to devalue, to degrade and to mislead people at large. But be rest assured that any of these attempts will prove to be nothing. And more they do, the more will be the glory, the more will be the grandeur, and the quicker will be the pace at which these noble things
0: will be spread.
1: And all that being done now by them would aid and assist in the long run in the case of getting fame and name.
0: ఇది అసూయాపరుల యొక్క స్వభావం.
1: This is the nature of those who are given to jealousy feeling.
0: ఈ అసూయనే లేకపోతే ఈ అనసూయ తత్వము అభివృద్ధి కాదు.
1: But for this element of jealousiness in the others, you cannot have this case of అనసూయ తత్వము.
0: కనుక ఇట్టి వాటిని మనం లెక్క చేయక మన ఆశయాన్ని మన కర్తవ్యాన్ని మనం దీక్షగా పోని దీనిని సాధించటకు సాయి సంస్థల వారు ఎంతైనా కూడా మీరు ముందంజ వేయాలి.
1: So don't pay any heed to such efforts by others. Be firm in your resolve. Be firm in your ideals. Be strengthened in your duty and plunge forward and move forward.
0: ఈ విధంగా మనం ఇక్కడ ప్రవేశించినందుకు ఈనాడు ఈ స్థానంలో ఈ పవిత్రమైనటువంటి యొక్క అవకాశాన్ని అందుకున్నందుకు ఈ విషయాలను మీరు హృదయంలో భద్రపరచుకొని ముందు చేయవలసినటువంటి కార్యక్రమంలో మీరు ఆలస్యం చేయకుండా దీనిని అతి శీఘ్రంగానే కార్యాచరణలో పెట్టడానికి ఊనుకోండి.
1: Today you have had this opportunity of taking part in this assembly, of partaking of this joy, of partaking of this ananda. Don't waste even a second from now onwards. Utilize it fully and to the best possible extent.
0: సంకల్పము కార్యము రెండు ఒకే పర్యాయము జరగాలి.
1: You must have your resolve, your thought and your action at the same time.
0: కనుక నేటి నుండియే మీరు చేయవలసినటువంటి ఒక దీనిలో కొన్ని విధమైన మాస్టర్ ప్లాన్ గా వేసుకుని ఈనాటి మధ్యాహ్నము కొంతమంది ఒక కమిటీగా చేరి దీనికి తగినటువంటి యొక్క కార్యక్రమాన్ని మీరు నిర్ణయించండి.
1: సో రైట్ ఫ్రమ్ దిస్ మూమెంట్ ఆన్వర్డ్స్ గెట్ టుగెదర్ ఇన్ ది ఆఫ్టర్నూన్, చాక్ అవుట్ ఎ మాస్టర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్.
0: అన్ని రాష్ట్రములు ఎందుకు దీనిని అభివృద్ధి పరచాలి.
1: ఆల్ ద స్టేట్స్ షుడ్ బి రిప్రజెంటెడ్ ఇన్ సచ్ యాక్టివిటీస్.
0: సాయిది కేవలం ఆంధ్ర రాష్ట్రం అని మీరు భావించరాదు.
1: డోంట్ ఫీల్ దట్ సాయి బిలాంగ్స్ టు ది స్టేట్ ఆఫ్ ఆంధ్ర.
0: ప్రపంచమే సాయి యొక్క గృహము.
1: ది ఎంటైర్ వరల్డ్
0: అందరూ సాయి వారే.
1: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ద హోమ్ ఆఫ్ సాయి. ఆల్ ఆర్ సాయి పీపుల్.
0: అందరూ ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: ఈ తత్వాన్ని ఈ కలియుగంలోనే మనము నిరూపించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: You must make efforts to prove to the world in this Kali Yuga this principle.
0: ఇది నేను ఈనాడు ఆశించేటువంటి యొక్క ఆశ.
1: This is what my hope is on this day.
0: మీ ఆశలన్నీ కూడా నేను నెరవేరుస్తున్నాను. నా ఈ ఒక్క ఆశ మీరందరూ నెరవేర్చాలి.
1: I am fulfilling all your hopes and all your aspirations. You now fulfill this one aspiration of mine.

0: అందరు ఆయుర ఆరోగ్యంగా ఆనందంగా శాంతి సంతోష సౌభాగ్యంగా వర్ధిల్లి దేశ సేవలు మీ దేహం యొక్క శక్తిని మనోశక్తిని ఆధ్యాత్మిక శక్తిని అంకితం గావించి సార్థక జన్మలు కావాలని నేను ఈనాడు ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: I'm hoping and blessing you on this day that you might have a continued state of comfort, that you would be endowed with wealth, with peace, with prosperity, and do things and think things which would prove beneficial not merely to yourself but to those around you, and thus you would be sanctifying and making your life sacred.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 23rd of November 1982 during Bhagwan's birthday celebrations.

0: The life is temporary. The youth and prosperity also are temporary. The wife and the family, they're all temporary. But two are permanent. Truth and good name are permanent.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: ఈ జగత్తునందు సర్వము మార్పు చెందినది.
0: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫాస్ట్ చేంజింగ్.
1: సుఖము దుఃఖము,
0: ద పెయిన్ అండ్ ద ప్లెజర్,
1: అశాంతి అల్లకల్లోలం,
0: ఎజిటేషన్ అండ్ డిస్టర్బెన్సెస్,
1: ఆనందం అప్రియం,
0: bliss and that also which is not acceptable,
1: ivanni kudanu maarpu chendunavi,
0: all of them change.
1: Kani manavudu tana nija swaroopanni gurtinchukolaleka nassaramaina anityamaina ashashtamaina ee dehame satyamani bhraminchi deenini nammukoni jeevisthunnadu.
0: But man has forgotten his true nature. He is carried away by that which is temporary, fleeting, identifying himself with the body, with the mistaken idea that it is permanent.
1: Manavudu vesti jeevi kani kaadu samasti jeevi.
0: Man is not a separate individual, but he is community.
1: మానవుడు ఏకజీవుడై జీవించడానికి ప్రయత్నించడు.
0: మ్యాన్ డస్ నాట్ ప్రిఫర్ టు లీడ్ ద లైఫ్ ఇన్ లోన్లీనెస్.
1: కనుకనే పురుష సూక్తమునందు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: దేర్ఫోర్ ఇన్ పురుష సూక్త ఇట్ ఇస్ క్లియర్లీ స్టేటెడ్ దట్ దేర్ ఇస్ డివినిటీ విత్ థౌజండ్స్ ఆఫ్ హెడ్స్, thousands of hands and the feet.
1: Tanu samasti swarupudane satyanni gurtinchukolaleka prati manavudu kudanu nenu dehaswarupudanu nenu vesti swarupudanu ani bhramistu dukkhamunaku guri avutunnadu.
0: Man is not able to visualize the cosmic form which is his reality, but he identifies himself with his body and considers himself as a mere individual, and hence he is miserable.
1: Bharatiya sanskruti yandu anantamainatundi jagattunandu anekatvamuloni ekatvanni gurtinchukotame bharatiya yokka vyavadhi annaru.
0: The main trait of the culture of Bharat is to comprehend and experience unity in diversity.
1: Kani ee naati manavudu vestiloni ekatvanni bhavinchukuntu samatvanni vismaristu kevalamu oka vidhamainatundi ashantiki guri avutu vastunnadu.
0: Today man is highly restless because he goes by his own individual life, considers his own self, forgetting the rest of the society where he has to enjoy equality.
1: ఏకత్వంలోని అనేకత్వమే ఇది నిజమైనటువంటి సత్యం. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించటము ఇది విరుద్ధమైనటువంటి సత్యం.
0: So the actual truth lies in comprehending unity in diversity, but the untruth is to find this unity as plurality or multiplicity.
1: ఇట్టిది అనాది కాలము నుండి భారతదేశమునందు ఆచరిస్తూ అనుసరిస్తూ ఆలోచిస్తూ ఈ విధంగా కాలమును వ్యర్థం చేస్తూ వచ్చారు.
0: The time has been wasted since long because of these feelings of diversity.
1: అయితే వేదములకు ప్రమాణపూర్వకమైనటువంటి ఒక సత్యాన్ని ఎవ్వరు కూడాను విపులపరిచి దాన్ని అంతరాత్మను బోధిస్తూ ప్రజలకు ప్రచారం చేస్తూ రాలేదు.
0: బట్ ద డిక్ట అండ్ ద మెసేజ్ ఆఫ్ వేద హ్యాస్ నాట్ బీన్ స్టడీడ్ ఇన్ డెప్త్ అండ్ ఇన్ డీటెయిల్ అండ్ నో వన్ ట్రై టు ప్రాపగేట్ అండ్ షేర్ ద వేదిక్ నాలెడ్జ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ.
1: ఈనాడు కొంతవరకును గ్రంథములను చదివి పెద్దల యొక్క ప్రబోధనను ఆలకించి తద్వారా కొంచెం అర్థం చేసుకుంటూ వచ్చారు.
0: హౌఎవర్ లిటిల్ నాలెడ్జ్ ఇస్ గెయిన్డ్ బై గోయింగ్ త్రూ ద సీక్రెట్ టెక్స్ట్ అండ్ బై లిజనింగ్ టు గ్రేట్ స్కాలర్స్.
1: అయితే అది కూడాను పూర్తి సత్యమును గుర్తించుకోవడానికి ప్రయత్నించలేదు.
0: However, they have not made an attempt to experience the truth in its totality.
1: ప్రాచీన కాలమునందు అనేక మంది రాక్షసులు కూడా ఉండి కూడాను వేదమును పరిపూర్ణంగా పఠించి అర్థం చేసుకున్నటువంటి వారైనప్పటికీ వారు కూడాను తమ యందున్నటువంటి యొక్క సత్యతత్వానికి విస్మరించి అసత్యము అప్రమాణము అనీతమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
0: In ancient times, there were demons who have gone through the Vedic texts, having fully known their meaning, but they have lost the track of truth and led the life of untruth.
1: Hiranyakashipudu, Hiranyakshudu, veerandarikunanu goppa vidyavantudi.
0: Hiranyakashipu, Hiranyaksha are highly educated.
1: Goppa scientistu kudanu.
0: They are very great scientists of eminence.
1: Chandramandalamu, Suryamandalamu, Nakshatramandalamu kudanu darshinchi andulo unnatundi vishayanni vipulanga gurtinchukuntu vacharu.
0: They could make space travel to the moon and the sun and could know the knowledge of the planets.
1: Aithe varilo adhika bhagamu negative qualities raavatam chetane anaga prakruta sambandhamainatundi yokka talampulu raavatam chetane వారు ఈ పాజిటివ్ తత్వాన్ని విస్మరిస్తూ వచ్చారు.
0: బికాస్ దే ఆర్ ఫుల్ ఆఫ్ నెగటివ్ యాటిట్యూడ్ నెగటివ్ థింకింగ్ రిలేటింగ్ టు ద వరల్డ్ దే కుడ్ నాట్ హ్యావ్ దిస్ పాజిటివిటీ.
1: ఎంత పాజిటివ్ ఉండి కూడా ప్రయోజనం ఏమిటి? ఈ నెగటివ్ తత్వంను అభివృద్ధి పరచుకుంటూ ప్రచార ప్రబోధం చేస్తూ ప్రకృతి యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: Though there is plenty of positivity latent in man, but they were after this negative thinking of the world and its identification.
1: Atti kovaku sambandhinchinatundi vaade narakasurudu.
0: And narakasura belongs to that trend of people.
1: Itani goppa shakti samarthude.
0: Narakasura is one of the ability and capacity.
1: Goppa vidyavantude.
0: Is highly educated.
1: Endariko sahayam chestu vachadu.
0: And he helped many people.
1: పరలోకమును పోయినటువంటి యొక్క గురుపుత్రులు కూడాను తెచ్చి ఇచ్చాడు.
0: He could bring back to life the sons of his preceptor.
1: దీనిని పురస్కరించుకొని వీరి యందు నెగటివ్ క్వాలిటీస్ అధికంగా ఉండటం చేత ఎంతటి భక్తి ప్రపత్తి ఉండినప్పటికీ ఎంత వేద ప్రమాణం ఆచరించినప్పటికీ ఇది నిస్సార్థమైపోయింది.
0: Though they were highly scholarly, because they are full of negative attitude, negative thinking, their sincerity, devotion, they were all in vain.
1: Nirne Tyagaraj kuda paadadu.
0: This was sung by Tyagaraja.
1: Vachama gocharundani nee charitamulanu pogada brahmadulakanaina tarama.
0: Tyagaraja said that the divinity cannot be extolled by verbally or could be comprehended by mind.
1: Kucheruni aarti teechinavu.
0: You have relieved Kuchela from suffering.
1: Kubira sakramalanu pogottinavu.
0: And in fact you made him.
1: Melu melu pandavulanu kaachinavu.
0: And you protected Pandavas.
1: Intiye kaadu 16000 ramamulanu brochinavu.
0: And you gave refuge to 16000 women.
1: Rama vaachama gocharundavi.
0: Rama, you are beyond the comprehension.
1: Nee charitamulanu pogada brahmaadulukaina tarama.
0: Even the creator Brahman cannot describe
1: ani varninchadu.
0: That was his narration.
1: ఇలాంటి వర్ణన చేసినప్పటికీ త్యాగరాజు కూడాను ఈ సత్యాన్ని గుర్తించి స్వయం జీవితంలో అనుభవించలేదు.
0: Though he extolled in depth, he did not realize it in his lifetime practically.
1: ఒకానొక సమయంలోపల
0: at one time
1: చైతన్య మహాప్రభు
0: తల్లి
1: దగ్గరికి వెళ్లి అమ్మా నేను చదువుకుంటకు వెళుతున్నాను అని ఆజ్ఞ ఇమ్మన్నాడు.
0: అప్రోచ్ హిస్ మదర్, మదర్ ఐ వాంట్ టు స్టడీ, గ్రాంట్ మీ పర్మిషన్.
1: సునీతి ఆమె చెప్పింది, నాయన ఈ ప్రపంచంలో ఎన్నో చదువులు ఉన్నవి.
0: She said, there is a lot of education available.
1: ఈ చదువులన్నీ కూడాను ఏ నాటికైనను అంతమయ్యేటువంటివి కాని దీన్ని అభివృద్ధి అయ్యేటువంటివి కాదు.
0: The education will not take you to the end, serve the purpose of life.
1: ఈ విద్యలన్నీ కూడాను పరిమిత ప్రమాణంతో కూడినటువంటివి మాత్రమే.
0: All this education has certain its limitation.
1: ఆధ్యాత్మ విద్య అది ఏ విద్య అనింది.
0: The spiritual knowledge is true education.
1: దానికి మరణం లేదు.
0: ఇట్ ఈస్ డెత్ లెస్.
1: దానికి పరిమితం లేదు.
0: ఇట్ ఈస్ నో లిమిట్.
1: ఇది సర్వత్రా సర్వకాలంలో ఎందుకూడను జీవించేటువంటిది. అది
0: ఇట్ ఈస్ ఆఫ్ ద సేమ్ స్టాండర్డ్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ దెన్ అండ్ నౌ.
1: అట్టి విద్యను నీవు అభ్యసించు నాయన అని ప్రబోధించింది.
0: షీ వాంటెడ్ హిమ్ టు కల్టివేట్ దట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: అందువలన చైతన్యుడు నిరంతరం కూడాను కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణనామాన్ని స్మరిస్తూ కృష్ణనామాన్ని జపిస్తూ గ్రామ గ్రామము వీధి వీధి కూడాను ఈ కృష్ణనామంతోనే గానం చేస్తూ సంచారం చేశాడు.
0: దట్ మేడ్ చైతన్య చాంట్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ, థింక్ ఆఫ్ హిస్ గ్లోరీ అండ్ లీలాస్. దట్ మేడ్ హిమ్ గో అక్రాస్ ద స్ట్రీట్స్ అండ్ ప్రొపగేట్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవతార్ కృష్ణ.
1: అడవులు ఎందున్న ఆకాశమునున్న పల్లెనమునున్న పట్టణమునున్న గుట్ట మీదనున్న నట్టేటబడి ఉన్న కృష్ణనామమే స్మరిస్తూ వచ్చాడు.
0: చైతన్య వెంట్ ఆన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్, ఎయిదర్ హి వాజ్ ఇన్ ఫారెస్ట్ ఆర్ ఇన్ ద స్కై ఇన్ ద స్పేస్ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఇన్ ద సిటీ ఆన్ ద మౌంటైన్ టాప్ ఆర్ ఇన్ డీప్ సీ.
1: కట్టకడపడి సామాన్య ప్రజలకంతా ఒక చక్కని బోధ చేశాడు. లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి పదముల చేత
0: ultimately gave a message to mankind in a simple way in the worldly sense.
1: Anna danamu kanna adhika danam vedi.
0: Is there any other greater charity other than offering food?
1: Talli dandrulakanna daivam edi.
0: Is there any other god beyond one's own parents?
1: Jagati tapam kanna satyaseelam vedi.
0: In this, what could be the greater penance than truth?
1: Dayakante ekku dharmam edi.
0: What is greater property than compassion?
1: Sujana sangati kanna chuda labham vedi.
0: And good company gives you the profit more than anything else.
1: Satyatvam kanna veru daivam vedi.
0: And its enmity which is worse than all dangers.
1: Kanukane ee annintikante mooladharam entundi satyatvamu dooram chesukoni mitratvanni abhirudhi parchukotam atyavasaram entundi vidya.
0: Therefore education wants us to be away from this enmity and be closer to friendship.
1: Kevalamu andarni desham chesukoni ekanga jeevinchalanetundi brahma idi kevalamu rakshasa brahmane.
0: It is only demonic illusion that entertains a feeling in a person to lead the life of loneliness full of hatred.
1: Sahasrasisha purushahani ee purusha suktam enduku uchcharinchindi.
0: Why did Purusha Sukta say that God has thousands of heads, feet and hands all over?
1: Anaga bhagavantudu ekaswarupudu kadu.
0: God
1: samasti swarupude.
0: God is the form of the universe, cause
1: sarva jeevulayandu sarva pranamulayandu taru chalinchaka kadalaka sthiramga undetvanti vaadi.
0: God is steady, present in all of the living beings and in all of creatures.
1: అట్టి స్థిరమైనటువంటి భగవంతుడు సమీపమందే ఉండగా ఎందుకు మానవుడు ఇంత భ్రమించి లోకాలను సంచరించి అనేక రకమైనటువంటి యొక్క కష్ట జీవితాన్ని గడుపుతున్నారు.
0: When that God is so near, how is that man is deluded? Why does he move about in this world full of confusion and chaos?
1: భగవంతుడు ప్రతి హృదయమునందు కూడాను అచంచలుడై ఉంటున్నాడు, అప్రమాణుడై ఉన్నాడు.
0: God is present at the altar of every human heart, steady, installed.
1: ఎక్కడ చూచినా కూడాను అట్టి భగవంతుని మనము దర్శించవచ్చును.
0: You can visualize God everywhere.
1: స్పర్శించవచ్చును.
0: You can touch him.
1: సంభాషించవచ్చును.
0: You can converse with him.
1: కానీ అట్టి సాహసమును అట్టి పరమ ప్రీతిని తమ యందు లేకపోవటం చేతనే ఇంతటి బాధలకు గురి అవుతున్నారు.
0: that capacities, that abilities are lacking in man, and therefore is not able to converse with God.
1: చైతన్యుడు వెళ్ళాడు, తమ నారాయణ దర్శించాలని వెళ్ళాడు.
0: చైతన్య వెంట్ టు సీ నారాయణ.
1: అక్కడికి వెళ్ళి నిలుచుకున్నాడు. నారాయణ, నీవు సర్వలోకవాసివి.
0: హి సెడ్, ఓ గాడ్, యు ప్రెసెంట్ ఇన్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: నీవు లోకనాథుడివే కాదు,
0: యు ఆర్ నాట్ ఓన్లీ ది మాస్టర్
1: ఆఫ్ సర్వజీవనాథుడు,
0: యు ఆర్ ఆల్సో ది
1: సర్వ ప్రాణనాథుడు.
0: యు ఆర్ ది లైఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్.
1: కానీ
0: బట్
1: నాకు అవన్నీ నువ్వు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్.
1: మీ వైకుంఠము నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ దట్ పారడైజ్.
1: నీ కైలాసము నాకు అవసరం లేదు.
0: ఐ డోంట్ వాంట్ దట్ హెవెన్.
1: నీ మోక్షము నాకు అవసరం లేదు.
0: ఐ డోంట్ వాంట్ లిబరేషన్.
1: నాకు ఒక్క ప్రేమ మాత్రమే చాలు.
0: ఐ వాంట్ యువర్ లవ్, దట్స్ ఎనఫ్.
1: నిన్ను ప్రేమించేటువంటి ప్రేమ నాకు అందించమని చెప్పాడు.
0: గిఫ్ట్ మీ దట్ లవ్ హ్యాస్ టు బి సో నియర్ యూ.
1: చైతన్యుడు ఈ విధంగా కోరినప్పుడు తథాస్తు అనేది ఎక్కడి నుంచిన శబ్దం?
0: వెన్ చైతన్య ప్రేడ్ సో దేర్ వాజ్ an ethereal voice that said, let it happen like that.
1: Enni vidyalu undi kudanu, enni shaktilu undi kudanu, entati parama bhayapadina eppudini ivanni kudanu madhyalo jari poyetuvantivi.
0: All our knowledge, all our achievements drop in the middle.
1: They okka premaku maatrame pranamu.
0: In fact, love is not
1: prema maarpu chendetuvantidi kaadu.
0: Love is changeless.
1: Maarpuku koorpu ledu.
0: It has no addition either.
1: అలాంటి సత్యనిత్యమైనటువంటి ప్రేమతత్వాన్ని నేను ఆశిస్తున్నాను కృష్ణ అన్నది.
0: And he prayed, O Krishna, I want that eternal love which is truth.
1: ఈ ప్రపంచంలో ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ కూడా అనిత్యం.
0: All those things that are present in this world are fleeting.
1: అనిత్యం సర్వం.
0: Everything is changing, temporary.
1: కానీ నిత్య సత్యమైనటువంటి ఒక ప్రేమ నాకు అనుగ్రహించమని కోరాడు.
0: Oh God, grant me that love which is eternal.
1: నీ మోక్షం ఏమిటో, నీ స్వర్గం ఏమిటో, నీ కైలాసం ఏమిటో, నీ యొక్క వైకుంఠం ఏమిటో, ఇవంటి బ్రాంచ్ అడ్రస్.
0: The liberation, the heaven, paradise are your branch addresses.
1: ఇవన్నీ నాకు అక్కర్లేదు.
0: I don't want them.
1: నీ అడ్రస్ ఒకటే నాకు చక్కగా తెలిసింది.
0: I know your exact address.
1: ఎక్కడ నీ అడ్రస్?
0: What is your
1: address? నా హృదయమే నీ యొక్క అడ్రస్.
0: My heart is your address.
1: నా హృదయమునందే నీవు అచంచలుడవై అప్రమాణుడై స్థిరంగా నిలిచి ఉన్నావు.
0: You are there at the altar of my heart, one, the steady.
1: దాన్ని ఒకటి నాకు అనుగ్రహించమని కోరాడు.
0: Gift me with that experience. That was his prayer.
1: ఇట్టి పరమ భక్తి కలిగినటువంటి రాక్షసులు కూడాను,
0: that demon with supreme devotion,
1: ఒకానొక సమయంలో నరకాసురుడు,
0: at one time నరకాసుర,
1: సత్యభామన సమేతుడై,
0: along with సత్యభామ,
1: ఆ రాక్షసుల పైన యుద్ధానికి వెళ్ళాడు కృష్ణుడు.
0: కృష్ణ went to the battle field accompanied by సత్యభామ.
1: భగవంతుడే ఎందుకు అతన్ని హతమార్చిండకూడదు?
0: Why not?
1: ఎందుకు ఈ సత్యభామన సమయం తీసుకున్నాడు కృష్ణుడు?
0: Where is the need for సత్యభామా to accompany Krishna?
1: అనగా అక్కడ కూడా కొన్ని క్వాలిఫికేషన్ అంతా ఉంటున్నాయి.
0: There also certain qualifications required.
1: ఇట్టి దుర్మార్గుణ్ణి నా చేత చంపడం న్యాయం కాదు.
0: And it's not justifiable for me to kill him.
1: అబలుడైనా ఆడవారితో ఇతన్ని చంపించాలి.
0: So this wicked demon must be killed by a weak woman.
1: నేను సర్వశక్తిమయుడను.
0: I'm all powerful.
1: వీడు సర్వహీనుడు.
0: And you are so mean.
1: Daya premalu lenatvanti okka rakshasudu.
0: You are the demon without love and compassion.
1: Paramanu preminchinatvanti okka paranushandu.
0: And you cannot love anybody. That has been your temperament.
1: Alanti vaani okka jeenni nenu champakoodadu anukunnadu.
0: And they don't deserve to be killed in my hands. That was his feeling.
1: Kanuka atti satyabhama samethudai vellinatvanti krishnudu,
0: krishna accompanied by satyabhama, the concept,
1: ee narakasuni hatamarchi,
0: he killed narakasura.
1: అతని దగ్గర ఎంతమంది దాసులు ఉంటున్నారు?
0: How many were there in the company of narakasura?
1: పరమ భక్తులు, పవిత్రులు అయినటువంటి రాజపుత్రికలు,
0: డివోటీస్ అండ్ ప్రిన్సెస్ వర్ దేర్.
1: నిరంతరం కూడా భగవంతుని చింత చేసేటువంటి యొక్క ప్రేమస్వరూపులు.
0: దే ఆర్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్ హూ థాట్ ఆఫ్ గాడ్.
1: ఈ రాక్షసుని హస్తంలో చిక్కులుకొని
0: they were held as captives by
1: వారు కేవలం ఒక నరక బాధలు అనుభవిస్తూ వచ్చారు.
0: They were passing through the hell.
1: అది 16,000 రమామణుల రోచనావు అని చెప్పాడు త్యాగరాజు.
0: That was the description of Chagaraja who said that you have protected 16,000
1: narakasurni hatamarchi
0: you kill narakasura
1: ee gopikalnu vichchal vidiga ichi pettadu
0: and they were set free from his bondage
1: idi kevalamu oka vidhamainatundi oka bandha vimukti
0: it is a sort of liberation from bondage
1: rakshatvamaneetundi oka durgunamul nundi దూరము గావించి సద్గుణ సదాచారములో ప్రవేశపెట్టడం
0: ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ ట్రేడింగ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ద ట్రూత్ ద డివైన్ పాత్ కటింగ్ ఆఫ్ ఫ్రమ్ ద డెమోనిక్ అన్రైచువస్ వే
1: ఈ దుర్గుణము యొక్క సహవాసము ఎప్పటికైనా ప్రమాదమే
0: ఇట్ లీడ్స్ టు సర్టన్ డేంజర్ ఇఫ్ యు ఆర్ విత్
1: కనుకొని చేతజుద్ధన సంసర్గం
0: సో రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ
1: ఈ చెడ్డ కంపెనీతో మనం ఏమాత్రం కూడా చేరకూడదు
0: వీ షుడ్ నెవర్ బీ ఇన్ ద బ్యాడ్ కంపెనీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్
1: భజ సాధు సమాగమం
0: బీ ఇన్ గుడ్ కంపెనీ ఆల్వేస్
1: కురు పుణ్య మహోరాత్రం
0: డూ గుడ్ డీడ్స్ డే అండ్ నైట్
1: ఈ విధమైనటువంటి ప్రమాణం సలిపి
0: హ్యావింగ్ ప్రామిస్డ్ సో
1: పవిత్రమైనటువంటి యొక్క పరతత్వంలో ప్రవేశించాడు
0: అండ్ హి హస్ స్టెప్ ఇంటూ దట్ రెల్మ్ ఆఫ్ స్పిరిచువాలిటీ
1: అప్పటి నుంచి జగత్తు లోపల సర్వసామాన్యులకు కూడాను నిశ్చలమైన నిర్మలమైన నిస్వార్థమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు
0: సిన్స్ దెన్ హీ వెంట్ ఆన్ ప్రాపగేటింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ అన్కండిషనల్ అండ్ సెల్ఫ్ లెస్
1: ఈ నరకాసుర వదానగా ఏమిటి నరుని యందు రాక్షసుడు అయినటువంటి నరక అసురుడు అసురుడు ఉన్నాడు
0: ఇన్ మ్యాన్ నర దేర్ ఇస్ అసుర ద డెమన్ నరకాసుర
1: న్యాయంగా దీనికి అర్థం తీసుకుంటే నా రా అనగా ఆత్మస్వరూపుడే
0: ఇఫ్ యు గో బై ద ఎటిమాలజీ ద టర్మ్ ఇస్ నా రా
1: ఈ రా అనేటువంటి ఆత్మకు నా ఏమాత్రము మార్పు లేదు
0: దిస్ రా ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ నా హ్యాస్ నో చేంజ్
1: ఆత్మస్వరూపుడే నరకాసురుడు
0: నరకాసురా ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్
1: ఇటువంటి ఆత్మస్వరూపం లోపల అసురుడు అనేటువంటి వాడు ప్రవేశించాడు
0: అండ్ హియర్ దేర్ ఇస్ డెమోనిక్ ట్రైట్ హియర్
1: ఈ అసురుడు అనగా ఎట్టివాడు
0: వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ ఈస్ హి
1: దుర్గుణములు దురాలోచనలు దుస్సంగములు దుశ్చేష్టలు కలిగినటువంటి వాడు
0: దిస్ డెమోనిక్ క్వాలిటీస్ ఆర్ ద వికెడ్నెస్ ది అన్రైచియస్నెస్ ద ఇంజస్టిస్
1: అట్టివారి అందే దుర్గుణములు దుష్భావములు క్షణక్షణము కూడాను ఆవిర్భవిస్తుంటాయి
0: Among such people only evil behavior bad thoughts bad sentiments
1: satyavantulu cheta sahavasam cheyinivadu
0: they will not allow you to be in good company
1: pavitramainatundi paramatmulu cheta varini cheralaniki pravettinchadam
0: it makes no chance to be so near god
1: durgunamulu duracharamulu unnatundi vartone veer sangattam yerpadutuntadi
0: such people in the company of people full
1: ఇది ఎన్ని జన్మల యొక్క కర్మమో ఎన్ని జన్మల యొక్క పాప ఫలమో ఈ విధమైనటువంటి మనసు పెట్టుంటది
0: perhaps the mind such a mind is due to the consequence of the evil deeds of several of the past lives
1: ఏదో మనం జీవిస్తున్నాము గొప్ప చదువుతున్నాము గొప్ప విద్యావంతులం అయిపోతాం అని మీరు భ్రమిస్తున్నారే కానీ ఇది విద్య కానే కాదు అవిద్య
0: You are deluded by the feeling that you will be the recipients of very high knowledge
1: సత్సంగం అనేది లేకుండినా సత్ప్రమాణమునే లేకుండినా ఇది ఎట్ల విద్య అవుతుంది
0: విదౌట్ ద గుడ్ కంపెనీ విదౌట్ గుడ్ కాండక్ట్ హౌ కుడ్ దట్ బి గుడ్ కంపెనీ
1: 300 విద్యలు చదివాడు రావణుడు
0: రావణ వాజ్ హైలీ ఎడ్యుకేటెడ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్
1: అట్టి విద్యలే రాముడు కూడా చదివాడు
0: రామ ఆల్సో అక్వైర్డ్ సిమిలర్
1: కానీ రాముడు ఎప్పుడు సత్సంగం సత్సంగం సత్సంగం
0: But Rama was always in good company.
1: Sadbhavamu.
0: Good feeling.
1: Satpravattana.
0: Good conduct.
1: Sadalochana.
0: Good thinking.
1: Satkarmalu.
0: And good deeds.
1: Kani, inni chadavulu chadinatuvanti oka Ravanaki emiti chestunnadu?
0: With all this, what is that Ravana?
1: Dujjana sambandhamu.
0: Ravana.
1: Duralochanalu. Durgunamulu. Nishpravattanalu. Ilantivanta chertu vachayi.
0: Ravana was always in bad company. He was always doing misdeeds, wicked thoughts and bad feelings.
1: Entati goppa vidyavantudu Ravanudu.
0: Ravana was highly educated.
1: Ravanaku unnatvanti vidya Ramulaku kuda untundadi.
0: Rama is as much educated as Ravana himself.
1: Kani Ramulu chuste namaskaristaru.
0: But people offer their respects to Rama.
1: Ravanulu chuste వీడు క్రోధులు వీడు రాక్షసులు అని అతనికి అనేక రకమైనటువంటి దూషణ భూషణలు వస్తాయి
0: పీపుల్ గో ఆన్ అక్యూజింగ్ రావణ బికాస్ ఆఫ్ హిస్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ బిహేవియర్
1: మంచి చెడ్డల పేర్లు దేని నుంచి వచ్చినటువంటివి
0: ద గుడ్ అండ్ బ్యాడ్ నేమ్ వాట్ ఇస్ ద బేసిస్
1: వ్యక్తి యొక్క ప్రవర్తన చేతనే వస్తున్నాయి
0: ఇట్ ఇస్ ద బిహేవియర్ ఆఫ్ ద పర్సన్ దట్ ఇస్ ది బేసిస్
1: వ్యక్తి తమ ప్రవర్తనలు సక్రమమైనటువంటిగా ఉండాలి
0: సో ద కాండక్ట్ ఆఫ్ ది పర్సన్ షుడ్ బి గుడ్ అండ్ పర్ఫెక్ట్
1: ఏదో ఒంటరిగా కూర్చొని మేమేదో ధ్యానం చేసుకుంటాం జపం చేసుకుంటాం తపం చేసుకుంటాం ఇది రాక్షస సంధ్యం
0: టు థింక్ దట్ యుల్ బి లోన్లీ స్పెండింగ్ టైమ్ ఇన్ మెడిటేషన్ అండ్ పెనెన్స్
1: ఒంటరిగా కూర్చొని వీళ్ళు చేసేది
0: వాట్ ఈస్ దట్ యు ఆర్ దట్ యు క్యాన్ డూ బీయింగ్ ఆల్ అలోన్
1: దుష్ప్రవర్తన
0: ఇట్ ఈస్ ఓన్లీ
1: బ్యాడ్ ఆలోచనే
0: బ్యాడ్ థింకింగ్
1: దుస్సంగంతో చేరినవి సత్సంగంతో వచ్చిందా
0: అండ్ యూ విల్ బీ ఇన్ బ్యాడ్ కంపెనీ
1: కనుకనే ఇలాంటివి మంచివి అనుకోవటము చాలా పొరపాటు
0: ఇట్స్ ఎ మిస్టేక్ టు కన్సిడర్ దెమ్ గుడ్
1: రాక్షస కృత్యములే ఇవన్నీ
0: దే ఆర్ ఆల్ డెమోనిక్ యాక్టివిటీస్
1: ఎక్కడ మంచి జరుగుతుంటే అక్కడ వెళ్ళు
0: వేర్ ఎవర్ గుడ్ టేక్స్ ప్లేస్ గో దేర్
1: ఎక్కడ భగవత్పెత్తం జరుగుతుందో అక్కడికంతా వెళ్ళు
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ డివోషన్ జాయిన్ దేర్ కంపెనీ
1: ఎక్కడ భజన జరుగుతుందో అక్కడికి వెళ్ళరు
0: But you don't go to a place where
1: ekkada pavitramaina purushu untaro akkadiki poru
0: you don't go to a sacred place
1: enduku veediki kannulu undi prayojanam emti
0: what for are the eyes
1: purandadas cheppadu
0: so he said so
1: kanulerara ee kanulerara ravani chudani ee kanulerara
0: why these eyes what for is this vision
1: kannundi tuttilai kalyanakaramani nee murti darshimpa neralaidi
0: With all the eyes and the eyesight and the vision, I could not see your form of splendor and grandeur.
1: Pani pankajamandu paramatma yundivu paadu samsaramu korireri.
0: Though God is in me, the immortal, I have drowned myself in this family.
1: Nijamuga sarva jeevulu endukudunu paramatma unnaranipatti satyanni gurtinchi vattinchadame manavuni yokka pradhanamainatvanti nadu.
0: The main duty of mankind is to know the divinity latent and immanent in him and act accordingly.
1: అట్టి దివ్యత్వాన్ని స్మరించటమే కాకుండా దాన్ని భజించటం కూడా అత్యవసరమే.
0: One should recapitulate, recall the divinity constantly and also adopt.
1: నరకాసురుడు భజించిన తర్వాత
0: after killing నరకాసురుడు
1: ఆనాటి రాజ్యమంతా కూడాను గొప్ప సామ్రాజ్యంగా మారిపోయింది.
0: It was a very big kingdom indeed.
1: ఆనాడే ఈ రాక్షస అనేటువంటి యొక్క ద్వేషత్వము అంధకారము అజ్ఞానము దూరమైనదని గ్రహించి ఊరంతా చక్కని అలంకారం చేసుకుని దీపాలు పెట్టారు
0: బికాస్ హేట్రెడ్ వాస్ కిల్డ్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇస్ డిస్పెల్డ్ ద హోల్ కింగ్డమ్
1: దుర్మార్గుడు ఏంత కాలం కూడాను అదంతా కూడా ఎక్కడైనా ఒక దీపం కూడా కనిపించదు
0: సో లాంగ్ దట్ ఇస్ ఎ వికెడ్ మ్యాన్ యు డోంట్ ఫైండ్ ఎనీ ల్యాంప్
1: వెలుతురే లేదు
0: దేర్ ఇస్ నో లైట్ దేర్
1: చీకటిలో ఏమి ఉంటాయి గబ్బిడాలు ఉంటాయి
0: ఇన్ డార్క్నెస్ వాట్ ఈస్ దట్ యు నోటీస్ ఓన్లీ బ్యాట్స్
1: అట్టి గబ్బిడాలు ఉన్నటువంటి ఒక గృహం లోపల ఎట్టి మనిషి కూడా ప్రవేశించడు
0: అండ్ దాట్ విచ్ ఇస్ పిచ్ డార్క్ ఫుల్ ఆఫ్ బ్యాట్స్ విల్ నాట్ బి ఇన్హాబిటెడ్ బై ఎనీ
1: కనుక మనం గబ్బిడాలుగా తయారు కాకూడదు
0: వీ షుడ్ నాట్ బి బ్యాట్స్ ఆఫ్ దిస్ టైమ్
1: ఏదో కొంతమందికి దానికి తగినటువంటి వాళ్ళే ఇది ఎస్ ఎస్ అంటారు కానీ ఇది అందరూ ఒప్పుకోవడానికి వీలు కాదు
0: There may be unfortunate people who say yes, yes to that darkness.
1: Satsangatve nissangattvam, nissangatve nirmohattvam, nirmohattve nischalatattvam, nischalatattve jeevan mukti.
0: It's only good company that gives you a sort of detachment, free from all possessiveness, gives you the steadiness, ultimately liberation.
1: Kanaka dujjanulatoda mantram oka chanam kuda manam cheyakoddu.
0: So we should not be in the bad company even for a moment.
1: Kanukane aladi kaalam nundi రాక్షసుల యొక్క సంబంధంను ఈ విధంగా దూరం చేస్తూ వచ్చారు
0: సో పీపుల్ హ్యావ్ డిస్టెన్స్డ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ డెమన్స్ అండ్ డెమోనిక్ బిహేవియర్
1: రాక్షసులైన హిరణ్యకశిపుని కూడాను తన ప్రేమ కుమారుడైనటువంటి ఒక ప్రహ్లాదుని దూరం చేయడానికి చూచారు
0: ఇన్ ఫ్యాక్ట్ హిరణ్యకశిపు హ్యాస్ బీన్ అవే ఫ్రమ్ హిస్ సన్ అండ్ ఆర్డెన్ డివోటీ
1: కానీ ప్రహ్లాదునికి ఎక్కడికి పోయినప్పుడు హృదయంలో ఉన్నది నారాయణుడే
0: But Prahlada could realize divine
1: Narayan, Narayan, Narayan, Narayan namasmaranamlone munigipoyadu.
0: He has drowned his life singing his glory of Narayana.
1: Narayanaku priti ayinattuvadu Prahladudu.
0: Narayana is so dear to Prahlada.
1: Rakshasulaku priyamainattuvadu veedu. Hiranyakashipudu.
0: Whereas Hiranyakashipu is full of demonic temperament.
1: Evi prayojanamu.
0: What for is this?
1: Chakravarti taru.
0: Where is he? His emperor.
1: ఏ చక్రవర్తి దుర్మార్గపు చక్రవర్తి
0: వాట్ కైండ్ ఆఫ్ ఎంపర్
1: దురాచార చక్రవర్తి
0: An emperor?
1: దుర్గుణముల యొక్క చక్రవర్తి దుశ్చింతల యొక్క చక్రవర్తి
0: An emperor of all vices, a king of bad behavior, a ruler of all bad thoughts and bad deeds.
1: కనుక మనము ఒక్కడైనా చాలే మనం చక్కని చక్కని వారిని చిక్కితే చాలు
0: Therefore, it is enough even if we have one righteous man.
1: దినమునకు ఒక పర్యాయమైన కొడును పవిత్రమైనటువంటి కాలమును సార్థకం చేసుకోవాలి
0: అట్లీస్ట్ వన్స్ వీ షుడ్ శాంక్టిఫై ద టైమ్ అట్ అవర్ డిస్పోజల్
1: అప్పుడే మన జీవితము ఫలిస్తుంది
0: దెన్ ఓన్లీ అవర్ లైఫ్ వుడ్ ఫ్రక్టిఫై
1: ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా రాక్షస కృత్యం లే జరుగుతున్నాయి
0: టుడే ఇన్ ద ప్రెసెంట్ డే వరల్డ్ వీ ఫైండ్ డెమోనిక్
1: చెవులతో వినేక కాదు
0: వీ కాంట్ ఈవెన్ బేర్
1: కండతో చూచే కాదు.
0: యూ కెనాట్ విట్నెస్ దోస్ డీడ్స్.
1: కనుకనే కండతో చూడలేనిటువంటివి, చెవులతో వినలేనిటువంటివి మనం ఎందుకు అనుభవించాలి?
0: యూ కెనాట్ బేర్ ది వెరీ సైట్ ఆఫ్ ఇట్ నార్ కుడ్ టాలరేట్ హియరింగ్ అబౌట్ దెమ్.
1: దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని హృదయంలో ప్రతిష్ఠ చేసుకోండి.
0: లెట్ అస్ ఇన్స్టాల్ ద డివైన్ ఇన్ అవర్ హార్ట్స్.
1: భగవంతుడు ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
0: It is said God dwells in all creatures.
1: Sarva bhutamni endu kodunu undetundi vaadu bhagavantude.
0: God is present in all living beings.
1: Kaani aati bhagavantuni kodunu bhagavantuniga bhavinchatam ledu.
0: But we don't think of God in the true sense.
1: Adaka rakshasa krutyamuluga bhavistunnaru.
0: We go in the contradictory way.
1: Yat bhavam tad bhavati.
0: As is the feeling, so is the experience.
1: Tamaku etti bhavamlo atti swaroopale untuntai lopala.
0: As is your feeling, so is the form
1: atti swaroopamle atanni hatamarchipothayi.
0: And that form that you assume will ruin you.
1: మనిషి చూడటానికి సాత్వికంగా కనిపించవచ్చును.
0: మ్యాన్ మే అపియర్ టు బి పైయస్.
1: కానీ హృదయం లోపల కఠినమైనటువంటి క్రూర భావములు ఉంటాయి.
0: బట్ దేర్ మే బి వికెడ్నెస్ ఎట్ హార్ట్.
1: అలాంటి వారితో మనం సంబంధం ఏమాత్రమూ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ దెమ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు నరకాసురు సంహారం.
0: టుడే ఇస్ ద కిల్లింగ్ ఆఫ్ నరకాసురు.
1: అనగా ఆత్మ అనేటువంటి దీంట్లో ఉన్నటువంటి ఒక అసురుని చంపటం.
0: మీనింగ్ కిల్లింగ్ ద డెమన్ ఇన్ మ్యాన్.
1: నర ఆత్మ.
0: నర ఇస్ ఆత్మ.
1: అసురుడు రాక్షసుడు.
0: అసుర డెమన్
1: ప్రతి హృదయమునందు కూడా ఉంటున్నాడు.
0: హీస్ నసుర డెమన్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
1: కానీ అతన్ని చంపడానికి ఎక్కడికో పోయి మనము పెద్ద అస్త్రశస్త్రం సంపాదించనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు ఎక్వైర్ వెపన్స్ టు కిల్ ది డెమన్ విత్ ఇన్.
1: మన హృదయమునందే నర అనేటువంటి ఆత్మస్వరూపుడు ఉన్నాడు.
0: దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ నర విత్ ఇన్ అస్.
1: ఆత్మస్వరూపాన్ని నువ్వు చింతించుకుంటురా.
0: You think of the self constantly.
1: అది ఏ ప్రేమ స్వరూపము.
0: That is love.
1: అది నిత్య సత్యమైనటువంటి తత్వము.
0: That is eternal and immortal.
1: అట్టి ప్రేమ చేతనే ఇలాంటి రాక్షసులను సంహారం చేయొచ్చు.
0: With that intense love you can kill the demon.
1: ఈ రాక్షసులను చంపడానికి ఏ గొప్ప అస్త్రములు మనకు కారణకలేదు.
0: You don't need any weapons to kill the demon.
1: ఇది అస్త్రాలతో చచ్చేటువంటి వారు కాదు.
0: నార్ ఎనీ అదర్
1: శస్త్రాలతో చచ్చేటువంటి వారు కాదు.
0: నార్ ఎనీ ఆర్మ్స్.
1: కొంటే ప్రేమ చేతనే మాత్రం వర్షం అవుతారు.
0: ఓన్లీ యూ కెన్ కిల్ హిమ్ బై లవ్.
1: ఎన్ని అస్త్రములు లోకంలో లేవు.
0: వీ ఫైండ్ సో మెనీ వెపన్స్.
1: కానీ ఈ అస్త్రములంతా ఏం చేయగలుగుతున్నాయి?
0: వాట్ ఈస్ ది డూ యాక్చువల్లీ?
1: ఏమీ చేయగలటం లేదు.
0: దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్.
1: తమ తామే హింసించుకుంటున్నారు.
0: వన్ హర్ట్స్ హింసెల్ఫ్ బై దిస్ వెపన్.
1: కనుక అసరాసురుని చంపాలంటే, నరకాసురుని చంపాలంటే నరుని ఎందున్నటువంటి యొక్క ఆత్మతత్వమే చంపాలి.
0: దేర్ఫోర్ టు కిల్ ది నరకాసుర వన్ హ్యాస్ టు స్పెండ్ ద టైమ్.
1: ఆత్మతత్వాన్ని అభివృద్ధి ఈ నరకుడు చచ్చిపోతాడు.
0: అండ్ వెన్ వన్స్ ద సెల్ఫ్ ఈస్ ఫర్గాటన్ మ్యాన్ ఈస్ రూయిన్డ్ టోటలీ.
1: ఇటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం నిజమైనటువంటి యొక్క భక్తి.
0: ద ట్రూ డివోషన్ ఎంఫసైజెస్ ఆన్ ద రియలైజేషన్ ఆఫ్ ద సెల్ఫ్.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: embodiments of divine atma,
1: pavitramainti ee narakasu sumaram dinamu,
0: this day which is so holy and sacred,
1: edo manam oka pandugga maadri chesukoni padarthalu maatram maarchukuntu bhojanalu maatram tintu lakshanamga jeevisthunnamu.
0: We spend this holy festival full of delicious items prepared at home and we party.
1: Ee pavitramaina parvadinam yokka antaratham emiti ani gurtinchukodaniki ఎవరు సరైన ప్రయత్నం చేయటం లేదు.
0: నో వన్ ఇస్ మేకింగ్ అన్ ఇన్వెస్టిగేషన్ టు నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఫెస్టివల్.
1: కనుక దీన్ని సరైన సద్వినియోగం చేసుకోవాలంటే పవిత్రమైనటువంటి సంఘంతో చేరాలి.
0: ఇన్ ఆర్డర్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ ఫెస్టివల్ వీ షుడ్ జాయిన్.
1: నీవు ఒంటరిగా జీవించవద్దు.
0: నెవర్ బి అలోన్.
1: అది దైవం యొక్క తత్వం కాదు.
0: దాట్ ఈస్ నాట్.
1: అది వ్యష్టి జీవితము.
0: ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇండివిజువల్.
1: వ్యష్టి జీవితం అంతా వ్యష్టి జీవితము.
0: The vyasti jivita, the individual life is waste life.
1: Samasti jivitame nijamaitundi sarvesam yokka sadamu.
0: The life in the community is the one that is the reality.
1: Samasti jivitamto manam jivitanni aanandanga gadapali.
0: We should lead the life of the universe community, samasti.
1: Kanukane samastini bhagavantudu ani pilicharu.
0: This samasti universe is the divinity.
1: Vedamanta kudunu idiye bodhisthu vachindi.
0: That has been the essence of Veda.
1: Sahasra shisha purushah sahasraksha sahasrapat.
0: The 1,000 feet, the 1,000 head and 1,000 hands.
1: ఇలాంటి జీవితాన్ని మనం గడపడానికి తగిన కృషి చేయాలి.
0: We should make every effort to lead this life of universal life.
1: మానవ జీవితం ఇచ్చిండేది ఎందుకోసం?
0: Why the human life is given?
1: కేవలం పశుపక్షులు కాదు వలె తిని తీగి తాగటము ఆనందంగా జీవించడం అది కాదు.
0: Is not enough ఇఫ్ వీ హ్యావ్ ద ఫుడ్ వాటర్ అండ్ అదర్ రెస్ట్ ఆఫ్ ద ఫెసిలిటీస్
1: పశుపక్షి మృగాదులు కూడా తింటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఫుడ్ దట్ యూ ఈట్ ఈస్ ఈక్వలీ షేర్డ్ బై
1: నీవు అనుభవించేటువంటి యొక్క క్రియావాసనలంతా కూడా పశుపక్షి మృగాదులు కూడా అనిపిస్తున్నాయి.
0: ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ దేర్ ఇన్ ద అనిమల్ కింగ్డమ్ ఆల్సో.
1: కనుకనే ఇది కాదు మనం చేయవలసినటువంటిది.
0: దిస్ ఇస్ నాట్ దట్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ.
1: మన ఉన్నటువంటి యొక్క సత్య ధర్మ శాంతి ప్రేమల యొక్క తత్వాన్ని బహిష్కరించాలి.
0: అండ్ వీ హావ్ టు అప్హోల్డ్ ద ట్రూ హ్యూమన్ వాల్యూస్ ది ట్రూత్ అండ్ రైచస్నెస్.
1: అది బహిరంగంగా మనం ప్రబోధించాలి.
0: అండ్ వీ షుడ్ ప్రాపగేట్ ఇన్ దిస్ వరల్డ్.
1: దాన్ని ప్రచారం చేయాలి.
0: వీ షుడ్ పబ్లిసైజ్.
1: ప్రవర్తనలో అనుభవించాలి.
0: అండ్ వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్.
1: అది ప్రవర్తనలో అనుభవించక కేవలం ప్రచార ప్రబోధనలు వేస్ట్ అయిపోతుంది.
0: వితౌట్ ట్రూ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మియర్ ప్రాపగేషన్ ఈజ్ యూస్లెస్.
1: కనుక మనం ఏ పర్వదినములు వచ్చినప్పటికీ పర్వదినముల యొక్క అంతరార్థాన్ని చక్కగా తెలుసుకుని మనం వర్తించాలి.
0: సో వీ హ్యావ్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ డేస్ ఇన్ ద ఫెస్టివల్స్.
1: మానవుడు ఎంతో అదృష్టవంతుడు.
0: ది హ్యూమన్ బీయింగ్ ఇస్ రియల్లీ వెరీ లక్కీ.
1: మానవ జన్మము చాలా పవిత్రమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ సో సీక్రెట్.
1: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
0: ఆఫ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేర్.
1: అటువంటి పవిత్రమైనటువంటి నరజన్మాన్ని మనం ఎంత అపవిత్రంగా వచ్చుకుంటున్నాం.
0: దిస్ సీక్రెట్ హ్యూమన్ లైఫ్ ఇస్ మేడ్ అన్సీక్రెట్.
1: మానవుడు అంటే పవిత్రమైనటువంటి వాడు అని అర్థం కూడా.
0: The word manava means the one who is sacred.
1: ఈ పవిత్రమైనటువంటి మానవుని అపవిత్రం గావించుకోవడానికి ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నావు?
0: Why should we make this sacred life?
1: అది ఏ జన్మ జన్మాంతరం యొక్క కర్మసారము.
0: It is only because of the destiny, the fate of the past life.
1: చెప్పేదేవో మంచి చెప్తున్నారు, మనం పవిత్రమైన జీవితం అని అంటున్నాడు.
0: We declare that this is a sacred life.
1: కానీ దాన్ని ప్రవర్తనలో పెట్టడానికి చాలా శ్రమ పడుతున్నాడు.
0: But in experience we are not able to translate in reality.
1: పాపముల యొక్క ఫలితము.
0: దిస్ ఇస్ ఓన్లీ ద రిజల్ట్ ఆఫ్ ద సిన్స్ కమిటెడ్.
1: అది వచ్చినప్పుడు దానిని అడ్డు చేసి దాన్ని ధిక్కరించి మనం పవిత్రమైన మార్గంలో పోవడానికి తగిన కృషి చేయాలి.
0: వెన్ సచ్ ట్రెండ్స్ సెట్ ఇన్ అవర్ మైండ్ వీ షుడ్ రెసిస్ట్ బ్రష్ దెమ్ అసైడ్ అండ్ ప్రొసీడ్.
1: కానీ అనేక దుర్గుణములు దురాచారములు కలిగినటువంటి వ్యక్తులతో సంబంధం జరుగుతుంటారు.
0: బట్ వీఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ బ్యాడ్ పీపుల్ విత్ బ్యాడ్ థాట్స్.
1: అలాంటి వాళ్ళకు ఒక నమస్కారం చేసి దూరం పోండి.
0: వీ షుడ్ బి అవేర్ ఫ్రమ్ దెమ్.
1: త్యాగరాజు కూడా చెప్పాడు.
0: సో త్యాగరాజు సార్,
1: రామా
0: రామా,
1: నిన్ను విశ్వసించినటువంటి వారికి ఒక నమస్కారం అన్నారు.
0: రామా ఐ డూ నమస్కార్.
1: నిన్ను విరోధపరిచేటువంటి వాళ్లకు ఒక నమస్కారం అన్నాడు.
0: దోస్ హూ డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ యూ ఆల్సో డూ నమస్కార్.
1: దుష్టులకు శిష్యులకు కూడా ఇద్దరికి రెండు నమస్కారములు అన్నాడు.
0: ఐ డూ నమస్కార్ టు దోస్ బ్యాడ్ పీపుల్ అండ్ దేర్ అసోసియేట్స్.
1: అప్పుడు త్యాగరాజు చెప్పాడు, అయ్యా సజ్జనులకు నమస్కారం చేయటంలో న్యాయం ఉంది.
0: దెన్ ఇట్ వాస్ సెడ్, దేర్ ఇస్ సమ్ జస్టిఫికేషన్.
1: దుష్టులకు మాత్రం ఎందుకు నమస్కారం చేయాలా?
0: దేర్ ఇస్ జస్టిఫికేషన్ ఇఫ్ యూ రెస్పెక్ట్ ఎ గుడ్ మ్యాన్.
1: సజ్జనులకు నమస్కారం అనేటువంటిది సజ్జనులకు మా జీవితంలో మిమ్మల్ని దూరం చేసుకోకుండా ఉండాలి అని వారికి నమస్కారం చేస్తుంది.
0: యూ డూ నమస్కార్ టు నోబుల్ సోల్స్ బికాస్ యూ డోంట్ వాంట్ టు బి అవే ఫ్రమ్ దెమ్.
1: దుష్టుల చేత అయ్యో మీ సంస్కారం మాకు ఎప్పుడు కూడా కలగకూడదు, దూరం పోండి అని వాళ్ళకి ఒక నమస్కారం.
0: యూ డూ నమస్కార్ టు ద బ్యాడ్ కంపెనీ బికాస్ యూ డోంట్
1: బ్యాడ్ కంపెనీకి ఏమాత్రం కూడా గౌరవం ఇవ్వకుండా నమస్కారం చేసి వాళ్ళని దూరం పంపాలి.
0: యూ జస్ట్ డూ నమస్కార్ అండ్ డూ అవే విత్ దేర్ కంపెనీ వన్స్ ఫర్ ఆల్.
1: సజ్జనులకు జీవితం అంతా అర్పితం చేసి కూడా వాడితో సత్సంగం కలవాలి.
0: వీ షుడ్ సాక్రిఫైస్ అవర్ లైఫ్ టు బీ ఇన్ ది గుడ్ కంపెనీ.
1: కనుకని మనము సరైనటువంటి కంపెనీతో చేరి మనం సరైనటువంటి గుణములను పోషించుకొని సరైన మార్గంలో నడిచి జన్మ సార్థకంగా గావించుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైవ్స్ బై జాయినింగ్ ద గుడ్ కంపెనీ అండ్ కల్టివేటింగ్ వర్చ్యూస్.
1: చరిత్రలో యందు అనేక మంది రాక్షసుల యొక్క కృత్యములంతా కూడా ఈ విధమైనటువంటి రీతిగానే వర్ణించినటువంటివి.
0: ది హిస్టరీ రివీల్స్ so many incidents of the demons who conducted like this.
1: Endaro rakshasulu unnaru.
0: There are many demons.
1: Enduku rakshasulu anta mandi raavali?
0: Why?
1: Anaga vaari endu unnatundi gunamulu yokka prabhavame.
0: This demon represents the feelings, the behavior.
1: Krishnudu puttinappudu kamsuniki dushta buddhulu anta vachayi.
0: At the time of birth of Krishna, Kamsa had all wicked thoughts.
1: Aa dushta buddhulu raaka purame ఆకాశవాణి అనగా గాలిదేవుడు అతనికి ముందుగా హెచ్చరించాడు.
0: ప్రయర్ టు దాట్ హీ వాస్ కాషన్డ్ బై ఎథీరియల్ వాయిస్.
1: కంస నీ చెల్లెలి యొక్క గర్భమునందే నిన్ను హింసించేటువంటి వాడు పుడుతున్నాడు అని చెప్పాడు.
0: యువర్ సిస్టర్ ఈస్ గోయింగ్ టు బిగెట్ ఎ సన్ హూ వుడ్ కిల్ యూ అల్టిమేట్లీ.
1: కోపం వచ్చింది.
0: హీ వాస్ వెరీ యాంగ్రీ.
1: అప్పుడే చేయబట్టి ఆమెను చంపడానికి ప్రయత్నం చేశాడు.
0: దెన్ హీ కాట్ హోల్డ్ ది హ్యాండ్ ఆఫ్ హిస్ సిస్టర్ అండ్ అబౌట్ టు కిల్ హర్.
1: కానీ వసుదేవుడు అడ్డు తిరిగి, ఆమె వల్ల నీకు జరిగేటువంటి అపకారం ఏమిటో చెప్పు,
0: వసుదేవ ఆబ్జెక్టెడ్ టు దట్ అండ్ సెడ్ వాట్ హార్మ్
1: అట్టి అపకారం జరగకుండా నేను చూసుకుంటాను అన్నాడు.
0: ఐ విల్ సీ టు ఇట్ దట్ యు విల్ నాట్ బి పుట్ టు ఎనీ హార్మ్.
1: ఆమె గర్భం లోపల అష్టమ గర్భంలో పుడతాడు, నిన్ను చంపేటువంటి వాడు అని చెప్పాడు.
0: ఇట్ వాస్ ది ఎథీరియల్ వాయిస్ డిక్లేర్డ్ దట్ ది ఎయిత్ చైల్డ్ విల్ కిల్ యు.
1: అట్టి వారి మాటలు నువ్వు నమ్మినావా?
0: డు యు బిలీవ్ దోస్ వర్డ్స్?
1: నమ్మటమే నిజమైపోతే అష్టమ గర్భం వరకు వెయిట్ చేయి.
0: ఇఫ్ యు రియలీ బిలీవ్ దట్ వెయిట్ టిల్ దెన్.
1: ఇంకా పెండి అయిన తక్షణమే ఆమెను చంపడానికి ఎందుకు ప్రయత్నం చేస్తావు?
0: వై డూ యూ వాంట్ టు కిల్ హర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ వెడ్డింగ్?
1: ఆమె అష్టమ గర్భం లోపల నిన్ను చంపేటువంటి వాడు పుడతాడని చెప్తున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ ది ఎయిత్ బోర్న్ చైల్డ్ హుడ్ కిల్ యూ.
1: కనుక నీ అంతకాలం నీవు కాచుకుని ఉంటుండు.
0: సో వెయిట్ టిల్ దట్ టైమ్.
1: అన్యాయంగా ఈ రకమైనటువంటి ఒక పాపానికి గురి కట్టుకోవద్దు.
0: డోంట్ కమిట్ దిస్ సిన్ విచ్ ఇస్ అన్జస్టిఫైయబుల్
1: అని చెప్పేటప్పటికీ
0: వెన్ హీ సెడ్ సో
1: వాడికి కొంతవరకు కొంత సద్బుద్ధి వచ్చింది.
0: Then he could have good thoughts at that moment.
1: అనగా సద్బుద్ధులు దుర్బుద్ధులు కూడాను తమ యొక్క హృదయం నుంచినే వస్తుంటాయి.
0: The good thoughts and bad thoughts will find their origin in human heart.
1: కానీ అష్టగర్భం వరకు కాచుకున్నాడే కానీ తాను శాంతిగా లేడు.
0: Though he waited that long till the birth of the eighth child,
1: ఎప్పుడు
0: చూసినాడు
1: ఎప్పుడు పుడుతుందో ఎప్పుడు పుడతాడో ఎప్పుడు పుడతాడో అని దీని కాంక్షనే అతన్ని భ్రమిస్తూ చేస్తుంది.
0: He was in constant worry when the eighth child is going to be born.
1: ఈ చైల్డ్ కోసమని అనేక మంది కూడా పుట్టినటువంటి పిల్లలందరినీ చంపుతూ వచ్చాడు.
0: ఫర్ దిస్ చైల్డ్ హీ వెంట్ ఆన్ కిల్లింగ్ ఆల్ న్యూ బోర్న్ బేబ్స్.
1: ఒక్క మాట పైన నిలకడలేదు వాళ్లకు.
0: ఇన్ఫాక్ట్ హీ డిడ్ంట్ కీప్ అప్.
1: భగవంతుడు చెప్పిన మాట అని తెలుస్తుంది.ενεργ
0: knows it's God's voice.
1: అదే భగవంతుని చెప్పిన మాట. ఒక దాంట్లో నీవు నడుచుకునేవాడు రెండవ దాంట్లో ఎందుకు నడుచుకోకూడదు?
0: When he acts according to God's voice in one respect, why not in another point?
1: దేవకీ దేవి వస్తే గర్భంలో పుడతాడని చెప్పాడు, కానీ ఇంకెవరకు గ్రామస్తుల లోపల పుడతాడని చెప్పలేదు.
0: The God clearly said the child would be born to Devaki Vasudeva would kill, not anybody else.
1: మధ్యలో పుట్టినటువంటి ఒక గ్రామస్తుల బిడ్డలందరినీ ఎందుకు చంపటము?
0: వై షుడ్ యూ కిల్ ద చిల్డ్రన్ ఆఫ్ అదర్ విలేజ్?
1: ఇది భగవంతుని వాక్యం పైన విశ్వాసం ఉన్నట్టా?
0: డూ యూ థింక్ ద హియర్స్ ఫెయిత్ ఇన్ గాడ్స్ వర్డ్? నో.
1: ఇది రాక్షస విశ్వాసమే.
0: ఇట్ ఈస్ డెమోనిక్ ఫీలింగ్.
1: కేవలం ఇలాంటి రాక్షస కృత్యముల చేత మనిషి అనేక రకమైనటువంటి ఒక దుర్భావంలో గురి అయిపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ ద డెమోనిక్ టెంపరమెంట్ మ్యాన్ ఎంటర్టైన్స్ ఈవిల్ ట్రేట్స్ అండ్ ఈవిల్ థాట్స్.
1: కనుక మనం దైవాన్ని నమ్మితే ఒక్క మాట పైన చెప్పిన అన్ని మాటల పైన దాన్ని నమ్మాలి.
0: We should follow God in total faith in whatever he says.
1: నీకు ఇష్టమైనటువంటి దానిపై నమ్మకము, ఇష్టం లేని దానిపై నమ్మకం లేకుండా పోవటము అది సరైనటువంటి ఒక విశ్వాసం కాదు.
0: You have faith if you like that and you have no faith if you dislike it. It's not proper.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఒక 10 సంవత్సరముల పూర్వము,
0: 10 years before,
1: ఒక పెద్ద మనిషి,
0: an elderly person,
1: Sat Sai Baba is God ani cheppadu.
0: Declared that Sat Sai Baba is God.
1: Sat Sai Baba ne kaadu prati jeevi endukudunu God unnadu.
0: In fact, God is present in every individual.
1: Kaani aa vidhanga chaatutu vacharu.
0: He went on declaring like that.
1: Tirigi tama yokka abhishtamnu కొంత వరకు విరుద్ధంగా మారేటప్పటికి ఈజ్ నాట్ గాడ్ అని చెప్పారు.
0: ద మూమెంట్ వెన్ హిస్ డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ హీ సెడ్ హీఈస్ నాట్ గాడ్.
1: ఎస్ నో రెండు చెప్పింది ఒకే నోరే.
0: ద సేమ్ మ్యాన్ డిక్లేర్డ్ ఎస్ అండ్ నో.
1: ఆనాడు ఎస్ అన్నాడు.
0: హీ సెడ్ ఎస్ దెన్.
1: ఈనాడు నో అన్నాడు.
0: టుడే హీ సేస్ నో.
1: అది నిజమా ఇది నిజమా?
0: ఈజ్ ద ట్రూ ఆర్ ఈజ్ దిస్ ట్రూ?
1: ఏదో ఒకటి ఇందులో అబద్ధం ఒకటి ఉంది కదా.
0: వన్ మస్ట్ బి ఫాల్స్ అవుట్ ఆఫ్ దీస్ టూ.
1: ఏది అబద్ధము?
0: వాట్ ఆర్ లైస్?
1: ఆనాడు చెప్పిందైనా అబద్ధమే, ఈనాడు చెప్పిందైనా అబద్ధమే.
0: దాట్ విచ్ హెస్ బీన్ సెడ్ దెన్ మస్ట్ హావ్ బీన్ బ్లేటెంట్ లై ఆర్ దట్ వాట్ హెస్ బీన్.
1: ఇలాంటి రెండు పదములు చేరినటువంటి వారికి ఏ విధంగా భావించాలి? అది రాక్షస కృత్యం.
0: ద వన్ హూ మేడ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఈజ్ అ డెమన్.
1: ఎస్ అను వారికి ఎస్ అను రా.
0: God says yes to those that say
1: no.
0: Yes.
1: No varik no anura.
0: If you say no, God says no.
1: No yes ru ni notiki gaani saayiki sarvam yes yes yes.
0: Yes, no belong to you, your declaration, your feeling, but to Sai God everything is yes.
1: Not andaru manchi vare.
0: To Bhagwan all are good.
1: Evaru chedda vaaru leru.
0: There are no bad people.
1: Kaani
0: but
1: laukikamaina ఈ యొక్క నెగిటివ్ భావాలతో కూడినటువంటి వారికి కొంచెం మంచి చెడ్డలు విచారించుకోకుండా పోతే వాడి జీవితమే నాశనం చేసుకుంటారు.
0: బట్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇఫ్ యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది నెగిటివ్ బిహేవియర్, యూ విల్ బి స్పాయిలింగ్ యువర్ లైఫ్.
1: కనుకనే మీకు కొన్ని చెప్పవలసి వస్తుంది.
0: సో భగవాన్ హ్యాడ్ టు టీచ్ యూ దీస్ థింగ్స్.
1: నాకు అందరూ ప్రీతియే.
0: భగవాన్ లైక్స్ ఆల్,
1: నేను అందరినీ ప్రేమిస్తాను.
0: స్వామి లవ్స్ ఆల్.
1: కానీ కొన్ని కొన్ని ఇలాంటి సందిగ్ధ అవస్థలు ఎందుకు మాత్రం వారిని వారికి నిచ్చి చెప్పాలి?
0: బట్ ఇన్ వెన్ వీఆర్ కన్ఫ్యూజ్డ్ భగవాన్ షుడ్ చూస్ టు టీచ్ అస్.
1: లేకపోతే మీ జీవితానికి చాలా ప్రమాదం ఏర్పడుతుంది.
0: ఆర్ ఎల్స్ యూ విల్ బి పుట్ టు డేంజర్ ఇన్ యువర్ లైఫ్.
1: కనుక ఎవరెవరి డౌట్స్ వాళ్లలో ఉండవచ్చును.
0: యు మే హ్యావ్ డౌట్స్.
1: డౌట్స్ లేకుండా ఏ మానవుడు ఉండడానికి వీలు కాదు.
0: నో మ్యాన్ కెన్ లివ్ వితౌట్ డౌట్స్.
1: కాబట్టి ఆ డౌట్స్ కి మీరు చోటు ఇవ్వద్దండి.
0: సో డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ డౌట్.
1: అది ఉండినంత వరకు కూడా నిన్ను అనేక విధంగా అశాంతికి గురి వచ్చేస్తుంది.
0: ద డౌట్ ఇన్ యూ విల్ మేక్ యూ రెస్ట్లెస్, అజిటేటెడ్.
1: ప్రేమను మీరు పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: ప్రేమ మీ హృదయం నుండి పెంచుకున్నప్పుడే,
0: when there is love in your heart, everything will be full of love.
1: ఆ ప్రేమమున్న దగ్గర ద్వేషం అనేది ఉండదు.
0: Where there is love, there is no hatred.
1: ద్వేషం లేనప్పుడు క్రోధం అనేది రాదు.
0: When there is no hatred, there is no
1: క్రోధం అనేది లేనప్పుడు ఈ హింసలే పానుకుంటారు.
0: When there is no anger, there is no violence.
1: కనుకనే where there is విశ్వాసం అనగా కాన్ఫిడెన్స్ ఉంటుందో అక్కడనే ట్రూత్ వస్తుంది.
0: Where there is confidence, there is truth.
1: Where there is truth,
0: where there is truth,
1: there is peace.
0: There is peace.
1: Where there is peace,
0: where there is peace,
1: there is bliss.
0: There is bliss.
1: Where there is bliss,
0: where there is bliss,
1: there is God.
0: There is God.
1: కనుకనే మొట్టమొదటి విశ్వాసాన్ని పెంచుకోండి.
0: So first we should cultivate faith.
1: ఆ విశ్వాసమే లేకున్నప్పుడు ఎంత ఉండి ఏం ప్రయోజనం?
0: Without this faith, what for is the human life?
1: అందరినీ నమ్ము, తప్పులేదు.
0: There's nothing wrong if you believe everybody.
1: కానీ దైవ భావంతో నీవు విశ్వసించు.
0: But have faith with the divine prompting.
1: ఆ దైవ భావంతో విశ్వసించినప్పుడు సర్వము నీకు దైవత్వంగానే కనిపిస్తుంది.
0: With the spiritual promptings, everything would be divine.
1: మనసులో ఒకటి, మాటలో మరొకటి.
0: Thought is one and that which is said is different.
1: ఇది కాదు, సరైనటువంటిది కాదు.
0: Is not proper on your part.
1: మనసు యందు ఒకటి, మాట యందు ఒకటి, క్రియలో మరొకటి.
0: The thought is one, that what is said is different, and action is altogether opposite.
1: కనుక మూడు కూడా విరుద్ధమైనప్పుడు దానికి కేవలం రాక్షసత్వమే అవుతుంది.
0: When thought, word and deed are at variance,
1: మూడు చేరి
0: ఒకటి కావాలి.
1: అది ఏ త్రిపుటి అన్నారు.
0: There should be perfect unity and harmony in thought, word and deed.
1: త్రిగుణముని యందు పరిశుద్ధమైనటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి.
0: You are a true human being if you have got the perfection in all the attributes. Who is vyakti?
1: సర్వ విషయమునందు కూడాను తన యందు ఉన్నటువంటి శక్తి తత్వాన్ని స్వీకరించటమే వ్యక్తి.
0: Vyakti, the person, is the one who could acquire శక్తి, the energy, out of all.
1: ఆ ఎనర్జీ నీవు సాధించాలి.
0: And then you should acquire that energy.
1: కానీ ఎనర్జీ ఎనర్జీ అంటున్నావు, ఎనర్జీలో పోతున్నావు.
0: But you say energy, energy, but you are along allergy, allergy.
1: దానివల్ల నీకు ఏం సుఖం చిక్కుతుంది?
0: వాట్ హ్యాపీనెస్ యూ హ్యావ్?
1: ఇదంతా నిరుపయోగమైనటువంటి సంకల్పాలుగా ఉంటాయి.
0: ఎవ్రీథింగ్ వుడ్ టర్న్ అల్టిమేట్లీ యూస్లెస్.
1: ప్రియమైన విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ముఖ్యంగా మీరు ప్రేమని మీరు అభివృద్ధి పరచుకోండి.
0: మోస్ట్ ఇంపార్టెంట్లీ డెవలప్ లవ్.
1: ఏది మీరు చేసుకోవడానికి వీలు లేకపోయినా ప్రేమ సులభంగా చిక్కేటువంటిది మీకు.
0: యూ మే నాట్ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్, ఇట్స్ ఈజీ టు లవ్.
1: చైతన్యుడు చెప్పినట్టుగా,
0: as Chaitanya said,
1: nee swargamo nai kailasamo naaku akkarledu.
0: I am not bothered of your heaven and paradise.
1: Nee vaikuntamo nee ideo naaku akkarledu.
0: I am not bothered of your vaikuntha.
1: Na kavasindi prema sajyam rajyame.
0: What I want is this love.
1: Kalukuni prema sajyam samrajyamlo naaku oka chotu icche.
0: Give me a place in this kingdom of love.
1: Adi okati naaku chalu.
0: That is enough.
1: Adi okati unna sarvamo akkada naaku siddhistundi.
0: With that, that gives me fulfillment.
1: ప్రేమతో సాధించలేనటువంటి లోకంలో ఒక్కటి కూడా లేదు.
0: There is nothing that you cannot achieve in this world without love.
1: కనుకనే ప్రేమతో మనం దేన్నైనా మనం సాధించవచ్చు.
0: So you can accomplish anything through love.
1: ఈ నరకాసుర ఉదాహరణగా ఏమిటి? దుర్మార్గులు, దుష్టులు, దురాచారం లేనటువంటి వారిని సంహరించడమే నరకాసుర సంహారం.
0: The killing of Narakasura signifies, symbolizes annihilation of wickedness in man.
1: సత్యనిత్యమైనటువంటి యొక్క సద్భావములను, సత్ప్రవర్తనలు, సదాలోచనలు పెంచుకోవాలి.
0: One has to cultivate and develop the truthful thoughts, the eternal thoughts, the righteous thoughts.
1: కనుకనే ఇక్కడ మూడు చెప్పాడు తిరిగి.
0: So three
1: points.
0: Run away from bad company.
1: కేవలం దుర్జన సంసర్గం త్యజించినంత మాత్రం చాలదు. బద్ధ సాధు సమాగమం, మంచి సంబంధాన్ని పెంచుకోవాలి.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూఆర్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ, యూ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
1: కుర పుణ్య మహోరాత్రం, ఎప్పుడు చూసినా కానీ నీవు మంచి కార్యం చేస్తురా.
0: డూ మెరిటోరియస్ డీడ్స్ డే ఇన్.
1: అందుకోసమే మానవుడు పుట్టాడు.
0: man is born for that.
1: మానవుడు పుట్టిన
0: డిసిషన్ ఆఫ్ వికెడ్నెస్ ఇన్ మ్యాన్.
1: సత్యనిత్యమైనటువంటి యొక్క సద్భావములను, సత్ప్రవర్తనలు, సదాలోచనలు పెంచుకోవాలి.
0: వన్ హ్యాస్ టు కల్టివేట్

0: ఫుడ్ రీమెంట్ అండ్ షెల్టర్.
1: కానీ తిని తిరిగి సంచరించేటువంటి ఒక ప్రవర్తనలు పశుపక్షి మృగాదులు కూడా ఉన్నాయి.
0: దిస్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఈక్వల్లీ
1: చాలా ఉత్తముడు.
0: Human is noble,
1: pavitrudu,
0: sacred,
1: sattagamainatundi vaadu,
0: and he
1: sattagam kaliginatundi vaadu,
0: and he is one of truth,
1: sadbhavamulu chaniche vaadu.
0: He has got good feelings.
1: Atuvanti manavuniki ilanti buddhulu raakoodadu.
0: Such a man should not have such mean thoughts.
1: కనుక ప్రతి మానవుడు ఎందుకు ఈ రాక్షస కృత్యములకు దూరం సాధించుకుంటూ రావాలి.
0: దేర్ఫోర్ వన్ షుడ్ బి అవే ఫ్రమ్ దట్ వికెడ్ థాట్స్.
1: అప్పుడే అందరూ కూడా దైవ స్వరూపులుగా మారుతారు.
0: దెన్ ఎవ్రీవన్ వుడ్ బి డివైన్.
1: అందరి ఎందుకు దైవ స్వరూపం ప్రకటిస్తుంది.
0: డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుక ఆ దైవత్వాన్ని ప్రకటించేటువంటి మార్గాన్ని మీరు వెతుక్కొని దాన్ని ప్రకటించుకొని దాన్ని ప్రచారం చేసి మీరు కూడా ఆనందించండి.
0: లెట్ అస్ బి ఇన్ సర్చ్ ఆఫ్ దట్ ప్రాసెస్ విచ్ వుడ్ హెల్ప్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ విద్ ఇన్ అండ్ షేర్ దిస్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ మీలో ఏమాత్రం
1: ఈ రాక్షస కృత్యాలకు ప్రవేశం ఇవ్వకూడదు.
0: లెట్ దేర్ నాట్ బి ఎనీ వికెడ్ యాక్టివిటీ క్రూయల్ యాక్టివిటీ ఇన్ అస్.
1: కనుకనే సద్భావం పెంచుకోండి.
0: కల్టివేట్ గుడ్
1: సత్ప్రవర్తన ఉంచుకోండి.
0: డెవలప్ గుడ్
1: ఎవరొచ్చి ఏం చెప్పినా కానీ మీరు వినకండి.
0: డోంట్ పే హీడ్ టు ఎనీ అదర్ వర్డ్స్.
1: మంచి చెడ్డలు రెండు కూడా నువ్వు వినకండి.
0: అండ్ డోంట్ హియర్ ఈదర్ దిస్ ఆర్ దట్.
1: భావంలో ఉన్నటువంటి దాన్ని సమృద్ధిగా అభివృద్ధి చేసుకోండి.
0: ప్రొసీడ్ అలాంగ్ దట్ విచ్ ఈస్ రియల్లీ ప్రెసెంట్ విత్ ఇన్ యూ.
1: కనుక ఆ సత్యమైనటువంటి దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దట్ ట్రూత్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి.
0: డెవలప్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండినప్పుడే
0: where there is self confidence,
1: self satisfaction vastundi.
0: Then you will have self satisfaction.
1: Self satisfaction vachinappude
0: when there is self satisfaction,
1: self realization chestavu.
0: Then you will be able to realize the
1: self chestinappude
0: when you realize the self,
1: self sakshatkaram avutundi.
0: Then you will have the manifestation, visualization of the self.
1: కనుకని మొట్టమొదటి ఈనాడు మీరు ఒక విధమైనటువంటి ఒక భవనము పునాది వేసుకుంటూ రండి.
0: టుడే వి హావ్ టు లే ద ఫౌండేషన్ ఫర్ దిస్ మ్యాన్షన్.
1: ఈ ఫౌండేషన్ నేలపైన కూలిపోతుంది.
0: అండ్ దిస్ ఫౌండేషన్
1: ఎవరికీ కనిపించదు.
0: యు డోంట్ సీ ది ఫౌండేషన్.
1: భూమిలో మునిగిపోతుంది.
0: అండ్ ఇట్స్ ఇన్ ఎర్త్ ఇన్ ద సాయిల్.
1: కానీ పైన కట్టేటువంటి కట్టడాలే అందరికీ అంతసందంగా కనిపిస్తుంటాయి.
0: బట్ ద బిల్డింగ్ బిల్ట్ ఓవర్ ద ఫౌండేషన్ ఇస్ సో బ్యూటిఫుల్ విచ్ ఇస్ అపారెంట్.
1: అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దట్ ఇస్ ఫౌండేషన్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: భూమిలో వేసినటువంటిది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దట్ విచ్ ఇస్ ఇన్ ద గ్రౌండ్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కానీ కనిపించేటువంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: బట్ దట్ వాట్ ఈస్ సీన్ ఈజ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: దాని పైన వేసేటువంటి రూఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: అండ్ ద రూఫ్ ఈజ్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: ఆ రూఫ్ ఉండినప్పుడే మనం దాంట్లో నివాసం చేయొచ్చు.
0: వెన్ వన్స్ ద రూఫ్ ఈజ్ లైడ్ యూ కెన్ లివ్ దేర్.
1: ఆ రూప్ రూపంలో మనం సెల్ఫ్ రియలైజేషన్ చేయొచ్చు.
0: అండ్ దట్ వెరీ లైఫ్ ఇన్ దట్ బిల్ట్ మ్యాన్షన్ ఈజ్ సెల్ఫ్ రియలైజేషన్.
1: పునాది లేకుండా, గోడలు కట్టకుండా, టాప్ వేయకుండా అందులో నివాసం చేస్తామంటే అది అసాధ్యం.
0: వితౌట్ ఫౌండేషన్, వితౌట్ ఎరెక్టింగ్ వాల్స్, వితౌట్ లేయింగ్ ద రూఫ్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు రిసైడ్.
1: కనుక మీరు ఈనాటి నుంచి ఫౌండేషన్ నుంచి భద్రం చేసుకుంటూ రండి.
0: ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ వీ షుడ్ లే ది స్ట్రాంగ్ ఫౌండేషన్.
1: స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని చెప్పింది దీనికోసమని.
0: దట్స్ వై భగవాన్ సెడ్ స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: మీరు మంచిగా జీవితాన్ని రీచ్ చేయాలి.
0: యూ షుడ్ లీడ్ యువర్ లైఫ్
1: పవిత్రమైన జీవితాన్ని మీరు ప్రపంచానికి కూడా చాటాలి.
0: అండ్ యూ షుడ్ షేర్ యువర్ సీక్రెట్ లైఫ్ విత్ ఎవ్రీబడి.
1: ఎవరి దగ్గరికి పోయినప్పుడు కూడా ఏమనుకుంటారో అని మీరేం భయపడకండి.
0: డోంట్ గో బై ది కన్సిడరేషన్ వాట్ వుడ్ అదర్స్ థింక్ ఆఫ్ యూ.
1: పోనీ అందరి దగ్గర గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అని చెప్పి అంటుంటారు.
0: వీ గో ఆన్ సేయింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ టు ఎవ్రీబడి.
1: ఈ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అనేటువంటి మంది కాదే ఇది.
0: దిస్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఇస్ నాట్ అవర్స్ ట్రూలీ.
1: నమస్కారం అండి అనండి, ఎంత ఆనందం అవుతుంది.
0: సే నమస్కారం, యుల్ బి వెరీ బ్లిస్ఫుల్.
1: ఆ నమస్కారం చెప్పడం కూడా ఈనాడు చాలా బరువు అయిపోయింది.
0: అండ్ టుడే వీ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ నమస్కార్.
1: ఇదేమో మొరట మనిషి నమస్కారం అంటున్నాడే.
0: We consider that he is uncultured if he says namaskar.
1: Good evening cheppu.
0: Say good evening.
1: Yevu good evening.
0: What is good evening?
1: Evening ledu, morning ledu.
0: There is neither evening.
1: Jinga science roopam lokini pothe morning evening poorthi kuda ledu.
0: If you think in scientific way, there is neither morning nor evening.
1: ఈ విధమైన మార్పులు కలుగుతున్నాయి.
0: Morning and evening are the results
1: of the sunrise ledu, sunset ledu.
0: Are the or due to the earth that revolves. ఈ లేనిదాన్ని
1: మాత్రం నిశ్చయించుతున్నారు.
0: But we have faith in this unreality.
1: ఉన్నదాన్ని మాత్రము ఏమాత్రము విచ్చరించటం లేదు.
0: We have no faith in existence, that which is reality.
1: పిల్లలు ఈనాడు మొదలు నుంచి కూడాను తల్లిదండ్రులు గౌరవించండి.
0: ఫ్రమ్ దిస్ డే ఆల్ స్టూడెంట్స్ షుడ్ లవ్ దేర్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులను ప్రేమించండి.
0: యూ లవ్ దెమ్.
1: తల్లిదండ్రుల ప్రేమకు గురికండి.
0: అండ్ యూ బి ద రిసిపియంట్స్ ఆఫ్ దేర్ లవ్.
1: తల్లిదండ్రుల ప్రేమను అనుభవించినటువంటి వ్యక్తికి భవిష్యత్తు లోపల చక్కని పవిత్రం ఉంటుంటుంది.
0: అండ్ ఇఫ్ యూ రియల్లీ ఎంజాయ్ ద లవ్ యువర్ పేరెంట్స్, యువర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు బి సీక్రెట్.
1: తల్లి యొక్క ఆశీర్వాదము అత్యవసరము.

0: The blessing of the mother is
1: essential. తల్లుల మనసుని ఎంత బాధ పెడతారో ఆ పిల్లలు కూడా జీవితానికి అంత బాధకరంగా ఉంటాయి.
0: If your parents suffer, you are going to suffer in future.
1: కనుక నీ తల్లిదండ్రులకు ఏమాత్రం కూడా బాధ పెట్టకండి.
0: Never make your parents suffer.
1: వాళ్ళని ఆనంద పెట్టి
0: you make them happy.
1: మీరు కూడా ఆనందపడినప్పుడే మీ బిడ్డలు తిరిగి మీకు ఆనందాన్ని అందిస్తారు.
0: When you make them happy and when you are happy in turn, your children will make you happy.
1: కనుక మీరు ఒక ఆనందాన్ని అందించి ఆనందాన్ని తిరిగి పుచ్చుకోండి.
0: Therefore share this happiness with everybody and receive happiness.
1: కేవలం ఇచ్చుకోవడం మాత్రమే కాదు పుచ్చుకోవడం కూడా జరగాలి.
0: Not simply giving, you should also
1: receive. This is not one way traffic, give and take, give and take.
0: It's not one way traffic, it's two way traffic by channel, give and take.
1: కనుక నీ జీవితాన్ని సార్థకంగా గావించుకోవడానికి మంచి మాటలు మాట్లాడండి.
0: And speak well so as to redeem your lives.
1: మంచి చూపులు చూడండి.
0: Have good looks.
1: మంచి పవిత్రమైన విషయాలు వినండి.
0: Listen to sacred things.
1: పవిత్రమైన జీవితాన్ని గడపండి.
0: Lead a sacred life.
2: భజన బినా సుఖ శాంతి నహి.

శాంతి నయ హరి భజన దినా సుఖ శాంతి.

0: Sairam, dear listeners, the face is the index of the mind. The faces of great visionaries like Swami Vivekananda and Mahatma Gandhi shone with a brilliant luster, which reflected inner peace and strength. This was because they always had pure thoughts and feelings. In today's Divine Discourse, Bhagwan Baba explains how noble thoughts alone can ferry us across this ocean of worldly life. Let us now listen to the excerpts from the Divine Discourse delivered by Bhagwan Baba in Prashanthi Nilayam during the Dasera celebrations on the 1st of October 2006.
1: Embodiments of love.
2: చాలా మంది స్త్రీలు ఆమె తెలుగు పదములు వినాలని ఆశిస్తూ
1: మెనీ పీపుల్ హ్యావ్ బిన్ ఇన్స్పైరింగ్ ప్రేయింగ్ ఫర్ భగవాన్స్ టాక్ స్పీచ్ దే వర్ ఎక్స్పెక్టింగ్ భగవాన్స్ స్వీట్ మెలోడియస్ వాయిస్ మేకింగ్ యూజ్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్
2: విద్యార్థులు సీనియో విద్యను నేర్చి టెక్నికల్ ఇంజనీరింగ్ ఇలాంటి విషయాలంతా చెప్తూ ఉన్నారు, కానీ అవి మాకెవరికీ అర్థం కావటం లేదు. వాటిని స్వామి కూడా అనుసరిస్తున్నాడు.
1: స్టూడెంట్స్ యు హావ్ గాట్ క్వాలిఫికేషన్ ఇన్ సైన్సెస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, దే ఆర్ స్పీకింగ్ రిలేటింగ్ టు దోస్ సబ్జెక్ట్స్ అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో దేర్ టాక్స్ అండ్ స్వామి ఈజ్ అప్రిషియేటింగ్ ద టాక్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అస్ వెల్.
2: చక్కెర కంటే తీపి తది సారము కంటెను నృత్యమౌలు పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము నోటను పల్కక మాటి మాటికి. చక్కెర కంటే తీపి తది సారము కంటెను రుచ్యమౌను పెంపెక్కిన తేనె కన్నా మరి రుచ్యము నోటను బల్క.
1: స్వీటర్ దెన్ ద షుగర్, టేస్టియర్ దెన్ ద ఘీ, స్వీటర్ దెన్ ద హనీ, యాజ్ వీ చాంట్ అండ్ రిపీట్స్ గాడ్స్ నేమ్, ఇట్ ఈస్ స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.

0: అది అతి రుచ్యమై మానసికమున అమృతంబుగా మారి మా నాలుకలు అమృతం త్రాగినట్టు అనిపించుచున్నవి ఈ రామనామము.
1: As we repeat again and again, it appears as though, as if, we have taken in ambrosia. The tongue is nectarous. It starts tasting the sweetest in this whole of the world. That is the nectarous taste of Ramanama.
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: భారతదేశము ప్రాచీనమైన ప్రసిద్ధమైన చారిత్రక చరిత్రము నిరూపించినటువంటిది.
1: భారత్ హ్యాస్ డిమాన్స్ట్రేటెడ్ ది ఎంటైర్ వరల్డ్ ద హిస్టరీ, ద ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఎమినెంట్ ప్రామినెంట్ పీపుల్ ఆఫ్ ఇంటెగ్రిటీ అండ్ నోబిలిటీ.
0: ఏ చిన్న గ్రామం నందే నేను రాముల టెంపుల్ లేనటువంటి యొక్క గ్రామం లేదు.
1: Every hamlet necessarily has a Rama's temple. You don't find any place without Rama.
0: రామంలో విచారించగా ఎవరో ఒకరు రామాని పేరు పేరుతో వాళ్ళు వెలుగుతూ ఉన్నారు.
1: And every village you find a person bearing the name Rama.
0: కనుక రామనామం అనేటువంటిది ప్రాచీన కాలం నుండి కూడాను ఏ విధముగా మార్పు చెందక పెరుగుతూ వస్తున్నది.
1: Rama's name is passed on down the ages without any change over a period of time.
0: నాస్తికుడు యాస్తికుడు ఆస్తికుడు నాస్తికుడు ఆస్తిక నాస్తికుడు కూడాను రామా అనేటువంటి పేరు పిలుస్తున్నారు.
1: Whatever may be, they repeat Rama's name most necessarily in every village.
0: కూర్చున్నటువంటి వ్యక్తి లేచే సమయంలో కూడాను రామా అని లేస్తున్నాడు.
1: The person who sat comfortably, when he gets up, he says, Rama, and then gets up.
0: కాబట్టి భారతదేశంలో రామనామము గొప్ప ప్రసిద్ధి కెక్కింది.
1: Rama's name is highly reputed, very well known.
0: కేవలం ఇక్కడనే కాదు, చైనా దేశంలో కూడాను ఈ రామనామము చాలా ప్రసిద్ధి గాంచింది.
1: Not only here, Rama's name is highly popular.
0: ప్రపంచమంతా కూడాను రామనామమయమైంది.
1: The whole world is full of filled with resonance of Rama's name.
0: Atti Ramanamamlo mana gramamlo abhivruddhi ganchali abhivruddhi gavinchali ani atvanti aasha prati vanudulu dinadinamulu perugutu vachindi.
1: The desire to spread Rama's name more and more day by day is ever on the rise among people.
0: దశరథునకు బిడ్డలు లేరు.
1: దశరథ హ్యాడ్ నో చిల్డ్రన్.
0: కానీ ముగ్గురు భార్యలు.
1: బట్ హి హస్ త్రీ వైవ్స్.
0: ఎవరి వలనైనను ఒక కుమారుడు వంశోద్ధారణకు కలుగునా అని చాలా ఆశిస్తూ నిరాశతో ఉంచిపోయాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ బీన్ ఎక్స్పెక్టింగ్ హిస్ సన్ టు బి ద లీగల్ హైర్ అండ్ హి వాస్ ఫ్రస్ట్రేటెడ్ because he could not have a son.
0: Kani nirantaram tapasya avistu vachadu.
1: But however, he did penance for a long time.
0: Pagana oka samayam lopala daivam pratyakshamai,
1: at one time God manifested.
0: Anati karam gaadu inati karam gaadu eppudaina kodanu tapasya anetundi palinche teeltundi.
1: That day or this day, be that what it may, the penance will certainly bear results, fructify.
0: Muguru bharalto cheri karadavulu yendu cheri dasarathudu tapasya avistu vachadu.
1: And Dasaratha did penance along with three other wives in deep forest.
0: Ee vidhanga vastu undaga ukana oka samayam lopala pratyakshamai oka patra ichadu.
1: At one time God manifested అండ్ హ్యాండెడ్ ఓవర్ దెమ్ ఎ బిగ్ కంటైనర్.
0: నాయన దశరత, ఇవి ఈ పాత్ర యందు పాయసం ఉన్నది, ఈ పాయసము ముగ్గురికి సమానంగా పంచమని చెప్పాడు.
1: దశరథ, దిస్ కంటైనర్ హ్యాస్ పాయస్ ఆర్ రైస్ పుడింగ్, ఐ వాంట్ యూ టు డిస్ట్రిబ్యూట్ టు ఆల్ ఆఫ్ యువర్ త్రీ వైఫ్స్.
0: సరే నేను చెప్పి వశిష్ఠుడి వారిని చేర్చుకుని అయోధ్యకు వచ్చి చేరాడు.
1: అండ్ దెన్ హీ కన్సల్టెడ్ వశిష్ఠ అండ్ హీ వాస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది సీయర్స్.
0: ఒకనొక సమయం లోపల తవ ఫలితం అనేటువంటి ఒక పండుగ గావించి తవ ఫలితము
1: అండ్ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ హిస్ తపస్ ఆర్ పెనన్స్
0: యజ్ఞం గావించాడు.
1: అండ్ దే పర్ఫార్మ్ సీక్రెట్ రిచువల్ యజ్ఞ.
0: ఆ యజ్ఞం పూర్ణాహుతి దినము
1: ఆన్ ద ఫైనల్ డే పూర్ణాహుతి
0: ముగ్గురు భార్యలను కూడా శిరస్నానం చేయించి రమ్మని చెప్పాడు.
1: ఆల్ ద త్రీ వైవ్స్ వర్ ఆస్క్డ్ టు అసెంబుల్ దేర్ సిట్ దేర్ ఎట్ ద ఆల్టార్ హావింగ్ హాడ్ దేర్ హెడ్
0: ముగ్గురికి మూడు కప్పులు ఇచ్చాడు.
1: అండ్ దే వర్ గివెన్ త్రీ కప్స్ వన్ ఈచ్
0: ముగ్గురికి సమానంగానే పంచాడు.
1: అండ్ దిస్ పాయస వాస్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ దెం.
0: కానీ కొన్ని గ్రంథములు సమానంగా పంచలేదని ఉదాహరణతో కొన్ని భాగములు దాంట్లో ఇచ్చు భాగములు కొన్ని భాగములు కొన్ని తక్కువ భాగములు ఈ విధంగా పంచాడు అని చెప్తారు. ఇది చాలా పొరపాటు.
1: బట్ సమ్ పీపుల్ ఇంటర్ప్రెట్ దిస్ వే దట్ దే వర్ నాట్ ది పాయస వాజ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్ దట్ సమ్ కంటైనర్ కంటైన్ మోర్ అండ్ అదర్ కంటైన్ లెస్. ఇట్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్ టు ఇంటర్ప్రెట్ లైక్ దట్.
0: అందరికీ సమానంగా వశిష్ఠ వారు పంచి ఆ కప్పలను అందించాడు.
1: వశిష్ఠ డిస్ట్రిబ్యూటెడ్ దిస్ పాయస రైస్ పుడింగ్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్ అండ్ హ్యాండెడ్ ఓవర్ దెమ్.
0: దీన్ని త్రాగి మీ అభిష్టం నెరవేర్చునుగాక అని చెప్పాడు.
1: అండ్ హి బ్లెస్డ్ దెమ్ సేయింగ్ దట్ లెట్ యువర్ విష్ బి ఫుల్ఫిల్డ్.
0: సరే వారు ఆనందించి వారి వారి కప్పులు వారు తీసుకొని పోయి స్నానం చేసి భుజించారు.
1: దే ఆల్ హ్యావ్ టేకెన్ ది త్రీ కంటైనర్స్ దే హ్యాడ్ బాత్ అండ్ దెన్ దే హ్యావ్ పార్టేకెన్ దిస్ ప్రసాద్.
0: కానీ ఒక సుమిత్ర మాత్రము
1: బట్ ఓన్ ఎక్సెప్ట్ సుమిత్ర
0: త్రాగలేదు.
1: షీ కుడ్ పార్టేక్.
0: కారణం ఏంటి?
1: వాట్స్ ద రీజన్?
0: దీనికి ఒక కొన్ని రీజన్ ఉంది.
1: దేర్ ఇస్ ఎ ప్లాన్ ఎ రీజన్ బిహైండ్ దిస్.
0: దశరథ మహారాజు కేకేయ రాజ్యమునకు వెళ్లినప్పుడు కేకేయ రాజు తన కుమార్తె అయిన కైకను ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు నా కుమార్తెకు పుట్టినటువంటి కుమారునికి నీవు రాజ్యం కట్టాలి అని ప్రామిస్ చేశాడు.
1: వెన్ దశరథ విజిటెడ్ ద కింగ్డమ్ కేకేయ రాజ్య, దశరథ మేడ్ ఎ ప్రామిస్ టు ద కింగ్ దట్ హీ వుడ్ ఆఫర్ ద కింగ్డమ్ టు ద సన్ ఇఫ్ హిస్ డాటర్ వర్ టు బి మ్యారీడ్ టు హిమ్.
0: తప్పక అట్టే చేస్తానని చెప్పాడు.
1: అండ్ హీ సెడ్ హీ విల్ సర్టన్లీ డూ ఫాలో.
0: సరే ఆ విధంగా వచ్చినప్పుడు ఈమెకు కుమారుడుకు కలగాలంటే కైకకిచ్చినటువంటి మాటను తప్పడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గో బ్యాక్ బై ద ప్రామిస్ గివెన్ టు కైక.
0: కైక తన యొక్క గర్భంను ధరించి తద్వారా తన కుమారుడు కలుగుతాడని ఆమె చాలా ఆశగా ఉన్నది.
1: కైక వాజ్ డిజైర్డ్ స్ట్రాంగ్లీ దట్ హర్ సన్ వుడ్ బి ది ఫ్యూచర్ కింగ్ ఆఫ్ ది కింగ్డమ్.
0: కౌసల్య పెద్ద భార్య కనుక ప్రథమ భార్య ఆమె ప్రథమ పుత్రుడు కానీ ఆమె కుమారులకు రాజ్యం కట్టాలని ఆమె కూడా సంతోషిస్తుండాలి.
1: కౌసల్య వాజ్ ఈక్వల్లీ హ్యాపీ బికాస్ షీ బీయింగ్ ద క్వీన్ హర్ సన్ వుడ్ బి ద ఫ్యూచర్ కింగ్.
0: కనుక వీరిద్దరికి కూడా ఆనందించడానికి అవకాశం ఎంతో ఉన్నది.
1: There's wide scope for these two to feel extremely happy.
0: కానీ సుమిత్రకు ఇట్టి ఆశ ఏమాత్రము లేదు.
1: బట్ సుమిత్ర హ్యాడ్ నో హోప్ ఎట్ ఆల్.
0: ఒకవేళ నాకు కుమారుడు కలిగినా ఎవరికో ఒకరికి సేవ చేయాలి.
1: ఇఫ్ ఐఎమ్ టు బిగెట్ ఎ సన్ ద సన్ హ్యాస్ టు సర్వ్ ఎయిదర్ ఆఫ్ ది టూ
0: అని నా కుమారుడు ఎందుకు అని నిరాశతో కప్పు నక్కడు మేడపైన పెట్టి
1: షీ వాస్ డిప్రెస్డ్ అండ్ కెప్ ద కంటైనర్ అసైడ్.
0: ఆనాడు ఈ యొక్క ఫ్యాన్లు కానీ తిరుస్నానం చేసిన తర్వాత ట్రై చేసేటువంటి యొక్క మిషన్లు కానీ ఏమీ లేవు.
1: ఇన్ దోస్ డేస్ దెర్ వర్ నో ఫ్యాన్స్ ఆర్ హెయిర్ డ్రైయర్స్.
0: అప్పుడు ఒక కప్పు పైన పెట్టి తాను చాలా ఏడుస్తూ ఉండాలి.
1: కీపింగ్ ద కప్ ఆన్ వన్ సైడ్ అండ్ షీ వాస్ క్రైయింగ్.
0: ఈ కప్పు నాకెందుకు?
1: వై డూ ఐ నీడ్ దిస్?
0: అని ఈ విధంగా ఏడుస్తూ ఉండగా తక్షణం ఒక గ్రద్ద వచ్చి ఆ కప్పును ఎత్తుకుని పోయింది.
1: ద మీన్ టైమ్ యాజ్ షీ వాస్ ఫీలింగ్ సో సాడ్, బర్డ్ ద కైట్ కేమ్ ఓవర్ దేర్ అండ్ కలెక్టెడ్ దిస్ కంటైనర్.
0: కప్పును ఎత్తుకుని పోవటం చేత ఈమెకు చాలా భయం వచ్చింది.
1: అండ్ దెన్ షీ వాస్ ఫియర్ స్ట్రికెన్ అట్ దట్ మోమెంట్.
0: అయ్యో, కప్పు పోతే పోయింది, కానీ నా పతి గురువు వారు ఏ విధంగా నిందిస్తారో ఏమిటో, ఇంత అలక్ష్యమా స్త్రీలకు అని తనలో తాను చాలా బాధపడుతూ వచ్చింది.
1: షీ వాస్ ఫీలింగ్ సో బ్యాడ్ బికాస్ వాట్ హర్ హస్బెండ్ వుడ్ సే ఫర్ లూజింగ్ దిస్ కంటైనర్. డజంట్ మ్యాటర్ ది కంటైనర్ ఇస్ లాస్ట్, బట్ షీ హాస్ టు అకౌంట్ ఫర్ ఇట్స్ లాస్ బికాస్ హస్బెండ్ మే అక్యూజ్ హర్ ఫర్ హర్ నెగ్లిజెన్స్.
0: పరిగెత్తి కిందికి వచ్చింది.
1: అండ్ షీ గాట్ డౌన్.
0: కౌసల్య కైక ఇద్దరు కాచుకుని ఉన్నారు.
1: కౌసల్య అండ్ కైక వర్ వెయిటింగ్.
0: ఏమక్క, ఎందుకోసం ఈ విధంగా ఇంత తొందరపడుతున్నారు అని చెప్తే జరిగిన విషయం అంతా కూడాను పూసగుచ్చినట్టుగా చెప్పింది.
1: అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆస్క్డ్ వాట్ ఈస్ ఇట్, వై ఆర్ యూ హర్రీడ్, వై ఆర్ యూ వరీడ్. అండ్ షీ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్ థింగ్ దట్ వెంట్ ఆన్ టిల్ దెన్.
0: కానీ ఈనాటి సంవత్సరం వలె ఒకరికొకరు పోట్లాడలేదు.
1: Well, they didn't fight among themselves as in modern times.
0: వారందరూ కూడా నీవు బాధపడనక్కర్లేదు.
1: They too were happy, they could understand the situation.
0: నా పాయసంలో కొంత భాగం నీకు ఇస్తాను అని కైక కొంచెం పోసింది.
1: And Kaika was prepared to share half of that prasad.
0: గొప్ప హృదయం కలిగినటువంటి ఒక కౌసల్య కూడాను కొంత భాగం తన కప్పులో పోసింది.
1: The large-hearted Kausalya was also prepared to share her half.
0: ముగ్గురు కూడాను సమానమైన స్థితి లోపల కప్పులు తీసుకుని అది గురువు వారి దగ్గరికి వెళ్లారు.
1: అండ్ ది క్యారీడ్ ది త్రీ కంటైనర్స్ అండ్ అప్రోచ్ ది ప్రిసెప్టర్.
0: వశిష్ఠుల వారు చక్కగా ఆశీర్వదించి,
1: వశిష్ఠ బ్లెస్ దెమ్,
0: అమ్మా మీరు దీన్ని త్రాగి గర్భము ధరించి చక్కని చిరంజీవులైనటువంటి ఒక రాజ్యములైనటువంటి ఒక కుమారుడు కనమని ఆశీర్వదించాడు.
1: వశిష్ఠ బ్లెస్ దెమ్, లెట్ యూ హ్యావ్ దిస్ ప్రసాద్, let you beget children who would rule this kingdom in a befitting way, let you all live long life.
0: Kali Kausalya kumaru puttadu.
1: Kausalya had a son.
0: Ayaka tejasu ayaka balamanu ayaka shaktini ayaka prakashamanu chuchi Vasishtha varu iriki raminchetuvanti vaadu ganka Rama ani peru pettadu.
1: Watching the beauty, the radiance and the brilliance on the face of Rama, Vasishtha named the child as Rama.
0: Andarni raminchetuvanti vaadu,
1: the raminchuta, the one who attracts everybody,
0: Rama ani peru pettadu.
1: And so he was christened that way, Rama.
0: Rendo bhaarya ainatvanti oka Sumitra iddaru bidalanu teesukoni poyindi.
1: And Sumitra carried two sons, twins.
0: Chaala aashcharyam vesindi.
1: And they were very much surprised.
0: Emtidi ఈమెకు ఇద్దరు ఆమెకు ఒకరేనా అని ఆ ఆశ్చర్యపడిపోయి కళాతుడికి ఈ కథ అంతా తెలుసుకున్నాడు.
1: హీ వండర్డ్ టు బిగిన్ విత్ హౌ ఇస్ దట్ దిస్ హ్యాస్ టూ సన్స్ వైల్ కౌసల్య హ్యాడ్ ఓన్లీ వన్. బట్ హౌఎవర్
0: కొంత భాగం కైక ఇచ్చిందని కొంత భాగం కౌసల్య ఇచ్చిందని ఆయన గుర్తించాడు.
1: హీ కుడ్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ ద వన్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద షేర్ ఆఫ్ కౌసల్య, ది అదర్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద షేర్ ఆఫ్ కైక.
0: కనుకని కౌసల్య ఇచ్చినటువంటి భాగం లోపల లక్ష్మణుడు పుట్టాడు.
1: దేర్ఫోర్ అవుట్ ఆఫ్ ది హాఫ్ ఆఫ్ ది షేర్ ఆఫ్ కౌసల్య లక్ష్మణ వాస్ బోర్న్.
0: కైక ఇచ్చినటువంటి భాగం లోపల శత్రుఘ్నుడు పుట్టాడు.
1: అండ్ అవుట్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ది షేర్ ఆఫ్
0: కైకకు భరతుడు, భరతుడిలో అర్ధ భాగము శత్రుఘ్నుడు.
1: దేర్ఫోర్ శత్రుఘ్న రిప్రజెంట్స్ హాఫ్ ఆఫ్ భరత.
0: కనుక అప్పుడు చెప్పింది ఈమెకి మనసులో తాను అనుకున్నది ఎవరితో కూడా చెప్పలేదు.
1: హి ఫెల్ దిస్ వే విదౌట్ టెలింగ్ ఎనీబడి.
0: నాకు ఇరువురు పుత్రులు పుట్టడం రెండు కారణాలు ఉన్నాయి.
1: ఐ హావ్ టూ సన్స్ నౌ, దేర్ మస్ట్ హావ్ బీన్ ఎ రీజన్.
0: రాములు రాజు అయినా నా కుమారుడు పెద్ద కుమారుడు తనకి సర్వెంట్ గా ఉండాలి.
1: ఇఫ్ రామా వర్ టు బి ది కింగ్, వన్ సన్ షుడ్ సర్వ్ హిమ్.
0: భరతుడే గిన రాజు అయిపోతే నా రెండవ కుమారుడు సర్వెంట్ గా ఉండాలి.
1: ఇఫ్ భరత ఇస్ గోయింగ్ టు ది ఎంపరర్, మై సెకండ్ సన్ షుడ్ సర్వ్ హిమ్.
0: నా ఇరువురు కుమారులకు రాజ్యం అక్కర్లేదు.
1: బోత్ ఆఫ్ మై సన్స్ దే డోంట్ ఎక్స్పెక్ట్.
0: రాముని సేవ భరతుని సేవ చేస్తుంటే అంతే చాలని చాలా తృప్తి పడింది.
1: She was so much satisfied because one son is going to serve Rama, the other son is going to serve Bharata.
0: అందుకోసమని ఈ ఇరువురిని రెండు తొట్టుల్లో పెట్టినప్పుడు ఇరువురు కూడా ఏడుస్తూ వచ్చారు.
1: When both of the sons were kept in the swing, the cradle, both of them started crying.
0: ఎప్పటి నుంచి కూడాను తిరిగి ఎంతవరకు తాను ఎత్తుకోగలదో అంతవరకు కూడా ఏడుస్తూనే ఉన్నారు, కానీ ఏ విధమైన ఆహారం కూడా పుచ్చుకోలేదు.
1: So long they were there in the swing, they went on crying. They didn't have anything.
0: ఏమి కారణమని?
1: What's the reason?
0: ఎన్నో మంత్రాలను పిలిపించి, మంత్రాలు చెప్పించి, విభూతులు పెట్టించి, అనేక రకములుగా వారికి ట్రీట్మెంట్ చేస్తూ వచ్చాయి.
1: The two boys were treated in different ways. Many mantras and also vibhuti also was applied.
0: యంత్రాలు కట్టించింది.
1: And they also made use of
0: yantras. మంత్రాలు చెప్పించింది.
1: All yantras and mantras.
0: కానీ దేనికి వారి ఏర్పు మాట్లాడలేదు.
1: But they didn't stop crying.
0: ఆహారం పుచ్చుకోలేదు.
1: They didn't take any food.
0: వశిష్ఠ వారిని పిలిపించి.
1: And Vasishtha was asked to come there.
0: Guruji, నా కుమారుడు ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నారో నాకు తెలుపమని ప్రార్థించింది.
1: And they prayed, why is it that both of my sons are crying?
0: ఆ యోగి దృష్టితో చూచి.
1: He could have that vision.
0: అమ్మా, ఇతను రామాంశము, అతను భరతుని అంశము.
1: One is part of Rama, the spark, while other is the spark of Bharata.
0: కనుక నీవు నీ కుమారుణ్ణి రామతట్టుల్లోనే పండబెట్టు అని చెప్పి కౌసల్యకు చెప్పాడు.
1: So he told her, let this boy, let this child be kept by the side of Ramachandra.
0: రెండోది కైకి చెప్పినాడు, అమ్మా నీ కుమారుని యొక్క అంశమే ఇది, కనుక నీ కుమారుని తొట్టులో పండబెట్టమని చెప్పింది.
1: The other child being the spark of Bharata, we also be kept very close to him.
0: ఇద్దరు చక్కగా నిద్రపోయారు.
1: Both of them slept perfectly.
0: ఏ విధమైనటువంటి యొక్క ఆహార విహారం ఎందు లోటు రాలేదు.
1: There is no problem at all while eating or drinking water or anything.
0: అప్పటి నుంచి
1: since that time
0: రాములు వెంట లక్ష్మణుడు,
1: లక్ష్మణ ఆల్వేస్ ఫాలోడ్ రామ,
0: భరతుడు వెంట శత్రుఘ్నుడు,
1: అండ్ శత్రుఘ్న ఆల్వేస్ ఫాలోడ్ భరత.
0: ఫ్రెండ్ అయిన తక్షణమే కైకను కేకేయ రాజు తన కేకేయ రాజ్యానికి తీసుకెళ్లాడు.
1: అండ్ ది కేకేయ కింగ్ టు కైక అలాంగ్ విత్ హిమ్.
0: ఆ కుమారుడు చిత్రలోపలనే శత్రుఘ్నుడు కూడా వెళ్లాడు.
1: అండ్ శత్రుఘ్న నేచురలీ ఫాలోడ్ భరత.
0: రామును అరణ్యానికి పంపించే సమయంలో
1: రామ వాస్ సెంట్ టు ది ఎగ్జైల్.
0: తండ్రి ఆజ్ఞకు ఏమాత్రం కూడా జోదాటకుండా,
1: వితౌట్ డిసోబీయింగ్ ఫాదర్స్ కమాండ్,
0: తండ్రి ఆజ్ఞకు జవాబు చెప్పకుండా,
1: వితౌట్ గివింగ్ ఎనీ రిప్లై,
0: తండ్రి ఆజ్ఞను తీసుకోనకుండా,
1: అండ్ హస్ టేకెన్ పర్మిషన్ ద మదర్.
0: రాముడు వెళుతుంటే రాముడు జతలోపలే లక్ష్మణుడు వెళ్లాడు.
1: రామ వాస్ ప్రొసీడింగ్ అహెడ్, లక్ష్మణ ఫాలోడ్ హిమ్.
0: కనుకని ఈ విధంగా రాముడు లక్ష్మణుడితో, శత్రుఘ్నుడు భరతునితో చేరి ఇరువురు కూడాను జత జతగా వెళ్లారు.
1: లైక్ దిస్ లక్ష్మణ ఫాలోడ్ రామ, శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: ఇద్దరు కూడా ఈ విధంగా జత జతలుగా ఉంటుండేప్పుడు కడకు రామలక్ష్మణుడు వేరు, శత్రుఘ్నుడు భరతుడు వేరు అన్నట్టుగా అనిపించింది.
1: When they were followed like that, it appeared as if that Rama Lakshmana are different from Bharata Shatrughna.
0: ఈ విధంగా సంచరిస్తూ ఉండే సమయం లోపల అరణ్యానికి పోవాల్సి వచ్చింది. సీతమ్మ వారు సిద్ధంగా అయ్యారు.
1: In the meantime, they had to go to the forest and it was the time that they had to attend that.
0: వీరిరువురే పోతుంటే వీరికి కొంచెం సహాయం చేసి సేవ చేసే నిమిత్తమై నేను కూడా వెళ్ళాలి అని తండ్రి ఆజ్ఞను పుచ్చుకోకుండా తాను కూడాను వెళ్ళాడు.
1: Without father's permission, he also followed him.
0: లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. లక్ష్మణుడు
1: లక్ష్మణ ఫాలోడ్ హిమ్.
0: వెళ్ళిన తర్వాత ముగ్గురు కూడాను, రామ లక్ష్మణ సీత, ముగ్గురు కూడా అడవిలో సంచరిస్తూ వచ్చారు.
1: ఆల్ ది త్రీ, రామ లక్ష్మణ సీత, ది వెంట్ ఆన్ ద ఫారెస్ట్.
0: కొంత దూరం పోయిన తర్వాత ఆశ్రమం కనిపించింది.
1: దే కుడ్ నోటీస్ ఎ హెర్మిటేజ్ ఎట్ క్లోజ్ డిస్టెన్స్.
0: చూచి ఇది ఏం ఆశ్రమం అని అనుకున్నాడు.
1: దెన్ దే వాంటెడ్ టు నో వాట్ ఆశ్రమ హెర్మిటేజ్ ఇట్ ఈస్.
0: ఇది సిద్ధాశ్రమం అని చెప్పి చెప్పారు.
1: దెన్ దే కుడ్ గెట్ ఇన్ఫర్మేషన్ దట్ ఇట్ ఇస్ సిద్ధాశ్రమ.
0: అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికే రామలక్ష్మణ సీతను చూసి ఆ సిద్ధాశ్రమ వాసులంతా కూడా ఎంతనో ఆనందించారు. చాలా వారికి కృతజ్ఞత రూపకంగా ఆనందాన్ని అనుభవించారు.
1: ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ సిద్ధాశ్రమ ఇన్వైటెడ్ దెమ్ హోల్ హార్టెడ్లీ అండ్ దే గివ్ దెమ్ ఆల్ రిసెప్షన్ హాస్పిటాలిటీ బిఫిట్టింగ్ దేర్ స్టేజ్.
0: కానీ అతను చెప్పాడు, ఆ ఋషికి తెలుసును, వీరు ఏనాడైనా కూడాను సీతతో ఉన్నారు, వీరు ఆశ్రమవాసులు కారు.
1: బట్ ది సేజెస్ నో దట్ దే డోంట్ బిలాంగ్ టు ఆశ్రమ్ ఎనీవే బట్ దే ఆర్ హౌస్ హోల్డర్స్, దే ఆర్ ఫ్రమ్ రాయల్ ఫ్యామిలీ.
0: కనుక రాముతో చెప్పాడు.
1: అండ్ హి టోల్డ్ రామ,
0: రామ మీరు ఈ ఆశ్రమంలో ఉంటుండి సుఖపడలేదు.
1: హి సెడ్ రామ, ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ టు స్టే ఇన్ సిద్ధార్థ,
0: కొద్ది దూరం లోపల
1: యూ కెనాట్ బి హ్యాపీ.
0: మతంగ ఆశ్రమం వస్తుండాలి.
1: క్లోజ్ బై దేర్ ఇస్ అనదర్ ఆశ్రమ, మతంగ ఆశ్రమ.
0: ఆ మతంగ ఆశ్రమంలో ఉంటుంటే సీతకు సుఖంగా ఉంటుంది, మీకు సుఖంగా ఉంటుంది. మీరు మతంగ ఆశ్రమానికి పోమన్నారు.
1: ఇఫ్ యూ గో ఓవర్ టు మతంగ ఆశ్రమ, సీతా విల్ బి కంఫర్టబుల్ దేర్ అండ్ యూ ఆల్సో ఫైండ్ ఇట్ వెరీ కన్వీనియంట్.
0: అక్కడ ఈటబుల్ ఫ్రూట్స్ కావలసిన చిక్కుతున్నాయి.
1: అండ్ దేర్ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్.
0: అక్కడికి పోయి వాళ్ళు ఈ ఫ్రూట్స్ అంతా తింటూ కాలం గడుపుతూ వచ్చారు.
1: దే వెంట్ టు దట్ మతంగ ఆశ్రమ, వైల్ పార్టేకింగ్ దేర్ ఫ్రూట్స్ దే స్పెండ్ దేర్ టైమ్.
0: అట్ట ఉండగా కొంతకాలం నాకు ఒక ఇది వచ్చింది, ఒక విధమైనటువంటి ఆపత్తు.
1: అట్ ద టైమ్ ఆఫ్ సమ్ టైమ్ దే హ్యాడ్ టు ఫేస్ సమ్ ఇన్సిడెంట్.
0: అనగా ఆ ఆశ్రమంలో అనేక రకములైనటువంటి ఒక జంతువులంతా చేరుతూ వచ్చాయి.
1: అరౌండ్ దట్ ఆశ్రమ్ ఇన్ ద విసినిటీ దెర్ వర్ మెనీ వైల్డ్ యానిమల్స్ మూవింగ్ అబౌట్.
0: ఆ సమయం లోపల ఒక బంగారు లేడీ కూడా వచ్చింది.
1: At that time, they could also notice a golden deer.
0: కానీ సీతకు తెలుసును,
1: సీతా నోస్,
0: బంగారు లేడి ఈ జగత్తులో పుట్టడానికి వీల్లేదు.
1: There's no possibility in nature to have the golden deer.
0: నాకున్నటువంటి గోల్డ్ జ్యూయల్స్ అంతా కూడాను నేను ఆశ్రమంలో పెట్టుకుంటూ ఉన్నాను.
1: And in fact, I have got all my jewelry left there.
0: అయోధ్యలోనే దాచిపెట్టాను.
1: I left all my jewelry there in Ayodhya.
0: కాబట్టి ఈ వచ్చినటువంటి ఒక గోల్డెన్ లేడీ ఏదో మాయగా ఉంటుండాలి అని భావించింది.
1: She could imagine, she could understand, this golden deer is not a reality. It must have been a plan.
0: కానీ విధి వరీయము.
1: The fate is inscrutable, so strong.
0: ఎంత బలంగా ఉండినప్పటికీ ఈ బంగారు లేడి లేదని తెలిసి కూడాను రావడానికి వీలు కాదని తెలిసి కూడాను ఆ బంగారు లేడిని ఆశించింది.
1: Though she knows pretty well that golden deer cannot exist, but yet she wanted.
0: రామలక్ష్మణుని ఇద్దరిని చూచి, రామ ఎంత బాగున్నది ఈ లేడి.
1: Watching Rama said, Sita said, see that golden deer, how beautiful it is.
0: దాన్ని తీసుకుని పోయి నా ఇంటి దగ్గర దాంతో ఆడుకుంటూ కాలం గడుపుకుంటుంటాను, దాన్ని పట్టి తెమ్మని చెప్పి కోరింది.
1: I want to carry it home and I want to play it. Better you catch hold of this golden deer.
0: నాకు కొంచెం ఆనందమైన వందించి మీ పాటికి మీరు ఎక్కడన్నా తిరగండి అని చెప్పింది.
1: At least make me happy a little bit and you take care of yourself. Move wherever you want to go.
0: నేను ఆనందంగా ఉంటాను.
1: I'll be happy at home.
0: సరే ఆనందమే మా ఆనందమని అనుకుని రాముడు దాన్ని తెవడానికి పోతున్నాడు.
1: Understanding that Sita's happiness is his own, he went in search of that golden deer.
0: కానీ లక్ష్మణుడు చెప్పాడు.
1: Lakshmana said,
0: Anna, ఇది మాయ లేడి.
1: This golden deer is not true, it's not real.
0: ఇది నిజమైనటువంటి golden lady కాదు.
1: It is not a golden deer, no.
0: ఇది ఏదో మాయల పనినటువంటి ఒక రాక్షస రూపము.
1: This must have been the device or the neck or the plan of some demon. He said, better you don't go. I will go and catch hold of it.
0: Kani Sita Buddhi ame kudanu okati aapadalu vache samayamlo anni kudanu marchipotharata.
1: Sita knows, it is said that in times of difficulties people forget everything.
0: Appudu ame ramulne pomman cheppindi.
1: You are so particular that Rama should go.
0: Nee pattukoni techinappude నేను దాంతో ఆనందాన్ని అనుభవిస్తాను.
1: ఇఫ్ ఓన్లీ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ గోల్డెన్ డేర్ అండ్ బ్రింగ్ ఇట్ హోమ్ దెన్ ఓన్లీ ఐ విల్ బి హ్యాపీ.
0: ఇప్పుడు రాముడే వెళ్ళాడు.
1: రామ హింసెల్ఫ్ వెంట్.
0: రాముడు వెళ్లి అమ్మ విడిచేటప్పటికి అది ఆ సీత అని పిలిచింది.
1: When he shot an arrow, the golden deer fell on the ground, shouting, repeating his name, Rama, Rama.
0: కాబట్టి అది రాముని యొక్క గొంతుగా కనిపించి వినిపించింది ఆమెకు.
1: The voice sounded as if it is Rama's voice, tone.
0: లక్ష్మణ, నీ వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు, తక్షణమే వెళ్ళు.
1: And Sita said, Lakshmana, go immediately.
0: రాముని ఎందుకు ఈ విధంగా పిలుస్తున్నాడు, సీతా సీతా సీతా సీతా అని?
1: You hear the shouts, the Rama's voice saying Sita, Sita, Sita.
0: ఇంకొకరు సీతా అని పిలిచడానికి వీలు లేదు.
1: No one can call like that.
0: కనుక రాములే పిలుస్తున్నాడు.
1: It's Rama's call.
0: కనుక నీవు తక్షణమే వెళ్ళమని చెప్పింది.
1: Therefore you go immediately.
0: కానీ లక్ష్మణుడు పోలేదు.
1: But Lakshmana didn't go.
0: పోకుండా పోవటం చేత ఆమె లక్ష్మణుడి పైన కొన్ని నిందలు వేసింది.
1: Because Lakshmana didn't go obey her immediately, initially she went on blaming him.
0: రాముని పోతే నీవే నన్ను నేరాలను చూస్తున్నావా అని చెడ్డ మాట చెప్పింది.
1: She spoke in a very bad way, telling, if Rama is to be lost, that you want to have me.
0: ఈ మాటలు వినలేక తాను వెళ్ళిపోయాడు.
1: Lakshmana could not bear these words and he left that spot immediately.
0: గీత గీశాడు.
1: And then before leaving, he just made a line there.
0: తల్లి, నీవు నన్ను తిట్టితే తిట్టివి, కానీ ఈ గీతను దాటి నువ్వు బయట పోవద్దు అన్నాడు.
1: He said, mother, here is a line. I don't want you to step, cross this line.
0: ఈ రాక్షసులు గాని ఏ విధమైన క్రిమికీటకాదులు గాని దీన్ని దాటి రావడానికి వీల్లేదు.
1: It is impossible for any demons or any birds or beasts to cross this line.
0: కనుకనే ఈనాటికి కూడాను చాలా మంది బజారు అమ్ముతుంటారు లక్ష్మణ గీత అని.
1: And this Lakshmana Gita, that which cannot be crossed.
0: దాన్ని గీస్తే ఏ క్రిమికీటకాదులు కూడా దాటి రాలేవు.
1: And once Lakshmana Gita, if you draw it there, no insect or anything whatsoever can cross.
0: కాని రావణుడు రావడానికి వీల్లేకపోయింది.
1: So it was not possible for Ravana to come there.
0: కాని బిచ్చం బిచ్చం బిచ్చం బిచ్చం అని ఏడుస్తున్నాడు ఈ రావణుడు.
1: But Ravana went on shouting, I want arms, I want one arms.
0: అప్పుడు ఆమె, అయ్యో పాపం, పిచ్చిగాని ఈ విధంగా బాధ పెట్టడం న్యాయం కాదని దాటి వచ్చింది.
1: She took pity upon him that she doesn't want Ravana to suffer like that out of hunger. She stepped out of that line drawn.
0: గీటు దాటిన తక్షణమే ఎత్తుకుని పోయాడు.
1: The moment she crossed that border, she was kidnapped.
0: తర్వాత వచ్చి రామలక్ష్మణుడు విచారణ చేస్తే ఈ విధమైనటువంటి కథ తెలిసింది.
1: Later, Rama Lakshmana could know what all that had happened.
0: సీతమ్మ వారు చెప్పినటువంటి మాటలు లక్ష్మణుడు వినలేదు.
1: Lakshmana didn't pay heed to words of Sita.
0: అప్పుడు లంకలో వెళ్ళిన తర్వాత తాను చెప్పుకుంటుండాలి.
1: And there in Lanka she went on.
0: ఈ చెరలో నుంచి వెళ్ళేనా నే ఇక రాముల కనుల చూచేనా, ఈ చెరలో నుంచి వెళ్ళేనా నే ఇక రాముల కనుల.
1: Am I to leave this spot? Am I to see Ramachandra with my eyes there?
0: నాము దుమరదీవో లక్ష్మణ, నిన్ను తామసలాడితే దుర్గుణ.
1: Because of the agony of separation from Ramachandra, I accuse you, I blamed you, Lakshmana.
0: నోటి మాటలు ఎంతో మాటి వచ్చి తినాని తూనితివా, నన్నిట్టు పనిష్మెంట్ చేసివా.
1: Oh, Lakshmana, were you humiliated? Did you feel insulted because of my harsh words? Is this result of all that I said, that I had to face this punishment?
0: లక్ష్మణుడికి ఇన్ని కష్టములు కలిగించటము నా వలననే అని తాను చాలా బాధ.
1: And she felt so bad because Lakshmana were in difficulties because of her words only.
0: ఈ విధంగా బాధపడి తాను అనేక రకములుగా కష్టములు పడుతుండగా 10 నెలలు గడిచినది.
1: She was feeling so sad and 10 months passed by.
0: ఈ 10 నెలలు కూడాను ఒక్కనాడైనా కానీ అని రావణుడి ముఖం చూడలేదు.
1: These 10 months, she never faced Ravana any time.
0: వాడు ఎన్ని రకములైనటువంటి ఒక వేషములు వేసుకుని వచ్చినా, ఎన్ని రకములైనటువంటి ప్రామిసులు చేసినా ఏమాత్రము తాను లొంగలేదు.
1: She did not submit herself to all the plan, the devices of Ravana. He changed so many forms and dresses. She didn't yield.
0: చీ, నీవెంత, ఈ కాలి గోరెంత అని కాలుగోరు గిల్లి బయట పడేసింది ఆమె.
1: She just considered him as a speck and she has brushed him out.
0: ఇలాంటి హీనుడవు నీవు.
1: You're so mean.
0: రాముడు నిందిస్తావా?
1: How dare you accuse Rama?
0: రామచంద్రుడు హీనుడు అని చెప్పి నీవు చెప్తున్నావు.
1: యూ సే దట్ రామ ఇస్ సో మీన్
0: కాదు కాదు
1: సో లో నో
0: అతను మహాధీరుడు
1: ఈజ్ ఎ ధీర
0: గంభీరుడు
1: ఈజ్ ఎ ధీర అండ్ గంభీర ద వన్ ఆఫ్ వేలర్ అండ్ కరేజ్
0: అలాంటి రాముని ఇవంత నిందించడానికి నీకు అర్హత లేదు అన్నది
1: యూ హ్యావ్ నో రైట్ టు బ్లేమ్ హిమ్ ఆర్ అక్యూజ్ హిమ్
0: చెప్పి ఆ విధంగా దండించినప్పుడు వాడు చెప్పాడు నీకు 10 దినములు మాత్రమే టైం ఇస్తున్నాను
1: అల్టిమేట్లీ రావణ సెడ్ ఐఎమ్ గివింగ్ యూ ఓన్లీ 10 డేస్ టైం
0: కానీ ఈమె చెప్పింది నా మనసులో ఉన్నటువంటి సాక్షి నాకు సాక్షిగా ఉంటుండాలి మనసుకు మనం సాక్షి దేహకు గుణం సాక్షి సర్వంకు స్వామి సాక్షి ముఠాడకు మూర్ఖం సాక్షి అని
1: అండ్ సీత సెడ్ అండర్స్టాండ్ దిస్ ఇట్ ఇస్ ఓన్లీ ఫూలిష్నెస్ విచ్ ఈస్ ది విట్నెస్ టు ఏ ఫూల్ ఇట్ ఇస్ ఓన్లీ ది మైండ్ విచ్ ఈస్ విట్నెస్ టు ది ఎంటైర్ బిహేవియర్ అండ్ ది క్యారెక్టర్ దట్ ఇస్ ది విట్నెస్ టు ద బాడీ
0: కనుక
1: స్వామి ఈజ్ ది ఎటర్నల్ విట్నెస్
0: ఎవరు చేయలేరు
1: నొబ్బడి కుడ్ ఎనిథింగ్
0: ఈ విధంగా తాను విచారించుకుంటూ నేర్చుకుంటూ కూర్చుండింది
1: సో ఫీలింగ్ సో బ్యాడ్ షీ వాజ్ క్రయింగ్ ఆల్ ద టైమ్
0: కానీ శాకిని ఢాకిని అని ఇద్దరు ఉన్నారు
1: బట్ దేర్ ఆర్ టూ శాకిని అండ్ ఢాకిని
0: వీళ్ళిద్దరు ఎవరంటే విభీషణుని బిడ్డలు
1: దీస్ టూ ఆర్ ద డాటర్స్ ఆఫ్ విభీషణ
0: శాకిని ఢాకిని ఇద్దరు కూడాను ఆయన కావ్యాన్ని ఉంచారు
1: శాకిని ఢాకిని దే ఆర్ కెప్ట్ దేర్ యాజ్ వాచ్ గార్డ్స్
0: శాకిని చెప్పింది చెప్పింది అమ్మా తల్లి రాత్రి నాకు స్వప్నం వచ్చింది అంది
1: శాకిని సెడ్ మదర్ ఐ హ్యాడ్ ఎ డ్రీమ్ లాస్ట్ నైట్
0: ఆ కల లోపల రావణుడు రావటము లంకను కాల్చటము కేవలము రావణుడు వచ్చడము నిన్ను తీసుకుని పోవటము నా కల వచ్చింది అని
1: దేర్ ఇన్ ద డ్రీమ్ ఐ డ్రీమ్డ్ దట్ రావణ వాస్ కిల్డ్ అండ్ రామ కేమ్ హియర్ అండ్ దెన్ హీ టుక్ కేర్ ఆఫ్ యూ అండ్ బోత్ ఆఫ్ యూ రిటర్న్ బ్యాక్ టు అయోధ్యా దట్ వాస్ మై డ్రీమ్
0: ఢాకిని చెప్పింది
1: ఢాకిని సెడ్
0: ఇది నిజమమ్మా నాకు కూడా అదే సఫలమే వచ్చింది
1: షీ సెడ్ ద సేమ్ డ్రీమ్ ఐ హ్యాడ్ ఇట్ ఈస్ ట్రూ
0: కనుక మీరేమాత్రము బాధపడనక్కర్లేదు
1: సో డోంట్ ఫీల్ సాడ్ ఎనీ మోర్
0: వారి ఇరువురు కూడా సీత పైన చాలా విశ్వాసము
1: బోత్ ఆఫ్ దెమ్ హ్యాడ్ ఫుల్ ఫెయిత్
0: ఎందుకంటే విభీషణుడు
1: విభీషణ ఇస్ ఆన్ దేర్ సైడ్
0: విభీషణ రామభక్తుడు
1: విభీషణ ఇస్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ రామ
0: కాబట్టి రామభక్తుడైన విభీషణ బిడ్డలు ఆ భక్తిని నిరూపించారు
1: బీయింగ్ ది చిల్డ్రన్ ఆఫ్ ద డివోటీ ఆఫ్ రామ దే టు డెవలప్ డివోషన్ ఇన్ దేర్
0: ఈ విధంగా కొంచెం గడుస్తుండగానే 10 దినములైంది
1: ద టైమ్ వెంట్ ఆన్ పాస్డ్ ఆన్ లైక్ దట్ ఫర్ 10 లాంగ్ మంత్స్
0: ఒక్క దినము ఎక్కడ చూసినా పెద్ద అల్లకల్లోలంగా ఉంటుండాలి
1: వన్ డే దేర్ వాస్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ అరౌండ్
0: ఏమిటని విచారిస్తే ఇంత రామ రావణ యుద్ధం అని
1: ఇట్ ఇస్ ద వార్ రామ రావణ
0: మరి కొన్ని దినముల లోపలనే రావణుడు హతమారినాడు
1: అండ్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ రావణ వాజ్ కిల్
0: అని వార్త వచ్చింది
1: దట్ మెసేజ్ వాజ్ బ్రాట్
0: దానికి సంతోషించింది సీత
1: అండ్ సీత వాజ్ హ్యాపీ అబౌట్
0: రాముల విజయానికి ఆనందించింది
1: అండ్ షీ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ ద విక్టరీ
0: అయితే ఒకటి మాత్రం ఉండాలి
1: హౌఎవర్ దిస్ వన్ పాయింట్ హియర్ బట్ హౌ ఆమ్ ఐ టు రిటర్న్
0: ఈ సమయం లోపలనే రాములే వార్తలు పంపించాడు
1: ఇన్ ద మీన్ టైమ్ రామా సెండ్ ద మెసేజ్
0: సీతను రమ్మని చెప్పని చెప్పని పిలిపించాడు
1: అండ్ హీ వాంటెడ్ సీత టు గో ఓవర్ దేర్
0: వానరులంతా వచ్చాడు సీతను చూడాలా చూడాలి చూడాలి ఆశతో ఒకరిపైన ఒకరు ఒకరిపైన ఒకరు దుమికి దుమికి వచ్చేశారు
1: ఎంటైర్ బెటాలియన్ ఆఫ్ మంకీస్ వాంటెడ్ టు సీ సీత దే స్టార్టెడ్ కమింగ్ క్లోజ్ జంపింగ్ వన్ ఓవర్ ద అదర్
0: మంకీస్ చెప్పనక్కర్లేదు కదా
1: మంకీస్ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్
0: కొత్తది సీత చూడాలి చూడాలి చూడాలి అది
1: ఈచ్ మంకీ వెరీ యాంగ్షియస్ టు సీ సీత
0: అందరూ వచ్చారు
1: ఆల్ అసెంబ్ల్డ్
0: సీతను చూచారు
1: సీత
0: హృదయానందాన్ని పొందారు
1: దే ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ
0: సీతను తీసుకుని వెళ్లారు
1: అండ్ దే ఆర్ టేకింగ్ సీత అలాంగ్ విత్ దెం
0: కానీ అప్పటికి రాముడు తల వంచుకుని ఉన్నాడు
1: అట్ దట్ టైమ్ Rama was there with his head bent.
0: Kani Ramulu cheyadaniki veer kaledu.
1: But it was not possible for her to come close by.
0: Ramulu oka aagna vesadu.
1: But there is one command given by Ram.
0: Karal dechi veer oka idi kattandi. Karal dechi mantapam kattandi.
1: Let Rama said let all the firewood be brought over there. Let it be burned.
0: Dani paina Sitanu kurchobetti kalchandi.
1: Let Sita sit there over the pile of the firewood. And let it be burned.
0: ఆమె యొక్క సత్యాన్ని గుర్తించాలి.
1: లెట్ ది ట్రూత్ ఆఫ్ సీత బి నోన్ టు ద వరల్డ్.
0: సీత యొక్క గుణము రామునికి తెలుసును.
1: రామ నోస్ ఫుల్లీ వెల్ ద చెస్టిటీ ఆఫ్ సీత.
0: తెలిసి కూడాను తాను జగత్తునకు జవాబు చెప్పాలి.
1: బట్ హౌఎవర్ హి ఫెల్ట్ దట్ ది హోల్ వరల్డ్ షుడ్ నో.
0: 10 నెలలు రావణ దగ్గర ఉన్నటువంటి సీతను తీసుకున్నాడా అని ఏ చాకలైనా కూడా చెప్పవచ్చు.
1: దట్ ఎనీ వాషర్మెన్ మే క్వశ్చన్ టుమారో హౌ ఇస్ దట్ రామ కుడ్ యాక్సెప్ట్ హిస్ వైఫ్ హూ స్టేడ్ దేర్ ఫర్ 10 లాంగ్ మంత్స్.
0: కనుక మంట పెట్టి దానికి నిప్పు పెట్టాడు.
1: దేర్ఫోర్ ద ఎంటైర్ ఫైర్ వుడ్ వాస్ కెప్ట్ టు ఫ్లేమ్స్.
0: దీనికి 3 ప్రదక్షిణలు చేసి దాంట్లో దుమ్కుమని చెప్పాడు.
1: అండ్ సీత వెంట్ రౌండ్ ద ఫైర్ ప్లేస్ థ్రైస్ అండ్ షీ జంప్డ్ ఇన్ ద ఫైర్.
0: ఆమె తన యొక్క సత్యాన్ని గుర్తించి తాను సత్యాన్ని తలుచుకుంటూ 3 ప్రదక్షిణలు చేసి ఆ యొక్క అగ్నిలో దుమికింది.
1: షీ కుడ్ నో ది ట్రూత్. షీ వాంటెడ్ టు డిమాన్స్ట్రేట్ ది ట్రూత్ ది ఎంటైర్ వరల్డ్. షీ సర్కంబులేటెడ్ రౌండ్ ద ఫైర్.
0: అప్పుడు అగ్నిదేవుడు రామ ఈమె మహాపతివ్రత.
1: దెన్ ద ఫైర్ గాడ్ స్టార్టెడ్ టెల్లింగ్ రామ షీస్ ఎ పైయస్ లేడీ. షీఈస్ వన్ ఆఫ్ ఆనెస్టీ అండ్ చెస్టిటీ. ఈస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు డూ లైక్ దిస్.
0: కనుక ఈమెను అంగీకరించమన్నాడు.
1: అండ్ ఇట్స్ బెటర్ యూ యాక్సెప్ట్.
0: రావణుడు సోదరుడు అయినటువంటి వాడు
1: ద బ్రదర్ ఆఫ్ రావణ.
0: అతని దగ్గర ఒక ప్లేన్ ఉంది.
1: అండ్ హి హస్ గాట్ ఎ ప్లేన్ విత్ హిమ్.
0: ఆ ప్లేన్ తీసుకుని వచ్చి
1: ద ప్లేన్ వాస్ బ్రాట్ దేర్.
0: రామ లక్ష్మణ సీత ముగ్గురిని ఎక్కించుకుని
1: ఆల్ ది 3 రామ లక్ష్మణ సీత గాట్ ఇన్ ద ప్లేన్.
0: అయోధ్యకు వచ్చి చేరారు.
1: అండ్ దే రీచ్డ్ అయోధ్య.
0: అప్పుడే సీత యొక్క ప్రతిష్ట సీత యొక్క ప్రమాణము అందరికీ ప్రతిష్టగా మారిపోయింది.
1: దెన్ ఓన్లీ ది హోల్ వరల్డ్ కుడ్ నో ద గ్రేట్నెస్ ద చేస్ట్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ సీత.
0: కనుక ఈ విధంగా సీత యొక్క సత్యమును సీత యొక్క ప్రమాణమును సీత యొక్క హృదయ సాక్షిని ప్రపంచానికి చాటింది.
1: ఇట్ వాజ్ దెన్ షీ హస్ ప్రూవ్డ్ టు ది ఎంటైర్ వరల్డ్ దట్ వాట్ హర్ ట్రూత్ ఈస్ ద ట్రూత్ షీ ఫాలో ద ట్రూత్ షీ సింబలైజెస్.
0: కనుక
1: దేర్ఫోర్
0: పరమ సాధ్వీమణి అయినటువంటి ఒక సీత యొక్క సత్యమును లోకానికి చాటినటువంటిది సీతనే.
1: ఇట్ వాజ్ సీత హర్ సెల్ఫ్ హూ హాస్ పబ్లిసైజ్డ్ హూ మేడ్ ద వరల్డ్ నో ద ట్రూత్ హర్ ఇంటిగ్రిటీ.
0: అప్పుడు అయోధ్యకు తీసుకుని వెళ్లి
1: అండ్ బీన్ టేకెన్ టు అయోధ్య.
0: కొత్తగా పట్టాభిషేకం చేసి
1: అండ్ స్టార్ట్ స్పెండింగ్ సమ్ టైమ్ దేర్.
0: తర్వాత అయోధ్యలో తాము సుఖంగా జీవితం గడుపుతూ వచ్చారు.
1: అండ్ దే స్పెండ్ హ్యాపీ టైమ్ దేర్ ఇన్ అయోధ్య.
0: ఈ విధంగా రామాయణం యొక్క కథను
1: గ్రేట్నెస్ ఆఫ్ రామాయణ
0: వారి యొక్క పతివ్రత ధర్మమే వారిని రక్షిస్తూ వచ్చింది.
1: దేర్ ఓన్ కాండక్ట్ దేర్ ఓన్ బిహేవియర్ ప్రొటెక్టెడ్ దెమ్.
0: ఆ పతివ్రత ధర్మం అనేటువంటిది ఒక భారతదేశం మాత్రమే పరిమితమైంది.
1: దిస్ కాండక్ట్ దిస్ ఐడియల్ బిహేవియర్ ధర్మ ఈజ్ నోటీస్డ్ హియర్ ఇన్ భారత్.
0: ఏ దేశం అందు కూడా లేరు.
1: దిస్ కైండ్ ఆఫ్ పతివ్రత ధర్మ ద కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ ఎ ఉమెన్ ఆఫ్ చెస్టిటీ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
0: ఆడవారిని చూసేటప్పటికీ మగవారు తలవచ్చు కోల్పోయేవారు.
1: The men used to pass by with their heads bent when they come across women.
0: కాని ఇప్పుడు చూస్తామంటే ఒకరికొకరు బజార్ లోపల మాట్లాడుతుంటారు.
1: But in modern times, you find them talking to each other.
0: అప్పుడే చెప్పాడు ధర్మజుడు.
1: And it was Dharmaja said long back.
0: పిల్లలు తమ సోదరులను పిలిచి
1: calling his brothers close
0: by. భీమ అర్జున నకుల సహదేవుల రండి అన్నారు.
1: He said, అర్జున నకుల సహదేవ కమ్ క్లోజ్ టు మీ.
0: కలియుగం ప్రారంభమైనది.
1: కలియుగ ఈజ్ రెడీ టు బిగిన్ కమెన్స్.
0: నిన్నటి దినం నేను విహారం చేస్తుంటుంటే బజార్ లోపల ఒక స్త్రీ వచ్చి ఒక పురుషునితో మాట్లాడుతుండాలి.
1: Yesterday I noticed one thing. I saw a woman talking to a man on the street.
0: కాబట్టి నేను చూడలేను.
1: I can't bear that sight.
0: ఇంకొక దినం వచ్చి అర్జునుడు చెప్పాడు.
1: నెక్స్ట్ డే అర్జున సే
0: ఒకరు పంటలో ఉన్నటువంటి మడక దున్నేటువంటిది అన్ని తలపైన వేసుకుని ఇంటికి వెళ్లిపోతున్నాడు సాయంకాలం.
1: ఎ పర్సన్ వాస్ క్యారింగ్ ద సికిల్ అండ్ ద ప్లౌ ఆన్ హిస్ ఆర్మ్స్ అండ్ రిటర్నింగ్ హోమ్ ఫ్రమ్ ద ఫీల్డ్.
0: ఎందుకయ్యా నీవు అక్కడే వదిలిపెట్టి రాకూడదా అని ఎవరు అడిగితే
1: వెన్ సమ్వన్ ఆస్క్డ్ వై డిడ్ యు లీవ్ దిస్ ఎక్విప్మెంట్ దేర్ ఇన్ ద ఫీల్డ్.
0: అయ్యో లేవు స్వామి, అక్కడ పంటలో పెట్టేస్తే ఎవరు దొంగలు ఎత్తుకుని పోతున్నారు, అందుకోసం నేను ఇంటికి తెచ్చుతున్నాను అన్నాడు.
1: ద ఫార్మర్ సెడ్ ఇఫ్ ఐ హావ్ టు లీవ్ ఆల్ దిస్ ఎక్విప్మెంట్ విత్ మీ దేర్ ఇన్ ద ఫీల్డ్ ఇట్ మే బి స్టోలెన్ బై సమ్వన్ ఎల్స్ దేర్ఫోర్ ఐ వాంట్ టు ట్రెజర్ ఇట్ ఎట్ మై హోమ్.
0: కలియుగం ప్రారంభించినది.
1: కలియుగ స్టార్టెడ్.
0: కనుకనే ఈ దుర్లక్షణములన్నీ కూడా నువ్వు కనిపిస్తున్నవి.
1: Therefore, we find all bad qualities associated with the commencement of Kali Yuga.
0: ఇంకొకరంతా కూడాను ఒక ఇంటికి తాళం వేసుకుని పోతున్నారు.
1: And another day it was noticed houses were kept under lock.
0: ఎందుకమ్మా తాళం వేయటము?
1: Why do you need lock
0: యో? తాళం వేయకపోతే లోపల దూరి సామాన్లు తీసుకుని పోతున్నారు ఎవరు?
1: If the houses are not locked, someone may get in and rob the whole thing.
0: కనుక రామకారం లోపల ఇంటికి తాళం వేయటమే కానీ
1: in ancient times houses were not locked.
0: పంటల్లో ఉన్నటువంటి యొక్క సామాగ్రిని మోసుకొని ఇంటికి రావటం కానీ.
1: And all the grain from the field is not brought to home.
0: ఇక ఆడమగ ఇద్దరు చేరి మాట్లాడటం కానీ.
1: Or man and woman talking together.
0: ఏవి ఉండేటువంటివి కాదు.
1: Nothing of that sort had taken place.
0: అతి పవిత్రమైనటువంటి కాలంలో ఇలాంటివంత ప్రారంభమవుతున్నాయి.
1: And because of the Kali age as effects, we find the contrary things happening.
0: Kali kaalam prarambhamaichindi ganuka memandaram inka vellipothamu.
1: As Kali age commences, let us go back.
0: Andaru oka tarvata okaru dharmajudu bhimudu arjuna sahadevudu andaru kuda oka tarvata okaru vaikunthaniki vellaru.
1: And all of them started returning, and Dharmaja was followed by Bhima, Arjuna, Nakula, Sahadeva.
0: కనుక ఆ పాండవులంతా కూడాను పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాడు.
1: ఆల్ పాండవస్ లెడ్ సీక్రెట్ లైఫ్.
0: ఆనాడే ఈ దేశమునకు పవిత్రమైన దేశం అని పేరు వచ్చింది.
1: అండ్ బికాస్ ఆఫ్ దిస్ ల్యాండ్ ఈజ్ అ సీక్రెట్ ల్యాండ్.
0: కానీ ఈనాడు అట్టి పవిత్రము ఎక్కడా కనిపించడం లేదు.
1: వీ డోంట్ ఫైండ్ దట్ స్టాండర్డ్ ఆఫ్ సాంక్టిటీ ఆర్ సీక్రెట్నెస్.
0: కానీ పవిత్రం ఉన్నది.
1: హౌఎవర్ ఇట్ డస్ ఎగ్జిస్ట్.
0: కానీ అందరికీ కనిపించేటట్టుగా లేదు.
1: But it's not very apparent to everyone.
0: Kanaka pavitra dharmam anetundi andarni rakshistundi.
1: And it is your own dharma that protects you.
0: Kanaka pavitra dharmam anetundi manavudu prati varam kudanu maga aada iruvulu kudanu kaapadukovali.
1: Therefore men and women should uphold their pavitra dharma, the sacred code of conduct.
0: Magavadu kudanu tana yokka nischayamainatundi chittamunu nilpukovali.
1: The men should maintain and find that standard of sanctity or sacredness today.
0: Kani pavitram unnadi.
1: However it does exist.
0: Kani andariki kanipinchetattuga ledu.
1: But it is not very apparent.

0: కంఫర్ట్ మైండ్ కూడా పెట్టుకోవాలి.
1: ద మైండ్ షుడ్ బి కెప్ట్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ కంఫర్ట్.
0: పిచ్చి పిచ్చి థాట్స్ కంత చోటు ఇవ్వకూడదు.
1: యూ షుడ్ నాట్ ఎంటర్టైన్ మ్యాడ్ థాట్స్.
0: గత జీవుడు పతిని బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వి కాదే.
1: సావిత్రి బిలాంగ్ టు ది సేక్రెడ్ ల్యాండ్ బికాస్ షీ కుడ్ బ్రింగ్ బ్యాక్ టు హర్ లైఫ్ హర్ డెడ్ హస్బెండ్.
0: తెలిసి సేతువు కట్టే అలనాటి శ్రీరాముడు ఇప్పుడు ఊరిపోయి ఉన్నవాడా?
1: దట్ బ్రిడ్జ్ వాజ్ బిల్ట్ బై శ్రీరామచంద్ర. దోస్ డేస్ డు యు ఫైండ్ హిమ్ టుడే?
0: అహల్య,
1: అహల్య
0: ఎటువంటి గుణమంతురాలో ఏమి తెలుసును, అయినప్పటికీ భర్త శాపములకు గురి అయిపోయింది.
1: యు నో వాట్ సార్ట్ ఆఫ్ ఎ లేడీ అహల్య ఈస్, బట్ షీ హ్యాడ్ టు ఫేస్ ది కర్స్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: కానీ ఆ సమాధి పైన వచ్చి రాముని కూర్చుని తచ్చడమే ఆమె స్త్రీగా మారిపోయింది.
1: ద మూమెంట్ రామ్ స్టెప్డ్ హిస్ ఫుట్ ఆన్ అహల్య హూ వాస్ లయింగ్ డౌన్ యాజ్ ద ఫార్మ్ ఆఫ్
0: కాబట్టి అపవిత్రుడు పవిత్రుడు గావిస్తాడు భగవంతుడు.
1: దేర్ఫోర్ గాడ్ విల్ మేక్ యూ సేక్రెడ్ ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్.
0: మాలిన్యములు కూడా నువ్వు పరిశుద్ధం గావిస్తాడు భగవంతుడు.
1: ఈవెన్ ద పొల్యూషన్ వుడ్ బి క్లెన్స్డ్.
0: కనుక మనసులో ఎన్ని చెడ్డ భావములు వచ్చినప్పటికీ భగవంతుని తలుచుకుంటే మాలిన్యం అంతా మారిపోతుంది.
1: దేర్ మే బి మెనీ బ్యాడ్ థాట్స్ ఇన్ ద మైండ్. ద మూమెంట్ యూ థింక్ ఆఫ్ గాడ్ ఇట్ విల్ బి క్లెన్స్డ్ పర్ఫెక్ట్లీ.
0: కనుక భగవంతుని యొక్క దీన్ని మార్చడానికి మన యొక్క మనసే కారణం.
1: దేర్ఫోర్ ఫర్ ఆల్ అవర్ టాక్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: స్త్రీలు గాని పురుషులు గాని పవిత్రమైన భావాన్ని పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ సీక్రెట్ థాట్స్ ఆల్వేస్.
0: ఆ విధంగా పెంచుకున్నప్పుడు మానవత్వము మానవత్వంగా నిలుస్తుంది.
1: విత్ ది సీక్రెట్ థాట్స్ ఓన్లీ వీ కెన్ బి ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ విత్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: లేకపోతే దానవత్వంగా మారిపోతుంది.
1: ఆర్ ఎల్స్ మానవ ద హ్యూమన్ బీయింగ్ బికమ్స్
0: రాక్షసత్వంగా మారిపోతుంది.
1: ఆర్ రాక్షస ద డెమన్.
0: కనుక మన హృదయాలను మలినం లేకుండా పరిశుద్ధంగా పవిత్రంగా శుద్ధమైన భావములతో మనం జీవితాన్ని గడపాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కీప్ అవర్ హార్ట్స్ ఆల్వేస్ ప్యూర్ అండ్ సీక్రెట్ విత్ ప్యూర్ థాట్స్.
2: రామ రామ రామ సీత.
0: ఇంత సైన్స్ అండ్ టెక్నాలజికల్ చదివినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ నాలెడ్జ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ,
0: దానివల్ల మీకు మనశ్శాంతి కలగదు.
1: యూ విల్ నెవర్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
0: ఇంతే కాకుండా జీవితంలో ఆనందం అనేది చిక్కదు.
1: యూ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఇన్ యువర్ లైఫ్.
0: ఒక దైవనామే సర్వ విధములుగా కూడా ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ దైవనామ గాడ్స్ నేమ్ సింగింగ్ హిస్ గ్లోరీ దట్ కన్ఫర్స్ బ్లిస్.
0: కనుకనే వాల్మీకి అనేటువంటి వాడు కూడాను హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్ అన్నాడు.
1: వాల్మీకి ఆల్సో సెడ్ హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: కనుక ఆ హ్యాపీనెస్ అనేటువంటిది ఒక భగవంతునితో చేరినటువంటిది కానీ ఇంకోటి కాదు.
1: ట్రూ హ్యాపీనెస్ వన్ వుడ్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఇన్ యూనియన్ విత్ గాడ్.
0: హ్యాపీనెస్ ఏ నాట్ ట్రూ విత్ గాడ్.
1: యూనియన్ విత్ గాడ్ హ్యాపీనెస్ లైస్ ఇన్ యూనియన్ విత్ గాడ్.
0: కనుక మీకు ఆనందాన్ని ఇచ్చేటువంటిది దైవం ఒక్కడే కానీ మరొకరు కాదు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కన్ఫర్స్ బ్లిస్, నన్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఏదో కొంతవరకునో మీకు ప్రాపంచిక శాంతిని చేకూర్చవచ్చు కానీ ఈ లౌకిక విషయాలు నిజంగా శాంతిని అందించలేవు.
1: ద వరల్డ్ థింగ్స్ మే గివ్ యూ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఎ ఫ్రాక్షన్ బట్ నాట్ ఇన్ టోటాలిటీ.

0: కర్మమెలిజ భక్తులకు కారణమిల్లో, కర్మమే నిజ భక్తులకు కారణమిలలో.
1: ద బీయింగ్ టేక్స్ బర్త్ బికాస్ ఆఫ్ యాక్షన్. ఇట్ ఈస్ యాక్షన్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సస్టెనెన్స్ అండ్ ద గ్రోత్. ఇట్ ఈస్ యాక్షన్ వెరీలీ ఈస్ డివైన్ అండ్ ఇట్ ఈస్ ద యాక్షన్ దట్ మేక్స్ ఎ డివోటీ ఎ ట్రూ డివోటీ ఇండీడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు లోకములో కోట్లాది మంది చదువుతున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే యు ఫైండ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ దే ఆర్ స్టిల్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ వీరి వలన ఎట్టి మార్పు కూడా ఏమాత్రం జరగలేదు.
1: దిస్ ఎడ్యుకేషన్ హ్యాస్ నాట్ బ్రాట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ అట్ ఆల్.
0: ఈనాటి వరకు కూడాను విద్యార్థుల యొక్క మనసు విద్యార్థులపైనే ఉంటున్నది, కానీ ఏమాత్రం ప్రజాబహిణ లోపల చేరలేదు.
1: ఆల్ ది ఎఫెక్ట్స్ సెంటర్ అరౌండ్ ద స్టూడెంట్ ఓన్లీ. ఈ డజంట్ థింక్ ఆఫ్ ది అంబియన్స్, ద సరౌండింగ్స్ అండ్ ద పొజిషన్.
0: కనుకనే ఈ విద్య వల్ల ప్రయోజనం ఏమీ లేదు.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ నో యూజ్ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్.
0: కేవలం ఉద్యోగ నిమిత్తము, పట్టకుటి నిమిత్తము, సంసారం పోషించుకునే నిమిత్తము ఈ విద్య పనికొస్తుందే, కానీ ఇంకా దేనికి కూడాను ఆధ్యాత్మికంలో లౌకికంలో ఏమాత్రం కూడా పనికిరాదు.
1: దిస్ ఎడ్యుకేషన్ దట్ వీ అక్వైర్ ఈజ్ యూస్ఫుల్ టు ఈక్ అవుట్ అవర్ లివింగ్, టు గెట్ అవర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ టు క్యారీ అవుట్ అవర్ ఫ్యామిలీ, బట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫ్రమ్ ద స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ నాట్ ఈవెన్ ఫ్రమ్ ద వరల్డ్లీ సెన్స్.
0: ముఖ్యంగా విద్యలో ప్రతి మానవులకు నాలుగు రకములైనటువంటి విద్యలు ఉన్నవి.
1: Everyone will notice the four forms of education.
0: అయితే ఈ నాలుగు మార్గములందు కూడాను ఏది మంచిది అనేటువంటి విషయము నీకు నీవు నిర్ణయం చేసుకోవాలి.
1: Of these four forms of knowledge, you have to decide for yourself which one serves best.
0: అందరూ చదువుతున్నారు.
1: All study, no doubt.
0: గొప్ప గొప్ప డిగ్రీలు కూడా పొందుతున్నారు.
1: దే ఆల్సో అక్వైర్ వెరీ హై డిగ్రీస్.
0: అందులో పిహెచ్డీలు కూడా చేస్తున్నారు.
1: సమ్ ఆల్సో గెట్ దేర్ పిహెచ్డీ డిగ్రీస్.
0: కానీ పిహెచ్డీ అంటే ఏమిటి అర్థం?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ పిహెచ్డీ?
0: అదే విధంగానే ఈ చదువు అంటే ఏమిటి అర్థం?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: అయ్యా మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు అని ప్రశ్నించినప్పుడు చదువుకుంటున్నాడు.
1: If you put a question, what is that your son doing? The answer is, he is studying, చదువుకుంటున్నాడు.
0: అందరు కూడా చదువుకున్నారే.
1: All study, all try to educate themselves.
0: చదువుకున్నారే కానీ చదువు నేర్చలేదు.
1: They have bought education, చదువుకున్నారు. They bought education, but they have not acquired education.
0: ఆ విధంగా అందుకున్నటువంటిది నిజమైన చదువు.
1: Therefore, it is the true education that you acquire all by yourself.
0: ఏదో గ్రంథంలో రాసినటువంటి విషయాలను ఉపాధ్యాయుడు బోధిస్తే దానిని నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది ఈ విద్య అని బోధిస్తున్నారు.
1: Teachers gather information from these texts and teach in the classroom. And you consider these lessons as eternal truth.
0: Anta kulinave gani tan andukunnatunti kaadu.
1: All that is just a stuffed in, but it has not been acquired in its originality.
0: Kanuka ee naadu mem aa vidhamaina chaduvu chaduvamu.
1: We don't want that type of education today.
0: Manu endunnatunti yokka antarvaani yokka tattamu manu gurtinchukovadaniki prayatninchali.
1: We must make every attempt టు లిసన్ టు అవర్ ఇన్నర్ వాయిస్.
0: కనుక మనము ఏ చదువు చదవాలి?
1: సో వాట్ ఎడ్యుకేషన్ వీ షుడ్ అక్వైర్?
0: కేవలం అక్షరాలతో ప్రింటింపబడినటువంటి ఈ గ్రంథములు మాత్రమే చదివినంత మాత్రమే మనకు తెలివితేటలు కలగవు.
1: బై మియర్లీ లెర్నింగ్ ది ఆల్ఫబెట్స్ అండ్ బీయింగ్ ఏబుల్ టు రీడ్ ద బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ దట్ విల్ నెవర్ మేక్ అస్ ఎడ్యుకేటెడ్.
0: కాన మనము ఈ చదువును మన లోపల నుంచి తేవాలి, కానీ బయట నుంచి కూరకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ స్టఫ్ ద నాలెడ్జ్ ఫ్రమ్ అవుట్ సైడ్, వీ షుడ్ బ్రింగ్ అవుట్ దట్ విచ్ ఇస్ లేటెంట్ ఇమ్మనెంట్ విత్ ఇన్ అస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అంతర్వాణి చదువు కాదు, బాహ్య చదువు చదువు కాదు.
1: ది ఇన్నర్ వాయిస్ ఈజ్ ద ట్రూ ఎడ్యుకేషన్ అండ్ నాట్ ది ఎక్స్టర్నల్ నాలెడ్జ్.
0: అందువలనే ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి పెద్దలు ఈనాడు విచారిస్తున్నారు.
1: ది ఎల్డర్స్ హూ హావ్ రికగ్నైజ్డ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ ఆర్ వెరీ మచ్ వరీడ్ బికాస్ ఆఫ్ ఇట్స్ అబ్సెన్స్ టుడే.
0: చదువుతున్నాము, ఎగ్జామినేషన్ లో రాస్తున్నాము, పాస్ అవుతున్నాము, డిగ్రీలు పొందుతున్నాము.
1: వీ స్టడీ అట్ హోమ్, రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్, వీ గెట్ త్రూ ది ఎగ్జామినేషన్ అండ్ గెట్ ద డిగ్రీ.
0: అది ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నటువంటి విషయమే.
1: దిస్ ఇస్ ది వన్ దట్ ఎవ్రీవన్ డస్.
0: అయితే మనం ఏ విధంగా చదవాలి? చదువు అందుకోవాలి, కానీ చదవలసినటువంటి అవసరం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ రిసీవ్ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాట్ మియర్లీ గో త్రూ ద బుక్స్.
0: మన అంతర్వాణి నుంచి వచ్చేటువంటి ఒక చదువు నిజమైన చదువు.
1: The true education from within the inner voice is the true education and not the secular or formal one.
0: Satyamu, dharmamu, shanti, prema, ahimsa, ee aidu kulanu panchabhootamule.
1: Truth, righteousness, peace, love, non-violence are the five elements.
0: ఐదు కూడా చేరినప్పుడే తాను పంచభూత స్వరూపుడు కాగలరు.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ కాన్స్టిట్యూట్ ది యువర్ ఓన్ సెల్ఫ్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ఈ పంచభూతముల యొక్క తత్వమే మానవుని యొక్క జీవితము.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బై దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కానీ ఈనాడు ఈ పేర్లు వింటున్నారు, కానీ చదవటం లేదు.
1: Today people mention their names, verbosity, but they don't go through in depth.
0: ఆ విన్నటువంటి యొక్క ఈ పంచవాచకములను కూడా మనం ప్రాక్టికల్లో పెట్టాలి.
1: All that is heard should be put to practice.
0: మనం పెట్టనక్కర్లేదు, మన యందు ఈ పంచభూతములు కూడా ఉంటున్నవి.
1: We have not realized the five elements are within us.
0: సత్యము,
1: truth.
0: సత్యము అనేటువంటిది మనం ఎక్కడ చదివినాం?
1: ట్రూత్, వేర్ హ్యావ్ యూ లెర్న్డ్ ఇట్? వేర్ హ్యావ్ యూ స్టడీడ్ ఇట్?
0: మన ఎందే ఉంటున్నది ఆ సత్యము.
1: ద ట్రూత్ ఈజ్ విద్ ఇన్ యూ.
0: ధర్మము, ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ అక్వైర్డ్ ఇట్?
0: ఆ ధర్మం కూడా మన ఎందే ఇమిడి ఉన్నది.
1: ధర్మ, రైచియస్నెస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్,
0: నాట్ గాడ్ ఈజ్ ట్రూత్.
1: నాట్ గాడ్ ఈజ్ ట్రూత్.
0: ఈ ట్రూత్ అనేటువంటిది ఎవరి నుంచి వస్తున్నది? తమ యొక్క సంకల్పం నుంచినే తనకు వస్తున్నది.
1: ట్రూత్ ఈజ్ నాట్ ఎనీవేర్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ ఫ్రమ్ విదిన్ ఓన్లీ.
0: కానీ తన నుంచి వచ్చినదని తనకు తెలియదు.
1: దో ఇట్ లైస్ విత్ ఇన్ అస్, వీ డు నాట్ కాగ్నైజ్ ఇట్.
0: అవి న్యాచురల్ గా వచ్చేటువంటివి.
1: ఇట్ ఈస్ జస్ట్ న్యాచురల్ మేనిఫెస్టేషన్.
0: కానీ ఈ సత్యము, ధర్మము, జాంతి, ప్రేమ, అంశాలు మనము పుస్తకాల నుంచి చదివినటువంటి పదములు.
1: ద ట్రూత్, రైటియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్, ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ దోస్ వీ స్టడీ ఇన్ బుక్స్.
0: ఈ సత్యమును మనం చెప్పవలనన్నా దీనికి అనేక రకమైనటువంటి కొన్ని నియమములు ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ ట్రూత్ వీ షుడ్ ఫాలో సమ్ డిసిప్లిన్.
0: ట్రూత్ అనేటువంటిది కేవలము రెండు పదములు మాత్రమే ఉంటుండేది.
1: ట్రూత్, సత్య, హ్యాస్ గాట్ టూ లెటర్స్ హియర్. సత్య,
0: సత్య,
1: సత్య,
0: సత్య అనగా సత్య రెండు అక్షరాలు ఉంటున్నాయి.
1: హియర్ దర్ టూ లెటర్స్ సత్య.
0: ఈ రెండు అక్షరాలకు మనం ఎంత చదువుతుంది అన్నా?
1: ఫర్ దీస్ టూ లెటర్స్ షుడ్ యు రీడ్ సో మచ్.
0: కానీ సత్యం అనేటువంటిది సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: ట్రూత్ యొక్క పదములే ధర్మము.
1: అండ్ ది వెరీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ట్రూత్ ఈజ్ వెరీ ధర్మ.
0: అది ఆచరించడమే ఇది మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: ట్రాన్స్లేటింగ్ ట్రూత్ ఇన్ టు యాక్షన్ ఈజ్ ధర్మ రైచియస్నెస్ విచ్ ఈజ్ అవర్ డ్యూటీ.
0: మనం చెప్పిన దానిని చేసి చూపించడము.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
0: మనము చెప్పడము, తలచడము, చేయటము.
1: దేర్ ఆర్ త్రీ ఆస్పెక్ట్స్. వన్ వీ సే, ద సెకండ్ వీ థింక్, అండ్ థర్డ్ వీ డూ.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సత్యం.
1: ద హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఈజ్ సత్య, ట్రూత్.
0: ఈ సత్యాన్ని మనం ఏ రీతిగా చెప్పాలి?
1: దిస్ ట్రూత్, హౌ ఇస్ ఇట్ టు బి స్పెల్ట్ ఆఫ్ డిక్లేర్డ్.
0: ఇది ఏ విధంగా తన లోపల పోయిందో ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించి దాన్ని మనం కూడా లోపల వెళ్ళాలి.
1: యాజ్ ద ట్రూత్ ఈజ్ వితిన్ అస్, వీ షుడ్ ఆల్సో టర్న్ ఇన్ వర్డ్ టు నో ఇట్స్ ఆరిజిన్.
0: సత్యం చెప్పడమే కానీ చేయటం అనేటువంటిది కాదు.
1: ట్రూత్ ఈజ్ సెడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ డన్.
0: సత్యం పలుకు,
1: స్పీక్ ట్రూత్,
0: ధర్మం చేయి,
1: యాక్ట్ రైచువస్లీ.
0: కానీ ఈనాడు సత్యాన్ని చెప్పుతున్నారు.
1: బట్ టుడే ట్రూత్ ఈజ్ జస్ట్ సెడ్.
0: ధర్మమును చేస్తున్నారు.
1: దే ఆల్సో ఫాలో ద పాత్ ఆఫ్ రైచువస్నెస్.
0: కనుక మనము చేసి చూపించడమే నిజమైనటువంటి ధర్మము.
1: ద ట్రూ ధర్మ లైస్ ఇన్ డిక్లరేషన్ విచ్ ఇస్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ టోటో.
0: చెప్పి దానిని అనుసరించడమే నిజమైనటువంటి సత్యము.
1: ద ట్రూత్ ఆఫ్ దిస్ ట్రూత్ లైస్ ఇన్ వాట్ ఈస్ సెడ్ అండ్ పుటింగ్ ఇట్ టు ప్రాక్టీస్ ఇన్ ట్రూ స్పిరిట్.
0: కనుక మనం ఏది సత్యము ఏది ధర్మము అనేటువంటిది కూడా మనం తెలుసుకోవటం లేదు.
1: We are not understanding the difference between the truth, satya, and righteousness, dharma.
0: ఈ నాడు మా పిల్లలందరూ కూడాను కేవలం చెప్పడం మాత్రమే కాదు చేస్తూ ఉన్నారు.
1: Today our students, they not merely say, speak out, but they also act, put it into practice.
0: ఆ ప్రాక్టీస్ కూడాను ఎట్లా చేస్తున్నారు?
1: How are they practicing this truth?
0: తమ యొక్క నాలుగు నుంచి వచ్చినటువంటి యొక్క పదములను,
1: ద వర్డ్స్ దట్ దే స్పీక్ అవుట్ విత్ హెల్ప్ ఆఫ్ ద టంగ్,
0: దానిని మింగివేసి
1: దే జస్ట్ స్వాలో ఇట్,
0: ఆ మింగినటువంటి ఎసెన్స్ దాన్ని తిరిగి తన బయటకు తీవటము.
1: అండ్ దట్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్.
0: కానీ చేస్తున్నారే కానీ దాన్ని బయటకు తీవటం లేదు.
1: దే డూ ఇట్, దే ఫాలో, బట్ దే డోంట్ పబ్లిసైజ్ ఇట్.
0: ఇది పబ్లిక్ చేసడం అనేటువంటి తాము చేసి చూపించినప్పుడే ఇది పబ్లిక్ అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ పబ్లిసిటీ ఇట్ ఈస్ నోన్ టు పబ్లిక్ ఇఫ్ ఓన్లీ యూ యాక్ట్ అకార్డింగ్ టు వాట్ యూ సే.
0: సత్యం చెప్పు,
1: స్పీక్ ట్రూత్,
0: ధర్మం చేయి,
1: యాక్ట్ అలాంగ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: ఇవే రెండు భారతీయుల యొక్క సంస్కృతి యొక్క పదములు.
1: దీస్ టు రిఫ్లెక్ట్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: ఈ యొక్క పంచభూతముల యొక్క స్వరూపం లోపల ఉన్నటువంటి ఈ రెండు కూడాను మిగిలిన మూడు భూతములు కూడాను సృష్టిస్తుంది.
1: దీస్ టూ ఎసెన్షియల్ సత్య ధర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బర్త్ ఫర్ ద ఆరిజిన్ ఆఫ్ ద రిమైనింగ్ త్రీ.
0: సత్యమే లేకపోతే ధర్మం ఉండదు. ధర్మమే లేకపోతే శాంతి కలగదు. శాంతియే లేకపోతే ఆనందం మనకు లభించదు.
1: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్ దేర్ ఇస్ నో రైచియస్నెస్. When there is no righteousness, there is no peace. When there is no peace, there is no ananda or bliss.
0: Kaluka satyam nunchi dharmam ku povali.
1: Therefore we have to travel from satya truth to dharma righteousness.
0: ఈ ధర్మంలో వెళ్ళిన తర్వాత
1: హ్యావింగ్ రీచ్డ్ ధర్మ
0: మనము సరి అయినటువంటి స్థితిని పొందుతాము.
1: విల్ అటైన్ ది కరెక్ట్ పొజిషన్.
0: సత్య ధర్మం రెండు కూడా బ్యాలెన్స్ తో నిలిచినటువంటివి.
1: సత్య ధర్మ మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
0: సరైనటువంటి బ్యాలెన్స్ ఉండాలంటే సత్యము ధర్మము రెండు కూడా సమానంగా మన ఉంటుండాలి.
1: టు మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సత్య అండ్ ధర్మ షుడ్ బి ఈక్వల్.
0: ఇవి రెండు ఉంటున్నప్పుడే మనలో ప్రేమ కలుగుతుంది.
1: వెన్ దీస్ టూ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేర్ బి ప్రేమ ఆర్ లవ్ విత్ ఇన్ అస్.
0: ప్రేమ కలిగినప్పుడే
1: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్
0: శాంతి లభిస్తుంది.
1: యూ విల్ ఎక్వైర్ పీస్, యూ విల్ బి పీస్ఫుల్.
0: కానీ ఈ పీస్ కలిగినప్పుడే
1: వెన్ వన్స్ యూ ఆర్ ఇన్ పీస్
0: త్యాగం వస్తుంది.
1: యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ త్యాగ.
0: ఈ త్యాగమే మానవుని యొక్క వైరాగ్యము.
1: The tyaga sacrifice is renunciation or vairagya.
0: Anni tyagam chestunnam manamu.
1: We sacrifice all.
0: Tyagam cheyinatvanti vastuvu mana daggara okkati kuda ledu.
1: In fact, we don't have any that we are not prepared to share or sacrifice.
0: Kani anni vintunnamu chadutunnamu.
1: We hear and we also read.
0: దాని యొక్క స్వరూపం ఎత్తిది అనేటువంటి మీరు ఏమైనా గుర్తించారా?
1: హ్యావ్ యూ రియలైజ్ ఇట్స్ ఫండమెంటల్ ట్రూత్, ఇట్స్ అ ట్రూ ఫార్మ్ ఎట్ ఎనీ టైమ్?
0: ఇది చేసి చూపించాలి.
1: యూ షుడ్ యాక్ట్, యూ షుడ్ ప్రాక్టీస్ అండ్ దెన్ డెమాన్స్ట్రేట్.
0: మన నుండి లోపల నుంచి వచ్చేటువంటిదే కాదు సత్యము, బయట నుంచి కూరేటువంటిది కాదు.
1: ద ట్రూత్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్, ఇట్ ఈస్ నాట్ టు బి స్టఫ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: సత్ అనేటువంటిది ఇది కేవలం ఒకే పదమే.
1: ద సత్ is just one word.
0: Sat gunamu.
1: Sat guna.
0: అంటే గుణం అనేటువంటి దానికి రూపము లేదే.
1: దిస్ క్వాలిటీ ట్రూత్ హ్యాస్ నో ఫార్మ్.
0: అదే సత్.
1: దట్ ఈస్ సత్.
0: ధర్మ అనేటువంటిది ఏమిటి? ఇది ఒక పదమే.
1: ధర్మ లైక్ వైజ్ ఈజ్ ఆల్సో వర్డ్.
0: ఆ ధర్మం అనేటువంటిది చేసి తీరవలసింది.
1: ధర్మ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: శాంతి అప్పుడే మనకు శాంతి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఎట్ పీస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: ఈ శాంతి కలిగినప్పుడే సంతోషం బయలుదేరుతుంది.
1: దెన్ వన్స్ యు ఆర్ ఎట్ పీస్ యూ విల్ బి హ్యాపీ.
0: ఈ రెండు లేకుండా మాత్రము సంతోషం అనేది కలగదు మనకు.
1: వితౌట్ దీస్ టూ సత్య అండ్ ధర్మ యూ కెన్ నెవర్ బి ఎట్ పీస్, యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: కనుక మొట్టమొదట మనం సత్యమే నేర్చుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ సత్య ట్రూత్.
0: జరిగింది జరిగినట్టుగా చెప్పడమే అది సత్యము.
1: టు సే వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఈజ్ ట్రూత్.
0: జరిగింది చెప్పకుండా ఏదో తనలో పెట్టుకుని సత్యము అని అంటే అది ఎట్లా తెలుస్తుంది?
1: వితౌట్ టెలింగ్ వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ బై హైడింగ్ సర్టన్ ఫ్యాక్ట్స్ హౌ డు యూ సే ఇట్ ఈస్ ట్రూత్?
0: ట్రూత్ అంటే ఏమిటని?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: పలకటము,
1: స్పీకింగ్ అవుట్.
0: తనలో ఉన్నటువంటి యొక్క సత్యాన్ని పలకాలి.
1: వాట్ ఈజ్ విత్ ఇన్ యూ మస్ట్ బి స్పోకెన్ అవుట్, మస్ట్ బి సెడ్.
0: అది చెప్పినప్పుడే తనకు ధర్మం ఏర్పడుతుంది.
1: బై స్పీకింగ్ అవుట్ వాట్ ఈజ్ విత్ ఇన్ ట్రూలీ ఈజ్ ధర్మ రైచియస్నెస్.
0: ఈ సత్యధర్మం రెండు చేరినప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ అని నడుచుకుంటారు.
1: సత్యధర్మ ఆర్ సంథింగ్ లైక్ ఇన్ అవర్ వాకింగ్ స్టైల్ లెఫ్ట్ అండ్ రైట్ వీ కెన్ గో హెడ్.
0: ఈ రెండు నడిచినప్పుడే మనం చేరవలసిన స్థానం చేరుతాం.
1: This walk would be perfect and it would take us to the destination.
0: Kaluka manu satya dharmamulo rendittini kulanu kalipponi sarainatvanti arthamu telusukoni manu jeevithamu jeripadali.
1: Therefore we should understand satya and dharma in the true spirit. In
0: the proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: Ee mankind ante emtadi?
1: What is this mankind?
0: Ante karuna tho jeevinatvanti.
1: Mankind is the one with kindness.
0: Satyamu dharmamu rendu cheyinappude idu koodinattu avutundi.
1: And it is the combination of satya, the truth, and dharma, righteousness.
0: Ee rendu cheyinappude
1: when both of them are in union,
0: manu koorinattu okka sthalamlo manu cheragalamu.
1: We'll certainly reach that point where we would like to reach.
0: Satyamu dharmamu rendu kodanu manam jarupukunta cheravalsi sthalam cheyalanukunte adi ela cheragalamu?
1: Without this satya and dharma, you cannot reach your destination, the point where you want to go.
0: Kanuka satya dharmam rendu kuda manam aadharam teesukoni
1: basing on satya and dharma,
0: సత్యము అనేటువంటి దాన్ని మింగివేసినప్పుడు,
1: వెన్ వన్స్ వీ కీప్ విదిన్ దట్ ట్రూత్ విదిన్ అస్,
0: ధర్మములకు ఆధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ధర్మ దెన్?
0: సత్యమే ఒక ఫౌండేషన్.
1: ట్రూత్ సత్య ఈస్ ది ఫౌండేషన్.
0: ధర్మము అనేటువంటిది ఒక పునాది.
1: ధర్మ ఈస్ వన్ దట్ ఈస్ ద బేస్ ఆన్ దిస్ ఫౌండేషన్.
0: రెండింటి యొక్క చేరికనే సత్య ధర్మములు.
1: ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ సత్య అండ్ ధర్మ ఆర్ సఫైస్.
0: అప్పుడు పునాది మంచిగా ఉంటున్నప్పుడే గోడలు మనం ఎన్నైనా కట్టవచ్చు.
1: వెన్ ది ఫౌండేషన్ ఈస్ స్ట్రాంగ్ యూ కెన్ రేజ్ వాల్స్.
0: ఎంతటి మనం రూములు అయినా కూడా కల్పించవచ్చు.
1: అండ్ దెన్ దేర్ ఆఫ్టర్ వీ కెన్ మేక్ రూమ్స్ ఇన్ ద మ్యాన్షన్.
0: కనుక సత్య ధర్మములు, శాంతి ప్రేమలు, ఈ రెండు కూడా సత్య ధర్మములు నుంచి చెప్పు బయలుదేరినవే.
1: దేర్ఫోర్ సత్య ధర్మ ఆర్ ద బిగినింగ్ ద ఫౌండేషన్ ఫర్ శాంతి అండ్ ప్రేమ టు ఫాలో.
0: ఈ నాలుగు చేరినా అప్పుడు వారికి ఆనందము.
1: ఆల్ దీస్ ఫోర్ టుగెదర్ విల్ కన్ఫర్ బ్లిస్ టు ఎవ్రీవన్.
0: కనుక ఈ ఆనందమే మన జీవిత లక్ష్యము.
1: దేర్ఫోర్ దిస్ బ్లిస్ ఈజ్ ది ఎయిమ్ ఆఫ్ అవర్ లైఫ్, గోల్ ఆఫ్ అవర్ లైఫ్.
0: అయితే ఈ గోల్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది మనం ఏది అని అనుకుంటామంటే, ఏదో కొన్ని టాస్క్ పెట్టుకునేది, దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే దానివల్ల ఒకటి ఏర్పడుతుంది అని అనుకుంటారు.
1: వీ థింక్ అవర్ గోల్ ఆఫ్ లైఫ్ సెంటర్స్ రౌండ్ ద కంటిన్యూటీ ఆఫ్ థాట్స్, థింకింగ్ ఓరియంటెడ్.
0: కనుక మనము రెండింటి గురించి ఏకప్ చేసినప్పుడే సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: దేర్ఫోర్ వీ షుడ్ యూనిఫై సత్య అండ్ ధర్మ ఇన్ ఆర్డర్ టు బి బ్లిస్ఫుల్.
0: రెండు పాదములు కూడా నచ్చినప్పుడే బ్యాలెన్స్ నిలుస్తుంది.
1: వెన్ వన్స్ యూ స్టార్ట్ వాకింగ్ ఆన్ బోత్ ద ఫీట్ యూ కెన్ మెయింటైన్ బ్యాలెన్స్.
0: కనుక ఆ బ్యాలెన్స్ నిలిచినప్పుడే మనం ఎన్ని భవములను కట్టవచ్చు.
1: అండ్ వెన్ వన్స్ దేర్ ఇస్ బ్యాలెన్స్ దట్స్ క్వైట్ సేఫ్ అండ్ స్ట్రాంగ్ యూ కెన్ రైజ్ ఎనీ నంబర్ ఆఫ్ స్టోరీస్ ద బిల్డింగ్.
0: ఈనాడు కొంతమంది అంటే విద్యావంతులే, లౌకిక విద్యను నేర్చినటువంటి వారే.
1: Today in this world, some people who acquired this secular knowledge,
0: భౌతిక మేనేజ్మెంట్ యొక్క కర్మలు వేరు.
1: The worldly actions are separate.
0: దాని యాక్షన్ లో వచ్చేటువంటి యొక్క అభివృద్ధియే దీనికి తగినటువంటి ధర్మము.
1: Therefore, the worldly actions will give you the worldly progress. That is dharma.
0: కనుక ఈ ధర్మం అనేటువంటిది చేసి చూపించాలి.
1: Therefore, dharma should be acted upon.
0: సత్యం అనేటువంటిది చెప్పి చూపించాలి.
1: And it should be said and also should be translated to action.
0: Kanuka no satya dharmamlo rendu kuda nu balance lo pettukunte prema shanti anetvadi entaina manaku labhistundi.
1: Therefore when once we keep perfect balance between these two satya dharma, you can acquire shanti and prema.
0: Satya dharmamlo manu nadchukunnappude shanti manlo erpadutundi.
1: When once we proceed along satya and dharma, the peace will be installed there.
0: ఎవరైనా కూడా ఇంజనీర్స్ పోయి అయ్యా ఈ బిల్డింగ్ పైన ఇంకొక బిల్డింగ్ ఏమైనా కట్టొచ్చునా అని అడిగినప్పుడు, అయ్యా దాని పునాది చూడాలప్ప అంటాడు.
1: ఇఫ్ ఎనీ ఇంజనీర్ పుట్స్ ఎ క్వశ్చన్, కెన్ యూ హ్యావ్ ఫ్యూ మోర్ ఫ్లోర్స్, ఫ్యూ మోర్ స్టోరీస్ టు దిస్ బిల్డింగ్, దే విల్ సే వీ మస్ట్ చెక్ ద ఫౌండేషన్.
0: ఆ ఫౌండేషన్ బట్టియే మన అభివృద్ధి పైకి వస్తుంది.
1: ది ఫర్దర్ కన్స్ట్రక్షన్ డిపెండ్స్ అపాన్ ద ఫౌండేషన్.
0: పునాది నుంచి మనం సరైనటువంటి పద్ధతిని మనం అనుసరించాలి.
1: We should follow the correct procedure right from the state of foundation.
0: Kanuka,
1: therefore,
0: motta motta satya dharmamulu manamu aadharam cheskovali.
1: Therefore, we should base, rely on satya and dharma.
0: Satya and dharmam, satyam vadalakunda dharmam cheyakunda matram unte adi em matram prayojanam undadu.
1: It is useless if we don't speak truth, if we do not follow the path of dharma.
0: Truth palukutaru chaala mandi.
1: People speak truth.
0: కానీ చెప్తారే కానీ చేసి చూడలేదు.
1: దే సే బట్ దే డోంట్ యాక్ట్ అకార్డింగ్ టు వాట్ ఈస్ సేడ్.
0: కనుక నేను చేసి చూపించినప్పుడే అది సరైనటువంటి ధర్మంగా రూపొందుతుంది.
1: సో వెన్ వన్ యాక్ట్స్ అకార్డింగ్ టు వాట్ ఈస్ సేడ్, దట్ ఈస్ ప్రాపర్ వే.
0: కనుక ఈ ప్రాపర్ వేనే మనం పట్టుకుని పోవాలి.
1: వీ షుడ్ ప్రొసీడ్ అలాంగ్ దిస్ ప్రాపర్ వే.
0: శాంతి ప్రేమను కోరేటువంటి ప్రతి వ్యక్తి కూడాను సత్య ధర్మమును అనుసరించాలి.
1: Those who want to have this peace and love must certainly be in possession of these two, satya and dharma.
0: ee naadu satyam cheptunnaru andamandi.
1: Today many people speak truth.
0: Andulo dharmam em maatramu ledu.
1: But there is no trace of dharma there.
0: Kanuka satyam okati undi ee dharmam lekapothe em prayojanam?
1: while you retain truth without dharma it is useless
0: kanuka satya dharmamulu rendu kodunu manam aadharam cheskovali
1: therefore we should have satya and dharma as the main criteria
0: truth is permanent
1: truth is permanent
0: dharma also permanent
1: dharma is also permanent
0: rendu permanent ventavudu plus plus plus anukunnappudu manchi badramaina truth yokka balam vachestundi
1: satya and dharma which are permanent and eternal would add on and ensure all the safety and strength
0: satya dharmamulu rendu lekapunnappudu ee yokka premaku ematramu balam undadu
1: where there is no truth and dharma there is no place for prema love
0: ekkadaina korchukunna velinappudu kudanu satyam emiti ani andu adugutaru
1: if you go anywhere people will ask you what is the truth there what is satya there
0: satyam ante ichi jarigindi ichi jarigindi ichi jarigindi ani cheptam
1: here satya meant the narration description of what all that had happened or transacted
0: adi action lekunta untunnappudu ee vidhanga cheppagalavu nevu
1: when it's not in the form of action how is it possible to say about it
0: satya dharmam rendu kuda ekam chesinappude
1: when you unify satya and dharma
0: shanti manaku yerpadutundi
1: then you will attain peace
0: ee shanti yerpadinappude
1: then once shanti is attained
0: manaku saukhyam kalugutundi
1: then you will have all
0: saukhyam kaliginappude
1: happiness when once with that
0: manaku ee vidya paina manaku abhiruchi kalugutundi
1: then only you will advance progress in education
0: famous swarupulara
1: embodiments of love
0: dinni practical lo pettinappude
1: when once you put it in the practical field
0: adi nijamainatvanti shanti yerpadutundi
1: you will earn the true peace
0: kaduka manam anni kulanu manayende untunnayi gaani satya dharma shanti prema anetvanti ekkada bayat nunchi grandham nunchi teeskovali raavatam ledhu teachers manaku bodhichatam ledhu
1: therefore all these fundamental human values are within us they are not taken from outside they are not merely taught by teachers
0: ee teachers kudu bodhichinappudu ee satyanni lokamai lok sambandhamaina satyanga bhavistaru
1: teachers while teaching truth they take it in the worldly physical sense
0: kaani ee satyamaina pretti prapanchikamaina pretti bhautika lakshanamga teeskunnappudu idi poorthi adharmame avutundi
1: when once you consider truth as physical and worldly ephemeral thing it is adharma unrighteous
0: ఈ రెండు ప్రాక్టికల్ జరిగినప్పుడే దానికి మంచి అంతర్బలం ఏర్పడుతుంది అంతర్బలము
1: యూ విల్ హ్యావ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ వెన్ వన్స్ యూ యూనిఫై ట్రూత్ అండ్ ధర్మ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్
0: కనుక అప్పుడే నీకు మంచి ధైర్యం కూడా కలుగుతుంది
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ ద కరేజ్
0: అది శక్తి వచ్చినప్పుడే ఇంకొకరు చెప్పనక్కర్లేదు
1: వెన్ వన్స్ యూ హ్యావ్ దిస్ స్ట్రెంగ్త్ యూ డోంట్ నీడ్ టు బి స్పెషల్లీ టోల్డ్ ఆర్ రిమైండెడ్ బై ఎనీబడి
0: కనుక మనము ఎవరిని అడగనక్కర్లేదు అంటే ఎవరిని మనం ఏమాత్రం వేడుకోనక్కర్లేదు
1: యూ డోంట్ నీడ్ టు రన్ ఆఫ్టర్ పీపుల్ వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ దీస్ టు సత్య అండ్ ధర్మ
0: సత్య ధర్మం రెండింటి కూడా చేసుకునేప్పుడే
1: వెన్ వన్స్ సత్య అండ్ ధర్మ ఆర్ టుగెదర్
0: సత్యం యొక్క ప్రతిబింబమే ధర్మము
1: అండ్ ఇట్ ది ధర్మ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ సత్య ద ట్రూత్
0: సత్య ధర్మం రెండు కూడా ఏకమైనప్పుడే
1: వెన్ సత్య అండ్ ధర్మ ఆర్ వన్
0: ఒక ఫార్మ్ ఏర్పడుతుంది
1: దేర్ విల్ బి ఎ ఫార్మ్
0: అప్పుడు అదే మనం శాంతి అనేటువంటి దాన్ని పెట్టుకున్నాం
1: దట్ ఫార్మ్ ఈ శాంతి పీస్
0: ఈ శాంతి అనేటువంటి మనలో చేసినప్పుడే
1: వెన్ వన్స్ దిస్ పీస్ ఇస్ విత్ ఇన్ అస్
0: సంతోషం అనేటువంటిది కలుగుతుంది
1: విల్ బి హ్యాపీ ఇన్ సంతోష
0: ఈనాడు మనం సంతోషంగా ఉండాలనుకుంటుంటే సత్య ధర్మం రెండింటినీ కూడా ఏకం చేయాలి
1: ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ వాట్ యూ షుడ్ డూ టుడే ఈస్ దట్ యూ షుడ్ కంబైన్ సత్య అండ్ ధర్మ
0: ఈనాడు సత్యం వేరు ధర్మం వేరు ఉంటున్నప్పుడే ఈ రెండింటి యొక్క ఏకత్వము లేకపోవటం చేత అది మూడవది శాంతి అనేటువంటిది మనకు లభించటం లేదు
1: టుడే వీఆర్ నాట్ యూనిఫైయింగ్ సత్య అండ్ ధర్మ దేర్ఫోర్ దేర్ ఇస్ నో శాంతి దేర్ ఇస్ నో పీస్ ఎట్ ఆల్ ఇన్ ది మోడర్న్ వరల్డ్
0: ఎవరినైనా మీరు ప్రశ్నించండి అయ్యా నీవు సంతోషంగా ఉన్నావా
1: యు ఆస్క్ ఎనీబడి ఆర్ యూ హ్యాపీ
0: ఎక్కడండి నాకు పెద్ద సంసారం కట్టుకున్నాను పిల్లలు ఎక్కువ మంది ఉంటున్నారు వీళ్ళకంతా మ్యారేజ్ చేయాలా వీళ్ళకంతా చదువు చెప్పించాలా అన్ని విధాల బాధ్యత నా పైన ఉంటుంది నేను ఏ విధంగా శాంతిగా ఉండగలను అంటాడు
1: ఇఫ్ యూ పుట్ దిస్ క్వశ్చన్ వాట్ హ్యాపీనెస్ ఐ హావ్ బిగ్ ఫ్యామిలీ ఐ హావ్ మెనీ చిల్డ్రన్ ఐ హావ్ టు బ్రింగ్ దెమ్ అప్ ఐ హావ్ టు గెట్ దెమ్ మ్యారీడ్ ఐ హావ్ మెనీ రెస్పాన్సిబిలిటీస్ టు డిశ్చార్జ్
0: ఈనాడు మానవుడు యందు బలం లేకుండా పోవటము బలహీనుడు కావటానికి కూడా మూల కారణం ఏమిటి? సత్య ధర్మములు వేరువేరు చేస్తున్నారు.
1: టుడే దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ వీక్ బికాస్ వీఆర్ సపరేటింగ్ సత్య అండ్ ధర్మ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: కనుక మీరు దీన్ని ఒకదాని ఒకటి సపరేట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ సపరేట్ సత్య అండ్ ధర్మ.
0: రెండింటిని ఏకం చేయాలి.
1: వీ షుడ్ కంబైన్ దెమ్.
0: కనుక అప్పుడే మనకు సరైనటువంటి ఒక ఫలం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ వీల్ హ్యావ్ ద ట్రూ స్ట్రెంగ్త్.
0: కనుక మనం ట్రూ ఫ్రెండ్ అనేటువంటి కావాలంటే సత్య ధర్మంతో కూడినటువంటి వ్యక్తి మనకు కావాలి. ఈ రెండు కూడా యూనిటీ అయినప్పుడే సరైనటువంటి మనకు లభిస్తుంది.
1: వెన్ వన్ దీస్ టూ ఆర్ యూనిఫైడ్ యూ విల్ హ్యావ్ యువర్ ఎయిమ్ ఫుల్ఫిల్డ్ గోల్ రీచ్.
0: కానీ ఈ రెండింటిని మనం వేరు వేరు చేసినప్పుడు డివైడ్ అవుతుంది.
1: వెన్ వన్స్ యూ సెట్ దెమ్ అపార్ట్ యు ఆర్ డివైడింగ్ దెమ్.
0: ఈ డివైడ్ అయినప్పుడు ఇవి ఎట్ట వస్తుంది సత్యము, ఎట్ట వస్తుంది ధర్మము?
1: వేర్ దేర్ ఇస్ డివిజన్ ఆర్ డ్యూయాలిటీ హౌ డు ఎక్స్పెక్ట్ ట్రూత్, హౌ డు ఎక్స్పెక్ట్ ధర్మ?
0: ఈనాడు పూర్వ శత్రువులు చదువులందరూ కూడా దీన్ని వేరు వేరు చేయటం చేతనే తగినటువంటి భిన్న భిన్న అభిప్రాయాలు కలిగి భేదాలు ఏర్పడి ఒకరికొకరు కేవలము అడాయిస్ చేసుకుంటున్నారు.
1: బికాస్ పీపుల్ సపరేటెడ్ సత్య అండ్ ధర్మ. There is a lot of argumentation. There is many, many difference of opinion among the many educated people. Therefore, this unity is essential in every aspect. Spirituality, we say. The spirituality means that which is ephemeral and that which is eternal. That which is mundane, which is permanent.
0: అప్పుడు మనకు సరైనటువంటి ఒక బలం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ట్రూ స్ట్రెంగ్త్.
0: కనుక మనము మూడింటి యొక్క ఏకత్వము కావాలి.
1: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ ఎసెన్షియల్.
0: నీవు ఒక సంకల్పం చేశావు.
1: యు హ్యావ్ వన్ థాట్.
0: ఆ సంకల్పమును నీవు నోటితో చెప్పినప్పుడే
1: దెన్ వన్స్ యూ ఎక్స్ప్రెస్ యువర్ థాట్
0: అప్పుడు ఇతరులకు బోధపడుతుంది.
1: అదర్స్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్.
0: బోధ పడినప్పుడే
1: దెన్ వన్స్ దే అండర్స్టాండ్
0: దానికి అర్థం తెలుసుకుంటారు.
1: దే విల్ నో ఇట్స్ మీనింగ్ ఇన్ ది కరెక్ట్ స్పిరిట్.
0: ఇది కరెక్ట్ అయినప్పుడు దాంతో నీవు బలం సంపాదిస్తావు.
1: విత్ ది పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ది మీనింగ్ ఆఫ్ ఇట్ దెన్ యూ విల్ హ్యావ్ ది ప్రాపర్ గుడ్ స్ట్రెంగ్త్.
0: మన దేహం ఉంది.
1: హియర్ ఇస్ ద బాడీ.
0: దేహం అనేటువంటిది అన్నిటితో కూడినటువంటిది దేహం.
1: బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఆర్గన్స్ ఆర్ ద లింబ్స్.
0: కనుక ఈ బాడీ ఒకటి ప్రధానమైనటువంటిది.
1: బాడీ ఇస్ ద మెయిన్ థింగ్.
0: అయితే ఇది ఎందుకు ప్రధానము?
1: వై ఇస్ ఇట్ మెయిన్ థింగ్ ఇంపార్టెంట్?
0: దీనికి ప్రధానత ఇచ్చినప్పుడే
1: వెన్ వన్స్ వి టేక్ ఇట్ యాజ్ మెయిన్ థింగ్
0: మనోబుద్ధులకు మంచి బలం వస్తుంది.
1: బాడీ యాజ్ ద ఫండమెంటల్ బేసిస్ ద మైండ్ అండ్ ఇంటలెక్ట్ వుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్.
0: ఈనాడు మనము బలమును దేహానికి ఇవ్వటం లేదు.
1: దేర్ఫోర్ the strength is not merely confined to limited to body alone.
0: Kanuka manamu ee naadu body ni sarayinatuvanti bhadranga chusukovali.
1: Therefore to begin with we should keep this body hale and healthy.
0: Chudandi manam pujistunnamu.
1: We take food.
0: Pujichinappudu dehalike pujistunnam ani anukokoddu.
1: Never consider that you are eating for the body.
0: Kani mind kulanu kochi pujinchali.
1: The food is necessary for the mind also.
0: ఈ మైండ్ కూడా కొంచెం ఆహారం ఇచ్చేటప్పుడే
1: దెన్ వన్స్ ద ఫుడ్ ఈస్ గివెన్ టు ద మైండ్
0: బుద్ధిని డెవలప్ చేస్తుంది.
1: ఇట్ డెవలప్స్ బుద్ధి ఆర్ ఇంటలెక్ట్.
0: ఈ మనోబుద్ధులు రెండు కూడా ఏకమైనప్పుడే
1: దెన్ వన్స్ మైండ్ అండ్ ఇంటలెక్ట్ ఆర్ వన్
0: అప్పుడు మనము తగినటువంటి ఒక బలంతో ఎంతైనా బలం సాధించవచ్చు.
1: దెన్ వీల్ హ్యావ్ ద ప్రాపర్ స్పిరిట్ ద ప్రాపర్ స్ట్రెంగ్త్ టు ప్రొసీడ్ అహెడ్.
0: మీరు ఎవరైనా డాక్టర్ని అడగండి, మీరేమైనా దేహానికి భుజిస్తున్నారు చక్కగా.
1: యు ఆస్క్ ఎనీ డాక్టర్ వి ఆర్ ఈటింగ్ వెల్ ఫర్ అవర్ బాడీ.
0: సార్ మా బాడీ కొంచెం బలంగా ఉందా అని అంటారు.
1: దే ఆస్క్ సార్ డూ ఐ హ్యావ్ ప్రాపర్ స్ట్రెంగ్త్.
0: ఆయన బాడీ కొంచెం బలంగా ఉంది కానీ తెలివితేటలను గుర్తించడానికి మైండ్ కూడా చాలా అవసరం ఉంటుంది.
1: యువర్ బాడీ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్ బట్ ద మైండ్ ఈజ్ నాట్ దాట్ స్ట్రాంగ్ టు బి ఇంటెలిజెంట్.
0: ఈ మైండ్ వీక్ గా ఉన్నప్పుడు బుద్ధి కూడా వీక్ గా అవుతుంది.
1: వెన్ వన్స్ ద మైండ్ ఈజ్ వీక్ ఇంటెలెక్ట్ ఆల్సో వుడ్ బి వీక్.
0: మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ అన్నింటి యందు కూడా ఏకమైనటువంటిదే ఈ దేహం.
1: దేర్ఫోర్ బాడీ యూనిఫైస్ ఆల్ దీస్, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ దెన్ ది ఇన్నర్ సెన్సెస్. అంతఃకరణ
0: అన్నింటికి అంతఃకరణ అత్యవసరం.
1: ఇన్నర్ సెన్సెస్, అంతఃకరణ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్.
0: కానీ దానికి మాత్రం మనం ఏమాత్రం లక్ష్యం చేయకుండా ఏదో మనకు శరీర బలం బాగుంటుంటే చూస్తే చాలు, ఏమైనా చూస్తే అయ్యా చాలా బాగా బలంగా పుష్టిగా ఉంటున్నావు అని అంటారు.
1: వీ డోంట్ కన్సిడర్ ది అంతఃకరణ, ఇన్నర్ సెన్సెస్, బట్ వీ జస్ట్ గో బై ది ఫిజికల్ వ్యూ, ద ఫిజికల్ స్ట్రెంగ్త్, అండ్ వీ థింక్ హీఈస్ ఫైన్.
0: కానీ ఈనాడు సరైనటువంటి బలం చూపటం లేదు.
1: బట్ వీ డోంట్ హ్యావ్ ద ప్రాపర్ స్ట్రెంగ్త్ ఇన్ ద ట్రూ స్పిరిట్.
0: కనుక మనం ఏ ఒక్కదాన్ని చూసినప్పటికీ అన్నింటి యొక్క ఏకత్వం చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీ షుడ్ యూనిఫై, వీ షుడ్ కంబైన్, బ్రింగ్ అబౌట్ హార్మనీ.
0: కనుక ఈనాడు కూడా యూనిటీ అనేటువంటి జరిగినప్పుడే ప్యూరిటీ అనేటువంటిది లభిస్తుంది.
1: దేర్ఫోర్ టుడే వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ దిస్ యూనిటీ. అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ వీ కెన్ డెవలప్ ప్యూరిటీ.
0: ప్యూరిటీ ఏర్పడినప్పుడే,
1: వెన్ వన్స్ ప్యూరిటీ ఇస్ ఎస్టాబ్లిష్డ్,
0: దానికి తగినటువంటి ఈ స్వరూపం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ద ప్రాపర్ ఫార్మ్ ఆఫ్ ది డివినిటీ.
0: కనుక మనం ప్రతి ఒక్కదానికి కూడా ఒక స్వరూపాన్ని సృష్టించాలి.
1: దేర్ఫోర్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీ షుడ్ అస్యూమ్ ఏ స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఈ విధమైనటువంటి యొక్క సరైనటువంటి అర్థం తెలుసుకున్నటువంటి వాడు చక్కగా చదువుతాడు.
1: ది వన్ హూ అండర్స్టాండ్ ఇట్ వెల్ విల్ స్టడీ ప్రాపర్లీ ఇన్ ది కరెక్ట్ వే.
0: అది అండర్స్టాండింగ్ చేసుకోలేనప్పుడు ఎంత చదువు చదివినా కానీ వ్యర్థమే అవుతుంది.
1: వితౌట్ ప్రాపర్ అండర్స్టాండింగ్ యూ మే రీడ్ ఎనీ లెంగ్త్, ఎనీ లాంగ్ అవర్స్, ఇట్స్ ఆల్ యూస్లెస్.
0: కనుక మొట్టమొదటి అర్థం చేసుకోవాలి.
1: ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ పర్ఫెక్ట్లీ.
0: అండర్స్టాండింగ్ చేసుకుంటే దాని యొక్క లోతు కూడా తెలుస్తుంది.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ వీల్ నో నోటీస్ ఇట్స్ డెప్త్ అండ్ ప్రొఫండిటీ.
0: కనుక యూనిటీ అనేటువంటిది అన్నిటికీ చాలా గొప్పది.
1: Therefore, unity is highest and noblest of all.
0: Kanuka prati manavudu kudanu kevalam dehanne pechukunte prayojanam ledu, manobuddhu rendu kudanu ekam kavali.
1: Therefore, if every man considers the body is important, it is not enough. The mind and intellect should also unite.
0: Body and mind rendu kudu ekamainappudu,
1: when one's body and mind are united,
0: ఈ బుద్ధి అనేటువంటిది తనంతట తానే వస్తుంది.
1: ఇంటెలెక్ట్ ఫాలోస్ ఆటోమేటికల్లీ ఆన్ ఇట్స్ ఓన్.
0: కనుక మనం బుద్ధికి ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు మేక్ స్పెషల్ ఎఫర్ట్ టు డైరెక్ట్ ది ఇంటెలెక్ట్.
0: మైండ్ ని మాత్రం మనం ప్రయత్నపూర్వకంగా సాధించండి, ఏమి సాధించాలని ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూ డోంట్ పుట్ ఇన్ స్పెషల్ ఎఫర్ట్ టు హ్యావ్ ద మైండ్ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్, ఆల్ అదర్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ వెయిన్.
0: కనుక మనము మైండ్ కు తగినటువంటి బలం ఇవ్వాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ ద స్ట్రెంగ్త్ టు ద మైండ్.
0: మైండ్
1: మైండ్
0: ఈ మైండ్ కు బలం వచ్చినప్పుడే ఈ మైండ్ అన్నింటినీ సాధిస్తుంది.
1: వెన్ వన్స్ ద మైండ్ ఇస్ స్ట్రాంగ్ ఇట్ విల్ ఏబుల్ టు అచీవ్ ఎవ్రీథింగ్.
0: కనుక మనసుకు మొట్టమొదట మనం స్థానం ఇవ్వాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ ప్రాపర్ ప్లేస్, కరెక్ట్ ఇంపార్టెన్స్ టు దిస్ మైండ్.
0: మైండ్ ఏంటంటే దానికి ఒక రూపమే లేదు.
1: మైండ్ హ్యాస్ నో డిఫినెట్ ఫార్మ్.
0: మైండ్ అనగా సంకల్పముల యొక్క చేరికనే.
1: మైండ్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: ఈ థాట్స్ అనేటువంటిది కూడినప్పుడే జరిగినటువంటి బలం వచ్చేసేస్తుంది.
1: ది థాట్స్ కాన్స్టిట్యూట్ ద మైండ్ విచ్ ఇస్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్.
0: చూడండి, ఇది కర్చీఫ్.
1: దిస్ ఈజ్ ద కర్చీఫ్.
0: కర్చీఫ్ అనేటువంటిది ఏం చేరింది? దారం అటు ఇటు అటు ఇటు అటు ఇటు దారం చేరిపోయింది.
1: The kerchief is here because of the threads which are interwoven in cross directions.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం కావటం చేతనే ఇది ఒక క్లాత్ గా తయారైంది.
1: Because the threads which are closely interwoven, you could find the kerchief here.
0: కనుక మనము మొట్టమొదట మైండ్ ను సరైనటువంటి అభ్యాసంలో పెట్టాలి.
1: Therefore, we should train the mind, control the mind to begin with.
0: Seyohi jnanabhyasat, jnanadhyana visheshate, jnanatkarma paratyage, jagatyanti anantaram.
1: It is only out of practice that man would be able to achieve everything. By practice only, one can control the mind.
0: Appude, manaku sarinatuvanti anandam kuda kalugutundi.
1: అండ్ దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు కీప్ అవర్ మెమరీ రిటెన్షన్ మచ్ మోర్ దాన్ బిఫోర్.
0: ఇంతే కాదు, కేవలం దాన్ని ఏకత్వం చేయడం మాత్రమే కాకుండా దాన్ని సరైనటువంటి బుద్ధిపూర్వకంగా దాన్ని బుద్ధిలో కూడా కలపాలి.
1: నాట్ మియర్లీ కంబైనింగ్ ద బోత్ బాడీ అండ్ ద మైండ్, వి షుడ్ ఆల్సో సీ ద ఇంటెలెక్ట్ ఆల్సో జాయిన్స్ దేర్.
0: అప్పుడు నాలుగింటి యొక్క ఏకత్వమే మానవ యొక్క శరీరం.
1: Therefore, the human body has got the combination of all these four, the body, the mind, intellect and inner senses.
0: అప్పుడు ఆ విధంగా చేర్చడానికి మనం ఏం ప్రయత్నం చేయాలా?
1: What effort should we make to combine all these four?
0: Organization చాలా చక్కగా ఉండాలి.
1: There should be correct, perfect organization.
0: అప్పుడే దీనికి తగినటువంటి ఒక శ్రద్ధా భక్తి కూడా ఏర్పడుతుంది.
1: Then only you will have శ్రద్ధ, ద సిన్సిరిటీ, స్టెడ్ఫాస్ట్నెస్, భక్తి అండ్ డివోషన్.
0: కనుక శ్రద్ధాభక్తి మనకు ఏర్పడాలంటే మొట్టమొదటి ఒకటి ప్రాక్టీస్ చేయాలి.
1: ఫర్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ డివోషన్ వన్ షుడ్ ప్రాక్టీస్.
0: ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ వస్తే కొంతకాలం అదే సరిపోతుంది.
1: దెన్ వన్స్ యూ ప్రాక్టీస్ లైక్ దిస్, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అండ్ పర్ఫెక్ట్.
0: కనుక మీరు ప్రాక్టీస్ లోపల అన్నిటిని సాధించవచ్చు.
1: ఎనీథింగ్ కెన్ బి అచీవ్డ్ accomplished by practice only.
0: ఇది ప్రాక్టీస్ లేకుండా ఏది కూడా మనం చేయలేము.
1: యూ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ ప్రాక్టీస్.
0: తటలో ఉన్నటువంటి అన్నము పొట్టలో చేరాలంటే నోటికి చేతికి పరిపెట్టాలి.
1: ద ఫుడ్ ఈస్ దేర్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్. ఇన్ ఆర్డర్ టు ఈట్ యూ షుడ్ గివ్ సమ్ స్పెసిఫిక్ వర్క్ టు యువర్ హ్యాండ్ టు పికప్ ఫుడ్ అండ్ ఈట్.
0: ఈ రెండింటికి ఏకత్వమే లేకపోతే అసలు బుద్ధి ఏమాత్రం పెరగదు.
1: When these two do not act together in unison, you cannot eat at all. Without this duality, you cannot visualize non-dualism. Therefore, faster develop unity more and more.
0: Unity only appears, purity vastundi.
1: Out of this unity only, you will grow purity.
0: Ee purity vachinappude divinity erpadutundi.
1: When once there is purity, you will experience the divinity.
0: Kalku mana divinity avalasante man rendintini ekatvam cheyali.
1: So in order to attain divinity, we should unify these two, unity and purity.
0: Ee unity chesinappude manaku anni kulu erpadipothundi.
1: With this unity, everything would be set right.
0: ఈనాడు యూనిటీకి ఎవరు కూడా ప్రయత్నం చేయటం లేదు.
1: టుడే నో వన్ ఈజ్ అటెంప్టింగ్ టు బ్రింగ్ ఇన్ దిస్ యూనిటీ.
0: యూనిటీ లేకుండా కేవలం ప్యూరిటీ మాత్రమే ఉంటుండాలంటే అది సాధ్యం కాదు.
1: వితౌట్ దిస్ యూనిటీ యూ కెనాట్ రీచ్ ద స్టేట్ ఆఫ్ ప్యూరిటీ, ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: కనుక ప్రతి ఒక్కరు కూడాను సేయోహి జ్ఞానాభ్యాసార్థ.
1: దెర్ఫోర్ ఎవ్రీవన్ మస్ట్ ప్రాక్టీస్
0: జ్ఞానాధ్యానం విశేషితే.
1: And out of this practice you will be able to acquire
0: jnanat karma paratyage,
1: and thereafter you will be doing perfect action.
0: Paratyage means are karma vimochana ayipindi,
1: and then you will be free from this karma or bondage.
0: Appude ee karma anetundi lekunda poyadam valla manavudu sulabhanga cheyipostunnadu.
1: When once you are freed from this karma or bondage, you will be attaining that immortal state automatically.
0: Kalukane ee కర్మ అనేటువంటిది ఒక బంధన కింద చేస్తుందని మీరు అనుకుంటారు. బంధన కింద ఏమాత్రము చేయదు.
1: యూ థింక్ దట్ కర్మ యాక్షన్ ఈజ్ బాండేజ్? నో,
0: ఇది బాండేజ్ కానే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ బాండేజ్.
0: ఈ బాండేజ్ నుంచినే అన్ని విధాలు కూడా విముక్తి చెందవచ్చు.
1: ఇట్ ఈస్ దిస్ బాండేజ్ దట్ టేక్స్ యూ టు లిబరేషన్.
0: ఈ లిబరేషన్ అనేటువంటిది కేవలం ఊరికి రామ రామ రామ రామ వచ్చేటువంటిది కాదు. ఇది
1: liberation is not the state that could be attained by repeating God's name Ram Ram.
0: Chaala mandi adugutuntaru swami maaku eppudu liberation vastundi.
1: Many people ask Bhagwan, swami, when are we going to be liberated?
0: Cheyavalsina dhyanam chesinappude kada ik liberation kuda kalugutundi.
1: Bhagwan replies, when once you do, when once you sacrifice, follow procedure, then only you will find yourself liberated.
0: కనుక మీరు ప్రతి ఒక్క దాని కొరకు సాధన చేయండి.
1: దేర్ఫోర్ యూ షుడ్ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: సాధన లేకుండా కూడా సాధ్యం కాదు.
1: వితౌట్ సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ నథింగ్ కెన్ బి అటైన్డ్.
0: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మెడిటేషన్ చేస్తున్నామేమో అంటారు.
1: వీ సే దట్ వీఆర్ మెడిటేటింగ్.
0: మెడిటేషన్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ మెడిటేషన్?
0: మనస్సు ఏకత్వంగా చేసుకోవడం మెడిటేషన్.
1: వన్ పాయింటెడ్నెస్, వన్ పాయింటెడ్ అటెన్షన్ ఆఫ్ ది మైండ్ ఈజ్ మెడిటేషన్.
0: అన్ని వైపులా పరిగెత్తుతున్నటువంటి ఒక మనసును ఒక మార్గంలో పెట్టాలి.
1: ద మైండ్ విచ్ ఇస్ వేవరింగ్ ఇన్ ఆల్ డిఫరెంట్ డైరెక్షన్స్ విల్ హ్యావ్ టు బి వన్ పాయింటెడ్, సింగిల్ మైండెడ్నెస్.
0: అప్పుడే దీనికి తగినటువంటి ఒక సూటి అయినటువంటి ఒక గమ్యం చేరుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్స్ ఎ స్ట్రైట్ మెథడ్ టు రీచ్ ది డెస్టినేషన్.
0: ఎన్ని రకాలుగా మనసు అటు ఇటు చెందుతుంది.
1: మైండ్ గోస్ ఆన్ వేవరింగ్ హిదర్ అండ్ థిదర్.
0: ఇది చేసేటప్పుడు మనం అప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: వీ షుడ్ బి కాషస్ వెన్ మైండ్ స్టార్ట్స్ వేవరింగ్.
0: కనుక ఈ మైండ్ అనేటువంటిది చేయకుండా ఉండే కదలికి ఎంత ప్రయత్నంలో అన్ని ప్రయత్నం చేస్తున్నారు మీరు.
1: We make all attempts in order to see that mind does not waver, it does not move in different directions.
0: అలాగా మైండ్ ను మొట్టమొదటి మైండ్ ను దృష్టి వదలకుండా మైండ్ పైనే పెట్టాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్, సింగిల్ పాయింటెడ్ అటెన్షన్ ఆన్ దిస్ మైండ్ సచ్ దట్ ఇట్ వుడ్ నాట్ వేవర్.
0: కానీ ప్రపంచంలో ఈ చంచలించడం అనేటువంటిది చాలా సహజమైపోయింది.
1: ఇన్ దిస్ వరల్డ్ ద వేవరింగ్ నేచర్ హ్యాస్ బికమ్ క్వైట్ న్యాచురల్.
0: కానీ అది న్యాచురల్ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ అట్ ఆల్.
0: ఇది కేవలం మన ప్రాక్టీస్ వల్ల అది చెడిపోతున్నది. కానీ నిజంగా అది న్యాచురల్ కాదు.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాక్టీస్ యూ హ్యావ్ బికమ్ సో వేవర్డ్, బట్ ఇట్స్ నాట్ ఇట్స్ న్యాచురల్ క్వాలిటీ.
0: నువ్వు కార్ లో బయలుదేరుతున్నప్పుడు ఆఫీస్ కు నువ్వు అనుకుంటుంటావు రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని. రామ్ అనేటువంటి పదములకు రామ్ అనేటువంటి రూపములకి కనెక్షన్ పెట్టి నువ్వు రామ్ రామ్ అని.
1: యూ గో బై యువర్ కార్ టు గో టు యువర్ ఆఫీస్ and go on chanting Rama's name, Ram Ram. It is not enough. Rama's name should be combined with, should be accompanied by the form of Rama, then only it is proper and correct.
0: కనుక ఈ కంపెనీ కొంచెం వరకు దాన్ని కూడా సెర్చ్ చేసుకోవాలి.
1: Therefore, as we repeat God's name, we should do it in the correct path.
0: సత్యంగతే నిస్సంగత్వం, నిస్సంగతే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
1: Therefore, it's only out of good company we'll be in the proper way of life, then we'll develop a sort of detachment, and then we'll be free from this disillusionment, and then we'll be awakened finally.
0: కనుకా మీరు ఏకాగ్రత కావాలనుకున్నప్పుడు మీరు దీన్ని ఇష్టమొచ్చినట్టుగా చెల్లించకూడదు.
1: Therefore, to develop concentration, we should not allow our mind to waver.
0: చాలా మంది చేస్తుంటారు ఈ విధంగా.
1: Many people do it in this way.
0: సాధన చేస్తూ కన్నీళ్లు మూసుకుంటారు.
1: ఇన్ మెడిటేషన్ దే క్లోజ్ దేర్ ఐస్.
0: కానీ ఈ ఐస్ కూడా ఎట్లా చూడాలంటే పూర్తి మూయకూడదు.
1: యూ షుడ్ నాట్ క్లోజ్ యువర్ ఐస్ కంప్లీట్లీ.
0: ఇది అంత నిమ్మితనము ముక్కు తట్టు చూడాల.
1: యూ షుడ్ డైరెక్ట్ ద ఫోకస్ యువర్ అటెన్షన్ ఆన్ ద టిప్ ఆఫ్ ద నోస్.
0: ఈ దృష్టిని ముక్కు ప్రక్కన చూసు.
1: Therefore, your view should be on the tip of the nose.
0: అట్లా చూసుకుంటుండగా కొద్దిసేపటికి వైపు తిరిగి క్లోజ్ అయిపోతుంది.
1: In the process, they'll be closed totally.
0: ఆ విధంగా కూడా ఫెయిల్ కాకూడదు.
1: And you should not fail even in this way.
0: పూర్తి కళ్ళు తెరిచి చూడకూడదు.
1: Nor you should open your eyes totally.
0: అది అర్ధ నిమీలిత నేత్రమై ఉండాలి.
1: It is అర్ధ నిమీలిత. Half closed eyes.
0: అప్పుడే కొంచెం హాఫ్ క్లోజ్ గా ఉంటుంటే ముక్కు తట్టు చూస్తుంది.
1: When once your eyes are half closed, you can direct it towards the tip of the nose.
0: అప్పుడు డైరెక్ట్ గా మనం చెందిపోతుంది.
1: And then you can reach directly.
0: కనుక మీరు ఈ విధమైనటువంటి ఒక స్థితిని కూడా మీరు కనుక్కొని పెద్దలతో తెలుసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ రావాలి.
1: Therefore, we should know the correct procedure and learn from elderly experienced people and proceed.
0: అప్పుడు దీనికి సరైన స్థానం చిక్కుతుంది.
1: And then only you'll hold on to the correct spiritual path.
0: ఏ విధమైనటువంటి భక్తి లేకపోయినప్పటికీ
1: you may not be doing anything.
0: మనలో ఉన్నటువంటి యొక్క ఏకాగ్రతను చక్కగా పెట్టుకుంటే అదే అన్ని విధాలుగా భక్తి చేస్తుంది.
1: Then once that concentration is so powerful and strong within you, you will be achieving, attaining all the rest of the things to follow.
0: Kanuka, meeru rest of the people ఆ విధంగా బయట వాళ్ళను తగినటువంటి రావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నో ద కరెక్ట్ ప్రొసీజర్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఎల్డర్లీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అండ్ ప్రొసీడ్.
0: అప్పుడు దీనికి సరైనటువంటి స్థానం చిక్కుతుంది.
1: అండ్ దెన్ ఓన్లీ

0: హెల్ప్ అదర్స్ ఆల్ అదర్ పీపుల్ టు ఫాలో యువర్ ఎగ్జాంపుల్.
1: కేవలం మన ఇంటి వారిని మాత్రమే శాంతిగా పెట్టడం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఇన్ పీస్.
1: కానీ మీ చుట్టుప్రాంతంలో ఉండేటువంటి వారిని కూడా శాంతికి దిద్దేవారు.
0: ది ఎంటైర్ నైబర్హుడ్ షుడ్ బి పీస్ఫుల్.
1: అందరూ శాంతిగా ఉండేప్పుడే నీకు కూడా శాంతి ఏర్పడుతుంది. కానీ
0: వెన్ ఆల్ ఆర్ పీస్ఫుల్ యూ విల్ రిమైన్ ఇన్ పీస్.
1: కనుక మనం ఎవరిని శాంతిగా లేకుండా తన మాత్రమే శాంతిగా ఉండాలంటే అది సెల్ఫిష్ అవుతుంది.
0: ఇఫ్ అదర్స్ ఆర్ నాట్ పీస్ఫుల్, ఇఫ్ ఆల్ అదర్స్ ఆర్ రెస్ట్లెస్, యూ కెన్ నెవర్ బి ఇన్ పీస్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: నీవు సాధన చేస్తుంటుంటే నీ యొక్క దృష్టి మాత్రమే నీ మనసులో పెట్టుకుంటావు, వారి మిగతా వారి యొక్క స్థితి ఎట్టుండేదో ఏమైందో అది ఎవరికి తెలియదు.
0: వైల్ ఫాలోయింగ్ ఎ స్పిరిచువల్ పాత్ యూ థింక్ ఆఫ్ యువర్ గోల్, యూ థింక్ ఆఫ్ యువర్ వెల్ఫేర్ అండ్ యూ ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ అదర్స్.
1: కనుక మనం అందరి దృష్టిలో పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ ఎవ్రీబడి.
1: అందుకోసమని ఇది ఒక విధమైనటువంటి ధ్యానం వంటిది.
0: ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ ధ్యాన మెడిటేషన్.
1: ఈ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా చేస్తుంటారు?
0: హౌ డు యూ మెడిటేట్?
1: కానీ చంచలంగా చేస్తుంటారు.
0: వీ డూ ఇట్ ఇన్ ఎ ఫసీ వే, ఇన్ ఎ వేవర్డ్ వే.
1: ఒక నామాన్ని మనం తీసుకున్నప్పుడు,
0: when once we take one chosen name
1: of God, okay, namam unde undaru,
0: we should have one chosen name of God.
1: Ante gari pari nimshamishaliki marchagoddu.
0: We should never change from one name to another.
1: Aa vidhanga manam ekatma bhavato undinappude adhe divinity chepadu.
0: With this one pointed attention, holding on to one chosen name, we'll attain divinity.
1: Kaduka dhyanam anetundi kudanu కేవలం మాటలతో చెప్పేటువంటిది కాదు.
0: దేర్ఫోర్ మెడిటేషన్ ఈజ్ నాట్ కన్ఫైన్ టు ఎక్స్ప్రెషన్.
1: అది ఎవరు కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు.
0: నో వన్ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్.
1: ఆ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా వస్తుందంటే తనమంతట తామే రావాలి.
0: మెడిటేషన్ ఈజ్ ఎ హ్యాపెనింగ్. మెడిటేషన్ ఈజ్ నాట్ డన్, ఇట్ హ్యాపెన్స్ ఆన్ ఇట్స్ ఓన్.
1: ఆ విధమైనటువంటిది చూసుకుని మీరు తగినటువంటి యొక్క సాధన చేస్తే ఎంతైనా మీరు సాధిస్తారు.
0: విత్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ వ్యూ, ఇఫ్ వీ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీస్, వీ కెన్ రీచ్ ద గోల్.
1: కొంచెం మహమ్మడన్స్ చూసండి, వాడు ఏమి చేయరు.
0: యు జస్ట్ కన్సిడర్ మహమ్మడన్స్,
1: తపం చేయరు, భజన చేయరు, ఏమి చేయరు.
0: దే డోంట్ డూ ఎనీ పెనెన్స్, దే డోంట్ డూ ఎనీ భజన్, దే డోంట్ డూ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్.
1: ఒకటి మాత్రం వారు చేస్తుంటారు.
0: బట్ వన్ థింగ్ దే ఫాలో స్ట్రిక్ట్లీ,
1: అందరూ భగవంతుడు భగవంతుడు అని చెప్పి చెప్పుకుంటారు.
0: ఆల్ ప్రైజ్ ద లార్డ్, స్పీక్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: కాబట్టి నేను కూడా ఆ భగవంతుడి పేరు చెప్పుకుంటుంటాను.
0: ఐ ఆల్సో ప్రే టు గాడ్, సేమ్ గాడ్.
1: అంతే చాలు.
0: దట్ ఈస్ ఎనఫ్.
1: దాని ఒక జపం కింద కానీ తపం కింద కానీ తీసుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ పెనెన్స్, యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ మియర్ రెపిటీషన్.
1: కనుక మనం నిరంతరం కూడా దైవం పేరు చెప్తుంటే చాలు.
0: It is enough if I think of his matchless glorified name.
1: Namaku okade undedi Allahu Akbar.
0: Only one God exists, Allahu Akbar.
1: Kaliga athani kante goppa vaaru evaru leru.
0: There is no one greater than Allahu Akbar.
1: Aa okka nammakam chethane vaadu gamyam cherutunnaru.
0: With the total faith they reach their goal.
1: Kaliga manamu aa nammakanni okati pettukoni
0: with that faith
1: నమ్మకం రెండు నయనంబులేని అందులో అవని ఎందు.
0: టుడే ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ ఆర్ టోటల్లీ బ్లైండ్, హ్యావింగ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: కనుక మనము అంధకారంలో పడకూడదు.
0: వీ షుడ్ నెవర్ బి ఇన్ డార్క్నెస్.
1: ఉన్నాడో లేదు,
0: వీ షుడ్ నెవర్ డౌట్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్.
1: అందరూ ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అనేటువంటి సత్యం రావటం చేత ఆ సత్యాన్ని మనం పట్టుకోవాలి.
0: వీ షుడ్ హోల్డ్ ఆన్, క్లింగ్ ఆన్ to the feeling of the truth that God exists, that God exists, that God dwells within us.
1: Kaluka aa vidhamaina namakanni pettukoni manam namaskaram chestutunte anta taane teesukuntadu.
0: With this total faith, if you repeat God's name, everything will be taken care of.
1: Kalukane manam sarinaatu namakam lekunda oorike manam japam japam chestunte prayojanam undadu.
0: Without proper faith, there's no use in mere chanting or taking to penance.
1: Chanting chestu ravali.
0: You can chant, repeat God's

0: కానీ చాంటింగ్ లోపల పెరుకో ముందు కూడా చూడకూడదు.
1: అండ్ యూ షుడ్ నాట్ డూ ఇట్ ఇన్ సచ్ ఎ వే యాజ్ టు ఎంటర్టైన్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్.
0: అంతర్వాణి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ది ఇన్నర్ వాయిస్.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ట్రూ బ్లిస్.
0: ప్రేమ స్వరూపుల
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చాలా మంది మా పిల్లలు కూడా ధ్యానంలో కూర్చుంటారు.
1: మెనీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ సిట్ ఫర్ మెడిటేషన్.
0: కూర్చుంటారు కానీ ఏం చేస్తారో ఏమిటో అర్థం కాదు.
1: They sit and meditate. What they do, we don't understand.
0: Kani, manaku understanding ayyadi enti kustotamu kallu musukotamu.
1: What we understand by meditation is to simply sit with closed eyes.
0: Ee kuchunnatunti vaadu sarainatunti manasutho kuchovali.
1: The one who sits for meditation should have concentrated mind.
0: Uttamota manam koralasindi okate.
1: What we should aspire for is only one.
0: Concentration is very important.
1: Concentration is most essential.
0: అది ఒకటి చక్కగా ఉంటుంటే మిగతా అన్ని కూడా సరిపోతాయి.
1: When once the concentration is total, all the rest of the things will be perfect.
0: కనుక మీరందరూ కూడా సరైనటువంటి స్థితిలో కూర్చోవాలి.
1: Therefore, we should sit for meditation in the correct posture.
0: కానీ చాలా మంది పద్మాసనం వేసుకుని చక్కగా కూర్చుంటారు.
1: Some sit in Padmasana in the correct posture.
0: Ari kurchuntaru gaani mind matram ishtamachinattu telipthadu.
1: Though they sit in Padmasana, mind goes about everywhere.
0: Kaga mind ekkada kuda pampakoddu.
1: We should not allow our mind to go round.
0: Manasu eka sthanamlo pettinappude appudu niku ekagrata kalugutundi.
1: When once the mind has got this single pointed attention, you can certainly attain.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తించండి.
1: వీ షుడ్ నో దిస్ ట్రూత్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: గాడ్ అనేటువంటి వాడు ట్రూత్ అవుతున్నాడు.
1: గాడ్ ఈజ్ ట్రూత్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: గాడ్ ఈజ్ ట్రూత్.
1: గాడ్ ఈజ్ ట్రూత్.
0: కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ అండర్స్టాండ్ క్లియర్లీ ద యూనిటీ ఆఫ్ దీస్ ట్రూ ఆఫ్ దీస్ టూ. ట్రూత్ ఈజ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ట్రూత్.
0: కనుక మీరు ఏ విధమైన చర్చలకి అవకాశం ఇవ్వకుండా అప్పుడప్పుడు మీరు కొంచెం ధ్యానం కూడా అంటే భగవంతుడి యొక్క రూపాన్ని కూడా తలుచుకుంటుంటే చాలా మంచిది.
1: నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్. నెవర్ ఆర్గ్యూ. జస్ట్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ లవ్ ఫర్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ యువర్ చోజన్ డెయిటీ.
0: కానీ మీరు తలుచుకుంటుంటుంటే ప్రయోజనం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ మియర్లీ థింక్.
0: ఆ విధంగా ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని మీరు పెంచుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది డివినిటీ.
0: కానీ చాలా మంది నిత్య పూజ చేస్తుంటారు.
1: మెనీ పీపుల్ వర్షిప్ ఎవ్రీ డే.
0: కానీ పూజలు చేస్తుంటారు కానీ ఏం చేస్తుంటారో ఎవరికి తెలియదు.
1: దో దే వర్షిప్ దే జస్ట్ డూ ఇట్ మెకానికల్లీ. వాట్ దే డూ నాట్ నో దెమ్ సెల్వ్స్.
0: కేశవాయ మహా
1: కేశవాయ
0: మహా నారాయణ మహా అని అంటుంటారు. కేశవాయ మహా అంటే కేశవుణ్ణే తెచ్చుకోవాలి.
1: దే రిపీట్ సో మెనీ నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వన్స్ దే కేశవాయ మహా దే షుడ్ థింక్ ఆఫ్ కేశవ ఓన్లీ.
0: ప్రతి ఒక్కటి కూడా చెప్పిన పదములకు తగినటువంటి అర్థం తెచ్చుకోవాలి.
1: సో వాట్ ఎవర్ వీ సే వీ షుడ్ నో ది మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్.
0: మీరు తలుచుకుంటారు స్వామి ఏం చేస్తుంటాడు.
1: యూ మే బి థింకింగ్ వాట్ ఈస్ దట్ స్వామి ఈస్ డూయింగ్.
0: లవ్ చేస్తే ప్రయోజనం లేదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ మెర్లీ లవ్.
0: ఆ ప్రేమలో ఉన్నటువంటి ఒక ప్రాణతత్వాన్ని వారికి బోధించాలి.
1: యూ షుడ్ టీచ్ ద లైఫ్ ఆఫ్ లవ్ క్లియర్లీ టు ఎవ్రీబడి.
0: అప్పుడే దీనికి తగినటువంటి ఒక శక్తి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ది కరెక్ట్ ఎనర్జీ ది ప్రాపర్ స్ట్రెంగ్త్.
0: కనుక మీరందరూ ఎక్కడ చూస్తున్నా కానీ దీపాలు ఇన్ని గరలు పడుతున్నాయి.
1: యూ ఫైండ్ సో మెనీ బల్బ్స్ హియర్.
0: ఇన్ని బల్బ్స్ ఉన్నాయి కానీ లైట్ ఏమి ఒకటే.
1: దో దేర్ ఆర్ సో మెనీ బల్బ్స్ లైట్ ఈజ్ వన్.
0: ఈ లైట్ ఉన్నప్పుడు ఏదైతే మనకి
1: వెన్ దిస్ లైట్ ఈజ్ వన్ దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ బల్బ్స్.
0: అంతర్వాణి యొక్క సత్వాన్ని మొట్టమొదటి గుర్తించాలి.
1: దేర్ ఫోర్ దట్ వీ షుడ్ అండర్స్టాండ్ ది ఇన్నర్ కరెంట్ దట్ ఈస్ ఇన్నర్ వాయిస్ అంతర్వాణి.
0: కనుక ఈ అంతర్వాణి యొక్క సంబంధమే మాటలు పాటలు. విడాటలు.
1: Therefore, it is the inner current, inner voice, which is the inner flow, undercurrent of all the words that said, of all the thoughts that have been thought over.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే ఎంతైనా బాగుపడుతుంది.
1: When once we know this truth, we can certainly progress and advance spiritually.
0: మీకు ఇష్టమైనటువంటి నామం తెచ్చుకోవచ్చు.
1: You can certainly mention, chant the name of the God of your choice.
0: అప్పుడే ఏకత్వం అయిపోతుంది.
1: Then only there will be unity.
0: కనుక మీరు ఏదో పెద్ద దూరంగా వెళ్ళి సత్యమైనటువంటి ఎట్లుంటుందో చూస్తామని మీరు ప్రయత్నం చేయకండి.
1: Don't make an attempt to travel to long distances in search of truth.
0: Truth, truth.
1: Truth is truth.
0: ఎక్కడ చూసినా ఉంటుంది.
1: This truth is everywhere.
0: Truth is everywhere.
1: Truth is everywhere.
0: ఎక్కడ ఇక్కడ సత్యము.
1: Here is truth.
0: ఇదే సత్యము.
1: This is truth.
0: ఇదే సత్యము.
1: That is truth.
0: అని చెప్పుకుంటే అంతా సత్యమే.
1: Therefore, you find truth everywhere, all over.
0: కనుక భగవంతుడికి సత్యం లేనటువంటి ఒక రూపమే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ దట్ ఈస్ డివైన్.
0: ఏ విధంగా చేసినా కానీ సరియే.
1: వాట్ ఎవర్ ఈస్ డన్ విత్ దిస్ అండర్స్టాండింగ్,
0: మనం ఈ కథని గట్టి పట్టుకోవాలి.
1: అండ్ వీ షుడ్ హోల్డ్ ఆన్ టు దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ప్రాచీన ఋషులందరూ కూడాను,
1: ఆల్ ది ఏన్షియంట్ సేజెస్,
0: వారు ఎన్నో సాధనలు చేశారు.
1: They have undertaken many spiritual paths.
0: కాని కట్ట కనపడికి ఏం చేశారు, వాడికి ఏది నమ్మకం లేకుండా పోయింది.
1: Finally, they could not repose faith in any one of those.
0: తన యొక్క ప్రతిబింబమే కనిపిస్తూ వచ్చేసింది.
1: They see their own reflection in every direction.
0: తాను చేసేటువంటి అంతా కూడాను తన కృత్రిమమైనటువంటి.
1: Whatever they have done, all those are artificial.
0: Artificial చేస్తే ప్రయోజనం ఏమిటి?
1: What is the use by following these artificial methods? So we should never adopt these artificial procedures. Therefore, we should have satisfaction to our heart.
0: Heart means physical heart.
1: Heart means not the physical heart anyway.
0: Heart means physical heart. Tanu anechodi ante igalla.
1: Heart here means the I-ness, that I-ness or that self. We should have total faith in this self. With this faith in the on the self, you can proceed in any direction, you will be successful. As you listen, you may not be understanding.
0: తింటే కానీ అర్థం కాదు.
1: అన్లెస్ యూ ప్రాక్టీస్ యూ కెనాట్ అండర్స్టాండ్ టోటలీ.
0: కనుక మీరు వినటమే కాకుండా తినాలి.
1: నాట్ సింప్లీ లిసన్ అబౌట్ ఇట్, యూ షుడ్ ఆల్సో కన్స్యూమ్ అండ్ నో ద టేస్ట్.
0: ఈ విధంగా చేసుకుని ఒకదానికొకటి తలుచుకొని కళాతోటి కన్ఫ్యూజన్ అయిపోయి డిప్రెషన్ అయిపోతుంటుంది.
1: బట్ వాట్ వీ డూ ఇస్ వీ గో ఆన్ మిక్సింగ్ అప్ థింగ్స్, మేకింగ్ ఎ మెస్ ఆఫ్ ఇట్ అండ్ ల్యాండ్ అప్ ఇన్ కన్ఫ్యూజన్.
0: అందులో ఈనాడు యువకులంతా కూడాను ఈ మెడిటేషన్ అనేటువంటిది చాలా చేస్తున్నారు.
1: మెనీ యంగ్స్టర్స్ ఆర్ ఫాలోయింగ్ మెడిటేషన్ టెక్నిక్స్.
0: మెడిటేషన్ అంటే ఏమిటి వాడికే అర్థం కాదు.
1: దే డోంట్ నో వాట్ మెడిటేషన్ ఈజ్.
0: ఏం చేస్తున్నాం మనము అనేటువంటిది అర్థం కాదు.
1: దే డోంట్ నో వాట్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్.
0: నేను చేస్తున్న పని ఏమిటి.
1: వాట్ ఈజ్ ఇట్ ఐఎమ్ డూయింగ్.
0: దీన్ని మెడిటేషన్ అంటారా?
1: కెన్ ఐ కాల్ ఇట్ మెడిటేషన్?
0: కాదు కాదు.
1: నో.
0: మెడిటేషన్ ఏమిటంటే ఒక్కదాన్ని తప్ప రెండవ దాన్ని మనం పట్టుకోకూడదు.
1: మెడిటేషన్ మీన్స్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్, టోటల్ అటెన్షన్ ఓన్లీ ఆన్ వన్.
0: పిల్లలారా,
1: స్టూడెంట్స్,
0: మీరు చక్కని ఆరోగ్యవంతులైపోయి ఆనందవంతులైపోయి దైవత్వాన్ని మీరు ఎంతైనా దివినిటీగా భావించి మీరు సాధన చేయండి.
1: భగవాన్ బ్లెస్సెస్ యూ దట్ షుడ్ బి హెయిల్ అండ్ హెల్దీ, దట్ యూ షుడ్ బి బ్లిస్ఫుల్, దట్ యూ షుడ్ ప్రొసీడ్ స్పిరిచువల్ పాత్, and that will be successful in every way.
0: Intavarku chesinatundanta kodu vyartham kaledu.
1: All that you have done till now is not certainly not a waste.
0: Kani andru ye kottadane nenu untuntadu.
1: But however, you find its own impact within you.
0: Into anto lekunda matram poorthi podu.
1: Certainly you are left with some result. It's not totally in vain.
0: ఆ విధంగా ఉన్నది అనేటువంటి నమ్మకాన్ని పెట్టుకుని సాధన చేయండి.
1: సో వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, ఫుల్ ఫెయిత్ ఆన్ ఎగ్జిస్టెన్స్ అండ్ ప్రొసీడ్ హెన్స్ ఫోర్త్.
0: కనుక మీరు ఫెయిత్ చాలా ఇంపార్టెంట్.
1: సో ఫెయిత్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: నమ్మకం రెండు నయనమ్ములే లేని.
1: టుడే వీ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: అందులో నేను అవని అందు.
1: టుడే ఇన్ దిస్ వరల్డ్ వీ ఆర్ కంప్లీట్లీ బ్లైండ్.
0: కంప్లీట్లీ బ్లైండ్ గా ఉంటుంటే కూడా మంచిదే.
1: వీ ఆర్ కంప్లీట్లీ బ్లైండ్, ఇట్ ఈస్ గుడ్ టు సమ్ ఎక్స్టెంట్.
0: కానీ కొద్ది సమయంలో అది బ్లైండ్ గా ఉంటుంది, కొద్ది సమయంలో అన్ని దృశ్యంగా కనిపిస్తుంది.
1: సమ్ టైమ్స్ వీ ఆర్ బ్లైండ్, అట్ టైమ్స్ బ్లర్డ్ విజన్. దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్.
0: ఆ విధంగా మీరు షిఫ్టింగ్ కి పోకూడదు.
1: యూ షుడ్ నాట్ షిఫ్ట్ యువర్ విజన్ లైక్ దట్.
0: ఏకత్వంగా ఉంటుండాలి.
1: దేర్ షుడ్ బి వన్నెస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: కానీ ఇది ఆ వ్యక్తిని బట్టి చెప్పవచ్చు.
1: దిస్ కెన్ బి స్టేటెడ్ at the individual level.
0: Helki andarki oka suri poda pattaliki veedu kadu.
1: It is not make it, it is not possible to view it in a uniform way, in a uniform pattern.
0: Aa vyakti oka sadhana dinamu etta undi ani gurtinchukoni danni daigrishtiga maarchukuntu pothe tappa anni vidhala phalatham ledu.
1: If the individual cognizes the procedure, method and the technique that he adopts, he can bring about proper alteration, modification and rectify thereafter.
0: Kanuka miru edi cheyagalani veel lekapothe oka namasmaran chesukuntundi.
1: If it is not possible for you to do anything, at least do namasmarana, chant the glory of God.
0: Bhajana bina sukha shanti nahi.

0: అటులే ప్రాప్తానుసారమై అలరు భక్తి.
1: When there is rain, it all gets absorbed on sand. But the water would remain sweet if it falls on a wetland. Likewise, the devotion shines basing on the deservedness.
0: Prema swaruplaina vidyarthulara.
1: Students, embodiments of love.
0: Manavattvam. ఎంతో పవిత్రమైనది అయినప్పటికీ తాను సహవాసమును పురస్కరించుకొని తన యొక్క మంచి చెడ్డలు మారుతూ ఉంటాయి.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ నో డౌట్ సేక్రెడ్, బట్ హౌఎవర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇంటర్చేంజ్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ.
0: ఇనుము మట్టిలో వేసినప్పుడు ఇది తుప్పుపడుతుంది.
1: When once iron is in the company of mud, it gets rusted.
0: కాని అదే ఇనుము అగ్నిలో వేసినప్పుడు ఆ తుప్పు వదిలిపోయి కేవలం ప్రకాశవంతమైనటువంటిదిగా రూపొంది మెత్తదిగా మారుతుంది.
1: But the very same iron, when it is put in fire, the rust will leave that. Instead, iron shines brilliantly red hot.
0: డస్ట్ గాలితో చేరితే గగనం వరకు ఎగురుతుంది.
1: ద డస్ట్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఎయిర్ విల్ గో అప్ టు ద స్కై.
0: కానీ నీటితో చేరితే లోతు గుంత వరకు దిగుతుంది.
1: బట్ ద వెరీ సేమ్ డస్ట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ వాటర్ విల్ గో డౌన్ టు ద పిట్.
0: పైకి ఎగురుటకు రెక్కలు లేవు డస్ట్కు.
1: ద డస్ట్ హ్యాస్ నో వింగ్స్ టు ఫ్లై హై.
0: క్రిందికి దిగుటకు కాళ్ళు లేవు.
1: నార్ హ్యాస్ ఇట్ ద లెగ్స్ టు గో డౌన్.
0: సహవాస ప్రభావము చేతనే పైకి ఎగురటం క్రిందికి దిగటం రెండు కూడా జరుగుతూ ఉంటుంది.
1: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ కంపెనీ దట్ మేక్స్ ఇట్ గో అప్ ఆర్ గో డౌన్.
0: కనుక సహవాస దోషం అనేటువంటిది, సహవాస మేలు అనేటువంటిది మనం చేసేటువంటి వారి మంచి చెడ్డలపైనే ఆధారపడి ఉంటుంటుంది.
1: ద కంపెనీ depends on the good and bad qualities of the people around you.
0: Kanukane satsangattvam nissangattvam, nissangattvam nirmoolattvam, nirmoolatve nischalatattvam, nischalatattve jeevanmu. Satsangam anetvanti danni manam cherinappude manaku entayo pavitramainatvanti yokka divyatvanni manaku andistundi.
1: When we are in good company, naturally we can entertain sacred ideas and attain divinity.
0: దుస్సంగంతో చేరినప్పుడు మనకు దుర్భావములు, దురాలోచనలు, దుశ్చింతలు మనసులో ప్రవేశించి అనేక విధమైనటువంటి దుష్కార్యముల్లో పురికొల్పుతుంది.
1: Whereas in a bad company, naturally bad feelings, bad emotions, bad thoughts originate and taking to wrong actions.
0: కనుక మానవుడు సత్సంగం అనేటువంటి దానితో చేరి తన మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరం.
1: Therefore, one should join good company and develop human quality.
0: సత్సంగం చేత మానవుడు కేవలము దైవత్వాన్ని పొందగలడు.
1: By joining a good company, certainly he can attain divinity.
0: ఈ దుస్సంగం చేత మానవుడే పశువుగా మారగలడు.
1: Because of bad company, man turns into an animal.
0: కనుక పశుత్వము మానవుడి కంటే కింద స్థాయిలో ఉండేటువంటిది.
1: అనిమల్ ఇస్ బిలో ది లెవెల్ ఆఫ్ మ్యాన్.
0: దైవస్థానము మానవునికి పై స్థానంలో ఉండేటువంటిది.
1: డివైన్ ఇస్ అబౌవ్ మ్యాన్.
0: కనుకనే మానవుడు మధ్యలోకంలో ఉంటున్నాడు, అనగా మధ్యలో ఉంటున్నాడు.
1: మ్యాన్ ఇస్ ఇన్ బిట్వీన్ ది టూ.
0: ఇట్టి మధ్యలో ఉండినటువంటి మానవత్వాన్ని మనము ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి, కాని అదో స్థాయికి దిగజారడానికి మనం ఏమాత్రము ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: Therefore, we should make every effort to come up and to reach the divine. In fact, we don't need to do anything to come down.
0: చెడిపోవటం చాలా సులభం.
1: It's easy to get spoiled.
0: ఉన్నత స్థాయిని అందుకోవటం చాలా కష్టం.
1: To reach exalted heights, it is difficult.
0: కనుకనే మానవుడు కష్టమైనప్పటికీ కష్టే ఫలి. మనం ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి.
1: ఇట్ మే బి క్వైట్ డిఫికల్ట్ ఫుల్ ఆఫ్ ఎగ్జర్షన్ బట్ యెట్ వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
0: మానవుడు దుస్సంగముతో చేరి తన యొక్క భావములను దుర్భావములు మార్చుకొని తన చర్యలను దుశ్చర్యలుగా మార్చుకొని కడపటికి దురవస్థలకు గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ హీల్ బి ఫుల్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ రిజార్ట్స్ టు బ్యాడ్ యాక్టివిటీస్ అండ్ రూయిన్స్ హింసెల్ఫ్.
0: ఈ అన్నింటికి నీ సంకల్పములే మూల కారణములు.
1: ఫర్ ఎవ్రీథింగ్ థాట్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: ఈ సంకల్పములు సరి అయినటువంటివి గాను పవిత్రమైనటువంటివి గాను శుద్ధమైనటువంటివి గాను సాత్వికమైనటువంటివి గాను ఉండాలి.
1: ద థాట్స్ షుడ్ బి ప్యూర్ సేక్రెడ్ అండ్ దే షుడ్ బి ప్రాపర్.
0: కానీ లేత వయస్సునందే దురదృష్టవశాత్తు దుస్సంకల్పములు దురాలోచనలు దుశ్చర్యల్లో పాల్గొని మానవుడు ఈ వయసును చాలా వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: బట్ వన్ ఎంటర్టైన్స్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ అట్ ఎ టెండర్ ఏజ్ అండ్ వేస్టింగ్ హిస్ టైమ్ దేర్ ఆఫ్టర్.
0: ఇనుము మట్టితో చేరినప్పుడు రస్ట్ అవుతుంది.
1: ఐరన్ ఇన్ ద కంపెనీ ఆఫ్ డస్ట్ గెట్స్ రస్ట్.
0: ఈ రస్ట్ కావటం చేత ఆ ఐరన్ లో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడాను బస్ట్ అవుతుంది.
1: ఐరన్ విచ్ ఇస్ రస్టెడ్ బర్స్ట్.
0: ఇది బస్ట్ అయినప్పుడు దీన్ని టెస్ట్ చేయవలసి వస్తుంది.
1: వెన్ ఇట్ బర్స్ ఇట్ మస్ట్ బి టెస్టెడ్.
0: ఈ టెస్ట్ చేసినప్పుడే దీనికి రెస్ట్ చిక్కుతుంది.
1: వెన్ యూ టెస్ట్ ఇట్ ఇట్ విల్ హ్యావ్ రెస్ట్.
0: ఈ రెస్టే మనకు ఉన్నత స్థానం.
1: ఇట్ ద రెస్ట్ దట్ ఈస్ హై లెవెల్.
0: అనగా దీనికి పట్టినటువంటి డస్ట్ ను మొట్టమొదట తుడిచివేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ వైప్ అవుట్ ఆల్ ది డస్ట్. ఈ డస్ట్ వాట్ ఇస్ దిస్ డస్ట్?
0: అనగా దుస్సంగంతో ఏర్పడినటువంటి యొక్క దుర్భావమైనటువంటి డస్ట్ ను మనం తుడిచివేయాలి.
1: We have to remove all this dust of bad company and bad feelings.
0: ఇవన్నీ కూడాను అనేక రకములైనటువంటి యొక్క దుస్సంగము చేతనే ఏర్పడుతుంటాయి.
1: All these things are the result of the bad company.
0: కనుకనే tell me your company, I shall tell you what you are అని. మన కంపెనీ ఎలాంటిదో మనం అలాంటి వారిగా తయారవుతాం.
1: As is the company, so you are.
0: కనుక మనము కాలము తీసుకున్నను తప్పులేదు, కొంత విచారణ చేసి మంచి వారితో మనం స్నేహం చేయాలి.
1: Doesn't matter, take time, inquire and join the good company.
0: కాని మంచి స్థితిలో మనం ఉండినప్పుడు, మంచి స్థాయిలో మనం ఉండినప్పుడు, మంచి పొజిషన్ లో మనం ఉండినప్పుడు అందరూ మనము గుడ్ బై గుడ్ బై అని అందరూ వస్తుంటారు.
1: When we are in good position, when times are favorable, all will gather round you.
0: కాని మన యొక్క పరిస్థితి దిగజారిపోయినప్పుడు, హీన స్థితికి వచ్చినప్పుడు, తాను కొన్ని విధమైనటువంటి యొక్క ప్రభావంలో మునిగినప్పుడు అందరూ కూడాను మనకు దూరం అయిపోతుంటారు.
1: When situation circumstances are adverse and negative, people will turn away from you.
0: ఇది నిజమైన స్నేహం కాదు.
1: This is not true friendship.
0: స్నేహం అనగా ఏమిటి?
1: What is friendship?
0: కష్ట సమయం నందు, దుఃఖ సమయం నందు, విచార సమయం నందు, అనేక విధమైనటువంటి ఒక ఇక్కట్టు కలిగినటువంటి సమయం నందు మనం విడువక మనం వెంటనే షాడో వలె మనం వెంటాడుతూ ఉండాలి. వాడే నిజమైనటువంటి మిత్రుడు.
1: హూ ఇస్ ద ట్రూ ఫ్రెండ్? ద వన్ హూ ఇస్ ఆఫ్టర్ యూ, హూ ఫాలోస్ యూ లైక్ ఎ షాడో ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, ఇన్ టైమ్స్ ఆఫ్ యాంగ్జైటీస్, ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: చెరువు నందు నీరు నిండినప్పుడు వేల కొలది కప్పలు చేరుతుంటాయి.
1: వెన్ ద ట్యాంక్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్ frogs gather in thousands.
0: కానీ నీరు ఎండిపోతానే ఒక్క కప్పైనా అక్కడ ఉండదు.
1: When the tank is dry, not even one frog is seen.
0: అదే విధంగానే మనం మంచి స్థాయి అందు ఉండినప్పుడు, మంచి హోదాలో ఉండినప్పుడు అందరూ మన వెంట ఉంటుంటారు.
1: Likewise, when we are in good position, authority, you will find people around you.
0: ఇలాంటి స్నేహం నిజమైన స్నేహం కాదు.
1: It's not true friendship.
0: స్నేహం అనగా కష్టములు ఎందు, సుఖములు ఎందు, నష్టములు ఎందు, ఆదాయములు ఎందు, అన్నింటి ఎందుకు మనకు తోడునీడిగా ఉంటుండాలి.
1: A friend should be with you in all times, the profit and the loss, the difficulties, the pleasure and the pain.
0: కనుక మనకు నిజమైన స్నేహితులు ఎలాంటి వాడిని మనం చక్కగా కాలం తీసుకుని గుర్తించి వారితో మనం స్నేహం చేయాలి.
1: Therefore, we have to take time, recognize a true friend and move with him.
0: కేవలం హలో అంటేనే హలో అనుకుని వారితో చేరటము చాలా తప్పు.
1: It's a mistake if you join anyone by merely hello.
0: స్నేహం చేయగలిగినటువంటి వారిని మొట్టమొదట వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడాను మనం చక్కగా విచారణ చేసుకోవాలి.
1: Before you make a friend, know the background.
0: వాడి హ్యాబిట్స్ ఎట్లాంటివి, వాడి బిహేవియర్ ఎట్లాంటివి, వాడి డిసిప్లిన్ ఎట్లాంటిది అనేటువంటి అన్నింటినీ కూడా మొట్టమొదట మనం గుర్తించాలి.
1: యూ హ్యావ్ టు ఎంక్వైర్ అండ్ రికగ్నైజ్ బిఫోర్ యూ మేక్ ఎ ఫ్రెండ్ హిస్ హ్యాబిట్స్ బిహేవియర్.
0: ఎలాంటి వారితో చేరుతున్నాడు, ఎలాంటి సంఘంతో వాడు ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి.
1: యు మస్ట్ ఆల్సో నో ద కంపెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఆల్సో.
0: వాడు చెడు కంపెనీతో మనం చేరుతున్నప్పుడు వాడి మొహం కూడా మనం చూడకూడదు.
1: ద వన్ విత్ హూమ్ యు ఆర్ గోయింగ్ టు బి ఫ్రెండ్ ఇఫ్ హిస్ ఇన్ బ్యాడ్ కంపెనీ డోంట్ లుక్ ఎట్ యువర్ ఫేస్.
0: వాడు హలో అన్నప్పుడు మనం గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి.
1: ఇఫ్ హి సేస్ హలో సే గుడ్ బై.
0: కనుక అలాంటి వారి ఫ్రెండ్షిప్ మన జీవితానికి ముప్పు.
1: Such sort of friendship will put you in danger.
0: కానీ ఈనాటి విద్యార్థులు ఆధునిక సంబంధమైనటువంటి యొక్క చదువుల వల్ల అందరూ ఫ్రెండ్స్ గానే మారిపోతుంటారు.
1: In the modern education, the modern students will consider everyone as friends.
0: నిజమైనటువంటి ఒక మైత్రి మిత్రత్వం అనేది చెప్పడానికి వీలు కాదు.
1: It's not true friendship. It's not possible to say so.
0: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: They're all passing clouds.
0: ఏ నిమిషంలో విడిపోతుందో.
1: One moment it would leave you.
0: కనుకనే అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం ఎంతవరకు అంతవరకు హలో హలో హవ్ ఆర్ యూ గుడ్ బై గుడ్ బై ఇంతటితోనే మనం ముగించుకోవాలి.
1: సో సచ్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ షుడ్ బి అండర్ సర్టన్ స్టిపులేషన్స్ లిమిట్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ హలో హలో హౌ ఆర్ యూ గుడ్ బై అండ్ గుడ్ బై
0: కాకుండా ఈ వయసులో విద్యార్థులకు గుణము చాలా ప్రధానమైనటువంటిది.
1: అట్ దిస్ ఏజ్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: అది లేకపోతే వీడు ప్రాణం పోయినటువంటి ఒక జీవే.
1: విదౌట్ క్యారెక్టర్ ఇట్ ఈస్ జస్ట్ లివింగ్.
0: క్యారెక్టర్ లేనటువంటి వాటితో ఫ్రెండ్షిప్ మనం చేయకూడదు.
1: Never be a friend to one without character.
0: అలాంటి వాళ్ళకు ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండదు, సామాజిక క్యారెక్టర్ ఉంటుండదు.
1: Such persons will not have individual character, not social character.
0: ఈ సామాజిక యొక్క క్యారెక్టర్ లేనప్పుడు ఇంకా నేషనల్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: When there is no social character, how do you expect national character?
0: కనుకనే మొట్టమొదటి మానవునికి ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండాలి.
1: Therefore, individual character is very essential.
0: అనగా మనసు చలించని మనసును భ్రమించిన దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, unwavering mind, the steady look are absolutely important.
0: ప్రతి దానికి కూడాను గడియారం పెండులు వలె అటు ఇటు కదులుతుంటే అలాంటి వాని ముఖమే చూడకూడదు.
1: If everything oscillates like the pendulum, you should not look at his face.
0: What a bad boy.
1: He's a very bad boy.
0: అలాంటి బాయ్స్ తో మనం ఏమాత్రం కూడాను ఫ్రెండ్షిప్ చేసుకోకూడదు.
1: We should never make friendship with such bad boys.
0: కడపడికి నీవు కూడాను ఆ బ్యాడ్ అయిపోతావు.
1: Ultimately you also turn bad.
0: కనుక మనము మంచి వారితో మనం స్నేహం చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should make every effort to have good friends.
0: ఇది మట్టితో చేరినప్పుడు దీని ఇనుమైనటువంటిది కూడా దాని శక్తి అంతా కోల్పోతుంది.
1: Iron will lose all its strength because of the rust as it is in the company of the
0: మహాగట్టిగా ఉంటుంటారు.
1: ఇట్స్ సో స్ట్రాంగ్,
0: కఠినంగా ఉంటుంటారు,
1: వెరీ స్ట్రాంగ్.
0: అదే నిప్పుతో చేరేటప్పటికి ప్రకాశవంతంగా ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఫైర్.
0: కొంచెం ఏటు కొడితే కూడా సారు సాగిపోతుంది.
1: విత్ వన్ స్ట్రోక్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్, ఎక్స్పాండ్ ఇట్.
0: కనుక ఆ హృదయం అనేటువంటిది ఎప్పుడు మనం పవిత్రం చేసుకోవాలి?
1: వెన్ కెన్ యూ మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్?
0: సత్సంగంలో చేరినప్పుడు అగ్నితో చేరినట్టుగా ఇది చాలా దాని పవిత్రమంతా కూడాను చాలా బయటపడుతుంది.
1: It is something like joining the company of the fire. When you are in the company of good people, naturally it shines.
0: విడిపోతుందో అది తాను పరిశుద్ధంగా ఉంటుంటాయి.
1: The moment dust is off, it remains pure.
0: ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడు సరైన చుట్టి దీనిగా మనం తయారు చేసుకోవచ్చు.
1: When it is pure, you can mold it in the way you want.
0: అట్టి ఇనుప ముక్కను ఏ పదార్థంగానైనా మనం తయారు చేసుకోవచ్చు.
1: Such iron piece can be made into
0: any. ఒక రౌండ్ గా చేసుకోవచ్చును, ఒక సెమీ సర్కిల్ గా చేసుకోవచ్చును, ఇంకో సర్కిల్ గా చేసుకోవచ్చును, ఎన్ని రకంగాలైనా ఆ ఇనుము తయారు చేసుకోవచ్చు.
1: యూ కెన్ మోల్డ్ ఇట్, ఫ్యాషన్ ఇట్ ఇన్ ది వే యూ లైక్, సెమీ సర్కిల్ ఆర్ ఫుల్ సర్కిల్.
0: కనుక నీ ఆపదలకు, నీ యొక్క దుఃఖములకు, నీ విచారములకు తగినటువంటి రీతిగా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంటాయి.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ టు చేంజ్ ఇట్ అకార్డింగ్ టు యువర్ సిచ్యువేషన్స్, ద డిఫికల్టీస్, ద యాంగ్జైటీ.
0: దీనిలో చేరినటువంటి యొక్క మాలిన్యము దూరమైనప్పుడే.
1: When the dirt is free.
0: ఈ మాలిన్యం ఉండినంత వరకు కూడాను అగ్ని సంస్కారం ఏమాత్రము జరగదు.
1: So long there is filth and dirt, it cannot be refined.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను సంస్కరింపబడాలి.
1: So everyone must be refined.
0: సంస్కారం అంటే ఏమిటి?
1: What do you mean by this refinement?
0: దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటము, గుణాన్ని పోషించటం.
1: Removing all the dirt and keeping up its quality.
0: ఈ జగత్తు లోపల మనం తినే పదార్థములన్నీ కూడాను సహజంగా సృష్టింపబడుతున్నాయి.
1: All the material that we partake is natural in its creation.
0: తింటున్నాము,
1: we eat rice,
0: వేడలు తింటున్నాము,
1: we eat dog,
0: ఇంకే విధమైనటువంటి పదార్థాలంతా మనం తింటున్నాము,
1: we eat all sorts of material.
0: వీటిని పుట్టినట్టుగా మనం భోజించము.
1: We don't eat as they are available.
0: ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది.
1: You find the paddy growing.
0: అయితే ఈ గడ్డిని మనం మొదలుపోయే వేరు చేయాలి.
1: వి రిమూవ్ ది గ్రాస్,
0: తిరిగి ఆ వడ్డ నుంచి పై పొట్టును మనం వేరు చేయాలి.
1: అండ్ వి రిమూవ్ ది హస్క్ అవుట్ ఆఫ్ ది గ్రెయిన్,
0: ఈ హస్క్ ను రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది.
1: అండ్ దెన్ ఓన్లీ ది రైస్
0: విల్ బి రెడీ, ఈ బియ్యాన్ని కూడా అగ్నితో సంస్కరించి చేసుకోవాలి.
1: అండ్ ది రైస్ మస్ట్ బి బాయిల్డ్,
0: అది సంస్కరించిన తర్వాతనే మనం భుజించడానికి వీలు అవుతుంది.
1: ఆఫ్టర్ ప్రాసెసింగ్ కుకింగ్ ఓన్లీ యు కెన్ ఈట్ ఇట్.
0: అదే విధంగానే ఒక వెండి కానీ బంగారు కానీ వజ్రం కానీ కూడాను పుట్టింది పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు.
1: లైక్ వైజ్ యూ కెనాట్ మేక్ యూజ్ ఆఫ్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఆర్ డైమండ్ యాజ్ ఇట్ ఈస్.
0: ఈ గోల్డ్ సిల్వర్ ఇదంతా కూడా మట్టితో కూడి ఉంటుంటాడు.
1: సిల్వర్ గోల్డ్ డైమండ్ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ మడ్,
0: అనేక విధములుగా పరిశుద్ధం చేసి
1: ఇట్ మస్ట్ బి ప్యూరిఫైడ్,
0: అగ్ని సంస్కారం చేత దీన్ని కొంతవరకును పరిశుద్ధమైనటువంటి యొక్క మెటల్ గా తయారు చేసుకోవాలి.
1: దేర్ఫోర్ ఇట్ మస్ట్ బి ప్యూరిఫైడ్, ఇట్ మీన్స్ ప్రాసెస్డ్ ఇన్ ఫైర్.
0: అప్పుడే దాని ద్వారా మనం అనేక రకాలు మనం చేసుకోవచ్చు.
1: దెన్ యూ కెన్ మేక్ జ్యువెలరీ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుక ప్రతి దానికి కూడా ఓ సంస్కారం ఉంటుండాలి.
1: సో ఎవ్రీథింగ్ నీడ్స్ రిఫైన్మెంట్.
0: ఇది బట్టగా ఉంది,
1: దిస్ ఇస్ క్లాత్.
0: ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది? ఇది ప్రత్తి.
1: ప్రయర్ టు దాట్
0: ఈ ప్రత్తి లోపల విత్తనములు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
1: దిస్ కాటన్ హస్ గాట్ సో మెనీ సీడ్స్ అండ్ మెనీ.
0: కానీ ఆ ప్రత్తిని తిరిగి మనము దారంగా తీసుకోవాలి.
1: And we have to extract the thread out of it.
0: ఈ దారం తిరిగి నేసినప్పుడే ఇది వస్త్రంగా తయారైంది.
1: The threads must be interwoven so as to shape.
0: కనుక ఈనాడు ఈ వస్త్రం తయారు కావాలంటే దీనికి అనేక సంస్కారం జరగాలి.
1: So as to have the cloth today, it must be processed.
0: ఈ విధమైనటువంటి సంస్కారం జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు.
1: This kind of processing and refinement will help you to experience it, enjoy it, utilize it.
0: కనుక ఈనాడు మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము బుకిష్ నాలెడ్జ్, కేవలము గ్రంథపరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
1: ఆల్ దట్ యు స్టడీ హియర్ ఇస్ జస్ట్ బుకిష్ నాలెడ్జ్, ఫెమిలియారిటీ విత్ ది టెక్స్ట్.
0: ఈ చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ రిఫైన్మెంట్ ఇస్ ఆల్సో నీడెడ్.
0: ఎంత చదువు చదివినప్పటికీ సంస్కారం లేని చదువు చదువే కాదు.
1: యు మే రీడ్ ఎ లాట్ వితౌట్ కల్చర్ యు కెనాట్ కాల్ ఇట్ ఎడ్యుకేషన్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను ఈనుని గుణంబు మానలేడు.
1: One may have very high education, but a mean man will never give up his quality.

0: after all his education has helped him to argue with people and not to acquire total wisdom.
1: కనుక మనము ఏ విధమైనటువంటి చదువు చదివి తర్కవాదంలో మనం ప్రవేశిస్తున్నాం ఈ చదువును.
0: Because we are educated, we continue to argue with people.
1: ఇది కాదు చదువు యొక్క విషయం.
0: This is not the quality.
1: చదువు మనం కేవలం పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు.
0: Education is not for just a living.
1: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
0: And this education is for wisdom and knowledge.
1: ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం విద్య అంతా కూడాను మన జీవనోపాధి నిమిత్తమని భావిస్తున్నాము.
0: We take it in the wrong direction and consider it that it's meant
1: జీవితంలో రెండు మార్గం ఉంటుండాలి.
0: There are two paths in life.
1: జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
0: One is just a living, another the purpose of life.
1: కనుకనే జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడాను మనం కొంతవరకు గుర్తించాలి.
0: While carrying out our daily life, we should also work out to achieve the purpose of life.
1: ఏదో మనం ఉండినంత వరకును జీవించి కట్టగలిపడికి ఏదో ఒక విధంగా మరణించవచ్చును.
0: We may live and may die ultimately.
1: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: This is not the purpose of
1: life. ఆదర్శవంతమైనటువంటి ఒక దీనిని మనం అందరికి అందించాలి.
0: We should set an ideal to everyone.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శ స్వరూపుడు కావాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
1: మనిషి మరణించినా కానీ ఆదర్శం మాత్రం మారకూడదు.
0: పర్సన్ మే డై బట్ హిస్ ఐడియల్ షుడ్ రిమైన్.
1: కనుకనే ఉత్తమ ఆదర్శమని అందించేటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్ షుడ్ బి ఎ నోబుల్ ఐడియల్ స్టూడెంట్.
1: కనుకనే ఈ యొక్క ఐడియాస్ అనేటువంటిది కేవలం మార్పు చెందేటువంటివి కాదు.
0: ద ఐడియల్స్ డు నాట్ చేంజ్.
1: అవి చిరంజీవితత్వము.
0: దే ఆర్ ఇమ్మోర్టల్.
1: జన్మ జన్మాల ఎందుకు ఈ యొక్క ఐడియల్స్ అనేక రకాలుగా ఇంటర్లు దీన్ని పాటించవచ్చు.
0: ది ఐడియల్స్ హావ్ బీన్ అబ్జర్వ్డ్ ఓవర్ మెనీ మెనీ పాస్ట్ లైఫ్స్.
1: కాన మనము ఐడియల్ లైఫ్ ను మనం పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు సీ దట్ వీ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: ఈనాటి మానవుడు ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: మోడర్న్ మ్యాన్ డజంట్ నో
1: ఆదర్శవంతమైన జీవితం ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: హీ డజంట్ నో వాట్ అన్ ఐడియల్ లైఫ్.
1: కేవలం డిగ్రీ తీసుకున్న తక్షణమే పాస్ అయిపోయినాను, గొప్ప డిగ్రీ తీసుకున్నాను, నేను గొప్ప చదువుని అయిపోయినాను అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు.
0: బై రిసీవింగ్ ఎ డిగ్రీ హీ ప్రైడ్స్ హిమ్సెల్ఫ్ ఇస్ హైలీ ఎగోయిస్టిక్.
1: ఈ అహంకారము, ఆడంబరము, అసూయ ఈ మూడు ఉండినంత వరకు ఈ మానవుడు ఏమాత్రం కూడా ఈ జగత్తులో ఉపయోగం లేదు.
0: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో, పాంప్ అండ్ గ్రాండైజ్మెంట్ అండ్ జెలసీ, హీఈస్ యూస్లెస్.
1: కనుక సమాజం కూడా ఇటువంటి గౌరవించదు.
0: సొసైటీ ఆల్సో విల్ నాట్ రెస్పెక్ట్ సచ్ పీపుల్.
1: ఇంటిలో గౌరవిస్తుంది మూర్ఖుణ్ణి.
0: ఎ ఫూల్ ఈజ్ రెస్పెక్టెడ్ ఎట్ హోమ్.
1: గ్రామములో గౌరవిస్తుంది గ్రామాధిపతిని.
0: Village head is respected by villagers.
1: దేశములో గౌరవిస్తుంది ఒక విధమైనటువంటి రాజును.
0: ద కింగ్ ఈజ్ రెస్పెక్టెడ్ ఇన్ హిస్ కింగ్డమ్.
1: కానీ
0: బట్
1: సంస్కారవంతుని ప్రపంచమే గౌరవిస్తుంది.
0: ద వన్ విత్ కల్చర్ ఈజ్ రెస్పెక్టెడ్ బై ది హోల్ వరల్డ్.
1: కనుకనే మొట్టమొదట మనము కల్చర్, మన భారతీయ సంస్కృతిని మనం చక్కగా కాపాడుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: Therefore, we have to safeguard and uphold the culture of Bharat.
1: కనుక ఏ దేశం యొక్క కల్చరు ఆ దేశీయులు కాపాడుకోవాలి.
0: Anyone of any country for that matter should keep up their own culture.
1: ఇది నిజమైనటువంటి యొక్క విద్య యొక్క విశిష్టత.
0: This is the significance of education.
1: ముఖ్యంగా మనము ఈనాడు ఒక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని సరైనటువంటి వారిగా తీసుకోవాలి.
0: We should have proper, exact, correct relationships today.
1: ఎవరిని మాత్రం ద్వేషించనక్కర్లేదు.
0: You don't need to hate anybody.
1: కానీ నీవు ఎన్నుకోవలసినటువంటి వారిని సరైనటువంటి వారినిగా ఎన్నుకోవాలి.
0: You should choose a correct person.
1: నీకు ఫ్రెండ్ కావాలనుకుంటుంటే నీవు మూర్ఖుణ్ణి ఫ్రెండ్ చేసేదానికంటే ఏ ఫ్రెండ్ లేకుండా పోవటం మంచిది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ హావింగ్ ఏ ఫూల్ యాజ్ ఏ ఫ్రెండ్, బెటర్ యూ డోంట్ హ్యావ్ ఏ ఫ్రెండ్ అట్ ఆల్.
1: కనుక నీవు సరి అయినటువంటి యొక్క ఫ్రెండ్ ని మీరు ఎన్నుకోవాలి.
0: సో చూస్ ఏ ప్రాపర్ కరెక్ట్ ఫ్రెండ్.
1: ఎలాంటి వాడు సరి అయినటువంటి వాడు?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఏ ఫ్రెండ్ షుడ్ యూ హ్యావ్?
1: మనస్తేకం వచస్తేకం కర్మణ్యేకం, ఈ మూడింటి యొక్క త్రికరణ శుద్ధి, ఇలాంటి వాడిని నీవు ఎన్నుకోవాలి.
0: The one who observes purity in this trinity, harmony of thought and word and deed,
1: manasulo okati maatalo marokati chetallo inkokati chesetunte vaani e maatram kuda daggara chechavadu.
0: Never allow any person to be near the one who thinks in one way and in another way.
1: Vedanta paribhashalo pindu manas anyat vachas anyat karman anyat duratmanam annadi.
0: It's only the wicked man whose thoughts, actions and speech words away.
1: ఈ మూడింటి ఏకత్వాన్ని వాదించినటువంటి వాడే నిజమైన మనిషి అంటారు.
0: The one who has the perfect harmony of these three.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: కనుక నీ అట్టివాడు మనుషుడిగా మారాలి.
0: సచ్ వన్ ఈజ్ ఎ ట్రూ మ్యాన్.
1: ఎప్పుడు చూసినా గాని అనేక రకములుగా కూడా మన యోచన కూడా చేయటం లేదు.
0: వి ఆర్ నాట్ థింకింగ్ ఈవెన్.
1: ఇతరుల యొక్క మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వి ఆర్ నాట్ రికగ్నైజింగ్ ద పవర్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ ద అదర్ పర్సన్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వాయిస్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనిషి యొక్క థాట్స్ ను కుక్కలు కూడా కనిపెడుతున్నాయి.
0: ఈవెన్ డాగ్స్ వుడ్ బి ఏబుల్ టు డిటెక్ట్ ది థాట్స్ ఆఫ్ మ్యాన్.
1: కానీ తన థాట్స్ ను తానే కనిపించడం లేదు, కనిపెట్టడం లేదు.
0: బట్ మ్యాన్ ఇస్ నాట్ నోయింగ్ హిజ్ ఓన్ థాట్.
1: ఒక చక్కని ఎగ్జాంపుల్,
0: ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
1: ఒక కుక్క 20 అడుగుల దూరంలో ఒక గుంతలో పండుకుంది.
0: ఎ డాగ్ ఇస్ రెస్టింగ్ ఇన్ ఎ పిట్ 20 feet డిస్టెన్స్.
1: నీవు సహజంగా దాని చింతనే చేయకుండా నీవు వెళ్ళు, దాన్ని దాటుకుని వెళ్ళు. అది ఏమాత్రం కూడాను నీకు అభ్యంతరము చేయదు, అది లేచి కూడా పోదు.
0: Without any thought, you just pass by, you cross, jump over. It's unmindful.
1: దాన్ని కొట్టాలి అని సంకల్పించుకుని ఒక చిన్న రాయి తీసుకుని పో, నిన్ను చూస్తున్నట్టే అది పరిగెత్తిపోతుంది.
0: The moment you determine to beat it or hit it or pelt a stone at it, it will get up and run away.
1: కనుకనే నీ సంకల్పాన్ని అది గుర్తిస్తా ఉంది.
0: ఇట్ విల్ నో యువర్ థాట్.
1: మానవుని సంకల్పాలను కుక్కలే గుర్తిస్తున్నాయి కానీ మనిషి గుర్తించడం లేదు.
0: హ్యూమన్ థాట్స్ ఆర్ డిటెక్టెడ్ బై డాగ్స్, నాట్ బై ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక నీవు డాగ్స్ కంటే హీనమైపోయినటువంటి వాడవి.
0: సో యూ హావ్ బికమ్ మచ్ వర్స్ దాన్ ఎ డాగ్.
1: కనుక మనం డాగ్ కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి ఎ డాగ్.
1: డిఓజీ డాగ్.
0: డిఓజీ డాగ్.
1: జీఓడి గాడ్. అట్ట తయారు కావాలి మనం.
0: జీఓడి గాడ్. యూ షుడ్ బి లైక్ దాట్.
1: స్పెలింగ్ ఒక్కటే.
0: స్పెలింగ్ ఇస్ థింగ్.
1: ఎంట్రెన్స్ డిఫరెన్స్.
0: దిస్ డిఫరెన్స్ ఇన్ ది ఎంట్రెన్స్.
1: కనుకనే నీవు ఈ ఎంట్రెన్స్ లో పోవద్దు, డి ఎంట్రెన్స్ లో పోవద్దు, జి ఎంట్రెన్స్ లో పో.
0: నెవర్ పాస్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ ద లెటర్ డి. స్టార్ట్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ లెటర్ జి.
1: అది నీ యొక్క క్వాలిటీ మొట్టమొదటిది.
0: దాట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వాలిటీ.
1: అది ఏ సాధనకంత మూల కారణము.
0: దాట్ ఈస్ ద బేసిస్ ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: సాధన అంటే
0: వాట్ ఈస్ సాధన?
1: తపములు చేయటము, జపములు చేయటం కాదు సాధన.
0: ఇస్ నాట్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
1: మొట్టమొదట సత్యాన్ని గుర్తించాలి.
0: ఫస్ట్ నో ది ట్రూత్.

0: సజ్జనుడి సేవలు చేయాలి.
1: తల్లి,
0: తండ్రి, గురువు, పెద్దలు, ఇలాంటి వారంతా ఉంటారు.
1: You find your parents, mother,
0: వీరిని గౌరవించు,
1: రెస్పెక్ట్ దెమ్,
0: వీరికి సేవించు,
1: సర్వ్ దెమ్.
0: అవసరమైతే వారికి ఏదైనా ఒక పరిచయం కూడా చేయి.
1: ఇఫ్ నెసెసరీ సర్వ్ దెమ్ మోర్.
0: అంతేకాని పెద్దలను ధిక్కరించి, తల్లిదండ్రుల మాటను విస్మరించి, నీవేదో గొప్ప సాధన చేస్తున్నావు అంటే ఈ సాధన కిందనే రాదు.
1: బట్ ఇఫ్ యూ డిసోబే ఎల్డర్, ఇఫ్ యూ డిసోబే యువర్ పేరెంట్స్, ఇట్స్ నో సాధన.
0: దీనిని భగవంతుడు కూడా అంగీకరించాడు.
1: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ సచ్ సాధన.
0: జీవులను హింసించడము, దేవుణ్ణి పూజించడము దైవం కూడా ఇష్టపడదు.
1: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ వేర్ యూ హార్మ్ ఎ లివింగ్ క్రీచర్.
0: జీవులను ప్రేమించు,
1: ఫస్ట్ లవ్ లివింగ్ క్రీచర్,
0: అప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు.
1: It amounts to love for God.
0: ఈశ్వర సర్వభూతానాం, అన్ని జీవులయందు ఉంటున్నాడు భగవంతుడు.
1: God is present in all being.
0: కనుకనే మనము సరి అయినటువంటి ఒక భావముల చేత సరి అయిన వ్యక్తులను సరి అయిన గౌరవంతో మనము గౌరవించాలి.
1: Therefore, it's proper feelings. You should respect people.
0: అయితే దీనిని పురస్కరించుకుని మనము కొన్ని సంఘముల లోపల అందరూ సమానములే అయినప్పటికీ కొన్ని దాంట్లో మాత్రం మనం కొంత నస్తేయో నియమం వినా కొంత శ్రేయస్ కోసం కొన్ని నియమాలు పాటించాలి.
1: దో వీఆర్ బౌండ్ టు జాయిన్ ఏ కంపెనీ, వీ షుడ్ అబ్జర్వ్ సర్టెన్ లిమిట్స్ ఫర్ అవర్ ఓన్ వెల్ఫేర్.
0: ఏదైనా గుణములు సర్వే అయినటువంటి వారిని, క్యారెక్టర్ సర్వే అయినటువంటి వారిని చూస్తే వాళ్ళతో మనకి సంబంధం పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ ఎ పర్సన్ హూ హాస్ ఎ బ్యాడ్ క్యారెక్టర్.
0: అయితే అందరికీ నమస్కరించు, సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చది, అందరికీ నమస్కరించు తప్పులేదు. కానీ సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చది, ఇతరులు కూడా మనం తెలుసుకుంటాం.
1: Whomsoever you respect, it amounts to respecting God. Whomsoever you deject, it amounts to total dejection, rejection of God.
0: ఈ విద్యార్థిగా మీరు ఉండినప్పుడు,
1: so long you are a student,
0: ఇతరుల యొక్క సంబంధం ఏమాత్రం కూడా మనం పెట్టుకోకూడదు.
1: Don't bother about other matters.
0: అనగా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థినీలు ఉంటారు.
1: Here we find students, boys and girls.
0: కానీ బాయ్స్ బాయ్స్ గానే ఉంటుండాలి.
1: Boys should remain as boys.
0: ఈ బాయ్స్ గర్ల్స్ యొక్క కనెక్షన్ పెట్టుకుంటే వాడు కుక్క కంటే హీనమే.
1: ఇఫ్ బాయ్స్ హావ్ గాట్ ఎనీ సార్ట్ ఆఫ్ కనెక్షన్,
0: స్టూడెంట్ గా ఉండినప్పుడు నీ ఈ విధమైనటువంటి పెడమార్గం పట్టితే నీవు కుక్కల కంటే హీనమైపోతావు.
1: యాజ్ ఎ స్టూడెంట్ ఇఫ్ యూ ఫాలో దిస్ రాంగ్ పాత్, హావింగ్ కైండ్ యువర్ పేరెంట్స్ ఆల్సో విల్ నాట్ యాక్సెప్ట్ దిస్.
0: అలాంటి తల్లిదండ్రుల గర్భంలో పుట్టి కూడా నీవు వ్యర్థుడైపోతున్నావు.
1: యువర్ లైఫ్ ఇస్ ఎ వేస్ట్ హావింగ్ బీన్ బోర్న్ టు యువర్ పేరెంట్స్.
0: అలాంటి జన్మమే మనకు వ్యర్థమైపోతుంది.
1: దట్ లైఫ్ ఇస్ వేస్టెడ్.
0: కాదు, అలాంటి లైఫ్ ఏ మనకు ప్రయోజనం లేదు.
1: దట్ లైఫ్ ఇస్ ఇన్ వెయిన్.
0: ఎలాంటి లైఫ్ ఉంటుండాలా?
1: వాట్ షుడ్ ఆఫ్ ఎ లైఫ్?
0: చేతులారంగ శివుని పూజించరేని.
1: ఇఫ్ యూ డోంట్ వర్షిప్ గాడ్ విత్ బోత్ హ్యాండ్స్,
0: నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని.
1: ఇఫ్ యూ డోంట్ సింగ్ ది గ్లోరీ ఆఫ్ లార్డ్ విత్
0: సత్యంబు లోనత తలుపడేని.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కంపాషన్ అండ్ ట్రూత్
0: కలుగ నీటికి తల్లుల కడుపు చేటు.
1: వై షుడ్ దే బి బోర్న్ ఎట్ ఆల్ టు దేర్
0: మదర్? ఎందుకు తల్లి గర్భాన్ని నొప్పి పెట్టడానికి?
1: వై షుడ్ దే బి బోర్న్ ఎట్ ఆల్ టు దేర్ మదర్ టు సఫర్? What for?
0: సరి అయిన సద్గుణములు మనలో ఆవిర్భవించాలి.
1: We should have perfect good character.
0: అది మన యొక్క చదువుకు సరి అయినటువంటి అంతరార్థము.
1: That is the significance of our education.
0: పుస్తకముల నిండా మస్తుగా చదువుండే.
1: Books are full of education, knowledge.
0: మస్తకముల నిండు మట్టి బెండు.
1: The head is full of mud.
0: ఏం ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: పుస్తకంలో ఉంటుందా చదువంతా?
1: దేర్ ఇస్ నాలెడ్జ్ ఇన్ ద
0: హెడ్. లో ఉంటుంది మట్టి అంతా.
1: బట్ మడ్ ఈస్ ఇన్ ది హెడ్.
0: ఇది చదువా?
1: ఇస్ దట్ ఎడ్యుకేషన్?
0: కాదు, కాదు.
1: నో.
0: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక మట్టిని మనం దూరం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ హావ్ టు రిమూవ్ ది మడ్ దేర్.
0: ఈ తలలో ఉండినటువంటి థాట్స్ అంతా మనం దూరం చేయాలి.
1: ఆల్ ద థాట్స్ మస్ట్ బి రిమూవ్డ్.
0: కనుకనే ఏమీ లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ గుణ.
1: If the head is full of so much of matter,
0: would it ever be empty? Kaka ila sukrutam nimpanaguna.
1: Unless the head is empty, can you fill it up with spiritual knowledge?
0: Ee tumbler lo water untundali.
1: In this tumbler there is water.
0: Intlo manam paalu poyalante etla postavu?
1: If you want to pour milk there,
0: how do you do
1: it? Don't remove water.
0: Tirigi paalu poyali.
1: And then fill it up with milk.
0: Ante gaani water lo kuda paalu poste rendu brashtu pattipothayi.
1: On the other hand, if you pour milk there, both will be spoiled.
0: Kanukane mana hrudayam lopala pavitramainatundi bhavamulu, తల్లిదండ్రులను ఆనంద పెట్టేటువంటి భావములు, తల్లిదండ్రులకు తగినటువంటి ఒక కృతజ్ఞత చూపేటువంటి భావములు మనలో ఆవిర్భవించాలి.
1: Therefore our hearts will be filled with love that would make our parents happy, that would make them blissful.
0: అలాంటి తల్లిదండ్రులను కూడా మోసం చేసి తల్లిదండ్రులు కూడా నువ్వు దగా చేసి నీవు పెడమార్గం పడుతున్నావంటే నీకంటే ఇంక దుష్టుడు మరొకడు లేడు.
1: ఇఫ్ యూ చీట్ యువర్ పేరెంట్స్ యువర్ ది వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ ఫెలోస్.
0: ఈ చదువు చదివి కూడా ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్.
0: ఇదంతా కేవలం ఈ చదువు చదివే బదులు ఇంటింటి బిచ్చబెట్టచ్చు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ లైక్ దట్ బెటర్ వి బెగ్ హౌస్ టు హౌస్.
0: కనుక మొట్టమొదటి గుణాన్ని మనం సాధించాలి.
1: సో వి షుడ్ డెవలప్ క్యారెక్టర్.
0: గుణము లేని సుతుడు,
1: ద సన్ వితౌట్ క్యారెక్టర్,
0: గురు లేని విద్యలు,
1: అండ్ ది ఎడ్యుకేషన్
0: నీతి లేని జాతి నిష్ఫలంబు,
1: అండ్ ద నేషన్ వితౌట్ క్యారెక్టర్ యూస్లెస్,
0: శాంతి లేని జీవి,
1: ద లైఫ్ వితౌట్ పీస్,
0: శశి లేని నిశ్చిరాత్రి,
1: అండ్ ద నైట్ వితౌట్ మూన్.
0: ఇది ఏమి ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: కనుకనే మొట్టమొదట
1: ఫస్ట్
0: గుణవంతుడైనటువంటి వాడుగా మనం తయారు కావాలి.
1: సో వి షుడ్ షేప్ అవర్సెల్వ్స్ ఇన్ ద వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఈ యొక్క గుణాన్ని మనం చదువు ద్వారా మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ క్యారెక్టర్స్.
0: మీరే ఈ దేశానికి తగినటువంటి యొక్క నాయకులుగా మీరు అభివృద్ధి కావాలి.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: నేటి భావి భారత ఉద్ధారకులు మీరే.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఇలాంటి యువకులు ఈనాడు సరైనటువంటి మార్గం లేకపోతే దేశమంతా పాడైపోతుంది.
1: ఇఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ నాట్ అలాంగ్ ద ప్రాపర్ వే, ది కంట్రీ విల్ బి రూయిన్.
0: మొదటి చెట్టును కూడా మొదబుట్టనిచ్చినా మొక్క చొట్టకైపోతే చెట్టంతా చొకటి అయిపోతుంది.
1: యాజ్ ఎ ప్లాంట్ ఇఫ్ ఇట్స్ బెంట్ ద హోల్ ట్రీ వుడ్ బి బెంట్.
0: విద్యార్థులు జీవితానికి ఫౌండేషన్ వంటి వాళ్ళు.
1: స్టూడెంట్స్ ఆర్ ఎ ఫౌండేషన్ టు ద కంట్రీ.
0: జీవితం అనే భవనానికి విద్యార్థులు పునాది వంటి వాళ్ళు.
1: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ ది స్టూడెంట్ ఇస్ ద ఫౌండేషన్.
0: బ్రహ్మచర్యం,
1: దట్ ఈస్ సెలిబసే.
0: ఆ బ్రహ్మచర్యం అనేటువంటి పునాది పైన గృహస్థము అనేటువంటి మరొక మేడ కడుతున్నాం.
1: ఆన్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ సెలిబస్ ద హౌస్ హోల్డర్,
0: దానిపై వానప్రస్థం అనే మరొకటి ఫ్లోర్ వేస్తున్నాం.
1: ఓవర్ దట్ వానప్రస్థ,
0: ఈ వానప్రస్థం అనేటువంటి దానిపై సన్యాసం అనే మరొక ఫ్లోర్ వేస్తున్నాం.
1: ఆన్ ద టాప్ రెనన్షియేషన్,
0: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు భవనముల యొక్క ఇది నాలుగు స్టోరీస్ యొక్క భవనం.
1: సో ఇట్స్ ఎ మెన్షన్ ఆఫ్ ఫోర్ స్టోరీస్.
0: ఈ అన్నింటికి కూడా మొట్టమొదట బ్రహ్మచర్యం పునాది బట్ గట్టిది.
1: సెలిబసే, ద ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్.
0: దీంతో నీవు సరలేకుండా పోతే ఈ మూడు స్థానములు కూడా కూలిపోతాయి.
1: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్ ఆల్ ది త్రీ ఫ్లోరిడ్ బిల్డింగ్ విల్ కొలాప్స్.
0: కొలాప్స్
1: విల్ కొలాప్స్.
0: నిలువునా కూడిపోతాయి.
1: ఇట్ విల్ కొలాప్స్ టోటల్లీ.
0: కనుక మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రం చేసుకోవాలి.
1: ఫస్ట్ మేక్ ది ఫౌండేషన్.
0: ఈ వయస్సు చాలా గొప్పది.
1: దిస్ ఏజ్
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: ఇట్స్ సేక్రెడ్.
0: గోల్డెన్ ఏజ్.
1: ఇట్స్ గోల్డెన్ ఏజ్.
0: దీనిని మనము ఏదో ఒక తుప్పు పట్టినటువంటి రీతిగా మట్టిది రీతిగా మార్చుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ అలవ్ ఇట్ డస్టెడ్ ఆర్ రస్టెడ్.
0: కనుక పిల్లలు చాలా గుణవంతులుగా ఉంటుండాలి.
1: స్టూడెంట్స్ షుడ్ బి
0: వాళ్ళ చూపుల యందు, వాళ్ళ శ్రవణం యందు, వాళ్ళ మాటల యందు, వాళ్ళ చర్యలు యందు, అన్నిటి యందు కూడా పవిత్రంగా ఉంటుండాలి.
1: Should be pure.
0: కనుకనే మొట్టమొదట భగవత్ ప్రేమను హృదయంలో నింపుకోండి.
1: So fill your hearts with love for God.
0: ఆ దానిని నింపుకున్నప్పుడు నీ హృదయమే ఒక పెద్ద ట్యాంక్.
1: Your heart is a very big tank.
0: ఆ ట్యాంక్ నిండుకు లవ్ అనేటువంటి నీరు నింపుకోవాలి.
1: If the tank, the heart should be filled with
0: love.
1: Full of love.
0: అది నింపుకున్నప్పుడే అన్ని ఇంద్రియముల ద్వారా ఇవి ఇంద్రియాలంతా ట్యాప్స్.
1: All senses are taps.
0: కనుకనే ప్రతి ట్యాప్ లో కూడాను మంచి వాటరే వస్తుంది.
1: సో యూ విల్ డ్రా గుడ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎవరీ ప్యూర్ వాటర్.
0: తీయని వాటరే వస్తుంది.
1: స్వీట్ వాటర్ యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్యాప్.
0: కనుకనే మనం హృదయంలో ఎలాంటివో మనం చేసే చర్యలు అలాంటివిగా ఉంటాయి.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఇన్ ద హార్ట్ సో ఈస్ ది యాక్షన్.
0: కనుక మనం హృదయాన్ని ప్రేమతో నింపుకోండి.
1: సో వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
0: అది ప్రేమతో నింపుకున్నప్పుడు మన చర్యలంతా ప్రేమగానే ఉంటాయి.
1: వెన్ ఇట్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్
0: నిన్న చెప్పాను
1: యాక్షన్స్ విల్ బి గుడ్.
0: ఒక బావి లోపల ఒక రాయి వేసినటువంటి అక్కడ ఒక అల ప్రారంభమవుతుంది.
1: ఇఫ్ ఎ స్టోన్ ఇస్ థ్రోన్ ఇన్ టు ద వెల్ యూ ఫైండ్ ద వేవ్ స్టార్టింగ్.
0: అల ఎంతవరకు పోతుంది, బావి ఎంత ఉందో అంతవరకు ఈ అలలు ప్రవేశిస్తుంది.
1: వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ గో, ఇట్ విల్ కవర్ ద హోల్ ఏరియా ఆఫ్ ద వెల్.
0: అదే విధంగానే నీ మానస సరోవరం అనేటువంటి దాంట్లో ఏ చెడ్డ థాట్స్ ఏ మంచి థాట్స్ అనేటువంటి రాయిని విసిరిపెట్టే అదంతా కూడాను దేహమంతా ప్రాకిపోతుంది.
1: Similarly, if you throw the stones of your thought in the lake of your mind, it will spread all over.
0: Nee kannulanta cheddane chustayi, nee chevulanta cheddane vintayi, nee maatalanta cheddagane vastayi, nee kaallanta chedda place ke veltayi.
1: Naturally, everything will tell upon your senses. Or your eyes will be after bad looks. The legs will take you to wrong spots.
0: Paadam modalukoni tala varaku kudanu, aa paadam astakam varaku kudanu, idhe thoughts e prakipothayi.
1: From top to toe, such thoughts will percolate, spread over.
0: Kanukane hrudayam chaala ప్రధానమైనటువంటిది.
1: సో హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
0: ఈ హార్ట్ లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు.
1: వితౌట్ దిస్ హార్ట్ లైఫ్.
0: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడా ఆర్ట్ను చూస్తున్నారు, హార్ట్ను గమనించడం లేదు.
1: బట్ స్టూడెంట్స్ వాచ్ ది ఆర్ట్ బట్ నాట్ ది హార్ట్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, హార్ట్ ఈజ్ అవుట్ సైడ్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్,
0: అది ప్రాకృతమైనటువంటి హార్ట్ అంతా.
1: హార్ట్ ఈజ్ వరల్డ్లీ,
0: ఇది కేవలము పారమార్థికమైనటువంటిది.
1: హార్ట్ ఈజ్ స్పిరిచువల్,
0: అదంతా ప్రవృత్తి, ఇదంతా నివృత్తి.
1: హార్ట్ ఈజ్ అవుట్ వర్డ్, హార్ట్ ఈజ్ ఇన్ వర్డ్.
0: ఈ నివృత్తి యొక్క తత్వమే పరిపూర్ణమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది.
1: దిస్ ఇన్ వర్డ్ పాత్ సీక్రెట్ అండ్ ప్యూర్.
0: దీనిని వేదాంతం అంతా నిర్గుణం, నిరంజనం, సనాతనం, నితేర్ణం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం వర్ణిస్తూ వచ్చింది.
1: దేర్ఫోర్ దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈస్ ప్యూర్ అండ్ అన్సలీడ్, క్రిస్టల్ క్లియర్, అన్పొల్యూటెడ్ ఎటర్నల్ ట్రూత్.
0: దీనిని హృదయం లోపల సరి అయినటువంటి ఒక చిత్తశుద్ధిగా ఉండాలి.
1: We should keep our hearts pure.
0: Chittasya suddhaye karmaha. Manam chese sarva karmalu kuda chittasuddhiki sambandhinchinavuga cheyali.
1: All our actions we should undertake with purity in our heart.
0: Tiruttundal var undetunte vaadu
1: Tamil Nadu. In Tamil Nadu.
0: Ayan cheppetunte vaadu.
1: He used to say.
0: Chittasuddhi odu unnai pooja seidane chikkirame undarame rama rama ani
1: padivaadu. Your path is sacred and pure.
0: దీనిని వేదాంతమంతా నిర్గుణం, నిరంజనం, సనాతనం, నితేర్ణం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం వర్ణిస్తూ వచ్చింది.
1: Therefore, this inward path is pure and unsullied Christian.

0: విత్ ప్యూరిటీ ఆఫ్ మై హార్ట్.
1: ఇది ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటిది ఈ యొక్క జీవితము.
0: దిస్ లైఫ్ ఐ గాట్ ఇట్ విత్ సో మచ్ ఆఫ్ ట్రబుల్.
1: ఇది సామాన్యంగా మానవత్వం ప్రాప్తించేటువంటిది కాదు.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ ఎనీ
1: జన్మల యొక్క సుకృతమో ఈ మానవత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంటుండాలి.
0: ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైవ్స్.
1: కనుక ఇట్లా దాన్ని నేను తెచ్చుకున్నాను.
0: ఐ బ్రాట్ సచ్ ప్రెషర్.
1: నా చేయి విడిచి తిరిగి జారిపోకూడదు.
0: ఐ డోంట్ డ్రాప్ ఇట్.
1: ఇది ఏ మీరా కూడా చెప్పింది.
0: దిస్ ఇస్ స్టేటెడ్ బై మీరా.
1: కడలి కుళితో

0: பரி கடல் குழ்த்தொழு முத்தடித்தேனே கை நடுவ விடுவாயோ. సముద్రం లోపల నేను ఎంతో మునిగి అట్టడుగునకు పోయి ఈ ముత్యమనేటువంటి దాన్ని తెచ్చుకున్నాను స్వామి.
1: స్వామి, ఐ బ్రాట్ దిస్ పర్ల్ గెటింగ్ ఇన్ టు ద బాటమ్ ద డెప్త్ ఆఫ్ ది ఓషన్.
0: ఇది నా ముత్యమనేటువంటిది జీవితము.
1: దిస్ లైఫ్
0: దీనిని నా చేయి నుంచి తిరిగి జారి ఈ యొక్క సముద్రంలో పడిపోకుండా చూసుకో.
1: ఐ డోంట్ అలౌ ఇట్ టు డ్రాప్ డౌన్.
0: అది పడిపోయినా గతియలే గిరిధారి, ఇంకా నాకు గతే లేదు గిరిధారి.
1: వెన్ వన్స్ దిస్ ప్రెషస్ పర్ల్ ఆఫ్ లైఫ్ ఇస్ డ్రాప్డ్, వెల్ ఐ హావ్ నో అదర్ థింగ్ టు లుక్ అట్.
0: కనుక మనం తెచ్చుకున్నాము ఈ మానవత్వం అనేటువంటి జీవితాన్ని.
1: వి హావ్ బ్రాట్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: ఎన్ని జన్మల ఫలం అనేటువంటి దాన్ని అందించిన ఈ యొక్క జీవితం అనేది దాన్ని కొనుక్కున్నాం.
1: ఇట్ ఈస్ ది మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైఫ్.
0: ఈ మానవత్వాన్ని మనం పెడమార్గం పట్టకుండా చూసుకోవాలి.
1: వి షుడ్ సీ దట్ ఇట్ నెవర్ గో ఇన్ ది రాంగ్.
0: మానవుడిగానే చావాలి.
1: Human being should die as a human. He should not die as an animal.
0: అదియే మనం చేసుకోవచ్చు. మానవుడు దేవుడు కానక్కర్లేదు.
1: Human being need not be divine.
0: మానవుడు మానవుడిగా బ్రతికితే చాలు.
1: It is enough if we lead the life of a human being.
0: ఇదియే మొట్టమొదటి విద్యార్థి నాడు నేర్చుకోవాల్సినటువంటిది.
1: This is the first lesson the students
0: should learn. బయట ప్రపంచమంతా కూడాను అనేక రకములైనటువంటి రీతిగా ప్రవర్తిస్తూ ఉంటుండాలి.
1: In the outer world you find varied tendencies and temperament.
0: కరకు వారి యొక్క మంచి చెడ్డలు మనం ఏమాత్రం విచారించనక్కర్లేదు.
1: Don't be bothered about their
0: మన మంచిని మనం చూసుకోవాలి.
1: Let us foster take care of our goodness.
0: కరకు నీలో ఏ చిన్న తప్పు వచ్చినప్పటికి అది పెద్దదిగా భావించు.
1: Even if there is slightest to the mistake, consider it very big.
0: అంతే కాని పరలో ఉన్నటువంటి చిన్న దోషాన్ని పెద్దదిగా నీవు పెంచుకోవద్దు.
1: But don't exaggerate mistake of others.
0: కనుక మొట్టమొదటి మనలో ఉన్నటువంటి దోషాలను మనం నిర్మూలం గావించుకోవాలి.
1: ఫస్ట్ సీ దట్ యు రిమూవ్ యువర్
0: పెంపొందించుకోవాలి.
1: డెవలప్ యువర్ క్యారెక్టర్.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దాన్ని వికసింపజేసుకునే వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ విల్ బ్లాసమ్ ఇన్ ఫుల్.

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సన్నగనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సన్నగనాథ సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం జై శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ శివశరవణ భవ సుబ్రహ్మణ్యం గురుశరవణ భవ సుబ్రహ్మణ్యం ఓం శివశరవణ భవ సుబ్రహ్మణ్యం గురుశరవణ భవ సుబ్రహ్మణ్యం జై శివశరవణ భవ సుబ్రహ్మణ్యం గురుశరవణ భవ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర

రేడియో సాయి నౌ బ్రింగ్స్ యు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ద 21st of November 1980 అడ్రెసింగ్ ద సాయి ఆర్గనైజేషన్.

0: బుర్రు మనుచు జీవుండను పిట్ట బొట్ట బొమ్మను విడిపోగా బర్రున నీడిగిన కర్ర బొమ్మ ఇది సర్రన బయటికి లాగెదరే అన్నట. ఈ యొక్క జీవత్వం అనేటువంటి యొక్క హంసతత్వం అనేటువంటి యొక్క ఈ పచ్చి ఈ దేహము నుండి విడిపోయిన తక్షణమే దీనిని కాలు బట్టి బయటికి లాగివేస్తారు.
1: ఇఫ్ ది బర్డ్ ఆఫ్ లైఫ్ ది బర్డ్ ఆఫ్ జీవ రన్స్ అవే లీవ్స్ దిస్ బాడీ అండ్ గోస్ అవుట్ ఇమీడియట్లీ దిస్ బాడీ బికమ్స్ ఎ స్టిక్ అండ్ ఇస్ సింప్లీ పుల్డ్ అవుట్ అండ్ థ్రోన్ అవే.
0: తాను ఎంతో ప్రేమతో కట్టుకున్నటువంటి భవనం నందు కూడా తనను పండబెట్టారు. ముఖ్యమైనటువంటి దేహమును ఆధారం చేసుకుని కేవలం దేహమే నేననేటువంటి విర్రవీగేటువంటి యొక్క వెరితలకు ఎవరు కూడా జవాబు చెప్పండి. మీరు దేహము కాదు, మీరు మనసు కాదు,
1: యూఆర్ నాట్ ది మైండ్,
0: మీరు బుద్ధి కాదు,
1: యూఆర్ నాట్
0: మీరు చిత్తము కాదు. ఆ దైవత్వం అనేటువంటిది మీలో అణగమణిగి ఉన్నటువంటి దాన్ని ఆవిర్భవింప చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు బ్లాసమ్ ది డివినిటీ దట్ ఇస్ ఇన్ యూ.
0: ప్రయత్నం ద్వారా ఎంతైనా మనం సాధించక వీలవుతుంది.
1: బై ఎన్ ఎఫర్ట్ యూ కెన్ డూ ఎనీథింగ్.
0: కనుకనే సాధనమున పలు సమకూరు ధరలో ఉన్నది.
1: దట్ ఇస్ వై ఇట్ హస్ బీన్ సెడ్ by effort you can get and acquire anything that you want.
0: Yegaradaniki prayatnam chesthe enta dooramaina kuda nu pothundi pachi.
1: The bird if it makes an attempt to fly it can go any distance.
0: Ishtam lekapothe inchaina munduku sagadu.
1: If it does not want to do it it cannot move even an inch.
0: Kanukani ee manavattam aneetundi danni konni prayatnamula dwara manam sadinchi పరమాత్మ తత్వాన్ని మనము గుర్తించుకోవటానికి తగిన కృషి జరపాలి.
1: సో త్రూ ఎఫర్ట్ అండ్ త్రూ సాధన బై మేకింగ్ ఎన్ అటెంప్ట్ రికగ్నైజ్ డివినిటీ ఇన్ దిస్ హ్యూమన్ నేచర్
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మానవుని ఎందున్నటువంటి ఈ జగత్తునందున్నటువంటి ఈశ్వరత్వాన్ని కొంతవరకు తెలుసుకునే నిమిత్తమై ఇట్టి సమావేశములు ఇట్టి సనాతన ధర్మములు పవిత్రమైనటువంటి యొక్క మార్గములను మనం అవలంబించుకునే నిమిత్తమై ప్రాచీనులు అనేక విధమైనటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
1: In order to recognize this sacred aspect of Ishvara, our ancients have designed many methods like these congregations and like Sanatana Dharma. Several paths have been given to us by our ancients.
0: ee Sanatana Dharma anetundi kevalamu manavuni tho paatune thanu needaga jantapachiga thanu aavirbhavistu vachindi.
1: This Sanatana Dharma has always been coming with us from time immemorial as the shadow accompanies every object.
0: Sarvajana sammatamainatundi Sanatana matamu.
1: The Sanatana religion is something which is acceptable to all
0: humans. Manavatvanni vikasimpajeseetundi Sanatana dharmamu.
1: Sanatana dharma is one which blossoms the human qualities.
0: Manavatvanga nirupinchinatundi Sanatana dharmamu.
1: Sanatana dharma is something which has established the human quality.
0: Kanukani ee Sanatana dharmamunu sarvulu kuda nu aacharinchi sarveshwaranu kaaniki paathulu kavalani uddeshamtho tane ee samaveshanni manamu cherukunnam.
1: With the intention that all people should accept this Sanatana dharma and all people should be promoted in their desire, this congregation has
0: been. Aithe nenu manavudanu aneetunti bhavam undinanta varaku kudanu ee manavatvaniki sambandhinchinatundi yokka nibandhanalu shasanamulu manam kontha varaku aacharinchakatam. నేను మానవుడను మానవుడను అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకు కూడాను దైవాన్ని మానవ రూపమునందే చూడాలి.
1: సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ ది ఇల్యూషన్ దట్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ కెన్ సీ గాడ్ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: మరొక రూపంలో దైవత్వాన్ని దర్శించడానికి వీలు కానే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అట్ ఆల్ ఫర్ యూ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ ది లార్డ్.
0: కారణం ఏమనగా నీలో మానవత్వం అనేటువంటిది నీలో ఆవిర్భవిస్తుండాలి.
1: The reason for that is it is the human form and the human nature that
0: ye naadu nee hrudayamulandu nenu manavudanu kaadu aneetundi bhavamu ninnu vadali povuno aanaade daivattam aneetundi saakshatkaristundi.
1: That day when you can get rid of this illusion that you are only a human being,
0: anta varaku nee enni grandhamulu chadivinappatikini kevalam telivi tetana penchukonavachune kaani daivattam aneetundi neelo ye maatram kudanu aavirbhavinchadu.
1: Till then, however many texts you may read, you can only promote your intelligence and knowledge, but you cannot
0: have the vision. Anekamandi grandhamulu chadutu untuntaru.
1: Many people keep on reading texts.
0: ఈ గ్రంథముల ద్వారా తెలివితేటలు ఎంతైనా కూడా పెంచుకోవచ్చును.
1: త్రూ దీస్ టెక్స్ట్ యూ కెన్ ప్రమోట్ యువర్ ఇంటెలిజెన్స్.
0: కానీ ఆధ్యాత్మికమైనటువంటిది వానిలో ఏమాత్రం అణుమాత్రమైన కూడాను ఆ అభివృద్ధి కాదు.
1: బట్ ఇన్ దెమ్ స్పిరిచువాలిటీ విల్ నాట్ గ్రో ఈవెన్ టు ఎ స్మాల్ ఎక్స్టెంట్.
0: గ్రంథములను చదివిన తరువాత మనలో కొంత ఆచరణ కూడాను అత్యవసరంగా మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: After reading the texts, we should recognize that we have to practice what we have read in the text.
0: Kancha soshana galiginchetundi upanyasamule manam aadharamga teesukoni aashisthunname kaani anusthanam aneetundi pakkaku nettutunnam.
1: We are only giving attention to people who give lectures using their throat, but practice is being kept aside by us.
0: Anusthanam athyavasaram.
1: ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్.
0: నీవు దానికి తగినటువంటి యొక్క సాధనలు చేయక ఎన్ని గ్రంథములు చదివితే ఏమి, ఎన్ని విధమైనటువంటి యాత్రలు చేస్తే ఏమి, ఎంత గొప్పవారిని నీవు దర్శిస్తే కూడాను ఏ విధమైనటువంటి ఫలితము లభించదు.
1: Without putting into practice what you get from the text, it is no use reading texts, it's no use making pilgrimages.
0: Manasika parinamam jaragali,
1: transformation of the mind should happen.
0: Yenadu manasika parinamam jaruguno aanade aadhyatmika parinamam kodanu labhistundi.
1: When the transformation of the mind takes place, that day your spiritual aspect will change.
0: Kanuka manamu ilanti satyanni kontha varaku gurtinchukoni ఈ సాధనలు కూడా నువ్వు కలుపుతూ సమావేశాలు నిర్ణయించే యొక్క విషయాలను చూచా హట్టుకోవడానికి ప్రయత్నించాలి.
1: పెర్ఫార్మింగ్ సచ్ సాధన, రికగ్నైజింగ్, యు మస్ట్ ట్రై మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఫర్గెట్ ది డెసిషన్స్ దట్ హావ్ బీన్ మేడ్ ఇన్ ది కాంగ్రిగేషన్స్.
0: సత్యసాయి సంస్థలకు కొన్ని విధమైనటువంటి యొక్క నిబంధనలు అనగా శాసనములను ఈనాడు మనము నిర్ణయించుకున్నాం.
1: Today we have decided to accept certain regulations and controls for the Satya Sai organization.
0: ee yokka shasanamulu ee nibandhanalu endukosamu aadhyatmika margane kudanu konni aapu nibandhanalu avasarama ani kontha mandi ohinchu untaru.
1: Some people ask a question, for the spiritual path also are regulations and controls necessary?
0: deeniki chinna udaharana,
2: kevalam neeru posi posinchinta matramna mokka abhivruddhiki raadu.
1: The plant would not grow just by watering it.
0: daniki ఇతర మృగముల ద్వారా కొంత అవాంతరములు జరగకుండా దానికి కొంత కంచె కట్టి కాపాడుకోవాలి.
1: We will also have to give it a fence so that it is not damaged by external sources.
0: ఆ మొక్క వృక్షమైన తర్వాత మనకు కంచె అక్కర్లేదు.
1: When that grows into a tree, we do not have to have a fence.
0: అదే విధముగానే మనలోనున్నటువంటి ఆధ్యాత్మిక మొక్క అనేటువంటి దాన్ని మనం నాటుకున్నాం.
1: In the same manner, we have planted the spiritual plant as a small plant.
0: దీనికి ఈ ప్రపంచమందు అనేక రకమైనటువంటి అవాంతరములు దీన్ని చేపడానికి ప్రయత్నం చేస్తుంటాయి.
1: In this world, there are so many things which are dangerous to the survival.
0: దీనిని కాపాడుకునే నిమిత్తమై కొన్ని నిబంధనలు అనేటువంటి కంచె మనం కట్టుకోవాలి.
1: In order to protect this plant of spirituality, we have to have some kind of regulations.
0: ఇది పూర్తి పెరిగి పెద్దయి ఫలించినటువంటి సమయంలో మనకి ఈ నిబంధనలు అక్కర్లేదు.
1: When this grows into adulthood and becomes big, then the fence.
0: అప్పటికి నీవు సర్వసంగ పరిత్యాగి కావచ్చు.
1: By that time you can give up everything.
0: కానీ సర్వసంగ పరిత్యాగి కాక పూర్వము ఈ విధమైనటువంటి యొక్క నిబంధనలు నీవు ఆచరించకుండా ఉండినా నీకు ఏమాత్రం కూడా దీని అభివృద్ధి చెందదు.
1: But if you have not grown to that stage, if you do not accept regulations as a fence, you will not have the fruit.
0: ఇక్కడ మనము brothers and sisters అని భావిస్తున్నాము.
1: Here we are expressing the feeling brothers and sisters.
0: మన సత్యసాయి సంస్థలయందు brotherhood of man, fatherhood of God అని ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధనలు ఒక విశ్వాసంతో మనం జరుపుతూ వస్తున్నాం.
1: We are conducting our Satya Sai organizations with a distinctive feature, namely brotherhood of man and fatherhood of God.
0: కనుక అమెరికాలో ఉండినా కానీ అతను నీ బ్రదరే, జర్మనీలో ఉండినా నీకు బ్రదరే, జపాన్ లో ఉండినా నీకు బ్రదరే, రష్యాలో ఉండినా నీకు బ్రదరే.
1: సో వెదర్ వన్ ఇస్ ఇన్ అమెరికా ఆర్ జర్మనీ ఆర్ జపాన్ ఆర్ రష్యా, హీ ఈజ్ యువర్ బ్రదర్.
0: కానీ ఈ బ్రదర్స్ బ్రదర్స్ అనేటువంటి దాంట్ లోపల అమెరికాకు ఒక రూల్స్, జపాన్ కు ఒక రూల్స్, రష్యాకు ఒక రూల్స్ అనేటువంటి దాన్ని మనం పెట్టుకోకూడదు.
1: సో in this aspect of being brotherhood of man, those who are in America, Germany or Russia, they should not have separate brothers.
0: ee sai ka santati ainatundi ee brothers andar kodanu oke margane avalambinchali.
1: Thus this entire family, the children of Sai, who are all brothers, should adopt one path.
0: Kontha mandi paschatyulu mem aada maga rendu kalisi mem bhajana chestuntamu, ప్రత్యేకంగా ఆడవారు వేరు మగవారు వేరు ఉండడానికి వీలు కాదు, ఇది మా సాంప్రదాయము, మా మొదల నుంచి వచ్చినటువంటి కల్చర్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ కల్చర్ ను మార్చుకోవాలి. అది మార్చినప్పుడే నీవు భక్తులు అవుతావు, కానీ నా కల్చర్ నా కల్చరే అని నీవు పోతుంటుంటే నీవు ఏనాటికి నీవు భక్తులు కావు.
1: సమ్ వెస్టర్నర్స్ ఆర్గ్యూ దట్ మెన్ అండ్ విమెన్ షుడ్ సిట్ టుగెదర్ అండ్ పెర్ఫార్మ్ ది భజన్ అండ్ దే సే దట్ ఈస్ అవర్ ట్రెడిషన్, దట్ ఈస్ అవర్ కల్చర్. But the fact is, so long as you talk up of your culture and stick to it and do not change, you do not become a devotee.
0: Ikkada konni mana paata paddhatulu unnai, ippudu nu bharatiyulu kani videshiyulu kani konni anavasaramainatundi paddhatulu manam tejinchali.
1: Here some of the old customs which are useless and which have no meaning, we have to give them up.
0: Idi aadhyatmika margam.
1: దిస్ ఈస్ ద స్పిరిచువల్ పాత్.
0: చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడమని మహావీరుడైనటువంటి సూర్యుడైనటువంటి అర్జునుడే ఈ మనసును నేను అరికట్టుకోలేను అంటున్నాడు.
1: ది గ్రేట్ హీరో అర్జున టోల్డ్ కృష్ణ, ఐఎమ్ అనేబుల్ టు కంట్రోల్ మై మైండ్.
0: కనుక ఈ మనస్సు ఒక పిచ్చికోతి వంటిది.
1: యువర్ మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: ఈ కోతిని మనం అరికట్టుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిబంధనలు మనం కఠినమైనట్టుగా మనం సాధించాలి.
1: టు కంట్రోల్ దిస్ మ్యాడ్ మంకీ వి విల్ హావ్ టు యాక్సెప్ట్ సమ్
0: హార్డ్. అంతే కాకుండా సమితికి కానీ స్టడీ సర్కిల్ కానీ సేవాదళములకు కానీ ఏమాత్రం ఒకదానికోటి సంబంధ బాంధవ్యం లేకుండా ఎవరికి వారు మేము జరుపుకుంటూ పోవాలని కొంతమంది ఆశిస్తుంటారు.
1: Not only this, some people want to have the samiti, the sevadal or the study circle as if they are independent of each other and no connection between them.
0: Idi sariyinaatundidi kaadu.
1: This is not the right thing.
0: Annintiki ee sannistha sambandham aneetundidi aa link untundali.
1: There must be a close link between all these components.
0: Chinna udaharanam.
1: There is a small example.
0: Idi seva samiti.
1: This finger is the seva samiti.
0: Idi mahila vibhagam.
1: The next finger is the mahila vibhag.
0: Idi seva dalamu.
1: The middle finger is the seva.
0: Idi bala vikasham.
1: This finger is the bala vikasham.
0: Idi bhajana mandali.
1: The last one is the bhajana mandali.
0: Ee aidu okadani kodi teggottesthe em kundadi ikkada.
1: If these five are chopped off and made independent, what remains?
0: ఈ ఐదు కలిసి పనిచేసినప్పుడే ఒక కార్యాన్ని మనం సాధించగలం.
1: ఇట్స్ ఓన్లీ వెన్ ఆల్ దీస్ ఫైవ్ వర్క్ టుగెదర్ కెన్ వి అచీవ్ ఎ టాస్క్.
0: కనుక ఇక్కడ అన్నింటికి కూడాను మన సమస్యలకంతా కూడాను ఈ దేనికి అది ప్రత్యేకమైనటువంటిదిగా విభజించడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
1: హియర్ ఇన్ ఆల్ అవర్ ఆర్గనైజేషన్స్ టు థింక్ దట్ ఈచ్ కంపోనెంట్ కెన్ బి ఇండివిజువల్ అండ్ ఇండిపెండెంట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఇవన్నీ కూడా ఒక సముద్రంలో చేరినటువంటి నదుల వంటివిగా ఉంటుండాలి.
1: దే షుడ్ బి లైక్ ది మెనీ రివర్స్ విచ్ గో ఆన్ జాయింట్.
0: సముద్రంలో చేరక పూర్వము వేరు వేరు రూపనామములు ధరించి ఉంటుంటాది నదు.
1: The rivers have different forms and names before they merge into the ocean.
0: Tana ruchi kudanu pratyekanga untadi.
1: The taste of the river is also different.
0: Kani samudramlo kudina tachchadame roopa nama ruchulanu kudanu kolpoyi samudram yokka roopa nama ruchine anubhavistuntadi.
1: But once they merge into the river, they lose the distinctive name and form and they get the taste of the ocean itself.
0: Kanuka sarva deshiyulu kudanu saayi yokka aashayam lopala ekamai povali.
1: So all citizens of different countries in the matter of the డివైన్ సాయి దే షుడ్ బికమ్ వన్.
0: ఇక్కడ మరికొన్ని సందేహాలంతా కూడా కొంతమందికి కలత పెడుతూ ఉంటారు.
1: హియర్ సమ్ పీపుల్ ఆర్ బీయింగ్ ట్రబుల్డ్ బై సమ్ డౌట్స్.
0: ఇంటర్నేషనల్ అనేటువంటి దీంట్ లోపల మనము యావత్ ప్రపంచం యొక్క సత్యసాయి సంస్థల యొక్క కార్యకర్తల యొక్క భావాలను కొంతమంది చక్కగా అర్థం చేసుకోవటం లేదు.
1: హియర్ in the international aspect of the organizations, some of the office bearers are not understanding the essentials.
0: World Council anetunti vaari yokka sambandha bandhavyanni kodanu vaaru chakkaga gurtinchatam ledu.
1: They are also not recognizing the type of connection with the World Council they should have.
0: Konni konni deshamulaku pratyekinchinatunti okka pratinidhini manam neeminchukovalani prayatnam chestunnam.
1: We are making an attempt to have some individual person who will be the leader.
0: Ee pratinidhini ye reethiga neeminchali?
1: How do we determine and
0: evaru neeminchali?
1: Who is to establish the leadership?
0: దీనికి మరికొంతమంది కూడా కొన్ని ఆపోహలు ఉంటున్నాయి.
1: Some others too have got
0: this. అక్కడ ఉన్నటువంటి భక్తుల లోపల వారి యొక్క ఆశయాలను ఆధారం చేసుకుని భక్తుల యొక్క ఇచ్ఛ ప్రకారమే అక్కడ సెలెక్షన్ కావాలి అంటారు.
1: Some people think that depending on the views and notions of each one of the devotees, they should form who the leader is.
0: ఈ విధమైనటువంటి యొక్క కల్తలు ప్రారంభమైతే ఇది క్రమక్రమేణ ఒక పాలిటిక్స్ అంటారు చూడండి. అక్కడ కొన్ని కొన్ని రకమైనటువంటి ఎలక్షన్ గా తయారవుతుంది.
1: If these methods are adopted, there it will become something like an election in politics.
0: ఈ ఎలక్షన్ లోపల ప్రేమలు పూర్తి కొడును చచ్చిపోతాయి.
1: In such an election, all aspects of love completely disappear.
0: మన ప్రేమను కొడును మనము దుర్వినియోగం చేసుకుంటాం.
1: We will be misusing our love.
0: నిజముగా మనము ప్రేమను పెంచుకోవాలంటే ఎలక్షన్ లో మనం దిగ్గూడదు, సెలక్షన్ లో ఉండాలి.
1: Truly, if we want to promote love between brothers of Sai family, we should not enter election.
0: Ah, selection central test ద్వారా పోవాలి.
1: We should accept selection and not election.
0: ఎవరికెవరు వారికి వారు పోటాడుకొని వారికి వారి కలహములు పెంచుకొని విభాగముల చేత అనేక రకమైనటువంటి విషయాన్ని తర్కించుకోవటానికి ప్రయత్నించకూడదు.
1: They should not make an attempt to divide and discuss things in their own way.
0: ప్రేమ స్వరూపులారా, నిజముగా సత్యసాయి సంస్థలు ఎందు ఎట్టి పవిత్రమైన భావాలు ఉంటున్నాయనేటువంటిది లోకం కూడా నువ్వు గుర్తిస్తూనే ఉంటుండాలి.
1: ప్రేమ స్వరూపస్ ది వరల్డ్ ఇస్ ఆల్సో రికగ్నైజింగ్ ది క్వాలిటీ ఆఫ్ ది ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ది సేక్రెడ్ ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది మైండ్.
0: బియ్యంలో చిట్టెడు మెతుకలు చిక్కకుండా ఉండవు.
1: If we have several bags of rice, it is quite possible always to find a few good grains.
0: సర్వ సామాన్యమైనటువంటి సంసారములు కనుక కేవలం మానవ మాత్రులుగా ఉండటం చేత ఏదో కొంతమంది తప్పులు చేస్తూ ఉండవచ్చును.
1: సిన్స్ we are all ordinary human beings, some in the large number will be making some
0: mistakes. అంత మాత్రం చేత సమస్తలకు ఏ మాత్రం కూడా నువ్వు దెబ్బ తగలదు.
1: Because of this situation, this organization as such is not going to
0: నిజంగా సత్యసాయి సంస్థలు చేస్తున్నటువంటి త్యాగము వర్ణనాతీతం.
1: Truly, the sacrifice being made by the Satya Sai organizations is beyond.
0: ఈ అన్నింటికి కూడా మీ ప్రేమనే మూల కారణము.
1: For all these things, it is your love.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: There is one small example.
0: సహనా భవతు సహనో భవంతు అని అనేక విధములుగా కూడా వేదం ఉచ్చరిస్తూ ఉంటుండాలి. కానీ ఆ సహనం అనేటువంటిది పూర్వం నుంచి కూడాను పేర్లతో మాత్రమే తీరిపోతుండాలి. కానీ ఈ సహనాన్ని ఈనాడు సత్య సాయి సంస్థలు ప్రత్యక్షంగా నిరూపిస్తూ ఉన్నారు.
1: From time immemorial, the Vedas have been talking about patience and forbearance. That was only talking. But today, the members of the Satya Sai organizations are showing what true forbearance and patience can be.
0: ఈ సహనము ప్రేమ ద్వారానే లభిస్తుంది, కానీ ఇంకా అన్య మార్గంలో లభించేది ఉంటుంది కాదు.
1: This kind of forbearance and patience can come only through love, not through any other.
0: చిన్న ఉదాహరణమే చూడండి.
1: Look at a small example.
0: ఎంతమంది శ్రీమంతులు వచ్చి చేరారు.
1: There are so many wealthy people who have come.
0: ఎంత మంది సుఖపురుషులు సుఖస్త్రీలు వచ్చి చేరారు.
1: There are so many people who have enjoyed comfort.
0: ఒక క్షణమైన నడుమొంచి పని చేసేటువంటి వారు కాకుండా ఉండినటువంటి వారు కూడా వచ్చారు.
1: Many who have never done even an iota of work by bending have come here.
0: ఒక్కొక్కరికి ప్రత్యేకంగా 20x20 బెడ్రూమ్స్ ఉండినప్పటికీ వారికి అది ఇరుగ్గానే ఉంటుంటది.
1: Such of them, even though they had a bedroom of 20x20 solely for themselves, they would have.
0: అలాంటి సుఖపురుషులు అలాంటి శ్రీమంతులు అలాంటి ధనవంతులు అలాంటి ఐశ్వర్యవంతులు కూడాను ఈ ప్రశాంతినంలో ఎన్ని విధములైనటువంటి సహనంతో జీవిస్తున్నారో యోచన చేసుకోండి.
1: Just think, such wealthy persons, such people who were used to such comfort, how much patience and they're putting.
0: ఏ అనుకూలమును కూడాను ఆశించట్లేదు.
1: They are not wanting to have any kind of.
0: ఏ సుఖాన్ని కూడాను వారు వాంచించటం లేదు.
1: They are not wanting to have any.
0: ఎక్కడ చిక్కితే అక్కడ వారు ఇంత కష్టములైన కూడాను భరించుకొని స్వామి ప్రేమ నిమిత్తమై కాచుకొని ఉంటున్నారు.
1: They are willing to put up with any inconvenience for the sake of having Swami's love.
0: ee sahanam anekunti mari ye samastha endukani ye yokka samaveshamlu endukani labhinchedu.
1: This kind of patience cannot be seen in any other organization or any other congregation.
0: Ante kaadu inka aneka samasthalu endu chinna pillalu modalukoni vruddulainatunti yokka vyaktulu varaku kudanu enni rakamainatunti sevalo chestunnaru.
1: Not only this, in several of our organizations, starting from young boys until old people,
0: స్వార్థరహితమైనటువంటి సేవ ఒక్క సత్య సాయి సంస్థ యందు మాత్రమే ఉంటుందని.
1: Selfless service can be seen only in the Satya Sai organizations.
0: భారతదేశమునందు కొన్ని నెలలకు పూర్వము పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలలో గొప్ప లక్షలాది ప్రజలు చేరేటువంటి పుష్కరాలని జరిగినాయి.
1: In this country, a few months ago, many people joined in the West Godavari and East Godavari districts for a function.
0: Krishna jillalo kudanu Krishna pushkaralu kudanu undamanane jariginayi.
1: In the Krishna district as well, ceremonies relating to the Krishna river were performed.
0: Purushulu andulo chesinatvanti sevalu chuchinatvanti kannulike artham avutundi kani maatadeetundi murkulike ematram kudanu artham kaadu.
1: The service rendered by the men and women in these ceremonies can be understood only by the eyes which have seen them, but not for people who talk from a distance.
0: Akkada undinatvanti yokka aa ashuddhamunu enni vidhamulaga kudanu sahinchukoni varu poorchi parishuddham chesi pavitramainatvanti ritiga enta sevalu chesaru anetvanti kudanu okka deeniki daivame sakshi kani anulu sakshi kadu.
1: The dirt and the dust which they cleaned up and the selfless service which they gave could be understood, and the witness was only God. Others cannot understand.
0: Swami yokka puttina pandaga vastundani kondanta aashito kaachukunnatvanti yokka aneka samasthala varu swami yokka sevakulu yokka sevane maaku swami seva ani bhavinchukoni dharmavaramunandu inka guntakallunandu inka konni karnulunandu ఇంకా ఇక్కడ బాగేపల్లి యందు అనేక విధములుగా కూడా కాచుకొని ఎన్ని విధములైన సేవలు చేస్తున్నారు వచ్చి పోయేటువంటి ప్రయాణికులు.
1: Many members of the organizations regarding that service to the devotees of Swami is service to Swami, and that Swami's birthday is coming very close. Such people at Dharmavaram and at Anantapur and various places, they have been doing service to the devotees in the feeling.
0: Manava seve madhava sevani రాజకీయాల్లో కావాలి కేవలం ఉచ్చరిస్తుంటారే కానీ సత్యసాయి సంస్థలేదు, ఇది ప్రత్యక్ష స్వరూపాన్ని ధరిస్తున్నది.
1: That service to man is service to God is only being uttered in political organizations, but in the Satya Sai organizations service to man is service to God.
0: ప్రేమ స్వరూపులారా, ఎవరు వర్ణించినా లేక తిరస్కరించినా పొగడినా తెగడినా పొంగకు కుంగకు నీవు నిజమైనటువంటి భావము చేత నీ సేవలు ఎందు నీవు పాల్గొని నీ జన్మను నీవు సార్థకం గావించుకొని నీ దైవత్వాన్ని నీవు అనుభవించుటకై మీరు ప్రతిజ్ఞ పట్టాలి.
1: వెదర్ యూ గెట్ ప్రైజ్ ఆర్ బ్లేమ్ విదౌట్ సింకింగ్ ఆర్ విదౌట్ బీయింగ్ ఇలేటెడ్ యూ మస్ట్ రిగార్డ్ యువర్ సర్వీస్ యాజ్ యువర్ డ్యూటీ అండ్ యూ మస్ట్ ఫ్రక్టిఫై యువర్ లైఫ్ బై సర్వీస్.
0: ముఖ్యముగా ఈ సమావేశంలో నిర్ణయించినటువంటి యొక్క నిర్ణయాలు కేవలము కాగితాల్లో చేర్చినంత మాత్రం ఉన్న ప్రయోజనం లేదు.
1: There is no use putting the decisions which we have reached in this conference only on paper.
0: Karma swaroopani dharinchali.
1: They should be given a form of practice.
0: Prati okkaru kodanu anubhuti lopala manam ee yokka aashayalanu nirupistu raavali.
1: Everyone should establish these decisions in practice.
0: Kontaru konni konni samayamunandu mana nibandhanalu ullanginchi pothuntaru.
1: Some people on some occasions they transgress.
0: Leka mana yokka aashayalu kani మన యొక్క కార్యక్రమాలు కానీ సక్రమంగా జరపలేని వారు ఉంటుంటారు.
1: ఆల్సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అనేబుల్ టు టేక్ ది ప్రోగ్రెస్ అకార్డింగ్ టు అవర్ ఐడియల్స్ అండ్ అవర్ డెసిషన్స్.
0: కొంతమంది మనం అధ్యక్షులుగా ఉంటుండి కూడాను సమావేశాల్లో పాల్గొనలేకపోతుంటారు.
1: సమ్ అదర్స్ హోల్డింగ్ ది పొజిషన్ ఆఫ్ ఎన్ ఆఫీస్ బేరర్ ఆర్ ప్రెసిడెంట్ ఆర్ అనేబుల్ టు టేక్ పార్ట్ ఇన్ ది ప్రోగ్రామ్.
0: ఇలాంటి వారు ఉండటం చేత మిగిలినటువంటి వారికి కూడా కొంత నిరుత్సాహం కూడా జరుగుతూ ఉంటుంది.
1: బికాస్ దేర్ ఆర్ సచ్ పీపుల్ అదర్స్ ఆల్సో గెట్ డిసప్పాయింటెడ్ సమ్ టైమ్స్.
0: మనము ధనంతో కానీ లేక అధికారంతో కానీ పదవులతో కానీ మనకు అవసరం లేదు.
1: వీ హావ్ నో కనెక్షన్ విత్ వెల్త్ అథారిటీ ఆర్ పొజిషన్.
0: ప్రేమతో మనకు పని ఉంటుండాలి.
1: అవర్ వర్క్ ఇస్ విత్ లవ్.
0: ప్రేమ చేతనే మనం సర్వులు కూడాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి.
1: It is with love that all of us should participate in these programs.
0: ఈ ప్రేమకు మించినటువంటి బలము ప్రేమకు మించినటువంటి ధనము ప్రేమకు మించినటువంటి పదవి మరొకటి లేదు.
1: There is no strength stronger than the strength of prema. There is no wealth higher than the wealth of prema.
0: దివ్యాత్మ స్వరూపులారా, ముఖ్యంగా సత్యసాయి సంస్థలలో చేరినటువంటి సభ్యులందరూ కూడాను నిరహంకారులై జీవించాలి.
1: Divyatma Swarupas, importantly, all those who join the Satya Sai organizations should live an humble life without ego.
0: Nenu state president nanu kani leka district president nanu kani samiti adhyakshudu nanu kani ee matram kuda nu garvanni akkada pradarshinchakoddu.
1: One should not exhibit pride that he is the president of the state or that he is the president of the district.
0: Ee ahankaram undinanta varaku kuda nu ee adhikari kane kaadu kanuka ilanti ahankaram undinatundi varini ee adhikaram nunchi tappinchadam manchidi.
1: Such of those who have such pride should be removed from their position of authority.
0: Neevu kevalam sevakudiga neevu tayar kavali kani nayakudiga neevu tayar kaakudadu.
1: You should make yourself into a servant and not a leader.
0: Kinkarudainatunti vaade shankaruduga maaragaladu.
1: It's only one who is a kinkara can transform.
0: Sarika mottamota manalo undinatunti ahankaraanni kramakramina tagginchukovataniki prayatnam cheyali.
1: Gradually the first thing to do is to remove the ego that is present in us.
0: Inka rendavadi asuya.
1: The second one is jealousy.
0: ఒకరి మంచిని చూచి లేక ఒకరి పేరు ప్రతిష్టలను చూచి మరొకరు కళ్ళు ఎర్రగ చేసుకుంటుంటారు.
1: Looking at the good of another person or looking at the reputation which another person gets, people feel jealous.
0: ఈ అసూయ చెడ్డ రోగం.
1: This jealousy is a great disease.
0: ఈ రోగం వల్లనే మానవత్వాన్ని తాను కోల్పోతుంటాడు.
1: One loses his human qualities by this disease.
0: దివ్యమైన మానవత్వాన్ని దానవత్వంగా మార్చుకుంటాడు.
1: The divine and sacred human nature is changed by him into a demonic nature.
0: Kanuka ee asuya aneetvanti oka rakshasini manalo praveshinchu cheyakunda chuchukovali.
1: We should not allow this demon of jealousy to enter us.
0: Inga aadambaram.
1: Now comes the exhibitionism.
0: Varedo chakkaraga chakra pongala chesi pettaru bhajanaku nenu ipodu laddu cheyali ani aadambaranga pokoddu.
1: This exhibitionism consists in feeling that one bhajan mandali has made laddus today and I should make an equal sweet.
0: Inka kontha mandi edo maroka vyakti oka goppa aadambaranga chesinte antakante inka goppa aadambaranga cheyalani dhanamunu vyayam chestuntadu.
1: In another instance, one feels that an individual has spent so much money for this purpose and I should spend more.
0: మన సంస్థలలో ధనమును వ్యయం చేసేటువంటి ఆడంబరాలకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: In our organizations, the exhibitionism which involves expenditure of money should not find a place.
0: Misuse of money is evil అన్నాడు.
1: Misuse of money is evil.
0: ధనము లక్ష్మి స్వరూపం అన్నారు.
1: Wealth is the form of Lakshmi.
0: దానిని కూడా మనం దుర్వినియోగం చేస్తే మన లక్ష్యాన్ని దుర్వినియోగం చేసినట్టు వారు మాత్రం.
1: ఇఫ్ వి మిస్యూజ్ లక్ష్మి ఇట్ మీన్స్ వీఆర్ మిస్యూజింగ్ అవర్ గోల్.
0: అవసరమైనటువంటి ఒక సమయం వచ్చినప్పుడు తప్పక నీవెంతైనా కూడా నీ జీవితాన్ని దారబోసి రక్షించు.
1: When there is a need, you can spend any amount.
0: అనవసరమైనటువంటి విషయాల్లో పేరు ప్రతిష్టల నిమిత్తమై ధనాన్ని మాత్రం వ్యయం చేయకూడదు.
1: When there is no need, just for the sake of getting your name and reputation, you should not spend money.
0: కనుక ఒక చిన్న మరొక విషయము.
1: There is one other instance.
0: చిన్న చిన్న విషయాలకు కూడాను చిన్న చిన్న కార్యక్రమాలకు కూడాను డబ్బును వసూలు చేస్తుంటారు.
1: ఫర్ స్మాల్ థింగ్స్ అండ్ స్మాల్ ప్రోగ్రామ్స్ సమ్ టైమ్స్ మనీ ఇస్ కలెక్టెడ్.
0: ఎంతమందో శ్రీమంతులు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ వెల్తీ పీపుల్.
0: ఎంతమందో శక్తి సామర్థ్యం కలిగారు.
1: దేర్ మెనీ ఏబుల్ పీపుల్.
0: ఒకరిద్దరు చేసుకుంటే కూడాను చేర్చుకుంటే కూడాను ఎంతైనా కూడా పని చేయవచ్చు.
1: ఇఫ్ ఈవెన్ ఇఫ్ వన్ ఆర్ టూ సచ్ పీపుల్ కమ్ టుగెదర్ ఎనీ అమౌంట్ ఆఫ్ వర్క్ కెన్ బి డన్.
0: అనవసరంగా కూడా ఇంటింటికి పోయి బిచ్చమెత్తేటువంటి యొక్క ఈ పనిలో మనం సంస్థలు ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
1: అవర్ ఆర్గనైజేషన్ షుడ్ నాట్ అన్నెసెసరీ గో ఫ్రమ్ హోమ్ టు హోమ్ ఆస్కింగ్ ఫర్ స్మాల్
0: అమౌంట్. ఉదాహరణ మీకు చూడండి.
1: లుక్ ఎట్ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్.
0: బ్రహ్మాండమైనటువంటి యొక్క సమావేశం జరుగుతున్నాయి పుట్టపర్తిలో.
1: కాంగ్రిగేషన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్
0: ప్రపంచ సమ్మేళనం జరుపుతున్నాము. ప్రశాంతి
1: వరల్డ్ కాన్ఫరెన్స్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ప్రశాంతి నిలయం.
0: ఇంత గొప్పగా జరుగుతుండదని తెలియనటువంటి వారంతా అబ్బో ఎంత డబ్బులు వసూలు చేశారు, ఎంత కమిటీలు పెట్టారు, ఎన్ని బుక్కులు కొట్టించారు, ఎంత రసీదులు ఇచ్చారు అని అనుకోవచ్చు.
1: పీపుల్ హూ డూ నాట్ నో మే థింక్ వాట్ ఎ బిగ్ కాన్ఫరెన్స్, హౌ మచ్ మనీ హ్యాస్ బిన్ కలెక్టెడ్, హౌ మెనీ రసీట్స్ హ్యావ్ బిన్ గివెన్. దే మే థింక్ లైక్ దట్.
0: ఒక్క నయా పైసా కూడా మేము డొనేషన్ వేయలేదు.
1: We have not
0: ప్రేమపూర్వకమైనటువంటి ఈ సమావేశంలో డబ్బుతో అవసరమే లేదు.
1: దిస్ కాన్ఫరెన్స్ దిస్ కాంగ్రిగేషన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ హ్యాస్ నో నీడ్ ఫర్ మనీ.
0: శాశ్వతంగా ఉండేటువంటి యొక్క పూర్ణచంద్ర హాల్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ది పూర్ణచంద్ర ఆడిటోరియం విచ్ ఇస్
0: మైకులు మిగిలినటువంటి యొక్క ఇవి ఏర్పాటు చేయడానికి మా విద్యార్థులు ఉంటున్నారు.
1: ఫర్ అరేంజింగ్ ది మైక్రోఫోన్స్ అండ్ సో ఆన్ అవర్
0: మిగిలిన కార్యక్రమాలు జరపడానికి మా యొక్క టీచర్స్ ఇంకా మిగిలినటువంటి యొక్క భక్తులంతా చేరినారు.
1: ఫర్ అదర్ ప్రోగ్రామ్స్ అవర్ టీచర్స్ అండ్ అదర్ డివోటీస్.
0: డబ్బుతో పనే లేదు.
1: వేర్ ఇస్ ది నీడ్ ఫర్ మనీ ఫర్ ఆల్ దిస్?
0: డబ్బుతో పని లేకుండా జరుగుతుండాలి. కనుకనే ఈ మన సమావేశాలంతా కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి.
1: బికాస్ అవర్ కాన్ఫరెన్సెస్ ఆర్ సో ప్రోగ్రామ్ దట్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ మనీ.
0: ఇందులో డబ్బుతో ఏమైనా సంబంధ బాంధవ్యాన్ని కనిపించుకుంటే ఒకరు ఈస్ట్ ఒకరు వేస్ట్.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ
0: అనేక విభాగములు అయిపోతుంటాయి.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ కనెక్షన్ విత్ మనీ ఇన్ దిస్ కాన్ఫరెన్స్ దెన్ వన్ విల్ బీ ఇన్ ది ఈస్ట్, వన్ విల్ బీ ఇన్ ది వెస్ట్, సో మెనీ డివిజన్స్ విల్ అపియర్.
0: కనుకని ఈ విధంగానే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. స్వామి ప్రశాంతి నిలయంలో ఏ విధంగా కార్యక్రమాలు జరుపుతుంటాడో అదే విధాన్ని మీరు అనుసరించాలి.
1: In this manner, as I say that my life is my message, as Swami conducts the conferences in Prashanthi Nilayam, so you must conduct your programs.
0: Mee tindi meeru tintunnaru, mee vasathullo meeru untunnaru, enni kashtamulako enni nashtamulako enni vidhamaina baadhamulako guri ayipoyi sahanamto meeru ee yokka aanandanni anubhavistunnaru.
1: You are taking your food, you are living in your residences, you are putting yourself to so much trouble and enjoying
0: this. Pane lede.
1: There is no need for money.
0: Kanuka ilanti vishayalni chakkaga manam gurtinchukovali.
1: We must recognize it is these things that we should recognize.
0: Konni rashtral lopala chinna chinna karyakramalaku kudanu kontha dabbulu vasoolu chesukuneetundi yokka tappu marganni anusaristunnaru.
1: In some states, the wrong path of collecting money even for small trivial programs is being adopted.
0: Prema swarupulara adhikari ayinatundi varu kontha varaku ee marganni avalambinchinappatikini migilinatundi varu ee bichchameseetundi marganiki meeru ee maatramu angikarinchakandi.
1: Premaswarupas, even if the leaders sometimes take to such a wrong path, let not the devotees take to this path of begging.
0: Inka katta kadapati vishayam emantunnaga ee samaveshamlo manamu noothanamainatundi oka paddhatini kudanu avalambinchali.
1: The last item which we should be explained to you is that in these conferences we should adopt
0: deshamlo ento mandi deenulu dikkulenatundi varu rogulu inka aneka vidhamainatundi velakabadinatundi varu untunnaru. Okkokka kutumbamu ఒక్కొక్క దీనుణ్ణి పోషించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: from the time of the conference, each family to protect one poor man should be attempted.
0: నిత్యము బజారు లోపల తిరిగి బిచ్చమెత్తకుండా ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క బిచ్చగానికి అన్నం పెట్టి వాడిని రక్షించడానికి ప్రయత్నం చేయాలి.
1: Without permitting a poor needy man to roam about in the streets and beg, each family should try and protect and feed.
0: ప్రతి కుటుంబం కూడాను ప్రతి దినము కూడాను ఒక్కనికైనా కూడా మనం అన్నం పెట్టి ఆదరించడానికి ప్రయత్నం చేయాలి.
1: Each family every day it should try and give relief to one person by giving him food.
0: అన్నపూర్ణ స్వరూపాన్ని ధరించినటువంటి యొక్క మన భారతదేశమును అన్నమో రామచంద్ర అని అల్లాడుతున్నటువంటి వారికి ఒక్కడైనా ఆదరించే వాళ్ళు ఏంటంటే ఇది అన్నపూర్ణ క్షేత్రం అని ఎట్లా చెప్పాలి?
1: This country of Bharat, which has been described as Annapurna, which can give food to any number of people, in that country, if people are crying for food...
0: కనుక నేటి నుంచి మనం నూతనమైన పద్ధతి ఏమిటనగా ఒక్కటి, ప్రతి కుటుంబం కూడాను ఒక్కొక్క వ్యక్తి కాదు ప్రతి కుటుంబం కూడాను మనం ఒక్కొక్క దినము ఒక్కొక్క దీనిని అన్నం పెట్టి ఆదరించేటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని కొంతవరకు మనం అవలంబించాలి.
1: The new path which we should adopt from today is to give at least to one individual, needy individual, food every day by each family.
0: నిజమైన సాధన ఏమిటనగా అన్నదానము కన్నా అధిక దానం వేది.
1: The true sadhana says that giving food to a hungry man is
0: తల్లిదండ్రుల కన్నా దైవం ఏది.
1: Which God is there higher than the parents.
0: కొంతమంది తల్లిదండ్రులు ఇంటిలో అనేక విధమైన బాధలు పెట్టు బయటకు పోయి అనేక రకమైనటువంటి యొక్క ప్రచారం చేస్తుంటారు.
1: సమ్ పీపుల్ గివ్ లాట్ ఆఫ్ ట్రబుల్ టు దర్ మదర్ అండ్ ఫాదర్ ఇన్ ది హోమ్ అండ్ గో అవుట్ సైడ్ అండ్ డూ డిఫరెంట్
0: ఇల్లు గెలిచి రచ్చగెలుచు.
1: కాంకర్ ది హోమ్ అండ్ దెన్ కాంకర్ ది వైడర్.
0: నీ తల్లిదండ్రులను నీవు ముందు పూజించు.
1: ఫస్ట్ ప్రొటెక్ట్ యువర్ ఫాదర్ అండ్
0: వారిని నీవు పూజించు.
1: వర్షిప్ యువర్ ఫాదర్ వారిని
0: నీవు ప్రసన్నుని గావించుకో.
1: యూ ప్లీజ్ దెమ్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: కనుకనే తల్లిదండ్రుల కన్నా దైవం ఏది, జగదీ తపము కన్నా సత్యశీలం ఏది.
1: Where is the God which is higher than the father and mother?
0: Daya kante ekkuva dharma meedi.
1: Where is the dharma which is on a higher pedestal than the
0: father? Sujana sangati kanna chuda labham meedi. Sujana sangati kanna chuda labham meedi.
1: More than good company, what is there which is better and more profitable?
0: Krodambu kanna shatrutva meedi. Krodambu kanna shatrutva meedi.
1: Where is the greater enemy than anger?
0: Runamu kantenu narnaku roga meedi.
1: What is the disease which is worse than being indebted?
0: ధరణి అపకీర్తి కంటేను మరణమేది.
1: వాట్ ఈస్ ది డెత్ విచ్ ఇస్ వర్స్ దెన్ లూజింగ్ రెప్యుటేషన్?
0: సర్వదా కీర్తి కంటేను సంపద ఏది?
1: వాట్ ఈస్ ది వెల్త్ విచ్ ఇస్ హైయర్ దాన్ రెప్యుటేషన్?
0: మరణ కంటే మించిన ఆదరణ ఏది?
1: వాట్ ఈస్ ది థింగ్ విచ్ ఇస్ హైయర్ అండ్ బెటర్ దాన్ ది థాట్?
0: కనుక ఈ అన్ని విధములైనటువంటి పవిత్రమైనటువంటి సూక్తులకు అన్నదానము కన్నా అధిక దానం ఏది? అన్నం బ్రహ్మ.
1: Of all the statements, the most sacred one is that there is no gift higher than giving food to a needy man.
0: Kanuka deenulai vachi mana kadapa daggara nilchi amma annamu aakalavutunnadante atanni aadarinchadaniki prayatnam chesina hrudayame dayadra hrudayam.
1: When a poor and hungry man comes to your home and asks for food, that heart which gives food and shows compassion.
0: Ikkada inkokka vishayanni gamaninchali. Swami ee vidhanga chepparani kotta vinta paata rota. కొంతమంది ఆడవాళ్ళు తక్షణమే వెళ్లి బజార్ బజార్లోనే అన్నం పంచుతూ కూర్చుంటారు. ఈ విధంగా చేసి బిచ్చగాళ్ళను అభివృద్ధి చేయదండి.
1: దేర్ ఇస్ వన్ అదర్ థింగ్ విచ్ యూ షుడ్ నోట్ హియర్. బికాస్ స్వామి హెస్ సెడ్ లైక్ దిస్, సమ్ లేడీస్ విల్ గో ఇన్ టు ది బజార్ అండ్ బిగిన్ టు డిస్ట్రిబ్యూట్ ఫుడ్. డోంట్ ప్రమోట్ బెగర్స్ బై డూయింగ్ దట్ కైండ్ ఆఫ్.
0: ఇది కేవలం ఉపకారమునకు బదులు అపకారం అవుతుంది.
1: దిస్ విల్ నాట్ రిజల్ట్ ఇన్ గుడ్, దిస్ విల్ రిజల్ట్ ఇన్ హార్మ్.
0: మనం ఎవరికి పెడుతున్నామో ఎవరిని పోషిస్తున్నామో రెండవ వ్యక్తికి తెలియకూడదు.
1: Whom we are giving such food and whom we are protecting a second person.
0: ఇలాంటి ఆడంబరములు లేకుండ మన సమస్త యందు సోదరత్వాన్ని పవిత్రమైనటువంటి యొక్క దైవత్వాన్ని కూడా మనము ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధంలో సల్పాలని నేను ఆశిస్తున్నాను.
1: I am hoping that without the exhibitionism, the brotherhood in our organizations and the fatherhood of God should be promoted quietly.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి.

హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 34th అండ్ ఫైనల్ డిస్కోర్స్ ఆన్ గీత, భగవాన్ డెలివర్డ్ ఆన్ 16th సెప్టెంబర్. In this discourse, Bhagavan expounds the interrelationship between Kaya, body, Karma, work, and Dharma, righteousness. He also revisits and re-emphasizes some of the important verses of Gita. Sri Bhagavan Uvacha.
1: Karma anubandini manishyaloke jagattu brahmamayamu. The world is full of Brahman.
2: Brahmamayamaina jagattu karmamayam.
1: Such a world which is full of Brahman is also saturated with action.
2: Srishti anunadi karma.
1: Creation itself is associated with action.
2: Kanuka dehane dehame karma.
1: Therefore body itself is as good as action.
2: Karma naga jeeva shaktiye.
1: Action refers to the power of life.
2: Jeevasakti upadhule dehamulu.
1: The manifestations of this power of life is bodies.
2: Upadhulnu dharinchatam chetane dehamunaku karma ani peru.
1: As it has worn these bodies, it has been described as action.
2: Karma anusaramga dehamulu yerpaduchunnavi.
1: Bodies are forming on the basis of action performed.
2: ఈ కర్మల యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై కాయములు ధరిస్తున్నాయి.
1: We are taking human bodies in order to enjoy the fruits of action.
2: కనుకని కర్మానుబంధిని మనుష్యలోకి.
1: Therefore, it is said that I am bound, binding human beings by action.
2: మనుష్యత్వం అనగా కేవలము ముముచ్చోత్వంతో కూడినటువంటిది మాత్రమే కాక కర్మతో అనుబంధమైనటువంటిదిగా కూడాను మనము గుర్తించాలి.
1: When we think of humanity, we have to think humanity as associated not merely with liberation of action, but also with action.
2: మానవత్వము కర్మపూరితమైనటువంటిది.
1: Humanity is associated essentially with action.
2: తాను పూర్వము చేసినటువంటి కర్మ యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై తాను దేహమును ధరిస్తున్నాడు.
1: A person gets a human body in order to enjoy the fruits of actions performed in the
2: body. తర్వాత కర్మ అనగా దేహం అనే దీని యొక్క అర్థం.
1: The sum and substance of this is action means body.
2: కర్మక్షేత్రం అనగా దేహమే.
1: The field of action also is body.
2: ధర్మక్షేత్రం అనగా బ్రహ్మమే.
1: The field of dharma is Brahman.
2: Desha kalamulu prakruti vikaramulu.
1: The time and place are associated with nature.
2: Samastamu kudanu karmamulu yokka phaltamule.
1: All the things are the result of action.
2: Kanukani tasmai namaha karmane ani modalu karmaku namaskarinchalani upanishattu cheptu vachindi.
1: That is the reason why Upanishads have declared, offer your prostrations to karma.
2: మంచి కాని చెడ్డ కాని,
1: బీట్ గుడ్ ఆర్ బ్యాడ్,
2: పాపం కాని పుణ్యం కాని,
1: బీట్ సిన్ ఆర్ వర్చ్యూ,
2: ఇవి రెండు కూడాను భగవత్ విభూతులే.
1: దీస్ ఆర్ ఆల్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ద లార్డ్.
2: కనుకని యోగి అయినటువంటి వాడు మంచి చెడ్డలను లక్ష్యం చేయక ఏది లభించినప్పటికీ అది భగవత్ విభూతిగానే భావించి తాను అనుభవించటకు సిద్ధముగా ఉంటాడు.
1: దట్ ఈస్ ద రీజన్ వై ఏ యోగి వితౌట్ కేరింగ్ వెదర్ ఇట్ ఇస్ అ గుడ్ థింగ్ ఆర్ అ బ్యాడ్ థింగ్ ఈస్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు హిమ్ యాజ్ ద విష్ ఆఫ్ ద లార్డ్.
2: కర్మను ఆచరించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా గుర్తిస్తాడు.
1: హీ కన్సిడర్స్ పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ హిస్ ప్రైమరీ డ్యూటీ.
2: ఈ కర్మాచరణ జన్మ సార్థకత కోసం.
1: పర్ఫార్మింగ్ యాక్షన్
2: రెండు కూడాను భగవత్ విభూతులే.
1: దీస్ ఆర్ ఆల్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ద లార్డ్.
2: కనుకని యోగి అయినటువంటి వాడు మంచి చెడ్డలను లక్ష్యం చేయక

0: లభిస్తుంది.
1: గెటింగ్ శాంక్టిఫైయింగ్ ది కెపాసిటీ టు శాంక్టిఫై లైఫ్ వీ కెన్ గెట్ బై గ్రేస్ ఆఫ్ గాడ్.
0: భగవత్ వాగామృతం చేతనే ఇది లభిస్తుంది.
1: ఓన్లీ బై ది టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ వన్ కెన్ గెట్ ఇట్.
0: కనుకనే మొట్టమొదట దీనికి భగవద్గీత అని ఒక పేరు వచ్చింది.
1: దట్ ఈస్ ది రీజన్ వై దిస్ పర్టికులర్ స్క్రిప్చర్ హెస్ గాట్ ద నేమ్ భగవద్గీత.
0: గీత అనగా పాట.
1: గీత రెఫర్స్ టు సాంగ్.
0: ఎవరి పాట? భగవంతుడు పాడే పాట.
1: హూ సాంగ్ ఈస్ దిస్? ఇట్ ఇస్ ది సాంగ్ ఆఫ్ ద లార్డ్.
0: ఈ పాటను విన్న వారికి దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి అని నిర్ణయించింది.
1: ఇట్ హెస్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ దాట్ ఫర్ పీపుల్ హూ లిసన్ టు దిస్ పర్టికులర్ సాంగ్ దే వుడ్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ది గ్రీఫ్ అండ్ ఎంజాయ్.
0: ఈ పాట రుద్రభూమి యందు భద్రభూమి యందు సర్వత్రా పాడేటువంటి పాట కనుకనే ఇవి రెండు కూడా విభూతుల యొక్క లక్షణాలే అని కూడా నిరూపించింది.
1: వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ ఇన్ ద ఫీల్డ్ అదర్వైజ్ దిస్ సాంగ్ ఈజ్ సంగ్.
0: సదకర్మ భగవత్ ప్రీత్యార్థమని మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడే అది యోగంగా మారుతుంది.
1: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ వెన్ దే ఆర్ ఆఫర్ టు గాడ్ ఇట్ బికమ్స్ యోగ.
0: తిరుత్తండాళ్వార్ ఒక విషయాన్ని హెచ్చరించాడు.
1: తిరుత్తండాళ్వార్ హ్యాస్ వార్న్ ఆర్ కాషన్డ్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్.
0: ఈశ్వర, నా ఆత్మనే నీవు.
1: హీ సెడ్ దట్ ఓ లార్డ్ ఈశ్వర యు ఆర్ మై ఆత్మన్.
0: నా బుద్ధియే నీ అర్ధాంగి అయిన పార్వతి.
1: మై ఇంటెలిజెన్స్ ఈజ్ యువర్ వైఫ్.
0: నా దేహమే నీ ఇల్లు.
1: మై బాడీ ఈజ్ యువర్ హౌస్.
0: నా నిత్య జీవితంలో ఆచరించేటువంటి సర్వ కర్మలు కూడాను నీ పూజా విధానములు.
1: ఆల్ ది యాక్షన్స్ ఐ పర్ఫార్మ్ యాజ్ మై రొటీన్ డ్యూటీస్ ఆఫ్ ద డే దే ఆర్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ వర్షిప్.
0: నా ప్రాణములు నీ గణములు.
1: మై లైఫ్ బ్రెత్ ఇట్సెల్ఫ్ ఈజ్ యువర్ ప్రేయర్.
0: నేను ఎక్కడ సంచరించినప్పటికీ నీ ప్రదక్షిణే.
1: Wherever I just go about, that is circumambulating yourself.
0: Na maatalanniyunu nee mantramule.
1: Whatever word I utter, these are all
0: na cheryalanniyunu nee poojale.
1: All my actions are worship for
0: ee vidhamuga sarvendriyamulu yokka chaitanyamunu bhagavata arpitam gaavinchatam chetane taanu goppa yogiga maaripoyadu.
1: He became a great yogi by offering all the actions performed by the sense organs as worship to the Lord.
0: మానవుడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను భగవద్ అర్పితముగా చేసినప్పుడు ఇది అనాసక్తి కర్మగా రూపొందుతుంది.
1: వెన్ మ్యాన్ పర్ఫార్మ్స్ ఆల్ యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్ ఇట్ బికమ్స్ అనాసక్తి యోగ.
0: అనాసక్తి యోగమునందే పవిత్రమైనటువంటి ఆత్మతత్వం ఇమిడి ఉన్నదని గుర్తించారు యోగులు.
1: యోగీస్ హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ ఇన్ అనాసక్తి యోగ ఆల్ ది గ్రేట్నెస్ ఈజ్ ఇన్హరెంట్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: అర్జునుడు భగవత్ ఆజ్ఞను శిరసావహించి యుద్ధమును ఆచరించాడు.
1: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ హీ హాస్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
0: మామను స్మరయుద్ధచ అన్నాడు, నన్ను స్మరించుచునే నీవు యుద్ధము చేయమన్నాడు.
1: హీ హాస్ కమాండెడ్ థింకింగ్ కంటిన్యూస్లీ ఆఫ్ మీ యూ ఫైట్ ఇన్.
0: ఏది చేసినా నాకు అర్పితమైనటువంటి భావంతో నీవు చేయమన్నాడు.
1: Whatever you do it as an offering to me. This was the command.
0: ఆ విధమైనటువంటి అర్పితము నాకు ప్రీతికరమవుతుంది అన్నాడు.
1: This particular offering I like.
0: భగవత్ ప్రీతి లేకుండా భక్తుడు ఏ విధమైనటువంటి యొక్క గమ్యతను చేరుకొనలేడు.
1: Without having love of the Lord, no devotee would be able to reach the
0: goal. భగవంతుని ప్రసన్నం చేయటమే భక్తుని యొక్క లక్షణము.
1: The most important goal of a devotee is to please the Lord.
0: భగవంతుని తృప్తిని పరచటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఎ డివోటీ ఇస్ టు సాటిస్ఫై ద లార్డ్.
0: కనుక నీ కర్తవ్యాలను నిర్వర్తించమని నా ఆజ్ఞను శిరసావహించమని బోధించాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ టాట్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్, ఒబే మై కమాండ్స్.
0: ఈ విధమైనటువంటి ఆజ్ఞను శిరసావహించి యుద్ధము ఆచరించినప్పుడు ఈ యుద్ధమే ఒక యజ్ఞంగా రూపొందింది.
1: Obeying the commands of the Lord, when he fought in the war, it itself became a yagna.
0: Kani Dakshudu yagnamuto prarambhinchadu.
1: On the other hand, Daksha wanted to do yagna.
0: Ishwarunni tiraskarinchadu.
1: He disobeyed and disrespected Ishwara.
0: Rishula agnanu kudanu ullanghinchadu.
1: He disobeyed and violated the commands of rishis.
0: Mamakara ahankaram cheta yagnam prarambhinchadu.
1: With a sense of egoism and attachment he commenced the yagna.
0: Ee ahankara tattam anetundi idi oka yuddhamuga maaripoyindi.
1: This egoism

0: కన్వర్టెడ్ ఎట్లా ఇంటూ ఏ బ్యాటిల్. భగవత్ ఆజ్ఞకే యుద్ధమును ఆచరించినటువంటి కృష్ణుని అర్జునునికి అది యజ్ఞముగా మారిపోయింది. ఫైటింగ్ బికేమ్ యజ్ఞ ఫర్ అర్జున హూ ఒబేడ్ ది కమాండ్ అండ్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్. భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి ఆచరించినటువంటి ఒక యజ్ఞము యుద్ధముగా మారిపోయింది.
1: యజ్ఞ విచ్ ఇస్ పర్ఫార్మ్డ్ వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ ఇట్ బికేమ్ ఏ బ్యాటిల్.
0: కనుక ఏది యుద్ధము ఏది యజ్ఞము?
1: వాట్ ఈస్ ద వార్ అండ్ వాట్ ఈస్ యజ్ఞ?
0: భగవత్ అర్పితము గావించినటువంటి సమస్త కర్మలు కూడాను యజ్ఞముగానే రూపొందుతాయి.
1: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ విల్ బికమ్ యజ్ఞ.
0: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి
1: వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్,
0: శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవర్తనలో ప్రవేశించి,
1: యాక్షన్స్ అండర్టేకన్ వయలేటింగ్ స్క్రిప్ట్,
0: అహంకార ఆడంబరముల చేత కర్మలు ఆచరించి,
1: యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ పాంపాసిటీ,
0: రాగద్వేషములను విజృంభింపజేసినప్పుడు,
1: when he allows his own hatred and attachment,
0: yagnamainappudiki ni yuddham gaane maarutundi.
1: Even if it is yagna, it becomes a war and a battle.
0: Tana hudayamunandunnatundi yokka paritapamune bahirmukhamainappudu idi oka vidhamainatundi yokka vaadopavaadamulaga roopondutundi.
1: When the anguish which is in the person takes the form of a word, it becomes an argument and counter argument.
0: Kanukane naa aagnanu sirasavahinchi neevu ఈ దేహాత్మ భావమును దూరం చేసుకోమన్నాడు.
1: ఒబేయింగ్ మై కమాండ్ రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ ఆర్ ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్ విత్ బాడీ.
0: అర్జున
1: అర్జున
0: మలమూత్ర దుర్గంధ మాంస రక్తముతో కూడిన
1: దిస్ పర్టికులర్ బాడీ ఫుల్ ఆఫ్ మ్యూకస్
0: అండ్ క్షణికమైనటువంటి దేహము నీవు కాదు.
1: You are not this body which is very temporary and transient.
0: Satchibhutudainatundi aatmane neevu.
1: You are only the witness which is in the form of aatman inside you.
0: Kevalamu aar adugulu ettu galiginatundi okka deham ee astapanjaramu neevu kaadu.
1: This particular physical frame which is 6 feet tall, this is not yourself.
0: Vishvatmaka swaroopudavu neevu.
1: You are a cosmic personality.
0: Chaavu puttukalato koodinatundi ఈ శరీరము నీవు కాదు.
1: దిస్ బాడీ విచ్ ఈజ్ సబ్జెక్ట్ టు డెత్ అండ్ బర్త్, యు ఆర్ నాట్ దిస్ బాడీ.
0: జనన మరణములు లేని శాశ్వత స్వరూపుడు అయినటువంటి ఆత్మవే నీవు.
1: యు ఆర్ ఆత్మన్ విచ్ ఈజ్ బర్త్ లెస్ అండ్ డెత్ లెస్.
0: కాలము యొక్క చెప్పు చేతులలో కర్మలాచరించేటువంటి యొక్క క్షుద్ర స్వరూపుడు నీవు కాదు.
1: యు ఆర్ నాట్ సచ్ ఎ మీన్ పర్సన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ది యాక్షన్స్, సబ్జెక్ట్ టు ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
0: కాలమును చప్పరించేటువంటి, కాయమును ధరించినటువంటి కాంతి స్వరూపుడు నీవు.
1: యు ఆర్ ది వెరీ ఎఫల్జెంట్ ఫారం విచ్ హస్ కాంకర్డ్ అండ్ విచ్ హస్ మాస్టర్డ్ ఇట్సెల్ఫ్.
0: ఈ అనిత్య నిత్యం యొక్క తత్వాన్ని బోధించి,
1: టీచింగ్ దిస్ పర్టికులర్ డిస్క్రిమినేషన్ ఆఫ్ పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్,
0: జ్ఞానాజ్ఞానముల యొక్క తత్వమును విచారించమని,
1: ఆస్కింగ్ టు ఎన్క్వైర్ ఇన్ టు విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్,
0: ఈ నిత్యానిత్య సత్యమును గుర్తించమని,
1: ఆస్కింగ్ టు రికగ్నైజ్ ది డిస్క్రిమినేట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్,
0: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలవని,
1: బిట్వీన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్ దెన్ ఓన్లీ విల్ బికమ్ స్థితప్రజ్ఞ,
0: సుఖ దుఃఖములను సమత్వంగా భావించమని,
1: ఆస్కింగ్ టు ట్రీట్ ఈక్వలీ సారో అండ్ జాయ్,
0: నిందాస్తుతులు దేహమునకే గాని ఆత్మకు కావని,
1: సెన్షన్ అండ్ ప్రైజ్ ఆర్ అసోసియేషన్ విత్ ద బాడీ అండ్ నాట్,
0: లాభ నష్టములు కర్మలతో కూడినటువంటివే కాని కాంతికి సంబంధించినవి కావని,
1: ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ అసోసియేటెడ్ విత్ activity and not with the atman,
0: ఇంటి సమత్వమైన చిత్తమును అభివృద్ధి పరచుకోమని,
1: asking him to develop this kind of equal mindedness,
0: అప్పుడే నీ కర్తవ్యంలో సార్థకతను సాధించగలవని,
1: then only you would be able to achieve fulfillment in your action.
0: ఈ విధముగా అనేక విధములుగా కూడాను ఈ నిత్యానిత్య పరిశీలన యందు ఆ అర్జునుని ప్రవేశపెట్టాడు.
1: ఇన్ దిస్ వే హీ ఇంట్రడ్యూస్డ్ అర్జున ఇన్ టు ది డిస్క్రిమినేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ అన్ట్రూత్, పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్.
0: కనుకనే దైవము ఒక్క దేహముతో మాత్రమే కూడిన వాడు కాదని,
1: దేర్ఫోర్ గాడ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ బాడీ అలోన్,
0: ఇది ఉపాధులతో కూడినటువంటి ఒక శక్తి కాదని,
1: గాడ్ ఈజ్ నాట్ ఎ పవర్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఓన్లీ యాక్షన్,
0: సర్వత్రా ఉండినటువంటి ఒక సమతత్వం అని,
1: దిస్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ విచ్ ఈజ్ ఆల్ పర్వేసివ్ అండ్ ఆమ్నిషియంట్,
0: ఇది కేవలం దేవకీ వసుదేవులకు పుట్టినటువంటి దేహం కాదని,
1: దిస్ పర్టికులర్ బాడీ ఈజ్ నాట్ నియర్లీ బార్న్ ఆఫ్ దేవకి అండ్ వసుదేవ,
0: దశరథ కౌరవులకు కౌసల్యకు జన్మించినటువంటి వాడు కాదని,
1: దిస్ ఈజ్ నాట్ ది బాడీ విచ్ ఇస్ బార్న్ ఆఫ్ దశరథ అండ్ కౌసల్య,
0: ఈ ఉపాధి మాత్రమే నీకు ఆదర్శప్రాయంగా నిరూపించుచున్నదని,
1: దిస్ బాడీ ఈజ్ ఓన్లీ హోల్డింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ అండ్ మోడల్ ఫర్ యూ,
0: దైవత్వం సర్వత్వమైనటువంటి ఆత్మతత్వమని,
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్ అండ్
0: పదే పదే బోధిస్తూ వచ్చాడు.
1: రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ దిస్ హెస్ బీన్ టాట్ టు హిమ్.
0: అందువల్లని అర్జున, నేను ఈ భగవద్గీతను పూర్వం సూర్యునికు బోధించాను.
1: దట్ ఈస్ వై హీ అడ్రస్ అర్జున అండ్ సెడ్, వెల్ అర్జున, ఐ హావ్ టాట్ దిస్ భగవద్గీత ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ టు
0: సూర్యు. ద్వారా మనువు వినగలిగాడు.
1: ఫ్రమ్ సన్ గాడ్ మను హర్డ్.
0: మనువు నుంచి ఇక్ష్వాకుడు విన్నాడు.
1: ఇక్ష్వాకు కేమ్ టు నో ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఫ్రమ్
0: అక్కడ
1: మను.
0: నుంచి రాజయోగుల ప్రవేశమైంది.
1: ఫ్రమ్ దెమ్ ఆన్వర్డ్స్ ది రాయల్
0: క్రమక్రమేణ ఇది అడుగున పడింది.
1: స్లోలీ అండ్ గ్రాడ్యువలీ దిస్ వాస్
0: హిడ్. అట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నానన్నాడు.
1: టుడే సచ్ ఎ సేక్రెడ్ నాలెడ్జ్ ఐ ఎమ్ టీచింగ్ యూ, హి టోల్డ్ అర్జున.
0: ఈ విషయం లోపల అర్జునునకు అనేక విధమైనటువంటి సందేహములు మనసులో చేరాయి.
1: వెన్ హీ హర్డ్ దిస్ అర్జున గాట్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్ ఇన్ హిస్ మైండ్.
0: సూర్యుడు ఏనాటి వాడు, కృష్ణుడు ఏనాటి వాడు, ఈనాటి కృష్ణుడు ఆనాటి అరుగు, సూర్యునికి ఏ విధంగా బోధించాడు అని కొంత ఆలోచనలో మునిగాడు.
1: హీ బిగాన్ థింకింగ్ హౌ సన్ ఈజ్ అన్ ఏన్షియంట్ వన్, కృష్ణ ఈజ్ ఓన్లీ రీసెంట్లీ బోర్న్ వన్, హౌ కుడ్ కృష్ణ టీచ్ టు సన్ హూ ఈజ్ ద ఏన్షియంట్ వన్.
0: అర్జున, నీ సందేహం నాకు తెలుసు.
1: కృష్ణ ఇమ్మీడియట్లీ సెడ్, వెల్ అర్జున, ఐ నో యువర్ డౌట్.
0: మనసు నెరిగిన మాధవుడు కనుక అతని చిరునవ్వు చేత, అర్జున, ఈ దేహం మాత్రమే నేను కాదు.
1: He said with a smile, as he knows all the minds and all the hearts, well, Arjuna, I am not this particular body.
0: Na nenu ajudu.
1: I am one who does not have birth.
0: Sarvantaryami.
1: I am omniscient.
0: Sarvagnudanu.
1: I am omnipresent.
0: Desa kalamunaku emattam kudunu baddudu kaanatuvanti vaadanu.
1: I transcend all the time and place and space.
0: సర్వకాలములు ఎందు కూడా నేను ఉన్నాను.
1: ఐ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ టైమ్స్.
0: కేవలం కాయమును మాత్రమే నీవు ప్రమాణంగా తీసుకుని ఈ ద్వాపర యుగమునకు చెందినటువంటి వాడుగా నీవు భావిస్తున్నావు.
1: బేసింగ్ యువర్ థాట్స్ ఆన్ మై బాడీ, యువర్ థింకింగ్ దట్ ఐ బిలాంగ్ టు ద్వాపర ఏజ్.
0: యుగములన్నీ నాలోనే ఉన్నవి.
1: ఆల్ దీస్ ఏజెస్ అండ్ ఆల్ దీస్ ఏన్సర్ ఇన్ మై సెల్ఫ్.
0: కనుక ఈ దేహమునకు ఆ కాలమునకు సంబంధం ఏమాత్రం కూడా జమకట్టకు.
1: డు నాట్ ట్రై టు ట్యాగ్ ఆన్ దిస్ పర్టికులర్ బాడీ టు ద టైమ్ ప్రిన్సిపల్.
0: కాయము మారుతుండవచ్చు,
1: బాడీ మే బి చేంజింగ్.
0: ఆ కాలమునందు నేను ఆయా కాలమును కాయములను ధరించి కర్మాచరణ నిమిత్తమై నేను ఇందులో ఉద్భవిస్తున్నాను.
1: అట్ డిఫరెంట్ టైమ్స్ ఐ టేక్ డిఫరెంట్ బాడీస్ అండ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి అర్జునుడు దైవత్వం యొక్క సర్వజ్ఞత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకున్నాడు.
1: ది మూమెంట్ హీ హర్డ్ దిస్ పర్టికులర్ థింగ్, హీ రికగ్నైజ్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: సర్వజ్ఞత్వం అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
1: ఆల్ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆమ్నిసియన్స్ ఆఫ్ గాడ్.
0: కేవలము బాహ్యమైనటువంటి చర్యను ఆధారం చేసుకుని,
1: బేస్డ్ అపాన్ ఎక్స్టర్నల్ యాక్షన్స్ ఆఫ్ ద లార్డ్,
0: ఈ బాహ్య కర్మలను మాత్రమే మనం లక్ష్యం ఉంచుకొని,
1: కీపింగ్ అన్ వ్యూ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్షన్స్,
0: దీని యొక్క భవిష్యత్తును మనము ఆలోచిస్తున్నాము.
1: విల్ బి థింకింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్.
0: కాదు కాదు, నీవు విశాల హృదయుడై అభివృద్ధి కావాలి అన్నాడు.
1: ఈ సే కమాండెడ్ డెవలప్ ఎ బ్రాడ్ మైండ్ అండ్ దెన్ డెవలప్ యువర్ సెల్ఫ్.
0: మొదలు నీవు వ్యక్తితో ప్రారంభం కా.
1: యు స్టార్ట్ విత్ ఇండివిజువల్ పర్సనాలిటీ.
0: ఈ వ్యక్తిత్వం నుంచి సమాజంలో ప్రవేశించు.
1: ఫ్రమ్ ఇండివిజువల్ టు సొసైటీ యు ఎంటర్.
0: నిరంతరము కూడా నీ వ్యక్తిత్వంలోనే నీ జీవితం నిరంతరంగా చేయించుకునకు.
1: డు నాట్ వేస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్ థింకింగ్ ఆఫ్ ఓన్లీ అన్ ఇండివిజువల్.
0: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది కేవలము ఒక రూపనామముతో మాత్రమే కూడి ఉంటుంది.
1: ఇండివిజువాలిటీ ఆర్ పర్సనాలిటీ ఆర్ అసోసియేటెడ్ విత్ నేమ్ అండ్ ఫామ్.
0: రూపనామమునకు అతీతమైనటువంటి ఒక విశాల తత్వాన్ని నీవు చేరాలి.
1: యూ హ్యావ్ టు రీచ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విత్ ట్రాన్సెండ్స్ నేమ్ అండ్ ఫామ్.
0: అక్కడి నుంచి సర్వాత్మభావమైనటువంటి ఒక ధర్మస్వరూపాన్ని నీవు అనుభవించాలి.
1: యూ షుడ్ దెన్ ఎక్స్పీరియన్స్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ధర్మ.
0: ఎప్పుడు నీవు ద్వైతంతోనే ఉండటం చేత నీ యొక్క జీవితము కేవలం ఒక విధమైన ద్వంద్వంతో కూడి ఉంటుంది.
1: యాజ్ యూఆర్ సింప్లీ అసోసియేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ డ్యూయాలిటీ, యువర్ లైఫ్ ఈజ్ ఆల్సో మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్.
0: ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించు.
1: ట్రావెల్స్ ఫ్రమ్ ద్వైత టు విశిష్టాద్వైత.
0: విశిష్టాద్వైతం నుంచి అద్వైతమే నీ గమ్యంగా భావించు.
1: కీప్ అద్వైత యాజ్ గోల్ ఫ్రమ్ విశిష్టాద్వైత.
0: కనుకని బుద్ధుడు కూడాను వేదం యొక్క విషయం తెలియకపోయినప్పటికీ వేదము యొక్క భావములను, వేదము యొక్క ఆశయాలను తాను ఆచరించి నిరూపించాడు.
1: Buddha might not have told anything about Veda, but the feelings and the inner spirit of Veda he experienced and he demonstrated.
0: Buddham saranam gacchami annadu mottamota.
1: In the first instance he said Buddham saranam gacchami.
0: Idi kevalam vyaktigatamainatundi.
1: This is individualistic.
0: Parakramina sangham saranam gacchami annadu.
1: Gradually he mentioned sangham saranam gacchami.
0: Kevalam వ్యక్తిగతమైనటువంటి యొక్క భావములు ఇది సంకుచితమైనటువంటి భావములుగా ఉంటాయి.
1: ఫీలింగ్స్ అసోసియేటెడ్ విత్ ఇండివిజువల్ అండ్ పర్సనల్ దే ఆర్ మియర్లీ సెల్ఫిష్ అండ్ నారో.
0: సర్వస్వంగా నీవు భావించొద్దు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ దిస్ యాజ్ ఆల్.
0: సముద్రములో ఏ నీటి బిందువు వంటిదో ఇది.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డ్రాప్ ఇన్ ద ఓషన్.
0: కనుక సంఘం శరణం గచ్చామి, నీ సంఘము లోపల ఒక సంఘస్వరూపుడుగా నీవు విశాల హృదయాన్ని ఏర్పరచుకోమన్నాడు.
1: Therefore he commanded you develop a heart with a broad mindedness with including an entire society within your scope.
0: సంఘమునకు రూపము లేదు.
1: Society does not have a form.
0: కేవలము వ్యక్తుల యొక్క సమూహమే సంఘం.
1: Society consists of individuals, a group.
0: కనుక వ్యక్తిత్వం అనేటువంటిది అనేకత్వంగా చేరినప్పుడే ఇక్కడ సంఘము అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
1: వెన్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ జాయిన్ టుగెదర్ ఇట్ బికమ్స్ సొసైటీ.
0: లైఫ్ ఇంటూ యూనిట్, ఒక విశాలమైనటువంటి ఆత్మతత్వాన్ని చేసుకున్నప్పుడు ఎంతో విశాలమైనటువంటి తత్వంగా రూపొందుతుంది.
1: వెన్ లైఫ్ ఈజ్
0: ఇన్ఫినిటీ అన్నారు. లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ,
1: లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ ఇట్ బికమ్స్ వెరీ బ్రాడ్ అండ్ ఇట్ బికమ్స్ డివినిటీ.
0: ఇది దైవత్వం.
1: దిస్ ఈజ్ డివినిటీ, దిస్ ఈజ్ దైవత్వం.
0: కనుకని సంఘం శరణం గచ్చామి, నీవు సంఘములో విశాలమైనటువంటి హృదయుడుగా కమ్మన్నాడు.
1: Therefore he said in the society you develop broad mindedness.
0: అయితే ఈ సంఘము ఏదో కొంత గుంపుతో మాత్రమే కూడి ఉంటాయి.
1: This society may consist of a few individuals.
0: ఒక దేశము సంఘము మరొక దేశమునకు సంఘమునికి ఏమాత్రము సంబంధం ఉండదు.
1: Society in a particular country may be different and it may have nothing to do with society.
0: ఒక పేరుతో ఉండినటువంటి సంఘము మరొక పేరుతో ఉండినటువంటి సంఘానికి సంబంధం ఉండదు.
1: A society by a particular name may have anything to do with society by another name.
0: కనుక సంఘము కూడాను ఒక విధమైన పంటి యొక్క హద్దులు ఉంటుంటాయి.
1: There are limits even for society.
0: ఈ హద్దుతో కూడినటువంటి చేరినటువంటి ఈ సంఘములు అంత గొప్పవి కాదు.
1: Do not consider the society which has limits as very great.
0: కనుకని సర్వాత్మ భావమును ధరించినటువంటి యొక్క ధర్మం శరణం గచ్చామి అన్నాడు.
1: Therefore he said take shelter in dharmam which has got a very broad connotation.
0: Dharayititi dharmah, jagatune dharinchinatvantidi ee dharmam.
1: Dharmam refers to the one which has borne the entire world.
0: Dharmam ante emiti aneetvantidi manam kontha vichariste aa padarthamu yokka gunami.
1: When we try to find out the meaning of dharmam,
0: ee padarthamu yokka gunamu.
1: Dharmam refers to the nature of the object. Which object?
0: Parartham yokka guna gunamu idi yokka yadarthamu.
1: The real meaning of dharmam is the attributes of paramatma.
0: Parartham ee yokka vastuvu.
1: Parartham refers to this particular object.
0: Adi parabrahma tattvamu.
1: This is the very principle of parabrahman.
0: Parabrahma tattvamunu aadharamuga chesukunnade dharmamu.
1: Dharma is based upon parabrahma tattva.
0: Mayopadi mayopadi bhagavantudani antaru kaani kaadu dharmopadi bhagavantudu.
1: It is said that God has the body of maya. But he doesn't have the
0: body. కనుకనే కృష్ణుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు.
1: Dharma is the body of God and therefore he has just said for establishing dharma I come again and again.
0: కనుకనే ధర్మ స్వరూపుడు భగవంతుడు.
1: God is the very form of dharma.
0: కనుక ధర్మం అనగా విశాలమైనటువంటి యొక్క దైవత్వాన్ని నిరూపించేటువంటిది ధర్మము.
1: Dharma is one which proves broad nature and aspects of divinity.
0: కాన నీవు ఈ వ్యక్తిత్వం నుండి కొంతవరకు కూడాను దివ్యమైనటువంటి భావంలో ప్రవేశించమని చెప్పాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ కమాండెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ పర్సనల్ ఇండివిజువాలిటీ.
0: ఈ దేహమును మాత్రమే నీ లక్ష్యం నందు ఉంచుకోకు.
1: డూ నాట్ కీప్ దిస్ బాడీ యాజ్ ది ఎంటైర్ బేసిస్.
0: ఇది కేవలము నీ దృశ్యమునకు కనిపించేటువంటి ఒక ఉపాధి.
1: దిస్ ఇస్ ఓన్లీ ఎ ఉపాధి విచ్ యూ కెన్ సీ త్రూ యువర్ మార్టల్ ఐ.
0: నీ దృష్టిని విశాలము గావించుకోమన్నాడు.
1: బ్రాడన్ యువర్ విజన్ హీ కమాండెడ్.
0: దృష్టి బ్రహ్మమయమైనప్పుడే జగత్తు సర్వమయమైపోతుంది.
1: వెన్ ది విజన్ బికమ్స్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ అండ్ ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ ఫుల్.
0: లేక నీ దృష్టి ధర్మమయమైనప్పుడే బ్రహ్మము సర్వమయమైపోతుంది.
1: వెన్ యువర్ విజన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ధర్మం ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ ఫర్ యూ.
0: జగత్తును బ్రహ్మమయంగా నీవు చూడాలనుకున్నప్పుడు నీ దృష్టిని ధర్మమయం చేసుకోమన్నాడు.
1: ఇఫ్ యు వాంట్ టు సీ ది ఎంటైర్ క్రియేషన్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ, యువర్ విజన్
0: నీ ధర్మం ఏమిటి?
1: యువర్ విజన్ మస్ట్ బి
0: వ్యక్తిగతంగా నీవు క్షత్రియుడవు.
1: ఇండివిజువలీ పర్సనలీ యు ఆర్ క్షత్రియ.
0: ఈ క్షత్రియత్వమునకు తగినటువంటి కర్తవ్యము యుద్ధమే.
1: Fighting and waging a war is
0: neevu kaalun thruki kayyanni teeskonakkaraledu.
1: You need not to invite battle.
0: Kauravule nee kaalun thruki kayyaniki siddham ayyaru.
1: It is the Kauravas who have declared a war against you.
0: Kanuka nenu neeku aagnapinchetuvanti nee kartavyanni nirvartinchavannadu.
1: My only command is you follow your duty.
0: Ee kartavyanni నా యొక్క ఆజ్ఞను శిరసా వహించి నీవు చెయ్యాలి అన్నాడు.
1: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ యువర్ డ్యూటీ, ఒబేయింగ్ మై కమాండ్ యూ పర్ఫార్మ్ యువర్ డ్యూటీ.
0: ఈ ధర్మం యొక్క స్వరూపాన్ని కూడా నువ్వు నిరూపించాడు.
1: హెస్ ఆల్సో ప్రూవ్డ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ.
0: అర్జున, అగ్నికి దహన శక్తి తాని ధర్మం.
1: అర్జున, ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఫైర్ టు బర్న్.
0: దహన శక్తియే లేకుండా అది బొగ్గవుతుంది కానీ అగ్ని కాదు.
1: If fire does not have the power to burn, it is a coal, it is not
0: manchuku
1: fire.
0: Manchuku challadanamu dani yokka dharmamu.
1: Similarly, ice has the nature of
0: aa challadanamuni kolipoyinappudu adi manchu kaaneradu.
1: If it is not cold, you cannot call it ice.
0: Ade vidhamgani prati kayamunaku kudanu maranam aneetundi dani dharmamu.
1: In the same way, death is natural for every human body.
0: Kanuka tane sahadharmane anubhavinchinappudu deeniki sankocham gaani vicharam gaani enduku?
1: When it takes its natural form and shape, why should one be worried about it?
0: Chakkeruku teepi dani sadharmam.
1: It is natural taste and natural dharma for sugar.
0: Ee teepi ni lekapothe adi uppu avutundi.
1: If it is
0: chakkara kaadu.
1: If sweetness is not there for sugar, it may be salt, but it is certainly not sugar.
0: Kanukane agniki dahana shakti ettido manchuku challadanam ettido puttinatundi dehamunaku chaavu attidi.
1: Just as burning and is natural for fire, coolness is natural for ice, so also death is natural for every human body.
0: Kanuka nee bandhuvulu mitrulu yokka paristhiti nee vyavatramu kudanu lakshyam nundu unchukonaka yuddhamlo praveshinchu.
1: Without caring therefore about your the bodies of your relatives, you should enter into
0: ye vidhamga neevu praveshinchali ee sthita prajna lakshyanni drishti yendu unchuko.
1: Keeping the various attributes of sthita prajna,
0: nee mohamulu nirmoolamu gavinchuko.
1: You destroy all your moha.
0: Nirmamone ahankara satanti madagacchati. Chanti aneetundi neevu pondalanukunnappudu ee ahankaramu ee mohamu aneetundi nirmoolamu gaavinchukomannadu.
1: If you want to attain peace, you will have to destroy your ego, egotism and also attachment.
0: Kanuka daivatvanni neevu vismarinchaku.
1: Do not give up God.
0: దైవాజ్ఞను ఉల్లంఘించకు.
1: డు నాట్ డిసోబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
0: నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
1: రికగ్నైజ్ యువర్ హ్యూమానిటీ.
0: ఈ మానవత్వంలో ఉండినటువంటిదంత మాయను నిర్మూలం గావించటమే.
1: ఆల్ దట్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ హ్యూమానిటీ ఈస్ టు డిస్ట్రాయ్ ది మాయా.
0: మొన్న చెప్పాను మానవత్వం అనగా ఎంఏఎన్ మ్యాన్.
1: ది అదర్ డే స్వామి హాజ్ జస్ట్ సెడ్ మానవత్వం రెఫర్స్ టు ఎంఏఎన్.
0: ఎం అనగా మాయా రిమూవ్.
1: ఎం స్టాండ్స్ ఫర్ రిమూవల్ ఆఫ్ మాయా.
0: ఏ ఆత్మ సీ.
1: ఏ స్టాండ్స్ ఫర్ సీయింగ్ ఆఫ్ ఆత్మన్.
0: ఎన్ నిర్వాణం అటైన్.
1: ఎన్ స్టాండ్స్ ఫర్ అటైనింగ్ నిర్వాణం.
0: మాయను నిర్మూలముగా వించి
1: రిమూవింగ్ రూయినింగ్ ఐ మీన్ డిస్ట్రాయింగ్
0: దైవాన్ని దర్శించి
1: టేక్ దర్శన్ ఆఫ్ గాడ్.
0: నిర్వాణం అనే ఆత్మ ఆనందంలో లీనము కావటమే మానవత్వం యొక్క కర్తవ్యం.
1: మర్జింగ్ ఇన్ ద జాయ్ ఆఫ్ ఆత్మన్, దట్ ఈస్ ది వెరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్.
0: దీనిని పదే పదే నీవు చింతిస్తూరా.
1: Repeatedly, again and again, you should contemplate on this.
0: Chanti aneetundi manaku bazaarulo labhinche padartham kaadu.
1: Peace is not an object which is available in the market.
0: Leka nee rajyam lopala neevu sampadinchetundi kaadu.
1: It's not a thing which can be earned in your kingdom.
0: Leka nee bandhu mitrulu evaraina kuda neeku presentation chesetundi kaadu.
1: It is not a gift which can be given by your relatives.
0: Neeku kavalsinatundi chanti nee yende untunnadi.
1: Peace is inherent and it is within you.
0: Nee ende nee vetukunnappude neeku shanti labhistundi.
1: Only when you search for it within yourself you will be able to get it.
0: Kanuka neevu loka drishtini ye matram kuda nee unchukonaka antardrishtini abhirudhi parchukomannadu.
1: Therefore, not having any type of external vision, you develop internal vision, introverted vision.
0: Pasuhu baita drishti kaligineetundi pasuhu.
1: Extroverted vision only an animal has.
0: Antardrishti kaligineetundi vaade manavastu.
1: A man has introverted vision.
0: Kanuka ee manavatvanni neevu saarthakam kaavinchukomannadu.
1: He commanded, you sanctify, fulfill this particular aspect of humanity.
0: ఒకానొక సమయంలో,
1: once upon a time,
0: నారదుడు,
1: నారద
0: ఎన్నో విద్యలను అభ్యసించి,
1: after learning quite a few things,
0: 64 విద్యలనంతా అభ్యసించినాడు.
1: After practicing 64 types of learning,
0: ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ,
1: even after learning all these 64 skills,
0: కానీ అతను నిరంతరం కూడాను ఏదో ఒక విచారగ్రస్తుడై ఉండేటువంటి వాడు.
1: కంటిన్యూస్లీ హీ వాస్ హావింగ్ సమ్ కైండ్ ఆఫ్ వరీ ఆర్ ది అదర్.
0: ఈ దుఃఖమును కానీ ఈ అశాంతికి కానీ కారణం ఏమిటని అనేక విధములుగా విచారిస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ థింకింగ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వరీ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్
0: సర్వ విద్యలకు నేను ఆలవాలమై ఉంటున్నాను.
1: I have mastered all the types of learning.
0: సమస్త విషయములు కూడాను నేను గుర్తించాను.
1: I have recognized all the aspects.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ ది యూజ్?
0: నా దుఃఖాన్ని నేను నివారణ చేసుకోలేకపోతున్నాను.
1: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రిమూవ్ మై ఓన్ సారో.
0: దీనికి ఏమి కారణమని సనత్ కుమారుని దగ్గరికి వెళ్ళాడు.
1: హి వెంట్ టు సనత్ కుమారా అండ్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్.
0: సనత్ కుమారు చక్కగా సూటిగా తన హృదయానికి నాటుకుని పోయేటట్టుగా బోధించాడు.
1: సనత్ కుమార్ టాట్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ నారద వాస్ ఏబుల్ టు అండర్స్టాండ్.
0: నారద నీ క్వాలిఫికేషన్ ఏమిటి అన్నాడు.
1: సనత్ కుమార్ ఆస్క్డ్ నారద వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్.
0: సమస్త విద్యను నేను నేర్చుకున్నాను.
1: I have learned all the types of education.
0: నాకు తెలియనటువంటి విద్యలు ఏమిటి లేవు ఇంక జగత్తులో.
1: దేర్ ఇస్ నథింగ్ విచ్ ఐ హావ్ నాట్ లెర్న్.
0: సనత్ కుమార్
1: హి సెడ్ సో ఫార్ సో గుడ్. వెల్ హ్యావ్ యూ లెర్న్ ఆత్మ విద్య?
0: అది తప్ప అన్ని నాకు తెలుసు అన్నాడు.
1: హి సెడ్ ఎక్సెప్టింగ్ ది ఆత్మన్ ఆత్మిక్ ఎడ్యుకేషన్
0: అందులోనే తప్ప శాంతి మరొక దీంట్లో లేదు అని చెప్పి చెప్పాడు సనత్ కుమార్.
1: యూ కెన్ గెట్ పీస్ ఆఫ్ మైండ్ ఓన్లీ ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
0: పట్టాలో దానిని పట్టినప్పుడే సర్వమును పట్టిన వారం అవుతావు.
1: When you catch hold of that particular thing by holding which you held up,
0: దేనిని తెలుసుకోవాలో దానిని తెలుసుకున్న తర్వాత నేను సర్వమును గుర్తించినటువంటి వారం అవుతాము.
1: If you learn a particular thing by learning which you have learnt everything else, then only you would have learnt.
0: తెలుసుకోవాల్సిన దానిని తెలుసుకోనకుండా అనవసరమైనటువంటి ఎన్ని తెలుసుకోని కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ మెనీ థింగ్స్ వితౌట్ అండర్స్టాండింగ్ అండ్ లర్నింగ్ ది థింగ్ విచ్ ఇస్ ఎసెన్షియల్?
0: ఒక గ్రామంలో,
1: ఇన్ ఎ పర్టికులర్ విలేజ్,
0: ఇరుగు పొరుగు ఇంటిలో,
1: ఇన్ ద నైబర్హుడ్,
0: పెళ్లి ప్రారంభమైంది.
1: దేర్ వాజ్ ఎ మ్యారేజ్.
0: పక్కింటి ఆమెతో ఈ పెండింటి ఆమె చెప్పుతూ ఉండాలి.
1: దిస్ పర్టికులర్ లేడీ వేర్ ది మ్యారేజ్ సెలబ్రేటెడ్ షీ వాజ్ టెలింగ్ ది నైబరింగ్ లేడీ,
0: అమ్మా మేము పెళ్లి చాలా మా బిడ్డకు చాలా వైభవంగా చేయాలనుకుంటున్నాము.
1: అమ్మా వీ వాంట్ టు సెలబ్రేట్ ది మ్యారేజ్ ఇన్ ఎ గ్రాండ్ వే.
0: గొప్ప గొప్ప తంజావూరు బ్యాండ్ అంతా పిలిపించాము.
1: వీ హావ్ ఇన్వైటెడ్ తంజావూర్ బ్యాండ్ సెట్.
0: గొప్ప గొప్ప ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇట్లాంటి వాళ్ళనంతా మ్యూజిక్ మేము పిలుచుకున్నాము.
1: వీ ఇన్వైటెడ్ గ్రేట్ నంబర్ ఆఫ్ లర్నెడ్ మ్యూజిషియన్స్ లైక్ ఎంఎస్ సుబ్బలక్ష్మి.
0: సౌత్ కెనడా నుంచి వచ్చారు మాకంతా మంచి మంచి వంటవాళ్ళు. మంగళూరు బ్రాహ్మణులంతా వచ్చారు.
1: The cooks have come from South Canara, Mangalore Brahmins have come.
0: Meer kudanu maa inti bhojananiki raavali.
1: She invited her also. You please
0: maa bidda vaibhavalanta meer chudali.
1: So just enjoy all the grandeur.
0: Goppa vishalamaina pendalanta vestunnamu.
1: We are going to put on a very big pendal.
0: ఆ పక్కింటారు అన్ని బాగానే ఉంటుండాలి, అబ్బాయి ఏ ఊరు వాడు, ఏమి చదివాడు అని ప్రశ్నించింది.
1: ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ది నైబరింగ్ లేడీ షీ క్వశ్చన్ హూ ఇస్ ది బ్రైడ్ గ్రూమ్.
0: అదే ఇంకా నిర్ణయం కాలేదు.
1: అండ్ దిస్ లేడీ సెడ్ వెల్ దట్ ఈస్ నాట్ ఎట్ ఫిక్స్డ్.
0: పెళ్లికి పెళ్లి కొడుకు చాలా ప్రధానం.
1: ఫర్ ద మ్యారేజ్ బ్రైడ్ గ్రూమ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్.
0: పెళ్లి కొడుకును నిర్ణయించుకోకుండా బ్యాండ్లు వంటవాళ్ళు పెండాలు వేసి ఎవరికి పెళ్లి చేస్తారు?
1: Without fixing the bride groom, whom are you going to just marry?
0: అదే విధంగాని మానసికం నందు శాంతి లేకుండా ఎన్ని విద్యలు చదివితే గాని వచ్చిన ఫలితం ఏమిటి?
1: ఇన్ ద సేమ్ వే వితౌట్ హ్యావింగ్ పీస్ ఆఫ్ మైండ్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ సో మెనీ స్టడీస్?
0: కనుకని నీకు శాంతి అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మభావమునందు మాత్రమే తప్ప అన్య మార్గంలో నీకు లభించదని సనత్ కుమారుడు నారదునికి బోధించాడు.
1: సనత్ కుమార్ టాట్ నారద ఓన్లీ ఇన్ బై అక్వైరింగ్ ఆత్మిక్ నాలెడ్జ్ అండ్ ఓన్లీ బై అక్వైరింగ్.
0: మానవుడు
1: టుడేస్ మ్యాన్
0: రాగద్వేషములకు గురి కావచ్చు.
1: హీ సబ్జెక్ట్ టు అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్,
0: మమకార అభిమానములతో కూడటం చేత.
1: హీ ఈజ్ ఆల్సో సబ్జెక్ట్ టు పొసెసివ్ నేచర్ అండ్
0: తాను ఏం చేస్తున్నాడో,
1: వాట్ హీఈస్ డూయింగ్,
0: ఏ విధమైన స్థితిలో ఉంటున్నాడో,
1: ఇన్ వాట్ స్టేట్ హీఈస్,
2: తాను ఏమాత్రం కూడా నువ్వు విచారించలేకపోతున్నాడు.
1: హి హస్ నాట్ బీన్ ఏబుల్ టు థింక్ ఎనీథింగ్ అబౌట్ దీస్ థింగ్స్.
2: అంతటికీ తానే గొప్పగా భావిస్తున్నాడు.
1: హీ ఈస్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ టు బి ది మోస్ట్ ఇంపార్టెంట్.
2: నాకు మించినటువంటి శక్తి మరొకటి లేదని భ్రమిస్తున్నాడు.
1: హీ డెల్యూడ్స్ హిమ్సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ దట్ దేర్ ఇస్ నో గ్రేటర్.
2: ఈ భ్రమల చేత నిత్యానిత్య విజ్ఞానం కోల్పోతున్నాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ డెల్యూషన్ హీ ఈస్ లూజింగ్ హిస్ డిస్క్రిమినేటింగ్ పవర్.
2: అంతా నేనే చేస్తున్నానని భావిస్తాడు.
1: హీ కన్సిడర్ దట్ హీ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్.
2: ఏదో ప్రపంచాన్నంతా తానే అద్దెకు తీసుకున్నట్టుగా అనుకుంటాడు.
1: హీ థింక్స్ యాజ్ ఇఫ్ హీ హాస్ హర్డ్ ది ఎంటైర్ వరల్డ్.
2: ప్రపంచాన్ని నడిపేటువంటిది తాను కాదు.
1: ఇట్ ఈస్ నాట్ హీ హూ ఈస్ గోయింగ్ టు రన్ ది
2: ప్రపంచం యొక్క మంచి చెడ్డ తీర్చేటువంటి అధికారం తనకు లేదు.
1: హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు ఫర్ ది గుడ్ ఆఫ్ ద బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్.
2: ఎవరు దీనికి సృష్టికర్తనో,
1: whoever is the creator of this particular world,
2: ఎవరు దీనికి రక్షణకర్తను,
1: whoever is the protector of this world,
2: ఎవరు దీనికి యజమానుడో,
1: whoever is the master of the world,
2: ఎవరు దీనికి నాథుడో,
1: whoever is the father,
2: ఎవరు దీనికి పితను,
1: whoever is the father of this world,
2: అతనికి ఈ అధికారం ఉండాలి.
1: Only he has the power and authority for this.
2: పితాసి లోకస్య చరాచరస్య అని చరాచర జగత్తును కూడాను నాథుడు ఒక్కడే ఉంటున్నాడు.
1: For the movable and immovable world there is only one master.
2: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హాస్ టు రికగ్నైజ్.
2: తాత్కాలికమైనటువంటి యొక్క ఆవేశములకు కానీ,
1: ఫర్ టెంపరీ ఎక్సైట్మెంట్స్,
2: తాత్కాలిక సంబంధమైనటువంటి యొక్క క్రోధములకు కానీ,
1: ఫర్ యాంగర్ విచ్ ఇస్ టెంపరీ,
2: మానవుడు బలహీనుడు కారాదు.
1: వన్ షుడ్ నాట్ గివ్ వన్ సెల్ఫ్.
2: ఇది తరతరముల నుండి మానవుల్లో అడిగిపోయినటువంటి ఒక బలహీనత.
1: ఫర్ జనరేషన్స్ టుగెదర్ దిస్ ఈస్ ఎ గ్రేట్ వీక్నెస్.
2: కష్టములు,
1: వెన్ దర్ ఆర్
2: నష్టములు,
1: సారోస్,
2: బాధలు,
1: పెయిన్,
2: విచారములు,
1: వరీస్,
2: మనకు పరీక్షా ఘట్టములు,
1: దిస్ ఆర్ ఆల్ టెస్టింగ్ ఇన్స్టెన్సెస్.
2: మన ఎందున్నటువంటి ఒక బలహీనత బయటపడడానికి ఇది ఒక కారణము.
1: ఇన్ ఆర్డర్ టు త్రో అవుట్ ఆల్ ద వీక్నెస్.
2: ఇలాంటి పరిస్థితులలో నీ ఓపికను, నీ ధైర్యమును, నీ నమ్మకాన్ని నీవు నిలబెట్టుకుంటావా లేదా అనేటువంటి పరీక్షా ఘట్టంగా ఉంటుంటాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టెస్ట్ విచ్ టెస్ట్ వెదర్ యు ఆర్ హావింగ్ ద ఫర్మ్ ఫెయిత్, వెదర్ యు ఆర్ హావింగ్ పేషెన్స్.
2: కనుక కళాశాల పరీక్షల్లో లేక కాలే ఇంకే విధమైనటువంటి విద్యా సంస్థల్లోని పరీక్షల్లో మనం పాస్ అయినంత మాత్రం ప్రయోజనం కాదు.
1: దెర్ ఇస్ నో యూజ్ మియర్లీ బై పాసింగ్ ది ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీస్.
2: కనుకనే చిన్నటి ఉపమానంగా చెప్తూ వచ్చాడు వేమన.
1: That is why Vemana has given a very good
2: chadugulanni uchi nerchi chaala viveki ai magidi tannirugudu mandamathudu.
1: It is the fools who will not be able to recognize their own mind after learning all types.
2: Enta chadugu chadivi ee niti unnanu heenuni gunambu manaledu.
1: Whatever learning one might have, a mean person will not be able to have good
2: tarchi chadugu chaduva tarkavadame gaani poorna gnanam eppudu pondaledu.
1: After learning a lot of education there could be only arguments and counter arguments.
2: Chadugu chadivi chavanganeetiki chaavuleni chadugu chaduvu vali unnadu.
1: What is the use of studying so much which does not have any value at all? It is better we learn which does not have death.
2: Kanuka chaavuleni chaduvu emiti?
1: What is that education which does not have death?
2: Adi aatma chaduvu.
1: That is authentic knowledge.
2: దానికి చావు లేదు.
1: ఇట్ డస్ నాట్ హ్యావ్ డెత్.
2: పుట్టుకు ఉంటే కదా దానికి చావు.
1: యాజ్ దర్ ఇస్ నో బర్త్ దర్ ఇస్ నో డెత్ ఆల్సో.
2: కనుక పుట్టుకు ఉండినటువంటి ప్రతి పదార్థమునకు కూడాను మార్పు ఉంటుండాలి.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ విచ్ హాస్ బర్త్ దర్ ఇస్ మోడిఫికేషన్.
2: ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఆకారంతో కూడినటువంటిది.
1: దిస్ ఎంటైర్ వరల్డ్ హ్యాస్ ఎ పర్టికులర్
2: ఆకారమునకు ఏనాడైనా కూడా భిన్నం కలగక తప్పదు.
1: యాజ్ ఇట్ హ్యాస్ ఎ ఫారం దెర్ విల్ బి చేంజ్ అండ్ దెర్ విల్ బి మోడిఫికేషన్.
2: కనుక ఎట్టి ఆకారము లేనిటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం లక్ష్యంగా ఉంచుకున్నప్పుడే దీనికి ఎట్టి మార్పు కూడా లేనటువంటి యొక్క పరిస్థితిని మనం పొందగలుగుతాం.
1: వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఏ స్టేట్ వేర్ దర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్ ఓన్లీ వెన్ వి కీప్.
2: ఏమీ తెలియనటువంటి ఒక పల్లెటూరు మనిషి రైల్లో ప్రయాణమై ఎక్కడో వెళ్ళడానికి వచ్చాడు.
1: ఏ పర్టికులర్ పర్సన్, ఏ విలేజర్ హూ వాజ్ ఎ లిటిల్ ఇగ్నోరెంట్, హీ వాంటెడ్
2: టు ట్రావెల్ బై ట్రైన్. ఈ యొక్క ప్రయాణికుడు రైలు ఎక్కినటువంటి వాడు కాదు.
1: దిస్ పర్టికులర్ పర్సన్ హడ్ నాట్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఎర్లియర్.
2: ఒక పెద్దగా పెట్టెలు కనిపించుకుని వచ్చింది ఒక రైలు.
1: ఏ ట్రైన్ కేమ్ విత్ ఎ నంబర్ ఆఫ్ బోగీస్ అండ్ వ్యాగన్స్.
2: బా ఇది ఎంత పెద్దది, ఇన్ని పెట్టెలు కనిపించుకొని కన్నులతో చూసుకుంటూ లైన్ పైన వెళ్లిపోతుండాలని చాలా ఆశ్చర్యపడ్డాడు పాపం.
1: హి వాస్ సర్ప్రైజ్ అట్ దిస్ పర్టికులర్ థింగ్. హి థింకింగ్ దట్ దిస్ ఈస్ హావింగ్ ఎ నంబర్ ఆఫ్ క్యారేజెస్.
2: మనిషి కూడాను ఆ రైలు పైన కన్నీల పైన సరిగా నడచడానికి వీలు కాదే, ఈ జడమైనటువంటిది ఎంత కరెక్ట్ గా నడుచుకుని పోతుండాలని ఆశ్చర్యపడ్డాడు.
1: హి వాస్ సర్ప్రైజ్ ఈవెన్ ఎ హ్యూమన్ బీయింగ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గో ఆన్ దోస్ రైల్స్.
2: ఈ రైల్లో ఎక్కడానికి నూర్ల మంది ప్రయాణికులు స్టేషన్ లో కాచుకొని ఉంటున్నారు.
1: హండ్రెడ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆర్ వెయిటింగ్ టు బోర్డ్. దట్ ట్రైన్.
2: వాళ్ళ లగేజ్ అంతా చూస్తే ఓ పెద్ద పెద్ద లారీలకు తగినట్టుగా లగేజ్ గా ఉంటుండాలి.
1: ద లగేజెస్ విచ్ దిస్ ప్యాసింజర్స్ హడ్ బ్రాట్ వర్ వెరీ హ్యూజ్ అండ్
2: తనలో తాను అనుకుంటున్నాడు.
1: He was thinking within himself.
2: ఇంత మందిని ఎక్కించుకొని ఇంత సామాను అందులో పెట్టుకుని ఎట్లా మోస్తుంది ఇది అని యోచన చేస్తున్నాడు.
1: He was wondering how this train would be able to carry so many passengers and so much of luggage.
2: ఈ ప్రయాణికులు తక్కువ సామానైనా తీసుకుని ఉండకూడదా, పాపం ఈ రైలుకి ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అని ఆలోచన చేసుకున్నాడు.
1: హీ వాజ్ ఆల్సో థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ వై షుడ్ దిస్ ప్యాసింజర్స్ గెట్ సో మచ్ ఆఫ్ లగేజ్.
2: ఇంతమంది లోపల నేను కూడా దానికి ఎందుకు బాధ పెట్టాలని చెప్పని ఆ రైల్లో అందరూ ఎక్కుతుంటే తాను ఎక్కాడు. అందరూ ఎక్క సామాన్లు అక్కడ పడేసేసారు.
1: All those few, he also entered the train along with so many passengers. The passengers kept the luggage in the train.
2: ఎవరి పాటికి వారు సీట్ పైన పడుకున్నారు.
1: They began relaxing in the seats.
2: ఎంత నిర్దయులు ఈ ప్రయాణికులు.
1: How cruel these passengers are.
2: ఇంత సామాను దానికి అడ్డగట్టి వారు నిశ్చింతగా నిద్రపోతున్నారని తాను తెచ్చుకున్న సామాను తన తలపైన పెట్టుకుని కూర్చున్నాడు.
1: He was wondering why these people should give so much of burden to the train by throwing the luggages in the compartment and relaxing.
2: Endukante naa baru daniki em mattham ivvakoodu anukunnadu.
1: He kept the entire luggage on his own head thinking
2: naa saamanu nene em ostunnanani bhraminchadu paapam.
1: He deluded himself that he was carrying all his luggage.
2: Evaro pakkaru unnatvanti vyakti hetcharinchadu emitayya nee avastha nee saamanu nee talapaina pettukovatam emiti kinda pettakoodada annadu.
1: The co-passenger asked him, Sir, why are you carrying this particular luggage on your own head? Why should you not keep it down?
2: అయ్యో ఇంత సామాను మోస్తుంటే నా సామాను కూడా దానికి ఎందుకు బరువు పెట్టాలని నేను మోస్తున్నాను అన్నాడు.
1: When the train is carrying so much of luggage, I do not want to add my own luggage also.
2: చివాడా నిన్ను నీ సామాను అన్నింటినీ మోసేటువంటి ఈ రైలు నీ తలపైన పెట్టుకున్నంత మాత్రం ఆ బరువు రైలుకి ఏమాత్రం సంబంధం లేకుండా ఉందా?
1: ఓ స్ట్రేంజ్ పర్సన్ ఇట్ ఇస్ ది ట్రైన్ ఇస్ క్యారింగ్ యూ అండ్ యువర్ లగేజ్ బై కీపింగ్ ది లగేజ్.
2: దయాదాక్షిణ్యం ఉన్నది కానీ వివేకం లేదు పాపం ఆ యొక్క మానవుని యందు.
1: హీ హాస్ కైండ్నెస్ అండ్ కంపాషన్ బట్ హీ డస్ నాట్ హ్యావ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్.
2: అదే విధంగా అర్జున నీకు అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యం ఉంటున్నాయి.
1: ఇన్ ద సేమ్ వే అర్జున యు ఆర్ హావింగ్ డిఫరెంట్
2: గొప్ప విద్యావంతుడవే.
1: యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్
2: నీ నిగ్రహం కలగాడవే.
1: యు హావ్ గాట్ సెల్ఫ్ కంట్రోల్
2: మహాశక్తిని సాధించినటువంటి వాడవు.
1: యు హావ్ అకాంప్లిష్డ్ గ్రేట్ టాస్క్ అండ్
2: దైవత్వాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
2: ఈ దైవత్వాన్ని అర్థం చేసుకోలేనంత వరకు కూడా నీకు ఈ విషాదం తప్పింది కాదు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు డు నాట్ అండర్స్టాండ్ దిస్ డివినిటీ యూ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ సారో.
2: నీవు ఈ విషాదాన్ని తప్పించుకుని నీ కర్తవ్యాన్ని ఆచరించాలంటే మొట్టమొదట నా యొక్క అనుగ్రహానికి పాత్రుడై నా ఆజ్ఞను శిరసావహించన్నాడు.
1: ఇఫ్ యు వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సారో అండ్ అర్న్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్ దెన్ యూ హావ్ టు ఒబే మై కమాండ్.
2: దేహము నీవు కాదు.
1: యు ఆర్ నాట్ ది బాడీ.
2: ఇంద్రియాలు నీకు సంబంధించినటువంటివి కాదు.
1: ది సెన్స్ ఆర్గన్స్ హావ్ నో కనెక్షన్ విత్.
2: ఇంద్రియాలు దేహంతో కూడినటువంటివి.
1: దే ఆర్ అసోసియేటెడ్ విత్ ద బాడీ. సెన్స్ ఆర్గన్స్
2: దేహము కర్మతో చేరినటువంటిది.
1: బాడీ ఇస్ అసోసియేటెడ్ విత్
2: కర్మ. ఫలితమే ఈ దేహము.
1: బాడీ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
2: కర్మను ఆచరించుకుంటున్న దేహం సార్థకం కాదు.
1: ఇఫ్ బాడీ డస్ నాట్ పర్ఫార్మ్ యాక్షన్ ఇట్ ఇస్ నాట్
2: కర్మణ్యేవ అధికారస్య. నువ్వు ఈ కర్మను ఆచరించడంలోనే నీకు అధికారం ఉంటున్నది.
1: యూ హావ్ ఎవ్రీ రైట్ టు పర్ఫార్మ్ యాక్షన్.
2: మిగిలినవన్నీ నువ్వు నాకు అర్పితం చేయి.
1: ఆల్ ది రెస్ట్ యూ ఆఫర్ ఇట్ టు మీ.
2: లెమ్ము.
1: గెట్ అప్ అరైజ్.
2: లెమ్ము ధనుంజయ.
1: అరైజ్ ఓ ధనుంజయ.
2: ఇది బలీయము.
1: ఫేట్ ఇస్ వెరీ
2: పవర్ఫుల్. న్యాయము గెలుచు. న్యాయము గెలుచు.
1: జస్టిస్ ఆల్వేస్ ట్రిమ్స్.
2: నశించు స్వార్థము.
1: సెల్ఫిష్నెస్
2: సదా యువ ధర్మం ఇదే కదోయి.
1: దిస్ ఇస్ ది
2: ధర్మిక
1: ఫ్రమ్ ఏజ్ ఆఫ్
2: నూరుగురు బిడ్డల తండ్రికైనా.
1: ఈవెన్ ఫర్ ఎ పర్సన్
2: అంత్యమున్న పిండమిలో దిక్కు గలగరట్ట ప్రారంధములు ఏమిటో.
1: అట్ ఏం తెలుసు
2: నా యాజ్ఞను నీవు శిరసా వహిస్తే ఈ కౌరవుల యొక్క విషయం నేను చూసుకుంటాను.
1: ఇవి ఒబే మై కమాండ్ ఐ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్.
2: నూరు మంది బిడ్డలు ఉండినటువంటి యొక్క ధృతరాష్ట్రునికైనా కట్టగనబడికి ఇంత పిండమిచ్చేటువంటి దిక్కు కూడా లేకుండా పోతారు.
1: For a person like Dhritarashtra who has 100 sons in the end, he will not be having even one to perform the
2: last rites.
1: What is the reason for this?
2: Dhritarashtrani biddalu.
1: Because these are the children of
2: Dhritarashtra. Dhritarashtra తనది కానటువంటి దాన్ని తనదిగా భావించుకునేటువంటి వాడు ధృతరాష్ట్ర.
1: Dhritarashtra is one who considers things which are not his as his.
2: నీవు కూడా అతనికి సోదరుడుగా తయారవుతున్నావు.
1: You are also becoming a brother to him.
2: దేహము నీవు కానటువంటి వాడు నాది అనేటువంటి దీంతో నువ్వు భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ వెన్ ది బాడీ ఈజ్ నాట్ యువర్స్ రియలీ.
2: దేహము కానటువంటి నీవు దేహమును అని భావించుకోవటమే నీవు ధృతరాష్ట్రం యొక్క దృష్టి అన్నాడు.
1: యు ఆర్ డెవలపింగ్ ది విజన్ ఆఫ్ ధృతరాష్ట్ర బై థింకింగ్ దట్ యు ఆర్ ద బాడీ వెన్ ది బాడీ ఇస్ నాట్ ఇన్ యూ.
2: అజ్ఞానము,
1: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్.
2: ఈ అజ్ఞానమును దూరం చేసుకుంటే గాని ఈ జ్ఞానం నిన్నులో ప్రవేశించదు.
1: అన్లెస్ యు డ్రైవ్ అవే ఇగ్నోరెన్స్ యు విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ విజ్డమ్.
2: ఈ ప్రవేశించడానికి నీవు కొంతవరకు నువ్వు విచారణ శక్తి చేయాలి అన్నాడు.
1: యూ హ్యావ్ టు డెవలప్ డిస్క్రిమినేషన్ అండ్ ఎంక్వైరీ. ది విజ్డమ్ షుడ్ ఎంటర్ యూ.
2: హృదయముందు దేహముందు,
1: హార్ట్ ఈజ్ విత్ ఇన్ ద బాడీ.
2: జీవుడుండు దేహమందు,
1: ది ఇండ్వెలర్ ఇస్ ఆల్సో ఇన్ ద బాడీ.
2: హృదయమందు దేవుడుండు,
1: ఇన్ ది హార్ట్ దేర్ ఇస్ గాడ్.
2: రెండు కూడి ఆటలాడి
1: దీస్ టూ విల్ బి ప్లేయింగ్ టుగెదర్.
2: ఒకరినొకరు వీడుచుందరు.
1: దే విల్ బి లీవింగ్ సెపరేట్.
2: ఆటలాట బొమ్మలాటలాడించే
1: దేర్ ఇస్ వన్ హూ మేక్స్ దిస్ ప్లే.
2: సూత్రధారి ఒకడు కలడు.
1: దేర్ ఇస్ ఎ డైరెక్టర్ హూ కండక్ట్స్ దిస్ ప్లే.
2: మంచి చెడ్డ బొమ్మలుండు.
1: దేర్ విల్ బి బ్యాడ్ అండ్ గుడ్ విచ్ విల్ బి.
2: రెండులోనే ఒకటి ఉండు అన్నాడు.
1: ఇన్ సైడ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ఎంటిటీ.
2: కనుక జీవుడుండు దేహమందు, హృదయమందు దేవుడుండు. ఈ రెండు కూడా ఒక చోటనే ఉంటున్నాయి.
1: దెర్ ఇస్ ద ఇన్వెలర్ జీవా ఇన్ సైడ్ ది బాడీ. దెర్ ఇస్ గాడ్ ఇన్ సైడ్ ద హార్ట్.
2: కనుక ఈ దేహాన్ని నీవు ఆధారంగా చేసుకుని నువ్వు వారిని అనుభవిస్తున్నావే కానీ దేహమే ఆధారం లేకపోతే వాళ్ళు సర్వాత్మక భావంతో ఉంటారు.
1: You are enjoying them on the basis of the body. If there is no body at all, they are all
2: perishable. Deha pranthini dooram chesi,
1: if you remove the delusion of the body,
2: jeeva brahma ikya anusandhanamulo,
1: if you want to bring about the unity of jeeva,
2: nitya anandamanu anubhavinchavannadu.
1: You have to enjoy the eternal bliss.
2: Brahma anandamulo cheravannadu.
1: Enter into the ananda
2: advaita anandanni artham chesukovannadu.
1: Understand the ananda of advaita.
2: Ee vidhanga bodhinchi kattagadapatiki atanki oka vidhamainatvanti sthitapragna drushtini andinchadu.
1: After teaching in this particular way, he has been able to impart the
2: knowledge. Sthita prajna lo undinatvanti pradhana lakshanalu ekatma bhavame.
1: Feeling or a sense of same entity all over, this is the
2: indriyalaku em artham kuda nu vasham kaaka.
1: Not being subject to the senses,
2: samadhi chittudai,
1: having an heart of
2: sukadukkamulanu,
1: sorrow and joy,
2: mana abhimanamulanu,
1: attack,
2: ninda tisulanu,
1: censure and praise,
2: ఒక్కటిగా భావించుకునేటువంటిది.
1: దట్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ ట్రీటింగ్ ఆఫ్
2: యు అన్ని ఇప్పుడు నువ్వు భగవత్ విభూతులుగా విశ్వసించేటువంటిది.
1: బిలీవింగ్ ఫర్మ్లీ దట్ ఆల్ దీస్ ఆర్ ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ డివినిటీ.
2: అట్టివాడే నిజమైన స్థితప్రజ్ఞుడు.
1: సత్య పర్సన్ అలో ఈజ్ రియల్ స్థితప్రజ్ఞ.
2: ఇటువంటి స్థితప్రజ్ఞుడై నా ఆజ్ఞను నీవు శిరసావరించమన్నాడు.
1: యు బికమ్ సత్య స్థితప్రజ్ఞ అండ్ క్యారీ అవుట్ మై కమాండ్, హీ సెడ్.

0: వన్ మైట్ మాస్టర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పార్టిసిపేషన్ ఇన్ ది ఆర్గ్యుమెంట్స్ ఇన్ ద కోర్ట్స్ అండ్ విన్ దెమ్. హీ మే పార్టిసిపేట్ ఇన్ వార్స్ అండ్ అచీవ్ సక్సెస్ అండ్ విక్టరీ. వన్ మైట్ బి బోర్న్ యాజ్ ఎన్ ఎంపరర్ అండ్ రూల్ ది కింగ్డమ్. వన్ మైట్ బి ఏబుల్ టు గివ్ ఇన్ చారిటీ కౌస్ అండ్ గోల్డ్. వన్ మైట్ బి ఏబుల్ టు కౌంట్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ ఆన్ అర్త్. వన్ మైట్ బి ఏబుల్ టు రీచ్ ది మూన్ ఇట్ సెల్ఫ్. వన్ మైట్ బి ఏబుల్ టు కౌంట్ ఆల్ ద స్టార్స్. బట్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు కంట్రోల్ ఆల్ ది సెన్సెస్ ఇంట్రావర్క్ ద మైండ్ అండ్ ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్ కంటిన్యూస్లీ విత్ ఎన్ ఈక్వాలిటీ ఆఫ్ మైండ్ అండ్ విత్ సమచిత్త.
1: వేద విజ్ఞానము అనంతము.
0: ద నాలెడ్జ్ ఆఫ్ వేదాస్ ఈజ్ ఇన్ఫైనైట్.
1: జ్ఞానమే అనంతము.
0: విజ్డమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ఫైనైట్.
1: సత్యమును చూపునదే జ్ఞానము.
0: ఇట్ ఈస్ దట్ మే బి కాల్డ్ యాజ్ నాలెడ్జ్ విచ్ కెన్ షో ట్రూత్.
1: భూత భవిష్యత్ వర్తమానములకు అతీతమైనది సత్యము.
0: ట్రూత్ ట్రాన్సెండ్స్ ఆల్ ద త్రీ టైప్స్ ఆఫ్ టైమ్స్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
1: సత్య జ్ఞానములు రెండు కూడాను అనంతములే.
0: బోత్ ట్రూత్ అండ్ విజ్డమ్ ఆర్ ఇన్ఫైనైట్.
1: ఈ అనంతముల ఒకటి చేత దీనికి ఆదియు లేదని కూడాను చెప్పవచ్చు.
0: యాజ్ దే ఆర్ ఇన్ఫైనైట్ దెర్ ఇస్ నో బిగినింగ్ నార్ ఎండ్.
1: వేదము సత్య జ్ఞానములతో కూడి ఉండటం చేత వేదం కూడాను అనంతమే.
0: యాజ్ వేద ఈజ్ అసోసియేటెడ్ విత్ ట్రూత్ అండ్ నాలెడ్జ్ వేద ఆల్సో ఈజ్ ఇన్ఫైనైట్.
1: వేదం జ్ఞానమయమైనప్పటికీ నేడు మనము దానిని వాంగ్మయంగా మనం సేవిస్తూ ఉన్నాం.
0: ఆల్దో వేద ఈజ్ నాలెడ్జ్ వీ హావ్ బీన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ వర్డ్స్.
1: మన వాక్కే ఋగ్వేదమనియు.
0: అవర్ వర్డ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఋగ్వేద.
1: మనస్సు యజుర్వేదమనియు.
0: అవర్ మైండ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ యజుర్వేద.
1: ప్రాణము సామవేదమనియు.
0: అవర్ ప్రాణ ద వైటల్ ఎయిర్స్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సామవేద.
1: బృహదారణ్యక ఉపనిషత్తు చక్కగా బోధించుతున్నది.
0: దస్ బృహదారణ్యక ఉపనిషత్ డిస్క్రైబ్స్
1: వేదము వేదాంగములు వేదవేత్త మూడును నేనేనని గీతాచార్యుని యొక్క నుడువు.
0: గీతాచార్య హెస్ డిక్లేర్డ్ ఐ ఆమ్ ఆల్ ద త్రీ వేద వేదాంగస్ అండ్ వేదకర్త.
1: కాని నిత్య సత్యమును గుర్తించుకునలేక పవిత్రమైనటువంటి జ్ఞానతత్వాన్ని మనం అర్థం చేసుకునలేక లౌకికమైన జీవితమునందు అలౌకికమైనటువంటి వాంఛన చేత మానవత్వాన్ని మనం విస్మరిస్తున్నాము.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద ట్రూత్ అండ్ దేర్ ఫోర్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ అండ్ టైమ్ విత్ వరల్డ్లీ థింగ్స్.
1: అయితే పవిత్రమైనటువంటి వాంగ్మయమును అనేక విధములుగా వేదములు విడివిడి అయినటువంటి పదముల చేత విపులూకరముచ్చి తద్వారా దేశమునకు శబ్ద బిందువులను అందించుతున్నవి.
0: వేదాస్ హ్యావ్ బీన్ మేకింగ్ అవైలబుల్ ద ఎక్స్ట్రాడినరీ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్ సో దట్ పీపుల్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ క్లియర్లీ.
1: ఈ ప్రాక్టీస్ ఉన్నాము.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద ట్రూత్ అండ్ దేర్ ఫోర్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ అండ్ టైమ్ విత్

0: అద్భుతమైనటువంటి యొక్క తత్వమే దైవమని భావించి ఈ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులు కావాలనని ఉచ్చరించినటువంటి యొక్క వాక్కులే రుక్కులుగా మారినవి.
1: రుక్స్ ఆర్ దోస్ విచ్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఎక్స్ప్లెయిన్ ది ఎఫల్జెన్స్.
0: అయితే యజ్ఞయాగాది క్రతువుల చేత పారమాత్మిక తత్వమును అర్థం చేసుకుని దివ్యత్వమును పొందవలనని వ్యక్తి ఆశీస్సించి తద్వారా యజ్ఞములకు ప్రారంభిస్తూ వచ్చాడు.
1: బట్ మ్యాన్ హ్యాస్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ సాక్రిఫైసెస్ థింకింగ్ దట్ బై సచ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ సాక్రిఫైసెస్ వన్ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ది అల్టిమేట్.
0: ఇట్టి కర్మకాండనే యజుర్వేదం అని కూడా చెప్పబడుతూ వచ్చింది.
1: దిస్ కర్మకాండ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యజుర్వేద.
0: అయితే పవిత్రమైనటువంటి శృతిబద్ధమైనటువంటి మధురమైనటువంటి సున్నితమైనటువంటి సౌశీల్యమైనటువంటి యొక్క గానమును అనుగ్రహించగోరి తద్వారా ఆనంద గీతను అందించినటువంటి చేత దీనికి సామవేదము అని సార్థక నామం వచ్చింది.
1: సామవేద హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సచ్ బికాస్ దట్ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఆఫర్ ద సేక్రెడ్ స్వీట్ మెలోడియస్ మ్యూజిక్ డిస్క్రైబింగ్ నాలెడ్జ్.
0: అయితే లౌకికమైన జగత్తును పండితులు విస్మరించినారు అనేటువంటి అపనిందలు లేకుండా ఉండే నిమిత్తమై శ్రేయో మార్గము ప్రేయో మార్గము మానవతా తత్వమును అభివృద్ధి గావించే నిమిత్తమై అధర్వణ వేదమును కూడాను ఆధారం తీసుకున్నారు.
1: ఇన్ ఆర్డర్ దాట్ పీపుల్ మే నాట్ కన్సిడర్ యాజ్ నాలెడ్జబుల్ హ్యావింగ్ ఇగ్నోర్డ్ థింగ్స్ రిలేటింగ్ టు ద వరల్డ్ దే హ్యావ్ ఎక్స్పౌండెడ్ థింగ్స్ రిలేటింగ్ టు ద వరల్డ్ యాజ్ శ్రేయో మార్గ థింగ్స్ విచ్ ఆర్ డిజైరబుల్ అండ్ థింగ్స్ విచ్ ఆర్ యాక్సెప్టబుల్ శ్రేయో మార్గ ఇన్ అథర్వణ వేద.
0: అయితే అథర్వణ వేద అపౌరుషేయమైనటువంటిది కాదని విశ్వసించి కేవలం ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మాత్రమే ప్రధానంగా భావించి దీనిని త్రయీ వేదములు అని పిలుస్తూ వచ్చారు.
1: థింకింగ్ దట్ అథర్వణ వేద హ్యాస్ నాట్ కమ్ ఫ్రమ్ ద డివైన్ సోర్స్ ఓన్లీ ది ఋగ్వేద యజుర్వేద అండ్ సామవేద ఆర్ ద రియల్ వేదాస్ దే హావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ త్రయీ వేదాస్.
0: కానీ సర్వధర్మములకు మూలమైనటువంటి సర్వశాస్త్రములకు కీలకమైనటువంటి సర్వసాధనలకు గమ్యమైనటువంటి నిజతత్వాన్ని గుర్తింపజేసుకునే నిమిత్తమై ఈ అథర్వణ వేదం అనేక విధములుగా కూడాను భౌతికమైనటువంటి యొక్క మార్గములకు ఆదర్శపరమైంది.
1: అథర్వణ వేద హ్యాస్ ఆల్సో బీన్ వెరీ యూస్ఫుల్ ఇన్ మేకింగ్ పీపుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ విచ్ ఇస్ ది అల్టిమేట్ అండ్ టు రీచ్ ది గోల్.
0: ఒక్కొక్క వేదము ఒక్కొక్క పద్ధతిని మాత్రమే అనుసరించినప్పటికీ ఈ అథర్వణ వేదము అన్నింటినీ ఏకముగా అనుసరించడానికి పూనుకున్నది.
1: ఈచ్ వేద డిస్క్రైబ్స్ ఓన్లీ వన్ పాత్ వెరాస్ అథర్వణ వేద టేక్స్ ది ఆల్ ద పాత్స్ ఇన్ ఇట్స్ డిస్క్రిప్షన్.
0: ఋగ్వేదము వాక్కనియు యజుర్వేదము మనసనియు సామవేదము ప్రాణమనియు కూడాను బోధించినటువంటి మూడు వేదముల యొక్క సారము అథర్వణ వేదం నందు క్రోడీకరించి ఉపయంగా అందిస్తూ వచ్చింది.
1: ఋగ్వేద డిస్క్రైబ్స్ వాక్ వర్డ్, యజుర్వేద డిస్క్రైబ్స్ మైండ్, సామవేద డిస్క్రైబ్స్ ప్రాణ ఆర్ ద లైఫ్ ప్రిన్సిపల్, వెరాజ్ అథర్వణ వేద ట్రైస్ టు బ్రింగ్ ఆల్ దీస్ త్రీ టుగెదర్ అండ్ ఎక్స్పౌండ్.
0: వాక్కు ఋగ్వేదము కావచ్చును కానీ ఎట్టి వాక్కు ఋగ్వేదము అనేటువంటి విషయాన్ని చక్కగా విమర్శించి చెప్పింది.
1: ఇట్ హాస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ టు వాట్ టైప్ ఆఫ్ వర్డ్ కెన్ బి కాల్డ్ ఋగ్వేద.
0: మనసు యజుర్వేదమే కానీ ఎట్టి మనసు యజుర్వేదమునకు సమన్వయమవుతుంది?
1: మైండ్ ఈజ్ అసోసియేటెడ్ ఆర్ విత్ రెఫరెన్స్ టు యజుర్వేద, బట్ వాట్ టైప్ ఆఫ్ మైండ్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ యజుర్వేద, దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ అథర్వణ.
0: చక్కగా సామగానంలో ఉండినటువంటి ఒక సారాన్ని క్రోడీకరించి యజుర్వేదము ఒక గానముగా పాడుతుంది.
1: మ్యూజిక్ హెస్ బీన్ కోడిఫైడ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే అండ్ దట్ ఈస్ ఎక్స్పౌండెడ్ ఇన్ సామవేద.
0: దుర్బుద్ధుల తలలున్న దూరులు విను చెవులున్న పొంచి చూచు కనులు.

0: వంచిత గుణ చిత్తమున్న వంచించే గుణమున్న ఈ వృక్తులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న. దుర్బుద్ధుల మనసున్న దూరులు విను చెవులున్న.
1: ఇఫ్ వన్ హ్యాస్ వికెడ్ థాట్స్ ఇన్ హిస్ మైండ్,
0: పొంచి చూచు కనులున్న పంచల విను మనసున్న.
1: ఇఫ్ వన్ హ్యాస్ ఐస్ which are unduly curious to see all unnecessary things and a mind which wants to understand everything which is not wanted.
0: Vanchita guna chittamunna vanchinche palukunna.
1: If one has a heart which is crooked and which is deceitful,
0: ee vikrutulu chudagane nyayamu ika bratukadanna.
1: The moment such a sight is seen, justice will run away.
0: Jagattunandu ధర్మము, న్యాయము, సత్యము మూడింటి యొక్క చేరికతేనే ఈ త్రిలోకములు కూడాను వెలుగుతూ ఉన్నాయి.
1: The three worlds have been existing on the basis of dharma, న్యాయం justice, and సత్యం truth.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సత్యాన్ని ప్రబోధించినటువంటి వేదముల యొక్క తత్వాన్ని మనము చాలా అలక్ష్యపరుస్తున్నాము.
1: We are being very indifferent to Vedas which have been describing such sacred truths.
0: ee vedamulu aneka vidamulainti yokka angamulanu abhirudhi parichukuntu vachindi.
1: These Vedas also have developed different limbs for themselves.
0: Veetine shakhalu ani cheptu vacharu.
1: These have been described as branches.
0: Modatadi mantramu, rendavadi brahmanamu, moodavadi aranyakamu, nalugavadi upanishattulani.
1: The first one is mantra, the second one is brahmanaka, the third one is aranyaka, the fourth one is upanishads.
0: Manana prana sammilitamainatundi mantram aneetundi satyanni sulabhamaina margamulo andistu vachindi.
1: The truth has been expounded in these mantrakas which say that by repeating them you get the efficacy and the results.
0: Daivatvanni gurinchinatundi sambhashana jariginappudu kaliginatundi padamule అనగా మాటలే మంత్రములుగా మారినవని విశ్వసిస్తూ వచ్చింది.
1: దే హావ్ ఆల్సో బిలీవ్డ్ దట్ ది డైలాగ్ బిట్వీన్ గాడ్స్ హావ్ ఫౌండ్ దెమ్సెల్వ్స్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ మంత్రాస్.
0: ఇది బ్రహ్మచర్య స్థానములకు సంబంధించిందిగా బోధిస్తూ వచ్చారు.
1: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సూటబుల్ ఫార్ బ్రహ్మచర్య ఆశ్రమ్.
0: మానవత్వములో ఇది ప్రధానమైనటువంటి యొక్క పునాది.
1: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ this is a very important foundation.
0: Gruhastha vanaprastham sanyasam aneetunte bhavanamulaku ee brahmacharyam aneetuntedi kindaki punadi vantedi.
1: For the mansion which is having gruhastha vanaprastha and sanyasa, brahmacharya is
0: ee punadi gattiga undinappude painunnatunte moodu yokka antastulu kudanu bhadramga nilchagalavu.
1: Only when the foundation is strong, the three storied building built on that can afford to be strong and
0: గృహస్థ వానప్రస్థ సన్యాసములు మూడు కూడాను బ్రహ్మచర్యపైననే ఆధారపడి ఉంటున్నది.
1: గృహస్థ వానప్రస్థ అండ్ సన్యాస ఆర్ ఎంటైర్లీ డిపెండెంట్ అపాన్ బ్రహ్మచర్య.
0: కనుక జీవితములో బ్రహ్మచర్య సమయమునందు తన యొక్క జీవితము మంత్రమయముగా మార్చుకోవాలి.
1: డ్యూరింగ్ ది స్టేజ్ ఆఫ్ బ్రహ్మచర్య దేర్ ఫోర్ వన్ హ్యాస్ టు ఫాలో దిస్ మంత్రాస్, వన్ హ్యాస్ టు ఫాలో దిస్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ మంత్రాస్.
0: మంత్రమనగా ఒక పవిత్రమైన యొక్క పలుకులు.
1: మంత్ర రెఫర్స్ టు ఎ సేక్రెడ్ వర్డ్ అటరెన్స్.
0: జిహ్వే రసజ్ఞే మధుర ప్రియత్నం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అని మానవత్వమునకు అందించినటువంటి యొక్క ఈ జిహ్వకు పవిత్రమైనటువంటి పలుకులు పలకమని ఆదేశిస్తూ వచ్చారు.
1: దేవ్ ఆర్డర్ ది టంగ్ to go on repeating sacred words because that alone will be sweet and that alone will be sacred and useful.
0: Brahmachari asatyamu cheppakoodadani.
1: Brahmachari should not utter a lie, untruth.
0: Adhikanga maatadakoodadani.
1: He should not speak too much.
0: Okari okari sambandhamainatundi vishayamlo tantalu penchakoodadani.
1: One should not unnecessarily interfere in the matters relating to others.
0: Paradushana cheyakoodadani.
1: One should not comment and criticize others.
0: Idi naalugu chese naalugu paapamulani
1: దీస్ ఆర్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ సిన్స్ విచ్ టనల్
0: ఇట్టి నాలుగు పాపములకు గురి కాకుండా దీన్ని సంరక్షించుకోమని బోధిస్తూ వచ్చింది మంత్రము.
1: మంత్రం హెస్ ఆల్సో టాట్ దట్ వన్ షుడ్ సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ కమిటింగ్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ సిన్స్.
0: తన జీవితంలో ఈ విధమైనటువంటి యొక్క సుగుణములను అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఇంకా భవిష్యత్ అంతా కూడాను పచ్చని బాటగా రాజబాటగా రూపొందుతుంది.
1: ఇఫ్ వన్ అబ్జర్వ్స్ దిస్ డిసిప్లిన్ ఇన్ ది బ్రహ్మచర్య స్టేజ్ ది ఫ్యూచర్ ఫర్ హిమ్ వుడ్ బి ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
0: రెండవది బ్రాహ్మణము.
1: ద సెకండ్ వన్ ఈస్ బ్రాహ్మణక.
0: ఈ మంత్రములను ఏ విధంగా మనం ఉపయోగించాలి?
1: హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ మంత్రాస్.
0: ఈ మంత్రముల యొక్క ప్రభావం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ దీస్ మంత్రాస్?
0: ఇది అందించేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ రిజల్ట్స్ డూ దీస్ మంత్రాస్ గివ్
0: అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తింపజేసేటువంటిదే ఈ బ్రాహ్మణము.
1: బ్రాహ్మణకాస్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
0: ఇట్టి మంత్రమును ఆత్మసహితంగా ఉచ్చరించడం చేత అట్టి పండితులకు బ్రాహ్మణులు అని పేరు వచ్చింది.
1: యాజ్ ఎ పర్సన్ అట్టర్డ్ దీస్ మంత్రాస్ ఇన్ ది అప్రోప్రియేట్ వే హి హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రాహ్మణ.
0: దీనిని గృహస్థ ధర్మముగా విశ్వసిస్తూ వచ్చారు.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గృహస్థ ధర్మ.
0: అర్థసహితమైనటువంటి మంత్రములను ఉచ్చరించి
1: అట్టరింగ్ మంత్రాస్ విచ్ ఆర్ హ్యావింగ్ ఫుల్ ఆఫ్
0: లోక కళ్యాణమునకు
1: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్
0: నిత్య జీవితం నందు అనుభవించేటువంటి యొక్క కొన్ని రకములైనటువంటి యొక్క అధిక వృత్తి అనావృష్టి ఇలాంటి దీనిని దూరము గావించే నిమిత్తము
1: ఫర్ ఫ్రీయింగ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎక్సెసివ్ రెయిన్ అండ్ ఆల్సో
0: స్వర్గ ప్రాప్తిని కలిగించే నిమిత్తమై
1: ఫర్ ది పర్పస్ ఆఫ్ ఒబ్టైనింగ్ హెవెన్
0: గృహస్థుడు సమష్టి స్వరూపుడై
1: మెన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఎ కమ్యూనిటీ.
0: దీనిని ఆదర్శప్రాయంగా అనుభవించాలని బోధిస్తూ వచ్చారు.
1: దే హావ్ జస్ట్ ఎక్స్పౌండెడ్ దాట్ యూ విల్ హావ్ టు ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అన్ ఐడియల్ వే.
0: కనుక గృహస్థ ధర్మము చాలా పవిత్రమైనటువంటిదని కూడాను విశ్వసిస్తూ వచ్చారు.
1: దే హావ్ ఆల్సో బిలీవ్ దట్ గృహస్థ ధర్మ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్ అండ్ ఎ వెరీ సేక్రెడ్ వన్.
0: ఈ గృహస్థ ధర్మం యొక్క కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించి క్రమక్రమేణ వానప్రస్థంలో ప్రవేశిస్తాడు.
1: మ్యాన్ ఆఫ్టర్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్ ఇన్ గృహస్థాశ్రమ్ ప్రాపర్లీ హీ విల్ ఎంటర్ ఇన్ టు ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ వానప్రస్థాశ్రమ్.
0: ఈ వానప్రస్థం యొక్క తత్వమునకే ఆరణ్యకములు అని చెప్తూ వచ్చింది.
1: ఫర్ వేద అసోసియేటెడ్ విత్ వానప్రస్థ ఇట్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఆరణ్యక.
0: అనగా గృహమునందు కాని పట్టణమునందు కాని నివసించక దీనికి సమీపంలో ఉండినటువంటి అడవులు ఎందో తోటల ఎందో తమ యొక్క జీవితమును ప్రశాంతముగా గడిపి దైవచిత్తల చేత తమ యొక్క శేష జీవితమును సార్థకం గావించుకోవటం.
1: దట్ మీన్ నాట్ లివింగ్ ఇన్ ఐదర్ ది హౌస్ ఆర్ ఇన్ ద సిటీస్ గోయింగ్ టు ది నియర్ బై గార్డెన్ ఆర్ ఫారెస్ట్ లివింగ్ దేర్ కాంటెంప్లేటింగ్ అపాన్ గాడ్ and making use of the rest of the life for his own welfare and
0: aranyamulo kalamunu gadaputu pavitramain punti yokka paramatma chintanu salpinetunti vaaru kanuka veetiki aranyakamulu ani peru vachindi.
1: As these are associated with a life spent in forest thinking and contemplating upon God sacred thoughts, these have been described as aranyakas.
0: Inka nalugovadi upanishattulu.
1: The fourth one is Upanishads.
0: ఇవి చాలా చిత్ర విచిత్రములైనటువంటి యొక్క అర్థములు కూడి ఉంటున్నవి.
1: దేర్ విల్ బి ఎ నంబర్ ఆఫ్ మీనింగ్స్ ఫర్ ది అటరెన్సెస్ ఇన్ ఉపనిషత్.
0: ప్రధానమైనటువంటి యొక్క పదము సత్.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ కనెక్షన్ విత్ ఉపనిషత్
0: ఈ సత్ అనేటువంటి పదము సత్ అనేటువంటి ధాతువు నుండి పుట్టినటువంటిది.
1: దిస్ హ్యాస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద రూట్ వర్డ్ సత్.
0: ఈ సత్ అనగా
1: ద మీనింగ్ ఆఫ్ సత్ ఈస్
0: కూర్చునుట,
1: సిట్టింగ్,
0: కదలుట,
1: మూమెంట్,
0: నిర్మూలన చేయుట,
1: డిస్ట్రాయింగ్,
0: ఆశ్రయించుట,
1: అప్రోచింగ్ అండ్ టేకింగ్
0: అని అనేక విధమైనటువంటి అర్థములున్నవి.
1: ఆల్ దీస్ మీనింగ్స్ ఆర్ అవైలబుల్ ఫర్ దిస్ వర్డ్ సత్.
0: కానీ ఈ సమయ సందర్భమును పురస్కరించుకుని ఆ పదమునకు మనం అర్థమును తీసుకోవాల్సి వస్తుంది.
1: బట్ విల్ హావ్ టు టేక్ ది మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ ఇన్ ది కాంటెక్స్ట్.
0: ఇక్కడ సత్ అనేటువంటి దానికి కూర్చుంట అనేటువంటి అర్థము అత్యవసరము.
1: In this context, the correct meaning of this word is sitting.
0: దీనికి ముందు ఉప నీ అనేటువంటి రెండు పదములు ఉంటున్నవి.
1: There are other two words బిఫోర్ దిస్ వరల్డ్ వన్ ఇస్ ఉప ది అదర్ ఇస్ మీ.
0: ఉప అనగా సమీపము,
1: ఉప మీన్స్ నియర్ బై,
0: మీ అనగా నిష్ఠతో,
1: మీ మీన్స్ విత్ ఫెయిత్ అండ్ విత్ ఇంట్రెస్ట్.
0: ఈ మూడింటిని మనం చేరినప్పుడు ఉపనిషత్ అవుతుంది.
1: When you put all these three words together, it becomes Upanishad.
0: Vedavetaku samipamunandu nishtato kurchunuta ani dini artham.
1: That means sitting nearby with earnestness.
0: Ee kurchuni emi cheyatam?
1: By sitting, what are you going to do?
0: Ee vedavetta bodhinchinatvanti vidyalannikinu ekagra chittudai hrudayamunaku hattukonunnattuga aalakinchatam.
1: By sitting near the one who has mastered Veda, listen to him with concentration and with earnestness.
0: ఈ విధముగానేటువంటి యొక్క శబ్దమును విని గ్రహించి తెలుసుకొని తగినటువంటి యొక్క అర్థముగా తాను భావించుకోవటమే దీనిని ఎరుక అనేటువంటి పదంతో ఉపయోగపెడుతూ వచ్చారు.
1: There is another word ఎరుక, which means you sit near him, listen to his utterances, concentrate, contemplate, and try to understand clearly.
0: ఎరుక అనగా దీనికి చైతన్యము అని ఒక అర్థం.
1: ఎరుక ఆర్ అవేర్నెస్, ఇట్ హ్యాస్ అనదర్ మీనింగ్, అండ్ దట్ ఈస్ కాన్షియస్నెస్.
0: దీనిని చేతనము అని కూడా పిలుచబడుతుంది.
1: అనదర్ వర్డ్ ఫర్ దిస్ ఈస్ చేతనము.
0: ఈ చేతనం అనేటువంటిది ఎక్కడ ఉన్నది?
1: వేర్ డు యు గెట్ చేతనము?
0: ఈ చేతనం అనేటువంటిది సర్వత్రా నిండినటువంటిది.
1: This is all pervasive, available everywhere.
0: లోకంబులు లోకస్థులు లోకేశులు సర్వం కూడా నువ్వు చైతన్యం యొక్క స్వరూపములే.
1: All the worlds, all the living beings and everything that is there is full of chaitanyam.
0: జడము చైతన్యము రెండింటి యొక్క తత్వం కూడా నువ్వు ఏకత్వంతో కూడినటువంటిది.
1: Inert things as well as living things, both are full of చైతన్యం ఆర్ కాన్షియస్నెస్.
0: ఈ చైతన్యం అనేటువంటిది మానవుని యందు అధికంగా ఉంటుంటాయి.
1: బట్ యు ఫైండ్ ఇన్ మ్యాన్ కాన్షియస్నెస్ ఇన్ ఎ గ్రేటర్ మెజర్.
0: మిగిలినటువంటి యొక్క ప్రాణుల కంటే మానవుని యందు ఈ చైతన్యము అనేక విధములుగా కూడా ప్రకటిస్తూ ఉంటుంది.
1: కాన్షియస్నెస్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ మ్యాన్ ఇన్ ఎ డిఫరెంట్ వే, ఇన్ మోర్ ఎక్స్ప్రెసివ్ వే కంపేర్డ్ విత్ అదర్ లివింగ్ బీయింగ్స్.
0: సామాన్యంగా చూచున్నది కన్నులు, వినున్నది చెవులు, మాట్లాడుతున్నది నోరు అని మనం భావిస్తున్నాము.
1: జనరలీ వీ థింక్ దట్ ఇట్ ఇస్ ది ఐస్ విచ్ సీ, ఇయర్స్ విచ్ హియర్, అండ్ టంగ్ విచ్ టాక్స్.
0: కాదు కాదు, కన్నులకు చూపును కలిగించినటువంటి చైతన్యమే.
1: నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ కాన్షియస్నెస్ విచ్ విల్ మేక్ ఐస్ సీ.
0: చెవులకు శబ్దమును వినిపించినది చైతన్యమే.
1: ఇట్ ఈస్ కాన్షియస్నెస్ విచ్ మేక్ ఇయర్స్ హియర్.
0: నోటితో మాట్లాడుతున్నది చైతన్యమే.
1: It is consciousness which makes mouth
0: chaitanyam anetundi antarbhutamai bahir indriyamulaku taginatundi yokka prakashamunu prakatitamunu gaaminchutunnavi.
1: Consciousness remaining as the cause inside will make all the sense organs perform their functions.
0: Sarvatra kuda nu chaitanyame untunnadi.
1: Consciousness is found everywhere, all around.
0: Aithe manavudu tana drushtini bahirmukhamu gaavinchadam cheta ఈ చైతన్యం అనేటువంటిది క్రమక్రమేణా కూడాను ఒక విధమైనటువంటి అంధకారంగా నిలిచిపోతున్నది.
1: బట్ యాజ్ మ్యాన్ ఈజ్ ఎక్స్ట్రావర్టింగ్ హిస్ విజన్, హీఈస్ నాట్ ఏబుల్ టు సీ, అండ్ హీ కెన్ సీ దాట్ ఓన్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డార్క్నెస్.
0: అనగా ప్రకటితం కాకుండా ఉంటున్నది.
1: ఇట్ ఈస్ నాట్ మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్ ఫర్ హిమ్.
0: ఇంద్రియముల యొక్క తత్వమును క్రమక్రమేణా అంతర్ముఖం గావించుకున్నప్పుడు ఈ యొక్క ప్రకాశము, ఈ చైతన్యము విరివిగా పెరుగుతుంది.
1: If one can control the senses and introvert them, he would be able to develop consciousness in a greater measure.
0: ఇది మానవుని కంటే కూడాను మహనీయులు యందు మరింత అధికంగా ఉంటుంటారు.
1: This consciousness is found in
0: ఈ మహనీయుల కంటే దైవత్వం నుండి అసలు దైవత్వమే చైతన్యం.
1: That is found more so in divinity itself. In fact, divinity
0: ఈ విధంగా తారతమ్యంగా మనం కనిపించడానికి కారణం ఏమిటి?
1: Why is it that we have been able to see this kind of difference between an ordinary man and an accomplished man?
0: Oka chinna udaharanam.
1: One small example for this.
0: Ikkada chinna chinna bulbulu pettaru.
1: There are small bulbs here.
0: Aa stambham paina inka koncham prakashavantamaina bulbulu pettaru.
1: On the pillars there are మోర్ పవర్ఫుల్ బల్బ్స్.
0: ఈ మధ్య లోపల ఇంకా కొంచెం ప్రకాశవంతమైన బల్బులు పెట్టారు.
1: ఇన్ ద మిడిల్ అండ్ ద సెంటర్ దేర్ ఆర్ ది మోస్ట్ పవర్ఫుల్ బల్బ్.
0: కానీ మన ఎదురుగా కూడా చాలా వికాసవంతమైనటువంటి బల్బులు పెట్టారు.
1: దేర్ ఆర్ హియర్ ఫ్లడ్ లైట్స్ విచ్ గివ్ వెరీ పవర్ఫుల్ లైట్.
0: కానీ అన్నింటి ఎందు ఉన్నటువంటిది కరెంటు ఒక్కటే.
1: But the current and electricity is common in all these
0: bulbs. Voltages vyathyasamga kanipinchavachchu.
1: Because of the difference in voltage, there is difference in light.
0: Kanuka sarvulu yendu sarvajeevulu yendu sarvatra kudanu unnatundi chaitanyam anetundi tama yokka antartattamunu leka antarathamunu gurtinchukunnatundi vyaktulu yokka tattvam pai aadharapadi untuntadi.
1: Consciousness, which is found all around, expresses itself in differently depending upon to what extent one is having awareness.
0: Aithe ee prakashamu kontha varaku nu marugu pettalu kuda nu konni karanamlu untunnavi.
1: This consciousness is covered by certain reasons.
0: Deeniki aaru vidhamulainte addulu tagultunnavi.
1: There are 6 types of covers and obstacles for this.
0: Veerine aaru dongalu ani kuda nu bodhisthu vachindi vedam.
1: Veda has described these as 6 types of thieves.
0: Kama, krodha, lobha, moha, mada, matsaram.
1: These are desire, anger, greed, pride and arrogance.
0: Ee yokka arishadvargamlo maatrame kaakunda ashta madamulu kuda nu dinni arikattutu untundali.
1: Not merely these 6 types of enemies, but there are 8 types of pride, mada.
0: కులమదము,
1: ది ప్రైడ్ అసోసియేటెడ్ విత్
0: బలమదము,
1: అసోసియేటెడ్ విత్ స్ట్రెంగ్త్,
0: యవ్వనమదము,
1: అసోసియేటెడ్ విత్ యూత్,
0: సౌందర్యమదము,
1: అసోసియేటెడ్ విత్ బ్యూటీ,
0: విద్యామదము,
1: అసోసియేటెడ్ విత్
0: ధనమదము,
1: అసోసియేటెడ్ విత్ వెల్త్,
0: రాజ్యమదము,
1: అసోసియేటెడ్ విత్ కింగ్డమ్ అండ్ పవర్,
0: తపస్ మదము,
1: అసోసియేటెడ్ విత్ తపస్ అండ్
0: పెన. ఈ 9 విధములైనటువంటి మదమును కూడాను ఆవరించటం చేత ఈ ప్రకాశం అనేటువంటిది దానిని మనం అనుభవించలేకపోతున్నాము, అందుకోలేకపోతున్నాము.
1: When all these types of pride cover us, we have not been able to see the light properly, we have not been able to enjoy it.
0: కనుక మనం ఇట్టి చైతన్యమును సర్వత్రా ఏకత్వంగా మనం అనుభవించాలన్నా ఈ ఆత్మతత్వాన్ని విశ్వసించి ఈ బహిర్తత్వములైనటువంటి ఈ యొక్క గుణములను క్రమక్రమేణా కూడా మనము అరికట్టుకోవడానికి తగిన కృషి చెయ్యాలి.
1: If you want to enjoy consciousness as a unifying factor all around, you would control your own these prides and these 6 enemies.
0: Kani ee yokka mana tattvam anetundi chaala balavattaramainatundi.
1: But all these enemies are very powerful.
0: Idi kevalam mana bhramtu nundiye abhirudhi ayinatundi.
1: All these get their strength, derive their strength from
0: మన పోషణ నుండియే ఇవి పెరుగుతూ వచ్చినటువంటివి.
1: ఆల్ దీస్ హావ్ గ్రోన్ ఫ్రమ్ అవర్ డిఫెక్ట్స్ అండ్ ఫ్లాస్.
0: కానీ మన వలననే పుట్టి, మన వలననే పెరిగి, మన వలననే అభివృద్ధి అయిపోయి మనమల్నే బాధిస్తూ ఉన్నవి.
1: దే ఆర్ బోర్న్ ఇన్ అస్, దే గ్రో ఫ్రమ్ అస్ అండ్ దే డిరైవ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ అస్ అండ్ దే ఆర్ గివింగ్ అస్ ట్రబుల్.
0: ఈనాటి యొక్క సాంకేతిక విజ్ఞాన శాస్త్రం నందు మీకు తెలిసినటువంటి విషయమే.
1: యు నో certain things which are explained in terms of technology these days.
0: Aneka mandi vaigyanikulu tama yokka buddhi kushalatanu, telivi tetalu chetanu, vidya sampatti chetanu aneka vidhamainatundi yokka konni balavattaramainatundi yokka aayudhamulanu, astramulanu, konni yantramulanu kodanu srushtistu vacharu.
1: A number of scientists, by making use of the skills, the intelligence and all their capacities, have been able to produce very destructive weapons.
0: Oka chinna udaharanamu atom bomb untundali.
1: One small example, take for example atom bomb.
0: Hydrogen bomb untundali.
1: Hydrogen bomb.
0: Ivi evaru srushtincharu?
1: Who has created these?
0: Manavuni yokka shakti sampatti chetane.
1: All these are the creatures of.
0: Deeniki evaru roopanni kaliginchaaru?
1: Who has given a shape for this?
0: Manavude.
1: It is the man who has given it.
0: ఎవడు దీనికి రూపమును కలిగించి శక్తిని ప్రసాదించి ఏ విధమైన యొక్క ఆకారము స్థానములను నిలబెట్టాడో ఆ మానవుణ్ణి ఆ యొక్క బాంబు బెదిరిస్తూ ఉంటుండాలి, అదిరిస్తూ ఉంటుండాలి, భయపెడుతూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ద మ్యాన్ హూ హాస్ గివెన్ ఎ షేప్, హూ హాస్ గివెన్ ద పవర్, హూ హాస్ గివెన్ ద కెపాసిటీ టు ద ఆటమ్ బాంబ్. బట్ ది సేమ్ ఆటమ్ బాంబ్ ఈస్ థ్రెటనింగ్ హిమ్ విత్ డిస్ట్రక్షన్.
0: ఈ వ్యక్తి దానిని తయారు చేయటము, దాన్ని అభివృద్ధి పరచటము నేర్చుకున్నాడే కానీ దానిని అదుపులో పెట్టుకోవటం అనేటువంటిది నేర్చుకోలేదు.
1: దిస్ ఇండివిజువల్ హ్యాస్ లెర్న్డ్ how to manufacture an atom bomb and how to give it so much of strength and power, but he does not have the power to control it.
0: Ade vidhamugane ee naadu manamu manayandu aavarichinatvanti ee arishat vargamulanu ee ashtamadamulanu mana dwarane perigi mana dwarane abhivruddhi ayipoyi manalni baadhistadaniki prayatnistunnavi.
1: Just as atom bomb, today the all these six enemies and eight prides have grown from us and have derived all their strength from us.
0: ఇట్టి సత్యాన్ని విచారణ చేత మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: And they are giving us all sorts of trouble. And this truth we will have to just understand by inquiry and investigation.
0: కుల మతం.
1: The pride arising out of caste.
0: కుల మతం అంటే ఏమిటి?
1: What do you mean by caste pride?
0: Caste of humanity. ప్రతి మానవుని యందు ఉండేటువంటి యొక్క దివ్యత్వమే నా యందు ఉంటున్నది. సర్వ మానవులు కూడా సమానత్వమే. జాతి మత భేదములకు ఏమాత్రము కూడా అవకాశం లేదు.
1: ఆల్ పీపుల్ బిలాంగ్ టు ఓన్లీ వన్ క్యాస్ట్ అండ్ దట్ ఇస్ ద క్యాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ. వై షుడ్ దేర్ బి దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బేస్డ్ అపాన్ క్యాస్ట్?
0: అందరూ ఒక ప్రభువు యొక్క పుత్రులమే, బిడ్డలమే.
1: All of us are the children of one master and one father.
0: నేను ఏ జాతిని భావించుతున్నాను, నీవు కూడాను ఆ జాతికి సంబంధించినటువంటి వాడేవే. ఈ విధమైనటువంటి అర్థాలు గుర్తించుకుంటే అహంకారములకు ఇంకెక్కడ అవకాశం ఉన్నది.
1: ఇఫ్ వన్ రికగ్నైజెస్ ది ట్రూత్ దట్ యూ బిలాంగ్ టు ది సేమ్ క్యాస్ట్ యాజ్ ది అదర్ వన్ బిలాంగ్స్, వేర్ ఇస్ ది నీడ్ ఫార్ దట్ కైండ్ ఆఫ్ ప్రైడ్?
0: ఇంకా ధనబలము చూస్తామంటే కదిలిపోయే మేఘములు, వస్తుంది పోతుంది.
1: ఇఫ్ యూ టేక్ ప్రైడ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ వెల్త్, దిస్ సంథింగ్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్, దే కమ్ అండ్ గో.
0: ధనము మానవునికి అవసరమే.
1: Wealth is needed for man.
0: కానీ ఎంత వరకు అంత మాత్రమే దీన్ని హద్దులో ఉంచుకోవాలి.
1: బట్ యూ షుడ్ ఆల్వేస్ ఎక్సర్సైజ్ ఎ లిమిట్.
0: ప్రతి జీవితం అంతా ఇప్పుడు ఒక లిమిట్ లోనే ఉంటుంది, హద్దులోనే ఉంటుంది.
1: ది ఎంటైర్ లైఫ్ ఈజ్ సబ్జెక్ట్ టు వేరియస్ లిమిట్.
0: మన దేహం లోపల 98.4 టెంపరేచర్ ఉండినప్పుడే ఇది పర్ఫెక్ట్ నార్మల్.
1: ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ ఫిజికల్ బాడీ ది టెంపరేచర్ మస్ట్ బి 98.4.
0: 99 పోయిందా, 99 పోయిందా, జ్వరం ప్రారంభమైంది, రోగమే.
1: ఇఫ్ ఇట్ ఇంక్రీజెస్ ఈవెన్ స్లైట్లీ అండ్ గోస్ అప్ టు 99, దెన్ వీఆర్ హ్యావింగ్ ఫీవర్.
0: మన దేహం లోపల 120/80 ఇది బ్లడ్ ప్రెషర్, పర్ఫెక్ట్ నార్మల్.
1: ది బ్లడ్ ప్రెషర్ ఫార్ ది హ్యూమన్ సిస్టమ్ ఈస్ 126/80. దిస్ ఈస్ పర్ఫెక్ట్.
0: కానీ 90 ఏమన్నా బయలుదేరిందా, అయింది, రోగం ప్రారంభమైంది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఇస్ 90 and 130,
0: మన కన్నుల యొక్క వెలుతురు కూడాను ఏ కొంచిత్ మాత్రమే చూడగలదు, కానీ మితిమీరినటువంటి వెలుతురును చూడలేదు.
1: సిమిలర్ ఇస్ ద కేస్ విత్ అవర్ ఐస్, దే కెన్ సీ లిమిటెడ్ లైట్.
0: మితిమీరినటువంటి యొక్క వెలుతురును చూసేటప్పటికి రెటీనా బర్న్ అయిపోతుంది, దాంట్లో కాలిపోతుంది.
1: ఇఫ్ ది ఐస్ వర్ టు సీ ఎక్సెసివ్ లైట్ రెటీనా గెట్స్ బర్న్.
0: ఇదే విధంగా ప్రతి అంగము యొక్క శక్తి సామర్థ్యం చక్కగా విచారించి చూసినప్పుడు మన లైఫ్ అంతా ఒక లిమిటెడ్ కంపెనీ.
1: ఇఫ్ ఇన్ ద సేమ్ వే వీ ట్రై టు అండర్స్టాండ్ ఆల్ అవర్ లిమ్స్, అవర్ సిస్టమ్ హావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ లిమిటెడ్ కంపెనీ.
0: హద్దులో ఉండేటువంటి యొక్క జీవితానికి అహంకారం పట్టడానికి ఏమి కారణం?
1: టు సచ్ ఎ సిస్టమ్ విచ్ హెస్ గాట్ సో మెనీ లిమిటేషన్స్, వై షుడ్ యూ బీ సో మచ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్?
0: కనుక ఇట్టి జీవితంలో మనకు అహంకారం ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: ఇన్ ఎ లైఫ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ లిమిటేషన్స్, వై షుడ్ వన్ బి ప్రౌడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్?
0: ఎప్పుడు, ఏ నిమిషమో, ఎక్కడో ఏమవుతుందో,
1: అట్ విచ్ పర్టికులర్ టైమ్, వేర్ అండ్ వెన్ యు ఆర్ గోయింగ్ టు సఫర్?
0: తొమ్మిది చిల్లుల తోలుతుట్టియే గాని కాంతి కలిగిన వచ్చిన ఘటము కాదు.
1: దిస్ పర్టికులర్ బాడీ ఈస్ హావింగ్ 9 హోల్స్.
0: నిమిష నిమిషములకు నీచిరూరిని కాని పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: Moment after moment, this body may suffer from various types of bad smell.
0: Kadupulona malamu kadamelle emukalu.
1: This consists of bones and flesh.
0: Arasi chuda paina muriki tholu.
1: If only you examine, this is covered by dirty skin.
0: Eppudu ee vidhanga maranistundo?
1: When and in what form you are going to get death?
0: Andamu prayamu indriya shakti undani nikkakuroranna. ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ, తై తై తై తై తై బొమ్మ, దీని తమాష తోలు బొమ్మ అన్నాడు.
1: డోంట్ బి సో ప్రౌడ్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్. అబౌట్ యువర్ బ్యూటీ, అబౌట్ యువర్ వెల్త్ అండ్ సచ్ అదర్ థింగ్స్. అట్ విచ్ పర్టికులర్ అవర్ యు ఆర్ గోయింగ్ టు గివ్ అప్ యువర్ లైఫ్, యు ఆర్ నాట్ ష్యూర్ అండ్ యు ఆర్ నాట్ సర్టన్.
0: ఈ విధమైనటువంటి యొక్క తత్వమును చక్కగా గుర్తించినప్పుడు మనకు ఈ అహంకారములకు అవకాశమే ఉంటుండదు. ఇది ఏమాత్రం కూడా మనలో ప్రవేశించదు.
1: యు ఓన్లీ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ట్రూత్ కేర్ఫుల్లీ, దెర్ విల్ బి నో రూమ్ ఫార్ ఎనీ సార్ట్ ఆఫ్ ప్రైడ్ ఇన్ యూ అట్ ఆల్.
0: అప్పుడే మన ఎందుండినటువంటి యొక్క చైతన్యము దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది.
1: దెన్ కాన్షియస్నెస్ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ యూ విల్ షైన్ విత్ ఆల్ ఎఫల్జెన్స్.
0: ఈ చైతన్యం అనేటువంటిది జాగ్రత్త స్వప్న సుషుప్తి అదులేందు కూడా ఉంటున్నది.
1: కాన్షియస్నెస్ ఈస్ ప్రివలెంట్ ఇన్ ఆల్ ద త్రీ స్టేట్స్ ఆఫ్ వేకింగ్
0: స్థూల సూక్ష్మ కారణ మహాకారణం ఎందు కూడా ఈ చైతన్యం ఉంటున్నది.
1: ఇన్ స్థూల సూక్ష్మ అండ్ కారణ అండ్ మహాకారణ స్టేట్స్ ఆల్సో యు ఆర్ హ్యావింగ్ దిస్ కాన్షియస్నెస్.
0: మూడు కాలములు ఎందు, మూడు లోకములు ఎందు, మూడు గుణములు ఎందు కూడా ఇది ముమూర్తంగా నిలిచి ఉంటున్నది.
1: ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్, ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ద త్రీ క్వాలిటీస్,
0: ఒక చోట ఉన్నదని కానీ మరొక చోట లేదని కానీ చెప్పుటకు వీలు లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే కాన్షియస్నెస్ ఎగ్జిస్ట్ ఇన్ వన్ పర్టికులర్ ప్లేస్ అండ్ నాట్ ఇన్ అనదర్.
0: అలాంటి దివ్యమైనటువంటి యొక్క చైతన్యమును మనం దర్శించవలనంటే ఎక్కడుంటే అక్కడనే మనం దర్శించవచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ అండ్ హ్యావ్ ఎ విజన్ ఆఫ్ సచ్ సేక్రెట్ డివైన్ కాన్షియస్నెస్,
0: దీనిని ఆవరించినటువంటి యొక్క వీటిని మనం కొంత తొలగించుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: బట్ యూ విల్ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు అన్కవర్ ది కవర్స్ విచ్ ఆర్ హైడింగ్ దిస్ కాన్షియస్నెస్.
0: ప్రణతి నూనె వత్తిగలదు, దీపపు వెలుగు కలుగున.
1: If you are having a container, oil and a wick, will you be able to get light automatically like that?
0: Kaani muttinchu vaadu oka undale kada.
1: There is need for one who can light the lamp.
0: Poovulu soodi daram undi pushpamala tanaguna.
1: There are flowers, there is thread and there is needle.
0: Would it urcheetundi vaadu oka undale kada.
1: Would it automatically become a garland? There is need for one who can make a garland out of it.
0: Swarnamu ratnalu galavu sommulu nirmanamaguna.
1: You have got gold and you have got gems, but can you, would there
0: be any cheseyatvanti kamsali okadu undale kada.
1: There must be a goldsmith who can make jewelry out of it.
0: Vidyagaladu buddhigaladu,
1: you have got education and you have got
0: guru lekal labhyamaguna,
1: but if you don't have a preceptor, will you be able to just understand?
0: Pustakamulo chustunte a b c aksharalu untunnayi kaani palanadi a palanadi b palanadi c ani cheppetundi guru okadu undale kada. లేకపోతే దేనిని ఏమంటాం, దేనిని బి అంటాం. కనుకనే దీనిని సూచించేటువంటి వాడు ఒక ఉండాలి, అతనే మార్గదర్శకుడు.
1: ఇన్ ది బుక్ దెర్ మే బి ఆల్ఫబెట్స్, బట్ దెర్ ఇస్ నీడ్ ఫర్ వన్ హూ కెన్ ఐడెంటిఫై విచ్ ఆల్ఫబెట్ ఈస్ ఏ, విచ్ ఆల్ఫబెట్ ఈస్ బి. వన్ హూ కెన్ ఇండికేట్ అండ్ కెన్ పాయింట్ అవుట్.
0: కనుకనే మార్గదర్శకత్వం లేకుండా మనం మార్గాన్ని నడవలేము.
1: ఇఫ్ దేర్ ఇస్ నో వన్ హూ కెన్ షో ద పాత్, ఇట్ మే బి డిఫికల్ట్ ఫర్ అస్ టు ట్రెడ్ ద పాత్ అండ్ వాక్ ద వే.
0: అట్టి అనుభవజ్ఞుడైనటువంటి సర్వజ్ఞుడైనటువంటి ఒక మార్గదర్శకుని మనం వెతుక్కోవడానికి తగిన కృషి చేయాలి.
1: దేర్ ఇస్ నీడ్ టు ఫైండ్ ఎ పర్సన్ హూ ఈస్ ఎక్స్పీరియన్స్డ్, హూ ఈస్ ఆమ్నిషియంట్, హూ కెన్ షో ద పాత్.
0: దివ్య వ్యక్తిని పొందేటువంటి మార్గములే వేద శాస్త్ర ఇతిహాస పురాణములు.
1: వేదస్ శాస్త్రాస్ అండ్ వేరియస్ స్క్రిప్చర్స్ ఆర్ సచ్ గురుస్ విచ్ షో ది పాత్.
0: కేవలము ఒక విధమైనటువంటి యొక్క లౌకిక గురువులను మనం ఆశ్రయించడం చేత మరింత పతనమైపోతున్నాము.
1: ఇఫ్ వి అప్రోచ్ ఓన్లీ గురుస్ హు ఆర్ వరల్డ్లీ, వీ విల్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ బి, వీ విల్ ఫర్దర్ బి రూయిన్.
0: అనుభవజ్ఞులైనటువంటి గురువులు అత్యవసరము.
1: There is need for experienced teachers.
0: Acharana roopamainatundi prachara prabodhalu chesetundi guruvu atyavasaramu.
1: There is need for a teacher who practices and then expounds.
0: Kevalamu grandhamunu maatrame aadharanga teeskoni manaku ee vidhamainatundi gandhanni andinchaledu.
1: If one bases all his teaching on the text, he would not be able to teach properly.
0: Andaru guruvulani manu bhavincharadu.
1: We should not consider everyone as a teacher.
0: గురుతత్వాన్ని చక్కగా గురు తిరిగినటువంటి వాడే కావాలి.
1: ది టీచర్ మస్ట్ బి వన్ హూ రియలీ నోస్ హిజ్ ఓన్ జాబ్.
0: గురుత్ అనగా ఏంటి? తెలుసుకోవటము.
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ గురుతు? ఇట్ మీన్స్ నోయింగ్.
0: తెలపటమే చైతన్యం యొక్క స్వభావము.
1: ఇట్ ఈస్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కాన్షియస్నెస్ టు ఎక్స్ప్లెయిన్.
0: ఏ విధంగా తెలుపుతుందది?
1: హౌ కెన్ దట్ బి ఎక్స్ప్లెయిన్?
0: ఇది మంచి ఇది చెడ్డ అని తెలుపుతుంది.
1: ఇట్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్.
0: అన్నింటి ఎందుకును ప్రప్రథమలో మనము సమత్వాన్ని భావించరాదు.
1: ఇన్ ది బిగినింగ్ స్టేజెస్ యూ షుడ్ నాట్ కన్సిడర్ ఎవ్రీథింగ్.
0: క్రమక్రమేణా దీని యొక్క అంతర్భూతమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించిన తర్వాత సమత్వాన్ని మనం వహించవచ్చు.
1: ఆఫ్టర్ గ్రాడ్యువలీ వీ అండర్స్టాండ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఆత్మతత్వ, దెన్ ఓన్లీ వీ మే కన్సిడర్ ఎవ్రీథింగ్.
0: ఏ పురుగు ఎట్టిదనేటువంటిది మనం గుర్తించుకోకుండా అన్ని పురుగులు కూడాను తేనె పురుగులని మనం భావించటము చాలా వెరీతనం.
1: Without understanding the different types of insects, we will not be able to just say which is a bee.
0: Akupaccha pachulanni chilukala vela palukuna.
1: All the birds which are green in color, can each one of them be described as a parrot?
0: Purugulapai paaraadadu, puvulapai paaraadadu, purugulu tummedalaguna.
1: All the insects which move on the flowers, can you describe them as bees?
0: పులి చర్మము కప్పినట్టి గాడిదత పులియగున.
1: జస్ట్ బికాస్ ఎ డోంకీ పుట్స్ ఆన్ ఎ టైగర్ స్కిన్ కెన్ యూ కాల్ ఇట్ ఎ టైగర్?
0: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా?
1: హౌఎవర్ మచ్ ఫ్యాట్ ఎ పిగ్ మేబీ, కెన్ యూ డిస్క్రైబ్ ఎ పిగ్?
0: కనుక అందరిని కూడా మనం సమత్వంగా భావించుకోవటం చాలా అసాధ్యమైనటువంటి విషయం.
1: ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ థింగ్ టు కన్సిడర్ ఆల్ పీపుల్ యాజ్ ఈక్వల్.
0: కానీ ఒక్కటి మాత్రం సమత్వంగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: బట్ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్ విల్ హావ్ టు కన్సిడర్ అండ్
0: డెవలప్. తన యందు తాను సమత్వాన్ని పెంచుకోవాలి.
2: ఇన్ హిమ్సెల్ఫ్ హి టు డెవలప్ దట్ ఈక్వాలిటీ. అందరిని సమంగా భావించడం సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ట్రీట్ ఆల్ పీపుల్ అలైక్.
0: మన కంటికి ఏ కలర్ అద్దాలు వేసుకుంటామో జగత్తంతా ఆరంగుగానే మనం చూడవచ్చు.
1: The type of vision of the world that you get depends upon the type of spectacles that you wear.
0: హృదయం ప్రేమమయమైనప్పుడు మన దృష్టి బ్రహ్మమయంగా ఉంటుంది.
1: ఇఫ్ యువర్ హార్ట్ బికమ్స్ సాచురేటెడ్ విత్ లవ్,
0: ప్రేమ లేకుండా సర్వం బ్రహ్మమయం అంటే పదంలో ఉండొచ్చు కానీ మన యొక్క అనుభూతిలో రాదు.
1: ఇఫ్ యువర్ హార్ట్ డజంట్ హ్యావ్ లవ్, ఇఫ్ యూ మియర్లీ సే దట్ ది ఎంటైర్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ బ్రహ్మ, ఇట్ ఈస్ ట్రూ ఓన్లీ ఇన్ వర్డ్స్.
0: అనుకునే చైతన్యం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ ఫోర్ we have to make an effort to understand
0: andaru kuda chaitanya swarupude.
1: You are all forms of consciousness.
0: Kanuka mottamota ee chaitanyamunku addu tagilinatvanti vaatini addu undinatvanti vaatini kontha varaku nu manam kramakramena gaani toliginchukotaniki krushi cheyali.
1: We have to make an effort to remove the obstacles and the covers which hide this consciousness.
0: దీనిని వేదాంతము నేతి నేతి నేతి నేతి, నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్. దేహము నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తము నేను కాదు, అంతఃకరణం నేను కాదు, నేను నేనే. ఈ సత్యానికి మనం దిగాలి.
1: ద సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ దిస్ బై వేదాంత. ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్, ఐఎమ్ నాట్ చిత్త, ఐఎమ్ నాట్ అహంకార, ఐఎమ్ ఐ.
0: కానీ మనం కోరేది ఒక్కటి, చేసేది మరొకటి.
1: We desire something, but our actions betray our desire.
0: కోరినటువంటి దానిని దక్కించుకునే నిమిత్తమే తగినటువంటి సాధనలు తగినటువంటి ప్రక్రియలను మనం చేపట్టాలి.
1: We have to undertake such types of sadhana which will be in tune with our own desires and our own goals.
0: విలచి అడుగ చెరకు పెట్టునా బెల్లంబు.
1: If you ask the sugar cane to give jaggery, will it give automatically like that?
0: పిప్పి కొట్టి రసము పీల్చకుండా.
1: You have to extract juice from the sugar cane.
0: మనము ఆ యొక్క చెరుకును చక్కగా పిప్పి కొట్టినప్పుడే అది రసంగా వస్తుంది. కానీ ఓ చెరుక నాకు రసం, ఈ చెరుక నాకు రసం ఇంటే ఇస్తుందా? ఎప్పటికీ ఇవ్వదు. దానిని బాగా కసరత్తు చేయించాలి. ఆ విధంగానే మనం దేహం అనేటువంటిది ఒక చెరకు, దీనిలోనే ఉంటుంది చైతన్యం అనేటువంటి రసము. దీనిని అన్ని విధములు కూడా శ్రమింపజేసి కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు నిందలకు నిశ్చూలములకు కూడా సహించి భరించేటువంటి యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం మొట్టమొదట సాధించాలి.
1: Only when you crush the sugar cane, you get the juice. By merely asking the sugar cane to give juice, you will not be able to get. This body is something like a sugar cane. Only when you develop the capacity to bear all the types of criticism, difficulties, problems, you will be able to get consciousness which is inherent in this body. Otherwise, not.
0: కానీ మనం ఆ స్థితిలో లేదు.
1: బట్ వీఆర్ నాట్ ఇన్ దట్ స్టేట్.
0: ఎవరైనా నీవు చంద్రుడు, ఇంద్రుడు, మహేంద్రుడు, సురేంద్రుడు, పరేంద్రుడు అని వర్ణిస్తే మనం 30 pounds ఎక్కిపోతాం, అంత మనం ఊపిపోతాం.
1: ఇఫ్ ఎనీవన్ డిస్క్రైబ్ అండ్ ప్రైజెస్ యాజ్ ఇంద్ర, చంద్ర అండ్ వేరియస్ గాడ్స్,
0: నీవు దుష్టుడు, దుర్మార్గుడు, పాపివాడు, ఇలాంటి వాడు, అలాంటి వాడు, పిచ్చివాడా అని పిలిచినప్పుడు మనం కృంగిపోతాం.
1: యు ఇన్క్రీజ్ బై 30 pounds ఇఫ్ యు ఆర్ ప్రైజ్డ్ బట్ ఇఫ్ యు ఆర్ క్రిటిసైజ్డ్ బై ఎనీ ఛాన్స్ దెన్ యు
0: ఇట్టి కృంగి పొంగనటువంటి యొక్క సమతత్వాన్ని మనం అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: వీ హావ్ టు డెవలప్ దట్ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్ అండ్ దట్ కైండ్ ఆఫ్ ష్రింకింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ప్రైజ్ అండ్ సెన్షర్.
0: ఒకడు నన్ను దూషించడం చేత నాకు ఒరిగినదేమి, కరిగినదేమి.
1: ఇఫ్ ఎనీ పర్సన్ క్రిటిసైజర్స్ అండ్ సెన్షర్స్ మీ, వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్?
0: నాకు ఏమి ఒరగలేదు, తరగలేదు, కరగలేదు.
1: ఐ హావ్ నాట్ లాస్ట్ ఎనీథింగ్ and I am not hurt.
0: ఒకడు వర్ణించినా నేను పెరగను.
1: If any person praises me, I am not going to be different.
0: నాది నాది.
1: I am myself.
0: నా తత్వము నాదే.
1: My principle is
0: నా సత్యము నాదే.
1: My truth is mine.
0: ఎప్పుడు మనకు భయం ఆరంభమవుతుంది? మనలో సత్యము లేనప్పుడే, మనలో ఒక పాపం ఉండినప్పుడే, మనలో ఒక తప్పు ఉండినప్పుడే మనలో భయం ఏర్పడుతుంది.
1: When do we get fear? Only when there is some defect, only there is some fault, only there is something which is not
0: ilanti dosham lenatundi samayam lopala em ochina manam bhayapadinakkaledu.
1: So long as you do not have such kind of defects and flaws in you, whatever might happen, you should not be afraid.
0: Aa vidhamainatundi disakti ni manam sampadinchukovali.
1: You should develop that kind of power of buddhi.
0: Aa vidhamainatundi aatma shakti ni manam avritti parchukovali.
1: You should develop that kind of atmic power in
0: you. Naya maatma balahineena labhyah annaru. నీవు బలహీనుడైపోతే అన్ని కూడా నిన్ను బెదిరిస్తాయి.
1: ఇఫ్ యు ఆర్ ఎ వీక్లింగ్, ఎనీవన్ కెన్ థ్రెటన్ యూ అండ్ ఫ్రైటన్ యూ.
0: కర్ర చేతిలో లేకపోతే గొర్రెన బెదిరిస్తుందట.
1: ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ఎ స్టిక్ ఇన్ ద హ్యాండ్, ఈవెన్ ఎ షీప్ కెన్ ఫ్రైటన్ యూ.
0: కనుకనే నీ ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసం అనే నీ సర్వబలము.
1: యువర్ రియల్ స్ట్రెంగ్త్ లైస్ in the power of ఆత్మ.
0: అది లేనటువంటి వాడే అదరటం, బెదరటం.
1: ఓన్లీ దట్ పర్సన్ హూ డజంట్ హ్యావ్ దిస్ ఆత్మిక్ పవర్ గెట్స్ ఫ్రైటెండ్.
0: ఆ విధమైనటువంటి యొక్క ధీశక్తిని మనం సంపాదించుకున్నప్పుడే చైతన్య శక్తి సర్వత్రా మనకు సాక్షాత్కరిస్తుంది.
1: ఇఫ్ యూ కెన్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ పవర్ ఆఫ్ ద ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్, దెన్ కాన్షియస్నెస్ పవర్
0: ఎక్కడైనా ఉండు.
1: వేర్ ఎవర్ యు ఆర్,
0: అడవుల ఎందున్నా,
1: whether you are in the
0: forest,
1: whether you are in the
0: pattanamununna,
1: whether you are in the city,
0: pallenunna,
1: whether you are in the village,
0: uttameedanunna,
1: whether you are
0: natteta padiyunna,
1: whether you are in the midst of
0: anyone, nee chechennu nee ventane jantane intane kantane undi ninna anni vidhamulu kuda samrakshistundi.
1: Wherever you are, consciousness is with you. It is the source of protection. It will always protect you and save you.
0: Kanukane chaitanyamuna kosamai manamu praakulaadanakkarledu.
1: Therefore, there is no need for
0: ఎక్కడో మనం వెతుకుపోనక్కర్లేదు.
1: There is no need for searching for consciousness somewhere.
0: అది నీలోనే ఉంటున్నది.
1: It is inside you.
0: నీకు దీని యొక్క చైతన్యమునకు అడ్డు తగిలినటువంటి దానిని పరిహారం గావించుకునేటువంటి ప్రయత్నం చేయి.
1: All that you have to do is to remove the obstructions which cover this consciousness.
0: జగత్తంతా బ్రహ్మనే.
1: The entire world is full of Brahman.
0: సమస్త పదార్థములు బ్రహ్మనే.
1: Every object is full of Brahman.
0: సర్వస్వరూపం కూడా బ్రహ్మనే.
1: ఎవరీ ఫార్మ్ ఇస్ బ్రహ్మన్.
0: ఇలాంటి తత్వమే ఉపనిషత్తులు బోధించినటువంటి యొక్క సత్యతత్వములు.
1: దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్ విచ్ హావ్ బీన్ ఎక్స్పౌండెడ్ ఇన్ ఉపనిషత్స్.
0: కనుక మనము నిజముగా మనలో దాగినటువంటి, అగోచరంగా ఉండినటువంటి, గుప్తమైనటువంటి ఈ చైతన్యమును మనం వ్యక్తము గావించుకోవాలి.
1: All that we have to do is we have to manifest the hidden and the subtle consciousness which is already there in us.
0: ఏ రీతిగా మనం వ్యక్తం గాయించుకోవాలి?
1: How can we manifest this?
0: మనకు చలి సమయాల లోపల బనీన్ వేసుకుంటాం.
1: In winter you put on a banin inside.
0: దానిపైన ఒక షర్ట్ వేసుకుంటాం.
1: You wear a shirt on that.
0: దానిపైన దట్టమైన కోటును కప్పుకుంటాం.
1: On that you wear another coat.
0: ఈ విధమైనటువంటి డ్రెస్సును నీవు ధరించి నా చెస్ట్, నా హృదయం నాకు కనిపించలేదే అనుకుంటే ఏ విధంగా కనిపిస్తుంది?
1: వెన్ యూ కవర్ యువర్ సెల్ఫ్ విత్ సో మెనీ టైప్స్ ఆఫ్ డ్రెస్, యూ సే ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ మై ఓన్ బాడీ అండ్ మై ఓన్ చెస్ట్. హౌ కెన్ యూ
0: మొదట నీవు పైన కప్పినటువంటి దట్టమైన కోటును తీసివేయి.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ రిమూవ్ ది కోట్, విచ్ ఇస్ సో థిక్
0: తదుపరి అందులో ఉన్నటువంటి షర్ట్ ను కూడా తీసేసేయి.
1: సెకండ్ యు రిమూవ్ యువర్ షర్ట్ ఆల్సో
0: ఆ పైన బనియన్ కూడా తీసేసేయి.
1: అండ్ దెన్ యు రిమూవ్ ద బనియన్
0: నిన్ను నీవు చూసుకో నీ చెస్ట్ నీకు కనిపిస్తుంది.
1: Then you try to take a look at your own chest, you will be able to get a view of it.
0: అదే విధంగాని ఈనాడు తమోగుణం అనేటువంటి దట్టమైన కోటును కప్పుకుందాం మనము.
1: In the same way, we have covered ourselves with this tamoguna.
0: రజోగుణం అనేటువంటి అలంకారానికి ఆకర్షించేటువంటి షర్టులు వేసుకుందాము.
1: We have also covered ourselves with రజోగుణ, which will be covered.
0: ఈ షర్టు మాసిపోకుండా ఉండే కోసమని సాత్వికమైనటువంటి తిన్నగా ఉండేటువంటి ఒక బనీని వేసుకున్నాము.
1: We are also covering ourselves with a thin
0: ఈ మూడింటితో కప్పబడినప్పుడు మన చెస్ట్ మన హృదయం మనకి ఏ రీతిగా కనిపిస్తుంది?
1: When your heart is covered by these three gunas, how can you get a view of
0: the world? తమోగుణం తీసివేయి.
1: Therefore, in the first place, remove
0: రజోగుణం తీసివేయి.
1: Then you remove రజోగుణం.
0: ఆ పైన సాత్వికం కూడా తీసివేయి.
1: Then you remove even సాత్వగుణ ఆల్సో.
0: అప్పుడే నీ ఆత్మతత్వం నీకు కనిపిస్తుంది. ఇవి నీవు వేసుకున్నటువంటి డ్రెస్సులే.
1: Then only you will be able to get a vision of your Atman. All these are worn by you.
0: వేసుకున్నవి తీసివే అంటే ఇంకా ఉన్నదాని నీవు చేయనక్కర్లేదు.
1: All that you have to do is whatever you have worn on your Atma, you
0: remove it. అది ఉన్నది ఉన్నట్టుగానే కనిపిస్తుంది.
1: Then you will be able to get Atma as it.
0: దానిని చూడడానికి కొత్త ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: For getting a vision of it, there is no need for making any extra effort.
0: కనుక నీ గుణముల యొక్క తత్వాన్ని నీవు పెంచుకున్నావు.
1: You have developed these three gunas.
0: పెంచుకున్న గుణములను చించివేయి.
1: ఆల్ దోస్ గుణాస్ విచ్ యు హావ్ డెవలప్డ్ యు రిమూవ్ దెమ్.
0: ఉంచుకున్న హృదయాన్ని చక్కగా నీవు దర్శించు.
1: దెన్ యు విల్ బి ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ యువర్ ఓన్.
0: దీనికి కూడాను ఒక విధమైనటువంటి దైవానుగ్రహం కావాలి.
1: ఈవెన్ ఫర్ దిస్ గ్రేస్ ఆఫ్ గాడ్ ఈస్ ఎసెన్షియల్.
0: ఈ దైవానుగ్రహం పొందే నిమిత్తమే మనం సాధనలు చేయాలి.
1: ఫర్ గెటింగ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ యూ హావ్ టు అండర్టేక్ సాధనాస్.
0: అప్పుడే నెగిటివ్ పాజిటివ్ రెండూ చేరినప్పుడే కరెంటుతో మనం అనేక విధమైనటువంటి ఉపయోగము చేసుకోవచ్చు.
1: వెన్ ది నెగటివ్ అండ్ పాజిటివ్ జాయింట్ టుగెదర్ దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్.
0: అట్టు చేయక ఎన్ని క్షేత్రములు తిరిగినా ఎన్ని సాధనలు చేసినా ఎందరి మానవులు దర్శించినప్పటికీ నీ యొక్క ఇది ఏమాత్రం కూడా కించిత్ కూడా నీవు అనుభవించలేవు ఆనందాన్ని.
1: Without doing what is proper, the way that it is explained by bringing negative and positive together, whatever pilgrimages you undertake, whatever sadhanas you do, whatever darshan of mahaniyas you take, you would not be able to really get the vision.
0: అయ్యో నేను పుట్టబత్తికి 10 టూర్లు పోయి వచ్చానే నా కష్టాలు తీరలేదే, ఎట్ట తీరుతాయి? పుట్టబత్తి పోయిస్తానే కష్టాలు తీరుతాయా?
1: I have visited Puttaparthi 10 times. But my difficulties and problems are not solved.
0: Ayyo tirupatiki aneka mokkulu mokkukoni anni chellinchinane naa baadalu teeralede anukunte ela teerutayi?
1: How can this problem be solved by merely visiting? Similarly, you may say that I have offered all the vows that I have just taken to
0: ee naati bhakti prapattulanta kuda ee tuchyamainatvanti oka prarthanalato nindi untunnayi.
1: The devotion and surrender of today is full of this kind of low.
0: Neevu koravachindi okka daivanni koru.
1: All that you have to desire is desire God.
0: ఈ సర్వస్ము తానే అనుగ్రహిస్తాడు.
1: Everything else will be given to you.
0: ఇది కావాలి అది కావాలి అని ఊరికి పదార్థాలు కోరితే పరమాత్మ నీకు దక్కడు.
1: If you go on asking one thing or the other, you would not be able to get God.
0: కావలసిన బంగారం మన చేతిలో పెట్టుకుంటే రకవారి నగలు మనం చేయించుకోవచ్చు.
1: If only you are having gold in your palm, whatever jewelry you want, you can make out of it.
0: కనుక దైవాన్ని మనం అనుగ్రహించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: Our efforts must be to win the grace of God.
0: దైవాన్ని మనం కోరవలసింది.
1: All that we should desire is only God.
0: కారణమే మనకి నీవు కూడాను దైవమే.
1: The reason is you are yourself God.
0: నిన్ను నీవు కోరుకోవటమే.
1: You will be seeking your own self actually.
0: దైవానికి ద్రోహం చేయటం నిన్ను నీవు ద్రోహం చేసుకోవటమే.
1: Trying to deceive God is deceiving your own self.
0: కనుక ఈ సత్యాన్ని నీవు గుర్తించినప్పుడే నీకు చైతన్యం నీకు ప్రాప్తిస్తుంది.
1: Only when you realize truth, you'll be able to get a view of consciousness.
0: కాన మన యొక్క అల్పభావనలను అల్పబాధలను లక్ష్యమునందు ఉంచుకొని అనంతమైనటువంటి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి దైవత్వాన్ని మనం దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా మనము ప్రయత్నించకూడదు.
1: వి షుడ్ నాట్ మేక్ ఎనీ ఎఫర్ట్స్ టు గివ్ ఇంపార్టెన్స్ టు దీస్ లో మీన్ స్మాల్ లిటిల్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ and thus lose God who can add everything unto you.
0: Manamu chadiveetunte chadulu kaani nerchetunte vidyalu kaani kevalam aatma tattvanni guttimpa chesukune nimittamu.
1: all the types of education that you seek, whatever learning is imparted, ultimately it is all for the sake of
0: చదువులెందుకను సంగతి మరచి ఉదర పోషణకై ఒరుకులెత్తుచు ఎదుటి గొప్ప సహింపలేకను ఏడ్చుచుంటే ఓ సదమ తమయే సదమల బొమ్మ. ఎదుటి గొప్ప చూచి ఏడుస్తున్నాము.
1: ఓ యువర్ స్టేట్ ఈస్ సంథింగ్ లైక్
0: చదువెందుకు అనేటువంటి సంగతిని మర్చిపోతున్నాము.
1: యూఆర్ ఫర్గెటింగ్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఉదర పోషణకై ఉరుకులెత్తుతున్నాము.
1: యూఆర్ ఓన్లీ సీకింగ్ టు ఎర్న్ ఎ లైవ్లీహుడ్.
0: ఇది ఆ చదువుల యొక్క సారము.
1: ఈజ్ ఇట్ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: చదువులలోని సారము తెలియక చదువరి నేనంచు తిరుగకుర్ర, గొప్ప చదువరి నేనంచు తిరుగకుర్ర. చదువుకున్నందుకు సార్థకమే మన్న, సద్గుణ నడకలే సారమూర, సద్గుణ నడకలే సారమూర.
1: డోంట్ గో ఆన్ జస్ట్ మూవింగ్ అబౌట్ వితౌట్ అండర్స్టాండింగ్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ది ఎంటైర్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ వర్చ్యూస్ అండ్ గుడ్ కాండక్ట్.
0: ప్రేమ స్వరూపులారా, మిమ్మల్ని నేను అధికంగా బాధ పెడుతున్నాను, కాలం అధికంగా తీసుకుని మీకు శ్రమిస్తున్నానేమో, నా ప్రసంగాన్ని నేను విరమిస్తాను.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. ఐఎమ్ గివింగ్ యూ ఏ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ ఐఎమ్ టేకింగ్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ద డిస్కోర్స్. ఐఎమ్ బ్రింగింగ్ ద డిస్కోర్స్ టు ఏ క్లోజ్.
3: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 12th of October 1986 in the Purnachandra Auditorium in Prashanti Nilayam during the Dasara celebrations. In this discourse, Swami told us that with the help of an enlightened guru, we can surely overcome the six types of thieves, namely desire, anger, greed, attachment, pride and arrogance, and the eight types of pride, namely caste, strength, youth, beauty, education, wealth, power and penance. Swami explained that we need to engage in intense sadhana and earn the grace of God to overcome these challenges. Thank you, Sai Ram.

0: మయ్యే,
1: వి ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ పీస్.
0: అహము ఫ్యాషన్ అయ్యే,
1: ఈగో హెస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాషన్.
0: అహము ఫ్యాషన్ అయ్యే,
1: ఈగో ఇస్ ద ఫ్యాషన్.
0: ఆర్ ది అందం బయ్యే,
1: ద బ్యూటీ లైస్ ఇన్ మైండ్.
0: స్వార్థంబునకు హృదయ స్థానమయ్యే, దైవంబయ్యే దర్పంబు మతమయ్యే.

0: హృదయము దూరమయ్యే.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ రైచియస్నెస్ ఇన్ అవర్ హార్ట్స్.
0: బ్రతుకు బరువయ్యే, గతులకు గతులకు గతులు దప్పే.
1: Life has become a matter of burden. We are far off from our destination.
0: జాగు చేసిన కడకు ఏ గతియునవును.
1: If it is delayed further, what is going to happen in future?
0: విద్యయందు నైతిక విలువ చేర్చి.
1: The human values must be there in the education system.
0: భారతీయపు ధర్మంబు పడయరయ్యా.
1: Acquire the Bharatiya culture.
0: భారతీయ ధర్మంబు పడరయ్యా.
1: Acquire the dharma of Bharat.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థి విద్యార్థినీయులారా,
1: embodiments of love, boys and girls.
0: విద్యా పోషకులారా,
1: emancipators of education.
0: విద్యాభిమానులారా,
1: patrons of education.
0: ఆధ్యాత్మిక సంపత్తికి నిలయమైన ఈ భారతదేశమునందు ధర్మము దినదినమునకు క్షీణించిపోవచ్చున్నది.
1: Bharat, being the center of all spiritual wealth, has lost this righteousness or dharma.
0: Anyaya, akrama, avaneeti aneetvanti paisachika pravartulu swechchaga vilayitandamu chalputunnadi.
1: We find the demonic qualities like injustice, immorality, dishonesty, dancing.
0: Itti tarunamunandu vidyarthi vidyarthiniyulu దీనిని సంస్కరింపజేసి దేశమునకు శాంతి భద్రతను అందించడానికి విద్యార్థులే దీనికి తగిన సమర్థులు.
1: అట్ దిస్ మోమెంట్ స్టూడెంట్స్ షుడ్ టేక్ చార్జ్ ఆఫ్ ఇట్ యాజ్ దే ఆర్ ఎలిజిబుల్ టు బ్రింగ్ బ్యాక్ ద ఏన్షియంట్ కల్చర్ అండ్ ఎస్టాబ్లిష్ పీస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యా విషయమునందు కాని విజ్ఞాన విషయమునందు కాని బిడ్డలు వెనుకబడిన తల్లిదండ్రులు ఎంత పరితపించురో.
1: Don't you find the parents feeling so sad if you are back, if you are backward in education?
0: నైతిక ఆధ్యాత్మిక మార్గమునందు వెనుకబడినటువంటి బిడ్డను చూచి భారతదేశము అంతకు కోట రెట్టు చాలా విచారపడుతున్నది.
1: If you trail behind, backward in morality and spirituality, motherland also will feel so sad crores and crores of times more than the human life.
0: జనని జన్మభూమిని రక్షించి ఆమె పరితాపమును దూరము గావించుటకు విద్యార్థులు ప్రప్రథమంలో కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్స్ టు డిటర్మిన్ టు సేఫ్ గార్డ్ అప్హోల్డ్ ద కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: దేశంలో శాంతి భద్రతలను కాపాడటానికి పూనుకోవాలి.
1: దే షుడ్ డిటర్మిన్ టు బ్రింగ్ బ్యాక్ ద పీస్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇన్ దిస్ కంట్రీ.
0: దేశం అనగా ఏమిటి? మట్టి కాదు, మానవులే.
1: The motherland does not mean the dust alone, assembly of human beings.
0: మానవులను సంస్కరింపచేయటం అంటే ఏమిటి?
1: How to change, transform the human being.
0: సంస్కారం అనగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సాధన కానేరదు.
1: Transformation is not a separate spiritual practice.
0: నిత్య జీవితములో ఆచరించే

0: యొక్క తలంచేటువంటి యొక్క దుర్భావములను దుశ్చర్యలను దూరము గావించుకొని సద్భావములను సచ్చర్యలను అభివృద్ధి పోయించుకోవటమే దీనికి సంస్కృతి అంటారు.
1: రిఫైన్మెంట్ ఆఫ్ కల్చర్ మెంట్ గివింగ్ అ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ థాట్స్ ఎంటర్టైనింగ్ గుడ్ సెంటిమెంట్స్ గుడ్ ఫీలింగ్స్ అండ్ గుడ్ బిహేవియర్.
0: విద్య అనగా ఏమిటి?
1: What is meant by education?
0: ఎట్టి విద్యను ఈనాడు బిడ్డలు ఆచరించాలి అనుభవించాలి?
1: What sort of education should you receive and acquire?
0: విద్య యొక్క ప్రమాణములు ఏమిటి?
1: What is the standard yardstick?
0: ఎట్టి విద్య మానవుని యొక్క అభ్యుదయానికి సాధన కలుగుతుంది?
1: What sort of education ensures progress of humanity?
0: ప్రస్తుతపు విద్య వల్ల కలిగేటువంటి యొక్క ప్రయోజనం ఏమిటి?
1: What is the use of the present day education system?
0: ఈ పంచతంత్రములను ఏ మానవుడు పరిశోధించి పరిశీలించి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించను వాడే విఘ్నుడు.
1: The one who understands the meaning and knows the answers to these questions, practices and follows, adheres to these principles and delights himself is truly a knowledgeable person.
0: వ్యక్తి యొక్క విలువ కేవలం విద్య వల్లనే ఏర్పడదు.
1: The value of a human being does not totally depend on education.
0: దీనికి జీవిత సంస్కృతి కూడాను తోడు కావాలి.
1: The culture of life should also accompany.
0: సంస్కారం అనగా ఏమిటి?
1: What do you mean by culture?
0: మానవత్వంలో ఉండనటువంటి యొక్క దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకొని అవ్యక్తమైనటువంటి దాన్ని వ్యక్తీకరింపచేయటమే నిజమైనటువంటి సంస్కృతి.
1: The culture meant the hidden divinity must manifest, must be expressed in human life.
0: సంస్కారం లేని జీవితము కేవలము దీపము లేని ఇల్లు వంటిదే.
1: Life without culture is like a residence without light.
0: దీపము లేనిటువంటి గృహము లోపల దుర్గంధమును అందించేటువంటి యొక్క గబ్బిడమును ప్రవేశించునే కాని సుగంధమును అందించేటువంటి యొక్క పవిత్రమైన దివ్య భావాలు ఏర్పడవు.
1: At home, if you don't have light, it is full of foul smell, bats moving around. There's no place for fragrance or good smell.
0: Samskaram anaga kevalamu taadu tirigina gaali patam vantide.
1: Culture meant is that like a kite without a string.
0: Ee gaali patamu ye podala paina padunu ye indla paina padunu ye mundla paina padunu evarunu cheppaleru.
1: No one can decide where this kite would fall, either on bushes or houses or residences.
0: ఇంకా సంస్కారం లేనిటువంటి చదువు చల్లని కాసు వంటిది.
1: అండ్ ఎడ్యుకేషన్ వితౌట్ దిస్ కల్చర్ ఈస్ లైక్ ఎ కాయిన్ విచ్ ఇస్ యూస్లెస్ ఫేక్ వన్.
0: ఈ చల్లని కాయను బిచ్చగాడు కూడాను అంగీకరించడు.
1: ఎ కాయిన్ విచ్ ఇస్ నాట్ జెన్యున్ ఈస్ నాట్ గోయింగ్ టు బి యాక్సెప్టెడ్ ఈవెన్ బై ఎ బెగర్.
0: సంస్కారం లేనిటువంటి వ్యక్తిని ఎవరు కూడాను గౌరవించరు.
1: నో వన్ వుడ్ బి రెస్పెక్టెడ్ వితౌట్ కల్చర్.
0: ఇలాంటి పరిస్థితులు యందు మానవుడుకు సంస్కారము శీల సంస్కారం అత్యవసరము.
1: At this moment, culture and character in particular are very essential.
0: ముఖ్యముగా ఈనాడు విద్యా విధానమునందు అనేక విధములైనటువంటి విప్లవమైనటువంటి మార్పులు సంభవించాలి.
1: Most importantly, revolutionary changes in education must take place.
0: స్వతంత్రం వచ్చి 50 సంవత్సరములు అయినప్పటికీ అనేక కమిటీలు ప్రభుత్వము పెట్టింది.
1: We completed 50 years of independence and the government constituted several of the committees.
0: ఈ కమిటీలు అన్ని కూడాను అనేక విధమైనటువంటి ఆదేశాలను అందించినాయి.
1: Committees suggested many of the recommendations and ideals.
0: కాని అందించినవి మాత్రమే కాని ఆచరణలో శూన్యం.
1: They simply made certain suggestions but they have not been followed.
0: నేటికి కూడాను ప్రాచీనప యొక్క భావములను ఏ మానవుడు కూడాను ఆచరించడానికి కాని అందుకోవటం కాని ప్రయత్నించడం లేదు.
1: Even this day, no one is making an attempt to follow the ancient cultural heritage.
0: ఇట్టి విద్యా విధానం చేత దేశము చాలా అశాంతికి గురి అవుతున్నది.
1: Because of this sort of education system, the country is facing restlessness and agitation.
0: సమస్త అశాంతులకు మూల కారణము విద్యాస్థానమే.
1: In fact, the education institutions have become centers of agitations and disturbances.
0: Vidya anaga జ్ఞానము అని తెలుసుకోవటము.
1: విద్య ఎడ్యుకేషన్ మెంట్ టు నో.
0: దీనిని ఆంగ్ల భాషనందు ఎడ్యుకేషన్ అన్నారు.
1: దిస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విద్య ఇస్ కాల్డ్ ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్
1: ఎడ్యుకేషన్
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది లాటిన్ లాంగ్వేజ్ నుంచి కూడా వచ్చినటువంటి పదము ఎడ్యుకేర్ అన్నారు.
1: ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ద లాటిన్ లాంగ్వేజ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మీన్ బై ఎడ్యుకేర్?
0: వెలుపలకు తివ్వటము,
1: టు పాస్ ఆన్, టు బ్రింగ్ అవుట్.
0: మనకు అగోచరముగా ఉండినటువంటి దానిని గోచరింపచేసుకోవటమే దీనికి ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ ఈజ్ ఇట్ మెంట్ టు బ్రింగ్ అవుట్ దాట్ విచ్ ఇస్ లేటెంట్, దాట్ విచ్ ఇస్ హిడెన్.
0: ఇది లౌకికమైనటువంటి యొక్క మార్పు.
1: దిస్ ఇస్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: కానీ మరొకటి వెలుపులకు తీయవలసినటువంటిది మానవుని హృదయం నందు ఉన్నటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రకటించటము.
1: However, there is another interpretation to bring out the divinity, the divine feelings latent in human life.
0: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
1: One is earning daily bread living, other is the life itself in general.
0: జీవనోపాధితో పాటు జీవిత పరమావధి కూడాను అత్యవసరము.
1: Along with living is also essential to know the goal of life.
0: రెండు నేత్రములు మానవునికి ఎంత అవసరమో జీవనోపాధి జీవిత పరమావధి కూడాను రెండు శాస్త్రములు అనేటువంటి చూపించాయి.
1: జస్ట్ ఎస్ ది టూ ఐస్ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్, దీస్ టూ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ నెసెసరీ. వన్ ఇస్ లివింగ్ అండ్ లైఫ్ ఇన్ జనరల్.
0: సైకిల్ కు రెండు చక్రములు ఎంత ప్రధానమో,
1: జస్ట్ ఎస్ ది టూ వీల్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎ సైకిల్,
0: మానవుని యొక్క జీవిత రథమునకు ఈ రెండు కూడాను అంత ఆధారమే.
1: ఫర్ ది చారియట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ దీస్ టూ వీల్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
0: ఈనాడు ఒంటి చక్రం పైన జీవితం జరుగుతూ ఉండాలి.
1: Today, the whole chariot is moving on one
0: కేవలం జీవనోపాధి అనేటువంటి యొక్క దీనిపైనే ఆధారపడి ఉంటుండాలి.
1: Everything centered around this living aspect.
0: ఇది కూడాను క్రమక్రమేణా దినదినములకు అరిగిపోతున్నది.
1: It also withers as time passes off.
0: ఈ చక్రములు అరిగిపోవడం చేతనే జీవితం అలసిపోతుంటుండాలి.
1: Because of this withering, we become tired.
0: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఏ మానవుడు కూడాను ప్రయత్నించటం లేదు.
1: నో మ్యాన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: తానెవరు అనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: హీఈస్ నాట్ మేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అటెంప్ట్ టు నో వాట్ హీ రియల్లీ ఈజ్.
0: అది ఏ జీవిత పరమావధి,
1: దాట్ ఈస్ ది మెయిన్ గోల్ ఆఫ్ లైఫ్.
0: తన అంతర్భావమునందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని, అంతర్హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్య ప్రకాశాన్ని వెలుగులకు దివించటమే దీనికి సరి అయినటువంటి ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ ఇన్హెరెంట్ ఇమ్మనెంట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ అండ్ ఆల్సో టు మేనిఫెస్ట్ ద లైట్ ఆఫ్ డివినిటీ.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని ఏ రీతిగా మనం వెలుపులకు తీవాలి?
1: హౌ టు బ్రింగ్ అవుట్ ద డివినిటీ అవుట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: స్థూల జగత్తునందు,
1: ఇన్ దిస్ గ్రాస్ వరల్డ్,
0: మానసిక సీమయందు,
1: and in the mental realm,
0: సాంఘిక ప్రభావమునందు,
1: the social effect,
0: నిరంతరము వెలిగేటువంటి సత్యమునకు ప్రత్యక్ష స్వరూపమే విద్య.
1: The education is the true reflection in the personification of the light.
0: ఇది కేవలము ఒక్క రంగమునందు మాత్రమే కాదు.
1: It's not limited to one aspect.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయ రంగమునందు కూడాను ఈ యొక్క దివ్యత్వము అనేటువంటిది ప్రకాశింపచేయాలి.
1: The divinity should shine in all aspects of life, the moral, ethical, physical, worldly, all aspects in general.
0: కాని ఈ నాటి యొక్క విద్యార్థులు గ్రంథ పరిచయం మాత్రమే విద్యగా భావిస్తున్నారు.
1: But students today consider themselves educated by becoming familiar with the books.
0: ఇది కేవలము superficial knowledge.
1: This kind of textual knowledge is superficial knowledge.
0: ఇది కాదు నిజమైనటువంటిది. Practical knowledge గా ప్రయాణం చేయాలి.
1: This is not the truth. You should acquire the
0: నిత్య జీవితంలో సత్య మార్గమును అనుసరింపజేసి ధర్మ మార్గమును ప్రవేశించి నిత్య సత్యమైనటువంటి స్థానమును చేరడానికి తగినటువంటి యొక్క ప్రయాణం చేయాలి.
1: You should travel in the direction along the path of truth, along the path of righteousness to understand what is permanent and everlasting.
0: ఈనాడు ధనమే దైవంగా భావిస్తున్నారు.
1: Today we consider mammon wealth as God.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: ఈ ధనం అనేటువంటిది మానసిక శాంతిని అందించదు.
1: మనీ విల్ నెవర్ కన్ఫర్ మెంటల్ పీస్.
0: ప్రాకృతమైనటువంటి అనుకూలములు చేకూర్చవచ్చునే కాని మానసిక శాంతిని చేకూర్చలేదు.
1: ఇట్ మే గివ్ యూ ఫిజికల్ వరల్డ్లీ కన్వీనియన్సెస్ బట్ నాట్ ద మెంటల్ పీస్.
0: కానీ దీని యొక్క సత్యస్వరూపాన్ని మానవులు గుర్తించుకొనలేక, ప్రభుత్వం కూడాను గుర్తించుకొనలేక, విద్యారంగమునందు వివిధమైనటువంటి మార్గంలో అభివృద్ధి పొందిందని భావిస్తున్నారు.
1: దిస్ ట్రూత్ ఈస్ నాట్ అండర్స్టూడ్ బై పీపుల్ ఇన్ జనరల్ నాట్ ద గవర్నమెంట్. But yet they make certain recommendations in the education field.
0: ee naadu bharat desham nandu vidya chaala abhivruddhi nindindani viswasistunnaru.
1: We have full faith that education is progressing in bharat today.
0: Emiti ee progress?
1: What is this progress?
0: Neeti niyamalu granthana nilichipoye.
1: The morality and the discipline have confined themselves to books.
0: హృదయమంతయు దుర్గంధ సదనమయ్యే.
1: ద హార్ట్ హ్యాస్ బికమ్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ఫౌల్ స్మెల్.
0: చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే.
1: ద హ్యాండ్స్ హావ్ బికమ్ టోటలీ సెల్ఫిష్.
0: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు?
1: దిస్ ఈస్ ద ప్రోగ్రెస్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్.
0: ఇది ఆ ప్రోగ్రెస్?
1: ఇస్ దట్ ప్రోగ్రెస్?
0: నిజమైన విద్య యొక్క లక్ష్యం ఇవియా?
1: ఆర్ దిస్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: కూడుబెట్టిన వారిని కూలద్రోయు.
1: In fact, one harms the person who feeds him, who serves him.
0: Meenu chesina vaanike keedu cheyu.
1: In fact, they betray, they harm the person from whom he receives help.
0: Vidya neerpina vaanine vekkirinchu.
1: In fact, they make fun of their own teachers who teach.
0: Idi ye progress ee naadu vidyayandu?
1: This is the progress in education today.
0: Idi ప్రోగ్రెస్ గా భావించుకోవటం చాలా అవమానకరం.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు టేక్ దిస్ యాజ్ ప్రోగ్రెస్.
0: ఇది ప్రోగ్రెస్ లే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ ప్రోగ్రెస్.
0: ఇలాంటి భావాన్ని ఈనాడు మానవుని హృదయం లోపల ప్రవేశించి సరి అయినటువంటి యొక్క మార్పులు తెప్పించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ఎంటర్టైన్ సచ్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్ అండ్ రెక్టిఫై ద డిఫెక్ట్.
0: తాను చదివిన చదువును సమాజంలో ప్రవేశపెట్టి
1: all the education he acquired should be made use of for the betterment of
0: sangham yokka cheemanni manam aashinchali.
1: We should always pray, work for the progress and welfare of the society.
0: Manavudu pradhananga aashinchavalsindi sangha sankheemame.
1: In fact, what we should aspire and work for is the welfare of the progress.
0: Sarve loka hite rataha. Sarve loka hite rataha.
1: That everybody should be happy.
0: Sarvajnana sampannaha.
1: They should have all wisdom and knowledge.
0: Sarve samita gunaihi. Ee moodu kudanu vidya yokka pramanamulu.
1: These are the three main qualities of every educated
0: man. Sarivinatvanti prati vidyarthi kudanu samajamlo praveshinchi samajanni samrakshinchadaniki poonukovali.
1: Every graduate should step into society, serve the society and work for its progress.
0: ఈ విధమైనటువంటి యొక్క సేవలు చేయడానికి సర్వ విధమైనటువంటి జ్ఞానం కూడాను మానవుని హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ అవర్ హార్ట్స్ దట్ వుడ్ హెల్ప్ అస్ టు రెండర్ సర్వీస్ టు పీపుల్.
0: సర్వే సమితా గుణై, అన్ని మంచి గుణములు కూడాను విద్యార్థి అందు ఉండాలి.
1: ఆల్ వర్చ్యూస్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ స్టూడెంట్స్.
0: విద్యార్థి ఉన్న స్థానము ప్రశాంతమైనటువంటి వాతావరణంగా ఉంటుండాలి.
1: ద సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి పీస్ఫుల్.
0: పవిత్రమైనటువంటి యొక్క స్థానంగా ఉంటుండాలి.
1: ద సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి సెక్రెట్.
0: పరోపకార సంబంధమైనటువంటి యొక్క పనులతో నిండి ఉండాలి.
1: ఇట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ యాక్టివిటీస్ సర్వింగ్ సొసైటీ.
0: ఇది ఏ విద్యార్థి యొక్క లక్షణము?
1: దిస్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క భావములు ఈనాటి విద్యార్థులందు ప్రవేశించడానికి ఏమాత్రము అవకాశం లేదు.
1: టుడే దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ సీక్రెట్ థాట్స్.
0: ఈ దోషం ఎవరి? స్టూడెంట్స్. విద్యార్థిదే కాదు.
1: ఇస్ ఇట్ ద మిస్టేక్ ఆఫ్ ద స్టూడెంట్? నో.
0: అధ్యాపకుడిదా? కాదు.
1: ఆర్ ద టీచర్? నో.
0: ఎవరిది మరి? అందరిది చేరే ఈ యొక్క దోషం.
1: హూస్ మిస్టేక్ ఇస్ ఇట్? ఇస్ ద మిస్టేక్ ఆఫ్ ఎవ్రీబాడీ.
0: విద్యార్థులు ఈనాడు పవిత్రమైన మార్గంలో ప్రవేశించడానికి తమకు శక్తి సామర్థ్యములు చాలవు.
1: ద స్టూడెంట్స్ డు నాట్ హావ్ ఎనఫ్ ఆఫ్ కెపాసిటీ టు ట్రెడ్ అలాంగ్ ద సీక్రెట్ పాత్.
0: విద్యను బోధించేటువంటి అధ్యాపకులక దీనికి పరిచయమే లేదు.
1: టీచర్స్ ఆర్ నాట్ ఫెమిలియర్ విత్ దట్ సీక్రెట్ పాత్.
0: బాల్యము నుండి తమ జీవిత శిలను ఉన్నతమైనటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క పౌరునిగా రాణింపజేసేటువంటి యొక్క ప్రయత్నము ఈ యొక్క అధ్యాపకుడు సలపలేదు.
1: టీచర్స్ ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు మోల్డ్ ద స్టూడెంట్స్ యాజ్ ఐడియల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: మొదలు విద్యార్థికి నేర్పేటంలో ఉపాధ్యాయులు ఐడియల్ లైఫ్ గా మనం తయారు కావాలి.
1: బిఫోర్ దే టీచ్ ఎవ్రీ టీచర్ హ్యాస్ గాట్ టు బి ఐడియల్.
0: ఆ యొక్క అధ్యాపకుడు సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశించినప్పుడే విద్యార్థులు దాన్ని సక్రమంగా అనుసరిస్తారు.
1: When teachers follow the correct path, the students necessarily follow them.
0: విద్యార్థి ఏ విధంగా చదువుతున్నాడు, అధ్యాపకులు ఏ విధంగా బోధిస్తున్నారు అనేటువంటి చూచే దిక్కులే లేదు.
1: Today there's no one to watch how students are studying, how teachers are teaching.
0: ప్రభుత్వము ఒక సంవత్సరమునకు 2,000 కోట్ల రూపాయలు విద్యకు ఖర్చు పెడుతున్నారు.
1: In fact, government is spending at the rate of 2,000 crores per year on education.
0: కానీ ఏమవుతున్నదో, ఏ మార్పు కలుగుతున్నదో ఎవరు గుర్తించేటువంటి వారు లేరు.
1: What is happening all to this money? What transformation is coming up? No one.
0: ఎందుకోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి?
1: Why crores of money should be spent?
0: దీని ఫలితం ఏమిటి?
1: What is the result?
0: ఏ విధమైన మార్పు జరుగుతుందది?
1: What change you notice?
0: అని విచారణ చేసేటువంటి వారే లేరు.
1: No one is there to investigate.
0: కేవలం ఖర్చు ఖర్చు ఖర్చు.
1: Just a matter of expenditure.
0: కనుకనే భారతదేశము ఈ విధమైన పరిస్థితికి గురి అయింది.
1: It is for this reason Bharat has come to this plight.
0: ఇంతియే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: విద్యార్థులను రాజకీయాల్లో ప్రవేశపెట్టి వారి యొక్క భవిష్యత్తును పాడు చేస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ ఆర్ స్పాయిల్డ్ యాజ్ దే స్టెప్ ఇంటు ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్.
0: విద్యార్థులు కేవలము రాజనీతిని నేర్చుకోవాలి, అది అవసరమే.
1: ఇట్స్ నెసెసరీ టు నో పొలిటికల్ సైన్స్.
0: కానీ విద్యా రంగమును రాజకీయంగా మార్చకూడదు.
1: బట్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి పొలిటికల్ సెంటర్స్.
0: ఈనాడు విద్యార్థులు రాజకీయాలకు ప్రవేశించి కట్టకడపటికి తమ జీవితమనే కాకుండా తమ యొక్క భవిష్యత్తును కూడా భస్మం గావించుకుంటున్నారు.
1: స్టూడెంట్స్ హావ్ టేకెన్ టు పాలిటిక్స్ టుడే, దే రూయిన్ దేర్ లైవ్స్.
0: కనుక విద్యార్థులు పవిత్రమైనటువంటి యొక్క విద్యా సంస్థయందు అభివృద్ధి కావడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: దేర్ఫోర్ స్టూడెంట్స్ షుడ్ డిటర్మైన్ టు గ్రో అలాంగ్ దిస్ రాయల్ సీక్రెట్ పాత్.
0: విద్యా జీవితము మంచి రాయల్ రోడ్, మంచి రాజరికమైనటువంటి ఒక మార్గము.
1: ద లైఫ్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఈస్ లైక్ ఎ రాయల్ పాత్.
0: ఇంతియే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈనాటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడాను తగినటువంటి ఉత్సాహాన్ని కూడాను అందించడం లేదు.
1: Today you don't find parents encouraging their wards.
0: మా కొడుకు చదువుకుంటున్నాడు,
1: my son is studying well,
0: గొప్ప మార్క్స్ తెచ్చుకుంటున్నాడు,
1: he is securing high marks,
0: అని ఆనందిస్తున్నాడు, గొప్పవాడుగా మారుతున్నాడని భావిస్తున్నారు.
1: The parent thinks that his son is securing very high marks.
0: తల్లిదండ్రులు ఆశించవలసినటువంటిది గొప్పతనము కాదు.
1: What the parents should expect is not merely greatness.
0: మంచితనమును ఆశించాలి.
1: They should expect them to be good.
0: నా కొడుకు మంచివాడుగా చదవాలి, మంచివాడుగా అభివృద్ధికి రావాలి అని ఆశించాలి.
1: ఎవ్రీ పేరెంట్ షుడ్ థింక్ లైక్ దిస్ దట్ మై సన్ షుడ్ బి గుడ్.
0: కానీ ఈ గుడ్ అనేటువంటిది పోయింది, గ్రేట్ అనేటువంటి దానికి బయలుదేరింది.
1: బట్ దేర్ ఇస్ నో గుడ్నెస్ టుడే, బట్ వీ వాంట్ దెమ్ టు బి
0: గ్రేట్. గుడ్నెస్ కు ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి?
1: వేర్ డస్ ద డిఫరెన్స్ లై బిట్వీన్ గ్రేట్నెస్ అండ్ గుడ్నెస్?
0: ఈ గ్రేట్నెస్ అనేటువంటిది కేవలం రావణాసుని గ్రేట్నెస్.
1: గ్రేట్నెస్ ఇస్ దట్ ఆఫ్ రావణాసుని.
0: దుర్యోధన యొక్క గ్రేట్నెస్,
1: గ్రేట్నెస్ ఆఫ్ దుర్యోధన.
0: శిశుపాలుని యొక్క గ్రేట్నెస్,
1: గ్రేట్నెస్ ఆఫ్ శిశుపాల.
0: కారణమేమిటి? అన్ని తెలివితేటలు ఉంటున్నాయి, అన్ని విద్యలు ఉంటున్నాయి, కానీ వాటిని సద్వినియోగపరచడం లేదు.
1: దే హావ్ ఆల్ ది ఇంటెలిజెన్స్ అండ్ వేరియస్ టెక్నిక్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, బట్ దే డోంట్ ప్రాక్టీస్.
0: రావణాసుని 36 విద్యలు నేర్చారు.
1: రావణ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ 36 ఫార్మ్స్.
0: కానీ ఆ విద్యలన్నీ కూడా ఆచరణలో పెట్టలేదు.
1: బట్ ఆల్ ది ఎడ్యుకేషన్ హి అక్వైర్డ్ హి హస్ నాట్ ప్రాక్టీస్.
0: అది జీర్ణం కాలేదు.
1: దేర్ఫోర్ హి కుడ్ నాట్, హి వాస్ నాట్ అసిమిలేటెడ్.
0: కనుక ఇటువంటి అజీర్ణ వ్యాధికి గురి అయిపోయి హతమైపోయాడు.
1: అండ్ దేర్ఫోర్ హి లెడ్ టు కాన్స్టిపేషన్ బికాజ్ హి లాక్డ్ ప్రాక్టీస్. దేర్ఫోర్ హి రూయిన్ హిమ్సెల్ఫ్.
0: 64 విద్యలంతా కూడాను రాముని కూడాను నేర్చాడు.
1: ద సేమ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ వెరీ వెల్ నోన్ టు.
0: ఆచరణలో పెట్టి అనుభవించి జీర్ణించుకుని ఆనందంగా జీవితాన్ని గడిపాడు, ఆదర్శంగా జీవితాన్ని అందించాడు.
1: హి అసిమిలేటెడ్ ఆల్ ద నాలెడ్జ్, డైజెస్టెడ్ ఫుల్లీ వెల్ ఆల్ ద నాలెడ్జ్ దట్ హి అక్వైర్డ్ అండ్ ప్రాక్టీస్డ్.
0: కనుకనే మన యొక్క విద్యను ఆచరణలో పెట్టాలి.
1: Therefore we should put into practice all our
0: education.
1: We should make proper use of
0: సమాజం యొక్క క్షేమాన్ని కోరాలి.
1: We should aspire for the welfare of the society.
0: అప్పుడే విద్యకు తగినటువంటి గౌరవము మర్యాద.
1: Then only our education will be respected.
0: సత్శీలవంతులు కావాలి.
1: We should be one of character.
0: ఆ విధమైనటువంటి ఒక శీలవంతులు అయినప్పుడే విద్యార్థులు యందు పవిత్రమైనటువంటి తేజస్సు ఆవిర్భవిస్తుంది.
1: Naturally you find a glow, the brilliance from the
0: face. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. విద్య అనగా భగవత్ యొక్క శక్తి. ఆ శక్తి తనలో ప్రవేశించి తాను కూడా భగవత్ స్వరూపంగా రూపొందుతాడు.
1: ఎడ్యుకేషన్ ఇస్ డివైన్ పవర్. వెన్ వన్స్ యూ అక్వైర్ యుల్ బి పవర్ఫుల్.
0: విద్య అనగా కేవలము పదములకు అర్థములు బోధించడం మాత్రమే కాదు.
1: ఎడ్యుకేషన్ డస్ నాట్ మీన్ ఎక్స్ప్లెయినింగ్ ది మీనింగ్స్ టు డిఫరెంట్
0: మనస్సు యొక్క తలుపులు తెరిపించాలి.
1: ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్.
0: అది నిజమైనటువంటి ఒక విద్య.
1: దట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: ఈ పదములకు అర్థములు నేర్చుకుని ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ మియర్లీ నోయింగ్ ద మీనింగ్స్ టు డిఫరెంట్ వర్డ్స్?
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని తగినటువంటి మార్గంలో మనం ఆచరించి పరులకు అందించడానికి పూనుకోవాలి.
1: Therefore the latent divinity must be brought forward and shared with the fellow people.
0: ఈనాటి విద్యల వల్ల మనకు ఏ మాత్రం కూడా ప్రయోజనం లేదు.
1: In fact the modern education will not help us anyway.
0: కేవలం డిగ్రీలు తీసుకుంటున్నారు.
1: We get degree.
0: ఈ డిగ్రీస్ వెల ఎంతం?
1: What is the value of this degree?
0: ఏమిటి దీని వెల?
1: What is its price?
0: దీనిలో ఏ మాత్రము విలువ లేదు.
1: In fact it has no price.
0: ఈ విలువలేని డిగ్రీస్ తీసుకొని ప్రయోజనం ఏమిటి?
1: Why should you have such degrees that have no value?
0: ఈ విలువలేనిటువంటి దాన్ని మనం తీసుకొని మనం ఏ యొక్క పుట్టకూటి కోసం ఏమింతమో పాట పడుతున్నాం.
1: In fact we get these degrees that have no value and struggle to earn our daily bread.
0: పుట్టకూటి కోసం ప్రయత్నం చేయడం గొప్పతనం కాదు.
1: Nothing great to work for one's own living.
0: ఈ పొట్టను నింపుకోవడం పశుపక్షి మృగాదులు కూడా నింపుకుంటున్నాయి.
1: You find the birds and beasts also feed.
0: అవి ఏమి చదివినాయి?
1: What education?
0: ఏ కళాశాలకు పోయినాయి?
1: Which college they
0: attended? ఏ యూనివర్సిటీ డిగ్రీ తీసుకున్నాయి?
1: What university degree they received?
0: పొట్ట నింపుకోవటం కాదు ముఖ్యము.
1: Not merely filling the
0: గుణమును పెంచుకోవాలి.
1: We should improve our quality.
0: ఈనాటి విద్యార్థులందరి కూడాను
1: the modern student
0: కలిమి బలిమి చలిమి ఈ మూడింటిని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: Therefore the modern students are working for these three aims: the kalimi wealth, balimi the strength, chalimi the friendship.
0: కానీ కలిమి బలిమి చలిమి ఉండి కూడాను గుణము లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: విత్ ఆల్ దీస్ త్రీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్?
0: ఆ గుణము ఒక్క దైవికమైన ఆధ్యాత్మిక మార్గం నందే మనకు ప్రవేశిస్తుంది.
1: యూ కెన్ హ్యావ్ దిస్ క్యారెక్టర్ అవుట్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ అలోన్.
0: ఆ సద్గుణములు ఉండినప్పుడే తాను కూడాను సమాజంలో రాణిస్తాడు.
1: వెన్ యూ హ్యావ్ దీస్ వర్చ్యూస్ యూ సర్టన్లీ షైన్ వెల్ ఇన్ సొసైటీ.
0: సద్గుణ

0: కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య విద్యార్థి నేర్వవలయు.
1: The virtues, the good mind, adherence to truth, devotion, discipline, duty are the qualities which are supposed to be inculcated by being educated.
0: నేటి విద్యలు తెలివితేటలనే పెంచే.
1: The modern education helps us to be more intelligent.
0: కొంచెమైన గుణము పెంచబోదు.
1: The quality of life doesn't not improve anyway.
0: కోటి విద్యలుండి గుణము లేకున్నచో.
1: With all the empty number of knowledge, without quality,
0: ఫలమదేమి వాణి విలువదేమి.
1: What is the result? Where does the value lie?
0: ఇవి కాదు మన విలువలు.
1: These are not the value.
0: గుణమే మన విలువ.
1: Character is the chief value.
0: అట్టి గుణం అనేటువంటి విలువైనటువంటి దాన్ని ఈనాడు మనం కోల్పోయి ఎన్ని విద్యలు నేర్చి ప్రయోజనం ఏమిటి?
1: Having lost the character, what is the fun of acquiring the
0: ABCD మొదలుకొని జెడ్ వరకు కూడాను అక్షరాలు వచ్చేటువంటి అంత డిగ్రీస్ తీసుకుంటున్నారు.
1: We have degrees that range from A to Z, all alphabets.
0: దీని వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result by acquiring?
0: ఫలితం లేదు.
1: Nothing whatsoever.
0: కేవలం సమాజమునకు భారము.
1: It is a burden to society.
0: తల్లిదండ్రులకు వ్యధ.
1: Also a suffering to parents.
0: సుఖమా శూన్యమే.
1: There is no happiness either.
0: కనుకనే మనము ఏ విధమైనటువంటి విద్యను నేర్చాలి?
1: What sort of education?
0: సమాజమునకు సంతోషపరిచేటువంటి విద్యను నేర్చాలి.
1: We should acquire that form of education to make the society
0: సర్వలోక సుద్విత్తంతు. ఆ సర్వలోకములకు సుద్విత్తం అయ్యేటువంటి విద్యను నేర్చాలి.
1: Our education should make everybody in society happy.
0: సొసైటీకి సహాయం లేనటువంటి ఒక విద్యను నేర్చి ప్రయోజనం లేదు.
1: After all, the education is useless if you cannot render service.
0: ఎవ్వరు చూచినా స్వార్థము స్వార్థము స్వార్థము.
1: We find selfishness everywhere in everybody.
0: ఆ స్వార్థమున్న చోట పరార్థం అనేటువంటిది ఏమాత్రము ప్రవేశించదు.
1: Where there is selfishness, there is no trace of spirituality.
0: కనుకని ఈ సెల్ఫిష్ అనేటువంటి పోతేనప్పుడే ఈ యొక్క పవిత్రమైన ప్రేమ ప్రవేశిస్తుంది.
1: Unless the selfishness is totally driven out, you cannot have sacred love.
0: విద్యార్థినియులారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: కేవలము విద్యతో పాటు వివేక విజ్ఞానములు కూడాను అభివృద్ధి పరచుకోవాలి.
1: అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ యూ షుడ్ గ్రో ఇన్ విజ్డమ్.
0: వివేకం లేని విజ్ఞానము
1: అండ్ ది విజ్డమ్ వితౌట్ డిస్క్రిమినేషన్
0: లేనిటువంటి పాండిత్యము
1: అండ్ స్కాలర్షిప్ వితౌట్ డిస్క్రిమినేషన్
0: మాధుర్యము లేని సంగీతము
1: అండ్ ది మ్యూజిక్ వితౌట్ మెలడీ
0: వినయము లేని విద్య
1: ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ
0: క్రమశిక్షణ లేనిటువంటి సమాజము
1: అండ్ సొసైటీ వితౌట్ డిసిప్లిన్
0: కృతజ్ఞత లేని స్నేహము
1: అండ్ ఫ్రెండ్షిప్ వితౌట్ గ్రాటిట్యూడ్
0: సత్యము లేని మాట
1: అండ్ ది వర్డ్ వితౌట్
0: ఇవన్నీ నిరుపయోగము లేదు.
1: దే ఆర్ ఆల్ యూస్లెస్.
0: ఏ మానవుడు కూడా దీనిని గౌరవించలేడు.
1: నో మ్యాన్ వుడ్ ఎవర్ రెస్పెక్ట్ విత్ సౌత్ దీస్ థింగ్స్.
0: ఈ సత్యమైనటువంటి మార్గాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ఫాలో దిస్ ట్రూత్ఫుల్ పాత్.
0: సమాజంలో చూస్తే గౌరవం లేదు.
1: దేర్ ఇస్ నో రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
0: ఇంకా సమాజంలో కృతజ్ఞత అనేటువంటిది శూన్యమైపోయింది.
1: దేర్ ఇస్ నో గ్రాటిట్యూడ్ ఐదర్ ఇన్ సొసైటీ.
0: విచక్షణ లేని పాండిత్యము
1: అండ్ స్కాలర్షిప్ వితౌట్ డిస్క్రిషన్
0: వివేకం లేని విజ్ఞానము
1: అండ్ విజ్డమ్ వితౌట్ డిస్క్రిమినేషన్
0: వినయము లేని విద్య
1: అండ్ ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ
0: వినయమే ప్రధానమైనటువంటి విలువ విద్యకు.
1: In fact, his humility is of greatest value in an educated man.
0: ఈ వినయం అనగా ఏమిటి?
1: What do you mean by humility?
0: కేవలము తల వంచుకుని తిరుగుటమా వినయము? కాదు కాదు.
1: Humility does not mean walking all along bending your head.
0: మానవత్వాన్ని గౌరవించాలి.
1: You should respect the humanness or human quality.
0: మనం పశువు కాదు ఇతరులను భయపెట్టడానికి.
1: You are not an animal to frighten others.
0: మనం భయపెట్టడానికి కూడా మనము మానవులమే కానీ మనం కూడా పశువులు కాదు.
1: ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి యు ఆర్ జస్ట్ ఎన్ అనిమల్.
0: భయపెట్టేది మృగము, భయపడేది మృగము.
1: అండ్ దేర్ ఫోర్ ఇస్ అనిమల్ దట్ ఫ్రైటన్స్. ఇట్ ఇస్ అనిమల్.
0: మానవుడవు.
1: వీఆర్ హ్యూమన్ బీయింగ్.
0: నీవు భయపడకూడదు, భయపెట్టకూడదు.
1: యూ షుడ్ బి ఫియర్లెస్.
0: ఈనాడు ఎక్కడ పోయినా భయము, భయము, భయం.
1: టుడే వీ ఫైండ్ ఫియర్, ఫియర్ ఎవ్రీవేర్.
0: భయం అనేది ఎప్పుడు వస్తుంది?
1: When are you fear stricken?
0: మనలో దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు ఉండినప్పుడే భయం అనేటువంటి ప్రవేశిస్తుంది.
1: When there is manipulation, wicked feeling and maneuvering, then you are fearful.
0: ఈనాటి విద్యా సంస్థలన్నీ కూడా అనేక విధమైనటువంటి అల్లకల్లోలముగా మారిపోతున్నాయి.
1: Education institutions have become centers of agitation.
0: ప్రాచీన కాలం నుండి విద్యలు దాని విలువను మనం ఒక్కతూరి వెనుకకు తిరిగి చూడాలి.
1: Let's just look back the ancient cultural educational institutions.
0: మన ప్రాచీన సంస్కారం నందు విద్యా విధానము చాలా ఉచితంగా అందించేటువంటి వారు.
1: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ ఏన్షియంట్ కల్చర్ ది ఎడ్యుకేషన్ వాజ్ ఆఫర్డ్ ఫ్రీ దెన్.
0: ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ.
1: ఎడ్యుకేషన్ వాజ్ ఫ్రీ అండ్ ఫ్రీ దెన్.
0: ఈ వైద్య శాస్త్రం నందు ఆనాటి అధ్యాపకులు విద్యార్థులను అడవులకంతా పంపించేటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దోస్ టైమ్స్ ఫ్రమ్ ద మెడికల్ సెంటర్స్ ద స్టూడెంట్స్ వర్ ఆస్క్డ్ టు గో టు
0: వారు ఈ విద్యా విధానం నందు ఏ విధమైనటువంటి నేర్చుకున్నారనే దానికి అప్పుడప్పుడు పరీక్ష చేసేటువంటి వారు.
1: దే వర్ ఆల్సో ఎగ్జామిన్డ్ నౌ అండ్ దెన్ టు వాట్ ఎక్స్టెంట్ దే హావ్ లెర్న్డ్.
0: నాయన నీవు నిన్న వెళ్లినటువంటి అడవి లోపల ఏ యొక్క వృక్షము పనికిరాని వృక్షము అనేటువంటి ప్రశ్నించేవారు.
1: దే యూస్ టు క్వశ్చన్ దిస్, ఓ బాయ్ యూ హావ్ గాన్ టు దట్ ఫారెస్ట్, టెల్ మీ ఏ యూస్లెస్ ట్రీ దట్ యూ హావ్ సీన్ దేర్.
0: కొంతమంది అది పనికిరాదు ఇది పనికిరాదు అని కొన్ని పొరపాటు చెప్పేటువంటి వారు.
1: సమ్ ఆన్సర్ దిస్ ట్రీ ఇస్ యూస్లెస్ అండ్ దాట్ ట్రీ ఇస్ యూస్లెస్,
0: అలాంటి దానికి మార్క్స్ ఇచ్చేటువంటి వారు కాదు అధ్యాపకులు.
1: ద టీచర్స్ నెవర్ అవార్డెడ్ మార్క్స్ టు సచ్ స్టూడెంట్స్.
0: కట్టగడపటికి అన్ని వృక్షములు మంచివే.
1: అల్టిమేట్లీ దే హ్యాడ్ టు సే ఆల్ ట్రీస్
0: ఆర్ వృక్షము కూడా ఆయుర్వేదమే.
1: ఎవ్రీ ట్రీ ఇస్ ఆఫ్ మెడిసినల్
0: వృక్షము కూడా రోగములు నివారణ సాధించేటువంటిది.
1: ఎవ్రీ ట్రీ ఇస్ ఆఫ్ మెడిసినల్ వాల్యూ.
0: ఏదీ లేకపోయినప్పటికీ తన గాలైనా అందించేసి తన యొక్క లోపల ఉన్నటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ ని దూరం చేసి ఆక్సిజన్ ను ప్రవేశపెడుతుంది.
1: అట్లీస్ట్ ఎవ్రీ ట్రీ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ రెస్పిరేటరీ ప్రాసెస్ బై షేరింగ్ ద ఆక్సిజన్.
0: కనుక ప్రతి వృక్షం కూడా ఒక ఔషధమే.
1: దేర్ఫోర్ ఎవ్రీ ట్రీ ఇస్ మెడిసినల్.
0: ప్రతి మానవుడు కూడా ఒక జీవిత తత్వమే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ రిఫ్లెక్ట్స్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈనాడు అన్నింటికీ ఫీజు ఎక్కువైపోయింది.
1: టుడే యూ ఫైండ్ ఫీ బీయింగ్ వెరీ హై.
0: కనుకనే ఈ విధమైన అవస్థలకు గురి అయిపోతుంది అది ప్రభుత్వం కూడాను.
1: దేర్ఫోర్ ఇట్ గవర్నమెంట్ ఇస్ ఆల్సో ఫీల్స్ ఇట్ ఏ కైండ్ ఆఫ్ సెట్ బ్యాక్.
0: ఫీజు లేకుండా ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పించేసి.
1: ఎడ్యుకేషన్ షుడ్ బి ఆఫర్డ్ ఫ్రీ విదౌట్ ఎనీ ఫీజ్.
0: అప్పుడు ఏ విధమైనటువంటి శ్రమలు ఉంటుండవు.
1: దెన్ దేర్ విల్ బి నో స్ట్రెయిన్ ఆర్ స్ట్రెస్.
0: ఈ సీట్ యొక్క ఖర్చు, ఈ సీట్ ఇంతే ఉండాలి, ఈ సీట్ ఇంత పర్సెంట్ ఉండాలి, ఈ విధమైన సమస్యలు ఏమాత్రం ఉండవు.
1: దెన్ దేర్ వుడ్ బి నో అలాట్మెంట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్.
0: కనుకనే మనము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ మస్ట్ బి ఆఫర్డ్ ఫ్రీ.
0: మా యొక్క సమస్య యందు ఈ ఫేజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల ఏ విధమైనటువంటి అశాంతులు మాకు చెల్లడం లేదు.
1: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ, నో ఎడ్యుకేషన్, నో డిసార్డర్, నో ఇన్డిసిప్లిన్.
0: మా పిల్లలు ఆనందంగా ఉంటున్నారు.
1: అవర్ స్టూడెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: మేము ఆనందంగానే ఉంటున్నాం.
1: వి ఆర్ వెరీ హ్యాపీ.
0: టీచర్స్ ఆనందంగానే ఉంటున్నారు.
1: టీచర్స్ ఆర్ హ్యాపీ.
0: కారణం ఫ్రీ ఎడ్యుకేషన్.
1: ద రీజన్ ఫ్రీ ఎడ్యుకేషన్.
0: తద్వారా పిల్లలు ఎందుకు ఒక పవిత్రమైనటువంటి పరివర్తన జరుగుతూ ఉంటుంది.
1: దేర్ఫోర్ వి ఫైండ్ ఎ కైండ్ ఆఫ్ సీక్రెట్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ స్టూడెంట్స్.
0: సరే, ఈ యొక్క సంస్థ మనకు ఉచితమైనటువంటి విద్యను బోధిస్తుండాలి, దీనికి తగిన కృతజ్ఞతను ఇవ్వాలి అని వారిలో వారికి ఆ విధమైనటువంటి యొక్క మంచి భావాలు ఆవిర్భవిస్తున్నాయి.
1: ఎవ్రీ స్టూడెంట్ ఫీల్స్ ఫ్రమ్ విద్ ఇన్ హ్యావింగ్ రిసీవ్డ్ ఫ్రీ ఎడ్యుకేషన్ దట్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్ టు దట్ ఇన్స్టిట్యూషన్.
0: కనుకనే ఆ విధమైనటువంటి గౌరవ మర్యాదలను మనం పెంచుకునేటువంటి అవకాశాన్ని వారికి అందించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ గివ్ దెం ఎవ్రీ స్కోప్ టు గ్రో ఇన్ రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ టు దేర్ అల్మా మేటర్.
0: మా పిల్లలకు ఒక పరీక్షా ఫీజు కూడా లేదు.
1: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్.
0: ఏ ఫీజు కూడా లేదు.
1: నో ఫీజ్ వాట్స్ ఎవర్.
0: ఫ్రీ ఫీజ్.
1: ఫ్రీ ఎవరీ ఆస్పెక్ట్.
0: ఈ విధమైనటువంటి దీంతోపల విద్యను మనం అభ్యసించినప్పుడే వారి హృదయం కూడా పవిత్రంగా మారిపోతుంది.
1: వెన్ యూ స్టడీ లైక్ దాట్ యువర్ హార్ట్ బికమ్స్ సేక్రెడ్.
0: ఆ విధమైనటువంటి యొక్క విద్యా విధానాన్ని, ప్రాచీన యొక్క సంస్కృతిని తిరిగి మనం ఈనాడు ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ బ్రింగ్ బ్యాక్, రీవైటలైజ్, రిజువనేట్ దట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ది ఏన్షియంట్ ల్యాండ్ ఆఫ్ దిస్.
0: మనము ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క పవిత్ర భావములు పెద్దల ఎందుకు కాని, ప్రభుత్వమునందు కాని, పిల్లలు ఎందుకు కాని ఏమాత్రము కనిపించడం లేదు.
1: సచ్ సీక్రెట్ థాట్స్ ఆర్ నాట్ దేర్ అమంగ్ స్టూడెంట్స్, అమంగ్ టీచర్స్, నార్ ద గవర్నమెంట్ అఫీషియల్స్.
0: కనుక ఈనాడు మొట్టమొదట ప్రభుత్వంలో ఈ యొక్క మార్పు రావాలి.
1: ఫస్ట్ దేర్ షుడ్ బి చేంజ్ ఇన్ ద గవర్నమెంట్.
0: అప్పుడే ప్రజలు ఎందుకు ఈ భావములు ఆవిర్భవిస్తాయి.
1: దెన్ యూ విల్ ఫైండ్ సచ్ చేంజ్ అమంగ్ పీపుల్.
0: అందరి ఎందుకు ఒక విధమైనటువంటి ఏకత్వ భావాన్ని పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
0: నిజమైన పవిత్ర భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్ ది సీక్రెట్
0: హృదయాన్ని పరిశీలన గావించుకోవాలి.
1: వీ షుడ్ ఇన్వెస్టిగేట్, లుక్ విదిన్.
0: సత్శీలవంతులుగా తయారు కావాలి.
1: వీ షుడ్ బికమ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఆ యొక్క సత్శీలం ఉండినప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జ్యోతిగా ప్రకాశిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ యు విల్ బి ఎ లైట్ ఆఫ్ బ్లిస్ అండ్ ఐడియల్.
0: ఈనాటి విద్యార్థుల్లో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సినటువంటిది మిత భాష.
1: వాట్ వీ షుడ్ టీచ్ టు స్టూడెంట్స్ టుడే ఇస్ టు టాక్ ఇన్ ఎ లిమిటెడ్ వే.
0: టాక్ లెస్, మోర్ వర్క్.
1: టాక్ లెస్, స్టడీ మోర్.
0: కనుకనే ఈ విధమైనటువంటి పిల్లలకు క్రమక్రమేణా పెంచుతూ పోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దిస్ సార్ట్ ఆఫ్ ఎ ట్రెండ్ అమంగ్ స్టూడెంట్స్.
0: మా పిల్లలు ఎందు ఎలాంటి పవిత్రమైన భావాలు ఉన్నాయనేటువంటిది ఒక్కొక్కరు నేను చెప్పను కానీ నాకే చాలా ఆనందిస్తుంది.
1: Though Bhagavan does not say openly and publicly, Bhagavan is extremely happy with the sacred thoughts among
0: Chala Uttama Bhavalu Untunnayi.
1: They would have
0: ఇంకా కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు కూడా బోధిస్తున్నారు.
1: ఇన్ఫాక్ట్ సమ్ స్టూడెంట్స్ టీచ్ దేర్ పేరెంట్స్,
0: తండ్రి మీరు ఇట్లా ఉండకూడదు, మీరు ఈ విధంగా ప్రవర్తించకూడదు అని బోధిస్తుంటారు. వినయ విధేయతతో బోధిస్తుంటారు.
1: A student teaches his own father with all humility and obedience, "Father, you shouldn't be like that."
0: అలాంటివి నేను విన్నప్పుడు నాకు ఎంతో ఆనందమేస్తుంది. ఇలాంటి పిల్లలు మా విద్యా సంస్థలో ఉన్నారే అనేటువంటి ఆనందమే నా యొక్క ఫలితము.
1: When such matters are reported to Bhagavan, Bhagavan is extremely happy that such students are here.
0: ఏదిని నేను కోరటం లేదు.
1: In fact, Bhagavan does not expect anything from his students.
0: పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలి.
1: Boys should get a good name.
0: మంచి ప్రవర్తనలో ఉంటుండాలి. ఈ దుష్టమైనటువంటి చదువులు చదివేదానికంటే ఏ చదువులు లేకపోయినా కూడా వాళ్ళు ఎంతో శాంతిని పొందుతారు.
1: ఈ
0: చదువులు చదివే కొలది కూడా మానవుని యందు సంశయాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
1: యాజ్ యూ స్టడీ మోర్ అండ్ మోర్, దేర్ విల్ బి మోర్ అండ్ మోర్.
0: తెలివితేటలు ఎంత అధికంగా ఉంటుందో అక్కడంతా కూడా చాలా సంశయాలు అధికంగా ఉంటుంటాయి.
1: ఎ పర్సన్ ఇఫ్ ఈస్ మోర్ ఇంటెలిజెంట్, హీస్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
0: Full of doubts. కాలి నుంచి తల వరకు డౌట్స్ ఏ వాళ్లకు.
1: From top to toe, he is full of doubts.
0: వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుండదు.
1: Well, intelligent man has no
0: self-confidence.
1: Our boys are very happy throughout.
0: ఇలాంటి ఆనందమే వారి యొక్క జీవితమునకు సరైనటువంటి అందము.
1: This blissful state is beauty to their life.
0: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.
1: This beauty is the one most important, and that is the nectar of human life.
0: దేహం యొక్క అందం కాదు ముఖ్యము.
1: Not the beauty of the body.
0: ఆనందం యొక్క స్వరూపమే అందము.
1: అది
0: ఏ జీవిత మకరందము.
1: That is the nectar.
0: కనుకనే ఈనాడు సత్య ధర్మములంతా కూడాను చాలా సమసిపోతున్నాయి.
1: టుడే యూ డోంట్ ఫైండ్ ఎనీ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: మన వైస్ ప్రెసిడెంట్ కూడాను ధర్మాన్ని గురించి చాలా బోధిస్తూ వచ్చాడు.
1: ఆ వైస్ ప్రెసిడెంట్ స్పోక్ ఎట్ లెంగ్త్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ధర్మ.
0: ఈనాడు అట్టి సత్య ధర్మములంతా కూడాను కనిపించడమే లేదు.
1: టుడే వీ డోంట్ ఫైండ్ సత్య అండ్ ధర్మ.
0: ఈ సత్య ధర్మములంతా కూడాను మానవుని వదిలిపోతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ సత్య అండ్ ధర్మ లెఫ్ట్
0: ప్రకృతి పరుల వీడి ప్రజలకు పోతున్నాయి.
1: They left the society, they left the people by and large.
0: ఈ ధర్మం అనేటువంటి ప్రజలను వదిలిపోతుండాలి.
1: ధర్మ లెఫ్ట్ ది పీపుల్.
0: ప్రజలు ధర్మాన్ని వదలటం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ హావ్ నాట్ గివెన్ అప్ ధర్మ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఆ యొక్క హృదయాల్లో ఆ ధర్మం నివసించడానికి ఇష్టపడటం లేదు.
1: బికాస్ ధర్మ ఇస్ నాట్ ప్రిపేర్డ్ టు స్టే ఇన్ హ్యూమన్ హార్ట్స్ ఎనీ లాంగర్.
0: ప్రవృత్తి ప్రకృతి ప్రజల వీడి పోవుచుండే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ధర్మ ఇస్ లీవింగ్ పీపుల్ డే బై డే.
0: సత్య ధర్మ ఆచరణలన్నీ దురాచారమగుచుండే.
1: The adherence to truth and following the path of dharma have been totally misunderstood.
0: ఆర్య వేద విద్యలు అనగే దుర్విద్యలు పెరుగుచుండే.
1: And in fact, the ancient Vedic knowledge is totally gone and lost.
0: కనుకనే మనం ఈనాడు ఆర్య వేద విద్యలను మనం అభ్యసించాలి.
1: Therefore, we have to revive the ancient sacred texts.
0: ఆ పవిత్రమైనటువంటి భావాలను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: We should develop that sacred thoughts more.
0: కనుక పిల్లలు ఎందు కేవలం ధన సంపాదన ప్రధానంగా మీరు భావించకూడదు.
1: So students should not consider earning money.
0: గుణ సంపాదన కావాలి.
1: You should all
0: గుణము లేని చదువు చదివిన బ్రతుకే కాదు.
1: And education without character is no life at all.
0: అది నిజమైనటువంటి మానవ బ్రతుకు కాదు.
1: Is not a human life.
0: పశు బ్రతుకు.
1: It is the life of an animal.
0: మానవుడిగా జీవించవాలంటే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: The proper study of mankind is man.
0: అనగా హృదయము మాట చేతలు మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: There should be total harmony and unity of thought, word and deed.
0: ఇది నిజమైన మానవునికి ప్రధానమైన గుణం.
1: This is the main chief human quality.
0: ఆ గుణం ఉండినప్పుడే వీడు మానవుడు అనిపించుకోవడానికి వీలవుతుంది.
1: When he has got this human quality, he is entitled to be called a human.
0: అట్టి ప్రవేశించడానికి అవకాశమే లేదు.
1: Today there is no scope for such things.
0: ఏమీ లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: If the head is empty, you can stuff it with anything.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగున.
1: ఇది a confused head can never be empty.
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుఖదము నింపనగున.
1: Unless the head is emptied, you cannot fill it up with the spiritual knowledge or awakening.
0: ఈ సంస్థల నుండి ఎక్కడ చూసినా కూడాను
1: in education institutions everywhere
0: బుద్ధుల తలలుండే.
1: You find the bad
0: చెవులుండే
1: and the ear
0: చూసి కనులుండే. పొంచి చూచు కనులుండే,
2: అండ్ దర్ ఐస్ దట్ వుడ్ వాచ్ ద సినారియో,
0: పంచల విను మనసుండే,
2: అండ్ ద మైండ్ దట్ బిట్రే,
0: వంచితగున చిత్తముండే,
2: అండ్ ద హార్ట్ దట్
0: వంచించే పలుకుండే,
2: అండ్ ద వర్డ్స్ దట్
0: ఈవిక్తులు చూడగానే న్యాయం ఇక బ్రతుకుదన్న.
2: విత్ ఆల్ దీస్ థింగ్స్ దేర్ ఇస్ జస్టిస్ కెనాట్ సర్వైవ్.
0: ఇంకా న్యాయం ఎక్కడ బ్రతుకుతుంది?
2: హౌ డు యు ఫైండ్ జస్టిస్?
0: ఇంకా ధర్మం ఎక్కడ నిలుస్తుంది?
2: హౌ డు యు ఎక్స్పెక్ట్ ధర్మ టు సస్టైన్?
0: కారణం ఏమిటి? వంచే పలుకులు ఉన్నాయి.
2: బికాస్ వీ మేక్ యూజ్ ఆఫ్ డిసీవింగ్, బిట్రేయింగ్ వర్డ్స్.
0: పరులను వంచేటువంటి పలుకులు ఏనాటికి మనకు ఉపకారం కావు.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నెవర్ యూజ్ చీటింగ్, డిసీవింగ్ వర్డ్స్.
0: ఇది కేవలం తోటి మానవులను మోసపరిచినట్టుగానే ఉంటుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ విల్ బి బిట్రేయింగ్ ద ఫెలో మ్యాన్.
0: అందరూ మానవులుగానే రూపొందుతారు.
2: ఆల్ అపియర్ టు బి హ్యూమన్స్.
0: దున్నపోతు తల మీద రెండు కొమ్ములు ఉన్నవి.
2: He buffalo will have two horns.
0: ఏనుగు దంతాల విలువ దానికి ఇవ్వవచ్చునా?
2: Do you think the horns of a he buffalo would value as much as an elephant?
0: ఏనుగు దంతాలకు ఇచ్చినటువంటి విలువ దున్నపోతు కొమ్ములకు ఇవ్వరు.
2: The value of the tusks of an elephant is much more than the horns of a
0: పక్షులన్నీ చిలుకల వల్ల పలుకునా?
2: Do you expect all green birds can speak like that of a parrot?
0: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగునా?
2: Do you expect all insects that fall on the flower can ever be a butterfly?
0: ఏనుగంత బల్చి ఉన్న పంది ఏనుగు ఉంటాయా?
2: A pig may be so mightier like that of an elephant, but it can never be an
0: elephant.
2: Therefore, the human heart, which is
0: more important.
2: Make your heart sacred.
0: దివ్యమైనటువంటి పలుకును అభివృద్ధికపరచుకోవాలి.
2: Speak divine words.
0: చేతులు ఎందు సార్థకమైనటువంటి పనులు చేయాలి.
2: And they undertake activity that you make your hands sacred.
0: అందం ఏమిటి?
2: What is the beauty to your hand?
0: దానమే అందము.
2: Charity is the beauty.
0: నోటికి అందమేమిటి? కంఠములకు అందమేమిటి?
2: What is the beauty to your tongue?
0: దానికి మాటనే అందము.
2: ఇట్ ఇస్ అ గుడ్ వర్డ్.
0: కనుక విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
0: మంచి హృదయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి.
2: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డెవలప్ వెరీ గుడ్ హార్ట్.
0: తల్లిదండ్రులను గౌరవించండి.
2: రెస్పెక్ట్ యువర్ పేరెంట్.
0: సమాజాన్ని ఉద్ధరించండి.
2: అండ్ వర్క్ ఫర్ ది మ్యాన్.
0: తోటి మానవులకు సహాయం చేయండి.
2: హెల్ప్ యువర్ ఫెలో మ్యాన్.
0: ఇది నిజమైనటువంటిది.
2: This is the truth.
0: ఈనాటి మీ టెక్స్ట్ బుక్స్ అంతా కూడా ప్రధానం కాదు.
2: ఇస్ నాట్ ది టెక్స్ట్ దట్ ఆర్ ఇంపార్టెంట్.
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్ అన్నారు.
2: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
0: కనుక మన బుక్ ఏమిటి? టెక్స్ట్ బుక్.
2: వాట్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్?
0: నేచర్ ఏమన్నా టెక్స్ట్ బుక్.
2: నేచర్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్.
0: ఇంత పెద్ద గ్రంథం ఉంటుండాలి మనకు.
2: వీ హావ్ గాట్ సచ్ ఎ బిగ్ బుక్.
0: నీకు గురువు కావాలా?
2: డూ యూ వాంట్?
0: ఈ గురువుల కోసం నువ్వు వెతకనక్కర్లేదు.
2: డోంట్ బీ ఇన్ సచ్ ఎ గురు.
0: నీ హృదయమే నీకు గురువు.
2: యువర్ హార్ట్ ఈస్ యువర్ టీచర్.
0: నీకు ఒక స్నేహితుడు కావాలా?
2: డూ యూ నీడ్ ఎ ఫ్రెండ్.
0: మంచి స్నేహితున్నాడు.
2: యు హావ్ గాట్ ఎ వెరీ గుడ్
0: ఫ్రెండ్. అతనే దైవమే నీ స్నేహితుడు.
2: గాడ్ ఈజ్ యువర్ రియల్ ఫ్రెండ్.
0: అతని యొక్క స్నేహం పట్టినటువంటి వారికి జీవితంలో ఎప్పుడూ సుఖమే.
2: ఇఫ్ యు హావ్ ట్రూ ఫ్రెండ్షిప్ విత్ గాడ్, ఎ ట్రూ రియల్ ఫ్రెండ్.
0: లోక స్నేహితులందరూ కూడాను డబ్బులు ఉంటుండాది, మంచి పొజిషన్ ఉంటుండాది, దాని వల్ల అందరూ చేరుతుంటారు. హలో హలో.
2: Today in the world you find friends saying hello to you if the pocket is full of money and your father in position.
0: అతని కాదు నిజమైన స్నేహితుడు.
2: He is not a true friend.
0: దైవమే నీ స్నేహితుడు.
2: God is your real friend.
0: అలాంటి దైవాన్ని స్నేహంగా తీసుకోవాలి.
2: Develop friendship to go with God.
0: ప్రపంచంలో ప్రతి విషయాన్ని కూడా నువ్వు పరిశీలన చేయాలి.
2: Examine everything in this world.
0: ఆ అందులో పరిశీలన చేసిన దాంట్లో మంచి భావాన్ని అందుకోవాలి.
2: Observe everything and receive good knowledge out of it.
0: ఈ మంచితనం చేతనే మానవత్వం రాణిస్తుంది.
2: అవుట్ ఆఫ్ దిస్ గుడ్నెస్ యువర్ హ్యూమన్ క్వాలిటీ విల్ షైన్.
0: అంతేకాని గొప్ప విద్యావంతుడు విద్యావంతుడు అనుకుంటే అది నాకేమాత్రం ఇష్టం ఉండదు.
2: భగవాన్ డస్ నాట్ ట్రీట్ పీపుల్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ యాజ్ ట్రూ హ్యూమన్స్.
0: ఊరికి డిగ్రీలు ఉంటుంటాయి పెద్దగా.
2: యూ హావ్ సో మెనీ బిగ్ డిగ్రీ.
0: ఏం చేసినావు ప్రపంచానికి?
2: వాట్ ఈస్ ఇట్ యువర్?
0: ఈనాటి మానవుడు అంతా కూడా నువ్వు ఏ చదువు చదివినా దీనివల్ల నాకు సొసైటీతో ఏమి ఆనందం కలుగుతుంది అంటున్నాడు.
2: Today every man will think like this. I acquired this degree. What is it I am going to reward?
0: You society yokka income ni pracharam cheyaddu.
2: Never think of income out of the society.
0: Na chaduvu valla ee society ki em upakaram jarugutundi anekunte question veskovali.
2: Put a question yourself like this. What sort of benefit is going to be given to society out of this education?
0: Na yokka grahamulaku na yokka sahayam em cheyali?
2: In what way am I going to help my family?
0: Toti manavulaku nenu ee vidhanga todpadali?
2: How am I to render service to fellow men?
0: అనేటువంటి విద్యా విధానాన్ని విచారణ చేసుకోవాలి.
2: We have to find out that kind of education.
0: ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది, ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది. దీనికోసం మీరు ప్రయత్నం చేయకండి.
2: Never be bothered of this feeling what kind of a job you get.
0: ఉద్యోగాల కోసం కాదు చదువు.
2: Your education is not for employment.
0: విద్య విజ్ఞానం కోసమని.
2: Education is for విజ్ఞానం.
0: కృషి కూటి కోసమని.
2: And you make all kind of effort.
0: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు విద్య అంతకుండా కూటి కోసమని మార్చుకుంటున్నారు.
2: Unfortunately, we are making use of education to carry on our living.
0: కాదు కాదు.
2: Is not so.
0: కూటి కోసం కాదు విద్య.
2: Is not for food.
0: విద్య విజ్ఞానము కోసమని.
2: And this education is meant for wisdom.
0: ఈ విజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
2: We should make every effort to acquire that.
0: ప్రజలతో ఐకమత్యంగా అన్యోన్యంగా ఈ విధంగా కలిసిమెలిసి మెలగాలి.
2: We should move one among the people with all feelings.
0: We
2: should not hate anybody.
0: ఎవరికి మనం అపకారం చేయరాదు.
2: We should not harm anyone.
0: సాధ్యమైనంత వరకు కొన్ని ఉపకారం చేయడానికి ప్రయత్నించు.
2: To the extent possible, try to help.
0: ఇది మన పవిత్ర భారతదేశం నందు ఉండేటువంటి ఒక భారతీయ యొక్క సంస్కృతి కూడాను.
2: This is the culture of Bharat.
0: Help ever, hurt never.
2: Help ever, hurt never.
0: ఈ రెండింటిని మనం ఫాలో చేస్తే ఎంత ధన్యులమైపోతాం.
2: If you work for these two things, your life would be redeemed.
0: చేతనైతే ఉపకారం చేయి.
2: If it's possible, help.
0: లేకపోతే నోరు మూసుకుని కూర్చో.
2: Or else shut your mouth and sit down.
0: అపకారం మాత్రం చేయవద్దు.
2: But never harm anybody.
0: అదే పెద్ద ఉపకారం.
2: That's the greatest help you can do.
0: ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలంతా మీకు అందరికీ తెలుసును.
2: You know what's happening all the world over.
0: ఎన్నెన్ని గొప్ప గొప్ప ఉద్యోగాలుగా ఉంటున్నాయి.
2: You find very high jobs.
0: ఈ ఉద్యోగాలు చేసేటువంటి వారికి ఎంత వేల సంపాదన ఒక జీతం ఇస్తున్నారు.
2: These professionals earn thousands and thousands of money.
0: ఈ జీతానికి తగినటువంటి పని నేను చేస్తున్నానా లేదా అని తనకు తాను ప్రశ్న వేసుకుంటే చాలా అవమానంగా ఉంటుంటారు.
2: ఎవ్రీ ఆఫీసర్ షుడ్ క్వశ్చన్ లైక్ దిస్, ఆమ్ ఐ వర్కింగ్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ ఐ రిసీవ్.
0: అరే నేను 20,000 రూపాయలు తీసుకుంటున్నాను నెలకు.
2: I receive 20,000 rupees.
0: 20 rupayalu pani kuda cheyatam ledhu.
2: I am not working even.
0: Idi desha drohame kaani desha upakaram kaadu.
2: Your work is not proportionate to 20 rupees. You are cheating the country.
0: Jeevitam pani cheseetundi vaadu nijamaina vidyavantudu.
2: In fact, educated man is a truly educated if he works proportionately.
0: Jeevitam matram dandiki teeskovatamu pani matram swalpanga cheskovatam idi desha drohame.
2: If you receive high salary and work little, you are cheating this country.
0: Ee satyanni prati vidyarthi kudunu vicharana chesi panilo praveshinchali.
2: This truth must be known to every student and work accordingly.
0: ఆ విచారణ చేయకుండా ఉద్యోగాలు చేస్తుంటే ఉండి చేయి ప్రయోజనం ఏంటి?
2: If you don't think like this, what is the fun of doing a job?
0: ఇది ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుటేషన్.
2: It is not education, it is agitation.
0: కొరకు ఇలాంటి మార్గంలో పిల్లలు ప్రవేశించరాదు.
2: You should never step in the direction.
0: కష్టపడి పని చేయాలి.
2: Work hard.
0: ఈ జీతానికి తగినంత పని మనం చూపించాలి.
2: వర్క్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ.
0: అప్పుడే మన హృదయం కూడా సంతృప్తి పొందుతుంది.
2: అండ్ దెన్ యూ విల్ హావ్ యువర్ కాన్షియన్స్.
0: అది కాన్షియన్స్ పవిత్రత.
2: ఇట్ ఈస్ సాటిస్ఫాక్షన్ టు వన్స్ ఓన్ కాన్షియన్స్.
0: ఈ విధంగా విద్యార్థులు అభివృద్ధి పొందాలి.
2: స్టూడెంట్స్ షుడ్ గ్రో ఇన్ దిస్ డైరెక్షన్.
0: నిజంగా మా యొక్క సంస్థలందు,
2: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్,
0: మా విద్యా విధానం నందు,
2: ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్,
0: పిల్లలు సంతృప్తిగా ప్రవర్తిస్తున్నారు.
2: స్టూడెంట్స్ బిహేవ్ ఇన్ ఎ మోస్ట్ సాటిస్ఫాక్టరీ మేనర్.
0: ఎలాంటి పిల్లలు ఈ యొక్క సంస్థలో ప్రవేశించినప్పటికీ,
2: దే మే బి ఎనీ టైప్ ఆఫ్ స్టూడెంట్ హియర్,
0: ఒక్క నెల లోపలనే ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందుతున్నారు.
2: ఇన్ ఎ మంత్స్ టైమ్ ఏ స్టూడెంట్ బికమ్స్ ఎన్ ఐడియల్ స్టూడెంట్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్.
0: ఎక్కువ కాలం కూడా అవసరం లేదు.
2: దే డోంట్ నీడ్ లాంగ్ టైమ్.
0: పరులకు మంచిని బోధించేటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు అభివృద్ధి అవుతున్నాయి.
2: దే డెవలప్ పైస్ క్వాలిటీస్ హ్యాస్ టు బి రెడీ టు టీచ్ అదర్స్.
0: సద్గుణంబులు,
2: గుడ్ క్వాలిటీస్,
0: ఇది ముఖ్యమైనటువంటిది.
2: దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈ సద్గుణములు లేకపోతే ఎంత చదువు చదివే ప్రయోజనం ఏంటి?
2: వితౌట్ వర్చ్యూస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ స్టడీయింగ్.
0: కనుక విద్యార్థులు, విద్యార్థినీయులు గుణములను సంపాదించుకుని మీరు ఎక్కడికి పోయినప్పటికీ, ఏ సంస్థలో పాల్గొన్నప్పటికీ ఆ సంస్థకు తగినటువంటి పేరు ప్రతిష్టలకు గురి చేయాలి.
2: దేర్ఫోర్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ డెవలప్ దిస్ క్యారెక్టర్. దే మే గో అవుట్ అండ్ వర్క్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూషన్. They should see that they get a good name to themselves and to the institution.
0: తమకు వివాహమైన తర్వాత అత్తగారింటికి పోయినప్పుడు అత్తమామలకు భర్తకు సంతృప్తికరమైన రీతిగా నీవు ప్రవర్తించినప్పుడు ఫలాని సంస్థ యొక్క విద్యార్థిని అనేటువంటి పేరును సంపాదించాలి.
2: The girls, after they get married and when they go to spend time with their in-laws, they should bring a good name so that they would also think of the institution where from they are graduating.
0: అలాని సత్యసాయి ఇన్స్టిట్యూట్ లో చదివినటువంటి బిడ్డ మా యొక్క కోడలు చాలా బాగా జరుగుతుంది అనేటువంటి మాట అత్తగారి నుంచి రావాలి.
2: The mother-in-law should say that my daughter-in-law is a product of Sri Satya Sai.
0: నిన్ను కన్న తల్లి, mother-in-law,
2: mother-in-law is mother-in-law.
0: నీ కన్న తల్లి, మదర్ ఇన్ లవ్.
2: యువర్ ఓన్ మదర్, ఫిజికల్ మదర్ ఇస్ మదర్ ఇన్ లా.
0: పుచ్చుకున్నటువంటి మదర్ ఇన్ లా.
2: అండ్ అదర్ వన్ ఇస్ మదర్ ఇన్ లా.
0: లా లో లవ్.
2: దేర్స్ లవ్ ఇన్
0: లవ్. లో లా.
2: అండ్ దేర్స్ లా ఇన్ దిస్ లా.
0: రెండింటి కూడా లవ్ ఏ ప్రధానం.
2: సో ఫర్ బోత్ లవ్ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుకనే మానవత్వం ఇంతటి గొప్ప కీర్తిని సంపాదించాలి.
2: సో హ్యూమన్ లైఫ్ ఇస్ సో ఇంపార్టెంట్. యూ షుడ్ హ్యావ్
0: ఆ కీర్తి. మాకు తగినటువంటి ఆనందం.
2: దట్ గుడ్ నేమ్ మేక్స్ అస్ హ్యాపీ.
0: మేము ఏ దీనిని ఆశించడం లేదు.
2: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీ పనులు మీరు సక్రమంగా చేయండి.
2: యూ మే గో
0: డ్యూటీ సిన్సియర్లీ.
2: యూ మే గో ఎనీవేర్, డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: అది మంచి ఆనందం.
2: దట్ గివ్స్ అస్ హ్యాపీ.
0: మీ అధికారి నుంచి ఈ సత్కీర్తిని మీరు అందుకోవాలి.
2: గెట్ ఎ గుడ్ నేమ్ ఫ్రమ్ యువర్ బాస్.
0: ఇది నా యొక్క ఆనందము, నా యొక్క సందేశము.
2: This is the message of Bhagwan that makes him happy.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: విద్యార్థినియులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: అనేక మంది అనేక విధములుగా ర్యాంక్స్ తెస్తున్నారు. ర్యాంక్స్,
1: యు నో ద స్టూడెంట్స్ సెక్యూరింగ్ హై ర్యాంక్స్.
0: ఈ సంవత్సరము మా హైయర్ సెకండరీ స్కూల్ నుంచి కూడాను పిల్లలు 150 మంది సెంట్రల్ దీనికి టెస్ట్ కు వెళ్లారు.
1: From a higher secondary school, 150 students appeared for the central examination.
0: First rank lone vacharu.
1: All of them stood in first rank.
0: Okkoka state lopala okado iddaro first rank vaste vallanta pedda paper lo vesukunnaru.
1: If one student stands first in a state, you will find big publicity in newspapers.
0: Nenu maa pillalni adigaanu. మీరందరు కూడాను 150 మంది కూడాను ఫస్ట్ ర్యాంక్ లో వచ్చారు, మీ ఫోటోలంతా ఎందుకు పేపర్లో వేసుకోకూడదు అన్నాను.
1: భగవాన్ ఆస్క్డ్ దెం, సిన్స్ ఆల్ ద 150 స్టూడ్ ఇన్ ఫస్ట్ ర్యాంక్, వై డోంట్ యూ హ్యావ్ యువర్ ఫోటోగ్రాఫ్స్ పబ్లిష్డ్ ఇన్ న్యూస్ పేపర్స్?
0: మా స్వామి తృప్తి కోసం మేము చదివాం, కానీ పేపర్లో వేయించుకోవటం కోసం చదవలేదు అన్నారు.
1: బాయ్స్ రిప్లైడ్, స్టూడెంట్స్ రిప్లైడ్, వీ హ్యావ్ స్టడీడ్ టు ప్లీజ్ అవర్ స్వామి, నాట్ ఫర్ పబ్లిసిటీ.
0: ఆ మాట విని నాకు ఎంతో ఆనందం వేసింది.
1: దట్ మేడ్ స్వామి వెరీ హ్యాపీ.
0: ఇలాంటి చిన్న పిల్లలు ఎందు ఇలాంటి పవిత్రమైన భావాలు, గొప్ప విలువైనటువంటి గుణములు ఉంటున్నాయనేటువంటిది వారు తరైనటువంటి రీతిగా వెలుపులకు తెచ్చుకోవటం లేదు.
1: In fact, such valuable virtues are present among children.
0: పిల్లలు యందు చాలా గొప్ప గొప్ప గుణములంతా ఉంటున్నాయి.
1: Among children there are lofty ideals.
0: జగత్తంతకును సమృద్ధి కావించేటువంటి శక్తులు కూడా ఉంటున్నాయి.
1: They got all the capacity to develop the whole world.
0: కానీ వారు దానిని ఆవిర్భవింప చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: But they don't make an effort to bring out that latent capacity and capability.
0: ప్రపంచమునకంటే మీరు వేరు కాదు.
1: You are not separate from the world.
0: ప్రపంచమంతా మీ యందే ఉంటున్నది.
1: You are the world within you.
0: కనుక విద్యార్థి ఏ మాత్రం కూడాను ఎప్పుడు కూడాను విచారించనక్కర్లేదు.
1: So student does not need to be sad.
0: సాధనమున పనులు సమకూరు ధరలోన, సాధించడానికి పూనుకుంటే ఎంతటి ఘనకార్యమైనా చేయవచ్చు.
1: If you make sincere effort, you can accomplish, you can achieve anything.
0: కనుక విద్యార్థులు ఎందు లేనటువంటి బలము ఎవరి ఎందు లేదు.
1: In fact, the strength present in student is not noticed anywhere.
0: కనుక మా విద్యార్థులే నా ప్రాపర్టీ. ఈ విద్యా
1: స్టూడెంట్స్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ స్వామి.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మంచి పేరు తేండి.
1: యు మే గో ఎనీవేర్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఇంటి మొదలుకొని దేశం వరకు కూడా మంచి పేరు తేవాలి.
1: రైట్ ఫ్రమ్ హోమ్ టు ది కంట్రీ వై అండ్ లార్జ్.
0: ఫలాని పిల్లవాడు మంచి పిల్లవాడు అనేటువంటి పేరు ఒకటి ఉంటే నాకు చాలు.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ ప్లీజ్ విత్ యూ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఈ కీర్తిని మీరు సాధించినప్పుడే మానవ జన్మం తరించిపోతుంది.
1: ఇఫ్ యూ గెట్ దట్ రెప్యుటేషన్, yes, the whole humanity will be redeemed.
0: ఈ కీర్తి కంటే మించింది మరొకటి లేదు.
1: There is nothing greater than the good name.
0: శంకర్ వారు కూడా చెప్పారు.
1: శంకర్ ఆల్సో సెడ్.

0: గర్వం యువకుల లోపల అమితమైనటువంటి గర్వంగా ఉంటుంటాయి.
1: యు ఫైండ్ ద మోడర్న్ యూత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్.
0: కట్టగలపడికి మార్గంలో నిశ్చేదింటి ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపన్ అల్టిమేట్లీ?
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ట్రూత్ అండ్ రెప్యుటేషన్ దే విల్ బి పర్మనెంట్.
0: ఈ రెండింటినీ మనం సత్యంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ దీస్ ట్రూ.
0: మిగతా అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్ వెళ్లిపోతుంటాయి.
1: ఆల్ ద రెస్ట్ కమ్ అండ్ పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: జయాపజయములకు ఏమాత్రం కూడా నువ్వు వెరవకూడదు.
1: నెవర్ బి బదర్డ్ ఆఫ్ ది విన్.
0: నిందాస్తుతులకు ఏమాత్రం కూడా మనము దాన్ని కట్టుకోకూడదు.
1: నెవర్ బి బౌండ్ బై దిస్ ప్రైజ్ ఆర్ బ్లేమ్.
0: లాభ నష్టములకు ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: నెవర్ వరీ యువర్ సెల్ఫ్ బికాస్
0: ఇవన్నీ ప్రకృతి యొక్క సంబంధమైనటువంటి లక్షణములే.
1: దే ఆర్ జస్ట్ నేచురల్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ వన్స్ లైఫ్.
0: లా ఆఫ్ నేచర్.
1: దట్స్ ద లా ఆఫ్ నేచర్.
0: దీనికి ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: డోంట్ బి బదర్డ్ ఆఫ్ దిస్ థింగ్స్.
0: సుఖ దుఃఖే సమే కృత్వా లాభో లాభ జయా జయా.
1: You should maintain that kind of equanimity in times of profit and loss, victory and defeat.
0: కనుక దీనికి దుఃఖము కాని ఆనందం కాని ఏమాత్రం పడకుండా ధైర్యంగా మనము ముందంజ వేస్తూ పోవాలి.
1: Neither should you feel sad nor elated. You should face the life with all the courage and valor.
0: కనుక కొంతకాలం లోపలే మా విద్యార్థులందరూ కూడాను యావత్ ప్రపంచమునకుంత కూడాను ప్రవేశించి సర్వ విధములైనటువంటి సమస్యలు ఎందుకు కూడాను చక్కని కీర్తిని సాధించేటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను ఆ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్ అవర్ స్టూడెంట్స్ టు గో ఆల్ ఓవర్ ద వరల్డ్, వర్క్ ఇన్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీవేర్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు ఎవ్రీబడి అండ్ బ్లెస్సింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యు. విద్యార్థులకు
0: మరొక చిన్న విషయం.
1: అనదర్ అడ్వైస్ టు స్టూడెంట్స్.
0: మీరు ర్యాంక్స్ తేకపోయినా కూడా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ గెట్ ఎ ర్యాంక్.
0: మార్కులు తేకపోయినా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ సెక్యూర్ మార్క్స్.
0: రిమార్కులు మాత్రం తేకండి.
1: బట్ డోంట్ గెట్ ఎనీ రిమార్క్.
0: ఈ ర్యాంకులు తేకపోయినా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ సెక్యూర్ ర్యాంక్స్.
0: బ్యాంకులు మాత్రం తేకకూడదు.
1: But don't be blank any time.
0: ఇది నేను ఆశించేటువంటి.
1: This one Bhagwan expects from you.
0: కానీ అది తేరు నాకు తెలుసును.
1: You don't bring such a thing, Swami.
0: కానీ ఏదో ఒకరిద్దరు పొరపాటుతో తేవచ్చును కనుక అలాంటివి కూడా రాకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను.
2: You are listening to excerpts from a divine discourse that Bhagwan Baba delivered on 22nd November 1997 in Prashanti Nilayam. Baba observed that beauty does not refer to mere physical beauty, but to spiritual beauty within. Such beauty is possible when we develop noble qualities and practice them in our daily lives. By doing so, we would begin radiating the inner glow of purity and goodness. Thank you. Sai Ram.

ఇరువదవ తేదీ కాలరు పిన్నొకటి జారి కనబడలేదు. కాలరు పిన్నొకటి జారి కనబడలేదు. ప్రాపంచక సంబంధము పిన్నయి తొలగిన క్షేత్రదర్శనము కూడా చెల్లెను హంపిన్ క్షేత్రదర్శనము కూడా

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నేను ఉరవకొండలో ఉండగా,
1: వెన్ భగవాన్ వాస్ దేర్ ఇన్ ఉరవకొండ,
0: కార్పొరేషన్ కమిషనర్ అతను బళ్ళారిలో ఉన్నాడు.
1: ది కార్పొరేషన్ కమిషనర్ ఎట్ ద టైమ్ స్టేడ్ ఇన్ బళ్ళారి.
0: ఆయనకు ఒక రాత్రి స్వప్నం వచ్చి, నీవు పలాని నంబర్ పలాని ఇంటికి నీ వెళ్ళి అక్కడ సత్యాన్ని నీవు తీసుకుని రా అని ఎవరో చెప్పినట్టు అయిపోయింది.
1: దట్ జెంటిల్మన్ హ్యాడ్ ఎ డ్రీమ్ వేర్ ఇన్ ద డ్రీమ్ హీ వాస్ టు గో టు ఎ పర్టికులర్ నంబర్ ఆఫ్ ద హౌస్ మీట్ సత్య అండ్ బ్రింగ్ హిమ్ అలాంగ్ విత్ హిమ్.
0: అదే సమయంలో అతని అర్ధాంగి అయిన లక్ష్మీదేవి ఆమెకు కూడా నువ్వు స్వప్నంలో వచ్చి, అమ్మా మీరిద్దరూ వెళ్ళండి, వెళ్ళి ఆ సత్యాన్ని తీసుకుని రండి.
1: హిజ్ వైఫ్ లక్ష్మీదేవి ఆల్సో హ్యాడ్ సిమిలర్ డ్రీమ్ వేర్ ఇట్ వాజ్ ఇండికేటెడ్ క్లియర్లీ యూ ఆల్సో ఫాలో యువర్ హస్బెండ్ అండ్ బ్రింగ్ సత్యం అలాంగ్ విత్ యూ బోత్.
0: వారు వచ్చారు.
1: దే కేమ్.
0: సత్యం అంటే ఎంతటి పెద్దవాడో, ఎంతటి గొప్పవాడో అని అనుకున్నారు వాళ్ళు.
1: దే థాట్ సత్యం మస్ట్ హ్యావ్ బీన్ ఎ వెరీ బిగ్ మ్యాన్ గ్రోన్ అప్ ఆర్ ఎ వెరీ గ్రేట్ పర్సన్.
0: ఇప్పుడే నేను ఇంత అడుగులు, 5 అడుగులు, ఆనాడు మరింత పొట్టి.
1: The present height, Bhagwan, you know, in those days he was still short.
0: Chinna nikkaru veskoni,
1: wearing a small nikka,
0: chukka tudukoni,
1: and a shirt.
0: Appudu 12 samvatsaram.
1: He was aged 12.
0: Nenu bayata vachanu.
1: Bhagwan came out.
0: Chusina tachaname aa commissioner bharya iruvuru kudanu స్వప్నంలో చూసింది ఇతనే.

0: అని చాలా ఆనందించి బజార్లో సాష్టాంగ నమస్కారం చేశారు.
1: ద కమిషనర్ అండ్ హిస్ వైఫ్ ఇమీడియట్లీ ఐడెంటిఫైడ్ భగవాన్ దేర్ ఆన్ ద స్ట్రీట్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ వెన్ భగవాన్ వాజ్ సో యంగ్.
0: నేనప్పుడు రెండు పుస్తకాలు తీసుకుని ఒక స్కూలుకు పోతున్నాను.
1: భగవాన్ వాజ్ క్యారింగ్ టూ బుక్స్ టు అటెండ్ ద స్కూల్.
0: అప్పుడు నాలుగవ తరగతి.
1: హీ వాజ్ స్టడీయింగ్ ఫోర్త్ క్లాస్.
0: సరే, వారు వచ్చారు. ఈ శరీరం నాకు బ్రదర్ అయిన శేషమరాజును పట్టుకున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ మెట్ ద బ్రదర్ శేషమరాజు.
0: మీరు ఎట్టైనా సరియే, ఈనాడు మీరు హాలిడే అయినా తీసుకొని సత్యాన్ని మీరు బళ్ళారికి తీసుకుని రావాలి అన్నారు.
1: దే వాంటెడ్ హిస్ బ్రదర్ టు టేక్ సత్యం అలాంగ్ విత్ దెమ్ దో ఇట్ రిక్వైర్స్ హిమ్ టు గో టు అప్లై ఫర్ లీవ్ టు హిస్ ఆఫీస్.
0: సరే, ఆయన అన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కార్పొరేషన్ కమిషనరు, ఇంత పెద్ద ఆఫీసరు ఈ విధంగా అడుక్కుంటుంటే నేను ఏ విధంగా నేను వద్దని చెప్పడానికి వీలు కాదని ఆయన కూడా అంగీకరించి తక్షణమే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి ఈ విధంగా సత్యాన్ని బళ్ళారికి తీసుకుని రామని కమిషనర్ గారు కోరుతున్నారు, తప్పక సెలవు ఇవ్వాలి అన్నారు.
1: ద బ్రదర్ అప్రోచ్ ద హెడ్ మాస్టర్ అప్లైడ్ ఫర్ క్యాజువల్ లీవ్ informing that satyam is to be taken in response to the request of the commissioner of the corporation to Ballari, so he has to obey
0: Anadu, such a big school officer. Kameshwar Rao ni headmaster.
1: The name of the headmaster was Kameshwar Rao.
0: Appudu ayana cheppadu satyanni Ballarike kaadu ekkadikaina teeskelandi.
1: The headmaster Kameshwar Rao said, take satyam not merely to Ballari,
0: nan nadaganakkarledu,
1: take him anywhere, you don't need my permission
0: ani adigi.
1: So saying,
0: Ballari teeskuni atani car ichi car lo pampinchadu.
1: He has sent the car and Bhagwan was taken in that car to Ballari.
0: Aa Ballari lopala 3 dinamulu vaallu intilo pettukunnaru.
1: Bhagwan stayed at the residence of the chairman of the corporation.
0: Akkadi nunchi chaala samipanga untunnadani విరూపాక్ష దేవాలయం తీసుకెళ్లారు.
1: భగవాన్ వాజ్ టేకెన్ టు విరూపాక్ష టెంపుల్ విచ్ హ్యాపెన్స్ టు బి వెరీ క్లోజ్ టు ది హౌస్ ఆఫ్ ది చైర్మన్.
0: అప్పుడు శేషమరాజు అతని ఇల్లాలు లోపలి వెళ్లి, మేము విరూపాక్షను దర్శించుకొని వస్తాము, నీవు సామాన్ దగ్గర ఉండు అన్నారు.
1: శేషమరాజు అండ్ హిజ్ వైఫ్ వాంటెడ్ భగవాన్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దేర్ belongings outside as they would go into the temple to have the visit of the holy shrine.
0: Sare nen ikkade untanani oppukunnanu.
1: Swami accepted their proposal.
0: Veeru iruvuru kudanu devalayamlo vellaru.
1: Both husband and wife have gone into the temple.
0: Akkadiki vellite garbhagudi lopala nene akkada nilchukunnattuga kanipinchindi.
1: There both of them saw Bhagavan there in the sanctorum of the temple.
0: ఈ శేషమరాజుకు చాలా డౌట్స్.
1: శేషమరాజు హ్యాస్ సో మెనీ డౌట్స్.
0: ఈ బయట కూర్చోమని చెప్తే వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు?
1: హౌ ఇస్ ఇట్ దట్ ఐ ఆస్క్డ్ సత్యం టు స్టే అవుట్ సైడ్ ద టెంపుల్? హౌ ఇస్ దట్ ఐ ఫైండ్ హిమ్?
0: తిరిగి బయటకు వచ్చి చూచాడు.
1: అండ్ హీ కేమ్ అవుట్.
0: నేను అక్కడే కూర్చున్నాను.
1: దేర్ హీ సా స్వామి దేర్.
0: మళ్ళీ లోపల పోయాడు, అక్కడ ఉన్నాను.
1: హీ వెంట్ ఇన్ సైడ్, దేర్ హీ సా స్వామి అగైన్.
0: కానీ ఇంకా ఆయన డౌట్స్ పోలేదు.
1: స్టిల్ హీ వాజ్ హ్యావింగ్ డౌట్స్.
0: భార్యను బయట పోమన్నాడు.
1: హీ ఆస్క్డ్ హిస్ వైఫ్ టు గో అవుట్ సైడ్.
0: నీవు అక్కడ సత్యం దగ్గర ఉండు.
1: యూ స్టే విత్ సత్యం దేర్ అవుట్ సైడ్ ద టెంపుల్.
0: సత్యాన్ని కదలనివ్వకుండా చూసుకో.
1: సీ దట్ సత్యం ఓంట్ మూవ్, హీ విల్ బి దేర్ ఓన్లీ.
0: నేను లోపల వెళ్తానని వెళ్ళాడు.
1: అండ్ హి సెడ్,
0: అక్కడ కూడాను నవ్వుతూ నేను ఉండినాను.
1: అండ్ హీ హాస్ గాన్ ఇన్ సైడ్, దేర్ హీ ఫౌండ్ స్మైలింగ్ భగవాన్ దేర్.
0: ఈ రెండు కూడా మాతోనే వచ్చినటువంటి ఒక కమిషనర్ రాజు కూడాను చూస్తూ వచ్చాడు.
1: ఆల్ దిస్ వాజ్ నోటీస్డ్ బై ద కమిషనర్ హూ అకంపనీడ్ దెమ్.
0: బయటకు వచ్చిన తర్వాత
1: ఆఫ్టర్ కమింగ్ అవుట్
0: శేషమరాజు చేతులు పట్టుకుని,
1: హీ కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ శేషమరాజు.
0: రాజు, మీరు చాలా పొరపడుతున్నారు.
1: హి సెడ్, రాజు యు ఆర్ మిస్టేకెన్.
0: ఇతను మీ సోదరుడు కాదు.
1: హీఈస్ నాట్ యువర్ బ్రదర్.
0: కేవలము సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కాదు.
1: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
0: నీవు ఈ వ్యక్తి భావంతో నువ్వు చాలా పొరపడుతున్నావు.
1: బికాస్ ఆఫ్ ది హిస్ బాడీ రిలేషన్షిప్ యు ఆర్ మిస్టేకెన్.
0: ఇది పెద్ద డివైన్ పవర్ అన్నాడు.
1: దిస్ ఈస్ ద డివైన్ పవర్ హీ సెడ్.
0: సరే అక్కడికి వచ్చేసేసినాము. మరి ఇంటికి వచ్చేసేసి భోజనం చేసుకుని మేము ఊరే కొండకు బయలుదేరాం.
1: దే రిటర్న్డ్ దే హ్యాడ్ దేర్ ఫుడ్ అండ్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ ఉరవకొండ.
0: హంపి నుండి వచ్చి స్కూలుకు అరుగుచు బాబా కాలర పిన్నకటి జారి కనపడలేదు.
1: ఆయన
0: రాజుకు ఏమి ఇవ్వాలి?
1: వాట్ ఈస్ టు బి ప్రెజెంటెడ్ టు రాజు?
0: నేను ఏది పుచ్చుకోను అని చెప్పారు.
1: స్వామి సెట్ దెన్ ఇట్ సెల్ఫ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీ.
0: నాలుగు షర్ట్స్ నాలుగు నిక్కర్లు కుట్టిస్తానన్నాడు.
1: హీ సెడ్ దట్ హీ వుడ్ గెట్ స్టిచ్డ్ ఫర్ హిమ్ ఫోర్ పేర్స్ షర్ట్స్ అండ్ నిక్కర్స్.
0: నాలుగు కాదు, ఒక్కటి కూడా నేను పుచ్చుకోనున్నా.
1: హీ సెడ్ నాట్ ఫోర్, ఐ డోంట్ యాక్సెప్ట్ ఈవెన్ వన్.
0: చాలా ఇంకా తొందర పెడితే మంచిది కాదని చెప్పి వాళ్ళ భార్య చెప్పింది. ఈనాటి పిల్లలందరూ కూడాను కాలర్కు ఒక పిన్ను వేసుకునేటువంటి వారు. అప్పుడు
1: as they didn't want to force swami further, the wife said another plan. Children had pin, collar pin in those days, a decorative piece.
0: Collar pin vesukunte chala goppa vaadu ani pilcheetunte vaaru.
1: A collar pin is a matter of prestige in those days.
0: Aina chala veganga vellaadu, collar pin bangar collar pin teeskochaadu, naa collar ku vesaadu.
1: He went fast, got that golden collar pin and got
0: stuck. Nen evvari vastulu kuda enaatiki nenu muttanu.
1: Bhagavan will not touch anybody's.
0: Sari ikkadiki vachin tarvata Sheshamra cheppadu, ayani ichinadu, ayanaku agauram cheyakoddu, nee collar pin vesko.
1: Sheshamraju said, here is the chairman of the corporation, a big man, don't show any disrespect towards him, accept it, he said.
0: నేను అది వేసుకుని స్కూల్కి పోతున్నాను.
1: విత్ ద కాలర్ స్వామి వాజ్ మూవింగ్ టు స్కూల్.
0: హంపి నుండి వచ్చి స్కూల్కి అరుగుచు బాబా కాలర్ పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: రిటర్నింగ్ ఫ్రమ్ హంపి వేరింగ్ ద కాలర్ వై బాబా వాజ్
0: కలిగెను నాడు.
1: దిస్ పిన్ డ్రాప్డ్ ఆన్ ఇట్స్ వే విచ్ ఇస్ నాట్ సీన్.
0: ప్రాపంచిక సంబంధం పిన్ అయి తొలగే.
1: ద హోల్ వరల్డ్లీ ఫీలింగ్ ఇస్ డ్రాప్డ్ లైక్ ద పిన్.
0: ఈ ప్రాపంచిక సంబంధం అంతా ఒక పిన్నుతో సమానం నాకు.
1: ద హోల్ వరల్డ్లీ ఫీలింగ్ ఇస్ లైక్ ఎ పిన్ ఆఫ్టర్ ఆల్.
0: అది తొలగిపోయింది.
1: ఇట్ లాస్ట్, ఇట్ వానిష్డ్.
0: భక్తుల బాధలను ఒప్పించిన నిమిత్తమై నేను వెళ్ళాలి అన్నాను.
1: ఐ మస్ట్ గో టు గివ్ రిలీఫ్ టు మై డివోటీస్ హూ ఆర్ హ్యావింగ్ అంతీన్ సఫరింగ్.
0: అక్కడ నుంచి పుస్తకాలు అక్కడ పారవేశాను.
1: ఈ డ్రాప్ త్రోన్ అవే ద బుక్స్.
0: అక్కడ ఎక్సైజ్ కమిషనర్ అని హనుమంతరావు అని ఉండేవాడు.
1: దేర్ వాజ్ కమిషనర్ హనుమంతరావు.
0: వారి తోటకు వెళ్ళాను.
1: భగవాన్ వెంట్ టు దేర్ గార్డెన్.
0: ఆయన చాలా భక్తుడు.
1: హీఈస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: అయ్యో రాజొచ్చాడని భార్యకు చెప్పి ఈమెమ్ము తిండంతా చేయించాడు.
1: హనుమంతరావు టోల్డ్ హిస్ వైఫ్ దట్ రాజు ఈస్ కమింగ్ టు ద గార్డెన్, వీ షుడ్ సెలబ్రేట్ ఇట్. గాట్ ఆల్ ప్రిపరేషన్.
0: ఎవరిది ముట్టలేదు.
1: Bhagavan did not touch anybody.
0: ఏ పదార్థం కూడా ఎవరిది నేను ముట్టలేదు.
1: He did not touch any of the items brought there.
0: శేషంరాజు వచ్చాడు.
1: శేషంరాజు కే
0: సత్య ఇంటికి పోదామరా అని చాలా బాధ పెట్టాడు.
1: శేషంరాజు ఫోర్స్డ్ హిమ్, సత్య లెట్ అస్ గో బ్యాక్, లెట్స్ రిటర్న్ హోమ్.
0: నేను రాను అన్నా.
1: ఐ విల్ నాట్ కమ్.
0: ఎప్పుడు నేను జవాబు చెప్పేటువంటి స్వభావం లేదు.
1: Bhagavan has no temperament to say no to anybody.
0: ఆ జవాబు చెప్తుంటే అతనికి చాలా ఆశ్చర్యమేసింది.
1: He was very much surprised to listen no from Bhagavan.
0: ఈ సత్యానికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
1: How is that Satya is so courageous now?
0: నవ్వుతూ ఉంటుంటే నా ముఖం యొక్క తేజస్ అంతా కూడాను అతనికి చాలా కప్పిపెట్టుతున్నది.
1: With a smiling face around the Bhagavan was seen the brilliance and the radiance which has mystified the brother.
0: Tatchan intiki vachadu.
1: Immediately returned home.
0: Puttaparthiki telegram ichi pampichadu.
1: He sent a telegram to Puttaparthi.
0: Aanadu Puttaparthiki telegram raavalante oka varam pattedi.
1: For the telegram to reach to Puttaparthi in those days it took one full week.
0: Oka school pillavanto cheppi manishitone pampichadu.
1: The message was sent through a messenger, a school boy.
0: ఇద్దరు తక్షణమే రావాల్సింది అన్నాడు.
1: దట్ బోత్ ఆఫ్ దెమ్ షుడ్ రిపోర్ట్ ఇమీడియట్లీ.
0: ఎవరు?
1: వర్దే
0: ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజు, మీరిద్దరు బయలుదేరి రావాలి అన్నారు.
1: ఈశ్వరమ్మ అండ్ పెద్ద వెంకమరాజు షుడ్ రిపోర్ట్ ఇమీడియట్లీ.
0: వీళ్ళిద్దరు అక్కడికి వచ్చారు.
1: బోత్ ఆఫ్ దెమ్ కేమ్ దేర్.
0: రెండవ దినం చూసేటప్పటికే శశమరాజు ఇంట్లో ఉన్నారు.
1: ద సెకండ్ డే అట్ ద రెసిడెన్స్ ఆఫ్ శశమరాజు.
0: వారిద్దరిని తీసుకుని ఈ యొక్క అంజనేయులు ఇంటికి వచ్చాడు.
1: దే కేమ్ టు అంజనేయులు'స్ హౌస్.
0: నాయన, అన్నగారింటికి పోదాంరా, పోదాంరా.
1: హి సెడ్ లెట్ us గో టు బ్రదర్స్ హౌస్, లెట్స్ గో దేర్
0: అని ఈశ్వరమ్మ చాలా ఏడ్చింది.
1: ఈశ్వరమ్మ క్రైడ్ ఎ లాట్.
0: నేను చెప్పాను, ఎక్కడికి నేను రాను.
1: స్వామి సెడ్ ఐ వోంట్ గో ఎనీవేర్.
0: ఇక్కడ రావాలని కోరుతుంటే మీ వెంట వస్తాను పండి పుట్టపర్తి.
1: ఇఫ్ యు రియల్లీ వాంట్ మీ ఐ విల్ ఫాలో యూ టు పుట్టపర్తి.
0: అక్కడికి వచ్చి ఆ గ్రామస్తులకు ఆనందపరిచి తదుపరి నా ఇష్ట ప్రకారం నేను వెళ్తాను అన్నాను.
1: ఐ విల్ కమ్ టు పుట్టపర్తి, ఐ విల్ ఫాలో యూ, మేక్ ఆల్ ద విలేజర్స్ ఆఫ్ పుట్టపర్తి హ్యాపీ అండ్ దెన్ డూ అకార్డింగ్ టు మై వే.
0: రెండవ దినము,
1: సెకండ్ డే,
0: స్కూల్ ప్రేయర్.
1: ఇట్ వాజ్ స్కూల్ ప్రేయర్ టైం.
0: స్కూల్ ప్రేయర్ టైంలో దినము నేనే ప్రేయర్ చేయాలి.
1: భగవాన్ డిడ్ ప్రేయర్ ఎవ్రీ డే.
0: ఆ లక్ష్మీపతి కోరేటువంటి వాడు.
1: ఇట్ వాజ్ ద రిక్వెస్ట్.
0: నీవు చిన్నవాడైనా పర్వాలేదు, నీ ప్రేయర్ మా హృదయాల లోపల చేరిపోతుంటాది.
1: లక్ష్మీపతి హెడ్ మాస్టర్ వాంటెడ్ స్వామి టు ఆఫర్ ప్రేయర్ ఎవ్రీ మార్నింగ్ బికాస్
0: నిత్యము నేను ప్రేయర్ చేస్తుండేటువంటి వాడిని.
1: ఎవ్రీ డే భగవాన్ యూస్ టు ఆఫర్ ప్రేయర్ సేమ్.
0: ఆనాడు
1: దట్ డే
0: మీరు పుట్టపర్తికి రావాలని బస్సు చేసుకున్నారు.
1: భగవాన్ వాజ్ రెడీ టు లీవ్ ఫర్ పుట్టపర్తి.
0: స్కూల్ పిల్లలందరూ మేము వస్తామని కూర్చున్నారు.
1: ఆల్ స్కూల్ చిల్డ్రన్ డిసైడెడ్ టు ఫాలో హిమ్.
0: అందరూ ఏడ్చుకుంటూ కూర్చున్నారు.
1: ఆల్ చిల్డ్రన్ వర్ క్రాయింగ్ బిట్టర్లీ.
0: ఎవరు ప్రార్థనకు పోలేదు.
1: నోబడి అటెండెడ్ ప్రేయర్ సెషన్.
0: అప్పటికి ఒక పిల్లవాడి స్వామికి చాలా దగ్గరలో కూర్చునేటువంటి పిల్లవాడు బెంచీలో.
1: A boy who used to sit quite close to Swami.
0: Ramesh.
1: His name is Ramesh.
0: Atanu na paatalu nerchukunnadu ganaka atanu steps ekki stage paina paata paadataniki prarambhinchadu.
1: That Ramesh, close associate, having learnt the song of prayer, he climbed up the steps and ready to sing.
0: Aa prayer ku prarambhinchinappudike gattiga yedchadu.
1: As he started singing, he cried loudly.
0: Andaru yedcharu.
1: All cried.
0: ఎందుకంటే అక్కడ రాజు లేడు.
1: బికాస్ దే మిస్డ్ రాజు దేర్.
0: ఈ ప్రేయర్ మాకు అక్కర్లేదు.
1: వీ డోంట్ వాంట్ దిస్ ప్రేయర్.
0: అందరూ రావాలని.
1: దే ఆల్ వాంటెడ్.
0: కానీ ఈ పల్లెకి ఎవరు వస్తారు?
1: బట్ దెన్ హూ విల్ కమ్ ఫర్?
0: చాలా కష్టం అవుతుంది.
1: ఇట్ విల్ వెరీ డిఫికల్ట్.
0: వారందరికీ నచ్చ చెప్పమని కామేశ్వరరావుకు నేనే గట్టిగా చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ మీ వెరీ డైరెక్ట్లీ టు కామేశ్వరరావు టు కన్విన్స్ ఆల్ ద చిల్డ్రన్.
0: అక్కడి నుంచి వెళ్ళినారు.
1: భగవాన్ లెఫ్ట్
0: రమేష్, పరేష్.
1: రమేష్ అండ్ పరేష్
0: వారిద్దరు కూడా ఉన్న డస్క్ లోపల నేను సెంటర్ లో కూర్చుంటే ఒకరి ఇటువైపున ఒకరి అటువైపున కూర్చునేవాడు.
1: రమేష్ అండ్ సురేష్ వుడ్ ఆక్యుపై వన్ సీట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ భగవాన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చేసింది.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్
0: అని
1: టిఎస్ఎల్సి ఎగ్జామినేషన్.
0: నేను క్లాస్ రూమ్ లో అయితే అని నేను ఆన్సర్స్ చెప్పేటువంటి వాడిని.
1: ఇట్ విల్ బి రెగ్యులర్ క్లాస్ రూమ్, భగవాన్ వుడ్ గివ్ ఆన్సర్స్.
0: ఇప్పుడు వాడు చాలా బాధపడుతున్నారు.
1: బోత్ ది బాయ్స్ క్లాస్మేట్స్ వర్ ఫీలింగ్.
0: ఒకటి 108 వచ్చేసింది.
1: ద రిజిస్టర్ నంబర్ 195
0: వచ్చింది.
1: ద రిజిస్టర్ నంబర్ అనదర్ 90.
0: 5 నంబర్ వచ్చింది.
1: అనదర్ 5.
0: ఒక్కో చోట కూర్చుంటున్నారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ సాట్ అట్ డిఫరెంట్ ప్లేసెస్.
0: మా గతి ఏమవుతుందో అనే చాలా బాధపడుతున్నారు.
1: Because it was examination, they were feeling very sad.
0: వాళ్ళకి నేను చెప్పాను.
1: స్వామి టోల్డ్
0: ఏమి రాయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రైట్ ఎనీ.
0: నేను రాస్తాను.
1: ఐ విల్ రైట్.
0: మీరు ఊరికి ఒట్టి చేతులతో పెట్టినట్టుగా పెట్టి మీరు వెనక్కి రాండి అన్నాను.
1: యూ జస్ట్ గో కీప్ ద పేపర్ రిటర్న్ ఎంప్టీ హ్యాండెడ్.
0: నా పేపరు నేను ఒక 10 నిమిషాల్లో ఆన్సర్ రాసేశాను.
1: భగవాన్ కంప్లీటెడ్ ఆన్సరింగ్ హోల్ థింగ్ ఇన్ 10 మినిట్స్.
0: ఆ పేపర్ కంతా కూడా 2 గంటల టైం ఇచ్చారు.
1: ద డ్యూరేషన్ మాక్సిమం టైమ్ ఇస్ 2 అవర్స్.
0: ఇంకొక పేపర్ లోపల రమేష్ ఆన్సర్స్ అంతా రమేష్ హ్యాండ్ రైటింగ్ లోనే చేశారు.
1: అనదర్ పేపర్ స్వామి రోట్ ఇన్ రమేష్ హ్యాండ్ రైటింగ్ ద హోల్ స్క్రిప్ట్.
0: కింద రమేష్ అని రాశాను.
1: అట్ ద బాటమ్ ఈ రోట్ రమేష్.
0: ఇంకోటి పరేష్ యొక్క హ్యాండ్ రైటింగ్ కింద ఇంకొక ఆన్సర్ రాశాను.
1: అనదర్ స్క్రిప్ట్ ఇన్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ పరేష్ షీ రోట్ ది హోల్ థింగ్.
0: అతని నేమ్ అతని సిగ్నేచర్ కూడా నేనే చేశాను.
1: అండ్ హి ఆల్సో స్క్రిబ్ల్డ్ హిస్ సిగ్నేచర్.
0: ఆనాటి పరిస్థితుల లోపల
1: ఇన్ దోస్ డేస్
0: ఎగ్జామినేషన్ అయిన తక్షణమే రెండవ దినమే రిజల్ట్స్ చెప్పేటువంటిది.
1: ఇన్ దోస్ డేస్ ద రిజల్ట్స్ వర్ అనౌన్స్డ్ ఆన్ ద ఫాలోయింగ్ డే ఆఫ్ ద ఎగ్జామినేషన్.
0: ఈ ఢిల్లీనో హైదరాబాద్ ఎక్కడో పోనక్కర్లేదు అవి.
1: ద స్క్రిప్ట్స్ ఆర్ నాట్ సెంట్ టు లాంగ్ డిస్టెన్సెస్ లైక్ ఢిల్లీ అండ్ హైదరాబాద్.
0: వచ్చింది రిజల్ట్స్, వచ్చింది
1: రిజల్ట్స్ ఆర్ అనౌన్స్డ్.
0: మా ముగ్గురమే ఫస్ట్ వచ్చేసినాయి.
1: ఆల్ ది త్రీ స్టూడ్ ఫస్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్.
0: ఇక్కడ అందరికి ఒక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేసేసింది.
1: ఆల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అట్ దిస్ మోమెంట్.
0: ఇదేమి చూచి రాశారా అనుకోవడానికి ఒకరికి 100, ఒకరికి 96, ఇంకోటి 8, ఈ రకంగా నంబర్స్ వేరువేరుగా ఉంటున్నాయి.
1: దే కెనాట్ కంక్లూడ్ దట్ దే కాపీ ఇట్ బికాస్ వన్ ఈజ్ ఇన్ వన్ కార్నర్, అదర్ ఈజ్ అనదర్ కార్నర్.
0: ఎట్లవుతుంది వీలు కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కాపీ.
0: వారి సిగ్నేచర్ కూడా ఉంటుండాలి.
1: అండ్ దే కుడ్ ఆల్సో ఫైండ్ ది సిగ్నేచర్.
0: ఈ విధంగా పెట్టి ఆ ఊరవకొండ లోపల పబ్లిక్ రోడ్ లోపల మమ్మల్ని ముగ్గురిని ఎత్తుకొని ప్రొసెషన్ చేశారు.
1: అండ్ ఆల్ ది త్రీ వర్ లిఫ్టెడ్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ ద లోకల్ ఇన్హాబిటెంట్స్ దేర్ ఇన్ ఉరవకొండ. ఏ బిగ్ ప్రొసెషన్ వాజ్ ఆర్గనైజ్డ్.
0: ఇంకా సమీపంగా ఉండినటువంటి పిల్లలు వాడిద్దరు,
1: దే వర్ సో క్లోజ్ టు స్వామి.
0: వారికి కూడాను 12, 14 సంవత్సరములు.
1: దే వర్ ఏజ్ 12 and 14.
0: నేను ఉరవకొండ వదిలాను.
1: స్వామి లెఫ్ట్ ఉరవకొండ.
0: ఆ పరీక్ష అనేటువంటి వాడు రాజు రాజు రాజు రాజు అని ఓ పిచ్చి పట్టిపోయింది.
1: ద పరేష్ ది క్లాస్మేట్ టర్న్ మ్యాడ్ బికాస్ ఆఫ్ ది ప్యాంగ్స్ ఆఫ్ సపరేషన్.
0: ఈ రమేష్ అనేవాడు వెళ్లినాడు, ఒక బావిలో పడిపోయాడు.
1: రమేష్ అనదర్ క్లాస్మేట్ ర్యాన్ ఫెల్ ఇన్ టు ద వెల్.
0: బావిలో పడి ప్రాణం ఇచ్చాడు.
1: హీ ఫెల్ ఇన్ టు ద వెల్ అండ్ డైడ్.
0: రాజు నేను స్కూల్కి రాను.
1: ఐ డోంట్ అటెండ్ ద స్కూల్ విదౌట్ రాజు.
0: ఈ పిల్లవాడు అంతే రాజు రాజు రాజు రాజు రాజు అని ఒకే పిచ్చి పట్టిపోయింది.
1: ది అదర్ క్లాస్మేట్ వెంట్ ఆన్ రిపీటింగ్ రాజు.
0: పిచ్చాసుపత్రిలో చేర్చినారు, ఎక్కడే కానీ పిచ్చి నయం కాలేదు.
1: హీ వాజ్ గివెన్ ట్రీట్మెంట్ ఇన్ మెనీ ఆఫ్ ద హాస్పిటల్.
0: వాళ్ళ తల్లి తండ్రులు ఇద్దరు వచ్చేసేసి నన్ను కోరారు, మీ ముఖం చూస్తే నన్న వాడికి ఆనందం వేస్తుందేమో రండి ఒకతోరి అని.
1: ద పేరెంట్స్ కేమ్ అండ్ ప్రేడ్ టు స్వామి, అట్లీస్ట్ ద సన్ వుడ్ బి ఆల్ రైట్ ఇఫ్ హీ సీస్ ది ఫేస్ ఆఫ్ స్వామి.
0: నేను బళ్ళారి పిచ్చాసుపత్రికి నన్ను తీసుకెళ్లారు.
1: And they took Bhagwan to the mental hospital in Ballari.
0: Akade potani raju raju raju raju ani archinaadu yechinaadu vaadala pera paddaadu pranam ichchaadu.
1: Seeing swami he shouted raju raju raju, fell at the feet of swami and died there.
0: Aa vidhanga swami ki arpitam chesaru.
1: That's how they have surrendered themselves.
0: Meem eppudu meedone undali.
1: We should always be with you.
0: మిమ్మల్ని వదిలి క్షణమైనా మేము ఉండలేము.
1: We cannot live away from you for a
0: అని కోరేటువంటి వారు వారు.
1: That was their prayer.
0: తర్వాత నేను
1: later
0: ఇక్కడికి పుట్టపర్తికి వచ్చిన తర్వాత
1: when Swami came here,
0: సుబ్బమ్మ ఒక ఎకరా ల్యాండ్ ఇచ్చింది సత్యమ్మ గుడి దగ్గర.
1: సుబ్బమ్మ gave 1 acre of land near that Satyamma temple.
0: దానికి ఒక చిన్న ఇల్లు కట్టారు.
1: A small house was constructed.
0: అప్పటి లోపల వీళ్ళిద్దరు కూడాను 2 కుక్కపిల్లలై నా దగ్గర వచ్చారు.
1: అట్ దట్ టైమ్ దీస్ 2 classmates కేమ్ టు భగవాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 little small dogs, puppies.
0: దీనికి మైసూర్ మహారాజా చెల్లెలు అనేటువంటి ఆమె.
1: దేర్ వాజ్ ద సిస్టర్ ఆఫ్ మైసూర్ మహారాజా.
0: ఆమె ఈ 2 చాలా అందంగా ఉంటున్నాయి, జాక్ అండ్ జిల్ అని పెట్టింది.
1: దీస్ 2 puppies, 2 small dogs ఆర్ నేమ్ జాక్ అండ్ జిల్.
0: జాక్ అండ్ జీల్, జాక్ అండ్ జీల్, జాక్ అండ్ జీల్ అని చెప్తూ వచ్చారు.
1: అండ్ ఎవ్రీవన్ కాల్ దీస్ 2 dogs జాక్ అండ్ జీల్.
0: మైసూర్ డివిజన్ రాణి,
1: మైసూర్
0: పెద్ద రాణి,
1: ది క్వీన్,
0: ఎప్పుడు చూసినా పూజ చేసేటువంటిది.
1: షీఈస్ ఎ గ్రేట్ డివోటీ.
0: పూజ చేయాలంటే చెట్టుకంతా ముందు నీళ్లంతా కొట్టాలి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ ఏరియా షుడ్ బి శాంక్టిఫైడ్.
0: ఆ నీళ్లు కొట్టిన తర్వాత పాలు కొట్టాలి.
1: And then milk has to be sprinkled around.
0: ఆ పాలు కొట్టిన తర్వాత ఆమె చేతులతో ముట్టి పుష్పాలు కోయాలి.
1: And she has to personally pluck out the flowers.
0: ఆ పుష్పాలతో పూజ చేసేటువంటిది.
1: And with those flowers personally picked up or used for worship.
0: అలాంటి ఆమె
1: such lady
0: స్వామిని చూడాలని కర్ణాటకపల్లి వరకు కారులో వచ్చింది.
1: Came to see Swami in by car.
0: అప్పుడు పుట్టపర్తికి ఎక్కడే కానీ రోడ్లు లేదు.
1: There was no approach road to పుట్టపర్తి.
0: అక్కడ నుంచి వచ్చింది.
1: షీ కేమ్ ఫ్రమ్ దేర్
0: పాత మందిరం, అనగా ఇప్పుడు కళ్యాణ మంటపం కట్టారే అక్కడ పూర్వం చాలా చిన్న షెడ్ ఉండేటువంటిది.
1: పాత మందిర్ ప్రెసెంట్లీ కళ్యాణ మండపం. ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ ఎ స్మాల్ షెడ్.
0: ఆమె వచ్చింది.
1: షీ కేమ్
0: స్వామికి నమస్కారం చేసుకుంది.
1: షీ నమస్కారం
0: వెళ్ళిపోవాలనుకుంది.
1: అండ్ షీ డిసైడ్ షీ
0: చెప్పాను కొంచెం ఒక దినం రాత్రి ఉండండి, ఈ డ్రైవర్ పోవాలి కదా, అక్కడ కార్ రిపేర్ చేయాలి కదా అని అన్నీ చెప్పాను.
1: స్వామి సెడ్ యు స్టే హియర్ టు నైట్ బికాస్ యూ కెనాట్ గో, ద డ్రైవర్ హ్యాస్ టు గో అప్ టు కర్ణాటక పల్లి.
0: ఇక్కడ చాకల సుబ్బన్న అని ఒక చాలా నమ్మకమైనటువంటి వర్షి.
1: దేర్ ఇస్ అ వెరీ ఫెయిత్ఫుల్ మ్యాన్ హియర్ ఇన్ పుట్టపర్తి.
0: స్వామి అంటే చాలా ప్రాణము.
1: చాకల సుబ్బన్న హూ కన్సిడర్ స్వామి యాజ్ హిస్ లైఫ్.
0: ప్రొద్దున సాయంకాలము పాత మందిరాన్ని చక్కగా చూసుకునేటువంటి వాడు.
1: డే అండ్ నైట్ హీ సర్వ్డ్ స్వామి దేర్ ఇన్ పాత మందిర్.
0: భోజనం చేసి డ్రైవర్ కర్ణాటకపల్లికి పోతున్నాడు.
1: ద డ్రైవర్ ఆఫ్టర్ టేకింగ్ హిస్ ఫుడ్ ప్రొసీడెడ్ టు కర్ణాటక పల్లి.
0: నేను జాకు చెప్పాను, జాక్ చూడు మన మనిషి పోతున్నాడు, అతని వెంట నీవు పో అన్నాను.
1: స్వామి టోల్డ్ ద జాక్ దిస్ మ్యాన్ ఈస్ గోయింగ్ ఫాలో హిమ్.
0: అప్పుడు జాక్ అతని వెంట పోయింది.
1: జాక్ ద డాగ్ ఫాలోడ్ ద డ్రైవర్.
0: రాత్రి అంతా కూడాను కారు కింద పండుకుంది.
1: ద జాక్ ద డాగ్ స్లెప్ట్ దేర్ అండర్ ద కార్.
0: తిరిగి తెల్లవారు లేస్తానే రాణి గారి వెళ్ళాలి కదా, దాని కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.
1: నెక్స్ట్ మార్నింగ్ క్వీన్ వాస్ టు లీవ్, ద డ్రైవర్ వాస్ స్టార్టింగ్ ది ఇంజన్.
0: స్టార్ట్ చేసి కొంత దూరం కదిలించారు కారును.
1: హీ స్టార్టెడ్ ది ఇంజన్ అండ్ ద కార్ స్టార్టెడ్ టు మూవ్.
0: కారు టైర్ కింద పండుకుంది ఈ జాక్.
1: దిస్ జాక్ వాస్ లయింగ్ అండర్ ద టైర్ ఆఫ్ ద కార్.
0: కడుపు పైన పోయింది టైర్.
1: ద టైర్ రోల్డ్ ఆన్ ద స్టమక్ ఆఫ్ ద కార్.
0: బ్యాక్ బోన్ అంతా విరిగిపోయింది.
1: ద బ్యాక్ బోన్ వాస్ బ్రోకెన్ డౌన్.
0: అక్కడి నుంచి అరుచుకుంటూ దాన్ని ఈడ్చుకొని వస్తుండే అది పాపం.
1: దిస్ జాక్ ద డాగ్ వాస్ షౌటింగ్ క్రయింగ్ డ్రాగింగ్ ఇట్స్ బాడీ ఆల్ అలాంగ్ టు పుట్టపర్తి.
0: అప్పుడు సుబ్బన్న వచ్చి, స్వామి జాక్ చాలా బాధపడుతుండది, ఏమో ప్రమాదం జరిగింది అని వచ్చినాడు.
1: దెన్ సుబ్బన్న కేమ్ హరీడ్లీ, స్వామి జాక్ ఈస్ క్రయింగ్, ఇట్ ఈస్ ఫీలింగ్ సో సాడ్, సమ్ డేంజర్ ఇస్.
0: నేను బయటికి వచ్చాను.
1: స్వామి కేమ్ అవుట్.
0: ఏడ్చుకుంటూ వస్తున్నది.
1: ద జాక్ వాస్ కమింగ్ క్రయింగ్ అండ్ క్రయింగ్.
0: వచ్చి స్వామి పాదాలపైన పడింది, ప్రాణమిచ్చింది.
1: The jack crying fell at the feet of Bhagavan and died there.
0: ఆ జాక్ను ఎనకల పెట్టినటువంటి బృందావనము జాక్ యొక్క సమాధి.
1: టుడే యు ఫైండ్ దేర్ ఇన్ బృందావన్ ద టోమ్ ఆఫ్ ది జాక్.
0: అది సెంటర్ లో కట్టలేదు.
1: ఇట్ వాస్ నాట్ ద సెంటర్.
0: నేను చెప్పాను ఇంకా కొంచెం సైడ్ కట్టమని చెప్పాను.
1: స్వామి సెడ్ ఇట్ షుడ్ బి బిల్ట్ బై ద సైడ్.
0: దీనికి రెండవ సమాధి కూడా కావాలి అన్నాను నేను.
1: ద సెకండ్ సమాధి ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టోమ్.
0: సరే, కొన్ని దినములు అయిన తర్వాత ఈ జాక్ పోయింది అనేటువంటి దీంతో అన్నం తినకుండా ఒకే ఏడ్చుకుంటూ ఆ జిల్లు కూడా ప్రాణం ఇచ్చింది.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ది అదర్ డాగ్ జిల్ క్రైడ్ అండ్ డైడ్.
0: ఆ రెండింటి యొక్క సమాధియే పాత మందిరం దగ్గర వెనక ఉండేటువంటి బృందావనము.
1: దట్స్ వాట్ వీ ఫైండ్ బృందావనం బిహైండ్ దిస్ పాత మందిర్ ద టూ టోమ్స్ ఆఫ్ ది జాక్ అండ్ జిల్.
0: ఆ విధంగా రమేష్ పరేష్ వాళ్ళు స్వామి వెంట ఉండాలని ఇంత తపస్సు చేసి ఇన్ని విధాల జన్మమైనా ఎత్తేసి కుక్క జన్మమైన ఎత్తి ప్రశాంతంలో అక్కడ నిలిచిపోయారు.
1: దట్ వాస్ ది ప్రేయర్ ద పెనన్స్ ఆఫ్ రమేష్ అండ్ పరేష్ హూ వాంటెడ్ టు స్టే విత్ స్వామి ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాగ్స్ అండ్ బ్రీడ్ దేర్ లాస్ట్.
0: ఈ విధమైనటువంటి మార్పులు ఉరవకొండలో జరిగింది మొట్టమొదట.
1: దీస్ చేంజెస్ హావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ఉరవకొండ.
0: ఈ పిల్లల యొక్క పరిస్థితి,
1: ద పొజిషన్ ఆఫ్ ద బాయ్,
0: ఆ కాలర్ పిన్ జారిపోవటము,
1: ద డ్రాపింగ్ ఆఫ్ ది కాలర్ పిన్,
0: స్కూల్కు లేకుండా పోకుండా నిలిచిపోవటము,
1: దట్ హీ డిడ్ంట్ అటెండ్ స్కూల్,
0: ఈ తల్లిదండ్రులు ఇద్దరు రావటము,
1: ద కమింగ్ ఆఫ్ ద పేరెంట్స్,
0: నన్ను ఇక్కడికి తీసుకుని రావటము,
1: అండ్ స్వామి బీయింగ్ బ్రాట్ హియర్.
0: ఈ విధమైన కారణాలను పురస్కరించుకుని స్వామి ఉరవకొండ వదిలిపెట్టాడు.
1: బేసింగ్ ఆన్ ఆల్ దీస్ రీజన్స్ అండ్ గ్రౌండ్స్ స్వామి లెఫ్ట్ ఉరవకొండ.
0: అప్పటి నుంచి ఇంకా బెంగళూరు మైసూరు కార్లు అంతా చాలా రావటం ప్రారంభమైంది.
1: సిన్స్ దెన్ కార్స్ స్టార్టెడ్ రీచింగ్ దిస్ ప్లేస్ ఫ్రమ్ బెంగళూరు అండ్ మైసూర్.
0: కాఫీపొడి సాకమ్మ అని ఉండేటువంటి వాడు.
1: దేర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ కాఫీపొడి సాకమ్మ.
0: ఈ రాణి గారు కూడా ఉండేటువంటి వాడు.
1: దేర్ ఇస్ క్వీన్ ఆర్ టూ.
0: వాళ్ళందరూ వచ్చారు. స్వామి, మేమందరూ ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా ఉంటున్నది, మీరే మైసూర్కి రండి, మేము ఒక ప్యాలెస్ అంతా ఇస్తాము అన్నారు.
1: ఆల్ బిగ్ బిగ్ పీపుల్ కేమ్ ఫ్రమ్ మైసూర్ అండ్ బెంగళూరు అండ్ సెడ్ స్వామి వీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు కమ్ టు పుట్టపర్తి. ప్యాలెస్ స్వామి సెడ్ ప్యాలెస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్.
0: కనుక నేను ఇక్కడే ఉండాలన్నాను.
1: ఐ డిసైడెడ్ టు స్టే హియర్.
0: ఆనాడు రాత్రి ఈశ్వరమ్మ వచ్చి ఏడ్చింది.
1: దట్ నైట్ ఈశ్వరమ్మ కేమ్.
0: స్వామి ఎందరో వచ్చేసేసి కోరుతున్నారు.
1: స్వామి మెనీ ఆర్ కమింగ్ అండ్ ప్రే.
0: వాళ్ళ స్వార్థం కోసమని,
1: ఫర్ దేర్ సెల్ఫిష్నెస్,
0: స్వామిని ఇక్కడ రండి అక్కడ రండి అని తీసుకుని పోతున్నారు.
1: దే వాంట్ యూ టు గో దేర్ అండ్ హియర్ అండ్ దేర్.
0: మీరు పుట్టపర్తి వదిలితే నేను బ్రతకను.
1: ఇఫ్ యూ లీవ్ పుట్టపర్తి ఐ డోంట్ లీవ్ ఎనీ లాంగర్.
0: కానీ మీరు పుట్టపర్తిలోనే ఉండాలి.
1: యూ షుడ్ డెఫినెట్లీ స్టే హియర్,
0: నాకు మాట ఇవ్వండి అని.
1: స్వామి మేక్ ఏ ప్రామిస్ టు మీ,
0: నేను ఇచ్చానమాట.
1: స్వామి ప్రామిస్డ్
0: ఏనాటికైనా నేను పుట్టబట్టి వదలను అని ఇచ్చేసేసాను.
1: స్వామి గేవ్ ఏ ప్రామిస్ టు ఈశ్వరమ్మ, ఎనీ డే ఐ విల్ నెవర్ లీవ్ దిస్ పుట్టబర్తి.
0: అందువల్లనే పుట్టబర్తినే నేను ఇక్కడ పెద్దదిగా భవనం బట్టి వచ్చే భక్తులకి అందరికీ అనుకూలాలు పరిచి తగినటువంటి సేవలు చేస్తూ వచ్చాను.
1: ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బిల్ట్, ఆల్ దీస్ కన్స్ట్రక్షన్స్ ఆర్ మేడ్ ఫర్ ది కంఫర్ట్స్ అండ్ ది కన్వీనియన్సెస్ ఆఫ్ ది విజిటింగ్ డివోటీస్.
0: అప్పుడే ఈ యొక్క చిన్న కుట్టం ఉండటం మంచిది కాదని,
1: దట్ ఎ స్మాల్ రెసిడెన్స్ ఇస్ నాట్ గుడ్,
0: ఒకటి చిన్న భవనం కట్టాలని,
1: దట్ ఎ స్మాల్ బిల్డింగ్ ఇస్ టు బి మేడ్,
0: ఆ పల్లెకి దగ్గరగా ఉండకూడదని,
1: దట్ ఇస్ నాట్ గుడ్ టు బి నియర్ ది విలేజ్.
0: మహారాజా మేనమామ,
1: the uncle of maharaja,
0: sakamma,
1: sakamma,
0: veellandaru ee pradeshaniki vachi kolta veskoni ikkada 10 ekaralu ivvala annaru.
1: They have decided to acquire 10 acre land here.
0: ఇక్కడ ఈ ప్రశాంతి నిలయం కట్టే సమయంలో,
1: అట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రశాంతి నిలయం,
0: నిజంగా అంత భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వాడు విఠల్ రావు.
1: విఠల్ రావు వాజ్ అన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ సిన్సిరిటీ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: డివోటీ కాదు, గొప్ప ఆఫీసర్, బ్రిటిష్ వాళ్ళ టైం లోపలనే ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉండేది.
1: ఈజ్ ఎ బిగ్ ఆఫీసర్ డ్యూరింగ్ బ్రిటిష్ టైమ్స్, ఫారెస్ట్ ఆఫీసర్.
0: అతను, స్వామి నేను దీన్ని అంతా చూసుకుంటానన్నాడు.
1: విఠల్ రావు సెట్ ఐ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్.
0: ఆయన ఇక్కడ ఈ మందిరం కట్టుకునే చూసేటువంటి వాడు.
1: అండ్ హీ సూపర్వైజ్డ్ ద కన్స్ట్రక్షన్.
0: మెడ్రాస్ ఆర్యన్ రావు అని, ఆర్యన్ రావు,
1: ఆర్యన్ రావు,
0: నీలాద్రి రావు అని,
1: నీలాద్రి రావు,
0: పిఠాపుర మహారాజా అల్లుడు,
1: అండ్ హిస్ సన్ ఇన్ లా పిఠాపుర మహారాజా,
0: బరోడా మహారాజా అల్లుడు,
1: అండ్
0: ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ అంతా చూసుకునేటువంటి
1: సన్ ఇన్ లా బరోడా మహారాజా, దే వర్ ఆల్ సూపర్వైజింగ్ కన్స్ట్రక్షన్ హియర్.
0: ఈ విధంగా వచ్చి వారందరూ చేరిపోవటం వల్ల త్వర త్వరగా అయిపోయింది బిల్డింగ్.
1: బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ జాయిన్ హ్యాండ్స్ దే కుడ్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ వర్క్.
0: ఆనాడు వార్,
1: ఇట్ వాస్ వార్ టైమ్స్,
0: ప్రపంచం యొక్క యుద్ధము,
1: ఇట్ వాస్ వరల్డ్ వార్.
0: అప్పుడు ఒక్క ఇనుముక్కు కూడా చిక్కలేదు,
1: ఐరన్ వాజ్ నాట్ అవైలబుల్.
0: ఈ విధంగా ఎట్లనో వారు సంపాదించి చాలా బాగా శ్రద్ధగా దీన్ని కట్టారు.
1: With all great difficulties and sincerity, somehow they could complete construction.
0: ఈ కట్టేంత వరకు కూడాను స్వామి ఇక్కడ రాకూడదని వాళ్ళు మాట.
1: They have decided that Swami should not be here until construction is over.
0: ప్రతి ఒక్కటి కూడాను నేను భక్తులకు ఇచ్చినటువంటి మాట ప్రకారమే నేను నడుచుకుంటూ వచ్చాను.
1: భగవాన్ fulfilled all the promises given to
0: devotees. ఏది నాకు ఇష్టం లేదు.
1: Bhagavan doesn't like any, in fact.
0: ఏది నాకు ఆశలు లేవు.
1: He has no desire.
0: ఏది నాకు కోరిక లేవు.
1: He has no desires.
0: కాళ్ళు మొదలుకొని శిరస్సు వరకు ఏ వాంఛ కూడా నేను పట్టుకోలేదు.
1: ఫ్రమ్ టాప్ టు టో హీ హాస్ నో డిజైర్ వాట్స్ ఎవర్.
0: కనుకనే వారిద్దరు చాలా శ్రమపడి రాత్రి పౌరు దీనికి కావిలి ఉండి బట్టువాడాలు ఇచ్చుకుంటూ దీన్ని పూర్తి చేశారు.
1: దే వర్క్డ్, దే స్ట్రగుల్ హార్డ్, పేయింగ్ డైలీ లేబర్ టు ఎవ్రీబడి. దే సా టు ఇట్ దట్ కన్స్ట్రక్షన్.
0: తండ్రి కారు తీసుకుని నేను పుట్టబట్టి పోవాలా, ఈనాడు బట్టువాడ ఇవ్వాలా, అంటే కూలీస్ కంత డబ్బు ఇవ్వాలా అని వచ్చేటువంటి వాడు ఆదివారం ఆదివారం.
1: ఎవ్రీ సండే ఫాదర్ యూజ్ టు విజిట్ దిస్ ప్లేస్ టు పే వేజెస్ టు లేబర్.
0: బెంగళూరులోని ఏదో ఇంత వంట చేసుకునేది, కారులో పెట్టుకునేది, తీసుకుని వచ్చేటువంటి వాడు.
1: అండ్ సమ్ ఫుడ్ దే కుక్ దేర్ ఇన్ బెంగళూరు. ఈ విధంగా ఆల్ అలాంగ్
0: స్వామి యొక్క సంబంధము ఈనాటికి 55 ఏళ్ళు అయిపోయింది వాడు నా దగ్గర ఉండడం.
1: అండ్ దే హ్యావ్ బీన్ హియర్ 55 ఇయర్స్ ఆఫ్ లాంగ్ లాంగ్ అసోసియేషన్.
0: ఇక్కడికి రావటం, ప్రశాంత నిలయం రావటము, స్వామి యొక్క భజనలు పాడటము, ఇవంతా నేర్చుకోవటం చాలా ఉత్తమమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంది.
1: హాస్ బీన్ విజిటింగ్ ది ప్లేస్ వెరీ రెగ్యులర్లీ, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ పిక్డ్ అప్ సింగింగ్ సాంగ్స్ ద గ్లోరీ ఆఫ్ భగవాన్.
0: ఈ విధంగా జరుగుతూ ఉండటం వల్లే ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఇంత గొప్పగా పెరిగిపోయింది.
1: దట్ హ్యాస్ బీన్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ హెస్ ఇంక్రీస్డ్ డే బై డే.
0: కనుక ఏది కానీ ప్రాప్తి అనేటువంటిది లేకుండా ఒక్కటి కూడా లభ్యం కాదు.
1: వితౌట్ ప్రాప్తి డిజర్వ్నెస్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్.
0: కోరితే వచ్చేటువంటివి కాదు.
1: సింపుల్ డిజైర్ ఇస్ నాట్ ఎనఫ్.
0: వద్దంటే పోయేటువంటివి కాదు.
1: యూ కెనాట్ డినై అండ్ రిఫ్యూజ్.
0: ఇది కేవలం జన్మాంతర సుకృతం యొక్క ఫలితమే ఇవన్నీ కూడా.
1: ఇట్ ఈస్ ఆల్ ద మెరిట్ అక్రూడ్ ఇన్ ద పాస్ట్ లైవ్స్.
0: ఈ విధంగా ఎంతో సంప్రాప్తితో ప్రాప్తితో ఈ దీన్ని సంపాదించుకున్నారు ఆ గృహం వారు.
1: దట్ ఫ్యామిలీ హ్యాస్ బీన్ ద రిసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ గ్రేస్ బికాస్ ఆఫ్ దేర్
0: సమ్మ. వెంకమ్మ గారు ఎప్పుడు కూడా నాకు ఇక్కడికి వంట చేసుకుని తీసుకొచ్చేటువంటి వారు.
1: వెంకమ్మ గారు యూస్ టు మేక్ ఫుడ్ ఫర్ స్వామి.
0: తర్వాత కొంతకాలంలో పార్వతమ్మ కూడా వచ్చింది.
1: లేటర్ పార్వతమ్మ ఆల్సో కేమ్.
0: అంటే ఆమె చెల్లెలు, వెంకమ్మ చెల్లెలు,
1: మీనింగ్ ది యంగర్ సిస్టర్ ఆఫ్ వెంకమ్మ.
0: ఆ పార్వతమ్మ గారు కూడా పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు, పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు స్వామికి భోజనం తీసుకుని రావాలి.
1: దే వర్ కుకింగ్ ఇన్ బై టర్న్స్, వన్ ఇన్ ద మార్నింగ్, అనదర్ ఇన్ ది.
0: కాల పరిస్థితి సరిలేదు.
1: ద సర్కమ్స్టాన్సెస్ వర్ నాట్
0: ఫేవర్. ఎవరి భోజనము తినకూడదు స్వామి.
1: స్వామి షుడ్ నాట్ ఈట్ ఎనీబడీస్ ఫుడ్.
0: మా భోజనమే తినాలని వారికి ఒక ఆశ.
1: దేర్ డిజైర్ వాస్ స్వామి షుడ్ ఈట్ దేర్ ఓన్ ప్రిపరేషన్.
0: అట్టి మాటను తీసుకున్నారు.
1: That was the promise they wanted Swami to make.
0: ప్రాణం ఇచ్చేంత వరకు కూడాను నాకు సేవ చేశారు.
1: They served till their end.
0: ఇక్కడ నుంచి తీసుకుని వచ్చేసారు వెంకమ్మను.
1: And Venkamma was brought to Bangalore.
0: అక్కడికి వచ్చేంత వరకు కూడా కాన్షియస్ లేదు.
1: She was unconscious till she reached there.
0: కన్నులు కూడా తెరిచేటువంటిది కాదు.
1: She never opened her eyes.
0: నేను వెళ్ళాను.
1: Swami went.
0: వెంకమ్మ అన్నాను.
1: Swami said, Venkamma.
0: కన్నులు తెరిచింది.
1: షీ ఓపెన్డ్ హర్ ఐస్.
0: కన్నులు తెరిచింది, స్వామిని చూచింది.
1: అండ్ షీ సా స్వామి దేర్.
0: నా చేతులు పట్టుకుంది.
1: షీ కాట్ హోల్డ్ ఆఫ్ హ్యాండ్స్.
0: ఆ రెండు చేతులు తీసుకుని కండ దగ్గర నమస్కారం చేసుకుంది.
1: అండ్ షీ డిడ్ నమస్కార్ బై టేకింగ్ హర్ స్వామి.
0: కంటి దారిలో కార్చింది, ప్రాణం విడిచింది.
1: షెడ్డింగ్ టీయర్స్ షీ లెఫ్ట్ హర్ బాడీ దేర్.
0: అదే విధంగానే పార్వతమ్మ కూడాను అక్కడే బెంగళూరు లోపలే.
1: Same thing had happened to Parvathamma there in Bangalore.
0: Avu kuda ante unconsciously vachindi.
1: She also came there unconscious.
0: Vachetappudiki
1: when she came there
0: nenu vellanu ikkiki.
1: Swami went
0: Parvathamma there. Parvathamma annanu.
1: Swami said Parvathamma, Parvathamma.
0: Avu kuda ante kannulu terchindi.
1: She opened her eyes.
0: కంటి దారి కార్చింది.
1: షీ షెడ్ హర్ టియర్స్.
0: ప్రాణం విడిచింది.
1: అండ్ షీ డైడ్.
0: వారు ప్రాణం ఉండినంత వరకు కూడా స్వామికి పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు భోజనం తీసుకుని వచ్చేటువంటి వారు.
1: సో లాంగ్ దే అలైవ్ టిల్ దే లాస్ట్ బ్రెత్ దే వర్ సర్వింగ్ స్వామి, కుకింగ్ ఫర్ స్వామి.
0: ఇదంతా కూడా ఒక జన్మాంతర సుకృతమే గాని ఒకరి ప్రయత్నంతో లభించేటువంటిది కాదు.
1: దీస్ థింగ్స్ ఆర్ నాట్ అటైన్డ్ బై ఎనీ హ్యూమన్ ఎఫర్ట్. ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైవ్స్.
0: ఈ విధంగా వారికి ఎంత జబ్బులు వచ్చినా కూడాను కేర్ చేయకుండా స్వామికి సేవలు చేసుకుంటూ వచ్చారు.
1: దే వర్ నెవర్ బాదర్డ్ ఆఫ్ ఎనీ ఎయిల్మెంట్ ఆర్ సిక్నెస్.
0: వారి జన్మ సార్థకమైంది.
1: దేర్ లైవ్స్ ఆర్ లిబరేటెడ్.
0: అదే విధంగానే కరణం సుబ్బమ్మ కూడాను.
1: సేమ్ థింగ్ ఇస్ ద కేస్ విత్ కరణం సుబ్బమ్మ.
0: కరణం సుబ్బమ్మ కూడాను శరీరానికి సంబంధం కాకపోయినప్పటికీ ఆమెకు మానసిక సంబంధమైనటువంటిది ఇది చాలా అధికంగా ఉండేటువంటిది.
1: దో షీ ఇస్ నాట్ ఫిజికలీ ఎనీవే రిలేటెడ్, షీ హాస్ గాట్ దట్ మెంటల్ అఫినిటీ.
0: స్వామి స్వామి స్వామి స్వామి ఎప్పుడు కూడా స్వామి స్వామి స్వామి.
1: She always repeated this word, holy name, Swami, Swami, Swami.
0: కళాతురికి తన ఇంట్లోనే ఉండమని చెప్పింది.
1: Ultimately,
0: ఇదంతా ఖాళీ చేసి ఇచ్చేస్తానని.
1: She said, I'll empty whole of my residence. You
0: stay here. చాలా మంది బంధువులంతా వచ్చారు.
1: All relations came.
0: నీవు బ్రాహ్మణుడు, మీరు క్షత్రియులు, ఎట్లా నువ్వు ఇంటికి వదులుతున్నావు అని ఆమెను అనేక మంది వాదించారు.
1: Many relations argued with her. We are Brahmins. He is Kshatriya. How can you give your house?
0: నాకెవ్వరు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీబడీ.
0: నాకు ఒక స్వామి ఉంటే చాలు. నాకు
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇస్ స్వామి ఇస్ హియర్.
0: నా కోసం నా బిడ్డలకి ఎవరికి బిడ్డలు ఎవరు అక్కర్లేదు. నా బిడ్డలు మీ బిడ్డలకి ఏమని అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్
0: నేను ఎవరింటికి రాను.
1: ఐ డోంట్ గో ఎనీవేర్.
0: ఎవరు నా ఇంటికి రానక్కర్లేదు.
1: నోబడీ నీడ్ టు బి హియర్.
0: స్వామి ఒక్కడుంటే నాకు చాలు అని ఒకే పట్టుదల పట్టింది.
1: షీ హాస్ డిటర్మిన్డ్ ఈ స్వామి ఇస్ హియర్ ఇట్ ఈస్ ఎనఫ్ షీ సెడ్.
0: కట్టగడపటికి ఒకే కోరిక కోరింది.
1: ఫైనల్లీ షీ హాడ్ వన్ డిజైర్.
0: స్వామి కట్టగడపటికి నా ప్రాణం విడిచే సమయం లోపల మీ యొక్క ముఖసుందరం చూడాలని.
1: షీ హాడ్ ఓన్లీ వన్ డిజైర్. స్వామి వెన్ ఐ లీవ్ మై బాడీ ఐ షుడ్ సీ యువర్ ఫిజికల్ ఫామ్.
0: సరే నేను అప్పుడు ఏదో పని పైన భక్తులు తీసుకుని పోయారు మెడ్రాస్.
1: ఆన్ సమ్ వర్క్ భగవాన్ వెంట్ టు మెడ్రాస్.
0: సుబ్బమ్మ కూడా బుక్కపట్నం వెళ్ళింది.
1: సుబ్బమ్మ వెంట్ టు బుక్కపట్నం.
0: వాళ్ళ తల్లి గారింట్లో ఉంది.
1: షీ వాస్ స్టేయింగ్ విత్ హర్ మదర్.
0: కానీ అప్పుడు రావటం పోవటం చాలా కష్టము.
1: కన్వేయన్స్ వాజ్ నాట్ దేర్ ఎట్ దోస్ డేస్.
0: సరే నేను మెడ్రాస్ నుంచి వచ్చాను.
1: స్వామి రిటర్న్ ఫ్రమ్ మెడ్రాస్.
0: నేను వచ్చేటప్పటికి సుబ్బమ్మ ప్రాణం విడిచింది.
1: బై ది టైమ్ స్వామి రీచ్ హియర్ సుబ్బమ్మ ఆల్రెడీ డైడ్.
0: మేము ఇక్కడికి వస్తున్నాము, అక్కడంతా ఏదో కట్టెలు వేరుస్తున్నారు.
1: స్వామి వాజ్ రీచింగ్, దే కుడ్ నోటీస్ సమ్ ఫైర్ దేర్.
0: నన్ను చూసిన తక్షణమే స్వామి స్వామి స్వామి మీ సుబ్బమ్మ రాత్రి ప్రాణం విడిచింది అన్నారు.
1: People came rushed to Swami and said, Swami, Subbamma left her body.
0: అప్పుడు నేను ఇక్కడ వచ్చినటువంటి తిప్పుకొని తిరిగి బుక్కపట్నం దగ్గరికి వెళ్ళాను.
1: Immediately Swami turned back, went to బుక్కపట్నం.
0: వరండాలో పెట్టారు, బట్ట మూశారు, చాలా బాధపడుతున్నారు ఆ ఇంటి వారంతా.
1: దేర్ ద బాడీ వాస్ కెప్ట్ ఇన్ ద వరండా రాప్డ్ బై క్లాత్ అండ్ ఆల్ వర్ షెడ్డింగ్ టీయర్స్.
0: నేను వెళ్ళాను.
1: స్వామి వెంట్.
0: మాట ఇచ్చింది మాట.
1: భగవాన్ గేవ్ ఎ ప్రామిస్.
0: ఎలాంటి పరిస్థితుల్లో కానీ ఆ మాట తప్పదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హీ విల్ ఫుల్ఫిల్ ద ప్రామిస్ గివెన్.
0: అప్పుడు నేను అక్కడికి వెళ్లి బట్టను తీశాను.
1: స్వామి వెంట్ రిమూవ్ ద క్లాత్.
0: చీమలంతా పట్టినాయి.
1: దేర్ వర్ నంబర్ ఆన్సర్
0: డెడ్ బాడీ.
1: డెడ్ బాడీ నేచురలీ.
0: తీసి సుబ్బమ్మా అన్నాను.
1: స్వామి సెడ్ సుబ్బమ్మా.
0: కన్నులు తెరిచింది.
1: షీ ఓపెన్డ్ హర్ ఐస్.
0: బుక్క పట్టణంలో ఉన్న వారందరూ కూడా శుభం బతికింది బ్రతికింది బ్రతికింది అని అందరూ వస్తున్నారు.
1: ఆల్ విలేజర్స్ ఇన్ బుక్కపట్నం సేయింగ్ దట్ సుబ్బమ్మ ఇస్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్. దే వర్ రన్నింగ్.
0: ఆ సుబ్బమ్మ తల్లికి 100వ సంవత్సరం.
1: ద మదర్ ఆఫ్ సుబ్బమ్మ.
0: ఆమె కూడా చాలా బాధపడుతుంది.
1: 100 ఇయర్ ఓల్డ్. షీ వాస్ ఫీలింగ్ బ్యాడ్.
0: అప్పుడు ఆమెతోనే నేను చెప్పాను ఆ తులసి ఉండు దాన్ని నీళ్లు తీసుకుంటా అన్నాను.
1: స్వామి టోల్డ్ హర్ మదర్ బ్రింగ్ సమ్ తులసి లీఫ్ అండ్ వాటర్.
0: ఆ తులసి దిన్ని ఆమె నోట్లో వేసి
1: అండ్ స్వామి హస్ పుట్ తులసి లీవ్స్
0: ఈ నీరు త్రాపించి
1: మేడ్ హర్ డ్రింక్ వాటర్.
0: సుబ్బమ్మ నీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చాను.
1: సుబ్బమ్మ ఐ ఫుల్ఫిల్ మై ప్రామిస్.
0: ఆనందంగా వెళ్ళు అన్నాను.
1: బెటర్ యు గో హ్యాపీలీ.
0: నాకు ఇంతకంటే ఏం కావాలి స్వామి, నేను ఆనందంగా పోతున్నాను.
1: షీ సెడ్ వాట్ ఎల్స్ వాట్ మోర్ ఐ వాంట్ ఐఎమ్ లీవింగ్ బ్లిస్ఫుల్లీ.
0: కంటి దారిలో కార్చుకుంటూ ఒక తట్టు నవ్వుకుంటూ నా చేతులు రెండు పెట్టుకుని పోయొస్తాను పోయొస్తాను పోయొస్తాను అన్నది.
1: Shedding tears, catching hold of Swami's hands, she said, smilingly, she said, I am going, Swami, blissfully.
0: ఆ విధంగా సుబ్బమ్మ ప్రాణం కూడా అంతే.
1: That's how Subbamma breathed her last.
0: ఈ విధంగా ప్రామిస్ ఇచ్చినటువంటి వారికి ఎవరికి నేను తప్పలేదు.
1: Like this, Swami never went back on the promise.
0: సుబ్బమ్మ కూడా ఎంతనో సేవ చేసింది.
1: Subbamma served a lot.
0: కృష్ణ అవతారం లోపల
1: in Krishna incarnation
0: దేవకి దేవి ఎంత ప్రేమనో యశోద అంతకంటే ప్రేమ.
1: మోర్ దెన్ దేవకి యశోద హ్యాడ్ గ్రేటర్ లవ్.
0: ఇక్కడ ఈశ్వరమ్మ సుబ్బమ్మ ఇద్దరు కూడాను కిటికీల్లో నుంచి మాట్లాడుకునేటువంటి వాళ్ళు.
1: ఈశ్వరమ్మ అండ్ సుబ్బమ్మ యూస్ టు కన్వర్స్ త్రూ ద విండో.
0: ఎందుకంటే వాడు మగవాడు మగవాడు కొంచెం ద్వేషం.
1: బికాస్ దేర్ వాజ్ సమ్ ఎనిమిటీ అమాంగ్ దెం.
0: ఆమె ఇక్కడ రాకూడదు ఈమె అక్కడ పోకూడదు.
1: షీ షుడ్ నాట్ గో ఓవర్ హియర్ నాట్ దిస్ లేడీ టు అదర్ హౌస్.
0: కనుక మిటికి కిటికీలపై నుంచి మాట్లాడుకునేటువంటి.
1: సో ద యూస్ టు స్టాండ్ నియర్ ద
0: విండో. ఇద్దరు కూడా అంత ప్రేమగా ఉండేటువంటి వాడు.
1: దే వర్ సో ఇంటిమేట్ ఫుల్ ఆఫ్ లవ్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఈ దేహానికి సెలెక్ట్ చేసుకునేటువంటి వాడు తల్లిదండ్రులు.
1: అండ్ ద పేరెంట్స్ ఆర్ చోజన్ బై భగవాన్.
0: ఇంకా పెద్ద వెంకమరాజు ఇక్కడ పుట్టవర్తిలోనే ఉంటుండి భక్తులకంతా ఏదో సహాయం చేస్తూ ఉండేటువంటి వాడు.
1: పెద్ద వెంకమరాజు స్టేడ్ హియర్ సర్వింగ్ హెల్పింగ్ టు.
0: కొబ్బరికాయలు కావాలంటే ఏదో పప్పులు కావాలంటే ఇలాంటివంత పరిగెత్తిపోయేవాడు బుక్కబట్టం పోయి తీసుకుని వచ్చేటువంటి వాడు.
1: హీ సప్లైడ్ ఆల్ ద ప్రొవిజన్స్ రిక్వైర్డ్ బై ద డివోటీస్. యూస్ టు గో టు బుక్కపట్నం అండ్ బ్రింగ్ ఆల్ దోస్ థింగ్స్ ప్రొవిజన్.
0: ఆయన కూడా అంత సేవ చేసేటువంటి వాడు.
1: అండ్ హీ సర్వ్ డివోటీస్.
0: కళాతూరికి పోయేక ముందుగానా ప్రశాంత నిలయం వచ్చాడు.
1: And towards end he came to Prashant Nilayam.
0: నేను అందరిని సెలెక్ట్ చేసుకుని కూర్చోబెట్టుకున్నాను కోరికలకు.
1: భగవాన్ సెలెక్టెడ్ డివోటీస్ ఫర్ ఇంటర్వ్యూ.
0: ఆ కూర్చోంటే ఆయన వచ్చి అక్కడ నిలుచుకున్నాడు.
1: అండ్ హీ కేమ్ అండ్ స్టూడ్ దేర్.
0: ఏమొచ్చినావంటే చిన్న పని ఉంది అన్నాడు.
1: When Swami asked him, why are you here? He said, small job.
0: అన్నాను.
1: Said, come in now.
0: ఏమి పని అని.
1: What is that you want?
0: Swami, నేను ఎవరికి పరాధీనంలో పోకూడదు.
1: స్వామి, ఐ డోంట్ వాంట్ టు బి ఎవరి
0: రుణము నాలో ఉండకూడదు.
1: ఐ షుడ్ నాట్ బి ఇండిపెండెంట్.
0: రుణం ఎందుకు జరగాలి?
1: ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపన్.
0: ఏదో నేను వ్యాపారం గ్యాపారం చేసే సమయంలో కొన్ని బొట్టు అర్ధాణాను కొంచెం మోసంగా జరిగిండొచ్చును.
1: ఇన్ డ్యూరింగ్ దిస్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ దేర్ ఐ మైట్ హావ్ గివెన్ ఐ మస్ట్ హావ్ బీన్ యూ టు సంబడి.
0: పరిహార నిమిత్తమై
1: టు అటోన్ సిన్స్.
0: ఇది నేను కష్టపడి సంపాదించుకున్నాను.
1: ఐ స్ట్రగుల్ హార్డ్ ఎర్న్ మనీ
0: అని 500 రూపాయలు
1: ₹500
0: అది నా చేతిలో పెట్టి
1: గేవ్ టు స్వామి.
0: 5 మూటలు బియ్యం పెట్టాను.
1: 5 bags ఆఫ్ రైస్ హియర్.
0: 2 మూటలు బెల్లం పెట్టాను.
1: అండ్ 2 bags ఆఫ్ జాగరి.
0: ఇదంతా కూడా నా 12వ దినము అందరికి బీదలకి అంతా అన్నం పెట్టండి అన్నాను.
1: ఆన్ ద 12th డే లెట్ ఆల్ దీస్ థింగ్స్ బి సర్వ్ టు ద పూర్.
0: అదే విధంగా ఆయన కూడా చక్కగా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళాడు. ఇక్కడ పండుకున్నాడు పోయాడు.
1: హీ లెఫ్ట్ దిస్ ప్లేస్. He was talking to everybody, went home, slept and breathed his last.
0: Inka Eeswaramma.
1: Then Eeswaramma.
0: Summer course jarugutundi Bengaluru lo.
1: It was a summer course time in Bangalore.
0: Summer course ku vachese Swami ekkada untado akka nenu raavali.
1: She has a determination to follow Swami wherever he goes.
0: Summer course vachindi.
1: It was summer course time.
0: Aa pillalu aa idru andru vachunte vaallandini chuchi aanandinchetundi.
1: She was so happy watching students there.
0: Vaallandiki bhojanam chesapudu neellu kuda posi taapadaniki pichedi.
1: She also served water to students at the time of dining.
0: Maa kaalamlo mem eppudu itlu cheyaledu.
1: We never did like this.
0: Ee Swami maaki ilanti adrushtanni anta chupistunnadu.
1: Swami gave us this fortune of witnessing what all
0: the prapti ani tan chaala santoshinchetundi.
1: She congratulated herself for her fortune.
0: Oka naadu
1: one day
0: bhojanam tiffin chesindi.
1: She made tiffin.
0: Ee summer class pillalki andariki tiffin oddistunnaru.
1: And all the breakfast was served.
0: Aa kuda tiffin chesindi.
1: She too had her breakfast.
0: Coffee teeskundi.
1: She had her coffee.
0: Aa went Venkamma undedi.
1: And Venkamma was by her side.
0: Appudu Venkamma ayamiki anta chusukundeyatundi.
1: Venkamma was, I mean, she used to attend on her.
0: Anta chesin tarvata taambulam danchukoni tineetundi paapam.
1: And then she made a palm, and that beetle nut has to be crushed and made to pieces.
0: Adi kottukoni shabdam istundadi paiki naaku.
1: And that sound was heard by Bhagavan.
0: కింద నుంచి స్వామి స్వామి స్వామి అని పిలిచింది.
1: రైట్ ఫ్రమ్ ది డౌన్ స్టేర్స్ షీ సెడ్ స్వామి స్వామి షౌట్.
0: వస్తున్నాను వస్తున్నాను నేను చెప్పాను.
1: స్వామి సెడ్ ఐఎమ్ కమింగ్ ఐఎమ్ కమింగ్.
0: వస్తున్నాను చెప్పాను కిందికి దిగాను ప్రాణం విడిచింది.
1: సో సేయింగ్ స్వామి గాట్ డౌన్ అండ్ షీ డైడ్.
0: ఏ ఒక్క బాధ లేదు.
1: నో సఫరింగ్.
0: ఏ కంటి నొప్పో కాలు నొప్పో తల నొప్పో కూడా లేదు.
1: నో పెయిన్ నాట్ ఈవెన్ ఎ హెడేక్.
0: అట్లే పోయారు.
1: And both of them left like that.
0: కనుకనే స్వామి సెలెక్ట్ చేసుకునేటువంటి వాళ్ళు కనుకనే వాళ్ళందరి జీవితము అంత పవిత్రంగా సార్థకమైంది.
1: Because they are chosen, selected by Bhagavan, their lives are so
0: sacred. అదేవిధంగానే రమేష్ ప్రవేశ్ వాడు కూడా వాడు చాలా స్వామి సన్నిహితుడు.
1: రమేష్ అండ్ ప్రవేశ్ ఆర్ సో ఇంటిమేట్ టు స్వామి.
0: 11 ఏడు 13 ఏడు
1: Age 11 and 13.
0: ఆ చిన్న పిల్లలకు ఇంత అభిమానము ఇంత ప్రేమ.
1: At that young age, they had such an intense love for Swami.
0: వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా కుట్టిచ్చేస్తే గుడ్డలు.
1: ఇఫ్ దర్ పేరెంట్స్ గాట్ స్టిచ్ డ్రెస్.
0: నా దగ్గర డబ్బు లేదు.
1: దేర్స్ నో మనీ విత్ స్వామి.
0: నేనెప్పుడు ఎవరి దగ్గర పుచ్చుకునేటువంటి వాడిని కాదు.
1: స్వామి నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
0: అప్పుడు రమేష్ రెండు జతలు తెచ్చి డెస్క్ లోపల పెట్టిపోయేవాడు.
1: రమేష్ got two pairs of dresses made and kept hidden
0: Raju,
1: in the desk.
0: ఇది మీరు తీసుకోకుండా వెళ్ళిపోతే నా ప్రాణం ఇస్తాను అనేది.
1: And Ramesh said, Raju, if you don't accept this dress, I'll commit suicide.
0: ఇలాంటి సంబంధంతో మన ప్రేమను పెంచుకోకూడదు.
1: Swami said, this should not be our relationship.
0: హృదయానికి హృదయము హృదయానికి హృదయము.
1: It is only connection heart to heart.
0: Love to love.
1: Love to love only.
0: ఇది గాని మన సంబంధము ఇచ్చి పుచ్చుకునేటువంటి మనకు సంబంధం ఏమాత్రము శాశ్వతాలు కాదు.
1: It is only heart to heart, love to love, not giving and receiving.
0: ఆ విధంగా కూడా ఉండేటువంటి వాడిని.
1: That is Bhagavan.
0: కనుకనే ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను ఎవరిది ఏమీ పుచ్చుకునేలేదు.
1: దెన్ అండ్ నౌ భగవాన్ నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
0: ఇప్పుడు కూడాను ఆ ఇంటి నుంచినే వస్తుంటాది భోజనాలు.
1: ఈవెన్ టుడే ఫుడ్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ దట్ హౌస్.
0: ఈ విధంగా స్వామి సేవ లోపల నిత్యము సేవ లోపల పాల్గొంటూ ఉన్నారు.
1: దే ఆల్ పార్టిసిపేట్ ఇన్ సర్వీస్.
0: ఈనాటి వరకు కూడాను నేను ఇప్పుడు రాత్రిపూట ఏమి ముట్టగను.
1: భగవాన్ డస్ నాట్ టేక్ ఎనీథింగ్ ఇన్
0: లైఫ్. ఎల్లవారేస్తానే ఈ ఇంటి నిండుకు వాళ్ళ నుంచి వంటలు తీసుకుని వచ్చేటువంటి.
1: దే ఆల్ బ్రింగ్ ఆల్ ద ఫుడ్ దే కుక్ ఫర్ స్వామి ఎవ్రీ మార్నింగ్.
0: ఈ విధంగా నా సన్నిహిత సంబంధ బాంధవ్యములు ఇంత భద్రంగా పెట్టుకునేటువంటి అన్ని.
1: దట్ హ్యాస్ బీన్ ది ఇంటిమేట్ అసోసియేషన్ విత్ ది
0: డియర్. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అంటారు.
1: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్ హెల్ప్ ఎవర్.
0: ఎవరిని నేను ఎప్పుడు బాధ పెట్టేటువంటి వాడిని.
1: భగవాన్ మేడ్ నో బడీ సఫర్.
0: కనుకనే ఈ విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యము ఆ కుటుంబానికి దీనికి ఉండేటువంటిది.
1: దిస్ ఇస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ అండ్ అసోసియేషన్ విత్ దట్ ఫ్యామిలీ.
0: కొన్ని అవతారాలు
1: సమ్ ఇన్కార్నేషన్స్
0: వారు ప్రేమించి వీరిని కోరుతుంటారు.
1: అండ్ దే లవ్ అండ్ దే వాంట్ హిమ్.
0: కానీ నేను అట్ట కాదు.
1: స్వామి ఇస్ నాట్ లైక్ దట్.
0: నేనే కోరి వాడని జన్మింపజేస్తున్నాను.
1: స్వామి హాస్ చోజన్ హాస్ డిజైర్డ్ హీ విల్డ్ దట్ వే.
0: ఈమె నా తల్లిగా ఉండాలి ఈమె నా తండ్రిగా ఉండాలి అని నేను కోరి వాడికి జన్మనిస్తున్నాను.
1: భగవాన్ హాస్ డిసైడెడ్ విల్డ్ సో అండ్ సో షుడ్ బి ద ఫాదర్ సో అండ్ షుడ్ బి ద మదర్.
0: కనుక ఇట్లా సామాన్యమైనటువంటి రీతిగా సాధారణమైనటువంటి యొక్క సంబంధాలతో జన్మించినటువంటి కాదు ఈ శరీరం.
1: ద బాడీ has not taken birth in the ordinary mortal way.
0: ఈనాటి వరకు ఎవ్వరికూడను ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
1: He has not harmed anybody till this day.
0: ఎప్పుడు కూడా నేను ఇతరులకు మంచి చేస్తేనే నాకు ఆనందము.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ
0: కనుక నేను భక్తులందరికీ లోకస్తమస్తా సుఖినో భవంతు.
1: సో ద హోల్ వరల్డ్ షుడ్ బి హ్యాపీ ఇస్ ద డిజైర్ ఆఫ్
0: క్షేమంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి హ్యాపీ,
0: అందరూ ఆనందంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి బ్లిస్ఫుల్,
0: అందరూ సౌఖ్యంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి,
0: ఎవరిని ఎవరు బాధ పెట్టుకోకూడదు.
1: ఆల్ షుడ్ లివ్ ఇన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
0: ఈ విధమైనటువంటి దీంతో స్వామి యొక్క ప్రేమతత్వాన్ని జగత్తుకు చాటుతూ వస్తున్నాను.
1: దిస్ హాస్ బీన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ప్రాపగేటెడ్ బై భగవాన్.
0: నా పెద్ద ప్రాపర్టీ,
1: ద బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఆఫ్ స్వామి,
0: కాలేజీ పిల్లలే,
1: ఆర్ ది చిల్డ్రన్ స్టూడెంట్స్,
0: ప్రైమరీ స్కూల్,
1: ప్రైమరీ స్కూల్,
0: కాలేజీ,
1: కాలేజ్,
0: హైయర్ సెకండరీ స్కూల్,
1: హైయర్ సెకండరీ స్కూల్,
0: వీళ్ళందరూ పిల్లలంతా కూడా నా వెంట వెంటనే ఉంటుంటారు.
1: ఆల్ దిస్ చిల్డ్రన్ ఆర్ విత్ స్వామి.
0: నన్ను వదిలి వారిపోరు, వారిని వదిలి నేను ఉండలేను.
1: దే డోంట్ లీవ్ స్వామి, స్వామి విల్ నెవర్ లీవ్ దెమ్.
0: కనుకనే నా ప్రేమంతా కూడా ప్రజలే.
1: అండ్ స్వామిస్ లవ్ ఇస్ ఆన్
0: ప్రజల యొక్క ప్రాణదమే నా యొక్క జీవితము.
1: ది హ్యాపీనెస్ ఆఫ్ పీపుల్ ఇస్ ది హ్యాపీనెస్ ఆఫ్ స్వామి.
0: కనుక నేను నా తత్వాన్ని మీకు ఈనాడు పూర్తి వెల్లడి
1: భగవాన్ వాంటెడ్ టు డిక్లేర్ హిజ్ నేచర్.
0: అక్టోబర్ సోమవారం 25వ తేదీ
1: అండ్
0: ఈ రావడానికి కారణం ఇది.
1: దిస్ ఈస్ ది రీజన్ ఫర్ ది డిసెంట్ ఆఫ్ భగవాన్.
0: ఈ విధమైనటువంటి నేను ఎప్పుడు జన్మదినోత్సవాలు ఎప్పుడు నేను చేసుకోను.
1: దిస్ హ్యాస్ నాట్ బీన్ అబ్జర్వ్డ్ నాట్ సెలబ్రేటెడ్.
0: కానీ ఈ భక్తులు నన్ను ఊరికే ఉండనివ్వరు.
1: బట్ డివోటీస్ వోంట్ లీవ్ హిమ్ ఎట్ దట్ స్టేజ్.
0: స్వామి ఇది బర్త్డే, ఇది బర్త్డే, ఇది చేయాలి, అది చేయాలంట నాకు ఏది ఇష్టం లేదు.
1: Bhagavan does not prefer nor like, but devotee
0: andari aanandame na birthday.
1: Your bliss is the birthday of Bhagavan.
0: Naaku pratyekamainatuvanti birthday levu.
1: There is no separate birthday celebration.
0: Ee birthday na birthday.
1: Your birthday is Bhagavan's birthday.
0: Kaabatti dehalu veru veru unnappudu ee vidhamainatuvanti bhavalu undakoodadu.
1: We should not have the dual mind.
0: All are one, be alike to everyone.
1: All are one, be alike to everyone.
0: Kanuka naaku ఈ విధమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యాలు లోకంతో ఏర్పడినటువంటివి కాదు.
1: దిస్ ఈజ్ నాట్ వరల్డ్లీ రిలేషన్షిప్ ఎనీవే.
0: ఇదంత ప్రేమ చేత లభించేటువంటివి.
1: దీస్ థింగ్స్ కుడ్ బి హ్యాడ్ బై లవ్.
0: ప్రేమ ముదిత మనసే కదా.

భక్త జనర జీవన ఘన ఏక రామ భక్త జనర జీవన ఘన.

పచ్చబలమున పక్షులు ఎగురునట్లు పచ్చబలమున పక్షులు ఎగురునట్లు ఈ విహంగ మార్గమును అనుసరించి చెరవలెను గమ్యంబు శీఘ్రముగను.

0: Love and service are the two wings for all of us. Just as you find the birds flying across the sky with all the wings, we should also follow along the same path and reach the destination at the earliest of the time.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: సేవలనగా ఏమిటి అనేటువంటిదాన్ని మీరు తెలుసుకోవటం లేదు.
0: యు డోంట్ సీమ్ టు అండర్స్టాండ్ వాట్ సర్వీస్ మెంట్.
1: మానవుడు నిస్వార్థ సేవ నిమిత్తమై జన్మించినాడు, కానీ స్వార్థం కోసం కాదు.
0: ఇన్ఫాక్ట్ మ్యాన్ ఈజ్ బోర్న్ టు డెమోన్స్ట్రేట్ దిస్ సెల్ఫ్లెస్నెస్ అండ్ నాట్ సెల్ఫిష్నెస్.
1: ఈ నిస్వార్థ సేవనే మానవ ఏకత్వాన్ని నిరూపిస్తుంది.
0: The unity of mankind can be achieved through this selfless service.
1: ఇట్టి ఏకత్వం ద్వారానే మానవత్వము దివ్యత్వాన్ని పొందుతుంది.
0: Through this unity only the humanity can attain divinity.
1: కనుక మానవ ఏకత్వాన్ని గుర్తించడానికి ఈ సేవలు అత్యవసరమైనటువంటివి.
0: Hence, service is most essential to achieve this unity.
1: సేవలనగా ఎవరికో దిక్కులేని వారికి, శక్తి లేని వారికి, బలహీనులకు చేసేటువంటిది సేవ అని భావిస్తున్నారు.
0: We consider service is the one rendered to forlorn, weak, and those that have left with nothing to fall back.
1: Kaadu, kaadu.
0: No.
1: Idi manam evarko chestunnattuga bhavinchukovatam kodanu pedda porapaatu.
0: It's a big mistake if you consider that service is rendered to someone else.
1: Tanaku taanu chesukunnatundi okka ee divyamainatundi sevanu paruku chesinattuga bhavinchukovatam pedda porapaatu.
0: It's a very big mistake if you consider that the service is rendered to someone else. In fact, it is service unto yourself.
1: Manavudu janmanattatama niswartha seva nimittamai.
0: Human birth is gifted to render selfless service.
1: Ee selfless anaga emiti? Swartharahitamana
0: selfless, what does it mean? Beyond self,
1: ante self ante emiti?
0: What is meant by self?
1: Self ante kevalam taanu.
0: Self

0: ఇస్ దిస్ వన్స్ ఓన్ ఐడెంటిటీ ఐనెస్.
1: తన నిమిత్తమే తాను చేసుకునేటువంటి సేవలకు ఏదో ఎవరికో చేస్తున్నామని భావించుకోవటం పెద్ద పొరపాటు.
0: వైల్ యు ఆర్ హెల్పింగ్ సర్వింగ్ యువర్ సెల్ఫ్ ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు థింక్ దట్ యు ఆర్ సర్వింగ్ అదర్స్.
1: అందరి యందు ఉన్నటువంటిది ఏకాత్మ భావం.
0: ఇట్స్ ఓన్లీ ద స్పిరిట్ ఆఫ్ వన్నెస్ దట్ ప్రివైల్స్.
1: అందరి యందు ఉన్నటువంటిది ఒకే ప్రేమ.
0: ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: ప్రత్యేకించినటువంటి భేదములు ఏమాత్రమే ఇందులో కాలరావు.
0: దర్ ఆర్ నో డిఫరెన్సెస్ ఇన్ దిస్ ఆస్పెక్ట్.
1: భేదములు మన భావములు ఎందే ఆవిర్భవిస్తున్నాయి, కానీ వ్యక్తులు ఎందు ఏమాత్రము భేదం కనిపించటం లేదు.
0: ద డిఫరెన్సెస్ భేద లై ఇన్ అవర్ భావ ద ఫీలింగ్.
1: కనుక మన భావములు మార్చుకొని అందరి ఎందు ఉన్నటువంటి దైవత్వము దివ్యత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించి తన సేవను తాను చేసుకోవడానికి తగిన ఉపాయములు వెతకాలి.
0: Therefore, we have to find out the devices to change our feelings, to recognize and experience the divinity, the principle of divinity, which is the truth present in everyone.
1: కనుక మానవుని యొక్క పరివర్తన యందే సర్వము ఇమిడి ఉంటున్నది.
0: In fact, it is in this divinity where lies everything.
1: నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా, కర్మరీతిగా అన్నింటి యందు ఒకే శక్తి కలిగి ఉంటున్నది.
0: ఇన్ మారల్, ఎథికల్, స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ వీ ఫైండ్ ద సేమ్ వన్నెస్.
1: చేతులతో పనిచేసినా, నోటితో మాట్లాడినా, తనతో విచారం చేసినా, ఇవన్నీ కూడా ఒకే భావంతో కొలిగినట్టే.
0: ద వర్క్ దట్ వీ డూ విత్ అవర్ హ్యాండ్స్ అండ్ ద వర్డ్స్ దట్ వీ స్పీక్ విత్ అవర్ మౌత్.
1: చేతులు వేరు, కాళ్ళు వేరు, తల వేరుగా ఉండవచ్చు.
0: We'll have the same principle. The limbs may be different.
1: అన్నింటి యందు ఉన్నటువంటి యొక్క దివ్య శక్తి ఒక్కటే.
0: The divine power is one and the same in all.
1: అట్టి భావాన్ని మీరు గుర్తించినప్పుడే దివ్యమైన సేవగా రూపొందుతుంది.
0: When we really understand, experience this feeling, it could be a divine service.
1: ఏదో నేను గొప్ప సేవ చేస్తున్నానని భావించి అహంకారపడుతుంటారు.
0: We are egoistic because of high service, great service.
1: Seva anetundi motta mota ahankarni champivestundi.
0: Service first of all kills this ego.
1: Ye matram kudunu manavuni endu ahankaram undina adi seva anipinchukodu.
0: When there is a trace of ego, you cannot call it a service.
1: Kanuka manamu ahankaramnu motta mota anchukottukovali.
0: Therefore we have to subdue our ego.
1: ఈ అహంకారం అనేటువంటి దానికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఈగో?
1: దేహాభిమానం అధికంగా ఉండినటువంటి వాడే అహంకారాన్ని పెంచుకుంటాడు.
0: ద వన్ విత్ బాడీ అటాచ్మెంట్ విల్ బి ఈగోయిస్టిక్.
1: దేహాభిమానం క్రమక్రమేణా తగ్గించుకున్నప్పుడు అహంకారం దాని చుట్టుపట్ల కూడా తిరగడానికి వీలుండదు.
0: వెన్ వన్స్ యు రిడ్యూస్ దిస్ బాడీ అటాచ్మెంట్ ఈగో విల్ రన్ అవే.
1: కనుక మానవులకు మొట్టమొదట అహంకారం నిర్మూలం చేయాలి.
0: Therefore, man must kill this ego.
1: అప్పుడు మానవుని యందు ఏకాత్మ భావము సంభవిస్తుంది.
0: Then only there arises this oneness.
1: మనం ఎవరికి చేసినా కూడాను తన ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతునికి సేవ చేస్తున్నాననే భావం కలిగి ఉండాలి.
0: You may serve anybody. Consider that it is service rendered to the spirit, which is one and the same in all.
1: ఈ అంగములు వేరు వేరైనప్పటికీ ఆత్మతత్వం ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: The different parts, the limbs of the body may be different, but yet the spirit is one.
1: దేహములో అంగములు వేరు వేరుగా ఉన్నవి.
0: We have got the different limbs to our
1: body. ఇవి చేతులు, ఇవి కన్నులు, ఇది ముక్కు, ఇది నోరు, ఇది అన్ని విధాలుగా కూడా భాగములుగా కనిపిస్తుంది.
0: The body shows the legs, the nose, the hands and the different parts.
1: ఈ భాగములు అన్ని కూడా దేహములోని భాగములే.
0: These are all parts of the human body.
1: ఇది వ్యక్తిగతమైనటువంటి యొక్క భేదములు.
0: They are only individual.
1: కాని ఈ భేదములైనటువంటి భావములు ఏదాని నుండి ఏకమవుతాయి?
0: Where do you find this unification though there are differences?
1: మానవుని యందు ఏకమవుతాయి.
0: They get unified in humanity.
1: ఈ మానవత్వమే దీనికి సరైనటువంటి ఆదర్శము.
0: In fact, the very humanness is the true ideal.
1: ఈ మానవత్వమునందు ఒక వ్యక్తిత్వం అనేటువంటిది కూడా ఆవిర్భవిస్తుంది.
0: It is in this human quality you find the individuality.
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది ఎక్కడ నుంచి వస్తుంది?
0: Where from you get this individuality?
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది సమాజం యొక్క ఒక అంగము.
0: దిస్ ఇండివిజువల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద సొసైటీ.
1: సమాజం దేనికి అంగము?
0: ద సొసైటీ ద పార్ట్ ఆఫ్.
1: ఈ సమాజం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి యొక్క మానవత్వానికి అంగం.
0: ఇస్ ద పార్ట్ ఆఫ్ ది వాస్ట్ హ్యుమానిటీ.
1: మానవత్వం దేనికి అంగము?
0: ది హ్యుమానిటీ ఇస్ ద పార్ట్ ఆఫ్
1: ప్రకృతికి అంగము.
0: నేచర్.
1: ప్రకృతి దేనికి అంగము?
0: నేచర్ ఇస్ ద పార్ట్ ఆఫ్
1: ప్రకృతికి పరమాత్మకు అంగము.
0: ఆఫ్ ద డివైన్ గాడ్ హింసెల్ఫ్.
1: కనుకనే ఈ ప్రకృతి అంతరికుడును భగవంతుని యొక్క అంగమే.
0: దేర్ఫోర్ ది ఎంటైర్ నేచర్ ఇస్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ ప్రపంచం అనేటువంటి దాన్ని విశాలమైనటువంటి దృశ్యాన్ని చూచి మీరు విపరీతమైన భావమును పెంచుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఫీలింగ్ టువర్డ్స్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ సో వాస్ట్.
1: కనుక అన్నింటి యందు ఉండేటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని తీసుకోవాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ట్రూత్ దట్ ద డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: బల్బులు వేరు వేరుగా ఉంటుంటాయి.
0: బల్బ్స్ ఆర్ డిఫరెంట్.
1: కానీ రంగులు వేరు వేరుగా ఉండొచ్చు.
0: కలర్స్ మే వేరి.
1: కానీ దానికి ఉన్నటువంటి కెపాసిటీ వేరు వేరుగా ఉండొచ్చు.
0: ఇట్ దే మైట్ డిఫర్ ఇన్ దేర్ వోల్టేజ్.
1: ఈ వోల్టేజ్ వేరు వేరుగా ఉండినంత మాత్రమే, రంగులు వేరు వేరుగా ఉండినంత మాత్రమే, బల్బులు వేరు వేరుగా ఉండినంత మాత్రమే అది ప్రత్యేకంగా మనం భావించరాదు.
0: బేసింగ్ ఆన్ ది వోల్టేజ్ ద కలర్ అండ్ ద బల్బ్స్ వీ కెనాట్ కన్సిడర్ దెమ్ సెపరేట్.
1: అన్నింటి యందు ఉన్నటువంటి కరెంట్ ఒక్కటే.
0: ద కరెంట్ ఈస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
1: అదే విధంగానే వ్యక్తులు అనేక రూపములుగా ఉండవచ్చును.
0: ఇండివిజువల్స్ మే బి ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: అనేక భావములుగా ఉండవచ్చును.
0: విత్ డిఫరెంట్ థాట్స్.
1: అనేక నేమ్లు కలిగి ఉండవచ్చును.
0: విత్ డిఫరెంట్ నేమ్స్.
1: కానీ అందరి యందు ఉన్నటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
0: The spirit, the principle of spirit, Atma, is one and the same.
1: ఆత్మభావం పెట్టుకుని మానవుడు సమాజంలో కాలిడాలి.
0: With this atmic feeling of the spirit, one should step into society.
1: అప్పుడే నిజమైన సేవగారు పొందుతుంది.
0: Then that could be a true service.
1: నా దేహం వేరు, చేయించుకునే వారి దేహం వేరు అనేటువంటి భేదాభిప్రాయం పెట్టుకోకూడదు.
0: You should not have differences as if that you are different from the receiver or the recipient of service.
1: ఇది వేరు వేరు భావములుగా మనము ఆచరించడం చేతనే ఈ భేదములు, ద్వేషములు, అసూయలు ఇలాంటి పిచ్చి పిద్దులంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: దిస్ కైండ్ ఆఫ్ డ్యూయలిస్టిక్ ఫీలింగ్ గివ్స్ స్కోప్ ఫార్ ద హేట్రెడ్, జెలసీ, ఎన్వి, ప్రైడ్ అండ్ సో ఆన్.
1: కనుక ఈ కామక్రోధ లోపములను ఆవిర్భవించడానికి ఈ భేదములే మూల కారణము.
0: For all the evil tendencies like the desire, the anger,
1: Kama,
0: the lust and greed, differences are responsible.
1: Arishat Vargam Lani Kudanu Manam Yoka Dinu Nindi Avir Bhavin Chetvinti Vain.
0: In fact, they all arise from within the man.
1: Iti Deham Tho Manam Anu Bhavin Chetvinti Vain.
0: We experience with our body.
1: Kani Prema, Daya, Sahanamu, Sanubhuti Ilanti Vanta Kudanu Manas Kanga Manaku Lavin Chetvinti.
0: Whereas the qualities like love, compassion, sympathy, forbearance, they just arise from our heart.
1: ఈ పవిత్రమైన భావముల నిమిత్తమై మనం అనేక సాధనలు చేయనక్కర్లేదు.
0: To obtain these sacred qualities, you don't need to take to practice, rigorous practice.
1: తల అనేది ఏకత్వాన్ని పోతుంది.
0: The head will point out the unity, oneness.
1: హృదయం అనేటువంటిది భిన్నత్వాన్ని నిరూపిస్తుంది.
0: Whereas the heart proves the diversity.
1: ఇది భిన్నత్వాన్ని నిరూపించినప్పుడు అనేకత్వంలోని ఏకత్వాన్ని పురికొల్పుతుంది తల.
0: ఇట్ ఈస్ ది హెడ్ దట్ ప్రవోక్స్ దిస్ ఐడియా ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కనుకనే తల నివృత్తి, హృదయము ప్రవృత్తి.
0: దేర్ఫోర్ ది హెడ్ అండ్ హార్ట్ స్టాండ్ ఫార్ ద అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్ ట్రెండ్స్ ఆఫ్ థాట్.
1: ఈ ప్రవృత్తి మార్గము చేతనే మనం అనేక విధమైనటువంటి ప్రవర్తనలు మారిపోతూ వస్తున్నాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ అవుట్లుక్ that decides our behavior as we find.
1: నీవు ఈ సమాజమునకు సేవ చేయకపోతే ఏదో నిలిచిపోయింది అనిగా భావిస్తున్నావు.
0: You feel as though the society would come to a stand still if you don't serve.
1: నీవు ఈ సమాజం నిలిచినటువంటిది కాదు.
0: The society is not sustained by you.
1: నీవు చేయకపోతే ఇంకొకరు చేస్తారు.
0: If you don't do, someone else will undertake.
1: అంతైకుడు భగవంతుని యొక్క సృష్టియే.
0: The whole thing is God's creation.
1: ఈ సృష్టి యందు ఉన్నటువంటి యొక్క భేదములను నీవే నీవు భావించుకొని అభివృద్ధి పరచుకొని అనేక విధములుగా కూడా ఊహిస్తున్నావు.
0: ఆల్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ యూనివర్స్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ అట్ ది ఇండివిజువల్ లెవెల్ అండ్ కన్సిడర్ దెమ్ యాజ్ యువర్ ఓన్.
1: కనుక మొట్టమొదట సేవ అనేటువంటి ఒక పదమునకు అర్థాన్ని గుర్తించాలి.
0: సో ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ సర్వీస్.
1: ఇది ఏ విధంగా గుర్తించాలి?
0: హౌ టు నో దాట్?
1: మొట్టమొదట నేను మానవుడను.
0: ఐ ఆమ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: నేను మానవ సమాజంలో తిరుగుతున్నాను.
0: ఐ మూవ్ అబౌట్ ఇన్ హ్యూమన్ సొసైటీ.
1: మానవ సమాజంలో జీవిస్తున్నాను.
0: ఐ లివ్ ఇన్ సొసైటీ.
1: కాబట్టి మానవ జీవితంలో జీవిస్తూ, మానవులని భావించుకుంటూ, మానవ సమాజం లోపల పరగాడుతూ కట్టగలిపటికి నీవెవరు మానవుడని పెంచుతున్నావు.
0: Born as a human being with the feeling of a human being, we live in society and we should prove worthy of it.
1: Manavudu ante emi?
0: What is the meaning of this word manavudu, human being?
1: Manava aneetundi padamunku chakkani arthanni teeskunnappudu ee bhedamulku em maatram avakasam undadu.
0: When once we know the true meaning of this word manava, human, there will be no difference.
1: Manava anaga,
0: manava meant
1: aakashaadi panchabhootamulanni kudunu ఆవిర్భవించినటువంటి యొక్క ఆత్మస్వనే మానవత్వం.
0: మానవత్వం, ది హ్యూమన్నెస్, ఈజ్ ద పర్సానిఫికేషన్, ద మానిఫెస్టేషన్ ఆఫ్ ది ఫైవ్ బేసిక్
1: మానవుడనిగా ఈ శరీర సంబంధము కాదు.
0: నాట్ సింప్లీ ఎ ఫామ్.
1: ఆత్మకే మానవ అని పేరు.
0: ద స్పిరిట్, ఆత్మ, ఈజ్ కాల్డ్ మానవ, హ్యూమన్.
1: మానవనగా ఆకాశాది పంచభూతములకంతా కూడాను కూలినటువంటిది ఈ మానవత్వం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఇన్ ది హ్యూమన్ లైఫ్ వీ ఫైండ్ ఆల్ ద బేసిక్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: అయితే ఈ పంచభూతములను వశము గావించుకోవటం చేతనే ఇది మాస్టర్ గా తయారైంది.
0: As he has full control over the five elements, he has become a master.
1: కానీ అది ప్రాచీన కాలం నుండి కూడాను దీన్ని వశం చేసుకుని అనేక విధములుగా శాంతి భద్రతను అనుభవించారు ప్రాచీన పురుషులు.
0: The ancient sages experienced all the safety and security having full control over the five elements.
1: కానీ ఈనాటి మానవుడు ఈ పంచభూతములకు వశం కావటం చేత,
0: as man has become a slave today,
1: aneka vidhamainatvanti yokka avasthalaku guri avutunnadu.
0: He has been suffering a lot.
1: Idi kevalamu idi bhinnanga bhavincharadu.
0: We should not consider something different.
1: Pancha bhootamulu manavuni yokka adhinamlo untunnayi.
0: In fact, all the five elements are under your control.
1: Aa vidhamainatvanti adhinamu chesukunnappude manavudu ఆత్మ స్వరూపుడిగా రూపొందుతాడు.
0: When once you understand this mastery over the nature, you can know your spirit.
1: ఈ మానవత్వం లోపలనే,
0: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్,
1: నాలుగు విధములైనటువంటి యొక్క మార్పులు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ ఫోర్ కైండ్స్ ఆఫ్ చేంజెస్.
1: అనగా ఏమిటి?
0: వాట్ ఆర్ దే?
1: మొట్టమొదటిది,
0: ద ఫస్ట్,
1: ఇది కేవలము సూపర్ మైండ్ అంటారు.
0: ద ఫస్ట్ లెవెల్ సూపర్ మైండ్.
1: రెండవది హైయర్ మైండ్ అంటారు.
0: ద సెకండ్ హైయర్ మైండ్.
1: మూడవది ఒక విధమైనటువంటి యొక్క కరెంట్ తో సంబంధించినటువంటిది.
0: ద థర్డ్ వన్ ఇస్ రిలేటెడ్ టు ద కరెంట్.
1: అనగా
0: మీనింగ్,
1: ఇది కేవలం ఒక విధమైన శక్తివంతమైనటువంటిది.
0: ఇట్ ఇస్ హైలీ పవర్ఫుల్.
1: నాలుగవది ఓవర్ మైండ్ అంటారు.
0: ద ఫోర్త్ వన్ ఓవర్ మైండ్.
1: ఈ ఓవర్ మైండ్ స్థితికి వచ్చినప్పుడే మానవత్వం పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందుతుంది.
0: When once one reaches this state of our mind, we reach that state of totality.
1: ఈ యొక్క ఓవర్ మైండ్ కు పురము,
0: prior to this ఓవర్ మైండ్,
1: ఇల్యూమినేషన్ మైండ్ అంటారు.
0: ఇట్ ఇస్ కాల్డ్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది ఇది కరెంట్ తో సంబంధమైనటువంటి.
0: ఇల్యూమినేషన్ మైండ్ ఇస్ రిలేటెడ్ టు ద కరెంట్.
1: మానవ దేహం అంతా కూడా కరెంట్ గానే ఉంటుండాలి.
0: ద హ్యూమన్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ కరెంట్.
1: కానీ ఈ దేహమే ఒక పెద్ద జనరేటర్.
0: The body itself is a big generator.
1: కొన్ని illumination mind అనేటువంటిది చాలా పవర్ఫుల్ అనేటువంటిది.
0: Therefore, this illumination mind is very powerful.
1: ఈ illumination mind పురము higher mind అంటారు.
0: Prior to that, we have higher mind.
1: Higher mind అంటే ఏదో ఎత్తుగా ఉన్నటువంటిది కాదు.
0: Higher mind does not mean high.
1: మానవుని యొక్క పంచభూతములకు అతీతమై ఉంటుంటాడు.
0: Meaning that which is transcendental to the five elements.
1: అతీతమైన స్థితికి రావాలంటే మొట్టమొదటి సూపర్ మైండ్ లో ప్రవేశించాలి.
0: To reach the transcendental state, one should reach the super mind state.
1: సూపర్ మైండ్ అంటే ఏమిటి అనుకుంటున్నారు మీరు?
0: What do you think of the super mind?
1: సూపర్ మైండ్ అనేటువంటిది,
0: సూపర్ మైండ్,
1: బాడీ కాన్షియస్నెస్.
0: Is the body consciousness.
1: ఈ బాడీ కాన్షియస్నెస్ ను దీన్ని ఎందుకు కాన్షియస్నెస్ అన్నారు?
0: వై షుడ్ యు కాల్ ఇట్ బాడీ కాన్షియస్నెస్? కాన్షియస్
1: ఈ దేహమునందు ఉన్నటువంటి ఆత్మతత్వమే కాన్షియస్నెస్.
0: ద స్పిరిట్, ఆత్మ, ఇన్ ద బాడీ ఇస్ కాన్షియస్నెస్.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది దేహంలో సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: కనుక ఇది బాడీ కాన్షియస్నెస్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ బాడీ కాన్షియస్నెస్.
1: తర్వాత క్రమక్రమేణ అది హైయర్ మైండ్ కి పోయేటప్పటికి,
0: లేటర్ యాజ్ ఇట్ రీచెస్ హైయర్ మైండ్,
1: ఈ యొక్క బాడీ కాన్షియస్నెస్ అనేటువంటిది
0: ద బాడీ కాన్షియస్నెస్
1: కేవలం థాట్స్ కాన్షియస్నెస్ అంటారు.
0: రీచెస్ టు ద థాట్ కాన్షియస్నెస్.
1: బాడీ ఎవరినైనా దగ్గర ఉన్నప్పుడు రెండు కొట్టవచ్చును.
0: When the physical body is near, you can
1: meet. అది పర్సనల్ కనెక్షన్ గా ఉంటుంటది.
0: It is at the personal level.
1: కానీ థాట్స్ కాన్షియస్నెస్ అనేటువంటిది ఎంత దూరమైనప్పుడు ప్రయాణం చేస్తుంది.
0: The thought consciousness can travel to any long distance.
1: కనుకనే ఈ థాట్ కాన్షియస్నెస్ అనేటువంటిది హయ్యర్ మైండ్ గా పెట్టారు.
0: The thought consciousness is related to the higher mind.
1: తర్వాత ఇల్యూమినేషన్ మైండ్.
0: Then comes illumination mind.
1: ఈ ఇల్యూమినేషన్ మైండ్ అంటే కాలి గోర్ల లోపల తల వెంట్రుకల లోపల కూడాను కరెంట్ ఉంటుండాలి.
0: Right from the nail to the hair you find the current.
1: ఒక్కొక్క పర్యాయము కాలి గోర్లు మనం తీసుకున్నప్పుడు చాలా షాక్ మాదిరి వస్తుంది.
0: When once you try to remove your nails you feel the current shock.
1: అయితే ప్రాకృతమైనటువంటి భావంలో ఇమిడినటువంటి వారికి ఈ నెయిల్స్ వల్ల ఏమి బాధ కలగదు.
0: Though one who are just in this world are not hurt in any way.
1: కనుకనే
0: therefore
1: ప్రాచీన ఋషులు నెయిల్స్ అంతా బాగా పెంచుకుంటూ వచ్చారు.
0: For this reason the sages had long nails.
1: ఆధునిక యువకులు దీనికి అనేక అర్థాలు పెడుతున్నారు.
0: The modern youth take different meanings.
1: ఆ నెయిల్ తీసుకోవడానికి నెయిల్ కట్టింగ్స్ లేకపోవడం చేతనే వాళ్ళు ఆ విధంగా పెంచుకున్నారు అనుకుంటారు.
0: They think that the ancients didn't have nail cutter, so they had long nails.
1: Kaadu kaadu.
0: No, no.
1: Dani gorutonaina tisivechu.
0: You can remove it another.
1: Kaani.
0: But.
1: Andulo current anetundi imidi untundadu.
0: But there lies the current there.
1: Illumination anetundi muttite shock potundi.
0: Illumination will make you feel the shock the moment you touch.
1: Vaari hrudayamlanta kunu pavitramaina thoughts lopala abhirudhi avutu ostundadi.
0: In fact, sacred thoughts have been ever on the rise within the human heart.
1: Chintinchedi kudanu bhagavat chintane.
0: Our thoughts are divine.
1: Varu bhavinchedi kudanu bhagavat bhavame.
0: Their feelings are divine.
1: Varu chese sarva karyamulu kudanu bhagavat karmale.
0: All actions are related to God.
1: Kanukane idantha kudanu two phase three phase maadri current ga payal jertundi.
0: It all something like two phase three phase current.
1: Adu chaala powerful ga untuntadi.
0: It's highly powerful.
1: Alanti variki వెంట్రుకలు ఎందుకు కూడాను కరెంట్ ఉంటుంటాయి.
0: Such people will experience the current there in the hair too.
1: ఆ వెంట్రుకలు ముట్టితే కూడాను షాక్ కొడుతుంది.
0: The moment you touch the hair you feel the shock.
1: ప్రతి మానవుని ఎందుకు కూడాను సాధారణమైన మానవుని ఎందుకు కూడాను దేహములో సర్వత్రా ఈ యొక్క కరెంట్ తత్వం ఉంటుండాలి.
0: Within the human body there is this principle of current also.
1: దీని విద్యుత్ శక్తి అన్నారు.
0: This we call electricity.
1: ఈ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది లోపల ఉండి దీనికి హార్ట్ అనేటువంటిది పంప్ కొడుతూ పంప్ కొడుతూ పంప్ కొడుతూ ఉండటం చేతనే ఇదంతా కరెంట్ ప్రాకుతూ ఉంటుండాలి.
0: ది ఎలక్ట్రిసిటీ ప్రెసెంట్ విదిన్ గోస్ అరౌండ్ ఆల్ ఓవర్ ది బాడీ బికాస్ ఆఫ్ ది పంపింగ్ ఆఫ్ ది హార్ట్.
1: ఈ హార్ట్ కు లంగ్స్ ఉంటుండాలి.
0: వీ హ్యావ్ ద లంగ్స్ టు.
1: ఈ లంగ్స్ ఏ థాట్స్ కంత ప్రధానమైనటువంటి పంప్.
0: లంగ్స్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద థాట్స్.
1: దీనిని డాక్టర్స్ అంతా కూడా మరొక రీతిగా భావిస్తుంటారు.
0: డాక్టర్స్ కన్సిడర్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే.
1: దేహం సర్వత్రా సంచరించేటువంటి రక్తాన్ని ఆ యొక్క ఊపిరితిత్తుల లోపల చేర్చుకుని అక్కడ తిరిగి ఆక్సిజన్ తో క్లీన్ చేసి తర్వాత హార్ట్ పంప్ చేస్తుంది అంటారు.
0: డాక్టర్స్ సే దట్ ద బ్లడ్ గెట్స్ ప్యూరిఫైడ్ ఆన్ రిసీవింగ్ ఆక్సిజన్ దేర్ ఇన్ ద లంగ్స్ దేర్ ఆట్ ఫర్ సప్లై టు ఆల్ ఓవర్ ద బాడీ బికాస్ ద బీటింగ్ ఆఫ్ ద హార్ట్.
1: అది కాదు.
0: ఇట్స్ నాట్ సో.
1: ఈ లంగ్స్ నందు ఉన్నటువంటి యొక్క ప్రాణశక్తి
0: ద లైఫ్ ఫోర్స్ ఇన్ ద లంగ్స్
1: ఈ ప్రాణశక్తి ఒక విధమైనటువంటి వైబ్రేషన్ ద్వారా
0: త్రూ వైబ్రేషన్
1: ఆ యొక్క సంకల్పం చేత అది క్రమక్రమేణ కరెంట్ గా మారిపోతుంది.
0: బికాస్ ఆఫ్ ఇట్స్ లేటెంట్ పవర్ ఇట్ బికమ్స్ కరెంట్.
1: ఆ కరెంట్ అనేటువంటిది ఎంత దూరమైన కూడా ప్రయాణం చేస్తుంది.
0: దిస్ కరెంట్ కెన్ ట్రావెల్ టు ఎనీ లాంగ్ డిస్టెన్స్.
1: ఇక్కడ జనరేటర్ పెట్టి ఏదో ఒక 100 మైళ్ళ దూరం లోపల బల్బ్ పెట్టేస్తే అది కూడా మండుతుంది.
0: హావింగ్ జనరేటర్ హియర్ యూ కెన్ ఇల్యూమినేట్ బల్బ్స్.
1: అదే విధంగానే హృదయమునందు అనగా గుండెయందు లేక ఊపిరితిత్తులందు ఆ పవిత్రమైన భావములు ఒక కరెంట్ మాదిరి జనరేటర్ గా స్టార్ట్ అయితే
0: లైక్ వైజ్ ఇఫ్ ది సీక్రెట్ థాట్స్ ఆర్ దేర్ ఇన్ ద హార్ట్ ఇన్ ద లంగ్స్ లైక్ ద జనరేటర్
1: ఆ లంగ్స్ పంప్ కొట్టినటువంటిది గుండెకు చేరుతుంది.
0: నేచురల్లీ ఇట్ గోస్ టు ద హార్ట్.
1: ఈ హార్ట్ ఒక్కొక్క తూరి పంప్ కొట్టినప్పుడు అంతా కూడాను
0: యాజ్ ది హార్ట్ పంప్స్ ఈచ్ టైమ్
1: ఈ రక్తం అనేటువంటిది
0: ద బ్లడ్
1: 12,000 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుంది.
0: ట్రావెల్స్ టు 12,000 మైల్స్.
1: చూచారా ఒక్కతూరి ఈ లంగ్స్ నుంచి పంప్ కొట్టేటప్పటికే ఆ పంప్ ఒక్కతూరి 12,000 మైళ్ళు ప్రయాణం చేస్తుంది.
0: ద మూమెంట్ ద హార్ట్ బీట్స్ వన్స్ ఇట్ వుడ్ బి ద బ్లడ్ వుడ్ బి ఏబుల్ టు ట్రావెల్ 12,000 మైల్స్.
1: ఎట్ట కొలత వేశారు?
0: హూ మెజర్డ్ ఇట్?
1: మన దేహంలో ఉన్నటువంటి చిన్న నరములు పెద్ద నరములు అన్ని ఒకదానికోటి జాయింట్ చేసుకుంటుపోతే ఇంత 12,000 మైళ్ళ దూరం అవుతుంది.
0: ఆల్ ది వెసల్స్ ఇన్ అవర్ బాడీ, ఇఫ్ దే ఆర్ కనెక్టెడ్ జాయింట్ టుగెదర్, ఇట్ రన్ 12,000 మైల్స్.
1: స్మాల్ అండ్ బిగ్. ఈ విధంగా చేరినప్పుడే 12,000 మైళ్ళ దూరం ఉంటుంటుంది.
0: స్మాల్ అండ్ బిగ్ కాన్స్టిట్యూట్ 12,000 మైల్స్.
1: ఈ పంపు కొట్టినప్పుడు కూడాను ఆ రక్తము ఈ 12,000 మైళ్ళ దూరం కూడా ప్రయాణం చేస్తుంది.
0: Because the pumping of the heart, the blood would go around all the 12,000 miles.
1: కనుకనే ఈ విధమైనటువంటి కరెంట్ తో సమానమైనటువంటిది ఈ యొక్క హృదయము.
0: Therefore, heart has got the current.
1: దీని వల్లనే దీని illumination mind అన్నారు.
0: Therefore, it's called illumination mind.
1: దీనిలో ఉన్నటువంటి ఆత్మ శక్తి ఒక విధమైనటువంటి దివ్య శక్తిగా మారుతుండాలి.
0: The atmic power over there is the divine power.
1: దేహము అన్నమయ ప్రాణము.
0: The body is out of food.
1: మనసు ప్రాణము బుద్ధి ఇవన్నీ కూడాను కేవలము సూక్ష్మమయ ప్రాణము.
0: The mind, the life and the intellect are subtle.
1: ఈ సూక్ష్మమయమే సర్వమును కష్టములు సుఖములు అన్నిటిని అనుభవించేది అది.
0: ఇట్ ఈస్ ది సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ హ్యూమన్ లైఫ్ దట్ సఫర్స్ ఎక్స్‌పీరియన్సెస్.
1: ఒక జడమైనటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ది బాడీ ఈస్ ఇనర్ట్.
1: కానీ
0: బట్
1: ఈ ఇల్యూమినేషన్ మైండ్ దగ్గరికి వచ్చేటప్పటికే మైండ్ అంతా మారిపోతుంది.
0: ద మూమెంట్ ఇట్ కమ్స్ క్లోజ్ టు ఇల్యూమినేషన్ మైండ్ ఇట్ గెట్స్
1: ట్రాన్స్‌ఫార్మ్డ్. ఇది సూక్ష్మమైనటువంటి యొక్క ప్రాణము అన్నారు.
0: దిస్ ఇస్ సటిల్ లైఫ్ ఫోర్స్.
1: ఈ సూక్ష్మమైనటువంటి ప్రాణంలో మూడు ఉంటున్నాయి. ప్రాణశక్తి,
0: ద లైఫ్ ఫోర్స్,
1: మనోశక్తి,
0: ద మెంటల్,
1: తర్వాత ఆత్మశక్తి,
0: అండ్ దట్ ఆఫ్
1: విజ్ఞాన శక్తి,
0: ద స్పిరిట్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే ఈ విజ్ఞానం అనేటువంటిది మనస్సును కేవలం ప్రాణంగా మార్చేసేస్తుంది.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ద మైండ్ వుడ్ బి ఏబుల్ టు కన్వర్ట్.
1: ఏ డాక్టర్ కానీ ఏ ఇంజనీర్ కానీ ఏ యొక్క విధి కూడాను అర్థం కాదు.
0: దిస్ కెనాట్ బి అండర్స్టూడ్ బై ఎనీ డాక్టర్ ఆర్ ఎన్ ఇంజనీర్ ఆర్ ఎ సైంటిస్ట్.
1: ఈ దేహంలో ఏ భాగమునకైనా రెస్ట్ మనం ఇవ్వచ్చును.
0: In fact, you can try to know any part of the body.
1: హార్ట్ ప్రొటెక్టే వాడు ఎవరున్నారు?
0: But who can protect this heart?
1: Rest.
0: Who can give rest to the heart?
1: కనుక దీనికి రెస్టే లేదు.
0: హార్ట్ హ్యాస్ నో రెస్ట్.
1: నువ్వు నడుస్తూ పో, నిద్రపోతూ ఉంటుండు, ఏ విధమైన పని చేస్తున్నా అది కొడుతూనే ఉంటుంటాడు.
0: యు మే వాక్ ఆర్ రెస్ట్ ఆర్ స్లీప్ బట్ ద హార్ట్ వర్క్స్ స్టిల్.
1: ఏ డాక్టర్ కనిపెట్టాడు, ఏ సైంటిస్ట్ కనిపెట్టాడు, ఏ ఇంజనీర్ కనిపెట్టాడు?
0: హూ ఇస్ ది ఇంజనీర్ దట్ డిస్కవర్డ్ దిస్? విచ్ డాక్టర్ డిస్కవర్డ్ దిస్?
1: ఇంతే కాదు, మన కన్నులు ఎందు కూడాను
0: ఇన్ అవర్ ఐ
1: 13 లక్షల నరములు ఉంటున్నాయి.
0: 13 lakhs of nerves are there.
1: ఇన్ని నరములు ఈ కంటిలో ఉండడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ది రీజన్ బిహైండ్ దిస్ 13 lakhs?
1: ఎవరు చేర్చారు?
0: హూ కంబైన్ దే?
1: ఇంత భగవంతుని యొక్క సృష్టి.
0: ఇట్స్ ఆల్ గాడ్స్ క్రియేషన్.
1: భగవంతుని యొక్క సృష్టి లోపల చిత్ర విచిత్రములైనటువంటివన్నీ ఉన్నాయి.
0: గాడ్స్ మిస్టరీ ఇస్ ఫుల్ ఆఫ్ వండర్ అండ్ మిస్టరీ. పెక్యూలియర్
1: చిత్రంబులు,
0: పెక్యూలియర్
1: త్రైలోక్య పవిత్రములు,
0: సెక్రెట్ ఆఫ్ ద త్రీ వర్డ్
1: మందిరాల విత్తంబులు, సన్మిత్రంబులు,
0: సో క్లోజ్
1: ముని జన వన పౌత్రంబులు,
0: అండ్ దట్ సో డియర్ టు ది ఏజెస్ చరిత్రంబులు. దట్ ఈస్ ద స్టోరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: కనుకనే సర్వం కూడాను మానవుని యందే ఇమిడి ఉంటున్నది.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ విద్ ఇన్ మ్యాన్.
1: కన్నులు తెరిచినప్పుడు ఇన్ని వేల మంది కనిపిస్తారు.
0: వెన్ వన్స్ యు ఓపెన్ యువర్ ఐ యు ఫీల్ సీ థౌసండ్స్ ఆఫ్
1: పీపుల్. కానీ కన్నుల యొక్క దృష్టిని లోపల అంతర్దృష్టిగా మార్చుకున్నప్పుడు అంతా శూన్యమైపోతుంది.
0: వెన్ వన్స్ యు టర్న్ యువర్ విజన్ ఇన్ వర్డ్ ఎవ్రీథింగ్ వుడ్ బి ఎంప్టీ.
1: కనుక కన్నుల యందు ఉండినటువంటిదంతా కూడాను అంతర్దృష్టి కోసం పెట్టారు కానీ బహిర్దృష్టి కోసం కాదు.
0: So the power is of the inside, not merely external vision.
1: నీవు ఏదో దేవాలయానికి పోవాలని పోతున్నావు.
0: You want to go to a temple.
1: దేవుని దర్శనం చేసుకోవాలని ఆశిస్తున్నావు.
0: You want to see God there.
1: కానీ దేవాలయం వరకు పోతావు.
0: You reach up to the temple.
1: దేవుని దగ్గరికి పోతానే కన్నులు మూసుకుంటావు.
0: There when you stand in front of the deity, you close your eye.
1: ఈ కన్నులు మూసుకోవడానికి దేవాలయానికి ఎందుకు పోవాలి?
0: Why did you go to the temple to close your eyes after all?
1: బయట నుంచి దేవాలయానికి పోవాలని వచ్చావు.
0: In fact, you are gone there with intention.
1: దేవునికి విగ్రహానికి ఫ్రంట్ లో నిల్చుకున్నప్పుడు కన్నులు మూసుకుంటావు.
0: Then once you stand before the idol, you close your eyes. What are the inner significance?
1: అనగా భగవంతుని చర్మ చచ్చులతో కాదు చూడవలసింది.
0: You cannot see God with your physical naked eye.
1: జ్ఞాన చచ్చులు.
0: You have got the wisdom.
1: కర్మ సచ్చును క్లోజ్ చేయి, జ్ఞాన సచ్చువు అభివృద్ధి అవుతుంది.
0: క్లోజ్ ది ఫిజికల్ నేకెడ్ ఐ, ద విజ్డమ్ ఐ విల్ ఓపెన్.
1: భజన టైం ఎందు కానీ జ్ఞాన సమయం ఎందు కానీ కన్నులు మూసుకుని ధ్యానం చేస్తారు.
0: దట్స్ ద రీజన్ వై వి మెడిటేట్ విత్ అవర్ ఐస్ క్లోజ్.
1: ఆ రూపమును లోపల నీవు భద్రపరచుకోవాలి.
0: వి హావ్ టు ప్రిజర్వ్ పిక్చర్ ఐస్ ద ఫామ్ విత్ ఇన్.
1: బయట చిత్రం అంతా కూడా రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఆల్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ ఆర్ డ్యూ టు రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
1: ఈ రిఫ్లెక్షన్ తో కనిపించేటువంటి దాన్ని ఆశిస్తున్నాం మనం.
0: ఇన్ ఫ్యాక్ట్ యు గో బై దిస్ రిఫ్లెక్షన్,
1: రియల్ దాన్ని మనం చూడటం లేదు.
0: యు ఆర్ నాట్ గోయింగ్ బై ద రియల్ రియాలిటీ.
1: కనుక ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది ఒక కరెంట్ తో సమానమైనటువంటిది.
0: సో ఇల్యూమినేషన్ ఇస్ ఈక్వల్ టు ఎ కరెంట్.
1: అది ఏ జ్ఞాన శక్తి,
0: దట్ ఈస్ ది జ్ఞాన శక్తి.
1: అనగా దేహం అనేటువంటిది కేవలం భౌతికమైనటువంటిది, అన్నమయ ప్రాణము,
0: ద ఫిజికల్ ఆఫ్ ద ఫుడ్,
1: ఇంకా మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ మూడు చేరినప్పుడు అది సూక్ష్మమయ ప్రాణంగా మారుతుంది.
0: అండ్ యు ఫైండ్ ది సటిలర్ ఆస్పెక్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద మైండ్, ది ఇంటెలెక్ట్ అండ్ ఈగో.
1: దేహమే నిజమైనటువంటి యొక్క ఇల్యూమినేషన్ మైండ్.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ది ట్రూత్ హ్యూమన్ బాడీ దట్ స్టాండ్స్ ఫర్ ఇల్యూమినేషన్ మైండ్.
1: దీన్ని కారణ దేహం అంటారు.
0: This is called the causal body.
1: ఈ కారణ దేహమందు ఏ రూపం కాని, ఏ నామం కాని, ఏ అవస్థలు కాని ఒక్కటి మనకు తెలియదు.
0: In the causal mind, you don't have any name or form, any states of consciousness.
1: ఇది ఎట్లనగా?
0: How is it?
1: రాత్రి మనం పండుకునేంత వరకు అన్ని చూస్తాము.
0: You see all until you retire. You go to sleep.
1: అన్ని పనులు చేస్తాము.
0: You do every act.
1: కాని నిద్ర వచ్చేటప్పటికి ఏ పనులు చేయలేము, ఏ దీన్ని మనం చూడలేము.
0: When once you feel sleepy, you cannot see, you cannot do anything.
1: అప్పుడు ఈ మనసు ఎక్కడ ఉంది?
0: Then where, what happens to mind?
1: అప్పుడు ఇల్యూమినేషన్ మైండ్ అంటారు.
0: Then it is called illumination mind.
1: అది అన్నిటిని సృష్టిస్తుంది.
0: It creates everything.
1: అన్ని చారంలో పరిదేరుతుంది.
0: It travels anywhere.
1: అన్ని పనులు చేస్తుంది.
0: It does everything.
1: ఎట్ట చేస్తుంది అది?
0: How is it so?
1: మనం కలలో స్వప్నాలు పడుతుంటాము.
0: We have dreams.
1: మీరు ప్రశాంతంలో ఉన్నారు.
0: You are in Prashantra Nilayam.
1: కానీ కలలో నీవు అమెరికాలో ఉండినట్టుగా కనిపిస్తుంది.
0: But in your dream you go to United States.
1: ఈ అమెరికాకు పోయింది ఎవరు?
0: Who has gone to US?
1: నీ దేహం ఇక్కడే ఉంది కదా.
0: Your body is very much
1: కాదు,
0: here.
1: కాదు.
0: No.
1: అది ఈ భావం అనేటువంటిది ఇల్యూమినేషన్ మైండ్ అంటారు.
0: ఇట్ దిస్ ఫీలింగ్ ఇస్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఈ ఇల్యూమినేషన్ మైండ్ ప్రపంచమంతా చుడుతుంది.
0: ఇల్యూమినేషన్ మైండ్ విల్ గో రౌండ్ ద వరల్డ్.
1: దీనికి ఒక రూపము, నామము లేదు.
0: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ నేమ్ అండ్ ఫార్మ్.
1: అన్ని పనులు చేస్తుంది.
0: ఇట్ డస్ ఎవ్రీ యాక్ట్.
1: కానీ ప్రాకృతమైనటువంటి బుద్ధులు దానికి లేవు.
0: ఇట్ హాస్ నో ఫిజికల్ నేచర్.
1: అనగా కామక్రోధ లోభ మోహం ఈ అషట్ వర్గం ఏమాత్రం అందులో కనిపించవు.
0: ఇట్ మీన్స్ ది ఇల్యూమినేషన్ మైండ్ హాస్ గాట్ నథింగ్ టు డు విత్ ద లస్ట్, గ్రీడ్, యాంగర్, అవరెస్ట్.
1: కనుక ఈ ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది కేవలము థాట్స్ మైండ్ నుంచి మనం ప్రయాణం చేయాలి.
0: సో ఇల్యూమినేషన్ మైండ్ వీ షుడ్ బిగిన్ టు ట్రావెల్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్
1: థాట్. ఈ ప్రాకృతమైనటువంటి థాట్స్ మనం అరికట్టుకున్నప్పుడే ఇల్యూమినేషన్ మైండ్ కను తెరుస్తుంది.
0: వెన్ వన్స్ వీ కంట్రోల్ అవర్ వరల్డ్లీ థాట్స్, ది ఇల్యూమినేషన్ మైండ్ స్టార్ట్స్ వర్కింగ్.
1: ఈ యొక్క థాట్స్ అనేటువంటి దీన్ని మనం అరికట్టాలనుకుంటే,
0: if you want to check your thoughts,
1: super mind lo manam praveshinchali.
0: You should get into that state of super mind.
1: Super mind.
0: Super mind.
1: Super mind ante emti?
0: What is super mind?
1: Superior mind.
0: It is superior mind.
1: Ee yokka manasuku atheetamainatundi.
0: It is transcendental.
1: Chudandi, idi ippudu cloth antunnam.
0: This is a cloth.
1: Neka oka book pettukunnam.
0: Or you have a book.
1: Aa book nu manam chadutunnamu.
0: You go through the book.
1: Kaani chadivinappudu adi em kanipistundi? Vishayalanta lopala chertundi.
0: As you go through the book, you'll get all the matter.
1: Kaani
0: but
1: kaagithalu manaku akkarledu.
0: You don't need paper then.
1: Kaagithamlo chadivinatundi anni kudanu nee yokka manasulo cheripothundadi.
0: All that is read is there in your mind now.
1: Kanukani idi oka aakaram lenatundidi ee yokka super mind.
0: Super mind is formless.
1: Deeniki oka form ledu.
0: It has no definite form.
1: Aithe
0: however
1: ilanti manu cheyalante em deeniki mottamotta aadharam.
0: What
1: fundamental emti?
0: What is it that we have got to do then?
1: Fundamental thing is super love.
0: What fundamental thing that we have to do is to develop super love.
1: Anaga yetti vaanchalu lenatundi oka premane deeniki pradhanamainatundi.
0: Love which is independent of all desires.
1: Kanukani love is God, live in love annaru.
0: Therefore Bhagavan says love is God.
1: Manavudu bratukutunnadu.
0: Man is living in this world.
1: Ellavaru lechinappudu nunchi raatri parundinanta varaku premathone jeevisthunnadu.
0: In fact man has been continuing to live.
1: Kanukani nenu puramanta chinna pillalakanta cheppetuvanti vaanni.
0: Bhagavan used to say earlier,
1: start the day with love.
0: Start the day with love.
1: Spend the day with love.
0: Spend the day with love.
1: End the day with love.
0: Fill the day with love. End the day with love.
1: This is the way to God.
0: This is the way to God.
1: Mottamota
0: first
1: manamu ఈ ప్రేమను కొంతవరకు దేహం రీతితో అనుభవించాలి.
0: We have to experience to begin with this love without physical
1: body. Start the day with love.
0: Start the day with love.
1: తెల్లవారు లేచిన తక్షణమే,
0: the moment you get up in the morning,
1: ఈ పని ఆ పని ఈ చింతన చేయకుండా,
0: don't think of activity.
1: నిర్మలమైన ప్రేమతో లేయి.
0: get up with all pure love.
1: కానీ ఈనాడు అట్టి నిర్మలమైన ప్రేమతో ఎవరు లేయటం లేదు.
0: No one is getting up in the morning with that pure love.
1: నేను కారణం ఏమని చెప్పాను, నిన్నటి దినము తల్లి యొక్క భావం లే దీనికి మూల కారణం అన్నా.
0: భగవాన్ సెడ్ yesterday that thoughts of the mother are responsible.
1: తల్లిదండ్రులు కొట్లాడుతూ బ్రతుకుతూ ఉంటే తెల్లవారు లేచిన తక్షణమే ఈ పిల్లలు పోట్లాడుతూ బ్రతుకుతారు.
0: When one the parents start getting up fighting with each other, children also get up and start fighting.
1: లేచేటప్పటికి తల్లిదండ్రులు తిట్టుకుంటూ ఉంటుంటే
0: as the children notice parents accusing each other,
1: లేచిన తక్షణమే పిల్లలు కొట్టుకుంటూ బయలుదేరుతారు.
0: As they see accusing each other the parents, children start fighting physically.
1: కనుకనే ఈ దృశ్యములు కూడాను దానికి ముఖ్యమైనటువంటివి.
0: All they see is also important.
1: కనుకనే మొట్టమొదట తల్లి గర్భం నుండి మనం లేచినప్పుడు చాలా పవిత్రమైన భావంతో వస్తున్నాం.
0: So in fact at the time of birth we have got sacred thoughts.
1: పుట్టిన బిడ్డకి ఎట్టి తలంపులు ఉండవు.
0: The newborn child
1: ఎట్టి వాంఛలు ఉండవు.
0: No desire.
1: ఎట్టి ఆశలు ఉండవు.
0: No ambition.
1: కానీ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోయేటప్పటికి ఈ కోరికలు అభివృద్ధి అవుతుంది.
0: As the child grows older and older, desire
1: అయ్యే కొలది మానవుడు బంధంలో పడిపోతున్నాడు.
0: అండ్ డిజైర్ బైండ్స్ మ్యాన్.
1: కనుక మన మైండ్ అనేటువంటిది భగవత్ ప్రేమతో ప్రారంభం కావాలి.
0: సో అవర్ మైండ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గాడ్స్ లవ్.
1: ఏ చింతనూ లేకుండా,
0: విదౌట్ ఎనీ థాట్.
1: అన్ని చింతలు మర్చిపోయి,
0: ఫర్గెటింగ్ ది రిమైనింగ్ థాట్,
1: క్రమక్రమేణ దీనికి ప్రాక్టీస్ చేయాలి.
0: వి హావ్ టు ప్రాక్టీస్.
1: శ్రేయోహి జ్ఞాన అభ్యాసాత్ జ్ఞానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ ఫలత్యాగం. త్యాగే నైకి అమృతత్వ మానసో.
0: We get everything in this life only out of practice. It is only the sacrifice that confers immortality.
1: Practice undale.
0: Everything requires
1: walking
0: practice.
1: Practice.
0: Walking.
1: Talking practice.
0: Talking.
1: Eating practice.
0: Eating.
1: Anni practice. Writing practice. Reading
0: writing.
1: Practice.
0: Writing, reading, you know how to practice.
1: Anni practice. Kanukani ee aadhyatmikarigani premato manam start cheyali.
0: Therefore we have to begin the spiritual path with love.
1: అది సరి అయినటువంటి యొక్క ప్రాక్టీస్.
0: దాట్ ఈస్ ద కరెక్ట్.
1: ఆ ప్రేమను దినదినానికి పెంచుకుంటూ పోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ ఇంక్రీజ్ దిస్ లవ్ డే బై డే.
1: ఈనాడు 10 మందిని నేను ప్రేమిస్తున్నానంటే రేపటి దినం ఇంక 20 మందిని ప్రేమించు.
0: ఐ లవ్ 10 టుడే, టుమారో ఐ విల్ బి ఏబుల్ టు లవ్ 20.
1: ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఏకాత్మ భావం.
0: When once you practice this way, loving everybody, you have this oneness.
1: వసుదైక కుటుంబంగా మారిపోతుంది.
0: This will be one family of the universe.
1: కనుకనే ఈ దీని నుంచి మనం ప్రారంభం చేసుకుని తర్వాత ఈ థాట్స్ మైండ్ పోవాలి.
0: అండ్ దెన్ వీ షుడ్ రీచ్ ద థాట్ మైండ్.
1: ఈ థాట్స్ ఏ విధంగా ఉంది, బహిర్ముఖంగా చేసేటువంటివన్నీ నిలబెట్టుకుని థాట్స్ తో దాన్ని అభివృద్ధి పరచుకో.
0: ది ఎక్స్టర్నల్ థాట్స్ షుడ్ బి కంట్రోల్డ్ అండ్ వన్ షుడ్ టర్న్ ఇన్వర్డ్ టు ద సోర్స్.
1: ఈ థాట్స్ మైండ్ నుంచి క్రమక్రమేణ
0: from this level of the thoughts mind,
1: illumination mind ikpo,
0: then reach that illumination mind.
1: Andulo poyetappudiki thoughts kuda undavu.
0: When by the
1: action
0: time
1: undadu, edi undadu.
0: By the time you reach that illumination mind, there will be no thoughts, no action.
1: Inuvunu kodunu mudda chestundi.
0: The fire would make the iron also into mass.
1: Current.
0: The current.
1: ఆ విధంగానే మంచి చెడు అన్నింటి కూడా భస్మం చేస్తుంది ఆ ఇల్యూమినేషన్ మైండ్.
0: దిస్ ఇల్యూమినేషన్ వుడ్ బర్న్ ద గుడ్ అండ్ బ్యాడ్.
1: దానిని ఆధ్యాత్మిక భావం లోపల సమాధి స్థితి అన్నారు.
0: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ ఇట్ ఈస్ కాల్డ్ సమాధి స్టేట్.
1: సమాధి అనగా సమాధి, అదే సమాధి. మనం
0: సమాధి హ్యాస్ టూ కంపోనెంట్స్ హియర్. సమాధి
1: మంచి చెడ్డ రెండింటి కూడా ఏకం చేస్తుంది.
0: Good and bad are kept equal.
1: ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరుస్తుంది.
0: It develops oneness, equanimity.
1: కనుకనే మనం ఇప్పుడు చేయవలసింది ఏమిటి, ప్రేమతో అందరికి సేవ చేయండి.
0: So what we should do now is to serve everybody with love.
1: ఎవరికి చేసినా కానీ భగవంతునికి చేసినట్టుగా భావించండి.
0: యు మే సర్వ్ ఎనీబడి, కన్సిడర్ దట్ యు ఆర్ సర్వింగ్ గాడ్.
1: పెద్దవాడిని వారు చిన్నవారే, నేను ఎట్ట సేవ చేసేది అనే భేదభావం చోటు ఇవ్వకండి.
0: డోంట్ హావ్ డిఫరెన్సెస్ లైక్ దిస్ దట్ యు ఆర్ ఎల్డర్ టు అదర్ పర్సన్ దట్ యు కెనాట్ సర్వ్ ఎన్ యంగ్స్టర్.
1: నేను రిచ్ మ్యాన్, వాడు పూర్ మనిషి.
0: Never feel that I am rich, other man is poor.
1: Ever rich, ever poor.
0: Who is rich, who is poor?
1: He who has much desires is the poorest man.
0: He who has much desires is the poorest man.
1: He who has much satisfaction is the richest man.
0: He who has much satisfaction is the richest
1: Adi,
0: man.
1: Ever rich, ever poor. తృప్తిగా ఉన్నటువంటి వాడు రిచ్ మ్యాన్.
0: హూ ఇస్ రిచ్, హూ ఇస్ పూర్? ద కంటెంటెడ్ మ్యాన్. వాంచ
1: పెంచుకుంటూ పోయేటువంటి వాడు పూరెస్ట్ మ్యాన్.
0: ద వన్ విత్ డిజైర్స్ మోర్ అండ్ మోర్ ఇస్ ద పూరెస్ట్ మ్యాన్.
1: కనుక అక్కడ నుంచి క్రమక్రమేణ ఈ వాంఛను తగ్గించుకుంటూ పోండి.
0: అండ్ వీ హావ్ టు కట్ షార్ట్ అవర్ డిజైర్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: మన ఈ జీవితమైనటువంటి యొక్క దివ్య భావమైన ప్రయాణం లోపల మనం లగేజ్ అంతా తగ్గించుకోవాలి.
0: ఇన్ దిస్ లాంగ్ డివైన్ లైఫ్ జర్నీ వీ షుడ్ హావ్ లెస్ లగేజ్.
1: కనుకనే దీనికి ఒక విధమైనటువంటి సమాధి అని పేరు వచ్చేసింది.
0: Therefore it's called సమాధి.
1: కోరికలు ఎంత తగ్గుతుందో
0: as the desires are lessened
1: మనోశక్తి అంత అభివృద్ధి అవుతుంది
0: the psychological power increases
1: అన్నింటికి చావులు ఉన్నది కానీ
0: everything has death
1: కానీ మైండ్ కు చావు లేదు
0: mind has no death
1: no death అన్నింటికి అదే మూల కారణము
0: that mind is responsible for everything
1: ఇలాంటి మనసును మనం యందు ఉంచుకొని
0: having that mind within
1: మనసు కేవలం ఆత్మగా మారిపోతుండాలి
0: the very mind transforms into
1: ఈ లౌకికమైన వాంఛలతో చేరినటువంటి మైండ్ మైండ్ కాదు అది
0: you cannot call it a mind if it's full of desires
1: దానిని సరైనటువంటి రూపకంగా చెప్పించుకోవటం లేదు
0: అండ్ యు ఆర్ నాట్ టేకింగ్ ఇట్ అప్ ఇన్ ఎ ప్రాపర్ ఫామ్
1: ఈ క్రమక్రమేణా ఈ మనసును అభివృద్ధి పరచుకొని ఉత్తమమైనటువంటి ఒక భావం చేత పెంచుకోవాలి
0: the mind should develop noble thoughts day by day
1: అంత పవిత్రమైన భావాలు పెంచుకోవాలి
0: యూ షుడ్ ఫాస్టర్ సీక్రెట్ థాట్స్
1: నిర్మలమైనటువంటి థాట్స్ ని పెంచుకోవాలి
0: యూ షుడ్ హావ్ ప్యూర్ థాట్స్
1: నిస్వార్థమైనటువంటి థాట్స్ ని పెంచుకోవాలి
0: యూ షుడ్ ఎంటర్టైన్ సెల్ఫ్లెస్ థాట్స్
1: అప్పుడే మనము ఇల్యూమినేషన్ మైండ్ గా వచ్చేస్తాం
0: దెన్ యూ కెన్ డెవలప్ ఇల్యూమినేషన్ మైండ్
1: ఇల్యూమినేషన్ మైండ్ దగ్గరికి వచ్చేటప్పటికే అక్కడ మనం తిరిగి ఓవర్ మైండ్ అయిపోతుంది
0: బై టైమ్ యూ రీచ్ ఇల్యూమినేషన్ మైండ్ యూ రీచ్ దట్
1: ఓవర్ మైండ్ మనోతీతం అని అంటున్నారు
0: ఇట్స్ బియాండ్ ద మైండ్
1: దీనిని అమనస్కము అని పేరు పెట్టారు వేదాంతములు
0: ఇన్ వేదిక్ పార్లెన్స్ ఇట్స్ కాల్ అమనస్క ఆర్ విత్డ్రావల్ ఆఫ్ ద మైండ్
1: అమనస్కం అనగా మనస్సు లేనటువంటిది అమనస్కం
0: అమనస్క మీన్స్ విత్డ్రావల్ ఆర్ ఎనిహిలేషన్
1: ఇలాంటి మనసు లేనటువంటి ఒక స్థితికి మనం చేరాలి
0: దిస్ విత్డ్రావల్ ఆఫ్ ద మైండ్ స్టేట్ ఇస్ టు బి అటైన్డ్
1: మనసు లేనటువంటి స్థితి లోపల ఏది మనకు ఉంటుంది ఒక్క ఆత్మ మాత్రమే కనిపిస్తుంది
0: వెన్ వన్స్ ద మైండ్ ఇస్ విత్డ్రాన్ ద స్పిరిట్ ప్రివైల్స్
1: ఆత్మగా ఏమిటి కాన్షియస్నెస్
0: వాట్ ఇస్ దిస్ ఆత్మ ఇట్ ఇస్ కాన్షియస్నెస్
1: ఈ కాన్షియస్నెస్ కూడా ఎలాంటి కాన్షియస్నెస్
0: వాట్ సార్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇస్ ఇట్
1: సూపర్ కాన్షియస్నెస్
0: ఇట్ ఈస్ సూపర్ కాన్షియస్నెస్
1: నాట్ డివైన్ కాన్షియస్నెస్
0: ఇస్ నాట్ డివైన్ కాన్షియస్నెస్
1: డివైన్ కాన్షియస్నెస్ సాధనలో ఉండేటప్పుడు వస్తుంది
0: డివైన్ కాన్షియస్ కెన్ బి అటైన్డ్ వెన్ యూ టేక్ టు ప్రాక్టీస్
1: కానీ ఓవర్ మైండ్ అనేటువంటిది సూపర్ కాన్షియస్నెస్
0: బట్ ఓవర్ మైండ్ ఈస్ సూపర్ కాన్షియస్నెస్
1: దానికి కూడా అతీతమైనటువంటిది
0: ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ లిమిటేషన్
1: కనుక మనము ఎంత స్థాయికైనా మనం చేరవచ్చు
0: యూ కెన్ రీచ్ ఎనీ హై
1: ఆ శక్తి మానవుని యందు ఉంటున్నది
0: దట్ స్ట్రెంగ్త్ ఇస్ ప్రెజెంట్
1: సాధన చేస్తే దేనైనా సాధించవచ్చును
0: త్రూ ప్రాక్టీస్ యూ కెన్ రీచ్ ఎనీ
1: సాధనమైన పనులు సమకూర్ల ధరలో ఉన్నాయి
0: ఆల్ టాస్క్స్ కెన్ బి అటైన్డ్ బై త్రూ ప్రాక్టీస్
1: ఒక చిన్న చీమ
0: స్మాల్
1: నడుస్తూ నడుస్తూ ఉంటే ఎంత దూరమైనా గానీ ప్రయాణం చేస్తుంది
0: స్మాల్ యాంట్ వెన్ ఇట్ స్టార్ట్స్ వాకింగ్
1: పెద్ద రెక్కలైనటువంటి ఒక గరుడ
0: ఎ బిగ్ బర్డ్ విత్ వింగ్స్
1: తనకి ఇష్టమే లేకపోతే ఉన్న దగ్గరనే ఉంటుంది ఒక అడుగైనా ముందుకు పోదు
0: ఎ బర్డ్ విత్ బిగ్ వింగ్స్ ఇఫ్ డస్ నాట్ వాంట్ టు ఫ్లై కెనాట్ మూవ్ ఈవెన్ ఎన్ ఇంచ్
1: ఈ రెక్కలే లేకపోతే ఆ పక్షి కూడా నడవలేదు
0: వితౌట్ వింగ్స్ ద బర్డ్ కెనాట్ ఫ్లై
1: కనుకనే ప్రేమ సేవలు రెండు రెక్కలను మనకు
0: హెన్స్ లవ్ అండ్ సర్వీస్ ఆర్ ద టూ వింగ్స్ టు ఆల్ ఆఫ్
1: ఈ రెండు రెక్కలను మనం భద్రంగా తీసుకుంటే
0: Then once
1: ఎంత దూరమైన ప్లేన్ లో పోయినట్టుగా వెళ్ళిపోవచ్చు
0: విత్ దీస్ టూ వింగ్స్ యూ కెన్ ఫ్లై హై లైక్ ఎన్ ఏరోప్లేన్
1: ఎంత హై స్థాయికైనా పోవచ్చు
0: యూ కెన్ రీచ్ ఇన్ ఎగ్జాల్టెడ్ హైట్స్
1: ఉన్నత స్థాయికైనా పోవచ్చు
0: యూ కెన్ రీచ్ హైట్స్
1: ఆ రెండును మనం భద్రంగా చేసుకుని నిస్వార్థమైన సేవలు చేసి నిరహంకారమైనటువంటి ప్రేమను పెంచుకున్నప్పుడు ఎంతైనా మనం సుప్రీం స్టేజ్ కి వెళ్తాం
0: విత్ దీస్ టూ వింగ్స్ వెల్ with the spirit of selflessness egolessness you can reach that super mind
1: ఎంత మంది మహనీయులు ఇలాంటి ప్రాచీనము నుంచి ఇలాంటి సేవలు చేస్తూ వచ్చి దివ్యమైన స్థితిని పొందారు
0: many noble souls have resorted to this kind of practice and reached their destination
1: ఈనాడు మనము కొన్ని నిమిషాలు కూడా కూర్చోలేము
0: now we are not able to sit for a couple of minutes now
1: వాడు కూర్చుంటే ఎన్ని దినములైనా కూడా కదిలేటువంటిది కాదు దేహము
0: ancients could sit like that for prolonged period of time
1: ఈనాడు మన బ్లడ్ వల్ల ఈ దేహం కదులుతుందాది నర్వస్ వల్ల ఈ దేహం కదులుతుందాది అని మనం భావిస్తున్నాము
0: we think that this movement is because of nerves and blood
1: ఆ illumination mind కి దగ్గరికి వచ్చేటప్పటికి బ్లడ్ కూడా స్టాప్ అయిపోతుంది
0: when once you come to that illumination mind state even blood also
1: stops blood stop అయిపోయినప్పుడు దేహం అంతా పాడైపోతుంది అనుకుంటారు
0: when you think that blood circulation stops leads to total ruin of the body
1: super blood వచ్చేస్తుంది super blood
0: but then comes the super blood
1: అదే దీన్నంతా కదిలిస్తుంది ఇదో కదిలేటువంటిది అంతా కూడా సుపీరియర్ గానే ఉంటుంటాది
0: that which comes out of the super blood is superior in quality
1: కనుక దీనిని పురస్కరించుకొని వేదమందు రసో వైసహ అన్నారు
0: That's Veda that says, Raso Vaisaha.
1: Upanishadranta kudunu Raso Vaisaha annaru.
0: So also said Upanishads.
1: Raso Vaisaha, rasam nunchi rasame vastundi kaani neerasam raadu.
0: Out of rasa, the essence, you cannot get neerasa, the weakness.
1: Yehi chesina, ఏది చూచినా ఏది అనుభవించినా అంత కూడా రసస్వరూపమే.
0: వాట్ ఎవర్ దట్ ఇస్ సీన్, వాట్ ఎవర్ దట్ ఇస్ హర్డ్, వాట్ ఎవర్ దట్ ఇస్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఫుల్ ఆఫ్ రస ఎక్స్పీరియన్స్.
1: పానకంలో పంచదార వెతికేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా మూర్ఖుడు? పానకంలో పంచదార.
0: ఇస్ దేర్ ఎనీవన్ హూ విల్ టచ్ ఫర్ ద షుగర్ ఇన్ ఎ సిరప్?
1: ఆ సిరప్ చేరిందంత షుగర్ తోనే.
0: The entire syrup is out of
1: sugar.
0: Sugar
1: is syrup e kaadu.
0: Without sugar it cannot be syrup.
1: Kabatti ee syrup anetundi dantlo sugar anetundi untundadi.
0: Therefore the syrup has sugar.
1: Adi ee divya shakti.
0: That is the divine power.
1: Aa super power undatam chetane sarvatra divya shakti ga maaripothundadi.
0: The super power is the divine power which pervades everywhere.
1: Kanuka manavuni yandu ye shakti leni balahinudiga bhavistunnamo.
0: Man, we think that is weak.
1: తెలియనటువంటి మానవుడు ఈ విధంగా బలహీనుడిగా భావిస్తాడు.
0: He is only ignorant person who considers himself weak.
1: తనయందే ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ఎంతైనా ఆనందాన్ని అనుభవిస్తాడు.
0: But if you know all the truth, fundamental truth, you will be blissful.
1: ఈనాడు మీరు పెద్ద పెద్ద గ్రంథాలంతా చదువుతున్నారు.
0: Today you read all books.
1: ఈ గ్రంథంలో ఉన్నటువంటి అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి?
0: Letters, where from you get them?
1: కేవలము గ్రంథం ద్వారా మనం నేర్చుకుందాం అనుకుంటారు.
0: యు థింక్ దట్ యు హావ్ లెర్న్డ్ అవుట్ ఆఫ్ రీడింగ్? నో,
1: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: దట్ ఇస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: రియాక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్
0: ఇస్ ద రియాక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: సౌండ్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్
0: ఇస్ ద సౌండ్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
1: అంతా ఇన్నర్ బీయింగ్ ఏ చేస్తారు.
0: ఇస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: నీ లోపల తలచినప్పుడే కదా నేను మాటలంతా మాట్లాడగలుగుతున్నాను.
0: బికాజ్ యు హావ్ థాట్ ఓవర్ విత్ ఇన్ యు ఆర్ ఏబుల్ టు స్పీక్.
1: మాటలు రీసౌండ్,
0: వర్డ్స్ ఆర్ రీసౌండ్.
1: హృదయము రియల్ సౌండ్.
0: ద హార్ట్ ఇస్ ద రియల్ సౌండ్.
1: ఈ రియల్ సౌండ్ నుంచి రీసౌండ్ వస్తుండాలి.
0: ఇట్ ఇస్ ద రియల్ సౌండ్ దట్ లీడ్స్ టు రీసౌండ్.
1: ఆధ్యాత్మిక మార్గంలో చాలా అతి సూక్ష్మమైనటువంటి విషయాలంతా ఉన్నాయి.
0: ఇన్ స్పిరిచువల్ పాత్ దర్ మెనీ మెనీ సటిల్ పాయింట్స్.
1: ఎంతనో కాలం వ్యర్థం చేస్తున్నాము.
0: వి ఆర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం.
1: ఎంతనో సాధన మనం చేస్తున్నాము.
0: వి అండర్టేక్ మెనీ ప్రాక్టీసెస్.
1: ఈ సాధన చేయనక్కర్లేదు.
0: యు డోంట్ హావ్ టు డు దట్.
1: అయితే కొంతకాలం ప్రాక్టీస్ కావాలి.
0: యు నీడ్ టు ప్రాక్టీస్
1: ఫర్ సమ్ టైం. ప్రాక్టీస్ కోసం మనం కూర్చోవటము ధ్యానం చేయటం ఇవన్నీ చేయాలి. కానీ
0: in fact you need to practice to
1: satyanni gurtinchukunte ye dhyanamu akkarledu.
0: Then once you know the
1: ye japamu akkarledu, ye yogamu akkarledu, ye tapamu akkarledu.
0: Then once you know the truth you don't need to do any penance, you don't need to do any meditation.
1: Nati thanam na shastrana japanahi samsara sagarottare sadyanam sevanam vina. ఆ సేవలో ఉంటుంది.
0: నో విజిట్ టు ఎనీ పిల్గ్రిమ్ సెంటర్, నో పెనెన్స్, నో యోగిక్ ప్రాక్టీస్ వుడ్ ఎవర్ టేక్ యూ టు ఎనీ హైట్ అదర్ దాన్ ద సర్వీస్.
1: కనుక నీవు జనులకు సాధన చేయి.
0: Therefore serve everybody.
1: ఆ చేయించుకునేటువంటి వాడి యొక్క పవర్ కూడా నీలో వచ్చేసేస్తుంది.
0: As you serve, you will receive the power from the recipient.
1: అది ఏ విధంగా వస్తుంది?
0: How do you get it?
1: అది ఒక అట్రాక్షన్ శక్తి ఉంటుంది అది మానవుని యందు.
0: This
1: అయస్కాంతమని.
0: This is due to magnetic power of attraction.
1: ఈ అట్రాక్షన్ పవర్ వల్ల అతని యొక్క శక్తిని కూడా దీనికి లాగుతుంది.
0: Because this magnetic power you will be able to draw the power from another person.
1: ఒక పవిత్రంగా మారిపోతుంటాదో, క్లీన్ అవుతుంటాదో, అంత అట్రాక్షన్ పవర్ అధికమవుతుంది.
0: ద మోర్ యు ఆర్ పర్ఫెక్ట్, ద మోర్ యు ఆర్ సీక్రెట్ అండ్ క్లీన్ అండ్ ప్యూర్, యూ విల్ హావ్ దిస్ మ్యాగ్నెటిక్ పవర్.
1: భూమిలో ఉన్నటువంటి సర్వశక్తులు కూడా ఒక మానవుని యొక్క దేహం నందే ఉంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద పవర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ప్లానెట్ ఎలక్ట్రిక్
1: పవర్ ఉంటుంది.
0: దేర్ ఇస్ ఎలక్ట్రిక్ పవర్ ఇన్ యూ.
1: ఎలక్ట్రిక్ పవర్ ఉంటుంది, అయస్కాంత పవర్ ఉంటుంది,
0: మ్యాగ్నెటిక్ పవర్.
1: ఇంతేకాదు లేజర్ పవర్ కూడా ఉంటుంది.
0: అండ్ యూ హావ్ గాట్ ది
1: లేజర్
0: లేజర్ పవర్
1: ఉంటుండాలి. ఈ అన్ని పవర్లు కూడా మానవుని ఎందే ఉంటుండాలి.
0: ది ఎంటైర్ పవర్ ఈస్ లేటెంట్ ఇమ్మ.
1: అలాంటి శక్తి కలిగినటువంటి మానవుడు ఎందుకు నిశక్తుడిగా భావిస్తున్నాడు?
0: మ్యాన్ బీయింగ్ సో పవర్ఫుల్ వై షుడ్ హి కన్సిడర్ హింసెల్ఫ్?
1: స్వామి నేను ధ్యానం చేయలేకపోతున్నాను.
0: Swami, I am not able to meditate.
1: ఒక క్షణమైనా కూడా మనసు నిలిచలేకపోతుండాలి.
0: మైండ్ ఈస్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఫర్
1: మనసు నిలిచడానికి ధ్యానం కాదు నీకు కావాల్సింది.
0: ఇట్స్ నాట్ ది మెడిటేషన్ దట్స్ ఇంపార్టెంట్.
1: దేహాన్ని కట్టివేస్తున్నావే కానీ
0: in fact you are controlling the body.
1: మనసును కట్టివేస్తున్నావా?
0: You are not able to control the mind.
1: మొట్టమొదట మనసును కంట్రోల్ చేయాలి.
0: First control your mind.
1: ఇది ఎంత కంట్రోల్ అవుతుంది?
0: How can you control?
1: ప్రేమ ద్వారా కంట్రోల్ అవుతుంది.
0: You can control your mind through love only.
1: ప్రేమ ఉండినప్పుడు నీకు ఏ క్రోధము రాదు.
0: When one there is love there is no anger.
1: ఏ ద్వేషము రాదు.
0: Nothing whatsoever.
1: ఏ డౌట్స్ రాదు.
0: No doubts at all.
1: ప్రేమ ఉన్నటువంటి వాడు నీవు ద్వేషాన్ని కూడా నువ్వు ప్రేమిస్తావు.
0: When once you have got love you will be able to love your enemy too.
1: అక్కడ ఎనిమీ నవ్వాలనేటువంటి రెండు లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ లవ్ లైక్ ఎనీమీ ఆర్ ఫ్రెండ్.
1: ఓన్లీ వన్ ఒక్కడే అయ్యుతాడు.
0: ఇస్ ఓన్లీ వన్.
1: కనుకనే అది ఆనందమయ జీవితం అన్నారు.
0: దట్ ఈస్ బ్లిస్ఫుల్ లైఫ్.
1: బ్లిస్ఫుల్ లైఫ్. ఈ బ్లిస్ఫుల్ లైఫ్ ఐదు కోసం లోపల కట్ట కనబడదండి.
0: ద బ్లిస్ఫుల్ లైఫ్ ఈస్ ది ఫిఫ్త్.
1: ఆనందమయ కోసము
0: ద ఫుడ్ షీట్,
1: మనోమయ కోశము,
0: మైండ్ షీట్
1: ప్రాణమయ కోశము,
0: లైఫ్ షీట్
1: విజ్ఞానమయ కోశము,
0: విజ్డమ్ షీట్
1: ఆనందమయ కోశము,
0: అండ్ ద బ్లిస్ఫుల్ స్టేట్.
1: కానీ ఈనాటి మానవుడు,
0: బట్ మ్యాన్ టుడే,
1: అన్నమయ కోశం నుంచి
0: ఫ్రమ్ ది షీట్
1: ప్రాణం ఉంటుండదు అది ఎప్పుడు, మనోమయ కోసం వరకు ప్రయాణం చేస్తున్నాడు.
0: ట్రావెల్స్ అప్ ద పాయింట్ ఆఫ్ ద షీట్ ఆఫ్ ద మైండ్.
1: దాని తర్వాత ఇతనికి టికెట్ లేదు, ప్రయాణం చేయడానికి ఏ రథము లేదు.
0: Thereafter, he doesn't find any chariot nor need to buy a ticket to travel.
1: కారణం ఏమిటి?
0: వాయ్
1: తెలియదు.
0: హీ డజంట్ నో.
1: అంతవరకు దీనికి రోడ్డు తెలుసు.
0: హీ నోస్ ద పాత్ టిల్ దెన్.
1: అంతవరకు దీనికి పర్మిషన్ తెలుసు.
0: హీ హస్ పర్మిషన్ టిల్ దెన్.
1: కానీ అక్కడ నుంచి మనోమయం నుంచి విజ్ఞానమయం కోసం పోవడానికి కష్టం.
0: ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ దిస్ మైండ్ హీ షుడ్ గో టు ద స్టేట్ ఆఫ్
1: విజ్ఞానం. ఈనాటి సైన్స్ అనుకుంటున్నారు వీళ్ళు.
0: యూ థింక్ విజ్డమ్ ఇస్ సైన్స్.
1: సైన్స్ కు విజ్ఞానంకు చాలా డిఫరెన్స్.
0: దిస్ వైడ్ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ విజ్డమ్ అండ్ సైన్స్.
1: ఈ సైన్స్ అనేటువంటిది కేవలము మనోశక్తి చేతను, యంత్రముల శక్తి చేతను ఇది అభివృద్ధి అవుతుండాలి.
0: ది సైన్స్ ఇంప్రూవ్స్ బికాస్ ఆఫ్ ద మెంటల్ పవర్, సైకలాజికల్ స్ట్రెంగ్త్.
1: కానీ విజ్ఞానం అనగా
0: విజ్డమ్
1: అన్నిటికీ అతీతమైనటువంటిది.
0: ఇట్ ఈస్ బియాండ్ ఆల్.
1: ఈ విజ్ఞానం అనేటువంటిది కేవలము
0: దిస్ విజ్డమ్
1: ఒక విధమైన ఆత్మశక్తి నుంచి ఆవిర్భవించే.
0: ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
1: కనుకనే విజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ విజ్డమ్ ఇస్ డివైన్.
1: ఆ డివైన్ అనేటువంటిది అక్కడికి వచ్చి చేరిపోతుంది.
0: ది డివైన్ కమ్స్ ఇన్ ద పిక్చర్ దేర్ అట్ ద లెవెల్ ఆఫ్
1: విజ్డమ్. అన్నింటికి మూల కారణము సేవ.
0: ఫర్ ఎవ్రీథింగ్ సర్వీస్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: రాజసూయ యాగం చేస్తున్నారు పాండవులు.
0: పాండవర్స్ వర్ పర్ఫార్మింగ్ రాజసూయ యాగ.
1: అలాంటి సమయం లోపల వచ్చి కృష్ణుడు వచ్చాడు.
0: అట్ దట్ టైమ్ లార్డ్ కృష్ణ కేమ్.
1: ఏం బావా అన్ని ఏర్పాట్లంతా జరిగినాయా అన్నాడు.
0: హి సెడ్ ఆల్ అరేంజ్మెంట్స్ ఓవర్.
1: అన్ని అరేంజ్మెంట్ చేశాను.
0: హి సెడ్ ఐ మేడ్ ఆల్ అరేంజ్మెంట్.
1: ఎవరెవరు ఏ పని చేయాలో వారికంతా కూడా కాలం నియమించాను.
0: ఐ డిస్ట్రిబ్యూటెడ్ వర్క్ టు ఆల్.
1: అయితే నాకే సేవ అన్నాడు.
0: దెన్ కృష్ణ ఆస్క్డ్ వాట్ డ్యూటీ యు అసైన్ టు మీ.
1: నాట్ డ్యూటీ, సేవ.
0: వాట్ సర్వీస్ యు వుడ్ అసైన్ టు మీ.
1: డ్యూటీ అనేటువంటిది రెండింటితో చేరినటువంటి.
0: డ్యూటీ ఈజ్ డ్యూయల్.
1: ఎందుకనగా ఇది డ్యూయల్ మైండ్.
0: ఇట్ ఇస్ డ్యూయల్ మైండ్.
1: సేవ అనేటువంటి ఏకాత్మ మైండ్.
0: సర్వీస్ ఇస్ నాన్ డ్యూయల్.
1: కనుకనే నాకే సేవ కావాలి.
0: సో వాట్ సర్వీస్ వుడ్ యు గివ్ మీ?
1: స్వామి,
0: స్వామి
1: మీకు ఏ సేవ ఇచ్చేది? మీరు కూర్చోండి, మా సేవ తీసుకోండి అన్నారు.
0: స్వామి, వాట్ సర్వీస్ కెన్ ఐ అసైన్ టు యూ? యూ సిట్ దేర్ అండ్ రిసీవ్ అవర్ సర్వీసెస్.
1: పర్వంతో నేను సేవ చేయించుకునేటువంటి అవకాశం నాకు కాదు.
0: God said, I don't need to be served by anybody.
1: ఇతరు సేవ నాకు అక్కర్లేదు.
0: I don't want anybody
1: serve. నేనే సర్వులకు సేవ చేయాలి అన్న.
0: I will serve everyone now.
1: అనగా దైవమే ఈ దేహంలో చేరి సర్వ విధమైన కర్మలు ఆచరించడం చేతనే మానవుడు నిలిచగలుగుతున్నాడు.
0: God in human form serves everybody, that sustains the entire humanity.
1: I am servant, not master.
0: God says, I am servant, not master.
1: ఆ సత్యాన్ని మీరు దిన్నం గుర్తించండి.
0: అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
1: మీరు ఎక్కడ కూర్చున్నా మీ దగ్గరికి నేను నడుచుకుని వస్తున్నానే కానీ నా దగ్గరికి మీరు రాండి రాండి అని నేను పిలవటం లేదు.
0: యూ మే బి సీటెడ్ ఎనీవేర్, బట్ భగవాన్ కమ్స్ టు యూ. హీ విల్ నెవర్ ఆస్క్ యూ టు కమ్ టు హిమ్.
1: సర్వెంట్. ఇంతేకాదు, పూజరువులకు ద్వారం దగ్గరనే నిలుచుకొని ఉంటాడట భగవంత్.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ విల్ బి స్టాండింగ్ ఎట్ ద డోర్ స్టెప్ ఆఫ్ యువర్ పూజా రూమ్.
1: వాడు ఏం అడుగుతాడో దాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటాడు.
0: God is ready to confer anything that the devotee asks for.
1: కనుక భక్తులకు అభిష్టం నెరవేర్చే నిమిత్తమై భగవంతుడు నిరంతరము వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటాడు.
0: To fulfill the desire of a devotee, God has been waiting. He is in you, above you, below you,
1: around you. In you, around you.
0: God is below you, above you, in you, around you.
1: కనుకనే దైవము సేవను కూడా ఆశిస్తూ వచ్చాడు.
0: God wants you to serve.
1: సరే, ఆ సేవ దేనికోసము?
0: Why?
1: వీళ్ళని సేవలు చేయించే నిమిత్తమై ప్రాక్టీస్.
0: Only to make you to develop this practice of service.
1: నేను చేస్తున్నాను చూడండి.
0: Bhagavan does it.
1: ఏం సేవ కావాలి అన్నాడు ధర్మరాజు కడపటికి.
0: And Dharmaja asked, what service you want?
1: Dharmaja. అందరూ భుజించి లేచిన తర్వాత ఆకులంతా ఎత్తేసేటువంటి పని నాకు ఇవ్వండి అన్నాడు.
0: Krishna said, Dharmaja, after all finish eating, he assigned me the duty to lift this all these leaves which are empty or which food is served.
1: తిన్న ఆకులు ఎత్తేసేటువంటి వాడు ఎవరు పోతాడు?
0: హూ విల్ అండర్టేక్ దట్ సర్వీస్?
1: అదే విధంగానే ఈ దేహంతో నేను అనుభవించిన సుఖములు, సంతోషములు, కష్టములు, దుఃఖములు అన్నింటి కూడా తీపు కారం వంటి తీపు.
0: ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ లైక్ స్వీట్ అండ్ హాట్.
1: ఇలాంటి ఆకును అంతా తినివేసిన తర్వాత ఎత్తి పారవేస్తున్నారు.
0: సచ్ లీఫ్ విచ్ ఇస్ ఎంప్టీడ్ ఫైనల్లీ ఆఫ్టర్ ఫుడ్ ఈస్ ఈటెన్
1: అది ఎవరు ఒప్పుకోరు.
0: నోబడీ విల్ టేక్ దట్ జాబ్.
1: భగవంతుడి యొక్క తప్తము
0: గాడ్స్ నేచర్
1: తన యందే ఉంటుండాలి.
0: ఇస్ విత్ ఇన్ హిమ్.
1: ప్రతి మానవుని యందు కూడాను యవ్వనం లోపల క్రమక్రమేణ పెరుగుతూ పెరుగుతూ వచ్చేటప్పటికి
0: as man grows older
1: మధురమైనటువంటి వంటలు వండుకుంటాడు.
0: And he loves many other preparations.
1: Jalebi, gulab jamun, barfi, palko, ilantavanta vondukuntadu.
0: He likes so many sweets, jalebi and other sweets.
1: Vondukoni oka leta aritakulo pettukuntadu.
0: And all these sweets, delicious items are served on the plantation.
1: Brahmaarpanam, brahmahavi, brahmagnu, brahmanahrutam, brahmaiva deva gantavyam ani prarthistadu.

0: భగవంతుడికి ప్రార్థిస్తున్నాను, భగవంతుడికి అర్పితం చేస్తున్నాను.
1: బిఫోర్ స్టార్ట్ ఈటింగ్ హి ఆఫర్స్ ఆల్ ద ఫుడ్ సర్వ్డ్ టు గాడ్ ఫస్ట్.
0: ఆఫర్ చేసేటప్పుడు భగవంతుడు కూడా జవాబిస్తున్నాడు.
1: గాడ్ ఆల్సో రిప్లైస్.
0: కానీ ఆ జవాబు తాను వినటం లేదు.
1: బట్ హీస్ నాట్ లిసనింగ్.
0: ఒరే పిచ్చివాడా,
1: ఓ మ్యాట్
0: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త అచాన్యం చిత్తుద్విజం.
1: God responds to our prayer telling, I am in the form of Vaishvanara. I consume all the food that you have eaten and I just supply
0: his sense.
1: Whether you say or not, it is I that eat food.
0: కానీ ఈనాటి మానవులు,
1: but man today,
0: ఆ విధంగా చేయటం లేదు.
1: It is not of offering prayer.
0: మంచి మధురమైనటువంటి పదార్థములు తట్టలో ఆకులో పెట్టుకుని,
1: all the delicious items are served on the plantain leaf.
0: మొట్టమొదట రాక్షసులకంతా నైవేద్యం చేస్తున్నారు.
1: First he offers all this precious food to demons.
0: ఎవరా డెమన్స్?
1: డెమన్స్
0: కామ క్రోధ లోభ మోహమద మత్స్యము అంతా కూడా అర్పితం చేస్తున్నారు.
1: ఫుడ్ ఈస్ ఆఫర్డ్ టు ద డెమన్స్ ఆఫ్ యాంగర్ ద లస్ట్ అండ్ ది గ్రీడ్ అండ్ సో ఆన్.
0: వాళ్ళంతా తిని మిగిలిపోయినటువంటి పాడైపోయినటువంటి ఆకును కొండపోయి దేవునికి అర్పితం చేస్తారు.
1: అండ్ డెమన్స్ స్టార్ట్ ఈటింగ్ ఆల్ దిస్ ఫుడ్ ఆఫర్డ్ టు దెం అండ్ ఓన్లీ రెమనెంట్స్ రెసిడ్యూ ఈస్ ఆఫర్డ్ టు గాడ్.
0: దైవానికి అర్పితం చేయాలి.
1: ఫస్ట్ యు షుడ్ ఆఫర్ టు గాడ్.
0: అదే ఆ దైవం ఎవరు?
1: హూ ఇస్ గాడ్ నౌ?
0: అహం వైశ్వానరో భూత్వ తన ఎందున్నటువంటి ఒక తత్వమే తనకు అర్పితం చేయాలి.
1: గాడ్ ఈస్ విత్ ఇన్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర.
0: వైశ్వానర రూపంలో ఉంటున్నాడు.
1: హీ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర.
0: కనుక మనం ఏ సాధన చేసినప్పటికీ, ఏ సేవ చేసినప్పటికీ పరులకు సేవ చేస్తున్నామనే భావన మర్చిపోండి.
1: సో వాట్ అవర్ ప్రాక్టీస్ వి మే టేక్ టు, వి మే సర్వ్ ఎనీబడీ.
0: నా ఇష్టదైవానికి నేను సేవ చేస్తున్నానని భావించండి.
1: కన్సిడర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ హోమ్ హార్ట్.
0: ప్రేమకు రూపం లేదు.
1: అండ్ దిస్ హస్ నో ఫామ్.
0: ప్రేమకు ఒక నామం మాత్రమే ఉంటుంది.
1: And love has only the name that
0: so. కనుక ఈ నామమే సర్వమును కూడా అభివృద్ధి పరుస్తుంది.
1: And this will improve by itself.
0: బంగారు కాసుకు ఏ రూపం ఉండదు, కాసు మాదిరి ఉంటుంది.
1: And gold is something like a coin.
0: కాని క్రమక్రమేణ మనం కోరినప్పుడు దీన్ని కరగబెట్టి ఒక రింగు, ఒక చైన్, ఒక మెడల్ ఏదో ఒకటి చేసుకుంటుంటాం.
1: But this gold coin can be melted. It can be made into a chain or ring, whatever
0: you want.
1: And it, who gave it to that?
0: మనకు మనమే రూపం కల్పించుకుంటున్నాం.
1: అండ్ వీ హావ్ గివెన్ ఇట్ ఎ ఫామ్.
0: కనుక దీనికి రూపమే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఒరిజినల్ ఇట్ హాస్ నో ఫామ్.
0: అలాంటి రూపరహితమైన తత్వానికి మనమే రూపం కల్పించుకుని ఒక ఇమాజినేషన్ పడుతున్నాం.
1: ద ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఈస్ గివెన్ ఎ ఫామ్ బికాస్ ఆఫ్ అవర్ ఇమాజినేషన్.
0: ఎట్టి భావము లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో
0: ఎట్టి రూపము లేదు.
1: గాడ్ హాస్ నో ఫామ్ అండ్ అట్రిబ్యూట్స్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
1: గాడ్ ఈస్ ఇమోర్టల్, ప్యూర్, అన్పొల్యూటెడ్, ఫార్మ్లెస్, అట్రిబ్యూట్లెస్.
0: కానీ నీ తృప్తి నిమిత్తమై ఒక ఆకారం కావాలి.
1: ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్ యు నీడ్ ఎ ఫామ్.
0: అది ఏ అవతారం వచ్చి ఆ విధంగా బోధిస్తూ వస్తుంటాయి.
1: అండ్ హియర్ యు ఫైండ్ ద రోల్ ఆఫ్ ఇన్కార్నేషన్ దట్ హస్ కమ్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: తానే రక్షించేది, తానే శిక్షించేది, తానే.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఈస్ ద ప్రొటెక్టర్, హీ ఈస్ ద రిడీమర్, హీ ఈస్ ద వన్ హూ పనిషెస్ యు.
0: కానీ మనము పుట్టుకు ఒక మినిస్టరు, తావుకు ఒక మినిస్టరు, పోషణకు ఒక మినిస్టర్ గా పెట్టుకుంటున్నాం.
1: బట్ వి హావ్ గాట్ సో మెనీ మినిస్టర్స్ ఇన్ చార్జ్ ఆఫ్ డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్.
0: కానీ భగవంతుడికి ఇవన్నీ కూడా అధీనమై ఉంటుంటాయి.
1: బట్ గాడ్ హాస్ ఆల్ దిస్ పోర్ట్ఫోలియోస్ అండర్ హిమ్.
0: కనుక భగవంతునికి అర్పితం చేసినప్పుడు సర్వదేవతలకు అర్పితమైనట్టుగా అవుతుంది.
1: వెన్ వన్స్ యూ ఆఫర్ టు గాడ్ ఇట్ అమౌంట్స్ ఆఫరింగ్ టు ఆల్.
0: నీవు చేసే సేవలంతా కూడా భగవంతునికి చేస్తున్నాననుకో, అదే భగవత్ స్వరూపంగా మారిపోతుంది.
1: కన్సిడర్ ద సర్వీస్ దట్ యు రెండర్ టు అదర్స్ ఇస్ సర్వీస్.
0: ఎవరికి సేవ చేసినా కానీ భగవంత్ సేవ అనుకో.
1: Whosoever you may serve, consider that you are serving God.
0: ఎందుకంటే ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతములు యందు ఉంటున్నాడు దేవుడు.
1: Because God is present in all of the beings.
0: నీవు కనిపించినటువంటి దేవుడిగా నీవు ఉంటే,
1: if God is of your making,
0: ఈ కనిపించి దేవుడిగా ఎదురుగా వస్తాడు.
1: Well, how do you expect him to appear in the way you want?
0: ప్రత్యక్షము, అది పరోక్షము.
1: One is direct, other is indirect.
0: ఇది బింబము, అది ప్రతిబింబము.
1: One is object, other is reaction.
0: యాక్షన్, అది రియాక్షన్.
1: One is action, other is reaction.
0: అన్నిటి ఎందుకును ఆ విధంగా వస్తుంటాయి.
1: That there lies the relationship.
0: ఈ రెండు లేనే లేవు.
1: In fact, there is nothing dualism here.
0: కానీ కనిపించేది మాత్రం కనిపిస్తుంటాయి.
1: However you see the apparent one.
0: ఒక సినిమాను మనం చూస్తుంటే స్క్రీన్ ఉంటుంది.
1: There in a theater you have the screen.
0: ఆ స్క్రీన్ లోపల పెద్ద పర్వతాలంతా మండిపోయినట్టుగా, భూకంపం వచ్చినట్టుగా కనిపిస్తుంది.
1: There on the screen you find the projection of earthquake and bonfire.
0: కానీ ఆ స్క్రీన్ ఏమైనా కించిత్ ఏమైనా కాలుతుందా?
1: But the screen is not burnt even an inch.
0: లేదు.
1: No.
0: కానీ పర్వతాలంతా పండిపోయినట్టుగా కనిపిస్తున్నారు.
1: బట్ యు ఫైండ్ ది ఫైర్ ఆల్ ఓవర్ ది మౌంటైన్.
0: ఆ స్క్రీన్ లోపలే పెద్ద పెద్ద నదులంతా ప్రవహిస్తూ వస్తుంటాయి.
1: అండ్ యు ఆల్సో ది ఫైండ్ ది ఫ్లో ఆఫ్ రివర్.
0: అలాంటివి కొట్టుకుంటూ కూడాను ప్రవహిస్తుంటాయి.
1: అండ్ యు ఫైండ్ ది హెవీ ఫ్లడ్స్ టు.
0: కానీ ఆ తెరను చూస్తే ఏమైనా చింతితేనే కూడా నువ్వు వెళ్తుంటాదే.
1: బట్ నాట్ ఈవెన్ ఇంచ్ ఆఫ్ ది కర్టెన్.
0: అదే విధంగానే మనకు బాహ్య దృష్టికి అన్ని కనిపిస్తున్నాయి కానీ
1: ఫర్ ది ఎక్స్టర్నల్ విజన్ యూ ఫైండ్ మల్టిప్లిసిటీ.
0: కానీ ఇల్యూమినేషన్ మైండ్ కి అది కనిపించదు.
1: బట్ ఇల్యూమినేషన్ మైండ్ డస్ నాట్ విజువలైజ్ దట్. ఆ
0: ఇల్యూమినేషన్ మైండ్ లోపల అన్ని కనిపిస్తుంటాయి నీకు, కాలినట్టు తడిచినట్టుగా కనిపిస్తుంటాయి.
1: బట్ వేర్ ఇస్ ది అదర్ స్టేజ్ యూ ఫైండ్ ఆల్ దిస్ ఎర్త్ క్వేక్ అండ్ ది ఫైర్.
0: దివ్య శక్తిని
1: ultimately you will note it is divine power.
0: దివ్య శక్తి సర్వుల యందు ఉంటుందది.
1: The divine power is in everyone.
0: ఇది లేనటువంటి వ్యక్తే మనకు కనిపించడు.
1: There are none without the divine power.
0: అందరి యందు ఉంటుందది.
1: It is present in
0: you. కానీ ఆ సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోతే
1: the heavy floods too.
0: కానీ ఆ తెరను చూస్తే ఏమైనా చింతితేనే కూడా నువ్వు వెళ్తుంటాదే.
1: But not even inch of the curtain.
0: అదే విధంగానే మనకు బాహ్య దృష్టికి అన్ని కనిపిస్తున్నాయి కానీ
1: for the external

0: కొంతకాలం ప్రేమ చేతనే మనం ప్రాక్టీస్ చేయాలి.
1: ప్రాక్టీస్ టు నో దట్ త్రూ లవ్.
0: అందరినీ మనం ప్రేమించాలి.
1: లవ్ ఆల్.
0: అప్పుడు అందరూ నీవే.
1: ఇన్ఫాక్ట్
0: నీవే అందరుగా మారిపోతున్నావు.
1: ఇన్ఫాక్ట్ యువర్ ద వరల్డ్. యువర్
0: ఏకత్వంలో అనేకత్వము, అనేకత్వంలో ఏకత్వము కనిపిస్తుంది.
1: యు ఫైండ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ ప్లూరాలిటీ ఇన్ దిస్ యూనిటీ టు
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్.
0: మీ యందు ఉన్నదంతా ప్రేమనే.
1: యు ఆర్ ఫుల్ ఆఫ్ లవ్.
0: అందరి యందు ఉన్నటువంటి ప్రేమనే భగవద్గీత యొక్క ప్రేమ.
1: అండ్ దిస్ టోటల్ లవ్ ఇస్ ద డివైన్ లవ్.
0: క్రమక్రమేణ అన్ని మమయ మాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు.
1: మ్యాన్ ఈజ్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్. గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్.
0: అంశంగా వచ్చేసేస్తుంది.
1: యూఆర్ హియర్ ఎస్ ఎ స్పార్క్.
0: కారణం ఏమిటి? బాడీ వేరుగా ఉండటం చేత.
1: బికాస్ ద బాడీస్ ఆర్ డిఫరెంట్.
0: కనుక ఇదంతా చేరి ఒక్కటిగానే.
1: ఇన్ఫాక్ట్ ఇస్ ఓన్లీ వన్ ఆల్ పుట్ టుగెదర్.
0: కనుక మీరు నేటి నుండి
1: ఫ్రమ్ దిస్ డే
0: ఎవరికి సేవ చేసినా
1: యు మస్ట్ సర్వ్ ఎనీవన్.
0: దైవ సేవగా భావించుకొని
1: కన్సిడర్
0: ఎలాంటి పనైనా మీరు చేయడానికి ప్రయత్నించాలి.
1: Be ready to do any work, any service.
0: దేహాన్ని మనం విచారం చేయకూడదు.
1: Don't go by the body.
0: వాడి పరిస్థితిని మనం విచారం చేయకూడదు.
1: Not circumstances.
0: అందరిని మనం ఏకంగా చూసుకోవాలి.
1: You should consider everybody equal.
0: అందరి యందు ఉన్నటువంటి యొక్క నా శక్తియే.
1: It's only divine power in everybody.
0: నా శక్తిని ఈ విధంగా నేను చూడగలుగుతున్నాను.
1: And my power is
0: ఇదంత నా ప్రతిబింబమే.
1: In fact, it's all the reflection of my own. It's only reaction. It's all the resound of my own.
0: You should
1: have that feeling more and more.
0: అప్పుడు నిజమైనటువంటి యొక్క ఇల్యూమినేషన్ మైండ్ మీరు చేరగలరు.
1: Then you'll be able to reach that state of illumination.
0: కనుక మొట్టమొట్ట మీరు సూపర్ మైండ్ లో ప్రయాణం చేయండి.
1: So first let's begin with the super
0: mind. నేను వేరు, ఇతను వేరుగా ఉన్నాడు.
1: At this level, you are separate from others.
0: ఇది dualism లో ప్రారంభించింది.
1: And you begin with the state of dualism.
0: ఆ dualism కూడా సత్యం కాదు.
1: Dualism is never true.
0: A man with dual mind is half blind.
1: A man with dual mind is half blind.
0: ఆ half blind లో నువ్వు పోతున్నావు.
1: You are proceeding in this half blinded nature.
0: అప్పుడు నువ్వు దాంతో ప్రారంభం చేయి.
1: And you begin with it
0: correctly. క్రమక్రమేణ అది higher mind కి పోతుంది.
1: Gradually it goes up to the higher mind.
0: ఈ higher mind కి పోయిన తర్వాత
1: after having gone there
0: నీ తత్వం నీకు రుచింపజేస్తుంది.
1: యూ విల్ నో యువర్ ఓన్ ట్రూ నేచర్.
0: ఆ రుచింపజేసిన తర్వాత ఆ రుచిని మరిగినటువంటి నీవు
1: ద మోర్ యూ రిలీజ్ ద టేస్ట్ ఆఫ్ ది ట్రూ నేచర్
0: క్రమక్రమేణ ఇల్యూమినేషన్ మైండ్ కి వస్తుంది.
1: స్లోలీ కమ్ టు ఇల్యూమినేషన్ మైండ్.
0: ఈ ఇల్యూమినేషన్ పూర్తి ఏకత్వాన్ని గుర్తించిన తర్వాత ఓవర్ మైండ్ లో చేరిపోతుంది.
1: వెన్ వన్స్ దిస్ యూనిటీ వన్నెస్ ఇస్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ గోస్ అప్ టు ద ఓవర్ మైండ్.
0: అదియే నీ గమ్యము.
1: That is your goal.
0: అదియే నీ యొక్క సర్వము.
1: That is everything for you.
0: దానిని చేరడానికి నీవు చేసేటువంటి సాధనంతా నీకు.
1: All the efforts only to reach that goal.
0: సాధనలు దేహంతో చేసిన సాధనలు కాదు ప్రధానము.
1: Not the practices that you do with the body that
0: are important. కేవలం కసరత్తు.
1: It's only exercise.
0: ఆ పిల్లలంతా చేశారు చూడండి మొన్న పంజాబ్ పిల్లలు ఎంత కసరత్తుగా చేశారు.
1: You must have seen Punjab children doing lot of exercise.
0: దానికి బాడీని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు తప్ప
1: యూ కెన్ ఇంప్రూవ్ యువర్ బాడీ
0: మైండ్ ఇంప్రూవ్మెంట్ కాదు.
1: అండ్ నాట్ ద మైండ్ ఎనీ.
0: కానీ మీకు ఇప్పుడు కావాల్సింది మైండ్ ఇంప్రూవ్మెంట్ కావాలి.
1: వాట్ యూ నీడ్ నౌ ఇస్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద మైండ్ నాట్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద బాడీ.
0: మైండ్ ప్యూరిటీ కావాలి.
1: మైండ్ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: మైండ్ లోపల ఇల్యూమినేషన్ మైండ్ కావాలి.
1: అండ్ దెన్ యూ కెన్ రీచ్ ది ఇల్యూమినేషన్ మైండ్.
0: కనుక మీరు ఈ సేవనంతా ఏదో ప్రాపంచికంగా మనం చేస్తున్నాము, ప్రాపంచికమైనటువంటి వ్యక్తులకు చేస్తున్నాము అని మీరు ఏమాత్రం ఈ భావన పెట్టుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ దిస్ ఆల్ వరల్డ్లీ సర్వీస్ రెండర్.
0: ఎప్పుడు నీవు సేవకు వెళ్ళినప్పటికి స్వామి చెప్పిన మాటలు నీవు తలుచుకుంటూ
1: వెనెవర్ యూ స్టార్ట్ డూయింగ్ సర్వీస్ రిమైండ్ యువర్ సెల్ఫ్ భగవాన్ టీచింగ్.
0: అతనిలో ఉన్నది కూడా నువ్వు భగవంతుడే.
1: ద మ్యాన్ హూ రిసీవ్ సర్వీస్ ఆల్సో ఇస్ ద సేమ్ గాడ్.
0: చేస్తున్నాడు
1: అండ్ హీ జస్ట్ యాక్టింగ్ దట్ వే.
0: ఆ యాక్ట్ లోపల కూడా మనం ఒక పార్ట్ గా ఉండాలి.
1: ఇన్ దిస్ యాక్టింగ్ యూ షుడ్ బి ఎ పార్ట్.
0: కనుక
1: సో
0: మనం ధ్యానం చేసిన జపం చేసినా సేవ చేసినా అన్నింటి ఎందుకు ఒకే ఏకత్వం వస్తుంది. అది
1: వి మే మెడిటేట్ ఆర్ చాంట్ ఆర్ డు పెనెన్స్
0: కనుక నీ ఉపనిషత్తు నత పాంసి నతీర్థానాం.
1: సో ఉపనిషత్ సెడ్ నో పిల్గ్రిమేజ్ అండ్ నో పెనెన్స్ వుడ్ హెల్ప్ యూ.
0: నా శాస్త్రాన జపానహి
1: నార్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
0: ఇది మనం చేయవలసింది. ఈ ప్రాక్టీస్ లో మనం జపం చేస్తుంటుంటే ఎవరితో మాట్లాడుతున్నా గానీ చేతులు తిరుగుతూనే ఉంటాయి.
1: ఇఫ్ యూ స్టార్ట్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ హోల్డింగ్ టాలిస్మన్ ఆన్ హ్యాండ్ సింప్లీ ది బీడ్స్ ఆఫ్ ద డే.
0: మొట్టమొదట అలాంటి ప్రాక్టీస్ కావాలి.
1: ఫస్ట్ హౌఎవర్ యు నీడ్ టు ప్రాక్టీస్ టు బిగిన్ విత్.
0: సజ్జనం సేవనం వినా
1: యూ షుడ్ సర్వ్ ఎవ్రీబడి.
0: సర్వీస్
1: ఇంపార్టెంట్.
0: నీవు చేతులతోనే చేయనక్కర్లేదు.
1: నాట్ నెసెసరీ విత్ యువర్ హ్యాండ్.
0: మీరేదో ప్రపంచంలో ప్రవేశించి దాంట్లో ఇతరులు సేవ చేయనక్కర్లేదు.
1: నాట్ దట్ యూ డోంట్ గో టు ఫార్ ఆఫ్ ప్లేసెస్ టు సర్వ్.
0: ఒక మనిషి ఏమైనా వస్తే నీవు మాటలతో కూడా అతను తృప్తిపరచు.
1: యూ కెన్ సాటిస్ఫై.

0: others with your words.
1: ఈ వర్డ్స్ తో కూడా తృప్తి చేయడం కూడా సేవనే.
0: Satisfying others with your good words is service.
1: ఒకరికి నీవు అన్నం పెట్టి ఆదరించు, అది కూడా సేవనే.
0: Serve food to others, it is service.
1: ఒక మంచి మాటలు చెప్పే దాన్ని సంతోష పెట్టు.
0: Make others happy by talking good words.
1: ఆ మాటలు కూడా మృదుమధురంగా చెప్పు.
0: Talk softly and sweetly.
1: అప్పుడే మన సేవ.
0: That is true service.
1: చాలా మంది కొంతమంది శ్రీమంతులుగా ఉండేటువంటి వాళ్ళు, అయ్యో మేము బయటికి పోయి ఎట్లా సేవ చేసేది, మేము ఏ విధంగా సేవ చేసేది, మాకు అవకాశం లేదు అని బాధపడుతుంటారు.
0: Many rich people think that we don't have chance to serve others. How can you move about? How can you
1: సమాజంలో పోయి సేవ చేయనక్కర్లేదు.
0: You don't need to go to society.
1: నీవు సంతోషంతో మాటలతో సేవ చేయి.
0: You talk well with all the smile.
1: నీ చేతనైనప్పుడు నీవు ఎవరికైనా ఇంత కాసు ఇచ్చి వాడిని ఉద్ధారపరిచే.
0: You can also contribute and make others happy.
1: ఆ విధంగా ఉద్ధారం చేస్తే అది కూడా సేవని.
0: If you help others, it is true service.
1: కనుక మనం సర్వీస్ చేయడానికి సమాజంలో ప్రవేశించి రోడ్లు తూడ్చడం, పేషెంట్ చూసుకోవటం, కొంత వారిని ఎత్తు ఇవి చేయనక్కర్లేదు. అది చేసే అవకాశం ఉన్న వాడు చేయవచ్చును.
0: సర్వీస్ డస్ నాట్ మీన్ క్లీనింగ్ ది స్ట్రీట్స్ ఆర్ ట్రీటింగ్ పేషెంట్స్. దోస్ దట్ హావ్ స్కోప్ అండ్ ఛాన్స్ దే కెన్ సర్టన్లీ డూ ఇట్.
1: ఇది వాళ్ళ చేతనైనటువంటి సేవ చేసుకోవచ్చు.
0: దే కెన్ డూ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
1: ఒక అనంతపురం కాలేజీ గర్ల్స్ వచ్చారు.
0: అదే అనంతపురం గర్ల్స్
1: స్వామి బాయ్స్ అంతా కూడా పల్లె పల్లెకు వెళ్లి వారి ఇంటికి అంతా కూడా అన్నం అందిస్తున్నారు.
0: ప్రేయర్ టు స్వామి దే సెడ్ భగవాన్ బాయ్స్ దాన్ని
1: అంతా బండ్ల మాదిరి కట్టాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ ప్యాకింగ్ ఫుడ్.
1: కానీ వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత మాకు ఏ పని లేదు.
0: ద మూమెంట్ బాయ్స్ లీవ్ దిస్ ప్లేస్
1: కొంత పనులు చేస్తామన్నారు.
0: హౌఎవర్ వి వాంట్ టు డు నౌ సంథింగ్ మోర్.
1: వెళ్ళండి.
0: Bhagavan said, go by all means.
1: ఈ పల్లె లోపల దేవాలయంలో చాలా ప్రాచీనమైన దేవాలయాలు అంతా ఉన్నాయి.
0: You find temples built in the old times.
1: ఆ టెంపుల్స్ అంతా కూడా కేవలం ఒక విధమైనటువంటి దుర్ప్రవర్తనతో చెడిపోతూ ఉంటున్నాయి.
0: And all the temples are in dilapidated condition.
1: ఆ టెంపుల్ అంతా క్లీన్ చేయండి.
0: You clean those temples.
1: వాటికి వైట్ వాష్ వేయండి.
0: వైట్ వాష్ దెమ్.
1: క్లీనింగ్ చేసుకోండి.
0: క్లీన్ దెమ్.
1: ఈ విధమైన పనులు మీరు చేయండి.
0: Do that work.
1: అప్పుడు బాగుపడుతుంది. దేవుని యొక్క మందిరమే మన దేహము.
0: Body is the temple of God.
1: Deho devaray prabhu jeevo deva sanatana.
0: Body is the temple of God, the indweller is God himself.
1: Devalayam paint vestunnavani anukovaddu. Nee dehaniki nu paint vesko.
0: Don't think that you are painting the temple outside. No.
1: Daniki sunnamto paint vesti dinki premato paint vey.
0: You paint the outer temple with lime, you paint your own body with love. The temple of God.
1: Adhe chal.
0: That's enough.
1: అదే సేవ.
0: దాట్ ఈస్ టు సర్వ్.
1: ఈ మాటలు కూడా మృదుమధురంగా మాట్లాడండి.
0: టాక్ స్వీట్లీ.
1: దీనికి రఫ్ గా మనం మాట్లాడుకుంటాం.
0: నెవర్ బి హార్ష్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
1: మృదుమధురంగా మాట్లాడు.
0: టాక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
1: అమ్మా ఏం చేస్తున్నారు అని ఎవరైనా వచ్చి చాలా మృదుమధురంగా మాట్లాడితే నీకెందుకో అనేది వాడు
0: గలిచేయకూడదు. If anyone asks you, what are you doing? You say, how are you concerned? You should not say that.
1: అది సేవ కాదు, హర్ట్ అవుతుంది.
0: It's not service, it's hurting.
1: కనుకనే అది అంత మాటలు మాట్లాడకూడదు.
0: Never be harsh to others.
1: ఎవరిని కఠినమైనటువంటి పదంతో హృదయాన్ని గాయం చేయకూడదు.
0: Never hurt anybody by using harsh.
1: దేవునికి ఎక్కడైనా గాయం అయిపోతే దానికి బ్యాండేజ్ కట్టచ్చును, దాన్ని మాపుకోవడానికి మందులు వేయచ్చును.
0: For any wound, you can put some medicine, put some bandage.
1: కానీ మాటతో దెబ్బతిన్నటువంటి హృదయానికి బ్యాండేజ్ కట్టడానికి.
0: బట్ ద వుండ్ బికాస్ ఆఫ్ ద వర్డ్స్ కెన్ నెవర్ బి హీల్డ్.
1: నేను అందుకోసం ఎంత కోపం వచ్చినా ప్రేమ ప్రేమ ప్రేమ. హే అబ్బాయి ఎట్టున్నావు?
0: స్వామి ఆల్వేస్ ఇస్ ఆ బాయ్ హౌ ఆర్ యూ.
1: అంతా ప్రేమనే.
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ లవ్ స్వామి.
1: ప్రేమతో మాట్లాడు.
0: టాక్ విత్ లవ్.
1: కానీ ఆ ప్రేమ మనం అభివృద్ధి చేసుకుంటే వస్తుంది.
0: Yes, you can develop love on your
1: own. ప్రకృతి భావంతో మన ప్రేమను పెంచుకోవాలి.
0: You start with the feeling of the nature.
1: తర్వాత అదే డివైన్ ప్రేమగా మారుతుంది.
0: Then that gets transformed into the divine
1: love. గా తయారవుతుంది.
0: And that becomes divine love.
1: డివైన్ లవ్ వచ్చినప్పుడే
0: with this advent of divine
1: love, divine person గా మారిపోతావు.
0: You become divine person.
1: ప్రపంచమంతా ఉన్నది ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
0: In fact, the whole of the world, there is only one thing that exists.
1: అలాంటి ఏకత్వానికి మనం ఉంటే.
0: Yeah, that oneness we should attain.
1: Seva ante edo uriki chevato chesetundi pannu sevaga bhavistunnaru.
0: Service is not merely the one that done with physical hands.
1: Chesulchu chesetundi seva kaadu.
0: It's not really so.
1: Maatanto cheyavachunu.
0: You can serve by good words.
1: Manastho cheyavachunu.
0: With the mind.
1: Bhavamto cheyavachunu.
0: With your feelings.
1: Kaani ee vidhanga sharira manasika aadhyatmika tattvato ee sevanu manam cheyali.
0: So at the physical level, mental level also you can serve.
1: కనుక చేతులతో కూడా సేవ చేయొచ్చు.
0: యు కెన్ సర్వ్ విత్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్.
1: ఎవరైనా నీకు బిడ్డను ఎత్తుకొని వచ్చేస్తారు, ఇక్కడ ఏడుస్తుంటే వాడను నువ్వు కూడా జోకొట్టు.
0: ఇఫ్ యూ ఫైండ్ ద చిల్డ్రన్ క్రైయింగ్, యూ కెన్ జస్ట్ హెల్ప్ దెమ్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్.
1: చాక్లెట్ ఉంటే ఆ చాక్లెట్ ఆ పిల్లలకి ఇచ్చేసేయి.
0: ఇఫ్ యు గాట్ చాక్లెట్ విత్ యూ, కెన్ గివ్ ఇట్ టు ద చైల్డ్ హూ ఇస్ క్రైయింగ్.
1: అది గొప్ప సేవ.
0: ఇట్స్ అ బిగ్ సర్వీస్.
1: అది ఏదో చిన్న హెల్ప్ అనుకుంటాం మేము.
0: బేబీ సిట్టింగ్ ఇస్ అ బిగ్ సర్వీస. ఇట్ ఈస్ సర్వీస్.
1: ప్రమాణంలో చిన్నదిగా కనిపించవచ్చు కానీ అది హెల్ప్ లో చాలా పెద్దది.
0: ఇట్ మైట్ బి స్మాల్ ఇన్ మెజర్ బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.
1: కనుక సేవలు చేసేటువంటి వాడు సేవా దళము అంటున్నారు మీరు.
0: యు సే సేవాదళ్,
1: సేవాదళ్,
0: సేవాదళ్.
1: ఈ దళం లోపల కొన్ని కొన్ని రెక్కలంతా ఉంటుంటాయి.
0: యు ఫైండ్ మెనీ పెటల్స్.
1: ఈ పెటల్స్ అంతా ఉంటుంటాయి.
0: Yes, you have many.
1: క్రమక్రమేణ అవి వాడిపోయి రాలిపోతుంటాయి.
0: And the petals fade out and drop.
1: ఆ రాలిపోయిన తర్వాత మిగిలేదు ఒక్కటే మాత్రం ఫండమెంటల్.
0: Fundamental thing remains after all the petals fall down.
1: అందులోనే విత్తనములు బయలు చేరుతాయి.
0: And therefrom starts seeds.
1: అవి పునర్జన్మకు పునాది అయిపోతాయి.
0: And that's become the foundation for the future.
1: కనుక ఈ లోక వాంఛనైనటువంటి పెటల్స్ అంతా కూడా రాలిపోవాలి.
0: So the petals of worldly desires should drop.
1: అదంతా పోయినప్పటికీ ఇందులో సత్సంకల్పం అనేటువంటి యొక్క బీజములు అభివృద్ధి అవుతాయి.
0: When once the desires, the petals drop down, the will develops.
1: కాబట్టి సత్సంకల్పాలను మనం పెంచుకోవాలి.
0: We have to develop good thoughts.
1: సత్సంకల్పాలను మనం పెంచుకున్నప్పుడే సదాచారంలో ప్రవేశిస్తాము.
0: Good thoughts lead to good action.
1: సదాచారంలో ప్రవేశించినప్పుడే సత్సంగంగా చేరిపోతుంది.
0: Good action takes you to satsang. సత్కర్మలంతా
1: మనం చేస్తాము.
0: We do everything.
1: ఆ సత్కర్మలు కూడా ప్రేమ ద్వారా చేయాలి.
0: Let us do all good actions with love.
1: With love, with love.
0: With love, with love.
1: Anni love, love, love, love.
0: Everything should be based on love and love, love alone.
1: Ee manavudu jeevinchedanta premateene.
0: Because human life is sustained.
1: Puttindede prematone.
0: And you are born with love.
1: Sachyedi prematone.
0: You end your life with love.
1: Karukine ivanni kudanu premamayanga maarutundani.
0: So everything should be full of love for that matter.
1: Premamayame jeevitamu.
0: The human life
1: premadharame jeevitamu.
0: And his love is the foundation.
1: Prem pravartane jeevitamu.
0: The human conduct is love.
1: Prem pravartane maam jeevitamu.
0: And it is the love principle that governs life.
1: Nijamainatundi premanu meeru marchipothunnaru.
0: You are forgetting the essence.
1: Laukikamaina bhautikamaina praktamainatundi oka premanu abhivruddhi pachukuntunnaru.
0: You are developing an only worldly physical love.
1: ఇది కాదు నిజమైనటువంటి ప్రేమ.
0: దిస్ ఇస్ నాట్ ట్రూ లవ్.
1: ఈ విధంగా మీరు చేస్తూ ఉంటుంటే
0: వెన్ యూ యాక్ట్ లైక్ దిస్,
1: ఇంకా మున్ముందంతా ఉంటుండాలి. రేపు మొన్నాడు అప్పుడు దీన్ని అంతా వివరించి మీకు చక్కగా బోధిస్తాను.
0: దేర్ యు హావ్ స్టిల్ టూ మోర్ డేస్. టుమారో అండ్ డే ఆఫ్టర్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వెరీ క్లియర్లీ.
1: ప్రేమ ముదిత మనసే.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 25th డిస్కోర్స్ ఆన్ గీత, భగవాన్ డెలివర్డ్ ఆన్ 6th సెప్టెంబర్. In this discourse, Bhagavan sweetly explains how a spiritual aspirant can overpower two of his common enemies, namely jealousy and hatred. Sai Bhagavan Uvacha.
1: సర్వభూతముల యందు సర్వత్ర వ్యాపించినటువంటిది దేహి.
2: The indweller has is all pervading. He is found in all the living beings and in all places.
1: దేహము అనిత్యము అశాశ్వతము, దేహి నిత్యము సత్యము.
2: Body is impermanent, transient. The indweller is permanent entity.
1: కేవలం దేహమునందు మాత్రమే ఉండటం దేహి అనిపించదు.
2: The fact that he is merely dwelling inside the body cannot qualify him to be called indweller.
1: విరాట స్వరూపం కూడాను దేహమే.
2: The cosmic person also may be described as the indweller.
1: విశ్వం అనేటువంటి దేహమునందు దేహి అనేటువంటి ఆత్మ స్థిరమై ఉంటున్నది.
2: In the world which may be compared to a body, the cosmic person is the indweller.
1: Deho devale prapto jivo deva sanatana. Sanatanamai, nityamai, satyamai undinatvanti atma tattvame kai dehi ani peru.
2: The principle of atman, which is permanent, everlasting, that may be described as dehi.
1: Itti dehini gurtinchutakai శాస్త్రములు ప్రమాణములు.
2: టు రికగ్నైజ్ దిస్ దేహి ది స్క్రిప్చర్స్ ప్రొవైడ్ ఎ బేసిస్.
1: శాస్త్ర ప్రమాణం మాత్రమే చాలదు.
2: ది స్క్రిప్చురల్ ట్రూత్స్ దెమ్సెల్స్ మే నాట్ బి సఫిషియంట్ టు ప్రూవ్ దాట్.
1: శాస్త్రం వలనే ఇది మనకు లభ్యం కాదు.
2: వి వుడ్ నాట్ బి ఏబుల్ టు అటైన్ దిస్ త్రూ స్క్రిప్చర్స్ అలోన్.
1: శాస్త్ర ప్రమాణమును ఆధారముగా తీసుకుని స్వప్రయత్నంతో స్వశక్తితో సాధించుటకై ప్రయత్నించాలి.
2: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది డిక్లరేషన్స్ ఆఫ్ ది స్క్రిప్చర్స్ వి హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు అటైన్ దట్.
1: శాస్త్రములు ఉపనిషత్తులు వేదములు ఇతిహాసములు పురాణములు ఇవన్నీ కూడాను కేవలము మార్గదర్శకమైనటువంటివి.
2: స్క్రిప్చర్స్ ఉపనిషత్స్ వేదాస్ పురాణాస్ all these only show the path.
1: ఇవి కేవలము ఒక గైడ్ పోస్ట్ వంటివి.
2: They may be compared to guide posts.
1: ఇది దిక్కులను చూపగలదు కానీ నడిపించుటకు ప్రయత్నించదు.
2: These things can only show you the direction, but you will have to walk all by yourself.
1: గమ్యమును చేరగోరినటువంటి వ్యక్తులు దీనిని ఆధారముగొని తమ ప్రయాణము తామే సాగించాలి.
2: People who are desirous of reaching the goal on the basis of the direction given by the shastras, they will have to travel, take the journey and reach the goal.
1: Bhagavad Gita samastamunu bodhinchinadi.
2: Bhagavad Gita has taught everything.
1: Idi secondo adhyayamu lopala.
2: In the second chapter,
1: nasochya na savisochahani navesochahani 11వ శ్లోకంతో ప్రారంభమవుతుంది గీత.
2: గీత కమెన్సస్ ఇన్ దిస్ చాప్టర్ ఫ్రమ్ శ్లోక నంబర్ 11.
1: నసోచ్య. కానీ ఇది ఎక్కడికి అంత్యమవుతుంది?
2: బట్ వేర్ డస్ దిస్ ఎండ్?
1: ఇది క్రమక్రమేణ దుఃఖ నివృత్తి మాత్రమే కలిగింపచేస్తుంది.
2: దిస్ ఓన్లీ లీడ్స్ యూ to avoiding of grief.
1: ఈ దుఃఖను వృత్తికి మార్గం ఏమిటి?
2: What is the way for prevention of grief?
1: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క దీనికి నీవు దుఃఖించడం మంచిది కాదు అన్నాడు.
2: He has declared that there is no use in your grieving over things which are impermanent and transient.
1: దుఃఖించదగినటువంటి దానికై నీవు దుఃఖిస్తున్నావు అర్జున.
2: ఓ అర్జున, యు ఆర్ గ్రీవింగ్ ఓవర్ ఎ మ్యాటర్ ఓవర్ విచ్ యు షుడ్ నాట్ రియలీ గ్రీవ్.
1: ఇందులో ప్రతి పదార్థం నందు కూడాను అస్థి భాతి ప్రియం రూపం నామం ఈ ఐదు యొక్క తత్వములతో కూడి ఉంటుండాలి.
2: ఎవ్రీ ఆర్టికల్ హ్యాస్ ఫైవ్ క్యారెక్టరిస్టిక్స్, అస్థి భాతి ప్రియం రూపం నామం.
1: ఈ అస్థి భాతి ప్రియముకే సంస్కృత పదములందు సత్ చిత్ ఆనందము అన్నారు.
2: సంస్కృత్ ఈక్వలెంట్స్ ఫర్ అస్థి భాతి ప్రియం ఆర్ సత్ చిత్ ఆనంద.
1: ఈ సత్ చిత్ ఆనందము మొదటి మూడు సత్యమైనటువంటివి.
2: సత్ చిత్ ఆనంద, దీస్ త్రీ ఆర్ వెరీ,
1: ఇవి నిత్యమైనటువంటివి.
2: దే ఆర్ పర్మనెంట్ వన్స్.
1: ఇది దైవత్వంతో కూడినటువంటివి.
2: దే ఆర్ అసోసియేటెడ్ విత్ డివినిటీ.
1: దీనికి పుట్టుక చావులు లేవు.
2: దేర్ ఇస్ నో బర్త్ అండ్ డెత్ ఫర్ దీస్ త్రీ.
1: కనుక ఇవి ఏ దైవత్వములకు తగినటువంటి చిహ్నములు.
2: దేర్ ఫోర్ దీస్ త్రీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ద సైన్స్ ఆఫ్ డివినిటీ.
1: రూపనామములు కల్పనలు.
2: ది నేమ్ అండ్ ఫారం ఆర్ ఓన్లీ ఇమాజినేషన్.
1: ఈ కల్పనతో కూడినటువంటి పదార్థములు వచ్చుటకు ఎంత స్వతంత్రం ఉన్నదో పోటు కూడా ఆ స్వతంత్రం ఉంటుంటాయి.
2: ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ ఆర్టిఫిషియల్ అండ్ విచ్ ఆర్ క్రియేటెడ్, దే హ్యావ్ ద ఫ్రీడమ్ టు కమ్ యాజ్ వెల్ యాజ్ టు గో, బర్త్ అండ్ డెత్.
1: ఇవి కేవలము బంధువుల వంటివి.
2: దీస్ మే బి కంపేర్డ్ టు రిలేటివ్స్.
1: బంధువులు వచ్చి పోయేటువంటి వారే కాని స్థిరంగా ఇంట్లో నిలిచేటువంటి వారు కాదు.
2: రిలేటివ్స్ కమ్ ఫర్ ఎ వైల్ అండ్ స్టే అండ్ గెట్ బ్యాక్. దే ఆర్ నాట్ గోయింగ్ టు స్టే ఇన్ ద హౌస్ పర్మనెంట్లీ.
1: అదే విధంగానే సుఖములు దుఃఖములు కూడాను బంధువులతో చేరినటువంటివి.
2: ఇన్ ద సేమ్ వే హ్యాపీనెస్ అండ్ గ్రీఫ్ మే బి కంపేర్డ్ టు రిలేటివ్స్.
1: కనుక ఇట్టి బంధుత్వంతో కూడినటువంటి యొక్క రూపనామములను సత్యముగా భావించి నిత్యముగా విశ్వసించి దీనిని మనము ఇందులో ప్రవేశపెట్టకూడదు.
2: Such entities like name and form, which are transient and temporary, should not be understood as permanent in the context of understanding spirituality.
1: ఇవి ఏ నాటికైనా కూడా వెళ్ళునవే.
2: These things any day will be leaving.
1: మార్పు చెందునవే.
2: They undergo change.
1: నశ్వరమైనవే.
2: They are impermanent.
1: అలాంటి స్థితికై నీవు శోకించటం ఇది సరి అయినటువంటి తత్వం కాదన్నాడు.
2: For such things which are impermanent, grieving over them is not correct.
1: అయితే ఇట్టి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క తత్వమును గుర్తించుకున్నటకై ఏ జ్ఞాన్ని మనం ఆశ్రయించాలి?
2: దెన్ ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ దీస్ పర్టికులర్ దీస్ త్రీ థింగ్స్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్, వాట్ షుడ్ బి ది బేసిస్ ఆఫ్ అండర్స్టాండింగ్?
1: కొన్ని సద్గుణములను మనం ఆశ్రయించాలి.
2: వి హావ్ టు టేక్ షెల్టర్ ఇన్ సర్టన్ వర్చ్యూస్.
1: భక్తి యోగంలో చెప్పినట్టుగా 26 సద్గుణములు కలిగినటువంటి వాడే భక్తుడు అని.
2: As has been
1: మామే ప్రియో నరః, ఇట్టి వాడే నాకు ప్రియుడు అని కూడాను కృష్ణుడు చెప్పాడు.
2: As has been explained in Bhakti Yoga, as has been declared by Krishna, the one who has 26 qualities described in them are dear to the Lord.
1: ఈ 26 గుణములు కూడాను మనకు ఉండనక్కర్లేదు.
2: There is no need to have all the 26 qualities.
1: అగ్గిపెట్టె లోపల అనేక పుల్లలు ఉంటుంటాయి.
2: There will be a number of match sticks in a match box.
1: అగ్ని కావాలంటే అన్ని పుల్లలను మనం గీయనక్కర్లేదు.
2: If you want to fire, there is no need for striking all of them.
1: ఒక్క పుల్లని గీసి కావాల్సినంత అగ్నిని మనం అభివృద్ధి చేసుకోవచ్చు.
2: One match stick can be struck and you can develop fire in the way that you want.
1: ప్రధానమైనటువంటి యొక్క సద్గుణములను కొన్నింటినైనా కూడా మనం ఆధారం చేసి పెట్టుకున్నా ఇది ఎంతైనా కూడాను ఆత్మ మార్గమునకు అన్వేషణ జరపవచ్చు.
2: If you want to inquire into the principle of Atman with the help of certain important attributes and qualities, you will be able to undertake that.
1: నిన్నటి దినము ఓర్పుని గురించి మనం తెలుసుకున్నాము.
2: Yesterday we have understood about forbearance and patience.
1: ఈనాడు అసూయ ద్వేషము.
2: Today we will take up jealousy and hatred.
1: ఈ అసూయ ద్వేషములు అనేటువంటివి తోడు దొంగలు.
2: Jealousy and hatred are twin thieves.
1: ఇది ఒకరిని ఒకరు వదిలిపెట్టి ఉండలేరు.
2: One would not be able to live without the company of the other.
1: ఇవి ఒకదానికొకటి అన్యోన్య ఆశ్రయం కలిగినటువంటివి.
2: They take mutual shelter.
1: కొన్ని విషయంలో అవినాభావ సంబంధంతో కూడినటువంటివి.
2: In certain respects, there is an inextricable relationship between them.
1: ఇవి ఒకటి అసూయ అనేటువంటిది వేరు పురుగు వంటిది.
2: హేట్రెడ్ మే బి కంపేర్డ్ టు ఎ పెస్ట్.
1: ద్వేషము అనేటువంటిది చీడ పురుగు వంటిది.
2: జెలసీ
1: ద్వేషం.
2: హేట్రెడ్ మే బి కంపేర్డ్ టు అనదర్ టైప్ ఆఫ్ పెస్ట్.
1: ఒకటి వేరు పురుగు, రెండవది చీడ పురుగు.
2: జెలసీ అండ్ హేట్రెడ్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ పెస్ట్.
1: ఇవి రెండు కూడాను వృక్షమును నాశనం చేయనటువంటివి.
2: టుగెదర్ బోత్ ఆఫ్ దెమ్ కెన్ డిస్ట్రాయ్ ది ట్రీ.
1: నవనవలాడుతూ
2: ట్రీ విచ్ ఈస్ వెరీ గ్రీన్,
1: పువ్వులు పూచి,
2: విచ్ ఈస్ ఫ్లవరింగ్,
1: కాయలు కాచి,
2: విచ్ ఈస్ గివింగ్ ఫ్రూట్,
1: చూచుటకు అందముగా,
2: ఎ ట్రీ విచ్ ఈస్
1: ఆకర్షణీయంగా ఉండినటువంటి చెట్టు లోపల,
2: ఎ ట్రీ విచ్ ఈస్ వెరీ అట్రాక్టివ్ టు లుక్ అట్,
1: చేరి వేరులో చేరి వేరు పురుగు కొట్టినప్పుడు రెండవ క్షణము నుండి ఇది వాడిపోతుంది వృక్షం.
2: When pests enter into the very roots of this tree, the tree becomes dry within the very next moment.
1: ఈ వేరు పురుగు వృక్షం యొక్క వేరులో చేరుతుంది.
2: This particular pest goes to the very root of the tree.
1: ఒక వృక్షం యొక్క కుదురులో కూర్చుంటుంది.
2: It goes to the bottom of the tree.
1: చీడ పురుగు పైభాగంలో సంచరిస్తుంది.
2: The other type of pest, chida, it goes to the branches and the
1: వేరును కొట్టడం వేరు పురుగు.
2: One type of pest strikes at the very root.
1: అనగా ప్రాణమును తీవటమే వేరు పురుగు.
2: One type of pest tries to destroy the very life.
1: అలంకారమును వినాశము చేయటమే చీడ పురుగు.
2: The other type of pest spoils the very beauty.
1: ఇవి రెండు కూడాను ఒకదానికొకటి అనుసరిస్తూనే ఉంటుంటాయి.
2: Both of them accompany each other.
1: ఎక్కడ అసూయ లేదో అక్కడ ద్వేషం కూడా ఉండదు.
2: Where there is no jealousy, there is no hatred.
1: ఎక్కడ మనకు కనిపించేటువంటి ద్వేషం మనకు ఉంటుంటాదో అక్కడ కనిపించినటువంటి అసూయ కూడా లోపల ఉంటుంటాడు.
2: Where hatred is visible, there could be invisible jealousy.
1: అసూయకు రూపం లేదు.
2: For jealousy, there is no form.
1: ద్వేషం ప్రవర్తన రూపంలో మనకు కనిపిస్తుంది.
2: Hatred can be seen in a particular form.
1: కనుకనే ఈ అసూయ ద్వేషములు అనేటువంటిది కేవలము ఒక అంతర్భూతములో చేరినటువంటివి.
2: Jealousy and hatred therefore will be inherent and hidden.
1: ఈ అసూయ లేని మానవుడు జగత్తునందు కనరాడని చెప్పవచ్చు.
2: It may be said that in the world there is no person who does not suffer from
1: ఏదో ఒక చిన్న విషయం నందైనా కూడాను ఈ అసూయకు అవకాశం కలిగించుంటుంది.
2: There will be room for even at least a small way for this jealousy in every person.
1: కనుకనే ఇట్టి అసూయ ద్వేషములు మనలో ప్రవేశించకుండా ఉండే నిమిత్తమై మనము ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
2: In order to see that these jealousy and hatred do not make any entry into our system, we have to develop love.
1: ఎక్కడ ప్రేమ ఉండునో అక్కడ అసూయ ద్వేషములు ప్రవేశించవు.
2: Where there is love, there cannot be any entry for jealousy and hatred.
1: ఎప్పుడు అసూయ ద్వేషములు ప్రవేశించవో అప్పుడు ఆనందం మన యొక్క స్వరూపమే.
2: If jealousy and hatred do not enter, then you are the very form of bliss.
1: ఈ ఆనందమునకు అంతమనేటువంటిది దీని స్వభావం.
2: Beauty is a form of bliss.
1: ఇక్కడ ఎక్కడ అందముగా ఉంటున్నదో అక్కడ ఆనందం కూడాను మనకు లభిస్తుంది.
2: Wherever there is beauty, there is joy also.
1: A thing of beauty is a joy forever.
2: A thing of beauty is joy forever.
1: ఏ పదార్థమునందు అందం ఉంటుంటాదో అక్కడ ఆనందం మనలో ఉప్పొంగిపోతుంది.
2: In whichever article and object you have,
1: ఈ అందం ఏమిటి?
2: What is this beauty?
1: జగత్త అందము?
2: Is it the world which imports
1: పదార్థమ అందము?
2: Is it the object which is?
1: ఇవన్నీ మార్పు చెందినవే కదా.
2: All these things undergo a change.
1: మార్పు చెందినది ఎంతకాలం అందము?
2: Things which undergo change, for how long can they be beautiful?
1: కనుక శాశ్వతమైన ఏదియో అదే అందం.
2: Only that which is permanent can be beautiful.
1: కనుకని శాశ్వతమైన ఉంటాడు భగవంతుడు.
2: The permanent entity is God.
1: భగవంతుడే సౌందర్యవంతుడు.
2: God alone is beautiful.
1: కనుకని భగవంతుని కంటే అందమైనటువంటిది ఈ జగత్తులో కనరాదు.
2: There is nothing in the world which is more beautiful than God.
1: ఆ అందమును కలిగేటువంటి ఒక మకరందం అనేటువంటి ఆనందమును కోరటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యం.
2: The most important duty of a devotee is to drink the nectar of bliss which emanates from that beauty.
1: ఇట్టి ఆనందమయుడైనటువంటి ఒక దైవత్వాన్ని కోరడానికి సద్గుణములు ఆధారం.
2: For aspiring for divinity which is full of this beauty, there is need for virtues.
1: ఈ సద్గుణములను మనం పెంపొందించుకొనుటకై దుర్గుణములను మనం నాశనం చేసుకోవాలి.
2: ఇన్ ఆర్డర్ టు డెవలప్ వర్చ్యూస్ విల్ హావ్ టు డిస్ట్రాయ్ వీక్నెసెస్ అండ్ షార్ట్ మెమరీ.
1: దైవత్వమునందు కూడాను ప్రవేశిస్తుంది ఈ అసూయ అనేటువంటిది.
2: జెలసీ ట్రైస్ టు ఎంటర్ ఈవెన్ ఇన్ టు డివినిటీ ఇట్ సెల్ఫ్.
1: అర్జునుడు రథములో కూర్చున్నాడు.
2: అర్జున వాజ్ సీటెడ్ ఇన్ ద చారియట్.
1: కృష్ణుడు రథమును నడుపుతున్నాడు.
2: కృష్ణ వాజ్ డ్రైవింగ్ ది చారియట్.
1: కేవలము భగవంతుడనేటువంటి విషయము సంపూర్ణంగా అర్థము చేసుకునలేకపోయినప్పటికీ ఇతను గొప్పవాడు అనేటువంటి విశ్వాసం అర్జున్ యందుంటున్నది.
2: అర్జున వాజ్ ప్రాబబ్లీ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఫుల్ డివినిటీ ఆఫ్ ద లార్డ్ బట్ హి వాజ్ ఫీలింగ్ కృష్ణ వాజ్ ఎ గ్రేట్.
1: కానీ కృష్ణుడు చెప్తున్నటువంటి ప్రతి విషయమును కూడాను వింటున్నాడే కానీ తింటం లేదు, అనగా ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించటం లేదు.
2: అర్జున వాజ్ ఏబుల్ టు హియర్ ఆల్ ది థింగ్స్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఎక్స్పౌండెడ్ బై కృష్ణ బట్ హి వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు ప్రాక్టీస్ దెమ్.
1: ఈ విషయమునందు ఒక చిన్న ఆదర్శము,
2: దేర్ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్,
1: ఒక ఉపమానము,
2: దేర్ ఇస్ ఎ సిమిలి.
1: యుద్ధము జరుగుతున్నది,
2: వార్ వాజ్ గోయింగ్ ఆన్.
1: మధ్యలో చాలా భయంకరమైనటువంటి అస్త్రములంతా కూడాను ఇతనిపైన ప్రయోగిస్తున్నారు.
2: ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద వార్ వెరీ డ్రెడ్ఫుల్ వెపన్స్ వర్ ఎంప్లాయ్డ్.
1: ఆనాడు భీష్ముడితో యుద్ధం జరుపుతాం.
2: ఆన్ దట్ పర్టికులర్ డే హి వాజ్ వేజింగ్ వార్ విత్ భీష్మ.
1: భీష్ముడు క్రింద కూలిపోయాడు.
2: భీష్మ ఫెల్ డౌన్.
1: ఆనాడు మహాభయంకరమైనటువంటి అస్త్రములంతా కూడాను ఆ రథములో ప్రవేశించాయి.
2: మోస్ట్ డ్రెడ్ఫుల్ వెపన్స్ ఎంటర్డ్ ఇన్ టు దట్ చారియట్.
1: ఈ అర్జునుడికు ఏమాత్రం కూడాను ఒక విధమైనటువంటి యొక్క భగవత్ విశ్వాసం ఉండినప్పటికీ ఆ యుద్ధమునందు సాధించినదంతా కూడాను నేనే అనేటువంటి అహంకారం ప్రవేశించింది.
2: అర్జున హ్యాడ్ ఫెయిత్ ఇన్ డివినిటీ బట్ హీ వాజ్ ఫీలింగ్ ఆరోగెంట్ దట్ హీ వాజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది సక్సెస్ ఇన్ ద వార్.
1: సూర్యాస్తమ జరిగింది, రథముతో పాటు ఇంటికి వచ్చి చేరారు.
2: ఆఫ్టర్ ద సన్సెట్ దే కేమ్ ఇన్ ద చారియట్ అండ్ రీచ్డ్ హోమ్.
1: కృష్ణుడు కేవలం రథమును నడుపుతున్నాడే కాని యుద్ధంలో విజయాన్ని సాధించేటువంటిదంతా నేను అనేటువంటి అహంకారము ప్రవేశించి అంది అర్జునులో.
2: అర్జున ఫెల్ట్ ఆరోగెంట్ అండ్ ఈగోయిస్టిక్ దట్ హీ వాజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద విక్టరీ ఇన్ ద వార్. కృష్ణ వాజ్ ఓన్లీ డ్రైవింగ్ ది చారియట్.
1: తమ యొక్క బసకు వచ్చి చేరిన తక్షణమే అర్జున నీవు క్రిందికి దిగి లోపల వెళ్ళమన్నాడు కృష్ణుడు.
2: యాజ్ సూన్ యాజ్ ది చారియట్ రీచ్ దేర్ టెన్ కృష్ణ ఆస్క్డ్ అర్జున, అర్జున యు ప్లీజ్ గెట్ డౌన్ ఫ్రమ్ ది చారియట్ అండ్ యూ కెన్ గో ఇన్ టు ది హౌస్.
1: ఈ అహంకారంతో ఉండినటువంటి అర్జునుకు నేను యజమానుడను, కృష్ణుడు డ్రైవరు కనుక మొదలు డ్రైవర్ దిగి నా తలుపులు తెరిచినప్పుడే యజమానుడు దిగాలి, ఇది సరి అయినటువంటి పద్ధతి.
2: అర్జున హూ వాజ్ పఫ్డ్ అప్ విత్ ఈగోయిజం వాజ్ ఫీలింగ్ దట్ ఐ యామ్ ద మాస్టర్, కృష్ణ వాజ్ ఓన్లీ ఏ చారియటియర్, హీ హాస్ టు గెట్ డౌన్ ఫస్ట్ అండ్ దెన్ ఓపెన్ ద డోర్, దెన్ ఓన్లీ యాజ్ ద మాస్టర్ ఐ హావ్ టు గెట్ డౌన్ ఫ్రమ్ ద చారియట్.
1: బావా నీవు ముందు దిగిపో అన్నాడు అర్జునుడు కృష్ణుణ్ణి.
2: అర్జున టోల్డ్ కృష్ణ, బ్రదర్ ఇన్ లా యూ ప్లీజ్ గెట్ డౌన్ ఫస్ట్.
1: లేదు లేదు అర్జున, నీవు ముందు దిగి వెళ్ళమన్నాడు.
2: కృష్ణ టోల్డ్ అర్జున, అర్జున యూ ప్లీజ్ గెట్ డౌన్.
1: ఈ విధంగా వాదోపవాదములు జరుగుతూ వచ్చాయి.
2: దిస్ వే ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూడ్.
1: కొంత కృష్ణుడిపైన అసూయ కూడాను వచ్చింది.
2: అర్జున డెవలప్ ఎ సార్ట్ ఆఫ్
1: గొప్పవాడు గొప్పవాడు అనుకోవటం వల్ల కదా నాకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది, నాకంటే నా గొప్పవాడు అని కొంత వచ్చింది ఇక్కడ.
2: అర్జున ఆల్సో ఫెల్ట్ జెలస్ ఆఫ్ కృష్ణ, థింకింగ్ ద హావ్ బీన్ థింకింగ్ ద కృష్ణ ఈజ్ గ్రేట్ అండ్ దేర్ ఫోర్ హీ ఈజ్ అస్యూమింగ్ ఆల్ దీస్ థింగ్స్. వెల్ ఇట్ ఈస్ మై ఓన్ మిస్టేక్.
1: సరే ఇంకా యుద్ధం జరగవలసి ఉంటుండాలి, మొదలే కృష్ణుడితో ద్వేషం చేసుకుంటే రేపటి దినం ఏమైపోతుందో అని కొంచెం భయపడి అర్జునుడు దిగాడు.
2: అర్జున థాట్ ద స్టిల్ వార్ హ్యాస్ టు బి ఫాట్ అండ్ ఐ డు నాట్ వాంట్ టు డెవలప్ ఎన్మిటీ విత్ కృష్ణ, ఇట్ మే నాట్ బి మై ఓన్ ఇంట్రెస్ట్. దేర్ ఫోర్ అర్జున గాట్ డౌన్ ఫ్రమ్ ద చారియట్.
1: నిలిచాడు రథం దగ్గర అర్జునుడు.
2: అర్జున గాట్ డౌన్ అండ్ స్టూడ్ నియర్ ది చారియట్.
1: కృష్ణుడు మరింత ఒత్తిడి పెడుతూ వచ్చాడు, నీ వెళ్ళు లోపలికి వెళ్ళు అన్నాడు.
2: కృష్ణ బిగాన్ ప్రెషరైజింగ్ అర్జున, యూ ప్లీజ్ గెట్ ఇన్ టు ది హౌస్.
1: చేయలేక వెళ్ళలేక లోపల
2: లెఫ్ట్ విత్ నో ఆల్టర్నేటివ్ అర్జున ఎంటర్డ్ ద హౌస్.
1: తక్షణమే కృష్ణుడు కుప్పించి ఎగసి ఆ రథం నుంచి బయటకు దుమికాడు కృష్ణుడు.
2: కృష్ణ జంప్ డౌన్ ఇమ్మీడియట్లీ ఫ్రమ్ దట్ చారియట్ ఎ లాంగ్ డిస్టెన్స్.
1: తక్షణమే రథం వశం అయిపోయింది.
2: ద మోమెంట్ కృష్ణ కేమ్ అవుట్ ది ఎంటైర్ చారియట్ వాజ్ డిస్ట్రాయిడ్ టు యాషెస్.
1: ఇది చూచినటువంటి ధర్మజుడు అర్జునుడు ఆశ్చర్యపోతూ దీనికి కారణం ఏమిటని అడిగారు.
2: Dharmaja and Arjuna, who were just seeing this, they asked Krishna, what is the reason for this particular scene?
1: Arjuna, daiva tattvam gaani, daiva leelalu gaani, daivattvam ni evaru kuda artham chesukunnaru.
2: Divinity, the acts of divinity, no one would be able to understand, O Arjuna.
1: Daivam naku swartham ledu.
2: For divinity, there is no selfishness.
1: Bhakta rakshane ani attani yokka pratigna.
2: Protection of the devotees is his only vow.
1: భక్తోద్ధారమే అతని కర్తవ్యం.
2: టు ఎన్కరేజ్ అండ్ సేవ్ ది డివోటీస్ ఇస్ ఓన్లీ
1: భీష్ముడు వేసినటువంటి అంబులన్నీ కూడాను నా కాలి కింద తొక్కుని అణగదొక్కున్నాను.
2: ఆల్ ద వెపన్స్ విచ్ ఆర్ ఎంప్లాయిడ్ బై భీష్మ ఐ కెప్ట్ ఇట్ అండర్ మై.
1: కనుకనే ఆ అస్త్రములు నీపైన ఏమాత్రం కూడా పని చేయలేకపోయాయి.
2: యాజ్ ఐ హెల్డ్ దెమ్ అండర్ మై ఫుట్ దే వర్ నాట్ ఏబుల్ టు ఎక్సర్సైజ్ దర్ పవర్ ఓవర్ యూ.
1: నేనే మొదలు దిగి ఉంటే ఈ అస్త్రములన్నీ కూడా భస్మం చేసి ఉండేది.
2: ఇఫ్ ఓన్లీ ఐ గాట్ డౌన్ ఆన్ ద చారియట్ ఫస్ట్ these weapons would have destroyed you and also the chariot.
1: ee sthitilo neevu kudunu bhasmam ayi undetundi vaadu.
2: And those circumstances would have also been reduced to ashes.
1: ee satyanni gurtinchukonaleka nannu mundu digamani ottili pettavu.
2: Not recognizing this truth, you are asking me to get down first.
1: aa maatra vinnantane arjunudu tana yokka ahankaramunu champukunnadu.
2: The moment Arjuna heard these words of Krishna, he
1: దైవమునందు కూడాను దోషములు కనిపెట్టడం కూడాను ఒక అసూయకు ఒక ప్రధానమైన గుణం అన్నారు.
2: ఇట్ ఇస్ సెడ్ దట్ ఫైండింగ్ ఫాల్స్ ఇన్ డివినిటీ ఈజ్ ఎ టైప్ ఆఫ్ జెలసీ.
1: ఈ అసూయకు ప్రధానమైనటువంటి గుణములు కొన్ని ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ సైన్స్ ఆఫ్ జెలసీ.
1: తమ కంటే అధిక కీర్తిని సంపాదించేటువంటి వారిపైన అసూయ కలుగుతుంది.
2: Jealousy is developed against persons who earn greater fame than themselves.
1: Tanakante adhika sampada kaliginatundi vaani paina asuya kalugutundi.
2: And a person who is having more wealth than himself, there will be jealousy.
1: Atanakante kontha andamuga undinatundi vaani paina asuya kalugutundi.
2: Jealousy is developed against a person who is more beautiful.
1: Atanakante adhika markulu teesukunetundi vidyarthi paina asuya kalugutundi.
2: On a student who scores a higher mark also, jealousy is developed.
1: Ide vidhamgane tanakante ఏ విషయం నందైనా కూడాను అందం నందు కాని అధికారం నందు కాని ఇంకే విధమైన సంపదలు ఎందు కాని గౌరవం నందు కాని ప్రతిష్టలు ఎందు కాని అధికంగా ఉంటుండేటువంటి వారిపైన అసూయ కలగటం ఇది మానవుల యొక్క బలహీనత.
2: ఇట్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ టు డెవలప్ జెలసీ అగెన్స్ట్ పీపుల్ హూ ఎక్సెల్ దెమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పొజిషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యూటీ.
1: ఈ అసూయ అనేటువంటిది మానవుని లోపల ప్రవేశించగానే
2: ద మొమెంట్ jealousy enters into any person,
1: ento kaalam nundi sadinchi sampadinchukunnatundi sadgunamulu kudanu bhasmam aipothayi.
2: All those virtues which people would have cultivated for a long time and earned would be destroyed.
1: ee asuya uriki vadaleetundi kaadu.
2: Jealousy is not going to leave you just like that.
1: Manavuni entunnatundi samasta sadgunamulu kudanu nasaram chestundi.
2: It would destroy all the great qualities and virtues which are
1: రాక్షసత్వాన్ని అభివృద్ధి పరుస్తుంది.
2: ఇట్ డెవలప్స్ డెమానిక్ నేచర్.
1: మానవత్వాన్ని మాయం చేస్తుంది.
2: ఇట్ డిస్ట్రాయ్స్ హ్యూమన్ నేచర్.
1: పశుత్వాన్ని బలపరుస్తుంది.
2: ఇట్ స్ట్రెంగ్తన్స్ యానిమల్ నేచర్.
1: ముందు వెనుక యోచన చేయదు.
2: ఇట్ డజంట్ లుక్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్.
1: కనుక మొట్టమూట అసూయ అనేటువంటిది మానవుని యందు ఉండకుండా చూసుకోవాలి.
2: Therefore, in the very first place, everyone has to try to see that jealousy doesn't enter into him.
1: ఇతరుల యొక్క మంచిని చూచి నీవు ఆనందించు.
2: You should enjoy at the sight of others.
1: ఇతరుల యొక్క అభివృద్ధిని చూచి నీవు ఆనందించు.
2: You should enjoy at the progress of others.
1: ఇతరుల యొక్క మేలును చూచి నీవు ఆనందించు.
2: You should enjoy at the welfare of others.
1: ఇదే నిజమైనటువంటి సద్గుణము.
2: This is a true virtue.
1: ఇట్టి పరోపకారార్థం నిదం శరీరం. పరుల యొక్క మంచిని చూచి మంచిని కోరటమే సరైనటువంటి సద్గుణం అని కూడాను భగవద్గీత బోధిస్తూ వచ్చింది.
2: భగవద్గీత హెస్ ఆల్సో టాట్ డిజైరింగ్ ది వెల్ఫేర్ అండ్ గుడ్ ఆఫ్ అదర్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ అండ్ ఎ గుడ్ క్వాలిటీ.
1: మానవుడు అనుభవించేటువంటి సమస్త దుఃఖములకు మూల కారణం అసూయని.
2: ఫర్ ఆల్ ది సఫరింగ్స్ అండ్ గ్రీఫ్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇట్ ఇస్ జెలసీ.
1: అధ్యాయమునందు భగవద్గీత యందు అర్జున నీవు అనసూయుడు కమ్ము అసూయుడు కాకు అనసూయుడు.
2: ఈ కృష్ణ ఆస్క్ అర్జున, అర్జున యూ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ జెలస్, యూ షుడ్ బి అనసూయ, యూ షుడ్ నాట్ బి జెలస్.
1: అనసూయ అనగా అసూయ లేనటువంటి వాడు.
2: అనసూయ మీన్ ద వన్ హూ డస్ నాట్ హ్యావ్ జెలసీ.
1: అనసూయ అనేటువంటి తత్వము దైవత్వాన్ని పసిపాపలుగా కూడా చేసుకుంది.
2: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ జెలస్లెస్నెస్ కెన్ కన్వర్ట్ ఈవెన్ డివినిటీ ఇన్ టు స్మాల్ చైల్డ్.
1: ఆమె అనసూయ.
2: షీ వాజ్ అనసూయ.
1: ఈ అనసూయను పరీక్షించుటకై వచ్చినటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడాను పసిపాపలుగా చేసుకుంది.
2: She was able to transform Brahma, Vishnu, Maheshwara who came to test her into children.
1: Anaga mana yokka gunamulnu kudanu manam vasam chesukovachunu satra jootamo gunamulnu kudanu manam jeyinchavachunu.
2: We will be able to control and conquer the guna, sattva, rajas and tamas if we are free from jealousy.
1: Ee anusuya valla entaina manam sadhinchadaniki veelavutundi.
2: With the help of this particular quality of lack of jealousy you will be able to conquer
1: anusuya.
2: Lack of jealousy. Without that jealousy you would be able to conquer anything.
1: Kanuka asuyane unte mana samastamunu kudanu nasanam chestundi.
2: If you have jealousy it is going to destroy all your
1: ee parulanu nasanam cheyatame kaadu tananu kuda taanu nasanam chestundi.
2: It would not merely destroy others, it would be destroying the person who is having jealousy also.
1: Asuya parunaku sukhamuga nidra kuda untundadu.
2: A jealous person will not have good sleep.
1: Kanti ninduku nidra, kadupu ninduku tindi kuda tinadu.
2: He would not be able to sleep well or he would not be able to eat to be.
1: Ee asuya ee vidhamaina rogam lekapoyinappudiki manishini cheelimpa chestundi.
2: Even if a person does not have any physical ailment or disease, this jealousy will
1: be antar chaya ante kuda deeniki oka peru.
2: This is an inner tuberculosis.
1: Chaya rogam aneetundi dehanni kramakramena kalipinche reethiga taggistundi.
2: Tuberculosis will weaken a person and
1: kaani ఈ అసూయ అనేటువంటిది లోపల చేరి అనేక విధములుగా కూడాను అతన్ని భస్మం చేస్తుంది.
2: జలసీ వన్స్ ఇట్ ఎంటర్స్ ఇంటు ఎ పర్టిక్యులర్ పర్సన్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్
1: ఇది మహా ఘోరమైనటువంటి వ్యాధి అని కూడా చెప్తూ వచ్చారు.
2: ఇట్ ఈస్ ఎ డిసీజ్ విచ్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ అట్ ఆల్.
1: మనం తక్కువ స్థాయిలో ఉండినా ఎక్కువ స్థాయిలో ఉండినటువంటి వారిని చూచి ఆనందపడితే దైవము మన యొక్క దీని కూడాను అనుగ్రహిస్తాడు.
2: God will bless us with his grace if only, even though if we are in a smaller position, we should enjoy at the glory
1: of God. Ledani unnavarini chuchi manam asuya padte tana yokka sthiti marinta digijari potundi.
2: If a person just feels bad just because other people are having greater things which he does not
1: have. Ee naadu kali yugamulo sarvatra vyapinchi untundadi asuya.
2: Jealousy is all pervasive these days of kali age.
1: Yogi endu భోగి ఎందు జోగి ఎందు విరాగి ఎందు బైరాగి ఎందు సర్పులు ఎందు కూడాను ఈ అసూయ అనేటువంటి వ్యాధి వ్యాపించి ఉంటుండాలి.
2: జలసీ ఈజ్ ప్రివలెంట్ ఇన్ ఆల్ పీపుల్ బీయింగ్ యోగి జోగి భోగి రాగి విరోగి.
1: కనుక ఈ అసూయ చేతనే మానవుడు అశాంతికి గురి అయిపోతున్నాడు.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ జలసీ పీపుల్ ఆర్ లూజింగ్ పీస్ ఆఫ్ మైండ్.
1: ఒకనొక సమయం లోపల బుద్ధుడు విచారణమై బయలుదేరి వెళ్తున్నాడు.
2: వన్స్ అపాన్ ఎ టైమ్ బుద్ధా వాస్ గోయింగ్ బెగింగ్ ఫర్ ఆల్మ్స్.
1: తాను చేరవలసినటువంటి గ్రామం సమీపిస్తుండాలి.
2: హి వాస్ అబౌట్ టు రీచ్ ద విలేజ్ విచ్ హి వాస్ అటెంప్టింగ్.
1: ఆ గ్రామం లోపల అందరు కూడాను బుద్ధుని పైన అమితమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు.
2: ఆల్ దోస్ పీపుల్ ఇన్ ద విలేజ్ వర్ హావింగ్ ఎ లాట్ ఆఫ్ అఫెక్షన్ ఫర్ బుద్ధా.
1: అయితే గ్రామం సమీపిస్తూ ఉండగానే కొంతమంది ఈ రౌడీస్ దుర్మార్గులు చేరి ఇతని అడ్డగించి అనేక విధములుగా అతన్ని దూషిస్తూ వచ్చారు.
2: బట్ యాజ్ సూన్ యాజ్ రీచ్ దట్ పర్టిక్యులర్ విలేజ్ ఇన్ అవుట్స్కర్ట్స్ సమ్ అన్డిజైరబుల్ ఎలిమెంట్స్ దేర్ బిగాన్ క్రిటిసైజింగ్ హిమ్.
1: కానీ ఈ బుద్ధుడు ప్రయాణం చేయకుండా ఒక రాతి పైన కూర్చున్నాడు.
2: హి స్టాప్డ్ దేర్ అండ్ హి జస్ట్ సాట్ డౌన్ ఆన్ ఎ స్టోన్.
1: నాయన మీరు నన్ను దూషించటంలో ఉండినటువంటి ఆనందం మీకేమిటి అని ప్రశ్నించాడు.
2: హి ఆస్క్డ్ దెమ్, well gentlemen, what is the pleasure that you get in criticizing me?
1: దీనికి కారణాలు వారు చెప్పకుండా మరింత హేయంగా అతన్ని దూషించడానికి ప్రారంభించారు.
2: Without giving any reasons for that they increased their criticism against Buddha.
1: సరే ఎంతసేపు మీకు ఇష్టంగా ఉంటుందో దూషించమని తాను కూర్చున్నాడు.
2: Buddha said go on as long as you want.
1: సరే వారు తిట్టి తిట్టి నోరు నొప్పి వచ్చేసింది. వారు ఇంకా వెళ్లిపోవటం సిద్ధంగా ఉంటున్నారు.
2: They criticized to a point of tiredness. They were tired of it and they were about to go.
1: అప్పుడు వారికి వెళ్లిపోయే ముందుగా బుద్ధుడు చెప్తున్నాడు, నాయన రాబోయేటువంటి గ్రామము లోపల నా పైన అమితంగా ప్రీతి కలిగినటువంటి వారు అందరు. నేను ఆ గ్రామంలో చేరిన తర్వాత మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేస్తారు. కనుక మీ ప్రమాదమును తప్పించే నిమిత్తమై మీరు ఎంతవరకు నన్ను దూషించాలని ఇష్టం ఉంటుందో అంతవరకు దూషించడానికి మీకు అవకాశం ఇచ్చే కోసం ఇంతసేపు నేను ఇక్కడ కూర్చున్నాను.
2: When they were about to go, Buddha addressed them, children, I I want to tell you one truth. In the village where I am going, all those people love me so much that if only you criticize like that, they will cut you to pieces. And in order to save you from that danger, I allowed you to revile and to criticize me here itself. I have given you
1: enough time. Santosha pettalante manam innu vidhamuluga shrama padali tanam veyam cheyali.
2: If you want to give joy to people, you have to spend a lot of money and make number of
1: kanuka nenu inadu ee naya paisa kharchu kaakunda ఖర్చు చేయకుండా ఏ విధమైన శ్రమ పడకుండా నీకు ఇంతమందికి ఇంత ఆనందాన్ని నేను అందిస్తున్నాను, ఎంత హాయి నాకు ఈనాడు అన్నాడు.
2: బుద్ధ సాహెబ్, వితౌట్ స్పెండింగ్ అయ్ వితౌట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ ఐ హావ్ బీన్ ఏబుల్ టు గివ్ యూ సో మచ్ ఆఫ్ జాయ్ బై అలవింగ్ యూ టు క్రిటిసైజ్ మీ. హౌ హ్యాపీ ఐ ఆమ్.
1: నన్ను దూషించడం మీకు ఆనందంగా ఉండాలంటే ఆ ఆనందానికి నేనే కదా కారణం.
2: If you are deriving some joy by criticizing me, then I am responsible for your joy.
1: Yedu biliki vidhamuga neeku trupti kaliginchanu kabatti ee trupti kaliginchatam cheta naaku chaala aanandam anukunnadu.
2: Somehow or the other I have been able to give you some kind of satisfaction and joy. By giving you satisfaction, I am deriving satisfaction.
1: Parulu santrupti pette kosamani aneka mandi chatralu kattistaru.
2: For giving joy and satisfaction, number of
1: chavulu trugistaru.
2: Well served that.
1: ఇంకా అనేక విధమైనటువంటి యొక్క ఉపకారమైనటువంటి కర్మలు ఆచరిస్తారు.
2: ఏ నంబర్ ఆఫ్ యూస్ఫుల్ యాక్టివిటీస్ ఆర్ అండర్టేకన్.
1: కానీ ఇంత శ్రమ లేకుండా ఈ విధంగా ఈ దుర్మార్గులను సంతోష పెట్టినానంటే నేను ఎంతో గొప్ప పని చేసినటువంటి వాడిని అన్నాడు.
2: Without undertaking any such activities, if I have been able to give so much of satisfaction for these wicked people, I think I must be happy.
1: Mari inka oka vishayam entundi dinini mariki chakkaga hrudayaniki hattukune tattu bodhinchadu.
2: One more important thing was explained to them in such a way that it made indelible impression on their hearts.
1: Nee intiki oka bichigaadu vachadu.
2: Say, suppose a beggar comes to your house.
1: Bhavati bichandehi ani adigadu.
2: He asked for alms. Bhavati bichandehi.
1: నీవు బిచ్చం తీసుకుని వచ్చావు.
2: యూ బ్రింగ్ ఆర్మ్స్.
1: కానీ నేను అడిగిన బిచ్చం కాలేదు, మరొక బిచ్చం తెచ్చావు.
2: యూ హావ్ బ్రాట్ ద వన్ విచ్ ఐ హావ్ నాట్ ఆస్క్డ్ ఫర్.
1: అప్పుడు నేను ఆ బిచ్చం తీసుకోకపోతే నీవు ఆ బిచ్చాన్ని ఏం చేస్తావు అన్నాడు.
2: సపోజ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ది ఆర్మ్స్ విచ్ యు ఆర్ గివింగ్, వాట్ విల్ యూ డూ?
1: నీవు తీసుకోకపోతే నేను వెనుకు తీసుకుని పోతాను, ఆ బిచ్చం నాకే చెందుతుంది అన్నాడు.
2: హి సెడ్, వెల్ ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ ఐ విల్ టేక్ ఇట్ బ్యాక్, దట్ విల్ బి బిలాంగింగ్ టు మీ ఓన్లీ.
1: అదే విధంగానే నన్ను నీవు దూషణ అనేటువంటి బిచ్చం తెచ్చి నాకు ఇవ్వడానికి ప్రయత్నించావు, దాన్ని నేను తీసుకోలేదు.
2: సిమిలర్లీ యు ఆర్ గెటింగ్ దిస్ క్రిటిసిజం అండ్ యు ఆర్ జస్ట్ గివింగ్ దట్ యాజ్ ఆర్మ్స్ టు మీ, ఐ హావ్ నాట్ యాక్సెప్టెడ్ దట్.
1: అప్పుడు ఈ బిచ్చం ఎవరికి చేరుతుంది?
2: టు హూమ్ వుడ్ దిస్ గో దేర్?
1: రీడైరెక్ట్, నీకే చేరుతుంది.
2: ఇట్ గెట్స్ రీడైరెక్టెడ్ అండ్ ఇట్ బిలాంగ్స్ టు యూ.
1: కనుక నిన్ను నీవే దూషించుకుంటున్నావు కానీ నన్ను కాదు.
2: That way you are criticizing yourself and you are not criticizing.
1: Manam oka register cover kin rasi oka mitruniki post lo veste,
2: if you send a registered post, a letter by registered post to a friend,
1: aa friend aa register cover nu teesukokunda pote,
2: if the friend does not accept that registered
1: postal
2: post,
1: department lo em avutunda cover?
2: What would the postal department do with that cover?
1: Adi redirect evaru pampicharo valaki chertundi.
2: It will be redirected back to the person who has sent it.
1: అదే విధంగానే నీవు ఒకరిని దూషిస్తూ వచ్చావంటే లేక ఒకరిని విమర్శిస్తూ వచ్చావంటే వారు దానిని లక్ష్యం చేయకపోతే ఆ విమర్శ నీకే రీడైరెక్ట్ అయిపోతుంది.
2: ఇఫ్ యు ఆర్ క్రిటిసైజింగ్ ఆర్ రివైలింగ్ ఎనీ పర్సన్, ఇఫ్ దే డు నాట్ యాక్సెప్ట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ.
1: కనుక ద్వేషం అనేటువంటిది, అసూయ అనేటువంటిది తమను తాము బాధించుకోవటమే తప్ప అన్యులను బాధిస్తున్నామనుకోవటం కేవలం అల్పతృప్తి.
2: It is only a mean type of satisfaction to think that with jealousy and hatred we have been giving trouble to others. We are not giving trouble to others, we are troubling ourselves.
1: Kanuka ee asuya aneetundi manavunni aneka vidhamulga tanantane himsistundi.
2: Jealousy gives a lot of trouble to a person who is having it in a number of ways.
1: Oka maharishi,
2: in particular maharishi,
1: aneka phalapushpalato kodinatundi yokka vanamunu penchukuntu unnadu.
2: He was bringing up a garden with full of flowers and fruits.
1: Kani atani endukudano oka vidhamainatvanti yokka ahankaram bayalderindi.
2: Even that maharshi developed a sort of egoism in him.
1: Ahankaram bayalderinatappudike asuyi kuda praveshinchindi.
2: The moment he developed egoism, jealousy also entered into
1: ahankar asuyilu rendu cheriteppudike desham aneetvantidi akada attend ayindi. Cheripoyindi.
2: When egoism and jealousy developed, hatred automatically joined there.
1: ఒకానొక సమయం లోపల భగవంతుడు ఇతను ఋషిగా ఉంటున్నాడు, సన్యాసి వస్త్రము ధరించాడు, వేషము చూస్తే కాషాయము, హృదయం చూస్తే కషాయము. ఇది ఏదైనా మార్చాలి అని ఉద్దేశంతో ఒక ముసలి బ్రాహ్మణ వేషంతో ఆ తోటలో ప్రవేశించాడు భగవంతుడు.
3: God saw this particular person, he wears the robes of a sannyasin, but his heart is full of poison. I should teach him certain things. He disguised himself as a old brahmin and came to that garden.
1: Oka chettu daggare poyadu ee musili brahmanudu. Aha, ee vruksham enta abhruddhi ayipindi, ee phalapushpalu enta aanandanga untunnayi chudadaniki, dushyamulo entaina aakarshaneeyanga untundali, ee thotanu penchina vaaru evaru ani ee musili vaadu aa sannyasin prashninchadu.
3: This old Brahmin went to a particular tree, appreciated the tree as a very nice tree which has developed, and then said, who is the person who is responsible to develop such a fine tree in God?
1: Sannyasi vachi, ayya brahmanottama, ratrimbavulu biddallu penchinattu penchinanu, kantireppavale kaapaadutu vachanu, ee mokkana naatindi nenu, idi abhivruddhi parichindi nenu, neenu cheedavadite teesesindi nenu, veru purugu vadite kottesindi nenu, ee rogu vesindi nenu, ee alankaram chesindi nenu, cuttings chesindi anni nenu nenu nenu anukuntu vachadu papa.
3: This sannyasin came outward and just said, oh brahmin, I am responsible for bringing up this entire garden, I am responsible for developing this particular tree, I have developed the roads, I have made this entire thing beautiful by my own effort.
1: ee totane na prananga chusukuntunnanu.
3: I am looking after this garden as
1: okka totamali ledu.
3: There is no gardener.
1: Neeru thodatam nene.
3: I draw water.
1: Eruvu veyatam nene.
3: I put manure.
1: Road anta clean cheyatam nene.
3: I clean the roads.
1: ఈ ఫలపుష్పాలను పరుల కోసమే నేను పెంచుతున్నాను అన్నాడు.
3: ఐ ఆమ్ డెవలపింగ్ దీస్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్.
1: సరే, కొంతసేపు అయినప్పటికీ ఆ యొక్క బ్రాహ్మణుడు బయట వెళ్లిపోయాడు.
3: ఆఫ్టర్ సమ్ టైమ్ దిస్ బ్రాహ్మిన్ వెంట్ అవుట్ ఆఫ్ ద గార్డెన్.
1: కొంతసేపట్లో ఒక గోవు వచ్చింది.
3: ఆఫ్టర్ సమ్ టైమ్ వన్ కౌ ఎంటర్డ్ దేర్.
1: ఆ గోవు వచ్చి ఈ పుష్పములుగా ఇచ్చినటువంటి దీన్నంతా తాను తొక్కి అన్ని విధాలా చిన్నాభిన్నం చేస్తుంటుండాలి.
3: It entered the garden and it was about to almost spoil and destroy the garden and a few plants there.
1: ఈ పుష్పగుచ్చలంతా కూడా చిన్న విన్నం చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూసి సన్యాసి దూరం నుంచి కోపంతో కర్ర విసిరాడు.
3: The sannyasin who observed this cow spoiling the garden took a stick and threw from there.
1: ఆ కర్ర తగిలినో లేదో ఆ గోవు క్రింద పడి మరణించింది.
3: The moment this the stick touched that particular cow, the cow died.
1: Sare gohatya papam ee sanyasi chuttukuntundemo ani lobala bhayapadutunnadu.
3: This sanyasin thought that I may have to share the sin of this killing the cow.
1: Mari kontha sepatiki ee musili brahmanudu vachadu.
3: Immediately within a short while the same old brahmin entered.
1: Adi darilindu nadchukuntu vachi ayyo papam govunu champinatunte vaaru evaro emito ani prashnistu vachadu.
3: Old brahmin came in that particular road, saw the cow and just said, who is that person who has killed this particular cow?
1: Appudu ee sanyasi daggariki vachi evarayya ee govunu champinare evaru idi ani cheppi prashninchadu.
3: He went to the sanyasin and asked him, sir, who is it who has just killed this particular cow?
1: Anta daivechya.
3: The sannyasin said that it is the will of the Lord, will of God.
1: Daivechyane lekapothe okaru champithe ee pranam potunda?
3: Without the will of God, even if it is killed, can it be killed like that?
1: Aa maata vinna tachiname ee brahmanu cheppadu. Totanu penchindi nuvvu, puvunu vippinchi chesindedi neevu, govunu champindedi maatram daivam.
3: The moment this brahmin heard this statement from the sannyasin, this brahmin told the sannyasin,
1: ee govunu champinare evaru idi ani cheppi prashninchadu.
3: He went to the sannyasin and asked him, sir, who is it who has just killed this particular cow?
1: Anta daivechya.
3: The sannyasin

0: అంతా నేను నేను అని అహంకారంతో చెప్పుకుంటున్నావు, చెడ్డను మాత్రం దైవం పైన వేస్తున్నావు.
1: యు ఆర్ టేకింగ్ క్రెడిట్ ఫర్ ఆల్ ద గుడ్ థింగ్ దట్ హ్యాపెండ్ బట్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ బ్యాడ్ యు ఆర్ జస్ట్ పుట్టింగ్ ది బ్లేమ్ ఆన్ గాడ్.
0: ఈ అహంకారం కూడాను కేవలం అసూయం యొక్క ప్రథమ భాగం అన్నాడు.
1: హి సెడ్ దట్ దిస్ ఈగోయిజం ఇస్ ఎ మానిఫెస్టేషన్ ఆఫ్ జెలసీ.
0: అప్పుడే చెప్పాడు, అయ్యా నేను ఒక బ్రాహ్మణుడు కాదు, నీ అహంకారం హతమార్చే నిమిత్తమై నేను ఈ వేషంతో వచ్చాను, నేను భగవంతుణ్ణి అని అతను తెలుపుకున్నాడు.
1: ద ఓల్డ్ బ్రాహ్మిన్ రివీల్ హిస్ ఐడెంటిటీ. హి జస్ట్ సెడ్ ఐ యామ్ గాడ్ హింసెల్ఫ్, ఐ హావ్ కమ్ డౌన్ టు డిస్ట్రాయ్ యువర్ ఈగోయిజం.
0: కనుక ఏ సమయంలో ఎక్కడ అసూయ అహంకారం అనేటువంటిది ఉంటుందో అక్కడ ఏ రూపంలో దైవం వచ్చి ఇతనికి సరిదిద్దడానికి ప్రయత్నిస్తాడో చెప్పుటకు సాధ్యం కాదు.
1: In what form God appears to and tries to correct a person who is having jealousy and egoism, it is difficult to say.
0: Kanuka motta modatine manam asuya deshamu ahankaramulaku avakasam ivvakunda chuchukovali.
1: Therefore in the very first place we'll have to take care to see that we do not develop egoism, hatred and jealousy.
0: Ee asuya aneetundi kevalam grandapatana chethu labhinchetundi kaadu naasam chesukotaniki.
1: It is not possible to destroy jealousy by merely reading scriptures.
0: Ee swaprayatnamato
1: with self effort
0: sadhanalu salipi
1: by doing spiritual exercises
0: hrudayamunandu parivartanalu gavinchukoni
1: by transforming one's own
0: paripurnamainatundi premanu penchukoni
1: by developing complete love
0: daivarpitamainatundi buddhito ee asuyanu hatamarchukovali.
1: We can destroy this jealousy by offering all the things at the lotus feet of
0: Lord. Asuya manayandu undinanta kalam kudanu manam ee maatram kudanu raanimpa cheyadu.
1: So long as we have jealousy we can never shine.
0: మనలో సమస్త సద్గుణములు కూడాను అది హతమార్చి వేస్తుంది.
1: ఆల్ ది గ్రేట్ వర్చ్యూస్ ఇన్ us విల్ బి డిస్ట్రాయిడ్ బై దట్.
0: కాన మానవుని యందు అసూయ లేకుండా చేసుకోవటం ఇది ప్రధానమైనటువంటి సద్గుణము అని బోధించింది భగవద్గీత.
1: భగవద్గీత హెస్ దేర్ ఫోర్ టాట్ దట్ ఇట్ ది ప్రైమరీ థింగ్ ఫర్ ఎవ్రీ పర్సన్ టు
0: సీ నిత్య జీవితం లోపల
1: ఇన్ డైలీ లైఫ్
0: ఆదర్శవంతమైనటువంటి గుణములతో
1: విత్ ఐడియల్ వర్చ్యూస్
0: అనుకూలమైన వాతావరణాన్ని కల్పించుకుని
1: ఫేవరబుల్ సర్కమ్స్టెన్సెస్ లాట్ బి క్రియేటెడ్ ఫర్ వన్
0: ఆనంద జీవితాన్ని గడిపినప్పుడే
1: వెన్ వన్ లీవ్స్ ఎ హ్యాపీ లైఫ్
0: ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్.
0: మన నిత్య జీవితంలో ఇలాంటి సద్గుణములనే మనం పోషించుకునకుండినా మనం అగమ్యము అగోచరమైనటువంటి ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోలేము.
1: If we do not develop these great good qualities in daily life, we will not be able to understand డివినిటీ
0: యొక్క ప్రకాశం సర్వత్రా ఉంటుండాలి.
1: ద ఎఫల్జెన్స్ ఆఫ్ ఆత్మ ఇస్ ఎవ్రీవేర్.
0: ఇది కేవలం వ్యక్తిత్వంతో కూడినటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎ పర్సన్.
0: ఇది ప్రకాశంగా ఈ హాల్ అంతా కూడా వెలుతురుగా ఉంటుండాలి.
1: యాజ్ ఎ క్వాలిటీ యాజ్ ఎ షైనింగ్ ఇట్ విల్ బి ఇన్ ది ఎంటైర్ హాల్. యాజ్
0: ఈ వెలుతురుకు కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ లైట్?
0: ఎక్కడో ఒక జ్యోతి ఉండటం వల్లనే వెలుతురు మనకు కనిపిస్తుంటాది.
1: వీ గెట్ లైట్ అండ్ వుడ్ బి ఏబుల్ టు సీ లైట్ ఓన్లీ వెన్ దెర్ ఈస్.
0: జ్యోతికి ఆకారం ఉన్నది కానీ వెలుతురుకు ఆకారం లేదు.
1: ఫర్ లైట్ దెర్ ఈస్ ఫార్మ్ బట్ ఫార్ ది ఎఫల్జెన్స్ దెర్ ఇస్ నో ఫార్మ్.
0: కనుకనే ఆత్మ అనేటువంటిది ప్రకాశం వంటిది.
1: ఆత్మ మే బి కంపేర్ టు ఎఫల్జెన్స్.
0: ఈ ప్రకాశములకు ఒక రూపము ఒక నామము లేదు.
1: ఫర్ దిస్ ఎఫల్జెన్స్ దెర్ ఇస్ నో ఫార్మ్.
0: ఏ రూపమైనా ఏ నామైనా ధరించవచ్చు.
1: ఇట్ మే టేక్ ఎనీ ఫార్మ్ అండ్ ఎనీ నేమ్.
0: ఉపాధిని ఆధారం చేసుకునేది రూపనామములు దాన్ని పోషిస్తూ వస్తున్నాయి.
1: Taking a vesture as the basis, it takes a particular form.
0: Chudandi, bulb lo light vastundali.
1: Take for example, light is emanating from the bulb.
0: Fan lo gaali vastundali.
1: From the fan you get breeze.
0: Stove lo vanta chestundali.
1: You will be able to cook food.
0: Machine lo pani chestundali.
1: In the machine you will be able to just produce.
0: Machine chese paniki fan chese paniki viruddhanga untundali.
1: The work which is done by a machine and fan are different and opposite.
0: Light ichetundi bulb ichetundi light kunu stove chese vantaku vyathasam untundali.
1: There is difference in the light which is emanating from bulb and food which is cooked on a stove.
0: Ee machine lo yokka idi vyathasam veru veriga untundali.
1: In the machinery there is difference.
0: Ee yantramulu veru veriga untundali.
1: These machines are different.
0: Yantramulu yokka phalitam veru veriga ఉంటుండాలి.
1: The effects are different.
0: కానీ కరెంట్ ఒక్కటిగానే ఉంటుంది.
1: But the current is one.
0: అదే విధముగానే భిన్న భిన్న ఉపాధులు యందు భిన్న భిన్న రూపము ధరించి ఈ ఆత్మతత్వము అనేకత్వాన్ని నిరూపించేస్తుంటుండాలి. అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని కూడా బోధిస్తుంటుండాలి.
1: ఇన్ ద సేమ్ వే ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ఇన్ డిఫరెంట్ బాడీస్ ఇట్ ఇస్ మేనిఫెస్టింగ్ డిఫరెంట్లీ బట్ ప్రూవింగ్ ది సేమ్ యూనిటీ.
0: బల్బు ఇది చాలా ఇదిగా కనిపిస్తుంటుండాలి. ట్యూబ్ లైట్ ఇంకొక రీతిగా కనిపిస్తుంటుంది.
1: బల్బ్ హ్యాజ్ ఎ పర్టికులర్ ఫార్మ్, ట్యూబ్ లైట్ హ్యాజ్ ఎ డిఫరెంట్ ఫార్మ్.
0: డైనింగ్ రూమ్ బల్బ్ అనేటువంటిది చాలా బ్రైట్ గా ఉంటుంది.
1: ది డైనింగ్ రూమ్ బల్బ్ మే బి వెరీ బ్రైట్.
0: బెడ్రూమ్ బల్బ్ చాలా డిమ్ గా ఉంటుంది.

0: అదర్ దెన్ ద బెడ్రూమ్ మే బి డిమ్.
1: కానీ అంతా ఒకే కరెంట్ అయితే అక్కడ డిమ్ ఏమిటి, ఇక్కడ బ్రైట్ ఏమిటి, ఈ వ్యత్యాసం ఎందుకు ఉండాలని మన అజ్ఞానంతో వాదిస్తాము.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ వి ఆర్గ్యూ ఇఫ్ ఇట్ ఇస్ ది సేమ్ కరెంట్ బోత్ ఇన్ ద బెడ్రూమ్ బల్బ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద డైనింగ్ రూమ్ బల్బ్, వై షుడ్ దేర్ బి డిఫరెన్స్ ఇన్ ద లైట్?
1: బల్బుల్లో వ్యత్యాసం ఉంటుంది కానీ కరెంట్ లో వ్యత్యాసం లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ద కరెంట్ బట్ ది డిఫరెన్స్ ఇస్ ఓన్లీ ఇన్ ద బల్బ్స్.
1: నీ యొక్క హృదయం యొక్క ప్రేమతత్వం అనేటువంటి యొక్క కెపాసిటీ డిఫరెన్స్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ది లవ్ ఆఫ్ యువర్ హార్ట్.
1: పరిపూర్ణమైనటువంటి ప్రేమగా ఉంటుంటే ఇది ప్రకాశవంతమైనటువంటిగా రూపొందుతుంది.
0: ఇఫ్ యువర్ లవ్ ఇస్ హోల్సమ్ ఫుల్ అండ్ కంప్లీట్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఎ ఫుల్. ఇది
1: సంకుచితమైనటువంటి ప్రేమగా ఉంటుంటే ఇది బెడ్రూమ్ బల్బ్ మాదిరి డిమ్ గా ఉంటుంది.
0: ఇఫ్ ఇట్ ఇస్ అ నారో లవ్ దట్ విచ్ యు ఆర్ హావింగ్ ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఎ బెడ్రూమ్ బల్బ్.
1: కనుక నీవు బల్బ్స్ మార్చుకో కానీ కరెంట్ ను మార్చడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ ది కరెంట్, యూ చేంజ్ ది బల్బ్స్ గెట్ గ్రేటర్ లైట్.
1: కనుక నీ అసూయ అనేటువంటిది పెట్టుకుంటే ఇక్కడ చాలా డిమ్ గా ఉంటుంటాయి.
0: ఇఫ్ యూ ఆర్ హావింగ్ జెలసీ ది పవర్ ఆఫ్ ద లైట్ విల్ బి
1: ప్రేమతత్వం అనేటువంటి ప్రకాశం ఉంటే థౌసండ్స్ ఆఫ్ వోల్ట్స్ ఈజీగా ఉంటుంటాయి.
0: ఇఫ్ యూ హ్యావ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ లవ్ దెన్ ది పవర్ వుడ్ బి సంథింగ్ లైక్ థౌసండ్స్ ఆఫ్ వోల్ట్స్
1: వోల్టేజ్. కనుక నీవు ప్రేమతత్వాన్ని పెంచుకో.
0: Therefore, develop love.
1: ఈ ప్రేమ చేతనే దైవత్వాన్ని నువ్వు గుర్తించడానికి వీలవుతుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు రికగ్నైజ్ డివినిటీ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ లవ్.
1: పుట్టిన చంద్రుడిని నీవు చూడాలంటే ఒక టార్చ్ లైటో పెట్టమాక్స్ లైటో అరికెన్ ల్యాంటర్న్ తీసుకుని రానక్కర్లేదు.
0: In order to recognize and see moon, there is no need for getting a torchlight to look at.
1: చంద్రుని యొక్క వెలుతురు ద్వారానే చంద్రుని చూడాలి.
0: Through the light of moon itself you can see the moon.
1: కనుక ప్రేమ స్వరూపుణ్ణి నువ్వు చూడాలనుకుంటే ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుణ్ణి చూడాలి.
0: If you want to see and perceive God who is love, you through his love only will be able to see.
1: ప్రేమతో ప్రేమ స్వరూపుణ్ణి చూడడానికి వీలు కాదు.
0: It is impossible to see him with hatred because he is the very
1: opposite. ఎలాంటిదంటే blindness, ఒక కన్ను లేని గుడ్డివాణి వంటిది.
0: Hatred is something like blindness. It makes
1: గుడ్డివాణి ఎదురుగా ఎంత పవర్ఫుల్ అయిన లైట్ పెట్టినప్పటికీ వీనికి చీకటే గాని వెలుతురు కాదు.
0: Whatever powerful light is kept before a blind man, he would not be able to see light at all.
1: ఈ విధమైనటువంటి యొక్క గుణములు ఉండినంత వరకు కూడాను సమీపమునందున్నటువంటి దైవత్వాన్ని కూడాను తాను గుర్తించలేడు.
0: So long as one has these bad qualities, divinity which will be very near also will not be recognized.
1: ఎవడు సత్యముతో ప్రేమతో అనసూయతో నిరహంకారంతో జీవిస్తున్నాడో అలాంటి వాడు ఆ పదార్థం పైన ఎతకడానికి కూడాను ప్రయత్నం చేయకుండా డైరెక్ట్ గా దానిని పట్టేస్తాడు.
0: Any person who is free from jealousy, who is free from egoism, who is free from hatred, he will be able to directly
1: perceive divinity. A
0: person who has opened the eye of wisdom
1: will be able to see.
0: A person who has closed his eye with ignorance would not be able to perceive
1: God.
0: By closing the eyes, you will have to search for a towel which may be here.
1: కన్ను తెరుచుకుంటే డైరెక్ట్ గా దాన్ని తీసుకుంటాను.
0: ఇఫ్ యూ ఓపెన్ ది ఐ వుడ్ బి ఏబుల్ టు డైరెక్ట్లీ ప్లేస్ యువర్ హ్యాండ్ ఆన్ ద
1: కనుక జ్ఞాని డైరెక్ట్ గా దైవం చేరుతాడు.
0: దేర్ఫోర్ జ్ఞాని వైజ్ పర్సన్ వుడ్ బి ఏబుల్ టు డైరెక్ట్లీ రీచ్ గాడ్.
1: ఇది సద్గుణములు కలిగినటువంటి వాడు.
0: జ్ఞాని ఇస్ వన్ హూ ఇస్ హావింగ్ ఫుల్
1: దుర్గుణములతో
0: విత్ బ్యాడ్ క్వాలిటీ
1: సంశయాలతో
0: డౌట్స్
1: అనుమానాలతో
0: విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సస్పెక్షన్
1: అలమటించేటువంటి మానవులకు ఏమాత్రం కూడా ఒక్కటి కూడా కనిపించదు.
0: ఏ పర్సన్ హూ ఈస్ సాచురేటెడ్ విత్ దీస్ థింగ్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ అట్ ఆల్.
1: కనుకనే డెత్ ఈస్ స్వీటర్ దాన్ ది బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అన్నారు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ డెత్ ఈస్ స్వీటర్ దాన్ ద బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: మనము ఆ విధమైనటువంటి అజ్ఞానంలో ప్రవేశించరాదు.
0: వీ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు దట్ ఏరియా ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఈ అజ్ఞానం అనేటువంటి దానిని అభివృద్ధి పరిచేటువంటిదే అసూయ.
0: జెలసీ ఇస్ వన్ విచ్ డెవలప్స్ దట్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: కనుక విద్యార్థులైనటువంటి మీరు, లేత హృదయులైనటువంటి మీరు, ముందుకు ఎంతనో అభివృద్ధి కావాల్సినటువంటి మీరు ఈ అసూయకు ఏమాత్రం కూడా లోపల అవకాశం ఇవ్వకుండా చూసుకోండి.
0: దేర్ఫోర్ స్టూడెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ టెండర్ హార్ట్, హూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ టు మేక్,
1: ఎవరైనా మీ క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినారంటే వాడిని చూచి మీరు చుప్పనాతి బుద్ధిని పెంచుకోకండి.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ జెలసీ అట్ ఆల్. ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఎ పర్సన్
1: నా క్లాస్ లో ఎవరో ఒక నా సోదరుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నీవు ఆనందపడు, రేపటి రోజు సంవత్సరం నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది.
0: ఇఫ్ ఎనీ పర్సన్ ఇన్ యువర్ క్లాస్ గెట్స్ ఎ ఫస్ట్ ర్యాంక్ షుడ్ నాట్ సఫర్ ఫ్రమ్ జెలసీ. ఇఫ్ యూ
1: లేక నేను కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలి నా సోదరుతో పాటని నీవు కష్టపడి చదువు.
0: యూ కెన్ ఆల్సో మేక్ ఎఫర్ట్ టు గెట్ ది ఫస్ట్ ర్యాంక్.
1: నీవు చదవకుండా చదివిన వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినాడంటే వాడిపైన అసూయ పట్టము. చదవకుండా పోవటం ఒక తప్పు, అసూయ పట్టం రెండో తప్పు.
0: వితౌట్ స్టడీయింగ్ వెన్ యూ డు నాట్ గెట్ ఫస్ట్ ర్యాంక్ యూ ఫీల్ జెలసీ. దేర్ ఆర్ టూ మిస్టేక్స్. యూ హావ్ నాట్ స్టడీడ్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్ అండ్ ఆన్ ది అదర్
1: నాకు రాలేదే అని ఏడ్చడం మూడో తప్పు.
0: అండ్ క్రయింగ్ ఓ యూఆర్ నాట్ గెటింగ్ ఇట్ ఈస్ ది థర్డ్ మిస్టేక్.
1: కనుక వచ్చిన వారిని, బాగున్నవారిని, సుఖపడేటువంటి వాడిని, ఆనందంగా ఉండే కుటుంబాలను, పచ్చగా అభివృద్ధి అయ్యేటువంటి యొక్క కుటుంబాలను చిన్నా భిన్నం చేసేటువంటి ఈ దుర్గుణాలు మాత్రము మనలో ఉంచుకోరాదు.
0: We should not have these qualities which are likely to cause a lot of trouble and destroy families which are happy, whoever is enjoying all the pleasures of life.
1: అదే విధంగానే దుర్యోధనుడు గుణాల గురించి అర్జునుడికి చెప్తుంటూ కృష్ణుడు పచ్చని రాజవంశమును పాడవలింప జనించినారు. ఎంతో పచ్చగా పెరుగుతున్నటువంటి యొక్క పాండవుల యొక్క కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కౌరవులు.
0: While describing the same thing to Arjuna, he just said, these children of Dhritarashtra, they are born 101 who want to destroy Pandava's joy and happiness.
1: పాండవులింప జనించినారు కార్చిచ్చై రేడు సూత సుత స్నేహము దానికి తోడు. ఈ కౌరవులకు తగినట్టుగా వాడు కర్ణుడు ఒక సహాయం.
0: In tune with these people's bad qualities, there is Karna who encourages them.
1: ఈ అసూయ పరులకు దుర్మార్గుడు తోడనీడు అవుతారు.
0: For people who are having jealous, bad people will get give company.
1: దానిపై కచ్చిలు రేపి ఆ శకుని గారు.
0: On the top of this, there was Shakuni who is encouraging enmity.
1: వాడు కూడా అసూయ పరుడే.
0: హీ వాజ్ ఆల్సో ఏ పర్సన్ ఫుల్ ఆఫ్ జెలసీ.
1: గుడ్డివాళ్ళు గుడ్డివాళ్ళు అందరూ చేరి గుంతలో పడిపోయారు.
0: ఆల్ దీస్ బ్లైండ్ పర్సన్స్ జాయిన్ టుగెదర్ అండ్ ఫెల్ ఇన్ ద.
1: ఈ పాండవులకు కలిగిన నష్టం ఏమిటి?
0: వాట్ లాస్
1: ఎవరి అసూయ వారిని హతమార్చింది.
0: ది జెలసీ ఆఫ్ దోస్ పర్సన్
1: ఎవరి దుర్గుణమును వారిని అన్ని విధాలు క్షీణింపజేసింది.
0: The wickedness and bad qualities of the person will destroy them.
1: కనుక మొట్టమొదట మనం భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే సద్గుణాలను కూడాను మనం పెంచుకోండి.
0: If we really want to understand Bhagavad Gita, in the very first place we'll have to develop good virtues.
1: సద్గుణములను మనం పెంచుకున్నప్పుడే భగవద్ గీత సలక్షణంగా మనకు అర్థమవుతుంది.
0: If we want, only when we develop good qualities and virtues, we would be able to understand
1: correctly. లేకపోతే ఒక్క శ్లోకమైనా కూడా మనం అర్థం చేసుకోలేము.
0: Correct understanding of Bhagavad Gita is possible only.
1: ఇది అనంతమైన అర్థాలతో కూర్చున్నటువంటిది ఈ భగవద్గీత.
0: భగవద్గీత ఇస్ ఫుల్.
1: ఇది కల్పవృక్షంతో సమానమైనటువంటిది భగవద్గీత.
0: భగవద్గీత ఇస్ ఎ విష్ఫుల్ ఫిల్.
1: ఎవరు కోరిన అర్థాన్ని వారికి అందిస్తూ వస్తుంది.
0: ఇట్ గివ్స్ ద మీనింగ్ అకార్డింగ్ టు దర్ డిజైర్.
1: కానీ ఈనాడు మనం అనర్థాలు తీసుకుని యథార్థాన్ని కప్పివేస్తున్నాము.
0: But today we are only taking wrong meanings, but we are not
1: pouring anarthani okadu iskunna paravaledu anarthaniki nanarthalu venchutunnamu.
0: For the wrong meaning we are giving a number of other meanings also.
1: Kanukani bhagavad gita vyartham aipothundali.
0: Therefore bhagavad gita is becoming a waste.
1: Kanuka artham cheskovalante sadgunanni penchukovali.
0: If you want to really understand, you must develop virtues.

జనర సదా బసత ఏక రామ నామ.

జీవన కనయక రామన భక్త జనర జీవన కనయక రామ.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 23rd డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 4th సెప్టెంబర్ 1984. In this beautiful discourse, Bhagavan talks about one of the most important qualities a devotee should possess, which is contentment. Bhagavan also throws light on something which is more important for a devotee than his love of God. You might be wondering what could be more important for a devotee than his own love of God. Well, listen and find out for yourself. Sai Bhagavan Uvacha.
1: నజాయతే మ్రియతే. ఇది సాంఖ్యయోగంలోని ప్రాణము, ప్రధానము, ప్రమాణము.
2: దిస్ ఈజ్ ద వెరీ ప్రూఫ్, బేసిస్ అండ్ అల్టిమేట్ ఎక్స్పోజిషన్ ఇన్ సాంఖ్యయోగ.
1: నజాయతే, జననమున్నదంటున్న దానికే మరణం కూడా ఉంటుంటుంది.
2: దట్ విచ్ హ్యాస్ బర్త్ అలోన్ హ్యాస్ డెత్.
1: జనన మరణములు ఉన్నటువంటి వాటికే మధ్య కూర్పబడినటువంటి ఈ షడ్వికారములు.
2: దట్ విచ్ హ్యాస్ బర్త్ అండ్ డెత్ హ్యాస్ ఆల్సో ద సిక్స్ టైప్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ బిట్వీన్.
1: నజాయతి, జననమే లేనటువంటినప్పుడు ఈ షడ్వికారముల యొక్క స్వభావములు మనకు అక్కరలేదు.
2: If it doesn't have birth alone, then the question of having six types of change would not arise.
1: దేనికి జననము లేదు? ఆత్మకు.
2: What does not have birth? Atma does not have it.
1: ఆత్మ నిర్వికారం.
2: Atma doesn't undergo any modification.
1: కారణము నజాయతి, దీనికి జననము లేదు కనుక ఇది నిర్వికారం.
2: The reason for not undergoing any modification is it doesn't have birth.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం, ఇదే ఆత్మ యొక్క తత్వం.
2: ది రియల్ నేచర్ ఆఫ్ ఆత్మన్ ఈస్ దట్ ఇట్ డజంట్ హ్యావ్ అట్రిబ్యూట్స్, ఇట్ ఈస్ పర్మనెంట్, ఇట్ ఈస్ ఇమ్యూటబుల్, ఇట్ డజంట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్స్, ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్.
1: జాయతి, దేహమునకే జననము, దేహమునకే షడ్వికారములు, దేహమునకే మరణము.
2: ఓన్లీ బాడీ హ్యాస్ బర్త్, body has six types of modifications, body has death.
1: కనుకనే ఇది దేహి ఆత్మ తత్వం.
2: Therefore the indweller of the body has to be taken as ఆత్మన్.
1: దేహి నిరామయుండు.
2: The indweller is నిరామయ himself.
1: ఇలాంటి ఆత్మ తత్వమును గుర్తించుకున్నప్పుడు అన్నియు మనకు నశ్వరములుగానే తెలుస్తుంది.
2: వన్స్ వీ రికగ్నైజ్ దిస్ ప్రిన్సిపల్ అండ్ డాక్ట్రైన్ ఆఫ్ ఆత్మన్, వీ వుడ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ యాజ్ ఇంపర్మనెంట్.
1: కనుకనే ఆత్మను గుర్తించుటకై ప్రతి వ్యక్తి కూడాను మొదలు ప్రయత్నించాలి.
2: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు ట్రై టు రికగ్నైజ్ ఆత్మన్.
1: నకాంచో ఏనకేన చిట్, అనగా ఆశను పెంచుకునరాదు. లభించిన దానితో తృప్తి నందుట ఇదే ఒక మహా సద్గుణం.
2: వన్ షుడ్ నాట్ డెవలప్ ద గ్రోత్ ఆఫ్ డిజైర్స్, వన్ షుడ్ బి కంటెంట్ విత్ వాట్ ఎవర్ వన్ గెట్స్.
1: భక్తి యోగములో చెప్పినట్టుగా 26 సద్గుణములు కలిగినటువంటి వాడే భక్తుడు. మామే ప్రియో నరః, ఇలాంటి వాడే నాకు ప్రియుడు అని కూడాను ఈ 26 గుణముల లోపల సంతుష్టి నకాంక్షో, ఈ వాంఛ లేకుండా పోవటమే ఇది ప్రధానమైనటువంటి ఒక గుణంగా నిరూపిస్తూ వచ్చాడు గీతాచార్యుడు.
2: గీతాచార్య హ్యాస్ ప్రూవ్డ్ యాజ్ ఎక్స్పౌండెడ్ ఇన్ ద చాప్టర్ ఆఫ్ భక్తి యోగ దట్ దేర్ ఆర్ 26 క్వాలిటీస్ which a devotee should have to be liked and loved by the Lord, and of that contentment stands out to be one very important క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ డివోటీ.
1: ఎంత ఉండినప్పటికీ, ఎన్ని భోగములు అనుభవించినప్పటికీ, ఎంత సంపాదించినప్పటికీ ఇంకా చాలదు లేదు అనేటువంటి యొక్క ఆవేదన సాధకుని యందు ఉండరాదు.
2: ఎ సాధక షుడ్ నాట్ హ్యావ్ ద డిజైర్ టు ఎంజాయ్ థింగ్స్ ఆఫ్టర్ సీయింగ్ అండ్ ఆఫ్టర్ ఎంజాయింగ్ సో మెనీ టైప్స్ ఆఫ్ లగ్జరీ, సో మెనీ టైప్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్, సో మెనీ టైప్స్ ఆఫ్ థింగ్స్.
1: ఉన్నదానికే తృప్తి నుండి ఇదే సర్వస్వంగా భావించి సంతోషించినప్పుడే అతనికి శాంతి చేకూరుతుంది.
2: వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ పీస్ వెన్ వన్ ఈస్ కంటెంట్ విత్ వాట్ ఎవర్ వన్ హ్యాస్ అండ్ థింగ్స్ దట్ విచ్ హీ హ్యాస్ ఈజ్ ఎవ్రీథింగ్.
1: సంతృష్టి లేనటువంటి వాని హృదయము కేవలము ఎదురు దెబ్బలతో అల్లబడినటువంటి గంపతో నీరు తోడినట్టుగా ఉంటుంటుంది.
2: The heart of one who does not have contentment may be compared to a basket which has a number of holes with the help of which
1: bamboo
2: basket with the help of which the water is tried to taken out.
1: Baavi nundi ee gampato neeru todinappudu paiki vacheteppudiki anta neeru kaari pothundi.
2: If you are drawing water through this bamboo basket from a well, by the time the basket comes up, all the water would have leaked out and gone.
1: Chukka neeraina kudanu aa gampalo niluvadu.
2: There would not be even a drop of water in that basket.
1: Adhe vidhamugane aasaliki guri ainatundi okka manavuni okka hrudayam kudanu kramakramena asantriptito ee tripti ainatundi kevalamu jari poyi asantriptito kaalamunu gadapovalasi vastundani. దీని యొక్క అంతరార్థము,
2: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఈస్ ఇన్ ది సేమ్ వే యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ది బాస్కెట్ ద ఎనీ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఏ నంబర్ ఆఫ్ డిజైర్స్ అండ్ గ్రీడ్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ హ్యావ్ కంటెంట్మెంట్ ఆల్ ది కంటెంట్మెంట్ గోస్ అవుట్ ఆఫ్ హిస్ హార్ట్ డిస్కంటెంట్మెంట్ విల్ బి లెఫ్ట్ విత్ హిమ్.
1: ఏమీ లేని మానవుడు ఏదో ఒక 100 రూపాయలన్నా చిక్కితే ఆనందాన్ని అనుభవిస్తానని ఆశిస్తాడు.
2: A person who does not have anything at all may feel happy, contented, if he gets 100 rupees.
1: 100 rupayalu labhinchina, ayyo, 1000 rupayalu labhisthe enta aanandanga untadi, ani maroka aasanu abhiruddhi parchukuntadu.
2: The same person, when he gets 100 rupees, he would think, how nice it would be if I can get 1000 rupees.
1: Ee 1000 rupayalu labhinchina, 100 rupayalu kavali ani aashisthadu.
2: If he gets by chance 1000 rupees, he desires to have a lakh of rupees.
1: ఈ 100 రూపాయలతో తాను తృప్తి పొందడు, నేను జమీందార్ కావాలనుకుంటాడు.
2: He would not be content with obtaining a lakh of rupees. He would be aspiring to become a landlord.
1: ఈ జమీందార్ నుంచి తిరిగి మహారాజు కావాలని ఆశిస్తాడు.
2: From landlordship he wants to become a king, a ruler.
1: ఈ మహారాజు తత్వం నుంచి నేనే మాధవుడైపోవాలని ఆశిస్తాడు.
2: From that particular state of kingship he would like to obtain the state of madhavatva.
1: అయితే మాధవత్వం అనేటువంటిది ఈ ధనమూలంతో లభించేటువంటిది కాదు.
2: బట్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అటైన్ మాధవత్వ విత్ ద హెల్ప్ ఆఫ్ మనీ అండ్ వెల్త్.
1: ఈ విధంగా మానవుని యొక్క ఆశలు మితిమీరిపోవటం చేతనే మతి కేవలం అశాంతికి గురి అవుతుంది.
2: యాజ్ ది డిజైర్స్ ఆఫ్ మ్యాన్ ఆర్ క్రాసింగ్ ఆల్ లిమిట్స్ హీఈస్ బికమింగ్ ఎ లాట్ ఆఫ్ డిస్కంటెంట్.
1: లభించిన సంపత్తితో, లభించిన సుఖముతో, లభించిన భోగములతో సంతృప్తి పడేటువంటి విధానాన్ని గుర్తించాలి వ్యక్తి.
2: An individual has to recognize the method of obtaining contentment with whatever one has, with whatever wealth one possesses, with whatever wealth one gets.
1: దైవానుగ్రహంతో లభించినటువంటి యొక్క సుఖ సంతోషములను కాపాడుకునుటే వ్యక్తిత్వం యొక్క కర్తవ్యం.
2: The responsibility of every individual is to secure whatever he has got by the grace of God.
1: దైవము గొప్పవాడి అని అందరూ చెప్పగలరు.
2: All people can say that God is great.
1: కానీ ఇది ప్రధానం కాదు.
2: But this is not important.
1: దైవము నీవు గొప్పగావాడు గొప్పవాడు నాయన అని అతని నోటి నుంచి రావాలి.
2: God has to say, tell the devotee that you are great.
1: దైవము దైవమును అందరూ కూడాను ప్రేమిస్తారు.
2: All people love God.
1: ఇందులో ఏమీ ప్రయోజనం లేదు.
2: but there is no use in this particular problem.
1: దైవము అందరిని ప్రేమించుచున్నాడా అనే ఒక క్వశ్చన్ మనం వేసుకోవాలి.
2: One has to put a question to oneself whether God is loving all.
1: దైవము నిత్యత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనము ఉచ్చరిస్తాము.
2: We say God is eternal truth.
1: దైవము నావాడు అని మనం విశ్వసిస్తాము.
2: We believe that God is ours.
1: కానీ దైవమే నీవు నావాడు నాయనా అని చెప్పాలి. అది మనకు ముఖ్యమైనటువంటిది.
2: But the most important thing is God has to say that you are mine.
1: మనం ఒక రిజిస్టర్ కవర్ పోస్ట్ చేసినప్పుడు ఇది మనం ఎవరికి అందాలనేటువంటి ఉద్దేశంతో రాశామో అది వారికి అందినట్టుగా ఒక అక్నాలెజ్మెంట్ వచ్చినప్పుడే ఆ జాబు సార్థకత నొందుతుంది.
2: When we send a registered post to any person, once you get an acknowledgement from that particular person that he has received it, then only sending of the registered letter finds fulfillment.
1: దైవము గొప్పవాడు అని నీవు చెప్పినంత మాత్రమే చాలదు. ఇది కేవలం ఒక రిజిస్టర్ పోస్ట్ వేసినట్టు.
2: By merely telling that God is great, it may be compared to
1: నాయన నీవు గొప్పవాడు అనేటువంటి అక్నాలెజ్మెంట్ అతని నుంచి రావాలి.
2: But from God we'll have to get the acknowledgement that oh child, you are also great.
1: మీ ప్రియో నరహ, నీవు నావాడు నాయన, నీవు నాకు ప్రియుడు అనేటువంటి ఉద్దేశము అతని నుండి రావాలి.
2: From him a word has to come that you are my dear, you are dear to me.
1: అది ఏ శాశ్వతమైనటువంటి,
2: this is permanent entity.
1: ఆ ఫలమును పొందే నిమిత్తమే సాధకుడు అనేక సాధనలు చేయాలి.
2: To obtain this result, every sadhaka has to undertake different types of sadhana.
1: అట్టి ఫలితమని అనుభవించుకోనకపోయినా, అట్టి ఫలితమని మనం అందుకోనకపోయినా, మన సాధనలన్నీ కూడాను వ్యర్థమే.
2: If we cannot attain and obtain that result, all our efforts and sadhana would be a waste.
1: కనుక ఇన్ని సాధనల యొక్క ఫలితం ఏమిటంటే, నీవు నావాడు, నీవు నాకు ప్రియుడవు అనేటువంటి యొక్క జవాబు దైవం నుండి మనం అందుకోవాలి.
2: The hope and the expectation of all the fruits of all the sadhana would be to get from the Lord that, oh child, you are mine.
1: Atti arhatana pondinatunti vaade Arjunudu.
2: Arjuna was one who got that eligibility and that qualification.
1: Ataniki aasalu enniyo undavachchu.
2: He might have had a number of desires.
1: Kaani anni kudunu tyajinchi kevalamu neeve tappa itapparam veruga, నీవు తప్ప నాకు అన్యం అక్కరలేదని కట్టగడప్పుడు శరణాగతుడయ్యాడు.
2: హీ రినౌన్స్ ఆల్ హిస్ వాంట్స్ డిజైర్స్ ఎట్సెట్రా అండ్ సరెండర్ టు ద లార్డ్ అండ్ సెడ్ స్వామి యు ఆర్ మై ఆల్.
1: నిజముగా మనకు కావలసినటువంటిది, మనము సాధించవలసినటువంటిది, మన గమ్యము, మన పుణ్యము సర్వము అతని యొక్క ప్రేమతత్వమే.
2: ఆల్ దట్ విల్ హావ్ టు అటైన్ ద గోల్ ద ఆబ్జెక్ట్ ద పర్పస్ ఈజ్ ఓన్లీ టు ఎర్న్ హిస్ గ్రేస్.
1: ఎవరైనా ఒకరు స్వదేశం నుండి విదేశానికి ఎవరైనా ప్రయాణమై వెళ్లాలంటే అతను గొప్ప చదువరిగా ఉండవచ్చును, శ్రీమంతుడు కావచ్చును, అధికారి కావచ్చును, కానీ పాస్పోర్ట్ లేనిది అతన్ని పంపడానికి వీలు కాదు.
2: When any person is going abroad, be he a highly educated person, a man occupying very high position in life, a man who is very wealthy, but he must have a passport to go abroad.
1: నేను గొప్ప పండితుడను, నేను గొప్ప విద్యావంతుడను, నేను శ్రీమంతుడను, నేను జమీందారును, నేను గొప్ప జన సహాయంతో కూడినటువంటి వాడను అని విర్రవీగినంత మాత్రమున ఆ యొక్క పాస్పోర్ట్ మనకు లభించదు.
2: ఇఫ్ ఏ పర్సన్ జస్ట్ సేస్ దట్ ఐఎమ్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఐఎమ్ హైలీ వెల్తీ పర్సన్, ఐఎమ్ ఏ జమీందార్, ఐ వుడ్ లైక్ టు జస్ట్ హ్యావ్ పాస్పోర్ట్ మియర్లీ బై టెలింగ్ లైక్ దట్,
1: అన్నీ కూడాను నీ వ్యక్తిగతమైనటువంటి శక్తి సామర్థ్యములు కావచ్చును, కానీ ఈ పద్ధతికి నీవు విదేశానికి వెళ్లాలంటే దానికి సంబంధించినటువంటి క్రమాన్ని నీవు అనుసరించాలి.
2: ఆల్ దీస్ థింగ్స్ మైట్ బి పర్సనల్ అకాంప్లిష్మెంట్స్ అండ్ అటైన్మెంట్స్, బట్ ఇఫ్ యూ వాంట్ గో అబ్రాడ్ దేర్ ఇస్ అ పర్టికులర్ ప్రొసీజర్ విచ్ విల్ హావ్ టు బి ఫాలోడ్.
1: దాని యందు విద్యాధికారి అని, విద్యాహీనుడని, కూటి పేదని, కోటీశ్వరుడని ఈ తారతమ్యం ఏమాత్రం కూడా అక్కడ ఉండదు.
2: ఇన్ ది ప్రొసీజర్ టు బి ఫాలోడ్ దేర్ కెనాట్ బి ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ ఎడ్యుకేటెడ్ వన్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ వన్, ఎ వెల్తీ వన్ అండ్ ఎ పూర్ వన్.
1: ఏదో ఒక బస్సులో, ఒక ట్రైన్లో, ఒక ప్లేన్లో పోవాలంటే కూడాను నీ శక్తి సామర్థ్యంలో వారు ఎవరో చూడరు, టికెట్ చూస్తారు ముందు.
2: ఈవెన్ ఇన్ ఎ స్మాల్ థింగ్ లైక్ గోయింగ్ బై బస్, గోయింగ్ బై ట్రైన్ ఆర్ గోయింగ్ బై ప్లేన్, నో వన్ వుడ్ లైక్ టు జస్ట్ సీ కేర్ ఫర్ యువర్ పొజిషన్ ఎట్సెట్రా.
1: టికెట్ నీ చేతిలో ఉన్నదా, నీ యొక్క అధికారము, నీ చదువులు, నీ యొక్క శిర్సంపదలు వారు ఏమాత్రమో పాటించరు. టికెట్ చూస్తారు, ఓ గెట్ అవుట్.
2: ఇఫ్ యూ హ్యావ్ ఏ టికెట్ విత్ యూ, దే డు నాట్ కేర్ టు ఫైండ్ అవుట్ వెదర్ యూఆర్ ఎ వెల్తీ పర్సన్, ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ ఆల్ దాట్. దే వుడ్ బి హ్యాపీ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఏ టికెట్ విత్ యూ.
1: లేకుండినా మెడబట్టి బయటికి నెట్టుతారు.
2: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద టికెట్ యూ విల్ బి నెక్డ్ అవుట్.
1: అదే విధముగానే మోక్ష సామ్రాజ్యంలో ప్రవేశించుటకు ఇక్కడ దైవానుగ్రహం అనేటువంటి దాన్ని పొంది నీవు నావాడు నాయన అనేటువంటి పాస్పోర్ట్ ని మనం అందుకోవాలి.
2: ఇన్ ద సేమ్ వే, ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్, యూ షుడ్ హ్యావ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దెన్ ఓన్లీ యుడ్ గెట్ ఎంట్రీ ఇన్ టు ఇట్.
1: ఈ పాస్పోర్ట్ ఉండినంత మాత్రము కూడాను మరి కొంతవరకు అభ్యంతరం జరుగుతుంది. దీనికి వీసా కూడా రావాలి.
2: If you have merely passport, there may be some objections, some problems. You should have visa also.
1: దీనికి ఆత్మానుగ్రహము అనేటువంటిది కూడా ఒకటి అవసరం. ఎందుకంటే ఇచ్చేటువంటి వాడు ఇచ్చినప్పటికీ దాన్ని అందుకునేటువంటి వాడి చేతులు కూడా సిద్ధంగా ఉంటున్నప్పుడే ఈ ఇచ్చే పదార్థం తానుకు చెందడానికి వీలవుతుంది.
2: ఇన్ అడిషన్ టు గ్రేస్ ఆఫ్ గాడ్, యూ షుడ్ హ్యావ్ గ్రేస్ ఆఫ్ ఆత్మన్ ఆల్సో. ది గివర్ మే బి రెడీ టు గివ్, బట్ ది పర్సన్ హూ ఈస్ రిసీవింగ్ షుడ్ హ్యావ్ ది కెపాసిటీ అండ్ విల్లింగ్నెస్ టు రిసీవ్ ఇట్.
1: దైవ ప్రేమ, సాధకుని యొక్క సద్గుణము, ఈ రెండింటి యొక్క సంబంధమే మనము మోక్షంలో ప్రవేశించడానికి మూల కారణం.
2: ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్, యూ షుడ్ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ యూ షుడ్ హ్యావ్ ద సాధన ఆఫ్ ద సాధక. వెన్ దీస్ టు గో టుగెదర్, దెన్ ఓన్లీ యూ బి ఏబుల్.
1: కనుకనే సాధకునకు 26 సద్గుణములు అత్యవసరమని, ఈ 26 సద్గుణములో ఏ ఒక్కటైనా కూడాను ఉండినప్పటికీ తన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అర్హులమవుతామని కూడాను బోధించింది భగవద్గీత.
2: భగవద్గీత దట్ ఇస్ వై హస్ టాట్ దట్ ఎనీ పర్సన్ హూ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్ అండ్ మోక్ష, షీ షుడ్ హ్యావ్ 26 క్వాలిటీస్ వర్చ్యూస్. ఈవెన్ ఇఫ్ షీ హాజ్ వన్, షీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ క్వాలిఫైడ్ టు గెట్ ఇన్ టు ద.
1: ఇందులో సంతృప్తి అత్యవసరమైనటువంటిది.
2: Of all of them, the most important thing is contentment.
1: అసంతృప్తో జుజో నష్టహాని, సంతృప్తి లేనిటువంటి వానికి ఏ విధమైనటువంటి సుఖశాంతులు ఉండవు.
2: ద వన్ హూ డస్ నాట్ హ్యావ్ కంటెంట్మెంట్ కెనాట్ హ్యావ్ జాయ్, హ్యాపీనెస్ అండ్ పీస్.
1: అతనే గొప్పవాడు.
2: ద వన్ హూ హ్యాస్ కంటెంట్మెంట్ అలోన్ ఇస్ గ్రేట్.
1: అతనే ఒక విధమైనటువంటి అధికారి.
2: హీ అలోన్ హ్యాస్ పొజిషన్ అండ్ క్వాలిఫికేషన్.
1: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, హూ ఇస్ ది గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్, హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ది గ్రేటెస్ట్ మ్యాన్.
2: Swami will be telling quite often, putting the question, who is the greatest man on earth? He says, who has the greatest satisfaction, he alone is the greatest.
1: Kanuka manalo santrupti aneetundi danini abhirudhi chesukovali.
2: Therefore we have to develop satisfaction and contentment in our
1: jagattulo nashwaramaina yokka sukha shantulaku భోగ భాగ్యములకు అధికారములకు మనం అరులు జాచి వెర్రివారం కాకూడదు.
2: వీ షుడ్ నాట్ గెట్ లాస్ట్ ఇన్ ద వరల్డ్ ఆస్పైరింగ్ ఫార్ ఇంపర్మనెంట్ జాయ్స్, ఇంపర్మనెంట్ వెల్త్, ఇంపర్మనెంట్ పొజిషన్, లగ్జురీస్.
1: ఉండినంత వరకు మన సుఖ సంతోషములు అనుభవించవలసింది.
2: సో లాంగ్ యాజ్ వీ ఆర్ అలైవ్ వీ విల్ హావ్ టు ఎంజాయ్ ది జాయ్స్ విచ్ ఆర్ ఇన్సిడెంటల్.
1: దేహాభిమానం ఉండినంత వరకును ఈ దేశాభిమానం కూడా ఉండవలసింది.
2: సో లాంగ్ యాజ్ యూ హావ్ బాడీ అటాచ్మెంట్, యూ మే హావ్ అటాచ్మెంట్ టు ద ప్లేస్ ఇన్ ద కంట్రీ.
1: ఈ పంచభూతముల యొక్క సంబంధం కలిగినంత వరకు కూడాను ఈ పంచభౌతిక దేహాన్ని కాపాడుకోవాల్సింది.
2: సో లాంగ్ యాజ్ యూ హావ్ అసోసియేషన్ ఆఫ్ ది ఫైవ్ గ్రేట్ ఎలిమెంట్స్, యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది బాడీ విచ్ కన్సిస్ట్స్.
1: దీని ఎందే మన యొక్క జీవితం అంకితం కావించరాదు.
2: బట్
1: లక్ష్యమును మాత్రం దృష్టి ఎందుంచుకోవాలి.
2: But we should not waste our body and the time in this particular thing itself. We should remember always the goal.
1: Oka chinna udaharanam,
2: one small example.
1: Guppa srimantu undetundi vaadu.
2: There was a great wealthy man.
1: Atanu prapanchamanta chuttadu.
2: He traveled the world over.
1: Prapanchamulo lenatvantidi taanu chudanatvantidi evaru vinanatvantidi oka goppa bhavanam nirminchalani sankalpinchukunnadu.
2: He resolved to construct a house which is not obtained anywhere, which no one has heard of at any time.
1: Not heard, not seen, nothing.
2: Yes, it was not heard, not seen, and not even dreamt of.
1: Aithe dinni ye vidhanga cheyali, enni kota rupayalaina kodana sari em chesi shashvatamaina tundi okka bhavanam nirminchalani sankalpinchukunnadu.
2: He resolved to construct a permanent house even if it costs crores of rupees.
1: లక్షలు ఖర్చు పెట్టి విదేశాల నుండి కూడాను గొప్ప గొప్ప ఇంజనీర్స్ పిలిపించారు.
2: A number of engineers and architects were called from various countries for this purpose.
1: కట్టగడపటకు సుందరమైన భవనం నిర్మించాడు.
2: Ultimately he constructed a beautiful mansion.
1: అన్ని విధాల అనుకూలమైనటువంటిది, ఆకర్షణీయమైనటువంటిది, అందమైనటువంటిదిగా చూపరులకు చాలా ఉత్సాహాన్ని అందించేటువంటి భవనాన్ని నిర్మించాడు.
2: He constructed a house which satisfies people from all points of view externally.
1: సరే, కోట్లకు ప్రజలు వచ్చారు, దీనిని చూస్తున్నారు.
2: Crores of people came and took a look at it.
1: దీనికి ప్రారంభోత్సవం చేయడానికి గొప్ప ఏర్పాట్లు గావించాడు ఈ శ్రీమంతుడు.
2: This wealthy man made all arrangements for inauguration of this
1: particular. అయితే ఈ ప్రారంభించటకు పూర్వమే అనేక మంది వాస్తు శాస్త్రజ్ఞులు, ఇంజనీర్స్ ను రప్పించి ఇందులో ఏదైనా కొన్ని దోషములున్నవేమో అని పరిశీలించమని కోరాడు.
2: Before inauguration he called a number of engineers and experts in the field and asked them, do you find any defect in
1: jogulu bogulu viragulu bairagulu sarvannu kudanu aakmanichadu.
2: He invited all types of people, wealthy
1: koppaga parishulandaru kudanu aashirvadam andukovalani pilipinchukunnadu.
2: He invited great rishis to get their blessings.
1: Indro sthita pragnulu kudanu cheripoyaru.
2: Among the invitees there were sthita pragnas also.
1: గొప్ప వైభవంగా వీరందరికీ తగిన ఏర్పాట్లు గావించాడు. ఒక్కతూరి సభను జరిపించి అందరికీ నమస్కరించి ఈ భవనంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఏ విధమైనటువంటి యొక్క భయములు లేకుండా స్వేచ్ఛగా చెప్పడానికి మీరు పూనుకోవాలని ప్రార్థించాడు.
2: ఆల్ గ్రాండ్ అరేంజ్మెంట్స్ వర్ మేడ్ ఫర్ దేర్ స్టే అండ్ ఆల్ దట్. ఆఫ్టర్ దే అసెంబ్డ్ హీ ప్రేడ్ టు దెమ్, I would humbly just ask you to let me know if there are any defects in the
1: chain construction. Chain engineerlu goppa goppa varandaru kudanu ee bhavanamulo lopamulu chupincheetundi adhikaram evarkundi, etti lopam ledu maharaja, idi chaala goppaga untundali, divyamga untundali, bhavyamga untundali, navyamga untundali annaru.
2: Engineers who have assembled there declared that who can come forward and just point out any flaw in this? It is absolutely flawless. It is very grand, very new and extremely novel and unique.
1: Edo oka moola nilchukunnatundi oka yogi samipinchi, raja ee bhavanamlo rendu doshamulu untunnayi annadu daityanga.
2: One yogi who was standing in a corner came forward and pointed out, oh king, there are two flaws in this particular building.
1: ee maata vineetappudiki సభయందు చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. ఏమిటి ఈ దోషములు, మాకెక్కడా కనిపించడం లేదే అని ఈ దోషములు ఏంటో వినాలని చాలా కుతూహలంతో ముందుకొచ్చారు.
2: ఆల్ దోస్ పీపుల్ హూ హ్యాడ్ అసెంబ్ల్డ్ దేర్ వర్ సర్ప్రైజ్డ్ అలాట్ అండ్ దే వర్ వెరీ క్యూరియస్ టు నో వాట్ దీస్ డిఫెక్ట్స్ వర్.
1: ఈ శ్రీమంతుడు చేతులుగా జోడించి, మహానుభావ, ఆ దోషములు ఏవో చెప్పితే తప్పక దీనిని సర్దిద్దుకుంటానన్నాడు.
2: దిస్ వెల్తీ మ్యాన్ ఫోల్డింగ్ హిస్ హ్యాండ్స్ told that particular gentleman, oh swami, you can just let us know what those defects are, I'll rectify.
1: Oh srimantuda, ee doshamunu nee chetha sarididukovadaniki chetha kaadu annadu.
2: That yogin said, oh wealthy man, it is not within your reach to correct those defects.
1: Ee modati doshamu ee bhavanamu kaalantaramlo eppudu sidhilamaipothundi, idi maatram tappindi kaadu, idi oka dosham annadu.
2: One defect is that in the passage of time this building will come to destruction. This is one which cannot be changed.
1: దీనిని కట్టినటువంటి యజమానుడు మరణం తప్పింది కాదు, ఏనాటికైనా మరణం తప్పింది కాదు, ఇది రెండవ దోషం అన్నాడు.
2: The second defect is that the person who has constructed this particular house is going to die. This cannot be escaped even over a period of
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోక నేనేదో గొప్పవాడిగానే నువ్వు భావిస్తున్నావు.
2: Not realizing this particular truth, you are thinking that you are really very great.
1: మృత్యువును మరచి భోగ వస్తువులనే సత్యముగా భావించేటువంటి వ్యక్తి యొక్క ప్రభావం అంతా ఈ రీతిగా ఉంటాయన్నాడు.
2: దిస్ వుడ్ బి ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ పీపుల్ హూ ఫర్గెట్ డెత్ అండ్ హూ థింక్ దట్ దే ఆర్ గోయింగ్ టు బి పర్మనెంట్.
1: నిత్యమైన సత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని లక్ష్యం అందించుకున్నటువంటి వ్యక్తియే శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తాడు అన్నాడు.
2: ఓన్లీ దట్ పర్సన్ హూ కీప్స్ ఇన్ వ్యూ ద పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ఆత్మన్ విల్ బి హ్యావింగ్ కంటెంట్మెంట్ అండ్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: ఇట్టి ఆత్మాను సౌధమే అందమైనటువంటి సౌధము, దీనికి మించినటువంటి సౌధములు ఈ లోకంలో మరొకటి లేవన్నాడు.
2: హీ ఆల్సో సెడ్ సచ్ ఎ మ్యాన్షన్ ఈస్ ది మ్యాన్షన్ ఆఫ్ ఆత్మన్ ఇట్సెల్ఫ్ అండ్ దేర్ ఇస్ నథింగ్ విచ్ కెన్ బి కంపేర్డ్ టు ది మ్యాన్షన్ ఆఫ్ ఆత్మన్.
1: కనుక ఈ లౌకిక జగత్తునందు నశ్వరమైనటువంటి యొక్క ఈ ప్రపంచమునందు మనం అనుభవించేటువంటి అన్ని కూడాను ఇవి నశ్వరములైనటువంటి ఒక సత్యాన్ని గుర్తించి సత్యమనేటువంటి ఒక ఆత్మతత్వం పైన లక్ష్యం నుంచి మనం గావించవలసినటువంటి సాధనలు విచారణలు మనం సలుపుకోవాలి.
2: Therefore, we have to recognize this particular truth that in the world, that mundane world, everything is impermanent. Keep our sight and concentration on the permanent Atman and do sadhanas to achieve that.
1: దీనిని ఆధారంగా చేసుకునే అర్జునుకు, అర్జున నీవు చంపేటువంటి వాడని, ఈ సైన్యము నీ బంధువులు మిత్రులు చచ్చేటి వారిని నువ్వు భావిస్తున్నావు. ఇది చాలా పొరపాటు, ఇది అనాత్మ భావం.
2: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ కృష్ణ టోల్డ్ అర్జున, అర్జున యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు కిల్ పీపుల్, దిస్ ఈస్ ఎ రాంగ్ ఫీలింగ్.
1: నీవు శాశ్వతుడవు,
2: యు ఆర్ ఎ పర్మనెంట్ ఎంటిటీ.
1: నీ యొక్క తత్వము మరణం కూడినటువంటిది కాదు.
2: The principle and the doctrine which you embody is not associated.
1: అదే విధముగా ఇతరుని యొక్క ఆత్మతత్వం కూడాను సత్యమైనటువంటిది.
2: In the same way, the principle of Atman associated with the
1: ఇది నజాయతే, ఇది పుట్టేటువంటిది కాదు.
2: This is not being born.
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే ఈ సాంఖ్యయోగములో నీవు అన్య విషయాల్లో ఏమాత్రం కూడాను సందేహించుట అవకాశం లేదన్నాడు.
2: If you can recognize this truth, you will not be getting any doubts in this particular chapter, సాంఖ్యయోగం.
1: కనుక నీవు చచ్చేటివాడు కాని చంపేటివాడు కాని వారు చచ్చేటువంటి వారు కాని కాదు. ప్రతి ఒక్క జీవతత్వమునందు కూడాను ఆత్మతత్వం నిత్యము సత్యమైనటువంటిది.
2: Therefore, you are not the one who is going to die. You are not the one who is going to kill. Similarly, other people involved, they are neither dying nor going to kill. This has to be recognized.
1: కనుక ఈ సత్యాన్ని గుర్తించుకోమని చెప్పని బోధించి నీ కర్తవ్యాన్ని ఉన్నంత వరకు ఆచరించటం అత్యవసరమన్నాడు.
2: They have Krishna taught Arjuna this particular principle, asking him to recognize this particular thing, and so long as he is alive, he has to discharge his duties.
1: అప్పుడే అతను చెప్పాడు, నకాంచు, ఈ విధమైనటువంటి నాకు ఆసన, ఈ విధి స్వర్గమైనా సరే నాకు ఏ విధమైనటువంటి రాజ్యం కూడా నాకు అక్కర్లేదని చెప్పని విచారించాడు అర్జునుడు.
2: Arjuna then just told, well, I don't have any desire at all. I am not even interested in heaven.
1: అయితే ఇది సత్యము నెరిగి నీవు చెప్తున్నావా, లేక పిరికి బందవై నీవు ఆడుతున్న మాటలా ఇవి అన్నాడు.
2: కృష్ణ టోల్డ్ అర్జున, ఆర్ యూ టెలింగ్ దిస్ పర్టికులర్ థింగ్ రికగ్నైజింగ్ ది ట్రూత్ బిహైండ్, ఆర్ యాజ్ ఎ టిమిడ్ కవర్ ఆర్ యూ టెలింగ్ దిస్?
1: ఇక్కడ ఆత్మతత్వాన్ని గుర్తించి పలికేటువంటి మాటలు వేరు.
2: రికగ్నైజింగ్ ది ఎంటిటీ, ది పర్మనెంట్ నేచర్ ఆఫ్ ఆత్మన్, ఇఫ్ యూ టాక్ ఇట్ విల్ బి
1: బలహీనుడై తమ బంధువులపైన ఉన్నటువంటి ఒక మమత్వం చేతను అభిమానం చేతను వారిని చంపుటకు కొంత మనస్కరించగా పలికేటువంటి పలుకులు వేరు.
2: వర్డ్స్ విచ్ ఆర్ అట్టర్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ టు ది రిలేటివ్స్, విత్ ఎ ఫీలింగ్ దట్ యూ వుడ్ బి కిల్లింగ్ దెమ్, దీస్ వర్డ్స్ వుడ్ బి డిఫరెంట్.
1: ఇవి అభిమాన పలుకులు గాని ఆత్మ పలుకులు కావన్నాడు.
2: దీస్ ఆర్ నాట్ వర్డ్స్ విచ్ ఆర్ కమింగ్ ఆర్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
1: నీవు ఆత్మసత్యాన్ని ఆత్మనిత్యత్వాన్ని నీవు గుర్తించినటువంటి వాడైతే నీకు ఏ విధమైనటువంటి దోషములు అంటవన్నాడు.
2: ఇఫ్ ఓన్లీ యూ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ ఆత్మన్, ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్, నో డిఫెక్ట్, నో.
1: కనుక భగవద్గీత యందు బోధించినటువంటి ప్రతి విషయమును కూడాను మనం అంతరార్థంగా మనం విచారించాలి.
2: All that has been taught in Bhagavad Gita therefore has to be understood in the inner meaning.
1: నీవు చంపేటువంటి వాడు కాని వారు చచ్చేటువంటి వారు కాని కాదు అని చెప్పినటువంటి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుంటారు.
2: Everyone takes the fact and statement made here that you are not going to kill and they are not going to.
1: అయితే వీటిని ఆచరణలో ఉంచడానికి సిద్ధమవుతారా? కాదు.
2: But whether, if you ask whether you are going to practice these things, they are not practicing them.
1: Oka hunter leka oka durmarguḍu aneka jeevulanu kontha himsinchadu.
2: A hunter or some bad or wicked person killed a number of
1: ఇది క్రమక్రమేణా కూడాను మనుషుల వరకు వ్యాపించిపోయింది.
2: It spread right up to the mankind.
1: దారిని పోయేటువంటి వ్యక్తులందరినీ కూడాను సంహరించటము, వారి దగ్గర ఉండనటువంటి దండ కనుక వస్తు వాహనాదులు అపహరించడము.
2: హీ బిగాన్ మర్డరింగ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ జస్ట్ గోయింగ్ బై ద వే అండ్ హీ బిగాన్ స్టీలింగ్ ఆల్ దోస్ థింగ్స్ విత్ దేవర్ క్యారీయింగ్ విత్ దెమ్.
1: ఇతనికి కట్టకడపటకు సుప్రీం కోర్టులో ఇతనికి ఉరి శిక్ష అనేటువంటిది ఇచ్చాడు జడ్జి.
2: జడ్జ్ గేవ్ ది పనిష్మెంట్ ఆఫ్ హ్యాంగింగ్ బై రోప్ ఫర్ దిస్ పర్టికులర్ పర్సన్ ఫర్ కమిటింగ్ దట్.
1: జడ్జిమెంట్ జరుగుతుందని వీడికి కూడా బాగా తెలుసును.
2: He came to know that judgment would be given the next day.
1: అప్పుడు భగవద్గీత ఒక జోబిలో పెట్టుకుని సుప్రీం కోర్టుకు వెళ్ళాడు.
2: This person carried Bhagavad Gita in his packet and he went to Supreme Court.
1: జడ్జి చెప్పాడు, నాయనా రేపటి దినం 7 గంటలకు నీ ఊరు శిక్ష అని నిర్ణయం చేసుకున్నానన్నాడు.
2: Judge declared that by 7 o'clock tomorrow morning you will be hanged.
1: కారణం ఏమిటి అని అడిగాడు ఇతను.
2: This person questioned, what is the reason for
1: నీవు పలాని వారిని చంపినావు గనుక నీకు ఈ శిక్ష విధించానన్నాడు.
2: Because you have murdered such and such people, this punishment has been awarded to you.
1: Jobi nunchi Bhagavad Gita teesadu.
2: He took out Bhagavad Gita from his packet.
1: Sir, judge, nenu champina vaadu kaadu, vaaru chachina vaadu kaadu. Bhagavad Gita ne deeniki pramaanam annadu.
2: He showed Bhagavad Gita and said, well sir, I am neither the killer of those people nor have they been killed.
1: Sachchat Bhagavantude cheppinatundi maatanu nee vetta dikkaristavu annadu.
2: He asked the judge, how do you deny those statements made by God himself?
1: Judgeelu kudunu chaala takkuvainatundi vaaru kaadu, vaaru anni vidhala aaritherina vaaru.
2: Judges are also match for such people, they are in no way inferior to them.
1: Nijame nayana nijame, neevu champina vaadu kaadu, vaaru chachina vaaru kaadu. Ippudu naa judgement kuda nenu champina vaadini kaadu, nuvvu chache vaadu kuda kaadu, eppudu siddhangane vellu annadu.
2: Judge said, well, you have not killed them, nor were they killed. Similarly, in my judgment also, I am not killing you, well, you will not be killed also. But be ready for the punishment tomorrow, he said.
1: Kanuka, manamu, avasaranni pattukoni, ee Bhagavad Gita na aadharanga teesukotamu, manchidi kaadu.
2: We cannot use Bhagavad Gita to suit to the circumstances for our convenience.
1: Atmatattvanni erigi, mana pravartanu gurtinchi, ee satyanni manamu, andukovadaniki siddhanga undali.
2: We have to Take the truth in the statements made in Bhagavad Gita after realizing the inner
1: truth. Bhagavad Gita kevalam Arjunudiki matrame bodhinchinatundi kaadu.
2: This Bhagavad Gita has not been taught only to Arjuna.
1: Tarthulu prithvi putrulainatundi varandarikini bodhinchinatundi oka dharmam idi.
2: This particular dharma has been taught to all the people born on earth.
1: Arjunudu nimitta matranga pettukoni jagattukanta andinchadu ee geetanu.
2: This Gita has been given to the entire world, keeping Arjuna as only an instrument.
1: Aithe Arjunudu praja pratinidhi.
2: Arjuna stands as a representative of humanity.
1: Kanuki mana pravartana gurtinchi ee satyanni manamu andukovadaniki siddhanga undali.
2: We have to take the truth in the statements made in Bhagavad Gita after realizing the inner

0: టు ద రిప్రజెంటేటివ్ హ్యూమానిటీ ఆర్ అప్లికబుల్ టు హ్యూమానిటీ ఇట్సెల్ఫ్.
1: కనుక మొట్టమొదట మనము ఈ వాంఛను క్రమక్రమేణా తగ్గించుకుని ఆత్మతత్వాన్ని కొంతవరకు విచారణ ద్వారా తెలుసుకుని మనము నిశ్చింతులమై ఉండడానికి తగిన కృషి చేయాలి.
0: Therefore, we'll have to gradually reduce our desires and wants, understand the principle of Atman, and reach the state of content.
1: సామాన్యమైనటువంటి మానవులు, సాధకులైనటువంటి యొక్క భక్తులకు నిత్య జీవితంలో అనుసరించవలసినటువంటి విధానాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి.
0: Ordinary people and sadhakas will have to just find out what are the things which will have to be practiced in daily life.
1: ఎట్టి గుణములు కలిగినప్పుడు ఎట్టి సత్యాన్ని మనం గుర్తించడానికి సాధ్యమవుతుంది అనేటువంటి విధానాన్ని మనం వెతకాలి.
0: We have to find out what truths will be revealed under what circumstances.
1: భగవద్గీతలోని 700 శ్లోకాలు మనం కంఠస్థం చేసినంత మాత్రం మనకు భగవద్గీత సారము అనుభవించలేము.
0: By memorizing 700 శ్లోకాస్ ఆఫ్ భగవద్గీత, we will not be able to experience the truths behind them.
1: సామాన్యమైనటువంటి జీవితం లోపల, నిత్య జీవితం లోపల మన యొక్క కర్తవ్యం ఏ రీతిగా నిర్వర్తించాలి అనేటువంటి యొక్క సత్యం లోపల మనము అందుకోవాల్సిన గుణాలను, తెలుసుకోవాల్సిన గుణాలను మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
0: We have to recognize the qualities which will have to be understood clearly to be practiced in daily life while discharging our daily duties.
1: కనుక మొట్టమొదట రేపటి నుండి ఈ 26 గుణములు ఏవి, సద్గుణములు ఏ యొక్క భక్తునికి ఈ గుణములు ఉండవలసినటువంటివి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క దినం ఒక్కొక్క గుణాన్ని మనం తీసుకొని ఆ గుణముల ద్వారా మనము గమ్యాన్ని చేరడానికి, ధన్యులు కావడానికి, ఆత్మతత్వం అర్థం చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: We'll have to recognize what these 26 qualities are. We'll have to take up one by one and understand how these are going to help us in reaching the goal and sanctifying our own.
1: కనుక ఈనాడు మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది దురాశ, కాంక్ష, ఇచ్చ, ఈ విధమైనటువంటి ఆశలు క్రమక్రమేణ అదుపులో పెట్టుకుంటూ ప్రయత్నం చేయాలి.
0: టుడే వీ విల్ హావ్ టు రికగ్నైజ్ దట్ విల్ హావ్ టు కీప్ అండర్ కంట్రోల్ డిజైర్ అండ్ గ్రీడ్ అండ్ దస్ రీచ్ ఏ స్టేట్ ఆఫ్ కంటెంట్.
1: దైవం యొక్క ప్రేమతత్వాన్ని, దైవం యొక్క అంగీకారాన్ని మనం అందుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ to earn the love of God and to get his grace.
1: నీవు ప్రేమించినంత మాత్రమే ప్రయోజనం లేదు.
0: There is no use
1: తన ప్రేమను నీపైన ప్రసరించేటట్టుగా చూచుకోవాలి.
0: There is no use merely loving the Lord by yourself. You have to just know the method of getting his love for you.
1: నీవు దేవుడా నావాడు అని చెప్పి నీవు కేవలం కేకలు వేసినంత మాత్రమే ప్రయోజనం లేదు. దైవమే అబ్బాయి నీవు నావాడు నాయన అని అతని నోటి నుంచి వచ్చేటువంటి యొక్క శబ్దమును మనం వినాలి.
0: There is no use in your shouting, saying that God is yours. You will have to aspire to hear from God, declaring that you are His.
1: Manam adhe sadhinchavalsinatundi.
0: That is what we will have to attain and we will have to achieve.
1: Atti sadhanaku taginatundi gunamulanu manam abhruthi parchukovali.
0: We have to develop qualities which will be in tune with that.
1: Avi ye gunamulu anetundi repati nunchi manam maatladukundam.
0: We will discuss and understand what those qualities are from tomorrow onwards.

రేడియో సాయి నౌ ప్రెసెంట్స్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ద 23rd ఆఫ్ నవంబర్ 1984 ఆన్ ది ఒకేషన్ ఆఫ్ హిస్ 59th బర్త్డే సెలబ్రేషన్స్.

సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్న బహుళ సత్కార్య లాభంబుసున్న ఈ సనాతన ధర్మహర్మ్యం.

గుణములివి నాలుగు పునాది గోడలప్ప, ఇంతకన్నను వేరెది ఎరుగపరతూ.

పిపించుటే సాయి వేడుకయందురా, ఏడిపించుటే సాయి వేడుకయందురా, కడుపుబ్బ నవ్వించు నడుమ నడుమ, ఏడిపించుటే సాయి వేడుకయందురా, కడుపిబ్బ నవ్వించు నడుమ నడుమ. పొగడుచున్నాడని పొంగిపోయెదరేమో, పొగడుచున్నాడని పొంగిపోయెదరేమో, తప్పకప్పుడే ఎగతాళి చేయు. అభయమిచ్చెను కాన హాయి నుండెదమన్నా, అభయమిచ్చెను కాన హాయి నుండెదమన్నా, భక్తులెందరో చేరి బ్రాతుచుండు, అభయమిచ్చెనుగాన హాయి నుండెదమన్నా, బాధలెన్నియో పెట్టి పలుకకుండు, వెనుక పోనీడు ముందుకు చనననీడు,

0: శ్రీపతి వాసుని గట్టితనము ఎవరెరుంగుగజేరుదురు ఎవరు ఎరుంగజేయుదురు ఇలను భువిని.
1: He has brought us closer, so we are a picture of joy and happiness. But before you know what's happening, you have been cast far away, and there is this element of separation between you and him. So you are plunged into grief. To tease and to play pranks with you is verily what gives great delight to Sai in a matter of speaking. But this in turn is a matter of great delight and laughter and merriment for him. Because he is praising us, we are carried away, we are overjoyed. But little do we know, comes the knock from the top, which will again put us down, deflate us. Then we feel, oh, he has given us his Abhaya Hasta, the hand of benediction and protection. Let's all rejoice in this. But do not forget that trouble is shadowing you. Difficulties are around the corner for you. This Sai would not allow you to go forward, would not allow you to retrace your steps. He catches you in a state of torment and in a state of doubt. Thus, such is the nature of the resident and the Lord of Parthi. Who can possibly unravel this mystery that he enchants you with, that he plays with you? There is no one on this earth who can unravel this mystery of the Lord of Parthi.
0: Prema Swarupulara,
1: embodiments of love.
0: మానవుని శరీరం నందు మరుమూలన దాగి ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించేటువంటిది అత్యవసరము.
1: In order that one casts away the feeling pertaining to the body and thereby understand the latent divinity within, it is necessary that a human being strives forward.
0: మానవుని హృదయములో దహరాకాశమున నీడతో కూడిన ఎండవలే జీవితో కూడి పరమాత్ముడు నివసిస్తూ ఉన్నాడు.
1: ఇన్ ద స్కై ఆఫ్ మ్యాన్స్ హార్ట్ యు హ్యావ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ టు బి ఫౌండ్ విద్ ఇన్ యు.
0: ఎండ నీడలు జంట పక్షులు
1: లైక్ యు హ్యావ్ ది లైట్ అండ్ షాడో విచ్ గో టుగెదర్ ద ట్విన్ బర్డ్స్.
0: ఎండ వలననే నీరు నీడ ఏర్పడుతున్నది.
1: Because of sunlight, you have shadow.
0: Needa yendu kudanu kaanti unnadi.
1: But within the shadow, you could find light.
0: Deeniki kaaranamu prakkalo enda undatam chetani.
1: The reason for this is, there is light by the side of shadow.
0: Enda needalu avinabhava sambandhamulu.
1: This light and shadow are inseparably linked.
0: Ade vidhamugane, jeeva brahmalu avinabhava sambandha swaroopamulu.
1: In the same manner, jeeva and brahma are inseparably linked together.
0: జీవినందు కూడాను పరతత్వం అనేటువంటిది ఒక నీడవలే వెంటాడుతూ ఉంటుంటారు.
1: ఈవెన్ ఇన్ దిస్ జీవి దేర్ ఈస్ దిస్ గాడ్లీనెస్ విచ్ ఈస్ షాడోయింగ్ హిమ్.
0: ఇలాంటి దివ్యత్వమును ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడం అత్యవసరము.
1: ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ఎవ్రీ పర్సన్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్, దిస్ డివైన్ ట్రూత్.
0: అయితే నీడలు అనేకము.
1: But then there are shadows of different descriptions.
0: Enda okkate.
1: But the light as such is one.
0: Anekatvamainatundi jeevarasulu yendu ekatvamainatundi divyattam anetundi sakshibhutamai atma swaroopanni dharistundi.
1: In the many forms that you have around you, there is one eternal witness which is a common denominator for all these human beings.
0: Atma nityam.
1: Atma is permanent.
0: Ade satyam.
1: That is truth.
0: Nitya satya sandhutamainatundi yokka atma tattvanni.
1: This Atma which is permanent and lasting in truth proper.
0: Charma, asti, sarupamu kappapaditam cheta, ee avaranamunande anandamunadani bhramistunnadu manavudu.
1: Because these are covered by these two, charma and asti, man tends to forget his own nature.
0: ఆవరణమును అధికమించి ఆవరణ ఉన్న ఆనందాన్ని ఆత్మగతము చేసుకోవటమే ఇదియే జీవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: The primary duty of a jiva is to try and secure for himself this bliss that is there for him to tap and make it his own.
0: ఇలాంటి ఏకత్వమునకు ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా తాను సాధనలు సల్పాలి.
1: Each individual should launch upon a sadhana wherein he could try and get this oneness of purpose, this unity can be his.
0: ఇట్టి దివ్య సత్వాన్ని ఈ వృత్తాన్ని మానవుడు ఒక విధమైనటువంటి అనుభూతికి తేవాలన్నా అనేక విధములైనటువంటి సాధనలు సల్పవలసి వస్తుంది.
1: Man, in order to make this reality, this truth proper, his own understanding, he has to secure ways and means of going about his task.
0: Sadhana anaga, aasinchina vastuvunu, andukune nimittamai, pade pade aacharinchetunte karmale sadhanalu.
1: What is sadhana? It is that wherein you start doing things so that whatever you want to make your own, you have succeeded in doing so.
0: Atmanu sannihitattvamu gavinchukoneetvante sadhana.
1: Sadhana, therefore, is a process wherein this Atma Tattva, the nature of the Atma, is realized by you.
0: Jeevuni yandu divyattamainatvanti Atma Tattvamu prakashinchutunnanaatvanti satyanni prati vyakti kudanu gurtinchali.
1: Every person should understand that in every jeevi, this Atma is there in an effulgent form.
0: Dehamunaku marpu. Dehamunaku marpu.
1: The body tends to change.
0: మార్పు లేనటువంటి యొక్క అశరీరమైనటువంటిది ఆత్మ.
1: బట్ ద ఆత్మ ఇస్ ఎ ఫార్మ్లెస్ ఎంటిటీ విచ్ హాస్ నో చేంజ్.
0: ఇట్టి నిత్య సత్య సంభూతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనము బయట ప్రపంచంలో వెతుకుటకై ప్రయత్నిస్తున్నాము.
1: సచ్ ఎన్ ఆత్మ విచ్ ఇస్ లాస్టింగ్, పర్మనెంట్ అండ్ ఎటర్నల్, యూ వాంట్ టు ట్రై టు సీక్ ఇట్ ఇన్ ద వరల్డ్ అవుట్ సైడ్ యూ.
0: నీ హృదయమునందే, నీ యొక్క అంతరాత్మయందే దివ్యత్వము ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: Right within your heart, deep within your own self, there is this Atma which is radiant in its form and splendor.
0: దీనిని పొందేటువంటి నిమిత్తమై అనేక మంది యజ్ఞయాగాది కృతవులను ఆచరిస్తూ ఉన్నారు.
1: In order to secure this Atma, many perform yajnas and yagas.
0: జప తప యాగములను ఆచరిస్తూ ఉన్నారు.
1: They also perform penance, they also do japa and other forms of worship.
0: అయితే దీనిని పొందలేకపోతున్నారు.
1: But then they are not able to secure this Atma.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: సత్య ధర్మములో లేనటువంటి యొక్క సాధన నిరర్థకమైనటువంటిదిగా నిరూపిస్తూ వస్తుంది.
1: బికాస్ వితౌట్ దిస్ సత్య ధర్మ శాంతి ప్రేమ ఎనీ సాధన విల్ బి ఫ్రూట్లెస్.
0: కనుకనే సత్య ధర్మములు మానవునికి ప్రధానమైనటువంటి నేత్రములు.
1: సో సత్య అండ్ ధర్మ టు బిగిన్ విత్ ఆర్ లైక్ ద టూ ఐస్ టు ఎ మ్యాన్.
0: మానవుడు తన యొక్క స్వరూపాన్ని అంతర్ముఖంగా అనుభవించడానికి ప్రయత్నించక బహిర్ముఖమైనటువంటి నీతి అనిత్యము అసత్యము అశాశ్వతమైనటువంటి జగత్తునందు శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ టు లుక్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ టు ట్యాప్ దిస్ రిసోర్సెస్ ఆఫ్ హిస్ ఇన్నర్ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఆత్మ. ఇన్స్టెడ్ హీ లుక్స్ టు ద అవుట్ సైడ్ వరల్డ్ టు ట్రై అండ్ సెక్యూర్ ఇన్ దిస్ ఫ్లీటింగ్ వరల్డ్ వాట్ ఈస్ విచ్ ఈస్ పర్మనెంట్.
0: దేహం ఒక రథం వంటిది.
1: ది బాడీ ఇస్ లైక్ ఎ చారియట్.
0: దీనిలో సారథి బుద్ధి.
1: అండ్ ద చారిటీ ఇస్
0: బుద్ధి,
1: ద ఇంటెలెక్ట్.
0: ఇందులో గుర్రములే ఇందులో ఉండేటువంటి ఇంద్రియములు.
1: అండ్ ద హార్సెస్ ఆర్ దీస్ సెన్స్ ఆర్గన్స్.
0: అనగా శబ్ద స్పర్శ రూప రసగంధాదులు.
1: దర్ ఈస్ దీస్ ఫైవ్ సెన్సెస్ ఆఫ్.
0: ఇవి నిరంతరము కూడా విషయం వైపునే మరల్చుతూ ఉంటున్నాయి.
1: దీస్ ఫైవ్ ట్రై అండ్ టర్న్ యూ టువర్డ్స్ ద మెటీరియల్ ఎగ్జిస్టెన్స్.
0: విషయం వైపునే పరిగెత్తుతూ ఉంటాయి.
1: దే కీప్ రన్నింగ్ ఆఫ్టర్ దిస్ మెటీరియల్ వరల్డ్.
0: ఈ గుర్రములు పట్టినటువంటిదే ఈ పగ్గమే ఒక మనసు.
1: అండ్ ఇట్ ఈస్ ద మైండ్ విచ్ ఈస్ ద రీన్స్ విచ్ చెక్స్ ద రన్ ఆఫ్ దీస్ హార్సెస్.
0: బుద్ధి స్థిరత్వమే లేకుండినా ఈ గుర్రములు విషయం వైపున పరిగెత్తి సారథికి కూడా ప్రమాదం కలిగిస్తుంటాయి.
1: ఇఫ్ ద ఇంటెలెక్ట్ వర్ నాట్ టు బి స్టడీ, దీస్ హార్సెస్ వుడ్ రన్ ఆఫ్టర్ దీస్ మెటీరియల్ థింగ్స్ అండ్ ద చారిటీ హిమ్సెల్ఫ్ కుడ్ కమ్ టు గ్రీఫ్ ఇన్ ద ప్రాసెస్. కనుకనే
0: బుద్ధి పవిత్రమైనటువంటిది గాను పరిశుద్ధమైనటువంటిది గాను బలమైనటువంటిది గాను మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: సో ఆ ఇంటెలెక్ట్ షుడ్ బి మేడ్ ప్యూర్, సేక్రెడ్ అండ్ స్ట్రాంగ్.
0: దీనికి సాధన ఏమిటి?
2: వాట్ ఇస్ ద సాధన ఫర్ దిస్?
0: ఇంద్రియములలో ప్రధానమైనటువంటి వాక్కు.
2: ఇన్ దీస్ ఫైవ్ సెన్సెస్ ఇట్ ఈస్ ద వర్డ్ ద టంగ్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఇది మాటలు ఆహారం చేత కూడినటువంటిది.
2: దిస్ హ్యాస్ టూ పర్పసెస్ ఆఫ్ అథరింగ్.
0: కనుకనే ఉపనిషత్తులు ఆహార వ్యాహారం అనేది కూడా దీనికి పేరు పెట్టారు.
2: అండ్ ఆఫ్ ఈటింగ్ దట్స్ వై ఉపనిషత్ సే ద టంగ్ ఇట్ ఈస్ డిటర్మిన్స్ యువర్ వర్డ్ యాజ్ వెల్ యాజ్ యువర్ డీడ్.
0: ఈ వాక్కును మనం అదుపులో పెట్టినప్పుడే సర్వేంద్రియములు కూడా మనం సహజంగా కూడా అదుపులోకి తెచ్చుకోవచ్చు.
2: ఇఫ్ యూర్ ఏబుల్ టు కర్బ్ ద వర్డ్ యూ వెరీలీ కర్బ్ ఆల్ ది అదర్ సెన్సరీ పర్సెప్షన్స్.
0: కనుక వాక్కును అదుపులో పెట్టుకునే నిమిత్తమై సాధనలు మనం సల్పాలి.
2: ఇన్ ఆర్డర్ టు కర్బ్ దిస్ వర్డ్ then we have to do sadhana.
0: ఈ వాక్కును బయట ప్రపంచ విషయములందు ఏమాత్రం కూడా ప్రవేశింపచేయక అంతర్ముఖమైనటువంటి దివ్యత్వమైనటువంటి దైవత్వం లోపల దీనిని కొంతవరకును ప్రవేశపెట్టడానికి పూనుకోవాలి.
2: దిస్ వర్డ్ షుడ్ నాట్ బి టర్న్ టు ద అవుట్ సైడ్ వర్ల్డ్ రాదర్ షుడ్ బి టర్న్ విదిన్ సో దాట్ దాట్ విచ్ ఇస్ విదిన్ యూ దిస్ ఆత్మతత్వ విల్ బి నోన్ టు యూ.
0: అశుద్ధమైనటువంటి విషయాలు ఎందు
2: trying to indulge in
0: పరులను బాధించేటువంటి మాటలు ఎందు
2: ఇన్ ఇంప్యూర్ వర్డ్స్ ఆర్ డీడ్స్ అండ్ హర్టింగ్
0: పరులను కష్టపెట్టేటువంటి చర్యలు ఎందు
2: ఆర్ మేకింగ్ అదర్స్ కమ్ టు గ్రీఫ్
0: ఈ వాక్కును ఏమాత్రం కూడా ప్రవేశపెట్టరా.
2: యూ షుడ్ నాట్ యూజ్ ద వర్డ్ ఫర్ సచ్ పర్పసెస్.
0: వాక్కునందు మాధుర్యము
2: ఇన్ యువర్ వర్డ్ దేర్ షుడ్ బి స్వీట్నెస్
0: శాంతము
2: అండ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ పీస్
0: ఈ పరతత్వం కూడా ఇందులో నిమిత్తమై ఉంటుండాలి.
2: అండ్ ది రియాలిటీ ప్రాపర్ షుడ్ బి కమ్యూనికేటెడ్ ఇన్ యువర్ వర్డ్స్ ఆల్సో.
0: కనుకనే మన జీవితము నిరంతరము పవిత్రమైనటువంటి జీవితంగా లేకపోయినప్పటికీ మాటలు ఎందైనా కూడా పవిత్రమైనటువంటి దాన్ని ప్రవేశపెట్టాలి.
2: సో ఇన్ అవర్ డే టు డే ఎగ్జిస్టెన్స్ వీ మే నాట్ బి దట్ ప్యూర్ అండ్ సేక్రెడ్ బట్ అట్లీస్ట్ అవర్ వర్డ్స్ కుడ్ బి ప్యూర్ అండ్ సేక్రెడ్
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ అన్నారు.
2: ఇట్స్ బీన్ సెడ్ దేర్ఫోర్ యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ ఆల్వేస్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
0: కనుక ఈ వాక్కును మనస్సులో చేర్చాలి.
2: దిస్ వర్డ్ నౌ షుడ్ బి టేకెన్ టు ది పాయింట్ ఆఫ్ ద మైండ్.
0: అప్పుడు మనసు మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది.
2: దెన్ ద మైండ్ వుడ్ బిగిన్ టు టాక్.
0: మనసును అదుపులో తెచ్చుకుని ఈ విషయ వాసనలు ఎందు ప్రవేశింపచేయక సంకల్ప వికల్పములకు ఏమాత్రం కూడా గురికాక ఇది బుద్ధితో చేర్చడానికి ప్రయత్నించాలి.
2: దిస్ మైండ్ దెన్ షుడ్ నాట్ బి మేడ్ టు గో ఆఫ్టర్ దీస్ మెటీరియల్ థింగ్స్ షుడ్ నాట్ గివ్ ప్లేస్ టు థాట్స్ అండ్ డిజల్యూషన్ ఆఫ్ థాట్స్ రాదర్ ఇట్ షుడ్ గో ఆన్వర్డ్ టు ద ప్లేస్ ఆఫ్ ద ఇంటెలెక్ట్.
0: వాక్కు మనసులో మనసు బుద్ధితో చేర్చినప్పుడు ఇది కొంతవరకు ప్రశాంతి ఏర్పడుతుంది.
2: ద వర్డ్ విత్ ద మైండ్ విత్ ద ఇంటలెక్ట్ దాట్ ఈస్ గోయింగ్ టు సెక్యూర్ పీస్ ఫర్ యూ.
0: క్రమక్రమేణా బుద్ధికి కూడా బుద్ధి చెప్పి ఆత్మవైపును మరల్చడానికి ప్రయత్నించాలి.
2: దెన్ గ్రాడ్యువల్లీ యూ షుడ్ ఆల్సో ట్రై అండ్ టేమ్ యువర్ ఇంటలెక్ట్ సో దట్ ఇట్ ఈస్ టర్న్ టువర్డ్స్ ద ఆత్మ.
0: కనుక వాక్కు మనస్సులో మనస్సు బుద్ధిలో బుద్ధి ఆత్మతో కూడినప్పుడే నిజమైనటువంటి మానవత్వం అనేటువంటిది మనకు శోభిస్తుంది.
2: So you will be able to understand the true purpose of life when your word becomes one with the mind in turn with the intellect, and the intellect in turn with the Atma.
0: Atma anantam.
2: Atma is limitless, boundless.
0: Satyamanu nirupinchetvantide Atma.
2: Atma is that which establishes the truth.
0: ఈ సత్యం అనేటువంటిది దేశకాల పాత్రకు అతీతమైనటువంటిది.
2: దిస్ ట్రూత్ ఎటర్నల్ ఇస్ బియాండ్ టైమ్ సర్కమ్స్టాన్సెస్
0: భూత భవిష్యత్ వర్తమానములకు మీరినటువంటిది.
2: ఇట్ ఇస్ ఇట్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: కనుకనే ఆత్మకు జ్ఞానమునకు ఎట్టి భేదము లేదు.
2: దట్స్ వై దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ ఆత్మ అండ్
0: జ్ఞానమునకు సత్యము కూడా ఎట్టి సారతమ్యం కూడా కనిపించదు.
2: లైక్ వైజ్ నో డిస్టింక్షన్ బిట్వీన్ జ్ఞాన అండ్ ట్రూత్.
0: ఈ మూడు కూడా అవినాభావ సంబంధ స్వరూపాన్ని ధరించినటువంటి
2: దీస్ త్రీ ఆర్ అగైన్ ఇన్సెపరబుల్ లింక్ విత్ వన్ అనదర్ యూ కెనాట్ డిస్టింగ్విష్ వన్ ఫ్రమ్ ది అదర్.
0: కనుక వాక్కు జ్ఞానము ఆత్మ ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మానవుడు అనుభవించడానికి ప్రయత్నించాలి.
2: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ ద కమింగ్ టుగెదర్నెస్ ఆఫ్ హిస్ వర్డ్ జ్ఞాన అండ్ ఆత్మ.
0: దేవుడు ఎక్కడ ఉండనని మనం దేవులాడనక్కర్లేదు.
2: వి నీడ్ నాట్ గో అరౌండ్ ఆస్కింగ్ వేర్ ఇస్ గాడ్.
0: దేవుడు నీవే.
2: You verily are God.
0: నీ హృదయమే దేవుని యొక్క నివాసము.
2: Your heart is the temple of God.
0: ఇతను సర్వాంతర్యామి.
2: He is omnipresent.
0: ఈశావాస్యం ఇదం సర్వం.
2: He is present in all beings.
0: ఈశ్వర సర్వభూతానాం.
2: And he is present all around you.
0: ఇలాంటి సత్యాన్ని మనము గట్టిగా విశ్వసించాలి.
2: Try to have conviction in this truth.
0: దేవుడనగా వేరు దేశమందును లేడు.
2: God is not one who could be found elsewhere.
0: దేవుడనగా తన దేహమంది.
2: గాడ్ ఈస్ వెరీ విత్ ఇన్ వన్స్ ఓన్ బాడీ.
0: పాపం అనగా వేరు పరదేశము లేదు.
2: దేర్ ఈస్ నథింగ్ లైక్ ఎ సిన్ అరౌండ్ యూ.
0: తాను చేయు పనులు తగిలియుండు.
2: వాట్ ఎవర్ హీ డస్ దట్ ఈస్ వాట్ ఎస్టాబ్లిషెస్ వాట్.
0: కనుక మన పనులు ఎందే పాప పుణ్యములు అనేటువంటి ఇమిడి ఉంటున్నాయి.
2: సో ఇన్ యువర్ యాక్షన్స్ యూ హ్యావ్ సిన్ ఆర్ యువర్ ఫ్రూట్స్ ఆఫ్ గుడ్ యాక్షన్.
0: మంచి మనసుతో
2: విత్ ఎ గుడ్ మైండ్
0: మంచి మంచి కర్మలు చేసి
2: డూ గుడ్ థింగ్స్
0: మంచిని అనుభవించి
2: ఎక్స్పీరియన్స్ గుడ్
0: మాధవుణ్ణి చెందాలి.
2: రీచ్ అవుట్ టు గాడ్.
0: నిజమైన మానవత్వం అనేటువంటిది ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
2: హౌ కెన్ వీ రియలీ అండర్స్టాండ్ ద డివినిటీ కంటెయిన్డ్ విత్ ఇన్ మ్యాన్?
0: మనలో అవ్యక్తమైనటువంటి యొక్క దివ్యశక్తి ఇమిడి ఉంటుండాలి.
2: దేర్ ఈస్ దిస్ డివినిటీ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్, ఇట్స్ లేటెంట్.
0: కానీ అవ్యక్తంగా ఉండినంత వరకు కూడా మనకు గుప్తం కానేరదు.
2: సో లాంగ్ యాజ్ ఇట్ ఇస్ లేటెంట్ వీ కెనాట్ గ్రాస్ప్ ఇట్.
0: దీని సాధన చేతనే వ్యక్తిత్వం గావించుకోవాలి.
2: ఇట్ ఇస్ త్రూ ద మీడియం ఆఫ్ సాధన దట్ వీ కెన్ అండర్స్టాండ్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
2: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: ఈ అగ్గిపెట్టెలో పుల్లలు ఉంటున్నాయి.
2: ఇన్ దిస్ మ్యాచ్ బాక్స్ ఆర్ మ్యాచ్ స్టిక్స్.
0: కానీ అందులో కూడా అవ్యక్తంగానే ఉంటున్నది అగ్ని.
2: ఇన్ దీస్ ఆల్సో ఇస్ దిస్ లేటెంట్ ఫార్మ్ ఆఫ్ ఫైర్.
0: అవ్యక్తంగా ఉండినంత వరకు మనకు ఎట్టి విధమైనటువంటి వెలుతురు కానీ లేక బాధలు కానీ అందించదు.
2: సో లాంగ్ యాజ్ ద ఫైర్ ఇస్ దస్ యూ కెనాట్ గివ్ లైట్ ఫ్రమ్ ఇట్, యూ కెనాట్ డూ ఎనీథింగ్.
0: కానీ ఆ పుల్లను తీసి పెట్టెతో గీచినప్పుడు,
2: బట్ దెన్ యూ స్ట్రైక్ ఎ స్టిక్ అగెయిన్స్ట్ ద మ్యాచ్,
0: ఇందులో ఉండినటువంటి అగ్ని వ్యక్తమవుతుంది.
2: ద ఫైర్ విథిన్ ఈజ్ షోన్ అవుట్.
0: ఈ వ్యక్తమైనటువంటి అగ్ని ఎన్ని విధములైన కూడా బాధలకు కానీ ఉపకారములకు కానీ ఉపయోగించుకోవచ్చును.
2: అండ్ దిస్ ఫైర్ ఇన్ టర్న్ కెన్ బి యూజ్డ్ ఐదర్ ఫర్ గుడ్ ఆర్ ఫర్ బ్యాడ్.
0: ఈ ప్రకాశవంతమైనటువంటి దివ్యత్వాన్ని మనము అన్ని రకములైనటువంటి ఆదర్శంగా తీసుకోవచ్చు.
2: అండ్ దిస్ ఫైర్ కెన్ ఇన్ టర్న్ బి యూజ్డ్ ఫర్ గుడ్ పర్పసెస్, కెన్ బి ఎ మోడల్ ఐడియల్.
0: మన దేహమే ఒక అగ్గిపెట్టె వంటిది.
2: నౌ ద బాడీ ఈజ్ లైక్ అ మ్యాచ్ బాక్స్.
0: సత్యధర్మ శాంతి ప్రేమలైనటువంటిది ఈ అగ్గి పుల్లల వంటివి.
2: దేర్ ఆర్ దీస్ మ్యాచ్ స్టిక్స్ ఆఫ్ సత్యధర్మ శాంతి అండ్ ప్రేమ.
0: ఇందులోనే దివ్యత్వం అనేటువంటి ఆత్మ ఇమిడి ఉంటుండాలి.
2: విత్ ఇన్ దీస్ ఈజ్ దిస్ ఆత్మతత్వ లేటెంట్ ఇన్ దెమ్.
0: ఇది దైవత్వంతో ఈ జీవతత్వం అనేటువంటి ఏకము గావించినప్పుడే ఈ జ్ఞానము అనేటువంటి ప్రకాశము ఆవిర్భవిస్తుంది.
2: వెన్ ద డివైన్ బికమ్స్ వన్ విత్ ద జీవ వైస్ వర్స్ దెన్ దేర్ ఈస్ దిస్ పార్క్ ఆఫ్ జ్ఞాన.
0: కనుకని ఈ జ్ఞానమే జ్ఞానాదేవత కైవల్యం.
2: ఇట్ ఈస్ దిస్ జ్ఞాన విచ్ కన్ఫర్స్ ఆన్ యూ లిబరేషన్.
0: కనుక ఇట్టి జ్ఞానతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా అనుభవించడానికి ప్రయత్నించాలి.
2: సో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ సచ్ జ్ఞాన.
0: ఎవరిని కూడా మనం ద్వేషించరాదు.
2: వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
0: ఎవరిని పరిహసించరాదు.
2: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఆర్ రిజెక్ట్.
0: ఎవరిని పరాభవం చెందరాదు.
2: వీ షుడ్ నాట్ ఇన్సల్ట్ ఎనీవన్.
0: ఎవరిని బాధించరాదు.
2: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్.
0: కారణమేమనగా నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో ఆ ప్రేమతత్వం సర్వలు ఎందు కూడా ఉంటున్నది.
2: ద రీజన్ బీయింగ్ ద వన్ యు ఆర్ లవింగ్ ఈస్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ అరౌండ్ యూ.
0: కనుక నీవు ప్రేమించినటువంటి యొక్క శక్తిని నీవు ద్వేషించిన వాడవుతావు.
2: సో ఇన్ దిస్ ప్రాసెస్ ద వన్ హూమ్ యు ఆర్ లవింగ్ యు ఆర్ వెరీలీ హర్టింగ్ హిమ్. అండ్
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే.
2: యూ డూ నమస్కార్, యూ పే యువర్ ఒబిసాన్స్ టు ఆల్.
0: ఎవరికి చేసిన నమస్కారమైన కూడాను దైవానికి చెందుతుంది అని దీని యొక్క అర్థము.
2: You are paying your obeisance to all. Verily, you are paying obeisance to God.
0: అదే విధముగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరిని నీవు తిరస్కరించినప్పటికీ కేశవునికే చెందుతుంది.
2: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ రిజెక్ట్ దోస్ అరౌండ్ యూ, యు ఆర్ రిజెక్టింగ్ కేశవ ఆర్ గాడ్ హింసెల్ఫ్.
0: కానీ మంచిది కానీ చెడ్డది కానీ ఇవి రెండు కూడా నువ్వు దైవానికి అర్పితమయ్యేటువంటివి.
2: సో ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈస్ ఆఫర్డ్ టు గాడ్ ఇన్ వేరియస్ వేస్.
0: కనుక దైవమునకు చెడ్డను అర్పితం చేసేదానికంటే ఉత్తమమైన, పవిత్రమైన, శుద్ధమైన, నిత్యమైన, సత్యమైనటువంటి ఒక భావాన్ని దైవత్వానికి అర్పితం గావించటము మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
2: సో రాదర్ దాన్ ఆఫర్ బ్యాడ్ టు గాడ్, ట్రై టు ఆఫర్ దాట్ విచ్ ఇస్ లాస్టింగ్, విచ్ ఇస్ పర్మనెంట్, విచ్ ఇస్ ట్రూత్, విచ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్ టు గాడ్. అండ్ దేర్ఇన్ లైస్ యువర్ శాంక్టిటీ.
0: దీనిని ఆత్మతృప్తి అన్నారు.
2: దిస్ ఈస్ కాల్డ్ కంటెంట్మెంట్.
0: నీ అంతరాత్మను నీవు తృప్తిపరచుకున్నప్పుడే నీ జీవితం తృప్తి నొందుతుంది.
2: యు హావ్ సాటిస్ఫైడ్ యువర్ ఇన్నర్ ఆత్మ, యు ఆర్ సాటిస్ఫైయింగ్ యువర్.
0: తనకు తాను తృప్తి పడనటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా తృప్తిపరచగలరు?
2: వన్ హూస్ నాట్ సాటిస్ఫైడ్ హిమ్సెల్ఫ్, హౌ కెన్ హి సాటిస్ఫై అదర్స్?
0: కనుక మొట్టమొదట సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
2: సో అట్ ద బిగినింగ్ కమ్స్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఆత్మతృప్తి అత్యవసరము.
2: మీనింగ్ ద ఆత్మ ఈజ్ సాటిస్ఫైడ్, దట్స్ ఇంపార్టెంట్.
0: ఈ ఆత్మతృప్తి కలిగినప్పుడే ఆత్మ త్యాగం కూడా కలుగుతుంది, సాక్రిఫైస్ అయిపోతుంది.
2: వన్స్ యూ హ్యావ్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆత్మ బీయింగ్ సాటిస్ఫైడ్, యూ కమ్అట్ విత్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: ఎప్పుడు ఈ త్యాగమునకు మనం పూనుకుందమో అప్పుడే సాక్షాత్కారం లభిస్తుంది.
2: వన్స్ యూ హ్యావ్ కమ్అట్ విత్ దిస్ సాక్రిఫైస్ ఆన్ యువర్ పార్ట్, దెన్ దేరిన్ కమ్స్ మోక్ష ఆర్ లిబరేషన్ ఫర్ యూ.
0: అయితే
2: యూ హ్యావ్ దిస్ విజన్ ఆఫ్ ద లార్డ్ బిఫోర్ యూ, బట్
0: నీవు మొట్టమొదట,
2: బట్ అట్ ద వెరీ బిగినింగ్,
0: తృప్తిగా ఉంటుండాలి.
2: You should be contented.
0: త్యాగము చేయాలి.
2: You should do sacrifice.
0: ఆనాడే సాక్షాత్కారం అనుభవించగలవు.
2: Only then will you come to face to face with the vision.
0: తృప్తికి, త్యాగమునకు, సాక్షాత్కారమునకు మూలాధారమైనటువంటిది నమ్మకము.
2: So that which is at the basis of this satisfaction, this sacrifice.
0: ఈ నమ్మకమే లేకుండినా తృప్తియే కలగదు.
2: Sacrifice and సాక్షాత్కార is faith. Without faith you don't have satisfaction.
0: ఈనాడు మనం భవనం నిర్మించుకున్నాం.
2: టుడే వీ హావ్ ఎరెక్టెడ్ ఎ మ్యాన్షన్.
0: భవనమునకు గోడలు కనిపిస్తున్నాయి, మన యొక్క పైన ఉన్నటువంటి టాప్ కూడా కనిపిస్తుండాలి.
2: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ యూఆర్ ఏబుల్ టు సైట్ ద వాల్స్ అండ్ ద సీలింగ్.
0: కానీ కనిపించినటువంటి పునాదులు దీనికి ఆధారంగా ఉంటున్నాయి.
2: But that which has given rise to the mansion, the support, the basis is not, that is at the basis of it.
0: Aadharame nammakam.
2: That foundation proper is your faith.
0: Bhavanam nirminchukorinatunti vaadu motta motta punadulu yokka bhadratanu
2: chustadu. One who wants to erect a mansion should try and make his foundation strong and secure.
0: Self confidence ade punadi.
2: Self confidence, that is the foundation stone.
0: Self satisfaction ade goda.
2: Self-satisfaction is like the walls.
0: Self-sacrifice, ade roof.
2: Self-sacrifice is like the roof.
0: Self-realization, ade life.
2: And self-realization. Self-realization, that is your life.
0: Kanuka, mana self-realization, atma sakshatkaramainatundi, mana hastamlonde untundadi.
2: So this process of self-realization is within your grasp.
0: Etti tindo atti trepu.
2: The type of food you eat determines the belch that you get.
0: Etti pindo atti rotte.
2: The type of flour that you have determines
0: ఎట్టి భావము అట్టి ఫలితము.
2: Determine the taste of the bread.
0: ఎట్టి చర్యలో అట్టి స్థానము.
2: The thought determines the action.
0: కనుక మంచి చర్యలు నిండు మనం పాల్గొనడానికి ప్రయత్నించాలి.
2: So try to do good.
0: మానవునికి ప్రధానమైనటువంటిది కర్మ.
2: For man, the primary thing is action.
0: ఈ కర్మాచరణ ద్వారానే ఉపాసన మనకు కలుగుతుంది.
2: Through karma, you have upasana.
0: ఉపాసన ద్వారానే జ్ఞానం ఏర్పడుతుంది.
2: అండ్ త్రూ ఉపాసన యు గెట్ జ్ఞాన.
0: జ్ఞానమే దైవత్వంతో ఏకీభావంగా వస్తుంది.
2: దిస్ జ్ఞాన విల్ టేక్ యు ఆన్ టు గాడ్.
0: కనుక కర్మలు యందు ప్రధానమైనటువంటి యొక్క త్యాగభావంతో కూడినటువంటి సమత్వంతో కూడినటువంటి యోగత్వంతో కూడినటువంటి త్యాగభావంతో ఉన్నటువంటి చర్మలీయ చర్యలలో మనం పాల్గొనాలి.
2: వాట్ షుడ్ బి యువర్ యాక్షన్స్ లైక్? దే షుడ్ బి ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్. There should be equal minded purpose from your side. There should be vigilant yoga.
0: Mana aasalanu adupulo pettukovali.
2: At the very beginning again, we should try and curb our desires.
0: Aasalu kaliginatunti vaniki evvadu kudanu ye natiki ni trupti cheyaledu.
2: One who is carried away by desires can never be satisfied.
0: Tyagiki ye vidhamainatunti yokka aasalu undavu.
2: But a man of sacrifice has no aspirations or desires.
0: Okanoka samayalo,
2: once upon a time,
0: oka bhaktudu,
2: one devotee,
0: brahmanu darshinchi
2: saw, had the vision of Brahma.
0: Mahanubhava, neevu meru parvatanni puttinchavu.
2: Oh Lord,
0: anaga bangaru kondanu puttinchavu.
2: Oh Lord, you have given rise to this Meru, the mountain Meru, and thereby gold.
0: Evari kosam puttinchavu?
2: But for whose sake have you given rise to this mountain of Meru of gold?
0: Tyagiki daritho pani ledu.
2: A man of sacrifice has no place for it.
0: Aasa kaliginatundi vaniki inglanti parvatalu inka veyi srushtinchina vaniki aasa theeradu.
2: And one who has an eye on this, any number of such mountains would not satisfy him.
0: కాబట్టి ఈ పర్వతాన్ని పుట్టించి ప్రయోజనం ఏమిటి అన్న.
2: So what's the use of having any number of these mountains of Meru?
0: అనగా ఈనాడు ఆశలనేటువంటిది ఈ విధంగా మితిమీరి పోతున్నది.
2: What it means is today's desires and wishes are on the increase.
0: ఆశలు అదుపులో పెట్టుకున్నప్పుడే మనము జీవితం అనేటువంటి దాన్ని శాంతి జీవితంగా గడపడానికి వీలవుతుంది.
2: Only when you curb your desires can you have peace and
0: ప్రేమ ప్రతి జీవితమునకు ఒక విధమైనటువంటి వేరు వంటిది.
2: లవ్ ఈజ్ లైక్ ద రూట్స్.
0: కేవలం ఇది వేరు మాత్రమే కాదు, జీవితమే ఒక ప్రేమ.
2: రాదర్ లవ్ ఈజ్ నాట్ మియర్లీ ద రూట్ ఆఫ్ వన్స్ లైఫ్ బట్ ఇట్ ఈస్ వెరీలీ ద రూట్ ఇట్ సెల్ఫ్, లైఫ్ ఇట్ సెల్ఫ్.
0: ఇట్టి ప్రేమనే లేకుండా జీవితమే వ్యర్థము.
2: వితౌట్ సచ్ ఎ ట్రేస్ ఆఫ్ లవ్ లైఫ్ ఈజ్ యూస్లెస్.
0: కష్టములు యందు మనము ఈ కష్టములను ధరించడానికి భరించడానికి దైవాన్ని ప్రేమించాలి.
2: In times of difficulties, in order to shoulder such difficulties,
0: mana badhalu,
2: we should pray
0: mana
2: to God.
0: Dukkamulu,
2: our difficulties,
0: mana vicharamulu,
2: our worries,
0: teeravalanante ee prema dwarane manam teerchukodaniki prayatninchali.
2: If we have to free ourselves from these, love is a medium for that.
0: Daiva premanu manam andukunnatvanti samayam nande etti badhalu kodanu manam badhinchavu.
2: When we secure the love of God, no difficulty can possibly trouble us.
0: కనుక దైవాన్ని ప్రేమించడానికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా సాధనలు చేయాలి.
2: సో ఎవ్రీ పర్సన్ మస్ట్ మేక్ ఎ డెలిబరేట్ అటెంప్ట్ ఆఫ్ సాధన టు లవ్ గాడ్.
0: ఈ ప్రేమనే లేకుండా
2: వితౌట్ దిస్ లవ్
0: తల్లిదండ్రులను మనం ప్రేమిస్తున్నాం.
2: నౌ వి ఆర్ లవింగ్ అవర్ ఫాదర్ అండ్ మదర్.
0: అన్నదమ్ములను ప్రేమిస్తున్నాం.
2: అవర్ బ్రదర్స్.
0: ఇంకా అనేక బంధుమిత్రులను ప్రేమిస్తున్నాం.
2: అండ్ అవర్ రిలేటివ్స్ అండ్ అదర్స్.
0: వస్తువులను ప్రేమిస్తున్నాము.
2: అవర్ మెటీరియల్ థింగ్స్.
0: ఈ ప్రేమ వలనే మనకు సన్నిహిత సంబంధమైన బాంధవ్యం ఏర్పడుతుండాలి.
2: ఇట్ ఈస్ త్రూ దిస్ లవ్ దట్ వి ఆర్ ఏబుల్ టు హ్యావ్ దిస్ బ్రిడ్జ్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: ప్రేమనే లేకపోతే అమ్మా నాన్నలు అనేటువంటి సంబంధం కూడా మనకు లేదు.
2: బిట్వీన్ అవర్ సెల్స్ అండ్ అదర్స్ వితౌట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ అండ్ మదర్.
0: ప్రేమనే లేకుండా అన్న తమ్ముల అనేటువంటి సంబంధం కూడా లేదు.
2: అండ్ వితౌట్ లవ్ అగైన్ దేర్ ఇస్ నో లింక్ బిట్వీన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: ప్రేమనే లేకుండా తన దేహాన్ని కూడా తాను ఆశించడు.
2: వితౌట్ లవ్ అగైన్ వన్ డస్ నాట్ లుక్ టు వన్స్ బాడీ.
0: కనుక సర్వ సంబంధ బాంధవ్యములకు కూడాను మూలాధారమైనటువంటిది ప్రేమ.
2: సో ద కామన్ థింగ్ ఫర్ ఆల్ సచ్ లింక్స్ ఈజ్ లవ్.
0: కనుక ప్రేమతో జీవించాలి.
2: సో లివ్ విత్ లవ్.
0: ప్రేమతో చర్యలు చేయాలి.
2: డూ ఎవ్రీథింగ్ పర్మియేటెడ్ బై లవ్.
0: ప్రేమతోనే దైవాన్ని పొందాలి.
2: అండ్ త్రూ ద మీనింగ్ ఆఫ్ లవ్ బికమ్ వన్ విత్ గాడ్.
0: కనుక సత్య ధర్మ ప్రేమ.
2: దట్ ఈస్ వై సత్య ధర్మ ప్రేమ.
0: ఈ శాంతి అనేటువంటిది మనము సహజ రీతిగా సాధించాలి.
2: And peace. We should try and secure these in a natural way.
0: శాంతి అనగా ఏమిటి?
2: What is this peace?
0: ఇంద్రియములను అదుపులో ఉంచుకోవటమే నిజమైన శాంతి.
2: Trying to put the senses under control is true shanti.
0: శాంతి అనగా కేవలము ఒక ఓపిక అని మనం భావిస్తున్నాము.
2: Now the common understanding of the word peace is patience.
0: ఇది కాదు నిజమైన శాంతి.
2: This is not the meaning of peace.
0: సమత్వమును వహించినప్పుడు వహించినప్పుడే శాంతికి సరి అయిన విలువ.
2: వెన్ యు హావ్ ది సెన్స్ ఆఫ్ ఈక్వానిమిటీ ఆఫ్ పర్పస్
0: సుఖ దుఃఖములు యందు
2: ఐదర్ ఇన్ డిఫికల్టీ
0: లాభ నష్టములు యందు
2: జాయ్ ఆర్ సారో లాస్ ఆఫ్
0: గెయిన్ దాస్తుతలు యందు
2: ఆర్ ఇన్ వెల్త్ అండ్ పార్టీ
0: క్షమను వహించటమే శాంతి.
2: వేర్ యు హావ్ ఫోర్బేరెన్స్ దట్ ఈస్ ట్రూ శాంతి.
0: ఓర్పును వహించటమే శాంతి.
2: To being, having fortitude that is peace.
0: సమత్వమును పొందటమే శాంతి.
2: Being, having equanimity is peace.
0: కనుక సమత్వం యోగం ఉచ్యతే అన్నారు.
2: దిస్ ఈక్వానిమిటీ ఇస్ వెరీలీ యోగా.
0: ఈ సమత్వం చేతనే మనం యోగమును త్యాగమును సాధించవచ్చు.
2: త్రూ దిస్ ఈక్వానిమిటీ యు హ్యావ్ యోగా, యు హ్యావ్ పీస్.
0: కనుక మానవునకు ప్రధానమైనటువంటి నాలుగు సూత్రములు ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలే.
2: సో ఫర్ ఎవ్రీ పర్సన్ దీస్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ ఆర్ ద ఫోర్ కార్డినల్ ప్రిన్సిపల్స్.
0: ఈ నాలుగు భవనములు సరి అయినటువంటి రీతిలో మనము ఉంచుకున్నప్పుడే మన జీవితం అనేటువంటిది కొన్ని విధమైనటువంటి సార్థక మార్గంలో ప్రవేశిస్తుంది.
2: ఇఫ్ దీస్ ఫోర్ ఆర్ ఇన్ ఆర్డర్ అవర్ లైఫ్ ఆల్సో హ్యాస్ ఎ సెన్స్ ఆఫ్
0: జీవిత భవనమునకు ఈ నాలుగు లే స్తంభములు.
2: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ దీస్ ఫోర్ ఆర్ ద ఫోర్ కార్నర్ పిల్లర్స్.
0: కనుక ఈ సౌధం అనేటువంటిది ఈ నాలుగు స్తంభములపైన ఆధారపడి ఉంటున్నదని సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి.
2: ఎవ్రీ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ మ్యాన్షన్ రెస్ట్ సెక్యూర్లీ ఆన్ దీస్ ఫోర్ పిల్లర్స్.
0: దీనులను మనం సేవించాలి.
2: ట్రై అండ్ సర్వ్ the poor and the downtrodden.
0: దిక్కులేని వారిని ప్రేమించాలి.
2: దోస్ హూ ద హోప్లెస్ కేసెస్ షుడ్ బి లుక్డ్ ఆఫ్టర్ బై us.
0: అక్కడ కూడా నువ్వు దరిద్ర నారాయణుడు ఈ స్వరూపంలో ఉన్నాడని విశ్వసించాలి.
2: దే ఆల్సో ట్రై టు బిలీవ్ దట్ లార్డ్ రిసైడ్స్ ఇన్ దెమ్.
0: ఒక్కొక్క మార్గములో ఒక్కొక్క వ్యక్తి ఎందు ఒక్కొక్క దివ్యత్వాన్ని పొంది ఉంటుంటుంది ఆత్మతత్వం.
2: దిస్ ఆత్మతత్వ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఇన్ ఎవ్రీ పర్సన్.
0: ఇది ఆత్మకు పుట్టుక చావుక ఎప్పుడు కూడా లేదు.
2: దిస్ ఆత్మ హాస్ నో బర్త్ నో డెత్.
0: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
2: దట్ ఈస్ వన్ విచ్ హాస్ నో బర్త్ నో డెత్.
0: ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు.
2: విచ్ హాస్ నో బిగినింగ్ నో ఎండ్.
0: తాను చావక పుట్టక చంపబడక.
2: హీ కెనాట్ బి కిల్ హీ డస్ నాట్ కిల్ అండ్ నథింగ్ కెన్ ఎక్స్టర్మినేట్ ఇట్.
0: తానే ఆత్మరూపుడై ఉంటుంటాడు.
2: హీఈస్ వెరీలీ ఆత్మ.
0: దేహము ప్రధానమైనటువంటిది కాదు.
2: బాడీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.
0: మరినపు కొంప.
2: బాడీ ఈజ్ ఎ ప్లేస్.
0: రోగముల మ్రగ్గడు సేవక గంప.
2: వే యూ హ్యావ్ ఫిల్త్ అండ్ వే యూ హ్యావ్ డిజీజ్.
0: జాత సంచలనము పొందు దుంప.
2: గివెన్ టు యాంగ్జైటీస్ అండ్ ఎజిటేషన్.
0: భవసాగర మీదకి లేని కంప.
2: కెనాట్ ట్రావెల్ త్రూ దిస్ ఓషన్ ఆఫ్
0: అంబుల పదలమ్ము మన మెప్పు దలంప.
2: ఇట్ ఈస్ ఎ షీట్ వేరింగ్ ప్రైజ్ అండ్ కాలమిటీ.
0: నే నిశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించండి.
2: ఓ మైండ్ డు నాట్ ట్రస్ట్ దిస్ బాడీ లుక్ ఆఫ్టర్.
0: కనుక దేహతత్వమునే మనము నిజత్వంగా మనం విశ్వసించి దీని నిమిత్తమై మనం కాలమును వ్యర్థము గావించరాదు.
2: ట్రై అండ్ సీక్ షెల్టర్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ హరి ఓ మైండ్. డు నాట్ ట్రస్ట్ దట్ ద బాడీ ఈస్ పర్మనెంట్.
0: కాలమే పరమాత్మ స్వరూపము. కాలమే పరమాత్మ స్వరూపము.
2: టైమ్ ఈస్ వెరీలీ గాడ్.
0: కాలమే సర్వస్వము.
2: బాడీ టైమ్ ఈస్ ఎవ్రీథింగ్.
0: కనుక కాలమును మనం వ్యర్థము గావించరాదు.
2: సో వి షుడ్ నాట్ వేస్ట్ టైమ్.
0: కనుకనే ఉపాసన స్థానమునందు కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదప్రమ్నాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంత కాలమే ప్రధానము.
2: దట్స్ వై ఇట్స్ బీన్ సెడ్ దట్ గాడ్ ఈస్ టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్. గాడ్ ఈస్ బియాండ్ పాస్ట్ ప్రెసెంట్.
0: కాలమును సార్థకము చేసినటువంటి కాయమే నిజమైనటువంటి ధన్యము.
2: దట్ బాడీ విచ్ శాంక్టిఫైస్ టైమ్ ఈస్ రియలీ శాంక్టిఫైంగ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్.
0: పరోపకారార్థం ఇదం శరీరం.
2: దిస్ బాడీ ఈస్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ సర్వింగ్ అదర్స్.
0: ఈ విధమైనటువంటి సేవ చేసే నిమిత్తమై ఈ కాయం ధరించింది.
2: దిస్ బాడీ హెస్ బీన్ గివెన్ సో దట్ యు కుడ్ డూ సర్వీస్.
0: ప్రకృతి యొక్క వైచిత్ర్యం లోపల అనేక రకములైనటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవిస్తుంటాయి.
2: వన్ ఆఫ్ ద మిస్టరీస్ ఆఫ్ క్రియేషన్ ఈస్ దట్ యు హ్యావ్ దీస్ డిఫికల్టీస్.
0: ఈ జగత్తంతా ఇప్పుడు సుఖ దుఃఖ సంకర్షణాత్మక మహత్వాల తరంగమైన సాగరము.
2: దిస్ వరల్డ్, దిస్ ఓషన్ ఈస్ ఫుల్ ఆఫ్ సచ్ opposites, pairs of opposites.
0: సుఖము దుఃఖము ప్రత్యేకంగా ఉండేటువంటిది కాదు.
2: దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ జాయ్ అండ్ సారో.
0: ఇవి రెండు కూడాను నీడల వంటివి.
2: దే ఆర్ లైక్ షాడోస్ బిట్వీన్
0: ఎండ నీడల వలె కూడాను వెంటాడుతుంటాయి.
2: దే ఆర్ లైక్ లైట్ అండ్ షాడో.
0: ఇవి రెండింటి ఎందు కూడాను అవినాభావ సంబంధం ఉంది.
2: దే టు ఆర్ లింక్డ్ అప్ ఇన్ సచ్ ఎ వే యు కెనాట్ సెపరేట్ దెమ్.
0: బాహ్య జగత్తుకు,
2: ద వరల్డ్ అవుట్ సైడ్,
0: అంతర్ ప్రపంచమునకు,
2: అండ్ ద వరల్డ్ విథిన్,
0: ఏకత్వం అనేటువంటిది ఉంటుండాలి.
2: There is a link between these.
0: ఒక్క విషయంలో మనం చక్కగా విచారించవచ్చు.
2: We can understand this in one aspect.
0: ఆహారాన్ని ఆస్వాదించేది,
2: the process of eating food,
0: ఇంద్రియాలతో ఆనందించేది,
2: what you experience through your senses,
0: మన యొక్క వాసన చేత విజృంభించేటి,
2: and whatever is given to play in terms of your sensory perceptions.
0: ఇది దేహమా ఆత్మన?
2: Is it the body or the ఆత్మా?
0: కాదు కాదు.
2: No, no.
0: సర్వాత్మ అయినటువంటి ఆత్మనే.
2: It is the ఆత్మ proper.
0: పరిమళాన్ని రుచి కేవలం పరితపించేటువంటిది ఆత్మన దేహమా?
2: ఫ్రాగ్రెన్స్ విచ్ థ్రోస్ యు ఇంటూ డిలైట్, ఇస్ ఇట్ ఆత్మ ఆఫ్ ద బాడీ?
0: కేవలం ముక్కు ఒక ఇంద్రియం మాత్రమే కానీ,
2: ద నోస్ ఇస్ మియర్లీ ఎ సెన్సరీ పార్ట్.
0: అనుభవించేదంతా అంతఃకరణే.
2: బట్ ద వన్ విచ్ ఎక్స్పీరియన్సెస్ ఇస్ దట్ విథిన్ ఇట్.
0: ఇవన్నీ కూడా కేవలం ఒక పనిముట్ల వంటివి.
2: దీస్ ఆర్ ఆల్ లైక్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఇవి కరణములు.
2: These are merely organs.
0: ఈ కరణముల ద్వారా ఏమాత్రం కూడా నువ్వు ఉపయోగించుకోవడానికి వినియోగం లేదు.
2: యూ కెనాట్ రియలీ tap that which is permanent through
0: you. కనుకనే మనయేమ మనుష్యానాం కారణం బంధమోచయో.
2: That's why it's been said it's the mind which will lead you to bondage or to liberation.
0: మనసే లేకుండా ఇంద్రియములు ఏమాత్రం కూడాను పని చేయలేవు.
2: Without the mind the senses cannot perform.
0: ఈ మనసే ఇంద్రుడు.
2: The mind is Indra.
0: ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కాబట్టి ఇంద్రుడు అని పేరు.
2: This Indra is the lord of these senses, so it's called Indra.
0: కనుక ఈ అధిపతి అయినటువంటి మనస్సు యొక్క సంకల్పం లేకుండా ఇంద్రియములు ఏమాత్రం కూడా కదలవు.
2: సో వితౌట్ ద మాస్టర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్ ద సెన్సరీ ఆర్గన్స్ హావ్ నో రోల్.
0: కనుక మనసును సరి అయిన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రారంభించడమే సాధన యొక్క ప్రారంభం.
2: సో టర్నింగ్ ద మైండ్ టు డూయింగ్ గుడ్ అండ్ సీయింగ్ గుడ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సాధన.
0: ప్రతి ఒక్కరు కూడాను మనసును అదుపులో నుంచుకోవడానికి ప్రయత్నించాలి.
2: ఎవ్రీవన్ షుడ్ స్ట్రైవ్ టు కీప్ ద మైండ్ అండర్
0: కంట్రోల్. మనసుకు తోచినట్లంతా కూడా మనం ప్రవర్తించరాదు.
2: యు షుడ్ నాట్ ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ ద మైండ్.
0: మనసు ఒక పిచ్చికోతి వంటిది.
2: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: దేహం ఒక నీటి బుడగ వంటిది.
2: బాడీ ఈజ్ లైక్ ఎ బబుల్ ఆఫ్ వాటర్.
0: దేహాన్ని కానీ మనసును కానీ మనం ఏమాత్రం కూడా అనుసరించరాదు.
2: డోంట్ గో బై ద మైండ్ ఆర్ ద బాడీ.
0: హృదయాన్ని అనుసరించాలి.
2: ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ యువర్ హార్ట్.
0: దీనిని అనేక విధములుగా కూడాను హృదయ సాక్షి అన్నారు.
2: దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ ద విట్నెస్ విథిన్ యు.
0: ఈ హృదయాన్ని పుట్టించడానికి, అనుభవించడానికి లేక ఆచరించడానికి బుద్ధి ప్రధానము.
2: ఇట్ ఈస్ యువర్ కాన్షియన్స్ అండ్ ఇన్ ఆర్డర్ టు డూ ఇట్ ద ఇంటెలెక్ట్ ఈస్ ఇంపార్టెంట్.
0: కనుక బుద్ధిని సరియైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
2: సో దిస్ ఇంటెలెక్ట్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అండ్ గార్డెడ్.
0: కనుకనే గాంధీ కూడా చెప్పేటువంటి వాడు, సబ్కు సన్మతి దే భగవాన్ అన్నాడు.
2: దట్స్ వై గాంధీ ఆల్సో యూస్ టు సే, ఓ లార్డ్ గివ్ ఎవ్రీవన్ ఎ నోబుల్ మైండ్.
0: సరి అయిన బుద్ధి ఉంటే తాను సరి అయిన జీవితాన్ని అనుభవిస్తాడు.
2: వన్ హూ హాస్ ఎ గుడ్ మైండ్ విల్ ఫాలో ఎ గుడ్ లైఫ్.
0: ఎప్పుడు కూడా పరుల తప్పులు మనం ఏనాడు కూడా పట్టరాదు.
2: వీ షుడ్ నాట్ గో అబౌట్ సీకింగ్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్.
0: పరుల తప్పులు వెతకరాదు.
2: షుడ్ నాట్ లుక్ ఫర్ దెమ్.
0: పరుల దోషములు ఏమాత్రం కూడా చూడరాదు.
2: డోంట్ లుక్ ఎట్ ద ఫాల్ట్.
0: తనలో ఉన్నటువంటి దోషములను,
2: try to rectify the mistakes within you,
0: ఉన్న తప్పులను,
2: and the shortcomings within you.
0: దీన్ని తాను చూసుకుని సరిదిద్దుకోవడానికి తగిన కృషి చేయాలి.
2: Try to look at them and try to rectify them.
0: తన తప్పులు తాను సరిదిద్దుకున్నటువంటి వాడే సరైన మార్గంలో ప్రవేశిస్తాడు.
2: One who can rectify his own shortcomings can follow the
0: నిరంతరము పరుల దోషములనే మనం పాటిస్తూ పోవడం చేత మన హృదయం కూడా నువ్వు దోషమయమైపోతుంది.
2: Can follow the good path. One who looks for the shortcomings in others, you are filling your heart itself with bad things.
0: కనుక ఎవరిని కూడా మనం బాధించడానికి ప్రయత్నించకూడదు.
2: సో వీ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి ఎల్స్.
0: పరుల తప్పులు వెతికేటువంటిది ఎవరు?
2: హూ ఇస్ ఇట్ దట్ లుక్స్ ఫర్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్?
0: కేవలం దుష్టుడే.
2: వన్ హూ ఇస్ ఈవిల్ మైండెడ్.
0: సజ్జన మార్గంలో ప్రవేశించినటువంటి వాడు పరదోషమును ఏమాత్రం కూడా వెతకడు.
2: వన్ హూ హాస్ టేకెన్ ద నోబుల్ పాత్ విల్ నెవర్ సీక్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్.
0: కనుకనే ఆంధ్రప్రదేశంలో అప్పుడప్పుడు చెప్తుంటారు,
2: దట్స్ వై
0: కుక్కలు చెప్పులు వెతుకుతాయి, దుష్టుడు తప్పులు వెతుకుతాడు అని.
2: That's why in Andhra Pradesh there is a saying which goes, the dog is after chappals and sandals and footwear. and the evil minded is after mistakes and shortcomings.
0: కనుక మనం నిరంతరం ఇతరుల దోషములే వెతుకుతున్నామంటే మనం కేవలం దుష్టులమనే చెప్పొచ్చు.
2: సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ షార్ట్ కమింగ్స్ ఇన్ అదర్స్ యు ఆర్ ఎన్ ఈవిల్ మైండెడ్ పర్సన్.
0: తప్పులు లేనిటువంటి మానవుడు లోకంలో ఉండడు.
2: దేర్ ఇస్ నోబడీ హూస్ బియాండ్ దిస్ మిస్టేక్.
0: ఏదో కొంత తప్పులు ఉంటుంటాయి.
2: సర్టెన్లీ దేర్ ఆర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మిస్టేక్స్.
0: కానీ వాటి యందు మనం దృష్టిని ప్రసరించరాదు.
2: బట్ వి షుడ్ నాట్ గో బై దెం.
0: అందరినీ చూచి ప్రేమించడానికి ప్రయత్నించాలి.
2: యు ట్రై అండ్ లవ్ ఆల్ ది అదర్స్ అరౌండ్ యూ.
0: తప్పులు ఎన్నువాడు తమ తప్పులు ఎరుగరు.
2: Now one who looks for faults in others cannot find his own faults.
0: అందరి యందు సోదరత్వమును,
2: this brotherhood in everyone,
0: అందరి యందు కూడాను దివ్యత్వాన్ని మనము అనుభవించినప్పుడే,
2: and seek and experiencing the divinity in all,
0: దైవ ప్రేమకు నీవు పాత్రుడవుతావు.
2: You will become deserving of the grace of God.
0: ఎవరు దైవానికి పాత్రుడు, ఎవరు దైవానికి సన్నిహితులు అని మనం ప్రశ్నించుకున్నప్పుడు, సర్వులను ప్రేమించినటువంటి వాడే దైవానికి సన్నిహితుడు.
2: Who is close to God, who has secured the grace of God, that person who has loved all beings
0: is close to God. Once
2: you have pleased God, you have pleased everybody, everything around you.
0: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
0: కేవలం దేహమునకు పుట్టిన దినమని,
2: that this body has a birthday,
0: ఈ భౌతికమైనటువంటి యొక్క కార్యములు యందు మనం జీవితాన్ని వ్యర్థం గావించుకోరాదు.
2: వి షుడ్ నాట్ వేస్ట్ అవే అవర్ టైమ్ ఇన్ దిస్ వరల్డ్లీ థింగ్స్.
0: ఏనాడు మన హృదయములో నిర్మలమైనటువంటి భావములు, నిశ్చలమైనటువంటి తత్వములు, నిస్వార్థమైనటువంటి యొక్క సేవకులు ఈ హృదయములో ప్రకటిస్తారో, ప్రభవిస్తారో, ఏనాడు దానిని అనుభవిస్తారో, ఆనాడే నిజమైనటువంటి నీ జన్మకు సార్థక దినము.
2: దట్ డే వేర్ సెరీన్ థాట్స్ పర్వేడ్ యువర్ మైండ్, where steadiness of purpose comes into being, where you are at peace with yourself in terms of your experiences, that is the day where you should regard it as the dawn of a new day.
0: సాధకులు కాబోయేటువంటి వారు,
2: దోస్ హూ ఆస్పైర్ టు బికమ్ సాధకులు,
0: సర్వేశ్వర అనుగ్రహాన్ని పొందదలిచినటువంటి వారు,
2: హూ వాంట్ టు సెక్యూర్ ది గ్రేస్ ఆఫ్ గాడ్,
0: పల్లెల్లో ప్రవేశించి,
2: షుడ్ గో టు ది విలేజెస్,
0: ఈ బాధలతో కృంగిపోయేటువంటి వారికి,
2: వన్ హూ ఆర్ వెయిట్ డౌన్ విత్ దీస్ సారోస్,
0: తగిన సేవలు చేసి,
2: పెర్ఫార్మింగ్ సేవాస్ టు సచ్ పీపుల్,
0: ఆ జీవులను ఆనందపరచడానికి ప్రయత్నించాలి.
2: బై బ్రింగింగ్ రిలీఫ్ అండ్ జాయ్ టు సచ్ పీపుల్,
0: సేవనే ప్రధానమైనటువంటి యొక్క సాధన.
2: ఇట్ ఈస్ ది సర్వీస్ అండ్ సర్వీస్ ఈస్ ద ట్రూ సాధన.
0: ఈ సేవ అనేటువంటి దాన్ని వదిలి ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
2: లీవ్ అవుట్ సేవ, యు డూ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాధన, ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్.
0: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, ఈ సేవ అనేటువంటిది చాలా విష్ణుత్వానికి సమీపత్వాన్ని చేకూరుస్తుంది.
2: వన్ ఆఫ్ ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్, ఎ వెరీ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ సర్వీస్.
0: కనుక ఇప్పుడు ప్రకృతి వైచిత్యం చేతను, కొన్ని విధములైనటువంటి వికల్పం చేతను, అనేక ప్రాంతములలో ఈ యొక్క అతివృష్టి, అనావృష్టి అనేటువంటిది ప్రారంభించి, తద్వారా అనేక మంది బాధలు పడుతున్నారు.
2: ఇన్ టర్మ్స్ ఆఫ్ నెల్లూరు జిల్లాలో
0: అధిక వృష్టి ప్రారంభమై అనేక విధమైనటువంటి నష్ట కష్టములకు గురి అయిపోయారు.
2: ఓన్లీ రీసెంట్లీ దే ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ఎఫెక్టెడ్ బై ది సైక్లోనిక్ స్టార్మ్.
0: సాధ్యమైనంత వరకు,
2: యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్,
0: మన ఖర్చులను కూడా తగ్గించుకుని,
2: బై ట్రైంగ్ టు పుట్ ఎ సీలింగ్ ఆన్ అవర్ ఓన్ ఎక్స్పెండిచర్,
0: అట్టి బాధలలో గురి అయినటువంటి వారికి,
2: దోస్ హూ హావ్ బీన్ ఎఫ్లిక్టెడ్ దాస్,
0: అట్టి కష్టములకు చిక్కులుకున్నటువంటి వారిని,
2: దోస్ హూ ఆర్ సబ్జెక్టెడ్ టు సచ్ అన్టోల్డ్ మిజరీ,
0: తగినటువంటి సేవలో మీరు పాల్గొనాలి.
2: Trying to bring relief to such people, do some service.
0: నెల్లూరు జిల్లా నుంచి వచ్చినటువంటి సేవాదళ సభ్యులంతా కూడాను ఈ కార్యంలో రేపటి నుంచి ప్రవేశించి తగినటువంటి సాయం చేయాలి.
2: Now those సేవాదళ members belonging to the Nellore district should plunge into such service activities from tomorrow itself.
0: ఇంతే కాకుండా పరిసర ప్రాంతముల వారైనటువంటి గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి వీరందరూ కూడాను అందులో పాల్గొని ఈ సేవలో మీరు జీవితాన్ని సార్థకం చేసుకోండి.
2: నాట్ ఓన్లీ దాట్, ది నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గుంటూరు, కృష్ణా అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్, దే ఆల్సో షుడ్ జాయిన్ దిస్ సర్వీస్ యాక్టివిటీస్ అండ్ శాంక్టిఫై
0: యువర్ సెల్ఫ్. సోదరి సోదరి మండలి అంతా కూడా బాధలు పడుతుంటే మనము ఈ విధమైనటువంటి చూస్తూ నిర్లక్ష్యంగా ఉండటము సరి అయినటువంటిది కాదు.
2: వెన్ యువర్ ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ సఫరింగ్ దస్, వి షుడ్ నాట్ బి మియర్ ప్యాసివ్ స్పెక్టేటర్స్, ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ అవర్ పార్ట్.
0: బాధలు ఏనాడైనా ఎవరికైనా కూడా కలగవచ్చు.
2: సర్టన్లీ సఫరింగ్ వుడ్ కమ్ టు ఎవ్రీ పర్సన్.
0: కనుక ఈనాటి బాధలు పడేటువంటి వారిని మనం ఆదుకున్నప్పుడే రేపటి దినం మన బాధలను ఆదుకునేటువంటి వారు ఉంటారు.
2: వెన్ యూ గో టు ద హెల్ప్ ఆఫ్ ద సఫరింగ్ వన్స్ నౌ, టుమారో అదర్స్ విల్ కమ్ టు యువర్ మూమెంట్ ఇన్ యువర్ మూమెంట్ ఆఫ్ డిస్ట్రెస్.
0: ఒక విధమైనటువంటి అపేక్షతో కూడా మనం సేవలు చేయరాదు.
2: అండ్ అగైన్ వీ షుడ్ నాట్ గో ఫర్ ద సేక్ ఆఫ్ విన్నింగ్ ప్రైజ్ అండ్ ఎక్లెయిమ్.
0: నిరపేక్షతో,
2: వితౌట్ హావింగ్ ఎనీ,
0: నిష్కామ కర్మలు ఆచరించాలి.
2: ఇండల్జింగ్ ఇన్ సెల్ఫ్లెస్ సర్వీస్.
0: భగవద్గీతలో ప్రధానమైనటువంటి యొక్క సూక్తి అదియే.
2: దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఇన్ ద భగవద్గీత.
0: నిష్కామ కర్మ,
2: ది సెల్ఫ్లెస్ సర్వీస్,
0: ఇదే స్థిత ప్రజ్ఞ లక్షణం.
2: దిస్ ఈస్ ద హాల్ మార్క్ ఆఫ్ ఎనీ
0: కనుక
2: పర్సన్ హూ హాస్ ఈక్వానిమిటీ ఆఫ్ పర్పస్.
0: ఈనాడు ప్రధానమైనటువంటి ఆదేశము,
2: టుడే ద ప్రైమరీ ఇంజంక్షన్ బీయింగ్ గివెన్ టు యూ ఇస్
0: సర్వ జీవులను ప్రేమించి,
2: లవ్ ఆల్ లివింగ్ ఫార్మ్స్ అండ్ బీయింగ్
0: దైవానుగ్రహమును పొందుటకై,
2: ఇన్ ఆర్డర్ టు సెక్యూర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్
0: నిత్య ప్రార్థనల యందు,
2: ఇన్ యువర్ డైలీ వర్షిప్,
0: లోక సమస్త సుఖినో భవంతు,
2: మే ఆల్ వేర్ ఎవర్ దే ఆర్ ఎంజాయ్ పీస్ ప్రాస్పెరిటీ,
0: సర్వులు కూడాను క్షేమంగా ఉంటుండాలి,
2: లెట్ ఆల్ బీయింగ్స్ బి సేఫ్,
0: సర్వ దేశమును కూడాను క్షేమంగా ఉంటుండాలి,
2: ఆల్ కంట్రీస్ ఎంజాయ్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ, ఒక్క
0: భారతదేశం అనేటువంటి ఒక సంకుచితమైన భావము ఉంచుకోరాదు.
2: యు షుడ్ నాట్ హావ్ దిస్ నారో ఫీలింగ్ దట్ ఓన్లీ ఇండియా షుడ్ ప్రాస్పర్ ఆర్ బెనిఫిట్.
0: విశాల భావముతో,
2: హావ్ దిస్ బ్రాడ్ మైండ్, బ్రాడ్ థాట్స్,
0: మీరు సేవలు చేయడానికి ప్రయత్నించాలి.
2: డూ యువర్ సర్వీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బ్రాడ్ విజన్.
0: విశాల హృదయమే లేకుండినా,
2: Without this broad mindedness,
0: sarva sadhanalu kudanu kevalamu oka vyaktam aipothayi,
2: all your service would become useless and fruitless.
0: Kanaka neti nundi,
2: therefore from today,
0: raboye 60th birthday, 60th samvatsaramlo birthday ani meeru anukuntunnaru,
2: and what is coming now around the corner is the 60th birthday, or that's how you look at it.
0: Ee lopala meeru sankalpinchukunnatundi 6000 gramamulu kudanu sampurna truptito meeru sevalu cheyali.
2: And before this deadline of the 60th birthday, the 6,000 villages which have been taken up by you, you must try and achieve the targets.
0: Okkokka pallaku kudanu vidyanu andinchali.
2: Achieve the targets laid down.
0: Vidya samasthanu sthapinchali.
2: In every village, have an education institution.
0: Vaidyamunu prayatnapurvakanga sadinchali.
2: Bring the health care to these villages.
0: Jalamunu variki andinchali.
2: Give them drinking water.
0: Roadlanu veyyali.
2: Lay down roads.
0: ఇవి ప్రధానమైనటువంటి యొక్క సాధనలు.
2: దీస్ ఆర్ ది మెయిన్ పాయింట్స్ ఆఫ్ యువర్ సాధన.
0: అంతేకాని మనము ఏదో కొన్ని చిన్న చిన్న పనులంతా చేసి ఈ పల్లెను మనము దత్తత తీసుకున్నామనుకోవటము, ఇది కేవలం సరైనటువంటి యొక్క దత్తత కానేరదు.
2: ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ బై సేయింగ్ దట్ వి హావ్ అడాప్టెడ్ ఎ విలేజ్, వి ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ విచ్ ఆర్ నథింగ్ అట్ ఆల్. దిస్ ఇస్ నాట్ ప్రాపర్.
0: దీని నిమిత్తమే మీరు ధనమునకు ఏమాత్రం కూడా కొరత పడనక్కర్లేదు.
2: And in order to execute these tasks, you need not bother about the finances. Sadhyamainanta
0: varaku idi dhanamuto emaatram sambandham lekunda hrudayamuto dehamuto cheyavalsinatuntvi cheyali.
2: As far as possible, dealing these activities from the element of finance, let your heart take the first leap, let your mind be involved in it.
0: Meeru seva cheyadaniki konchi dhanamunu progu cheskovali.
2: Certainly, in order to do it, you need a little amount of money.
0: Kanukane ceiling on desires ani naalugu rakamainatuvanti margalu bodhincham.
2: So therefore we have this ceiling on desires, a fourfold way.
0: మనము తినేటువంటి తిండిని వ్యర్థము గావించరాదు.
2: వి షుడ్ నాట్ వేస్ట్ ద ఫుడ్ దట్ వి ఈట్.
0: దుర్వినియోగం చేయరాదు.
2: వి షుడ్ నాట్ మిస్యూజ్ ఇట్.
0: ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి.
2: ఈట్ వాట్ యు రియల్లీ నీడ్.
0: దానితో కొంతవరకును ఈ ధనమును ప్రోగు చేసుకోవచ్చు.
2: సో దేర్బై యు మస్ట్ సేవ్ అప్ సమ్ మనీ.
0: ఇంకా ఫుడ్ అనేటువంటిది అయిన తర్వాత మనము సరైన రీతి లోపల వస్తువులు కూడా కొంచెం దుర్వినియోగం చేయరాదు.
2: అండ్ ఇన్ అడిషన్ టు దిస్ ఫుడ్, వి ఆల్సో షుడ్ నాట్ వేస్ట్ అవే ద ఫెసిలిటీస్ అవైలబుల్ టు అస్.
0: ఈ ధనమును ప్రోగు చేసుకునే నిమిత్తమై మన ఖర్చులను కొంతవరకు తగ్గించుకోవాలి.
2: ఇన్ ఆర్డర్ దట్ వి మైట్ మేక్ సమ్ సేవింగ్స్ ఆఫ్ మనీ, ట్రై టు కర్బ్ అవర్ ఎక్స్పెన్సెస్.
0: అనేక మంది శ్రీమంతులు పెండిండ్ల నిమిత్తమై ఇంకా కొన్ని కొన్ని వైభవాల నిమిత్తమై వేలు వేలకు ఖర్చు పెడుతుంటారు.
2: దేర్ ఆర్ మెనీ వెల్దీ పీపుల్ హూ ఆన్ ఒకేషన్స్ లైక్ మ్యారేజ్ అండ్ సో ఆన్ స్పెండ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్.
0: ఈ ఉన్నవారికే పెట్టి వీరి పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడటం కంటే లేని వారికి పెట్టి వారి జీవితాన్ని ఆనందంగా అనుభవించడానికి ప్రయత్నించాలి.
2: ఇన్ దిస్ ప్రాసెస్ వాట్ డూ దే డూ? దే గివ్ టు దోస్ హూ దెమ్సెల్స్ ఆర్ వెల్దీ రాదర్ దాన్ డూ ఇట్ గివ్ టు దోస్ హూ డు నాట్ హ్యావ్ మనీ టు గో బై. అండ్ దే బై బ్రింగ్ మనీ
0: ఈజ్ ఈవిల్ అన్నారు.
2: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ ఇట్స్ బీన్ సెడ్.
0: కనుక మనం డోంట్ వేస్ట్ ఫుడ్.
2: దేర్ఫోర్ డోంట్ వేస్ట్ ఫుడ్.
0: Don't waste time.
2: Don't waste time.
0: Don't waste money.
2: Don't waste money.
0: Don't waste energy.
2: Don't waste energy.
0: ఈ నాలుగింటి ద్వారా మనం ఎంతైనా సేవలు చేయొచ్చు.
2: And once you have accomplished these, you can do any amount of seva.
0: కనుక ఈనాడు ఈ పల్లెల సేవలు చేసే నిమిత్తమై సత్యసాయి ట్రస్ట్ కొంత ప్రయాణాల కోసమని, కొన్ని రకములైనటువంటి వారికి సదుపాయాల కోసమని కొంత ధనమును కూడా మీకు ఈనాడు అందిస్తున్నాడు.
2: So today, the Satsai Trust, in order that you might execute these tasks ahead of you in the villages and for your own conveniences.
0: అనేక మంది వర్కర్స్ కు అనగా సేవకులకు సేవ చేయాలనే ఆశ ఉంటుంది. కానీ ఈ ప్రయాణములు తెలపడానికి చేతిలో కాసు ఉంటుండదు.
2: The society trust is setting aside a certain amount of money today. There are many sevaks who want to do, but for want of money.
0: మీరు వచ్చి పోయేటువంటి ఖర్చుల కోసము.
2: For want of money, they are not able to do so.
0: ఈ ధనమును వినియోగించుకోవాల్సిందే కానీ.
2: This money is given now for you to undertake.
0: అనవసరమైనటువంటి వాటికంతా ఈ ధనమును వినియోగించరాదు.
2: For undertaking
0: money. కొన్ని రకములైనటువంటి వారికి సదుపాయాల కోసమని కొంత ధనమును కూడా మీకు ఈనాడు అందిస్తున్నాడు.
2: So today, the Satsai Trust, in order that you might exist.

0: ఇస్తున్నాము.
1: ఇట్ షుడ్ నాట్ బి వేస్టెడ్ దేర్ఫోర్ ఫర్ ఎవ్రీ విలేజ్ వి ఆర్ గివింగ్ ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ నౌ.
0: ఇది నిజమైనటువంటి యొక్క పుట్టిన పండుగ మీరు భావించుకొని ప్రేమతత్వాన్ని మేము అందుకున్నామని ప్రజాసేవలో మీరు పాల్గొనడానికి కంకణం కట్టుకోవాలి.
1: యు మస్ట్ రిగార్డ్ దిస్ యాజ్ a significance of today's celebration of birthday. That is this element of love.
0: నా ప్రేమ పూర్వకంగా
1: and having received this love,
0: ప్రయా ప్రేమల హృదయంతో
1: plunge into service activities.
0: 10 లక్షల రూపాయలు మీకు అందిస్తున్నాను.
1: Today I born out of with this feeling of love and compassion, I am giving you a sum of 10 lakh rupees.
0: డాక్టర్ సుబ్బారావు ఆంధ్రప్రదేశ్. గోగాయ్ అస్సాం. గుప్తా బీహార్. మాథుర్.
2: నెక్స్ట్ వన్ ఇస్ భరద్వాజ్ ఫ్రమ్ ఢిల్లీ. మిస్టర్ ఆర్ఎస్ ప్రసాద్ ఫ్రమ్ హర్యానా.
0: గుజరాత్.
3: Yes.
0: మాథుర్.
2: హిమాచల్ ప్రదేశ్.
0: హర్యానా.
2: Then Karnataka, Mr. A. Mohan Rao. Kerala, K.S. Menon. Madhya Pradesh, Mr. Hingorani. Maharashtra, Srikant Savant.
0: Madhya Pradesh.
2: Orissa, Mr. Pani.
0: Come on.
2: Madhya Pradesh.
0: Orissa.
2: Punjab, Mr. B.K. Soni. Rajasthan, K.S. Goyal. Tamil Nadu, Dr. Poonam. Uttar Pradesh, Kamala Mal. West Bengal, Nitin Majmudar. These are all state Sevadal conveners. As you know, the Education and Human Values program is being introduced in primary education in almost all the states of India. Last year, Bhagwan has graciously granted the sum of rupees 1 lakh for the use of the teachers for their transport and other expenses. Today, Bhagwan has graciously been donating rupees 50,000 to the said trust. Shri Manima, take it.
4: ప్రేమ ముదిత మనసే.

ఆచరించి చెప్పు, ఆచరించి చూపు, ఆదర్శములనెల్లా ఆచరించి చూపు, ఆదర్శములనెల్లా అతడే

0: ఆచరించి చూపు ఆదర్శముల నెల్ల అతడే యూతు ఆమె యువతి కాదే ఇట్టివారు ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్స్ మీకు ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్ నాకు
1: ఇన్ గుడ్నెస్ ఇన్ హ్యూమన్ క్వాలిటీ ఇన్ మొరాలిటీ ఇన్ టోటల్ ట్రూత్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ ప్రీచెస్ ది ఆల్ ది ఐడియల్స్ హీఈస్ ది ట్రూ యూత్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ది టర్మ్ అండ్ ఎన్ యంగ్స్టర్ యంగ్ ఉమెన్ అండ్ సచ్ పీపుల్ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ సచ్ వన్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ టూ
0: ప్రేమ స్వరూపులారు
1: embodiments of love
0: manchitanamunandu manavatvamunandu yemti manchitanam
1: what is goodness
0: good behavior good manners good discipline good character
1: goodness meant good behavior good manners good discipline
0: manavatvamunandu satya dharma shanti prema ahimsa ee aidu ప్రతి మానవునికి పంచ ప్రాణములు
1: ద హ్యూమన్ అస్ హ్యూమన్ క్వాలిటీ కంప్రైజింగ్ ద ఫైవ్ ప్రిన్సిపల్స్ ట్రూత్ రైచియస్నెస్ పీస్ లవ్ అండ్ నాన్ వయలెన్స్ ఆర్ ది ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఆఫ్ హ్యుమానిటీ
0: మానవుని ప్రయాణము అతి సూక్ష్మమైనటువంటిది అతని యొక్క జీవితం యొక్క గమ్యం కూడాను అత్యంత సమీపమైనటువంటిది
1: The life sojourn of a human being is so subtle and the goal is very near.
0: Itti samipamaina prayanamunu manavudu gamyam cheratanki aneka janmalu aneka samvatsaramulu kalam teeskuntunnadu.
1: In this life journey to reach the destination man takes very long time and in fact even many lives.
0: ఎందుకు ఇంతకాలం
1: వై దట్ లాంగ్
0: ఎందుకు ఈ శ్రమలు
1: వై ఎగ్జర్షన్
0: చాలా సమీపమైన ప్రయాణం ఇది
1: ఇట్ ఈస్ సో క్లోజ్ టు యూ
0: ఫ్రమ్ ఐ టు వి ఇదే ప్రయాణం
1: ఇట్స్ ఆల్ ది ట్రావెల్ ఫ్రమ్ ఐ టు వి
0: నేను అనేటువంటి స్థానం నుంచి మనము అనే స్థానానికి చేరటమే మానవుని యొక్క జన్మము గమ్యము
1: ద హ్యూమన్ లైఫ్ సీక్రెట్ అండ్ ద డెస్టినేషన్ లైస్ in travelling from the position of I to the position of we.
0: ఈ నాటి యువతి యువకులు యావత్ ప్రపంచమునందున్నటువంటి యొక్క విషయమునన్నీ కూడాను తెలుసుకొనుటకు గుర్తిస్తున్నారు ప్రయత్నిస్తున్నారు.
1: Youngsters today are making every attempt to know what all that has been happening all over the world.
0: కాని ఒక్క ప్రధానమైనటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వన్ ఫండమెంటల్ ట్రూత్.
0: యావత్ ప్రపంచమందు గల సమస్త విషయమును కూడా గుర్తించినంత మాత్రమున మనకు వచ్చే ఫలితం ఏమాత్రము లేదు.
1: యు ఆర్ నాట్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్ అట్ ఆల్ బై కమింగ్ టు నో వాట్ ఆల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్.
0: ఎన్ని శక్తులు సాధించి కూడా ప్రయోజనం లేదు.
1: ఇట్స్ ఆల్ యూస్లెస్ ఆల్ కెపాసిటీస్.
0: లోకములో వేలాది మంది మేధావులు ఉన్నారు.
1: There are thousands of intellectuals in the world.
0: లోకములో వేదాల మంది అనేక మంది పండితులు ఉన్నారు.
1: There are many scholars too.
0: కానీ విద్యావంతులు ఉన్నారు.
1: They're educated people.
0: గొప్ప తెలివితేటలు గలవారు ఉన్నారు.
1: Highly intelligent or present.
0: కానీ
1: బట్
0: ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for all these people? Why?
0: మొట్టమొదట తనను తాను తెలుసుకోవాలి.
1: First one has to know who he is, to know one's own self.
0: తనను తాను తెలుసుకొనక ఎన్ని తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: Know thyself. All the rest will be useless if you do not know that.
0: ఇవన్నీ కూడాను నిరుపయోగమైనటువంటి పనులే.
1: All
0: నిరుపయోగమైనటువంటి విద్యలే.
1: All the rest will be in vain, useless knowledge.
0: కనుకనే మానవుడు తెలుసుకోవాల్సినటువంటిది తన తత్వాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Man has to know his innate true nature first of all.
0: మానవుడు ధనమును కోల్పోతున్నాడు.
1: Man is losing his wealth.
0: కానీ దీన్ని ఏదో శ్రమపడి తిరిగి దీన్ని సంపాదించుకునవచ్చు.
1: Having lost wealth by straining himself, he can get it back.
0: అనేక మంది మిత్రులను కోల్పోతున్నారు.
1: We are losing our friends.

0: యావత్ సర్వం పునర్లభ్యం ఏతత్ సర్వం పునర్లభ్యం నా శరీరం పునః దేనిని పోయిన నువ్వు తిరిగి మనం సాధించుకోనవచ్చు, కానీ మానవతాదిలో లేకపోయినా తిరిగి మనం సంపాదించుకోనలేము.
1: ఇఫ్ యూ లూజ్ ఎనీథింగ్ యూ కెన్ గెట్ దెమ్ బ్యాక్ బట్ హ్యూమన్ వాల్యూస్ వెన్ వన్స్ దే ఆర్ లాస్ట్ దే కెనాట్ బి అక్వైర్డ్.
0: ఈనాటి మానవుడు అన్నింటినీ సాధించాడు, కానీ ఈ మానవతా విలువను మాత్రము పోగొట్టుకున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ అకంప్లిష్డ్ ఎవ్రీథింగ్ టుడే బట్ హి హ్యాస్ లాస్ట్ హిస్ హ్యూమన్ వాల్యూ.
0: ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాణం వంటిది.
1: Each one is a life breath.
0: మానవుడి నుండి సత్యమే మనం వెలుబడిన సత్యం పోయినటువంటి ప్రాణి అవుతాడు వీడు.
1: If truth is gone, he is a creature without life of truth.
0: ధర్మమే ఆచరించకుండా తాను రెండవ ప్రాణం పోగొట్టుకున్నవాడు అవుతాడు.
1: If righteousness dharma is gone, he'll be losing second life breath.
0: రెండేమిటి, మూడేమిటి, నాలుగేమిటి, ఐదు ప్రాణములు కూడా పోగొట్టుకున్నాడు ఈనాటి మానవుడు.
1: Man has lost all the five life principles.
0: ఈనాటి మానవుడు కేవలం ప్రపంచం లోపల కృత్రిమమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు.
1: Man today is leading an artificial life.
0: సహజ జీవితాన్ని గడపటం లేదు.
1: He's not leading a natural life.
0: సహజ గుణములు తనయందు లేవు.
1: He has no natural quality.
0: కేవలము డ్రామాల వేషం వేసినట్టుగా మానవ వేషమును ధరించి జీవితాన్ని డెడ్ బాడీ మాదిరి ఉపయోగపెట్టుకుంటున్నాడు.
1: He is just living as a human being, as enacted in a drama, but in reality it's a dead life.
0: ప్రతి మానవునికి దైవం చాలా ప్రధానమైనటువంటిది.
1: In fact, God is important for everyone.
0: Who is God?
1: Who is God?
0: Where is God?
1: Where is God?
0: అని క్వశ్చన్ వేసుకుంటే, truth is God, love is God.
1: If you put a question, who is God, where is God, you will understand truth is God, love is God.
0: ఈ truth, భారతీయ truth, అమెరికన్ truth, జపాన్ truth, జర్మన్ truth, పాకిస్తాన్ truth అనే భేదము లేదు. Truth అందరికీ ఒక్కటే.
1: Truth is one and the same. Be that be Japan or Germany or America or Pakistan, truth is one and same.
0: ప్రపంచమునకు అన్నింటికీ truth అదే దైవము.
1: Truth is God for the entire world.
0: దేశ భాషలు, ప్రవర్తనలు, సిద్ధాంతములు వేరు వేరు ఉండవచ్చు, కానీ సత్యం ఒక్కటే.
1: Languages, the traditions and ideologies may differ, but the truth is one.
0: Itti సత్యం నాస్తి ప్రియో ధర్మ, ప్రియం అనేటువంటి ఒక సత్యాన్ని మనం పోగొట్టుకున్నాం.
1: అండ్ దట్ ఫండమెంటల్ ట్రూత్ ఈజ్ లాస్ట్ టుడే.
0: ప్రేమ మానవుని యొక్క ప్రాణ సమానము.
1: లవ్ ఈజ్ అవర్ లైఫ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఆ ప్రేమని ఈనాడు మనము కోల్పోయినాం.
1: We have lost that love today.
0: ఈ ప్రేమ కూడాను కృత్రిమమైనటువంటి ప్రేమగా నటిస్తున్నాము.
1: ఈవెన్ దట్ లవ్ హ్యాస్ బికమ్ ఆర్టిఫిషియల్ టుడే.
0: ఈ ప్రేమ అట్టిది కాదు, హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: But the divine love is heart to heart, love to love.
0: Not body to body.
1: It's not body to body.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Don't follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: ఆ హృదయస్థానమును అభివృద్ధి పరచుకున్నప్పుడే ఈ సత్యం మనకు గోచరిస్తుంది.
1: When once you observe that which comes out of the heart, you will experience this truth.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: యూతులారా,
1: men and women,
0: మీ జీవితం చాలా దీర్ఘ ప్రయాణం చేయవలసినటువంటిది.
1: Your life is a long journey.
0: ఇలాంటి ప్రయాణం లోపల less luggage, more comfort, make travel pleasure.
1: Follow the principle, less luggage.
0: ఈ కోరికలు అనేటువంటివి ఈ లగేజ్ గా ఉంటున్నాయి.
1: Your desires constitute the luggage.
0: వీటిని క్రమక్రమేణా మీరు తగ్గించుకోండి.
1: You have to lessen the burden of desires.
0: ఎంతకాలం ఈ కోరికలు?
1: How long?
0: ఈ కోరికల వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result you get out of them?
0: ఏమీ కలగటం లేదు.
1: Nothing whatsoever.
0: కానీ
1: but
0: మానవత్వంలో ఉన్నటువంటి నిజమైన సత్యాన్ని వాడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: He is not able to understand the truth behind the lies.
0: ఏ దేశంలో పుట్టినటువంటి వారైనా ఆ దేశం యొక్క బిడ్డలే.
1: In fact, you are the children of your own country.
0: మనకు బర్త్ ఎందుకోసం వచ్చింది?
1: Why are we born?
0: కేవలం తినటం కోసం, త్రాగటం కోసం, నిద్రించడం కోసం, సుఖించడం కోసం వచ్చింది ఆ జీవితం.
1: ద లైఫ్ బర్త్ ఈజ్ నాట్ ఫర్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్, ఫర్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. నౌ
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
0: మనం అందరినీ ప్రేమించాలి.
1: వి షుడ్ లవ్ ఆల్.
0: అందరినీ సేవించాలి.
1: వి షుడ్ సర్వ్ ఆల్.
0: సేవే మనకు ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: సర్వీస్ ఇస్ అవర్ డ్యూటీ.
0: కానీ ఈ డ్యూటీ ఆ డ్యూటీని గవర్నమెంట్ డ్యూటీస్ కాదు మనకు.
1: ఇట్స్ నాట్ అఫీషియల్ డ్యూటీ ఆర్ గవర్నమెంట్ డ్యూటీ.
0: తోటి మానవులను సేవించి
1: వి షుడ్ సర్వ్.
0: తోటి మానవులను ఆనందపరిచి
1: వి షుడ్ మేక్ బ్రదర్ హ్యాపీ.
0: తోటి మానవులను సుఖపెట్టడమే మన కర్తవ్యం.
1: అవర్ డ్యూటీ లైస్ ఇన్ మేకింగ్ అవర్ బ్రదర్ హ్యాపీ.
0: కనుకనే మొట్టమొదట మనము సర్వీస్ లో ప్రయాణం కావాలి.
1: ఫస్ట్ వి షుడ్ టేక్ ద పాత్ ఆఫ్ సర్వీస్.
0: ఈ సర్వీస్ లో మనం ప్రయాణమైనప్పుడే మానవత్వం అనేటువంటిది సార్థకం అవుతుంది.
1: వెన్ వన్స్ వి టేక్ దిస్ జర్నీ ఆఫ్ సర్వీస్ అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
0: హైయెస్ట్ సాధన ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ లవ్ టు లవ్ ఇన్ టు సర్వీస్.
1: ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సాధన ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ లవ్ ఇన్ టు సర్వీస్.
0: ఈ సర్వీస్ అనేటువంటిది దేని వల్ల ప్రయత్నించింది?
1: హౌ డు యూ గెట్
0: ఫ్రమ్ సర్వీస్ టు డివోషన్?
1: And the service will take you to devotion.
0: అది ఏ నిజమైనటువంటి డివోషన్?
1: That is a true devotion.
0: ఈ సర్వీస్ లో ఉండేటువంటి మహత్తరము మరొక చోట లేదు.
1: The mystery behind the service is not noticed anywhere.
0: ఆ రోగములు దేహానికి వస్తుంటాయి.
1: In fact, the body suffers from ailments.
0: అనేక విధమైనటువంటి రోగములు సంభవిస్తుంటాయి.
1: The body suffers from diseases.
0: కానీ డాక్టర్స్ దానికి తగినటువంటి ప్రయత్నం చేస్తారు.
1: Doctors also give treatment.
0: కేవలం డాక్టరే కాదు,
1: డాక్టర్
0: దైవానుగ్రహం మొట్టమొదటిగా ఉండాలి.
1: గాడ్స్ గ్రేస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: దైవానుగ్రహమే లేకపోతే ఎన్ని మంది రాజులంతా పోయి దేహాలను కోల్పోయినారు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ గ్రేస్ ఇస్ మోస్ట్ నెసెసరీ. హ్యావ్ యూ నాట్ నోటీస్ మెనీ పీపుల్ డైయింగ్?
0: కనుక మనం దేహమును కాపాడుకోవటం గొప్పతనం కాదు.
1: నథింగ్ గ్రేట్ ఇన్ సేఫ్ గార్డింగ్ అవర్ బాడీ.
0: మంచి నీతిని కాపాడుకోవాలి.
1: నిజాయితీని
0: కాపాడుకోవాలి.
1: ఇంటెగ్రిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: సత్య జీవితాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వి షుడ్ లీడ్ ఎ ట్రూ
0: ప్రేమతత్వాన్ని మనం డెవలప్ చేసుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: కానీ ఈనాటి యూతులు యందు ప్రేమ ఉన్నది. ఎట్టి ప్రేమ ఉంటుండాలి? ఆర్టిఫిషియల్ ప్రేమ.
1: దేర్ ఈస్ లవ్ అమంగ్ యంగ్స్టర్స్. వాట్ సార్ట్ ఆఫ్ లవ్ ఇట్ ఈస్?
0: హలో హలో లోపలంతా హాలో.
1: It's only hollow, hollow, with hollow inside.
0: ఎక్కడ ఉంది ఈ విధమైనటువంటి జీవితాలు? ఎంతకాలం గడిపినప్పటికీ ఇదంతా ఒక పిక్చర్ జీవితాలుగా తయారవుతున్నాయి.
1: We may lead life like that for so long a time, but it's all just a film or a movie.
0: నడుమంచి పనిచేసి ఆ సేవలో మనం దిగాలి.
1: Bend your body and serve.
0: ఈ విధమైనటువంటి సేవ ఎందే మానవత్వాన్ని మనము దైవత్వంగా రూపొందింపచేసుకుని ఈ దైవత్వాన్ని దివ్యత్వంగా మనం మార్చుకోవచ్చు.
1: ఇన్ ది పాత్ ఆఫ్ సర్వీస్ ద హ్యూమన్ కెన్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ ద డివైన్.
0: ఈనాటి మానవుడు దివ్యత్వం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
1: మ్యాన్ టుడే హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: అసలు మానవత్వం అంటే ఏమిటో వాడికి అర్థం కావటం లేదు. అలాంటి సమయంలో దివ్యత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: వెన్ హ్యూమన్ బీయింగ్ డస్ నాట్ నో ద హ్యూమన్ క్వాలిటీ, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివినిటీ?
0: మొట్టమొదట నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
1: ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
0: మానవత్వం చాలా సార్థకమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ నోబుల్.
0: మానవత్వం దివ్యత్వంతో కూడినటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ద డివినిటీ.
0: దివ్యత్వమే దైవత్వంగా రూపొందేటువంటిది.
1: అండ్ దిస్ విల్ టేక్ యూ టు డివినిటీ.
0: మానవత్వం వేరు, దైవత్వం వేరు కాదు.
1: ద హ్యూమన్నెస్ అండ్ ద డివినిటీ ఆర్ నాట్ సెపరేట్.
0: అంతా ఒక్కటే.
1: బౌత్ ఆర్ వన్ ఇన్ ద సేమ్.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: ట్రూత్ ఈస్ వన్. స్కాలర్స్ మే రిఫర్ ఇట్ ఇన్ ఎ వేరీడ్ వే.
0: కనుకనే ఈ సత్యతత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడు సులభంగా మన జీవితాన్ని సార్థకం గావించుకోవచ్చు.
1: దెన్ వన్స్ వీ నో ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ వీ కెన్ వర్క్ ఫర్ అవర్ లిబరేషన్.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వము మరి ఏ యొక్క శక్తి ఎందుకు కారరాదు?
1: ఇన్ ఫ్యాక్ట్ ద డివినిటీ లేటెంట్ ఇన్ మ్యాన్ ఈజ్ నాట్ నోటీస్డ్ ఇన్ ఎనీ అదర్ క్రియేచర్.
0: మానవుని ఎందున్నటువంటి దివ్యమైన తత్వము ఏ పదార్థమునందు కానీ ఏ శక్తి ఎందుకు కారరాదు?
1: ద డివినిటీ విచ్ ఇస్ ఇమ్మనెంట్ ఇన్ మ్యాన్ కైండ్ ఈజ్ నాట్ నోటీస్డ్ ఇన్ ఎనీ అదర్ క్రియేచర్.
0: ప్రపంచమంతా ఇప్పుడు కేవలము హైయెస్ట్ మ్యాగ్నెట్ పవర్.
1: The whole world is full of highest magnetic power.
0: ఆ ప్రకృతి నుంచి ఆవిర్భవించినటువంటి మానవులు కాబట్టి ప్రతి పదార్థం కూడాను మ్యాగ్నెట్ పవర్.
1: Therefore, having been out of this nature, every material will have this magnetic power.
0: ఒక చిన్న వస్తువు తీసుకుంటే అది మ్యాగ్నెట్ పవరే.
1: Every little object
0: ఒక వస్తువు తీసుకుంటే అది మ్యాగ్నెట్ పవరే.
1: A clock being is also magnetic power.
0: కనుకనే ఈ విధంగా కూడాను ప్రయాణం చేస్తుంటే మనలో ఉన్నటువంటి దివ్య శక్తులు ఎక్కడ కూడాను కారరావు.
1: In fact, the divine power latent is in man is nowhere else.
0: మానవుని పాదం నుండి తల వరకు కూడాను దివ్యమైన శక్తియే ప్రసరిస్తుంది.
1: In fact, this divine power from top to toe in every man.
0: కానీ ఈ దివ్యతత్వాన్ని మానవుడు గుర్తించుకోలేక జపములు తపములు యోగములు ఈ పిచ్చి పిచ్చి మార్గంలో ప్రవేశించి తన దివ్యత్వాన్ని భంగపరుచుకుంటున్నాడు.
1: In fact, we are not able to experience the divinity within. We follow other rituals like meditation, chanting the name and so on.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది.
1: లవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ప్రేమ లేకుండా ఏ సాధన చేసినప్పటికీ అది ప్రయోజనం లేనటువంటిది.
1: ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్ బిరెఫ్ట్ ఆఫ్ లవ్ ఇస్ యూస్లెస్.
0: ప్రేమతో నీవు ఏ మాట అయినా చెప్పు అది సత్యమే అవుతుంది.
1: విత్ లవ్ వాట్ ఎవర్ యు మే యుటర్ ఇస్ బౌండ్ టు బి ట్రూ.
0: ప్రేమతో ఏ పని అయినా చేయి అది ధర్మం అవుతుంది.
1: ఎనీ వర్క్ యు మే అండర్టేక్ విత్ లవ్ ఇట్ ఇస్ ధర్మ.
0: కనుక నీ సత్య ధర్మంలో ప్రత్యేకంగా మన ఎందు లేవు.
1: సో
0: ప్రేమ ఎందు లీనమై ఉంటున్నవి.
1: సో ట్రూత్ అండ్ రైట్స్నెస్ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ ఇన్గ్రైన్డ్ ఇన్ లవ్ విత్ ఇన్ అవర్ సెల్వ్స్.
0: కనుక మనం మొట్టమొదట ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ద్వేషము అసూయ దంభము ఇత్యాది కర్మలన్నీ కూడా అనిమల్ క్వాలిటీస్.
1: Therefore, the hatred, the envy, jealousy, the pomp and show are animal
0: qualities.
1: In fact, the food that is responsible for all anger, the lust, avarice, greed and so on and so forth. All the six bad qualities are of our own making.
0: ఈ యొక్క చెడ్డ క్వాలిటీస్ లోపల ప్రవేశించి మానవత్వాన్ని మర్చిపోయి కేవలము దివ్యమైనటువంటి తత్వాన్ని కూడా నువ్వు విస్మరిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది బ్యాడ్ క్వాలిటీస్ వీ హావ్ ఫర్గాటన్ అవర్ హ్యూమన్ క్వాలిటీ, లీవ్ అలోన్ డివినిటీ.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను దివ్యమైనటువంటి గుణములను పెంచుకోవాలి.
1: ఎవ్రీవన్ మస్ట్ కల్టివేట్ డివైన్ క్వాలిటీ.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి యొక్క మతి గతి స్థితి సంపత్తి ఈ నాలుగు గుణములు కూడాను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వన్ హ్యాస్ టు డెవలప్ దీస్ ఫోర్, ద మతి ద మైండ్, గతి ద డెస్టినేషన్, స్థితి ద సిచ్యువేషన్, ద సంపత్తి ద వెల్త్.
0: ఈ వెల్త్ అంటే ప్రాకృతమైనటువంటి ధనం కాదు వెల్త్.
1: దిస్ వెల్త్ ఈజ్ నాట్ ఓన్లీ వెల్త్.
0: ఇంద్రియ శక్తి యొక్క వెల్త్ నిజమైన వెల్త్.
1: దిస్ వెల్త్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద సెన్సెస్.
0: ఈ శక్తిని మనం గట్టిగా పోషించుకోవాలి.
1: ద పవర్ ఆఫ్ ద సెన్సెస్ మస్ట్ బి వెల్ ప్రొటెక్టెడ్.
0: ఇంద్రియ శక్తిని కోల్పోయిన తర్వాత మనం సర్వమును కోల్పోయిన వారం అవుతాం.
1: వెన్ ది పవర్ ఆఫ్ ద సెన్సెస్ ఇస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ గాన్.
0: నతపాంసి నతీర్థానాం నశాస్త్రాన జపానహీ.

0: నతపాంసీ. తపస్సు వల్ల మనకు ప్రాప్తించదు.
1: యూ డోంట్ గెట్ అవుట్ ఆఫ్ పిల్గ్రిమేజ్.
0: తీర్థాన
1: నో పిల్గ్రిమేజ్
0: నా శాస్త్రాన జపాన
1: నా సీక్రెట్ టెక్స్ట్ నాట్ చాంటింగ్ హిస్ హోలీ
0: నేమ్. సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా.
1: టు క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్
0: సేవ సేవ సేవ.
1: సర్వీస్ ఈస్ ద ఓన్లీ వే.
0: సేవ రెండు పదములతో కూడినటువంటి పదము.
1: సేవ సర్వీస్ ఇస్ ఎ టూ లెటర్డ్ వన్.
0: కానీ దీని యొక్క అనంత శక్తిని ఎన్ని టన్స్ లో మనం చెప్పలేము.
1: ది ఇన్ఫినిట్ పవర్ ఇస్ ఇమ్మెజరబుల్.
0: దాన్ని కొలతవేయడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ మెజర్ ఎస్టిమేటెడ్.
0: అలాంటి ప్రేమతత్వాన్ని మనము వదిలిపెట్టి అల్పమైన స్వల్పమైన యొక్క ఈ లౌకిక విషయంలో మనం ప్రవేశించి
1: యూ హ్యావ్ లెఫ్ట్ దట్ గ్రేట్ నోబ్లెస్ లవ్ అండ్ యూఆర్ అడాప్టింగ్ ది లో
0: విలువైనటువంటి బలమైనటువంటి మన మానవత్వాన్ని కోల్పోతున్నాం.
1: వీ హ్యావ్ లాస్ట్ దట్ హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మొట్టమొదట మీ దివ్యతత్వాన్ని మీరు గుర్తించండి.
1: రికగ్నైజ్ ది డివినిటీ విదిన్.
0: నేనెవరు అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తించు.
1: ఫస్ట్ నో థై సెల్ఫ్.
0: తనను తాను గుర్తించుకున్నటువంటి వాడు సర్వం నువ్వు గుర్తించుకోగలడు.
1: ద వన్ హూ నోస్ హూ హీ ఈజ్ కెన్ అండర్స్టాండ్ ద వేస్.
0: అందరూ కొత్త పిల్లలుగా ఉన్నారు.
1: సిన్స్ మెనీ ఆర్ న్యూ హియర్,
0: మీరందరూ కూడా చిన్న చిన్న విషయాలతో మీరు గుర్తించుకోవచ్చును.
1: యూ హావ్ టు అండర్స్టాండ్ సింపుల్ థింగ్స్ టు బిగిన్ విత్.
0: ఇది ఏమిటి? నా బట్ట.
1: దిస్ మై క్లాత్.
0: ఇది నా తట్ట.
1: దిస్ మై ప్లేట్.
0: ఇది నా దేహము.
1: మై బాడీ.
0: ఇది నా మనసు.
1: మై మైండ్.
0: ఇది నా బుద్ధి.
1: మై ఇంటెలెక్ట్.
0: బట్ హూ ఆర్ మై?
1: దెన్ హూ ఆర్ మై?
0: నా దేహము.
1: మై బాడీ.
0: నా మనసు, నా బుద్ధి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ. బట్ హూ ఆర్ మై?
1: మై బాడీ, మై మైండ్, మై ఇంటెలెక్ట్. దెన్ హూ ఆర్ మై?
0: నా బాడీ అనుకుంటే నీ బాడీ వేరు, నీ వేరు.
1: వెన్ ఐ సే మై బాడీ, ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్, సెపరేట్ ఫ్రమ్ ద బాడీ.
0: నీవెవరు?
1: Then who are you?
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to know this truth.
0: ఈ బాడీ మైండ్ ఇవంతా కూడాను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్.
1: బాడీ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఈ పనిముట్లు మనం పట్టుకుని పనిముట్లే నేను ప్రేమించుకోవటం ఎంత వెర్రితనము.
1: We go by these instruments and identify ourselves with instruments.
0: కనుకనే ఈ దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణం అన్ని కూడా పనిముట్లే.
1: Therefore the body, mind, intellect, senses and inner instrument are all instruments.
0: You are the master.
1: You are the master of all.
0: Master the mind, be a master mind.
1: Master the mind and be a master mind.
0: నీవు మాస్టర్ గా ఉండాలి.
1: You be a master.
0: నీవు ఈ దేహానికి, మనసుకు, బుద్ధికి బానిస కాకూడదు.
1: You should never be a slave to your body, mind and intellect.
0: ఈనాటి మానవుడు దేహమునకు, బుద్ధికి, మనసుకు బానిస కావటం చేతనే సర్వమునకు బానిస అయిపోయినాడు.
1: Man has become a slave to his body, the senses, mind and intellect. Therefore has become a slave to everybody.
0: దేహం మన స్వాధీనంలో పెట్టుకోవాలి కానీ, మనసు మన స్వాధీనంలో పెట్టుకోవాలి కానీ, దాని స్వాధీనంలో మనం కాకూడదు.
1: In fact body and mind should be under your control. You should not be controlled by them.
0: ఒక అమ్మాయి చెప్పింది.
1: Girl has said,
0: స్వామి ఇంతకు పూర్వం అంతా కూడా, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: అండ్ భగవాన్ సేడ్, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: కానీ ఇప్పుడు చెప్తున్నాడు, యువర్ లైఫ్ ఈజ్ యువర్ మెసేజ్.
1: నౌ దే సే యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: నాట్ యువర్ మెసేజ్.
1: నాట్ యువర్ మెసేజ్.
0: యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్. యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: మీ తత్వాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: నో యువర్ నేచర్.
0: నువ్వు పిచ్చి పిచ్చి మార్గంలో ప్రవేశిస్తే,
1: if you are in the wrong path,
0: tappu margamlo nee pravesinchi,
1: in the wrong way,
0: cheyrani pannu chesi,
1: do all wrongful
0: things, idantha kuda nu daivam yokka roopame anukunte adi tappadu.
1: Never consider them godly. You are mistaken.
0: Adantha kuda your message is not my message.
1: And that's all your message, nothing to do with swami's message.
0: Kalukune manam chesinappudu daivatvanga unnappudu anta daiva karyamla cheyali.
1: From the standpoint of God, all your actions సత్యమార్గంలో
0: ప్రవేశించాలి.
1: దే షుడ్ బి ట్రూత్ఫుల్.
0: ధర్మమైనటువంటి రూపాన్ని ధరించాలి.
1: దే షుడ్ బి రైట్.
0: శాంతి హృదయాన్ని పొందాలి.
1: అండ్ పీస్ షుడ్ బి ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్.
0: అహింసలో ప్రవేశించాలి.
1: అండ్ యూ షుడ్ టేక్
0: టు నాడు. ఎక్కడ పోయినా హింస, హింస, హింస.
1: ఎవ్రీవేర్ దిస్ వైలెన్స్.
0: ఎక్కడికి హింసలు?
1: వేర్ ఫార్ యూ గెట్?
0: ప్రతి ఒక్కటి తన నుండి ఆవిర్భవించినటువంటి
1: ఎవ్రీథింగ్ comes out
0: reflection
1: of reflection
0: of the inner being.
1: Everything is a reflection of the inner being.
0: హింస అవుట్సైడ్ లేదు, నీ అందే ఉంటుంది.
1: Violence is in you.
0: చెడ్డ అవుట్ సైడ్ లేదు, నీ అందే ఉంటుంది.
1: దాట్ ఈస్ నాట్ అవుట్ సైడ్.
0: నీ చెడ్డను నీవు అభివృద్ధి చేసుకుంటున్నావు.
1: అండ్ యూ ఇంప్రూవింగ్.
0: మొట్టమొదటి నీ చెడ్డను నీవు నిర్మూలన చేయించుకో.
1: కిల్ ఆల్ ద బ్యాడ్ ఇన్ యూ.
0: నీవు ఎక్కడ చూసినా కానీ మంచే కనిపిస్తుంది.
1: అండ్ దెన్ యు విల్ సీ గుడ్ ఎవ్రీవేర్.
0: వీడు చెడ్డవాడు వీడు మంచివాడు అని నీవు నిర్ణయించుకునే అధికారం నీకు లేదు.
1: యు హావ్ నో అథారిటీ టు డిసైడ్ ఆర్ జడ్జ్ ఎనీబడి గుడ్ అండ్ బ్యాడ్.
0: ఆ మంచి చెడ్డ నీకు నీవే కానీ ఇతరులకు కాదు.
1: గుడ్ అండ్ బ్యాడ్ బిలాంగ్ టు యు, నాట్ టు
0: అదర్స్. మొట్టమొదటి చెడ్డ వచ్చినప్పుడు ఇది నా చెడ్డనే అని మొట్టమొదటి దాన్ని నిర్మూలన చేసి,
1: దెన్ వన్స్ యు ఐడెంటిఫై ద బ్యాడ్ క్వాలిటీ నో దట్ ఇట్ ఇస్ ఇన్ యు.
0: మంచి చూసినప్పుడు ఇది నా మంచి.
1: When you find good, yes, it belongs.
0: నువ్వు ఎలాంటి కలర్ గ్లాసెస్ వేసుకుంటే జగత్ అంతా అలాంటి కలర్ గా కనిపిస్తుంది.
1: As the color of the glasses you put on, so is the color of the vision.
0: అది జగత్ యొక్క దోషమా? కాదు.
1: Nothing wrong with the creation.
0: నీ వేసుకున్నటువంటి గ్లాసెస్ యొక్క దోషము.
1: The mistake lies with the color of the glasses.
0: కనుకనే మొట్టమొదటి ఏది చూసినప్పటికీ భగవంతుని యొక్క తత్వం నా హృదయం నుంచి వచ్చేటువంటివి.
1: Therefore the God's nature, divinity is within you.
0: ప్రతి మానవుని యొక్క సంకల్పం కూడా హృదయం నుండి ఆవిర్భవించేటువంటివి.
1: ఆల్ థాట్స్ ఒరిజినేట్ ఫ్రమ్ యు.
0: కాబట్టి హృదయం అనేటువంటిది భగవస్థానము.
1: హార్ట్ ఇస్ ద ఆల్టర్ ఆఫ్ గాడ్.
0: అక్కడ నుంచి అన్ని పవిత్రమైనటువంటివి రావాలి.
1: ఆల్ సీక్రెట్ థింగ్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
0: మన నడతలన్నీ కూడా పవిత్రమైన నడతలుగా ఉండాలి.
1: అవర్ కాండక్ట్ షుడ్ బి సీక్రెట్.
0: కానీ ఈనాటి యువకుల యొక్క నడతలు చాలా వికారమైనట్టుగా కనిపిస్తున్నాయి.
1: టుడే ద బిహేవియర్ ఆఫ్ ది యూత్ ఇస్ రియల్లీ పర్వర్టెడ్.
0: కానీ ఆ నడత యువతునికి సరైనటువంటి యొక్క కీర్తిని తేనివ్వదు.
1: అండ్ దిస్ సార్ట్ ఆఫ్ పర్వర్షన్ విల్ నెవర్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్.
0: మంచితనమును,
1: గుడ్నెస్,
0: మంచితనం అనేటువంటిది ఉన్నప్పుడే ఇది యువకుడి తత్వానికి గుర్తు వస్తుంది.
1: గుడ్నెస్ ఇస్ ద ట్రూ క్వాలిటీ ఆఫ్ యూత్.
0: యువకుడు అనుకుని ఇష్ట ప్రకారం అంతా కూడా సంచరిస్తే వీడు యువకుడు కాదు.
1: Being an youngster, if you act in a wayward nature, you cannot
0: qualify as a youth.
1: You are not a human.
0: కేవలం అనిమల్ హృదయంగా ఉంటుంటారు.
1: It's like that of an animal.
0: ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించేటువంటి డాగ్స్ కానీ మ్యాన్ కాదు.
1: The one with the wayward nature acting as per whims and fancies.
0: కాబట్టి నేను మనిషి అనుకున్నప్పుడు నీ మనిషికి తగినటువంటి ప్రవర్తన నడిచించు.
1: If you say you are a human being, act in a human way.
0: కామ క్రోధ లోభ మోహ మత్స్యములన్నీ కూడా అనిమల్ క్వాలిటీస్ కానీ హ్యూమన్ క్వాలిటీస్ కాదు.
1: The lust, greed and avarice and the hatred are animal qualities.
0: ఒక్క క్షణంలో నీకు క్రోధం వస్తుంది.
1: At one moment of time you are furious.
0: Take time. Am I a dog or man? I am not dog. I am man. Answer this question.
1: When you are angry, put a question to yourself like this. Am I a dog or am I a man?
0: Lega, aneka vidhamaina chanchalatvam prarambhamavutundi.
1: And there starts the real thing.
0: That time, take time.
1: Take
0: Don't
1: time.
0: Don't haste.
1: Don't
0: haste. Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
1: Tondarapadakudu manam. Don't haste. Take time.
0: Pichi bhavalu vachinappudu, I am not monkey, I am man. Aa rakanga chintichu, neevu monkey thoughts pothundi.
1: When all silly thoughts find their way in your mind, put a question like this.
0: Manavuni yandu aarudhinchinatundi prati durgunamulaku ane rogani kudanu tanayende untunnadi divya aushadhalu.
1: In fact, very good drugs, medicines are in you, curative for all the sicknesses, ailments. And all the bad qualities will go by taking the medicines
0: in you.
1: Then once you develop good qualities, you'll be a bad
0: quality.
1: Never submit your, succumb your
0: soul to the diseases. This is the world of durgunamu. బాధపడుతుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్లీ సంక్ ఇన్ బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ కంపెనీ, మెనోవరింగ్, వికెట్ థాట్స్.
0: ఈనాడు ఈ యొక్క దుర్గుణములను, ఈ అశాంతిని మనం రూపు మాపాలంటే యువతి యువకులే దీనికి తగినటువంటి సార్థకులు.
1: ఇన్ ఫ్యాక్ట్ యంగ్ మెన్ అండ్ విమెన్ షుడ్ డిటర్మిన్ టు గివ్ అప్ దిస్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ టు రిమూవ్ రెస్ట్లెస్నెస్.
0: గుణవంతులైనటువంటి యువతి యువకులు ఇద్దరు మాత్రం డెవలప్ చేసుకుంటే జగత్తులో ఉన్నటువంటి సర్వ చింతలు నిర్మూలమైపోతాయి.
1: When once we have virtuous youngsters, all the bad in the world can be killed.
0: ఈనాడు మానవుని యొక్క పవిత్రమైనటువంటి గుణములను పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: Man must make an attempt to develop sacred qualities.
0: ఆ క్వాలిటీస్ మనం పెంచుకోవాలి. కానీ
1: we have to develop those qualities.
0: కానీ పిచ్చి కోరికలపైన క్వాంటిటీ దానిపై సవాల్ చేస్తున్నాం.
1: బట్ వీఆర్ మ్యాడ్ ఆఫ్టర్ డిజైర్స్ మోర్ అండ్ మోర్ బర్డన్ అవర్ సెల్ఫ్.
0: ఈ కోరికలు తగ్గించుకోవాలి.
1: లెట్ అస్ రిడ్యూస్ అవర్ డిజైర్స్.
0: ఎంతనో అంత మానవ జీవితానికి తగినంత లిమిట్ లోపల మనం జీవించాలి.
1: వీ మస్ట్ హ్యావ్ ఎ చెక్ ఆన్ అవర్ డిజైర్స్.
0: ఈనాటి మానవునికి సర్వ దుఃఖములకు మూల కారణము కోరికలే.
1: ఫర్ ఆల్ ద పెయిన్ అండ్ సఫరింగ్ డిజైర్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: అందులో యువకుల యందు మరింత కోరికలు అభివృద్ధి అవుతున్నాయి.
1: Desires are rampant among youngsters.
0: ఈ కోరికలు చాలా వరకు తగ్గించుకోవాలి.
1: Cut short your desires to the maximum.
0: నీవు ఒక విద్యార్థిగా ఉన్నావు, విద్యను అభ్యసించు.
1: As a student, study well.
0: ఇది చక్కగా మంచి మార్క్స్ తో పాస్ చేయి.
1: Secure high percentage.
0: తర్వాత ఉద్యోగంలో ప్రవేశించు.
1: Take it to your job.
0: నీ తల్లిదండ్రులను గౌరవించు.
1: Respect your parents.
0: వారిని సేవించు.
1: Serve your parents.
0: పెద్దలను సేవించు.
1: Serve elders.
0: దేశానికి తగినటువంటి సేవలు చేయి.
1: Serve your country.
0: నీ సమాజంలో నీ జీవితాన్ని అభివృద్ధి పరచుకో.
1: Lead a sacred life in the
0: society. సమాజంలో గుడ్ నేమ్ తీసుకుని రావాలి.
1: And get a good name in the society.
0: అప్పుడే నీ యొక్క చదువుకు తగినటువంటి విద్య వస్తుంది.
1: Then only the aim of education is fulfilled.
0: సమయం లోపల నేను గొప్ప విద్యావంతుడని నీవు గర్వించవచ్చును.
1: At one time you may pride yourself because of education.
0: నీ విద్య అంత ప్రయోజనం ఏమిటి?
1: What is the use of your study?
0: నీవు చదివినటువంటి చదువంతా సమాజం నుంచే తీసుకున్నావు.
1: In fact you have drawn the education of
0: సమాజం నుంచి అర్పించినటువంటి చదువులంతా సమాజానికే అర్పితం చేయాలి.
1: You have to surrender, dedicate your knowledge to society.
0: సమాజం నుంచి సంపాదించుకున్నటువంటి ఈ సద్గుణముల యొక్క విద్యను నీవు సమాజమునికి అర్పితం కాకుండా చేసుకుంటే నీవు చదివిన పుస్తకాల ప్రయోజనం లేదు. అవంతా ఒక మంటిలో పోయి.
1: ఇఫ్ ఆల్ ద లెర్నింగ్ ఇస్ నాట్ డెడికేటెడ్ టు సర్వ్ ద సొసైటీ, వాట్ ఫార్ బెటర్ యు బర్న్ ఇట్.
0: కనుక నీవు చదివిన చదువులు సొసైటీకి యూజ్ చేయాలి.
1: సో లెట్ యువర్ నాలెడ్జ్ బి దేర్ టు సర్వ్ ద సొసైటీ.
0: అది నిజమైనటువంటి ఒక విద్య.
1: దాట్ ఈస్ టు ఎడ్యుకేషన్.
0: నేను చదువుకోవటము, నేను డిగ్రీ తీసుకోవటము, ఉద్యోగాలు చేసుకోవటం, డబ్బులు సంపాదించు, ఈ డబ్బులు ఏమిటిది?
1: ఐ గెట్ ద డిగ్రీ, ఐ టేక్ ద జాబ్ అండ్ ఎర్న్ మనీ, వాట్ ఫార్?
0: మొరాలిటీ చాలా ఇంపార్టెంట్.
1: మొరాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: మొరాలిటీ ఉన్నప్పుడే ఈ విద్యలన్నీ కూడా పనికొస్తాయి.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ మొరాలిటీ, ఆల్ ద నాలెడ్జ్ ఇస్ యూస్ఫుల్.
0: ఈ డబ్బుతో మనం కొంతవరకు జీవితం ఉంటాయి.
1: మనీ ఇస్ నెసరీ టు లీడ్ యువర్ లైఫ్.
0: కానీ ఎంతనో అంతవరకు.
1: అండర్ సర్టన్ లిమిట్స్.
0: మనీ మేక్స్ మెనీ రాంగ్స్.
1: మనీ మేక్స్ మెనీ రాంగ్స్.
0: మొరాలిటీ కమ్స్ అండ్ గోస్.
1: మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
0: గ్రోస్. ఈ గ్రోస్ అయ్యేటువంటి మొరాలిటీని పెంచుకోవాలి.
1: అండ్ వీ షుడ్ డెవలప్ దిస్ మొరాలిటీ దట్ గ్రోస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: యువతులారా,
1: వెమెన్,
0: మొట్టమొదట మానవత్వం అనేటువంటి దాన్ని అర్థం తీసుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ నేచర్.
0: మానవత్వం అనగా చాలా పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వమే.
1: హ్యూమన్నెస్ ఇస్ నథింగ్ బట్ సీక్రెట్.
0: భగవంతుడు వేరు కానీ నీవు వేరు కానీ కాదు.
1: అండ్ యూ అండ్ గాడ్ ఆర్ నాట్ సెపరేట్.
0: నీ సత్యాన్ని నీవు గుర్తించేంత వరకు నీవు మానవుడిగా ప్రవర్తిస్తావు.
1: Until you recognize, experience the truth, you conduct yourself as a human being.
0: కానీ నీ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే నీవే దేవుడైపోతావు.
1: And once you know the truth, you know that you are God.
0: అనేక తత్వములు యందు దివ్యత్వాన్ని కొంతవరకు గుర్తించాలి.
1: And you have to recognize the divinity in other fields.
0: ప్రతి మానవుడు కూడా నువ్వు దైవ స్వరూపుడే.
1: ఎవ్రీ వన్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ ద డివైన్.
0: ఆ దివ్యత్వమైన ఆత్మనే లేకుండా మానవత్వం అనేది రాణించదు.
1: Without the divine principle, the human being can never shine.
0: కనుక మనము మొట్టమొదట సేవా కార్యక్రమంలో ప్రవేశించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ టేక్ టు సర్వీస్.
0: ఎట్టి సేవలు చేయాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ సర్వీస్?
0: ఏదో ఒక అలంకారం కోసమని, ఒక పేరు ప్రతిష్టల కోసం మనం సేవ చేయకూడదు.
1: నాట్ ఫర్ పబ్లిసిటీ, నాట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రొపగాండా.
0: హృదయ తృప్తి కోసం నీవు సేవ చేయాలి.
1: యూ షుడ్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: ఆ యొక్క ఆనందాన్ని నీవు అనుభవించాలి.
1: దట్ బ్లిస్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్.
0: నీవు అనుభవించిన ఆనందాన్ని 10 మందికి పంచాలి.
1: ది బ్లిస్ యూ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ షేర్ విత్ అదర్స్.
0: కానీ చాలా మంది సేవలకు పోతున్నాము, గ్రామ సేవలు చేస్తున్నాము, వీధి సేవలు చేస్తున్నాము అనుకుంటారు. ఏమిటి ఆ సేవలు?
1: మెనీ సే దట్ దే ఆర్ రెండరింగ్ సర్వీసెస్ ఇన్ విలేజెస్. వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్?
0: సేవలు చేయడానికి మీరు పోవడానికి పూర్వము మీ మనసును సర్చించుకోవాలి.
1: బిఫోర్ యూ టేక్ టు సర్వీస్,
0: విశాలమైన భావాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: ఎక్స్పాన్షన్ లవ్.
1: ఎక్స్పాన్షన్ లవ్,
0: కంట్రాక్షన్ లవ్.
1: నాట్ కంట్రాక్షన్ లవ్.
0: నేను నేను నేను అనేటువంటి దీంతోనే జీవితం అంతా గడిపోతే ఇంకా మనం అనేది ఎప్పుడు చేరే.
1: సో లాంగ్ యూ గో బై దిస్ ఐనెస్.
0: ప్రేమకు ప్రేమనిచ్చి పెంచుకున్నప్పుడే మనము అనేటువంటి సులభంగా ఏర్పడుతుంది.
1: విత్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ యూ విల్ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ టుగెదర్నెస్.
0: జగత్తంతా కూడా ఒక విశ్వ కుటుంబంగా మనం విశ్వసించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ యూనివర్స్ ఇస్ వన్ ఫ్యామిలీ.
0: అలాంటి స్థితికి ఈనాడు మనం తెప్పించాలి.
1: వీ షుడ్ రీచ్ దట్ స్టేట్.
0: నాకు అదే కావాల్సింది.
1: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్.
0: ఈ దేహం పుట్టినప్పటి నుంచి కూడాను
1: రైట్ ఫ్రమ్ బర్త్
0: సేవ సేవ సేవ.
1: భగవాన్ రెండర్డ్ సర్వీస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
0: సేవ లోపలనే ఈ జీవితాన్ని అంతా అర్థం చేయాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ లైఫ్ ఇస్ స్పెంట్ ఇన్ సర్వింగ్.
0: మై మెసేజ్.
1: దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ భగవాన్.
0: కనుక నేను చేసి మీకు చూపిస్తున్నా,
1: భగవాన్ డస్
0: సర్వులను ప్రేమించి మిమ్మల్ని ప్రేమించమంటున్నాను.
1: హి లవ్స్ అండ్ వాంట్స్.
0: కానీ ఈ ప్రేమతత్వాన్ని మీరు యువకులు సరైనటువంటి అర్థంగా తీసుకోవటం లేదు.
1: యంగ్స్టర్స్ డు నాట్ టేక్ ఇట్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: మీ భావాలను పురస్కరించుకుని ఈ ప్రేమ యొక్క తత్వాన్ని మీరు దురస్థం చేసుకుంటున్నారు.
1: బేసింగ్ ఆన్ యువర్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ యూ అండర్స్టాండ్ ద లవ్ ఇన్ యువర్ ఓన్ వే.
0: దిస్ ఇస్ నాట్ మై మిస్టేక్, యువర్ మిస్టేక్.
1: దిస్ ఇస్ నాట్ భగవాన్స్ మిస్టేక్.
0: మీ అండర్స్టాండింగ్ లో చాలా తప్పుగా ఉంటుండాలి.
1: లాట్ ఆఫ్ మిస్టేక్ ఇన్ అవర్ అండర్స్టాండింగ్.
0: కనుక మొట్టమొదటి ఏ పని చేయాల్సిందే కానీ అండర్స్టాండింగ్ చేసుకోవాలి.
1: ఫర్ ఎవ్రీథింగ్ వీ షుడ్ హావ్ పర్ఫెక్ట్
0: అండర్స్టాండింగ్ చేసుకుంటే అర్థం చాలా సులభంగా ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ ఇస్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్
0: అడ్జస్ట్మెంట్ కూడా అయిపోతుంది
1: అండ్ ఇట్ కెన్ బి వెల్ డన్.
0: కానీ మిస్అండర్స్టాండింగ్ లో ఉన్నప్పుడే అడ్జస్ట్మెంట్ ఉండదు.
1: వెన్ దేర్ ఇస్ మిస్అండర్స్టాండింగ్ దేర్ విల్ బి నో అడ్జస్ట్మెంట్.
0: ఈ అడ్జస్ట్మెంట్ లేనప్పుడు ఎప్పుడు చూసినా కానీ ఇంకా పోట్లాటలే జరుగుతుంది.
1: వెన్ దేర్ ఇస్ నో అడ్జస్ట్మెంట్ దేర్ విల్ బి కాన్ఫ్లిక్ట్ ఫైట్.
0: మొట్టమొదటి దైవ ప్రేమను అర్థం చేసుకోవాలి.
1: ఫస్ట్ క్లియర్లీ అండర్స్టాండ్ ద డివైన్ లవ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు పుట్టినప్పటి నుంచి మీ వెంట జంట ఇంట ఒకటా వచ్చింది ప్రేమ ఒక్కటే.
1: ఇస్ ఓన్లీ లవ్ దట్ హాస్ బీన్ విత్ యూ రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఇస్ విత్ యూ ఇన్ యువర్.
0: ఏ బంధువులు కూడా నీ వెంట రాలేదు.
1: నో రిలేటివ్స్ ఫాలోడ్ యూ.
0: ఏ యొక్క మిత్రులు నీ వెంట రాలేదు.
1: నో ఫ్రెండ్స్ ఈదర్.
0: నీ వెంట వచ్చింది ఒక్క ప్రేమ మాత్రమే.
1: ఇస్ ఓన్లీ లవ్ దట్ ఫాలోడ్ యూ సిన్స్ బర్త్.
0: ఆ ప్రేమనే నిజమైన దైవము.
1: అండ్ దట్ లవ్ ఇస్ గాడ్.
0: అతనే నీ వెంట వచ్చాడు.
1: అండ్ హీస్ విత్ యూ.
0: ఆ ప్రేమ చేతనే నీ యొక్క జీవితాన్ని అంత్యం గావించుకో.
1: అండ్ ఎండ్ యువర్ లైఫ్ విత్
0: 10 మందికి ఈ ప్రేమని పంచు.
1: షేర్ లవ్ విత్ ఎవ్రీబడీ.
0: ఈ ప్రేమ చేతనే నీవు ఆనందాన్ని అనుభవించు.
1: అండ్ ఎంజాయ్ బ్లెస్ విత్ దిస్ లవ్.
0: ఈ జగత్తులో ఆనందం లేకుండా పోవడానికి కారణం ఏమిటి? ప్రేమ కోల్పోవటమే.
1: బికాజ్ దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్. వై? బికాజ్ అబ్సెన్స్ ఆఫ్
0: ప్రేమ. లేదు, ప్రేమ లేదు.
1: There is no love in this world.
0: ఏమిటి చూపించేటువంటి ప్రేమలంతా?
1: What is all that you see?
0: ఇవంతా కూడా కృత్రిమైనటువంటి ప్రేమలే.
1: All that is merely artificial.
0: నయా పైసా కూడా పనికిరాదు.
1: They are useless.
0: ఇలాంటి దాన్ని మనం పెంచుకుని ప్రయోజనం ఏమిటి?
1: What for? Why should develop that?
0: మనం బ్రతికినా చచ్చినా కూడా జగత్తులో శాశ్వతంగా నిలిచేది ప్రేమనే.
1: Whether we are alive or dead, that which is permanent is love.
0: అట్టి శాశ్వతమైనటువంటి ప్రేమను మనం పెంచుకోండి.
1: And we should develop that permanent love.
0: శాస్త్రమైన సత్యాన్ని మనం అనుభవించండి.
1: వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ పర్మనెంట్ ట్రూత్.
0: అది ఏ రుతం రుతం రుతం అన్నారు వేదములు.
1: దిస్ పర్మనెంట్ ట్రూత్ ఇన్ వేద ఇస్ కాల్డ్ రుతం.
0: సత్యం అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ ట్రూత్?
0: ఏదో జరిగింది జరిగినట్టు చెప్పుకోవటం సత్యం కాదు.
1: నాట్ నరేటింగ్ వాట్ హ్యాడ్ హ్యాపెన్డ్.
0: చూసినట్టు చెప్పుకోవటం సత్యం కాదు.
1: నాట్ ద టెల్లింగ్ వాట్
0: చేసింది చేసినట్టు చెప్పుకోవటం సత్యం.
1: నాట్ డిస్క్రైబింగ్ వాట్ ఇస్ డన్.
0: త్రికాలం ఎందుకు శాశ్వతంగా నిలిచినటువంటి సత్యం.
1: దట్ విచ్ ఇస్ పర్మనెంట్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్.
0: నువ్వు దినం కూడా డ్రెస్సులు మార్చుకోవచ్చు.
1: యు మే చేంజ్ యువర్ డ్రెస్.
0: ఈనాడు ఒక కలర్ వేసుకోవచ్చు, రేపు ఇంకో కలర్ వేసుకోవచ్చు.
1: యు మే వేర్ వన్ కలర్.
0: ఈ కలర్స్ అంతా మారిపోతుంటాయి. ఇవంత డ్రెస్
1: ది డ్రెస్ యు మే చేంజ్.
0: కానీ నీ దేహం ఒక్కటే కదా.
1: బట్ యువర్ బాడీ ఇస్ వన్.
0: కాబట్టి ఈ డెత్ అనేటువంటి దానికోసం మనం ఏమాత్రం వెలవకూడదు.
1: లెట్స్ నాట్ ఫియర్ డెత్.
0: మనం దిన్నము డ్రెస్సులు మార్చినట్టుగా డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
1: జస్ట్ యాజ్ వీ చేంజ్ డ్రెస్ వీ హావ్ టు అండర్స్టాండ్ ద డెత్ ఇస్ ద డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: మనం డ్రెస్సులు మార్చినట్టుగా పోతుంటాయి ఇవంతా.
1: Just lives come and go as we change our dresses.
0: పుట్టడానికి ఏమి కారణము? చావడానికి అదే కారణం.
1: Why are you born? To die anyway.
0: ఇది వస్తుంది పోతుంది. Everything is passing cloud.
1: And everything is a passing cloud.
0: ఏది కూడా పర్మనెంట్ క్లౌడ్స్ కాదు.
1: There's not even single permanent.
0: ఉన్నంత వరకు ఈ దేహం గట్టిగా ఉన్నంత వరకు 10 మందికి సేవ చేసి మనం చావాలి.
1: So long you are alive, serve people and die.
0: అంత్యం ప్రాణం విడిచిపెట్టే వరకు కూడా మనం సేవ చేయాలి.
1: And in fact, so long we are alive, every moment we should serve.
0: జీవ సేవలు చేయాలి.
1: We should serve the fellow man.
0: దేవ సేవలు అవసరం లేదు.
1: In fact, you don't need to serve God.
0: జీవుడే దేవుడు.
1: In fact, individual is God.
0: కనుక జీవ సేవలు చేస్తే దేవుని సేవ చేసినట్టే.
1: If you serve the mankind, it amounts to service to God.
0: కనుక నేను మొట్టమొదట మీ సేవలో ప్రారంభించండి.
1: Start your life with service.
0: మొట్టమొదట నడుమొంచి పని చేయండి.
1: Bend your body and work.
0: ఇంద్రియాలను అరికట్టుకోండి.
1: హ్యావ్ కంట్రోల్ ఆన్ సెన్సెస్.
0: ఈ ఇంద్రియాలను అరికట్టుకోకుండా పోతే సేవలు ఎన్ని చేసుకున్నా ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూ హావ్ నో సెన్స్ కంట్రోల్ ఆల్ ద సర్వీస్ ఇస్ యూస్లెస్.
0: కనుక మొట్టమొదటి ఇంద్రియాలను అరికట్టుకోవాలి.
1: ఫస్ట్ కంట్రోల్ యువర్ సెన్స్.
0: మానవుని సర్వ విధంగా దుర్మార్గునిగా చేసేది రాక్షసునిగా చేసేది మన ఇంద్రియములే.
1: దట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ డెమోనిక్ ఆనిమల్ మెంటాలిటీ ఇస్ ద లాస్ ఆఫ్ ఇంద్రియములు.
0: ప్రేమమయంగా మార్చుకుంటే
1: అండ్ వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్
0: సర్వము ప్రేమమయంగానే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ వుడ్ అపియర్ లవ్.
0: ఇప్పుడు మిమ్మల్ని ఇంతమంది వచ్చారు ఇక్కడికి.
1: సో మెనీ అసెంబ్ల్ హియర్.
0: ఎవరికి ఆహ్వానం చేశాం?
1: హూ ఆర్ ఇన్వైటెడ్?
0: ఎవరికి ఇన్వైట్ చేశాం?
1: హూ ఆర్ ఇన్వైటెడ్ హియర్?
0: కానీ మా ఇద్దరికి ఉండేటువంటి ప్రేమనే దీన్ని ఇన్వైట్ చేసి.
1: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ ఆఫ్ లవ్ బిట్వీన్ భగవాన్ అండ్ ఆల్ ఆఫ్ యూ హియర్.
0: మీకు నా పైన నాకు మీ పైన ఉండేటువంటి ప్రేమనే మన సన్నిధి సంబంధ బాంధవ్యాన్ని పెంచింది.
1: ఇట్ ఇస్ భగవాన్స్ లవ్ టువర్డ్స్ యూ అండ్ ఇన్ టర్న్ యువర్ లవ్ ఫర్ భగవాన్ బ్రాట్ యూ హియర్.
0: కనుక మనకు ప్రేమనే ఇంత సన్నిహిత సంబంధ బాంధవ్యానికి వస్తున్నారు కానీ ఏ విధమైనటువంటి ఆహ్వానము లేదు.
1: ది ఇంటిమేట్ రిలేషన్షిప్ ఈజ్ ది కనెక్షన్ కాంటాక్ట్ బిట్వీన్ లవ్ టు లవ్.
0: ఈ ప్రేమముని చోటు ఏ విధమైన బాధలు కూడా మనకు గుర్తించడానికి వీలుండదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ యు ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ఎనీ అదర్ సార్ట్.
0: ఈనాడు ఈ ప్రేమ ఎంతవరకు పోతుందది? కుటుంబము, బంధువులు, మిత్రులు అంతవరకు ఇది ప్రయాణం అవుతుంది.
1: అండ్ లవ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు ది ఫ్యామిలీ అండ్ రిలేషన్స్ టుడే.
0: ఏ దేశం నందైనా కూడాను
1: ఇన్ ఎనీ కంట్రీ
0: మొట్ట విద్యావంతులు తగినటువంటి యొక్క గౌరవాన్ని అందించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ మస్ట్ బి రెస్పెక్టెడ్ ఫస్ట్.
0: తల్లిదండ్రులు దానికి తగినటువంటి యొక్క ప్రోత్సాహాలు చేకూర్చాలి.
1: పేరెంట్స్ ఆల్సో షుడ్ ఎంకరేజ్ ద యంగ్స్టర్స్.
0: కానీ ఆ తల్లిదండ్రులు కూడా ఆదర్శాన్ని చూపించేటువంటి తల్లిదండ్రులు ఈనాడు కానరాదు.
1: టుడే వి డోంట్ హావ్ ఐడియల్ పేరెంట్స్.
0: ఆదర్శాన్ని నిరూపించేటువంటి గురువులు కూడా కానరాదు.
1: దే ఆర్ నో ఐడియల్ టీచర్స్.
0: ఆదర్శాన్ని నిరూపించేటువంటి ఫ్రెండ్స్ కూడా లేరు.
1: వీ డోంట్ హ్యావ్ ఐడియల్ ఫ్రెండ్స్.
0: కాబట్టి పిల్లల్ని దోషంగా ఉండకుండా పోవడానికి ఎట్లా వీలు అవుతుంది?
1: హౌ కెన్ ఐ ఫైండ్ ఫాల్ట్ విత్ యంగ్స్టర్స్?
0: మొట్టమొదట ఇంటిలో తల్లిదండ్రులు దీనికి ప్రారంభం చేయాలి.
1: ఫస్ట్ ద పేరెంట్స్ షుడ్ be good.
0: స్కూల్స్ లోపల టీచర్స్ ప్రారంభించాలి.
1: టీచర్స్ షుడ్ టేక్ అప్ దిస్ జాబ్.
0: ఫ్రెండ్స్ అంతా కూడా దీనికి చేరి సన్న సంబంధ బాంధవ్యాన్ని పెంచాలి.
1: అండ్ ఫ్రెండ్స్ ఆల్సో షుడ్ ఎస్టాబ్లిష్
0: సత్సంగం. సత్సంగం,
1: గుడ్ కంపెనీ ఇస్ ఇంపార్టెంట్.
0: మంచి కంపెనీతో చేరినప్పుడు మనం మంచి వారేమే అవుతాం.
1: వెన్ యూ ఆర్ ఇన్ గుడ్ కంపెనీ విల్ బి గుడ్.
0: చెడ్డ కంపెనీతో చేరినప్పుడు మనం చెడ్డవారేమే అవుతాం.
1: వెన్ యూ ఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ యూ బికమ్ బ్యాడ్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: నీవు ఎలాంటి కంపెనీ చేస్తున్నావు అలాంటి వాడిగా నీవు తయారవుతున్నావు.
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు బికమ్.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు దుస్సంగం దుస్సంగం దుస్సంగమే.
1: ఫ్రమ్ డాన్ టు డస్క్ యు ఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ.
0: ఈ విధంగా ఉండే మనం దుష్టులు కాకుండా ఎక్కడ పోతాం?
1: వెల్ యు కాంట్ బి అదర్వైజ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ కూడా చాలా గుణవంతులే.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఆల్ వర్చ్యూస్.
0: చాలా మంచివారే,
1: వెరీ గుడ్.
0: కానీ ఆ మంచితనాన్ని పెంచుకోవడానికి తగిన కృషి చేయండి.
1: యూ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు ఇంప్రూవ్ ది గుడ్ క్వాలిటీ.
0: ఇక్కడ ఉండేటువంటి ఈ మూడు దినముల లోపల ఎంతైనా మంచితనాన్ని పెంచుకోవచ్చు.
1: విత్ ఇన్ దిస్ span of 3 days you can develop this goodness in you.
0: ఈ దుష్టంగములను దూరం చేసి,
1: గివ్ అ బ్యాడ్ కంపెనీ,
0: దుష్ప్రవర్తనను దూరం చేసి,
1: గివ్ అ బ్యాడ్
0: దురాలోచనలు దూరం చేసి,
1: బ్యాడ్ థింకింగ్,
0: సద్భావాలను పెంచుకోండి.
1: అండ్ డెవలప్ గుడ్ థాట్స్.
0: అది ఎలాంటిది?
1: వాట్ సార్ట్?
0: అందరూ నా బ్రదర్స్.
1: ఆల్ ఆర్ మై బ్రదర్స్.
0: ఆల్ ఆర్ మై బ్రదర్స్.
1: ఆల్ ఆర్ మై బ్రదర్స్.
0: ఆ విధంగా తీసుకో. వీడు మాత్రం నా బ్రదర్, వీడు నా బ్రదర్ ఇంట్లో అనేటువంటి భేదం పెట్టుకోకండి.
1: డోంట్ హ్యావ్ ది ఫీలింగ్ హీఈస్ మై బ్రదర్ అండ్ సో మై బ్రదర్.
0: బాడీకి సంబంధమే కానీ మనకు ఆత్మకు అందరూ బ్రదర్స్. మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన, అందరూ నా అంశమే అన్నాడు భగవంతుడు.
1: సో ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ద బాడీ రిలేషన్షిప్ ఫ్రమ్ ది ఆత్మిక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద స్పిరిట్. All are brothers. All are the sparks of the divine.
0: ఒక్క సూర్యుడు అనేక దీవ్యాలు అనేక రూపాలుగా కనిపిస్తుంటాడు.
1: There is only one sun and his reflections are many.
0: కనుక ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ కు మనం లొంగకూడదు.
1: వి షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్ఫ్ టు దిస్
0: రియాలిటీ. రియాలిటీని మనం సంపాదించాలి.
1: గో బై దిస్ రియాలిటీ.
0: ఎందుకు ఈ రిఫ్లెక్షన్? ఎందుకు ఈ రియాక్షన్? రీసౌండ్?
1: వై దిస్ సౌండ్?
0: ఇదే మనం పంచుకుంటున్నాము.
1: అండ్ దిస్
0: అంతా మనం మాట్లాడేదంతా రీసౌండ్.
1: వాట్ ఆల్ వీ స్పీక్ ఈజ్ రీసౌండ్.
0: మనం చేసేదంతా రిఫ్లెక్షన్.
1: ఆల్ అవర్ యాక్షన్ ఇస్ రిఫ్లెక్షన్.
0: ఇంకా ఎట్లా మనకు రియాలిటీ మనకు తెలుస్తుంది?
1: దెన్ హౌ డు యు నో ది రియాలిటీ?
0: మన రియాలిటీని మనం చూడాలంటే మనలో నుండి ఉండేటువంటి దివ్యత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: ఇఫ్ యు వాంట్ టు ఎక్స్‌పీరియన్స్ ది రియాలిటీ, అండర్స్టాండ్ ది దివినిటీ.
0: ఒక్కటే ఒక్కటే ఉంటుండాలి.
1: ఓన్లీ వన్ ఇస్.
0: అది ఏ నిజమైనటువంటి దివ్యత్వం?
1: దట్ ఈస్ ది ట్రూ డివినిటీ.
0: అది కదిలేది కాదు, మెదిలేది కాదు.
1: ఇట్ డస్ నాట్ మూవ్, ఇట్ డస్ నాట్ షాకర్. అది
0: ఎప్పుడూ శాశ్వతంగానే ఉంటుంది.
1: ఇట్స్ పర్మనెంట్.
0: ఆత్మభావాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ ది స్పిరిట్.
0: ఈ రూపనామాలను మనం పెంచుకుని పెంచుకుని పెంచుకుని కళాదురికి మన రూపాన్ని కూడా పాడు చేసుకుంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ గో బై ది నేమ్ అండ్ ఫామ్ యూ లూజ్ యువర్ ఓన్ ఫామ్.
0: రూపనామాన్ని త్యజించండి.
1: గివ్ అప్ దిస్ నేమ్ అండ్ ఫామ్.
0: దివ్యమైన భావాన్ని వరించండి.
1: డెవలప్ ది డివైన్ థాట్స్.
0: ఆ వరించినటువంటి భావాన్ని మీరు తరింపజేసుకోండి.
1: అండ్ దిస్ డివైన్ ఫీలింగ్ విల్ గివ్ లిబరేషన్.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మీరు ఈ మూడు దినాల్లో చక్కగా చూడగలరు.
1: యు కెన్ అండర్స్టాండ్ ది డివినిటీ విత్ ఇన్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 3 డేస్.
0: ప్రతి మానవుని ఎందు ఉంటున్నది.
1: ఇట్ ఇస్ దేర్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కానీ వారు ప్రయత్నించడం లేదు.
1: బట్ దే డోంట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో.
0: అంతా ప్రపంచం ప్రపంచం ప్రపంచం. ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో మీరు ప్రవేశిస్తున్నారు.
1: దే గాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ అవుట్లుక్.
0: ఇవంతా కూడా కదిలిపోయే మేఘముల వంటివి.
1: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇది ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం నీవు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ద ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ ప్యూర్ అండ్ క్రిస్టల్ క్లియర్ ద డివైన్.
0: అలాంటి రియాలిటీ నీవు చూడు.
1: ఎక్స్పీరియన్స్ దట్ రియాలిటీ.
0: ఈ ప్రాపంచమైన ఏది కూడా నువ్వు రియాలిటీ కాదు.
1: హావ్ దిస్ ట్రూత్ ఇన్ యువర్ హార్ట్.
0: కానీ నీ కర్తవ్యాలు నీవు నిర్వర్తించు.
1: డిశ్చార్జ్ యువర్ డ్యూటీ యాస్ వెల్.
0: తల్లిదండ్రులను గౌరవించు.
1: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులను ప్రేమించు.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: పెద్దలను సేవించు.
1: సర్వ్ యువర్ ఎల్డర్స్.
0: ఎల్డర్స్ అంతా కూడా తగినటువంటి సహాయం చేసి వాళ్ళకి తగినటువంటి తోడ్పాటు చేయి.
1: హెల్ప్ ఎల్డర్స్. సర్వ్ దెం వెల్.
0: ఈ విధమైనటువంటి హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ రెండింటిని మీరు గుర్తించుకుంటే ఎంతైనా మీరు సాధించవచ్చు.
1: ఇఫ్ యు ప్రాక్టీస్ దిస్ టూ యు కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: ఈ రెండు కూడా మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచన ద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ది టూ ప్రిన్సిపల్స్ ఎసెన్స్ ఆఫ్ 18
0: సర్వ వేదముల యొక్క సారము ఈ రెండు పదములలోనే ఉంటుంది.
1: ఎసెన్స్ ఆఫ్ ది హోలీ టెక్స్ట్ వేద ఇస్ కంటైన్డ్ ఇన్ ది
0: సర్వ వేదాంత సారము ఈ రెండు పదములలోనే ఉంటుంది.
1: ఎసెన్స్ ఆఫ్ ది
0: సర్వ బైబిల్ సారము ఈ రెండు అక్షరంలోనే ఉంటుంది.
1: ఎసెన్స్ ఆఫ్ ఆల్ హోలీ
0: సర్వ ఖురాన్ లోపల కూడా ఉండేటువంటి ఈ రెండు అక్షరాల్లోనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఎపిక్స్ స్పీక్
0: ఆఫ్ బైబిల్ ఖురాన్ గ్రంథరాజము భగవద్గీత వ్యాకరణం అన్నిటి ఎందుకు సత్యం ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హోలీ టెక్స్ట్ లైక్ బైబిల్ ఖురాన్ గ్రంథరాజ్ స్పీక్ ఆఫ్ ది సింగిల్ ట్రూత్.
0: అంతా ఒక్కటి.
1: ఎవ్రీథింగ్ ఇస్ వన్.
0: మతములు వేరువేరుగా భావిస్తున్నారు కానీ అది చాలా పొరపాటు.
1: యు థింక్ దట్ రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్ ఇస్ ఎ మిస్టేక్.
0: మతములు వేరు లేదు.
1: రిలీజియన్స్
0: మతములే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్.
0: మన అందరిది చేరి ఒకే మతమే.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజియన్.
0: అదే మానవ మతము.
1: దట్ ఇస్ ద రిలీజియన్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఆ హ్యూమానిటీ రిలీజియన్ ఆఫ్ లవ్.
1: రిలీజియన్ ఆఫ్ లవ్.
0: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: మీరు పెట్టుకోండి.
1: హ్యావ్ దిస్ in your view.
0: ఈ విధంగా మీరు జీవించడానికి పోయినప్పుడు ఎంతైనా మనం సాధించవచ్చు.
1: If you lead your life along these three principles, you can achieve anything.
0: కనుక మొట్టమొదటి సేవలో మీరు ప్రారంభించి
1: స్టార్ట్ విత్ సర్వ్
0: నేను అనేటువంటి స్థానం నుంచి మనము అనేటువంటి స్థానానికి మీరు చేరండి.
1: We should start our journey from the point of
0: ఆర్ అది ఎట్లా చేరేదని నేను చెప్తాను.
1: భగవాన్ విల్ టెల్ us in due course of time.
0: కనుక మొట్టమొదటి మీకు ఈ ప్రాప్తి చిక్కింది. లోకంలో ఎంతో మంది ఉంటున్నారు, ఎన్నో లక్షల మంది ఉంటున్నారు, కానీ ఆ ప్రాప్తి మీకు మాత్రమే లభించింది.
1: దేర్ కౌంట్లెస్ నంబర్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ వరల్డ్. యు ఆర్ రియల్లీ ఫార్చునేట్ టు బి హియర్.
0: ఈ లభించినటువంటి యొక్క అవకాశం
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్
0: దీన్ని మీరు పెట్టుకోండి.
1: హావ్ దిస్ ఇన్ యువర్ వ్యూ.
0: ఈ విధంగా మీరు జీవించడానికి పోయినప్పుడు ఎంతైనా మనం సాధించవచ్చు.
1: ఇఫ్ యు లీడ్ యువర్ లైఫ్ అలాంగ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక

0: జాయ్ విత్ ఎవ్రీబడీ.
1: జగత్తుని సేవించండి.
0: సర్వ్ ద హోల్ వరల్డ్.
1: మనం ఈ ప్రపంచంలో పుట్టింది సేవ కోసం పుట్టాము, కానీ ఆయన అధికారం కోసం పుట్టలేదు.
0: వి ఆర్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ టు సర్వ్, నాట్ ఫర్ అథారిటీ.
1: ఈ అథారిటీ ఏమిటి? అథారిటీ,
0: వాట్ ఇస్ దిస్ అథారిటీ?
1: మనం సేవించడం కోసమే పుట్టాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ బోర్న్ టు సర్వ్.
1: భగవంతుని పుట్టించిందేదంతా కూడా సేవ కోసమే పుట్టించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ క్రియేషన్ ఇస్ ఫర్ సర్వీస్.
1: సర్వీస్ కోసమని మనం పుట్టామని సత్యాన్ని గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వి ఆర్ బోర్న్ టు సర్వ్.
1: సర్వీస్ అంటే గవర్నమెంట్ సర్వీస్, ఈ సర్వీస్, ఆ సర్వీస్, ఈ సర్వీస్ కాదు.
0: ఇట్స్ నాట్ గవర్నమెంట్ సర్వీస్.
1: సర్వీస్ ఏమైనా మీరు చేసుకోండి.
0: యూ కెన్ సర్వ్ దట్ వే.
1: విశ్వ సర్వీస్, మానవ సర్వీస్, మన సర్వీస్.
0: అండ్ ది రియల్ సర్వీస్ ఇస్ సర్వింగ్ ది హ్యూమానిటీ, హ్యూమన్ సర్వీస్.
1: బీదలను ఆదుకోండి.
0: అండ్ హెల్ప్ ద పోవర్ అండ్ పోర్.
1: రోగులను మీరు ఎంతైనా ఉపకారం చేయండి.
0: అండ్ హెల్ప్ ద సిక్.
1: శక్తిహీనులైనటువంటి వారికి శక్తిని అందించండి.
0: అండ్ హెల్ప్ దోస్ హూ ఆర్ వీక్.
1: ఊరికి సంపాదించుకొని మన పొట్టలు నింపుకోవడం కోసం కాదు. బయట కూడా పొట్టలు ఉన్నటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: అండర్స్టాండ్ దర్ మెనీ పోర్ అండ్ నీడీ పీపుల్ అవుట్ సైడ్.
1: ఎన్ని బాధలు పడుతుంటారు.
0: దర్ మెనీ సఫరింగ్ పీపుల్.
1: అలాంటి దాన్ని మనం ఆదుకోవడానికి తగిన
0: గో టు ది రెస్క్యూ.
1: అప్పుడే మనం తగినటువంటి యొక్క సార్థక జీవితాన్ని పొందిన వారం.
0: ఆధ్యాత్మికం,
1: ఆధ్యాత్మికం, ఆధ్యాత్మికం అంటే ఏమిటి? అది స్పెషల్ గా ఉండేటువంటిది కాదు.
0: స్పిరిచువాలిటీ ఇస్ నాట్ ఎ స్పెషల్ ఫీల్డ్.
1: నిత్య జీవితం లోపల అది మనకు వే ఆఫ్ లైఫ్.
0: స్పిరిచువాలిటీ ఈజ్ అ వే ఆఫ్ లైఫ్.
1: మనం ప్రత్యేకించినటువంటిది కాదు.
0: ఇట్ నాట్ సపరేట్ ఫ్రమ్ అవర్ లైఫ్.
1: మనం ఒక డిగ్రీ తీసుకోవాలంటే కొంత సబ్జెక్ట్ తీసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ టు గెట్ ఎ డిగ్రీ యు షుడ్
1: కానీ దీనికి ఏ సబ్జెక్ట్ లేదు.
0: బట్ దేర్ ఇస్ నో సబ్జెక్ట్.
1: సబ్జెక్ట్ ఒకటే ఒకటి, లవ్ ఈజ్ బెస్ట్ సబ్జెక్ట్.
0: ఇన్ స్పిరిచువాలిటీ దేర్ ఇస్ ఓన్లీ వన్ సబ్జెక్ట్, ద సబ్జెక్ట్ ఆఫ్ లవ్.
1: ఈ లవ్ ను మనం పెంచుకుంటే అన్ని సబ్జెక్టులు దాంట్లో లీనమైపోతాయి.
0: దెన్ వన్స్ యూ డెవలప్ లవ్, ఆల్ అదర్ సబ్జెక్ట్స్ విల్ ఫాలో.
1: కనుక ప్రేమ స్వరూపులైన మీరు ప్రేమను పెంచుకోండి.
0: యువర్ ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
1: సర్వీస్ ని పెంచుకోండి.
0: సర్వ్ పీపుల్.
1: అప్పుడే అన్ని విధాలా మీరు సార్థకమవుతుంది.
0: దెన్ యూ విల్ బి సక్సెస్.
1: ఇంకా ముందు మీ యొక్క కొన్ని డౌట్స్ అంతా ఉంటాయి పిల్లలకు, సహజమే.
0: యంగ్స్టర్స్ విల్ హ్యావ్ మెనీ డౌట్స్.
1: ఆ డౌట్స్ కంతా నేను రిప్లై ఇస్తాను.
0: భగవాన్ విల్ గివ్ ఆన్సర్స్ టు యువర్ డౌట్స్.
1: మీరు ప్రేమ అధికంగా పెంచుకోండి.
0: ఎవరితోన
1: ద్వేషం కానీ, ఎవరితో అసూయ కానీ ఇలాంటి మీరు చేయకండి. ఆడంబరాలు మీరు పనికిరావు.
0: డోంట్ హేట్ ఎనీబడి.
1: ఈనాడు మానవుడు ఆడంబరం, ఆడంబరం, ఆడంబరం.
0: దేర్ ఇస్ మోర్ ఆఫ్ పాంప్ అండ్ షో టుడే, మోర్ అండ్ మోర్.
1: అది మనకు పనికిరాదు.
0: నౌ ఇట్స్ యూస్లెస్.
1: హంబుల్ డివోటీస్ గా ఉండాలి.
0: బి హంబుల్ డివోటీ.
1: సర్వీస్ గా ఉండాలి.
0: అండ్ యు షుడ్ వెరీ హంబుల్
1: సర్వీస్ మనం చేయాలి.
0: అండ్ యు షుడ్ సర్వ్.
1: అదే నిజమైనటువంటిది.
0: దాట్ ఈస్ ది ట్రూ వన్.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 11th డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 13th August 1984. This is an intense and inspiring lesson of vairagya or detachment. Bhagavan clarifies whatever doubts and questions you may have about the true essence of detachment. Sri Bhagavan Uvacha.
1: Pradrusyate vastuni tatra dosha. వస్తువు యొక్క దోషమును గుర్తించినటువంటి వ్యక్తి తిరిగి ఆ వస్తువును ఏనాటికి ఆశించడు.
2: ద వన్ హూ రికగ్నైజెస్ ద వీక్నెస్ అండ్ ది డిఫెక్ట్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ వుడ్ నాట్ అగైన్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
1: భగవంతుని చేరగోరినటువంటి వ్యక్తి, భగవంతుని చూడగోరినటువంటి వ్యక్తికి ప్రధానమైనటువంటి సాధన వైరాగ్యం.
2: ఫర్ ఎ పర్సన్ హూ వాంట్స్ టు రీచ్ ద లార్డ్ అండ్ హూ వాంట్స్ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రైమరీ రిక్విజిట్ ఈస్ వైరాగ్యం, రినన్సియేషన్.
1: ఈ వైరాగ్యము మనసును మదించి తిరిగి ఆ మనసును బహిర్దృష్టి నుండి మరల్చి అంతర్దృష్టి అభివృద్ధి గావించుకునేటువంటి మార్గమునకు సహాయకారి.
2: దిస్ డిటాచ్మెంట్ విల్ ఎండో ఎ పర్సన్ విత్ ద కెపాసిటీ టు ఇంటర్నలైజ్ హిజ్ విజన్, టు హ్యావ్ హిజ్ మైండ్ ఇంట్రోవర్టెడ్ అండ్ లుకింగ్ టు ద ఇన్నర్ బ్యూటీస్.
1: మనసు చాలా చంచలమైనటువంటిది, దృఢమైనటువంటిది, ప్రమాదమైనటువంటిది.
2: మైండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఫికల్ అండ్ వెరీ డిటర్మిన్డ్ ఇన్ ఇట్స్ అప్రోచ్.
1: కనుకనే అర్జునుడు చంచలం హి మన కృష్ణ ప్రమాది వలవ దృఢం అని ప్రార్థించాడు. నాయన ఇది దృఢమైనటువంటిదని, ప్రమాదమైనటువంటిదని, చంచలమైనటువంటిది నాకును తెలుసు, కానీ అంత మాత్రము నీవు భయపడనక్కరలేదు. దీనికి అభ్యాస వైరాగ్యములు సులభ మార్గములు ఉన్నవని బోధించాడు కృష్ణుడు.
2: అర్జున ప్రేయర్ టు ద లార్డ్ స్టేటింగ్ దట్ మైండ్ ఈస్ వెరీ స్ట్రాంగ్, వెరీ హార్మ్ఫుల్ అండ్ వెరీ ఫికల్ అట్ ద సేమ్ టైమ్. దెన్ లార్డ్ రిప్లైడ్, అర్జున డోంట్ బి వరీ. If you can resort to practice and detachment, you will be able to control the mind.
1: Gajamu chala balamainatundi.
2: Elephant is very strong and powerful.
1: Chala kruramainatundi kudanu.
2: It can be very cruel also.
1: Ilanti gajamunu swadhina parchukunataku ankushamu entaina kudanu ఒక సహాయకారిగా ఉంటుంది.
2: టు బ్రింగ్ సచ్ అన్ ఎలిఫెంట్ అండర్ కంట్రోల్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద అంకుశ.
1: గుర్రము చాలా చంచలమైనటువంటిది.
2: హార్స్ ఈస్ వెరీ ఫికల్, అన్స్టడీ, వేవరింగ్.
1: ఎప్పుడూ ఇది ఏదో ఒక భాగమును కదిలించుతూనే ఉంటుంది.
2: ఇట్ వుడ్ బి ఆల్వేస్ ఇండల్జింగ్ ఇన్ షేకింగ్ వన్ ఆఫ్ ఇట్స్ లింబ్స్.
1: మూతి తప్పితే తోక, చెవు తప్పితే కాలు, ఏదో ఒకటి కదిలించుతూనే ఉంటుంది అది.
2: ఇట్ కుడ్ బి ఇట్స్ హెడ్, ఇట్స్ టెయిల్ ఆర్ ఇట్స్ ఇయర్ ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఆర్ ద లెగ్స్. ఇట్ విల్ బి ఆల్వేస్ ఇండల్జింగ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ షేకింగ్. ఇట్ విల్ నాట్ స్టడీ.
1: అనుకునే దీనికి అశ్వము అని పేరు వచ్చింది.
2: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై ఇట్ హెస్ బీన్ గివన్ ద నేమ్ అశ్వం.
1: అశ్వం అనగా నిరంతరము చంచలత్వంతో కూడినటువంటిది.
2: Ashram means that the one which indulges in continuous wavering of the mind.
1: Asatur chamu untaru. రావి చెట్టు చూచినప్పుడు గాలి ఉండినా లేకపోయినా ఆకులు ఆడుతూనే ఉంటుంటాయి. ఇది నిరంతరము చంచలత్వమైనటువంటి యొక్క దీనితో కూడినటువంటిది కనుక దీనికి అశ్వత్ వృక్షము అని పేరు వచ్చింది.
2: యూ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ పీపుల్ ట్రీ. ఇట్ విల్ బి వెదర్ దేర్ ఇస్ విండ్ ఆర్ నాట్ ది ఇట్ విల్ బి ఆల్ ది లీవ్స్ విల్ ఆల్వేస్ బి షేకింగ్ దే విల్ నాట్ బి స్టడీ.
1: అశ్వమేధ యాగము అంటారు. ఈ యొక్క మేధస్సు అనగా మనసు నిరంతరము చలించేటువంటి కనుక ఈ చలించేటువంటి మనసును ఒక విధమైనటువంటి స్థిరత్వం చేసి దాన్ని అరికట్టేటువంటి మార్గమునికి అశ్వమేధ యాగము అన్నారు.
2: అనదర్ సాక్రిఫైస్ కాల్డ్ అశ్వమేధ యాగం ఇన్ విచ్ ది అటెంప్ట్ ఈస్ మేడ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అండర్ కంట్రోల్ ద మైండ్ విచ్ ఇస్ వెరీ అన్స్టడీ విచ్ బి కంపేర్డ్ టు ఏ హార్స్.
1: ఇంకా చంచలత్వముతో పుట్టిన ఇల్లు పెట్టిన పేరు కోతికి.
2: అనదర్ ఎగ్జాంపుల్ కుడ్ బి మంకీ విచ్ ఈస్ ఆల్వేస్ వేవరింగ్ అన్స్టడీ అండ్ ఫికల్.
1: ఇలాంటి బలమైన దృఢమైనటువంటి ఒక గజమునకు అంకుశము ఏ విధంగా ఆధారము?
2: జస్ట్ యాజ్ ఫర్ కంట్రోలింగ్ ఎన్ ఎలిఫెంట్ విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ విచ్ ఇస్ వెరీ క్రూయల్.
1: కదిలేటువంటి గుర్రమునకు కళ్ళం ఏ విధముగా ఆధారము?
2: జస్ట్ యాజ్ జీన్స్ ఆర్ పుట్ టు కంట్రోల్ ఏ హార్స్ విచ్ ఇస్ అన్స్టడీ.
1: చంచలమైనటువంటి కోతికి ఒక విధమైనటువంటి సాధన చేత దానిని అరికట్టుకోవటం సాధన యొక్క ఆధారము?
2: జస్ట్ యాజ్ బై కాన్స్టెంట్ ప్రాక్టీస్ అండ్ సమ్ ఎక్సర్సైజ్ అండ్ ట్రైనింగ్ ఈవెన్ ఎ మంకీ కుడ్ బి కంట్రోల్డ్.
1: ఈ దృఢమైన ఒక చంచలమైన ప్రమాదమైన మనసుకు కూడాను వైరాగ్యము అభ్యాసము ఆధారము అని చెప్పాడు.
2: ఇన్ ద సేమ్ వే ఫర్ ద మైండ్ విచ్ ఈస్ స్ట్రాంగ్ ఫిటిల్ అండ్ వెరీ డేంజరస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిటాచ్మెంట్ అండ్ కాన్స్టెంట్ ప్రాక్టీస్.
1: ఈ వైరాగ్యం అనగా నశ్వరమైనటువంటి యొక్క పదార్థం యొక్క అస్థిరత్వాన్ని గుర్తించి తదుపరి ఆ వస్తువుల పైన మనసును మరల్చకుండా చూసుకునేటువంటి విధానం మనకే వైరాగ్యము అన్నారు.
2: డిటాచ్మెంట్ యాక్చువల్లీ రెఫర్స్ టు రియలైజింగ్ ద టెంపరీనెస్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ద ఆర్టికల్స్ అండ్ నాట్ అలవింగ్ ది మైండ్ టు గెట్ అటాచ్డ్ టు సచ్ ట్రాన్సియెంట్ ఆర్టికల్స్.
1: అనగా వస్తువు యొక్క విసర్జన వైరాగ్యం కాదు, వస్తువు పైన మమత్వమును వైరాగ్యం చేసుకోవాలి, వదిలిపెట్టడమే వైరాగ్యం అన్నారు.
2: ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ హ్యావింగ్ ఎన్ ఆర్టికల్ ఈస్ డిటెస్టెడ్ దేర్, ఇట్ ఈస్ ఓన్లీ దట్ వుడ్ నాట్ బి మెంటల్ అటాచ్మెంట్ టు ద ఆర్టికల్ దట్ ఈస్ డిటాచ్మెంట్.
1: వస్తువును వైరాగ్యం చేయటం అనగా వదిలిపెట్టడము ఇది సాధ్యము కాదు.
2: గివింగ్ అప్ ఆర్టికల్స్ అండ్ గివింగ్ అప్ ప్రాపర్టీ ఈస్ ప్రాబ్లీ నాట్ పాసిబుల్.
1: మమత్వమును వదలి ఆ వస్తువును అనుభవించడానికి ప్రయత్నించడమే వైరాగ్యము.
2: వన్ హ్యాస్ టు గివ్ అప్ ది మైండ్నెస్ దట్ పొసెసివ్నెస్ అండ్ హీ కెన్ ఎంజాయ్ ది ఆర్టికల్స్ అండ్ ది ఆబ్జెక్ట్స్.
1: దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు ప్రతి వస్తువు ప్రతి వ్యక్తి ప్రతి విషయము మార్పు చెందినది.
2: ఇన్ ది ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ అండర్ గోస్ ఏ చేంజ్.
1: ఇది కేవలం షడ్వికారములతో కూడినటువంటిది ఈ జగత్తు.
2: ద వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ సిక్స్ టైప్స్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్.
1: పుట్టుట పెరుగుట ఉండుట అనుభవించుట క్షీణించుట నశించుట.
2: బర్త్ గ్రోత్ ఎగ్జిస్టెన్స్ అండ్ డికేయింగ్ అండ్ దెన్ గెటింగ్ టు రూయిన్ దీస్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ చేంజెస్ టు బి కమింగ్ ఓవర్ ద ఆర్టికల్స్.
1: ఇట్టి షడ్వికారములతో కూడినటువంటి యొక్క ఈ దృశ్యకల్పితమైన జగత్తును శాశ్వతమని భావించి కేవలము దాని నిమిత్తమై మన జీవితమును వ్యర్థము చేసుకోవటమే ఒక విధమైనటువంటి అపమార్గము అని బోధించింది.
2: ఇట్ హస్ టాట్ దట్ ది థింకింగ్ దట్ దిస్ ట్రాన్సియెంట్ అండ్ టెంపరీ వరల్డ్ యాజ్ పర్మనెంట్ అండ్ గెటింగ్ అటాచ్డ్ టు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అండ్ ఈజ్ ది రాంగ్ వే. దిస్ ఇస్ వాట్ ఈస్ టాట్ బై గీత.
1: విష్ణు దేవాలయములో గరుడ, శివ దేవాలయములో నంది, రామ దేవాలయంలో హనుమంతుడు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మీరు చక్కగా చూచి గుర్తించవచ్చు.
2: ఇన్ ది టెంపుల్ ఆఫ్ విష్ణు యూ విల్ హ్యావ్ ది గరుడ అండ్ ఇన్ ది టెంపుల్ ఆఫ్ శివ యూ విల్ బి హ్యావ్ ద బుల్ నంది అండ్ ఇన్ ది టెంపుల్ ఆఫ్ రామ యూ విల్ బి హ్యావింగ్ హనుమాన్ దిస్ యూ విల్ హ్యావ్ టు జస్ట్ సీ అండ్ రికగ్నైజ్ ది ట్రూత్
1: అనగా దుశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తునందు విముఖతను దైవత్వమునందు సుముఖతను నిరూపిస్తూ వస్తున్నాయి ఈ దృశ్యములు.
2: దీస్ పిక్చర్స్ షో అండ్ డెమోన్స్ట్రేట్ ది టైప్ ఆఫ్ అటాచ్మెంట్ వీ షుడ్ హ్యావ్ ఫర్ ద లార్డ్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ డిటాచ్మెంట్ దట్ వీ షుడ్ హ్యావ్ ఫర్ ద వరల్డ్ విచ్ ఇస్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్.
1: నంది యొక్క దృష్టి కాని, గరుడని యొక్క దృష్టి కాని, హనుమంతుని యొక్క దృష్టి కాని తమ ప్రభువులైనటువంటి వారిపైనే మరల్చినాయి కాని జగత్తు వైపున మరల్చలేదు.
2: ద ఎంటైర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది విజన్ ఆఫ్ బీట్ నంది బీట్ గరుడ ఆర్ బీట్ హనుమాన్ ఇస్ ఎంటైర్లీ ఆన్ ది ఫీట్ ఆఫ్ దేర్ లార్డ్ రాదర్ దాన్ ఆన్ ద వరల్డ్.
1: తమ లక్ష్యమును తమ ప్రభుపైన మరల్చి దుష్టికల్పితమైన జగత్తు నశ్వరమని భావించి బోధించేటువంటిది ఈ విధమైనటువంటి యొక్క గుర్తులకు అర్థములు.
2: ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ పిక్చర్స్ విచ్ యు కమ్ అక్రాస్ ఇన్ ద టెంపుల్స్ యాక్చువల్లీ షో దట్ వన్ షుడ్ నాట్ కేర్ మచ్ ఫర్ ద ట్రాన్సియంట్ వరల్డ్, వన్ షుడ్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ వన్స్ అటెన్షన్ అండ్ వన్స్ గోల్ ఆన్ ద పర్మనెంట్ లార్డ్ హింసెల్ఫ్.
1: ఒక వస్తువునందు మనము దోషమును గుర్తించిన తర్వాత తిరిగి అట్టి వస్తువును మనము ఏనాడు కూడాను ఎక్కడైనా కూడాను ఏ సమయం నందైనా కూడాను మనము దానిని ఆశించం.
2: వన్స్ యూ రికగ్నైజ్ ద డిఫెక్ట్ ఇన్ ఎన్ ఆబ్జెక్ట్ వాట్ ఎవర్ బి ద ప్లేస్ వేర్ ఎవర్ బి అండ్ లేటర్ ఆన్ యూ నెవర్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
1: ధనగనక వస్తువాహనాలతో తృతూగేటువంటి మహారాజులు సైతము అశాంతికి గురి అయి కేవలము తమకు సుఖం అనేటువంటిది శాంతి అనేటువంటిది ఈ యొక్క దుష్టకల్పితమైన జగత్తునందు లేదని విశ్వసించి కట్టకడపటకు దైవ చింతన చేయడానికి తపస్సు ఆచరించడానికి అరణ్యములకు వెళ్లినటువంటి రాజుల యొక్క చరిత్రలు ఎన్నియో ప్రబోధిస్తూ వస్తున్నాయి.
2: There are number of stories which demonstrate that there are emperors who commanded a lot of wealth at their disposal, property and everything of luxury, but they did not give them satisfaction, happiness and joy and peace of mind. To get these things they went to the forest and did penance and ultimately got that.
1: కేవలము వస్తు యొక్క దోషమును గుర్తించినంత మాత్రమున వైరాగ్యం కానేరదు. మంచిని స్వీకరించాలి కూడా.
2: Detachment does not mean merely recognizing the weakness and the defect of the objects, but you will have to take the best out of it.
1: Dukkhamunu gurtinchinanta maatramna prayojanam ledu, aanandamunuku tainatundi krushi cheyali.
2: Recognizing the sorrow doesn't solve the problem, it doesn't confer joy. You have to just know how to get joy also.
1: దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తికై ప్రాపులాడేటువంటి యొక్క తత్వమునకి వైరాగ్యం అని కూడా చెప్పవచ్చు.
2: గివింగ్ అప్ సారో అండ్ హ్యాంకరింగ్ ఫర్ ది జాయ్ అండ్ ద బ్లిస్ దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ రియల్ డిటాచ్మెంట్.
1: ఆస్తి ఆలి వీడి అడవికి కూడా వైరాగ్యము కాదు.
2: గివింగ్ అప్ ప్రాపర్టీ అండ్ ఫ్యామిలీ అండ్ వైఫ్ గోయింగ్ టు ఫారెస్ట్ దిస్ ఇస్ నాట్ వైరాగ్యం.
1: వస్తువునందరి యొక్క దోషమును గుర్తించాలి, గుణమును స్వీకరించాలి.
2: యూ హావ్ టు రికగ్నైజ్ ద వీక్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ అండ్ యాక్సెప్ట్ ది స్ట్రాంగ్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్.
1: అప్పుడే నిజమైనటువంటి యొక్క శాశ్వత తత్వం పైన విశ్వాసం అభివృద్ధి అవుతుంది.
2: ఓన్లీ దెన్ యూ బి ఏబుల్ టు గెట్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫెయిత్ ఇన్ ది పర్మనెంట్ ఎంటిటీ.
1: ఈనాడు లోకములో ఏదో కొన్ని బాధలు సంభవించిన సమయంలో, కొన్ని కష్టములు వెంటాడిన సమయంలో, ఆర్థిక సంబంధమైనటువంటి చిక్కులు చేకూరినటువంటి సమయంలో, ప్రాణము పోయేటువంటి సమయంలో, ఇంకా అనేక రకములైనటువంటి ఇలాంటి బాధలకు గురి అయిన సమయంలో వైరాగ్యములు రావటము ఇది పరిపాటు.
2: Whenever we are put to some difficulties, physical, mental, financial or any other difficulty, sometimes you develop a sort of vairagyam and detachment towards the things. This is quite natural these days.
1: Elanti ganiga oka manishi maraninchinadu.
2: This may be understood with an example. Let us just take, there is one person who is
1: ee dehanni smashanamunaku teeskelli deeni nippulo petti bhasmam chesaru.
2: This body was taken to the cremation ground and it was cremated.
1: Leka guntalo petti mattini kappar.
2: ఇట్ వాస్ బరీ.
1: ఈ దృశ్యము చూసే సమయంలో చీచి, ఎట్టి దేహమైన కట్టకడపటి ఈ స్థితి పొందేటువంటిదే కదా అని ఆ యొక్క దృశ్యమును చూచినప్పుడు మాత్రము ఒక విధమైనటువంటి వైరాగ్యము ఆ వ్యక్తిలో ఆవిర్భవిస్తుంది.
2: When you have a look at this particular situation, you develop a sort of detachment, stating that this body has to come to an end sometime or the other. This is one type of detachment.
1: ఈ వైరాగ్యము వైరాగ్యమని చెప్పించుకోదు, తాత్కాలికమైనటువంటి మార్పు.
2: This cannot be considered a real vairagyam. It is only a temporary phenomena, a temporary feeling.
1: Oka gruhini prasava vedana samayam lopala abba inka ee biddale naaku akkaraledu ani aneka vidhulaga kodanu taanu oka vidhamainatundi vairagyanni poonuvutundi.
2: A husband during delivery time not being able to bear the trouble may say that I do not want this life at all. This is not
1: తాత్కాలిక వైరాగ్యము. దురదృష్టవశాత్తు ఒక ఆడబిడ్డనే పుట్టలేని తిరిగి రెండవ సంవత్సరం కొడుకు కావాలని ఆశిస్తుంది.
2: This is a temporary feeling and temporary feeling of detachment. Once, unfortunately by chance, at that particular time, if she gets a female child, then she would like to have a male child next time.
1: మొదటిది శ్మశాన వైరాగ్యమని, రెండవది ప్రసూతి వైరాగ్యమని, ఇలాంటి వైరాగ్యములు మానవునికి దినమునకు ఎన్నో వైరాగ్యాలు వస్తుంటాయి.
2: ది ఫస్ట్ టైప్ ఆఫ్ డిటాచ్మెంట్ ఈజ్ డిటాచ్మెంట్ విచ్ అరైజెస్ ఇన్ క్రిమేషన్ గ్రౌండ్ వెన్ హి సీస్ ది సైట్స్ దేర్. అండ్ ది సెకండ్ వన్ ఈజ్ ది ప్రసూతి వైరాగ్యం, వైరాగ్యం విచ్ కమ్స్ డ్యూరింగ్ డెలివరీ టైమ్. దీస్ ఆర్ things which occur any number in the day to day life for people. This is not real.
1: కొన్ని మానవునికి తమ అభిష్టములు విరుద్ధమైనప్పుడు కూడాను జీవితం పైన ఒక విధమైన విసుగుబుట్టి ఇది కూడాను ఒక వైరాగ్యంగా భావిస్తుంటాడు.
2: When any person does not get his wishes fulfilled, he will be developing some kind of detachment towards life.
1: కానీ ఇవన్నీ కూడాను ఒక తాత్కాలికమైనటువంటి వైరాగ్యములే.
2: All these things may be described as temporary and not permanent type of vairagyam.
1: Idi vairagyamu rendu vidhamuluga untunnadi.
2: Detachment may be described and classified as two types.
1: Teevra vairagyam ani, manda vairagyam ani.
2: Intense detachment and very dull detachment, not so intense.
1: Edaina oka pani chestam anukunte రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అని ఈ విధంగా కాలమును గడుపుకుంటూ పోతుంటారు.
2: ఇఫ్ ఎనీ పర్సన్ వాంట్స్ టు డూ ఏ పర్టికులర్ వర్క్, హీ టెండ్స్ టు పోస్ట్పోన్ ఫర్ ది నెక్స్ట్ డే ఆఫ్ టూ డేస్ లేటర్ అండ్ ఆల్ దాట్.
1: ఈ మంద వైరాగ్యం కూడాను మంచి కార్యములకే ఈ విధంగా కాలమును వ్యర్థం చేస్తారు.
2: దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ కమ్స్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ డూయింగ్ గుడ్ థింగ్స్ అండ్ గుడ్ డీడ్స్.
1: బద్రీకి వెళదామా, కేదార్నాథ్కి వెళదామా, ఇంకా కాశీకి వెళుదామనుకుంటే వచ్చే నెల చూద్దాం, వచ్చే నెల చూద్దాం, వచ్చే నెల చూద్దాం అని ఈ విధంగా కాలాన్ని వ్యక్తం చేస్తారు.
2: ఇఫ్ ఇట్ ఇస్ ఎ డెసిషన్ రిలేటింగ్ టు గోయింగ్ టు బద్రి, కేదార్నాథ్ ఆర్ కాశీ, ది టెండెన్సీ ఈజ్ టు పోస్ట్పోన్ ఇట్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్ విల్ డూ.
1: ఇంకేమైనా చెడ్డ పనియే చేయాలనుకుంటే రేపెందుకు, ఇప్పుడే చేద్దాం, ఇప్పుడే చేద్దాం అని ఇలాంటి దుర్మార్గమైనటువంటి వాటికి, ఒక విధమైనటువంటి ద్రోహమును తలపెట్టేటువంటి వాటికి, చెడ్డ కార్యములకు ఈ యొక్క వైరాగ్యము చాలా ముందుగానే ఉంటుంటుంది.
2: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఇస్ బ్యాడ్ యాక్టివిటీస్, ది ట్రెచరస్ యాక్టివిటీస్, దెన్ దేర్ విల్ నాట్ బి పోస్ట్పోన్మెంట్. వన్ వుడ్ లైక్ టు జస్ట్ డూ ఇట్ ఇమిడియట్లీ.
1: ఈ కాలమును వ్యర్థం గావించి మంచి కార్యములు యందు తాను సార్థకమయ్యేటువంటి యొక్క విషయాన్ని పూనుకోవటం ఇది ఎవరు కూడాను అంత ప్రయత్నించరు.
2: టు డూ గుడ్ యాక్ట్స్ అండ్ గుడ్ యాక్టివిటీస్ ఇమీడియట్లీ పీపుల్ డు నాట్ మేక్ సచ్ గ్రేట్ ఎఫర్ట్స్.
1: ఇది మంద వైరాగ్యం అని కాలమును వ్యర్థం గావిస్తూ వెళుతుంటారు.
2: దిస్ ఈస్ ఏ టైప్ ఆఫ్ స్లో వైరాగ్యం విచ్ టెండ్స్ టు పోస్ట్పోన్ ది హ్యాపెనింగ్ ఆఫ్ థింగ్స్ అండ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ థింగ్స్.
1: తీవ్ర వైరాగ్యం అంటే ఇది మంచిది, ఇది పవిత్రమైనటువంటిది, ఇది శాశ్వతమైనటువంటిది అని ఒక్కతూరు విశ్వసించిన ఏమైనా సరే దానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయడు, అది సాధించేంత వరకు కూడాను తాను నిద్రపోడు. ఈ విధమైనటువంటి ఒక తీవ్ర వైరాగ్యము మానవుల్లో అత్యవసరము.
2: ఇంటెన్స్ వైరాగ్యం ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎ మ్యాన్ ఇఫ్ హీ కమ్స్ టు నో అండ్ డిసైడ్స్ దట్ ఎ పర్టికులర్ థింగ్ ఈజ్ గుడ్, ఎ పర్టికులర్ థింగ్ ఈజ్ సేక్రెడ్, ఎ పర్టికులర్ థింగ్ ఈజ్ పర్మనెంట్. హీ షుడ్ నాట్ పోస్ట్పోన్, హీ షుడ్ ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ అండ్ సీ దట్ దట్ పర్టికులర్ థింగ్ ఈజ్ అచీవ్డ్.
1: ఇది బుద్ధుడు నిరూపించినటువంటి ఒక రాజబాట.
2: దిస్ ఈజ్ ఎ రైట్ రాయల్ పాత్ విచ్ వాజ్ లైడ్ డౌన్ ఫర్ ఆల్ బై బుద్ధ.
1: ఒక్కతూరి ఇది సరి అయినటువంటిది కాదు. దేహము నశించేటువంటిది, మానవత్వం క్షీణించేటువంటిది, కేవలం దైవత్వమే శాశ్వతమైనటువంటిది, సత్యమే ప్రధానమైనటువంటిది, అహింసయే మార్గదర్శకమైనటువంటిది అనేటువంటి విషయాలను విశ్వసించి ఆరుబిడ్డలను త్యజించి రాజ్యమును కూడా విసర్జించి తాను అరణ్యమునకేగి అనేక విధములుగా దీనిని పరిశోధన జరుపుతూ వచ్చాడు.
2: గౌతమ్ బుద్ధ వన్స్ హీ రియలైజ్డ్ ది బాడీ ఇస్ నాట్ పర్మనెంట్, థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు లాస్ట్ అండ్ ఇట్ ఈస్ ఎ ట్రూత్ విచ్ హ్యాస్ టు బి సాట్, హీ గేవ్ అప్ హిస్ ఫ్యామిలీ, హిస్ కింగ్డమ్, ఎవ్రీథింగ్. హీ వెంట్ టు ఫారెస్ట్, హీ డిడ్ పెనన్స్ టు రియలైజ్ ది ట్రూత్.
1: మహాచక్రవర్తి అయినటువంటి హరిశ్చంద్రుడు కూడాను దురదృష్టవశాత్తు శ్మశానములో కాటికాపరిగా నిలిచాడు.
2: సత్యహరిశ్చంద్ర ఆల్సో దో హీ వాజ్ ఎ గ్రేట్ ఎంపరర్ బై అన్ఫార్చునేట్ ఈవెంట్స్ హీ హ్యాడ్ టు జస్ట్ బికమ్ కాటకాపరి ఇన్ ది క్రిమేషన్ గ్రౌండ్.
1: అతను మొదటి నుంచి కూడాను తీవ్ర వైరాగ్యం అయినప్పటికీ ఈ విధమైనటువంటి వృత్తులన్నీ కూడాను ప్రతి క్షణక్షణం కూడాను తాను తీవ్ర వైరాగ్యం వైపునే ప్రయాణం చేస్తూ వెళ్లాడు.
2: Although she was emperor, she had intense sense of sacrifice and detachment, and even earlier she had practiced these things.
1: Okanati sayankalam shrimantuni yokka dehamunu velade mandi tama bandhulu mitrulu cheri swasanamuniki teeskonu vacharu.
2: When he was in the cremation ground doing performing his duties, on a particular day the corpse of a very rich man was brought by all his relatives and friends in a large number to this cremation ground.
1: Vacharu కాస్నం పైన పెట్టారు, నిప్పు పెట్టారు, ఎవరిపాటికి వారు ఇండకు వెళ్లారు.
2: దే బ్రాట్ ది బాడీ, కెప్ట్ ఇట్ ఆన్ ది ఫైర్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ దే కూల్లీ వెంట్ బ్యాక్ టు దేర్ హోమ్స్.
1: దేహం యొక్క స్వభావం ఏమిటంటే కొంతసేపు ఆ స్పైనల్ కాలం వెన్నెముకకు వేడి తగిలేటప్పటికీ దేహం కొంచెం లేస్తుంది. ఆ లేయకూడదనే రొమ్ము పైన పెద్ద కర్రను కూడా ఉంచుతారు.
2: వెన్ ఇట్ ఈస్ పుట్ ఆన్ ద fire, they usually just put a little weight on the body because when the spinal column gets a little heat, the body tends to, as if it is getting up, it will lift a little and then get back.
1: Bandhulu mitrulu evvaru leru akkada, okka Harishchandra maatrame unnadu.
2: On that particular day, Harishchandra witnessed a particular thing. There were no relatives, no friends to watch him in this particular thing.
1: Kattelanta velustunnadu paapam.
2: He was putting a little fuel.
1: ఒక్క క్షణం లోపల ఆ దేహం లేచి కూర్చున్నట్టుగా అయింది.
2: సడన్లీ హీ జస్ట్ సా దట్ దట్ పర్టికులర్ బాడీ లిఫ్టెడ్ ఇట్సెల్ఫ్ అప్.
1: హరిశ్చంద్రుడు ఆశ్చర్యపడ్డాడు, ఏమి ప్రాణం వచ్చింది అని. మరి దగ్గరకు పోయి చూస్తే తిరిగి మరి పడిపోయింది.
2: హరిశ్చంద్ర వాజ్ సర్ప్రైజ్డ్, హీ వెంట్ హియర్ టు టేక్ ఎ క్లోజ్ లుక్ అండ్ హీ జస్ట్ సా దట్ దట్ పర్టికులర్ బాడీ అగైన్ కేమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పోస్చర్.
1: అప్పుడు అనుకుంటున్నాడు, మాయామేయ జగంబి నిత్యమని భావించి సంభావించి.
2: Then he just said that I thought that this world which is unreal to be real.
1: Mohambuto naillalani nakumarudani ento alladina ee dehami kattelen kaluchu illalun raadu putrugun todai raadu chintimpagan ani chaala baadha paddadu. Inta maharaju ga untundi inni vidhamlaitunte eka chakradhipatyam niyali anni mandi bandhulu mitrulato kudinatundi ee deham ఈ కట్టెంతో కాలుతున్న సమయంలో ఇల్లాలైనా కుమారుడైనా ఒక్కడైనా వెంట రాకపోయారు కదా అని భావించి తన వైరాగ్యం మరింత తీవ్ర స్థితికి తీసుకుని వెళ్లాడు.
2: సత్యహరిశ్చంద్ర లామెంటెడ్ దట్ సచ్ ఎ వెల్తీ మ్యాన్ ది హూస్ కార్ప్స్ హస్ గాట్ దేర్ హీ షోడ్ దట్ వాట్ ఎవర్ బి ది రిచ్నెస్ ఆఫ్ ఎ పర్సన్ బి ఇట్ ద వైఫ్ ఆర్ ద చిల్డ్రన్ నో వన్ బి కమింగ్ అండ్ నో వన్ బి జస్ట్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ విత్ దిస్ పర్టికులర్ సైట్ హరిశ్చంద్ర డెవలప్డ్ మచ్ మోర్ ఇంటెన్స్ డిటాచ్మెంట్ టువర్డ్స్ థింగ్స్ అండ్
1: వ్యక్తుల యందు వస్తువుల యందు ఉండినటువంటి దోషములు.
2: దిస్ ఈస్ ద డిఫెక్ట్ which is inherent in the persons and also
1: yenatikaina eppatikaina ee deham anetundi kani vastulu anetundi kani vishayam anetundi kani marakunda undavu.
2: ఎనీ డే ఎనీ టైమ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అట్లీస్ట్ దేర్ సర్టన్లీ బి చేంజెస్ ఇన్ ఆల్ ద థింగ్స్.
1: ఈ మార్పు అనేటువంటిది కల్పితములు కావు.
2: These changes are not artificial and they are not imagined.
1: ఊహాజనితములు కావు.
2: They are not imaginary either.
1: సహజ సిద్ధమై దీనికి స్వయం స్వరూపమైనటువంటివే ఈ మార్పులు.
2: These changes which come about in the articles are very natural and very inherent in the articles themselves.
1: కనుక ఇట్టి మార్పులు కలిగినటువంటిది ఈ జగత్తు అని దీని దోషములు గుర్తించిన తర్వాత తిరిగి ఈ జగత్తు పైన మమకారం పోవటము ఏమాత్రము వీలుండదు.
2: Once you recognize that the world is such where changes are natural and inherent, you would not develop any sort of
1: paamulo vishamunnadani gurtinchinatunte vyakti paamulu emaatramu samipinchadu.
2: Any person who recognizes that poison is there in the snake, one would not dare go near it.
1: Telulo vishamunnadani gurtinchinatunte vyakti telupaina kaalu pettadu.
2: A person who recognizes that poison is in a scorpion, he would not trample on it.
1: ఈ గుర్తించినటువంటి అమాయక బాలుడు లేక పిచ్చివాడు వీటికి పట్టి తత్కారణంగా విషమునకు గురి అయి ప్రాణములు వీడుతున్నాడు.
2: ఓన్లీ ఎ స్మాల్ చైల్డ్ హూ మైట్ నాట్ రికగ్నైజ్ దిస్ ఆర్ ఎన్ ఇన్సేన్ పర్సన్ మైట్ గో నియర్ టు ఇట్ గెట్ స్టంగ్ అండ్ దెన్ హి మైట్ డై.
1: కనుక ఈ జగత్తు పైన అనేక విధములుగా మమకారమును పెంచుకుని తద్వారా మానవుడు ఈ మోహమునకు గురి అయి కట్టగడపటికి ఏనాటికైనా కూడా దుఃఖమును అనుభవిస్తూ ఇది అశాస్త్రమని ఆనాడు గుర్తించేదానికంటే మొదలే గుర్తించి వర్తించడము మంచిదని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు.
2: గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ అండర్ గోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ డెవలపింగ్ అటాచ్మెంట్ అండ్ దెన్ గెటింగ్ డిసిల్యూజన్ వన్స్ థింగ్స్ హ్యాపన్ ఇట్ ఇస్ బెటర్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ వి డెవలప్ డిటాచ్మెంట్ టువర్డ్స్ ద థింగ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్.
1: మానవుడు సత్యాన్ని గుర్తించుకునలేక ఏమేమో చేయాలని అనేక విధములుగా ప్రయత్నం చేస్తుంటాడు.
2: మ్యాన్ నాట్ రికగ్నైజింగ్ ది ఇన్హెరెంట్ ట్రూత్ విల్ బి ప్లానింగ్ సో మెనీ థింగ్స్ టు డూ.
1: ఇది చేతు అది చేతు ఇంకెన్నో చేతులు అంచు ఊహలు వల్లి అలసిపోకు.
2: Don't get exhausted thinking that you should do this and you will do that and you will do many more things.
1: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములు మీకు అందుచుండు.
2: Whatever seeds you have sown and wherever you are, you will be getting back the consequences in the fullness.
1: విత్తనం ఒకటేన ఏదైన ఫలములు ఫలించుట ఎట్టు సాధ్యమగును?
2: If seed belongs to one particular category and species, you will not be getting a different fruit.
1: ఎన్ని చేసినా మంచి అయినను చెడుగైనా తుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల అన్నాడు.
2: వాట్ ఎవర్ యాక్ట్స్ యూ ఇండల్జ్ ఇన్ ది అప్రోప్రియేట్ ఫ్రూట్స్ దేర్ ఆర్ విల్ బి గివన్ బై బ్రహ్మ టు యూ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లాండ్ విచ్ విల్ బి వెరీ వెయిటీ.
1: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
2: వైల్ being born from the womb of the mother, there will not be any garland which can be seen.
1: Manchi mutyapu saru machunakunu levu.
2: Garlands of pearls will not be there even for sample.
1: Nelvi bangaru danda medaku ledu.
2: Golden garlands also will not be there round the neck.
1: Ratnalaharamu ranjimpagaledu.
2: The pearls and gems will not be also there.
1: Pachala gellanu potakaledu.
2: The other types of precious stones, garlands also will not be there.
1: Kaladu. Kaladokka mala mee kanthamandu.
2: But then there is one garland, one definitely one garland around your neck.
1: Janma janmala karmalu pogu chesi.
2: The activities and the deeds which you have done over a number of births.
1: కర్మలన్ని చూచిన కంఠమాల.
2: ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ ది యాక్షన్స్ వుడ్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లాండ్ రౌండ్
1: యువర్ నెక్. బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల.
2: దిస్ వెయిటీ గార్లాండ్ ఈస్ గివెన్ టు యూ బై బ్రహ్మ.
1: కనుక మనము కంటికి కనిపించకపోయినప్పటికీ ఈ కర్మల మాల అనేటువంటిది మన కంఠంలో నిరంతరముకు ఆడుతూనే ఉంటుండాలి.
2: ఇట్ మే నాట్ బి సీన్ బై ది ఫిజికల్ ఐ బట్ ది గార్లాండ్ ఆఫ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ ఈజ్ రౌండ్ యువర్ నెక్ ఆల్ ద టైమ్.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి సత్కర్మలు ఆచరిస్తూ పదార్థమునందు ఒక విధమైనటువంటి దోషమును గుర్తించి గుణమును స్వీకరించడానికి తగిన కృషి చేయటమే వైరాగ్యమని సాధకులకు ప్రత్యేకమైనటువంటి సాధనగా నిరూపించబడింది.
2: Persons who recognize the truth that there will be consequences for actions will take up only good activity, good deeds, and they will indulge in only these things. This has been taught as a special exercise and special sadhana for the devotees by Gita.
1: Brahma jnanam anetunte perulo maha pravinata Janaka Maharaja.
2: Janaka, King Janaka has acquired extraordinary proficiency in Brahma jnana.
1: Itanu vaidehi అనగా విదేహ మహారాజు, దేహం యొక్క ఏ సంబంధము లేదని ఆత్మజ్ఞానమును వడించినటువంటి వాడు.
2: దిస్ పర్టికులర్ కింగ్ హ్యాస్ బీన్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ కింగ్ ఆఫ్ విదేహ, విచ్ మీన్స్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్.
1: ఒకనాటి రాత్రి భుజించిన తర్వాత తమ మంత్రులతో, తమ పరివారములతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
2: On a particular night, after dinner, he was just discussing certain things with the ministers and the near ones.
1: Kontha aalasyanga padaka gadiki vellaadu.
2: He went to the bedroom a little late.
1: Dasa dasilu paadaseva chestu, vinjamarlu veestu, maharani kudanu prakkana untunnaru.
2: The maid servants were doing seva and service to the princess.
1: Rajulaku nidra vachindi.
2: Janaka got asleep.
1: ఈ యొక్క సమయాన్ని పరిష్కరించుకుని రాణిగారు దాసి దాసులను బయట వెళ్ళమన్నారు.
2: In this particular context, the queen asked the servants to quit the room.
1: మహారాజు చాలా అలసిపోయి ఉన్నాడని, అతనికి ఏమాత్రం కూడా శ్రమనివ్వకుండా, అతని నిద్రకు భంగం కానివ్వకుండా మహారాణి చూచుకుంటూ ఉండాలి.
2: The queen has taken all the care to see that king, who is extremely tired, should not be disturbed in his sleep.
1: Kontha sepatiki Janaka Maharaja lechadu. Lechi pichi pichiga adi nijama idi nijama adi nijama idi nijama adi nijama idi nijama ani kekala vestu vachadu.
2: Suddenly after some time, King Janaka got up from his sleep and began in a very peculiar way asking the question, is that the truth? Is this the truth? Is this the truth? Is that the truth?
1: మహారాణికి చాలా కంగారు వేసింది. ఈ మహారాజుని అనేక విధములుగా ప్రశ్నించినప్పటికీ ఆమె ప్రశ్నలకు ఏమాత్రము జవాబు లేదు. ప్రతిదానికి అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా అని మాట్లాడుతూ ఉన్నాడు.
2: Queen was quite a bit frightened. She began to find out what exactly is the reason, what he is asking about, but he was not prepared to answer. He began putting the questions, is that the truth? Is that a fact? Is this a fact?
1: పరిచారకులను పిలిచింది, మంత్రులను రప్పించింది మహారాణి.
2: షీ బ్రాట్ ద మినిస్టర్స్ అండ్ ది అదర్ ఇంపార్టెంట్ పీపుల్ ఓవర్ దేర్.
1: అందరూ వచ్చి, మహారాజా మహారాజా, ఏమిటి మీ సందేహము, ఎందుకోసం మీరు ఇట్లున్నారు, అనేక ప్రశ్నలు వేశారు, ఏ ప్రశ్నకు జవాబు లేదు. అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా.
2: ఆల్ దోస్ పీపుల్ మినిస్టర్స్ అండ్ అదర్స్ హూ అసెంబ్ల్ దేర్ బిగాన్ రిక్వెస్టింగ్ అండ్ ప్రేయింగ్ టు మహారాజా, మహారాజా వాట్ ఈస్ యువర్ డౌట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యు ఆస్కింగ్. బట్ మహారాజా వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ నోట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. హీ బిగాన్
1: ఈ మంత్రులందరూ చేరి వశిష్ఠుల్ని పిలిపించారు.
2: All these ministers got Vasishtha to the court.
1: Vasishtha kuda vachi, Maharaja, em jarigindi ani aneka vidhamuga prashninchinappudiki Vasishtha garu vaari tata kadu. Andarki adi nijama idi nijama, adi nijama idi nijama ee prashnane vesukuntu vacharu.
2: Maharishi Vasishtha also questioned Maharaja, the king, what exactly are you asking? What is your doubt? May I clarify? And whatever question he was asking, king began repeating, is that truth? Is this truth? Is this a fact? Is that a fact?
1: Vasishtha varu kunta kannu mosi, kiloka jnani kanaka, deeniki kaaranam emtani yochinchadu.
2: Maharishi Vasishtha, being an omniscient, he closed his eyes for a while and he began just looking into the truth behind the king's behavior.
1: దీనికి కారణం ఏమిటంటే, జనక మహారాజు స్వప్నములో తాను రాజ్యభ్రష్టుడైనట్టు, అరణ్యములో సంచరిస్తూ ఉండినట్టు,
2: ది కింగ్ జనక ఇన్ హిస్ డ్రీమ్ సా దట్ హి హాడ్ ఫర్ఫీటెడ్ హిస్ కింగ్డమ్ అండ్ హీ వాజ్ వాండరింగ్ ఇన్ ఎ ఫారెస్ట్.
1: అంతనికి తీవ్రమైన ఆకలి వేసినట్టు,
2: అండ్ హీ ఆల్సో సా హింసెల్ఫ్
1: ఆకలిని అనేక విధములుగా కూడా అరణ్యమును తిరుగుతూ ఉండినట్టు.
2: హీ వాస్ క్రయింగ్ అండ్ షౌటింగ్ హంగ్రీ ఐఎమ్ హంగ్రీ ఐఎమ్ హంగ్రీ. హీ వాస్ వాండరింగ్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఏదో అడవి దొంగలు తమ ఆకుల్లో పెట్టుకుని ఏదో భుజిస్తున్న సమయంలో తాను కూడా ఆకలిని వారి దగ్గరికి వెళ్ళినట్టు.
2: అండ్ హీ ఆల్సో జస్ట్ సా ఎ సైట్ వేర్ దే వర్ ఎ ఫ్యూ డకాయిట్స్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ దే వర్ ఈటింగ్ సంథింగ్ ఇన్ ద లీవ్స్.
1: అయ్యో ఎవరో మహారాజటువంటి వాడు వచ్చినాడే అని వారు ఏదో ఇంత వారు తినేటువంటి అన్నం తనకు అందించడానికి పోయినప్పుడు ఒక గ్రద్ద వచ్చి ఆ అన్నమును కూడా కొట్టుకుని పోయినట్టు కళ వచ్చింది.
2: టేకింగ్ ఎ పిటీ అపాన్ దిస్ కింగ్ జనక దోస్ డకాయిట్స్ వర్ ఆఫరింగ్ ఎ పోర్షన్ ఆఫ్ వాట్ దే వర్ ఈటింగ్. మీన్ వైల్ ఎ కైట్ కేమ్ అండ్ టుక్ అవే ఆల్ దట్ పర్టికులర్ ఫుడ్ ఆల్సో. ఆల్ దిస్ వాస్ డ్రంక్ బై కింగ్ జనక.
1: ఆ చిక్కిన అన్నం కూడా నువ్వు దక్కించుకోలేకపోయినానే అని అయ్యో ఆకలిని గట్టిగా అరిచాడట. మెలకు వచ్చింది.
2: He realized that he was not able to get that particular food given by the dacoits also, and suddenly he began shouting, oh, what has happened? I am hungry.
1: తిరిగి లేచి చూచేటప్పటికి తన అంతఃపురము హంసతూలిక పానుపు మహారాణి ఇదంతా చూచాడు. చూచాడు నేను కలలో చూస్తే నేను రాజ్యభ్రష్టుడై ఆకలి చేత అనుమతించి అనేక విధములుగా కూడా పొట్ట కోసమని పట్టెడు అన్నం కావాలని నేను ప్రకటించుతూ వచ్చాను. లేచి చూచేటప్పటికీ అంతఃపురంలో ఉంటున్నాను, మహారాజుగా ఉంటున్నాను, అంతతూలిగా పాంపు పైన ఉంటున్నాను. కాబట్టి అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా అని విచారణ చేస్తూ వచ్చాడు.
2: When he was awakened, he found himself in a palace and on a royal bed by the side of the queen, and then he began questioning whether the dream was true or this part of life, the fact that he was living in forest was true.
1: దీన్ని గుర్తించినటువంటి వశిష్ఠుడు, మహారాజా అది నిజము కాదు ఇది నిజము కాదు నీవు నిజము అన్నాడు.
2: మహర్షి వశిష్ఠ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ థింగ్ ది రీజన్ ఫార్ దిస్ క్వశ్చన్ విచ్ వాస్ బీయింగ్ పుట్ బై కింగ్ జనక. హీ సెడ్ కింగ్ జనక నైదర్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఆఫ్ ట్రూత్ నాట్ దిస్ ఈస్ ట్రూత్ బట్ ది ట్రూత్ ఈస్ యువర్ సెల్ఫ్ యు ఆర్ ద ట్రూత్.
1: స్వప్నములో జాగ్రత్త లేదు, జాగ్రత్తలో స్వప్నము లేదు.
2: దెర్ ఇస్ నో డ్రీమ్ ఇన్ ద వేకింగ్ స్టేట్ and there is no wakefulness in the dream state.
1: Swapnamlona nee unnav, jagratlona nee unnav,
2: both in dream and in wakeful state you are existing, you are a reality.
1: Kanuka ee rendinti yendu neevu kalavo adi ani nee omnipresent adi satyamainatundi annadu.
2: As you are existing in both states, dream state as well as wakeful state, you are reality, you are existing.
1: Kanuka pagati jeevitam anta kudanu idi okati pagati kala, రాత్రిదంతా చీకటి కళ, రెండు రెండు స్వప్నములే.
2: ద లైఫ్ ఇన్ ది బ్రాడ్ డే లైట్ ఇట్ ఈస్ డే డ్రీమ్ అండ్ ఇన్ ది లైఫ్ ఇన్ ద నైట్ ఇట్ ఈస్ ఎ నైట్ డ్రీమ్.
1: కనుక జాగ్రత్త స్వప్నములు అన్ని కూడాను ఒక విధమైనటువంటి యొక్క భ్రాంతులే అని కూడాను దీనిని నిరూపిస్తూ వచ్చాయి.
2: బోత్ వేక్ఫుల్ స్టేట్ అండ్ డ్రీమ్ స్టేట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఎ ఇల్యూషన్.
1: ఇట్టి దోషములు కలిగినటువంటి యొక్క జగత్తు కనుక ఇది దోషమును మనం గుర్తించడానికి ప్రయత్నించడమే నిజమైన వైరాగ్యం అని కూడాను గీతాచార్యుడు చెప్పాడు.
2: As this world consists of all these defects, that illusions, the Gitacharya has declared that we'll have to recognize this particular truth that the world is changing and the
1: వైరాగ్యం అనగా కేవలము అన్నింటినీ త్యజించి సన్యాసత్వమును స్వీకరించి ఎక్కడో కాలడవులకు పోయి కఠినమైనటువంటి ఒక తపస్సులు ఆచరించడం కాదు.
2: Detachment and sacrifice doesn't mean giving up life and everything of the world, going to the forest and accepting the life of sannyasin and living the sannyasin's life in a forest.
1: Tapasanaga emiti talakinda vetti kaaru paiki pettadama kaadu idu oka vidhamainatu kasarat ani cheppochu.
2: Penance or tapas doesn't refer to going in a topsy-turvy posture. That is not it. It could be
1: ani deeniki sirasasanam kuda nenu cheptuntaru.
2: It could be an exercise, it is an asana, sirshasana.
1: ఇది ఒక ఆరోగ్య నిమిత్తమే ఆచరించేటువంటి ఆసనాలు మాత్రమే.
2: This is only an exercise for acquiring some health.
1: తపస్సనగా దైవంలో కూర్చి తాపము, ఆ తాపమే తపస్సు.
2: Tapas refers to the extreme anguish which one experiences for God.
1: Sarvakala sarvavasthani endukudanu atani edabatunu sahinchukolenitti tapasse pedda tapu. Tapame oka tapas.
2: That anguish which arises on account of separation from God, this particular thing which one has to experience always and at all times and all places, this is real tapas.
1: Ilanti tapas samayam nandu moodu gunamulu undavu.
2: డ్యూరింగ్ దిస్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ యాంగ్విష్ అండ్ ఆస్పిరేషన్ ఫర్ రీచింగ్ ద గాడ్,
1: తమస్సు కానీ రజస్సు కానీ సాత్వికం కానీ మూడు ప్రత్యేకంగా మనకు కనిపించవు.
2: Then you will not be under the spell of these three gunas, sattva, rajas and tamas.
1: Ikka tapamu okka sthiti yandu moodu nu ekamai potayi.
2: During this particular period of tapas, all these three gunas will become one.
1: Trigunam yokka ekatvame tapasani kodanu cheppavachchu.
2: The unity or union of all these three gunas can be described as tapas.
1: Kanukani ee moodinti yokka ekatvamto anubhavinchetundi yokka aanandami tapas phalamu ani.
2: The joy or the bliss which one experiences on account of the emergence of all these three gunas may be truly described as tapas.
1: Manam nitya jeevithamlo karentu varala manam anubhavisthunnam.
2: In every day to day life we enjoy the benefits of electricity.
1: Fan untundadi,
2: there is a fan,
1: daniki moodu blades untunnayi,
2: there are three blades for the fan.
1: Ee moodu blades moodu vaipulu chustu unte manaku gaali em athramu ledu.
2: These three blades send are in three directions. You will not be able to get any breeze.
1: మూడు బ్లేడ్లు చేరి ఒక్క రీతిగా రౌండ్ తిరిగిందంటే చక్కని గాలి వచ్చేసేస్తుంది.
2: When the circle, as if it is only one blade all around, then you get beautiful and plenty of breeze.
1: కాబట్టి బ్లిస్ అనేటువంటిది ఏ విధంగా వస్తుంది? మూడు బ్లేడ్ల యొక్క ఏకత్వంతో మనకు వచ్చింది. అదే రీతిగానే బ్లెస్ కూడాను ఆ మూడు యొక్క గుణముల యొక్క ఏకత్వంతోనే లభిస్తుంది.
2: Breeze has come when these three blades become one as it were and then go on circling and giving you the joy. Same way when these three gunas become one and they merge themselves into one, you get the real bliss.
1: Mana hrudayame okka gadi.
2: Our heart may be compared to a room.
1: Moodu gunamule satta rajotamo gunamule moodu blade fan.
2: These three gunas or attributes may be compared to three blades of a fan.
1: Mana buddhiye switchi.
2: Our intelligence may be compared to switch.
1: Mana yokka atma shaktiye current.
2: Our atmic power may be compared to electricity and current.
1: Mana yokka sadhane aa switch on.
2: Our sadhana is may be compared to putting on the switch on.
1: Aa tapame ee yokka aanandam.
2: That anguish itself becomes bliss.
1: Kalukani mana jeevithamani oka vidhamainatundi tapashaktiga mana marchukovachchu.
2: Who can convert our entire life power itself into tapas?
1: Kani ee naati manavudu tapasunu abhirudhi parchukoraleka tamasunu maatrame penchukuntunnadu.
2: But today's man is encouraging tamoguna instead of tapoguna.
1: Tamas eppudu prarambham avutundanaga ee nashara jagattu paina drishtini amarchinappude మరల్చినప్పుడు ఇది తమస్సుగా మారుతుంది.
2: When you let go your vision on this temporary and transient world, it becomes tamas.
1: శాశ్వత సంబంధమైనటువంటి ఆత్మయందు దృష్టిని మరల్చినప్పుడే తపస్సు అవుతుంది.
2: When you concentrate your look and your vision on the permanent God, then it becomes tapas.
1: కనుక మన మనస్సును మరల్చుకునేటువంటి విధానము లోపలనే ఉంటుందాది సర్వశక్తులు.
2: All the powers rest and vested in the capacity to convert our mind and transfer our mind and put it into different direction.
1: Aneka paryayamulu pillaluku cheptu untanu oka talapunuku taalam vesi untaru.
2: A number of times Swami has told this particular thing. A particular door is locked
1: kaani andulo key petti edam vaipunu tippite terchukuntundi kudu vaipunu tippite moosukuntundi.
2: If you insert the key and turn towards the right, it opens, and turns to the left, it closes.
1: ఒకే తాళం, ఒకే తాళం చెవి.
2: సేమ్ లాక్ అండ్ ద సేమ్ కీ.
1: తిప్పటం వ్యత్యాసం ఉంటుండాలి.
2: దర్ ఇస్ ఓన్లీ ఏ స్లైట్ డిఫరెన్స్ ఇన్ టర్నింగ్ ది సైడ్స్.
1: అదే విధంగా మన హృదయమే తాళం.
2: అవర్ హార్ట్ మే బి కంపేర్డ్ టు ఏ లాక్.
1: మన మనసే కీ.
2: అవర్ మైండ్ మే బి కంపేర్డ్ టు కీ.
1: దైవం వైపున తిప్పితమే మోక్షము.
2: ఇవి
1: ప్రకృతి వైపున తిప్పితమే బంధన.
2: If you turn the mind towards the God, then there is liberation. Towards nature, then the bondage.
1: Kanukane manayeva manushyanam karanam bandhamochyo.
2: Therefore it is said that it is the mind which is responsible for either for bondage or for liberation.
1: Kanuka ee manasunu nashramaina jagat paina prasarimpakunda shashtamainaatundi daivattam paina dinni lagnam gaavinchukuneatundi sadhana cheyatame nijamaina vairagyam.
2: True vairagya may be described as turning our mind towards God, who is a permanent entity, and taking our mind away from the world.
1: Ee vairagyam teevramainatundi vairagyanga manam abhirudhi parchukovali.
2: This detachment or sacrifice must be developed into very intense type of one.
1: నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ అని పోకూడదు మనం.
2: వి షుడ్ నాట్ గో ఆన్ పోస్ట్‌పోనింగ్ టు నెక్స్ట్ డే నెక్స్ట్ డే.
1: ఒక పెళ్లికి ఏమైనా మనం వెళ్లాలనుకుంటుంటే ఏదో దానికి ప్రయాణానికి సిద్ధమవుతాము. రెండు పంచలు, రెండు చీరలు, రెండు షర్ట్లు పెట్టుకుని మనం సిద్ధమవుతాము.
2: సపోజ్ వీ వాంట్ వీ ప్లాన్ టు గో అండ్ అటెండ్ ఎ మ్యారేజ్, వీ మే కీప్ సడన్ క్లోథింగ్ రెడీ ఫర్ దాట్.
1: ఒక సినిమాకైనా వెళ్లాలంటే 5 రూపాయలు టికెట్ కోసమైనా జోబీలో వేసుకుని రెండు చెప్పులైనా సిద్ధం చేసుకుని ప్రయాణం అవుతాం.
2: వీ గెట్ రెడీ ఈజీలీ అండ్ ఫాస్ట్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు గో ఫర్ ఎ ఫిల్మ్.
1: ఒక వాకింగ్ కైనా వెళ్లాలనుకుంటుంటే ఒక వాకింగ్ స్టిక్ ఏదో చెప్పులు వేసుకుని మనం బయలుదేరుతాం.
2: ఈవెన్ ఇట్ ఈస్ going on a walk, even for that we get ready.
1: Kanuka mana jeevitham aneetundi next next aneetundi ee reethiga manam cheppagalam.
2: How can we go on postponing as if we are having a assured span of life?
1: Appudu teevra vairagyamto samsiddhalamai untundali.
2: Always and ever ready, we must be completely ready to accept what comes our way.
1: Kalam evari kosamu agadu,
2: time waits for none.
1: కాలాన్ని మానవులు అనుసరించవలసిందే కాని కాలం మానవుల్ని అనుసరించదు.
2: మ్యాన్ హ్యాస్ టు ఇంప్లిసిట్లీ ఫాలో టైమ్. టైమ్ విల్ నెవర్ వెయిట్ ఫర్ మ్యాన్.
1: కాలం ప్రవాహికమైనటువంటిది.
2: టైమ్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో.
1: కనుక నీవు తీవ్రమైనటువంటి దీనిలో ఈ దృశ్యకల్పితమైన జగత్తునందు దానిని అనుభవిస్తూ దాని మమత్వమును మాత్రం విసర్జించడానికి ప్రయత్నిస్తూ జీవిత కర్తవ్యాన్ని నిర్వర్తించాలని గీతా ప్రబోధ.
2: Gita has been teaching, you should recognize this particular truth. You may enjoy the objects, but while enjoying, should not get attached to them. This is the essential aspect which has been taught by Gita.
0: That was the 11th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. This discourse, which was delivered on 13th August 1984, is an intense and inspiring lesson of vairagya or detachment. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

రిచువలిస్టిక్ సాక్రిఫైస్ ఆర్ యజ్ఞ ఫార్మ్స్ అన్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ది దసరా ఫెస్టివిటీస్ అండ్ ప్రశాంతి నిలయం ఎవ్రీ ఇయర్. వాట్ ఈస్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ సాక్రిఫైస్? వాట్ ఈస్ ఇట్ దట్ వీ షుడ్ రియలీ ఆఫర్ అ సాక్రిఫైస్? భగవాన్ ఆన్సర్స్ దీస్ క్వశ్చన్స్ ఇన్ టుడేస్ డిస్కోర్స్. లెట్ అస్ నౌ లిసన్ టు అ డివైన్ డిస్కోర్స్ దట్ భగవాన్ బాబా డెలివర్డ్ ఆన్ 26th October 2001 డ్యూరింగ్ ది కంక్లూడింగ్ డే ఆఫ్ ది దసరా ఫెస్టివల్ ఇన్ ప్రశాంతి నిలయం.

ఇష్టమగును. ఇంద్రియంబుల త్యాగమే ఇష్టమగును. క్షమయే

0: ఉన్న మాటను తెలుపుచున్న మాట, ఉన్న మాటను తెలుపుచున్న మాట.
1: What is the flower that God likes? What is to be offered there at the altar of this yajna in the sacrificial fire? It is the sensual pleasure that has got to be sacrificed. It is the forbearance which is the peace. This is the word of truth declared.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Krutayuga Tretayugam nandu ఆనాటి మహర్షులు అనేక విధములైనటువంటి మార్గములు యందు యజ్ఞములు కావిస్తూ వచ్చారు.
1: వే బ్యాక్ ఇన్ కృతయుగ అండ్ త్రేతాయుగ ద సేజెస్ అండ్ ద సీయర్స్ పర్ఫార్మ్డ్ సేక్రెడ్ రిచువల్స్.
0: ద్వాపర యుగమునందు కూడాను విశ్వామిత్రుడు యజ్ఞము సల్పాడు.
1: వి ఆల్సో హర్డ్ ఆఫ్ విశ్వామిత్ర పర్ఫార్మింగ్ యజ్ఞ ఇన్ ద్వాపర ఏజ్.
0: బాహ్యమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి రాక్షసులను దునుమాడి యజ్ఞము సమాప్తి గావించాడు.
1: ద యజ్ఞ కేమ్ టు ఎ కన్క్లూజన్ ఆఫ్టర్ ఎన్హిలేటింగ్ ద వికెడ్నెస్ అండ్ ద క్రూయల్టీ అండ్ ద డెమోనిక్ నేచర్.
0: దుష్టగుణములను దుష్టభావములను దుష్ట స్వరూపములను దునుము చేసి తదుపరియే శాంతి శాంతి శాంతి అని యజ్ఞమును పరిపూర్ణం గావించాడు.
1: The yajna came to conclusion by repeating this word shanti thrice, only after annihilating the wicked qualities, the wild nature in man.
0: Samapti nedu yajnam samapti.
1: Today is the concluding day of yajna.
0: Saptasate yajnamulo ee naati samapti yokka antarathamunu gurtinchadaniki prayatninchali.
1: We have to make an attempt to know the inner significance of the concluding day of yajna.
0: Prati manamuni yendu kodanu ee yokka indriyamulu yokka pattudamu indriyamulu yokka durmargamu indriyamulu yokka aavedana aneka vidhamuluga manam chustune unnam.
1: We find in every man the sensual pleasure, the agitations and the desires of all the senses prevailing.
0: ఇవన్నీ కూడాను కేవలము కల్పితమైనటువంటివి.
1: హౌఎవర్ దే ఆర్ ఆల్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్ ఆర్
0: బాహ్యమైనటువంటిది.
1: దే ఆర్ ఎక్స్టర్నల్
0: ప్రాకృతమైనటువంటివి.
1: దే ఆర్ వరల్డ్లీ.
0: ఇవి కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క లక్షణాలు.
1: దే ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ దిస్ ఎఫీమరల్ వరల్డ్.
0: అయితే ఈ యజ్ఞం యొక్క అంతరార్థం ఏమిటి?
1: హౌఎవర్ వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ యజ్ఞ?
0: భగవంతుడు ప్రవృత్తి నివృత్తి యొక్క తత్వమును ప్రబోధిస్తూ ఉంటాడు.
1: గాడ్ టీచెస్ అస్ ది అవుట్ వర్డ్ అండ్ ఇన్ వర్డ్ ప్రాసెసెస్.
0: ప్రవృత్తి తన నుండి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు దురాచారములు దుర్భావములు.
1: ది అవుట్ వర్డ్ నేచర్ ది ట్రెండ్ రిప్రజెంట్స్ ది వికెడ్ ది క్రూయల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్.
0: నివృత్తి యొక్క లక్షణములు హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సత్యము ప్రేమ సహనము సానుభూతి.
1: All those that come out of the inward path are the truth, love, the forbearance and sacrifice.
0: హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సద్గుణములు నిరంతరం కూడా శాశ్వతమై ఉంటాయి.
1: Those qualities that come out of the heart are permanent.
0: ప్రవృత్తి అయిన హెడ్ నుంచి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు తాత్కాలికంగా మాత్రమే బాధలిస్తుంటాయి.
1: The qualities of the external path are temporary and make you suffer.
0: దీన్ని ఎవరికి అర్పితం గావించాలి?
1: To whom are they to be offered?
0: భగవంతుడు అన్నారు.
1: They are to be offered to God.
0: భగవంతుడు అనగా ఏంటి? భగవాన్ అంటే ఏం? దీని అర్థం?
1: What is the meaning of this word? భగవంతుడు, భగవాన్,
0: భగవాన్,
1: భగవాన్.
0: భా అనగా కాంతిని ప్రసరింపజేసేటువంటి వాడు.
1: భా మీన్స్ ద వన్ హూ షెడ్స్ లైట్.
0: ప్రకాశమును అందించేటువంటి వాడు.
1: ద వన్ హూ పాసెస్ ఆన్ ద లైట్.
0: తేజస్సును కలిగించేటువంటి వాడు.
1: హీస్ వెరీ ఇల్యూమినేషన్.
0: వెలుగును అభివృద్ధి పరిచేటువంటి వాడు.
1: హీ ఇంక్రీజెస్ ద రేడియన్స్.
0: ఇది ఏ బకారం యొక్క అంతరార్థము?
1: ఆల్ దిస్ ఇస్ కంటైన్డ్ విన్ ఇన్ దిస్ లెటర్.
0: గానగా దీనిని వ్యాప్తి గావించేటువంటి ఒక తత్వము.
1: God means this expansive nature, vastness.
0: దేనిని వ్యాప్తి గావించటము?
1: What is to be expanded?
0: కాంతిని, ప్రకాశాన్ని, తేజస్సును వ్యాప్తి గావించటమే.
1: ఇట్ ఈస్ ద షేడ్, ఇట్ ఈస్ ద లైట్, ద ఇల్యూమినేషన్ దట్ హాస్ గాట్ టు బి స్ప్రెడ్.
0: వాన్
1: వాన్
0: దీనికి సమర్థుడు భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ అథారిటీ, ద రైట్ వన్ టు స్ప్రెడ్.
0: భగవాన్ అనగా కాంతిని ప్రసరింపజేసేటువంటి సమర్థుడు భగవంతుడే అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
1: గాడ్ ఈజ్ ద రైట్ వన్ టు స్ప్రెడ్ దిస్ ఇల్యూమినేషన్ బ్రిలియన్స్ ఆర్ లైట్.
0: కనుక మన ఎందుండేటువంటి యొక్క కాంతి చాలా తేజవంతమైనటువంటిది.
1: The light within is so brilliant.
0: దీన్ని తమసోమా జ్యోతిర్గమయ అన్నారు.
1: This is what is said.
0: కప్పబడినటువంటి యొక్క చీకటిని వేరు చేసి పారద్రోలి ప్రకాశమును ప్రశాంతిని ప్రబోధించి ప్రకాశింపచేయటం.
1: The ignorance of darkness is dispelled and the light of wisdom is spread.
0: ఇలాంటి ప్రకాశతత్వము ప్రతి మానవుని ఎందుకు అత్యవసరము.
1: This kind of the light of wisdom is most essential to every man.
0: ఈ విధమైనటువంటి ప్రవృత్తి తత్వం అన్ని కూడాను కేవలము భౌతికమైనటువంటి యొక్క సెన్స్ అనగా ఇంద్రియముల ద్వారానే మనకు ప్రారంభమవుతున్నాయి.
1: ది ఎక్స్టర్నల్ పాత్ రిక్వైర్స్ ది ఇండల్జెన్స్ ఆఫ్ ద సెన్సెస్.
0: కానీ ఇంద్రియములకును ఇంద్రియ భూతములకును వ్యత్యాసం ఉన్నది.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ సెన్సెస్ అండ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ భూతములు అనేటువంటిది దైవంతో సమానము.
1: ది ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
0: కనుకనే పంచభూతములు అన్నారు.
1: So it is said panchabhuta, five elements.
0: Panchabhutamlu anaga bhumi, prithvi,
1: meaning the earth.
0: Modatidi dinine bhudevi ani pilcharu.
1: This also called mother earth.
0: Rendavadi jalamu.
1: Second water.
0: Dinni ganga devi ani pilcharu.
1: Water is described as ganga devi.
0: Moodavadi agni.
1: Third fire.
0: Agni devudu ani pilcharu.
1: Fire is represented as fire god.
0: Nalugavadi vayuvu.
1: Four wind.
0: దీనికి వాయు దేవుడు అని పిలిచారు.
1: విన్ గాడ్ ఇస్ నోన్ యాస్ విన్ గాడ్.
0: ఐదవది ఆకాశము.
1: ఫిఫ్త్ వన్ స్పేస్.
0: ఆకాశమే శబ్ద బ్రహ్మము అన్నారు.
1: ద స్పేస్ రిప్రజెంట్ ద సౌండ్.
0: కాబట్టి ఈ పంచభూతములకును పరమాత్మ పేరునే ఆవిర్భవింపచేసి పరమాత్మ పేరుతోనే ఉచ్చరిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ బేసికల్లీ డివైన్ అండ్ వర్షిప్డ్ యాస్ డివైన్.
0: దేవుడనగా ఎవరనగా పంచభూతములే.
1: హూ ఇస్ గాడ్? Is represented by five elements.
0: ఈ పంచభూతములు సర్వలు యందు కూడా ఉంటున్నది.
1: The five elements are in everyone.
0: సమస్త స్థానములు యందు కూడాను వ్యాపించినటువంటిది.
1: They are located in every place.
0: సర్వ ప్రదేశములు యందు కూడాను సంచరించేటువంటిది.
1: They move about all over.
0: సర్వ దేశస్థులకు కూడాను ఇది సమానమైనటువంటిది.
1: They are equal to people of all nations.
0: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృతిష్టతి. దీనికి దేశకాల పాత్రలు ఏమాత్రము భేదము లేదు.
1: ఇట్ హాస్ నో డిఫరెన్సెస్ ఆర్ కన్సిడరేషన్స్ యాజ్ ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: అన్ని దేశములు ఎందుకు ఈ పంచభూతములు ప్రకరిస్తూనే ఉన్నాయి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ కంట్రీస్.
0: ఏ వ్యక్తి కానీ ఏ దేశము కానీ ఈ పంచభూతములు కాదని చెప్పడానికి వీలు కాదు.
1: నో నేషన్ నో ఇండివిజువల్ కెన్ డినై ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఏ సైంటిస్ట్ కూడా దీన్ని వేరు చేయడానికి సాధ్యం కాదు.
1: నో సైంటిస్ట్ కెన్ సెపరేట్ దీస్ ఎలిమెంట్స్.
0: పంచభూతములు ప్రాణ సమానము.
1: The five elements constitute life.
0: ప్రతి వ్యక్తి ఎందుకును ఇది పంచభూత ప్రాణములతో సమానంగా ఉంటుండాలి.
1: In every individual the five elements are present in basic life.
0: భారతీయులు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే పేరుతో ప్రార్థిస్తూ వచ్చారు.
1: These are prayed as five life breaths, the life principles of man.
0: కనుకనే ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ఆకారములే.
1: దే ఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: కానీ అట్టి ఆకారములు గుర్తించడము సామాన్యమైన వాళ్ళకు సరైనటువంటిగా కనిపించదని ఉద్దేశంతో భగవంతుని కొన్ని రూపములుగా నిర్మించుకుని తద్వారా భగవంతుని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందాన్ని పొందుతూ వచ్చారు.
1: యాజ్ ఇట్ ఇస్ పాసిబుల్ యాజ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ద ఆర్డినరీ వన్ టు ఇమాజిన్ ద గాడ్ అండ్ హిస్ ఫార్మ్. దే హావ్ అస్యూమ్డ్ ద ఫార్మ్స్ ఆఫ్ దేర్ ఓన్ చాయిస్ అండ్ స్టార్టెడ్ వర్షిపింగ్.
0: ఎట్టి దోషములు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నో మిస్టేక్స్ అట్ ఆల్ బేసికలీ.
0: పంచభూతముల యొక్క ప్రవృత్తులు యందు మాత్రమే ఈ దోషములన్నీ కనిపిస్తున్నాయి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ వేర్ యు ఫైండ్ సో
0: మిస్టేక్స్. ఇవన్నీ ప్రవృత్తి యొక్క లక్షణాలు.
1: దేర్ ఆర్ ఆల్ ద నేచర్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ పార్ట్.
0: తన నుంచి పుట్టేటువంటి విద్యలన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: ఆల్ ద నాలెడ్జ్ దట్ వి అక్వైర్ ఇస్ ఎక్స్టర్నల్.
0: మనం నేర్చినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: ఆల్ ద నాలెడ్జ్ దట్ వి అక్వైర్ ఇస్ ఎక్స్టర్నల్.
0: ఆచరించినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: ఆల్ ద నాలెడ్జ్ ఇస్ ఎక్స్టర్నల్.
0: కంటితో చూచినవి, చెవులతో విన్నవి, మనసుతో అనుభవించినవి కూడాను పంచభూతముల యొక్క సొంతములే.
1: ఆల్ దట్ యు లిసన్ టు, ఆల్ దట్ యు వాచ్, ఆల్ దట్ యు థింక్ ఆఫ్, ఇవన్నీ
0: ప్రవృత్తి యొక్క లక్షణాలే.
1: దే ఆర్ ఆల్ ది నేచర్ ఆఫ్ ది ఎక్స్టర్నల్.
0: కానీ నివృత్తి యొక్క లక్షణమే చాలా నిర్గుణంగా నిరాకారంగా ఉంటుంటాది.
1: బట్ ద క్వాలిటీస్ ఆఫ్ ది ఇన్నర్ పాత్ ఆర్ ఫార్మ్లెస్ అట్రిబ్యూట్లెస్ పర్మనెంట్ అండ్ ప్యూర్.
0: దీనినే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
1: ది ఇన్వర్డ్ పాత్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాస్ ప్యూర్ అన్సలీడ్ ఎటర్నల్ నెక్టర్ అండ్ ఇమోర్టల్
0: శాశ్వతంగా ఉండేటువంటివి.
1: ఇట్ ఇస్ పర్మనెంట్ ఆల్ ఓవర్.
0: ఇట్టి శాశ్వతమైనటువంటి యొక్క గుణములను అభివృద్ధి చేసుకుని
1: we have to develop this permanent quality.
0: అనిత్యము, అశాశ్వతమైనటువంటి, తాత్కాలికమైనటువంటి ప్రవృత్తి లక్షణాలను మనం దూరం గావించి,
1: in fact we have to distance ourselves from this temporary ephemeral momentary quality.
0: శాంతిని పొందాలి.
1: And we should earn mental peace.
0: మానవుడనగా ఎవరు?
1: Who is, what is bliss?
0: శరీర, మనసు, ఆత్మల యొక్క మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
1: Man is the combination of the body, mind and the spirit.
0: బాడీ పనులు చేస్తుంది.
1: బాడీ యాక్ట్స్.
0: మైండ్ విచారణ సల్పుతుంది.
1: మైండ్ ఎంక్వైర్స్.
0: ఆత్మ సాక్షిభూతిగా ఉంటుంది.
1: ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ అస్ ద విట్నెస్.
0: ప్రతి కర్మ కూడాను దేహం అత్యవసరము.
1: దేర్ఫోర్ టు ఫర్ ఎవరీ యాక్టివిటీ బాడీ ఇస్ ఎసెన్షియల్.
0: కర్మలు ఆచరించేటువంటిది దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ యాక్ట్స్.
0: మంచి చెడ్డలు నిర్ణయించేటువంటిది మనసే.
1: ఇట్ ఇస్ ద మైండ్ దట్ డిసైడ్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: దీనిని పురస్కరించుకుని ఆత్మ దీనికి సాక్షిభూతంగా ఉంటుంది.
1: ఫర్ ఆల్ దిస్ ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ అస్ ద విట్నెస్.
0: శాశ్వతంగా ఉండేటువంటిది ఆత్మనే.
1: ది స్పిరిట్ ఇస్ పర్మనెంట్.
0: విచారణ సల్పనది మనసే.
1: It is the mind that distinguishes. And then it is the body that
0: behaves.
1: Man is the combination of these three.
0: కనుకనే ఈ మానవుడు,
1: this man,
0: శరీరమును,
1: the body,
0: మనస్సును,
1: the mind,
0: ఆత్మతో కలిసి ఉండినప్పుడు,
1: and when he is in the company of the self,
0: ఇతనే పరిపూర్ణ మానవుడు అంటారు.
1: And he, that makes the total manhood.
0: కానీ మనస్సును, ఆత్మను త్యజించి,
1: but if he gives up mind and ఆత్మ,
0: కేవలం శరీరమును మాత్రమే అనుభవించే సమయం లోపల,
1: if he just experiences with this body,
0: దీన్ని పశుత్వము అన్నారు.
1: He comes down to the level of animality.
0: ఈ శరీరము, మనసు రెండు చేరి ఆత్మను విసర్జించినప్పుడు,
1: therefore when the body and the mind together give up the atma,
0: ఇది దానవత్వము అన్నారు.
1: And this is called the demonic nature.
0: శరీరమును, మనసును త్యజించి,
1: if body and mind are given up,
0: ఆత్మసత్వంలో మాత్రమే జీవించేటువంటి దాన్ని దైవత్వము అన్నారు.
1: ఇఫ్ ది లైఫ్ ప్రొసీడ్స్ అలాంగ్ ది లైన్ ఆఫ్ ది స్పిరిట్,
0: దైవత్వం అనగా కేవలం ఆత్మతో మనం సంబంధం కల్పించుకోవటమే.
1: ది డివైన్ పాత్ వాన్స్ యు టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ విత్
0: ఆత్మ. ఆత్మాభిమానమును మాత్రమే మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వాన్స్ యు హావ్ అటాచ్మెంట్ టు ది సెల్ఫ్.
0: ఈ దేహాభిమానమునే అభివృద్ధి గావించుకోవటం వల్ల అది పశుత్వంగా మారిపోతుంటారు.
1: ది బాడీ అటాచ్మెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ బీస్టియల్ నేచర్.
0: దేహంతో పాటు మనసును కూడా చేర్చడం చేతనే దానవత్వంగా రూపొందుతుంది.
1: యాజ్ ది మైండ్ follows the body, it makes you a demon.
0: ఈ రెండింటిని త్యజించి ఆత్మ యొక్క సంబంధమునే కలిగించుకోవటము ఆత్మాభిమానం అన్నారు.
1: One has to sacrifice both these two and develop attachment to the self.
0: ఆత్మాభిమానమే నిజమైనటువంటి యొక్క తేజో సంబంధమైనటువంటిది.
1: Attachment to the self is really brilliant and effulgent.
0: కనుకనే
1: so
0: మానవుడు ఇచ్చినటువంటి ఈ మూడింటిని,
1: the three that are gifted,
0: సద్వినియోగపరిచి,
1: must be properly
0: used, సదాచారంలో ప్రవేశపెట్టి,
1: take to right path,
0: కాలకర్మ కారణ కర్తవ్యాన్ని పురస్కరించుకొని,
1: based on the circumstances and the time,
0: సమయస్ఫూర్తిగా వీటిని వినియోగించుకోవాలి.
1: We have to make use of them in the appropriate right way.
0: ఏదో మనసున్నది కదా అని ఇష్టప్రకారం దానిని ప్రసరింప చేయకూడదు.
1: Just as the mind is given, you cannot think as you like.
0: పరిమితులు ఉంటున్నాయి.
1: The thinking must be under certain limits.
0: ఏది చేయవచ్చును, ఏది చేయకూడదు.
1: What is to be done, what is not to be
0: done. ఏది మంచి, ఏది చెడ్డ.
1: What is good, what is
0: అది విచారణ శక్తి మనసుకు ఉంటుండాలి.
1: వన్ మస్ట్ ఎంక్వైర్ విత్ ద మైండ్.
0: ఈ విచారణ లోపల మంచి అని తెలిసినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టాలి.
1: ఆన్ ఎంక్వైరీ దట్ యు ఫైండ్ గుడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్ అడాప్టెడ్.
0: తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటము,
1: being not able to practice having known,
0: దీనినే దానవత్వము అన్నారు,
1: is demonic temperament.
0: కానీ ఇట్టి మనసు యొక్క తత్వాన్ని ఏ మాత్రము లెక్క చేయక,
1: is not mindful of the nature of the mind,
0: దేహమునే లక్ష్యంలో దుంచుకొని,
1: keeps always the body,
0: దేహాభిమానం చేతనే జీవిస్తూ,
1: and carries on the life,
0: దేహమునకు సంబంధించినటువంటి ప్రవృత్తులన్నీ కూడాను అనుభవిస్తూ ఉండటం,
1: and experiences with the body are in every way,
0: దీనికి ఏ మాత్రము తారతమ్యం లేదు.
1: The body has no differences.
0: హెచ్చుపల్లములు లేదు.
1: No differences, ups and downs.
0: భేదములు ఏ మాత్రము పాటించదు.
1: It doesn't follow any norms.
0: కనుకనే దేహమునకు సంబంధించినటువంటి ఇచ్చలను అనుభవించగోతమే ఇది ఏ పశుత్వము అన్నారు.
1: The animal enjoys with the body, go by its desire.
0: లోకములో కూడాను అనేక మంది పెద్దలు చెప్పేటువంటి వారు,
1: the elders in the world also say,
0: ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటే ఏమరా నువ్వేం పశువా అంటారు.
1: If you act in the way, easily in a free way, they call, they ask you, are you animal?
0: కేవలం మనసును మాత్రమే అనుభవించుకుంటూ ఉండేటువంటి కేవలం అతనికి రాక్షసుడు అంటుంటారు.
1: If it's only at the mental levels, it's a demonic quality.
0: ఈ రాక్షసత్వం అనేటువంటిది దేని నుంచి ప్రారంభమైంది?
1: Where from has it started?
0: శరీరమును త్యజించి,
1: గివింగ్ అప్ ద బాడీ,
0: ఆత్మను విసర్జించి
1: గివింగ్ ఫర్గెటింగ్ ఆర్ స్పిరిట్,
0: మనసు యొక్క తత్వమునే ప్రాటిస్తూ ఉంటాము.
1: అండ్ దెన్ హి ప్రొసీడ్స్ అలాంగ్ ది సైకలాజికల్ పాత్.
0: కనుకనే మనసుకు ఏమాత్రం కూడాను మంచి చెడ్డలు బోధించుకోదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మైండ్ డస్ నాట్ గో బేసికలీ,
0: అది శరీరంతో సంబంధమైనప్పుడే మంచి చెడ్డలు కొంతవరకు విచారణ చేస్తుంది.
1: యాజ్ ద మైండ్ ఫాలోస్ ద బాడీ ఇట్ డిస్టింగ్విషెస్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కనుకనే దీని దేంతోనూ సంబంధం లేకుండా కల్పించుకోవటమే ఈ మనసు యొక్క స్వభావము.
1: దేర్ఫోర్ ద మైండ్ కెన్ థింక్ ఇండిపెండెంట్లీ వితౌట్ ఎస్టాబ్లిషింగ్ రిలేషన్.
0: ఈ మనసు శరీరమును త్యజించి
1: and giving up the body and
0: ఆత్మాభిమానంతో సంచరించేటువంటి వాడే దైవత్వము.
1: గివింగ్ అప్ ద మైండ్ ఇఫ్ వన్ ఫాలోస్ ద సెల్ఫ్ హి అటైన్స్ డివినిటీ.
0: కనుకనే అట్టి దైవత్వాన్ని పొందేటానికి ఈ మానవుడు తగినటువంటి కృషి చేయాలి.
1: మ్యాన్ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు రీచ్ డివైన్.
0: మనసు ఉండవచ్చును,
1: మైండ్ ఎగ్జిస్ట్,
0: శరీరం ఉండవచ్చును,
1: బాడీ ఇస్ దేర్,
0: కానీ ఇది శరీరం పనిచేసే నిమిత్తము.
1: బట్ బాడీ ఇస్ దేర్ టు ఫంక్షన్.
0: మనసు విచారణ చేయాలి,
1: మైండ్ షుడ్ ఎంక్వైర్,
0: మంచి చెడ్డలను తర్కించాలి,
1: మైండ్ షుడ్ డిస్క్రిమినేట్,
0: ఈ తర్కించి మంచి అని తెలిసినటువంటి దాన్ని ప్రాక్టీస్ లో పెట్టాలి.
1: హావింగ్ డిసైడెడ్ వాట్ ఈస్ గుడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: కనుకనే మానవత్వంలో ఇంతటి సూక్ష్మమైనటువంటి యొక్క క్రియలన్నీ ఇప్పుడు నిలిచి ఉన్నాయి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఆర్ సో మెనీ సటిల్ సీక్రెట్స్.
0: దైవత్వము కాంతిని చూపేటువంటి వాడు,
1: గాడ్ షోస్ లైట్,
0: ప్రకాశాన్ని అందించేటువంటి వాడు.
1: హి గివ్స్ యు ఆల్ ది బ్రిలియన్స్.
0: మనస విచారణ చేసి
1: mind investigates,
0: ఆత్మాభిమానం పెంచుకునేటువంటిది.
1: అండ్ వాంట్స్ యూ టు డెవలప్ అటాచ్మెంట్ టు
0: సెల్ఫ్. ఆత్మాభిమానం అనేటువంటిది ఈనాడు మర్చిపోయినారు.
1: టుడే వీ డోంట్ ఫైండ్ అటాచ్మెంట్ టు ది స్పిరిట్.
0: దేహాభిమానంలోనే జీవితం అంతా గడుపుతున్నారు.
1: ది లైఫ్ ఇస్ క్యారీడ్ టుడే బీయింగ్ అటాచ్డ్ టు ది బాడీ.
0: ఏమిటి,
1: వాట్ ఇస్ దిస్ బాడీ?
0: ఇది పాంచభౌతికమైన దేహమే.
1: ఇట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ది ఎలిమెంట్స్.
0: కానీ ఇది అనిత్యమైనటువంటిది.
1: బట్ ఇట్ ఇస్ టెంపరరీ.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
0: ఫాలో ది కాన్షియన్స్, అదే ఆత్మను అనుసరించు.
1: ఫాలో ది కాన్షియన్స్, ది సెల్ఫ్.
0: అప్పుడే నీకు సరైన మార్గం కనిపిస్తుంది.
1: దెన్ యూ విల్ ఫైండ్ ద రైట్ పాత్.
0: కానీ కొంతవరకు మూడింటిని కూడా అనుభవించుకోవటంలో తప్పు లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ది త్రీ బాడీ, మైండ్ అండ్ సెల్ఫ్.
0: కాంతి చేత,
1: విత్ ది లైట్ ఆఫ్ ది సెల్ఫ్,
0: మనసు యొక్క ప్రబోధన చేత,
1: విత్ ది టీచింగ్ ఆఫ్ ద మైండ్,
0: శరీరం చేత కర్మలు అనుభవించవచ్చు.
1: వన్ కెన్ యాక్ట్ విత్ ది బాడీ.
0: వీటినే ప్రాకృతమైన ధర్మములు అన్నారు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ద ఫిజికల్ కాండక్ట్.
0: ఇది ధర్మములు అనేటువంటి దానికి కొన్ని రకమైనటువంటి యొక్క అర్థములు కూడా ఉంటున్నాయి.
1: ధర్మ హ్యాస్ గాట్ సటిల్ మీనింగ్స్.
0: ఏది హృదయ ధర్మము?
1: వాట్ ఈస్ దట్ రిలేటెడ్?
0: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: That dharma of the heart is constant integrated awareness.
0: కాని శారీరక సంబంధమైనటువంటిది, మానసిక సంబంధమైనటువంటి ధర్మములంతా కూడాను ప్రాకృతమైనటువంటి ప్రవృత్తులు.
1: The physical and the mental dharma are external.
0: ఇవన్నీ ప్రవృత్తులే.
1: They all represent the external way.
0: కానీ నివృత్తికి ఏమాత్రము సంబంధం లేదు.
1: It has no relationship with the inward journey.
0: కానీ ఈ యొక్క మూడింటి యొక్క చేరిక చేతనే ప్రవృత్తి నివృత్తుల యొక్క సమ్మిళితమైనటువంటి తత్వాన్ని మనం అనుభవించవచ్చు.
1: We can experience at the same time the combination of ప్రవృత్తి external and నివృత్తి internal.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiment
0: of మొట్టమొదట మానవునికి ఉండినటువంటి ఈ మూడు ఇంద్రియములను కూడాను సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: Man should proceed in the right direction with these three.
0: శరీరంతో కర్మలు ఆచరించాలి.
1: Do all activity with this body. కానీ
0: ఎట్టి కర్మలు ఆచరించాలి?
1: What kind of action?
0: ఎప్పుడు ఆచరించాలి?
1: When?
0: దేనికోసం ఆచరించాలి?
1: What for?
0: దీని యొక్క ఫలితం ఏమిటి?
1: What is the result?
0: అని అన్నిటికీ అర్థం తెలుసుకుని
1: One has to understand all aspects.
0: ఎప్పుడు, ఎక్కడ, ఎచ్చట, ఏమి, ఎందుకు?
1: One has to answer all these questions where, when, why, how.
0: ఈ శరీరంలో మనం ప్రవేశించాలి.
1: With all the five senses we should take to action.
0: అప్పుడే ఇది తప్పు మార్గంలో ప్రవేశించదు.
1: Then it will never go along the wrong path.
0: కనుకనే ఈ శరీరం నిచ్చిండేటువంటిదంతా కూడాను కేవలం శరీర ధర్మం, ప్రవృత్తి లక్షణం.
1: Body is gifted to undertake activity.
0: శరీరమాత్యం ఖలు ధర్మ సాధకం.
1: Body is there to do all right action.
0: ఎట్టి ధర్మము? లోక సంధమ్మము.
1: What kind of dharma?
0: ప్రవృత్తి అయినటువంటి ధర్మం ఆచరించే కోసం శరీరం ఇచ్చాడు.
1: The body is given by God to do right action.
0: ఖలు ధర్మ సాధకం.
1: Body is given to do all right activity.
0: మనసు ఇచ్చినటువంటి దేని కోసం?
1: Why mind is given?
0: మనసు ఇచ్చినటువంటి నిత్య అనిత్య పరిశీలన చేసే కోసమని.
1: Mind is there to inquire what is right, what is permanent.
0: పరిశీలన గావించే కోసమని.
1: And to discriminate what is good and bad.
0: కనుక ఈ పరిశీలన గావించి
1: One should inquire.
0: ఈ పరిశీలన దేని వల్ల గాలించడానికి వీలవుతుంది?
1: And how is it possible to inquire?
0: ఆత్మ యొక్క ప్రబోధన చేతనే ఈ మనసు పరిశీలన చేస్తుంది.
1: The inquiry is possible basing on the light of the
0: spirit. మనసు మధ్యలో ఉంటుండాలి.
1: The mind is in between.
0: ఇటువైపున ఆత్మ, ఇటువైపున శరీరము.
1: On one side there is the body, the other side the self.
0: ఈ మనసు అనేటువంటిది ఆత్మను అనుసరించి,
1: the mind should follow the spirit.
0: శరీర కర్మలు ఆచరించడం.
1: And should undertake activity with the body.
0: మార్గమే.
1: This is the proper path.
0: కానీ ఇప్పుడు ఆత్మధర్మాన్ని విసర్జించి ఆలోచిస్తున్నారు.
1: టుడే వన్ హాస్ గివెన్ అప్ ది నేచర్ ఆఫ్
0: ది సెల్ఫ్, ఫ్రెండ్ గా చేసుకుని శరీర ధర్మమే ప్రవృత్తిగా భావిస్తున్నారు.
1: అండ్ దే గో బై ద బాడీ ఇన్ ది ఎక్స్టర్నల్ పార్ట్.
0: కనుకనే శరీర మనసులు రెండు చేరిపోవటం చేతనే రాక్షసుడిగా రూపొందుతున్నాడు.
1: As there is a combination of the body and the mind, man has become a demon.
0: ఈనాడు లోకము లోపల జరిగేటువంటి అన్ని కూడాను ఈ రాక్షస కర్మలే జరుగుతున్నాయి.
1: Today we find in this world all devilish demonic activity.
0: విచారణ శక్తి ఏమాత్రము లేదు.
1: There is no discrimination at all.
0: జ్ఞానం అనేటువంటిది ఎప్పుడు మనకు లభిస్తుంది?
1: How do you hope to acquire wisdom?
0: ఆత్మాభిమానం సంభవించినప్పుడే జ్ఞానం మనకు లభ్యమవుతుంది.
1: When you are attached to the self, it is possible to be wise. That is non-dualism is jnana.
0: కేవలం ఆత్మను మాత్రమే అనుసరించాలి.
1: And that is only the knowledge of the
0: శరీర మనసును ఏ మాత్రం కూడా టచ్ చేయకూడదు.
1: And you should not never go by the body and the mind.
0: ఈ ప్రాకృతమైనటువంటి ధర్మం లోపల
1: in the worldly context,
0: శరీర మనసు ఆత్మల మూడింటి యొక్క ఏకత్వం చేతనే మనం కర్మలు అనుసరించాలి.
1: In fact, we can carry on life surgeon by combining all these three, body, mind and the self.
0: కనుకనే కర్మణ్యేవ అధికారస్తి అని భగవద్గీత చెప్పింది.
1: భగవద్గీత
0: నీవు కర్మాధికారిగా నీవు కావాలి.
1: You have got the right on action.
0: ఎట్టి కర్మలు?
1: What sort of action?
0: ప్రవృత్తివి కాదు,
1: నాట్ ఎక్స్టర్నల్,
0: నివృత్తి కర్మలు ఆచరించాలి.
1: ఆల్ దట్ ఆర్ ఇన్వర్డ్.
0: ప్రవృత్తివి కూడాను ఆత్మాభిమానంతో అనుసరించాలి.
1: దేర్ఫోర్ ఈవెన్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ కెన్ బి డన్ బై అటాచ్డ్ టు ది సెల్ఫ్. నీకు
0: ఉన్నాయి, నీకు కొన్ని కర్తవ్యాలు ఉంటున్నాయి.
1: యూ హావ్ సర్టన్ రెస్పాన్సిబిలిటీస్.
0: ఈ కర్తవ్యాలు నీవు అనుసరించాలంటే అప్పుడు కేవలం ఆత్మాభిమానంతో పోతే ప్రయోజనం లేదు.
1: యాజ్ యూ డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, ఇట్ ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ సింప్లీ అటాచ్డ్ టు ది సెల్ఫ్.
0: మానసిక ధర్మమును ఆత్మ హెల్ప్ చేత మనం ఆచరించాలి.
1: The physical activity and the mental activity could be taken by attaching
0: the spirit. శరీర ధర్మమునే నీవు ఆచరిస్తూ సక్రమంగా నీవు నడుస్తుంటే మనసు కూడా ప్రసన్నమైపోతుంది.
1: Therefore, if and once you do the right activity, mind will enjoy
0: peace. మనసు కూడా ప్రసన్నమైనప్పుడు ఆత్మ సాక్షాత్కరిస్తుంది.
1: When once the mind is at rest in peace, one can visualize the
0: self. ఈ మూడు కూడాను ఒకే శరీరమునందే మనం సంచరిస్తున్నాయి.
1: All the three are present in one and the same man.
0: వేరు వేరు మార్గములో లేదు.
1: They are not diversified.
0: ఈనాడు మానవుడు ఆచరించవలసినటువంటిది
1: what man has to do today.
0: ఏ శరీర ధర్మములు మనం చేసినప్పటికీ ఇది మంచియా చెడ్డనా?
1: Whatever action might be done, whether it's good or bad.
0: గౌరవాన్ని నిలబెడుతుందా లేదా?
1: Whether it upholds the prestige of family.
0: మానవత్వాన్ని గౌరవిస్తుందా లేదా?
1: Well, it will represent the man of human quality.
0: ఈ సమాజంలో పిలుస్తారా లేదా?
1: Will people call me a human being or not?
0: సమాజం కూడా ఒక వైపు ఉంటుండాలి.
1: There is society on one hand.
0: వ్యక్తి పరిణామము, సమాజ పరిణామము, ఆత్మ పరిణామము, మూడింటి యొక్క తత్వమును మనం విచారించాలి.
1: Therefore, we have to investigate the individual change, the societal change and the transformation of the spiritual.
0: కనుకని మొట్టమొదట మనము ఇండివిజువల్ చేంజ్.
1: సో వీ షుడ్ థింక్ ఆఫ్ ఇండివిజువల్ చేంజ్ టు బిగిన్.
0: ఇందులో వచ్చేటువంటి యొక్క దుర్గుణాలు, దురాచారములు అన్నింటినీ మనం చక్కగా విచారణ చేయాలి.
1: వీ హావ్ టు ఫైండ్ అవుట్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ టెంపరమెంట్స్ అండ్ జడ్జ్మెంట్స్.
0: వీటిని దూరం చేయాలి.
1: వీ హావ్ టు గివ్ అప్ దెం టోటలీ.
0: అప్పుడే దీనికి కొన్ని విధమైనటువంటి మార్గములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ ప్రిస్క్రిప్టివ్ వేస్.
0: అసత్యం ఆడటం,
1: ఫాల్స్హుడ్,
0: అధర్మములో ప్రవేశించటం,
1: అన్రైచియస్నెస్,
0: దొంగతనము చేయటము,
1: స్టీలింగ్,
0: ఈ విధమైనటువంటి దీంట్లో ఈ యొక్క శరీరము అనేక రకముగా ప్రవర్తిస్తుంది.
1: బై రిజార్టింగ్ టు దీస్ పార్ట్స్ ద బాడీ గెట్స్ ఇట్ ఆన్ సెక్రెట్ వే.
0: మరొక జీవిని కూడాను బాధిస్తుంది.
1: అండ్ ద బాడీ సమ్ టైమ్స్ ఈవెన్ హర్ట్స్ అదర్స్.
0: ఈ శరీర సంబంధమైనటువంటి యొక్క ప్రవృత్తి ఇట్టి కర్మలు ఆచరిస్తుంటది.
1: అండ్ దిస్ ఈస్ ది ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ద బాడీ.
0: కనుకనే దీనిని మనము పూర్తి మార్పు గావించుకోవాలి.
1: వి హావ్ టు బ్రింగ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్ ద ఫిజికల్ లెవెల్.
0: సమాజ ధర్మం మనం పాటించాలి.
1: అండ్ వి హావ్ టు అబ్జర్వ్ ద సోషల్
0: సమాజంలో ఏమిటిది,
1: వాట్ ఈస్ సొసైటీ,
0: త్రాగటము, తినటము, ప్రవర్తించటము, సంసార సంబంధమైనటువంటి దీంట్లో అమితమైనటువంటి వాంఛలు పెంచుకోవటము, ఇలాంటిదంతా కూడాను కేవలము ప్రాపంచిక సంబంధమైన ప్రవృత్తులు.
1: ది ఈటింగ్, డ్రింకింగ్, ఫుడ్, రేమెంట్, షెల్టర్, లిమిట్లెస్ డిజైర్ ఇస్ జస్ట్ వరల్డ్.
0: జూదం కూడాను ఈ యొక్క మానసిక ప్రవృత్తి యొక్క లక్షణమే.
1: గ్యాంబ్లింగ్ ఇస్ ఆల్సో ఎన్ ఎక్స్టర్నల్ ట్రైట్.
0: కనుక దీని వల్లనే ఈ మనస్సు ఒక విధమైనటువంటి అపమార్గం పడుతుంటది.
1: దట్ లీడ్స్ టు మెంటల్ పొల్యూషన్.
0: ఇండివిజువల్ చేంజ్ కలిగిన తర్వాత
1: ఆఫ్టర్ ఇండివిజువల్ చేంజ్
0: సామాజిక చేంజ్ అనేటువంటిది మనం సంపూర్ణంగా నెరవేర్చుకోవచ్చు.
1: అండ్ దెన్ యూ కెన్ ఫాలో ద సోషల్ నార్మ్ వెల్.
0: సామాజిక సంబంధమైనటువంటి చేంజ్ కలిగిన తర్వాత ఆధ్యాత్మిక పరివర్తన చక్కగా జరిగిపోతుంది.
1: వెన్ దేర్ ఇస్ ఎ చేంజ్, సోషల్ చేంజ్, దెన్ విత్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఇండివిజువల్ అనేటువంటిది కేవలం ఒక ప్రధానమైనటువంటిదిగా ఉంటుంది.
1: ఇండివిజువల్ జర్నీ కమెన్స్ ఆల్ అలోన్.
0: సామాజికమైనటువంటిది కేవలం కొంత పవిత్రమైనటువంటిగా ఉంటుంటుంది.
1: సోషల్ చేంజ్
0: ఆధ్యాత్మికమైనటువంటిది పూర్తి పవిత్రంగా ఉంటుంటుంది.
1: ద స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ టోటల్లీ సీక్రెట్.
0: కనుకనే దీనినే SAI అన్నారు.
1: దిస్ ఈస్ సెడ్ ఇన్ దిస్ వర్డ్ SAI.
0: ఎస్ అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ ఎస్?
0: అది స్పిరిచువల్ పరివర్తన.
1: దట్ ఈస్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: సామాజిక పరివర్తన అనేటువంటిది ఏ అంటే ఏమిటది?
1: వాట్ ఈస్ ఏ?
0: అసోసియేషన్ పరివర్తన.
1: చేంజింగ్ అసోసియేషన్.
0: సామాజిక పరివర్తన.
1: దిస్ ఈస్ సొసైటల్ చేంజ్.
0: ఐ అనేటువంటిది ఇండివిజువల్ పరివర్తన.
1: ఐ ఇస్ ఇండివిజువల్ చేంజ్.
0: కాబట్టి ఇవన్నీ కూడా ఒక సాయిలోనే ఈయమై ఉంటున్నాయి.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ దేర్ ఓన్లీ ఇన్ సాయి.
0: కనుకనే స్పిరిచువల్ పరివర్తన ప్రతి మానవుని కూడా అత్యవసరమైనటువంటి.
1: స్పిరిచువల్ చేంజ్ ఇస్ నెసెసరీ ఫర్ ఎవ్రీవన్.
0: ఈ స్పిరిచువల్ ప్రవర్తన మనలో మార్పు చెందిందంటే అసోసియేషన్ లో సులభంగా మనము ప్రవేశించవచ్చు.
1: వెన్ వన్స్ దేర్ స్పిరిచువల్ చేంజ్ ఇట్ ఇస్ ఈజీ టు గెట్ ఇంటు సొసైటీ.
0: అసోసియేషన్ లో మనము పరివర్తన మార్చడం చాలా కష్టం.
1: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు చేంజ్ ద సొసైటీ.
0: ఈనాడు అసోసియేషన్ అనేటువంటిది చాలా దిక్కుమొక్కు లేకుండా ఉంటుండాలి.
1: టుడే ది సొసైటీ హస్ నో ప్రాపర్ డైరెక్షన్.
0: దానికి ఒక విధమైనటువంటి ఒక పింతమే లేదు.
1: It has no limits. It has no boundaries nor limitations.
0: ఇష్టం వచ్చినట్టు సంచరిస్తూ ఉంటుంది.
1: It goes about in a wayward way.
0: ఏది మంచి చెడ్డ అనేటువంటి విచారణ శక్తియే లేదు.
1: It does not discriminate good and bad.
0: ఇలాంటి పరిస్థితుల లోపల మనం సామాజిక దీనిని అనుసరించడం చాలా కష్టం.
1: Under these circumstances it is difficult to follow the mind. కొన్ని
0: సామాజిక ధర్మములని తనే అనేక మంది సామాజిక ధర్మాన్ని అనుసరిస్తున్నారు.
1: We follow the social norms.
0: ఈ సామాజిక ధర్మంలో తప్పులు రావడానికి అనేక కారణాలు ఉంటున్నాయి.
1: There are many reasons for the misconduct in society.
0: కనుకనే స్పిరిచువల్ పరివర్తనలో మొట్టమొదటి పవిత్రులైపోతే తర్వాత సామాజికంలో కూడా సహజంగానే సరిపోతుంది.
1: When one there is a spiritual transformation, there will be change in the society automatically in a simple way.
0: స్వరూపులారా,
1: embodiments of
0: law. ఈనాడు దేశము ఇన్ని రకములైనటువంటి ఒక అవస్థలకు గురి కావటము.
1: The country is facing so many problems.
0: అగ్నిగుండంగా కూడా మారిపోతుందాది ఈ ప్రపంచము.
1: The whole world has become a bonfire in flames.
0: ఎక్కడ పోయినా భయమే.
1: Everywhere there is fear.
0: ఏం చేసినా భయమే.
1: Whatever you do.
0: ఏం చెప్పినా భయమే.
1: Whatever is said.
0: సత్యానికి కూడా భయపడుతున్నారు.
1: We are afraid even to speak truth.
0: కనుకనే ఇలాంటి పరిస్థితుల లోపల మొట్టమొదట ఆధ్యాత్మికత చాలా అవసరమైనటువంటిది.
1: Under these circumstances spiritual change is necessary.
0: ఈ ఆత్మవిశ్వాసం కోల్పోవడం చేతనే
1: as the self confidence is lost.
0: ఇంత అస్తవ్యస్తమైనటువంటి మార్గములంతా కూడా అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: There are so many distortions, perversions and
0: ఎంత గొప్పవాడైనప్పటికీ,
1: he may be great man,
0: ఎంత విద్యావంతుడైనప్పటికీ,
1: however wise he is,
0: ఎంత శ్రీమంతుడైనప్పటికీ,
1: wealthy person,
0: కానీ మార్గము తప్పి ప్రవర్తిస్తున్నాడు.
1: But he is proceeding in the wrong way.
0: పేరు పెద్దది.
1: He has got a big name.
0: ప్రవర్తన చాలా అల్పమైనటువంటి.
1: బట్ హిస్ కండక్ట్ ఇస్ సో మీన్.
0: ప్రవర్తన చేతనే పేరు మనకు సంపాదించాలి.
1: యు హావ్ గుడ్ నేమ్ బై ఫాలోయింగ్ ద రైట్ కండక్ట్.
0: ప్రవర్తనకు మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ బియాండ్ ద రైట్యస్ కండక్ట్.
0: అన్ని విధాలా వర్తింపజేసేటువంటిది ప్రవర్తన మాత్రమే.
1: దేర్ ఫోర్ ఇట్ ఇస్ ద కండక్ట్ దట్ డిసైడ్స్ యువర్ నేచర్.
0: కానీ ఈ ప్రవృత్తిని మీరు వదిలిపెట్టనక్కర్లేదు.
1: ఇట్స్ నాట్ నెసెసరీ టు గివ్ ఎక్స్టర్నల్ పాత్. కానీ దానికి
0: సాధ్యమైనంత వరకు మంచి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ప్రొసీడ్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: నీ ఆత్మతృప్తికి నీకు సంబంధించినట్టుగా చేయి.
1: Work for your the satisfaction of your conscience.
0: నీ ఆత్మతృప్తియే లేకుండినా ఎట్టి కార్యములు ఎందుకు కూడాను నీకు సరైన విజయాన్ని చేకూరదు.
1: When your conscience is not satisfied, you'll never win, you'll never be successful.
0: ఏదో ప్రకృతి కాలం లోపల, ప్రవృత్తి లక్షణం లోపల,
1: in the external nature,
0: ఇది తేతాయుగ ద్వాపర యుగములందు,
1: in earlier ages of
0: కృతయుగములందు వేళతో ఎంచేకు మాత్రమే సాధ్యమవుతుండేది.
1: It was possible only for a couple of the people in those days.
0: కానీ కలియుగము లోపల ఈ పాపమునకు పరిమితమే లేదు.
1: The sins have no limits at all.
0: ఇది ఎంచటక వీలు కాదు.
1: And it is not possible to give up either.
0: ప్రతి క్షణం కూడాను పాపమే.
1: Every moment sin is committed.
0: ప్రతి క్షణం కూడాను పాపమే.
1: Every moment is full of
0: ప్రతి అణువు కూడాను పాపమే.
1: And every cell is full of sin.
0: ఈ విధంగా పాపంతో కూడినటువంటి ఒక తత్వాన్ని మనం ఏ రీతిగా సంహరించాలి?
1: When the sinful nature is so predominant, how to conquer it?
0: కనుకనే కృష్ణుడు కూడా చెప్పాడు.
1: Krishna also said,
0: Arjuna, నీవు యుద్ధానికి పోతున్నావు.
1: You are going to the battlefield.
0: కానీ యుద్ధం సామాన్యమైనటువంటిది కాదు.
1: It's not ordinary battle.
0: అన్ని విధాలా కూడా చాలా అభివృద్ధి గాంచుతూ ఉండాలి.
1: And you find all kinds of weapons there.
0: కానీ ఈ యుద్ధంతో నీవు సాధించేటువంటి విజయము సరైనటువంటి విజయం కాదు.
1: The victory you are going to get is not the right one.
0: నెమ్ము ధనుంజయ.
1: Get up, Arjuna.
0: విధి బలీయము.
1: The fate is certain.
0: న్యాయము గెలుచు.
1: Justice will be triumphant.
0: స్వార్థము.
1: Sacrifice the self-interest.
0: సదా యుగ యుగమే కదా ఈ.
1: And this is going to be the
0: norm. కనుగుమ్మిక. నన్ను నీవు అనుసరిస్తే కనుగుమ్మిక.
1: Understand this.
0: నూరుగురు బిడ్డల తండ్రికైనా,
1: the father with 100 sons,
0: అంత్యమున పిండమే ఎక్కువగలగటగా ప్రారంభమది ఏమిటో,
1: the father of 100 sons will not be left behind even if one to do obituary rites.
0: Intiye kaadu,
1: not only this,
0: inka saravarsham tappadu vishwajatikinna,
1: there is bound to be the rain of arrows for world peace.
0: Kevalam nee ambula cheta nee sampanchi ambula cheta nee potaadte prayojanam kaadu, saravarsham tappadu.
1: It is not simply enough to fight with an arrow.
0: Ambula varshame kurchali,
1: there should be the rain of arrows.
0: Rabulukone manta minta vivachuni inta,
1: and it's going to happen all over here and there.
0: Vakavaipuni sekuni,
1: and there is Shakuni,
0: one wife Karnudu,
1: and Karna on one
0: side. Iriddu kudunu durmargamaina margani avramistunnaru,
1: they are following the wrong wicked path.
0: Satyam telisi kudanu Karnudini praveshinchadam ledu,
1: and Bhishma has not gone into the right way.
0: Satya dharmamunu poorthi telisina Karnuniki,
1: and Karna knows satya and dharma.
0: Enta satyamunna enta dharmamunna heena gunammu manaledu.
1: Though with all this righteousness and the truth, he has not given up his mean mentality.
0: Karnudantati vaadu
1: Karna,
0: కడపటికి ఏమయ్యే?
1: What happened to him at the end?
0: వినుడు భారతీయ వీరసుడా,
1: the son of Bharat understands.
0: కర్ణుడు ఎలాంటి దానకర్ణుడు అని పేరు పొందినటువంటి వాడు.
1: You know, the Karna stands for charity.
0: కర్ణుడు కూడాను కట్ట కడపటికి ఏమనిపించాడు?
1: What happened to Karna at the end?
0: కనుకనే భగవంతుని అంటదండలు పొట్టి పొందినారు పాండవులు.
1: Pandavas were the recipients of God's grace.
0: తన ఆజ్ఞ తప్ప మరొక దానిని అనుసరించడం లేదు.
1: They never disobeyed God's command.
0: యుద్ధముకు రాయబారానికి వెళ్ళాడు.
1: When emissary was sent,
0: కానీ తిరిగి వచ్చినప్పుడు,
1: when he returned,
0: నకుల సహదేవులు ఇద్దరు కూడాను పాదాలపై నిలబడ్డారు.
1: నకుల సహదేవ fell at the feet of Krishna.
0: కృష్ణుడు అంటే చాలా ప్రీతి.
1: They love Krishna intensely.
0: బిడ్డల వలె వారు ఆశించేటువంటి వారు.
1: And in fact he treated them as his children.
0: కృష్ణ, ఏమి జరిగింది నీ సంభాషణలో?
1: Krishna, what happened there?
0: నాయన, వారు యుద్ధమునకు అంగీకరించారు అన్నారు.
1: He said they accepted to fight.
0: అప్పుడు చెప్పాడు.
1: Then he says,
0: సంభాషణకు పోయినటువంటి కృష్ణుడు,
1: హావింగ్ గాన్ దేర్ ఫర్ కాంప్రమైజ్,
0: తిరిగి సుక్షేమంగా వెనుకకు వచ్చి,
1: యు హావ్ రిటర్న్డ్ సేఫ్ ఎనఫ్,
0: ఇది ఏ 10,000 నేటికి,
1: దిస్ ఈజ్ ఎనఫ్ అండ్ ఎనఫ్ ఆల్ ద వెల్త్ ఫర్ దిస్ డే,
0: మార్గం మా కృష్ణుడు ఏం చేస్తారో అని భయపడ్డాను.
1: వేర్ అఫ్రైడ్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్,
0: ఇంటికి వచ్చాడు.
1: యు రిటర్న్డ్ సేఫ్,
0: ఇదే మాకు 10,000 అన్నారు.
1: దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ లైఫ్,
0: ఇంతటి ఆనందాన్ని పొందారు వాళ్ళు.
1: దే వర్ సో హ్యాపీ ఎట్ దట్ మోమెంట్.
0: ఇంతే కాకుండా,
1: నాట్ ఓన్లీ దిస్,
0: అర్జునులో కొన్ని పొరపాట్లు జరుగుతూ వచ్చాయి.
1: అర్జున కమిటెడ్ సర్టన్ మిస్టేక్స్.
0: దీనికి పురం రాయబారానికి పోయినప్పుడు,
1: ఎర్లియర్ యాజ్ వెన్ హి వెంట్ టు ది అంబాసిడర్,
0: మనకు అక్కర్లేదు,
1: అర్జున సెడ్ ఐ డోంట్ వాంట్ దిస్ కాంప్రమైజ్,
0: సిద్ధమని చెప్పు,
1: యు షుడ్ నెసెసర్లీ ఫైట్ వాట్ హి సెడ్.
0: కానీ యుద్ధంలో ప్రవేశించారు.
1: వెల్, వార్ స్టార్టెడ్.
0: ప్రవేశించేటప్పటికి అందరి బంధుమిత్రులను, గురువులను, శిష్యులను అందరినీ చూచాడు.
1: హి కుడ్ వాచ్ ఆల్ హిస్ రిలేషన్స్, ప్రిసెప్టర్స్ అండ్
0: అసోసియేట్స్. అభిమానం మారిపోయింది.
1: అండ్ దెన్ దేర్
0: అది దేహాభిమానము.
1: దట్ ఈస్
0: అక్కడ దేహాభిమానంతో ఇంత అర్జునుడు పాల్గొన్నాడు.
1: అండ్ అర్జున కేమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఫిజికల్ బాడీ అటాచ్మెంట్.
0: ఇందరి బంధుమిత్రులు, గురుపుత్రులను చంపి భరించుటెట్టుడు.
1: How is it to kill all these relationships and so many people relations?
0: Na kannulu virugutunnavika kaalam gadupukaka kadalam intikinn annadu.
1: My head is reeling, I am not able to stand here, let me go back.
0: Krishnaku kopam vachindi.
1: Krishna was angry.
0: Nenu urukunnatvanti vaadu nannu purukolpavu.
1: In fact you provoked me.
0: Yuddhamu siddham ani cheppavu.
1: You said that I should be ready to fight.
0: Rammika yuddhamu siddham anaka kaalahrana meekayela.
1: And you said why waste of time,
0: Gopala,
1: be ready.
0: ఈ కాలహరణమే చేయొద్దు.
1: యూ సెడ్ టు డోంట్ వేస్ట్ టైం,
0: యుద్ధం సిద్ధమని చెప్పు,
1: బి రెడీ టు ఫైట్
0: చెప్పినటువంటి ఈ అర్జునుడు,
1: అర్జున
0: కాలహరణము చేయక కదలం ఇంటికి అన్నాడు.
1: అండ్ హీ సెడ్ డోంట్ వెయిట్, లెట్ మీ గో బ్యాక్, హీ సేస్ నౌ.
0: కానీ కౌరవులు ఎలాంటి వారు?
1: బట్ వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ కర్ణా ఇస్,
0: కేవలము చాలా విషపురుగులు.
1: And they're like almost poisonous.
0: అమృతంతో కలిపినటువంటి యొక్క విషములు.
1: And they're fully highly poisonous.
0: అలాంటి వారితో నీవు సందేహం చేసుకోవటం ఎంత వెర్రితనము.
1: To think in this line is foolishness.
0: మీ నిమిత్తమై నేను ఇంత కూడా రాయబారానికి వెళ్ళాను, కానీ లేకపోతే నాకు రాయబారమే ఇష్టం లేదు.
1: For your sake only I acted as an ambassador, as your emissary.
0: కాలకూటమున అమృతము సృజింప వీలా? కాలకూటమున అమృతము సృజింప వీలా?
1: Is it possible to convert the poison into nectar?
0: బై ద దావాగ్నిలో మళ్ళీ పూల వెజదల్లు లీలా?
1: Is it possible to throw the flowers into the
0: fire? ముష్కరుని బ్రోలా?
1: And is it possible?
0: హితోక్తులు మేలా? గుణజాల ఏలయ్యకి ఈ సంధి మాటలు?
1: Wicked people listen to all good words, is the path of right way?
0: కాలకూటమున అమృతం సృజింప వీలా? ఈ కాలకూటములో అమృతం పుడుతుందా?
1: In this poison is it possible to have nectar?
0: బై ద దావాగ్నిలో మళ్ళీ పూల వెజదల్లు లీలా?
1: Would you throw the jasmine flowers into the flames?
0: ముష్కరుని మ్రోలా?
1: In front of the all bad people?
0: హితోక్తులు మేలా?
1: విల్ దే పే హిమ్ టు గుడ్ వర్డ్స్?
0: బోధిస్తే గాని ఇవి సరిపోయేటువంటివి కాదు.
1: దే డోంట్ లిసన్ టు గుడ్ టీచింగ్స్. కనుకనే
0: నీకు సర్వర్షము తప్పది విశ్వశాంతికి నన్ను.
1: దేర్ ఫోర్ ఫర్ ది వరల్డ్ పీస్, rain of arrows is bound to happen.
0: అది ఎందుకోసము?
1: What for?
0: అన్ని వైపులా అగ్ని మండుతున్న సమయం లోపల
1: when there are flames all over,
0: ఫైర్ వ్యాన్ అంతా తీసుకుని పోయి
1: and they went in their fire van,
0: కానీ కొంతవరకు చల్లార్చవచ్చు.
1: They could extinguish to some extent.
0: కానీ అగ్ని మండుతుండే సమయం లోపల
1: when the fire is all everywhere,
0: దీనికి ఏ యొక్క ఇంజిన్లు ప్రయోజనం లేదు.
1: It is impossible to extinguish the fire.
0: ఏ దీనికి సాధ్యం కాదు.
1: No effort will be
0: successful. తప్పదు విశ్వశాంతికి కృష్ణ, ఇంక దీనికి శరవర్షమే తప్పదు.
1: The rain of arrows should happen.
0: ఇది కూడా దేనికోసం? విశ్వశాంతికి.
1: What for? For the world peace.
0: ఈ విశ్వశాంతికి కూడా యుద్ధం చేయాలి.
1: Even for world peace one has to fight.
0: అంతేకాని విశ్వశాంతి విశ్వశాంతి అని యుద్ధం చేయకుండా పోవటం కాదు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ వరల్డ్ పీస్ యూ కెనాట్ విత్డ్రా ఫ్రమ్ వార్.
0: ఎందుకోసం అంటే దుర్మార్గం పెరిగిపోయింది.
1: బికాస్ వికెడ్నెస్ ఈస్ రైజింగ్,
0: దుష్టత్వం అభివృద్ధి అయిపోయింది.
1: ద బ్యాడ్ టెంపర్మెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్,
0: మంచితనం మడుగుపడిపోయింది.
1: గుడ్నెస్ ఈస్ సబ్డ్యూడ్,
0: ఎక్కడ చూసినా మంచి కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో గుడ్నెస్ ఎట్ ఆల్ ఎనీవేర్.
0: నేడు మంచివాడే రేపు చెడ్డవాడిగా మారిపోతున్నాడు.
1: ఏ గుడ్ మ్యాన్ టుడే బికమ్స్ బ్యాడ్ టుమారో.
0: మిత్రుడే రేపు శత్రుడిగా మారిపోతున్నాడు.
1: ఫ్రెండ్ బికమ్స్ ఎన్ ఎనిమీ టుమారో.
0: ఇలాంటి పరిస్థితి లోపల దీనికి శరవర్షము తప్పది విశ్వశాంతి.
1: Therefore, under these circumstances for the world peace, the rain of arrows should happen.
0: కనుకని ఈనాడు
1: టుడే
0: పవిత్రమైనటువంటి దేశములు అన్ని కూడాను సుక్షేమంగా ఉండాలని ఆశించాలి.
1: We should pray for the peace of the whole world.
0: కొన్ని వైపులు శరవర్షం దప్పుతూ
1: on one side you find the rain of arrows,
0: కొన్ని వైపులు దుర్మార్గం మితిమీరిపోయింది.
1: There is wickedness on one side,
0: ఈ దుష్టతనం అనేటువంటిది చాలా పెరిగిపోయింది.
1: The cruelty is rising on the other way.
0: ధర్మ న్యాయములే నశించిపోయినాయి.
1: There is no righteousness and justice.
0: ఎవరు సత్యములో ప్రవేశిస్తున్నారో వాళ్ళకంతా కూడా కష్టమే కలుగుతున్నాయి.
1: The one who is proceeding along the path of the truth face all problems.
0: అలాంటి పరిస్థితిలో శరవర్షమే తప్పదు ఉన్నది.
1: In these circumstances the rain of arrows will happen.
0: అట్టి పరిస్థితి లోపల
1: then
0: అర్జున్ని పంపుతుండాలి.
1: And Arjuna was sent.
0: అర్జున్ యుద్ధానికి పంపినప్పుడు దానికి పూర్వము అభిమన్యు కూడా పంపించింది.
1: And in fact Abhimanyu was sent prior to Arjuna.
0: సుభద్ర.
1: సుభద్ర sent him.
0: అయ్యో నా అక్కగారైనటువంటి ద్రౌపదికి పంచము ఉత్తమైనటువంటి పిల్లలు కూడాను నశించిపోయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మై సిస్టర్ ద్రౌపది లాస్ట్
0: పాండవులందరూ కూడాను గొంతులు కోసరి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే వర్ బిహేడెడ్.
0: ఉన్నది ఒక్కడే అభిమన్యుడు.
1: ఓన్లీ అభిమన్యు ఇస్ రిమైనింగ్.
0: ఈ అభిమన్యుని మాత్రము నేను ఎట్లా రక్షించుకోవటము?
1: హౌ టు ప్రొటెక్ట్ హిమ్, హౌ టు హ్యావ్ హిమ్.
0: అప్పుడు చెప్పాడు అభిమన్యుడు.
1: దెన్ అభిమన్యు సేస్,
0: అమ్మా నా తండ్రి లేడు.
1: My father is not here.
0: మా తండ్రియు మామయ్య లేరిచ్చట.
1: And my father uncle are not here.
0: మానవుని తలపింక మంచి.
1: Don't entertain this kind of a thought, mother.
0: యుద్ధమునకు సిద్ధమని చెప్పు.
1: Tell me to be prepared to fight.
0: ధర్మజ ఒక్కడి మాత్రమే ఉన్నాడు ఇంటి లోపల.
1: ధర్మజ was only one at home.
0: నాయన నిన్ను నేను ఏ విధంగా పంపించేది?
1: He says, my dear son, how can I send you?
0: అందులో ఆ పద్మవ్యూహము పనినటువంటి వాడు చాలా క్రూరుడు.
1: The 12th one among that group is very bad.
0: దుష్టుడు.
1: And wicked
0: man. దుర్మార్గుడు.
1: And is very dangerous.
0: పద్మవ్యూహం పన్నాడు.
1: అండ్ హీ హాస్ గాట్ ద డివైస్ ద పద్మవ్యూహం.
0: ఈ పద్మవ్యూహం లోపల జయం అనేటువంటి చెప్పటం చాలా కష్టము.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు గెట్ ఇన్ టు పద్మవ్యూహం.
0: వద్దు వద్దు అన్నాడు.
1: సో డోంట్ గో హీ సెడ్.
0: అప్పుడు అభిమన్యుడి కోపం వచ్చింది.
1: దెన్ హీ వాస్ సో యాంగ్రీ విత్ హిస్ మదర్.
0: నా మామ అయినటువంటి కృష్ణుడు నా తండ్రి అయినటువంటి అర్జునుడేగిన వచ్చేస్తే వారు యుద్ధానికి పిలిచినప్పుడు నేను పోలేదని చెప్తే నా తండ్రి నా గొంతు తీస్తాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ after the return of my father Arjuna, uncle Krishna,
0: నా కులములకు కీర్తి
1: ఇచ్చావని, they will kill me.
0: కొడుకై పుట్టినందుకు కులములకు కీర్తి తేవాలి.
1: Being born a son, I should bring the repute, good name to the family.
0: తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి.
1: They should get a good name.
0: తల్లిదండ్రులకు మంచి పేరు తేనటువంటి కుమారుడు పుట్టి ప్రయోజనం ఏమిటని గొంతుకు వస్తాడు నా తల్లి.
1: And therefore if he finds that I am bringing a bad name, he will kill me.
0: కనుక నేను ఇక్కడ ఉండను.
1: Therefore I won't stay back.
0: అప్పుడు చెప్పాడు.
1: Then he says,
0: నేను ఇంకా ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్? వై షుడ్ ఐ స్టే?
0: ఇక్కడ ప్రాణం ఇచ్చే బదులు యుద్ధంతోనే ప్రాణం ఇచ్చి నేను వీర స్వర్గాన్ని పొందుతాను.
1: ఇన్స్టెడ్ ఆఫ్ డైయింగ్ హియర్, బెటర్ ఐ ఫైట్ దేర్ అండ్ డై అండ్ రీచ్ హెవెన్.
0: అప్పుడు సుభద్ర ఈ మాటలు వినలేకుండా పోయి అప్పుడు ఆశీర్వాదం చేస్తుండాలి.
1: దెన్ సుభద్ర కుడ్ నాట్ హియర్ ఎనీ లాంగర్, స్టార్టెడ్ బ్లెసింగ్. My dear son,
0: నీవు చాలా గొప్పవాడు.
1: యు ఆర్ వెరీ గ్రేట్.
0: నాకున్నది ఒకే కుమారుడు.
1: ఐ హావ్ ఓన్లీ సన్.
0: కానీ పరిస్థితి సరైనటువంటివి కాదు.
1: అండ్ ది సిచ్యువేషన్ ఇస్ నాట్
0: మాయము. మామయ్య తండ్రి లేరిచ్చట.
1: అండ్ దెన్ యువర్ అంకుల్ ఆల్సో వాళ్ళ
0: గర్భవతి.
1: యువర్ వైఫ్ ఇస్ ఇన్ ద ఫ్యామిలీ.
0: కాలం ఇటు నుండి చెప్పలేము.
1: అండ్ వి కెనాట్
0: సే మానము నీ తలపింక పుత్రక.
1: బెటర్ యు గివ్ అప్ దిస్ ఐడియా సన్.
0: చెప్తే అప్పుడు ఆయన వినలేకుండా కట్టకపట ఆశీర్వాదం చేస్తున్నది.
1: అండ్ ఎట్ ది ఎండ్ షీ బ్లెస్డ్ హిమ్.
0: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్ర గర్భ భంజనోద్దామ పనుండు కుంభజుడు దానిని పన్నెండు వాడు భీష్మ సంగ్రామము భార్య గర్భవతి కాలమిటుండును చెప్పలేము మీ మామయ్య తండ్రి లేదిచ్చుట మానుము నీ తలపింక పుత్రక.
1: And said, my dear son, give up this idea because the entire Padma Vyuha is the design of Dronacharya and your father is not at home, the uncle is not at home and the great fighter Karna is over there. Give up this idea.
0: అప్పుడు తనకి ఆశీర్వాదం చేస్తుండాలి తల్లి సుభద్ర.
1: And Subhadra mother started blessing him ultimately.
0: తారకాఖ్యాసుర దోర్దర్ప మడచు వేళ గౌరి తనకు కిడ్డ మీర రచ్చ.
1: The blessing conferred by Gauri to her son while slaying Tarakasura.
0: Shambharasura veera champaga achanu veela bhargava sutakidda bhavya raccha.
1: While killing Shambharasura, the blessing given by Bhargava.
0: Matru dasitambu manpan arugu veela vinata putruna kidda vimala raccha.
1: The kind of blessing given by Vinata to her son.
0: Atti
1: that blessing
0: ganaraccha
1: the mighty blessing
0: sri raccha yangaraccha rakshalandunu divyamamu sri rama raccha todu needai ninnu kaapaadugaaka.
1: That kind of sacred blessing, the divine blessing and the benediction be with you forever and ever and protect you.
0: Parayanam rasi inta talli yokka premaku paatrudayyadu.
1: And then he was so totally blessed.
0: Alanti kumarudu ee jagatulo ekkada unnaru?
1: Where do you find such a son today?
0: Andaru apakirtini techetvanti kumarude.
1: And most of the people bring badly.
0: Andaru ee kalikalam lopala chustamante
1: in this kali age
0: ee chaduvulu kosam ani cheppi videshalanta pamputunnaru.
1: And in fact for education we go
0: videshalo kukkalakante heenanga bratiki vastunnaru.
1: And there we lead the life much worse than that of a dog.
0: Pasulakante heenanga pravartichu vastunnaru.
1: And we behave much worse than animals.
0: Ilanti varini tallidandru angikaristunnaru.
1: And parents also endorse this idea.
0: Meeru manchi varini pugurtunnaru.
1: And they praise their children.
0: ఈ తల్లిదండ్రులే పిల్లలను గొంతులకు వస్తున్నారు.
1: And in fact they are killing their own wards.
0: ఈ విధమైన తల్లి లోపల ఈ పవిత్ర భారతదేశం నందు మంచి సార్థక నామాన్ని తీసుకుని రావాలి.
1: And in fact they should bring a befitting name to this country.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరందరూ కూడా ఎంతో గొప్పవారు.
1: You are really great.
0: స్వామి యొక్క సన్నిధి లోపల అనేక సద్గుణాలు మీరు పోషించుకున్నారు.
1: And you have developed good qualities in that.
0: కానీ ఈ పోషించుకున్నటువంటి విద్యను మీరు దాన్ని ప్రవృత్తి చేయించుకోవాలి.
1: All the virtues that you cultivated, develop them more and more.
0: ఆచరణలో పెట్టాలి.
1: And you practice them.
0: ఆచరణలో పెట్టాలి, సమాజానికి అందించాలి.
1: Having practiced, propagate and share.
0: ఎవరైనా అన్యాయం చేస్తుంటే నీ కంటికి కనిపిస్తే వారికి పోయి బుద్ధి చెప్పాలి.
1: When you find injustice, teach him a lesson.
0: నాయన, ఇది మంచిది కాదు.
1: Tell him it's not good.
0: మనం మానవుడై పుట్టాము. మనం రాక్షసులు కాదు, మనం పశువులు కాదు, మనం మానవులు.
1: You are born as a human being, you are not animal, you are not demon. Behave properly.
0: నోరెత్తితే అపద్ధము.
1: And where you find
0: పాలు పెడితే అధర్మము.
1: And we are unrighteous at every step.
0: కేవలము ఒక విధమైనటువంటి ఒక దుర్మార్గము.
1: And wickedness, cruelty.
0: ఇలాంటి దృష్టి, ఇలాంటి యొక్క భావములు, ఇలాంటి యొక్క మాటలు ప్రపంచంలో చాలా దుర్లభమైపోయినది.
1: And it has become most common, the cruelty and the wickedness all over, both in words and actions and thoughts.
0: కనుకనే మొట్టమొదట మీరందరూ మంచివారైనప్పుడే దేశం మంచిదవుతుంది.
1: ఫస్ట్ ఇఫ్ యు ఆర్ గుడ్ ద హోల్ కంట్రీ వుడ్ బి గుడ్.
0: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను విద్యార్థుల యొక్క ప్రవర్తనపై ఆధారపడి ఉంటుండాలి.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ది కంట్రీ డిపెండ్స్ అపాన్ ది స్టూడెంట్స్.
0: విద్యార్థుల యొక్క భావములు మంచివైనప్పుడే
1: when the feelings of two students
0: ప్రవర్తనలు మంచివైతాయి.
1: Their conduct will be good.
0: ప్రవర్తనలు మంచిదైనప్పుడే
1: when the behavior is good
0: మానసిక శాంతి లభిస్తుంది.
1: There will be mental peace.
0: కనుక ఈ మొట్టమొదట మీరు థాట్స్, సంకల్పాలను పవిత్రంగా చేసుకోండి.
1: Therefore make your thoughts pure.
0: సత్య సంకల్పాలను పెంచుకోండి.
1: Develop pure thoughts.
0: సత్య భావాల్లో మీరు ప్రవేశించండి.
1: Get into truthful way.
0: సత్యమైన మార్గాన్ని అనుసరించండి.
1: Follow the path of truth.
0: కానీ ఒక్కొక్క సమయం లోపల సత్యం వల్ల మనకు కొన్ని బాధలు కలగవచ్చును.
1: యు మే ఫేస్ సర్టన్ ప్రాబ్లమ్స్ వెన్ యు ఫాలో ట్రూత్.
0: కానీ వాటిని తప్పించుకోవడానికి తగినటువంటి ఒక యుక్తిని కూడా పెంచుకుంటే ఆ యుక్తి కూడా ఒక యోగమే.
1: యు హావ్ ఆల్సో సర్టన్ డివైసెస్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద పాసిబుల్ డేంజర్.
0: యుక్తి కూడా దుర్మార్గంలో పోకూడదు.
1: బట్ యు షుడ్ నాట్ బి క్రూయల్ ఎనీవే.
0: మానసిక తృప్తిగానే ఉండాలి.
1: యు షుడ్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: తగినటువంటి యొక్క దీంట్లో మొట్టమొదట మన దుర్గుణాన్ని దూరం చేయాలి.
1: Therefore we should give up all bad qualities.
0: అది ఈ యజ్ఞం యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
1: That is the chief purpose of యజ్ఞ.
0: రాక్షస గుణములను దూరం చేయాలి.
1: డెమోనిక్ నేచర్ షుడ్ బి గివెన్ అప్.
0: రామలక్ష్మణులు వెళ్లారు విశ్వామిత్రుని యొక్క యాగమునకు.
1: రామ లక్ష్మణ ఫాలోడ్ విశ్వామిత్ర.
0: రాక్షసులు కనిపించారు.
1: దేర్ ఆర్ డెమన్స్ ఆల్ ఓవర్.
0: విశ్వామిత్రుడు చెప్పాడు,
1: విశ్వామిత్ర
0: నాయన ఇంకా మీ పని మీరు ప్రారంభించండి అన్నాడు.
1: నౌ యువర్ టాస్క్ బిగిన్స్ హి సెడ్.
0: అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ ఇట్?
0: ఆ రాక్షసత్వాన్ని దునుమాటమే వీళ్ళ యొక్క పని.
1: మీనింగ్ వాట్? ఎనిహిలేటింగ్ ద డెమోనిక్
0: టెంపరమెంట్. నా యజ్ఞం పరిపూర్ణమైంది.
1: దెన్ దట్ విల్ బి టోటాలిటీ.
0: ఈ పరిపూర్ణమైన తర్వాత రామ నీకు కళ్యాణం జరుగుగాక అని ఆశీర్వదించాడు విశ్వామిత్రుడు.
1: వెన్ ది టోటల్ టాస్క్ ఇస్ రియలైజ్డ్, విశ్వామిత్ర బ్లెస్డ్ హిమ్.
0: జనకరాజు నుంచి కూడా ఒక వార్త వచ్చింది.
1: దెన్ మెసేజ్ ఇస్ రిసీవ్డ్ ఫ్రమ్ జనక.
0: సీత యొక్క స్వయంవరం కోసమని,
1: ఇట్ వాస్ ది టైమ్ ఆఫ్ ది వెడ్డింగ్ ఆఫ్
0: సీత, శివధనస్సును పరీక్షించేటువంటి వీరుడు రావాలి అని చెప్పాడు.
1: అండ్ ద వన్ హూ విల్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ లిఫ్టింగ్ ది శివధనుస్సు షుడ్
0: పార్టిసిపేట్. ఆ వార్తను ఈ యొక్క రామకృష్ణుడికి, రామ బలరామకృష్ణుడికి చెప్పారు. కాదు,
1: అండ్ దిస్ మెసేజ్ ఇస్ కన్వేయ్డ్
0: చెప్పాడు.
1: అండ్ ద మెసేజ్ వాస్ కన్వేయ్డ్ టు దెం.
0: అప్పుడు రామలక్ష్మణులకి ఏమిటి, పెండి పైన కాదు ఇష్టము.
1: అండ్ ఇట్స్ నాట్ ద వెడ్డింగ్ దట్
0: ఇస్ ఇంపార్టెంట్. శివధనస్సు ఏమిటి?
1: అండ్ వాట్ ఇస్ ది శివధనస్సు?
0: ఇది చూడాలి,
1: వన్ హస్ టు సీ.
0: ఎట్ట ప్రవేశపెట్టాలి, ఎట్ట ప్రయోగించాలి అనేటువంటి ఉద్దేశంతో శివధనస్సు చూచే నిమిత్తమై వాడు కూడా సిద్ధమయ్యారు.
1: రామ లక్ష్మణ వర్ ప్రిపేర్ టు సీ ద శివధనస్, హౌ టు లిఫ్ట్ ఇట్, హౌ టు బ్రేక్ ఇట్.
0: రాముడు కొంతవరకు సిద్ధం కాలేదు.
1: అండ్ రామ వాజ్ నాట్ ఇనిషియలీ ప్రిపేర్డ్.
0: విశ్వామిత్రుడు చెప్పాడు,
1: విశ్వామిత్ర సెడ్,
0: నాయన ఇది చాలా అవసరమైనటువంటిది.
1: ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: శివధనస్సును నీవు చూడవలసినటువంటిది, చూడదగినటువంటిది.
1: యూ షుడ్ నెసెసరీ సీ దిస్ శివధనస్.
0: కానీ చెప్పాడు అప్పుడు రాముడు,
1: దెన్ రామ సేస్,
0: నా తండ్రి విశ్వామిత్రుని యాగ సంరక్షణ కోసం పంపించాడు, కానీ మిథిలాపురం పోయి ఈ యొక్క రాజు యొక్క సింహాసనం చూచి అక్కడ శివధనస్సు చుట్టూ కోసం నన్ను పంపలేదు.
1: రామా సేస్, మై ఫాదర్ సెంట్ మీ టు ఫాలో యూ టు ప్రొటెక్ట్ ది సీక్రెట్ రిచువల్ దేర్, నాట్ టు గో టు మిథిలా.
0: జనకునికి నీ దగ్గరికి నేను ఎందుకు పోవాలి?
1: వై షుడ్ ఐ గో టు జనక?
0: కేవలం విశ్వామిత్రుని దగ్గరికి నేను వచ్చాను.
1: ఐఎమ్ ఫాలోయింగ్ యూ.
0: నేను ఇంకొక గ్రామానికి నేను వెళ్ళాను.
1: ఐ డోంట్ గో టు ఎనీ అదర్ ప్లేస్.
0: అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు,
1: దెన్ విశ్వామిత్ర సేస్,
0: నాయన కేవలం యాగ సంరక్షణే కాదు, విశ్వామిత్రుని ఆజ్ఞను శిరసా వహించు అన్నాడు.
1: యువర్ ఫాదర్ సింప్లీ వాంట్ సెంట్ మీ.
0: పైన తాను పర్మిషన్ ఇచ్చాడు.
1: యువర్ ఫాదర్ గేవ్ పర్మిషన్ దట్ యు షుడ్ ఫాలో మై కమాండ్.
0: కామన్ పర్మిషన్ ఇచ్చాడు.
1: హి ఇస్ ఎ కామన్ పర్మిషన్.
0: అప్పుడు ఇంకేం చేయగలరు? ఒప్పుకొనక తప్పదు.
1: సో హి మస్ట్ నెసెసరీ కన్సీడ్.
0: బండల్లో బయలుదేరారు, పోతున్నారు.
1: అండ్ దే ఆర్ ఫాలోయింగ్ హిమ్ వెన్ దే ప్రొసీడెడ్.
0: పోయిన తర్వాత అక్కడ శివధనస్సు తెచ్చారు.
1: దేర్ దే సా ద శివధనస్.
0: ఆ శివధనస్సును చూసే కోసమని రామలక్ష్మణులు చాలా కుతూహలపడుతున్నారు.
1: రామలక్ష్మణ వెరీ యాంగ్షియస్ టు సీ శివధనస్.
0: ఆ తెచ్చి అక్కడ పెట్టారు.
1: ఇట్ వాస్ బ్రాట్ అండ్ కెప్ట్ దేర్.
0: ఇద్దరు ఎక్కడ చూడటం లేదు.
1: దే వర్ నాట్ లుకింగ్ ఎనీవే.
0: దృష్టి అంతా కూడా దానిపైనే ఉంటుండాలి.
1: దే కాన్సంట్రేటెడ్ ఆన్
0: ఏ పని కోసం పోయినామో దానిపైన మనం లక్ష్యం పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ కాన్సంట్రేట్ ఆన్ ద టాస్క్ గివెన్.
0: నేను పోయినటువంటిది శివధనస్సును చూసే కోసమని.
1: దే హావ్ గాన్ దేర్ టు సీ ది శివధనస్.
0: కాబట్టి మా దృష్టి ఇంకా దేనిపైన లేదు.
1: సో వీ డోంట్ లుక్ ఎనీవే.
0: ఊరికి కనురెప్పని వేయకుండా ఆ యొక్క శివధనస్సును చూస్తూ ఉన్నారు.
1: దే వెంట్ ఆన్ స్టేరింగ్ ఇట్ కంటిన్యూస్లీ.
0: కానీ వచ్చిన జనమంతా కూడా ఈ పిల్లల్ని చూసి చాలా ఆశ్చర్యపడిపోతున్నారు.
1: ఆల్ పీపుల్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ వాచింగ్ దిస్.
0: చాలా యువకులు,
1: దే ఆర్ యంగ్స్టర్స్.
0: వీరు చాలా ముద్దు బిడ్డలు.
1: అండ్ దట్ సో హ్యాండ్సమ్.
0: రాజకుమారులు వీరు.
1: అండ్ యు ఆర్ ప్రిన్సెస్.
0: వీరి యొక్క దృష్టి అంతా కూడా శివధనస్సు పైన ఉండాలి.
1: అండ్ దే ఆర్ కాన్సంట్రేటింగ్ దేర్ లుక్స్ ఆన్ శివధనస్.
0: వీరి ఏంది లేదు.
1: అండ్ దే డోంట్ హావ్ ఎనీ అదర్ లుక్స్.
0: చూచారు ఎంత గొప్ప పేరు తెచ్చారు.
1: వాట్ ఎ గుడ్ నేమ్ దే బ్రాట్.
0: ఈనాడు
1: టుడే
0: మన వారు చదువుకోవడానికని అమెరికాకు పంపిస్తే,
1: when our people are sent to America for studies,
0: aka study vishayam marchipotaru,
1: they forget studies,
0: inka aneka vishayallo veeru drushtini pravesinchestaru,
1: they get into different fields of activity.
0: ఇలాంటి వాళ్ళు కట్టగలబడికి ఎంత కాలమైనా ఇంకా చదువుతూనే ఉంటుంటారు.
1: హి గోస్ ఆన్ స్టడీయింగ్ లైఫ్ లాంగ్.
0: పాస్ చేస్తే కదా,
1: హి విల్ నెవర్ పాస్.
0: తల్లిదండ్రులకు మాత్రం పాస్ అయింది పాస్ అయింది అని రాస్తుంటారు.
1: బట్ హి రిపోర్ట్స్ టు దేర్ పేరెంట్స్ దట్ హి ఇస్ సెక్యూర్.
0: ఆ యూనివర్సిటీ పోయి విచారించే వాళ్ళు ఎవరున్నారు?
1: బట్ హూ విల్ గో టు దట్ యూనివర్సిటీ ఇన్వెస్టిగేట్? నో వన్ విల్ గో దేర్.
0: ఈ విధంగా ఆనాడు చేసేటువంటిది వీలు కాదు.
1: బట్ దిస్ వాస్ నాట్
0: దేర్. రామలక్ష్మణుడు దృష్టిని ఒకే శివధనస్సు పై పెట్టారు.
1: రామ లక్ష్మణ హస్ గాట్ వన్ పాయింటెడ్ కాన్సంట్రేషన్.
0: ఇవంతా చూస్తూ ఉండగానే రావణుడు బయలుదేరి వచ్చాడు.
1: And then Ravana started proceeding towards Sivadhanasa.
0: అతను చాలా గట్టిగా భద్రమైనటువంటి ఒక శరీరంతో ఆ శివధనుసును ఎడం చేత్తో ఎత్తడానికి ప్రయత్నం
1: చేశాడు. మైటీ హెఫ్టీ పర్సనాలిటీ ట్రై టు లిఫ్ట్. కానీ
0: సాధ్యం కాలేదు.
1: ఇట్ వాస్ నాట్ పాసిబుల్.
0: తిరిగి రెండు చేతులు పట్టాడు గట్టిగా.
1: అండ్ విత్ బోత్ హ్యాండ్స్ హి వాంటెడ్ టు
0: లిఫ్ట్. బలమంతా వినియోగించాడు.
1: హి యూజ్డ్ ఆల్ ద స్ట్రెంగ్త్.
0: కట్టగలిపి కింద పడిపోయాడు. ఆ శివధనుసు తలపైన పడిపోయింది.
1: హి ఫెల్ డౌన్ అండ్ శివధనుసు ఫెల్ అపాన్ హిమ్.
0: కానీ ఎత్తడానికి కూడా ఎవరు లేరు.
1: అండ్ నోబడీ టు లిఫ్ట్ ఇట్ అప్.
0: ఈ సమయం చూస్తున్నాడు రాముడు.
1: రామ వాట్ ద సిచ్యువేషన్.
0: నేను పోయి అతనికి కష్టం లేకుండా అతనికి సహాయం చేయాలన్నాడు.
1: హి వాంటెడ్ టు గో అండ్ రిలీజ్ హిమ్.
0: అప్పుడు విశ్వామిత్రుడు ఇదే సమయం అనుకుని,
2: విశ్వామిత్ర నోటీస్ ద టైమ్,
0: నాయన పోయి నీ పని నువ్వు చెయ్యి అన్నాడు.
2: బెటర్ యు గో అండ్ మేక్ యువర్ అటెంప్ట్.
0: అతను శివధనుస్సును పెంచడానికి పోలేదు.
2: హి హస్ నాట్ గాన్ దేర్ టు బ్రేక్ శివధనుస్సు.
0: రావణ పడినటువంటి దాన్ని ఎత్తి రావణునికి బాధ తీర్చాలి అని.
2: బికాజ్ రావణ షుడ్ బి రిలీజ్ బికాజ్ శివధనుస్సు ఫెల్ ఆన్ హిమ్. హెల్ప్ ఎవర్
0: హర్ట్ నెవర్.
2: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ వాస్ ద ప్రిన్సిపల్.
0: ఈ రావణంతకు నువ్వు హెల్ప్ చేయడానికి అని పోయినాడు.
2: అండ్ రామ వెంట్ దేర్ టు హెల్ప్ రావణ.
0: దాన్ని తీశాడు.
2: అండ్ హి జస్ట్ కెప్ట్ ఇట్
0: ఆ పెట్టెలో పెట్టాడు.
2: అండ్ హి కెప్ట్ ఇట్ ఆన్ వన్ సైడ్.
0: ఈ ఎత్తేటప్పటికే అందరూ ఆశ్చర్యపడ్డారు.
2: అండ్ శివధనుస్సు వాస్ లిఫ్టెడ్ ఆల్ వర్ అస్టానిష్డ్.
0: దీన్ని ఎత్తేటువంటి వాడే లేడు లోకంలో.
2: నో వన్ కెన్ లిఫ్ట్ ఇట్ అప్.
0: అనగా ఏమిటి?
2: వాట్ ఇస్
0: 100% ఇతని యందు ఆ శక్తి ఉంటుందా? దివ్య శక్తి.
2: హి హస్ గాట్ ద డివైన్ పవర్ దట్ మేడ్ హిమ్ లిఫ్ట్ అప్ ద
0: డివైన్ పవర్. ని ఏమన్నారు?
2: వాట్ డిడ్ దే సే?
0: అది ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అన్నారు.
2: దట్ ఈస్ కాస్మిక్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ పూర్తి 100% ఉంటుందా? అది రాముల లోపల
2: కాస్మిక్ ఎనర్జీ ఇస్ ప్రెసెంట్.
0: అయస్కాంతము అని దాని పేరు.
2: దట్ ఈస్ మ్యాగ్నెట్.
0: దాన్ని ఎత్తేటప్పటికి ప్రజలంతా కూడా చాలా ఆశ్చర్యపడ్డారు.
2: పీపుల్ ఆర్ వెరీ మచ్ అస్టానిష్డ్ అండ్ సర్ప్రైజ్డ్ వాచింగ్ దిస్.
0: అప్పుడు జనకుడు వచ్చాడు.
2: దెన్ దేర్ కేమ్
0: జనకుడు. ఎత్తినటువంటి వాడు దాన్ని విరచడానికి కూడా ప్రయత్నం చేయమన్నాడు.
2: ద వన్ హూ కుడ్ లిఫ్ట్ అప్ శివధనుస్ కెన్ ఆల్సో బ్రేక్ ఇట్.
0: అప్పుడు విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞ.
2: అండ్ విశ్వామిత్ర కమాండ్ ఇస్ నెసెసరీ.
0: శిరసా వహించాలి.
2: వన్ హస్ టు ఫాలో ద కమాండ్.
0: గురువు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు.
2: అండ్ మై
0: అతని ఆజ్ఞ లేకుండా నేను దాన్ని వంచడానికి వీలు కాదు.
2: మై గురు బ్రాట్ మీ హియర్ ఐ కెనాట్ డిస్ ఓబే హి.
0: విశ్వామిత్రుని వైపుని చూచారు.
2: అండ్ హి వాచ్డ్
0: విశ్వామిత్రుడు చేశాడు చేయమన్నాడు.
2: అండ్ విశ్వామిత్ర గేవ్ హిమ్ సిగ్నల్ టు
0: ప్రొసీడ్. దాన్ని పట్టి ఇట్లా వంచాడు, పక్కన విరిగిపోయింది.
2: అండ్ దెన్ హి వాస్ ట్రైయింగ్ టు బెండ్ ద బౌ, ఇట్ బ్రోక్.
0: జయధ్వనులంతా కూడా ప్రజ్వలిల్లుతున్నాయి.
2: దేర్ వాస్ అప్లాజ్ అండ్ చీర్స్.
0: శ్రీరామచంద్రునకు జై జై జై అని
2: పీపుల్ స్టార్టెడ్ ప్రైజింగ్ శ్రీరామచంద్ర జై.
0: కానీ ఇంకా కళ్యాణము.
2: అండ్ దెన్ వెడ్డింగ్.
0: వచ్చాడు జనక మహారాజు.
2: జనక కింగ్.
0: నాయన నేను ప్రతిజ్ఞ చేసినటువంటిది నా కుమార్తెను మీకు ఇచ్చి పెళ్లి చేయాలని.
2: మై వౌ ఇస్ టు గెట్ మై డాటర్ మ్యారీడ్ టు దట్ పర్సన్.
0: ఇదం సీత అన్నాడు.
2: హియర్ లై సీత.
0: అంటే ఏమి? ఇదిగో సీత అన్నాడు.
2: మీన్స్ హియర్ ఇస్ సీత.
0: రాముడు చూడలేదు.
2: రామ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
0: తనకి మరి ఇటువంటి వైపు కూర్చోబెట్టి ఇదం సీత మమ పుత్రి అన్నాడు.
2: అండ్ హి మేడ్ హర్ సీట్ ఆన్ ద అదర్ సైడ్.
0: కానీ రాముడు ఇటువైపు తిరిగాడు, చూడలేదు.
2: అండ్ రామ అటర్డ్ ద అదర్ సైడ్ అండ్ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
0: ఏ జవాబు ఇవ్వలేదు.
2: అండ్ హి డిడ్ నాట్ గివ్ రిప్లై.
0: అప్పుడు కేవలము విశ్వామిత్రునికి చెప్పాడు జనకుడు.
2: Then Vishwamitra told Janaka.
0: అప్పుడు రాముడు చెప్పాడు.
2: Then Rama replied.
0: నేను తల్లిదండ్రుల ఆజ్ఞ లేకుండా,
2: without permission of my parents,
0: నేను యువకుడైనటువంటి వాడు,
2: being an young man,
0: ఏ కార్యములకు నేను ముందు పోను.
2: I don't proceed.
0: నీ యజ్ఞ సంరక్షణ కోసం నేను పంపించాను, వచ్చాను.
2: I followed you to protect your sacred
0: ritual. నీ ఆజ్ఞ ప్రకారం దీన్ని శివధనుస్సు చూడటానికని వచ్చాను.
2: Following your command, I saw the శివధనుస్సు. That's all. Task is over.
0: కానీ కళ్యాణమునకు నేను ఏమాత్రం ఇష్టం లేదు.
2: But I am not prepared to.
0: నేను అంగీకరించను.
2: I don't accept.
0: బిడ్డనైనా చూడండి అన్నారు.
2: And he said, at least look at her.
0: వివాహం కాకపురము పరస్త్రీని చూడటం మహాపాపము అన్నాడు.
2: It is worst of the sins to look at a woman before marriage.
0: ఆ మాట అనేటప్పటికీ,
2: when that is said,
0: జనకుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
2: జనక వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్.
0: ఇలాంటి సత్యశీలుడు కూడా లోకంలో ఉన్నారా?
2: ఆర్ దేర్ పీపుల్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్?
0: కానీ దేనికి అంగీకరించలేదు.
2: రామ డిడ్ నాట్ కన్సీ.
0: సైన్యాన్ని పంపించాడు రథాల తోపల అయోధ్యకు.
2: అండ్ ది ఆర్మీ వాస్ సెంట్.
0: తిరిగి వారు రావడం కోసం 4 దినములు పట్టింది.
2: ఇట్ టుక్ 4 డేస్ టైం టు గెట్ ద రిప్లై.
0: ఈ 4 దినములు కూడా వాళ్ళు వచ్చేటప్పటికి,
2: by the time they returned,
0: ఎక్కడా పోలేదు, ఎవరిని చూడలేదు.
2: రామా లక్ష్మణ డిడ్ నాట్ స్టర్ అవుట్.
0: జనక మహారాజు ఇంటికి విందుకు కూడా పోలేదు.
2: దే డిడ్ నాట్ గో అండ్ ఎంజాయ్ ద బ్యాంక్వెట్. నో,
0: ఈ సంబంధమే నాకు అక్కర్లేదు అన్నాడు.
2: ఐ డోంట్ వాంట్ ఎనీ రిలేషన్షిప్.
0: అలాంటి దీక్షను పూనినటువంటి వాడు రాముడు.
2: రామా హ్యాడ్ దట్ డిటర్మినేషన్.
0: తల్లిదండ్రులు వచ్చారని తెలిసేటప్పటికి,
2: అండ్ హావింగ్ కమ్ టు నో పేరెంట్స్,
0: భరత శత్రులు ముగ్గురు కూడా నలుగురు కూడా వెళ్లి వారికి నమస్కరించారు.
2: రామ లక్ష్మణ భరత శత్రులు నా పేరు దగ్గర.
0: అప్పుడు విశ్వామిత్రుడు ఈ కథనంతా కూడా చక్కగా వర్ణించాడు.
2: అండ్ విశ్వామిత్ర narrated the whole lot.
0: జరిగింది.
2: అండ్ ఇట్ హ్యాపెన్.
0: నలుగురు పీటలపైన కూర్చున్నారు.
2: ఆల్ ద ఫోర్ టుక్ దేర్ ప్లేసెస్.
0: నలుగురు మాలలు పట్టుకున్నారు.
2: అండ్ దేర్ హోల్డింగ్ గార్లెండ్స్.
0: మాలలు పట్టుకొని వారి కంఠమునందు ధరించడానికి సిద్ధమైపోయారు.
2: దే ఆర్ అబౌట్ టు గార్లెండ్ దేర్ రెడీ.
0: ఎందుకోసం ఇదంతా చెప్తున్నానంటే, ఆనాటి యువకుల యొక్క గుణములు, ఆనాటి యువకుల యొక్క సత్యశీలములు ఎలాంటివి అనేటువంటి మీకు గుర్తింపజేయడానికి.
2: భగవాన్ ఈస్ టెల్లింగ్ ఆల్ దిస్ టు మేక్ us నో ది కండక్ట్ అండ్ ద వర్చ్యూ అండ్ ద ట్రూత్ఫుల్ నేచర్ ఆఫ్ యంగ్స్టర్స్ ఆఫ్ దోస్ డేస్.
0: సీత కూడాను హారం తీసుకుని వచ్చింది.
2: సీత ఆల్సో ప్రొసీడింగ్ ద గార్లెండ్.
0: ప్రథమంలో ఆమె యొక్క స్వయం స్వయంవరమే ముఖ్యమైనటువంటిది.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ వాస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: స్వయంవరం వల్ల వీరు నలుగురు అన్నదమ్ములు అంటే వల్ల నలుగురు బిడ్డలు కూడా తనతో సోదరుని బిడ్డలు తీసుకొచ్చారు.
2: అండ్ సిన్స్ అదర్ బ్రదర్స్ హ్యాపెన్ టు బి దేర్ ద బ్రైడ్స్ ఆల్సో వర్ బ్రాట్ దేర్.
0: అప్పుడు ఆమె మాల పట్టుకొని నిల్చుకుంది.
2: అండ్ సీతా వాస్ హోల్డింగ్ ద గార్లాండ్.
0: కానీ రాముడు ఆమె వైపునే చూడలేదు.
2: అండ్ రామా డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
0: తన కిందికి ఉంచుకొని ఉన్నాడు.
2: అండ్ హీ బెంట్ డౌన్ హిస్ హెడ్.
0: తర్వాత అందరు కూడా విశ్వామిత్రుడు కూడా కొంచెం రామా నీవు ఆజానుబాహుడు కొంచెం వంగు అన్నాడు.
2: అండ్ విశ్వామిత్ర సెడ్ రామా ఇస్ సో టాల్ జస్ట్ బెంట్ లిటిల్ ఎక్స్టెండ్.
0: గురుజీ నేను రాజకుమారుడు,
2: అండ్ ప్రిన్స్
0: నేను పురుషరత్నాన్ని, నేను సత్యశీలము కలవాడు, నేను స్త్రీలకు తల వంచను.
2: ఐ విల్ నెవర్ బౌ డౌన్ బిఫోర్ ఎ ఉమన్.
0: నేను వంచను.
2: నో ఐ డోంట్ బెండ్.
0: ఎవరు ఆ స్త్రీ?
2: హూ ఇస్ దట్ ఉమన్?
0: ఆమె నాకేమి సంబంధం లేదు.
2: వాట్ రిలేషన్షిప్ ఐ
0: హావ్? అలాంటి ఆమెకు నేను తిరస్కరించి ఉంచాలి?
2: దెన్ వై షుడ్ ఐ బెండ్ బిఫోర్ హర్?
0: పెండ్ అయిన తర్వాత కావచ్చును భార్య.
2: ఆఫ్టర్ వెడ్డింగ్
0: పెండ్ కాదు, ఆమె వేరు నేను వేరు.
2: ప్రయర్ టు దట్ వి ఆర్ సెపరేట్.
0: నేను వంచను అన్నాను.
2: ఐ డోంట్ బెండ్.
0: ఈ దీక్షను గుర్తించినటువంటి లక్ష్మణుడు,
2: లక్ష్మణ వాచింగ్ దిస్,
0: కృష్ణుడితో సైగలు చేస్తున్నాడు రాములతో.
2: అండ్ హి వాస్ జస్ట్ గివింగ్ సిగ్నల్స్. విశ్వామిత్ర సెడ్ రామా ఇస్ సో టాల్ జస్ట్ బెంట్ లిటిల్ ఎక్స్టెండ్.
0: గురుజీ నేను రాజకుమారుడు,
2: అండ్ ద ప్రిన్స్,
0: నేను పురుషరత్నాన్ని, నేను సత్యశీలము కలవాడు, నేను స్త్రీలకు

0: The right combination.
1: రాముని యొక్క సైజు లక్ష్మణుడికి గుర్తించాడు, గుర్తుని లక్ష్మణ్ యొక్క సైజు రాముని గుర్తిస్తాడు.
0: And Rama could understand all the signals of Lakshmana and vice versa.
1: అప్పుడు రాముని చెప్పాడు.
0: And Rama said,
1: లక్ష్మణ, కొంచెం నీవు ఆదిశేషుడు కదా, ఈ భూమిని కొంచెం అట్టు ఎత్తు అన్నాడు.
0: యు ఆర్ ఆదిశేష, లిఫ్ట్ అప్ దట్ పోర్షన్, రైజ్ ఇట్.
1: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు,
0: లక్ష్మణ
1: అన్న, సీత ఉన్నటువంటి ఒక స్థానంలో మాత్రమే ఎత్తడానికి వీలు కాదు, ఎత్తితే భూమి అంతా ఎత్తాలి.
0: It is not possible to raise that part where Sita is standing. The whole earth must be raised.
1: అప్పుడు నీవు కూడా నువ్వు పెద్దవాడైపోతావు.
0: Then you will also be raised.
1: కాబట్టి ఇది సాధ్యం కాదు అన్నాడు.
0: It is not possible, he said.
1: అయితే దీనికి తగినటువంటి ఉపాయం చేయమన్నాడు.
0: Then there should be some device to solve the problem.
1: ప్రజలందరూ కూడా చాలా విసుగుపడిపోతున్నారు.
0: All people are watching and waiting.
1: ఈ రెండు ఇద్దరి యొక్క కళ్యాణం చూడాలని కన్నుక ఆనందంతో కుతలవుస్తున్నారు.
0: In fact, they went there to watch this holy wedding.
1: కుతూహలంతో చదువు ఎవరు పట్టలేనటువంటి ఆనందమును ఉప్పొంగిపోతున్నారు.
0: And they have got the limitless joy and the bliss.
1: చచ్చనే ఉన్నట్టుంటుండి లక్ష్మణుడు పరిగెత్తి వచ్చి రాముని పాదాల పైన పడ్డాడు.
0: Immediately Lakshmana ran all the way and fell at the feet of Rama.
1: రాముని పాదాల పైన పడినటువంటి వాడు లేగలేదు.
0: And he did not get up for a long time.
1: అప్పుడు రాముడు లక్ష్మణ లెమ్ము అని వంగి అతని లక్ష్మణ్ లేపడానికి అని వంగినాడు. అప్పుడు సీత కనుక్కొని తక్షణమే మాల వేసింది.
0: Then Rama just bent down to lift up Lakshmana who fell at his feet. Immediately Sita
1: garlanded him.
0: And that was the wedding time.
1: అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు.
0: Then Vishwamitra said,
1: నాయన, నేను పుట్టినది దీనికోసమని.
0: And in fact I am
1: నా తపస్సంతా దీనికోసమని.
0: And all this
1: నా శక్తంతా దీనికోసమని. నా తపస్సంతా శక్తి ఈ శక్తినంతా కూడా నీకే అర్పితం చేస్తున్నానని ఆ విశ్వామిత్రుడు సంపాదించిన సమస్త అస్త్రములు కూడాను రాములకు అర్పించాడు.
0: విశ్వామిత్ర then said, all my penance and mighty power is for this task, for this chief purpose only. And then he gave all his weapons with him.
1: అప్పుడు మాత్రమే మమ సీత అని చెప్పినప్పుడు ఇతను దశరథ జనక మహారాజు అప్పుడు ఆమె వైపును చూచాడు రాముడు.
0: And then when Janaka said, here is my daughter Sita, then Rama
1: looked at her.
0: And till not till then.
1: ఈ నాటి కాల పిల్లలు ఇట్లా కాదు.
0: But students today are
1: అన్ని జరిగిపోయి పిల్లలైన తర్వాత పెళ్లి చేసుకుంటుంటారు.
0: And they get married after begetting children.
1: ఏమిటి ఈ కర్మలో ఏమిటో, ఏమిటి ఈ పాపమో ఏమిటో.
0: Why this sin? What is the plight?
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఇంకా అనేక రకమైనటువంటి మార్గంలో ప్రవర్తిస్తున్నారు.
0: దేర్ ఆర్ మెనీ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్.
1: మన విద్యార్థులు ఆ విధమైనటువంటి దీంట్లో బ్యాడ్ లీడ్ ఎప్పుడూ చేయకూడదు.
0: అవర్ స్టూడెంట్స్ షుడ్ నెవర్ ప్రొసీడ్ అలాంగ్ ద రాంగ్
1: పాత్. తల్లిదండ్రులను సంతోష పెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: తల్లిదండ్రులకు ప్రసన్నులు చేయండి.
0: అండ్ మేక్ ప్లీజ్ యువర్ పేరెంట్స్.
1: మీకేదైనా ఇష్టం లేకపోతే వాళ్ళని తగిన రీతి లోపల వాళ్లకు మాటలు చెప్పి వాళ్ళని సంతృప్తి పరచండి.
0: If they don't agree with you, explain them sweetly,
1: అంతే
0: కాదు,
1: విరుద్ధమైన మార్గంలో మీరు ఎప్పుడు ప్రవేశించకండి.
0: Never act against their interests.
1: ఈ రామచంద్రుని యొక్క తత్వమే జగత్ కంత వ్యాప్తి అయిపోయింది.
0: ఇట్ ఇస్ ది నేచర్ ఆఫ్ రామా దట్ ఇస్ వైడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: ఎన్నో సంవత్సరములు అయినప్పటికీ రామచంద్రుని యొక్క చరిత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా నూతనంగా జరిగినట్టుగా కనిపిస్తుంది.
0: థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ హావ్ పాస్డ్, స్టిల్ రామాస్ గ్లోరీ అండ్ యెస్టర్డే ఆర్ సన్.
1: మానవుడు పుట్టే కొన్ని కోట్ల సంవత్సరములైంది.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ was born crores of years ago.
1: కోట్ల సంవత్సరముల పూర్వమే రామచంద్రుని యొక్క ఇది.
0: అండ్ రామా స్టోరీ ఆల్సో బిలాంగ్ టు ది యోర్.
1: అట్టి రామ చరిత్రను ఈనాటికి కూడా గొప్ప చరిత్రగా పవిత్రిస్తున్నారు.
0: ద స్టోరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ రామా ఇస్ సో మైటీ అండ్ నో నోబుల్.
1: అలాంటి సత్యశీలుడు కావాలి.
0: సో వన్ షుడ్ బి వన్ ట్రూ.
1: అలాంటి పవిత్రమైనటువంటి హృదయం కలిగిన వాడు కావాలి.
0: అండ్ వన్ షుడ్ హ్యావ్ సచ్ డిజర్వింగ్ సేక్రెడ్ హార్ట్.
1: కానీ దేనియందు లేకపోయినప్పటికీ,
0: ఇట్ మే బి దే నాట్ బి దే,
1: నవర్ విషయమునందు మాత్రము ఏమాత్రం కూడా మనసు చరించి చేయకూడదు.
0: అండ్ సీ దట్ యువర్ మైండ్ విల్ నెవర్ వేవర్.
1: లాంగ్ లైఫ్,
0: యు గాట్ ఎ లాంగ్ లైఫ్ అహెడ్.
1: ఈనాడు అట్ట కాదు, ఇష్టం వచ్చినట్టుగా పెళ్లి చేసుకుంటున్నారు, మరి మూడవదినే విడాకులకు బయలుదేరుతున్నారు.
0: టుడే వాట్ ఇస్ హ్యాపెనింగ్, దే గెట్ మ్యారీడ్ యాస్ పర్ దేర్ ప్రిఫరెన్స్ అండ్ చాయిస్. అండ్ దట్ లీడ్స్ టు డైవర్స్.
1: యోచన చేయకుండా చేయటం వల్ల ఈ పెద్దల యొక్క ఆశీర్వాదం లేకుండా, పెద్దల యొక్క అనుగ్రహం లేకుండా సంతోషంగా ఇది చేయటం వల్ల ఈ విధమైన పరిస్థితికి వస్తున్నారు.
0: ద రీజన్ ఇస్ దట్ దే హావ్ నాట్ సాట్ ద పర్మిషన్, ద బ్లెస్సింగ్ ఆఫ్ దేర్ ఎల్డర్స్.
1: నా ఇష్టం అంటారు.
0: దే సెడ్ ఇట్స్ మై విష్.
1: నీ ఇష్టము, ఇష్టం వచ్చినట్టుగా నీవు సంచరించటమేనా?
0: యూ కెనాట్ యాక్ట్ యాస్ పర్ యువర్ విష్.
1: నీ ఇష్టం ఎక్కడ నుంచి వచ్చింది?
0: Wherefore you got this wish?
1: కాన్షియస్ అనేటువంటి ఆత్మ నుంచి రావాలి.
0: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్
1: కేవలం పిచ్చి దృష్టి నుంచి కూడా వచ్చింది.
0: ఇస్ అవుట్ ఆఫ్ యువర్ బ్యాడ్ లుక్స్, బ్యాడ్ టెంపర్మెంట్.
1: కనుక నీ బ్యాడ్ లుక్, బ్యాడ్ థాట్స్ వల్ల నీకు వచ్చింది.
0: యువర్ విష్ ఇస్ బేస్డ్ ఆన్ ది బ్యాడ్ లుక్స్, బ్యాడ్ థాట్స్.
1: నీ మాటలు ఏం మంచి సత్యమైనటువంటివా?
0: ఆర్ యువర్ వర్డ్స్
1: కాదు అసత్య సంబంధమైనటువంటి మాటలు?
0: దే ఆర్ అటర్లీ ఫాల్స్.
1: దుర్గుణమైనటువంటి చూపులు,
0: ఆల్ బ్యాడ్ లుక్స్.
1: దురాచారమైనటువంటి చర్యలు,
0: ఆల్ బ్యాడ్ ప్రాక్టీసెస్.
1: దీనివల్ల నీకు ఈ దుర్గుణాలు బయలుదేరుతున్నాయి.
0: అండ్ దట్స్ ద కాజ్ ఫర్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్.
1: కానీ అలాంటి దుర్గుణాలకు విద్యార్థులు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: స్టూడెంట్స్ షుడ్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఈవిల్
1: టెండెన్సీస్. తల్లిదండ్రులకు తగినటువంటి రీతిగా చెప్పి వారిని సంతృప్తి పరచండి.
0: యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు యువర్ పేరెంట్స్ అండ్

0: వారిని ప్రసన్నులు గావించండి.
1: మేక్ దెమ్ హ్యాపీ.
0: తల్లిదండ్రులు ప్రసన్నులు కాకుండా నీవు ఏమి చేసినా గానీ అది నీకు ఫలించదు.
1: వితౌట్ యువర్ పర్మిషన్ బ్లెస్సింగ్ వాట్ ఎవర్ యూ డూ యూ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: కనుక నీ దుర్గుణాలను మనం ఈనాడు త్యాగం చేయాలంటే ఈ విధమైనటువంటి త్యాగం చేయాలి.
1: దిస్ ఈస్ ది ట్రూ సాక్రిఫైస్ టుడే.
0: యజ్ఞయాగాదులు చేసినటువంటి దుర్గుణాలను త్యాగం చేయటం కోసమని,
1: సీక్రెట్ రిచువల్స్ యజ్ఞయాగాలు కండక్టెడ్ టు సాక్రిఫైస్
0: త్యాగం చేయటం కోసమని,
1: బ్యాడ్ ప్రాక్టీసెస్
0: సత్కర్మను సదాచారంలో అభివృద్ధి పరచుకునే నిమిత్తమే.
1: యు హావ్ టు డెవలప్ ట్రూత్ అండ్ ట్రూత్ఫుల్ కండక్ట్.
0: అప్పుడే నీవు సత్యశీలుడు అవుతావు.
1: దెన్ యు విల్ బి వన్ ఆఫ్
0: ఈ జగత్తులో ఈనాడు సత్యశీలుడు లేకపోవటం చేతనే అనేక రకమైనటువంటి అల్లకల్లోలములు బయలుదేరుతున్నాయి.
1: దేర్ ఆర్ నో మెన్ ఆఫ్ ట్రూత్ టుడే, దేర్ఫోర్ ఎడ్యుకేషన్
0: ఎక్కడ చూసినా గానీ దుఃఖములే,
1: ఎవ్రీవేర్
0: ఎక్కడ చూసినా గానీ విచారములే.
1: యు ఫైండ్ యాంగ్జైటీ సింబల్స్
0: ఎత్తితే చాలు dead bodies too.
1: The moment you see the newspaper killing and violence,
0: ee vaarthalu vinatamu kaadu kaadu,
1: and we find everywhere the agitation.
0: Eppudu nunchi cheptunnanu mottamota indriyalu arikattinappudu manaki ee vidhamaina durmarga bhavalu raavu.
1: When once you control your senses, there will be no bad ideas.
0: Appudu evaripaina dvesham raadu.
1: Then you will not hate anybody.
0: Tittina vaadu naa ende unnadu, nenu kuda nu tittina vaani ende untunnanu.
1: In fact, the one accused me is in me, and I
0: tittina vaadu nenu
1: tittina vaadu. And we are not different.
0: అతని యందు ఉన్నది ఒకే ఆత్మ, నా యందు ఉన్నది ఒకే ఆత్మ.
1: The same self is present in both of us.
0: ఏకాత్మ భావాన్ని మీరు గుర్తించుకోవాలనుకుంటే ఎవరిపైన ద్వేషం రాదు నీకు.
1: And when once we have this one pointed spirit of the self,
0: అప్పుడే అందరూ ఆనందంగా ఉంటారు.
1: And both of us will be happy.
0: ఎవరే సంభవించవు.
1: And there will be no problems.
0: విచారములే సంభవించవు.
1: No anxieties.
0: ఈ యొక్క ఏ విధమైనటువంటి ద్వేషములే మనకు రావు.
1: There will be no hatred at all.
0: అట్టి ప్రేమను మనం పెంపొందించుకోవాలంటే ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: Develop that love. We should have single ఇందు
0: నా యందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: ద సేమ్ సెల్ఫ్ ఇస్ ప్రెజెంట్ బోత్ ఆఫ్ us.
0: అందున ఇందున ఎక్కడ చూసినా ఒందే ఆత్మలో మకువై ఉన్నాడు.
1: ద సేమ్ ఆత్మ ఇస్ ప్రెజెంట్ ఇన్ యూ అండ్ ఇన్ మీ అండ్ ఎవ్రీవేర్.
0: కనుకనే మనకి దుర్గుణాలు పోవాలంటే ఏకాత్మ భావాన్ని అనుసరించండి.
1: టు గెట్ రిడ్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ వీ షుడ్ హావ్ దిస్
0: దేహాలు భిన్నంగా ఉండవచ్చును,
1: బాడీస్ మే బి డిఫరెంట్,
0: మనసులు భిన్నంగా ఉండవచ్చును,
1: మైండ్స్ మే వేరీ,
0: కానీ ఆత్మ మాత్రం ఒక్కటే.
1: బట్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్ సేమ్.
0: కనుక ఇంతమంది ఇక్కడ కూర్చున్నప్పటికీ దేహాలు వివిధంగా ఉంటున్నాయి.
1: సో మెనీ హావ్ అసెంబ్డ్.
0: అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే.
1: సేమ్ స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్.
0: దీనికి ఉదాహరణగా మీరు తీసుకోండి, ఎన్ని బల్బులు ఇక్కడ వెలుగుతున్నాయి.
1: యాజ్ అన్ ఎగ్జాంపుల్ యు ఫైండ్ సో మెనీ బల్బ్స్.
0: చిన్న చిన్న బల్బులు ఉన్నాయి, ఇక్కడ విడివిడి బల్బులు ఉన్నాయి, ఇక్కడ గుత్తి బల్బులు ఉన్నాయి. ఎన్ని బల్బులు ఉన్నప్పటికీ కరెంటు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించుకుంటే ఈ బల్బులతో మనం ఏమాత్రం భేదం పెట్టుకోము.
1: యు ఫైండ్ ద బల్బ్స్ ఓవర్ దేర్ ఇన్ ద శాండిలియర్స్ హియర్, బట్ యు ఫైండ్ ద సేమ్ కరెంట్.
0: మన దేహాలంతా కూడా కేవలం బల్బులు వంటివి.
1: ద బాడీస్ ఆర్ లైక్ బల్బ్స్.
0: దీనికి అనేక రకములు, అనేక రంగులు, అనేక పేర్లు ఉంటున్నాయి.
1: ఇట్ హస్ గాట్ ద బాడీస్ హావ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ కాంప్లెక్షన్.
0: అందరి యందు ఉన్నటువంటిది ఆత్మ అనేటువంటిది కరెంట్ ఒక్కటే.
1: ద కరెంట్ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్ సేమ్.
0: కనుకని ఈ ఆత్మభావాన్ని పెంచుకొని,
1: డెవలప్ ది ఆత్మిక్ ఫీలింగ్,
0: ఆత్మాభిమానం అభివృద్ధి పరచుకొని,
1: గెట్ అటాచ్డ్ టు ద
0: సెల్ఫ్, దేహాభిమానం క్రమక్రమేణ తన్నగించుకు చేసుకోండి.
1: కట్ షార్ట్ యువర్ బాడీ అటాచ్మెంట్.
0: అతి శీఘ్ర కాలంలోందే,
1: వెరీ సూన్,
0: ఈ ఏకాత్మవాదం వల్ల
1: విత్ దిస్
0: లోకములో యుద్ధములు కాని, అశాంతి కాని, అక్రమలు కాని, అనాచారములు కాని సంభవించకుండా ఉండాలని చెప్పని మీరందరూ కూడా ప్రార్థించండి. స్వామి కూడా ఆశీర్వదిస్తాడు.
1: యు ప్రే ఫర్ ది వరల్డ్ పీస్ బికాస్ దేర్ విల్ నాట్ బి ఎనీ కాన్ఫ్లిక్ట్ అండ్ వార్ ఆర్ ఎడ్యుకేషన్ ఇన్ దిస్ వరల్డ్ వెన్ యు ఆర్ వెన్ వీ హావ్ వన్ పాయింట్ ఆఫ్ ద సెల్ఫ్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఆల్. డోంట్ హేట్ ఎనీబడీ.
0: లోక సమస్త సుఖినో భవంతు. ఈ దేశమే ఆ దేశమని మీరు భేదం పెట్టుకోకండి.
1: భగవాన్ విల్ బ్లెస్ అవర్ ప్రేయర్స్.
0: పాకిస్తాన్, అమెరికా, రష్యా, ఇండియా అనేటువంటి భేదం ఏమాత్రం పెట్టుకోకండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ నేషనాలిటీస్.
0: విశ్వ కుటుంబీకులమే మనము.
1: వీ బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
0: మానవులందరూ ఒక కుటుంబీకులే.
1: ది ఎంటైర్ హ్యూమన్ రేస్.
0: మానవ జాతి అంతా ఒక మానవ జాతి.
1: ద హ్యూమన్ సొసైటీ.
0: ఈ జాతి అంతా ఒక తండ్రి భగవంతుడే.
1: అండ్ గాడ్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ రేస్.
0: కనుకనే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: Brotherhood of man and fatherhood of God.
0: ఈ రెండింటిని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: Develop these two ideas.
0: అప్పుడే లోక సమస్త సుఖినో భవంతు అని ఉచ్చరించినటువంటివి సత్య స్వరూపాన్ని ధరిస్తాయి.
1: So all that has been prayed for and said that the world should be happy,
0: అతి శీఘ్ర
1: కాలంలోనే, very soon,
0: ఈ జగత్తునందు,
1: in this world,
0: అన్ని దేశముల వారు కూడాను క్షేమంగా ఉండాలి.
1: All people should be happy.
0: అన్ని దేశముల వారు కూడాను ఆనందంగా ఉండాలి.
1: People of all nations should be joyful. అనేటువంటి
0: ప్రార్థన మీరు చేసి,
1: pray like that.
0: దీనివల్ల మీరు ఈ సుఖాన్ని, ఆనందాన్ని కూడా అనుభవించి,
1: and experience the joy and
0: peace. జగత్తు కూడాను దీన్ని చాటాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను.
1: Propagate and publicize the need to be joyful, happy and peaceful.
0: ఇదే మనం చేయవలసినటువంటి పని.
1: This is the job that we should do.

బ్రహ్మ సృష్టి చేయు బ్రహ్మాండములయు విష్ణువిన్ని పెంచి వృద్ధి చేయు.

0: పరమశివుడు త్రుంచు పాపిష్టి జీవుల ఉన్నమాట తెలుపుచున్నమాట ఉన్నమాట తెలుపుచున్నమాట.
1: బ్రహ్మన్ ద క్రియేటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద క్రియేషన్ ఆఫ్ ఆల్ దిస్ కాస్మస్ ఆర్ యూనివర్స్. ఇట్ ఈస్ విష్ణు ద సస్టైనర్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద సస్టెనెన్స్ అండ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద హోల్ క్రియేషన్. And it's Lord Shiva, the annihilator, who is responsible for the destruction of all of the beings that are wicked. This is the truth declared by Bhagavan.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Ee vishala prapanchamunandu anantamaina vishayamulandu అగాధమైన చింతలయందు అసంతృప్తి పొందుతున్నటువంటి మానవులు దేనిని వెతుకుతున్నారు? దేనికోసమై వారు తపిస్తున్నారు?
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ విత్ ఫుల్ ఆఫ్ ఇన్ఫినిట్ మెటీరియల్ అండ్ ఫుల్ ఆఫ్ ఫ్యాథమ్లెస్ డెప్త్స్ ఆఫ్ థాట్ అండ్ వరీస్ ద మ్యాన్ బీయింగ్ టోటలీ వరీడ్ and totally lost for himself, what is that he is in search of? What is that he really wants?
0: Kondaru praaptamainatvanti chintala nimittamai mari kondaru apraaptam nimittamainatvanti oka chintalu salaputu kaalamulu vyaktham chavistunnaru.
1: Some are wasting their time thinking of the world, while some are struggling hard to earn that they do not deserve and waste their time.
0: Kani aadhyatmika margamulandu aneka mandi daivanni darshinchalani daivanni smarinchalani daivantho sambhashinchalani chintinchutunnaru.
1: But in the spiritual field, many of the aspirants, they want to enjoy the proximity to the divine. They want to converse with him. They want to be with him and near him.
0: Brahma Vishnu Maheshwarulani manavulu chintistunnaru kaani ee Brahma Vishnu Maheshwarulu aakara manavulu kaadu.
1: Man worships the triune God in the form of Brahma Vishnu Maheshwara in a human form, but not so.
0: Veeriki aakaramulu levu.
1: They have no forms.
0: Aadharamulu levu.
1: There is nothing whatsoever.
0: Deeni valla labhinchetuvanti oka aanandamu ledu.
1: And there is no bliss out of such form of worship.
0: Aithe ee muvvuru kudanu ye aakaramto unnaru ani vicharana chesthe upadhulu lenetuvanti oka gunakarulai unnaru.
1: If you want to know their real form, you will understand, though they do not have any vesture whatsoever, they have certain attributes at the functional level.
0: Emiti ee yokka aakaramulu?
1: What is the vesture, the form they have put on?
0: Ishvara sarva bhutanam annaru.
1: It is said God dwells in all of the creatures.
0: Ishvara anni bhutamulu yandu untunnadu.
1: God is present in all of the beings.
0: కాని ఏ ఆకారంతో ఉంటున్నాడు?
1: Yet in what form is he present?
0: ఈ ఆకారం తెలియనటువంటి ఒక రూపమును చింతించి ఏమిది ప్రయోజనము?
1: What is that you derive by contemplating on that which has no form?
0: కనుక ఈశ్వరత్వమనగా కేవలం మానవుని యందు కనిపించేటువంటి, వినిపించేటువంటి, తలపించేటువంటి, మరి మరిపించేటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క శ్వాసనే.
1: Therefore the divinity is that which is present in everyone in a non-apparent way, that which cannot be heard nor felt, that will make you live in this world in the form of very breath.
0: కాని ఈ శబ్దము ఏ విధంగా మనకు గోచరిస్తుండాలి?
1: The sound, how do you able to listen to it?
0: ఈ శబ్దం రాకారంగ అనుభవించాలంటే ఏమి చేయాలి?
1: What is to be done to experience sound in the form, in a particular form?
0: దీనిని ఉపనిషత్తులు,
1: this Upanishads,
0: బ్రహ్మ అన్నారు.
1: Call it Brahma.
0: ఆత్మ అన్నారు.
1: Also call it ఆత్మ.
0: ఇలాంటి ఆకారరహితమైనటువంటి పదములు ఎన్ని చెప్పినప్పటికీ మానవునికి అర్థం కాదు.
1: Man cannot understand by listening to these terms that have no specific forms.
0: Aithe ee shabdamunaku aakaram emiti?
1: Yet what is the form behind this sound?
0: Itti shabdaprabhamainatundi okka ishwarathvanni ee aakaranga manam chintinchali.
1: In what form can we think of the divinity that is present in the form of the primordial sound?
0: దీనిని ఈశ్వరత్వము అన్నారు.
1: This is the divinity.
0: ఈశ్వరత్వం అనగా అర్థం ఏమిటి?
1: What is the meaning of ఈశ్వరత్వ?
0: మంగళకరమైనటువంటి యొక్క శ్వాస అని అర్థం.
1: That only means the breath which is auspicious.
0: ఇట్టి మంగళకరమైనటువంటి శ్వాస ఏ విధంగా మనకు ప్రాప్తిస్తుండాలి?
1: How do you get this auspicious breath?
0: ఈ ఈశ్వరత్వము మానవుని యొక్క శ్వాస నుండి సోహం సోహం సోహం అనేటువంటి శబ్దంతో మనకు గోచరిస్తుండాలి.
1: The divinity is present in the very breath of man in the form of soham.
0: అనగా ఆ సో అనేటువంటి దీన్ని నా యొక్క ఆకారము అన్నారు.
1: It is said that very syllable so is my form.
0: అది ఏ నా ఆకారం అన్నారు.
1: That is my form.
0: అయితే ఇట్టి ఆకారం మనము గుర్తించడానికి వీలవుతుందా?
1: Is it possible to recognize that form?
0: తనను తాను గుర్తించుకోవటమే ఈ యొక్క శ్వాస యొక్క ఆకారం.
1: To know one's own self, to recognize one's own self amounts to recognition of the breath.
0: ఇలాంటి ఈశ్వరత్వాన్ని మనం ఎంత చింతించినప్పటికీ ఆనందం లభించదు.
1: In spite of prolonged period of contemplation of the divinity, you can never attain bliss.
0: కనుకనే మానవత్వమునందు ఉన్నటువంటి ఒక ఈ శబ్దము ఈశ్వరత్వాన్ని నిరూపిస్తూ ఉంటుంది.
1: This primordial principle of the sound in every man demonstrates, proves the existence of the divinity.
0: మనము శబ్దమును గుర్తించుకొనక కేవలం ఆకారము నుండి మాత్రమే లక్ష్యం ఉంచుకొని ఈ శబ్దం యొక్క అర్థం ఏమిటి అని విచారణ చేస్తే మనకి ఏ మాత్రము గోచరం కాదు.
1: Without thinking of the primal sound, we go by the form only, and so we are not able to know the divinity in reality.
0: కనుక దీనికి ఒక ఆకారం నిర్ణయించాలి.
1: So some form has to be assumed or decided.
0: ఇది గుణాకారమే దీనికి యొక్క సరైన ఆకారం.
1: The guna or the attribute is the proper form.
0: అనగా ఇది సాత్వికమైన గుణము సోహం.
1: సోహం represents the sattvic quality, the piousness.
0: ఈ సాత్వికమైనటువంటి ఒక గుణము నిజమైనటువంటి ఒక ఈశ్వరత్వం.
1: The very pious quality is the sign of divinity.
0: అయితే ఈ శ్వాస నుండి మరొకటి కూడాను ఆవిర్భవిస్తుండాలి.
1: Out of breath emanates some other thing.
0: అది ఏ? విష్ణుత్వము అని.
1: That is sustenance, విష్ణుత్వ.
0: అనగా ఈ విష్ణుత్వమునకు ఆకారం ఏమిటి?
1: What is the form of this principle of sustenance?
0: Anaga manasu yokka bhavame.
1: It is at the level of the psyche domain or thought.
0: Idi soham aneetundi shabdam nundi aavirbhavinchinatundi yokka mano tattvame.
1: It is the psychology or the mental frame that comes out of this soham, the primal sound.
0: Ee soham anetundi din nundi anni rakamainatundi shabdamulu kodanu aarambham avutunnayi.
1: In fact, soham sound, primal sound, is the very origin for the rest of the sounds.
0: Ee shabdamu manasu yokka aakaranga nirupistundadi.
1: And this very sound represents the form of the mind.
0: Idane Vishnuvu annaru.
1: And he is Vishnu or sustainer.
0: Manase Vishnuvu ani.
1: Mind is Vishnu.
0: Ee Vishnu anetundi naabhi nundi kudanu maroka aakaram aavirbhavistundadi.
1: Out of the navel of the sustainer Vishnu arises some other form.
0: Adi ye Brahma ani.
1: That is Brahma.
0: Kanukane Ishwarattamu విష్ణుత్వము బ్రహ్మత్వము అనేటువంటిది సోహం తత్వం నుండి విష్ణుత్వం ఈశ్వరత్వం ప్రారంభిస్తే
1: therefore the three aspects, the creation, the sustenance, annihilation begin with the soham principle to begin with.
0: మనసు యొక్క తత్వమే విష్ణుత్వాన్ని నిరూపిస్తుండాలి.
1: Therefore the principle of sustenance speaks of the nature of the mind.
0: ఈ శ్వాస నుండి వచ్చేటువంటి యొక్క ఈశ్వరత్వం అనగా దైవత్వము బ్రహ్మత్వంగా వచ్చింది.
1: therefore the divinity out of this breath speaks of the creation aspect.
0: ఇది వాక్ స్వరూపాన్ని ధరించింది.
1: This has taken the form of the speech faculty.
0: అనగా మన వాక్ నుంచి వచ్చేటువంటి అంతా కూడాను బ్రహ్మత్వమే.
1: All that words that we utter, they represent the brahmatva.
0: ప్రతి వాక్కు కూడాను బ్రహ్మతత్వమే.
1: So every word that we speak represents the creativity.
0: ప్రతి సంకల్పము విష్ణుత్వమే.
1: Every thought is out of the principle of విష్ణుత్వా.
0: ప్రతి శ్వాసత్వము ఇది ఈశ్వరత్వమే.
1: And every aspect is ఈశ్వరత్వ divinity.
0: కనుకనే ఈశ్వరత్వమే శ్వాస.
1: Therefore ఈశ్వరత్వ is breath.
0: ఇంకా మనస్సు.
1: Then the mind.
0: మనస్సు అనేటువంటిది ఇది విష్ణుత్వము.
1: This mind is the principle of sustenance, Vishnutva.
0: ఈ విష్ణువు నుండి ఆవిర్భవించినటువంటి యొక్క బ్రహ్మతత్వమే నిజమైనటువంటి యొక్క వాక్కు.
1: Therefore, the words that we utter represent that aspect that comes out of the navel of Vishnu.
0: కనుకనే దైవత్వం అనగా మన యొక్క శ్వాస నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సోహం తత్వమే దైవత్వం.
1: Therefore, the divinity represents the principle of soham or the primal sound out
0: of the breath. అది ఏ నాటికైనా కూడాను మనల్ని వదలిపెట్టకపోదు.
1: It will never leave you at any point of time.
0: మనం దేహంతో ఉండినంత వరకు కూడాను ఆ యొక్క శ్వాస మనకు ఆవిర్భవిస్తూనే ఉంటుంటారు.
1: So long we are alive in this body, this breath continues.
0: మనస్సు ఇది సంకల్ప వికల్పంతో కూడినటువంటిది.
1: మైండ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఇదే విష్ణుత్వము అనేటువంటిది.
1: దిస్ ఈజ్ విష్ణుత్వ ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సస్టెనెన్స్.
0: ఆ విష్ణుత్వం నుంచి కూడా వచ్చిన నాభి నుండి వచ్చినటువంటి యొక్క శబ్దమే వాక్తత్వము.
1: దేర్ఫోర్ ద కైండ్ ఆఫ్ సౌండ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది నావెల్ ఆఫ్ ది విష్ణుత్వ ఈజ్ ద వర్డ్.
0: అది ఏ బ్రహ్మత్వము అని.
1: దట్ ఈస్ బ్రహ్మత్వ ఆర్ క్రియేటివిటీ.
0: ఈ బ్రహ్మత్వమునకు మూల కారణం ఏమిటి?
1: What is responsible for this creativity?
0: శబ్దమును ఆకర్షించినటువంటిది ఈ బ్రహ్మత్వము.
1: And this brahmatva creativity is after the sound.
0: శబ్ద బ్రహ్మమయి చరాచరమయి అన్నది.
1: And one is of sound, the other one is of motility.
0: ఈ శబ్దం అనేటువంటి వాక్కు ద్వారా
1: the sound that comes out by word
0: సరస్వతిని ఆకర్షించాడు.
1: And is drawn by Saraswati.
0: కనుక సరస్వతి, దుర్గా, లక్ష్మి ఈ ముగ్గురు కూడాను ఈ మూడింటి యొక్క ఆకారములే.
1: Therefore, Saraswati, Durga, Lakshmi, the triune aspect of the divinity, represent these three principles.
0: కనుక ఆకారంలో మనం ఆరాధన చేసి లభించేటువంటి యొక్క ఆనందం ఏమాత్రము కనిపించదు.
1: Therefore, the real bliss you do not experience by merely worshipping the form.
0: ప్రతి మానవుని ఎందుకూడను శ్వాస ఆడే సమయం లోపల సోహం సోహం ఇది లేకుండా మాత్రము మన శ్వాసనే మాత్రము మనం బంధించలేము.
1: You cannot arrest your breath without carrying this soham principle.
0: Manasu anetundi sankalpam lekunda ee maata anetundi raadu.
1: Without thought you cannot speak.
0: Kanukane mana yokka swasam nunchi vachinatundi yokka vaaku.
1: So the words come out of breath.
0: Vaaku nunchi vachinatundi antaratamu.
1: And the inner significance of the words.
0: Ee munindi yokka ekatvame.
1: The unity of the three.
0: Avinabhava sambandhamu anyonya aashrayamu.
1: Represent the interrelationship and interdependence.
0: ఇటువంటి తత్వాన్ని మనము గుర్తించడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము.
1: We are making many efforts to know the nature.
0: సాధనల వల్ల లభించేటువంటిది కాదు ఇది.
1: You can't get it by following spiritual pursuits.
0: విచారణ వల్ల లభించేటువంటిది కాదు ఇది.
1: You cannot know by inquiry.
0: పరిశోధనల వల్ల మనం లభించేటువంటిది ఇది.
1: And you have got to experience and investigate.
0: కనుక పరిశోధనలు చదివినప్పుడే
1: పరతత్వం
0: మనకు అర్థమవుతుంది.
1: When you investigate, you can understand spiritual principles.
0: ప్రమాణపూర్వకమైనటువంటి ఒక సత్యాన్ని,
1: the truth which is the standard,
0: సత్య స్వరూపమైనటువంటి నిత్యాన్ని,
1: that which is eternal truth,
0: ఆనందపరమైనటువంటి సత్యాన్ని,
1: and that bliss which is the ultimate,
0: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని,
1: the harmony of the three,
0: మానవుడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Man should make an attempt to recognize.
0: కనుకనే
1: సో
0: మానవుడు ఈనాడు
1: మ్యాన్ టుడే
0: ఉపనిషత్తులు ఎన్నయో చదువుతున్నాడు.
1: He goes through many of the Upanishads.
0: Upanishadulu yokka saaram emiti?
1: What is the essence of Upanishads?
0: Upanishadulu yokka saaramu nee yokka tattvanni bodhinchadame.
1: Upanishad, the essence of Upanishads teaches you your reality.
0: Anekatvamlo unnatundi ekatvanni nirupinchadame.
1: It clearly proves the unity in diversity.
0: Deham abhyasinchunnamu.
1: And you have the body.
0: Kaani dehanni poshisthunnamu.
1: And you maintain your body.
0: కానీ దేని నిమిత్తమై పోషిస్తున్నాము?
1: వై డూ యూ వాంట్ టు మెయింటైన్ యువర్ బాడీ?
0: ఈ పోషించడం వల్ల లభించేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రిజల్ట్ బై దిస్ మెయింటెనెన్స్?
0: ఏమాత్రము లేదు.
1: Nothing whatsoever.
0: దేహమున్నంత వరకును భుజించాలి.
1: So long the body lasts, you should partake.
0: భుజించినంత వరకును నిద్రించాలి.
1: You have got to sleep.
0: నిద్రించినంత వరకును ఆనందాన్ని పొందాలి.
1: And you can be happy as you sleep.
0: తదుపరి లేచిన తర్వాత ఈ ఆనందం ఎక్కడిది?
1: The moment you get up, what happened to this happiness?
0: కనుకనే ఈ ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనం విస్మరించి,
1: we have forgotten the essence of Upanishads.
0: వికృతమైనటువంటి ఒక అంతరార్థాన్ని మనం ఆశ్రయించి,
1: we are after the perverted interpretation.
0: నామ విషయమైనటువంటి ఒక స్వరూపాన్ని విశ్వసించాలి.
1: We just go by the name and form only.
0: కనుకనే నామమే ప్రధానమైనటువంటిది.
1: So God's name is most important.
0: భగవంతునకు ఎట్టి పేర్లు లేవు.
1: In fact, God has no specific name.
0: అన్ని పేర్లు తనవే.
1: All names are His.
0: అన్ని పేర్లు యందు తానే ఉన్నాడు.
1: He is in every name.
0: తనది కానటువంటిది,
1: there is nothing which He is not.
0: తాను లేనటువంటిది ఎక్కడా మనకు కనిపించదు.
1: There is no place where He is not present.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ముఖ్యంగా భగవంతుని యొక్క తత్వము ప్రేమనే.
1: In fact, the God's nature is this love.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మనము ఏమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది నేచర్ ఆఫ్ లవ్.
0: ఇవన్నీ కూడా ఈ దేహం నుండి మనకు లభిస్తూ ఉంటున్నాయి.
1: ఆల్ దీస్ కుడ్ దీస్ థింగ్స్ కుడ్ బి అక్వైర్డ్ త్రూ దిస్ బాడీ.
0: దేహంలో ఎన్నో రకములైనటువంటి యంత్రములు ఉంటున్నవి.
1: ఇన్ దిస్ బాడీ దిస్ లాట్ ఆఫ్ మిషనరీ.
0: ఈ మిషనరీని మనం ఎన్ని విధాల పరిశోధన చేసినా దీని యొక్క అంతరార్థాన్ని గుర్తించుకోలేము.
1: ద మిషనరీ ఇన్ ద బాడీ, ఇట్ సిగ్నిఫికెన్స్ కెనాట్ బి నోన్ బై ఎనీ ఇన్వెస్టిగేషన్.
0: అన్నింటికి మెయిన్ స్విచ్ ఒకటి ఉంటుండాలి.
1: దేర్ లైస్ ద మెయిన్ స్విచ్ ఫర్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ద మిషనరీ.
0: కన్నులు చూస్తున్నాయి,
1: ఐస్ వాచ్.
0: అనేక కాంతులు మనకు కనిపిస్తున్నాయి,
1: వీ సీ మెనీ లైట్ రేస్.
0: నాలుక పదార్థాన్ని భుజిస్తున్నాయి,
1: ద టంగ్ ఈట్స్.
0: అనేక రకమైనటువంటి ఒక టెస్ట్ బడ్స్ అనగా టెస్ట్ మనం రుచిస్తున్నాయి,
1: వీ టెస్ట్ మెనీ డిషెస్ మెనీ ఐటమ్స్.
0: కానీ చెవులు ఉంటున్నవి,
1: వీ హావ్ ఇయర్స్.
0: అనేక రకమైనటువంటి శబ్దములు వినిపిస్తుండాలి,
1: వీ లిసన్ టు మెనీ సౌండ్స్.
0: ఈ అన్నిటికీ మూలాధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ఆల్?
0: ఇది ఏదో ఒకటి ఆధారమైనటువంటి ఒకటి ఉంటుంది చేతనే.
1: బికాస్ ఆఫ్ ది సమ్ ఫౌండేషన్ బిహైండ్ ఆల్ దిస్,
0: దీనిని ఫండమెంటల్ అని అన్నారు.
1: ఇట్స్ డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ fundamental principle.
0: అన్నిటికీ ఒక ఆధారమైనటువంటి ఒకటి ఉండాలి.
1: దేర్ ఇస్ వన్ ఫౌండేషన్ ఆర్ ఫండమెంటల్ బిహైండ్.
0: ఆ ఫండమెంటలే దీనికి తగినటువంటి ఒక ఆధారము.
1: దిస్ వెరీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ ది ఫౌండేషన్ బేసిస్.
0: దానిని మనం ఆత్మ అన్నాము.
1: దిస్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్ ఈస్ ఆత్మ.
0: ఈ ఆత్మతత్వం చేతనే,
1: బికాస్ ఆఫ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్,
0: మన హృదయం నుండి అనేక రకమైనటువంటి ఒక భావములు ఆవిర్భవిస్తున్నాయి.
1: సో మెనీ థాట్స్ అరైజ్ అవుట్ ఆఫ్
0: ఈ సంకల్పములకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది కాజ్ బిహైండ్ థాట్ ప్రాసెస్?
0: ముఖ్యంగా ఈ సంకల్పములు మన హృదయం నుంచి వచ్చేటువంటి,
1: హార్ట్స్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ హృదయం అనేటువంటిది వేదము.
1: దిస్ హృదయ ఈజ్ వేద.
0: ఈ సంకల్పములే అనేక రకమైనటువంటి శృతులు.
1: ద థాట్స్ ఆర్ శృతీస్.
0: ఈ శృతుల నుంచి వచ్చేటువంటి ఒక అంతరార్థములే వేదాంతములు.
1: The meaning of these srutis, is Vedanta, philosophy.
0: కనుకనే వేదములు ఎక్కడో ఉన్నాయని మనం భావించుకోవటం కాదు.
1: Never consider Vedas are far away from you.
0: సర్వత్రా ఉండేటువంటి ఈ శబ్దములు మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాయి.
1: The sounds which are present, sound waves everywhere, are with you, in you.
0: కనుక మన హృదయం అనేటువంటి యొక్క వేదము నుంచి,
1: out of the heart of the Veda,
0: మనము ఈ శబ్దములు అనేటువంటిది కొన్ని నామములు అనేటువంటిది మనం గుర్తించుకుంటూ రావాలి.
1: వీ హావ్ గాట్ టు రికగ్నైజ్ ద నేమ్స్ బై లిసనింగ్ టు దీస్ వర్డ్స్.
0: ఇట్టి పదములను మనం గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ దట్ వీ యాక్ట్.
0: ఈ పదముల యొక్క అంతరార్థములే వేదార్థములు.
1: ద సిగ్నిఫికెన్స్ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ స్పెల్ట్ అవుట్ ఈజ్ ది వెరీ ఫిలాసఫీ.
0: సర్వత పాణిపాదం అన్నది.
1: It is said sarvata panipadam.
0: Tat sarvatokshi shiromukham annadi.
1: Tat sarvatokshi shiromukham, it declares.
0: ఈ విధమైనటువంటి అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించుకుంటే,
1: ఇఫ్ వీ నో ద మీనింగ్ క్లియర్లీ,
0: అప్పుడే మనకు ఈ వేదార్థములు మనకు గుర్తుంటాయి.
1: దెన్ యూ విల్ బీ ఎక్స్పర్ట్ ఇన్ ఫిలాసఫీ.
0: తెల్లవారినప్పుడు మన యొక్క పౌర్ణచంద్ర ఆడిటోరియం లోపల వేదమును అనేక రకంగా ఉచ్చరిస్తూ ఉంటారు.
1: In the morning times, there in the Purnachandra auditorium, you find the chanting of Veda.
0: కానీ ఆ శబ్దం వింటుంటేనే ఒక విధమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది.
1: As you listen to Vedic sounds, you will experience bliss.
0: కానీ పదములు వింటేంత మాత్రమే ఆనందం కలుగుతుంది, కానీ పదార్థములు మనకు ఏమాత్రం అర్థం కాదు.
1: You don't understand their meaning, but yet you experience the bliss.
0: ఈ మీనింగ్ తీసుకునే ప్రయోజనం ఏమిటి?
1: What is the use in knowing the meaning?
0: పదముల యొక్క శబ్దాన్ని మాత్రమే మనం గుర్తించాలి.
1: నో ద పవర్ ఆఫ్ ద సౌండ్ ఇన్ ది అటరెన్స్ ఆఫ్ మీనింగ్
0: ఎన్ని రకములైనటువంటి మీనింగ్ లో ఉంటుంటాయి.
1: దేర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మీనింగ్స్ ఫర్ దీస్ టర్మ్స్.
0: కానీ నానార్థముల్లో
1: ఇన్ డిఫరెంట్ మీనింగ్స్
0: అనర్థములు తీసుకుని
1: అండ్ యూ గో బై ద రాంగ్
0: యథార్థాన్ని విశ్వసిస్తున్నాము
1: అండ్ యూ హావ్ ఫర్గాటెన్ ద రియాలిటీ.
0: యథార్థాన్ని విస్మరించడం చేతనే మనకు సత్యతత్వం గుర్తించడానికి వీలైనట్టు ఉంది.
1: బికాస్ ద రియాలిటీ ఈజ్ జస్ట్ ఫర్గాటెన్ అండ్ దేర్ ఫోర్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు నో ద
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: పదమును మనకు అర్థం కాలేదని దీన్ని వదలకూడదు.
1: నెవర్ గివ్ అప్ దీస్ వర్డ్స్ ఫర్ ద సింపుల్ రీజన్
0: అనేక రకమైన అర్థం ఉంటున్నాయి.
1: Every word has many meanings.
0: ఎవరెవరికి తగినటువంటి అర్థాన్ని వారు తీసుకోవాలి.
1: ఈచ్ వన్ షుడ్ టేక్ హిజ్ ఓన్ ఇంటర్ప్రిటేషన్.
0: అట్టి సొంత అర్థాన్ని తీసుకున్నప్పుడే
1: when you go by your own path
0: నిజమైనటువంటి యొక్క పారార్థం మనకు అర్థం అవుతుంది.
1: You can understand the true spiritual pursuit.
0: ఈ స్పిరిచువల్ పర్సన్ మనం తీసుకోవాలంటే
1: if you want to follow the spiritual pursuit
0: నిజమైనటువంటి యొక్క మౌనం వహించాలి.
1: You should observe true silence.
0: అర్థం తెలుసుకునేటువంటి విచారంలో ప్రవేశించకూడదు.
1: డోంట్ ట్రై టు ఇన్వెస్టిగేట్ టు నో ద మీనింగ్.
0: లేక విమర్శించేటువంటి దీంట్లో మనం ప్రవేశించకూడదు.
1: నార్ వుడ్ యూ ట్రై టు ఇంటర్ప్రెట్.
0: విచారణలో మనం ప్రవేశించాలి.
1: యూ షుడ్ ప్రొసీడ్ ఆన్ ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ.
0: అట్టి విచారణ అనేటువంటిది
1: దట్ ఎంక్వైరీ
0: కేవలం మన అభిష్టమును పురస్కరించుకుని ఉంటుంటాయి.
1: ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ విల్ టు నో.
0: మన ప్రేమతత్వం ఏ విధంగా ఉంటుంటుందో
1: just as love is in you
0: దానికి తగినటువంటి ఒక విచారణగా మనకు నిరూపిస్తుంది.
1: దట్ విల్ ప్రాంప్ట్ యూ టేక్ యూ లీడ్ యూ టు ఎంక్వైరీ.
0: కనుక
1: సో
0: మనం విచారణ చేయాలంటే
1: ఇఫ్ యూ వాంట్ టు ఎంక్వైర్
0: మన భావముల యొక్క పురస్కారాన్ని మనం ప్రవేశించుకోవాలి.
1: వీ షుడ్ సీ ద థాట్ ప్రాసెస్ విల్ బి స్టడీ.
0: నిన్న దినం చెప్పాను
1: భగవాన్ సెడ్ ది అదర్ డే
0: ఏ పదార్థం ఎందుకు కాని దాని మధురమైనటువంటి తత్వము ఎక్కడి నుంచి వస్తుండాలి.
1: ద స్వీట్నెస్ దట్ యూ ఫైండ్ ఇన్ ఆల్ దీస్ స్వీట్స్ హౌ డు యూ గెట్ ఇట్.
0: అది కేవలం ఒక మానవుడు ఉచ్చరించినటువంటిది కాదు, మానవుడు ఉద్భవింపు చేసినటువంటిది కాదు.
1: ద స్వీట్నెస్ ఇస్ నాట్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ఎనీ మ్యాన్.
0: కానీ ఇది స్వత సిద్ధంగానే ఆవిర్భవించినటువంటిది.
1: ఇట్ ఈస్ ఎ నేచురల్ క్వాలిటీ.
0: చెరకు లోపల తీపి ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ డు యూ గెట్ ద స్వీట్నెస్ ఇన్ షుగర్?
0: మెరపు లోపలి కారం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వై ది చిల్లీస్ ఆర్ హాట్?
0: వేపలోని చేదు ఎక్కడి నుంచి వచ్చింది?
1: అండ్ వై ది నీమ్ ఇస్ బిటర్?
0: మల్లెలోని ఒక వాసన ఎక్కడి నుంచి వచ్చింది?
1: అండ్ వై ది జాస్మిన్ ఫ్లవర్స్ ఆర్ ఫ్రాగ్రెంట్?
0: ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క తత్వంలో అనుకుంటారు.
1: We think we consider it as natural quality.
0: ప్రకృతి యొక్క తత్వం మనకు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం?
1: హౌ కెన్ యూ నో ద నేచర్?
0: కాదు కాదు, పరమాత్మని యొక్క తత్వమే ఈ ప్రకృతి స్వరూపంగా కనిపిస్తుండాలి.
1: ఇట్ ఈస్ ది వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ దట్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ నేచర్.
0: కనుకనే ఈ నేచర్ యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: సో వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ నేచర్ క్లియర్లీ.
0: నేచర్ లోపల అనేక రకమైనటువంటి భావాలు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ నేచర్ దేర్ సో మెనీ సెంటిమెంట్స్.
0: అనేక రకమైనటువంటి భేదములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ వెరైటీ ఆఫ్
0: అనేక రకమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ సో మెనీ మీనింగ్స్ టూ.
0: ఇలాంటి పరమాత్మ తత్వమైనటువంటి ప్రకృతిని మనం అర్థం చేసుకోవటం ఇది అసాధ్యము.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు కాంప్రహెండ్ ద డివినిటీ ఇన్ దిస్ నేచర్.
0: కనుక పరమాత్మని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే
1: టు నో గాడ్ ఇన్ ఫుల్
0: పరతత్వంలో మన మనసును ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ సీ దట్ అవర్ మైండ్ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిట్.
0: ఈ మైండ్ అనేది ఎక్కడి నుంచి వస్తుండాలి?
1: వేర్ ఫ్రమ్ ద మైండ్ హస్ కమ్?
0: నీ సంకల్ప వికల్పం నుంచే వచ్చినాయి.
1: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: నీ శ్వాస నుంచే వచ్చాయి.
1: అండ్ ఇట్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ బ్రెత్.
0: కానీ ఇందు నుంచి వచ్చినటువంటి యొక్క స్వరములు ఏ విధంగా వస్తున్నాయి?
1: అండ్ సౌండ్స్ హౌ డు దే కమ్?
0: దాని తర్వాత
1: లేటర్
0: మనం ఒక విధమైనటువంటి యొక్క శబ్దమును విచారించాలి.
1: అండ్ వీ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ ది సౌండ్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రహ్మతత్వము?
1: అండ్ దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేటివిటీ. బ్రహ్మత్వ
0: ఆ బ్రహ్మతత్వంలో ఉన్నటువంటి సోహం తత్వమే మనకు నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: అండ్ ది బ్రీతింగ్ ప్రిన్సిపల్ సోహం ఈజ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్.
0: కనుక ఆత్మిక్ ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకోవాలంటే ఈ శ్వాస తత్వాన్ని మనం ఉచ్చరించుకోవాలి.
1: సో టు నో ది ఆత్మిక్ ప్రిన్సిపల్ వీ షుడ్ నో ది సోహం ప్రిన్సిపల్.
0: సోహం నిమిత్తమే మనం జీవిస్తున్నామే కానీ సోహమే లేకపోతే ఈ జీవితమే అక్కర్లేదు.
1: వితౌట్ బ్రీతింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సోహం యూ కెన్ నాట్ లివ్ ఎనీ లాంగర్.
0: ఏ రకమైనటువంటి శబ్దం వచ్చినప్పటికీ సోహం అనేటువంటి శబ్దం ఒకటి ఉంటుండాలి.
1: ఆల్ సౌండ్స్ హావ్ గాట్ ది సోహం యాజ్ ద బేసిస్.
0: ఈ శబ్దాన్ని పురస్కరించుకుని మనం జీవించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: వి జస్ట్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్ బేసింగ్ ఆన్ ది సౌండ్.
0: ఈ సోహం అనే శబ్దమే లేకపోతే మనకు జీవితమే అర్థం కాదు.
1: విదౌట్ దిస్ సోహం ద ప్రైమల్ సౌండ్ యూ కెనాట్ నో యువర్ లైఫ్.
0: కనుకనే మనము జీవించే దేని నిమిత్తమై?
1: Why should we live? What's purpose?
0: సోహం యొక్క తత్వాన్ని అర్థం గావించుకోవటం కోసమని.
1: ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈస్ టు నో ద మీనింగ్ ఆఫ్ సోహం.
0: కనుక దీని అర్థం ఏ విధంగా ఉంటుంటుంది?
1: హౌ ఈస్ ఇట్స్ మీనింగ్?
0: సోహం
1: సోహం
0: ఇది హంస గాయత్రి అని చెప్పారు.
1: దిస్ సోహం ఇస్ ఆల్సో కాల్డ్ హంస గాయత్రి.
0: సో అంటే అది,
1: సో దట్,
0: హం అనగా నేను,
1: హం ఐ
0: అది నేనే,
1: ఐఎమ్ దట్
0: ఇది అది నేనేంటి ఏది,
1: ఐఎమ్ దట్ మీన్స్ వాట్ ఈస్ దట్ హియర్
0: అక్కడ ఏది ఉన్నది అది నేనే అనడానికి,
1: వాట్ ఈస్ ప్రెసెంట్ దేర్
0: అక్కడే మనస్సు ఉన్నది,
1: దేర్ లైస్ ద మైండ్
0: ఈ మనస్సే నేను అనుకుంటే,
1: అండ్ ఇఫ్ యు థింక్ దట్ యు ఆర్ ద మైండ్
0: ఈ సాధనకు మనస్సు అంతా అడ్డు తగులుతుంటది,
1: అండ్ దిస్ మైండ్ ఈస్ అన్ అబ్స్టకల్ ఇన్ స్పిరిచువల్ పాత్
0: కాబట్టి మనసే నేను అనుకుంటే ఇది మనసుకు ఏమాత్రమో అర్థం లేదు.
1: ఇఫ్ యు ఐడెంటిఫై విత్ ద మైండ్ హ్యాస్ నో మీనింగ్ ఎట్ ఆల్
0: మనసు కేవలం ఒక పిచ్చికోతి వంటిది అంటారు.
1: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ
0: అలాంటి మనసును నమ్ముకుని ఇవి ఏ మార్గంలో పోగలవు.
1: అండ్ వాట్ ఈస్ దట్ యు కెన్ డిరైవ్ అవుట్ ఆఫ్ ఇట్
0: కాదు కాదు మనసును మనసుగా భావించకూడదు.
1: డోంట్ కన్సిడర్ సింప్లీ యాజ్ మైండ్
0: మనసును దైవంగా మనం విశ్వసించాలి.
1: కన్సిడర్ మైండ్ యాజ్ డివైన్
0: ఈ మనసే విష్ణు స్వరూపము.
1: దిస్ మైండ్ ఈస్ రిప్రజెంట్ సస్టైనర్ విష్ణుత్వం.
0: ఆ మనసే లేకపోతే శ్వాసనే లేదు.
1: విదౌట్ ద మైండ్ దేర్ ఇస్ నో శ్వాస ఆర్ ద బ్రెత్
0: శ్వాస ఆడటం చేతనే మైండ్ ఆవిర్భవిస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ బ్రీతింగ్ ప్రాసెస్ ద మైండ్ ఈజ్ ఫంక్షనల్
0: ఈ శబ్దం రావటం చేతనే బ్రహ్మసత్వం మనకు ప్రాప్తిస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ సౌండ్ ప్రైమల్ సౌండ్ యూ విల్ అండర్స్టాండ్ క్రియేటివిటీ
0: ఈ విధమైనటువంటి అంతరార్థాలు గుర్తించడానికి పోవాలంటే మనకు ఉపనిషత్తులు ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: వీ కెనాట్ అండర్స్టాండ్ ది ఉపనిషత్ ప్రిన్సిపల్స్ ఇన్ డెప్త్
0: ఈ ఉపనిషత్తు లోపల ఇలాంటి పవిత్రమైనటువంటి అర్థములు ఎన్నో కలిసి ఉంటున్నాయి.
1: దర్ మెనీ మెనీ సీక్రెట్ నోబుల్ ఇంటర్ప్రిటేషన్స్ ఇన్ ఉపనిషత్స్
0: కానీ ఇలాంటి అర్థం మనకు గోచరించడానికి మనం ఏమి చేయాలి?
1: What is that we should know, do now to know the meaning?
0: విచారం చేయాలి.
1: We should inquire.
0: కూర్చున్నావు.
1: You are seated.
0: కూర్చున్నప్పుడు సోహం వస్తుండాలి.
1: You just find this soham.
0: దీన్ని వాచ్ చేయాలి.
1: Watch the soham.
0: ఏది సో ఏది హం.
1: What is so, what is హం.
0: ఏ యొక్క నాద్రం నుంచి సో అని వస్తుండాలి.
1: And what is the origin, the beginning place?
0: ఏ ద్వారం నుంచి హమ్ అనేటువంటి దిగుతుండాలి.
1: And what is the nostril through which హమ్ comes
0: out? ఒకటి పోవటము ఒకటి రావటము.
1: One is inhalation, other is exhalation.
0: కనుకనే ఈ వచ్చిపోయేటువంటి శబ్దం మాత్రమే గుర్తించుకుంటూ పోతే సోహం.
1: అండ్ ఇఫ్ యూ వాచ్ దిస్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ ప్రాసెస్ ఇట్ ఇస్
0: ఒకటి లోపల పోతుండది.
1: వన్ గోస్ ఇన్ బ్రీదింగ్
0: అది ఏ సో
1: బ్రీదింగ్ ఇన్ ఈ సో
0: హమ్
1: హమ్
0: ఇది అహంకారము.
1: దట్ ఈస్
0: అది ఏ బయట పోయేటువంటిది.
1: దట్ ఇస్ అహంకార ఈగో బ్రీద్ అవుట్.
0: కాబట్టి బయట పోయేటువంటి దాన్ని మనం వదిలిపెట్టాలి.
1: ఆల్ దట్ ఈస్ బ్రీద్డ్ అవుట్ మస్ట్ బి లెఫ్ట్ అవుట్.
0: లోపల పోయి ప్రాణాన్ని అందించేటువంటి దానిని మనం గట్టిగా పట్టుకోవాలి.
1: వీ హావ్ టు హోల్డ్ ఆన్ టు ద లైఫ్ ఆక్సిజన్ దట్ ఇస్ బ్రీద్డ్ ఇన్.
0: కనుకనే సో అనేటువంటి తత్వాన్ని మనం గట్టిగా కుంభకం చేయాలి.
1: సో వీ షుడ్ రిటైన్ ద ఆక్సిజన్ దట్ హెస్ బిన్ టేకెన్ ఇన్.
0: కనుకనే అనేక మంది సాధన చేసేటువంటి వారు రేచక పూరక కుంభకం అని అంటున్నారు.
1: మెనీ ఆఫ్ ది సీకర్స్ ఇన్ స్పిరిచువల్ పాత్ థింక్ ఆఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
0: సో అని ఒక నుంచి ముక్కు నుంచి తీసుకోవాలి.
1: బ్రీద్ ఇన్ త్రూ వన్ నాస్ట్రల్.
0: రెండవ ముక్కు నుంచి హమ్ అనేటువంటిది వదిలిపెట్టాలి.
1: త్రూ ది అనదర్ నాస్ట్రల్ యూ బ్రీద్ అవుట్ హమ్.
0: ఈ రెండింటికి మధ్య లోపల కుంభకము కొంతసేపు నిలుపుకోవాలి.
1: ఇన్ బిట్వీన్ ది టూ దేర్ ఇస్ మిడిల్ స్టేజ్ కుంభక రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
0: ఈ మూడింటి యొక్క తత్వము కాలం ఆధారం చేసుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు గో బై ద టైమ్ ఇంటర్వల్ ప్రాసెస్.
0: కాలం యొక్క ప్రమాణం మనం గుర్తించుకోకుండా కేవలం ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటే ఇది ప్రాణాయామం కాదు ప్రాణానికి అపాయమే.
1: And if we don't go by the timing interval process and think of the maintenance of the time, it is not simply pranayama, breathing process, it is prana apaya, least the danger of your life.
0: కనుకనే సో అనేటువంటిది ఎంత కాలం నీవు తీసుకుంటున్నావో,
1: the time you take it to breathe in,
0: అంతకాలము దాన్ని కుంభకం చేయాలి నిలపాలి,
1: must equal for its retention kumbhaka.
0: ఎంతకాలం నీవు నిలిపినావో అంతకాలం దానిని వదలాలి.
1: The time that you take to retain the breath must equal the time that you breathe out.
0: కనుకనే కాలస్వరూపాయన మహా అన్నాడు బ్రహ్మను.
1: సో బ్రహ్మ గాడ్ ఈజ్ టైమ్.
0: సోహం అనేటువంటిది బ్రహ్మతత్వమే.
1: సోహం ఈజ్ బ్రహ్మత్వ క్రియేటెడ్.
0: కనుకనే కాలస్వరూపుడైనటువంటి బ్రహ్మతత్వాన్ని కాలానుగుణ్యంగా మనం నడుచుకోవాలి.
1: దేర్ఫోర్ యాజ్ గాడ్ ఈజ్ టైమ్ వీ షుడ్ ప్రొసీడ్ కేర్ఫుల్లీ.
0: ఈ కాలానుగుణ్యంగా నడుచుకోవటం లోపల
1: when we act appropriately
0: kartavyanni gurtinchukuntu ravali
1: we have to recognize our duty.
0: Ee kartavyam ante emiti?
1: What is this kartavya?
0: Adi manasu yokka sankalpame.
1: It is just the thought.
0: కాబట్టి మనసు ఎట్టి సంకల్పాలు చెందుతుంది?
1: వాట్ కైండ్ ఆఫ్ థాట్స్ ఆర్ దేర్ ఇన్ ద మైండ్?
0: పవిత్రమైన సంకల్పాలు వచ్చుకుంటారు ఇప్పుడే, అప్పుడు దీని కర్తవ్యం అవుతుంది.
1: అండ్ దెన్ టు ఎంటర్టైన్ సీక్రెట్ థాట్ ఈజ్ యువర్ డ్యూటీ.
0: కనుకనే విష్ణువును సాత్వికుడు అన్నారు.
1: సో విష్ణు రిప్రజెంట్స్ పాయస్నెస్.
0: కనుక సంకల్పములంతా కూడా నువ్వు సాత్వికమైనటువంటివి.
1: ఆల్ థాట్స్ మస్ట్ బి పైయస్.
0: కనుక నీ మన సంకల్పములు సాత్వికమైనటువంటి సంకల్పములు రావాలి.
1: దెర్ఫోర్ వి షుడ్ సీ టు ఇట్ దట్ యు హావ్ పైయస్ థాట్స్.
0: ఈ సాత్వికమైన సంకల్పములు మనం ఆవిర్భవించాలంటే
1: ఇన్ ఆర్డర్ టు ఎంటర్టైన్ సచ్ థాట్స్,
0: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసములు పవిత్రమైన రీతిలో నడచాలి.
1: ద బ్రీతింగ్ ప్రాసెస్ షుడ్ బి అలాంగ్ ద రైట్ డైరెక్షన్.
0: కాబట్టి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు కూడాను అన్యోన్య ఆశ్రమంలో అవినాభావ సంబంధములు.
1: ద ట్రయూన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డివినిటీ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ ఇంటర్ డిపెండెంట్ అండ్ ఇంటర్
0: లింక్డ్. కేవలం పేర్లతో వచ్చినటువంటివి కాదు.
1: దట్ డస్ నాట్ మియర్లీ
0: ప్రవర్తనతో లభించేటువంటివి.
1: ఇట్స్ నాట్ మియర్లీ నామెన్క్లేచర్,
0: ప్రవర్తనతో వచ్చేటువంటివి కాదు.
1: ఇట్ గోస్ బై ఇట్స్ యాక్షన్,
0: పవిత్రతతో చేరేటువంటివి.
1: ఇట్ రిప్రజెంట్ సాంక్టిటీ,
0: పవిత్రతతో చేరేటువంటివి కాదు.
1: ఇట్స్ నాట్ సింప్లీ సో,
0: ఏకత్వంతో లీనమయ్యేటువంటివి.
1: వి ఫైండ్ ద హార్మనీ ఇన్ ద యూనిటీ ఇన్ ఆల్ దీస్ త్రీ.
0: కనుక ఇలాంటి ఏకత్వాన్ని గురించినటువంటి ఒక తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: సో వి షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు కాంప్రిహెండ్ ద హార్మనీ ఆఫ్ ద యూనిటీ ఆఫ్ ది ట్రినిటీ.
0: ఈ ఉపనిషత్తులు ఎన్ని రకములుగా ఈ విధంగా వల్లిస్తూ ఉంటుంటాయి.
1: ఉపనిషత్స్ గో ఆన్ ఎక్స్టోలింగ్ అండ్ నరేటింగ్ దీస్ ట్రూత్స్.
0: కానీ ఈ వల్లించినటువంటి ఉపనిషత్తు యొక్క అంతరార్థాన్ని ఎవరు గుర్తించుకోలేకపోతున్నారు.
1: నో వన్ ఈజ్ ఏబుల్ టు కాగ్నైజ్ ద రియల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దీస్ ఉపనిషత్స్.
0: ఒక్కొక్క శ్లోకము దాన్ని వర్ణించాలంటే,
1: if you want to describe every shloka,
0: ఒక్కొక్క శ్లోకము దాని అంతరార్థం బోధించాలంటే,
1: in order to teach the depth of every
0: shloka, కనీసం ఒక్క శ్లోకమునకు ఒక నెలైన అర్థం తీసుకుంటుంది.
1: You require one full month to know the meaning in depth of every shloka.
0: అనగా ఏమిటి? అనేక అర్థములతో కూడినటువంటి
1: meaning. It has got so many interpretations.
0: కానీ మన సమయ సందర్భానుసారంగా ఆ సమయానికి తగినట్టు అర్థాన్ని తీసుకోవాలి.
1: But the meaning which that suits that particular situation must be accepted.
0: ఏది చెప్పినా కానీ అది అంతరార్థంగానే ఉంటుంటది.
1: Anything can be said that represents true meaning.
0: చిన్న పిల్లవాడు ఉంటుంటాడు.
1: Here is a boy.
0: వాడికి మాటలు రావు.
1: And he cannot speak
0: properly. అలాంటి పరిస్థితి లోపల
1: at that moment
0: వయ ప్రమాణాన్ని పురస్కరించుకొని రామా అని నీవు చెప్పిస్తే,
1: బేసింగ్ ఆన్ హిస్ ఏజ్ ఇఫ్ యు వాంట్ హిమ్ టు రిపీట్ రామా,
0: అప్పుడు ఆ పిల్లవాడు లామా అంటాడు.
1: దట్ బాయ్ విల్ సే లామా.
0: అనగా అది కూడా అర్థమే.
1: ఈవెన్ దట్ ఆల్సో హస్ ఎ మీనింగ్.
0: ఆ వయస్సుకు తగినటువంటిది అదే సరి అయిన అర్థం.
1: ఓ ఇట్ ఇస్ ద ప్రాపర్ వే ఆఫ్ స్పెల్లింగ్ స్పీకింగ్ ద వర్డ్.
0: వాడు కూడా చిన్నగా రామా అనుకుంటే అది అర్థం కాదు.
1: అండ్ హీ కెనాట్ సే రామా అట్ దట్ ఏజ్.
0: ఆ వయస్సుకు ఆ సమయానికి ఆ లామా అనేటువంటిది సరి అయిన అర్థం.
1: అట్ దట్ మూమెంట్ అట్ ద టెండర్ డెలికేట్ ఏజ్ బీయింగ్ సో యంగ్ లామా రిప్రజెంట్ ద కరెక్ట్ మీనింగ్.
0: కానీ మన దృష్టి లోపల ఆ లామా అనేటువంటిది తప్పు అంటాము.
1: బట్ ఫ్రమ్ అవర్ వ్యూ పాయింట్ ద లామా ఈజ్ రాంగ్.
0: కానీ ఆ వయస్సుకు ఆ శబ్దములకు ఆ ప్రకృతికి ఇది లామా అనేది రైట్.
1: ఫర్ సచ్ ఎ యంగ్ చైల్డ్ టు సే లామా ఇస్ క్వైట్ కరెక్ట్ అండ్ అప్రోప్రియేట్.
0: ఇదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఆ వయ ప్రమాణము,
1: ద ఏజ్,
0: దేహ ప్రమాణము,
1: ద బాడీ,
0: సమయ ప్రమాణము,
1: అండ్ ద మూమెంట్,
0: పద ప్రమాణము,
1: అండ్ ద సర్కమ్స్టాన్సెస్,
0: అన్ని ప్రమాణమును మనం ఉద్దంగా తీసుకున్నప్పుడే ఇది రైటా తప్ప అనేటువంటిది నిర్ణయం అవుతుంది.
1: షుడ్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ యాజ్ వీ డిసైడ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్స్ రాంగ్.
0: ఇప్పుడు అనేక మంది ఉంటున్నారు.
1: హియర్ మెనీ పీపుల్ హియర్.
0: చాలా మంది ఎడ్యుకేటెడ్ బాయ్స్ కూడా ఉంటున్నారు.
1: దేర్ మెనీ ఎడ్యుకేటెడ్ బాయ్స్.
0: చాప అని చెప్పమంటే చెప్పలేరు.
1: And if you want to say, all of you to say, chapa, many can't say.
0: Chapa, ani cheppante chapa antaru.
1: If I want you to say chapa, you say chapa, the fish.
0: Cha, sa, sa. ఈ మూడింటి యొక్క అర్థం యొక్క తత్వాన్ని గుర్తించాలి.
1: వన్ షుడ్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ చా సా సా.
0: కనుకనే మనం కొన్ని విధములు ఎంతనో ప్రయత్నం చేయండి, మీలో మీరు యోచన చేసుకోండి. చాప అన్నాడు. చాప అనడానికి నాలుకే ముఖ్యము.
1: వెల్ టు సే స్పెల్ అవుట్ దిస్ వర్డ్ చాప, ద టంగ్ ఇస్ ఇంపార్టెంట్.
0: కానీ అక్కడ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ చాప అని వస్తుంది, కానీ చాప అని రాదు.
1: చాప ద మ్యాట్, బట్ యు సే చాప ద ఫిష్.
0: చా చా సా సాహ
1: షా షా సాహ.
0: ఈ అర్థంలో ఉన్నటువంటి పదములు ఎన్నియో కఠినమైనటువంటివిగా ఉన్నాయి.
1: అండ్ దేర్ వెరైటీ ఆఫ్ మీనింగ్స్ బేసింగ్ ఆన్ దిస్.
0: మీరు ఇంటికి పోయిన తర్వాత మీరు చెప్పండి చూస్తాము. చాప అన్నాడు, నేను చాప అనగలను అనండి.
1: బెటర్ యూ గో హోమ్ అండ్ ట్రై నౌ. చాప, కెన్ యూ సే దాట్
0: అనలేరు.
1: యూ కెనాట్.
0: కానీ చాప యొక్క తత్వం గుర్తించినటువంటి వాడే ఇది చాప అన్నట్టు.
1: బట్ ద వన్ హూ నోస్ ద మ్యాట్ చాప కెన్ సే ఇట్ ఈస్ చాప మ్యాట్.
0: చాప అర్థం తెలియనటువంటి వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అది చాప అని అనలేడు.
1: ద వన్ హూ డస్ నాట్ నో ది మీనింగ్ ఆఫ్ చాప ద మ్యాట్ హీ విల్ బి సేయింగ్ ఓన్లీ చాప.
0: అదే విధంగానే మహాభారత యుద్ధ సమయం నందు,
1: అట్ ద టైమ్ ఆఫ్ మహాభారత వార్,
0: అనేక విధములుగా కూడా కలహములు జరుగుతున్నాయి.
1: దేర్ వాస్ లాట్ ఆఫ్ ఫైటింగ్ దేర్.
0: కానీ గజరాజును రక్షించడానికని విష్ణు బయలుదేరుతున్నాడు.
1: అండ్ విష్ణు స్టార్టెడ్ ఓవర్ దేర్ టు ప్రొటెక్ట్ దిస్ గజరాజ.
0: గజ గజ నిల్చు నిల్చు, నేను వస్తున్నానన్నాడు.
1: హి సెడ్ స్టాండ్ హోల్డ్ ఆన్, ఐఎమ్ కమింగ్.
0: అనగా పరిగెత్తిపోతున్నాడు విష్ణువు.
1: అండ్ విష్ణు వాజ్ జస్ట్ రన్నింగ్ ద వే.
0: లక్ష్మి ప్రక్కన ఉంటుంది, అతను ఎక్కడ పోతున్నావు అని అడగడానికి కూడా టైం లేదు.
1: అండ్ లక్ష్మి డిడ్ ఫైండ్ టైమ్ టు ఆస్క్ హిమ్ వేర్ హీస్ ప్రొసీడింగ్.
0: అప్పుడు ఆమెను వర్ణించడానికి ప్రయత్నం చేశాడు.
1: అండ్ దెన్ హీ స్టార్టెడ్ డిస్క్రైబింగ్ ద మూమెంట్.
0: అడిగేదన్నాను కడి వడిజను, అడిగేదన్నాను కడి వడిజను.
1: షీఈస్ గోయింగ్ వెరీ ఫాస్ట్ టు నో ద రీజన్.
0: అడిగిన తన మగడ నుడు నడి నుడుగును వేడ వేడ చిడిముడి తట్టబడ్డ నడుగుడే నడుగుడే చదివి నడుగుడే అన్నాడు. అడిగేతనని కడి వడిజను.
1: షీఈస్ గోయింగ్ వెరీ ఫాస్ట్ టు నో ద రీజన్.
0: అడిగిన తన మగడు నుడుక నడి నుడుగును తను చెప్తాడో చెప్పలేడో.
1: ద హస్బెండ్ వుడ్ రెస్పాండ్ ఆర్ నాట్.
0: వేడ వేడ చిడిముడి తట్టబడ పరిగెత్తిపోవడానికి పోతుంటే ముడి కూడా జారిపోతుండాలి.
1: అండ్ ఐ వాస్ రన్నింగ్ ఇఫ్ దిస్ ఇన్ ది ప్లాట్ ఫ్రమ్ దేర్ ఇస్ డ్రాప్ డౌన్.
0: నడిగిడ నడిగిడ జరిమి నడిగిడ అన్నాడు. అడుగు పెట్టడానికి లేదు, అడుగు దివడానికి లేదు.
1: యూ కెన్ నాట్ ప్రొసీడ్ నాట్ రిట్రీట్.
0: ఇది చాలా సరైన సమయం కాదు.
1: దిస్ నాట్ ద రైట్ టైం.
0: పదములు సమయం కానటువంటి సమయంలో వివేచం చేతని ఇది అంతరాత్మంగా పోకుండా వికారమైన అంతరాత్మంగా పోతున్నాయి.
1: బికాజ్ ద వర్డ్స్ ఆర్ నాట్ యూజ్డ్ ఎట్ ద రైట్ టైం వీ ఫైండ్ ఆల్ డిస్టార్షన్.
0: ఒక్కొక్క దేశం ఒక్కొక్క ప్రాంతం యొక్క భాషలు కూడా ఆ రకంగా ఉంటుంటాయి.
1: అండ్ దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద వెర్నాక్యులర్ లాంగ్వేజ్ బేస్డ్ ఆన్ ద రీజియన్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఉపనిషత్తుల యొక్క అర్థాన్ని గుర్తించాలనుకుంటే కేవలం ఉపనిషత్తులు తెలిసినటువంటి ఒక మహనీయుల చరిత్రకే వెళ్ళి దాని అంతరార్థాన్ని గుర్తించుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు నో ద మీనింగ్ ఆఫ్ దీస్ ఉపనిషత్స్ యూ షుడ్ అప్రోచ్ ద స్కాలర్స్ అండ్ ట్రై టు లెర్న్.
0: ఈ సర్వ ఉపనిషత్తు సారమైనటువంటిది బ్రహ్మతత్వం నుండి వచ్చినటువంటివి.
1: అండ్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్ హావ్ కమ్ అవుట్ ఆఫ్ బ్రహ్మ.
0: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది వాక్ స్వరూపమే.
1: అండ్ దిస్ నేచర్ ఆఫ్ బ్రహ్మ ఈజ్ వెరీ స్పీచ్ ఫ్యాకల్టీ.
0: మనోతత్వం అనేటువంటిది విష్ణు తత్వము.
1: ద మైండ్ రిప్రజెంట్స్ విష్ణు.
0: తత్వం అనేటువంటిది మంచి భావంతో కూడినటువంటిది.
1: అండ్ ద మైండ్ షుడ్ హావ్ గుడ్ థాట్స్.
0: మంచి భావమే ఉండినప్పుడు మంచి పదములే వస్తుంటాయి.
1: దెన్ వన్స్ యు హావ్ గుడ్ థాట్స్ యు స్పీక్ గుడ్ వర్డ్స్.
0: మంచి పదములే వచ్చినప్పుడు మంచి అర్థములే ఇస్తుంటాయి.
1: ద గుడ్ వర్డ్స్ కన్వే గుడ్ మీనింగ్.
0: కనుకని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే ముగ్గురు ప్రత్యేకం కాదు.
1: సో బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ నాట్ సెపరేట్.
0: బ్రహ్మ శ్వాసము.
1: బ్రహ్మ ఇస్ బ్రెత్.
0: విష్ణువు మనస్సు.
1: విష్ణు ఇస్ మైండ్.
0: ఇంకా మహేశ్వరుడు.
1: మహేశ్వర
0: అది ఏ వాక్కు.
1: అండ్ దట్ ఈస్ ద టాకింగ్.
0: కనుక ఆత్మ మనసు వాక్కు మూడింటి యొక్క ఏకత్వమే బ్రహ్మ విష్ణు మహేశ్వరత్వం.
1: దేర్ఫోర్ ద హార్మనీ ద యూనిటీ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్ ద మనస్సు ద మైండ్ అండ్ ద వాక్ ద టాక్.
0: కనుక ఆత్మకు ఏ రీతిగా నీ అర్థాన్ని చెప్పగలవు?
1: అండ్ హౌ కెన్ యూ డిక్లేర్ ఇట్స్ మీనింగ్.
0: వాక్కు ఏ రీతిగా అర్థం చెప్పగలవు?
1: హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంటర్ప్రిటేషన్?
0: వాక్కు నీకు అర్థం చెప్పాలంటే వాక్ రూపంగానే చెప్పాలి.
1: ద వర్డ్ మీనింగ్ కుడ్ బి సెడ్ బై వర్డ్ ఓన్లీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ విధంగా మీకు చెప్తూ పోతుంటే మీకు తలనొప్పిగా వస్తుంటారు.
1: యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇన్ ఫుల్ ఇఫ్ ఇట్స్ థింగ్స్ ఆర్ స్టేటెడ్.
0: కారణమేమనగా అర్థంకు తెలియనటువంటి వారు, ఉపనిషత్తులు చూడనటువంటి వారు, ఉపనిషత్తుల యొక్క సారాన్ని గుర్తించలేనటువంటి వారు దీనికి అనేక అనర్థాలు చేసుకుంటారు.
1: నాచురలీ దోస్ పీపుల్ హావ్ నెవర్ హర్డ్ ఆఫ్ ఉపనిషత్స్ నార్ మీనింగ్ ఆఫ్ ఉపనిషత్స్ దే కెనాట్ అండర్స్టాండ్.
0: ఉపనిషత్తు అనేటువంటిది చాలా శాంతంగా,
1: you should know it peacefully,
0: సమయ స్ఫూర్తిగా,
1: at right time,
0: ప్రవర్తన పవిత్రంగా,
1: making the conduct
0: right, వాక్ శుద్ధిగా,
1: and good words,
0: అప్పుడే శ్వాస శుద్ధిగా మనం చెప్పాలి.
1: And then you can have the purity,
0: మన శ్వాస కూడా పరిశుద్ధం కావాలి.
1: And the breath should be purified.
0: కనుకనే దీనికి ఉపనిషత్తు లోపల ఒక విధమైనటువంటి మంత్రం చెప్పారు.
1: ఈ ఉపనిషత్ ఏ మంత్ర ఇస్తే
0: దీనికి ఒక విధమైనటువంటి ఒక శ్వాస తత్వంలోనే మంత్రం చెప్పారు.
1: అండ్ దిస్ ఈస్ కంటైన్డ్ విత్ ఇన్ ది బ్రీతింగ్ ప్రాసెస్.
0: అనగా దీని వల్ల, ఈ శ్వాస వల్ల, ఈ మంత్రస్వరం వల్ల అనేక రకమైన రోగములు కూడా నివారణ అవుతున్నాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ కంట్రోల్ విల్ బి క్యూరేటివ్ ఫర్ సెవరల్ ది ఎయిల్మెంట్స్.
0: దీని వల్ల ఏమవుతుంది? మొట్టమొదట మన శ్వాస పవిత్రమవుతుంది.
1: దెన్ యు విల్ బి శాంక్టిఫైయింగ్ ద బ్రెత్.
0: పవిత్రం కావటమే కాకుండా,
1: నాట్ ఓన్లీ దాట్,
0: కొలెస్ట్రాల్ అనేటువంటిది అనగా హార్ట్ కు ప్రవహించేటువంటి యొక్క రక్తం యొక్క ప్రసరము కొంచెం థిక్ అయింది.
1: అండ్ బ్లడ్ ఇస్ సో థిక్ బికాస్ ఆఫ్ కొలెస్ట్రాల్.
0: ఆ మంత్రం చెప్పడం చేత ఆ బ్లడ్ కొంచెం థిన్ గా మారిపోతుంది.
1: యాజ్ యూ రిపీట్ దీస్ మంత్రాస్ ద బ్లడ్ బికమ్స్ రాదర్ థిన్.
0: కన్నులకు వచ్చినటువంటి ఒక కేటరాక్ట్ కూడా నివారణ అవుతుంది.
1: అండ్ ఇట్ ఆల్సో క్యూర్స్ ది కేటరాక్ట్ ప్రాబ్లమ్స్.
0: గొంతులో వచ్చినటువంటి యొక్క శబ్దం యొక్క స్వరూపం కూడా పవిత్రమైపోతుంది.
1: అండ్ ద సౌండ్ అవుట్ ఆఫ్ యువర్ థ్రోట్ ఆల్సో ఈస్ గోయింగ్ టు బి సీక్రెట్.
0: కనుకనే మనము ఈ శబ్దంలో కొంచెం సరైన రీతిగా తీసుకోవాలి.
1: సో విష్ణు ది సౌండ్స్ ఇన్ ఎ ప్రాపర్ సెన్స్.
0: ఈ సరైన రీతిగా తీసుకున్నప్పుడే మనకు సరైన అంతరార్థాలు వస్తుంటాయి.
1: ఇఫ్ యు నో ద రైట్ మీనింగ్, యు నో ఇట్స్ రైట్ అప్లికేషన్.
0: ఒక్క ఉపనిషత్తుల యొక్క సారాన్ని మాత్రమే మనం తీసుకుంటే దేహం యొక్క తత్వాన్ని అంతా కూడా గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యు నో ది ఎసెన్స్ ఆఫ్ వన్ ఉపనిషత్, యూ విల్ బి నోయింగ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ యువర్ హోల్ బాడీ.
0: మన నాలుక ఏ విధంగా టేస్ట్ చిక్కుతుంటుంది,
1: ద టంగ్ హౌ డస్ ఇట్ టేస్ట్,
0: ఏ రకమైనటువంటి పదార్థాన్ని వేసుకుంటే ఆ యొక్క రుచి మనకు గోచరమవుతుంది.
1: అండ్ వీల్ టేస్ట్ అకార్డింగ్ టు ద ఫుడ్ స్టఫ్ దట్ వీ పార్టేక్.
0: కానీ ఈ టంగ్ బర్డ్స్ అనేవి ఎంత ఎన్ని ఉన్నాయి,
1: ద టేస్ట్ బర్డ్స్ హౌ మెనీ ఆర్ దే,
0: అనగా 51,000 టేస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
1: 51,000 టేస్ట్ బర్డ్స్ ఆర్ దే.
0: ఇంకా శ్రవణ బర్డ్స్ అంతా ఎంత ఉన్నాయంటే,
1: అండ్ ద లిసనింగ్ ప్రాసెస్,
0: 36,000 శ్రవణం అనేటువంటిది వింటుంది.
1: అండ్ 36,000
0: 51,000 ఈ అన్ని కాకుండా దృష్టి
1: అండ్
0: వికాసం యొక్క శక్తి
1: అండ్ ద లైట్ విజన్,
0: 51 కోట్లు ఉంటున్నాయి,
1: 51 crores.
0: అలాంటి ఇన్ని కోట్ల యొక్క దీనిని దృష్టిని ఏ రీతిగా మనం చూడగలము,
1: హౌ వుడ్ బి ఏబుల్ టు విజువలైజ్ దాట్.
0: కాబట్టి ఇన్ని రకమైనటువంటి దృష్టిగా ఉంటున్నప్పుడు మనం ఏ దృష్టి సరైనటువంటిది అనుకుంటాం.
1: అండ్ అవుట్ ఆఫ్ దిస్ myriad vision, what is it that is proper?
0: కనుకనే నీవు సమయ సందర్భానుసారంగా నీవు ఊటుకో వాడుకోవాలి.
1: సో యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అప్రోప్రియేట్లీ బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్.
0: అనేక రకమైనటువంటి రోగంలో నివారణ కాకుండా
1: నాట్ ఓన్లీ క్యూర్ ఫర్ ది
0: సరైన అర్థాలు గుర్తించినప్పుడు
1: వెన్ వీ నో ది ట్రూ మీనింగ్,
0: ప్రవర్తన కూడా మారిపోతుంది.
1: అవర్ కండక్ట్ ఆల్సో చేంజెస్.
0: ఈ ప్రవర్తన మారినప్పుడు
1: వెన్ అవర్ బిహేవియర్ చేంజెస్,
0: మన వర్తన కూడా మారిపోతుంది.
1: అండ్ ఆల్ అవర్ మెంటాలిటీ,
0: మన వర్తన మారిపోయినప్పుడు
1: when the whole thing changes,
0: sariyainatundi oka bhavam manlo avirbhavistundi,
1: you will have proper thoughts.
0: Kalukane proper thought manlo vachinappude idi sariyainatundi oka padam ga roopistundi.
1: When one there is a proper thought, all you will have proper words,
0: prema sarupulara,
1: embodiments of love,
0: lokam lopala,
1: in this world
0: inniyo vidhamainatundi padamulu untunnavi,
1: there are so many words,
0: ఎన్నో విధమైనటువంటి అర్థములు ఉంటున్నవి,
1: మెనీ మీనింగ్స్.
0: కానీ ఈ అర్థములకును ఈ పదములకును ఈ యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని చేకూర్చాలి.
1: బట్ వీ షుడ్ నో ద రైట్ మీనింగ్ ఫర్ ఎవ్రీ వర్డ్.
0: ఆధ్యాత్మిక తత్వం లోపల ఈ అర్థాలు తీసుకుని మారినప్పుడు
1: వెన్ అవర్ బిహేవియర్ చేంజెస్,
0: మన వర్తన కూడా మారిపోతుంది.
1: అండ్ ఆల్ అవర్ మెంటాలిటీ,
0: మన వర్తన మారిపోయినప్పుడు
1: వెన్ ది హోల్ థింగ్ చేంజెస్,
0: సరైనటువంటి యొక్క భావం

0: ఉచ్చరిస్తూ పోండి.
1: యు గో ఆన్ రిపీటింగ్ ఇట్ సౌండ్.
0: ఇప్పుడు చూడండి, చాలా మందికి నేను అక్కడ చెప్తుంటాను, ఓంకారం అనేటువంటిది ఒక స్పెల్లింగ్ మాదిరి వచ్చి చూడాలి.
1: ఓంకార్, జస్ట్ టేక్ ఇట్ స్పెల్లింగ్.
0: ఓం అంటారు.
1: Many say om.
0: ఇది ఓం అనేటువంటి స్పెల్లింగ్ కాదు.
1: ఇట్స్ నాట్ స్పెల్లింగ్ దట్ వే.
0: ఇది ఒక పదము.
1: ఇట్స్ ఎ వర్డ్.
0: ఈ పదమైనప్పుడు దీనికి స్పెల్లింగ్ ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ఇట్ స్పెల్లింగ్?
0: ఈ స్పెల్లింగ్ చూడాలంటే ఆ ఊం ఈ మూడు చేస్తే ఓం అనే పదం వచ్చింది.
1: అండ్ ఇఫ్ యు వాంట్ టు నో స్పెల్లింగ్ ఏయుఎం ఆ ఊం,
0: ఈ పదం చెప్పాలంటే ఆ అనేటువంటిది గొంతు నుంచి వస్తుంది.
1: ఆ కమ్స్ అవుట్ ఆఫ్ ది థ్రోట్.
0: ఊ అనేటువంటిది నోలక నుంచి వస్తుంది.
1: ఊ కమ్స్ అవుట్ ఆఫ్ ది టంగ్.
0: అనేటువంటిది పదవి నుంచి వస్తుంది.
1: కమ్స్ అవుట్ ఆఫ్ ది లిప్స్.
0: ఈ మూడు చేయనటువంటి ఓంకారం నాభి నుంచి వస్తుంది.
1: సో ది కాంబినేషన్ ఆఫ్ ది త్రీ కమ్స్ అవుట్ ఆఫ్ ది వెరీ నావెల్.
0: కనుకనే హృదయ నాళం నుంచి వచ్చేటువంటి ఒక సౌండ్ నిజమైనటువంటి సౌండ్.
1: సో ది సౌండ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ఈస్ ద ట్రూ సౌండ్.
0: చాలా మందికి ఆ ఊ అని చెప్పమంటే స్పెల్లింగ్ లే చెప్పుకుంటూ కూర్చుంటారు.
1: అండ్ వెన్ దిస్ ఈస్ టు బి సెడ్ దే గో బై ది స్పెల్లింగ్ ఓన్లీ.
0: తెల్లవారుజాము కూడా ఓంకారంలో చెప్పారంటే ఆ ఊ అంటారు.
1: In the early hours of the morning, the Omkara is said in a wrong way.
0: Unintu yokka sevam enti swarupam ani samakalamlo dani uchcharinchali.
1: And we have to say utter Omkara in the correct way.
0: Ekkadi nunchino plane vastuntadi.
1: The plane is dashing forward.
0: Aa shabdam ekkadi nunchino labhinchinattu vachestundi.
1: And you will be able to know its sound.
0: Kaani daggariki vachinappudu peddadiga vinipistundi.
1: And you will listen.
0: Tarvata tirigi adi ekkadiko pothunnattuga kanipistundi.
1: And you will also hear the sound from distance.
0: Adi nijamainatvanti okka omkara shabdam.
1: That is omkara principle.
0: Aa logam nunchi ekkadi nunchino raavali.
1: And it should come from within.
0: ఆ నాభి నుంచి రావాలి.
1: It should come out of the nerve.
0: కంఠం నుంచి వచ్చినప్పుడు అది శబ్దం ఎక్కువ వినిపిస్తుంది.
1: And when once it comes out of the throat,
0: కానీ తిరిగి అది వెళ్ళిపోయే సమయంలోపల తగ్గిపోతూ వస్తుంది.
1: And then at the final stage, it declines.
0: కనుకనే ఈ శబ్దం కూడా సక్రమమైనటువంటి తీసుకున్నప్పుడే మనకు సరైనటువంటి భావన కుదురుతుంది.
1: So we should consider every word in the proper sense and know its meaning.
0: అనేక మంది ఈ యొక్క ప్రపంచంలో ఓంకారాన్ని స్మరిస్తూ ఉంటుంటారు.
1: Many people chant, repeat Omkara.
0: ఎన్ని సంవత్సరంలో చరిస్తుంటారు.
1: They do it for many years.
0: స్వామి, ఇన్ని సంవత్సరం నుంచి నేను ఓంకార నాదం చేస్తున్నాను, నాకు ఏమాత్రం భక్తి కుదురుతుండేది.
1: Many comments say, Swami, I have been repeating Omkara, but I am not able to have steady devotion.
0: కుదురుతుంది.
1: How is it possible?
0: సరైనటువంటి అర్థంతో నువ్వు చేస్తుంటే కదా.
1: You are not doing it meaningfully.
0: సరైన స్థితిలో నువ్వు పెట్టుకుంటే కదా.
1: You don't say it
0: స్థితిలో రాగ తాళములు మూడు కూడా నువ్వు ఏకం కావాలి.
1: And there should be a kind of proper rhythm and the beat.
0: కలుగునే శృతి కూడా ఉండాలి.
1: And the tune is necessary.
0: ఈ స్థుతి లయము కూడా ఉండాలి.
1: And there should be proper rhythm.
0: ఈ కాలము కూడా ఉండాలి.
1: And the time.
0: కనుక మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించుకుని ప్రవర్తించాలి.
1: So the beat and the rhythm and the time, all these factors have got to be taken into
0: consideration. ఉపనిషత్తులనేటువంటిది ఎంతనో కఠినమైనట్టుగా ఉన్నట్టుగా కనిపిస్తాయి.
1: We think the Upanishads are very tough.
0: కానీ దాని అర్థం గురించి తెలుసుకుంటే అంతకంటే సులభమైనటువంటి మరొకటి లేదు.
1: But if you know its meaning, there's nothing that could be simpler than that.
0: కనుక నీ ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి.
1: సో డోంట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్తుల
0: యొక్క అర్థాన్ని గుర్తించుకుని వర్తించండి.
1: నో ఇట్స్ మీనింగ్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
0: ఈ విధమైనటువంటి యొక్క దీంట్లో మన ఉపనిషత్తుల సారాన్ని చక్కగా మనం ఉచ్చరించుకుంటూ రావాలి.
1: సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ వీ షుడ్ రిపీట్ చాంట్ ఉపనిషత్స్.
0: అనేక మందికి ఈ పండు లేకపోవడం చేత శబ్దం కూడా మార్పు పొందుతుంటారు.
1: సమ్ పీపుల్ డోంట్ హ్యావ్ టీత్, దేర్ ఫోర్ వీ ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్
0: నీవు బయట ఉచ్చరించక్కర్లేదు. బయట ఉచ్చరించక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రిపీట్.
0: నీ లోపలనే నీవు ఉచ్చరించుకుంటున్నా.
1: యూ కెన్ రిపీట్ ఫ్రమ్ విదిన్.
0: కొంతమంది మీకు తెలుసును,
1: యు నో సమ్,
0: ఈ సంగీతంలో ఉన్నటువంటి యొక్క దోషము ఇలాంటిదే.
1: హియర్ లైస్ ది మిస్టేక్ ఇన్ మ్యూజిక్.
0: కొంతమంది స్వరం పెట్టుకుంటారు.
1: దే గో బై దిస్ వాయిస్.
0: కానీ ఆ స్వరానికి తగినట్టుగా తన గొంతును మార్చుకోవాలి.
1: అండ్ దే హావ్ టు చేంజ్ దేర్ మాడ్యులేషన్.
0: ఆ గొంతును మార్చుకునే సమయం లోపల ఆకారాన్ని కూడా మార్చుకోవాలి.
1: అండ్ దెన్ యూ హావ్ టు చేంజ్ ది పోస్చర్.
0: ఈ ఆకారాన్ని మార్చుకునే సమయం లోపల
1: చేంజ్ యువర్ పోస్చర్.
0: ఆనందమైనటువంటి కూడా ఆవిర్భవించుకుంటూ రావాలి.
1: దేర్ లైస్ ది ప్లేస్.
0: కానీ ఆకారం మారినప్పుడు,
1: వెన్ ది పోస్చర్ చేంజెస్,
0: శబ్దం మారినప్పుడు,
1: వెన్ ది మాడ్యులేషన్ చేంజెస్,
0: ఆకారంలో అనంతమైనటువంటి వికారమే కలుగుతుంది.
1: అండ్ యూ డోంట్ కెనాట్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ అట్ ఆల్.
0: చాలా మంది మీకు తెలుసును,
1: మెనీ ఆఫ్ యు నో,
0: సంగీతం ప్రారంభించినప్పుడు,
1: వెన్ వన్ స్టార్ట్ లెర్నింగ్ మ్యూజిక్,
0: చాలా మంది అంటారు,
1: దే జస్ట్ మేక్ ఎ బిగినింగ్.
0: కానీ అది ప్రారంభించినప్పుడు ఆ శృతికి తగినట్టుగా ఉందా లేదా.
1: అండ్ ఇట్ షుడ్ బి అకార్డింగ్ టు శృతి.

0: శృతికి తగినట్టుగా లేకపోతే అప్పుడు దానికి అపస్వరంగా వస్తుంది.
1: అండ్ ఇఫ్ నాట్ అకార్డింగ్ టు శృతి ఇట్ విల్ బి ఏ రాంగ్ వెదర్.
0: దీనికి దేహమును కూడా కంట్రోల్ చేస్తూ రావాలి.
1: అండ్ యు హావ్ టు కంట్రోల్ యువర్ బాడీ.
0: చాలా మంది మీరు భజనలో కూడా మీరు చూస్తుంటారు,
1: యు మస్ట్ బి వాచింగ్ ఇన్ భజన్స్,
0: గట్టిగా పైనప్పుడు వీళ్ళ గొంతు ఇంత ఒక దూరం గజం దూరం వస్తుంది.
1: అండ్ వెన్ దే జస్ట్ sing at high pitch, there will be a distance from the mind.
0: Gontu maarakoddu.
1: And you should not change your tone.
0: Inta dooram raakoddani.
1: And you should not be so
0: in control lo pettukovali.
1: You should be on your
0: Gontu vandi kannulu musukuntaru.
1: Some close their eyes.
0: Kannulu konni okka kannu paiki okka kannu kindiki vastundi idi.
1: And one eye upward direction, another eye downward.
0: Vikaramulu kodunu chaala tana yokka swaroopanni maapu chestundi.
1: And these postures also change your form.
0: Anduvalli harmony vaayinche samayam lopala
1: as you play your harmonium,
0: harmony paina oka addam pettaru.
1: And they keep a mirror there.
0: ఈ అద్దం ఎందుకోసం పెట్టారని తెలుసు?
1: Why mirror there?
0: దాని పాట పాడే సమయం లోపల ఆ అద్దంలో చూసుకుని తన కన్నులు, తన నోరు, తన యొక్క గొంతు ఏ విధంగా మారుతుందో గుర్తించుకుంటూ రావాలి.
1: As you play the harmonium, you should just look at the mirror and see your postures and modulation.
0: అక్కడ సరైనటువంటి గొంతే లేకుండా పోతే, స్వరమే లేకుండా పోతే తన ముఖమే తనకు వికారంగా కనిపిస్తుంది.
1: ఇఫ్ ది టోన్ ఈజ్ నాట్ ప్రాపర్ యు విల్ ఫైండ్ అగ్లీ ఫేస్ దేర్.
0: అలాంటి వాడు ఎంత మంచిగా పాడినప్పటికీ తన యొక్క వికారమైనటువంటి స్వరూపాన్ని అందరూ అసహించుకుంటారు.
1: వెల్ వన్ మే సింగ్ వెల్ బట్ హీ లుక్స్ వెరీ అగ్లీ బికాస్ ఆఫ్
0: దట్. సకారంగా ఉండాలి.
1: సో హీ షుడ్ బి ప్రాపర్.
0: ఆకారం చక్కగా లేకుండా పోతే అంతా వికారమే అయిపోతుంది.
1: అండ్ ఆకార ఫార్మ్ ఇస్ నాట్ గుడ్ ఇట్ విల్ బి వికార.
0: అలాంటి వాడు పాటలు పాడకపోయినా కూడా మంచిది.
1: బెటర్ యూ డోంట్ సింగ్ సచ్ సాంగ్స్.
0: కనుక ఇతరులకు అకారాన్ని అనేక విధమైనటువంటి అశాంతిని కలిగించకూడదు.
1: అండ్ దిస్ అగ్లీనెస్ విల్ డిస్టర్బ్ ద పీస్ ఆఫ్ మైండ్ ఆఫ్ అదర్స్.
0: ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఒక అంతరార్థం కూడా
1: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
0: ఈ ఉపనిషత్తుల లోపల చక్కని సరైనటువంటి భావాన్ని తెచ్చుకోవాలి.
1: అండ్ యూ షుడ్ నో ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది ఉపనిషత్స్.
0: మనము కొన్ని పనులు మనం చేస్తుంటాం.
1: వీ డూ సర్టన్ యాక్షన్స్.
0: ఆ పనులు కూడాను సక్రమమైనట్టుగా ఉండాలి.
1: అండ్ వీ షుడ్ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ కరెక్ట్.
0: ఆ సమయస్ఫూర్తిగా చేస్తూ రావాలి.
1: రైట్ అప్రోప్రియేట్ టు ది సిచ్యువేషన్.
0: మనం కొన్ని పాలు త్రాగుతూ
1: యాజ్ యూ డ్రింక్ మిల్క్
0: మనం ఏదో మాట్లాడుకుంటూ వస్తే ఆ పాలు అంతా కిందికి పడిపోతాయి.
1: And as you drink milk and start conversing with
0: others, the milk will spill up. Gontu kudunu paadaipothundi.
1: And the throat also will be spoiled.
0: Manam edaina tine samayalo taage samayalo maatladakoddu.
1: While eating and drinking you should not converse.
0: Prachina kaalamunandu unnatundi maaniyulandaru utanu.
1: All ancient good people.
0: Bhojanam chestappudu emi maatladakoddu.
1: And no one, they said no one should speak as they die.
0: Brahmavit. బ్రహ్మాగ్ను బ్రహ్మనాహృతం బ్రహ్మైవ తేనె గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన ఈ రెండు చెప్పేంత వరకు కూడాను నువ్వు ఏమాత్రము ఎవరితోనో మాట్లాడవద్దు.
1: యూ షుడ్ నాట్ స్పీక్ టు ఎనీవన్ వితౌట్ సేయింగ్ యువర్ ప్రేయర్స్.
0: భోజనం పూర్తి అయ్యేంత వరకు కూడాను మాట్లాడుతూ మనం భోజనం చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ టాక్ యాజ్ యూ టేక్ యువర్ ఫుడ్.
0: అప్పుడే నీకు జీర్ణం కోసం చచ్చిపోతుంది.
1: అండ్ ఇఫ్ యూ గో ఆన్ టాకింగ్ ద డైజెషన్ విల్ స్పాయిల్.
0: అప్పుడు అది పాడైపోయినప్పుడు ఇంకా ఎన్ని రకమైనటువంటి జబ్బులు వస్తాయి.
1: అండ్ దట్ లీడ్స్ టు సో మెనీ డిసీజెస్.
0: ప్రశాంతంగా కన్నులు మూసుకుని ప్రార్థించి భోంచేసేయి.
1: అండ్ దెన్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే దెన్ స్టార్ట్ టు
0: ఈట్. చాలా మందికి ఇది తెలియాలి.
1: మెనీ పీపుల్ డోంట్ నో దిస్.
0: ప్రశాంతంగా భోంచేయాలి.
1: అండ్ యాజ్ యు ఈట్ యు షుడ్
0: నవ్వుకుంటూ భోంచేయకూడదు. నవ్వుకుంటూ భోంచేయకూడదు.
1: అండ్ యాజ్ యు ఈట్ యు షుడ్ నాట్ లాఫ్.
0: లేక ఏడ్చుకుంటూ భోంచేయకూడదు.
1: నార్ షుడ్ యు క్రై.
0: ఎండు లేకుండా ప్రశాంతమైనటువంటి గుణంతో భోంచేసేయాలి.
1: ఈట్ పీస్ఫుల్లీ.
0: ఏ పదమునకు దీనికి అర్థమో దానికి తగినటువంటి రీతిగానే భుజించాలి.
1: అండ్ యూ షుడ్ ఈట్ ప్రాపర్లీ నోయింగ్ వాట్ యు ఆర్ ఈటింగ్.
0: భోజనంకు ముందుగా కూడా ఏ చింతను కూడా నువ్వు తెచ్చుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ హావ్ ఎనీ వరీ ఆర్ యాంగ్జైటీ బిఫోర్ డైనింగ్.
0: నిత్య జీవితంలో మనం సత్య జీవితాన్ని గడపాలనుకుంటే ఈ విధమైనటువంటి కొన్ని అనుకూలాలు మనం చేర్చుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ ఎటర్నల్ లైఫ్ యూ షుడ్ నో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
0: దీని యొక్క తత్వాన్ని,
1: దిస్ నేచర్,
0: దీనికి విష్ణు తత్వాన్ని,
1: ది విష్ణు
0: వాక్తత్వాన్ని, ఆత్మతత్వాన్ని, ఆత్మ వాక్ మనసు,
1: ది త్రీ ప్రిన్సిపల్స్, ఆత్మ ద సెల్ఫ్ ద మైండ్ మనస్ అండ్ ద వాక్ ద టాక్.
0: కనుకనే ఇంక ఈ విధమైనటువంటి కలతలు లేకుండా,
1: వితౌట్ ఎనీ డిఫరెన్సెస్,
0: ఈ అశాంతి లేకుండా,
1: వితౌట్ రెస్ట్లెస్నెస్,
0: ఒక దినం ఆత్మ, ఒక దినం మనసు, ఒక దినం వాక్.
1: అండ్ వన్ డే ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్, వన్ డే ద మైండ్ అండ్ ద టాక్.
0: కేవలము వాక్కును మాత్రమే గురించి మాట్లాడదాం.
1: భగవాన్ విల్ స్పీక్ టు అస్ టుమారో ఆన్ వాక్కు.
0: అది రామతత్వము.
1: దట్ ఈస్ రామా ప్రిన్సిపల్.
0: అనగా సాత్వికమైనటువంటి ఒక తత్వము.
1: దట్ రిప్రజెంట్స్ పైయస్ క్వాలిటీ.
0: అది మూడవదైనప్పుడు బ్రహ్మతత్వం వచ్చినప్పుడు మాటలు ప్రారంభమవుతాయి.
1: అండ్ దెన్ వెన్ కమ్స్ ది బ్రహ్మత్వ ది క్రియేటివిటీ ఎక్స్పెక్ట్ ద
0: అక్కడ కొన్ని రకమైనటువంటి యొక్క అశాంతి గురి అవుతుంటుంది.
1: అండ్ దేర్ యూ ఫేస్ రెస్ట్లెస్నెస్.
0: మొట్టమొదట మనం బ్రహ్మతత్వాన్ని కాకుండా విష్ణుతత్వాన్ని తీసుకోవాలి.
1: సో లెట్ అస్ థింక్ ఆఫ్ విష్ణుత్వ సస్టెనెన్స్.
0: విష్ణుత్వం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటిది.
1: ది సస్టెనెన్స్ ఆస్పెక్ట్ ఇస్ సో సెక్రెడ్.
0: నోకనే విష్ణు క్రాంత, జయ క్రాంత, శివ క్రాంత అనే క్రాంతలంతా వస్తుంటాయి.
1: యు ఫైండ్ సో మెనీ క్రాంతస్.
0: ఈ క్రాంతలంతా తీసుకుని కొన్ని రకమైనటువంటి పవిత్రతను మనం పొందడానికి ప్రయత్నించండి.
1: వీ షుడ్ కన్సిడర్ దీస్ క్రాంతాస్ ఆర్ చేంజెస్ అండ్ రీచ్ దట్ సీక్రెట్ స్టేట్.
0: కేవలం శ్లోకాలను మంత్రం తీసుకునే ప్రయోజనం లేదు.
1: ఇట్స్ యూస్లెస్ టు థింక్ ఆఫ్ శ్లోకాస్ ఓన్లీ.
0: దాని శ్లోకాన్ని ఆచరిస్తూ
1: యు ప్రాక్టీస్ శ్లోకా,
0: దాన్ని సరైనటువంటి అంతరాత్మతో దాన్ని అనుభవిస్తూ రావాలి.
1: అండ్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ in full understanding of its interpretation.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Sadhana sadhana sadhana anukuntaru gaani sadhana anta sulabhamainatundi kaadu.
1: We speak of spiritual practice. Sadhana
0: now
1: is not
0: the margam lopala shravanam kirtanam vishnu smaranam pada sevanam vandanam archanam dasanam sneham atma nivedanam. Idi chaala cheppadam sulabhame.
1: It's quite easy to repeat the 9 steps of devotion.
0: Eppudu atma nivedanam avutundi.
1: Surrender, the final. How do you reach it?
0: Snehamu erpadin tarvata surrender vastundi.
1: When there is friendship, there will be surrender.
0: Snehamu kaaka puramu friendship anetundi eppudu raavadaniki.
1: Prior to friendship, it's not possible to have surrender.
0: Sneham anetundi friendship.
1: This sneha is friendship.
0: Adi vachchenta varaku maatramu nivu enni prayatnam chesina prayojanam ledu.
1: Until you reach that sneha,
0: atma nivedana kaane kaadu.
1: It can never lead you to surrender. Atma
0: nivedana. Sneham ayin tarvatane atma nivedana vastundi.
1: It's only after sneha, friendship, there will be nivedana, surrender.
0: Sneham ante emo teliyadu.
1: But people do not know what sneha, friendship.
0: Em sneham ante hello hello hello hello hello.
1: We think friendship meant hello hello.
0: Emtidi hello?
1: Is it hello? It is hello.
0: ఏమీ అర్థం ఉండదు ఇక్కడ.
1: నో మీనింగ్ ఎట్ ఆల్.
0: అది కాదు స్నేహం అంటే.
1: ఇట్స్ నాట్ ఫ్రెండ్షిప్.
0: ఇద్దరు రెండు ప్రాణముల లోపల, రెండు దేహముల లోపల ఒక ప్రాణంగా ఉండాలి.
1: ఇట్స్ ఓన్లీ వన్ లైఫ్ దో దేర్ ఆర్ టూ బాడీస్.
0: అది నిజమైనటువంటి స్నేహం.
1: దట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్.
0: కానీ రెండు దేహములకు రెండు భావములు ప్రత్యేకంగా వచ్చినప్పుడు అది స్నేహమే కాదు.
1: వెన్ దిస్ డైవర్సిటీ, వెన్ దిస్ డ్యుయాలిటీ, టూ బాడీస్ టూ థాట్స్, ఇట్ కెనాట్ బి ఫ్రెండ్షిప్.
0: ఎప్పటికప్పుడు టూ థాట్స్ ఉండకూడదు.
1: దేర్ షుడ్ నెవర్ బి టూ థాట్స్.
0: ఏ మ్యాన్ విత్ డ్యువలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్. అండ్
1: మ్యాన్ విత్ డ్యువల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
0: కనుక నీవు రెండు థాట్స్ ఏముంటుంటే అది డ్యువలీ మైండ్ అవుతుంది.
1: సో ద డ్యువల్ థాట్ రిప్రజెంట్స్ ద డ్యువల్ మైండ్.
0: డ్యువల్ మైండ్ అయినప్పుడు ఇంకా పరమాత్మ చింతన ఈ రీతిగా నువ్వు చేయగలవు.
1: విత్ ద డ్యువల్ మైండ్ యూ కెనాట్ థింక్ ఆఫ్ డివినిటీ.
0: కనుక పిల్లలు చాలా సాధన చేయాలని ఆశిస్తున్నారు.
1: సో మెనీ ఆఫ్ బాయ్స్ వాంట్ టు డూ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన.
0: కనుక వారిపైన ఇంత శ్రద్ధ కలిగి నాకు ఇన్ని విధంగా చెప్పాలని ఆశిస్తున్నాను.
1: యువర్ ఇంట్రెస్ట్ ప్రాంప్టెడ్ భగవాన్ టు స్పీక్ లైక్ దిస్.
0: మీరు మార్గమును తప్పకుండా ప్రవర్తించండి.
1: యు జస్ట్ ఫాలో ద పాత్ కరెక్ట్.
0: పవిత్రమైనటువంటి ఒక మార్గమును మీరు వదలకుండా ఉన్నప్పుడే మీకు పవిత్రమైనటువంటి జీవితం కలుగుతుంది.
1: ఇఫ్ యూ డోంట్ గివ్ అప్ ది సీక్రెట్ పాత్, యూ విల్ సర్టన్లీ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
0: తప్పక మీరు సాధించగలరు.
1: యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: ఇదంతా కేవలం క్షణాల్లో మనకు లభించేటువంటిది.
1: విత్ ఇన్ ఎ మోమెంట్ యు కెన్ అచీవ్.
0: దీనికి కాలమే వ్యర్థం చేయొద్దండి.
1: టైమ్ ఇస్ నాట్ నెసెసరీ.
0: మీరు తెలియకుండా పోవడం చేత కాలాన్ని చాలా వ్యర్థం చేస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్.
0: కానీ మనం ఎక్కువ కాలాన్ని దుర్వినియోగం చేయకూడదు.
1: వి షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైమ్.
0: కాలమే మన యొక్క జీవితము.
1: అండ్ ద టైమ్ ఈజ్ అవర్ లైఫ్.
0: కాలాయన మహా కాల కాలాయన మహా కాల దప్పమాయన మహా కాలాతీతాయన మహా కాల స్వరూపాయన మహా కాల నియమితాయన అంత కాలమే.
1: గాడ్ ఈజ్ టైమ్. గాడ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ద టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్.
0: కనుకని ఇట్టి కాలాన్ని మనం అపవిత్రం చేసుకుంటే మనకి ఏ రీతిగా ఇంకా కాలం మనకు చిక్కుతుంది.
1: అండ్ ఇఫ్ వి మేక్ దిస్ టైమ్ అన్హోలీ, హౌ వి ఎక్స్పెక్ట్
0: కాలంలో సాత్వికంగా భావించుకునే నిమిత్తమై కాలాన్ని మనకు నియమించాడు భగవంతుడు.
1: గాడ్ హాస్ గివెన్ దిస్ కాలా ద టైమ్ టు మెయింటైన్ దిస్ కాయా.
0: కాలాన్ని మనం సరైన సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలంటే
1: టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ కాలా టైమ్,
0: కర్మను కూడా సక్రమైనట్టుగా ఉండాలి.
1: వీ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
0: కాల కర్మ కారణ కర్తవ్యాలు అంటే ఏకం కావాలి.
1: దేర్ ఫర్ ఆల్ ది త్రీ, ది కాయా ద బాడీ, కాలా ద టైమ్,
0: దేహం ఏమిటి,
1: డ్యూటీ మస్ట్ బి
0: వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
0: పోతే పోతుంది.
1: అండ్ ఇట్ మే బబుల్ మే జస్ట్ వాన్.
0: దేహం ఏనాటికైనా పోయేటువంటిది.
1: బాడీ ఇస్ బౌండ్ టు ఫాల్.
0: నేడు కాకపోయినా రేపైనా పోతుంది.
1: ఎదర్ టుడే ఆర్ టుమారో.
0: ఈ పోయేటువంటి దానికి మనం విచారించకూడదు.
1: యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ డెత్.
0: వచ్చింది పోక తప్పదు.
1: దట్ విచ్ ఇస్ బౌండ్
0: పోయింది రాక తప్పదు.
1: దట్ విచ్ హస్ గాన్ విల్ కమ్ బ్యాక్.
0: కనుక ఈ పోక రాకలతో మనం కేవలం విచారం చేయనక్కర్లేదు.
1: డోంట్ బి వరీడ్ అబౌట్ దిస్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్.
0: ఈ రెండు లేనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించాలి.
1: నో దట్ విచ్ ఇస్ బియాండ్ దిస్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్.
0: ఏది పవిత్రము ఏది అపవిత్రము అని.
1: వాట్ ఈస్ సీక్రెట్ వాట్ ఇస్ అన్సీక్రెట్.
0: కానీ కొంతమంది నాకు పవిత్రమే మంచిది అంటారు.
1: బట్ సమ్ కన్సిడర్ ది సీక్రెట్.
0: కొంతమంది నాకు అపవిత్రమే మంచిది అంటారు.
1: సమ్ కన్సిడర్ ది రివర్స్ వే.
0: కానీ నా ఉద్దేశం లోపల మంచి కంటే అపవిత్రమే చాలా మంచిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ వాట్ యూ కన్సిడర్ సీక్రెట్ మోర్ దాన్ దట్
0: కష్టమే మనకు చాలా సుఖాన్ని అందిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ది డిఫికల్టీ దట్ గివ్స్
0: సుఖం కావాలి. సుఖం కావాలని కోరుకోవడం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ డిజైర్ ఓన్లీ హ్యాపీనెస్.
0: కష్టంనే ఆశిస్తూ రావాలి.
1: అండ్ థింక్ ఆఫ్ డిఫికల్టీస్.
0: కష్టంలో వచ్చినటువంటి జ్ఞానము సుఖంలో మనకు లభించదు.
1: ద విజ్డమ్ దట్ యూ గెట్ అవుట్ ఆఫ్ ట్రబుల్స్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్.
0: ఏ జ్ఞానులైనా కూడా ఏ పవిత్రమైనటువంటి ఋషులైనా మీరు పోయి ప్రశ్నించండి.
1: యూ ఆస్క్ ఎనీ సేజ్ ఆర్ ఎనీ సేజ్.
0: అయ్యా ఇంతటి జ్ఞానాన్ని నీవు ఏ విధంగా సంపాదించావు?
1: హౌ కుడ్ యూ అక్వైర్ దిస్ విజ్డమ్?
0: అయ్యా నేను పడిన బాధలు ఇట్లాంటివి కాదు, ఎంతో కష్టాలు పడ్డాను, ఆ కష్టముల చేతనే నాకు ఈ సుఖం చిక్కింది.
1: అండ్ యూ విల్ రెస్పాండ్ బై టెలింగ్ యూ దట్ ఐ సఫర్డ్ ఐ పాస్ త్రూ ద
0: కౌంటెస్ ప్రాబ్లమ్. జ్ఞాని కావడానికి ఆ కష్టం లేదు దీనికి మూల కారణము.
1: ఐ కుడ్ బి ఎ వైస్ మ్యాన్ బికాస్ ఆఫ్ ది డిఫికల్టీస్ ఐ పాస్ త్రూ.
0: కష్టే ఫలి.
1: ఓన్లీ డిఫికల్టీ గివ్స్ యూ జాయ్.
0: కనుకనే అట్టి కష్టాన్ని మనం అనుభవించినప్పుడే ఫలితం సరైనట్టుగా చిక్కుతుంది.
1: వెన్ యూ గో త్రూ దీస్ క్రూసిబుల్ ఆఫ్ డిఫికల్టీస్ యూ విల్ హ్యావ్ బ్లెస్.
0: కనుక కష్టంలో ఉన్నటువంటి ఆనందము మనకు దాంట్లో మనకు లభించదు.
1: సో ది ట్రూ బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ డిఫికల్టీస్ ఆర్ ట్రబుల్.
0: కానీ ఈనాటి పిల్లలు కష్టం ఏం పడకూడదు.
1: బట్ మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ వాంట్ ఎనీ
0: కాస్ట్ ఖర్చు కాకూడదు.
1: దే డోంట్ వాంట్ టు స్పెండ్
0: మనీ. కరెక్ట్ దాటకూడదు.
1: అండ్ దే డోంట్ స్టెప్
0: కైవల్యం ఊట్టి ఒళ్ళో పడాలి.
1: దే వాంట్ టు హావ్ ది హెవెన్లీ మన్నా రైట్ ఆన్ దేర్ ల్యాప్.
0: ఎట్ట పడుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: ఇది అసాధ్యము.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: కనుకనే మనం నడుమొంచి పని చేయాలి.
1: యు హావ్ టు బెండ్ యువర్ బాడీ అండ్ వర్క్.
0: చెమటార్చి మనం పని చేయాలి.
1: అండ్ యు షుడ్ స్వెట్.
0: కేవలం కూర్చొని సుఖాన్ని అనుభవిస్తుంటుంటే కష్టమైనటువంటిది నీకు మరింత బాధ కలుగుతుంది.
1: యూ కెనాట్ బి సీటెడ్ కంఫర్టబుల్ అండ్ యూ కెనాట్ బి హ్యాపీ బై దట్ వే.
0: కష్టాన్ని పడినంత నీవు ఆనందాన్ని అనుభవించాలి.
1: ద మోర్ పెయిన్ యూ సఫర్ ద మోర్ హ్యాపీనెస్ యూ హ్యావ్.
0: ఒకానొక సమయం లోపల కుంతి చెప్పింది.
1: కుంతి ఆల్సో సెడ్ ఎట్ వన్ టైం.
0: కృష్ణుడు వచ్చాడు.
1: కృష్ణ కేమ్.
0: నాయన ఎప్పుడొచ్చావు నాయన, మన యుద్ధవారంతా ఎట్లున్నారు, ఇప్పుడు యుద్ధం చక్కగా జరుగుతుండదా అని ప్రశ్నించింది.
1: అండ్ షీ వెంట్ ఆన్ ఎంక్వైరింగ్ హౌ ఇస్ ద వార్ఫేర్ గోయింగ్ ఆన్ దేర్, ఆర్ పీపుల్ సేఫ్ దేర్.
0: అత్త ఈ యుద్ధ సమయమైనటువంటిది మంచి చెడ్డలు ఇద్దరికి జరిగేటువంటివి.
1: అండ్ గుడ్ అండ్ బ్యాడ్ డూ హ్యాపన్ టు బోత్ ది పార్టీ.
0: పుట్టు సావుకులు అందరికీ జరిగేటువంటివి.
1: ది బర్త్ అండ్ డెత్ ఆర్ క్వైట్ నేచురల్.
0: దీని విషయంలో నీవు ఏమాత్రం విచారించవద్దు.
1: అండ్ డోంట్ థింక్ ఆఫ్ దీస్ థింగ్స్ నౌ.
0: కనుక నీవు ఈ చింతను నువ్వు మానేసి.
1: సో గివ్ అప్ దిస్ వరీ.
0: మరి ఏం కావాలమ్మా అన్నాడు.
1: దెన్ వాట్ డు యు వాంట్?
0: నాకేం వద్దు నాయన.
1: హి సెడ్ ఐ డోంట్ వాంట్.
0: నేను ప్రాణం విడిచేంత వరకు కూడా నువ్వు నీ పాదాలపైన పడేంత వరకు నాకు కష్టమే అందించు అని.
1: షీ ప్రే టు కృష్ణ దిస్ వే అంటిల్ ఐ డై అంటిల్ ఐ ఫాల్ అట్ యువర్ ఫీట్ కన్ఫర్ ఓన్లీ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
0: అమ్మా ఇంతకాలం నీవు అనుభవించిండే చాలదా?
1: ఇస్ ఇట్ నాట్ ఎనఫ్ ఆఫ్ ట్రబుల్స్ యూ హ్యాడ్? సో
0: పాండురాజు ఉండినప్పటి నుంచి కూడా నీ కష్టమే అనుభవిస్తున్నావు.
1: రైట్ ఫ్రమ్ ద
0: బిగినింగ్ నీ కష్టం ఎందుకు కావాలి?
1: యు హావ్ బీన్ ఎక్స్‌పీరియన్సింగ్ డిఫికల్టీస్. వై మోర్ ఆఫ్ డిఫికల్టీస్ యు వాంట్?
0: కృష్ణ ఈ కష్టంలో ఉండేటువంటి సుఖము నీకు తెలియదు, నాకు తెలుసు.
1: షీ సెడ్ కృష్ణ యూ డోంట్ నో ది కైండ్ ఆఫ్ జాయ్ ఐ హావ్ ఇన్ పెయిన్.
0: కనుక ఈ కష్టాన్ని నేను అనుభవించడం చేతనే నాకు ఇంత సుఖం కలుగుతుంది.
1: బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ ఎక్స్పీరియన్స్.
0: ఏమి సుఖం నీకు?
1: వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్?
0: నీ సన్నిధిని పొందటమే నాకు సుఖము.
1: టు ఎంజాయ్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ గాడ్.
0: నా పుత్రులందరూ కూడా నీ అనుగ్రహానికి పాత్రులైనారు.
1: అండ్ ఆల్ మై చిల్డ్రన్ ఆర్ ది రెసిపియెంట్స్ ఆఫ్ యువర్ గ్రేస్.
0: నా గర్భంలో పుట్టినటువంటి కుమారులందరూ కూడా కృష్ణుని యొక్క పాత్రులుగా ఉన్నారు.
1: ఆల్ మై సన్స్ ఆర్ యువర్ డివోటీస్.
0: అదే నాకు ఆనందము.
1: దట్ గివ్స్ మీ హ్యాపీనెస్.
0: అలాంటి ఆనందం లేకపోతే ఎంతమంది పుత్రులు పుట్టి ప్రయోజనం?
1: వితౌట్ దట్ హ్యాపీనెస్ వాట్ ఫర్?
0: కొలుకులు పుట్టిన కౌరవేంద్రుని కలయకులు ఏగతిని పడిచింది.
1: దేర్ ఆర్ 100 కౌరవాస్ దేర్, వాట్ హ్యాపెన్ టు దెమ్?
0: కొడుకులు పుట్టిన కౌరవేంద్రుడు కనేకులు వారి చేపతీర్థ పెట్టింది.
1: అండ్ ద కింగ్ బ్లైండ్ కింగ్ హ్యాడ్ 100
0: పుత్రులు. ఆ శుకుని కొన్ని పొందనే దుర్గతులు.
1: అండ్ దెన్ డోంట్ యూ ఫైండ్ ది సిచ్యువేషన్ ఆఫ్ ద బ్లైండ్ కింగ్ టువర్డ్ ద ఎండ్?
0: కనుకనే పుత్రులు పుట్టడం చేత కలిగే ఆనందము లేదు, పుత్రులు లేకపోవడం చేత కలిగే నష్టము లేదు.
1: ఆఫ్టర్ ఆల్ బై బిగెటింగ్ ఎ సన్ యు విల్ నాట్ డిరైవ్ హ్యాపీనెస్.
0: పుత్రులు పుట్టినందుకు సత్కీర్తిని తేవాలి.
1: అండ్ ద సన్ షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్.
0: సత్ప్రవర్తనలో జీవించాలి.
1: అండ్ యూ షుడ్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
0: సత్సంగము చేరాలి.
1: హీ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
0: భగవంతుని యొక్క సన్నిధి చేరారు.
1: అండ్ హీ షుడ్ బి క్లోజ్ టు
0: గాడ్. నా కుమారులు అందరూ కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి 12 వరకు కృష్ణనామాన్ని స్మరిస్తూ వచ్చారు.
1: ఆల్ మై సన్స్ ఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్, దే రిపీట్ గాడ్స్ నేమ్. నాకు
0: ఆనందం ఉన్నది.
1: దట్ మేక్స్ మీ హ్యాపీ.
0: కనుక అట్టి ఆనందాన్ని నాకు ప్రాప్తించమని చెప్పింది.
1: అండ్ గ్రాంట్ మీ దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: కానీ ఈనాటి తల్లు అట్ట కోరుతారా? కోరరు.
1: బట్ మోడర్న్ మదర్స్ డోంట్ డిజైర్ దట్ వే.
0: కొడుకు బాగానే ఉండాల్సిందే.
1: గుడ్ son should be good.
0: కానీ దైవ సన్నిధికి చేరాలనేటువంటి దాన్ని ఆశించరు.
1: But the mother doesn't want son to be close to God.
0: దైవ సన్నిధి పోతే నా కొడుకు ఏమవుతాడో ఏమో అని భయపడతారు.
1: And if my son is close to God, what will happen to me?
0: ఏమవుతాం ఏమిటి? అదే కావటం.
1: And in fact, he should be divine.
0: దైవ సన్నిధి చేరటమే కావాలి.
1: And what is to be desired is that proximity only.
0: దాని చేరకుండా ఎక్కడో కూర్చుంటే ఏం ప్రయోజనం?
1: And if that's not attained, what for is the life?
0: కనుక పుట్టినందుకు ఎక్కడ చేరాలో అక్కడ చేరాలి.
1: And then having been born, we should reach the destination.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి.
1: Having determined, you should hold on.
0: పట్టు నెగ్గినదొక అట్టె ఉండు.
1: Until it's fulfilled, hold on.
0: కోరినదేదియో కోరనే కోరితివి.
1: Having desired,
0: కోరిక తీరుడుదాక పోకుండు.
1: Until the desire is granted,
0: అడిగినదేదియో అడగనే అడిగితివి.
1: Having asked,
0: అడిగిన దిడుదాక విడుకుండు.
1: Until it is given, hold on.
0: తలచిందేదియో తలచనే తలచితివి.
1: Having thought over,
0: తలపు తీరుడుదాక పోవకుండు.
1: Until the thought is fulfilled, don't
0: go. కోరుపడలేక నేనే ప్రభు వరియు.
1: And out of disgust, you should confirm.
0: కడుతనేక నీవైన అడుగవలియు.
1: Or you should ask
0: repeatedly. అంతే కాని ఇంకా నీ ఎంత నీవు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు అన్న.
1: It is not the quality of a devotee to return until the desire is granted by God.
0: ఈ జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు దుఃఖాలు వస్తుంటాయి.
1: In difficult, in this life you experience so many difficulties and
0: చేయకూడదు.
1: And you should not be bothered of them.
0: దైవ సన్నిధిని నేను పెళ్లిదిగా అనుభవించాలి.
1: And you should consider proximity to the divine.
0: దాంతో అచెత్తమైనటువంటి యొక్క భక్తి పెరగాలి.
1: And then only you will grow in devotion.
0: కాబట్టి అవిశ్వాసమైనటువంటి యొక్క థాట్స్ రాకుండా ఉండాలి.
1: And never entertain disbelief or any thought.
0: సత్యమైనటువంటి యొక్క దైవత్వం పైన నిశ్చయమైనటువంటి భక్తి కావాలి.
1: You should have strong faith in God.
0: అది ఏ నీకు కావాల్సింది.
1: That is what is needed.
0: కనుకని నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి నిస్వార్థమైనటువంటి యొక్క స్థిరమైన భక్తిని కావాలి.
1: సో స్టడీ selfless, pure devotion is required.
0: కాని అన్ని కావాలని కోరుతారు ఇప్పుడు.
1: But we want everything.
0: ఇక్కడ ఇది కావాలి అక్కడ అది కావాలి.
1: We want this and that too.
0: ఎట్లా లభిస్తుంది?
1: How can you have God and mammon together?
0: ఒక నోరు ఆ నోటి తోపల నీవు పాలు తాగాలి నీళ్లు తాగాలి అంటే పాలు నీళ్లు రెండు కలుపుకుంటే చేరిపోతాయి.
1: After all, we have got only one mouth. You cannot have the water and the milk together at the same time.
0: కాబట్టి ఉండేటువంటి దానికి ఒకదాన్నే మనం కోరాలి.
1: So you should desire only one.
0: అది ఏ దైవత్వాన్ని?
1: And that is God.
0: దైవత్వాన్ని కోరితే అన్ని తత్వాలు మనకే వస్తాయి.
1: And when once you desire God, the rest will follow.
0: దైవమే అన్ని విధాలా చూసుకుంటాడు.
1: God will take care of you in every way.
0: నిన్న చెప్పారు పాండవుల యొక్క విజయం లోపల.
1: And when Pandavas were triumphant,
0: అందులో ఏది ప్రధానమైనటువంటిది?
1: What was the main factor?
0: ఏది సుఖమైనటువంటిది?
1: What is that?
0: ఏది శాశ్వతమైనటువంటిది?
1: What is permanent?
0: ఏది ఆనందం అందించేది?
1: What is blissful?
0: అని అనుకుంటే
1: if you think so that way,
0: ఆనందం అందించేటువంటి భగవంతుని యొక్క సన్నిధియే.
1: And it's only closeness to God that gives you happiness.
0: ఆనందం చేకూర్చేది భగవంతుని యొక్క ఆనందమే.
1: And it's only the bliss of God that you experience.
0: భగవంతుని దగ్గర దుఃఖం లేదు.
1: There's no misery in God.
0: భగవంతుని దగ్గర అశాంతి లేదు.
1: There's no agitation in God.
0: భగవంతుని దగ్గర విచారం లేదు.
1: There's no worry.
0: కనుకని భగవంతుని చేరితే దుఃఖము ఉండదు, విచారం ఉండదు, ఏ విధమైన బాధలు ఉండవు.
1: When once you are close to God, misery has no chance to be there.
0: ఎవరో ఒకరు వచ్చి స్వామి నేను పరమాత్మని భక్తుణ్ణి కానీ నాకు నిరంతరము దుఃఖంగానే ఉంటుంది అన్నాడు.
1: But someone comes to Swami and say, Bhagwan, I am a devotee but yet I am suffering.
0: నిజంగా నీవు భక్తులేక నేపితే ఈ దుఃఖం నీకు ఎందుకు వచ్చింది?
1: If you are really true devotee, how is that you are miserable?
0: నీవు భగవంతుని నుంచి అందుకునేటువంటి పదార్థము సుఖమైనటువంటిదే కానీ దుఃఖమైనటువంటిది కాదు కదా?
1: Whatever you receive from God is just bliss and joy, nothing less than that.
0: కాబట్టి భగవంతునితో నీవు అనుభవిస్తున్నావంటే భగవంతుడు నీకు దుఃఖాన్ని అందించడు.
1: God will never give you any sadness.
0: అందుకే ఆ దుఃఖం లేదు.
1: There's no sadness whatsoever.
0: కాబట్టి నీకు ఎందుకునేది ఏంటి?
1: Then what is that you receive then?
0: నువ్వు అందుకొని అనుభవించేది భగవంతుని దుఃఖం కాదు, నువ్వు ఎవరిదో దుఃఖం తీసుకున్నావు.
1: And in fact you are suffering the misery of someone else, not from God.
0: ఎవరిదినో నువ్వు తీసుకొని భగవంతుడు నాకు ఇచ్చాడంటే భగవంతుడు ఎప్పుడు అట్టాడు ఇవ్వదు.
1: You are miserable and sad on some other account.
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు సుఖాన్ని అందిస్తాడు.
1: God grants happiness.
0: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: You are the spark of the divine and eternal.
0: నా అంశంలో ఉండేటువంటి వాడికి నా యొక్క భావములే వస్తాయి.
1: Being the spark of the divine, you will have divine quality.
0: నా యొక్క దీంట్లో ఉన్నటువంటి వాడికి నా ప్రసాదమే మధురమైనటువంటిగా వస్తుంది.
1: Being so close to God, you will receive the gifts from God.
0: భగవంతుని నుంచి అందుకునేటువంటి ప్రసాదం చేదు.
1: What all the gifts that you receive from God are bound to be sweet. It can never be bitter.
0: కాని కొంతమంది
1: భావిస్తుంటారట్లు. Some they feel so.
0: ఒకానొక సమయం లోపల మధ్వాచార్యులు అనేటువంటి వాళ్ళు కన్నడ దేశంలో ఉండేటువంటి వారు.
1: At one time there's Madhvacharya in that region of Kannada.
0: అతను చాలా పవిత్రమైనటువంటి కృష్ణ భక్తుడు.
1: He is an ardent devotee of Krishna.
0: అతని భక్తుడైనటువంటి వాడు ఒక శిష్యుడు.
1: And he has a disciple.
0: ఆ శిష్యుడు మధ్వాచార్యుని స్మరిస్తూ వచ్చాడు.
1: And he went on thinking of his guru Madhvacharya.
0: మధ్వాచార్యులు పవిత్రమైన హృదయంతో పవిత్రమైన భావాన్ని అందిస్తూ వచ్చాడు.
1: మధ్వాచార్య ఇస్ ఎ గ్రేట్ ప్రిసెప్టర్ విత్ ఆల్ నోబిలిటీ.
0: కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ.
1: అండ్ హి ఆల్వేస్ చాంట్స్ సింగ్స్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
0: కృష్ణుడు ఇప్పుడు కష్టంలే అందించడం.
1: అండ్ కృష్ణ నెవర్ గాట్
0: అందించేటువంటి కూడా సుఖమే.
1: అండ్ వాట్ ఎవర్ కృష్ణ గివ్స్ హిస్ హ్యాపీనెస్.
0: సరే రేపటి దినం భీష్మ ఏకాదశి వస్తుండాలి.
1: టుమారో ఇస్ భీష్మ ఏకాదశి.
0: భీష్మ ఏకాదశి అంటే మూడు దినములు.
1: త్రీ డేస్.
0: మూడు దినములు కూడా నీరు త్రాకుండా దైవాన్ని చింతించాలి అన్నాడు.
1: డ్యూరింగ్ దీస్ త్రీ డే పీరియడ్ యూ షుడ్ నాట్ సిప్ ఈవెన్ వాటర్.
0: ఆ మూడు దినములు కూడా ఎంగిలి కూడా మింగటం లేదు పాప.
1: అండ్ హీ కెనాట్ స్వాలో ద సెలైవా.
0: పిచ్చితనం.
1: అండ్ వాట్ ఫూలిష్నెస్ ఇట్ ఈస్.
0: అప్పుడు రాత్రి కృష్ణుడు కల్లో వచ్చాడు.
1: నైట్ టైం కృష్ణ అపియర్డ్ ఇన్ ద డ్రీమ్.
0: ఇది కాదు సాధన.
1: దిస్ ఇస్ నాట్ సాధన.
0: మధ్యమత సిద్ధాంత పద్ధతిగా బిడిబేడి బిట్టు కెడబేడి కడిది ఎడిబేడి అన్నాడు. అనగా కర్ణంలో చెప్పాడు మధ్యమత సిద్ధాంత పద్ధతిగా బిడిబేడి. ఈ సిద్ధాంతం యొక్క తత్వము నువ్వు ఎప్పుడు వదలవద్దు.
1: నెవర్ గివ్ అప్ దిస్ ప్రాక్టీస్.
0: వదలి తిరిగి కట్టుకోవద్దు.
1: And having given up, don't pick it up again.
0: తిరిగి కట్టుకొని తిరిగి మరి వదలొద్దు.
1: And then when once you pick it up, it will never
0: leave you. వదలటం కట్టుకోవటం ఇది ఏంటంటే ఇంక ఎప్పుడు దీనికి సార్థకం చేయాలి?
1: What is the fun of following it and giving it up, dropping later?
0: పట్టితేవా ఇంక దాన్ని వదలొద్దు.
1: When once you have it,
0: ఏమైనా సరే,
1: let anything happen.
0: కానీ నేను అనుభవించేటువంటిది అది.
1: That's what's my experience.
0: అని ఆ యొక్క మధ్వాచార్యులు చెప్పారు.
1: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ మధ్వాచార్య.
0: హిందూ మాడిద ఏకాదశి పండుతిందేవు నలవత్తు దోసి. అయ్యా ఏకాదశి ఏకాదశి ఏకాదశి అని బాగా మూడు దినాలు పస్తుంటారు. నాలుగో దినము 40 దోసలకు పిండి కలుపుకుంటారు. ఇదే నా ఏకాదశి.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ ఏకాదశి టు ఫాస్ట్ ఫర్ 3 డేస్ దే విల్ మేక్ ప్రిపరేషన్ ఫర్ 40 దోషస్.
0: కనుక మూడు దినములు ఉండినప్పటికీ తర్వాత నాలుగో దినము 40 దోసలు దీన్ని పట్టుతుంది.
1: బట్ దే ఫాస్ట్ ఫర్ 3 డేస్ ఆన్ ఫోర్త్ డే దే ఫిల్ ది బెల్లీ.
0: అది ఫోర్త్ డే చేర్చే దోశ కాదు.
1: ఇట్స్ నాట్ ది దోశ దట్ యు హావ్ టు టేక్.
0: అతని యొక్క ప్రేమను చేర్చాలి.
1: అండ్ యూ షుడ్ జస్ట్ అక్సెప్ట్ రిసీవ్ లవ్.
0: ఆ ప్రేమ మనకు ప్రవేశించినట్టు ఎట్టి ఆకలి కూడా ఉంటుండదు.
1: వెన్ వన్స్ యు ఆర్ ఫిల్డ్ విత్ దిస్ లవ్ దేర్ విల్ బి నో అపిటైట్.
0: ఆకలి తప్పును మర్చిపోవడం కోసమని ఈ విధమైనటువంటి ఆనందమైనటువంటి సోహం తత్వాన్ని చెప్పారు.
1: ద సోహం తత్వ ఫాస్టింగ్ ఇస్ ప్రిస్క్రైబ్డ్.
0: విశ్వామిత్రుడు తన యజ్ఞ సంరక్షణకై రామలక్ష్మణుని తీసుకుని పోతున్నారు.
1: విశ్వామిత్ర వాస్ టేకింగ్ అలాంగ్ విత్ హిమ్ రామలక్ష్మణ టు సేవ్ ఆర్ యజ్ఞ.
0: దశరథ మహారాజు కుమారుడు సరస్సు కుమారుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సన్స్ ఆఫ్ దశరథ
0: కష్టంలో కాదు.
1: They never faced difficulty.
0: ఎలాంటి ఆహారం కూడా భుజించిన వారు కాదు.
1: అండ్ దే నెవర్ హ్యాడ్ ఆల్ దిస్ ఫుడ్.
0: కనుక వీరందరినీ అరణ్యం తీసుకుని పోతే ఏమి పెడతాడో ఏమిటో అని దశరథుడు చాలా బాధపడుతున్నాడు.
1: దశరథ వాస్ ఫీలింగ్ సాడ్ బికాస్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ వుడ్ బి గివెన్ టు హిస్ చిల్డ్రన్.
0: జమునా తీరం పోయేటప్పటికి
1: వెన్ దే వర్ క్లోజ్ టు ద రివర్
0: రామ లక్ష్మణ రండి అన్నారు.
1: అండ్ హి విశ్వామిత్ర కాల్ రామ లక్ష్మణ టు కమ్ క్లోజ్ బై.
0: ఆనంద హృదయంతో వెళ్ళారు.
1: అండ్ దే వర్ సో హ్యాపీ అబౌట్ ఇట్.
0: వాళ్లకు బల అబల రెండు మంత్రాలు బోధించాడు.
1: అండ్ హి టాట్ దెం టూ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ బల అబల.
0: రాములు అవతార పురుషుడని తెలిసి కూడాను వారికి మంత్రోపదేశం ఎందుకు చేయాలి అని చాలా మంది వాదిస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ ఆర్గ్యూ హియర్ రామా ఇస్ గాడ్ దెన్ వేర్ ఇస్ ద నెసెసిటీ టు బి టాట్.
0: కానీ గాడ్ అయినప్పటికీ ఆహార విహారంలో ఉంటున్నాడు కదా దేహం.
1: బట్ దో హి ఇస్ గాడ్ హి హస్ గాట్ ఎ ఫార్మ్ ద ఫిజికల్ బాడీ.
0: కనుకనే ఆకలి కాకుండా ఉండే నిమిత్తమై ఒక మంత్రము.
1: To conquer appetite, one mantra.
0: నిద్ర రాకుండా ఉండే నిమిత్తమై ఒక మంత్రము.
1: In order to conquer sleep, another.
0: ఆహారం నిద్ర రెండు లేకపోతే ఎంత సాధన అయినా చేయవచ్చును.
1: In order to sacrifice the food and drink, one has
0: ఎంత యుద్ధమైనా కూడా సాధించవచ్చును.
1: You can also be sleepless.
0: ఎంత రాక్షసులైనా జయించవచ్చును.
1: And you can win over any demon.
0: కనుకనే ఆ యమునాతీరముకు పోయినప్పుడు ఈ బల అబల మంత్రోపదేశం చేశారు.
1: Along the river shore, these two forms of knowledge were
0: taught. కొంత దూరం పోయిన తర్వాత లక్ష్మణుడు ప్రశ్నించాడు.
1: After some distance,
0: స్వామి ఎందుకు నాకు ఈ మంత్రోపదేశం చేయటము?
1: స్వామి, why did you teach these two?
0: నాయన, మీరు సుకుమార పుత్రులు.
1: You are so tender.
0: ఆకలి దీని జఠరాగ్ని.
1: And then you have appetite.
0: ఆకలి కాకుండా ఉండాలి.
1: In order to see that you will conquer hunger.
0: ఉంటే ఎక్కడ వస్తుందో ఈ పూతన.
1: Because the demon may come any moment.
0: నీవు నిద్రపోతూ ఉంటుంటే ఈ రాక్షసులు ఎక్కడొస్తారో ఏమిటో.
1: వెన్ యూఆర్ ఫాస్ట్ అస్లీప్ ద డెమన్ మే మై
0: కన్నులంతకును రాక్షసుపై పెట్టాలి.
1: సో యూ షుడ్ వాచ్ ద సిచ్యువేషన్.
0: నీ యొక్క భావం అంతా కూడా ఆనందంతోనే నింపాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ బి విజిలెంట్ blissful
0: కాగని బల అబల రెండు కూడా చేయటమిల్ల, నిద్రాహారం రెండు లేకుండా పోయినాయి రామలక్ష్మణులకు.
1: సో బల అబల ఆర్ టాట్ టు యూ ఇన్ ఆర్డర్ టు సాక్రిఫైస్ ద ఫుడ్ అండ్ డ్రింక్.
0: కారణం నిమిత్తమే మహనీయులు మంత్రోపదేశం చేస్తుంటారు.
1: సో దీస్ మంత్రాస్ ఆర్ టాట్ బై ది నోబుల్ సోల్స్.
0: కానీ మంత్రోపదేశం చేయటం నేను కృష్ణుడని తెలిసి రాముడని తెలిసి కూడా నాకెందుకు మంత్రోపదేశం చేశాడు అని వాదన వేయకూడదు.
1: అండ్ యూ షుడ్ నాట్ ఆర్గ్యూ వై మంత్రా బి టాట్ టు ఇన్కార్నేషన్.
0: నీకు కేవలము దేవుడిని కానీ ఇంకొక మనిషి అని కానీ మంత్రోపదేశం చేసింది కాదు ఇక్కడ.
1: అండ్ ఇట్స్ నాట్ సింప్లీ ఉపదేశ ద టీచింగ్ దట్ మ్యాటర్స్.
0: ఒక విధమైన సమయ సందర్భానుసారంగా ప్రవర్తించే నిమిత్తమే.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ది వే హౌ టు కండక్ట్ వన్ సెల్ఫ్ అప్రోప్రియేట్ టు ద మూమెంట్ సిచ్యువేషన్.
0: కనుకనే పరిషత్తుల యొక్క తత్వము కేవలము ఆత్మ మనసు వాక్కు ఈ మూడింటి యొక్క ఏకత్వమే ఉపనిషత్తుల యొక్క సారము.
1: ది క్వింటిసెన్స్ ఆఫ్ ఉపనిషత్ సెంటర్స్ రౌండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ది ఆత్మ ద సెల్ఫ్ మనస్ ద మైండ్ అండ్ ద వాక్కు ద టాక్.
0: భజన బినా సుఖ శాంతి నహి,
2: భజన బినా సుఖ శాంతి నహి,
0: భజన బినా సుఖ శాంతి నహి.

Happy New Year.

న తపాంసి న తీర్థాన న శాస్త్రాణ జపానహీ.

0: నతపాంసి నతీర్థానా. ఆలు బిడ్డలు వదలి, ఆస్తిపాస్తిని వదలి, బంధుమిత్రులు వదలి అడవికి ఎగి తపస్సు చేయనంత మాత్రమున తపస్సిద్ధి చేకూరదు.
1: లీవింగ్ వన్స్ ఓన్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ చిల్డ్రన్, ద ప్రాపర్టీస్ అండ్ రిలేషన్స్, గోయింగ్ టు ద ఫారెస్ట్ టు స్పెండ్ టైమ్ ఇన్ డిపెండెన్స్, వన్ విల్ నాట్ బి బెనిఫిటెడ్ బై దాట్.
0: న శాస్త్రాన జపానహి. ఆరు శాస్త్రములు తెలుసుకుని కూడాను, తెల్లవారి మొదలు రాత్రి పరుమున్నంత వరకును జపం ఆచరిస్తూ ఉండినప్పటికీ ఆ యొక్క సాధన యొక్క తత్ఫలితము మానవునకు దక్కుట లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ కంప్లీట్ నాలెడ్జ్ of all the six sacred tests, or one may do penance right from dawn to dusk, he is not able to realize the objective.
0: Some

0: జనన మరణములకు మూల కారణమైన ఈ సంసారము అను సాగరమును దాటవలనన్న సజ్జనుల సేవలు చెయ్యాలి, సమాజ సేవ చెయ్యాలి, సర్వుల యందు ఉండేటువంటి ఏకాత్మ భావాన్ని విశ్వసించాలి.
1: In order to cross this ocean of life, birth and death, one should render service to society with the absolute feeling that God is present in all.
0: ఈనాడు ఈ విశాల ప్రపంచమునందు ఎందరో మేధావులు కలరు.
1: In the present day world, there are many intellectuals.
0: ఎందరో వైజ్ఞానికులు కలరు.
1: There are many scientists.
0: ఎందరో శాస్త్రజ్ఞులు కలరు.
1: There are many scientists.
0: కానీ వీరందరికీ ఏ క్షణమైన శాంతిని అనేటువంటి దాన్ని అనుభవించినారా?
1: Have they experienced peace at least for a moment?
0: శాంతి అనేది ఏమిటో వారు అర్థం చేసుకున్నారా?
1: Have they understood what peace is?
0: ఈ జగత్తులో సుఖము అనేటువంటిది ఏమిటి అనేది తెలుసుకున్నారా?
1: Have they known what happiness is in this world?
0: ఈ శాంతి సుఖము అనేటువంటిది తెలుసుకోలేనప్పుడు ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి?
1: Without knowing happiness and peace, what is the fun of doing many other things?
0: ఈ శాంతి అనేటువంటి ప్రతి మానవునికి ప్రధానమైనటువంటి ఒక ఘట్టం.
1: Peace is the fundamental principle in everyone's life.
0: ఈ శాంతియే లేకుండిన మానవ జీవితమే వ్యర్థమైపోతుంది.
1: Human life is in total vain without peace.
0: కనుకనే త్యాగరాజు కూడాను శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు.
1: Sage Shagaraja also said, without peace there is no happiness in this world.
0: శాంతము కలిగినప్పుడే సౌఖ్యం కూడాను దానితో పాటు చేకూరుతుంది.
1: When once there is peace, there is happiness coupled with it.
0: శాంతి లేని మానవునకు జగత్ అంతయకును అంధకారంగానే గురుస్తుంది.
1: A peaceless person finds the whole world entirely dark.
0: అంధుడైన మానవునకు అంతయు చీకటిగానే ఉంటుంది.
1: A blind person finds everything dark around.
0: నిద్రించేటువంటి పండితుడు ఎంత గొప్పవాడైనప్పటికీ జగత్ అంతయకును శూన్యంగానే ఉంటుంది.
1: A scholar, however great he might be, while he is fast asleep, everything is nothingness.
0: కనుక చర్మచక్షువులు ఉండినంత మాత్రమున మనం అన్నింటినీ చూస్తున్నామని భ్రమించకూడదు.
1: బికాజ్ వీ హవ్ గాట్ ద ఫిజికల్ నేకెడ్ ఐ, లెట్స్ నాట్ థింక్ దట్ వీ సీ ఎవ్రీథింగ్.
0: పశుపక్షి మృగాదులు కూడా చక్షువులు ఉంటున్నవి.
1: ద బర్డ్స్ అండ్ అనిమల్స్ ఆల్సో హ్యావ్ ఐ.
0: క్రిమికీటకాదులు కూడా చక్షువులు ఉంటున్నవి.
1: ఇన్సెక్ట్స్ టూ హ్యావ్ దేర్ ఓన్ ఐస్.
0: చక్షువులు ఉండినంత మాత్రమున వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రిజల్ట్ ఇన్ హావింగ్ దిస్ ఐ?
0: కనుక ఈ చక్షువుల ద్వారా చూడవలసినటువంటిది దివ్యమైనటువంటి తేజస్సు.
1: What is supposed to be seen with this eye is that brilliant
0: ఈ కన్నముల ద్వారా వినవలసినటువంటిది దివ్యమైనటువంటి యొక్క ప్రణవనాదము.
1: What is to be heard, what is to be listened to is this divine primal sound.
0: ఈ చంచల మనస్సు ద్వారా అనుభవించవలసినటువంటిది దివ్యమైన శాంతి.
1: With this wavering mind, we should be successful to experience peace.
0: అయితే ఈ శాంతిని అనుభవించకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: Why is it that we are denied of this peace?
0: ఈ శాంతి అనుభవం లేక రాకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: Why it doesn't come to our experience at all?
0: మానవునకు ఐటి విధములైనటువంటి ప్రేషములు పట్టి ఇతన్ని పీడిస్తూ ఉంటుండాలి.
1: Man is afflicted by five types of sufferings.
0: మొదటిది అవిద్యా క్లేశము.
1: The first one is of avidya.
0: రెండవది అస్థిర క్లేశము.
1: The second one is asthira.
0: అస్థిత.
1: అస్థిత.
0: మొదటిది అవిద్యా క్లేశము.
1: The first one is avidya klesha.
0: ఈ అవిద్య అనగా ఏమిటి?
1: What do you mean by avidya?
0: విద్య లేకపోవటం కాదు.
1: Not illiteracy.
0: Vid అనగా జ్ఞానము.
1: With means wisdom.
0: ఈ జ్ఞానము లేకపోవటమే.
1: Absence of wisdom is avidya.
0: ఎట్టి జ్ఞానము లేకపోవటము?
1: What sort of wisdom?
0: నేనే దైవము, నేనే దైవము, నేనే దైవము అనేటువంటి జ్ఞానము లేకపోవటమే.
1: The wisdom that make you feel that you are divine.
0: నేను మానవుడను.
1: To feel that I am a human.
0: నేను అజ్ఞానిని.
1: I am ignorant.
0: నేను కేవలం అమాయకుడను.
1: I am innocent.
0: అని ఇలాంటి అవిద్యా క్లేశము మానవుని యందు అమితంగా ఉంటుంది చేతనే వీరికి శాంతి అనేటువంటిది అతి దుర్లభమైపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ హీ సఫర్స్.
0: ఈ అవిద్యా క్లేశం అనేటువంటిది దివ్య జ్ఞానాన్ని ఏమాత్రం కూడాను అందించేటువంటిది కాదు.
1: The first type of suffering will not help you to acquire divine wisdom.
0: కేవలం దేహమును మనస్సును ప్రకృతిని మాత్రమే ఆధారం చేసుకుని జీవిస్తూ ఉన్నాడు.
1: He pulls on, carries on his life basing on the body, mind and the nature.
0: దివ్యత్వమనేటువంటి దైవత్వం తనయందు ఉన్నదనేటువంటి సత్యాన్ని తాను విస్మరిస్తున్నాడు.
1: He forgets the truth that the divinity is in him latent.
0: కనుకనే ఇదియే పెద్ద అవిద్య.
1: This is avidya.
0: దేహభ్రాంతి అమితంగా ఇతన్ని బాధిస్తూ ఉంటుండాలి.
1: He suffers because of body attachment.
0: ప్రాకృత భ్రాంతి ఇతన్ని అమితంగా బాధిస్తూ ఉంటుండాలి.
1: He is deluded by the world around.
0: కనుకనే ఇదియే పెద్ద అవిద్య.
1: This is avidya, lack of wisdom.
0: ఈ అవిద్య వల్ల కలిగేటువంటి యొక్క బాధలు అమితంగా ఉంటుండాలి.
1: The suffering is limitless because of avidya or absence of wisdom.
0: ఆస్థిత క్లేశము.
1: The second suffering is asthita klesha.
0: అనగా
1: ఇట్ మీన్స్
0: మానవుడు ఈ సంసారమునకు ఈ సర్వ బాధలకును మూల కారణం ఏమిటో అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద రీజన్ ఫర్ ఆల్ హిస్ సఫరింగ్ అండ్ డిఫికల్టీస్.
0: సమస్త సంసారమునకును మూల కారణమనేటువంటి ఈ మనస్సు యొక్క తత్వాన్ని మానవుడు విస్మరిస్తున్నాడు.
1: మ్యాన్ ఫర్గెట్స్ ద ఫ్యాక్ట్ దట్ మైండ్ ఈస్ ద కాజ్ for all the family suffering and the difficulty.
0: Manasattvanni vismarinchadam chetane veeniki aneka vidhamainatundi amayakatvam indulo prabhavistundali.
1: The entire ignorance and innocence is due to the lack of knowledge of the nature of the mind.
0: Manassunna anetundi danni arikattukolekapoyinanduvalla itaniki aneka vidhamainatundi kleshamulu baadhistu untundayi.
1: As he could not control his mind, he has to suffer.
0: Samasta baadalaku manaseka moola karanamu.
1: Mind is the cause for all suffering and difficulty.
0: Samasta dukkhamulakunu manase moola karanamu.
1: Mind is the cause for the misery.
0: Samasta nashtamulakunu moola manase moola karanamu.
1: Mind is the cause for all losses.
0: Kalukane itti moola karanamainatundi manastattvanni gurtinchukolekapotame asthita klesham.
1: Asthita klesha is the one which we are put to because we don't know the nature of the mind.
0: Inga raga kleshamu.
1: Third one is raga klesha.
0: Ragam anaga emiti?
1: What do you mean by raga?
0: Ragam ante paatalu paadeetunte ragam kaadu.
1: It's not the tune as you sing.
0: Vishayavanchanle ragamu.
1: The sensual pleasure is
0: idi kavali adi kavali idi kavali adi kavali idiye pedda ragamu.
1: Desiring the sensual indulgence is raga.
0: Ee vaanchalu mitimire poyekoladikundanu ee ragame rogamga bayil deertundi.
1: This raga, excessive desire, will become roga, the disease.
0: కనుకని ఈ వాంఛనను అరికట్టుకోలేకపోవటం చేతనే ఇతనికి ఒక విధమైనటువంటి క్లేశము ఆవిర్భవిస్తుండాలి.
1: As he could not control his desire, he naturally suffers.
0: కనుక మొట్టమొదట మన రాగమును అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should control our desire.
0: దీనిని less luggage, more comfort అన్నారు.
1: This is what he said, less luggage, more comfort.
0: ఈ అమితమైనటువంటి వాంఛన చేతనే వీని మతి భ్రమించి నిత్య సత్యమును విస్మరించి కేవలం అమాయకంలో మునిగి అజ్ఞానంలో తేలి తాను అన్ని విధములైనటువంటి క్లేశములను అనుభవిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ డిజైర్ హీ ఫర్గెట్స్ ద ఎటర్నల్ ట్రూత్ డివినిటీ ఇన్ హిమ్ అండ్ దేర్ఫోర్ ఇస్ ఇగ్నోరెంట్ అండ్ ఇన్నోసెంట్.
0: కనుక మొట్టమొదట వాంఛనను మనం అరికట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వి మస్ట్ పుట్ ఎ సీలింగ్ ఆన్ అవర్ డిజైర్.
0: ఈ వాంఛలు ఉండినంత వరకును శాంతి మనకు చేకూరదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ డిజైర్ దేర్ విల్ బి నో పీస్ అట్ ఆల్.
0: ఉండాలి వాంఛలు, కానీ ఎంతవరకు ఒక పరిమితంలో ఉంటుండాలి.
1: దేర్ షుడ్ బి డిజైర్ బట్ యెట్ అండర్ సర్టన్ లిమిట్స్.
0: ఇంకా దేశ క్లేశము.
1: ద థర్డ్ వన్ ఇస్ ద్వేష క్లేశ.
0: దేశ క్లేశం అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై ద్వేష క్లేశ?
0: ఏదో కష్టములందు బాధలయందు కష్టములయందు ఒకరిని ఆశ్రయించి ఆ ఆశ్రయం ద్వారా ఎంతనో ఫలమును పొందగలదని ఆశిస్తుంటాడు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, లాసెస్ అండ్ సఫరింగ్ వన్ అప్రోచ్ సమ్వన్ ఎల్స్ ఎక్స్పెక్టింగ్ పాజిటివ్ రివార్డ్ అండ్ సొల్యూషన్.
0: ఆశ్రయించినటువంటి వాని వల్ల తాను తలంచినటువంటి కోరిక ఫలించకపోవటం చేత అతనిపై ద్వేషంగా రూపొందుతుంది ఈ ఆశ.
1: దో హీ అప్రోచెస్ ఎక్స్పెక్టింగ్ ఏ రివార్డ్ ఏ సొల్యూషన్ టు హిస్ ప్రాబ్లం because it's not fulfilled, he is frustrated.
0: ఈ జగత్తునందు మంచి చెడ్డలు కూడాను మానవునికి దుఃఖం అందిస్తున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ గుడ్ అండ్ బ్యాడ్ విల్ పుట్ us in misery.
0: మంచి ఆనందాన్ని అందించడం లేదు.
1: గుడ్ ఈస్ నాట్ గివింగ్ బ్లెస్.
0: చెడ్డ మనకు దుఃఖాన్ని అందించడం లేదు.
1: అండ్ ఇట్స్ నాట్ ద బ్యాడ్ దట్ పుట్స్ అస్ ఇన్
0: మంచి చెడ్డ రెండు కూడాను మానవుని దుఃఖంలోనే ముంచుతుండాలి.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఎనీవే లీడ్ టు మిజరీ.
0: ఇది ఏ విధంగా
1: హౌ
0: మంచి ఏ విధంగా దుఃఖంలో ముంచుతుండాలి?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ ద గుడ్ లీడింగ్
0: మంచి మానవుని ఏ విధంగా మనసును ఈ దుఃఖంలో ముంచి వేస్తుండాలి?
1: హౌ డు వి సఫర్ బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ గుడ్
0: అనగా దీనికి తులసిదాసు ఒక ఆదర్శాన్ని అందించాడు.
1: Tulsidas has set an ideal to explain this principle.
0: Cheddavarini chusi namaskarinchadu.
1: He paid his respects namaskar looking at the bad people.
0: Manchivarini chusi namaskarinchadu.
1: He also paid his respects to good people.
0: Manchivaniki cheddavaniki iruviriki ma namaskaram annadu.
1: He respected both good and bad alike.
0: Manchivaniki namaskaram cheyatamlo oka vidhamainatundi yokka artham untundadi.
1: There is some meaning in respecting a good person.
0: Cheddavaniki namaskaram cheyatamlo artham em untundadi?
1: Then why do you do namaskar, pay respects to a bad person?
0: Ani tanlo taanu vicharam chesukunnadu.
1: He inquired within himself.
0: Ee cheddavani samyogam naaku dukkhanni andistundi.
1: Association with a bad man will put me to suffering.
0: Kanuka oo cheddavada nee samyogam naaku undakoodadani vaaniki namaskaram chestunnanu annadu.
1: He salutes the bad person saying that let me not have your company and association with you.
0: మంచివానికి ఒక నమస్కారం చేశాడు.
1: హీ సాల్యూట్స్ గుడ్ పర్సన్.
0: ఓ మంచివాడా, నీ వియోగం నాకు సంభవించకూడదు, దానివల్ల నాకు చాలా దుఃఖం వస్తుంది, కనుక నీకు ఒక నమస్కారం అన్నాడు.
1: హీ పేస్ రెస్పెక్ట్ టు గుడ్ మ్యాన్ బికాస్ ఓ గుడ్ మ్యాన్ లెట్ మీ నాట్ బి సపరేటెడ్ ఫ్రమ్ యూ.
0: చెడ్డవాని సంయోగము మంచివాని వియోగము మానవునికి దుఃఖాన్ని చేకూరుస్తుందని.
1: యూనియన్ విత్ ఎ బ్యాడ్ పర్సన్, సపరేషన్ ఫ్రమ్ ఎ గుడ్ పర్సన్ విల్ పుట్ యూ టు సఫరింగ్.
0: కనుక ఇది ఒక విధమైన వియోగ సంయోగములతో కూడినటువంటి ఒక జీవితంగా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్.
0: సంయోగ వియోగ సంకర్షణాత్మక మహత్తాల తరంగమైన సాగరం ఈ జీవితం అన్నారు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ఎన్ ఓషన్ ఫుల్ ఆఫ్ ది వేవ్స్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్.
0: కనుక చెడ్డవారి సంయోగము మనకు దుఃఖాన్ని అందిస్తుంది.
1: యూనియన్ విత్ బ్యాడ్ పీపుల్ విల్ సర్టన్లీ పుట్ అస్ టు మిజరీ.
0: మంచివారి వియోగము కూడా మనకు దుఃఖాన్ని చేకూరుస్తుంది.
1: సో ఆల్సో సెపరేషన్ ఫ్రమ్ పైయస్ పీపుల్.
0: కనుకనే మంచి ఎవరు చెడ్డవారిని నిర్ణయించుకునేటువంటి శక్తి లేదు.
1: వీ డోంట్ హ్యావ్ ద కెపాసిటీ టు జడ్జ్ హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ బ్యాడ్.
0: కనుకనే సుఖ దుఃఖే సమే కృత్వా లాభములా విజయాజయాత్ రెండింటినీ సమసత్వంలో చూచు.
1: దేర్ఫోర్ వీ షుడ్ టేక్ దీస్ టు విత్ ఈక్వానిమిటీ.
0: ఈనాటి మానవులకు నిజమైనటువంటి శాంతిని చేకూర్చుకోవాలనుకుంటే ఇరువురిని సమభావంలో మనం విశ్వసించాలి.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ట్రూ పీస్ హ్యూమన్స్ టు డెవలప్ దిస్
0: ప్రిన్సిపల్ చెడ్డ రెండు నీవు చూడవద్దు.
1: డోంట్ బాదర్ అబౌట్ దర్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: ఇరువురి ఎందు ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని నీవు చూడు.
1: వాచ్ ద డివినిటీ లేటెంట్ ఇన్ బోత్ ది కేటగిరీస్ ఆఫ్ పీపుల్.
0: ఇరువురి ఎందు కూడా ఏకాత్మ భావమే.
1: ఇట్స్ ఓన్లీ వన్ థింగ్ దట్
0: అదే దివ్యాత్మ భావము.
1: That is the feeling of the divinity.
0: Kanuka dehamunu veru verainappudikini,
1: the bodies are different.
0: Manasu bhavamunu veru verainappudikini,
1: feelings of the mind vary.
0: Kani divya bhavam okkati gane untundadi.
1: But the divinity is one and the same.
0: Roopanamamulu bhinna bhinnamulu kavachunu.
1: Names and forms are different.
0: Kani divyattu aneetundidi bhinnam kaadu.
1: But the divinity is one.
0: Kanuka ee rakamainatundi oka bhedamulu undinanta varaku kudanu naaku ee shanti chekkuradoni తులసిదాసు ఏకత్వాన్ని విడిచిపెట్టాడు.
1: తులసిదాస్ ప్రొపగేటెడ్ దిస్ ప్రిన్సిపల్ బికాస్ సో లాంగ్ యూ హ్యావ్ గాట్ దిస్ డ్యువాలిటీ అబ్జర్వ్ డిఫరెన్సెస్ యూ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ మిజరీ.
0: కనుక నీ ఏకాత్మ భావాన్ని నేను వరించాలి.
1: సో లెట్ మీ హ్యావ్ దట్ వన్ పాయింట్
0: దాన్ని దివ్యాత్మైనటువంటి దాన్ని నేను వరించాలి.
1: దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది డివినిటీ.
0: పవిత్ర భావంలోనే నా జీవితం గడపాలి.
1: ఐ షుడ్ స్పెండ్ ది లైఫ్ టైమ్ విత్ ది సీక్రెట్ ప్రిన్సిపల్
0: అని దైవత్వాన్ని సర్వభావంతో సర్వ జీవుల యొక్క భావంతోనూ అనుభవిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ హస్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ డివినిటీ అమంగ్ ఎవ్రీవన్ అరౌండ్.
0: సర్వ జీవాత్మ సర్వ దేహాత్మ సర్వ ఆత్మాత్మ ఇది మూడు రకములైనట్టుగా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఇన్ త్రీ ఫార్మ్స్.
0: దీనినే అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ అస్ రిపీటెడ్లీ
0: ది వన్ యూ థింక్ యు ఆర్
1: ది వన్ యూ థింక్ యు ఆర్
0: అది దేహాత్మ భావం.
1: దట్ ఈస్ దేహాత్మ బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ ది వన్ జీవాత్మ భావం.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ జీవాత్మ ఇండివిజువల్.
0: ది వన్ యు రియలీ ఆర్
1: థర్డ్ వన్ ద వన్ యు రియలీ ఆర్
0: ఆత్మ భావం.
1: దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది స్పిరిట్.
0: ఈ మూడింటి యొక్క తత్వము అన్ని మతములు ఎందుకు కూడా ఏకంగానే ఉంటుండాలి.
1: దీస్ త్రీ ఆర్ సిమిలర్ ఇన్ ఆల్ ఆఫ్ ది రిలీజియన్స్.
0: క్రిస్టియన్ మతం నందు కానీ ఇస్లాం మతం నందు కానీ పర్షియన్ మతం నందు కానీ, జైన మతం నందు కానీ, ఇంకా నానక్ మతం నందు కానీ, అన్ని మతములందు కూడాను ఈ మూడింటి యొక్క ఏకత్వం ఉంటుండాలి.
1: వి ఫైండ్ ది సేమ్ యూనిఫార్మిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ప్రాక్టీస్డ్ అండ్ ప్రొపగేటెడ్ బై ఆల్ రిలీజియన్స్ అలైక్.
0: అది జీసస్ చెప్పాడు.
1: That's what Jesus said.
0: First, I am the messenger of God.
1: First, he said, I am the messenger of God.
0: Second, I am the son of God.
1: Second, I am the son of God.
0: Third, I and my father are one.
1: Third, I and my father are one.
0: Next, Holy Ghost.
1: Next comes Holy Ghost.
0: In the Persian language lo kudanu.
1: In the Persian language.
0: Vaari grandhamlandu kudanu.
1: In the text.
0: I am in the light.
1: I am in the light.
0: Second, the light is in me.
1: Second, the light is in me.
0: Third, I am the light.
1: Third, I am the light.
0: There is no weight.
1: There is no weight.
0: Kanuka anni mathamlu yokka saramu okkate.
1: So the essence of all religions is one and the same.
0: Andariki gamyam okkate.
1: The goal is one for everyone.
0: Andariki daivam okkade.
1: God is one for all.
0: Kaani indulo bhedamlu enduku manaku?
1: Then why do you observe?
0: Indulo vaadopavaadamlu enduku?
1: Why do you argue with each other?
0: Indulo kalahamlu enduku?
1: Why should there be
0: kalahamlu enduku?
1: Why hesitation?
0: Ivanni kudunu kevalam ajnanam yokka swaroopam.
1: They are all signs of your ignorance.
0: దైవత్వం అనేటువంటి అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులకే ఈ విధమైనటువంటి యొక్క కల్లోలంలో ప్రారంభిస్తుంటారు.
1: ఫూలిష్ పీపుల్ హూ డు నాట్ అండర్స్టాండ్ డివినిటీ రిసార్ట్ టు సచ్ అజిటేషన్ అండ్ కాన్ఫ్లిక్ట్.
0: మనం భేదం పెట్టుకోకూడదు.
1: లెట్స్ నాట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్.
0: ఏ మతమును కూడాను మనం విమర్శించకూడదు.
1: లెట్స్ నాట్ క్రిటిసైజ్ ఎనీ.
0: ఏ సాధనను కూడాను మనం విమర్శించకూడదు.
1: లెట్స్ నాట్ క్రిటిసైజ్ ఎనీ.
0: ఎవరిది వారిది.
1: ఈచ్ వన్ ఫాలోస్.
0: ఎవరి ఆనందం వారిది.
1: ఈచ్ వన్ హ్యాస్ హిస్ ఓన్ పాత్.
0: కనుక ఇట్టి ఆనందంతో మనము వారికి స్వాతంత్రం ఇచ్చినప్పుడే నిజమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం అందుకోగలం.
1: When we welcome everybody, we can attain divinity.
0: తనకే ఒక శాంతి లేనటువంటి వాడు ఇంకా ఇతరులకు శాంతిని ఏ విధంగా అందించగలడు?
1: The one who has no peace within himself, how do you expect him to confer peace on someone else?
0: మొట్టమొదట నీ శాంతిని నీవు పొందు.
1: First, be peaceful first.
0: తదుపరి నీ గృహంలో శాంతిని ప్రసరింపచేయి.
1: And then see the other one also will receive peace.
0: తదుపరి నీ గ్రామంలో ప్రసరింపచేయి.
1: See that it spreads in your village.
0: ఈ విధంగా క్రమక్రమేణ కూడా నీ శాంతిని సర్వవ్యాప్తం.
1: Gradually experience peace within and around.
0: ఇది నిజమైనటువంటి సాధన.
1: This is true spiritual pursuit.
0: అంతేకాని సంకుచితమైనటువంటి ఏకత్వంలో మాత్రం మునిగిపోవటం కాదు.
1: Not spending life in a narrow mindedness cannot be the spiritual
0: pursuit. ఇతరులు చెడ్డ మంచిది అన్నిటినీ నీవు ఏమాత్రం ఎదురు చూడవద్దు.
1: Don't bother about the good and bad of outsiders.
0: నీ మంచిని నీవు పోషించుకో.
1: Think and protect safeguard your goodness.
0: నీ పవిత్రతను సంరక్షించుకో.
1: Protect your own goodness.
0: ఇది నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
1: This is your chief aim.
0: నిరంతరము ఇతరుల యొక్క చెడ్డనే మనం చూస్తూ ఉంటే
1: if we go on thinking of bad of others,
0: ఆ చెడ్డ నీలో ప్రవేశిస్తుంది.
1: All the bad quality will get into you.
0: చిన్న ఉదాహరణము.
1: A small example.
0: ఎదుటి వ్యక్తిని ఫోటో తీవ్వాలని కెమెరా తీసుకుంటావు.
1: You have your camera to take photograph of the person.
0: వాడిపైన నీ యొక్క కెమెరా యొక్క లెన్స్ ని మనం తిప్పి పెట్టినంటే
1: if the lens is directed towards him,
0: స్విచ్ ఒత్తితే
1: when you put on the switch,
0: ఏమవుతుంది?
1: What will happen?
0: వాడి ఫోటో నీ కెమెరాలో వచ్చి పడిపోతుంది.
1: His photo, his picture will be picturized.
0: అదే రీతిగా నీ దృష్టి అనేటువంటిది ఒక లెన్స్.
1: Your looks is sort of a lens.
0: పరుల యొక్క చెడ్డ అనేటువంటి దానిపైన కాన్సన్ట్రేట్ చేసినప్పుడు
1: if you concentrate on the bad of others,
0: బుద్ధి అనేటువంటి స్విచ్ చేసినప్పుడు
1: when you put on
0: చెడ్డ నీలో వచ్చి చేరిపోతుంది.
1: When you put on the switch of intellect, the bad in others will get into you.
0: అదే విధంగానే మంచి వాడిపైన నీ యొక్క దీన్ని తీసుకో.
1: Likewise, take the good.
0: ఫోటోలు తీవాలంటే ఎక్కడంటే వారు అక్కడ వారు ఫోటో తీయరు.
1: దే డోంట్.
0: వారికి ఇష్టమైనటువంటి వారినే ఫోటో తీస్తారు.
1: దే విల్ సర్టెన్లీ హ్యావ్ ద ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ దోస్ దే వాంట్.
0: కాబట్టి ఇష్టం అంటే ఏంటి? నీకు మంచి వారి పైన ఇష్టము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దే లైక్ గుడ్ పీపుల్.
0: వారి వైపున నీ యొక్క మనసును మరచు.
1: డైరెక్ట్ యువర్ మైండ్ టువర్డ్స్ గుడ్.
0: అప్పుడే నీలో ఉండినటువంటి యొక్క భావము అందులో ఉన్నటువంటి భావము ఏకమైపోతుంది.
1: దెన్ ద ఫీలింగ్ ఆఫ్ ద పర్సన్ హూ ఇస్ గుడ్ విల్ గెట్ ఇన్ టు యూ.
0: కనుక ఎవరి చెడ్డను కూడా మనం చింతించకూడదు.
1: నెవర్ బి బాదర్డ్ ఆఫ్ బ్యాడ్ ఆఫ్ ఎనీబడీ.
0: ఎందుకంటే ఇతరుల చెడ్డను చింతిస్తూ చింతిస్తూ రావడం నీవే చెడ్డవాడైపోతావు.
1: బై థింకింగ్ కాన్స్టెంట్లీ ఆఫ్ బ్యాడ్ పీపుల్ యూ టర్న్ బ్యాడ్.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్.
0: నేను చింతిస్తూ పోతున్నావో అది నీవుగా మారిపోతావు.
1: యాజ్ యు థింక్ సో యు బికమ్.
0: అదే ఒకనొక సమయం లోపల
1: దట్ ఎట్ వన్ టైమ్
0: గోపికలను వచ్చి
1: గోపికస్కి
0: రాధమ్మను వచ్చి అడుగుతున్నారు.
1: దే వర్ ఆస్కింగ్
0: అమ్మా నీవు ఎప్పుడు చూసినా గానీ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అని చింతిస్తున్నావు.
1: రాధా యు ఆల్వేస్ చాంట్ ద నేమ్ ఆఫ్ కృష్ణ కంటిన్యూస్లీ.
0: కనుక నీవు చింతించడం చేత కృష్ణుణ్ణి నీవు కృష్ణుడే పోతావు.
1: బికాస్ యూ థింక్ ఆఫ్ హిమ్ యూ హ్యావ్ బికమ్ కృష్ణ యువర్ సెల్ఫ్.
0: అప్పుడు నీకేం సుఖము?
1: దెన్ వాట్ వేర్
0: నీవే కృష్ణుడైపోతావు.
1: యూ బికమ్ కృష్ణ.
0: ఇక్కడ ద్వైతం అనేటువంటి లేదే.
1: దేర్ ఇస్ నో డ్యువలిజం హియర్.
0: రాధనే మాయమైపోతుంది.
1: దేర్ ఇస్ నో రాధా ఎనీమోర్.
0: అప్పుడు నెమ్మదిగా చీలిక తెలుగు చెప్తుంది అది.
1: దెన్ రాధా స్టార్టెడ్ టెలింగ్ సాఫ్ట్
0: గోపికలారా,
1: గోపికాస్,
0: నేను నిరంతరము కృష్ణ చింత చేయటం చేత నేను కృష్ణుడు కావచ్చును.
1: By thinking of Krishna continuously, I may become Krishna.
0: నిరంతరము రాధా చింతన చేయటం వల్ల కృష్ణుడు రాధాగా మారిపోతాడు.
1: As Krishna thinks of Radha continuously, Krishna also becomes Radha.
0: అప్పుడు రాధా కృష్ణుడు ఏకమే కదా.
1: Is it not unity of both Radha and Krishna?
0: కనుక దైవాన్ని

0: మనం చింతించినప్పుడు మనమల్ని కూడా దైవం చింతిస్తాడు.
1: సో యాజ్ యూ థింక్ ఆఫ్ గాడ్, గాడ్ ఆల్సో విల్ థింక్ ఆఫ్ యూ.
0: ఎందుకనగా నీవు ఒక దైవాన్ని సృష్టించుకుంటున్నావు.
1: బికాస్ యు ఆర్ క్రియేటింగ్ గాడ్ యువర్ సెల్ఫ్.
0: దైవాన్ని ఎవరు సృష్టించారు?
1: హూ క్రియేటెడ్ దిస్ గాడ్?
0: సాధకుడు దైవాన్ని సృష్టించాడు.
1: అన్ ఎస్పరెంట్.
0: దైవం ఎవరిని సృష్టించాడు?
1: Whom has he created? God.
0: దైవం సాధకుడిని సృష్టించాడు.
1: God has created an aspirant.
0: దైవము సాధకుడిని సృష్టించాడు.
1: God has created aspirant.
0: సాధకుడు దైవాన్ని సృష్టించాడు.
1: Aspirant has created God.
0: కాబట్టి ఈ రెండింటి యొక్క ఏకత్వం ఏమిటి? సృష్టి ఒక్కటే.
1: So the unity of the two lies in creation, which is one and the same.
0: మానవుని యందు సృష్టి యొక్క శక్తి ఉంటుందది.
1: So man has got the power of
0: creation. దైవమునందు సృష్టి యొక్క శక్తి ఉంటుందది.
1: God has got the power of creation.
0: కాబట్టి ఇరువురి యందు ఉండేటువంటి శక్తిని మనం చింతించినప్పుడు మనమల్ని కూడా దైవం చింతిస్తాడు.
1: So as you think of God, God also will think of you.
0: ఎందుకనగా నీవు ఒక దైవాన్ని సృష్టించుకుంటున్నావు.
1: బికాస్ యు ఆర్ క్రియేటింగ్.

0: అందుకని ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వం లోపల మనం దివ్యత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ దిస్ సార్ట్ ఆఫ్ యూనిటీ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: ఈ విధంగా భేదములను విస్మరించి ఏకత్వాన్ని విశ్వసించి మనసును తగినటువంటి యొక్క జాగ్రత్తలో మనం పెట్టుకోవాలి.
1: Therefore we should forget differences, maintain equality, unity all the time.
0: దేశములకంతా మూల కారణం ఏమిటి?
1: What is the cause for all suffering?
0: వాంఛలే మూల కారణము.
1: Physical worldly desires are responsible for misery.
0: తన యొక్క తత్వాన్ని తాను విస్మరించి జగత్తుపై మనసు దృష్టినంతా మరల్చడం చేతనే ఇన్ని విధమైనటువంటి క్లేశములు మనల్ని పీడిస్తున్నాయి.
1: యూ ఫర్గెట్ యువర్ ఓన్ ఇన్నేట్ నేచర్ అండ్ క్వాలిటీ అండ్ యు ఆర్ క్యారీడ్ అవే బై దట్ డిజైర్ అండ్
0: అనుభవించు
1: experience, enjoy what you have.
0: చింతించటము.
1: Why do you think of that what you don't have?
0: నేను దాన్ని మర్చిపో.
1: Forget what you don't have.
0: అది నీ యొక్క నిజమైన సాధన.
1: That is the true spiritual path.
0: ఇప్పుడు ఉన్నదాన్ని విడిచిపెడుతున్నావు.
1: We are giving up what we have.
0: దాన్ని సాధించలేకపోతున్నావు.
1: You are not able to get what we don't have.
0: ప్రాప్తిస్తుంది.
1: Then how do you expect to be happy?
0: కాదు.
1: No.
0: కనుక ఉన్నదాన్ని అనుభవించు.
1: Experience with the lot you have.
0: దానిని సర్వులకును పంచు.
1: Share with everyone.
0: ఈ విధమైనటువంటి విశాలమైనటువంటి హృదయాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: విశాల ప్రపంచంలో విశాల హృదయమైనటువంటి మానవులే ఆవిర్భవించాలి.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ దేర్ షుడ్ బి పీపుల్ విత్ బ్రాడ్ మైండ్.
0: విశాల హృదయమే లేకుండా పోతే వీడు మానవుడే కాదు.
1: వితౌట్ ఎ బ్రాడ్ మైండ్ హీ కెనాట్ బి ఎ హ్యూమన్.
0: అనేక మంది
1: మెనీ
0: మాకు విశాల హృదయం కావాలి అంటారు.
1: మెనీ ప్రే టు స్వామి వీ వాంట్ బ్రాడ్ మైండ్.
0: హృదయం అంటే ఏంటి? హార్ట్.
1: ది హృదయ ఇస్ హార్ట్.
0: హార్ట్ ఎన్లార్జ్ కావాలంటారు.
1: దే సే దట్ ది హార్ట్ బి ఎన్లార్జ్.
0: ఈ హార్ట్ ఎన్లార్జ్ చేయడం వల్ల హార్ట్ పేషెంట్ గా తీసుకుని వానికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది.
1: హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఈజ్ ఎ హార్ట్ కంప్లైంట్ ఎయిల్మెంట్.
0: ఈ హృదయమునకు హార్ట్ కు చాలా భేదం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ హృదయ అండ్ హార్ట్.
0: హార్ట్ అనేటువంటిది గుండె అని అర్థం.
1: The heart is physical heart.
0: ఇది ఫిజికల్ హార్ట్ అనేటువంటి కేవలము ఈ దేహం అనేటువంటి భవనానికంతా కూడాను మెయిన్ స్విచ్ వంటిది.
1: ఫిజికల్ హార్ట్ ఈస్ ద మెయిన్ స్విచ్ ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ దిస్ బాడీ.
0: కానీ ఇది నిజమైనటువంటిది కాదు, మెయిన్ స్విచ్ మాత్రమే.
1: ది ఫిజికల్ హార్ట్ ఈస్ ద మెయిన్ స్విచ్.
0: కానీ కరెంట్ కాదు.
1: ఈస్ నాట్ ద కరెంట్.
0: కరెంట్ అనేటువంటిది నీలతో మధ్యస్థ విద్యుల్లేకే ఉభాస్వర నీవార సూఖవర్తుంటే అని వేదమునందు నీలతో మధ్యస్థ విద్యుల్లేకే ఉద్వాసర. ఈ విద్యుల్లేక ఎక్కడ నుంచి ఉంటుండాలి?
1: దిస్ కరెంట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లైట్నింగ్. వేర్ డూ యూ ఫైండ్
0: విద్యుల్లేక? కేవలము స్పైనల్ కాలం బిట్వీన్ 9 to 12 మధ్యలో ఉంటుండాలి ఈ యొక్క తేజోమయమైనటువంటి శక్తి.
1: దిస్ లైట్నింగ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద వర్టిబ్రల్ కాలం బిట్వీన్ ద వర్టిబ్రే 9 to 12.
0: దీనినే సుషుమ్నా నాడి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ సుషుమ్నా నాడి.
0: ఆ కాంతి నుంచినే ఈ యొక్క హార్ట్ అనేటువంటిది స్విచ్ లో కరెంట్ ప్రవేశిస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ది సుషుమ్న నాడి యు గెట్ ది కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ టు దిస్ హార్ట్.
0: మీకు చాలా మందికి తెలియకపోతే కొంతవరకు విచారణ చేసుకోవచ్చు.
1: మెనీ పీపుల్ హూ డోంట్ నో మే నో
0: హార్ట్ ఆపరేషన్ చేస్తున్నారు.
1: యు ఫైండ్ హార్ట్ సర్జరీ.
0: హార్ట్ కోసినప్పుడు హార్ట్ లోనే ప్రాణం ఉంటే ఈ ప్రాణం ఎక్కడ పోతుండాలి?
1: When the heart is operated upon, if you say that there is life in the heart, what will happen to the life?
0: Negative.
1: Heart is negative.
0: కాబట్టి హార్ట్ లంగ్ రెండింటి యొక్క శరీర నిర్చలవలన ఇందులో రెండు కూడా పనిచేస్తుంటాయి.
1: బికాస్ హార్ట్ అండ్ లంగ్ గో టుగెదర్ అండ్ దే వర్క్ టుగెదర్.
0: అందువల్లనే హార్ట్ లంగ్ మిషన్ అనేటువంటిది పెట్టి ఈ హార్ట్ ను లంగ్ ను కూడా కోసేస్తుంటారు.
1: Therefore we have heart lung machine today.
0: కనుక హార్ట్ లంగ్ అంటే ఏంటి?
1: What do you mean by heart lung?
0: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క స్థూలమైనటువంటి హార్ట్ కాదు.
1: It is not the physical heart. The
0: హృదయం అనేటువంటిది సర్వత్ర వ్యాపించినటువంటిది.
1: హృదయ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: ఒక్క స్థానంలో లేదు.
1: ఇస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు వన్ ప్లేస్.
0: సర్వత్రా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఎవ్రీవేర్.
0: నందువల్లనే సర్వతపాణి పాదం త సర్వతోచి శిరోముఖం అని పాదం నుంచి శిరస్సు వరకు సంచరిస్తుంటుండాలి.
1: Therefore it flows from top to toe.
0: ఇప్పుడు కాలిపైన ఒక చీమ కదులుతూ ఉండాలి.
1: సపోజ్ హ్యాండ్ స్టార్ట్స్ మూవింగ్ ఆన్ ద లెగ్.
0: తక్షణం అది కదులుతుండేది నాకు తెలుస్తుండాలి.
1: యూ విల్ సడన్లీ కమ్ టు నో ఆఫ్ ఇట్స్ మూవ్మెంట్.
0: కాబట్టి నీ హృదయం ఎక్కడ ఉండాలి?
1: దెన్ వేర్ ఇస్ యువర్ హార్ట్ నౌ?
0: ఆ స్థానంలో కూడా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ దేర్ నియర్ ద లెగ్.
0: అది లేకపోతే అక్కడ చీమ కదిలేటువంటిది నీకు ఎట్లా తెలుస్తుంది?
1: వితౌట్ విచ్ యూ కెనాట్ నో ద మూవ్మెంట్ ఆఫ్ ఎన్ యాంట్ ఆన్ యువర్ లెగ్.
0: కనుకని సర్వత్రా వ్యాపించినటువంటిది హృదయము.
1: సో హృదయ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్.
0: కానీ ఒక్క స్థానంలో ఉంటుండి పనిచేసేటువంటిది ఈ గుండె.
1: It is only the physical heart which functions.
0: ఇది కేవలం రక్తాన్ని ప్రసరింపజేస్తుండదే కాని
1: ఇట్ ఓన్లీ సర్క్యులేట్స్ బ్లడ్.
0: ప్రాణాన్ని అందించడం లేదు.
1: ఇట్ డజంట్ గివ్ లైఫ్.
0: ఇది కేవలం ఆక్సిజన్ అనేటువంటి అందిస్తుంటుండాలి.
1: ఇట్ ఓన్లీ సప్లైస్.
0: ఆక్సిజన్ లో కూడా గాలి అనేటువంటిది లేకపోతే ఈ ఆక్సిజన్ కూడా పనికిరాదు.
1: Without any air, even this oxygen you

0: not consume.
1: కనుక రెండింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క హృదయం.
0: సో ది హృదయ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్.
1: కాన మన హృదయాన్ని విశాలం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ బ్రాడెన్ దిస్.
1: ఎలాంటి హృదయము?
0: వాట్ సార్ట్ ఆఫ్ హృదయ?
1: ప్రేమ హృదయము.
0: ఇట్ ఇస్ ది హృదయ ఆఫ్ లవ్.
1: ఆ హృదయం అనేటువంటిది ప్రేమతో నింపుకున్నప్పుడే ఈ క్లేశములు ఏమాత్రము మనం బాధించవు.
0: దేర్ బి నో క్లేశ ఆర్ సఫరింగ్ ఎనీమోర్.
1: ఎన్ని కష్టములైనప్పటికీ దానిని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగిపోతావు.
0: యుల్ బి ఏబుల్ టు రెసిస్ట్ అండ్ ప్రొసీడ్ అహెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ డిఫికల్టీస్ అండ్ ఆబ్స్టకల్స్. సో
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఎలాంటి సమస్యలు మీలో వచ్చినప్పటికీ,
0: వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూ మే హావ్,
1: దాన్ని శాంతంతో భరించి
0: బేర్ ఇట్ విత్ ఆల్
1: దైవ చింతనతో దాన్ని కొంతవరకు అరికట్టుకుని
0: కంట్రోల్ థింకింగ్ ఆఫ్ గాడ్.
1: చింతకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సంతోషంగా ఉండాలి.
0: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ వరీ ఆర్ యాంగ్జైటీ. బి హ్యాపీ.
1: ఇవన్నీ కేవలం పాసింగ్ క్లౌడ్స్, వస్తుంటాయి పోతుంటాయి.
0: ఆల్ దీస్ యాంగ్జైటీస్ వరీస్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఒక్కటైనా కూడా జగత్తులో పర్మనెంట్ క్లౌడ్ లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నాట్ ఈవెన్ వన్ పర్మనెంట్ క్లౌడ్.
1: కనుక
0: సో
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించి,
0: నో దిస్ ట్రూత్,
1: మీరు ఈ విచారములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా,
0: డోంట్ గెట్ వరీడ్ ఎనీవే,
1: దైవ చింతనతో కాలం గడపండి.
0: స్పెండ్ యువర్ టైమ్ థింకింగ్.
1: అలాంటి విచార సమయంలోనే అధికంగా నీవు దైవ చింతన చేయాలి.
0: ఇన్ మూమెంట్స్ ఆఫ్ వరీ యూ థింక్ మోర్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఆల్సో
1: చాలా మంది విచార సమయంలో దైవాన్ని విస్మరిస్తారు, దైవాన్ని దూషిస్తారు, దైవాన్ని తిడుతుంటారు.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దే ఫర్గెట్ గాడ్, దే అక్యూజ్ గాడ్, దే క్రిటిసైజ్ గాడ్.
1: ఏం దేవుడు నన్ను ఏమాత్రం కన్నులు లేవా, నన్ను చూడలేదా, ఎందుకు చెవులు లేవా, నా విత్తన దుఃఖములు వినటం లేదా అని ఈ విధంగా దూషిస్తుంటారు.
0: యూ గో ఆన్ అక్యూజింగ్ గాడ్, వాట్ హ్యాపన్ టు యూ గాడ్, డోంట్ యూ హ్యావ్ ఇయర్స్ టు లిసన్ టు మై సఫరింగ్, డోంట్ యూ హ్యావ్ ఐస్ టు సీ మై
1: ప్రాబ్లమ్. సమయంలో దైవాన్ని అమితంగా మనం పూజించాలి.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వీ షుడ్ ప్రే మోర్ అండ్ మోర్.
1: సాధకుడు అనేటువంటి వాడు ఎక్కడ ఉండినా కానీ ఆ సాధన ఏందే ఉంటుండాలి.
0: Aspirant should spend his lifetime.
1: Patient అనేటువంటి వాడు ఆసుపత్రిలో ఉండినా ఇంట్లో ఉండినా మందేమో తీసుకోవాల్సింది.
0: Patient, whether he is inpatient or a patient staying at home, he should continue to take medicine.
1: నేను ఆసుపత్రిలో ఉన్నాను కదా, నాకు అవసరం ఎందుకు అని ఉండడానికి వీల్లేదు.
0: Since I am admitted in the hospital, I don't need a medicine. He can't say that.
1: నీవు ఇంట్లో ఉండినా సరే, ఆసుపత్రిలో ఉండినా సరే, మందేమో తీసుకోవాలి.
0: Whether you may be at home or in the hospital, you
1: are bound. దుఃఖంలో కాని సంతోషంలో కాని రెండింటి ఎందుకును భగవత్ చింతన చేయాలి.
0: Either in times of misery or happiness, think of God. అప్పుడు ఆ నామం మనకు
1: చాలా ఔషధంగా మారిపోతుంది.
0: Then it transforms into medicine that is required.

సాయిరామ్. యు ఆర్ లిస్నింగ్ టు ఏ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 25th of July 1996.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ పంచభౌతికమైన శరీరము పంచీకరణముల ద్వారా ఏర్పడినటువంటిది.
1: ది ఫిజికల్ బాడీ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద 5 ఆఫ్ ది ఎలిమెంట్.
0: ఇట్టి పంచభూతములు కూడాను భగవత్ ప్రేరితమైనటువంటిది.
1: దీస్ 5 ఎలిమెంట్స్ ఆర్ ఆఫ్ ది డివైన్.
0: కానీ ఈనాటి మానవుడు ఈ పంచభూత తత్వములను ఏమాత్రం కూడాను అర్థం చేసుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ ది ఎలిమెంట్.
0: సకల విద్య

అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు. అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి

0: either charity or yajna or penance or wisdom or the practice of ancient dharma or adherence to truth or any discipline, without this control, there cannot be any kind of creation. Embodiments of divine atma.
1: భూమిలో నీరు చాలా తరిగిపోయినది.
0: There is less and less of water on earth today.
1: కారణమేమి?
0: What's the reason?
1: మానవునియందు నీటి నిర్మూలన వేవటం చేతనే భూమియందు నీరు కూడాను ఇమిడిపోతుంది.
0: As there is no morality in mankind, there is no water today.
1: మానవ జీవితమునకు నీటియే ప్రాణం.
0: For human life, morality is the very life.
1: నీతి మానవత్వమునందే వికసింపజేస్తుంది.
0: The morality blossoms in human life.
1: అట్టి నీతిని ఈనాడు మానవుడు కోల్పోవటం చేతనే నీరుని కూడాను కోల్పోవడానికి అవకాశం ఏర్పడింది.
0: As man lost his morality, he is losing water also.
1: ఈనాడు వేదాంతములు అనేక విధములుగా ప్రచార ప్రబోధన చేస్తున్నారు.
0: Today, spirituality is publicized and taught in a varied manner.
1: ఈ వేదాంతం యొక్క ప్రభావం చేత మానవుని యొక్క మనసు వేడెక్కుతున్నది.
0: The brain is heated up because of such teachings of spirituality.
1: ఈ వేదాంతం చేత హృదయం అనేటువంటిది కేవలము చలించిపోతున్నది.
0: Such mere teaching will make our mind waver.
1: జీవితమే ఒక సందేహాస్పదముతో కూలిపోతున్నది.
0: The life will be one of doubt.
1: ఈనాడు మానవునికి కావలసినటువంటిది వేదాంతము కాదు.
0: It's not the religion that man needs today.
1: దాంతము కాదు.
0: Not theory.
1: దాంతము కావాలి.
0: It is the sense control that is needed.
1: దాంతుడు కాక వేదాంతుడు కాలేడు.
0: Without having any sense control, you cannot be spiritual.
1: దీనిని త్యాగరాజు బోధించాడు.
0: It's taught by Tyagaraja.

0: వేదాంతం వల్ల మనకు శాంతి లభించడం లేదు.
1: యు కెనాట్ బి ఎట్ పీస్ బై మియర్లీ లర్నింగ్.
0: వేదాంతం వల్ల మనకు శాంతి లభించడం లేదు.
1: యు కెనాట్ ఎర్న్ పీస్ అవుట్ ఆఫ్ ఎనీ థియరీ.
0: శాంతుడైనటువంటి వాడే శాంతిని పొందగలడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ విల్ బి ఎట్ పీస్.
0: శాంతం అనేటువంటిది పురుషాత్మతో ఏర్పడేటువంటిది.
1: ద సెన్స్ కంట్రోల్ ఈజ్ వన్ యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ లైఫ్.
0: ఇట్టి పురుషత్వంతో ఏర్పడేటువంటి యొక్క దాంతం యొక్క తత్వాన్ని ఈనాటి మానవుడు సిద్ధాంతముగా అనుభవించటం లేదు.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ ప్రాక్టీస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సెన్స్ కంట్రోల్.
0: మానవత్వంలో ఏదో వెతుకుతూ ఉన్నాడు అంతకాలం నుండి.
1: హి హస్ బీన్ ఇన్ సర్చ్ ఆఫ్ ది ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: ఏమి వెతుకుతున్నాడో అతనికే తెలియటం లేదు.
1: హి డస్ నో వాట్ హీ సర్చింగ్ ఫర్.
0: కానీ వెతుకుతున్నాడు.
1: యట్ హీ సర్చెస్.
0: ఇట్టి వెతికేటువంటి యొక్క విషయతత్వాన్ని గుర్తించుకోలేని వ్యక్తులు ఈనాడు కోట్లకు కలరు.
1: దర్ ఆర్ క్రౌడ్స్ ఆఫ్ సచ్ సీకర్స్ హూ డు నాట్ నో వాట్ దే ఆర్ సీకింగ్.
0: భౌతికమైన లౌకికమైనటువంటి ప్రభావములకు మాత్రమే లొంగి తన నిత్య సత్యమైనటువంటి యొక్క స్వభావాన్ని మర్చిపోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ హెస్ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ టు ద ఫిజికల్ వరల్డ్ ఆస్పెక్ట్ బట్ హెస్ ఫర్గాటన్ హిస్ ఎటర్నల్ ట్రూత్.
0: ప్రభావం అనేటువంటిది ప్రారంభంతో ఏర్పడేటువంటిది.
1: That he earns out of the past.
0: స్వభావం అనేటువంటి పురుషార్థంతో చేకూరేటువంటిది.
1: ద నేచర్ యూ అక్వైర్ టు ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్.
0: ఇట్టి పురుషార్థమును విస్మరించి
1: ఫర్గెటింగ్ సచ్ ఎ థింగ్
0: ప్రారంభానికి భోగనై
1: హి సబ్మిట్స్ హిమ్సెల్ఫ్
0: మానవత్వాన్ని విస్మరించి
1: హి ఫర్గెట్స్ హ్యూమన్ నేచర్
0: మానవత్వాన్ని అనుభవిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: అండ్ హి పాసెస్ త్రూ ద డెమన్ ఈక్వాలిటీ.
0: ప్రతి మానవుని ఎందుకుడను స్వార్థమే శ్వాసగా భావిస్తున్నాడు.
1: Every man considers the selfishness as
0: దురాశనే ఒక ప్రాణముగా విశ్వసిస్తున్నాడు.
1: The excess of desire is his life.
0: అన్నింటియందు తనకే విజయం చేకూరాలని ఆశిస్తున్నాడు.
1: He wants to be successful in all.
0: ఈ విధమైనటువంటి వ్యక్తులు ఎక్కడ చూసినా తక్కువ లేదు, దినదినాభివృద్ధి పొందుతున్నారు.
1: There are lots and lots of people ever rising today.
0: ప్రతి వ్యక్తి ఎందు కూడాను ఈ స్వార్థము సప్రయోజనమే తాండవమాడుతున్నాడు.
1: But selfishness and self-interest is dancing the human heart.
0: ఇలాంటి వారు ప్రతిభాశాలులు కాగలరా?
1: Can they be one of talent?
0: తెల్లవారు లేచిన తక్షణమే
1: the moment they get up in the morning
0: దిన పత్రికలు వార పత్రికలు మాస పత్రికలు వీడియోలు రేడియోలు సినిమాలు ఇలాంటి జీవితాన్ని గడపడానికి ఉర్రూత నూగుతుంటారు ఈనాటి మానవుడు.
1: Man today is after daily magazines, weekly, monthly magazines, video and the radio.
0: ఇంకా గడియ గడియకు కూడాను తన కుల మత భాష ప్రాంతీయ అభిమానం అనేటువంటిది వారి యందు అమితంగా అభివృద్ధి అవుతూ వస్తుంది.
1: అవట్ ఆల్ వీ ఫైండ్ ఇన్ హిమ్ ద నేరో ఫీలింగ్స్ ఆఫ్ కాస్ట్ కమ్యూనిటీ లాంగ్వేజ్ అండ్ ద రీజియన్.
0: ఇలాంటి వ్యక్తులు ప్రభావంతులుగా అందడానికి అవకాశమే లేదు.
1: దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ ఎఫెక్టింగ్ అదర్ పీపుల్ విత్ సచ్ influences.
0: ఇట్టి మానవులు ప్రతిభకు పట్టాభిషేకం కట్టగలరా?
1: Can ever they be talented? Can they recognize talent?
0: కాదు కాదు.
1: No.
0: ఈనాటి మానవుని యందు త్యాగము శీలము దమము ఈ మూడింటి యందు తన యొక్క జీవితాన్ని అంకితం గావించాలి.
1: Man should dedicate his life for sacrifice character and sense control.
0: మానవుడు నిత్యము అనేక మందితో పరిచయం గావించుకుంటున్నాడు.
1: Man acquaints himself with many people.
0: Aithe ee parichayamu gavinchukunnatundi vyaktulalo kondaru mitrulu mari kondaru shatrulu.
1: Out of all the acquaintances, few are friends, the others are enemies.
0: Kaani ee mitrattamu shatrutamu ekkada nunchi vachindi?
1: Friendship or enmity, where from have they come?
0: Manavuni yokka manasu nundi aavirbhavinchinatundi ee rendu kudalu.
1: Both of them originated out of the human mind.
0: Prati manavuni endu kudanu ఈ విధమైనటువంటి శత్రుత్వము మిత్రుత్వము దినదినాభివృద్ధి చెందుతున్నది.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ సచ్ ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిస్ ఆర్ ఇంక్రీజింగ్.
0: దీనికి కారణం ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: యూ డోంట్ ఫైండ్ ద రీజన్.
0: రాముడు ఏ పాపం చేశాడు?
1: వాట్ ఇస్ ద సిన్ కమిటెడ్?
0: ఏ దోషం ఆచరించాడు?
1: వాట్ మిస్టేక్ హి
0: కమిటెడ్? కానీ రావణునికి మహాద్వేషం.
1: బట్ రావణ హ్యాస్ హేట్రెడ్ టువర్డ్స్
0: రాముడిని చూస్తే రావణునికి మహాద్వేషం.
1: రావణ హెస్ బిట్టర్ హేట్రెడ్ టువర్డ్స్ కృష్ణ.
0: చూస్తే దంతవక్రుడు శిశుపాలకు మహాద్వేషము.
1: దంతవక్ర శిశుపాల హేట్రెడ్ కృష్ణ.
0: ఈ ద్వేషానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ హేట్రెడ్?
0: తాను ఆచరించినటువంటి దోషములే ఈ ద్వేషానికి మూల కారణము.
1: ద వెరీ మిస్టేక్స్ దట్ కమిటెడ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హేట్రెడ్.
0: ఇవి ఆ దోషములంతా వారి ఎందే ఉన్నవి కానీ వీరి ఎందు లేవు.
1: డిఫెక్ట్స్ ఆర్ ఇన్ దెమ్, మిస్టేక్స్ ఆర్ ఇన్ దెమ్, నాట్ హియర్.
0: ధర్మమూర్తి అనేటువంటి ధర్మరాజు అజాత శత్రు అని పేరుగాంచినటువంటి ధర్మరాజుని ఎందుకు కౌరవులు శత్రుత్వాన్ని వహిస్తూ వచ్చారు.
1: ధర్మజ స్టాండ్ ఫర్ రైట్స్నెస్ హ్యాడ్ నో ఎనిమీస్ ఇట్ ఆల్ బట్ కౌరవస్ హ్యాడ్ ఎనిమిటీ టువర్డ్స్ హిమ్.
0: కనుకనే ఈనాటి లోకములో శత్రుత్వం లేనటువంటి వ్యక్తులు కనిపించడం లేదు.
1: Therefore, we don't have anyone without enemies today.
0: దీనికి కారణము మీరు కాదు. ఎవరి భావములు వారికే కారణము.
1: యువర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే మానవుని యందు తమ తమ దోషములే తమ తమ శత్రుత్వాన్ని పెంచుకుంటూ వస్తున్నాయి.
1: Therefore, your own mistakes are responsible for enmity.
0: కనుక శత్రుత్వాన్ని గురించి మనం భయపడనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు ఫియర్ ది ఎనిమిటీ.
0: మిత్రుత్వాన్ని అభివృద్ధి సాధించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు ఇంప్రూవ్.
0: ఎవరు ఎన్ని విధములుగా దూషించినప్పటికీ,
1: లైక్ ఎనీవన్ అక్యూజ్ యు,
0: విమర్శించినప్పటికీ,
1: క్రిటిసైజ్ యు,
0: పరిహసించినప్పటికీ,
1: మేక్ ఫన్ ఆఫ్ యు,
0: మనం ఏమాత్రం కూడా నువ్వు లెక్క చేయకూడదు.
1: వీ డోంట్ నీడ్ టు బి మైండ్ఫుల్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఈ దూషణ వల్ల, ఈ విమర్శల వల్ల, ఈ పరిహాసం చేత ఎవరికి నష్టం?
1: Who will be put to loss because of such criticism?
0: వ్యక్తులైనటువంటి వారు ఈ సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
1: The individuals must recognize this truth.
0: దూషించేటువంటి వ్యక్తి, దూషింపబడేటువంటి వ్యక్తి యొక్క పాపమును పరిహసిస్తున్నాడు.
1: The one who criticizes will be giving a relief to the person whom he is criticizing.
0: కనుకనే పరిహసింపబడేటువంటి వాని పాపములు పరిహసించేటువంటి వానికి చేరుతున్నాయి.
1: And therefore the sins of the person of whom you make fun of will go to you.
0: ఏ వ్యక్తి పొగడుతున్నాడో, ఎవరు పొగడించుకుంటున్నాడో, ఆ పొగడించుకునేటువంటి వాని మంచితనమంతా పొగిడే వానికి చేరిపోతున్నాయి.
1: దేర్ఫోర్ if you are praised, all your merit will go to the person who praises you.
0: సత్యంగా మనం గుర్తించి వ్యక్తించినప్పుడు మనల్ని దూషించేటువంటి వాడే మనకు మిత్రుడు కాని వర్ణించేటువంటి వాడు మిత్రుడు కాదు.
1: Actually speaking, the one who criticizes you is your true friend, but not the one who flatters you.
0: దూషించేటువంటి వాడు మన దోషములను తాను తీసుకుంటున్నాడు.
1: As he criticizes, he receives your mistakes.
0: ఈ సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా చక్కగా గుర్తించాలి.
1: ఎవ్రీ పర్సన్ మస్ట్ అండర్స్టాండ్ దిస్ క్లియర్.
0: కర్మమున పుట్టు జంతువు.
1: మ్యాన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ యాక్షన్.
0: కర్మమునే వృద్ధి పొంది కర్మముని తను.
1: హీ గ్రోస్ ఇన్ రిటర్న్.
0: కర్మమే నరునకు దైవము.
1: ఇట్ ఇస్ వెరీ డివినిటీ.
0: కర్మమే సుఖ దుఃఖములకు కారణమేమి.
1: దిస్ యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
0: ఈ కర్మ అనేటువంటిది,
1: దిస్ యాక్షన్,
0: మూడు విధములైనటువంటి కర్మలుగా ఉంటున్నాయి.
1: ఈజ్ ఆఫ్ త్రీ టైప్.
0: సంకల్పించటము ఒక కర్మ.
1: One, the decision.
0: సంకల్పించుకునేటువంటి దానిని అభివ్యక్తం చేసేటువంటిది మరొక కర్మ.
1: ఎక్స్ప్రెషన్ ఇస్ సెకండ్.
0: అభివ్యక్తం చేసినటువంటి కర్మను ఆచరించడం ఇంకొక కర్మ.
1: హావింగ్ ఎక్స్ప్రెస్డ్, టేకింగ్ టు యాక్షన్ ఇస్ థర్డ్.
0: కనుకనే సంకల్పమే మనస్సు.
1: Therefore, this thinking is the mind.
0: అభివ్యక్తం చేయటమే వాక్కు.
1: ఎక్స్ప్రెషన్ ఇస్ స్పీచ్.
0: అభివ్యక్తం చేసినటువంటి దాన్ని ఆచరించడమే హస్తము.
1: దట్ విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఇస్ టేకింగ్ టు యాక్షన్ బై
0: కనుకనే శరీర మనో వాక్కాయముల యొక్క తత్వమే మానవత్వం అనేటువంటి సత్యాన్ని చక్కగా నిరూపిస్తూ వస్తుంది.
1: దేర్ఫోర్ హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ, ద బాడీ, ద మైండ్ అండ్ ద స్పీచ్.
0: ప్రతి మానవుని యొక్క సుఖ దుఃఖములకు ఈ మూడే కారణము.
1: ఫర్ ద ప్లెజర్ అండ్ పెయిన్ దీస్ త్రీ ఆర్ ద కాజ్.
0: ఈ మూడు లేకుండా మానవుడు నిలచడానికి వీలు కాదు.
1: వితౌట్ దీస్ త్రీ మ్యాన్ కెనాట్ ఎగ్జిస్ట్.
0: కనుక శత్రుత్వము మిత్రుత్వం అనేటువంటిది మన మానసిక స్వభావమే.
1: దేర్ఫోర్ ద ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ are the nature of our mind.
0: Yavadu vimarsistadu vaade nijamainaatundi mittudu.
1: The one who criticizes is your true friend.
0: Ee dosham anetundi manayandu ledu.
1: The mistake is not in you.
0: Kanuka manamu ee vidhamainaatundi vicharana kalipi satyanni gurtinchi mana manavatvanni abhivruddhi gaavinchukuntu raavali.
1: Therefore we have to investigate this way and develop.
0: Yavaru chesinaatundi yokka karmalu, yavaru yesinaatundi yokka bhavamulu varini anubhavimpa chestayi.
1: In fact, you have to pass through the consequences of your thought and
0: ఇలాడు మీరు గుర్తించవలసినటువంటిది ఎవరి కర్మల వారి యొక్క ఫలితంగా అనుభవిస్తుంది.
1: Today what you see is one passes through the consequences of one's own action.
0: అట్టి మొక్క.
1: As is the seed, so is the plant.
0: ఎట్టి తిండో అట్టి రేపు.
1: As is the food, so is the bed.
0: కర్మము మాత్రం తప్పినది కాదు.
1: You cannot escape from the consequence.
0: అయితే ఒక్క భగవత్ అనుగ్రహం చేత ఏమైనా కూడా సాధించవచ్చు.
1: But however with God's grace you can achieve anything.
0: అట్టి దివ్యమైనటువంటి అనుగ్రహమునకు తగినటువంటి ఒక పాటు పడాలి మానవుడు.
1: సో మ్యాన్ హ్యాస్ టు స్ట్రగుల్ టు ఎర్న్ డివైన్ గ్రేస్.
0: కర్మ ఎప్పుడో ఒక పర్యాయం మనకు దానిని ఫలితం అందిస్తుంటాది.
1: సమ్ టైమ్ ఆర్ అదర్ యు హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: చేసిన తక్షణమే అందించేటువంటి కర్మలు కొన్ని.
1: దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ యీల్డ్ రిజల్ట్స్ ఇమీడియట్లీ.
0: కొన్ని నిమిషముల తర్వాత అందించేటువంటివి కొన్ని.
1: దేర్ ఆర్ సమ్ దట్ గివ్ యు ద రిజల్ట్స్.
0: కొన్ని దినముల తర్వాత అందించేటువంటివి కొన్ని.
1: అదర్స్ ఆఫ్టర్ డే.
0: కొన్ని సంవత్సరముల తర్వాత అందించేటువంటివి కొన్ని.
1: దేర్ ఆర్ ఫ్యూ ఆఫ్ ఇయర్.
0: కొన్ని యుగముల తర్వాత అందించేటువంటి కొన్ని.
1: సన్ విల్ పాస్ ఆన్ ఆఫ్టర్ ఏజెస్.
0: మనము నడుస్తూ ఉంటే కాలు జారింది.
1: యాజ్ వి వాక్ వి స్లిప్.
0: కానీ ఆ కర్మకు తక్షణమే మన యొక్క వెనుక విరిగిపోతుంది.
1: ఇమ్మీడియట్లీ యూ సస్టైన్ ఎ ఫ్రాక్చర్.
0: జారటము ఎముక విరగటము రెండు ఒకే పర్యాయం జరిగింది.
1: యూ స్లిప్ అండ్ యూ సస్టైన్ ఎ ఫ్రాక్చర్ దెన్ అండ్ దేర్ ఇట్సెల్ఫ్.
0: మనం ఏదో ఒక పని చేస్తున్నప్పుడు కత్తి మనకు తగిలింది.
1: వెన్ యూ వర్క్ యువర్ నైఫ్
0: తక్షణమే రక్తం వస్తుంటుంది.
1: ఇమ్మీడియట్లీ బ్లడ్ బ్లీడ్.
0: ఆ కర్మకు తక్షణమే దీని ఫలితము ఈ రక్తము.
1: దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ బ్లడ్ బ్లీడింగ్.
0: ఇంకా రెండవది ఏమిటి? కొన్ని గంటలు తీసుకుంటుంది.
1: ద సెకండ్ ఫామ్ విల్ టేక్.
0: తెల్లవారి మనం భుజించినటువంటి యొక్క భోజనము ఆహారము రెండు గంటల తర్వాత అరుగుతుంది.
1: ద ఫుడ్ డైజెస్టెడ్
0: దీనికి గంటలు తీసుకుంటుంది ఈ కర్మ.
1: దిస్ డైజెషన్ టేక్స్ అవర్.
0: ఇంకా విత్తనము భూమిలో నాటినప్పుడు
1: వెన్ యూ సో ద సీడ్
0: అది కూడా నువ్వు మొలక రావాలంటే కొన్ని దినములు తీసుకుంటుంది.
1: యూ హావ్ టు గ్రో ఇన్ ద సాప్లింగ్ ఇట్ టేక్స్ ఫ్యూ డేస్.
0: మొక్కనే వృక్షం కావాలంటే మరికొన్ని సంవత్సరాలు తీసుకుంటుంది.
1: ద ప్లాంట్ టు గ్రో ఇన్ టు ట్రీ టేక్స్ ఇయర్.
0: ఆ వృక్షమే ఫలం ఇవ్వాలంటే మరికొన్ని సంవత్సరాలు తీసుకుంటుంది.
1: ఫర్ ద ట్రీ టు ఈల్డ్ ఫ్రూట్స్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ ఇయర్స్.
0: ఈ విధంగా కర్మ ఫలితము క్షణములు గంటలు దినములు నెలలు సంవత్సరాలుగా తీసుకుంటుంటారు.
1: దేర్ఫోర్ రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్ మే టేక్ మొమెంట్స్ ఆర్ అవర్స్ ఇన్ ద
0: టైమ్. కొంతమంది మూర్ఖులు నేను చేసిన దుర్మార్గమైనటువంటి కర్మ దీనికి ఫలితం ఏమిటి నాకేమి చిక్కలేదే అనుకుంటారు.
1: సమ్ ఫూల్స్ మే సే ఐ హావ్ కమిటెడ్ దిస్ వికెడ్ యాక్ట్ బట్ ఐ హావ్ నాట్ ఫేస్డ్ ఎనీథింగ్.
0: కానీ ఉన్నది ఉంటున్నది ఈ కర్మ ఫలము తప్పినది కాదు.
1: అయితే
0: కర్మలు మూడు విధములైనటువంటి కర్మలు ఉంటున్నాయి.
1: బట్ దర్ త్రీ ఫార్మ్స్ ఆఫ్ యాక్షన్
0: సుకర్మ వికర్మ అకర్మ.
1: సుకర్మ వికర్మ అండ్ అకర్మ.
0: సుకర్మ అనగా మంచి కర్మల యొక్క ఫలితము.
1: సుకర్మ ఇస్ రిజల్ట్స్ ఆఫ్ గుడ్ యాక్షన్
0: మంచి పనులు చేయించటము.
1: మేకింగ్ అదర్స్ టు డూ గుడ్ యాక్షన్
0: మంచి పనుల యొక్క ఫలితం మంచిగానే అందించటము.
1: గుడ్ యాక్షన్స్ విల్ గివ్ యూ గుడ్ రిజల్ట్.
0: వికర్మలు అనగా చెడ్డ కర్మలు చేయించటము.
1: వికర్మ మీన్స్ మేకింగ్ అదర్స్ టు డూ.
0: కర్మల యొక్క ఫలితము తర్వాత చెడ్డగానే అందించటము.
1: లేటర్ ద బ్యాడ్ కాన్సిక్వెన్సెస్.
0: అకర్మలు
1: అకర్మ
0: ఎట్టి కర్మలు చేయకపోయినప్పటికీ అది ఒక కర్మరూపంగా వస్తుంటుంది.
1: యూ మే నాట్ అండర్టేక్ ఎనీ యాక్షన్ బట్ యట్ యూ గెట్ ద రిజల్ట్.
0: పూర్వజన్మ సుకృతము పూర్వజన్మ కర్మల యొక్క ఫలితము అని చెప్పవచ్చు.
1: బేసింగ్ ఆన్ దిస్ వీ కెన్ సే ఇస్ ద మెరిట్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
0: సీత ఏ కర్మలు చెడ్డ కర్మలు చేయలేదు పాపం.
1: సీత డిడ్ నాట్ కమిట్ ఎనీ బ్యాడ్ యాక్ట్.
0: కానీ ఆమె అరణ్యములో పడి పతి వియోగంతో అశోకవనంలో దుఃఖించడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ మదర్ సీత క్రయింగ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ బికాస్ ఆఫ్ సపరేషన్?
0: సత్య హరిశ్చంద్రుడు ఎలాంటి పాపకర్మలు ఆచరించలేదు.
1: సత్య హరిశ్చంద్ర హాస్ నాట్ కమిటెడ్ ఎనీ సిన్.
0: కానీ అతను తన భార్యను అమ్ముకొని బిడ్డను కోల్పోయి కాటి కాపరిగా నిలిచడానికి కారణమేమిటి?
1: బట్ హి హడ్ టు సెల్ అవుట్ హిస్ వైఫ్ అండ్ సన్ అండ్ హి హడ్ టు టేక్ కేర్ ఆఫ్ ది
0: నలగమయంతులు. ఒకరికొకరు వీడిపోయి దుఃఖాన్ని అనుభవించడానికి కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ద సపరేషన్ ఆఫ్ నలదమయంతి?
0: ఇది సుకర్మ కాదు వికర్మ కాదు, ఇది అకర్మ.
1: ఇట్ ఈస్ నాట్ గుడ్ యాక్షన్ సుకర్మ రాంగ్ యాక్షన్.
0: కర్మలు చేయకపోయినప్పటికీ జన్మాంతర కర్మలు అనేటువంటిది ఈ విధమైనటువంటి పరిణామాన్ని చెప్పిస్తుంటాయి.
1: యూ మే నాట్ డూ ఎనీథింగ్ రైట్ నౌ బట్ దర్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ద పాస్ట్ యాక్షన్.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క ఈ విశిష్టతను ఈ చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ యూ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దిస్. ఈ
0: చిన్నదాన్ని మనం అనుభవించినప్పటికీ ఇది కర్మల యొక్క ఫలితమే.
1: వాట్ ఎవర్ యూ మే ఎక్స్పీరియన్స్ అట్రాక్షన్ ఇట్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: ఇది ఎప్పటికీ తప్పినది కాదు.
1: యూ కెనాట్ ఎస్కేప్.
0: కనుకనే తప్పినది కాదు, కనుకనే తప్పించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: యాజ్ యూ కెనాట్ ఎస్కేప్ ఆర్ ఇవేడ్ ట్రై టు మేక్ ఎన్ ఎఫర్ట్.
0: ఏ విధంగా భగవంతుని యొక్క అనుగ్రహానికి పొందాలి,
1: యువతకు
0: కావాలి.
1: యూ షుడ్ డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
0: ఇలాంటి దీనికి మనం తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఆల్ ఎఫర్ట్స్.
0: ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పాన్ని లోపల పెంచుకుంటూ రావాలి.
1: ఎవ్రీవన్ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
0: సత్యము ప్రేమ శాంతి కరుణ సహనము ఇత్యాది మత్స్య భావములను హృదయములో ఆవిర్భవింపు చేసుకున్నప్పుడు
1: వెన్ వీ హ్యావ్ గుడ్ థాట్స్ ఆఫ్ ట్రూత్ లవ్ పీస్ కంపాషన్
0: జీవితమే సుందరమైన నందనవనంగా రూపొందుతుంది.
1: దేర్ లైఫ్ విల్ బి వన్ ఆఫ్ బ్యూటీ లైక్ ఎ గార్డెన్.
0: కానీ దుర్మార్గము దుష్టత్వము దురాలోచన పాపము ఇలాంటి సంకల్పములను తమ హృదయంలో ప్రవేశించుకున్నటువంటి వానికి కేవలం మలమూత్ర దుర్గంధంతో కూడినటువంటి ఈ యొక్క నదిగా ప్రవహిస్తుంది. దీనినే వైతరిణి నది అంటారు.
1: ఇఫ్ హి ఫిల్స్ హిస్ హార్ట్ విత్ ఆల్ ద వికెడ్నెస్ బ్యాడ్ థాట్స్ అండ్ సిన్ఫుల్ యాక్షన్స్ ఇట్ విల్ ఎమిట్ ఫౌల్ స్మెల్ కంపేర్డ్ టు ద వైతరిణి.
0: విచారించుకోవచ్చును, నేను సుందరమైన నందనవనాన్న లేక వైతరిణి నదిన అని తన యొక్క సంకల్పాలు తగినట్టుగా గుర్తించుకోవచ్చు.
1: ఎనీవన్ కెన్ క్వశ్చన్ వన్స్ ఓన్ సెల్ఫ్. ఇస్ మై లైఫ్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ ఆర్ ఎమిట్స్ హౌస్ స్మెల్?
0: భావములు ఎవరికి గుర్తించడానికి వీలు కాదు, తనకు మాత్రమే తెలుసు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు నో.
0: చెత్త భావములు ఉండడం చేతనే వాడు తెలియనటువంటి వైతరణి నదిలో పడిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ అన్నోయింగ్లీ హి గెట్స్ ఇంటూ దిస్ వైతరణి
0: నది. మంచి భావములు ఉండటం చేతనే సుందరమైన నందనవనంగా రూపొందుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ గుడ్ థాట్స్ హిస్ లైఫ్ షేప్స్ ఇంటూ ఎ బ్యూటిఫుల్ గార్డెన్.
0: కనుకనే ఎవనికి వాడే సాక్షి.
1: సో ఈచ్ వన్ ఇస్ వన్స్ ఓన్ విట్నెస్.
0: కనుక ఇంకొకరు సాక్షి అనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఎనీవన్.
0: మనసుకు మనం సాక్షి.
1: We are the witness to the mind.
0: మనిషికి గుణం సాక్షి.
1: ఇట్ ది క్యారెక్టర్ ఇస్ విట్నెస్ టు
0: మృగాలకు మూర్ఖం సాక్షి అని.
1: ఫర్ ది గ్యాంగ్స్టర్స్ ఫూలిష్నెస్ ఈజ్ విట్నెస్.
0: ఎవరికి వారే సాక్షి.
1: ఈచ్ వన్ ఇస్ వన్స్ ఓన్ విట్నెస్.
0: దీన్ని ఆత్మ సాక్షి అని అంటున్నారు.
1: దిస్ వాట్ వి కాల్ సెల్ఫ్ విట్నెస్.
0: కనుక మనం తప్పులు చేసి ఒప్పులుగా మనం యాక్ట్ చేయవచ్చు.
1: వి మే కమిట్ మిస్టేక్స్ అండ్ ప్రిటెండ్ యాజ్ యు హావ్ డన్ గుడ్.
0: కానీ నీ యొక్క అభినయంలో మంచిగా కనిపించవచ్చు, కానీ లోపల దోషం నిన్ను చాలా హింసిస్తూ ఉంటాయి.
1: యు మే యాక్ట్ వెల్ సూపర్ఫిషియలే బట్ యువర్ మిస్టేక్ ఇస్ నోన్ టు యూ వెల్.
0: అలాంటి వాణిని ఎవరు కూడాను ఏమాత్రం కూడాను ఇచ్చగించరు.
1: నో వన్ వుడ్ రిలీష్ యాక్సెప్ట్ సచ్ ఎ పర్సన్.
0: అయితే ఎట్టి దోషములు లేని, ఎట్టి పాపములు లేని దివ్యత్వాన్ని పరులు కూడాను ప్రేమిస్తుంటారు.
1: బట్ ద డివినిటీ హ్యాస్ నో సిన్, హ్యాస్ నో మిస్టేక్. Therefore, the divinity is loved by all.
0: వారు కూడా అనేక దుఃఖములకు కష్టములకు గురి అవుతున్నట్టుగా కనిపిస్తుంది.
1: ఇట్ అపియర్స్ యాజ్ దో దే ఆల్సో పాస్ త్రూ ఆల్ ప్రాబ్లమ్స్.
0: ఇది కాదు.
1: నాట్ దిస్.
0: కేవలము మన పాపములను మనం దూషించేటువంటి వారు తీసుకోవచ్చు అని చెప్పవచ్చు.
1: వి కెన్ సే దట్ అవర్ సిన్స్ ఆర్ యాక్సెప్టెడ్ బై ద వన్ హూ క్రిటిసైజ్.
0: మన పుణ్యములు మనం వర్ణించేటువంటి వాడు తీసుకోవచ్చు అని చెప్పవచ్చు.
1: ద వన్ హూ ఫ్లాటర్స్ దేమ్.
0: కానీ భగవంతుని దూషించేటువంటి వారు ఏం తీసుకుంటున్నారు?
1: బట్ వాట్ ఈస్ దట్ ఇస్ రిసీవ్డ్ బై ద వన్ హూ క్రిటిసైజెస్ గాడ్.
0: భగవంతునిలో పాపము లేదు, పుణ్యము లేదు.
1: గాడ్ హ్యాస్ నైదర్ సిన్ నోర్ మెరిట్.
0: పుణ్యం

0: భగవంతుడి అందున్నటువంటిది ఇవే. నా పుణ్యం, పుణ్యం లేదా తండ్రి అంటు.
1: దేర్ ఇస్ నో పుణ్యం ఆర్ మెరిట్ దేర్.
0: నా పాపం,
1: నో స్టేన్.
0: నా మంత్రం, నా
1: తీర్థం. నో మంత్ర దేర్, నో ఇట్స్ నో పిల్గ్రిమ్ సెంటర్. నా
0: నా జపం, నా తీర్థం.
1: నో జప.
0: సచ్చిదానంద రూపం శివోహం, శివోహం.
1: ఇట్ ఈస్ వెరీ ఫార్మ్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్, ఇట్ ఈస్ శివ.
0: కనుకనే భగవంతుని దూషించినటువంటి వానికి గాని, ప్రేమించినటువంటి వానికి గాని, పరిహసించినటువంటి వానికి గాని శివోహం, శివోహం, శివోహం, మంగళం, మంగళం, మంగళం అని అంటుంటాడు భగవంతుడు.
1: యు మే క్రిటిసైజ్, యు మే బ్లేమ్, బట్ గాడ్ విల్ బ్లెస్ యూ, లెట్ యువర్ లైఫ్ బి ఆస్పిషియస్.
0: కనుకనే అనేక మంది, మీకందరికీ తెలుసు భాగవతంలో కంసుడు నిరంతరం కూడా కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
1: యు నో ఇన్ భాగవత కంస వెంట్ ఆన్ అక్యూజింగ్ కృష్ణ కంటిన్యూ.
0: నిజమైనటువంటి భక్తులు ఏ భగవంతుని చూచినప్పుడు, ఏ పూజామందిరంలో ప్రవేశించినప్పుడు ఆ భగవంతుని స్మరిస్తారు.
1: ఎ ట్రూ డివోటీ విల్ థింక్ ఆఫ్ గాడ్ వెన్ హీ సీస్ హిమ్ ఇన్ వర్షిప్.
0: ద్వేషి నిరంతరము దూషిస్తూనే ఉంటాడు.
1: ద వన్ హూ హేట్స్ హీ గోస్ ఆన్ హేటింగ్.
0: నిరంతరము దూషణ అనేటువంటి పేరుతో భగవంతుని స్మరిస్తున్నాడు.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ హేట్రెడ్ హీ థింక్స్ ఆఫ్ ద లార్డ్ కంటిన్యూస్లీ.
0: కనుకనే అట్టి కంసుని యొక్క రక్తము కట్టగడపటికి కృష్ణుని పాదాల పైన పడింది.
1: ఫర్ దట్ రీజన్ ద బ్లడ్ ఆఫ్ కంస ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్
0: శిశుపాలుని యొక్క రక్తము భగవంతుని పాదాల పైన పడింది.
1: ద బ్లడ్ ఆఫ్ శిశుపాల ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ కృష్ణ.
0: ఈ కృష్ణుని దూషించటము శిశుపాలుని యొక్క దూషణ కంటే మించిన దూషణ మరొకటి లేదు.
1: దేర్ కెనాట్ బి హయ్యర్ క్రిటిసిజం దాన్ ద వన్ ఆఫ్ శిశుపాల.
0: ఎంత కఠినంగా దూషించాడు.
1: బట్ హార్ష్ వర్డ్స్ హి యూజ్డ్.
0: స్నానం బుజేయు ఆ జవరంధ్ర చీరలు కాజేసినందు పూజ నీకు.
1: Should you be worshipped for the simple reason that you have stolen all the sarees of the ladies who are bathing at that time?
0: Jalamundato talaladu neeku arjamuliduta adivaka pedda tappu.
1: It's a big mistake to worship you because you are involved in playful acts there.
0: Talunika katti pettu panchangam inka.
1: Stop, don't speak any longer.
0: Jogadugana goku tarinchu mulinar annadu.
1: Stop, shut up, he said.
0: Shut up, annadu Krishnuni.
1: He said, shut up, Krishna.
0: Tachane, shut up, aipoyindi.
1: Immediately what happened? He was beheaded, cut up.
0: Kattakadapadiki, tana yokka vakke, tanaka prathibhalanga rupondindi.
1: His very word gave him the result.
0: కనుక భగవంతుని యొక్క తత్వం అనేటువంటిది అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులు ఏదో మేము విమర్శిస్తున్నామని ఆనందిస్తున్నారు, కానీ ఆ విమర్శలు తిరిగి తప్పినవి కాదు, ఏదో ఒక రూపంలో వెంటాడుతుంటాది.
1: ఫూల్స్ మే క్రిటిసైజ్ గాడ్ వన్ వే ఆర్ అదర్, ఆల్ ది రిజల్ట్స్ విల్ ఫాలో దెం.
0: ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పునన్న.
1: No one can escape from the consequences of one's own action.
0: ye tiru evaru cheppagalaru anubhavinchuta siddhamanna.
1: Who can say when and how and what one has to experience?
0: Ramulantati vaadu ramani sitanu baasi paamaruni valiyachananna.
1: Rama cried like an innocent man because of separation from Sita.
0: Alanaati paandavulu alu aakulalumunu mesi adavi paalai poyiranna.
1: Pandava had to spend their life in a forest.
0: చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్న.
1: వన్ హ్యాస్ టు బి ప్రిపేర్డ్ టు సఫర్ బికాజ్.
0: ఈ కర్మలను పరిహారం గావించుకునే నిమిత్తమే మానవుడు సత్కర్మల్లో ప్రవేశించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటోన్ వన్ హ్యాస్ టు అండర్టేక్ గుడ్ యాక్షన్.
0: ఈ సత్కర్మలు ఎంతటి పర్వతము వంటి పాపములైనప్పుడు పరిహారం చేస్తాయి.
1: ఇట్ ఆల్సో అటోన్ ద సిన్స్ దట్ వుడ్ మేక్ ది సైజ్ ఆఫ్ ద మౌంటైన్.
0: పర్వతములలో వచ్చినటువంటి దుఃఖములంతా కూడా మనసు వలె మాయం చేస్తాయి.
1: The misery of the size of a mountain will vanish.
0: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు అంత కఠినంగా ఉండేటువంటివి.
1: దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ అండ్ ద కెపాసిటీ ఆఫ్ గాడ్.
0: భగవంతుడు సంకల్పించుకుంటే ఏమైనా చేయవచ్చు.
1: ద విల్ ఆఫ్ గాడ్ కెన్ అచీవ్
2: ఎనీథింగ్. భగవంతుడైనటువంటి యొక్క పరమాత్ముని భక్తితో సరైనటువంటి భావంతో ప్రార్థించడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should make an effort to worship our Lord with the proper feeling.
2: కనుక ఈనాడు గురు పూర్ణిమ.
1: Today is Guru Purnima.
2: ఏమిటి ఈ గురు పూర్ణిమ అంటే దీని యొక్క అంతరార్థం?
1: వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ?
2: గురువులకు పూజ చేయటము,
1: వర్షిపింగ్ గురుస్,
2: వారిని అనేక విధంలో ప్రసన్నులు గావించటము,
1: వి ప్లీజ్ దెమ్,
2: వారికి ఏదో మంత్రోపదేశం చేసుకోవటము,
1: వి అక్సెప్ట్ మంత్ర.
2: ఇది కాదు నిజమైన గురు పూర్ణిమ.
1: దిస్ ఇస్ నాట్ ట్రూ గురు పూర్ణిమ.
2: గురు
3: గురు
2: గురు అజ్ఞానము
3: గు ఇగ్నోరెన్స్
2: నిర్మూలం గావించటము
3: రిమూవల్ ఆఫ్ ఇగ్నోరెన్స్
2: అజ్ఞానము నిర్మూలం గావించటం గురు
3: ద వన్ హూ రిమూవ్స్ యువర్ ఇగ్నోరెన్స్ ఇస్ గురు
2: అనగా ఇంకా పూర్ణిమ గురు పూర్ణిమ
3: దెన్ పూర్ణిమ
2: పూర్ణిమ అనగా మనస్సు పరిపూర్ణ ఆనందంతో ఉండినప్పుడే దీనికి పూర్ణిమ అంటారు
3: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్ ద మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ జాయ్
2: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత మనసుకు చంద్రుడికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి
3: దట్ ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ బిట్వీన్ మైండ్ అండ్ ద మూన్
2: అనగా ఏమిటి పరిపూర్ణ మనస్సు నందు ఏ దోషమును ఏ చీకటి ఏ అజ్ఞానము లేకుండా నిర్మూలం అవుతుంది అది ఏ గురు పౌర్ణిమ యొక్క అంతరాత్మ
3: ది సిగ్నిఫికెన్స్ గురు పౌర్ణిమ ఈస్ ద మైండ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ మిస్టేక్ ఎనీ డార్క్నెస్
2: ప్రాకృతమైనటువంటి గురువులు గురువులు కాదు
3: దర్ నాట్ ది వరల్డ్లీ గురు
2: గురువు అనేటువంటిది నీ హృదయమనందే ఉంటుండాలి
3: గురు ఈజ్ ఇన్ యువర్ హార్ట్
2: దేవుడనగా వేరు దేశమందు లేడు దేవుడు అనగా తనదు దేహమందే
3: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్ హీస్ ఇన్ యువర్ బాడీ
2: పాపం అనగా వేరు పరదేశము లేదు తాను చేయు పనులు తగిలియుంది
3: Sin is not present in a foreign country. Both are in our heart. Therefore, we should expand our heart. We should cleanse the dirt. When we wash our
2: minds,
3: then Madhava dwells there. When there are bad thoughts,
2: మాధవత్వం అనేటువంటి అక్కడ నివసించడానికి వీలు కాదు
3: డివినిటీ కెనాట్ స్టాండ్ దేర్
2: అలాంటి పరిస్థితి ఎందు దైవత్వాన్ని మనం చక్కగా మనం చింతించాలి
3: వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్
2: దైవాన్ని మరవకూడదు
3: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్
2: మరచవలసినటువంటి లోకాన్ని
3: యూ హావ్ టు ఫర్గెట్ ద వరల్డ్
2: దైవాన్ని నిరంతరం కూడా నువ్వు చింతించాలి
3: యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్
2: దైవమే సర్వవిధమైనటువంటి రక్షకుడు
3: గాడ్ ఈజ్ ప్రొటెక్టర్
2: దైవము తప్ప మరొకటి ఈ జగత్తులో కానరాదు
3: నో వన్ ఎల్స్ అదర్ దెన్ గాడ్
2: పిచానపస్తటి మూఢో మూఢో మూఢో దైవాన్ని చూడాలి దైవాన్ని చూడాలి అనుకుంటున్నావు
3: యు సే దట్ యు వాంట్ టు సీ గాడ్
2: చూస్తూనే ఉన్నావు కదా
3: యు ఆర్ సీయింగ్
2: భగవంతుడు సహస్ర రూపంతో కనిపిస్తున్నాడు
3: గాడ్ ఈజ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ హియర్
2: అన్ని రూపములు కూడా నువ్వు భగవంతునివే
3: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్
2: అన్ని పాదములు భగవంతునివే
3: ఆల్ ద ఫీట్ ఆర్ హిస్
2: అన్ని నేత్రములు భగవంతునివే
3: ఆల్ ఐస్ ఆర్ హిస్
2: హస్తములు భగవంతునివే
3: ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్
2: కనుకని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ ఈ విధంగా పురుష సూక్తం చెప్తూ వచ్చింది
3: దేర్ఫోర్ పురుష సూక్త డిక్లేర్స్ ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్ ఆల్ ఫీట్ ఆర్ హిస్ ఆల్ ఐస్ ఆర్ హిస్
2: కనుకనే భగవంతుని చూస్తున్నామనేటువంటి అర్థాన్ని గుర్తించాలి
3: యు హావ్ టు నో ద మీనింగ్ వెన్ యు సే దట్ యు వాంట్ టు సీ గాడ్
2: మనం భగవంతుని చూస్తున్నాం ఈ రూపంలో భగవంతుని చూస్తున్నాం
3: యు సీ గాడ్ ఇన్ దిస్ ఫామ్ యు సీ గాడ్ ఇన్ దట్ ఫామ్
2: అన్ని రూపములు తనవే
3: ఆల్ ఫామ్స్ ఆర్ హిస్
2: అన్ని నామములు తనవే
3: ఆల్ నేమ్స్ ఆర్ హిస్
2: ఇంకా తనను ప్రత్యేకంగా చూచేది ఎక్కడ వెతికేది ఎక్కడ
3: దెన్ వేర్ కెన్ యు సర్చ్ ఫర్ హిమ్
2: కనుకనే భగవత్ అన్వేషణ అని చాలా మంది భావిస్తుంటారు
3: మెనీ థింక్ ఆఫ్ సర్చింగ్ ఫర్ గాడ్
2: భగవంతుడు సర్వత్రా ఉండినటువంటి వాడికి అన్వేషించడం ఎందుకు
3: వెన్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ వై డూ నీడ్ టు సర్చ్ హిమ్
2: నీవే భగవంతుడవు
3: యు ఆర్ గాడ్
2: నిన్ను నేను వెతుకోగలుగుతున్నావా
3: ఆర్ యూ ఏబుల్ టు సర్చ్
2: వెతుకునేటువంటి వాడు నీవు మూర్ఖుడే
3: ద వన్ హూ సర్చెస్ ఫర్ వన్స్ ఓన్
2: కాబట్టి భగవంతుని వెతికేటువంటి వాడు మూర్ఖుడనే చెప్పవచ్చు
3: సో ద వన్ హూ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ఫూల్
2: సర్వము భగవంతుడే
3: ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్
2: సర్వత పాణిపాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమా ఉచ్చసిస్తతి ఏది చేసినా భగవంతుని యొక్క కర్మనే
3: వాట్ ఎవర్ యు డూ దట్స్ గాడ్స్ యాక్షన్
2: ఇట్టి పరిపూర్ణమైన భావాన్ని మనము పెంచుకోవాలి
3: వీ షుడ్ హ్యావ్ దట్ టోటల్ ఫీలింగ్
2: అప్పుడే పూర్ణ మన పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే అది పూర్ణమే ఇది పూర్ణమే
3: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఇస్ ఫుల్
2: రెండు పూర్ణమైనప్పుడు ఇంకా పూర్ణత్వాన్ని వెతికేది ఎక్కడ
3: వెన్ బోత్ ఆర్ ఫుల్ వేర్ డు యు నీడ్ టు సర్చ్ ఫర్ ఫుల్నెస్
2: అలాంటి విశాలమైనటువంటి మనసును మనం పెంచుకోవాలి
3: యు షుడ్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్
2: కానీ ఈనాటి మానవుడు సంకుచితమైన భావాల్లో జీవిస్తున్నాడు
3: బట్ మ్యాన్ స్పెండింగ్ టైమ్ ఇన్ ద నారో మైండెడ్నెస్
2: కేవలము ఒక విధంగా కుత్తితమైనటువంటి భావంతో ఉన్నాడు
3: హీఈస్ లీడింగ్ ఎ మీన్ లైఫ్
2: ఈ విశాలమైన మనసును పెంచుకోవాలి
3: యు షుడ్ హావ్ బ్రాడ్ మైండ్
2: రామకృష్ణ పరమహంస దగ్గర కూడా కొందరు వెళ్లారు
3: సమ్ అప్రోచ్ రామకృష్ణ పరమహంస
2: స్వామి మీరు భగవంతుని చూచారా అతనితో మాట్లాడారా అతను దర్శనమిచ్చాడా అని ప్రశ్నించారు
3: సమ్ ఆ స్వామి హ్యావ్ యూ సీన్ గాడ్ డిడ్ యు టాక్ టు హిమ్ డిడ్ యు క్వశ్చన్ హిమ్
2: ఆయన నవ్వుతూ ఆ చూచాను మాట్లాడాను దర్శించాను మీతో నేను ఏ విధంగా మాట్లాడుతున్నాను భగవంతుడితో కూడా ఆ విధంగా మాట్లాడుతున్నాను
3: స్మైలింగ్ హి సెడ్ yes I saw him I talked to him I questioned him and I also had his divine
2: presence నాకు అట్లా కనిపించడం లేదే
3: But I don't see him that way.
2: అప్పుడు చక్కని జవాబు చెప్పాడు రామకృష్ణుడు
3: రామకృష్ణ గేవ్ ప్రాంప్ట్ రిప్లై
2: ఓ పిచ్చివాడా
3: Madman.
2: నీవు ధనం కోసం ఏడుస్తున్నావు.
3: యూ క్రై ఫర్ మనీ.
2: భార్య కోసం ఏడుస్తున్నావు.
3: క్రై ఫర్ యువర్ వైఫ్.
2: పిల్లల కోసం ఏడుస్తున్నావు.
3: క్రై ఫర్ చిల్డ్రన్.
2: ఇంటి కోసం ఏడుస్తున్నావు.
3: క్రై యువర్ ఫ్యామిలీ.
2: పరిస్థితుల కోసం ఏడుస్తున్నావు.
3: యూ క్రై ఫర్ యువర్ రెప్యుటేషన్.
2: భగవంతుని కోసం ఏడుస్తున్నావా?
3: బట్ డు యూ పైన్ ఫర్ గాడ్?
2: అలాంటప్పుడు నీకు భగవంతుడు ఏ రీతిగా కనిపిస్తాడు?
3: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు సీ గాడ్?
2: భార్య పైన ఉన్నంత అభిమానం కూడా భగవంతుని పైన లేదే.
3: యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ అటాచ్మెంట్.
2: ఒక ధనం పైన ఉన్నటువంటి అభిమానం భగవంతుని పైన లేదే.
3: యూ హావ్ గాట్ ది లవ్ ఫర్ మనీ.
2: ధనం పైన ఉన్నటువంటి అభిమానం భగవంతుని పైన లేదే.
3: యూ హావ్ లవ్ ఫర్ అథారిటీ.
2: భగవంతుడు ఏ విధంగా నీకు దర్శనమిస్తాడు?
3: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ to see God?
2: Possible, come on.
3: He said, it's impossible that you go back.
2: నీకు సాధ్యం కాదన్నాడు.
3: It's not possible, he said.
2: కనుకనే నీవు భగవంతుని కోసం నీవు ప్రార్థించు, భగవంతుని కోసం నీవు పరితపించు, భగవంతుని కోసం సర్వతంగా పరిత్యాగం చేయి.
3: Therefore you pray to God.
2: అప్పుడు
3: you sacrifice everything for God.
2: అంతేకాని గుడ్డి వానికి సూర్యుడు వచ్చి ఎదురుగా నిలిచినప్పటికీ వానికి అంధకారంగానే ఉంటుంటారు.
3: For a blind man, even if sun is to stand in front of him, he cannot see.
2: చూడలేడు.
3: యూ కాంట్ సీ.
2: దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి. గుడ్డివానికి బిడ్డ పుట్టేది.
3: ఎ బ్లైండ్ మ్యాన్ హ్యాడ్ ఎ సన్.
2: బిడ్డను పుట్టేదానికి గుడ్డివాడు కుంటివాడు అని ఇప్పుడు ఏమి భేదం లేదు.
3: హ్యాండిక్యాప్డ్ ఆర్ బ్లైండ్ మ్యాన్ డజంట్ మ్యాటర్.
2: బిడ్డ పుట్టింది.
3: Yes, yes, a daughter.
2: ఆ భార్య ఇంట్లో పనులు ఏదో చేసుకుంటూ ఉండినది.
3: The wife was attending the household work.
2: కానీ పుట్టిన బిడ్డను కూడా తనకు చూసేటువంటి ప్రాప్తి లేదు.
3: బట్ హీ కాంట్ సీ హిజ్ ఓన్ చైల్డ్.
2: ఆ భార్య ఏదో ఇంట్లో పని చేసుకుంటూ ఒక బాటిల్ తెచ్చి పెట్టింది ఈ గుడ్డివాడి దగ్గర.
3: వైఫ్ కెప్ట్ ఎ బాటిల్ బై ది సైడ్ ఆఫ్ ది చైల్డ్.
2: అబ్బాయి నిద్రపోతున్నాడు, లేచి అరిచేటప్పటికి ఈ పాలు అతనికి అందించండి అన్నాడు.
3: హి సెడ్ ది చైల్డ్ ఇస్ స్లీపింగ్ నౌ, విత్ ది చైల్డ్ క్రైస్ గివ్ హిమ్ దిస్ బాటిల్.
2: ఈ గుడ్డివాడికి పాలంటే ఏమిటి అన్నాడు.
3: దెన్ దిస్ బ్లైండ్ మ్యాన్ ఆస్క్డ్, వాట్ యు మీన్ బై మిల్క్?
2: పాలంటే తెల్లగా ఉంటుంది అన్నాడు.
3: అండ్ దెన్ వైఫ్ సెడ్ మిల్క్ ఇస్ వైట్.
2: తెలుపు అంటే ఏమిటి అన్నాడు.
3: దెన్ హి సెడ్, వాట్ యు మీన్ బై వైట్?
2: కొంగ మాదిరి ఉంటుంది అన్నాడు.
3: దెన్ హి సెడ్, ఇట్స్ లైక్ ఎ క్రేన్.
2: కొంగ అంటే ఎట్టుంటుంది అన్నాడు.
3: దెన్ హౌ డస్ క్రేన్?
2: కొంగ అంటే ఇట్టుంటుంది అన్నాడు.
3: దెన్ ఇట్ ఇస్ బెండ్.
2: ఆ చేయి పట్టుకొని చూచాడు గుడ్డివాడు.
3: అండ్ ద బ్లైండ్ మ్యాన్ టక్డ్ ద హ్యాండ్.
2: ఇంత పెద్దదాన్ని పిల్లవాడి నోట్లో పోస్తే ఏమైపోతాడో అన్నాడు.
3: ఇఫ్ సచ్ ఎ బిగ్ థింగ్ ఈస్ టు బి పోర్డ్ ఇన్ ద మౌత్ ఆఫ్ ద చైల్డ్, వాట్ వుడ్ హ్యాపెన్?
2: పాలంటే ఏమిటో తెలియనటువంటి వానికి ఇంకా ఈ విధమైన ఎన్ని వర్ణనలు చేస్తే వానికి అర్థమవుతుంది?
3: ద వన్ హూ డస్ నాట్ నో వాట్ మిల్క్ ఈజ్, వాట్ ఇస్ ది
2: భగవంతుడి ఏదో తెలియనటువంటి వానికి ఎన్ని చెప్పినా కానీ వానికి మూర్ఖత్వం వదలదు.
3: ఇన్ స్పైట్ రిపీటెడ్ టీచింగ్ హీ విల్ నెవర్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్.
2: భగవంతుడు అంటే ఆనందమయుడు, సచ్చిదానందమయుడు.
3: గాడ్ ఈస్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్.
2: నిరంతరం కూడా తాను ఆనందంతో ఉండేటువంటి వాడు.
3: ఈజ్ వన్ ఆఫ్ బ్లిస్ కంటిన్యూస్.
2: రూపరహితమైనటువంటి వాడు.
3: ఈజ్ ఫార్మ్లెస్.
2: కానీ తలంచినప్పుడు ఏ రూపమైన తాను పొందవచ్చు.
3: బై హిస్ విల్ హీ కెన్ అస్యూమ్ ఎనీ ఫార్మ్.
2: అలాంటి తత్వం లోపల ఎట్టిది ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పడానికి వీలు కాదు.
3: నన్ కెన్ డిసైడ్ అండ్ డిస్క్రైబ్ దిస్ వే ఆర్ దట్ వే.
2: కనుక దైవత్వాన్ని మనం చింతించాలి, అనుభవించాలి, ఆనందించాలి అనుకున్న నిర్మలమైనటువంటి హృదయాన్ని మనం పెంచుకోవాలి.
3: Therefore, in order to experience, enjoy divinity, దీనికంటే
2: మించినటువంటి సాధన మనొకటి లేదు.
3: There is no other greater spiritual pursuit.
2: ఒకానొక సమయం లోపల
3: at one time
2: రాధమ్మ కొంతమంది తన యొక్క చిలికత్తులను తీసుకుని
3: God is of eternal bliss.
2: నిరంతరం కూడా తాను ఆనందంతో ఉండేటువంటి వాడు.
3: He is one of bliss continuously.
2: అతనికి రూపరహితమైనటువంటి వాడు.
3: He is formless.
2: కానీ తలంచినప్పుడు

0: బృందావన్ ఇన్ ఎ బోట్ అలాంగ్ విత్ అవర్ అసోసియేట్స్.
1: తెల్లవారు లేచారు.
0: They got up next morning.
1: ఆ గుంపంతా బోట్ తో పడవలో కూర్చున్నారు.
0: They were all seated in that boat.
1: బోటుల ప్రకారం ఒకరికొకరు దాన్ని నడుపుతూ పోతున్నారు.
0: They were driving it by turns.
1: ఎంతసేపు చేశారు పాపం డ్రైవింగ్.
0: They have driven it for long.
1: చేతులంతా నొప్పి వచ్చింది.
0: They had pain.
1: తెల్లవారింది.
0: It's morning.
1: తెల్లవారేటప్పటికి వాళ్ళు చూచారు.
0: They watched around.
1: తిరిగి మధుర రేవులో పల్లె మధుర వాళ్ళంతా వచ్చి నీళ్లు ముంచుకొని పోతున్నారు.
0: But they were there in that very shore of Madura. People came there to fetch water.
1: డ్రైవ్ చేశారు కానీ మధురలోనే ఉన్నారు వాళ్ళు ఇంకా.
0: They have driven round the night, but still they were there in Madura.
1: ఏమిటి దీనికి కారణమని చూసుకుంటే,
0: when they wanted to know the reason,
1: దానికి ఆ పడవను ఒక కర్రకు గూటానికి కట్టి వేసింటారు లంకనమంటారు.
0: అండ్ దిస్ బోట్ ఈస్ టైడ్ అప్ విత్ ఎ రోప్ టు ద పోస్ట్ దేర్.
1: ఈ పోస్ట్ కు తగిలించినటువంటి దీన్ని విప్పలేదు వీళ్ళు పాపం.
0: దే డిడ్ నాట్ లూజన్ ఇట్. దే హావ్ నాట్ అన్టైడ్ ఇట్.
1: అది విప్పకుండా ఎంతసేపు డ్రైవ్ చేసినా కానీ ఉన్న చోటే ఉంటుంది.
0: సో లాంగ్ ఇట్ ఈస్ టైడ్ టు ద పోస్ట్ ఇట్ వుడ్ రిమైన్ వేర్ ఇట్ హాస్ బీన్.
1: అదే విధంగానే ఈనాటి మనము ఎన్ని సాధనలు చేసినప్పటికీ, ఎన్ని జపములు చేసినప్పటికీ, ఎన్ని తపములు చేసినప్పటికీ ఈ మనస్సు అనేటువంటి అభిమానంతో కట్టినటువంటి దీన్ని మనం విప్పటం లేదు.
0: సో లాంగ్ ద మైండ్ ఈస్ టైడ్ అప్ టు ద పోస్ట్ ఆఫ్ అటాచ్మెంట్. ఇన్ స్పైట్ ఆఫ్
1: వన్స్ విప్పినప్పుడే మనం చేరవలసిన స్థానానికి చేరిపోతుంది.
0: అండ్ వన్స్ వి అన్టైట్ ద రోప్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్,
1: కానీ అటాచ్మెంట్ అంతా కూడా దీన్ని లంకన చేసి మనం పోవాలి ముందు కంటే ఎట్లా పోగలము?
0: విత్ దిస్ రోప్ ఆఫ్ అటాచ్మెంట్ హౌ కెన్ యూ మూవ్ ఫార్వర్డ్?
1: ఇది వీలు కాదు.
0: ఇట్ నాట్ పాసిబుల్.
1: కనుకనే మొట్టమొదట నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనికి అమృతత్వ మానసు, త్యాగం కావాలి.
0: సాక్రిఫైస్ ఇస్ ఎసెన్షియల్.
1: ఈ అభిమాన మమకారములు క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
0: యు షుడ్ రిడ్యూస్ అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్.
1: అప్పుడే మన యొక్క భావము దైవత్వంలో లీనమవుతుంది.
0: దెన్ అవర్ ఫీలింగ్ విల్ మర్జ్ ఇన్ డివినిటీ.
1: ఇది మనము అన్ని విధాల బంధ విముక్తి గావించుకున్నప్పుడే పూర్ణమైన మనసు మనలో ఆవిర్భవిస్తుంది.
0: వెన్ యు ఆర్ రిలీజ్డ్ దెన్ యుల్ ఎక్స్పీరియన్స్ ఫుల్ మైండ్.
1: పూర్ణ చంద్రుని లోపల ఏ మత్త కూడా మనకు కనిపించదు.
0: ఇన్ ఫుల్ మూన్ దేర్ ఇస్ నో స్పాట్.
1: కనుకనే మన పూర్ణ హృదయమునందు మనసునందు కూడా ఎలాంటి దోషములు మనకు కనిపించవు.
0: లైక్ వైజ్ ఇన్ ఎ ఫుల్ మైండ్ దేర్ విల్ నో మిస్టేక్.
1: ఈనాడు మనం దుఃఖములకు కష్టములకు గురి అవుతున్నామంటే ఎవరో కాదు దీనికి కారకులు.
0: వై డూ యూ సఫర్? వై ఆర్ మిజరీ? నోబడి ఇస్ రెస్పాన్సిబుల్.
1: మన భావములే మనకి ఇన్ని విధమైన సఫర్ అందిస్తుండాలి.
0: అవర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: మన యొక్క దోషములే మనకి ఈ కష్టములు అందిస్తుండాలి.
0: ఇట్ ఓన్లీ అవర్ మిస్టేక్ దట్
1: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: వి హావ్ టు నో దిస్ ట్రూత్.
1: ఎవరో వీరి వల్ల మాకు ఈ కష్టం కలిగింది, వారి వల్ల మాకు ఈ నిందలు వచ్చినాయి అని ఎవరినో నిమిత్త మాత్రంగా మనం పోషించరాదు.
0: వీ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీబడీ దట్ వీఆర్ పుట్ టు సఫరింగ్ బై దిస్ పర్సన్ ఆర్ దట్ పర్సన్.
1: ఇవన్నీ నీవే మూల కారణము.
0: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బోత్.
1: ఈ సొసైటీలో మనం ఉండినంత వరకు కూడా
0: సో లాంగ్ వేర్ ఇన్ సొసైటీ,
1: ఈ సొసైటీ నియమాలను మనం అనుసరిస్తూ రావాలి.
0: వీ హావ్ టు ఫాలో ద సోషల్ డిసిప్లిన్.
1: ఈ సొసైటీ అనేటువంటిది ఒక విధమైన వ్యాపారం వంటిది.
0: ద సొసైటీ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ బిజినెస్.
1: ఒక గ్రామం లోపల ఒక వ్యాపారం ప్రారంభించారు.
0: ఇన్ ఎ విలేజ్ ఎ బిజినెస్
1: మెంబర్స్ చేరారు. అక్కడ
0: 10 మెంబర్స్ జాయిన్ హిమ్.
1: వాళ్ళందరూ కూడా ఈక్వల్ షేర్స్ అంతా వేసుకున్నారు.
0: దే హావ్ ఈక్వల్ షేర్స్.
1: ఈ వ్యాపారం చేస్తూ పోయారు.
0: They are doing business.
1: కానీ ఈ వ్యాపారంలో వచ్చిన లాభం కూడా ఈక్వల్ గానే ఉంటుంది.
0: సో ద ప్రాఫిట్ ఆల్సో షుడ్ బి ఈక్వల్.
1: నష్టం కూడా ఈక్వల్ గానే వస్తుంటారు.
0: ఆల్సో ద లాస్.
1: కనుకనే మనము ఈ సమాజం లోపల సర్వము కూడా మెంబర్స్.
0: దేర్ఫోర్ ఇన్ సొసైటీ ఆల్ ఆర్ మెంబర్స్.
1: అందరూ మన భావములనేటువంటి పవిత్రమైన దీంతో మనం అభివృద్ధి పరిచినప్పుడు మన చక్కని ప్రాఫిట్ మనకు వస్తుంది.
0: దేర్ఫోర్ వీ షుడ్ గ్రో అండ్ డెవలప్ సేక్రెడ్ థాట్స్. You will get good profit.
1: అతనికి వచ్చిన ప్రాఫిట్ మనకున్న వస్తుంది సమానంగా.
0: యు విల్ ఆల్సో హ్యావ్ ఈక్వల్ షేర్
1: షేర్ హోల్డర్స్.
0: యు ఆర్ ఆల్ షేర్ హోల్డర్స్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడా భగవత్ అనుగ్రహం అనేటువంటి బిజినెస్ లో అందరూ సమానమైన షేర్ హోల్డర్స్.
0: సో ఇన్ దిస్ బిజినెస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఆల్ షేర్ హోల్డర్స్.
1: మనం తయారు కావాలి.
0: వీ షుడ్ బి షేర్ హోల్డర్.
1: ఎక్కడ?
0: వేర్?
1: అనుగ్రహం అనే బ్యాంక్ లో మనం తయారు కావాలి.
0: వీ షుడ్ బి షేర్ హోల్డర్స్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: అప్పుడు లేకుండా బ్యాంక్ లో కావాల్సినంత ధనం ఉంటుంది. అది
0: లాట్ ఆఫ్ మనీ ఇన్ ద బ్యాంక్.
1: కానీ ఎవరు దీన్ని ముట్టడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ టచ్.
1: యు ఓన్లీ కేవలం ఒక గార్డియన్.
0: యు ఆర్ ఓన్లీ ఎ గార్డియన్.
1: ఈ గార్డియన్ అనేటువంటి వానికి హక్కు ఉండదు.
0: యు హావ్ నో రైట్.
1: ఏదైనా సహాయం చేయవచ్చు.
0: యు కెన్ హెల్ప్.
1: బ్యాంకులో చూడండి మీరు క్యాషియర్ అనేటువంటి వాడు ఉంటాడు.
0: దేర్ ఇన్ ద బ్యాంక్ యూ సీ ద క్యాషియర్.
1: ఈ క్యాషియర్ చేతిలోనే బ్యాంక్ లో ఉన్న డబ్బంతా కూడా ఉంటుంది.
0: ద క్యాషియర్ హ్యాస్ ఆన్ హ్యాండ్ ద క్యాష్.
1: కానీ ఇదంతా నా చేతిలో ఉంది కానీ ఒక నయా పైస కూడా ముట్టడానికి అధికారం లేదు.
0: బికాస్ యూ హావ్ గాట్ క్యాష్ ఆన్ హ్యాండ్ యూ కాంట్ టచ్ సింగిల్ నయా పైస.
1: ఎవరు వచ్చి చెక్ ఇస్తారు వాడికి మాత్రం క్యాష్ ఇస్తుంటాడు.
0: యూ కెన్ ఓన్లీ గివ్ ద క్యాష్ టు హూమ్ సో ఎవర్
1: అనుగ్రహం అనేటువంటి బ్యాంక్ లోపల.
0: ఇన్ ద బ్యాంక్ ఆఫ్ గాడ్
1: భగవంతుడికి ఈ డబ్బుతో ఏమాత్రం పని లేదు.
0: గాడ్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ మనీ.
1: ఈ డబ్బులు ఈ వ్యవహారం భగవంతునికి కానే కాదు.
0: ఇట్ నాట్ గాడ్స్ బిజినెస్.
1: అయితే నీవు ఆ సాధనా ఫలితం అనేటువంటి చెక్ ఇచ్చినప్పుడు ఈ అనుగ్రహం అనేటువంటి క్యాష్ నీకు

0: Therefore, when you issue the check of sadhana spiritual practice, you get the cash of God's grace.
1: ఇక్కడ బ్యాంక్ యొక్క సిస్టమ్ లో మూడు రకంగా ఉంటుంటాయి.
0: In bank system there are three types.
1: ధనం కావాలనుకుంటే,
0: when you want money,
1: నువ్వు ముందుగా ఏదైనా సంపాదించినటువంటి ధనమును అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేయించుకోవచ్చు.
0: The money you have, you should deposit there.
1: అప్పుడే తిరిగి నీ డబ్బును నువ్వు తీసుకోవడానికి అధికారం వస్తుంది.
0: లేటర్ యూ కెన్ విత్డ్రా.
1: ఒకవేళ నీవు సంపాదించిన ధనము బ్యాంకు లో కట్టకుండా ఉన్నప్పుడు,
0: సపోజ్ దేర్ నో మనీ టు
1: పే, అడుగుతావు
0: యూ వాంట్ లోన్,
1: అప్పుడు స్థిరాస్తిని దాంట్లో తాకట్టు పెట్టి నీవు అప్పు తీసుకోవచ్చు.
0: దెన్ యూ కెన్ మార్ట్గేజ్ యువర్ పర్మనెంట్ అసెట్స్ అండ్ గెట్ మనీ.
1: ఇంకా అది లేకుండా పోయినప్పుడు డబ్బు కావాల్సి వస్తుంది.
0: యు నీడ్ మనీ.
1: ఒక శ్రీమంతుని గ్యారంటీగా తీసుకుని పోయి అతని ద్వారా నీవు అప్పు తీసుకోవచ్చు.
0: ఏ రిచ్ మ్యాన్ కెన్ బి యువర్ గ్యారంటర్ అండ్ యూ కెన్ రిసీవ్ మనీ.
1: ఈ మూడు మార్గం లోపల ఇది ఆధ్యాత్మికము అన్నాడు.
0: దిస్ ఇస్ స్పిరిచువాలిటీ.
1: పూర్వ జన్మంలో నీవు సంపాదించినటువంటి పుణ్యమును భగవత్ అనుగ్రహమైనటువంటి బ్యాంకులో కట్టినప్పుడు ఎప్పుడంటే అప్పుడు నీవు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తీసుకోవచ్చు.
0: ఆల్ ద మెరిట్ అండ్ ద గుడ్ డీడ్స్ ఆఫ్ ద ఫాస్ట్ ఆర్ డిపాజిటెడ్ in the bank of God, in the present also you can withdraw.
1: Inka rendavadi emtante ee sthirasthini taakattu petti nu teesukovachu.
0: Second, you can mortgage your permanent assets.
1: Sthirasthini emiti,
0: what is that permanent assets?
1: Ee purum chesinatundi punya phalame sthirasthi.
0: It's all the good you have done in the past.
1: Inka గ్యారంటీ ఎవరైనా ఉండాలి కదా.
0: దెన్ ష్యూరిటీ గ్యారంటర్.
1: ఎవరంటే వారు చిన్న చిన్న వారిని గ్యారంటీ తీసుకుంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు అప్పు ఇవ్వరు.
0: యూ కెనాట్ టేక్ ఎనీ పర్సన్ as a guarantor.
1: Kani goppa vaade teeskon poi chupinchali.
0: You should bring a very rich man.
1: Goppa vaadu guarantee ichetundi vaade guru.
0: The surety is guru here.
1: ఆ గురువులకు గ్యారంటీ తోనే మీకు అనుగ్రహం అనేటువంటి ధనం అందిస్తుంటాడు.
0: బికాస్ గురు ఇస్ గ్యారంటర్ యూ కెన్ హ్యావ్ ద క్యాష్ ఆఫ్ గాడ్.
1: అంటే ఎవరు?
0: అండ్ హూ ఇస్ గురు?
1: అది అజ్ఞానరహితమైనటువంటి యొక్క దివ్యత్వమే గురుజీ.
0: ద డివినిటీ దట్ డిస్పెల్స్ ద డార్క్నెస్.
1: గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పర బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమ. ఎవరు ఈ గురువు?
0: హూ ఇస్ గురు?
1: ఎవరో ఒక మంత్రోపదేశం చేసిన వాడు కాదు.
0: నాట్ ద వన్ హూ టీచర్స్ మంత్ర.
1: గురు బ్రహ్మ, ఆ పరమాత్మడే గురువు.
0: గాడ్ ఈస్ గురు.
1: గురు విష్ణు, ఆ విష్ణువే గురువు.
0: దట్ విష్ణు ఈస్ గురు.
1: గురు దేవో మహేశ్వర, ఆ ఈశ్వరుడే గురువు.
0: ఈశ్వర ఈస్ గురు.
1: అనగా ఏంటి? సర్వము నీవే అనేటువంటి దీంట్లో ఆ గురుత్వాన్ని మనం పొందాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద కాన్సెప్ట్ దట్ గురు ఈజ్ ఎవ్రీథింగ్.
1: ఈ ఏకత్వాన్ని మనం అనుభవించినప్పుడే అజ్ఞానం అనేటువంటిది నిర్మూలం అయిపోతుంది.
0: వెన్ యూ ఎక్స్పీరియన్స్ దట్ వన్నెస్ యూ విల్ బి అవే ఫ్రమ్ దిస్ ఇగ్నోరెన్స్.
1: కనుక మన అజ్ఞానం నిర్మూలం కావటమే గురువు అనే పదమునకు అర్థము.
0: ద రిమూవల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఈస్ ద వెరీ మీనింగ్ ఆఫ్ ద వర్డ్.
1: పవిత్రమైనటువంటి అర్థాన్ని ఈనాడు విస్మరించి
0: ఫర్గాటన్ ద సీక్రెట్ మీనింగ్.
1: ఆదాయ వస్త్రాన్ని చూసినప్పటికీ పరిగెత్తిపోతుంటారు.
0: వి రన్ ఆఫ్టర్ ది ఆఫర్ రోడ్.
1: ఏదో 10 రూపాయలు ఒక చేతిలో పెడితే,
0: if you just give 10 rupees,
1: చెవులో ఒక మంత్రం చెప్తాడు.
0: He will whisper into your ear.
1: చెవులో మంత్రము.
0: Cash on hand and whispering into your ear.
1: ఇది కాదు గురుత్వానికి సరైన అర్థము.
0: This is not the meaning of a guru.
1: దైవాన్ని నీ హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
0: Install God in your heart.
1: ఆ కాన్షియస్ నుంచి వచ్చేటువంటి ఒక వైబ్రేషన్ నీవు అనుసరించాలి.
0: You should follow the vibrations that come out of your
1: conscience. వైబ్రేషన్ నుంచి నీవు రేడియేషన్ లో పోయి చేరుకోవాలి.
0: Out of the vibration you reach radiation.
1: పరబ్రహ్మ తత్వం జ్ఞానం అన్నాడు.
0: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ పరబ్రహ్మ, ద విజ్డమ్.
1: ఆ జ్ఞానమే భగవత్ స్వరూపము.
0: దట్ విజ్డమ్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: ఆ జ్ఞానము ఎట్టి రూపము లేదు.
0: విజ్డమ్ హాస్ నో ఫార్మ్.
1: అది ఏ ప్రజ్ఞానం బ్రహ్మ అనింది వేదం.
0: The Veda called it prajnana.
1: Prajnana anaga emti?
0: What is prajnana?
1: Oka samayamlo undi maroka samayamlo telipovatam kaadu.
0: Prajnana is not the one that exists and absent later.
1: Idi oka tavalu, idi oka jnaname.
0: This is a towel, that's knowledge.
1: ఇది ఒక స్పీకర్, అది ఒక జ్ఞానమే.
0: This is a speaker, knowledge.
1: ఇది ఒక జ్ఞానమే.
0: టంబ్లర్.
1: ఇదంతా ప్రాప్తమైన పదార్థ జ్ఞానము.
0: This is all the worldly objective matter.
1: ఇది కాదు నిజమైన జ్ఞానము.
0: This is not the true knowledge.
1: పదార్థ జ్ఞానము.
0: It is a spiritual knowledge.
1: పదార్థ జ్ఞానంలో ఎప్పుడు కూడా రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాయి.
0: This worldly knowledge is full of reaction, reflection and resound.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఇప్పుడు నేను ఈ టేబుల్ కొట్టాను బాగా గట్టిగా.
0: Suppose you have thumped this table.
1: కానీ నేను టేబుల్ ను కొట్టాను అని చెప్పి నీవు అనుకుంటున్నావు.
0: యు సే దట్ యు బీటెన్ ది టేబుల్.
1: కాదు కాదు, టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
0: ద టేబుల్ ఆల్సో హస్ బీటెన్ యు ఇన్ టర్న్.
1: ఇది రియాక్షన్.
0: దిస్ ఇస్ రియాక్షన్.
1: కొట్టావు అనుకుంటున్నావు.
0: యు హావ్ థంబ్ ఇట్ అండ్ యు హిట్ ద టేబుల్.
1: దెబ్బ తగిలింది.
0: యు ఆర్ ఆల్సో హర్ట్.
1: నీవు టేబుల్ ను కొట్టడమే కాదు, టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
0: యు హావ్ నాట్ ఓన్లీ బీటెన్ ది, యు ఆర్ ఆల్సో బీటెన్ బై ది టేబుల్. This is
1: rebound, reflection, reaction ఉండేటువంటి పదార్థం.
0: The worldly knowledge will have reaction, reflection,
1: rebound. కానీ దైవం అనేటువంటి జ్ఞానము దీనికి ఏమాత్రం కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రిసౌండ్ లేదు.
0: But the spiritual knowledge has none of these.
1: కాలము, స్థానము, భేదం అనేటువంటి దీనికి లేవు.
0: It has no considerations of time and space.
1: కనుకనే దీనిని ప్రజ్ఞానం అనేటువంటి దానికి కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
0: సో ప్రజ్ఞాన ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఏమాత్రమూ మార్పు చెందినటువంటిది.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్.
1: అది ఏ బ్రహ్మ.
0: That is Brahma.
1: అట్టి బ్రహ్మతత్వాన్ని మనం కనుక్కోవాలంటే
0: టు నో సచ్ బ్రహ్మ
1: మనసు చక్కని శుద్ధమైన అద్దంగా పెట్టుకోవాలి.
0: మైండ్ షుడ్ బి క్లీన్ లైక్ ఎ మిర.
1: ఈ అద్దంలో ఏ కొంచెం డస్ట్ తగిలినప్పటికీ తక్షణమే దాన్ని సుట్ చేస్తూ రావాలి.
0: ఇఫ్ దేర్ ఇస్ స్లైటెస్ట్ ద డస్ట్ ఇన్ ద మిర యు హావ్ టు వైప్ ఇట్ ఆఫ్.
1: ఈ అద్దంలో ప్రవేశించిన తక్షణమే
0: ద మూమెంట్ బ్యాడ్ థాట్స్
1: అనేటువంటి ఇది బటన్ తీసుకో.
0: You take the towel of love.
1: దానిటువంటి జలంలో ముంచు.
0: Put it there in the water of sincerity.
1: అనేటువంటి యొక్క పద్ధతిలో దాన్ని పవిత్రం గావించు.
0: Then wipe it the mirror
1: in జ్ఞానము.
0: This is wisdom.
1: ఇలాంటి పవిత్రమైన జ్ఞానము ప్రతి వ్యక్తి ఎందు ఉంటున్నది.
0: That sacred wisdom is in everyone.
1: దీన్ని గ్రంథముతో చదివితే వచ్చేటువంటిది కాదు.
0: You can't know through text.
1: గురువుల బోధంతో లభ్యమయ్యేటువంటిది కాదు.
0: Not to be taught by teacher.
1: తనకు తానే దాన్ని పరిశుద్ధం గావించుకో.
0: One has to cleanse one's own self.
1: అలాంటి దివ్యమైన భవ్యమైన యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవడానికి తగినటువంటి కృషిగా ఉంటుండాలి.
0: We have to make every effort to know this novel, unique, divine knowledge.
1: గురు పూర్ణం అనగా ఏమి? మనసును పవిత్రమైన రీతిగా పూర్ణమైనటువంటి రీతిగా మనం పెంచుకోవాలి.
0: గురు పూర్ణిమ మీన్స్ వీ హావ్ టు డెవలప్ అవర్ మైండ్ సో యాస్ టు మేక్
1: మన మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని పరిశుద్ధం గావించుకోవాలి.
0: వీ హావ్ టు క్లీన్ ద డర్ట్ దేర్.
1: కేవలం భగవంతుని వర్ణించినంత మాత్రమే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ ఎక్స్టోల్ గాడ్.
1: భగవంతుని ప్రేమించాలి.
0: యూ హావ్ టు లవ్ గాడ్.
1: ప్రేమించడం గొప్పతనం కాదు.
0: Not merely enough.
1: మీరు ప్రేమికులు కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి లవర్.
1: ప్రేమనే కావాలి.
0: యూ షుడ్ నాట్ బి లవర్, యూ షుడ్ బి లవ్.
1: ప్రేమించేటువంటి వాడు ఒకరినో ఇద్దరునో ప్రేమిస్తాడు.
0: A lover may love one or two.
1: కానీ ప్రేమనే నీవైతే జగత్తునే ప్రేమించచ్చు.
0: If you are loved, you can love the whole world.
1: కనుకనే నేను ప్రతి పర్యాయం కూడాను.
0: Every time.
1: ప్రేమ స్వరూపులారా అంటుంటాను. అందరూ ప్రేమనే.
0: భగవాన్ అడ్రెసెస్ యూ యాజ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అందరూ ప్రేమ అయినప్పుడు జగత్తునే ప్రేమించవచ్చు.
0: When you are loved, you can love the universe.
1: కానీ ఒక లవర్ అనుకుంటే ఒకరినో ఇద్దరునో లవ్ చేయొచ్చు.
0: But if you are merely lover, you can love one or two.
1: ఇది నారో మైండెడ్.
0: This is narrow minded.
1: ఇది సంకుచితమైన భావమే.
0: It's a narrow feeling.
1: పూర్ణ భావం కానే కాదు.
0: It's not a complete feeling.
1: హృదయం అంతా కూడాను ప్రేమతో నింపుకోవాలి.
0: So fill your heart with love.
1: ఇది నిజమైన పూర్ణిమ యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థం.
0: This is the main significance of Guru Purnima.

0: సత్యమును అనుసరిస్తూ ఉన్నంత కాలము సమస్త సంపదలు కూడాను మనను వెంటాడుతూనే ఉంటాయి.
1: సో లాంగ్ వి ఫాలో ద ట్రూత్ యూ విల్ ఫైండ్ వెల్త్ దేర్ ప్రాస్పెరిటీ.
0: సత్యము త్రికాల భాగ్యం.
1: ట్రూత్ రిమైన్స్ ద సేమ్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
0: సత్యమే దైవ స్వరూపము.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: ఇట్టి సత్యాన్ని అనుసరించినటువంటి మానవులకు ఈ భౌతిక జగత్తునందు ఎట్టి కొరత కూడాను ఉండదు.
1: మ్యాన్ హూ ఫాలోస్ ట్రూత్ సఫర్ ఫ్రమ్ నో షార్టేజ్ ఆర్ డర్త్.
0: త్యాగానుసారిణి కీర్తి. ఏ మానవుడు త్యాగమును అనుసరిస్తూ ఉన్నాడో అట్టివానికి కీర్తి తమ వరిస్తూ వస్తుంది.
1: ద మ్యాన్ హూ ఫాలో సాక్రిఫైస్ విల్ సర్టన్లీ ఎర్న్ రెప్యుటేషన్.
0: కానీ ఈనాటి జగత్తునందు సత్యత్యాగములు రెండు కూడాను కంటికి కనిపించుటలేదు.
1: బట్ టుడే ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ నో ట్రూత్ అండ్ సాక్రిఫైస్.
0: సత్యత్యాగములే మానవ జీవితమునకు సరైన లక్ష్యములు.
1: ట్రూత్ అండ్ సాక్రిఫైస్ ఆర్ ద గోల్స్ ఆఫ్ లైఫ్.
0: అభ్యాసానుసరణీ విద్యా. మనము ఎంత శ్రద్ధాభక్తితో అధ్యయనం చేస్తామో అప్పుడే మనకు విద్యలు కూడాను ప్రాప్తిస్తాయి.
1: యూ కెన్ ఆల్సో స్టడీ బై ప్రాక్టీస్ అండ్ సిన్సెరిటీ.
0: విద్యకు అధ్యాసం అత్యవసరము.
1: ఫర్ లెర్నింగ్ సిన్సెరిటీ ప్రాక్టీస్.
0: శ్రేయో జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. ఈ అభ్యాసం చేతనే ఒక ధ్యానము కుదురుతుంది.
1: బై ప్రాక్టీస్ యూ కెన్ మెడిటేట్.
0: ఈ ధ్యానం చేతనే త్యాగము వస్తుంది.
1: త్రూ మెడిటేషన్ యూ కెన్ కల్టివేట్ సాక్రిఫైస్.
0: ఈ త్యాగము చేతనే శాంతి లభ్యమవుతుంది.
1: బై సాక్రిఫైస్ యూ కెన్ బి పీస్ఫుల్.
0: కనుక ప్రతి దానికి కూడాను అభ్యాసం కావాలి.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ ప్రాక్టీస్ ఈజ్ ఎసెన్షియల్.
0: పుట్టిన ప్రతి మానవులకు వాకింగ్ టాకింగ్ రీడింగ్ రైటింగ్ ఈటింగ్ ఇవన్నీ కూడాను అభ్యాసం చేతనే లభ్యమవుతున్నాయి.
1: వాకింగ్ టాకింగ్ రీడింగ్ దర్ ఆల్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: కనుక విద్యలయందు ఉత్తీర్ణుడు కావాలన్నా అభ్యాసం అత్యవసరం.
1: ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ అక్వైరింగ్ నాలెడ్జ్ వన్ హ్యాస్ టు ప్రాక్టీస్.
0: బుద్ధి కర్మానుసారిణి. మనము చేసేటువంటి కర్మలయందు ఉత్తమ అధమ అనేటువంటి కర్మలను పురస్కరించుకుని మానవుని యొక్క బుద్ధి అభివృద్ధి పొందుతుంటుంది.
1: అవర్ ఇంటెలెక్ట్ అవర్ ఇంటెలిజెన్స్ ఇంక్రీజెస్ బేసింగ్ ఆన్ అవర్ ఓన్ యాక్షన్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: దుష్కర్మల చేత దుర్బుద్ధిగా రూపొందుతుంది.
1: అవుట్ ఆఫ్ బ్యాడ్ యాక్షన్స్ విల్ హ్యావ్ బ్యాడ్ మైండ్.
0: సత్కర్మల చేత సద్బుద్ధి ప్రాప్తిస్తుంది.
1: అవుట్ ఆఫ్ గుడ్ యాక్షన్స్ విల్ హ్యావ్ గుడ్ మైండ్.
0: కనుక మన మంచి చెడ్డల బుద్ధికి మన చర్యలే మూల కారణం.
1: ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇట్స్ ఓన్లీ ది మైండ్ దట్ ఇస్ ద కాజ్.
0: కనుకనే ఇట్టి చర్యలను సరైనటువంటిగా రూపొందింపుకోవచ్చు సత్సంగములు అత్యవసరము.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ గుడ్ యాక్టివిటీ యూ నీడ్ గుడ్ కంపెనీ.
0: ఆ సంఘమును పురస్కరించుకుని మన బుద్ధులు అభివృద్ధి నొందుతుంటాయి.
1: యాజ్ ఈస్ ది కంపెనీ సో ఈజ్ అవర్ మైండ్.
0: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఈ కంపెనీ ఎలాంటిదో నీవు అలాంటి వాడని నిరూపించవచ్చు.
1: యాజ్ ఈస్ ది కంపెనీ సో యు బికమ్.
0: కనుక మంచివారితో మనం స్నేహం చేసి మంచివారి యొక్క సంపర్కం చేత మంచి గుణములను పోషించుకోవాలి.
1: Therefore, we should develop our good quality by joining good company.
0: ప్రపంచములో నిజమైన బోధకుడు ఎవరు?
1: Who is the real teacher in this world?
0: హృదయమే నిజ బోధకుడు.
1: One's own heart is the true teacher.
0: కాలమే నిజ గురువు.
1: Time is the true teacher.
0: ప్రపంచమే స్త్రీ అయినటువంటి గ్రంథము.
1: World is a book.
0: ఇంకా భగవంతుడే సరి అయిన మిత్రుడు.
1: గాడ్ ఈజ్ ద ట్రూ ఫ్రెండ్.
0: కనుక మనము సరి అయినటువంటి బోధకుడి కోసము వెతుకునక్కర్లేదు.
1: సో వీ నీడ్ నాట్ సర్చ్ ఫర్ ఎ గుడ్ ప్రిసెప్టర్.
0: హృదయమే నిజ బోధకుడు.
1: హార్ట్ ఈజ్ ద ట్రూ టీచర్.
0: అది ఏ హృదయం అనేటువంటిదే కాన్షియన్స్ అన్నారు.
1: ద వెరీ హార్ట్ ఈజ్ ద కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ను మనం అలవరించినప్పుడు అనుసరించినప్పుడు అది మనకు సరి అయిన బోధగా రూపొందుతుంది.
1: When you follow the conscience, it acts as a true preceptor.
0: కాన్షియన్స్ ఎప్పుడు కూడాను పెద మార్గం పోనివ్వదు.
1: కాన్షియన్స్ విల్ నెవర్ గైడ్ యూ ఇన్ ద రాంగ్ పాత్.
0: కనుకనే నిజమైనటువంటి ఒక బోధకుడు ఎవరు?
1: సో హూ ఇస్ ద ట్రూ టీచర్?
0: హృదయమే నిజ బోధకుడు.
1: హార్ట్ ఇస్ ద ట్రూ టీచర్.
0: కాలమే నిజ గురువు.
1: టైమ్ ఇస్ ద ట్రూ టీచర్.
0: కాలము సక్రమమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటుంది.
1: టైమ్ గోస్ అలాంగ్ ద రైట్ డైరెక్షన్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను కాలము మారడానికి వీలు కాదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ టైమ్ విల్ నెవర్ చేంజ్.
0: ఈనాటి గురువులు బాధ గురువులు, బోధ గురువులు అనే రెండు.
1: టుడే వి హావ్ టూ టైప్స్ ఆఫ్ టీచర్స్, బాధ పెయిన్. బోధ ద టీచింగ్.
0: కనుకనే బోధ గురువులు చిక్కటం చాలా కష్టంగా ఉంది.
1: ఇట్స్ డిఫికల్ట్ టు హ్యావ్ ద ప్రిసెప్టర్స్ ఆఫ్ నోబుల్ టీచింగ్.
0: కనుక చక్కని హృదయ బోధను అందించడానికి ఈ కాలం అనే గురువు చాలా ప్రధానము.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ గుడ్ ఇన్స్ట్రక్షన్, ద టైమ్ ఇస్ ద బెస్ట్ టీచర్.
0: కాలకాల ప్రపన్నానాం కాలాక్యంను కరిష్యతి. కాలము మానవుని యొక్క కాయమును మెరుగుతుంది.
1: ఇట్ ద టైమ్ దట్ స్వాలోస్ లైఫ్ స్పాన్.
0: కానీ కాలంను కూడా మృంగేటువంటి వాడు ఈశ్వరుడు.
1: బట్ ఈశ్వర ఇస్ బియాండ్ టైమ్.
0: కనుకనే ఈశ్వర ప్రభావాన్ని హృదయం నందు ఉంచుకొని ఈ కాలమును బోధించినటువంటి యొక్క మార్గమును అనుసరించినప్పుడే మానవుడు సక్రమమైన మార్గములో గమ్యంలో చేరుతాడు.
1: Keeping God in one's own heart and follows time, he'll be working for his life.
0: ఇంక మనం అనేక గ్రంథములను చదువుతున్నాము.
1: We read so many books.
0: భగవద్గీత అని, రామాయణం అని, మహాభారతం అని, ఖురాను, బైబుల్, మహాగ్రంథము ఇలాంటివన్నీ చదువుతున్నాము.
1: We read books like Gita, Quran, Bible, Ramayana and so
0: on. కానీ ఈ గ్రంథములంతా కూడాను ఒక పరిమితమైనటువంటి ఒక విషయాన్ని మాత్రమే ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: ఆల్ దీస్ టెక్స్ట్ కన్వే టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్.
0: లౌకిక, భౌతిక, ధార్మికమైనటువంటి ఒక తత్వాన్ని కొంతవరకు ఇవి ప్రబోధించలేవు.
1: హౌఎవర్ దే డు నాట్ టీచ్ ఎనీథింగ్ రిగార్డింగ్ ది ఫిజికల్ లెవెల్.
0: ప్రాకృతికంగా, పారమార్థికంగా, లౌకికంగా, భౌతికంగా, ధార్మికంగా అన్నింటి ఎందుకును సరి అయినటువంటి బోధనను సలిపేటువంటిది ప్రపంచమే.
1: In fact, it's the world that teaches the spiritual aspects, the physical aspects, and worldly aspects of everything.
0: కనుక ప్రపంచమే మనకు నిజమైన గ్రంథము.
1: So world is a true book.
0: ఈ ప్రపంచములో నేర్చుకోలేనిటువంటి ఒక్కటి కూడాను లేదు.
1: There's nothing that you cannot learn from
0: this world. మానవుడు ఎంతటి మేధావి అయినప్పటికీ,
1: man may be very intelligent,
0: సర్వము కూడాను ఈ ప్రపంచమనే గ్రంథము నుంచే తాను నేర్చుకోగలుగుతున్నాడు.
1: He can learn from the text of the world.
0: ప్రపంచమే లేకపోతే ఏ విద్యలు లేవు.
1: When there is no world, there is no education.
0: పూర్వం ఈ ప్రపంచమందై కూడాను అంధకారంతో కూడి ఉండేటువంటిది.
1: Earlier, the whole world was pitch dark.
0: కొన్ని కోట్ల సంవత్సరములు అంతా మేఘముతో కప్పి ఉండేది.
1: Crores of years back, it was completely clouded.
0: క్రమక్రమేణ కొన్ని లక్షల సంవత్సరములకు పూర్వము ఎడతెరని ఒక కుంభవర్షం కురుస్తూ వచ్చింది.
1: ఆఫ్టర్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ సబ్సిక్వెంట్లీ దర్ ఇస్ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్.
0: ఈ వర్షం లక్షల సంవత్సరంలో కూర్చింది.
1: ద రెయిన్ లాస్టెడ్ ఫర్ లాక్స్ ఆఫ్ ఇయర్స్.
0: అప్పుడే ఈ వర్షం చేత పర్వతములు, సముద్రము, నదులు ఇవన్నీ కూడా ఏర్పడుతూ వచ్చాయి.
1: దేర్ ఆఫ్టర్ ద మౌంటైన్స్ అండ్ సీ దే హావ్ కమ్ టు ఎగ్జిస్టెన్స్.
0: ఈ విధంగా వర్షం కూర్చి ప్రపంచం లోపల పర్వతములు, సముద్రములు, నదులు ఇవన్నీ ఏర్పడిన చేత క్రమక్రమేణ ఈ మేఘముల యొక్క చీకటి తగ్గిపోతూ వచ్చింది.
1: As mountains, sea and rivers formed, you find the darkness diminishing.
0: ఇది కొంత వెలుతురు రావడం చేతనే అప్పుడు సూర్యుడు, నక్షత్రాలు కనిపిస్తూ వచ్చాయి.
1: Because of the light, the sun and stars appeared.
0: నిన్న చెప్పినట్టుగా తమహా చీకటి నుండియే వెలుగు ప్రారంభమవుతుంది.
1: As Bhagavan said yesterday, tamaha, darkness gives rise to the light.
0: కనుకనే ఈ చీకటి నుండియే ఆ వెలుగు ప్రకాశము జగత్తునకు చూపింపజేస్తుంది.
1: సో ది ఇల్యుమినేషన్ లైట్ ఈజ్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ ఓన్లీ.
0: కనుక మానవుని యొక్క బుద్ధి గతులను చక్కగా నిరూపించే నిమిత్తమై మనం ఈ ప్రపంచమును ఒక గ్రంథముగా తీసుకోవాలి.
1: టు డెవలప్ ద రైట్ఫుల్ యాటిట్యూడ్ వీ హావ్ టు టేక్ ద వరల్డ్ యాజ్ ఎ బుక్.
0: ప్రపంచము నేర్పినటువంటి యొక్క లెసన్స్ అనగా పాఠములు ఎక్కడ కూడా నేర్పలేరు.
1: దేర్ ఇస్ నో లెసన్ దట్ ఇస్ నాట్ టాట్ బై ద బుక్ ఆఫ్ ద వరల్డ్.
0: ఇంకా మిత్రుడు ఎవరు?
1: Who is a friend?
0: ఈనాటి మిత్రులు చూస్తే అన్ని విధాల స్థితిగతులు చక్కగా ఉండినప్పుడు అతన్ని చేరుతుంటారు.
1: Today's friends are with you so long there is position.
0: కానీ అలాంటి మిత్రుడు కాదు.
1: He's not such a good friend.
0: శాశ్వతమైనటువంటి మిత్రుడు.
1: A permanent friend.
0: నిర్మలమైనటువంటి మిత్రుడు.
1: A pure friend.
0: నిస్వార్థమైనటువంటి మిత్రుడు.
1: Selfless friend.
0: నిరంకారమైనటువంటి మిత్రుడు.
1: Egoless friend.
0: అతనే భగవంతుడు.
1: He is God himself.
0: కనుకనే భగవంతుని మనం మిత్రుడిగా తీసుకుంటే మనకి ఎట్టి బాధలు ఉంటుండవు.
1: If you take God as true friend, you never suffer.
0: ఈ మిత్రులు కొంతకాలం నీకు దూరం కావచ్చు.
1: The worldly friends may be up.
0: కానీ భగవంతుడు అనే మిత్రుడు ఇన్ యూ, విత్ యూ, అబౌ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: But God, ఎల్ల
0: వేళల యందు కూడాను నీతోనే ఉంటున్నాడు.
1: But God, the true friend, is always with you, in you, above you.
0: బంధువులందరూ వాకిటి తాకని వల్లకాటికే వత్తురు.
1: Relatives come up to the doorstep.
0: నిన్ పాయని భగవత్ నామమే నిజమైనటువంటి బంధువు.
1: The true friend is the name of the Lord, the sacred name.
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, నిన్ను కాపాడుతూ ఉంటాడు.
1: God is with you, in you, above you, below you, around you.
0: కనుక మనం మిత్రుని చేసుకోవడానికి భగవంతుడు ఒక్కడే.
1: So God is the true
0: friend. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నారు. కానీ ఏకం సత్ మిత్రా బహుదా వదంతి.
1: Truth is one and only one friend.
0: అతనొక్కడే నిజమైన మిత్రుడు.
1: God is the only friend.
0: ఈ ప్రాకృతమైనటువంటి మిత్రులు మిత్రులు కానేరడు.
1: The worldly friends are no friends.
0: నేటి మిత్రులు రేపటి శత్రువులు.
1: Today's friends may be enemies tomorrow.
0: కానీ భగవంతుడు ఏనాటికి కూడాను శత్రుడు కాడు.
1: God will never be your enemy.
0: శత్రుత్వం అనేటువంటిది తన ఎందే లేదు.
1: There's no enmity at all.
0: కనుకనే ప్రియమైన మిత్రుడు భగవంతుడు ఒక్కడే.
1: God is the dearest friend.
0: మీరు రాత్రి అంతా కూడాను భజనలు చేశారు.
1: Throughout night you sang bhajans.
0: అయితే ఇది కేవలము వ్యావహారికమైనటువంటి భజనగా రూపొందింది.
1: It is a worldly type, a ritual.
0: ఈ వ్యావహారికము ఎక్కడి నుంచి వస్తుంది?
1: హౌ డు యూ గెట్ దీస్ రిచువల్స్?
0: ఈ వ్యావహారికము పారమార్థికము నుంచి వస్తుంది.
1: ద రిచువల్ హ్యాస్ స్పిరిచువల్ యాజ్ ద బేసిస్.
0: కనుక మనం వ్యవహారికమైనటువంటి పనులు కూడాను పారమార్థికముతో కూడి ఉంటుండాలి.
1: సో ఎవ్రీ రిచువల్ క్యారీస్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్.
0: చేసే ఉద్యోగం కానీ,
1: జాబ్,
0: ఒక వ్యాపారం కానీ,
1: బిజినెస్,
0: లేక చదువులు కానీ,
1: ఎడ్యుకేషన్,
0: ఇంకే విధమైనటువంటి విత్తులు కానీ,
1: ఎనీ
0: సమస్త వృత్తులు కూడాను ఈ యొక్క పారమార్థికంతో కూడి ఉంటుండాలి.
1: ఆల్ సార్ట్స్ ఆఫ్ ఒకేషన్స్ హావ్ గాట్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్ బిహైండ్.
0: పారమార్థికంతో కూడినటువంటి వృత్తులే వ్యవహారికం అయినప్పటికీ అవి కూడాను పారమార్థికములుగానే మారిపోతాయి.
1: ఎనీ స్పిరిచువల్ యాక్టివిటీ దో ఒకేషన్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఎ స్పిరిచువల్ ఫంక్షన్.
0: ఈ వ్యావహారిక వృత్తి నుండి ప్రాతిభాషికము అనేటువంటిది మనకు ఆవిర్భవిస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్లీ కమ్స్ ది ప్రాతిభాషిక.
0: అయితే పారమార్థికము, వ్యావహారికము, ప్రాతిభాషికము ఈ మూడింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ త్రీ?
0: పారమార్థికము అనేటువంటిది గొప్ప సముద్రం వంటిది.
1: పారమార్థిక స్పిరిచువల్ ఇస్ ఎన్ ఓషన్.
0: ఇందు నుండి వ్యావహారికము అనేటువంటి అలలు ప్రారంభమవుతున్నాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ కమ్స్ అవుట్ ద వేవ్స్ వ్యావహారిక.
0: అయితే ఈ అలలు ఎందుకూడను ఈ సముద్రం యొక్క రూపనామ రుచులు ఉంటున్నాయి.
1: హౌఎవర్ ద వేవ్ క్యారీస్ ద టేస్ట్ అండ్ ద ఫార్మ్ ఆఫ్ ద సీ.
0: సముద్రం యొక్క రుచి గుణమును ఏమాత్రం కూడాను ఈ వలలు మారిపోవు.
1: ద టేస్ట్ ఆఫ్ ద సీ డజంట్ చేంజ్ వెన్ ఇట్ బికమ్స్.
0: అలలు ఎందుకూడను ఉప్పు ఉంటుండాలి.
1: ద వేవ్ హ్యాస్ సాల్ట్.
0: అలలు ఎందుకూడను చల్లదనం ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఆల్సో కూల్.
0: అలలు ఎందుకూడను ప్యూర్ అనగా తెల్లదనం ఉంటుండాలి.
1: ఇఫ్ ద వేవ్ ఇస్ వైట్.
0: తెల్లదనము, చల్లదనము, ఉప్పు ఈ మూడు కూడాను సముద్రంలో ఉండినట్టుగానే ఈ అలలు ఎందు కూడా ఉంటున్నాయి.
1: ద వైట్నెస్ అండ్ ద కూల్నెస్ అండ్ సెలెనిటీ ఆర్ దేర్.
0: కాబట్టి పారమార్థికమైనటువంటి ఒక సముద్రం యొక్క గుణములు ఈ వ్యవహారికంలో ఏమాత్రము మార్పు చెందలేదు.
1: దేర్ఫోర్ ద స్పిరిచువల్ క్వాలిటీ హ్యాస్ నాట్ చేంజ్డ్ ఇన్ ది వరల్డ్లీ ఆస్పెక్ట్.
0: తదుపరి ప్రాతిభాషికము.
1: దెన్ కమ్స్ ప్రాతిభాషిక.
0: అలలో ఉండినటువంటి ఒక నురుగు.
1: ప్రాతిభాషిక ఇస్ ఫోమ్.
0: అది ఏ ప్రాతిభాషికము.
1: దట్ ఈస్ ది.
0: అయితే ఆ ప్రాతిభాషికమునందు కూడాను ఈ సముద్రం యొక్క గుణములన్నీ ఉంటున్నాయి.
1: హౌఎవర్ ప్రాతిభాషిక ఫోమ్ హ్యాస్ క్యారెక్టర్ ఆఫ్ ది సీ.
0: కనుక ప్రాతిభాషికము, వ్యావహారికము, పారమార్థికము ఈ మూడింటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని చక్కగా మనం గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ దట్ వీ నో ది రిలేషన్షిప్ బిట్వీన్ ద స్పిరిచువల్, ద వరల్డ్లీ.
0: సముద్రమే లేకపోతే అలలే లేదు.
1: Without the sea, there is no wave.
0: అలలే లేకపోతే నురుగే లేదు.
1: Without a wave, there is no foam.
0: కనుక పారమార్థికమే లేకపోతే వ్యావహారికమైనటువంటి అలలే లేదు.
1: Without spiritual content, there is no ritual.
0: కనుక వ్యావహారికమైనటువంటి అలలు లేకపోతే ప్రాతిభాషికమనే నురుగే లేదు.
1: వితౌట్ ది వే ఆఫ్ రిచువల్ దేర్ కెనాట్ బి ద ఫోర్.
0: ప్రాతిభాషికమనేటువంటి నురుగు వ్యావహారికమైనటువంటి అలను ఆధారం చేసుకుంది.
1: దేర్ఫోర్ ఫోమ్ డిపెండ్స్ ఆన్ ద వేవ్.
0: వ్యావహారికమైనటువంటి యొక్క అలలు పారమార్థికమైనటువంటి సముద్రాన్ని ఆధారం చేసుకుంది.
1: సో ఆల్సో ద వేవ్ డిపెండ్స్ ఆన్ ద సీ.
0: కనుకనే సముద్రము
1: ఓషన్
0: గ్రాండ్ ఫాదర్,
1: సీ ఇస్ ద గ్రాండ్
0: ఫాదర్, పారమార్థికము సన్,
1: ద స్పిరిచువల్ ఇస్ సన్,
0: ప్రాతిభాషికము గ్రాండ్ సన్,
1: ప్రాతిభాషిక గ్రాండ్ సన్.
0: కనుకనే గ్రాండ్ ఫాదర్, ఫాదర్ అండ్ సన్ మూడు కూడాను ఒకే ప్రాపర్టీకి అధికారులు.
1: సో ఆల్ ద త్రీ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ, హ్యాస్ లీగల్ రైట్.
0: అది సముద్రం యొక్క తత్వము.
1: దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ సీ.
0: సముద్రము ఎన్ని నదులు వచ్చినప్పటికీ అది పొంగదు.
1: ద సీ డస్ నాట్ ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ ది
0: మరియు ఎంత సూర్యుని యొక్క రశ్మితో ఆవిరిగా మారినప్పటికీ అది కృంగదు.
1: ఇట్ మై ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వేపర్ బికాస్ ది హీట్ ఆఫ్ ద సన్.
0: అనగా పొంగి కృంగనటువంటి యొక్క తత్వము సముద్రం యొక్క లక్షణం.
1: ద క్వాలిటీ ఆఫ్ ది సీ ఇస్ నాట్ టు గెట్ ఇలేటెడ్ ఆర్ డిప్రెస్డ్.
0: అనగా అహంకార మమకారం లేనటువంటి యొక్క తత్వము ఈ సముద్రం యొక్క తత్వము.
1: ద సీ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ఈగో ఆర్ పొసెసివ్నెస్.
0: కానీ మన యందు వ్యావహారికం వేరు, ప్రాతిభాషికం వేరు, ఆధ్యాత్మికం వేరు అనేటువంటి భావనను తెగొడుతున్నాం.
1: బట్ విత్ ఇన్ అస్ దేర్ ఇస్ డైవర్సిటీ, వీ డ్రైవ్ దెమ్ అపార్ట్.
0: కాదు కాదు, పారమార్థికం నుండి వ్యవహారకం ఏమాత్రము దూరం చేయకూడదు.
1: అవుట్ ఆఫ్ ది స్పిరిచువల్ యాక్టివిటీ వీ షుడ్ నాట్ సపరేట్ ది వరల్డ్లీ యాక్టివిటీ.
0: అప్పుడే ఈ వ్యవహారికం నందు నీకు చక్కని శాంతిని లభిస్తుంది.
1: దెన్ వీల్ హ్యావ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్లీ ఒకేషన్.
0: ఈనాడు వ్యవహారికంలో కలిగేటువంటి దుఃఖములకు కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ ద మిజరీ ఇన్ దిస్?
0: పారమార్థికమును విసర్జించి వ్యవహారికమే నిత్య సత్యముగా భావించి దానిని అనుసరిస్తూ ఉన్నాం.
1: వి హావ్ ఫర్గాటన్ ది స్పిరిచువాలిటీ అండ్ గో బై ది వరల్డ్లీ యాక్టివిటీ.
0: ఈ వ్యవహారికములు కేవలము గాలి మేడల వంటివి.
1: ది వరల్డ్లీ యాక్టివిటీస్ లైక్
0: పాసింగ్ క్లౌడ్స్ వంటివి,
1: లైక్ పాసింగ్ క్లౌడ్స్,
0: కదిలిపోయే మేఘములు.
1: దే పాస్ ఆఫ్ క్లౌడ్.
0: ఇలాంటి దానిని మనం విశ్వసించి నిత్య సత్యమైనటువంటి యొక్క పారమార్థికాన్ని మనము విస్మరిస్తున్నాం.
1: వి హావ్ ఫర్గాటన్ దిస్ అండ్ వి ఆర్ ఫర్గెటింగ్ ది స్పిరిచువాలిటీ.
0: కనుకని మనం పారమార్థికాన్ని ఏమాత్రం కూడాను విస్మరించకూడదు.
1: సో స్పిరిచువాలిటీ షుడ్ నెవర్ బి ఫర్గాటెన్.
0: ఈనాడు భజనలన్నీ కూడాను కేవలం వ్యావహారికంగా జరుగుతూ వచ్చాయి.
1: భజన్స్ టుడే ఆర్ మోర్ రిచువలిస్టిక్.
0: శృతి, లయ, రాగ తాళములు ఇవి మాత్రమే చూస్తూ వచ్చాం.
1: దే గో బై ది ట్యూన్ రిథమ్ అండ్ ద డ్రమ్.
0: ఇవన్నీ కూడాను వ్యావహారికం యొక్క లక్షణాలే.
1: దట్స్ ఆల్ ఎ రిచువల్.
0: ఇందులో సత్యభావము, నిత్య తత్వము అనేటువంటిది ఇది పారమార్థికం నుంచి ఉండాలి.
1: బట్ the content that which is eternal truth.
0: నేను పాడుతున్నాను,
1: ఐ సింగ్.
0: కానీ నోటుతో కాదు పాడేది.
1: నాట్ సింగింగ్ విత్ ద మౌత్,
0: హృదయంతో పాడుతున్నాను అనే హృదయం అనేటువంటి యొక్క సముద్ర స్థాయిని మనం తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ ద పొజిషన్ ఆఫ్ అ హార్ట్ విచ్ ఇస్ ద సీ.
0: అక్కడనే ఏ విధంగా పాడినప్పటికీ శ్రవణానందంగా ఉంటాయి.
1: వెన్ యూ సింగ్ హోల్ హార్టెడ్లీ ఇట్ విల్ బి మెలోడియస్.
0: ఆ హృదయమే సముద్రము.
1: దట్ హార్ట్ ఇస్ ద సీ.
0: కనుకనే భగవంతుడు హృదయవాసి అన్నారు.
1: సో గాడ్ డ్వెల్స్ ఇన్ అవర్ హార్ట్.
0: అది ఎట్ట ఉండాలి?
1: హౌ షుడ్ ఇట్ బి?
0: హృత్ ప్లస్ దయా హృదయం.
1: హృత్ ప్లస్ దయా హృదయ.
0: దానిని కంపాషన్ అన్నారు.
1: దట్స్ కాల్డ్ కంపాషన్.
0: కైండ్ అని మ్యాన్ కైండ్ అన్నారు.
1: వి ఆల్సో సే మ్యాన్ కైండ్.
0: కానీ మ్యాన్ అనేటువంటి వాడు ఎట్ట ఉండాలి?
1: హౌ షుడ్ బి ఎ మ్యాన్?
0: కైండ్ తో కూడి ఉంటుండాలి.
1: హీ షుడ్ బి కైండ్.
0: అప్పుడే దీనిని మ్యాన్ కైండ్ అని చెప్పడానికి వీలవుతుంది.
1: దెన్ యూ కెన్ సే మ్యాన్ కైండ్.
0: కానీ మ్యాన్ కనిపిస్తున్నాడు గాని నో కైండ్నెస్.
1: బట్ టుడే వీ సీ మ్యాన్ బట్ దేర్ ఇస్ నో కైండ్నెస్.
0: దీన్ని మ్యాన్ కైండ్ అని ఎట్లా చెప్పడానికి వీలవుతుంది?
1: హౌ డూ యూ సే ఇట్స్ మ్యాన్ కైండ్?
0: కనుకనే ఈ కరుణతో కూడినటువంటి హృదయమే మ్యాన్ కైండ్.
1: ద హార్ట్ విత్ కైండ్నెస్ ఇస్ మ్యాన్ కైండ్.
0: కనుక భగవంతుడు ఏ క్షేత్రంలో ఉంటున్నాడు, ఏ తీర్థయాత్రల ఎందో ఉంటున్నాడు, ఏ యొక్క మందిరంలో ఎందో ఉంటున్నాడు అని ఏమాత్రం మనం విశ్వసించకూడదు.
1: నెవర్ థింక్ దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ పిల్గ్రిమ్ సెంటర్ ఆర్ ఎ టెంపుల్.
0: సర్వత్రా ఉంటున్నాడు, కానీ అతని శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్ హృదయమే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, ద పర్మనెంట్ అడ్రస్ ఈజ్ ఆర్.
0: ఒకానొక సమయంలో నారదుడు కూడా విష్ణువుని ప్రశ్నించాడట.
1: నారద హ్యాస్ పుట్ ఎ క్వశ్చన్ టు లార్డ్ విష్ణు.
0: స్వామి,
1: స్వామి,
0: నేను త్రికాలం యందు సంచరిస్తున్నాను.
1: ఐ మూవ్ ఆల్ ద త్రీ టైమ్స్.
0: దేశంలో జరిగేటువంటి మంచి చెడ్డలంతా కూడా గమనిస్తున్నాను.
1: ఐ ఆల్సో అబ్జర్వ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కానీ అప్పుడప్పుడు తమను చేరి తమకు ఇదంతా రిపోర్ట్ చేయాలని ఆశ ఉంటుండాలి.
1: బట్ నౌ అండ్ దెన్ ఐ వాంట్ టు రిపోర్ట్.
0: అయితే
1: హౌఎవర్
0: మీరు ఎక్కడ ఉంటారో?
1: వేర్ యూ విల్ బి?
0: కైలాసం అంటున్నారు, వైకుంఠం అంటున్నారు,
1: వైకుంఠ
0: స్వర్గం అంటున్నారు,
1: హెవెన్,
0: ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటున్నాయో ఏమిటో నాకు తెలియదు.
1: వేర్ ఆర్ దే? ఐ డు నాట్ నో.
0: అప్పుడు చెప్పాడు నారాయణుడు.
1: Then Narayana said,
0: Madbhaktaha yatra gayanti tatra shishtami narada.
1: Narada,
0: Vaikuntamu, Kailasamu, Swargamu, ivanni kuda branch officesu.
1: Vaikuntha, Kailasa, their branch offices.
0: Kani, head office, na hrudayame. Bhaktulu ekkada nannu smaristuntaro, akkada nenu nivasistuntanu.
1: Heart is my residence address.
0: Tatratishthami narada. నేను వశామి అని చెప్పలేదు. తత్ప్రతిష్టామినార్ అక్కడే నేను ప్రతిష్ట అయి ఉంటుంటాను.
1: హీ సేస్ దట్ హీ ఇన్స్టాల్స్ హిమ్సెల్ఫ్ దేర్.
0: చూచారా, భగవంతుడు తన హృదయం అందే ఉంటుండగా భక్తుడు ఎక్కడెక్కడికో వెళుతూ వెతుకుతూ పరిగెత్తుతున్నాడు.
1: వెన్ గాడ్ ఈజ్ ఇన్ ద హార్ట్ యూ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎల్స్వేర్.
0: అయితే
1: హౌఎవర్
0: ఆ భజన కాని ఆ ప్రార్థన కాని స్వచ్ఛమైనటువంటి హృదయంతో నిర్మలమైనటువంటి భావంతో నిస్వార్థమైనటువంటి క్రియలతో జరపటం లేదు.
1: హౌఎవర్ వీ డోంట్ ప్రే, వీ డోంట్ సింగ్ విత్ ప్యూర్ హార్ట్ ఇన్ సెల్ఫ్లెస్లీ.
0: పవిత్రమైనటువంటి హృదయంతో ఒక్కటూరి స్మరిస్తే చాలు, అక్కడ ప్రత్యక్షమవుతాడు.
1: ఇఫ్ ఇట్ ప్యూర్ హార్ట్, ఇఫ్ యూ థింక్ ఆఫ్ మీ వన్స్, గాడ్ విల్ మేనిఫెస్ట్ దేర్.
0: యాచింతా భువి పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే. ఏ చింత, పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే. పుత్రుల నిమిత్తమై, మిత్రుల నిమిత్తమై, ధనము నిమిత్తమై, వ్యాపార నిమిత్తమై ఏ మనసును మనము దీంట్లో ఉపయోగపెడుతున్నామో.
1: దట్ మైండ్ విచ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఫర్ యువర్ సన్స్, ద ఫ్రెండ్స్, ద వెల్త్ అండ్ బిజినెస్.
0: యా చింత ధన ధాన్య యశస్ లాభే సదా జాయతే. ఏ యొక్క మనసును ధనము ధాన్యము కీర్తి ప్రతిష్టల కోసమని మనం ఉపయోగపెడుతున్నామో.
1: దట్ మైండ్ విచ్ ఇస్ యూజ్ టు అక్వైర్ వెల్త్.

0: ఆ యొక్క మనసును భగవంతుని యొక్క పాదపద్మముల పైన పెట్టినప్పుడు భయంకరమైనటువంటి యొక్క యమపురము యొక్క ద్వారమును కూడాను తెరుచుకుంటాయన్నాడు.
1: ఇఫ్ దట్ మైండ్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ద ఓపెన్స్ ద గేట్ ఆఫ్ ద హెవెన్ ఓపెన్.
0: ఈనాటి మానవుని యొక్క మనస్సు తలంపులు అన్ని కూడాను నిరంతరము ప్రాకృతమైన దానిపైనే చింతిస్తున్నారు.
1: ద థాట్స్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ ఆర్ వరల్డ్
0: ధన ధాన్య యశస్ భోగ సదా జాయతి. భోగములు కావాలి.
1: ద మైండ్ వాంట్స్ ప్లెజర్.
0: సదా జాయతే, ఎప్పుడు చూసినా కూడా నువ్వు తాను సంరక్షించుకుంటూ ఉండాలి.
1: ఇట్ వాంట్స్ టు బి ఆల్వేస్ ఇన్ ప్లెజర్.
0: నందనందన పదద్వందరవిందే క్షణే, ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదముల పైన మనసు ఉంచితే ఎంత గొప్పతనం నీకు చిక్కుతుంది.
1: ఇఫ్ ఇట్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎ మూమెంట్ యుల్ బి పీస్.
0: గంటలు, దినములు, నెలలు, సంవత్సరములు ఈ ప్రాకృతమైనటువంటి విషయాల లోపల నీవు మనసు నిమిడుతున్నావు, కానీ వద్దు, ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదాల పైన పెడితే అంత మాత్రమే చాలు, ఒక్క క్షణములో సర్వం కూడా నీకు ప్రాప్తిస్తుంది.
1: యు స్పెండ్ మినిట్స్ అవర్స్ ద డేస్ ఇన్ మంత్స్ అండ్ ఇయర్స్ ఫర్ ద వరల్డ్, జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ మోమెంట్.
0: ఇంతకాలం నీవు అవస్థలు పడి
1: సఫరింగ్
0: సంవత్సరములు నీవు శ్రమించి
1: వర్క్ హార్డ్ ఫర్ ఇయర్స్,
0: వ్యవహారికమైనటువంటి జీవితం గడుపుతున్నప్పటికీ ఏమి సంపాదించావు నీవు?
1: యు క్యారీ ఆన్ యువర్ లైఫ్ ఇన్ ద వరల్డ్, వాట్స్ ఇట్ దట్ యు గాట్?
0: ఏమీ లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: అంతా కూడా నువ్వు వ్యర్థమైనటువంటి సంపాదించావు.
1: ఎవ్రీథింగ్ ఇస్ వేస్టెడ్.
0: కోటీశ్వరుడు కావాలి.
1: యు వాంట్ టు బికమ్ ఎ మిలియనేర్.
0: ఎవడు కోటీశ్వరుడు?
1: హూ ఇస్ ద రిచ్ మ్యాన్?
0: హూ ఇస్ ది బిగ్గెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
1: హూ ఇస్ ద బిగ్గెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
0: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ది బిగ్గెస్ట్ మ్యాన్.
1: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద బిగ్గెస్ట్ మ్యాన్.
0: హూ ఇస్ ది పూరెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
1: హూ ఇస్ ద పూరెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
0: హీ హూ హ్యాస్ మచ్ డిజైర్స్ ఈజ్ ద పూరెస్ట్
1: మ్యాన్. హీ హూ హ్యాస్ మచ్ డిజైర్స్ ఈజ్ ద పూరెస్ట్ మ్యాన్.
0: ఈ కావలసినన్ని ఆశలు లోపల ఉంచుకొని నేను గొప్ప కోటీశ్వరుడు కావాలంటే ఎక్కడవుతాడు?
1: విత్ ఆల్ ది డిజైర్స్ ఇన్ సైడ్ హౌ కెన్ యూ బి రిచెస్ట్?
0: దీన్ని త్యాగము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సాక్రిఫైస్.
0: త్యాగం అంటే సర్వమును వదిలిపెట్టుకోమని చెప్పడం లేదు.
1: నాట్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్.
0: ప్రాకృతమైన జీవితానికి ఏదేది నీకు అవసరమో అవన్నీ ఉంచుకో.
1: యు రిక్వైర్ ఆల్ ఎసెన్షియల్స్ ఆఫ్
0: లైఫ్. మితిమీరినటువంటి ఆశలకు నీవు పోవద్దు.
1: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఎ డిజైర్.
0: మితిమీరిన ఆశలు మతిగతి తప్పుతుంది.
1: ఇఫ్ యూ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఎ డిజైర్ యూ బికమ్ మ్యాడ్.
0: చిక్కిన దానితో తృప్తి పొందుతురా.
1: బీ హ్యాపీ విత్ వాట్ ద లాట్ యూ హ్యావ్.
0: నీ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తూ పో.
1: డిశ్చార్జ్ యువర్ డ్యూటీ వెల్.
0: ఇది ఏ త్యాగం?
1: దిస్ ఇస్ సాక్రిఫైస్.
0: కానీ ఈనాడు ప్రపంచంలో కావలసినటువంటిది సత్యము, త్యాగము.
1: టుడే వాట్ ద వరల్డ్ నీడ్స్ ఇస్ ట్రూత్ అండ్ సాక్రిఫైస్.
0: ఈ త్యాగము ఎవరూ చేయనక్కర్లేదు.
1: అదర్స్ డోంట్ నీడ్ టు డూ దాట్.
0: అనేక మంది సాయి భక్తులు సాయి భక్తులు అంటున్నారు.
1: Many call themselves devotees.
0: కొన్ని లక్షలు కోట్లకు ఉంటున్నారు.
1: There are lakhs and crores.
0: కానీ ఇతరులు మనం ప్రశ్నించనక్కర్లేదు.
1: We don't need to ask anyone.
0: ఒక్క సాయి భక్తులు మాత్రమే ఈ త్యాగాన్ని, సత్యాన్ని మీరు పాటిస్తుంటే జగత్తంతా బాగుపడిపోతుంది.
1: If Sai devotees follow truth and sacrifice, the whole world will change.
0: ప్రపంచాన్ని మార్చాలంటే ఇవి రెండే ప్రధానమైనటువంటి సూత్రాలు.
1: దీస్ టూ ఆర్ ప్రిన్సిపల్స్ టు చేంజ్ ద వరల్డ్.
0: సత్యము హృదయాన్ని పవిత్రం కావిస్తుంది.
1: ఇట్ ఇస్ ది ట్రూత్ దట్ శాంక్టిఫైస్ హార్ట్.
0: త్యాగము భౌతికమైనటువంటి దాన్ని త్యాగం కావిస్తుంది.
1: సాక్రిఫైస్ విల్ మేక్ ది ఫిజికల్.
0: ఈ రెండింటి వల్ల అంతర్ బహిష్ఠత సర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్రా కూడాను ఆ నారాయణుడే ఉంటుంటాడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: ఇట్టి నిజతత్వాన్ని గుర్తించుకోలేక మానవుడు కేవలము లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుతూ ఎంతకాలమైనప్పటికీ పుట్టిన మొదలుకొని చచ్చేంత వరకు కూడా ఇందులోనే మనం ఇముడ్చుకుని పోతుంటే ఇంక ఎప్పుడు మనం తరించేది, వరించేది?
1: Without knowing the reality, if we spend all the time in the physical, fleeting, ephemeral world, how do you redeem
0: భగవంతుణ్ణి వరించాలి, జన్మను తరింపజేసుకోవాలి.
1: You should love God and redeem your life.
0: నీకు నిత్య జీవితమునకు ధనం అవసరమే.
1: Money is necessary for our life.
0: దానికోసం నీవు పాటుపడు, తప్పులేదు.
1: నథింగ్ రాంగ్ ఇన్ వర్కింగ్ ఫర్ ఇట్.
0: కానీ మితిమీరినటువంటి ఆశలు పడకూడదు.
1: బట్ యూ షుడ్ నాట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఎ డిజైర్ ఫర్ మనీ.
0: కొంతమంది అనుకుంటుంటారు,
1: సమ్ థింగ్స్
0: నేను తాతా కావాలి, బిర్లా కావాలి,
1: సమ్
0: ఆస్కర్ కావాలి అంటుంటారు.
1: సమ్ వాంట్ బి తాతా బిర్లా కిలాస్కర్.
0: నేను అప్పుడప్పుడు వాళ్ళకి ప్రశ్నిస్తుంటాను, అయ్యా నీవు తాతా కావాలనుకుంటున్నావు, కొడుకు పెళ్లి చేస్తే మనవడు పుడతారు, నీవు తాత అయిపోతావు అన్నాడు.
1: భగవాన్ సేస్ యూ కెన్ బికమ్ తాతా by getting your son married.
0: Yemiti tata birla birla skulaskaru variki emaina kinchit shanti unda?
1: Tata birla kinoskar, do they have
0: prapanchaniki goppavare kani simantule kani manasikanga shanti lenetunte oka ashantulu?
1: But they are very rich, but they don't have mental peace.
0: ధనము ఉంటే సదుపాయాలు చేకూరుస్తుంది కానీ మనసుకు శాంతిని చేకూర్చదు.
1: విత్ మనీ యూ కెన్ హ్యావ్ కన్వీనియన్సెస్.
0: మంచి డెన్లప్ పెట్టి వేసుకోవచ్చును, డెన్లప్ సోఫాస్ వేసుకోవచ్చును, ఎయిర్ కండిషన్ పెట్టుకోవచ్చును, చక్కగా సుఖంగా ఉండవచ్చును.
1: యూ కెన్ హ్యావ్ డెన్లప్ బెడ్ పిలో అండ్ సోఫా సెట్ ఎవ్రీథింగ్.
0: కానీ ప్రపంచంలో ఒకటి అందించారు,
1: బట్ ఈ వన్ ఇస్ గివెన్ ఇన్ దిస్
0: వరల్డ్. నీవు చక్కని నిద్రపోయే నిమిత్తమై మంచి బెడ్ ని అమర్చుకున్నావు.
1: టు స్లీప్ వెల్ యూ హ్యావ్ ఎ బెడ్.
0: మంచి పిల్లోని వేసుకున్నావు,
1: యూ హ్యావ్ ఎ పిల్లో.
0: చక్కగా సీలింగ్ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది,
1: సీలింగ్ ఫ్యాన్ ఇస్ రొటేటింగ్,
0: ఎయిర్ కండిషన్ చక్కగా పనిచేస్తూనే ఉంటుంది,
1: ఎయిర్ కండిషన్ ఇస్ వర్క్.
0: కానీ నీకు నిద్ర రావటం లేదు,
1: యూ డోంట్ స్లీప్.
0: ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూ?
0: ఇవన్నీ దేనికోసం నీవు సంపాదించుకున్నావు?
1: వై హావ్ యూ గాదర్డ్?
0: దేనికోసం అమర్చుకున్నావు?
1: వై హావ్ యూ గాట్ దెం?
0: నిద్ర కోసం నీవు అవన్నీ అమర్చుకున్నావు.
1: యూ హావ్ దెం ఓన్లీ టు స్లీప్.
0: నిద్రలే లేనప్పుడు ఎయిర్ కండిషన్ ఎందుకు?
1: వెన్ యూ కరెక్ట్ స్లీప్ వై?
0: సీలింగ్ ఫ్యాన్ ఎందుకు?
1: వై సీలింగ్ ఫ్యాన్?
0: ఈ డెన్లప్ బెడ్ ఎందుకు?
1: వై డెన్లప్
0: బెడ్? ఈ డెన్లప్ పిల్లో ఎందుకు?
1: వై డెన్లప్
0: పిల్లో? ఇవన్నీ వ్యర్థమే కదా?
1: దే ఆర్ యూస్లెస్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: మనము ఆత్మశాంతి నిమిత్తమై దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణ ఇవన్నీ కూడా అమర్చుకున్నాం.
1: ద బాడీ, మైండ్, ఇంటెలెక్ట్ ఆర్ గివెన్ ఓన్లీ టు హ్యావ్ పీస్ విదిన్.
0: శాంతియే లేనప్పుడు
1: వితౌట్ పీస్
0: ఈ మనసు ఎందుకు?
1: వై మైండ్?
0: ఈ బుద్ధి ఎందుకు?
1: వై ఇంటెలెక్ట్?
0: ఈ అంతఃకరణ ఎందుకు?
1: వై ఇన్నర్
0: సెన్స్? ఈ దేహం ఎందుకు?
1: వై దిస్ బాడీ?
0: కనుకనే ఇవన్నీ కూడా కేవలము ఆత్మశాంతి నిమిత్తమే ఏర్పడినటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: వీ హావ్ టు నో ది ట్రూత్ అండ్ కండక్ట్ అవర్ సెల్వ్స్ విత్ ది ఐడియా దట్ దే ఆర్ ఆల్ మెన్ ఫర్
0: భౌతిక సుఖాల కోసం కాదు ఈ దేహం రావటము.
1: బాడీ ఇస్ నాట్ ఫర్ ఎక్స్టర్నల్ పీస్ ఆర్ కంఫర్ట్.
0: భౌతిక ఆనంద నిమిత్తమే కాదు ఈ మనసు రావటము.
1: ఇస్ నాట్ ఫర్ వరల్డ్లీ హ్యాపీనెస్ దట్ ద మైండ్.
0: ఇంద్రియములంతా పెట్టడము కేవలం భౌతికమైన దృశ్యాన్ని చూడటం కాదు.
1: ఇస్ నాట్ టు వాచ్ ది ఔటర్ సినారియో.
0: ఆత్మానందమును పొందే నిమిత్తమై ఇవన్నీ బెడ్ పిల్లో ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్ ఇవన్నీ పెట్టినట్టుగా ఉండాలి.
1: ఇట్స్ ఓన్లీ టు ఎంజాయ్ ద బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ ద స్పిరిట్ ది ఎక్స్టర్నల్ థింగ్స్ ఆర్ మెన్.
0: కనుక ఈనాడు అన్ని అమర్చుకున్నాము అయినా అది లేకుండా పోతుండాలి.
1: టుడే వీ హ్యావ్ ఎవ్రీథింగ్ బట్ వీ డోంట్ హ్యావ్ పీస్ అండ్ బ్లెస్.
0: మనం సక్రమమైన మార్గాన్ని మనం చక్కగా అనుసరించకుండా పోతే మన జీవితం అంతా వ్యర్థమవుతుంది.
1: వెన్ వీ డోంట్ ఫాలో ద రైట్ పాత్.
0: దేనికోసం భగవంతుడు ఈ శరీరాన్ని అందించాడు?
1: వై గాడ్ హాస్ గివెన్ ద
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
1: టు డూ ఆల్ గుడ్ యాక్టివిటీ.
0: కర్మలు అన్ని చేస్తున్నాయి, పశుపక్షి మృగాదులు కూడా చేస్తున్నాయి.
1: ద బర్డ్స్ అండ్ బీస్ ఆల్సో యాక్ట్.
0: అదే ఈ దేహం కూడా చేస్తుండాలి.
1: ద సేమ్ వే ద బాడీ ఆఫ్ మ్యాన్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం ఎందుకు చెప్పాలి?
1: వై డు యు సే హ్యూమన్ బర్త్ ఇస్ రేర్ దెన్?
0: కాదు, దుర్లభమైనటువంటి మానవ జన్మము పశుపక్షి మృగాదుల కంటే ప్రత్యేకమైనటువంటి మార్గంలో దీనిని ఉపయోగపెట్టాలి.
1: హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ రేర్ హ్యాస్ గాట్ సమ్ స్పెషాలిటీ.
0: కనుకనే సేవా వృత్తులు ఎందు ఈ దేహమును అమర్చాలి.
1: Therefore, the body should take to service.
0: నడుమొంచి పనిచేయనటువంటి ఒక మానవుడు కేవలం ఒక సోమరిపోతు.
1: The man who cannot bend and serve is a lazy man.
0: కనుకనే realization is the best and rest.
1: So realization is the best and the rest.
0: Laziness is the rust and dust.
1: So laziness is rust and dust.
0: కనుక ఈనాడు లేజినెస్ మనం పెంచుకుంటున్నాము.
1: సో వీఆర్ మోర్ లేజీ.
0: భారతదేశంలో కావలసినంత భూమి ఉంటుండాలి.
1: ఇన్ భారత్ ప్లెంటీ ఆఫ్
0: కావలసినంత జీవనదులు ఉంటుండాలి.
1: లాట్ ఆఫ్ వాటర్.
0: కానీ తిండికి తీర్థానికి చాలా కరువు అయిపోతుండాలి.
1: బట్ దిస్ షార్టేజ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: మానవుడు సరి అయినటువంటి యొక్క కర్తవ్య కర్మలు ఆచరించడం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ ప్రాపర్లీ.
0: కేవలం కాలంలో వ్యర్థం గావిస్తున్నాడు.
1: ఈజ్ వేస్టింగ్ హిస్ టైం.
0: టైమ్ ఈజ్ గాడ్.
1: టైమ్ ఈజ్ గాడ్.
0: డోంట్ వేస్ట్ టైమ్.
1: డోంట్ వేస్ట్ టైమ్.
0: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: కనుకనే మనము టైం ను వ్యర్థం చేయటం వల్ల మన లైఫ్ వ్యర్థం అయిపోతుంది.
1: బై వేస్టింగ్ టైమ్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్.
0: కనుక మనం ప్రాకృతమైనటువంటి ధర్మములన్నీ కూడా పారమార్థికంతో కూడినటువంటివిగా ఉండాలి.
1: సో వరల్డ్లీ యాక్టివిటీ షుడ్ బి బేస్డ్ ఆన్ ది స్పిరిచువల్ యాక్టివిటీ.
0: సగుణము నిర్గుణము అని రెండు విధాలు ఉంటున్నాయి.
1: హియర్ ద టూ ఆస్పెక్ట్స్, ద వన్ విత్ అట్రిబ్యూట్
0: సాకారము నిరాకారము అని రెండు ఉంటున్నాయి.
1: ఫామ్ ఫుల్ అండ్ ఫామ్ లెస్.
0: ఏది సాకారము ఏది నిరాకారం?
1: వాట్ ఈస్ ఫామ్ ఫుల్ వాట్ ఇస్ ఫామ్ లెస్?
0: ఇప్పుడు చూడండి, నీరు ఉంటుండాలి.
1: హియర్ ఇస్ వాటర్.
0: నీరుకు ఏ రూపము లేదు.
1: వాట్ ఇస్ ద ఫామ్ ఆఫ్ ద వాటర్?
0: ఏదో నీరు నీరుగా ఉంటుండాలి, పేరు ఉంది కానీ రూపం లేదు.
1: దట్స్ ఓన్లీ ద నేమ్ సేక్ బట్ నో ఫామ్.
0: ఇది కేవలము మంచుగడ్డలో చేరిపోయినప్పుడు ఇది ఒక ఆకారాన్ని ధరిస్తుండాలి.
1: When the water takes the form of ice, it is a specific form.
0: మంచుగడ్డ సాకారము.
1: Ice has a form.
0: ఆ మంచుగడ్డలో చేరినటువంటి ఒక్కొక్క నీటి బిందువు కూడాను నిరాకారము.
1: ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ ఐస్ ఇస్ ఫార్మ్లెస్.
0: ప్రతి ఒక్క సాకారం నందు కూడా నిరాకారం లీనమై ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ ఫార్మ్ దర్ ఇస్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: మేము నిరాకారాన్ని ఆశించము, సాకారమే మాకు ముఖ్యమని కొంతమంది అంటున్నారు.
1: సమ్ మే సే ఐ డోంట్ వాంట్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: కొంతమంది సాకారమే మాకు అక్కర్లేదు, నిరాకారమే కావాలంటున్నారు.
1: సమ్ సే వీ డోంట్ వాంట్ ఎ ఫార్మ్, వీ వాంట్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: తెలియనటువంటి యొక్క అజ్ఞానమే.
1: ఇట్ ఇస్ ఆల్ ఫూలిష్.
0: సాకారం నిరాకారం రెండు కూడా ఒక్కటే.
1: ఫార్మ్ ఫుల్ అండ్ ఫార్మ్లెస్నెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: నిరాకారం అనేటువంటి నీటి బిందువులే లేకపోతే సాకారం అనేటువంటి ఐస్ గడ్డ ఏ రీతిగా తయారవుతుంది?
1: విదౌట్ ఫార్మ్లెస్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ హౌ డు యూ గెట్ ద ఐస్ విత్ ఎ ఫార్మ్?
0: ఈ యొక్క తత్వాన్ని చక్కగా వేద్యాత్మికము, భౌతికము, వేదాంతము సులభమైన మార్గంలో ప్రవేశపెట్టింది.
1: వేదాంత ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ ది స్పిరిచువల్.
0: కానీ దురదృష్టవశాత్తు
1: ఈనాడు
0: అనేక మంది ఆధ్యాత్మిక బోధకులంతా కూడాను టీవీ లోపల, రేడియో లోపల, పబ్లిక్ మీటింగ్ లోపల ఒక చిన్న చిన్న కథల వలె పెట్టి ఈ జగత్తునంతా కూడాను మరింత ఒక భౌతికంలో చేరుస్తున్నారు.
1: మెనీ ఆఫ్ ది స్పిరిచువల్ టీచర్స్ త్రూ టీవీ అండ్ రేడియో స్పీక్ ఆఫ్
0: సత్యం అంటే ఏమిటి,
1: వాట్ ఈస్ దిస్ సత్,
0: న్యాయం అంటే ఏమిటి,
1: వాట్ ఈస్ జస్టిస్
0: అనేటువంటి విషయాన్ని చక్కగా బోధించడం లేదు.
1: దే నాట్ ఎక్స్ప్లెయినింగ్.
0: ఇదంతా కూడా కేవలము బుకిష్ నాలెడ్జ్.
1: దట్స్ ఆల్ ద బుకిష్ నాలెడ్జ్.
0: ఇది కేవలము ఒక ప్రాక్టికల్ కాకుండా పోతుండాలి.
1: ఇట్స్ నాట్ ఎ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎనీవే.
0: పుస్తకము మస్తకము, మస్తకము పుస్తకంగా మార్చుకుంటున్నారు.
1: ఇట్స్ ద బుక్ దట్ బికమ్స్ ద హెడ్ వైస్ వర్స.
0: కాదు కాదు, పుస్తకంలోది మస్తకానికి వెళ్ళి మస్తకంలోది ప్రాక్టికల్ కి రావాలి.
1: The matter of the book should get into the head and be taken to practice.
0: స్వరూపం కూడా మార్పు చెందుతుంది.
1: Then the form will change.
0: చూడండి ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: సముద్రంలోని జలము ఉప్పుగా ఉంటాయి.
1: Water of the sea is saline.
0: కానీ సూర్యరశ్మి చేత ఆ యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని పోతుంది.
1: Because of the heat of the sunlight, it becomes vapor.
0: ఆవిరిగా మార్చుకున్నప్పుడు అందులో ఈ ఉప్పుదనం మాయమైపోయి తీయదనం ప్రారంభమవుతుంది.
1: When once it becomes vapor, the salinity is lost and becomes sweet.
0: అది ఏ మేఘములుగా రూపొందుతుంది.
1: It becomes cloud.
0: ఈ మేఘములే వర్షబిందువులుగా వస్తాయి.
1: The clouds come back as rain.
0: ఈ వర్షబిందువులు అతి మాధుర్యంగా ఉంటుంటాయి.
1: And the water of the rain water is sweet.
0: చాలా ప్యూర్ గా ఉంటాయి.
1: The rain water is very pure.
0: దానిని డాక్టర్స్ అంతా కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి గ్లాస్ పైపులు పెట్టి డిస్టిల్ వాటర్ అంటారు. చాలా ప్యూర్, ఏ విధమైన మాలిన్యము ఉంటుండదు.
1: డాక్టర్స్ కాల్ ఇట్ డిస్టిల్ వాటర్. As it has no
0: ఆ మేఘము నుంచి
1: పొల్యూషన్
0: ఎంత నిర్మలంగా ఉంటుండాలి,
1: సో ఇన్
0: ఎంత మాధుర్యంగా ఉంటుండాలి. ఈ మాధుర్యము నిర్మలము ఈ యొక్క సముద్రంలో ఉందా?
1: ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ క్లౌడ్ ఇట్ ఇస్ సో ప్యూర్ అండ్ స్వీట్ దట్స్ నాట్ దేర్ ఇన్ ఎన్ ఓషన్.
0: అదే విధంగానే అనుగ్రహం అనేటువంటి సాగరం నుంచి
1: అవుట్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ ది సీ
0: మన యొక్క గ్రేస్ అనేటువంటి సూర్యబింబం అందులో ప్రవేశపెట్టినప్పుడు
1: వెన్ వన్స్ ది రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ ఇస్ దేర్
0: మాధుర్యము అనేటువంటి రూపంలో నిర్మలమైనటువంటి భావంతో మనసులో ప్రవేశిస్తుంది.
1: ఇట్ ఎంటర్స్ ఇన్ ద మైండ్ విత్ ఆల్ ద ప్యూరిటీ అండ్ స్వీట్నెస్.
0: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో.
1: ఇట్స్ ద మైండ్ దట్ కాజ్ ఫర్ లిబరేషన్ అండ్ అటాచ్మెంట్.
0: మన మనసు యొక్క ప్రభావమే మంచి చెడ్డలకు మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ ద మైండ్ దట్ కాజ్ ఫర్ గుడ్ అండ్ బ్యాడ్.
0: మన సుఖ దుఃఖములకు మన యొక్క చర్యలే మూల కారణము.
1: ఫర్ ద ప్రెజెంట్ అండ్ ద పెయిన్ ఆఫ్
0: యాక్షన్స్. ఎవరో కారణము, వీరు కారణం, వారి కారణం అని చెప్పుకుంటున్నాం. ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు బ్లేమ్ ఎనీవన్.
0: ప్రతి ఒక్కటి కూడా నీ చర్యల యొక్క ప్రతిఫలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్
0: యువర్ రియాక్షన్. నీ రీసౌండే నీ రిఫ్లెక్షన్.
1: ఎవ్రీథింగ్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
0: కేవలం నీ బలహీనత చేత ఈ యొక్క దోషములు మరొకరిపైన పూనుతున్నావు.
1: అవుట్ ఆఫ్ యువర్ వీక్నెస్ యూ బ్లేమ్ సమ్వన్ ఎల్స్.
0: ఎవరిని మనము ఏమాత్రం కూడా నిందించకూడదు.
1: వీ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీబడీ.
0: కారణమేమిటి?
1: వై?
0: అన్ని నీవు చేసుకున్నవే.
1: ఇట్స్ ఓన్లీ రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: దీనికి నీవు అనుభవించవలసిందే.
1: యూ హ్యావ్ టు సఫర్.
0: అనుభవించడానికి చేతగానప్పుడు దైవాన్ని ప్రార్థించవలసిందే.
1: When you cannot suffer, pray to God.
0: ఒక్క దైవమే దీనిని నిర్మూలం గావించేటువంటి శక్తి కలిగిన వాడకానికి ఇంకా జగత్తులో ఎవరికి ఇది సాధ్యం కాదు.
1: ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ రిలీఫ్, నో వన్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: భూమిని ఆకాశంగా చేయగలడు, ఆకాశాన్ని భూమిగా చేయగలడు.
1: గాడ్ కెన్ ట్రాన్స్మ్యూట్ ద ఎర్త్ ఇన్ ది స్కై అండ్ ది స్కై ఇన్ టు ఎర్త్.
0: కనుక అట్టి సర్వశక్తిమైనటువంటి భగవంతుని ఆశ్రయించు.
1: సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్.
0: అట్టి భగవంతుని ఆశ్రయించకుండా లౌకికమైన భౌతికమైనటువంటి వాంఛలు కలిగినటువంటి ఈ జగత్తును అనుసరించి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ సరెండరింగ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ ఫాలోయింగ్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ పాసింగ్ బై ఎఫీమరల్.
0: కానీ ఈనాడు మనసును సరైన మార్గంలో ఉంచుకోవటం లేదు.
1: వీ ఆర్ నాట్ కీపింగ్ అవర్ మైండ్ ద ప్రాపర్ వే.
0: ఎందువల్ల?
1: వై?
0: ఈ భౌతిక వాంఛలు అభివృద్ధి ఎక్కువైపోతున్నాయి.
1: బికాస్ వరల్డ్లీ డిజైర్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
1: ఓ మైండ్, డోంట్ డిజైర్, డోంట్ ఆస్క్.
0: అడుగుకోలది అది అడుగున బడుమని, అడుగకున్న పని వడిగా నగునని, అడుగకువే ఓ మనస.
1: If you ask more and more, it will be neglected. Without asking, it shall be granted and given.
0: Adugani sabarini aadarinchade.
1: Without asking, sabari has been given.
0: Adugadanakai madiyu jatayu kadakunegi sadgati galiginchade.
1: The bird Jatayu was given rights. They just prayed.
0: ఈ ప్రార్థనే అది ఒక విధమైన మ్యాగ్నెట్.
1: Prayer is the magnet.
0: ప్రపంచమంతా కూడా ఒక మ్యాగ్నెటే.
1: The whole world is a magnet.
0: అయస్కాంత స్వరూపమే.
1: It's all magnet.
0: కనుక నీ ప్రార్థన అనేటువంటిది ఈ యొక్క మ్యాగ్నెట్ లాగేసేస్తుంది.
1: Prayer the magnet will draw near everything.
0: కనుకనే
1: సో
0: భగవంతుని ప్రార్థన చేసి
1: praying to God
0: ఆ యొక్క అనుగ్రహం అనేటువంటి ఒక మ్యాగ్నెట్ ను సంపాదించి
1: వీ షుడ్ గెట్ ది మ్యాగ్నెట్ ఆఫ్ గ్రేస్
0: సర్వ జగత్తునకు ఈ యొక్క విద్యుత్ శక్తిని అనుభవించుకోవాలి
1: అండ్ వీ షుడ్ సీ దట్ ఎలక్ట్రిసిటీ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్
0: అది ఏ మానవుని యొక్క విద్యుత్ శక్తి
1: దట్ ఇస్ ఎలక్ట్రిసిటీ
0: అది ఏ విద్యా శక్తి
1: దట్ ఇస్
0: అది ఏ ఆత్మ శక్తి
1: దట్ ఇస్ పవర్ అదే
0: అనంత శక్తి
1: దట్ ఇస్ ఇన్ఫినిట్
0: అదే అద్వైత శక్తి
1: దట్ ఇస్ నాన్ డ్యూయల్
0: అదే సచ్చిదానంద శక్తి
1: దట్ ఇస్ ఎటర్నల్ బ్లిస్ఫుల్ స్టేట్
0: ఇలాంటి శక్తి అంతా మనలో ఉంచుకొని మనం ఏమీ శక్తి లేనటువంటి వారిగా మనం పామర్ల వలె మనం జీవిస్తున్నామంటే ఎంత అజ్ఞానం చెప్పండి
1: విత్ ఆల్ ది ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇమ్మనెంట్ విత్ ఇన్ అస్ వీఆర్ ఫూలిష్ థింకింగ్ దాట్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్
0: అన్ని భగవంతుని ప్రార్థన చేసి
1: ప్రేయింగ్ టు గాడ్
0: ఆ యొక్క అనుగ్రహం అనేటువంటి ఒక మ్యాగ్నెట్ ను సంపాదించి
1: వీ షుడ్ గెట్ ది మ్యాగ్నెట్ ఆఫ్ గ్రేస్
0: సర్వ జగత్తునకు ఈ యొక్క విద్యుత్ శక్తిని అనుభవించుకోవాలి.

0: ఆ సత్య ఆనందము మూడు కూడా మన ఎందే ఉంటున్నాయి.
1: దట్ ఎటర్నల్ ట్రూత్ ద బ్లిస్ ఇస్ విత్ హిమ్.
0: కానీ తెలియకపోవటం చేతనే,
1: బికాస్ వీ డోంట్ నో దాట్,
0: పరదేశంలో ప్రవేశిస్తున్నాము.
1: వీ గో
0: పరకర్మల్లో ప్రవేశిస్తున్నాము.
1: వీ గో టు డిఫరెంట్ ప్లేసెస్.
0: తద్వారా మనకు లభ్యమవుతుందని ఆశిస్తున్నాము.
1: వీ థింక్ దట్ వుడ్ బి ఏబుల్ టు అక్వైర్ దెమ్.
0: కనుక మనకు ఇది అవసరం లేదు.
1: ఇట్స్ నాట్ నెసెసరీ.
0: తనను తాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోండి.
1: డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: తన ఎందుకున్నటువంటి ఆత్మశక్తిని విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది స్పిరిట్.
0: ఎవరిని మనం నిందించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: ఏ మతమును మనం నిందించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజియన్.
0: ఏ సమాజమును మనం నిందించకూడదు.
1: డోంట్ బ్లేమ్ ఎనీ సొసైటీ.
0: నీ తత్వాన్ని నీవు ఉంచుకో.
1: ఫాలో యువర్ ఓన్ పాత్.
0: నిజముగా దైవత్వంపై విశ్వాసం ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి బాధలు రావు.
1: ఇఫ్ వన్ హ్యాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ విల్ నెవర్ సఫర్.
0: వచ్చినా కూడాను పర్వతంలో మాదిరి వచ్చి మంచు మాదిరి మాయమైపోతాయి.
1: దే మే కమ్ లైక్ ఎ మౌంటైన్ వుడ్ పాస్ ఆఫ్ లైక్ ఎ మిస్ట్.
0: ఇలాంటి దివ్యమైనటువంటి భావాలు మానవుని యందు దివ్యంగా ఉండినప్పటికీ ఆ దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: దో దేర్ డివైన్ థాట్స్ అండ్ డివైన్ ఫీలింగ్స్ వీ డోంట్ రికగ్నైజ్ ద డివినిటీ.
0: దినదినానికి ఒక్కొక్క వేషాలు మారుతున్నాయి మనలో.
1: వీ చేంజ్ ఎవ్రీ మూమెంట్.
0: క్షణక్షణమునకును మనస్సు యొక్క ప్రభావాలు మారిపోతున్నాయి.
1: మూమెంట్ టు మూమెంట్ మెంటాలిటీ చేంజెస్.
0: వాంఛలకు అదుపే లేదు.
1: డిజైర్స్ హావ్ నో చెక్.
0: ఇంకా ఆనందం ఎట్ట నీకు ప్రాప్తిస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ టు బి హ్యాపీ?
0: నీ యందే ఉంటున్నది ఆనందము.
1: హ్యాపీనెస్ ఇస్ విదిన్.
0: నీవే ఆనంద స్వరూపుడు.
1: యు ఆర్ ది ఫార్మ్ ఆఫ్ ద బ్లెస్.
0: కానీ అయినప్పటికీ నీ ప్రయోజనం ఏమిటి?
1: యట్ వాట్ ఇస్ ది యూజ్?
0: మన కాళ్ళ కింద భూమిలోనే సర్వ సంపదలు ఉంటున్నాయి.
1: ది ఎంటైర్ హోల్ వెల్త్ ఇస్ ప్రెసెంట్ అండర్ ద ఫీట్.
0: కానీ మనకు తెలియకుండా పోవటం చేతనే వెల్త్ కోసం మనం అవస్థలు పడుతున్నాం.
1: బికాస్ యూ డోంట్ నో దాట్ యు సఫర్.
0: భూమి అడుగు భాగంలో జలం ఉంటుండాలి.
1: దేర్స్ వాటర్ అండర్ నీత్ ద ఎర్త్.
0: కానీ అడుగు భాగంలో ఉండేటువంటి జలము నీకు రావాలంటే ఏం చేయాలి?
1: హౌ టు డ్రా వాటర్.
0: ఆ జలమునకు నీకు మధ్యలో మట్టి అడ్డంగా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ మట్ బిట్వీన్ యూ అండ్ ద వాటర్ అండర్ నీత్.
0: ఆ మట్టియే ఈ జగత్ వ్యాపారంలో ఈ జగత్ వ్యవహారంలో అవన్నీ తీసివేయాలి.
1: దిస్ ద మట్ ద వరల్డ్లీ ఫ్యాన్సీస్ విచ్ హావ్ గాట్ టు బి రిమూవ్డ్.
0: ఆ మట్టిని తీసివేస్తే తప్పక అడుగు భాగంలో ఉన్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ యు రిమూవ్ ద హోల్ మట్ ఆఫ్ ద వరల్డ్ యు విల్ గెట్ ద వాటర్. అదర్వైజ్
0: దాని లోపల బోర్ వెల్ ఒకటి వేసిందంటే,
1: వెన్ వన్స్ ఇన్స్టాల్ బోర్ వెల్
0: చక్కగా కొట్టి కొట్టి కొట్టి జలమున్న స్థానానికి వెళ్లి అడుగునున్నటువంటి జలమును పైకి తిప్పిస్తుంది.
1: ఇట్ విల్ గో డైవ్ డీప్ అండ్ డ్రా వాటర్ అవుట్ ఆఫ్ ది బాటమ్.
0: అది ఏ నామస్మరణ.
1: దట్ ఈస్ సింగింగ్ ఆఫ్ ది నేమ్.
0: నానుక పైన నామం అనేటువంటి బోర్ వెల్ వేస్తే హృదయంలో ఉండేటువంటి ఆనందము నీకు పైకి ఊపికిపోతుంది.
1: దెర్ఫోర్ ఇఫ్ యు ఇన్స్టాల్ ద బోర్ వెల్ ఆఫ్ గాడ్స్ నేమ్ యూ కెన్ డ్రా వాటర్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
0: కనుకనే నామమును నాలుక పైన నాట్యం ఆడించాలి.
1: లెట్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ సింగ్ ఆన్.
0: ఏ పని చేస్తున్నప్పటికీ దీనికి దైవభావంతో నీవు పని చేయాలి.
1: యు మే డూ ఎనీథింగ్ హ్యావ్ డివినిటీ విత్
0: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
1: దెన్ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
0: ఏ పని చేసినా ఇది దైవ పనిగా భావించుకోవాలి.
1: యు మే డూ ఎనీథింగ్ టేక్ ఇట్ ఎస్ డివైన్ యాక్టివిటీ.
0: ఈనాడు మనము హృదయాన్ని తెరిపించాలి.
1: We should open our hearts today.
0: నోరును మూయించాలి.
1: We should shut our mouth.
0: కానీ ఈనాడు దీనికి విరుద్ధంగా జరుపుతున్నాము.
1: బట్ వీఆర్ గోయింగ్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్.
0: నోరును తెరుచుకుంటున్నాము, హృదయాన్ని మూసివేస్తున్నాము.
1: వీ ఓపెన్ అవర్ మౌత్ అండ్ క్లోజ్ అవర్ హార్ట్.
0: ఇది ఏ దైవ ద్రోహము.
1: యూఆర్ బిట్రేయింగ్, యూఆర్ ట్రైటర్ టు గాడ్.
0: సాధ్యమైనంత వరకు నీవు నోరును మూసుకో.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ షట్
0: హృదయాన్ని తెరిపించు.
1: ఓపెన్ అప్ యువర్ హార్ట్.
0: ఈ నిమిత్తమే ప్రాచీన మహర్షులందరూ కూడాను మౌనము అని వదనం ధరిస్తూ.
1: ఫర్ దిస్ రీజన్ ఏన్షియంట్ సెయింట్స్ అబ్జర్వ్డ్ సైలెన్స్.
0: చిన్నదానికి పెద్దదానికి ఊరికే మాటలు మాటలు మాటలు మాటలు.
1: ఫర్ స్మాల్ థింగ్స్ అండ్ బిగ్ థింగ్స్ వీ గో ఆన్ టాకింగ్ వెయిన్ గాసిప్.
0: కనుక ఈ మాటలు ఏనాడు మనం అదుపులో ఉంచుకుందామో ఆనాడే మనకు ఆనందము అభివృద్ధి అవుతుంది.
1: దట్ డే వెన్ వీ కంట్రోల్ అవర్ టాక్ యూ విల్ బి బ్లిస్ఫుల్.
0: మాటలాడేటువంటి వాడు పనులు చేయలేడు.
1: ద వన్ హూ టాక్స్ కెనాట్ డూ.
0: పని చేసేటువంటి వాడు మాట్లాడు.
1: ఎ డూయర్ ద వన్ హూ యాక్ట్స్ విల్ నాట్.
0: కాబట్టి ఎవడు మాట్లాడుతున్నాడో వాడు పని చేయనటువంటి సోమరి.
1: సో ద వన్ హూ టాక్స్ కంటిన్యూస్లీ ఈజ్ ఎ లేజీ మ్యాన్ హూ వాంట్ డూ.
0: మాటలను తగ్గించుకో.
1: కట్ షార్ట్ యువర్ టాక్.
0: హృదయాన్ని తెరిపించుకో.
1: ఓపెన్ యువర్ హార్ట్.
0: అప్పుడే దైవం నీ హృదయంలో ప్రవేశించు.
1: దెన్ గాడ్ విల్ ఇన్స్టాల్.
0: హృదయంలో ఉన్నటువంటి దైవం వెలుపల వస్తుంది.
1: ఆర్ ఎల్స్ ఇట్ విల్ కమ్ అవుట్.
0: కనుక నే రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుతూ పోవాలి.
1: వీ షుడ్ నో ద యూనిటీ ఆఫ్ దీస్ టూ.
0: కనుక ఈనాడు భజన చేశారు.
1: Today we have done bhajan.
0: ఇది కేవలం వ్యావహారికమైనటువంటి దృష్టితో చేశారు.
1: యూ హావ్ డన్ ఇట్ ఫ్రమ్ ది వరల్డ్లీ వ్యూ పాయింట్.
0: నేను చక్కగా కనిపెడుతూ వచ్చాను.
1: భగవాన్ ఈజ్ అబ్జర్వింగ్.
0: ఆడపిల్లలు పాడే సమయంలో మగపిల్లలు ఎవరూ ఫాలో చేయటం లేదు.
1: When girls are singing, boys did not join.
0: మగపిల్లలు పాడే సమయంలో ఆడపిల్లలు ఎవరూ ఫాలో చేయటం లేదు.
1: When boys are singing, girls did not join in chorus.
0: ఇద్దరు పాడేది భగవత్ నామమే కదా.
1: Both of them sing the glory.
0: ఎందుకు ఇద్దరు చేరి దీన్ని చేర్చి ఆ హెచ్చు స్థలంలో మీరు ఆనందాన్ని అందించకూడదు?
1: వై డోంట్ యూ జాయిన్ టుగెదర్ అండ్ రీచ్?
0: ఇది ఎంత స్వార్థము.
1: వాట్ సార్ట్ ఆఫ్ సెల్ఫ్?
0: ఎంత సంకుచితమైన భావము.
1: వాట్ నారో మైండెడ్నెస్.
0: ఇది ఎంత వ్యావహారికమైనటువంటి తత్వము.
1: ఇట్స్ వరల్డ్లీ యాక్టివిటీ.
0: ఈ విధంగా ఉండకుండా.
1: ఇట్ షుడ్ బి లైక్ దాట్.

0: ఒక గొప్ప సంగీతకారుడు వచ్చి పాట పాడుతున్నా అది సంగీతమే.
1: ఎ బిగ్ మ్యూజిషియన్ మే సింగ్, ఇట్స్ జస్ట్ ఎ మ్యూజిక్.
0: అక్బర్ చక్రవర్తి బయట పోతూ
1: వన్ డే ఎంపరర్ అక్బర్ వాస్ జస్ట్
0: చెట్టు కింద కూర్చొని
1: ఒక
0: బిచ్చగాడు పాట పాడుతూ ఉన్నాడు.
1: హీ నోటీస్డ్ ఎ బిగర్ సిట్టింగ్ అండర్ ద ట్రీ.
0: అతని పాట అక్బర్ చక్రవర్తి హృదయాన్ని కరిగించింది, కదిలించింది.
1: యాజ్ ద బిగర్ వాస్ సింగింగ్ ద హార్ట్ ఆఫ్ అక్బర్ మెల్టెడ్ He went.
0: ఆనందంగా విన్నాడు.
1: He heard it.
0: ఆనంద బాష్పాలు రాల్చాడు.
1: He was shedding the tears of joy.
0: మునిగిపోయింది.
1: Heart is full of happiness.
0: దైవాన్ని ప్రీతించేటువంటిది, దైవ ప్రీతిని అందుకునేటువంటి యొక్క గానములో మనము జీవితం గడపాలి.
1: We should spend our life singing the glory of God that pleases him.
0: ఈ భగవంతుడు బిచ్చగాడు పాడని లేక ఇంకొక గొప్ప పండితుడు పాడని, కానీ పాటలు పాటలే, ఆనందము ఆనందమే, మాధుర్యము మాధుర్యమే.
1: Let him be a beggar or a rich man or a great musician.
0: After all, it's singing only.
1: There's no difference such as a woman and a man.
0: ఆడ మగా అనేటువంటి దేహ సంబంధమైనటువంటి కానీ గాన సంబంధమైనటువంటి కాదు.
1: After all, the man and woman is only body
0: consideration.
1: Whether they sing or you sing, therefore we should see that we concentrate on the name of God. When we don't concentrate, it's only a ritual.
0: ఇంకా ముందు మీరు ఇట్లాంటి వ్యవహారికములో కూడా పారమార్థికమును ప్రవేశపెట్టి గానం చేయండి.
1: In future, you also see there will be the spiritual content background as you sing.
0: అప్పుడే నీకు సరి అయినటువంటి ఆనందం కుదురుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి బ్లిస్ఫుల్.
0: భేదం అనేటువంటి నీకు ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్.
0: ఎలాంటి దాంట్లో?
1: వేర్?
0: సంగీతంలో కానీ భగవత్ ప్రార్థనలో కానీ భేదం ఉండకూడదు.
1: ఇన్ మ్యూజిక్ అండ్ ప్రేయర్ దేర్ షుడ్ నాట్ బి డిఫరెన్స్. ప్రార్థన
0: విషయం లోపల ఎవరి పనులు వారు చేసుకోవచ్చు.
1: హౌఎవర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ డూ అవర్ ఓన్ డ్యూటీ.
0: ఈనాడు ఇంకా కొంత కొత్త రకమైనటువంటి ఫ్యాషన్లు కూడా వస్తున్నాయి.
1: న్యూ ఫ్యాషన్స్ వీ నోటీస్ టుడే.
0: స్వామి కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ అన్నాడు.
1: Swami said the caste of humanity.
0: Nijame, caste of humanity.
1: Yes, caste of humanity.
0: Swami caste of humanity annaru kada ani evarnaithe emi ani pendi chesukundam ani ishtam ochinattu pravestunnaru.
1: Swami said caste of humanity so I can marry anybody.
0: Caste of humanity annanu kani culture of humanity ani cheppaledu nenu.
1: Bhagavan made a mention of caste of humanity but not culture of humanity. There is culture.
0: ఈ కల్చర్ ను కూడా మనం అనుసరించాలి.
1: We should follow this culture.
0: మానవుని యొక్క కల్చర్ ఎటువంటిది?
1: What is the culture of man?
0: సంస్కృతి ఎటువంటిది?
1: What is culture?
0: సంస్కృతాన్ని వదిలిపెట్టి కేవలము భౌతికమైన దాన్ని తీసుకుంటే ప్రయోజనం ఏమిటి?
1: We have forgotten this culture. We go by the worldly way.
0: కనుక భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైనటువంటి దీంతో ప్రవేశపెట్టింది.
1: The culture of Bharat is highly sacred.
0: కాస్ట్ లో నాకెప్పుడు భేదం లేదు.
1: There are no caste differences.
0: అందరూ ఒకే కాస్టే.
1: All belong to one caste.
0: కానీ కల్చర్ లోపల డిఫరెన్స్ ఉంటుండాలి.
1: బట్ దిస్ డిఫరెన్స్ ఇన్ ది కల్చర్.
0: ఈ డిఫరెన్స్ కల్చర్ లో ఉండటం వల్ల జీవితంలో కూడా విరుద్ధం వచ్చేస్తుంది.
1: బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ది కల్చర్ ద లైఫ్ ప్యాటర్న్.
0: దానిని కూడా నువ్వు సమంతం చేసుకోవాలి.
1: సో యూ షుడ్ ఆల్సో కన్సిడర్ దాట్.
0: నీకు అవసరమైనది అయితే స్వామి చెప్పాడు అని చెప్పింటారు.
1: ఇఫ్ ఇట్ యువర్ కన్వీనియన్స్ యూ కోట్
0: స్వామి. అవసరం లేని దాన్ని స్వామి మాటే ప్రశ్నించదు.
1: దట్ వీ డోంట్ వాంట్ టు డూ యూ డోంట్ కోట్ స్వామి.
0: ఇది సరైనటువంటి భక్తియా?
1: ఇస్ ఇట్ ప్రాపర్ డివోషన్?
0: స్వామి చెప్పినప్పుడు అన్నింటినీ నీవు అనుసరించాల్సిందే.
1: యూ షుడ్ ఫాలో వాట్ ఎవర్ స్వామి సేస్.
0: ఇష్టమైనటువంటిది మాత్రం అనుసరించడం, ఇష్టం కాని దానికి కల్చర్ ని వదిలిపెట్టుకోవటం మంచిది కాదు.
1: యూ ఫాలో దట్ వాట్ యు లైక్ అండ్ డ్రాప్ దట్ యూ డోంట్ లైక్.
0: కనుక ప్రతి దానికి కూడాను ఒక విధమైనటువంటి ఒక మీనింగ్ ఉంటుండాలి.
1: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ డెఫినెట్ మీనింగ్.
0: ఈనాడు ఎట్ట ఉందంటే ఒక సుమతి శతకంలో ఒక చిన్న పద్యం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ పోయమ్ ఇన్ సుమతి శతక.
0: అక్కరకు రాని చుట్టము
1: a relative who will not come in times of need,
0: kina varamini velpu,
1: god who will not grant your boons,
0: mohamuna tanekina parani gurramu,
1: the horse that will not ride in the battlefield,
0: kuna viduvanga valayu,
1: you have to drop it immediately.
0: Nimishamlo danni vadali pettu.
1: Give it up in a minute.
0: నీవు భగవంతుని మొక్కినప్పుడు నీకు వరం ఇవ్వకపోతే ఇచ్చిపెట్టు.
1: ఇఫ్ యూ ప్రే టు గాడ్ ఇఫ్ హి డజంట్ గ్రాంట్ యువర్ డిజైర్ గివ్ హిమ్ అప్.
0: అడిగితే కోరిక ఇవ్వనటువంటి ఒక దేవుణ్ణి కూడా నువ్వు వదిలిపెట్టు.
1: యూ ఫర్గెట్ గాడ్ ఇఫ్ హి డజంట్ గ్రాంట్ యువర్ రివార్డ్స్.
0: ఎక్కితే పరిగెత్తినటువంటి గుర్రాన్ని కూడా నువ్వు వదిలిపెట్టు.
1: ద హార్స్ దట్ విల్ నాట్ రన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ బెటర్ యూ గివ్ ఇట్ అప్.
0: ఇది ఎవరికి చెప్పాడు?
1: టు హూమ్ ఇస్ దిస్ సెడ్?
0: ఈ మూడు పదములు మూడు పదాలకు చెప్పాడు.
1: This is said in three ways.
0: అది వదిలిపెడుతున్నారు.
1: They forget that.
0: ఈ మూడు పదాలే తీసుకుంటున్నారు.
1: They take these things.
0: కట్ట కనబడి గదరా సుమతి. సుమతి మంచి బుద్ధి కలవానికి ఈ మూడు కూడా.
1: This is said at the end, Sumati, to a man with a good mind.
0: ఆ మంచి బుద్ధి లేకుండా కేవలము నాకెప్పుడు ఒక బాధలు కలిగితే నా బాధలకు ఆదుకోలేకుండా వదినారే ఈ బంధువులు వదిలిపెట్టాలి.
1: without having this good mind you go on thinking this relation has
0: not come to your rescue. Nee cheste ye bandhulu niku sahayam chestaru.
1: If you don't help him earlier, how do you expect help now?
0: Talli dandulu kuda niku sahayam cheyaru.
1: Even parents won't come to your rescue.
0: Kanuka akkaraku raani chuttamu,
1: the relation will not come to your needs.
0: Appudu sumathiga nee untunte cha andaru bandhulu unta vastaru. భగవంతుడు నీ కోరిన వరాన్ని ఇస్తాడు. సర్వము నీ ఎక్కినటువంటి గుర్రాన్ని కూడా పరిగెత్తుతుంది. ఎట్లా? నీకు గుర్రం ఎక్కిన సమయంలో మరే నాకు హార్స్ రేట్ తెలుసునా తెలీదా అని విచారణ చేసుకుని దాన్ని ఎక్కాలి.
1: బిఫోర్ యూ వాంట్ టు రైడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద హార్స్ నో వెదర్ యూ నో హార్స్ రైడింగ్ ఆర్ నాట్.
0: గుర్రం ఒకమే చూడనటువంటి వాడు గుర్రాన్ని ఎక్కి ఇది పరిగెత్తలేదే అంటే ఏం గతి అవుతుంది నీకు?
1: ది ఫెలో హూ హాస్ నాట్ సీన్ ద హార్స్ ఎట్ ఆల్ హీ బ్లేమ్స్ ద హార్స్.
0: అజ్ఞానమే,
1: ఇట్స్ ఆల్ ఇగ్నోరెన్స్.
0: సుమతి గుర్రపు సవారి చేసినటువంటి వాడే గుర్రాన్ని ఎక్కుతాడు, కానీ లేకపోతే దాని దగ్గరకే పోడు.
1: An intelligent man will know the riding first or else he will not go anywhere near the horse.
0: భగవంతుని పైన సంపూర్ణమైన ప్రేమ కలిగినటువంటి వాడే భగవంతుని హృదయపూర్వకంగా ప్రార్థిస్తాడు, భగవంతుడు కూడా అతనికి వరాలు అందిస్తాడు.
1: The one with full faith in God will pray to him wholeheartedly.
0: Faith లేకుండా దేవుడా నాకు ఇది తెచ్చి పెట్టు అంటే ఎట్లా తెచ్చి పెడతాడు?
1: Without faith how do you demand? Oh God,
0: give me this. He is not your servant.
1: God is not your servant.
0: కానీ ఆ భక్తియే నీలో ఉంటుంటే నీకు సర్వెంట్ సర్వెంట్ సర్వెంట్.
1: But if you have that faith and devotion, you'll be servant of the servant.
0: కనుకనే భగవంతుడు సర్వలోకుడు సర్వెంటే.
1: God is the servant of all.
0: అందువల్లనే
1: so
0: మీకు చక్కని చిన్న ఉదాహరణము,
1: a very good example.
0: సర్వెంట్ ఎప్పుడు కూడాను
1: సర్వెంట్ ఆల్ ద టైమ్
0: భగవంతుడు పూజ రూమ్ కు దగ్గర ద్వారం దగ్గర నిల్చుకుని ఉంటాడంట. సర్వెంట్ గా
1: సర్వెంట్ విల్ బి దేర్ అట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: నా భక్తుడు ఏమి కోరుతాడో అతని కోరిక నెరవేర్చాలి అని అక్కడ కాచుకొని ఉంటాడట.
1: గాడ్ విల్ బి వెయిటింగ్ దేర్ అట్ ద సర్వెంట్ సో యాస్ టు నో ద
0: నిజంగా వాడు భక్తుడేగిన కాకుండా పోతే,
1: if he is not a devotee,
0: bhagavat bhavame atani hrudayamandu lekapothe,
1: there is no divine thought in the heart,
0: bhagavantudu master ga untadu.
1: God becomes a master.
0: హనుమంతుడి సంగతి మీకు బాగా తెలుసును.
1: యు నో ద స్టోరీ ఆఫ్ హనుమాన్.
0: అతను గొప్ప గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు.
1: హిస్ వర్చువస్ అండ్ హిస్ వన్ ఆఫ్ స్ట్రెంగ్త్.
0: అలాంటి వాడు రాముడి దగ్గర దీనుడుగా నిలుచుకున్నాడు.
1: బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ రామ హీఈస్ వెరీ హంబుల్.
0: రావణుడి దగ్గర ధీరుడై నిలిచాడు.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రావణ హీ స్టూడ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: అహంకారం గల వాని దగ్గర ధీరుడిగా నిలిచాడు భక్తుడు.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎన్ ఎగోయిస్టిక్ మ్యాన్ ద డివోటీ స్టూడ్ ఎస్ ఎ వారియర్.
0: ప్రేమమయుడైనటువంటి భగవంతుడి దగ్గర దీనుడై ఉన్నాడు.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ హూ ఇస్ ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్ హీ వాస్ సో హంబుల్.
0: కనుకగా ప్రభావం నాక పరిస్థితిని పురస్కరించుకొని జీవితాన్ని జరుపుకోవాలి.
1: సో లైఫ్ హ్యాస్ టు బి క్యారీడ్ ఆన్ బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్.
0: కనుక భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులకు పరాధీనుడే.
1: గాడ్ ఆల్వేస్ సబ్మిట్స్ హింసెల్ఫ్.
0: భక్త పరాధీన అంటున్నారు అష్టనాత్ర నామావళిలో.
1: వి ఆల్సో సే దట్ గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద డివోటీస్.
0: భగవంతుడు ఎప్పుడు కూడా పరాధీనుడే.
1: గాడ్ ఈస్ ఆల్వేస్ అట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద
0: డివోటీ. నీలో పవిత్రమైన భక్తి ఉన్నప్పుడు అతను నీ స్వాధీనుడే.
1: వెన్ దేర్ ఇస్ ప్యూర్ డివోషన్ హి ఇస్ విత్ యు.
0: కనుక భగవత్ నామాన్ని అందరూ కూడాను తమ యొక్క జీవితాధారంగా భావించుకుని హృదయపూర్వకంగా ఎవరు పాడినా సరే దానిని మనం అనుసరిస్తూ పోవాలి.
1: వీ షుడ్ టేక్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ది బేసిస్ ఫర్ అవర్ లైఫ్ ద ప్రైమ్ ప్రిన్సిపల్.
0: భగవంతుడు గానగోనుడు.
1: గాడ్ విల్ బి క్యారీడ్ బై మ్యూజిక్. హి లవ్స్ మ్యూజిక్.
0: అందువల్లనే మహావిష్ణువు దగ్గర నారద తుమ్మురాజులంతా కూడా నిరంతరము గానం చేస్తుంటారు.
1: దేర్ఫోర్ నారద తుమ్మురా కంటిన్యూ టు సింగ్.
0: హృదయపూర్వకంగా గానం చేస్తే అక్కడనే దాసుడై నిలిచి ఉంటాడు.
1: వెన్ వన్స్ యూ సింగ్ హోల్ హార్టెడ్లీ గాడ్
0: గానంలో ఇంత హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి శక్తి ఉంటుంది.
1: ద మ్యూజిక్ విల్ బి ఏబుల్ టు మెల్ట్ ఎ పర్సన్ అండ్ మూవ్ అండ్
0: కొంతమంది కవులు పద్యాలు రాస్తుంటారు.
1: సమ్ పోయట్స్ కంపోజ్
0: రామ నన్ను కాపాడు. ఇందులోనే అహంకారంగా ఉంటాయి.
1: దెన్ ఈవెన్ ఇన్ ప్రేయర్ దెర్ విల్ బి ఈగో.
0: ఇంకా గేయం రాస్తుంటారు.
1: సమ్ ఆల్సో కంపోజ్ పోయమ్స్.
0: అందులో రామ నన్ను కాపాడరా అంటుంటారు.
1: దే ఆల్సో సే ఇన్ ఎ ప్రొజెక్ట్ స్టైల్.
0: ఇది హృదయాన్ని అంత ఆకర్షించదు.
1: అండ్ ద హార్ట్ విల్ నాట్ బి డ్రోన్ బై దాట్.
0: కానీ అదే గాయకుడు వచ్చి,
1: బట్ ఎ సింగర్,
0: రామా నన్ను కాపాడు, ఎంత ఆప్యాయంగా ఉంటుంది, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది. రామా నన్ను కాపాడు ఈ గానంలో ఎంత మధురంగా ఉంటుంది.
1: బట్ వెన్ వన్స్ హీ పుట్స్ ఇట్ ఇన్ ఎ మ్యూజికల్ స్టైల్ ఫుల్ ఆఫ్ మ్యూజిక్,
0: కనుక మ్యూజిక్ లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
1: స్వీట్నెస్ దేర్ ఇన్ మ్యూజిక్.
0: ఇంత కరిగింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
1: ఇట్ మెల్ట్స్ ది హార్ట్ ఆఫ్ గాడ్.
0: ఇంత కదిలింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
1: గాడ్ విల్ బి టచ్డ్ బై యువర్ మెలడీ.
0: కనుకనే మనము ఈ గానమును సాధ్యమైనంత వరకు హృదయంతో వచ్చే రీతిగా మనం భావించినప్పుడే ఈ గానం సార్థకం అవుతుంది.
1: సో మ్యూజిక్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ టు ఫైండ్ ఇట్ ఫుల్ఫిల్మెంట్.
0: కానీ ఇంకా మున్ముందు
1: ఇన్ ఫ్యూచర్
0: అందరూ కూడాను ఏకకంఠంతో ఉంటుండాలి.
1: ఆల్ షుడ్ సింగ్ యునైటెడ్లీ.
0: పూర్వం ఒక్కొక్క వ్యక్తి మాత్రమే భజన చేస్తూ పోయేటువంటి వారు.
1: అర్లియర్ సింగింగ్ వాస్ అలోన్ ఎట్ ది ఇండివిడ్యువల్ లెవెల్.
0: సిక్కుల గురువు అయినటువంటి గురునానక్ సామూహిక భజన ప్రారంభిస్తూ వచ్చారు.
1: గురునానక్ స్టార్టెడ్ కలెక్టివ్ సింగింగ్.
0: అందరి గొంతులు ఒక్క శబ్దంలో ఈనమైపోవాలి.
1: ఇన్ మాస్ సింగింగ్ దేర్ బి యూనిటీ వన్.
0: అప్పుడే భగవంతుడు చక్కగా భద్రపడతాడు.
1: దెన్ గాడ్ విల్ బి డ్రాన్ బై దట్ మ్యూజిక్.
0: ఇది చూడండి వస్త్రం,
1: దిస్ ద క్లాత్.
0: అనేక దారాలు చేరటం చేత ఇది చాలా గట్టిగా ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ సో మెనీ థ్రెడ్స్ ఇంటర్వోవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: దీన్ని ఒక్కొక్క థ్రెడ్ విడివిడిగా చేస్తే వేళ్లతో తుంచి వేయొచ్చు.
1: ఇఫ్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ యూ కెన్ కట్ విత్ ఎ ఫింగర్.
0: కాబట్టి సామూహిక భజన అనేటువంటిది ఇంత భద్రమైనటువంటిది.
1: ది కలెక్టివ్ సింగింగ్ మాస్ సింగింగ్ ఇస్ వెరీ
0: స్ట్రాంగ్. అందరి కంఠములు అందరి భావములు ఏకం చేసి పాడినప్పుడు ఎంతో భగవంతుని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంటాది.
1: ద వాయిసెస్ అండ్ ది ఫీలింగ్స్ స్టాండ్ ఇన్ యూనిసన్.
0: కనుక
1: సో
0: ఇంకా మున్ముందు కూడాను
1: ఇన్ ఫ్యూచర్
0: ఈ భజన లోపల ఎవరు పాడినా ఎవరు చెప్పినా చక్కగా మన కంఠములు కూడా అందులో లిమిచ్చి పవిత్రమైనటువంటి ఈ ఆనందాన్ని అందుకొని ఈ ఆనంద సాగరంలో మునిగి తేలుతుంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఇన్ ఫ్యూచర్ హూమ్ సో ఎవర్ మైట్ సింగ్ ఆల్ ఆఫ్ యూ షుడ్ జాయిన్ ఇన్ కోరస్ అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ and work for your own redemption and emancipation, and Bhagavan brings his discourse to a close.

0: స్వీటర్ దాన్ ద షుగర్, టేస్టియర్ దాన్ ద కర్డ్, టేస్టియర్ దాన్ దట్ ఆఫ్ హనీ. టు అటర్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఇట్స్ రియల్లీ నెక్టరైన్. రిపీట్ గాడ్స్ నేమ్ ఓ మైండ్ ఎవ్రీ డే.
1: రామాయణం అనగా ఒక ఆదర్శమూర్తి అనేటువంటి మానవుని యొక్క తత్వమునే రామాయణమని పిలువబడుతూ వచ్చింది.
0: ఇట్స్ రామాయణ దట్ స్పీక్స్ ఆఫ్ ఎన్ ఐడియల్ మ్యాన్.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శమూర్తి అయినటువంటి రాముడే.
0: ఎవ్రీ వన్ ఈజ్ ఎన్ ఐడియల్ రామా ఫర్ దట్ మ్యాటర్.
1: అయితే తనను తాను విచారణ చేసుకున్నప్పుడు ఆ రాముని యొక్క ఆదర్శములు తన యందు ఉన్నవా అన్నటువంటి యొక్క విచారణ ప్రతి వ్యక్తి కూడాను సల్పవలసినటువంటిది.
0: హౌఎవర్ వన్ హ్యాస్ టు డిస్కవర్, ఫైండ్ అవుట్ ఫర్ హిమ్సెల్ఫ్ వెదర్ దోస్ ఐడియల్స్ ఆఫ్ రామా ఆర్ ఇన్ హిమ్ ఆర్ నాట్.
1: వ్యక్తి ధర్మమును గురించి, కుటుంబ ధర్మమును గురించి, సామాజిక ధర్మమును గురించి, సర్వధర్మముల యొక్క ఏకత్వమే రామతత్వం అనేటువంటి సత్యాన్ని నిరూపించడమే రామాయణం యొక్క స్వరూపము.
0: రామాయణ స్పీక్స్ ఆఫ్ దట్ ఇటర్నల్ ట్రూత్ విచ్ స్పీక్స్ ఆఫ్ ది ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీస్ ద ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ అండ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ది ఎసెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఇది జరిగి వేల సంవత్సరముల పూర్వం అయినప్పటికీ,
0: దో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్ట్,
1: ఇప్పటికి కూడాను అది క్షణ క్షణం కూడాను ఈ రామాయణం జరుగుతూనే ఉంటున్నది.
0: రామాయణ ఇస్ హ్యాపెనింగ్ ఎవ్రీ మూమెంట్ ఈవెన్ దిస్ డే.
1: రామతత్వం అనగా కేవలము శ్రీరామచంద్రుని యొక్క పేరును గురించి కాదు. ఇది రామ అనగా సీత, సీత యొక్క చరిత్రమునకే రామాయణము అని పేరు.
0: రామాయణ మీన్స్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ సీత.
1: రమ అనగా స్త్రీ.
0: రమ ఈజ్ ఉమెన్.
1: ఈ స్త్రీ ఎవరు? సీతని.
0: దిస్ వెరీ ఉమెన్ ఈజ్ మదర్ సీత.
1: ఈ సీత భూజాత.
0: సీత ఈజ్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: ఈ ప్రకృతి యందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని యొక్క తత్వమును సీతాతత్వముగానే మార్చుకోవాలి.
0: ఎవ్రీవన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు బి లైక్ సీత, హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్.
1: ప్రాకృత పుత్రుడైనటువంటి ప్రతి మానవుడు ఆదర్శమూర్తుడుగా తయారు కావాలి.
0: ఎవ్రీవన్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ షేప్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
1: వాల్మీకి రామును ఆదర్శమూర్తిగా మానవుడిగా విశ్వసించి రామాయణం రాస్తూ రాస్తూ కడపటికి రామచంద్రుడు సాక్షాత్ పరమాత్ముడే అని నిర్ణయం చేసుకున్నాడు.
0: వాల్మీకి ఇన్ హిస్ కంపోజిషన్ రామాయణ described Ramachandra as an ideal person, ultimately said that he is divine God himself.
1: Kani Tulasidasu avidhamga kaadu.
0: But Tulasidas did not do that way.
1: Ramule sakshat narayana murti ani prarambhanchi kattagadapatiki ee ramulu adarsha murti ani ninnayinchukunnadu.
0: Tulasidas in the beginning stated Rama is God himself and ended his composition work by telling that he is an ideal man.
1: ఇంకా కంబ నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు, రాములే మానవుడు, మానవుడే రాముడు.
0: కంబ స్టేటెడ్ దట్ మ్యాన్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ మ్యాన్.
1: ఈ విధముగా అనేక మంది అనేక విధములుగా కూడాను రామచరిత్రమును పవిత్రం గావించే నిమిత్తమై ఈ విధంగా వ్రాస్తూ వచ్చారు.
0: లైక్ దిస్ మెనీ ఆఫ్ ది కంపోజిషన్స్ ఇన్ రామాయణ కన్వేడ్ మెనీ ఆఫ్ ది సీక్రెట్ ఐడియాస్.
1: ఇప్పటి కాలానుగుణ్యంగా రామతత్వము ప్రతి వ్యక్తికి కూడాను అత్యవసరమే.
0: ద నేచర్ ఆఫ్ రామ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఎవ్రీ ఇండివిజువల్.
1: కోసల దేశంలో అయోధ్య అనేటువంటి పట్టణము చాలా ప్రధానమైనటువంటి పట్టణము.
0: అయోధ్య ఇస్ ద మెయిన్ సిటీ ఇన్ కోసల దేశ.
1: ఈ కోసల దేశంలో ముఖ్య పట్టణము అనగా కేంద్రము ఈ యొక్క అయోధ్య నగరము.
0: అయోధ్య ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ద కింగ్డమ్ కోసల.
1: ఇది మను చక్రవర్తి స్వయంగా నిర్మించినటువంటి యొక్క పట్టణం.
0: ఇట్ ఇస్ ద సిటీ బిల్ట్ బై మను ఎంపరర్ హింసెల్ఫ్.
1: ఇంత సుందరమైన పట్టణము మరి ఏ దేశమునందు ఎక్కడా కూడా కనిపించదు.
0: Such a beautiful city you don't find anywhere in the world.
1: ఆనాడే ఈ అయోధ్యలో ఏడంతస్తులు ఎనిమిదంతస్తులు మేడలు ఉండేటువంటివి.
0: There in Ayodhya, in those times, you found mansions, seven-storied buildings.
1: విశాలమైనటువంటి యొక్క బజారులు.
0: Very wide streets.
1: ఆ బజారులు యందు అనేక విధములైనటువంటి సౌందర్యములు కల్పించి దీనిని మరింత ఆకర్షణీయంగా రూపొందింపచేస్తూ వచ్చారు అయోధ్య పురవాసులు.
0: The inhabitants of Ayodhya made it so beautiful with all the decoration around.
1: ఆనాటి పరిస్థితుల యందు అయోధ్య అత్యంత సుందరముగా కనిపించేటువంటిది.
0: In those circumstances, Ayodhya was one of beauty and splendor.
1: నీలు మించిన మిక్కుటాలు వింతల బంగళాలు ముత్యపు తోరణాలు మూలల కిక్కిటి

0: ఈ భవనములు కేవలము రత్నముల చేత, ముత్యముల చేత కూర్పబడినటువంటి యొక్క అలంకారముల చేత కప్పబడినటువంటివి.
1: The building is decorated with all precious pearls and valuable diamonds.
0: ఈ రాజ్యమునకు దశరథుడు మహారాజు.
1: Dasharatha is emperor of this kingdom.
0: ఈ రాజు యొక్క ఆదర్శాన్ని ప్రజలు అనుభవిస్తూ వచ్చారు.
1: People experience all the ideals of that emperor Dasharatha.
0: దశరథుడు శాంతమూర్తి.
1: దశరథ
0: ప్రేమ స్వరూపుడు.
1: The one of peace and love.
0: నిర్మల నిష్కల నిలంకార స్వరూపుడు.
1: Is pure and selfless.
0: అతను ప్రజలే తన యొక్క ప్రాణములుగా భావించుకుని ప్రజోపకారాలను చేస్తూ వచ్చాడు.
1: దశరథ కన్సిడర్డ్ పీపుల్ హ్యాస్ వెరీ లైఫ్ అండ్ రెండర్డ్ ఆల్
0: ప్రజాపరిపాలన యందు తన బిడ్డల వలె భావిస్తూ వచ్చాడు దశరథుడు.
1: దశరథ కన్సిడర్డ్ పీపుల్ హ్యాస్ హిస్ ఓన్ చిల్డ్రన్.
0: యథా రాజ తదా ప్రజాన, ఆనాటి ప్రజలు కూడాను ఈ దశరథుణ్ణి తండ్రి వలె విశ్వసించి ఇంత గొప్ప ఆదర్శమూర్తి మాకు లభ్యమైనాడని ఎంతో ఆనందించేటువంటి వారు.
1: పీపుల్ ఆల్సో హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ దశరథ అండ్ దే వర్ సో హ్యాపీ టు హ్యావ్ హిమ్ యాజ్ ద కింగ్.
0: ఇంత పెద్ద రాజ్యమునకు 8 మంది మాత్రమే మంత్రులుగా నియమించుకున్నాడు.
1: సచ్ ఎ బిగ్ కింగ్డమ్ హ్యాడ్ ఓన్లీ 8 మినిస్టర్స్ టు అసిస్ట్ హిమ్.
0: వీరందరూ కూడా కేవలం భౌతికమైన వ్యవహారంలో మాత్రమే చూసుకుంటూ వచ్చేటువంటి వారు.
1: They only look after worldly matters.
0: వీరు సామాన్యమైనటువంటి మంత్రులు కాదు.
1: They are not ordinary ministers.
0: సకల శాస్త్రములను కూడా తెలిసినటువంటి వారు.
1: They are very well versed in texts.
0: గొప్ప విద్యావంతులు.
1: Highly educated.
0: గుణవంతులు.
1: One of virtue.
0: ఇంద్రియ నిగ్రహము గలవారు.
1: They have sense control.
0: స్వార్థ స్వప్రయోజనము లేనటువంటి వారు.
1: They have no selfishness and self-interest.
0: రాజు ఆజ్ఞను శిరసావహించి తమ ప్రాణములను అర్పించుటకు సంసిద్ధులయ్యేటువంటి వారు.
1: They are prepared to sacrifice their lives for the king and kingdom.
0: తమ బిడ్డలు ప్రజలు సర్వులు కూడాను ఏకంగా భావించుకుని వారిని పాలించేటువంటి వారు.
1: They consider the people around as their own children.
0: ఇంకా ఇరువురు పురోహితుడు.
1: దెన్ దేర్ ఇస్ పురోహిత్ ప్రీస్ట్.
0: వశిష్ఠుడు వామనుడు.
1: వశిష్ఠ
0: వామన్
1: వామన.
0: వీరు కేవలము ధార్మికమైనటువంటి మార్గమును వైదికమైన మార్గములను ప్రబోధిస్తూ ప్రజల లోపల దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ప్రకటింపజేస్తూ వచ్చారు.
1: వశిష్ఠ అండ్ వామన ఆర్ ద టూ ప్రీస్ట్ దట్ హావ్ షోన్ ది రైచువస్ పాత్ అండ్ ప్రొపగేటెడ్ ది వేదిక్ ప్రిన్సిపల్స్ టు ది ఎంటైర్ సొసైటీ దేర్.
0: ఈ విధముగా కూడాను అయోధ్య నగరమును అనేక విధములుగా ఆనందముతో ఉర్లూత రూగుస్తూ వచ్చారు.
1: ది ఎంటైర్ కింగ్డమ్ ఆఫ్ అయోధ్య ఇస్ ద వన్ ఆఫ్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
0: ఎన్ని ఆనందములు, ఎన్ని అనుకూలములు, ఎన్ని సంతోషములు ఉండినప్పటికీ మహారాజుకు మాత్రము ఇంకా కొంచెం అసంతృప్తిగానే జీవిస్తూ వచ్చాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్ అండ్ హ్యాపీనెస్ అరౌండ్ స్టిల్ ద కింగ్ ఇస్ డిసాటిస్ఫైడ్.
0: దశరథునికి చాలా బాధ కలిగిస్తూ వచ్చింది.
1: కింగ్ దశరథ వాజ్ ఫీలింగ్ సాడ్ అండ్ యాజ్ హి హాడ్ నో చిల్డ్రన్.
0: ఈ విధమైన విచారం జరుగుతుండగా సుమంతుడు రాజు దగ్గరికి వచ్చి రహస్యంగా కొన్ని విషయములు చెబుతూ వచ్చాడు.
1: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్ సుమంత అప్రోచ్డ్ ద కింగ్ అండ్ విస్పర్డ్ ఇన్ టు హిస్ ఇయర్ సర్టెన్ సీక్రెట్స్.
0: ప్రభు, అంగదేశం లోపల రోమర్షి అనేటువంటి ఒక రాజు ఉంటున్నాడు. రోమపాదుడు. రోమపాదుడు.
1: ఓ లార్డ్, దేర్ ఇస్ వన్ కింగ్ బై నేమ్ రోమపాద.
0: ఇతను అంగదేశమునకు రాజు.
1: హీఈస్ ది కింగ్ ఆఫ్ అంగదేశ.
0: ఈ రోమపాదుడు దశరథునకు చాలా మిత్రుడు.
1: రోమపాద ఇస్ ఎ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ దశరథ.
0: ఎన్నో సంవత్సరం నుంచి కూడాను ఒకరికొకరు స్నేహాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: దే ఆర్ ఇంటిమేట్ ఫ్రెండ్స్ ఫర్ లాంగ్ ఓవర్ ఇయర్స్.
0: ఆ రోమపాదుడికి కూడాను పిల్లలు లేరు.
1: రోమపాద కింగ్ ఆల్సో హ్యాడ్ నో చిల్డ్రన్.
0: అందువల్ల అతను కూడాను విచారించుచుండగా మొట్టమొదట దశరథునికు కౌసల్యకు ఒక బిడ్డ పుట్టింది.
1: When Romapada was also feeling so sad, it was only at that time that Kausalya begot the son.
0: Aa bidda pere Shanti.
1: The name of the daughter is Shanti.
0: Aa Shanti ni inka munduku manaku biddalu puttagalaru aneetuvanti vishwasam cheta aa Shanti ni aa yokka Romapadunu ichchadu ee Dasharathudu.
1: Shanti, the daughter, is given marriage to Romapada.
0: Ee Romapadudu aa Shanti ni allaru mudduga penchi అనేక విధమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు.
1: రోమపాద గేవ్ ఆల్ ది ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ టు దిస్ శాంతి అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్.
0: కనుక ఇతనికి బిడ్డలు లేకుండా పోవటం చేత ఈ శాంతి భర్త అయినటువంటి ఋషిసింహుడు అనేటువంటి మహాముని గొప్పవాడుగా ఉంటున్నాడు. అతన్ని పిలిపించి అశ్వమేధ యాగం చేయించటము చాలా ఉత్తమమని ఈ యొక్క సుమంతుడు బోధించాడు.
1: సుమంత సెడ్ దట్ అశ్వమేధ యాగ ఎన్ ఇంపార్టెంట్ సీక్రెట్ రిచువల్ హ్యాస్ గాట్ టు బి పర్ఫార్మ్డ్.
0: మనసు చాలా విపరీతమైనటువంటి స్వరూపాన్ని ధరించేటువంటిది.
1: మైండ్ టేక్స్ ఎ వెరీ పెక్యూలియర్ ఫార్మ్.
0: ఎన్ని జన్మములు మారినప్పటికీ మనసు యొక్క స్వభావం మారదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్ ద నేచర్ ఆఫ్ ద మైండ్ విల్ నాట్ చేంజ్.
0: మనం అనేక రూపములను మార్చుకున్నామే కానీ మనసు మాత్రం అన్ని రూపములు ఎందుకు ఒకే మనసే ఉంటుంటాది.
1: దో ద ఫార్మ్స్ చేంజ్ అగైన్ అండ్ అగైన్ బట్ ద మైండ్ రిమైన్స్.
0: ఈ మనసు ఎప్పుడు కూడాను కోరికలు అనేటువంటి బీజములు నాటి
1: ద మైండ్ విల్ హ్యావ్ ది seed of desire sown,
0: karmalane vrutchamulu penchi
1: and develop the tree of action,
0: asantrupti aneetundi phalamulu bhujinchi
1: and we partake the
0: ashantiga jeevithamu gadipeetundi deeni swabhavam,
1: and its nature is to confer, give us the restlessness.
0: Kanuka ee manasu yokka swabhavanu gurtinchinatundi yokka sumantudu,
1: sumanta who has understood the nature of mind,
0: ee maharishini pilipinchi ashwamedha yagamunu cheyinchali annadu.
1: Summoned the sage and decided to conduct this ashwamedha yaga.
0: అనగా ఏంటి ఈ అశ్వమేధ యాగం?
1: What is this ashwamedha yaga?
0: అశ్వం అనగా చలించేటువంటిది.
1: అశ్వ, ద హార్స్ ఇస్ ద వన్ దట్ స్వేర్.
0: మేధ అనగా బుద్ధి.
1: మేధ
0: చలించేటువంటి మనసును స్థిరపరచుకోవటమే అశ్వమేధ యాగము.
1: టు మేక్ దట్ మైండ్ స్టడీ విచ్ ఈస్ వేవరింగ్ ఆల్
0: అశ్వ మేధ.
1: అశ్వమేధ.
0: కనుక ఈ చలించేటువంటి మనస్సును భ్రమింపచేయకుండా అరికట్టడమే ఈ అశ్వమేధ యాగము.
1: To control the mind, which is otherwise wavering,
0: ఈ బాహ్య రూపములోపల అనేక విధములైనటువంటి మార్గములు బోధిస్తూ వచ్చాడు.
1: And this is taught in various ways.
0: కానీ ఈ మహారాజు తన యొక్క స్నేహితుడైనటువంటి అంగదేశపు రాజును పిలిపించాడు.
1: This king summoned the king of the Sangadesha.
0: ఈ రోమపాదుడు కూడాను ఇదే యుక్తిని ఈ యొక్క దశరథునికి ప్రబోధించాడు.
1: Romapada also taught in the same way to Dasharatha.
0: Maharaja,
1: O king,
0: na alludainatundi rushisimha untunnadu.
1: There's one rushisimha
0: anaga shanti bharta,
1: and who is the husband of
0: shanti. Adani pelipinchi neevu oka kratuvunu cheyali annadu.
1: You call him and you must conduct a ritual here.
0: Ee kratuvu lopala putrakameshti kratuvu kudanu cheyavachunu annadu.
1: You can also perform another one called putrakameshti.
0: ఈ ఆశని పురస్కరించుకుని దశరథుడు స్వయముగా సుమంతునితో చేరి అంగదేశమునకు వెళ్లాడు.
1: బేసింగ్ ఆన్ ది టీచింగ్ దశరథ వెంట్ అలాంగ్ విత్ సుమంత.
0: ఈ విధమైనటువంటి సమస్యలు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి మానవుని ఎందుకు ఇవి కలుగుతూనే ఉంటుంటాయి.
1: Such sort of problems have been seen right from the beginning.
0: చిత్తలేని మానవుడు జగత్తులో కానరాడు.
1: There is no one without anxiety, worry.
0: ఏదో ఒక విధమైనటువంటి చింత.
1: One sort of worry or other.
0: పుట్టుట ఒక చింత.
1: ద బర్త్ ఇస్ వారి.
0: భూమి నుండుట చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్ హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్ట్.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్
0: ఒక చింత.
1: మిస్టరీ. ఇట్స్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ వరీ.
0: ఇన్ని చింతలతో కూడినటువంటి మానవుడు సంతోషంగా ఉంటుండాలంటే ఎలా సాధ్యమవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ కైండ్ టు బి హ్యాపీ విత్ ఆల్ దిస్ వరీస్ అండ్ ఎంగ్జైటీ?
0: ఈ చింతల నిమిత్తమే మానవత్వం ప్రాప్తించింది.
1: It's only because of this thought, the worry.
0: ఈ చింతలయందే సంతోషం కూడాను ఇమిడి ఉంటున్నది.
1: There in this worry, there is happiness there.
0: సంతోషం అనేది ప్రత్యేకంగా మనకు కానరాదు.
1: You don't find happiness separate.
0: దుఃఖం అనేటువంటిది కూడా ప్రత్యేకంగా లేదు.
1: Misery is not apart.
0: కష్ట సుఖమును రెండును కలిగి ఉండు.
1: It is a mixture, combination of pleasure and pain.
0: దీని విడదీయ ఎవ్వరి వశము కాదు.
1: No one can understand.
0: సుఖము ప్రత్యేకముగు ఎందు చూడబోము.
1: The pleasure is not separate.
0: కష్టము ఫలించనేని సుఖం పటందురు అని.
1: The fructification of the difficulty is the victory, happiness.
0: ఈ విధమైనటువంటి యొక్క చింతనతో దశరథుడు ఈ యొక్క అంగరాజుతో కూడి అనేక విధములుగా కూడాను ఊహలు పన్నుతున్నాడు.
1: దశరథ వాస్ ప్లానింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది కింగ్ ఆఫ్ దిస్ అంగరాజ్య.
0: ఇది ఈ విధంగా ఉండగా
1: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్
0: దేవతలు సురులు కిరులు కింపురుషులు వీరందరూ కూడాను యోగులు కూడాను భగవంతుని దగ్గరికి వెళ్లి ప్రార్థనలు చేస్తూ వచ్చారు.
1: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్ ఆల్ ఏంజల్స్ సెలెస్టియల్ బాడీస్ ప్రే టు గాడ్.
0: అప్పుడు ఈ రావణ యొక్క ఘోరమైనటువంటి హింసలు అధికమవుతూ వచ్చాయి.
1: ద వికెట్ యాక్టివిటీ ఆఫ్
0: సాధువులను ముండులను ఈ ఋషులను హింసించటము అధికమైపోయింది.
1: రావణ వాస్ హర్టింగ్ ఆల్ ద సేజెస్ అండ్ సెయింట్స్.
0: అప్పుడు వీరందరూ కూడాను బ్రహ్మ దగ్గరికి ప్రార్థించారు.
1: దే ఆల్ ప్రే టు బ్రహ్మ.
0: బ్రహ్మకుడును ఇచ్చినటువంటి వరాన్ని కొంచెం హెచ్చరింపజేశారు.
1: దే ఆల్సో రిమైండెడ్ హిమ్ ఆఫ్ ద బూన్ కన్సర్న్.
0: స్వామి, మీరు అతనికి ఏ విధమైన మరణమును కలగకుండా ఉండేటట్టుగా అనుగ్రహించారు, కనుక అతన్ని ఏ విధంగా కూడా మరణించడానికి వీలవుతుంది.
1: ఆల్ సేజెస్ సెడ్ ఓ లార్డ్ యూ హ్యావ్ గ్రాంటెడ్ హిమ్ సో హ్యాస్ టు బి డెత్లెస్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ హీ వుడ్ డై.
0: అప్పుడు బ్రహ్మ చెప్పాడు.
1: దెన్ బ్రహ్మ సెడ్
0: పిచ్చివారలారా,
1: మ్యాడ్ పీపుల్,
0: నేనంత తెలివి తక్కువ వాడని కాదు.
1: ఐఎమ్ నాట్ దట్ ఫూలిష్.
0: వాడు అడగటం, నేను అనుగ్రహించటము ఇది నిజమే.
1: His request and my boon are quite true.
0: ఆనాటి నుండి రావణునకు మానవులంటే కేవలం ఒక చిన్న పురుగుల వలె భావించేటువంటి వాడు.
1: సిన్స్ దట్ టైమ్ రావణ కన్సిడర్డ్ హ్యుమానిటీ యాజ్ ఇన్సెక్ట్స్.
0: దేవతల వల్ల కాని, సురుల వల్ల కాని, కిన్నుల వల్ల కాని, కింపురుషుల వల్ల కాని, ఎవరి వల్ల కూడా నాకు మరణం రాకుండా ఉండాలి అని ఆశించాడు.
1: హీ థాట్ దట్ హీ విల్ నెవర్ డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎనీ మ్యాన్ ఆర్ ఏంజల్ ఆర్ ఎనీ సెలెస్టియల్ పర్సన్.
0: కానీ మానవుల వల్ల నాకు మరణం రాకూడదు అని వాడు ప్రార్థించలేదు.
1: బట్ దేర్ ఇన్ హిస్ ప్రేయర్ హీ డిడ్ంట్ ప్రే దట్ హీ విల్ నాట్ డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్.
0: కనుక నేను అతనిని ఏ విధంగా కూడా సంహరించడానికి తగిన కృషి చేస్తానన్నాడు.
1: హీ సెడ్ ఐ విల్ సర్టన్లీ సీ టు కిల్ హిమ్.
0: స్వామి, మీరు భగవంతుడు కదా, మానవులు అనేటువంటి స్వరూపాన్ని మీరు ఏ రీతిగా ధరించగలరు?
1: దెన్ దే సెడ్ ఓ గాడ్ యు ఆర్ వెరీ డివైన్ హౌ డు యూ టేక్ ద హ్యూమన్ ఫామ్.
0: దైవం మనుష్య రూపేణ,
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్.
0: నేను మనుష్య రూపమును ధరించి అయోధ్యలో ఉద్భవించి ఆ రాక్షసును సంహరించడానికి తగిన కృషి చేస్తానన్నాడు.
1: హీ సెడ్ దట్ ఐ విల్ టేక్ హ్యూమన్ ఫామ్ ఇన్ ది సిటీ ఆఫ్ అయోధ్య అండ్ కిల్ ఆల్ ద డీమన్స్.
0: ఇంకా ఎవరి వల్ల కూడా రావణుడు మరణించడానికి అవకాశం లేదు.
1: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ రావణ టు డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్
0: మానవ స్వరూపం చేతనే రావణ యొక్క మరణం ఇమిడి ఉంటున్నది.
1: రావణస్ డెత్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్ ఓన్లీ.
0: ఈ రెండింటికి సరి అయినటువంటి సంబంధ బాంధవ్యం ఏర్పడిపోయింది.
1: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ.
0: దశరథుడు యజ్ఞం యాగం చేయడానికి ప్రయత్నించడము,
1: దశరథ మేకింగ్ ప్రిపరేషన్,
0: దేవతలు కోరినటువంటి యొక్క దీనిని ఫలింపజేయడానికి ఈ విష్ణు అంగీకరించటము,
1: అండ్ లార్డ్ విష్ణు యాక్సెప్టింగ్ ద ప్రేయర్ ఆఫ్ రిషీస్.
0: ఇవి రెండు కూడా మరొక వైపున ఒకదాని ఒకటి అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: బోత్ ఆఫ్ దీస్ థింగ్స్ వర్ ఆన్ ద రైజ్.
0: ఈ రిషీస్ ముందు వచ్చేసి అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా సల్పాడు.
1: ఋష్యసింహ కండక్టెడ్ దీస్ టూ థింగ్స్, అశ్వమేధ యాగ అండ్ ఆల్సో పుత్రకామేష్టి యాగ.
0: దశరథ యొక్క భక్తి తపత్తుల చేత దైవ అనుగ్రహం తాను కటాక్షించి తాను ప్రత్యక్షమై పాయసాన్ని అందించాడు.
1: బికాస్ ఆఫ్ డివోషన్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్ ఆఫ్ ఎంపరర్ దశరథ, హీ వాజ్ ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: భక్తావిష్టమును అనుగ్రహింపు చేసేటువంటి దాంట్లో భగవంతుడు చాలా సులభుడు.
1: ఇట్స్ క్వైట్ ఈజీ టు హ్యావ్ గాడ్ అవుట్ ఆఫ్ డివోషన్.
0: నిజమైన భక్తులు మాత్రం కనిపించడం లేదు, కానీ భగవత్ అనుగ్రహం సర్వత్రా ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ట్రూ డివోటీ యాజ్ సచ్, బట్ గాడ్స్ గ్రేస్ ఇస్ ఆల్ ప్రొవైడెడ్.
0: కానీ ఆనాటి దశరథుడు నిజమైనటువంటి భక్తుడు.
1: దోస్ టైమ్స్ దే ప్రెజెంట్ ట్రూ డివోషన్.
0: నిర్మల హృదయుడు,
1: ప్యూర్ హార్టెడ్,
0: నిస్వార్థపరుడు,
1: సెల్ఫ్లెస్.
0: దైవాన్ని హృదయమునందు ఇమిడ్చుకుని నిరంతరం కూడా దైవ చింతనలో కాలం గడిపేటువంటి వాడు.
1: దే స్పెంట్ ఆల్ ద టైమ్ థింకింగ్ చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్
0: సత్య ధర్మములే తన యొక్క నేత్రములు.
1: దేర్ ఐస్ హ్యాపెన్ టు బి ద
0: శాంతి ప్రేమలే తన యొక్క సూత్రములు.
1: ద పీస్ అండ్ లవ్ ఆర్ ప్రిన్సిపల్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క మాత్రం ఒక సూత్రంలో పెట్టుకుని తాను సర్వ శాస్త్రములు కూడాను ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చాడు.
1: విత్ దీస్ ప్రిన్సిపల్స్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్స్ ఆర్ టాక్ టు ద వరల్డ్.
0: శాస్త్రం అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై సీక్రెట్?
0: శాసించినదంతా ఇను శాస్త్రమే.
1: దట్ విచ్ కమాండ్స్ ఈ శాస్త్ర.
0: ఏమి శాసించాడు?
1: వాట్ ఈజ్ ఇట్ కమాండెడ్?
0: ఈ యొక్క దశరథ రాజ్యమునందు సర్వ మానవులు కూడాను సమబుద్ధిని వహించాలి.
1: ఇన్ దిస్ కింగ్డమ్ ఆఫ్ దశరథ everybody should have the spirit of equality.
0: దర్మమి మానవునికి ప్రధాన సూత్రంగా తీసుకోవాలి.
1: They should go by the principle of righteousness.
0: ఆశ్చమునకైనా అసత్యం ఆడకూడదు.
1: They should never utter a lie even for
0: పెదలు కూడాను అట్టివారే.
1: People who are of that sort.
0: మంత్రులు కూడాను మహా పవిత్రులే.
1: Ministers are sacred no doubt.
0: ఏనాడైనా కూడాను ఏ రాజ్యమైనా కూడాను రామరాజ్యంగా మార్చాలనుకుంటే,
1: if you want to confer make any kingdom రామరాజ్యం,
0: దశరథుని వంటి రాజు,
1: a king of the type of దశరథ,
0: ఈ అష్టమంత్రుల వంటి మంత్రులు,
1: ministers of that type,
0: వశిష్ట వామన వంటి పురోహితులు ఉండినట్టే ఏ రాజ్యమైనా మనం రామరాజ్యంగా మార్చవచ్చు.
1: ఇఫ్ యూ హ్యావ్ ది ప్రీస్ట్ ఆఫ్ ది టైప్ ఆఫ్ వశిష్ట వామన, ఎనీ కింగ్డమ్ ఫర్
0: నాడు నేను ఏనాటికైనా కూడా రామరాజ్యంగా మనం రూపొందింపవచ్చు.
1: ఎనీ కింగ్డమ్ కెన్ బి షేప్డ్ ఇన్ టు రామరాజ్య.
0: కానీ రావణుని యొక్క గుణములు హృదయం నందు నాటుకుని రామరాజ్యమును స్థాపించాలంటే ఎలా సాధ్యమవుతుంది?
1: బట్ హ్యావింగ్ ఆల్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది రావణ, హౌ డు యు ఎక్స్పెక్ట్ టు హ్యావ్ రామరాజ్య?
0: కనుకనే ఈనాడు మనము సత్య ధర్మములను సరైన మార్గంలో మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అడిహర్ టు ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: దశరథుడు ఈ విధమైనటువంటి క్రతువును పన్ని తద్వారా అనుగ్రహాన్ని అందుకున్నాడు.
1: దశరథ పర్ఫార్మ్ దిస్ రిచువల్ అండ్ వాస్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: అనేక మంది పండితులు, అనేక మంది మహనీయులు ఈ పాయసమును పంచేటువంటి విధానంలో అనేక రీతులుగా బోధిస్తూ వచ్చారు.
1: The scholars interpreted in various ways as the way how this pudding, payasa, is distributed.
0: ఇది ఏ కంప్యూటర్ కూడా సరైనటువంటి ఒక ఆన్సర్ ఇవ్వదు.
1: No one can give correct answer.
0: కానీ అది చాలా అసత్యం.
1: But that's all false.
0: దశరథుడు ముగ్గురు భార్యలు ఎందుకును సమానమైనటువంటి భావం నుంచుకున్నటువంటి వాడు.
1: Dasharatha had equal love towards all the three wives.
0: ముగ్గురికి సమానంగా పంచించాడు.
1: He distributed to all the three equally.
0: ఒకరికి అర్థమని, ఒకరికి కాలు భాగమని, దాంట్లో మరొక భాగం కోరికని ఏమిటేమిటో ఇవంత లెక్కలు రాస్తూ వచ్చారు.
1: పీపుల్ వెంట్ ఆన్ క్యాలిక్యులేటింగ్ దట్ హాఫ్ ఈస్ గివెన్ టు 1/3, 1/4.
0: ఈ విధమైనటువంటి భేద బుద్ధుడు దశరథుని ఎందుకు ఏనాడు లేదు.
1: Dasharatha had no differences of that sort.
0: ముగ్గురు భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయులు కూడా అన్యోన్యంగా ఒక తల్లి బిడ్డల వలె జీవిస్తూ వచ్చేవారు.
1: కౌసల్య, సుమిత్ర, కైకేయ, ఆల్ ద త్రీ వాయిస్ కండక్టెడ్ దెమ్సెల్ఫ్స్
0: వీరు జీవించినటువంటి వారు కాదు.
1: దేవర్ నాట్ సెపరేట్ ఎనీవే, నో డిఫరెన్సెస్.
0: రాసేటువంటి వారి యొక్క భేదభావాలను పురస్కరించుకుని రామాయణంలో అనేక లోపములు మనకు కనిపిస్తూ వచ్చాయి.
1: బేసింగ్ ఆన్ ది రైటర్స్ యు ఫైండ్ సర్టన్ మిస్టేక్స్ దేర్.
0: కానీ పవిత్రమైన చరిత్రలు యందు ఈ విధమైనటువంటి భేదములు ఏమాత్రం కూడా లేవు.
1: బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఇన్ ద సీక్రెట్ హిస్టరీ దేర్ ఇస్ నో మిస్టేక్ ఆర్ డిఫెక్ట్ ఈదర్.
0: సహజమైన, సంపూర్ణమైన, సంతోషకరమైనటువంటి యొక్క భావం నందు అందరి యందు కూడా సమత్వమే వహిస్తుంది.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ న్యాచురల్ టోటల్ హ్యాపీనెస్ దట్ ఆల్ ఆర్ సేమ్ దేర్.
0: ఆ యోగమే సమత్వాన్ని కూడా పెంచుతుంది.
1: అండ్ దిస్ వెరీ ప్రిన్సిపల్ విల్ హెల్ప్ అస్ టు డెవలప్ దిస్ యోగ ప్రిన్సిపల్.
0: కైక ఈ పాయసమును ఆనందంగా అందుకుంది.
1: అండ్ ది పుడ్డింగ్ ఈస్ రిసీవ్డ్ హ్యాపీలీ బై దెమ్.
0: కారణం ఏమనగా,
1: రీజన్,
0: కైకను వివాహం ఆడేక పూర్వము,
1: ప్రయర్ టు మ్యారీంగ్ కైక,
0: గర్గుడు పురోహితుడిగా వచ్చి,
1: గర్గ్య కేమ్ ఎస్ ద ప్రీస్ట్,
0: కైకకు పుట్టేటువంటి కుమారునికే రాజ్యం పట్టాభిషేకం చేయాలని ఈ యొక్క వాగ్దానం ఇచ్చినప్పుడే ఈ యొక్క కైక వివాహం ఆడుతుంది అన్నాడు.
1: గర్గ్య ద ప్రీస్ట్ సెడ్ దట్ కైక వుడ్ మ్యారీ దశరథ ఇఫ్ ఓన్లీ ద సన్ షీ వుడ్ బి గెట్ వుడ్ బి మేడ్ ఎ కింగ్.
0: కానీ పతులకు, సతులకు యొక్క ప్రాణం కూడాను అర్ధ భాగమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద హాఫ్ ఆఫ్ ద షేర్ గోస్ టు ద రెస్ట్ ఆఫ్ ది టూ.
0: కనుక దశరథుడు అక్కడ ఏ మాటను ఇవ్వడానికి పూనుకొనక ఇంటికి వచ్చి కౌసల్య, సుమిత్రను కొంతవరకు సంప్రదించాడు.
1: దశరథ డిడ్ నాట్ మేక్ ఎనీ ప్రామిస్, హీ కన్సల్టెడ్ కౌసల్య అండ్ సుమిత్ర.
0: కౌసల్య, సుమిత్రలు హృదయమును పెంపొందింపజేసుకుని అత్యంత ఆనందం చేత, నాథ, మీరు ఏ బాధను పెట్టుకోపెట్టకండి, మనకు పుట్టేటువంటి కుమారులు భేద బుద్ధులు ఉండేటువంటి వారు పుట్టరు.
1: కౌసల్య, సుమిత్ర సెడ్, డోంట్ వరీ, ద చిల్డ్రన్ వీ వుడ్ హ్యావ్ ఇన్ ఫ్యూచర్ విల్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ డిఫరెన్సెస్.
0: కైకను వివాహం ఆడి పుత్ర సంతానమును కనమన్నారు.
1: బెటర్ యు మ్యారీ కైక అండ్ హ్యావ్ చిల్డ్రన్.
0: అప్పుడే కైకతో వివాహం జరిగింది.
1: ఇట్ వాజ్ అట్ దట్ టైమ్ కైక వాస్ మ్యారీ.
0: ఆ వాగ్దానమును పురస్కరించుకుని కైకకు పుట్టేటువంటి వానికే ఈ రాజ్యం పట్టాభిషేకం చేస్తారని కైక చాలా సంతోషించింది.
1: కైక వాస్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద ప్రామిస్ మేడ్ దట్ ద ఫ్యూచర్ సన్ వుడ్ బి మేడ్ ద కింగ్.
0: కౌసల్య ప్రథమ భార్య కనుక పట్టపురాణి, ఆమెకు పుట్టినటువంటి పుత్రునికే, జ్యేష్ఠ పుత్రుడు, అతనికే పట్టాభిషేకం అర్హత అన్నారు.
1: బట్ ఇట్ ఈస్ సెడ్ కౌసల్య బీయింగ్ ద క్వీన్, హర్ సన్ బీయింగ్ ది ఎల్డెస్ట్ షుడ్ బి కరోనేటెడ్.
0: కానీ సుమిత్రకు ఎట్టి ఆశలు లేవు.
1: సుమిత్ర హ్యాడ్ నో డిజైర్ ఎనీథింగ్.
0: ఎట్టి వాంఛలు లేవు.
1: నో ఆస్పిరేషన్.
0: ఆమె అందరితో కూడా మైత్రిగా ఉండేటువంటిది.
1: షీ వాజ్ ఎ ఫ్రెండ్ టు ది రెసిడెంట్స్.
0: ఆమె మనసు ఏ విధమైనటువంటి చలంపులు కూడాను, చలించటకు కూడాను అవకాశం లేదు.
1: అట్ ద టైమ్ షీ హ్యాడ్ నో వేవరింగ్ మైండ్ ఎనీథింగ్.
0: ఆశ నిరాశలకు అతీతమైనటువంటి యొక్క మనసు ఆమెది.
1: హర్ మైండ్ ఈస్ బియాండ్ అపాయింట్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్.
0: సుఖ దుఃఖములకు కూడాను అతీతమైనటువంటి మనసు.
1: హర్ మైండ్ ఈస్ ట్రాన్సెండెంటల్ బియాండ్.
0: కనుక తనకు కుమారులు కావాలని కూడా తాను ఆశించలేదు.
1: హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ హర్ సన్ టు బి మేడ్ ఎ కింగ్.
0: అందరి అందరు సౌమైత్రిగా ఉండటం చేతనే ఈమెను సౌమిత్రి అన్నారు, సుమిత్రి అని అన్నారు.
1: బికాస్ షీ హ్యాడ్ గాట్ దట్ స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ ఫ్రెండ్షిప్ విత్ ఆల్, షీ ఈస్ కాల్డ్ సుమిత్ర.
0: ఆమె శిరస్నానం చేసి
1: ఆఫ్టర్ హెడ్ బాత్
0: మేడ పైన తన కురులను ఆర్పుకుంటూ పాయసం కప్పు అక్కడ పెట్టింది.
1: షీ వాజ్ డ్రైయింగ్ హర్ హెయిర్ ఆన్ ద టెర్రస్.
0: ఈ లోపల ఒక గరుడ వచ్చి ఆ కప్పును ఎత్తుకుని పోయింది.
1: ఇన్ ద మీన్ టైమ్ ఎన్ ఈగిల్ కేమ్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ దిస్ కప్ ఆఫ్ పుడింగ్.
0: ఇంకా తన పతి అయినటువంటి యొక్క దశరథుడు ఏ విధమైన కోపానికి గురి అవుతుందో అనేటువంటి భయంతో కిందికి దిగి వచ్చింది.
1: She is fear stricken because of the reprimand that she would
0: జరిగిన విషయం అంతా కూడాను కౌసల్య కైకకు చెప్పింది.
1: She narrated all the episode to Kausalya and Sumitra.
0: ఆ యొక్క సతులు కూడాను చాలా గొప్ప గుణవంతులు.
1: They are one of virtue.
0: నీ విచారపడకూడదు.
1: Don't worry, they said.
0: మేము దీన్ని సవరించుకుంటామని కైక కప్పులో భాగం అర్థము, కౌసల్య కప్పులో భాగం అర్థము, ఈమె కప్పులో పోసి ఈమె కూడాను సమత్వం చేశారు.
1: They said, don't worry, we will adjust now, rectify the defect. And Kaika gave half of her share, Kausalya gave half of her share.
0: కనుక కైక భాగంలో పుట్టినటువంటి వాడే ఈ యొక్క శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న ఇస్ ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ది కైకాస్ హాఫ్ షేర్.
0: కౌసల్య భాగం నుంచి పుట్టినటువంటి వాడే లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హాఫ్ షేర్ ఆఫ్ కౌసల్య.
0: ఈ రామాయణంకంతా కూడాను మూల నాయకుడు రాముడు.
1: ద మెయిన్ హీరో ఆఫ్ రామాయణ ఇస్ రామ.
0: కనుక ఈ రామునికు సరి అయినటువంటి యొక్క సారథి లక్ష్మణుడు.
1: ద కరెక్ట్ చారిటీయర్ టు రామ ఇస్ లక్ష్మణ.
0: ఉపనాయకుడు భరతుడు.
1: The next leader is Bharata.
0: భరతునకు సరైన సేవకుడు శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న ఇస్ ద ట్రూ సర్వెంట్ టు భరత.
0: కనుక శత్రుఘ్నుడు భరతుని ఆశ్రయిస్తూ వచ్చాడు.
1: శత్రుఘ్న ఆల్వేస్ ఫాలోడ్ భరత.
0: లక్ష్మణుడు రాముని ఆశ్రయిస్తూ వచ్చాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: ఈ ఇరువురు సేవల ఎందుకు తమ యొక్క సత్యాన్ని తాము గుర్తించుకుంటూ వచ్చారు.
1: ఇన్ సర్వింగ్ దెమ్ దే హ్యావ్ నోన్ దేర్ ట్రూ నేచర్.
0: ఈ పవిత్రమైన సేవలలో సార్థకం గావించుకునేటువంటి మహాపుత్రులను కన్నటువంటిదే ఈ సుమిత్ర.
1: Sumitra is the one who gave birth to these two, who could redeem their lives.
0: అదృష్టవంతురాలను నాకు పుట్టినటువంటి ఇరువురు కుమారులు కూడాను రామ భక్తుల యొక్క సేవలు చేస్తున్నారు.
1: ఐఎమ్ వెరీ లక్కీ, టూ ఆఫ్ మై సన్స్ సర్వ్ రామ అండ్ భరత.
0: ఇది రామాంశము, అది భరతాంశము.
1: వన్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ రామ, వైల్ ద అదర్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ భరత.
0: ఏ అంశము ఆ అంశంలో చేరడానికి వీలవుతుంది.
1: నేచురలీ ది స్పార్క్ టోటల్.
0: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు భగవంతుడు. అంత నా అంశములే.
1: దట్స్ వై గాడ్ సెడ్ ఇన్ గీత, ఎవ్రీథింగ్ ఇస్ ఓన్లీ మై స్పార్క్.
0: ఈ అంశములు తిరిగి ఏకం కావడం లోపల ఏమాత్రం ఆశ్చర్యం లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ సర్ప్రైజ్ ఇఫ్ ది స్పార్క్ మర్జెస్ ఇన్ టోటల్.
0: ఇది దీని యొక్క సహజము.
1: ఇట్స్ క్వైట్ నేచురల్.
0: కనుక లక్ష్మణుడు రామును అనుసరిస్తూ వచ్చాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: ఇంకా శత్రుఘ్నుడు భరతుని అనుసరిస్తూ వచ్చాడు.
1: శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: భరతుడు లేకపోతే శత్రుఘ్నుడు క్షణమైన నిలిచిలేడు.
1: శత్రుఘ్న విల్ నెవర్ లీవ్ ది కంపెనీ ఆఫ్ భరత.
0: శత్రుఘ్నుడు లేకపోతే భరతుడు కూడా నిద్రించలేడు.
1: భరత విల్ నెవర్ స్లీప్ వితౌట్.
0: అదే విధంగానే రామును లేకుండా లక్ష్మణుడు కూడాను ఒక క్షణమైనా ఉండలేడు.
1: లైక్ వైజ్ లక్ష్మణ కెన్ నాట్ బి.
0: లేకపోతే రాముని కూడా క్షణమైనా నిద్రించలేడు.
1: సో ఆల్సో రామ్ ఐ విల్ నెవర్ స్లీప్ వితౌట్ లక్ష్మణ.
0: ఈ సంబంధం ఈ విధంగా మరింత పెరుగుతూ వచ్చింది.
1: దట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ హస్ గ్రోన్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: ఇది ఒకరు నేర్పితే కలిగేటువంటిది కాదు, వచ్చేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద వన్ టు బి టాట్.
0: ఇది దైవానుగ్రహం అనేటువంటిది, దైవం యొక్క పవిత్రమైన భావం అనేటువంటిది ఈ రీతిగా పెరుగుతూ వస్తుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ ది డివైన్ గ్రేస్ అండ్ ది సాంక్టిటీ దట్ ఆర్
0: దైవ భావం అనేటువంటి చాలా చిత్ర విచిత్రములతో కూడేటువంటిది.
1: ది డివైన్ ఫీలింగ్ ఇస్ వెరీ మిస్టీరియస్.
0: దైవ భావం ఆశ్చర్యమైనటువంటి ఒక ఆనందాన్ని కూడా కలిగింపజేసేటువంటి.
1: ఇట్స్ ఓన్లీ ది డివైన్ ఫీలింగ్ దట్ గివ్స్ యూ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్ప్రైజ్. దీనిని
0: పురస్కరించుకొని యుద్ధములో లక్ష్మణుడు మూర్ఛించిన సమయంలో రాముడు చెప్తున్నాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ వెన్ లక్ష్మణ ఫెయింటెడ్ రామ వెంట్ ఆన్ టెలింగ్.
0: లక్ష్మణ
1: లక్ష్మణ
0: ఈ విశాల ప్రపంచమునందు వెతికితే సీత వంటి భార్య అయినా చిక్కవచ్చును.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే ఫైండ్ ఏ వైఫ్ ఆఫ్ ది టైప్ ఆఫ్ సీత.
0: ఈ విశాల ప్రపంచం లోపల వెతికితే కౌసల్య వంటి తల్లి తల్లి అయినను లభించవచ్చును.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే ఫైండ్ ఏ మదర్ ఆఫ్ ది టైప్
0: కానీ నా లక్ష్మణి వంటి సోదరుడు నాకు ఇంకా లభించడు అన్నాడు.
1: బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ ఏ బ్రదర్ ఆఫ్ ది టైప్ ఆఫ్ లక్ష్మణ.
0: ప్రేమతో కూడినటువంటి వాడు రాముడు.
1: రామ హ్యాడ్ దట్ సార్ట్ ఆఫ్ లవ్.
0: ఈ విధమైనటువంటి సంబంధాలతో ఈ నలుగురు కూడాను నాలుగు వేద స్వరూపులై అభివృద్ధి చెందుతూ వచ్చారు.
1: ఆల్ దీస్ ఫోర్ బ్రదర్స్ హావ్ గ్రోన్ అలాంగ్ విత్ ద టైమ్స్ లైక్ వేదస్.
0: బాహ్యమైనటువంటి స్వరూపంలో
1: ఇన్ ది ఎక్స్టర్నల్ ఫామ్
0: వాక్కే ఉద్వేగము. వాక్
1: దట్ ద టాక్
0: ఉద్వేగము.
1: ఉద్వేగం ఋగ్వేదం.
0: మనస్సు యజుర్వేదము.
1: మైండ్ ఇస్ యజుర్వేద.
0: ఇంకా ప్రాణము సామవేదము.
1: లైఫ్ ఇస్ సమవేద.
0: బుద్ధి అధర్వణ వేదం,
1: ఇంటెలెక్ట్ ఇస్ అధర్వణ వేద.
0: ఈ నాలుగు వేదములు కూడాను రామ లక్ష్మణ భరత శత్రుగా వచ్చి పుట్టి దశరథుని గృహంలో నాలుగు వేదములు ఆడుకుంటున్నాయి.
1: All four Vedas have taken the form of these four brothers who are playing in the palace of Dasaratha.
0: ఈ నాలుగు వేదములను కూడాను ఎట్టి వేదములు కూడాను లేదు.
1: There is no difference among these four Vedas.
0: ఈ కేవలం రామ లక్ష్మణ భరత శత్రుగులు అనేటువంటి పిల్లలుగా మనం భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ దెమ్ యాస్ చిల్డ్రన్ బాయ్స్.
0: సాక్షాత్ దైవ స్వరూపమే.
1: దే ఆర్ వెరీ డివైన్.
0: ప్రతి మానవుడు కూడా దైవ స్వరూపుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ డివైన్.
0: మానవాకారం ధరించినటువంటి మానవుడు దైవాన స్వరూపాన్ని పొందుతూ ఉంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ఓన్లీ హ్యూమన్
0: మానవుడు
1: అండ్ హీ థింక్స్ సో.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఈనాడు ఆదర్శమూర్తి అయిన రావునిగా విశ్వసించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ కన్సిడర్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ అన్ ఐడియల్.
0: రావును పుట్టాడు, తన ఆదర్శాన్ని నిరూపించాడు, తిరిగి చాలించాడు తన కథను అనుకున్నంత మాత్రమున ఈ రామాయణం యొక్క అర్థము మనకు ఏమాత్రము బోధపడదు.
1: ఇఫ్ యూ థింక్ రామ ఇస్ బోర్న్ అండ్ హిస్ డెమోన్స్ట్రేటెడ్ ఐడియలిజం టు ద వరల్డ్ అండ్ హిస్ లైఫ్ ఎండెడ్,
0: రామును ప్రతి హృదయమునందు కూడాను రమించేటువంటి గుణంగా రూపొందుతూ ఉన్నాడు.
1: It's only Rama who has got all that blissful virtues.
0: Raminchetvanti atmane Rama swarupamu.
1: It's only that atma, the spirit, which is
0: Raminchetvanti hrudayam lenatvanti manavudu ee jagattulo kanaraadu.
1: In this world there is no one without the heart that is after bliss.
0: Kanuka idi aadhyatmika margamlo manam vicharana chesinappudu Ramulu anetunte vaadu pratyekaminchinatunte vaadu kaadu.
1: Therefore in spiritual path if we investigate Rama is
0: the Dasarathini kumarudu.
1: He is the son of Dasaratha.
0: Evaru ee Dasarathudu?
1: Who is Dasaratha?
0: Kosala deshamunaku raja.
1: Is he the king of Kosala kingdom?
0: ఇది కేవలం ఒక మహారాజా
1: ఆర్ ఎంపరర్?
0: కాదు కాదు, దశరథుడు.
1: దశరథ,
0: దశరథుడు అనగా దశేంద్రియములకు రథమైనటువంటి ఈ దేహము.
1: దిస్ బాడీ ఇస్ ద చారియట్ ఆఫ్ 10 సెన్సెస్.
0: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు రెండు చేరినటువంటి దశేంద్రియములతో కూడినదే ఈ దేహం.
1: And five cognitive and cognitive senses, 10.
0: ఈ దశరథముతో కూడినటువంటి ఈ దేహమునకు పుట్టినటువంటి వారే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి కుమారులు.
1: So therefore Dasaratha, which is the body with all the 10 senses, has got four children.
0: కుమారులే ధర్మా అర్థ కామ మోక్షములు అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తూ ప్రబోధిస్తూ వచ్చారు.
1: They represent the four objectives of life: dharma, righteousness, kama, desire, moksha, liberation.
0: ప్రతి మానవునకు ఈ జగత్తునందు జీవించాలంటే ధర్మార్థ కామ మోక్షములు అనేది ఈ పురుషార్థములు.
1: Therefore objectives of mankind are found in everybody.
0: ఈ పురుషార్థములు అనేటువంటిది లేకుండా వీడు పుణ్యుడు కాలేడు.
1: Without these objectives, he will never be redeemed.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ ధర్మార్థకామ మోక్షం అనేటువంటి యొక్క మార్గమని శిరసావహించాలి.
1: Therefore, everyone should follow these four principles, objectives.
0: ధర్మము మొట్టమొదటిది.
1: First one is righteousness.
0: రెండవది అర్థం అన్నారు.
1: Second is అర్థ.
0: ఈ అర్థము ధర్మరహితమైనటువంటిదిగా ఉండకూడదు.
1: The wealth should not be bereft of righteousness.
0: ధర్మముతో కూడినటువంటి అర్థాన్ని మనం అనుభవించాలి.
1: The wealth should be supported by dharma, righteousness.
0: ఇంకా కోరిక, ఈ కోరిక అనేటువంటిది కూడాను ధర్మమయమైనటువంటి దానితో మనం కోరాలి.
1: Kama, desire should also be righteous.
0: కనుకనే ధర్మ అర్థము, ధర్మ కామము, ధర్మ మోక్షము.
1: అండ్ దేర్ఫోర్ ద అర్థ వెల్త్ షుడ్ హావ్ ఫౌండేషన్ ధర్మ.
0: శ్రీరామచంద్రుడు
1: అండ్ శ్రీరామ ఇస్ ద వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ రైచ్.
0: రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు.
1: సో రామ ఇస్ ద వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ ధర్మ.
0: ఈ ధర్మమయమైనటువంటి దానిని మనము ఈ లోకమును అనుభవిస్తూ ధర్మమును ఆధారంగా తీసుకుని మన పురుషార్థములను మనము అనుభవించాలి.
1: దేర్ఫోర్
0: అర్థం అన్నారు.
1: సెకండ్ ఇస్ అర్థ.
0: ఈ అర్థము ధర్మరహితమైనటువంటిదిగా ఉండకూడదు.
1: ద వెల్త్ షుడ్ నాట్ బి బిరెక్ట్
0: ధర్మంతో కూడినటువంటి అర్థాన్ని మనం అనుభవించాలి.
1: ద వెల్త్ షుడ్ బి సపోర్టెడ్ బై ధర్మ, రైచ్యస్నెస్.

0: and have various
1: ఇది ఈనాడు ప్రతి మానవునికి అత్యవసరము.
0: This is most essential to the modern man today.
1: ఈ పురుషార్థములు నాడుకూడను కేవలము ఏ విధంగా కూడా చూడడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితిని పొందినాయి.
0: The present position is such that we don't have any idea of these four cardinal principles.
1: కనుకనే ధర్మార్థ కామమోక్షమును మనం సాధించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
0: We should determine to accomplish, achieve all the four.
1: ధనము సంపాదించాలి.
0: We should earn money.
1: ఏ విధంగా సంపాదించాలి?
0: How should we earn?
1: ధర్మముతో ధనమును సంపాదించాలి.
0: We should earn righteously.
1: కోరికను నెరవేర్చుకోవాలి.
0: We should fulfill our desire.
1: ఏ విధంగా నెరవేర్చుకోవాలి?
0: How to fulfill?
1: ధర్మముతోనే మన వాంఛను నెరవేర్చుకోవాలి.
0: It is also through in the righteous path.
1: ధర్మమును విసర్జించి ధర్మమును విసర్జించి కామమును మనం పొందాలంటే అది సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు అచీవ్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్ లీవింగ్ గాడ్ అండ్ ధర్మ.
1: ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్,
1: ఈ ధర్మము ప్రకృతి యొక్క స్వరూపం.
0: దిస్ ధర్మ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ నేచర్.
1: ధర్మము తన యొక్క సహజ సిద్ధమైనటువంటి స్వరూపాన్ని ధరించింది.
0: ధర్మ ఇస్ ఇన్ ఇట్స్ నేచురల్ ఫార్మ్.
1: ధర్మమునకు స్వతంత్రం లేదు.
0: ధర్మ ఇస్ నాట్ ఇండిపెండెంట్.
1: ధర్మమునకు నాయకుడు ఉన్నాడు.
0: ధర్మ హ్యాస్ ఎ మాస్టర్.
1: అతనే భగవంతుడు.
0: ద మాస్టర్ ఆఫ్ ధర్మ ఇస్ గాడ్.
1: కనుకనే ధర్మమునకు నాయకుడైన భగవంతుని విసర్జించి ధర్మమును ఆశించాలని అనగా ఆశించుతూ పోయాడు ఈ రావణుడు. ధర్మార్థ కామ మోక్షముని యందు
0: ఇన్ దిస్ ఫోర్ ఆబ్జెక్టివ్ ధర్మార్థ కామ మోక్ష
1: ధర్మమును విసర్జించి
0: హెస్ గివెన్ అప్ ధర్మ
1: అర్థకామమును మాత్రమే ఆశిస్తూ వచ్చారు.
0: హీఈస్ ఆఫ్టర్ ది అర్థ ద వెల్త్ అండ్ కామ.
1: అందువలననే తనలో ఉన్నటువంటి దుర్గుణములు దినదినములకు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: ఫర్ దట్ రీజన్ ద వికెట్ క్వాలిటీస్ ఇన్ రావణ వర్ ఇంక్రీజ్.
1: రావణుడు గొప్ప విద్యావంతుడే.
0: రావణ ఇస్ హైలీ ఎడ్యుకేటెడ్.
1: 64 విద్యలు నేర్చినటువంటి వాడు రాముడు.
0: హీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ 64 ఫార్మ్.
1: రాముడు చూస్తామా 35 విద్యలు నేర్చినటువంటి వాడు.
0: రామ నోస్ ఓన్లీ 30.
1: కానీ రామ విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టి జీర్ణింపజేసుకున్నాడు.
0: బట్ వాట్ ఆల్ దట్ రామ హ్యాస్ లెర్న్డ్ హిస్ ప్రాక్టీస్డ్ డైజెస్టెడ్ వాట్ ఆల్ హీ రెడ్.
1: కానీ రావణుని విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టలేకపోవడం చేత అజీర్ణ రోగంగా రూపొందినాయి.
0: యాజ్ రావణ డిడ్ నాట్ ప్రాక్టీస్ వాట్ ఆల్ హీ రెడ్ అండ్ అక్వైర్డ్.
1: ఈ అజీర్ణ రోగం
0: డైజెషన్
1: ఈ కామము.
0: దిస్ ఇండైజెషన్ ఈస్ దిస్ డిజైర్.
1: ఈ జీర్ణించుకున్నటువంటి యొక్క విద్యల యొక్క స్వరూపమే ధర్మము.
0: అండ్ ఇట్స్ ఓన్లీ ధర్మ దట్ విల్ హెల్ప్ అస్.
1: ఇక్కడ ధర్మం వేరు కామం వేరు మారిపోయింది.
0: అండ్ టుడే ధర్మ అండ్ కామ ద డిజైర్ ఆర్
1: అపార్ట్. సాక్షాత్ ధర్మస్వరూపుడు రాముడు, సాక్షాత్ కామస్వరూపుడు రావణుడు.
0: రామ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ వైల్ రావణ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్
1: అధర్మము. కామము అధర్మము.
0: ది డిజైర్ ఇస్ అన్రైచువస్.
1: ఇది ధర్మము.
0: And this
1: ఈ ధర్మాధర్మములకు రెండింటికి పోటీలు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంటాయి.
0: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రైచియస్నెస్ అండ్ అన్రైచియస్నెస్.
1: రామును ధర్మమును అనుసరించడం చేత సత్యస్వరూపుడుగా రూపొందాడు.
0: యాజ్ రామ ఫాలోడ్ దిస్ రైచియస్నెస్ ఇస్ ద ట్రూ ఫార్మ్.
1: ధర్మాన్ని విసర్జించడం చేత రావణుడు అసత్య స్వరూపుడుగా మారాడు.
0: యాజ్ రావణ హ్యాస్ గివెన్ అప్ ధర్మ ఇస్ వన్ ఆఫ్
1: సత్య అసత్యములకు రెండింటికి ఎప్పుడు వేలం జరుగుతూనే ఉంటుంటాయి.
0: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్.
1: సత్యము నిత్యమైనటువంటిది.
0: ట్రూత్ ఇస్ ఎటర్నల్.
1: అసత్యము అశాశ్వతమైనటువంటిది.
0: ఫాల్స్హుడ్ ఇస్ టెంపరరీ.
1: నిత్య అశాశ్వతములకు రెండింటికి పోటీలు జరుగుతూనే ఉంటాయి.
0: దర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ దట్ విచ్ ఇస్ టెంపరరీ.
1: కనుక ఈనాడు మనము సత్య ధర్మములను మనం పాటిస్తూ రావాలి.
0: సో వీ షుడ్ అబ్జర్వ్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: ఈ సత్య ధర్మముల కంటే సాక్షాత్ పరమాత్ముడు మరొకడు లేడు.
0: దర్ ఇస్ నో గాడ్ అదర్ దాన్ దీస్ టూ. సత్య
1: రామతత్వమునందు అనేక విధములైనటువంటి రహస్యములు ఉంటున్నవి.
0: దట్ సో మెనీ సీక్రెట్స్ ఆఫ్ దట్ సార్ట్.
1: ఈ ప్రాపంచికంగా లౌకికంగా ప్రాకృతికంగా మనం విచారణ చేసినప్పుడు
0: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ ఫ్రమ్ ది వరల్డ్లీ ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ
1: ఈ కథ మనకు ఆదర్శవంతమైనటువంటి కథగా రూపొందుతుంది.
0: దెన్ ది స్టోరీ వుడ్ బి ఐడియల్.
1: ప్రతి మానవుడు కూడాను సమాజంలో ఏ విధంగా జీవించాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హౌ షుడ్ హి కండక్ట్ హింసెల్ఫ్.
1: కుటుంబంలో ఏ విధమైనటువంటి ఐకమత్యాన్ని మనం పొందాలి.
0: వాట్ సార్ట్ ఆఫ్ యూనిటీస్ టు బి అచీవ్డ్.
1: మానవత్వంలో వ్యక్తిత్వాన్ని ఏ రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: హౌ టు ఫాస్టర్ ది స్పిరిట్ ఆఫ్ ఇండివిజువాలిటీ.
1: ఇవన్నీ కూడా రామాయణంలో ఉన్నటువంటి మహాసూత్రములే.
0: ఆల్ దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్ కంటైన్డ్ ఇన్ రామాయణ.
1: వ్యక్తిత్వంగా మనం రూపొందినప్పుడే
0: when we shape ourselves as
1: kutumbamlo aadarshavantamainatundi vyaktiga manam roopondutamu
0: then you'll be ideal in the family.
1: aadarshavantamainatundi yokka kutumbanni manam anusarinchinappude samajamlo manam aadarshaprayamainatundi mahaveerulu ga roopondutamu
0: when there is ideal family there will be ideal society.
1: ఈ విధంగా నటించే రాముడు ఆదర్శ పురుషుడుగా రూపొందాడు.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ దిస్ డైరెక్షన్ రామ ఈజ్ ఎన్ ఐడియల్.
1: ఆదర్శమూర్తిగా ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
0: హియాస్ పబ్లిసైజ్డ్ వాట్ ఐడియలిజం ఈజ్.
1: సుఖ దుఃఖములను సమతత్వంతో బోధించుకుంటూ వచ్చాడు.
0: హి హాడ్ గాట్ ది ఈక్వానిమిటీ బిట్వీన్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: జగత్తునందు ఏకాత్మను ప్రబోధించుతూ వచ్చాడు.
0: హి టాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ యూనిటీ టు ద వరల్డ్.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అందరి యందు ఉండినటువంటి రమింపజేసేటువంటి రామ

0: సర్వభూతముల యందు ఉంటున్నాడు.
1: రామ ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: రామునగా కేవలం దశరథ కుమారుడు మాత్రమే కాదు.
1: వి షుడ్ నాట్ థింక్ దట్ హీ ఈస్ మెర్లీ ది సన్ ఆఫ్ ద
0: దశరథ. భౌతికంగా అతను ఒక స్వరూపమే.
1: ఫిజికలీ యాజ్ ఎ ఫామ్.
0: కానీ అంతర్ముఖంగా ఇతను అందరి హృదయం నందు కూడాను రమింపజేసేటువంటి దివ్య శక్తి స్వరూపుడే.
1: బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఇస్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇలాంటి దివ్య శక్తిని మనము ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద డివైన్ పవర్ టుడే.
0: దీనికి ఎన్నో యాగములు యజ్ఞములు చేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు follow different paths.
0: prema tattvanni manam abhirudhi parchukovali.
1: We should develop the spirit of love.
0: ee prema tattvam chetane dharmam aneetundidi manaku avalambistundi.
1: It's only out of love you will be righteous.
0: ee dharma ne సత్యంగా రూపొందుతుంది.
1: అండ్ దాట్ వుడ్ బికమ్ ద ట్రూత్.
0: కనుక నీ సత్య ధర్మ స్వరూపుడే ప్రేమా స్వరూపుడు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: ఈ రెండింటి యొక్క జీవితత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: యూ హావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దీస్ టూ క్వాలిటీస్.
0: కనుక రామతత్వమునందు అమితమైనటువంటి యొక్క ధర్మము ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటిది.
1: దేర్ఫోర్ లాట్ ఆఫ్ ఇన్ఫినిట్ ధర్మ ఇన్ రామ దట్ వుడ్ హ్యాస్ టు బి ఎమ్యులేటెడ్.
0: ప్రతి వ్యక్తికి కూడా ఒక విధమైనటువంటి ధర్మం ఏర్పడి ఉంటుంది.
1: ఎవ్రీ పర్సన్ హెస్ ధర్మ.
0: అట్టి ధర్మం ఉండినటువంటి వాడే మానవుడు.
1: ద వన్ దట్ ఫాలోస్ ధర్మ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్.
0: అగ్నికి దహన శక్తి దాని ధర్మము.
1: అండ్ ది క్వాలిటీ ఆఫ్ బర్నింగ్ ఇస్ ది ధర్మ ఆఫ్ ఫైర్.
0: ఆ దహన శక్తియే లేకపోతే అది అగ్ని కాదు, అది బొగ్గవుతుంది.
1: ఇఫ్ ఇట్ డజంట్ బర్న్ ఇస్ నో ఫైర్ ఇస్ కోల్.
0: ఇంకా ఐస్ మంచుగడ్డ. మంచుగడ్డ దీనికి చల్లదనం, దీని సహజ ధర్మము.
1: ఇట్స్ ఐస్ దట్ ఇస్ సో కోల్డ్.
0: కానీ ఈ ఐస్ ఈ చల్లదనమును కోల్పోయింది ఏంటంటే ఇది ఐస్ కానేరదు.
1: ఇది ఐస్ ఇస్ నాట్ సో నాట్ కోల్డ్. ఇట్
0: అదే విధంగానే మానవుడు అంటే ఏమిటి దీనికి సహజ ధర్మం.
1: సో వాట్ ఈస్ ది నేచురల్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: హృదయాన్ని అనుసరించి సత్యాన్ని ప్రబోధించి దేహంతో కర్మలు ఆచరించడమే సహజ ధర్మం.
1: దేర్ఫోర్ హెస్ టు ఫాలో హిజ్ ఓన్ హార్ట్ అటర్ ట్రూత్ అండ్ ఫాలో రైచస్ పాత్.
0: త్రికరణ శుద్ధిగా ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడా ధర్మస్వరూపమే.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ వీ డూ విత్ ఆల్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఈస్ బౌండ్ టు బి రైచస్.
0: కనుక ఇట్టి ధర్మాన్ని ఆశ్రయించినటువంటిదే దివ్యమైనటువంటి మానవత్వం.
1: దేర్ఫోర్ ద డివైన్ హ్యూమన్ లైఫ్ ఇస్
0: ఈనాటి మానవత్వమునకు ఈ ధర్మమునకు ఎట్టి సంబంధము లేకుండా ఉంది.
1: Today there is no relationship among different codes of
0: dharma. Dharma అనేటువంటి పదమును మాత్రమే ఉపయోగిస్తున్నామే కానీ ధర్మం అనేటువంటిది ఎట్టిదో ఏమో అని ఎవరికి అర్థం కావటం లేదు.
1: వీ జస్ట్ అటర్ విత్ అవర్ లిప్స్ వాట్ ధర్మ ఈజ్ బట్ వీ డోంట్ నో ఇట్స్ ట్రూ.
0: ధర్మంలో అనేక రకములైనటువంటి ధర్మం ఉన్నాయి.
1: దర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ధర్మ.
0: గృహస్థ ధర్మం ఉంటుండాలి.
1: వన్ ధర్మ ఆఫ్ హౌస్హోల్డ్.
0: గృహస్థ ధర్మం ఉంటుండాలి. బ్రహ్మచర్య ధర్మం ఉంటుండాలి. సన్యాసి ధర్మం ఉంటుండాలి.
1: సన్యాసి
0: వ్యావహారిక ధర్మం ఉంటుండాలి.
1: వరల్డ్లీ
0: ఇంకా ఫ్యామిలీ ధర్మము ఇలాంటివన్నీ ఎన్నో రకములుగా ఉంటున్నాయి.
1: Dharma is of various types, the one of the celibate, the one of ascetic, and the one of householder.
0: హృదయమునకు సంబంధించిన ధర్మమే మన యొక్క జీవిత ధర్మము.
1: బట్ ద ధర్మ ఆఫ్ ద హార్ట్ ఈస్ ఆఫ్ దట్ ఫోర్ లైఫ్.
0: దీనినే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు.
1: దిస్ వాట్ ఈస్ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: హృదయము మాట చేతలు మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: Therefore our word, thought and deed should be united.
0: ఈ నాడు ఈ మూడింటి యొక్క ఏకత్వం కనిపించడం లేదు.
1: Today we don't find that harmony, unity.
0: కనుక ఇట్టి మూడింటికి ఏకత్వానికి సరైన రామాయణం ఏమి ఆదర్శాన్ని ఇస్తుండాలి అవకాశం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ స్కోప్ టు రికగ్నైజ్ ఇట్ టుడే.
0: దివ్యత్వం లోపల మానవత్వము, మానవత్వంలో దివ్యత్వము, రెండింటి యొక్క ఏకత్వమే పరిపూర్ణత్వము అనేటువంటిది.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ, దేర్ ఇస్ హ్యూమన్ క్వాలిటీ ఇన్ ద డివినిటీ, ద కాంబినేషన్ ఆఫ్ ది టూ ఈస్ టోటాలిటీ.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ ఉదచ్చితే అన్నారు.
1: It is said that this is full and this is also full.
0: ఈ పూర్ణత్వం అనేటువంటిది మానవత్వమే.
1: This human life is total, full.
0: కనుకనే మానవుడు ఇన్ని తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే రావణుడు మానవుడు అంటే ఒక పురుగు మాదిరి భావిస్తూ వచ్చాడు.
1: As Ravana did not understand this principle, he considered man as an insect.
0: లెక్కనే చేయలేదు.
1: He never bothered, neglected man.
0: కానీ సర్వశక్తులు మానవుని యందే ఉంటున్నాయి.
1: In fact, all powers are latent in man.
0: మానవుని యందు లేని శక్తులు ఎవరికి ఎక్కడికి ఉండలేదు.
1: There is no other power outside man.
0: దైవం అనగా మనుష్య రూపంలోనే ఉంటున్నాడు.
1: God is in human form.
0: ఈ మనుష్య రూపంలో ఉండినటువంటి సర్వ ధర్మములు కూడాను మన నిత్య జీవితంలో మనం అనుభవిస్తూనే ఉంటున్నాం.
1: We experience all codes of conduct in human life.
0: ఈ ధర్మం ఆచరించినప్పుడు మనకు కలిగేటువంటి ఆనందమే ఇది నిజమైనటువంటి తృప్తి.
1: True satisfaction you will get it when you adhere to the path of righteousness.
0: అది మనలో ఆ తృప్తిని అభివృద్ధి కావిస్తుండాలి.
1: వీ షుడ్ డెవలప్ దట్ స్పిరిట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఈ తృప్తి,
1: వాట్ ఈస్ దిస్ సాటిస్ఫాక్షన్?
0: దీంట్లో మనము ఇంకా అనేక విధములైనటువంటి సందేహములకు ఏమాత్రము అవకాశం ఉండదు.
1: వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ ఎనీ సార్ట్ ఆఫ్ డౌట్.
0: మానవత్వము కేవలము దైవత్వంతో కూడినటువంటిదే కానీ దేహాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని ఇది ఉపాధులు మాత్రమే మనం పెంచుకుంటూ దివ్యత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నాం.
1: We have forgotten the basic fact of the divinity latent in the human life, but we go by the vestal and form.
0: రామాయణం యొక్క ఒక చిన్న రహస్యంగా మనం బోధిస్తూ ఉన్నాం.
1: This is taught as a secret in Ramayana.
0: కానీ ఆ డీటెయిల్స్ అంతా కూడాను క్రమక్రమేణా మున్ముందు రామ అంటే ఏమిటి, లక్ష్మణ అంటే ఏమిటి, భరతుడు అంటే ఏమిటి, శత్రుఘ్నుడు అంటే ఏమిటి, ఈ యొక్క కౌసల్య, సుమిత్ర, కైకేయికుడు అంటే ఎవరు, దశరథుడు అంటే ఎవరు అనేటువంటి విషయాన్నంతా మనం చక్కగా గుర్తించుకున్న తర్వాతనే రామాయణము సరియైన పరిపూర్ణ రామాయణంగా రూపొందుతుంది.
1: యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ రామాయణ ద టెక్స్ట్ ఇన్ ది కరెక్ట్ సెన్స్ ఇఫ్ యు నో హూ రామా ఇస్, హూ లక్ష్మణ ఇస్, హూ భరత ఇస్, అండ్ హూ శత్రుఘ్న, అండ్ హూ ఆర్ దీస్ త్రీ క్వీన్స్.
0: అన్నింటి యందు ఉండినటువంటి ఏకాత్మ భావం ఒక్కటే.
1: In fact, there is only one spirit of unity, oneness in all.
0: వేరు భిన్న భిన్న రూపములు దాచినటువంటి చేతనే ఇది భిన్న భిన్నంగా రూపొందుతూ వస్తుంది.
1: Because of various vestures put on, we find the diversity.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: రామతత్వం అనేటువంటిది మహా చాలా రహస్యమైనటువంటిది.
1: The nature of Rama.
0: రామతత్వంతో మనం సాధించలేనటువంటిది లోకంలో ఒక్కటి కూడాను లేదు.
1: There's nothing that you cannot achieve with this principle of Rama.
0: ఇంత మాత్రమైనటువంటి శక్తి కలిగినటువంటిది.
1: It's a mighty power.
0: కనుకని ఇన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ ఈనాటికి కూడాను భారతీయుల యొక్క హృదయాల్లో రామతత్వం అనేటువంటిది పాతుకొని పోయింది.
1: Though thousands of years pass by, the story of Rama is imprinted in our hearts.
0: ఎన్ని దేశీయులు వచ్చి దీన్ని అనేక రకములుగా మార్చడానికి ప్రయత్నించారు.
1: Many foreigners wanted to change it.
0: మార్చినప్పటికీ ఈ రామతత్వం మాత్రము ఎవరి ఎందుకు మారటం లేదు.
1: In spite of all changes around,
0: నిత్య నూతనమైనటువంటిది ఈ రామతత్వము.
1: It remained quite novel and new, fresh.
0: అనంతమైనటువంటి రహస్యంతో కూడినటువంటిది ఈ రామతత్వము.
1: And there are infinite secrets there.
0: అణువులో ఘనముగా, ఘనములో అణువుగా కూడాను నిరూపించేటువంటిది రామతత్వము.
1: It's Rama's nature that proves the smallest of the small and the biggest.
0: సర్వములు యందు నిలిచినటువంటిది రామతత్వమే.
1: It's Rama's principle present in everyone.
0: ఉపాధులు నశించినప్పటికీ రామతత్వము అమృతమయంగా నిరంతరము నిలిచే ఉంటుండాలి.
1: The vesture of the form may go off, but yet it remains all through divinity.
0: కనుకనే రామతత్వం అనేటువంటిది కేవలం ఒక రూపంతో నామంతో పోల్చబడినటువంటిది కాదు.
1: సో వీ షుడ్ నాట్ గో బై ద నేమ్ అండ్ ఫామ్ రామా అలోన్.
0: దివ్యమైనటువంటి అఖండమైనటువంటి శక్తితో కూడినటువంటిది.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ డివైన్ మైటీ పవర్.
0: దీని ఆకారం ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్ ఇట్స్ ఫామ్ స్పెసిఫిక్ వే.
0: అలాంటి రామతత్వం నిరంతరం కూడాను మానవుని యందు ప్రకాశిస్తూ, ప్రకటిస్తూ, వికసిస్తూ, విభజిస్తూ వస్తుండాలి.
1: Therefore the principle of Rama is latent within every one of us. It blossoms, it manifests,
0: expresses. గుర్తించినప్పుడే
1: when this truth is recognized by students,
0: మానవత్వం అంటే ఏమిటి అనేటువంటిది వాళ్ళకి అర్థమవుతుంది.
1: They will understand what human life is.
0: ఆదర్శ మానవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు
1: in order to have the ideal human
0: life, అవతార తత్వాలను మనం అనుసరించాలి.
1: We have to follow that principle of incarnation.
0: అవతారములు కూడా కేవలం మానవాకారం ధరించవచ్చును.
1: God takes human form.
0: ఆకారం చూచి మాత్రం మనం మోసపోకూడదు.
1: We should not be deceived, go by the form alone.
0: ఆకారం మానవాకారములుగా ఉండవచ్చును కానీ
1: ఇట్ ఇస్ జస్ట్ ఎ హ్యూమన్ ఫామ్.
0: మాతో పాటు అది కూడా సమానమైనటువంటి యొక్క దీన్ని మనం భావించరాదు.
1: బట్ వీ షుడ్ నెవర్ టేక్ దట్ సేమ్ యాజ్ అవర్ బాడీ.
0: ఈ యొక్క మానవత్వం రెండు కూడా ఒకే రకంగా ఉంటుంటాయి.
1: బోత్ ద ఫార్మ్స్ లుక్ అలైక్.
0: పటికి రాయి రూపు చూచి కలకండని నమలవద్దు.
1: వాచింగ్ ఇట్ దిస్ that little morsel of very salt you should not take it as candy.
0: Cherakani neevu tinavaddu.
1: Don't mistake that as the form.
0: Roopu chusi mosapoku. Roopu chusi mosapoku.
1: Don't be deceived by the form.
0: Daivame nija mana roopamu.
1: It's only God.
0: Ee manushya roopam anetundi daiva roopame.
1: Therefore human form has got the divinity.
0: Roopu chusi maamidi ani balchavaddu.
1: So don't be deluded by the form alone.
0: Ooragakai కనుకనే మనం రూపాన్ని మాత్రమే చూచి మనం మోసపోతున్నాం.
1: డోంట్ బి డిసీవ్డ్ బై ద ఫార్మ్ అలోన్.
0: ఆకారం మానవాకారంగా ఉండవచ్చును.
1: ఇన్ ఫార్మ్ ఇస్ హ్యూమన్ నో
0: డౌట్. ఎందుకోసం మానవాకారంలోనే అవతరించాలి భగవంతుడు?
1: బికాస్ గాడ్ షుడ్ ఇన్కార్నేట్ యాజ్ హ్యూమన్ ఓన్లీ.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: మానవుని యందే అన్ని ధర్మములు తప్పిపోయినాయి.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్ దట్ హెస్ గోన్ అవే ఫ్రమ్ దిస్ పార్ట్.
0: మానవుని ఉద్ధరింప చేయాలంటే మానవాకారంతోనే రావాలి దైవం.
1: ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ హ్యుమానిటీ గాడ్ షుడ్ టేక్ హ్యూమన్ ఫార్మ్.
0: పశువులు, పక్షులు, క్రిమికీటకాదులంతా కూడా సహజ ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి.
1: The animals and birds and insects follow their own natural dharma.
0: దానికి అవతారం అక్కర్లేదు.
1: Incarnation is not needed.
0: సర్వధర్మమును విస్మరించి
1: all dharma
0: పెడమార్గమును పట్టి
1: he is leading
0: మానవత్వాన్ని కూడా మంటగలిపి దివ్యత్వాన్ని విస్మరించి జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వాడు మానవుడే.
1: ఈజ్ ఓన్లీ మ్యాన్ హూ హెస్ గాన్ అస్ట్రే ఫ్రమ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్, హూ హెస్ ఫర్గాటెన్ ద
0: డివినిటీ. సరిదిద్దాలంటే మానవాకారంతోనే రావాలి.
1: టు కరెక్ట్ మ్యాన్ కైండ్, గాడ్ షుడ్ ఇన్కార్నేట్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఆనాడు కూడాను రామావతారం మానవావతారం రావడానికి కారణం ఇదే.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ గాడ్ హెస్ టేకెన్ హ్యూమన్ ఫామ్ బై నేమ్ రామ.
0: ఈ యుగములు ఎందంతా కూడాను మానవుణ్ణి మాత్రమే మనం ఉద్ధరించటం.
1: It's only emancipation of humanity which is required.
0: పశుపక్షి మృగాదులను కూడా నువ్వు ఉద్ధరించడం లేదు.
1: Not for beasts and birds and insects.
0: మానవులే ధర్మం తప్పిండేది.
1: He's only man that has gone.
0: మానవులే అసత్యంలో ప్రవేశిస్తుండేది.
1: Man is treading on the path of lies.
0: మానవత్వం యొక్క ధర్మములన్నీ కూడా నువ్వు మానవుడే విసర్జించాడు.
1: Only human qualities totally forgotten.
0: విసర్జించినటువంటి దానిని మనం చేకూర్చి
1: to acquire all that is lost and forgotten.
0: తిరిగి మానవునిగా రూపొందింప చేయడానికి ప్రయత్నించాలి.
1: And he has to shape himself
0: into a human. పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
1: To protect the pious people.
0: ఈ సాధుత్వాన్ని మనం రక్షించాలి.
1: We have to protect this pious.
0: ఈ సాధుత్వం మానవుని యందే ఉంటుండాలి.
1: It is latent in man.
0: అట్టి సాధుత్వాన్ని మానవుడు గుర్తించలేకపోతున్నాడు.
1: That pious quality is forgotten, lost.
0: కేవలం పశువుల వలె రాక్షసుల వలె ప్రవర్తిస్తున్నారు.
1: He behaves like an animal and a demon.
0: కనుక ఈ మానవత్వాన్ని మానవత్వంగా మనం సర్దిద్దుకోవాలి.
1: Therefore human quality has to be shaped in the right direction.
0: కనుక ఈ మానవత్వమును మానవత్వంగా ఏ రీతిగా సర్దిద్దుకోవాలి?
1: How to shape the human quality and transform into divine.
0: ఇంకా మునుముందు దీన్ని విడివిడిగా ధరించి విడివిడి రూపంలో మీకు ప్రబోధించి ఈ నిజతత్వాన్ని కొంతవరకు గుర్తింపు చేయడానికి ప్రయత్నిస్తాం.
1: భగవాన్ హాస్ గ్రేషియస్లీ కన్సెంటెడ్ టు డీల్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద కమింగ్ డేస్.
0: కాన రామాయణం అనగా కేవలము ఒక చరిత్రగా మనం విశ్వసించరాదు.
1: సో వీ షుడ్ నాట్ థింక్ దట్ రామాయణ ఇస్ మియర్లీ హిస్టరీ.
0: ప్రతి మానవునికి ఒక ప్రాణతత్వంగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ టేక్ ఎవ్రీ పర్సన్ యాజ్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఇది ప్రాణ సమానమైనటువంటిదే రామాయణము.
1: రామాయణ ఇస్ ఈక్వల్ టు యువర్ లైఫ్.
0: ఇప్పుడు కేవలం ఆర్టిఫిషియల్ లైఫ్ తో మనం జీవిస్తున్నాము.
1: టుడే వీ స్పెండ్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడే అప్పుడే రామ లైఫ్ లో మనం అనుభవించవచ్చు.
1: వెన్ వీ నో దిస్ ట్రూత్ యాక్చువల్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద లైఫ్ ఆఫ్ రామ.
0: దీన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ నో దిస్.
0: గుర్తించిన తర్వాతనే వర్తించడానికి వీలవుతుంది.
1: ఆఫ్టర్ నోయింగ్ యూ కెన్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: అయితే రామ్ రామ్ రామ్ రామ్ అని కొంటూ పోతే ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ రిపీటింగ్ రామాస్ నేమ్.
0: రామ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: వీ షుడ్ నో ద క్వాలిటీ ఆఫ్ రామ.
0: ఆ తత్వాన్ని అర్థం చేసుకుని ఆచరణలో మనం పెట్టాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ రామ అండ్ ప్రాక్టీస్ లేటర్.
0: ఆ రామతత్వం కూడా ఒక ప్రేమతత్వంలోనే మనకి ఇమిడి ఉంటుండాలి.
1: ఇట్స్ పాసిబుల్ టు ఫాలో ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ లవ్.
0: కనుక ప్రేమతత్వం చేత ఈ రామతత్వాన్ని మనం ప్రేమమయంగా మార్చుకుని తదుపరి మనం కూడా ఒక రామస్వరూపంగా మనం రూపొందాలి.
1: దేర్ఫోర్ విత్ దిస్ లవ్ వీ కెన్ అండర్స్టాండ్ రామ అండ్ ఫాలో ద పాత్ ఆఫ్ లవ్.
0: ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ గోయింగ్ త్రూ టెక్స్ట్,
0: ఎన్ని వేదములు మనం ఉచ్చరించినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటింగ్ వేదా,
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్,
0: మానసిక పరివర్తన లేకుండా ఇవి ఏమాత్రం కూడా మనం సాధించలేము.
1: వెన్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ది హ్యూమన్ మైండ్ ది అదర్ థింగ్స్ ఆర్ యూ బేస్.
0: కనుక మానసిక పరివర్తన మనలో కలగాలి.
1: మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ నెసెసరీ.
0: ఈ మనసే సర్వమునకు మూల కారణమని మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ బిలీవ్ దట్ మైండ్ ఇస్ ద కాజ్.
0: ఈ మనస్సును మాధవ స్వరూపంగా మార్చాలి.
1: ద వెరీ మైండ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద డివైన్.
0: దానికి మొట్టమొదటి నామం కూడా ఆధారమే.
1: Therefore it is that which is the basis in the beginning.

0: Sai Ram, dear listeners, why does an avatar or God in human form perform miracles? The infinite divine power assumes a human form and performs miracles just to help devotees develop attachment and devotion to that particular form of the Lord. Gradually, the Lord enables them to move towards worshipping the formless and omnipresent divine power. In today's shower of divine wisdom, Baba expounds this point beautifully. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba delivered during the Sera celebrations in Prashanthi Nilayam on the 11th of October 2005.
1: ప్రియమైన విద్యార్థులారా,
2: డియర్ స్టూడెంట్స్,
1: లోకములో అందరిని భగవంతుని ఆశించి భగవంతుని చేరాలని తపిస్తున్నారు.
2: ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ అస్పైర్ టు బి క్లోజ్ టు గాడ్ అండ్ టు మర్జ్ ఇన్ హిమ్.
1: అది ఈనాడు కాదు, ఏనాటి నుండియో జరుగుతూ వచ్చింది.
2: దిస్ యర్నింగ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ డే, ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ లాంగ్.
1: అదేవిధంగా దైవాన్ని చూచి, దైవాన్ని వర్ణించి, దైవాన్ని చింతించి దైవంతో చేరాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది ఋషులు కూడాను ఈ విధంగా తపిస్తూ వచ్చారు.
2: Many sages did penance and prayed to see God, and they went on extolling, describing God, contemplated on God, and they wanted to merge in God.
1: Kanuka idi aarati nunchi vaaru ichinatvanti oka sampradayam.
2: Hence this has been the tradition since those times.
1: నారదుడు వస్తూ వస్తూ నామం చెప్పుకుంటూ వచ్చాడు.
2: నారద, వైల్ హీ వాజ్ మూవింగ్ అబౌట్ హీ వెంట్ ఆన్ చాంటింగ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: అయ్యో, ఒట్టి నామం చెప్తే ప్రయోజనం ఏమిటి? ఇది కేవలము సోంబేరు చేసేటువంటి పనం.
2: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ సింప్లీ సింగింగ్ ఈజ్ ది గ్లోరీ. ద మియర్ సింగింగ్ ఈజ్ ది క్వాలిటీ ఆఫ్ ఎ లేజీ మ్యాన్.
1: చెప్పాడు తానే, ఈ కారణము కేవలం నా తృప్తి కోసం నేను చేస్తున్నాను.
2: This singing glory of God is doing for my own satisfaction.
1: Devanam Kirtanam Vishnu.

0: listening, singing, recalling, service, salutation, worship, servitude, friendship, and surrender.
1: ఇది ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను భక్తులు కూడాను ఇదే పని చేస్తున్నారు.
0: ద నైన్ ఫోల్డ్ పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ఫాలోడ్ బై ది డివోటీస్ ఆఫ్ దోస్ డేస్ అండ్ ద డివోటీస్ ఈవెన్ నౌ.
1: ప్రపంచమంతా కూడాను ఈ విధంగా స్మరిస్తూ వస్తుంటే భగవంతుడికి ఎక్కడ రెస్ట్?
0: వెన్ ఆల్ ద డివోటీస్ ఆర్ సింగింగ్ హిస్ గ్లోరీ, వేర్ ఇస్ రెస్ట్ ఫర్ గాడ్
1: అని తిరిగి నారదుడే వచ్చి బోధించాడు.
0: థింకింగ్ సో నారద రిటర్న్ అండ్ స్టార్టెడ్ టీచింగ్.
1: నారాయణ, మేము నామమును మాత్రమే చెప్పుదాము గాని నామరసమైనటువంటిది నీ ఎందుంటున్నది, నీవు ఆ రసం ఇచ్చినప్పుడేవే మేము ధన్యులమవుతాము అని తాను ప్రార్థించాడు.
0: అండ్ హి కేమ్ టు నారాయణ అండ్ సెడ్, though we sing your glory, your name, in fact you are the very essence of that name, unless you pass on to us, bless us with that essence of the sweetness, we cannot be liberated, we cannot be redeemed.
1: ఇది చెప్తూ రావటం చేత మరికొంతరు దీనికి విరుద్ధంగా ప్రచారం చేస్తూ వచ్చారు.
0: While he was talking so, some people felt in a different way and started contradicting him.
1: ఈ పొలిటికల్ ట్రబుల్స్ ఆనాటి మొదలు నేటి వరకు కూడా ఉన్నాయి.
0: These political explanations, the conflicts, have been there then and now.
1: ఎవరైనా ఒకటి చెప్తే దానికి విరుద్ధమైనటువంటి వారు మరి ముగ్గురు ఉంటుంటారు చెప్పేకి.
0: If anyone says one thing, there are three people to oppose.
1: అప్పుడు నారదుడు చెప్పాడు.
0: Then Narada said,
1: Aya, nee chetiki 5 veelu unnai.
0: Your hand has 5 fingers.
1: Ee 5 fingers kudanu 5 lives. Lives.
0: The 5 fingers are 5 lives.
1: Ee 5 fingers kudanu oka finger evaraina okadi chooptuntunte mita 3 fingers ni ni chooptuntai.
0: If the pointing finger is directed towards you, the other 3 fingers are pointed towards you only.
1: చూడు, అది నీవు గుర్తించుకోవటం లేదు. ఒకటి నీవు వాడు అని చెప్పి చెప్పిస్తే నేను మూడు నువ్వు అని చెప్తుంటారు.
0: You are showing the other man with the pointing finger, but the 3 fingers are directed towards you.
1: అదే విధంగానే కొందరు వెళ్ళి నారదుతో చెప్పారు.
0: Likewise, some went to Narada and said,
1: Ayya, meeru cheppinattuga meem chestune unnamu kaani daivam maaku kanipinchatam ledu.
0: We are acting exactly what you are telling us, but yet we could not see God.
1: Appude entamatramu evaru telachina antamatame నేను ఎంత మాత్రంతో ఎవరు చెప్తుంటారో అంత మాత్రమే నేను.
0: యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫీలింగ్, ద వే హౌ విజువలైజ్ హిమ్.
1: వారిది వారికే అప్పచెప్పేది.
0: అండ్ హీ జస్ట్ అపియర్స్ ఇన్ ద వే యూ వాంట్ హిమ్.
1: ఈ విధంగా ఆనాటి మొదలకు నేటి వరకు కూడా వాదోపవాదములు జరుగుతూనే వస్తున్నాయి.
0: Therefore, the argumentation was going on right from those days and have been continuing even this day.
1: అప్పుడు తానేం చేసింది? ఏదో భగవంతుని స్మరిస్తూ వస్తుంటే అందరూ ఈ విధంగా చెప్తున్నారు, నేను లోపలనే మరణం చేసుకుంటాను అని ఆమె లోపలికి మార్చింది ఈ యొక్క శబ్దమును.
0: Therefore, as people have been commenting, when I am singing loudly, and he decided, let me sing within myself.
1: అదే విధంగానే స్మరిస్తూ వచ్చింది.
0: Likewise, the singing went on.
1: ప్రపంచం లోపల ఒకరు ఒకరు ఒక రకము.
0: ఈచ్ వన్ ఈజ్ ఆఫ్ హిజ్ ఓన్ టైప్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎవరికి ఏది ఇష్టమో వారు మాత్రం చేసుకోవచ్చు, వీలైనట్టు వారు చేయడానికి వీలు లేదు.
0: ఈచ్ వన్ ఫాలోస్ ద మెథడ్ దట్ హీ రిలీషియస్ హీ లైక్స్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అదర్స్ టు ఫాలో.
1: సర్వలయందు కూడా ఉన్నటువంటిది పరమాత్మ ఒకడే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: ప్రతి ఒక్కరి ఎందుకు కూడా ఈ యొక్క హృదయం వ్యాపించి ఉండగా ఒకరు మాత్రమే చెప్పేటువంటిది ఎప్పటికీ నచ్చదు.
0: When God resides in the altar of the heart of everybody, it's not necessary that all should accept the path of one person.
1: Radha na krishnudu kavali, krishnudu kavali ani korutundali.
0: Radha prays for Krishna, she wants him.
1: Kani Radha yokka chellale Prabha undadi.
0: But Radha's sister Prabha,
1: Prabha anetutama na krishnudu oddu, na krishnudu oddu అని ఆమె కోరుతూ వచ్చింది.
0: అండ్ వాట్ హర్ ఫీలింగ్ ఇస్ ఐ డోంట్ వాంట్ కృష్ణ, ఐ డోంట్ వాంట్ కృష్ణ ఈజ్ హర్ ఫీలింగ్.
1: కానీ ఇరువురికి భక్తి ఉన్నది.
0: బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డివోటెడ్.
1: ప్రభ ఎంతనో విరుద్ధము రాము కృష్ణుడికి.
0: ప్రభ టర్న్ ఆపోజిట్ టు కృష్ణ.
1: ఒకనాడు రాధ పాడుకుంటూ పాడుకుంటూ బృందావనం వెళుతుండాలి.
0: వన్ డే రాధ వాజ్ రీచింగ్ బృందావన్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
1: ప్రభ ఆమె భర్త కూడాను వారు కూడా బృందావనం వస్తున్నారు.
0: ప్రభ అండ్ హస్బెండ్ ఆల్సో ఫాలోడ్ రాధ.
1: ఆమె భర్తను వదిలిపెట్టి ఒక క్షణమైన ఆయన ఉండదు ప్రభ.
0: ప్రభ నెవర్ స్టేస్ అవే ఫ్రమ్ హర్ హస్బెండ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: రాధ ఒక క్షణమైన కూడాను కృష్ణుని వదిలిపెట్టి ఉండలేదు.
0: రాధ కెనాట్ లివ్ అవే ఫ్రమ్ కృష్ణ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: ఈ విధంగా ఇరువురి భావం కూడాను విరుద్ధమైన మార్గంలో నడుస్తూ ఉండాలి.
0: దేర్ఫోర్ ది ఫీలింగ్స్ ఆఫ్ దీస్ టూ ఆర్ క్వైట్ అపోజ్డ్ కాంట్రడిక్టరీ టు ఈచ్ అదర్.
1: ఒకనాడు తమాష అడిగింది కృష్ణుని.
0: వన్ డే షీ హస్ పుట్ దిస్ క్వశ్చన్ ఫ్యాన్సిఫుల్లీ.
1: కృష్ణ నీవు ఎన్నో రూపములు తరుచున్నావు.
0: కృష్ణ యు పుట్ ఆన్ మెనీ ఫార్మ్స్.
1: కానీ నీ ఒక్కతూరి నా ప్రభ హస్బెండ్ యొక్క ఫామ్ తరిస్తే మంచిది అన్నారు.
0: అట్ వన్స్ యు టేక్ ది ఫార్మ్ ఆఫ్ ది హస్బెండ్ ఆఫ్ ప్రభ షీ ప్రేడ్.
1: అప్పుడు నీకెందుకు సమయం రావాలి అన్నారు.
0: హి సెడ్ లీవ్ ఇట్ టు మీ, ఐ విల్ డూ ఇట్ అట్ అన్ అప్రోప్రియేట్ టైం.
1: ఒకనాడు ప్రభ భర్తతో వస్తుండే సమయం లోపల కృష్ణుడు అన్ని రూపంలో వస్తున్నాడట, నీ రూపంలో కూడా వస్తే చేస్తే నేను నా గతి ఏమిటి అనేది ఆమె.
0: ప్రభ వన్ డే వాజ్ రిటర్నింగ్ ఎలాంగ్ విత్ హర్ హస్బెండ్. షీ స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ దిస్, కృష్ణ యు టేక్ మెనీ ఫార్మ్స్, ఇఫ్ యు కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మై హస్బెండ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ.
1: కానీ కొంచెం లేటుగా ఈ యొక్క రాధ గ్రామం నుంచి తన ఇంటికి వచ్చింది.
0: అండ్ రాధ ఆల్సో రీచ్ రాధర్ లేట్ ఫ్రమ్ ది విలేజ్.
1: వచ్చేటప్పటికి ప్రభ భర్త బెడ్ పైన పడుకున్నాడు ముందు కప్పుకొని.
0: బై దట్ టైమ్ ద హస్బెండ్ ఆఫ్ ప్రభ వాజ్ రెస్టింగ్ ఆన్ బెడ్ విత్ ది బ్లాంకెట్ ఓవర్ హిమ్.
1: పగ్గు తెచ్చాడు.
0: అండ్ దే జస్ట్ రిమూవ్ ద బ్లాంకెట్.
1: చెప్పాడు ప్రభ ఎవరితను.
0: అండ్ దెన్ కృష్ణ ఆస్క్డ్ ప్రభ హూ ఇస్ హీ.
1: ఆమె వచ్చి చూసింది, అయ్యో అయ్యో ఈయన నా భర్తకి ఇప్పించి పెట్టింది, అందరికీ పెట్టిన పిచ్చి నా భర్తకు కూడా పెట్టింది అని చాలా ఇది చేసి టై అనింది.
0: అండ్ షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్, వాట్ ఈస్ ఇట్ దట్ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో మ్యాడ్ లైక్ ఎనీ అదర్ పీపుల్. దేర్ ఫోర్ ప్రభా సెడ్ కమ్ ఆన్ గెట్ అప్.
1: ఇప్పుడు ఆయన చెప్పాడు లేచి.
0: దెన్ హీ గాట్ అప్ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్.
1: నా పేరు అది కానీ చెప్తే అప్పుడు ఆమె చెప్పింది, అయ్యో నేను పొరపడ్డాను స్వామి, మిమ్మల్ని చంద్రికా భర్త అని అనుకున్నాను, ప్రభా భర్త అని.
0: అండ్ యూ స్టార్ట్ టెల్లింగ్ I am not your husband. What is the name of your husband? That is not my name. You are mistaken. And what he said.
1: అని చెప్పి చాలా ఏడ్చింది.
0: And she cried.
1: ఇది ఏదో భగవంతుడి మాయలు చేస్తున్నాడు.
0: This is all the divine play.
1: అప్పుడు ఈమె భర్తను తీసుకుని 10 మంది బయటకు పోయింది.
0: And she, followed by her husband, went to the public.
1: ఇలాంటి చిన్న చిన్నవి ఎన్నో మార్పులు చేస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ did so many miracles like this, so many.
1: ఈమె భర్త ఎవరు అని అడిగాడు పబ్లికుడు.
0: And the question was put, who is the husband of this lady?
1: వెంటనే వస్తున్నారు కదా మీరు, నేను ఎందుకు చెప్పాలి అని చెప్పింది.
0: And she said, he is following me, why should I say specially?
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు రాధతో, రాధా చూస్తున్నా పబ్లిక్ అంతా కూడాను ఆమె భర్త అంటున్నారు కాబట్టి నీ భర్త అని చెప్పి చెప్పాడు.
0: See, Krishna said, Radha, have you not watched? All the public are feeling that the person by her side is husband, you see. And he never said that he is her husband.
1: ఆమెకు చాలా తలవంపులు వచ్చింది.
0: And she was put to shame.
1: తల వంచుకొని లోపలికి వెళ్ళింది.
0: She bent down her head and went in.
1: అప్పుడు పూర్వం చెప్పినటువంటి యొక్క మాట ఈనాడు చెప్తూ వచ్చాడు.
0: And he started repeating what he said earlier.
1: Radha, నీవు నా శరీర మనసు మార్చమని నన్ను కోరావు కదా.
0: Radha, you prayed to me that I should transform the heart of your sister.
1: Brahmavit Brahmaiva Bhavati.
0: The knower of the Brahman becomes Brahman himself.
1: కలుపునే అటువంటి బ్రహ్మను మార్చాలనుకుంటుంటే బ్రహ్మనే ఈ భ్రమను మార్చాలి బ్రహ్మస్వరూపం ధరించి.
0: Therefore, to change this Brahma illusion, it is only possible for Brahma the divine to transform.
1: అది వినింది పాపం రాధ.
0: Radha heard this.
1: రూపలికి వెళ్ళింది.
0: She went in.
1: కానీ ప్రభ ఏమని తలుచుకుంటున్నారో అని చాలా బాధపడుతూ వచ్చింది.
0: And she was feeling sad because she wanted to know what would happen to Prabha, her sister.
1: కానీ ప్రభ బయటనట్టు చాలా దూషిస్తూ ఉండాలి.
0: బట్ ప్రభ వెంట్ ఆన్ క్రిటిసైజింగ్, అక్యూజింగ్.
1: కానీ నా భర్త ఈమెంచి ఎందుకు వచ్చాడు,
0: హౌ ఇస్ దట్ మై హస్బెండ్ హ్యాస్ కమ్ దిస్ వే
1: అని చాలా దూషించింది.
0: అండ్ షీ అక్యూజ్డ్.
1: అది భగవంతుడు బ్రహ్మవిత్ బ్రహ్మే భవతి, నేను బ్రహ్మగానే ఉన్నాను కనుకనే నేను బ్రహ్మగానే వచ్చాను.
0: And then he is this, this is a reply of God. Since I am God, I have come in the form of God. I can take any form.
1: కనుక ఎవరేం దూషించినప్పుడు దూషణభూషణ తిరస్కారములన్నీ కూడా నాకేమీ అంటవు.
0: And he also declared that I am not carried away by the praise or blame.
1: దూషణ ద్వేషంతో చెప్తారు.
0: And one accuses out of hatred.
1: పూజ కేవలము భక్తితో చేస్తారు.
0: And one praises in the process of worship.
1: దూషణ భూషణ రెండు కూడా ఒకటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుక నేను ఒకటిగానే తలుస్తాను అని చెప్పి తాను ఆ విధంగానే నడుస్తూ వచ్చాడు.
0: అండ్ కృష్ణ కన్సిడర్డ్ బోత్ అలైక్ అండ్ హస్ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ దట్ వే.
1: అప్పుడు 3 దినములు అయిన తర్వాత చాలా సంతోషించింది.
0: ఆఫ్టర్ 3 డేస్ పాస్ట్ చంద్రిక వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: మరి పోత్రే ఈ రాజుతో పాటు చంద్రిక కూడా బయలుదేరింది.
0: On the 4th day, Chandrika also started journeying.
1: Radhato paatu raavatamu.
0: She accompanied him.
1: Radhato paatu bhajan cheyatamu.
0: And she too does bhajan.
1: Aa bhajan lopala Bhagavantuni taanu neelam cheskovatamu.
0: And while singing glory of God, she forgets herself.
1: Ee vidhanga jarugutu vachindi.
0: Things went on like this.
1: Kaani idi endukosam cheptunnanu ante రాధా భర్త చంద్ర భర్తగా మారిపోవటం.
0: ఐ భగవాన్ ఈస్ టెల్లింగ్ దిస్ ఈస్ దిస్ ది హస్బెండ్ ఆఫ్ రాధా కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు
1: చంద్రిక. చంద్రిక మాదిరి ఉండకుండా కేవలం రాధ వలె మారటం.
0: అండ్ ది చంద్రిక గెట్ హర్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్ లైక్ రాధా.
1: ఈ రెండు కూడాను కేవలం జీవబ్రహ్మల యొక్క మార్పులే.
0: దీస్ ఆర్ ది చేంజెస్ బిట్వీన్ ది యూనివర్సల్ సెల్ఫ్ అండ్ ద కాస్మిక్ సెల్ఫ్.
1: కనుక నేను రాధగా ఉన్నాను, రాధగారి నిన్ను పూజిస్తున్నాను అని చెప్పింది.
0: Therefore her reply was, I want to remain as Radha, and as Radha I am worshipping you.
1: భగవంతుడు ఎట్టిలేనను చూపవచ్చు.
0: God can play, can will, do any miracles whatsoever.
1: కానీ కలికాలం దీన్ని అంగీకరించలేదు.
0: But in this Kali age people do not accept.
1: వాళ్ళు యాక్సెప్ట్ చేసినా సరే చేయకపోయినా సరే భగవంతుడు భగవంతుడివి.
0: Whether people accept or reject, God's will continue.
1: అందువల్ల భగవంతుడు ఎట్టి దోషములు చేయరు.
0: There will be no defects or mistakes in the will of God.
1: ఆ మిస్టేక్స్ అంతా కూడా కేవలము సరిచేస్తూ వస్తాడు, కానీ దాన్ని ఏమాత్రం దూరం నెట్టడు.
0: In fact, these mistakes are merely we attribute them. In fact, in reality, there are no mistakes at all.
1: Mistake లేనప్పుడు ఎందుకు తాను భయపడాలి?
0: When there is no mistake, why should he have any fear at all?
1: కానీ నోటితో చెప్పే మాటలు తగుడును మార్పు చెందుతూ రావచ్చు.
0: All that we say may change.
1: ఇవన్నీ కూడా కేవలం మాటల మ్యాజిక్.
0: This is all the magic of words.
1: కనుక ఈ యొక్క మ్యాజిక్ అనేది మనం ఏమాత్రము నమ్మకూడదు.
0: We should not be carried away by the magic of words.
1: ఈ విధంగా చేసేటప్పటికి రాధతో పాటు ప్రభ కూడాను చాలా ఏకమైపోయింది.
0: As things went on, Prabha could accept like Radha, both are one now.
1: కాదు, ఇద్దరు కూడా ఒకటైపోయి
0: both are one now.
1: కృష్ణునే పూజిస్తూ వచ్చారు.
0: They were praying to Krishna.
1: కృష్ణుడు చాలా నీల మానుష విగ్రహుడు.
0: కృష్ణ ఇస్ ద కాస్మిక్ ఫార్మ్ ఆఫ్ హిస్ ఓన్ ద డివైన్ విల్.
1: కనుక ఇట్టి కృష్ణుణ్ణి మేమేమాత్రం వదలము.
0: We will not give up, we will not leave Krishna under any circumstance.
1: ఇది పూర్వమే చెప్పాడు కృష్ణుడు.
0: This was declared by Krishna even before.
1: రాధ, మానవులు మాయతో ఉంటుంటారు. ఆ మాయతో ఉన్నటువంటి వారిని మోహంగులో తిప్పితే వాడు కూడా మాయలో పడిపోతారు.
0: The people are deluded. Because of the delusion, they are full of attachment and therefore they are carried away by illusion.
1: Attachment లేకపోతే ఈ ప్రేమనే నాకు రాదు.
0: When there is no attachment, there will be no trace of love at all.
1: కనుక ఈ అటాచ్మెంట్ కోసమని ఈ విధంగా భగవంతుడు అనేక రకంగా రూపాలు మారుస్తూ వస్తుంటాడు.
0: Because for this reason of love and attachment, God goes on changing his form.
1: భగవంతుడు ఎందుకు దోషములు లేవు.
0: In fact, there are no mistakes in God.
1: కనుక ఎవరేమనుకుంటే నాకేమి.
0: He is not bothered whatever we say about him.
1: నా చేతిలో ఒక వస్తువు ఉన్నప్పుడు దాని వస్తువు సంగతి ఎవరికి తెలియనప్పుడు ఏమైనా అనుకోవచ్చు.
0: When there is an object in my hand, in my grip, you may think in any way what it is.
1: కాబట్టి నా చేతిలో ఉన్నటువంటిది నాకు తెలుసు కానీ అందరికి తెలియదు.
0: What I hold is best known to me and not to others.
1: కనుకనే ఇలాంటి యుక్తిని పొందినటువంటి వాడే కాబట్టి కృష్ణుడు అనేక రకముల అనేక యుక్తులు చేస్తుంటాడు.
0: Because Krishna being consciousness, he could have any form, any number of manifestations.
1: కృష్ణుడి లీలలు విన్నారు.
0: These are all leelas of Krishna.
1: ఈ కృష్ణ లీలలు ఎవరికి తెలియదు.
0: Leelas of Krishna are not comprehended, understood by anybody.
1: కృష్ణుడు వలే వస్తాడు.
0: Comes as Krishna.
1: పాపరు వలే వెళ్తాడు.
0: And he returns as innocent one.
1: పాపరుడుగా వెళ్ళాడు కృష్ణుడు.
0: Krishna being so innocent,
1: తిరిగి పాపరుడు కాడు.
0: And he is not innocent any longer.
1: అదే కృష్ణుడు కృష్ణుడే.
0: Krishna is Krishna at any time.
1: కనుక భగవంతుని యొక్క లీలలు ఎవరు మార్చడానికి చెప్పడానికి వీలు లేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు నో ఇన్ డెప్త్ ద లీలాస్ ఆఫ్ కృష్ణ అండ్ నారోట్ అండ్ ఎక్స్టోల్ హిమ్ ఇన్ డెప్త్.
1: అసలు కృష్ణుని యొక్క శిష్యుడే కృష్ణుని నమ్మలేకుండా పోయారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ ఫాలోవర్ ఆఫ్ కృష్ణ కుడ్ నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్.
1: ఎందుకు ఈ విధంగా మారుతున్నాడు?
0: వై కృష్ణ గోస్ ఆన్ చేంజింగ్ లైక్ దిస్?
1: ఇది కేవలము జగత్తులోని మానవులను మోహములో ఉంచి తద్వారా దాన్ని భక్తిగా పెంచుకోవడం.
0: కృష్ణ హ్యాస్ బీన్ చేంజింగ్ లైక్ దిస్ ఓన్లీ టు సీ దట్ పీపుల్ బై బీయింగ్ క్యారీడ్ అవే బై దిస్ అటాచ్మెంట్ దే విల్ గెట్ అటాచ్ టు గాడ్ వన్స్ ఫర్ ఆల్ త్రూ ద పాత్ ఆఫ్ డివోషన్.
1: కనుక భగవంతునితో అటాచ్మెంట్ చేయటం కోసమని ఈ విధంగా పెంచుతుంటాడు.
0: కృష్ణ ఇస్ లైక్ దిస్, ఇట్ ఇస్ హిస్ డిజైన్ సో దట్ వీ మే బి అటాచ్డ్ టు కృష్ణ.
1: కృష్ణుడికి ఎట్టి వాంఛలు లేవు.
0: కృష్ణ ఇస్ డిజైర్లెస్.
1: డిజైర్ అనేటువంటిదే లేదు.
0: He has no desire at all.
1: ఏ కాంక్షలు అతనికి లేదు.
0: అండ్ హి హస్ నో అంబిషన్ వాట్స్ ఎవర్.
1: అటువంటి కాంక్షలు లేనటువంటి భగవంతుణ్ణి అనేక రకంగా వీడు వర్ణించుకోవటము ఇది కేవలం వీడి మాయా కానీ వీళ్ళ యొక్క మనసు కానీ భగవంతుని యొక్క దోషం కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ డెల్యూటెడ్ మైండ్ దట్ థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ డిజైర్స్. ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హ్యాస్ నో డిజైర్ ఎట్ ఆల్.
1: కట్ట కనిపడికి రాధ ప్రభలు ఇద్దరు కూడా ఒకటారు.
0: Finally, what happened? Radha and Prabha became one.
1: ఈ ప్రభతో చేరి రాధ కూడాను ప్రభగా మారింది.
0: Because of this unity, Radha also could be transformed as Prabha.
1: సంగము అట్టి యొక్క స్నేహం చేస్తుంటుంది.
0: As is the company, so is the friendship.
1: కనుక నీ ఫ్రెండ్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడే అవుతావు.
0: As is your friend, so you will be.
1: కనుక నా ఫ్రెండ్ నా యొక్క అక్క.
0: My friend is my sister now.
1: కనుక నా సిస్టర్ కూడాను నా వలె మార్చాలి.
0: I should transform my sister also. She should be like me.
1: అందుకోవల్ల రాధా చంద్రిక ఇద్దరు కూడా ఒకటే అయిపోయినారు.
0: Like this, Radha and Chandrika are exactly alike. They are one.
1: ఆ చంద్రికకు మరొక పేరు ప్రభ.
0: The other name of Chandrika is Prabha.
1: తల్లి పిలుస్తున్నటువంటిది ప్రభ అని.
0: Mother addresses her as Prabha.
1: బయట ప్రజలంతా కూడా పిలిచేది చంద్రిక.
0: She is Chandrika in society. That's how she is called by everybody.
1: కానీ రెండు మూడు పేర్లు ఉంటాయి అందరికి కూడా.
0: And people have 2 to 3 other names also.
1: కనుక ఆ ప్రభ రాధ ఇద్దరు కూడా ఒకటైపోయి
0: ప్రభ అండ్ రాధ ఆర్ వన్.
1: ఇద్దరు మనసు ఏకమైపోయి
0: బోత్ ది మైండ్స్ ఆర్ వన్.
1: మైండ్స్ ఏకం చేయటం చాలా కష్టం.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యూనిఫై మైండ్స్.
1: దేన్నైనా మార్చవచ్చు కానీ మనసును మార్చేకి వీలు కాదు.
0: యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీథింగ్ ఇస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ ద మైండ్.
1: కానీ అది ఒక భగవంతుడికి మాత్రమే తెలుసు.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కెన్ చేంజ్ ద మైండ్.
1: కనుక మనవ మార్పులు కావాలంటే దైవం తప్ప అన్యులకు ఇది అర్థం కాదు.
0: ఇఫ్ యూ వాంట్ ఎనీ చేంజ్ ఇన్ యువర్ మైండ్ గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్ సరెండర్ టు గాడ్ హీ ఓన్లీ కెన్ చేంజ్ యువర్ మైండ్.
1: కనుక ఇలాంటి భగవంతుడు చేయనటువంటి యొక్క మనసును అందరికీ ఇచ్చాడు.
0: గాడ్ హ్యాస్ గివెన్ ద మైండ్ దట్ హీ కెన్ చేంజ్.
1: కనుక అందరు కూడాను భగవంతుడి మైండ్ మార్చాలని వారి మనసు మార్చండి స్వామి ఈ పైన చాలా దేశంగా ఉన్నాడు అని తల్లిదండ్రులు చెప్తుంటారు.
0: దేర్ఫోర్ పేరెంట్స్ ఆల్వేస్ ప్రే టు భగవాన్ స్వామి యు చేంజ్ ద మైండ్ ఆఫ్ దట్ ఫెలో బికాస్ హీ హాస్ నాట్ డెవలప్డ్ ఎనీ కైండ్ ఆఫ్ లవ్ ఫర్ యూ ప్లీజ్ చేంజ్ హిస్ మైండ్.
1: నా కుమారుడు చాలా మంచివాడు.
0: My son is very good.
1: Kani vaadu eppudu kuda ilanti durmargamlo podu.
0: But he'll never take to any wicked activity, cruel actions.
1: Kada meere vaani marchandi ani cheptuntaru naaku.
0: And they also say you should only set him right, Bhagwan.
1: Cheppadu Bhagavantu kudanu nenu kuda marchalenamma.
0: God says I too cannot change.
1: Endukante mind mind e.
0: Because mind is the mind.
1: Manomoolam meedalu jagattu.
0: The whole world, universe depends on the mind.
1: కనుక ఈ యొక్క ప్రపంచం మైండ్ పైన ఆధారపడి ఉంటుంది.
0: Therefore, the whole universe goes on depending on the mind.
1: ఈ విధంగా మార్చి అనేక రకములైనటువంటి ఒక భక్తిని ఈ లోకంలో చాటుతూ వచ్చాడు.
0: Therefore, by transforming the mind, the principle of devotion is propagated in this world.
1: ఈ విధంగా మార్చి
0: Having transformed,
1: కృష్ణుడు తన యొక్క కార్యములు తన జరుపుతూ వస్తున్నాడు.
0: అండ్ కృష్ణ వెంట్ ఆన్ ఫుల్ఫిలింగ్ హిజ్ ఓన్ టాస్క్స్.
1: కనుక భగవత్ యొక్క యుద్ధము రామాయణం గాని భారతం గాని భాగవతం గాని మూడింటి అంత కూడాను కేవలం దైవం యొక్క మార్పు వల్లనే జరుగుతూ వచ్చింది కానీ యుద్ధం విజయం కాదు చూస్తూ వచ్చింది కానీ లేకపోతే వారి యొక్క మనోశక్తి వల్ల కాదు.
0: రామాయణ భారత భాగవత ద స్పీక్ ఆఫ్ లీలాస్ ఆఫ్ గాడ్ How he goes on changing and how wins the victory. It is not based on the mind of man.
1: Kanukane mind maatchakam anetundi manavu chetaka ayyetundi pani kaadu.
0: It is not possible for any man to change the mind.
1: Karattavachu chinnagaru.
0: You can just change the bend and straighten any tree.
1: కానీ రాయి మార్చగలరాయినా?
0: కెన్ ఎనీవన్ చేంజ్ ద మైండ్?
1: కానీ మనసు మార్చగలరా?
0: బట్ కెన్ దే ట్రాన్స్ఫార్మ్ ద మైండ్ అండ్ ఇట్స్
1: మెంటాలిటీ? మార్చడానికి వీలే లేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్.
1: మైండ్ యొక్క స్వభావం దాని స్వభావం.
0: ద నేచర్ ఆఫ్ ది మైండ్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్.
1: కనుక ఈ మనసు మార్చుకోకుండా అన్నింటినీ కూడా వాచ్ చేసేస్తూ వచ్చాడు, తానే మారి వస్తున్నాడు.
0: దేర్ఫోర్ మ్యాన్ ఈజ్ జస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ ఎక్స్టర్నల్లీ బట్ హీ హాజ్ నాట్ చేంజ్డ్ హిస్ మైండ్.
1: తానే మారుతాడు కానీ పరుల యొక్క మైండ్ మార్చడు.
0: యు మే చేంజ్ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ యూ కెనాట్ చేంజ్ ద మైండ్ ఆఫ్ అదర్స్.
1: మైండ్ అదర్స్ కాదు, సెల్ఫ్ ఆల్సో చేంజ్.
0: అండ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఈవెన్ ఫర్ యూ ఫర్ యువర్ సెల్ఫ్ టు చేంజ్ యువర్ ఓన్ మైండ్.
1: కనుక మనసు మార్చుటకు మార్గమే లేదు.
0: దేర్ ఇస్ నో పాత్ టు చేంజ్ ద మైండ్.
1: ఇలాంటి పరిస్థితులు ఎందు భగవంతుని యొక్క విశ్వాసము మనం ఎందు దృఢంగా ఉండాలి?
0: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ వన్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అటువంటి ఫెయిత్ దృఢంగా ఉండినప్పుడే భగవంతుడు కూడా వారికి హెల్ప్ చేస్తుంటాడు.
0: వెన్ అవర్ ఫెయిత్ ఈస్ స్ట్రాంగ్ గాడ్ ఆల్సో విల్ హెల్ప్ అస్.
1: కనుక గాడ్ అనేటువంటిది కేవలము ఒక రూపం కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: అదొక శక్తి.
0: ఇట్ ఈస్ పవర్.
1: ఆ శక్తికి ఎట్టి పవర్ అయినా ఉంటుండాలి.
0: గాడ్ ఈజ్ ద డివైన్ పవర్ ఇన్ఫినిట్.
1: ఈ పవర్ చేత ఎట్టి మార్పులను చేయవచ్చును.
0: దిస్ ఇన్ఫినిట్ డివైన్ పవర్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ నంబర్ ఆఫ్ చేంజెస్.
1: ఆ విధంగా రాధా చంద్రకరు ఇద్దరు కూడా ఏకమైపోయి,
0: రాధా అండ్ చంద్రికార్ వన్ అండ్ ద సేమ్ యూనిఫైడ్,
1: వారిద్దరూ ఏకమైపోయి గోకులంతా కూడా పూర్తి మార్చివేశారు.
0: బీయింగ్ వన్ బోత్ ఆఫ్ దెమ్ కుడ్ బ్రింగ్ ఇన్ టోటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ ది హోల్ ఆఫ్ గోకులం.
1: వారిద్దరు కూడా కృష్ణుని కోరారు.
0: బోత్ ఆఫ్ దెమ్ ప్రే టు కృష్ణ,
1: కృష్ణ మేము మీ ద్వారకకు వచ్చి చేరిపోలే.
0: కృష్ణ వీ షుడ్ రీచ్ యువర్ ద్వారక.
1: కనుక మీ ద్వారక మమ్మల్ని రప్పించుకోండి.
0: కృష్ణ సీ దట్ వీ రీచ్ యువర్ ద్వారక వేర్ యు ఆర్.
1: నేనే వచ్చి తీసుకుని వెళ్తానన్నాడు.
0: కృష్ణ సెడ్ ఐ మై సెల్ఫ్ విల్ టేక్ యూ అలాంగ్ విత్ మీ.
1: ఈ విధంగా చెప్పిపోయినటువంటి కృష్ణుడు,
0: హావింగ్ సెడ్ సో కృష్ణ,
1: పాండవులు కౌరవుల యొక్క యుద్ధంలో గుడిగూడారు.
0: అండ్ దేర్ వాస్ వార్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్.
1: ఇందులో అన్ని చెప్పిన మాటలంతా కూడా మర్చిపోయాడు అని అనుకున్నారు ఈ రాధాప్రభుడు.
0: And these people thought that Krishna has forgotten the promise given to them.
1: Unnattu undi oka dinamu ratham vachindi.
0: All of a sudden the chariot reached there.
1: Reached ekkadiki? Dwaraku.
0: And it reached Dwaraka.
1: Dwaraka vellaadu, Krishnudu digadu.
0: And Krishna got down there.
1: Dwaraka nunchi andaru anni veyi kanulato chustunnaru vacharu.
0: All people were waiting for him with thousands of years waiting,
1: longing for him. They were
0: very much surprised to watch the chariot there. What has brought him here?
1: Why is he coming? Where
0: is he, Krishna? Where is Krishna? He is found at the residence of Radha.
1: అప్పుడందరూ అనుకున్నారు ఇది రాధా చింతక యొక్క భక్తి ప్రభావమే ఇది అని అనుకున్నారు.
0: All people could know this is the effect of the devotion of Radha and Chandrika.
1: Prayer ikkada vachi varidarni teeskoni Dwaraka vellaru.
0: And then Krishna came, took both of them along with him to Dwaraka.
1: Aa Dwaraka ni enni rakalu aalo chittichukunnaru ee Radha Chandrikadu.
0: Radha Chandrika had prayed to Krishna there in Dwaraka, had many of the desires.
1: Radha Chandrikade unnaru kaani akkada inke okaru leru.
0: Radha Chandrika only remained there, no one else.
1: వీళ్ళందరూ వెళ్ళారు అక్కడికి.
0: ఆల్ ఆఫ్ దెమ్ హావ్ గాన్ దేర్.
1: చూసేటప్పటికి కృష్ణుడు వేరుగానే ఉన్నాడు, రాధా చంద్రిక వేరుగానే ఉంటున్నారు.
0: దే సా కృష్ణ అపార్ట్ ఫ్రమ్ రాధా చంద్రిక.
1: అప్పుడు చెప్పాడు, నేను మార్చినటువంటి వారిని ఇంకొకరు మార్చడానికి వీలు కాదు.
0: కృష్ణ సెడ్, వెన్ వన్స్ ఐ చేంజ్ ఎ పర్సన్ నో వన్ ఎల్స్ కెన్ చేంజ్ హిమ్.
1: కనుక దైవం అనేటువంటి వాడు ఎన్ని రూపంతో మారవచ్చు.
0: గాడ్ కెన్ అస్యూమ్ ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ హీ విల్స్.
1: కానీ దేహం ఒక్కటే.
0: బట్ ద బాడీ ఈజ్ వన్.
1: మార్గములు ఎన్నైనప్పటికీ అందులో ఉన్నటువంటి యొక్క మహాశక్తి ఒకటే.
0: దేర్ మే బి మెనీ పార్ట్స్ అండ్ మెనీ ఫార్మ్స్ బట్ ద డివైన్ పవర్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: అందరి ఎందు ఒక్కొక్క పవర్ ఉంటున్నదని మీరు భావిస్తారు.
0: యూ థింక్ దట్ ద డివైన్ పవర్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్.
1: వేరు వేరుగా ఉండదు.
0: దట్స్ నాట్ డిఫరెంట్.
1: ఈ దేహం నందు ఏ ప్రాణం ఉంటుంటుందో ఏ ఆత్మ ఉంటుంటుందో అదే రీతిగా ఈ దేహం నందు అదే ఆత్మ ఉంటుంది.
0: ఆత్మ ప్రెసెంట్ ఇన్ దిస్ బాడీ ఈజ్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ దట్ బాడీ ఆల్సో.
1: అందరి ఎందు కూడా అదే ప్రేమ ఉంటుంటుంది, అదే ఆత్మ ఉంటుంటుంది.
0: ద సేమ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ.
1: కనుక ఇది ఏసీ కరెంటు, ఇది డీసీ కరెంటు అంటే ఇన్ని రకాలైన మనసు మరి కరెంట్ ఏమో ఒకటే.
0: యూ మే సే దిస్ ఈజ్ ఏసీ కరెంట్ ఆర్ డీసీ కరెంట్ బట్ కరెంట్ ఈస్ కరెంట్.
1: అదే రీతిగా ఆత్మ అనేటువంటిది అందరి ఎందు ఒక్కటే ఉంటుండాలి.
0: సిమిలర్లీ ఆత్మ ఇస్ వన్ అండ్ ది సేమ్ ఇన్ ఆల్.
1: కానీ వారి వారి ప్రాప్తి కొద్దీ వారి మనసును మార్పు చేసుకుంటూ వస్తుంటాడు భగవంతుడు.
0: డిపెండింగ్ అపాన్ దేర్ డిజర్వ్నెస్ గాడ్ బ్రింగ్స్ అబౌట్ చేంజ్.
1: అయితే అతని యొక్క ప్రిన్సిపల్స్ అనగా డిసిప్లిన్ ఏమి మారడానికి వీల్లేదు.
0: ద డివైన్ లా డిసిప్లిన్ విల్ నెవర్ చేంజ్.
1: కిట్టి చేంజ్ కానటువంటి యొక్క మనసును భగవంతుడు ఒక్కడు మాత్రమే మార్చగలడు.
0: ద మైండ్ విచ్ ఇస్ డిఫికల్ట్ టు బి చేంజ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ గాడ్ టు హూమ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్.
1: అందరి ఎందు ఒక్కటే ఉంటుండాలి.
0: సిమిలర్లీ ఆత్మ ఇస్ వన్ అండ్ ది సేమ్ ఇన్ ఆల్.
1: కానీ వారి వారి ప్రాప్తి కొద్దీ వారి మనసును మార్పు చేసుకుంటూ వస్తుంటాడు భగవంతుడు.

0: మేకింగ్.
1: కానీ మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్
1: అబౌట్ చేంజ్. మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
0: బై మంత్ర ఆర్ తంత్ర,
1: యంత్రంతో కూడా మారదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ చేంజ్ విత్ యంత్ర.
1: కనుక చేంజ్ అయ్యేటువంటిదంతా కూడా భగవంతుడు మార్చినప్పుడే అందరికి మనసు మారుతూ ఉంటుంది.
0: ద రియల్ చేంజ్ పాసిబుల్ ఇఫ్ ఓన్లీ గాడ్ విల్స్ ఇట్.
1: కనుక భగవంతుడు ఏమైనా చేయగలడు.
0: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.
1: ఎక్కడికైనా వెళ్ళగలడు.
0: హీ కెన్ రీచ్ ఎనీవేర్.
1: ఎవరినైనా కూడా తీసుకొని పోగలడు.
0: హీ కెన్ నో ఎనీబడి అండ్ అప్రోచ్ అండ్ బీ హిమ్.
1: కానీ ఎవరు తీసుకెళ్ళి వెళ్ళినప్పటికీ అది ఒక్కరే.
0: బట్ గాడ్ ఈజ్ వన్. హీ మే బి విత్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
1: కానీ కౌరవుల దగ్గరికి వచ్చినటువంటి పాండవుల దగ్గరికి పోయినప్పుడు ఒక్కడే కృష్ణుడు.
0: వెదర్ ఈజ్ ది కంపెనీ ఆఫ్ కౌరవాస్ ఆర్ పాండవాస్, కృష్ణ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: కానీ అందులో వేరు వేరు రూపాలుగా కనిపించాడు.
0: బట్ హీ అపియర్డ్ ఇన్ మిరియడ్ వేస్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్.
1: కానీ ఎట్టి రూపం కొరకు అట్టింది కాదు.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ నన్ ఆఫ్ దీస్ ఫార్మ్స్, నన్ ఆఫ్ ది నేమ్స్ బిలాంగ్ టు హిమ్ ఇన్ రియాలిటీ.
1: కానీ తాను ఒక్కడే.
0: బట్ గాడ్ ఈజ్ వన్, కృష్ణ
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
1: రెండుగా నేను లేడు.
0: అండ్ ఈజ్ నాట్ టూ, ఈజ్ నాట్ డ్యూయల్.
1: ఒక్కడిగానే ఉన్నాను.
0: గాడ్ ఈజ్ నాట్ డ్యూయల్ వన్.
1: ఎక్కడ పోయినప్పటికీ, ఎక్కడ ఉండినప్పటికీ, ఏ దేశం పోయినప్పటికీ గాడ్ ఒక్కడే ఒకడు.
0: యు మే బి ఎనీవేర్, యు మే గో ఎనీవేర్, యు మే బి వాట్ ఎవర్ యు మే బి, బట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ యూ ఆల్ ద టైమ్.
1: కనుక భగవంతుడిని మారడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
0: గాడ్ విల్ నెవర్ చేంజ్, హీస్ చేంజ్ లెస్.
1: గాడ్ చేంజ్ అయిపోతే అంతా చేంజ్ అయిపోతుంది.
0: ఇఫ్ గాడ్ చేంజెస్, ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ చేంజ్.
1: కనుక భగవంతుడిని మార్పు చేయడానికి వీలు లేదు.
0: సో గాడ్ ఈజ్ చేంజ్ లెస్, ఈజ్ ఎటర్నల్.
1: కనుక ఈ భగవంతుడు మార్చాడు, భగవంతుడు ఇన్ని విధాల మనసు తిప్పించాడు అని అనుకోవటము కేవలం ఒక పొరపాటు.
0: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ థింక్ దట్ దీస్ చేంజెస్ ఆర్ బ్రాట్ ఇన్ యూ బై గాడ్. నో, ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు థింక్ సో.
1: ఆ విధంగా మీరు చింతించుకుని భగవంతుడు సత్యము, నిత్యము, నిర్మలము, నిరంజనము.
0: గాడ్ ఈజ్ ఎటర్నల్, ఈజ్ ఇమ్మార్టల్, ఈజ్ ఎవర్ ఎఫల్జెంట్.
1: ఇట్టి పరమాత్మని ఎవరు కూడా మార్చలేరు. ఇట్టి పరమాత్మ తత్వాన్ని అందరూ అర్థం చేసుకోవటం చాలా కష్టం.
0: వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద డివినిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుని ప్రేమకు మరొకరి ప్రేమ ఏమాత్రం కూడా సాటి రాదు.
0: ద డివైన్ లవ్ ఈజ్ అన్పారలల్డ్, నో అదర్ లవ్ వుడ్ ఎవర్ మ్యాచ్ ఇట్.
1: కనుక ఈ ప్రేమ మారేటువంటిది కాదే కాదు.
0: Divine love is changeless.
1: ఎన్ని రూపములను ధరించినప్పటికీ ఆ యొక్క రూపం మారేటువంటిది కాదు.
0: There may be any number of forms, but the divine love is
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
0: ఇట్ ఈస్ ప్యూర్, ఇట్ ఈస్ ఎవర్ ఎఫల్జెంట్, ఇట్ ఈస్ ఇమ్మోర్టల్, ఇట్ ఈస్ నెక్టరైన్, ఇట్ ఈస్ ఎగ్జిస్టెన్షియల్.
1: ఇలాంటి మనసును ఎవరు మార్చగలరు?
0: హూ కెన్ బ్రింగ్ అబౌట్ చేంజ్ ఇన్ గాడ్.
1: కనుక ఏ పేరు పెట్టినప్పటికీ వెంకటేశ్వరుడు అనండి, రాముడు అనండి, కృష్ణుడు అనండి, సాయిబాబా అనండి, ఏ పేరు పెట్టే పేర్లు మాత్రం మారలే గాని తాను ఎవరు కాదు.
0: దెర్ ఆర్ మెనీ నేమ్స్, వెంకటేశ్వర, రామ, కృష్ణ, ఎనీ నేమ్, బట్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: అందుకోసమే చెప్పారు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: దెర్ఫోర్ భగవాన్ సేస్ గాడ్ ఈజ్ ఓన్లీ వన్, నాట్ టూ.
1: రెండుగా లేదు.
0: ఈజ్ నాట్ డ్యూయల్.
1: కానీ కొంతమంది భావించవచ్చు దేవుడు రాముడిగా మారినాడు, విష్ణుడిగా మారినాడు, ఇప్పుడు దేవుడు లేడు అని అంటున్నారు.
0: వీ మే కన్సిడర్ గాడ్ ఈజ్ రామ ఎట్ వన్ టైమ్, బట్ హీ హాస్ బికమ్ కృష్ణ లేటర్, దట్ హీ గోస్ ఆన్ చేంజింగ్. యూ మే ఫీల్ సో.
1: కానీ అది నీ చేంజ్ కాని గాడ్ చేంజ్ కాదు.
0: ఇట్ ఈస్ ఆల్ ది చేంజ్ ఇన్ యువర్ మైండ్, బట్ గాడ్ ఈజ్ చేంజ్ లెస్.
1: అటువంటి మార్పు చెందినటువంటి యొక్క భగవంతుణ్ణి మనం భగవంతుడా అని పిలిచడం తప్పేముంది?
0: We should understand that God is changeless. We should pray to God that way. Oh, changeless God, you are eternal.
1: అని మనం పూర్తి నమ్మకాన్ని పెట్టుకోవాలి.
0: We should have full faith in the divinity that is changeless.
1: కనుక దైవమును ఏమాత్రం కూడా పేరు మార్పులు జరిగినంత మాత్రం రూప మార్పులు ఎప్పుడు కూడా జరగవు.
0: Because there is a change in the name, but God is one and the same.
1: భగవంతుణ్ణి ఏ విధంగా కూడా మార్చడానికి వీలు ఏంటంటే భగవంతుని యొక్క మనసు సంకల్పము చాలా గొప్పది.
0: మే గివ్ ఎనీ నేమ్, బట్ ద విల్ ఆఫ్ గాడ్.

0: ఈజ్ మైటీ అండ్ గ్రేటెస్ట్.
1: అది మారినందుకే సర్వము మారవచ్చు.
0: వెన్ వన్స్ ద విల్ ఆఫ్ గాడ్ చేంజెస్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ఆటోమేటికలీ.
1: కనుక భగవంతుడికి ఈ చేంజెస్ అంతా కూడా ఎప్పుడు నచ్చదు.
0: దేర్ ఆర్ నో చేంజెస్ వాట్స్ ఎవర్ ఇన్ గాడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ ప్రేమను ప్రేమగానే పెట్టుకోండి.
0: కీప్ దట్ లవ్ యాజ్ ప్యూర్ లవ్.
1: ఆ ప్యూర్ని ప్యూరిటీగానే తీసుకోండి.
0: దట్ ప్యూర్ లవ్ లెట్ ఇట్ రిమైన్ ద ఆల్ ఇట్స్ ప్యూరిటీ.
1: కానీ ప్యూరిటీనే యూనిటీ.
0: అండ్ దట్ ప్యూరిటీ విల్ లీడ్ టు యూనిటీ.
1: యూనిటీనే డివినిటీ.
0: అండ్ దట్ వెరీ యూనిటీ ఈజ్ డివినిటీ.
1: కనుకనే మీ యొక్క ఇండివిజువల్ ప్రేమను ప్రేమగా మార్చుకోండి.
0: కన్వర్ట్ ది ఇండివిజువల్ లవ్ ఇంటు డివైన్ లవ్.
1: అప్పుడు డివైన్ లవ్వే నిజమైనటువంటి యొక్క భగవంతుడిగా మారుతుంది.
0: అండ్ దట్ డివైన్ లవ్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
1: మరి ఈ డివినిటీతోనే మీరు ఎన్నైనా చేయవచ్చు, ఎన్నైనా చూడవచ్చు.
0: విత్ డివినిటీ యూ కెన్ అకంప్లిష్, యూ కెన్ అటైన్, అచీవ్ ఎనీథింగ్.
1: కానీ ఈ డివినిటీ తప్పో ఏమో అని కొంతమంది సందేహిస్తుంటారు.
0: యూ డౌట్ డివినిటీ అండ్ యూ క్వశ్చన్ ది డివినిటీ. సమ్ పీపుల్ డూ ఇట్.
1: కానీ ఎవరు చేయడానికి వీల్లేదు.
0: వీ కెన్ నెవర్ క్వశ్చన్ ది విల్ ఆఫ్ గాడ్.
1: ఈనాడు భగవంతుని యొక్క మనసును మార్చినారు అని అనుకుంటుంటాం.
0: అండ్ వీ థింక్ దట్ వీ హావ్ చేంజ్ ద మైండ్ ఆఫ్ గాడ్, దట్ గాడ్ హెస్ చేంజ్డ్ అవర్ మైండ్. వీ థింక్ సో.
1: కానీ భగవంతుని మనసు ఎప్పుడు కూడా చేంజ్ కాదు.
0: బట్ గాడ్స్ మైండ్ ఈజ్ చేంజ్లెస్. ఇట్ ఈస్ యూనిఫామ్. ఇట్ ఈస్ వన్ అండ్ ద సేమ్.
1: అది స్థిరమైనటువంటిది.
0: ఇట్ ఈస్ స్టడీ అండ్ స్ట్రాంగ్.
1: స్టడీ అండ్ స్ట్రాంగ్.
0: ఇట్ ఈస్ స్టడీ అండ్ స్ట్రాంగ్.
1: ఇటువంటి స్ట్రాంగ్ అయినటువంటి దాన్ని ఎవరే విధంగా చేయగలరు?
0: దట్ స్ట్రాంగ్ డివినిటీ, దట్ స్టడీ డివినిటీ. Well, we cannot meddle with it.
1: ఒక చెక్క ఉంటుండది, వుడ్ ఉంటుండది.
0: And here lies the wood.
1: ఆ వుడ్ ను మనం బాల్ మాదిరి చేయవచ్చును.
0: You can make with that wood.
1: అంబు మాదిరి చేయవచ్చును.
0: You can make it into a ball.
1: అంబుగా చేయవచ్చును.
0: And you can make it into a bow and an arrow.
1: కానీ దాన్ని ఒక విధమైనటువంటి ఒక అంబుగా చేయడానికి వీలు కాదు.
0: And you cannot make it into completely bend it in the form of a bow.
1: భగవంతుని యొక్క మనసు ఎప్పుడు కూడా ఒక్కటిగానే ఉంటుంటది.
0: Therefore the cosmic mind, the universal mind of God is one and the same.
1: ఆ యూనివర్సల్ మైండ్ ఎన్ని అప్పుడప్పటికి ఏది కావాలో అది మారుతుంటది.
0: The universal mind wills and brings about transformation just then there itself.
1: అవన్నీ కూడా ఎట్టి మార్పులైనా చేయవచ్చు.
0: And the divine universal will can bring about any number of changes.
1: కనుక భగవంతుడు ఏమైనా మార్చగలడు.
0: God can bring about any change to any
1: ఏమైనా చేయగలడు.
0: He can do anything.
1: అందరికీ ఒక విధమైనటువంటి ఒక క్షణం లోపల అందరికీ ఒక దర్శనమే వచ్చును.
0: God can give his darshan in a moment if he wills to everybody at the same time.
1: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం కాదు.
0: But each one will not have the darshan separately meant designed for him.
1: అది వారి వారి ధ్యాన సమయమునందు వారి వారి మనసును పెట్టి చేయవచ్చును.
0: హౌఎవర్ డిపెండింగ్ అపాన్ యువర్ మెడిటేషన్ అండ్ యువర్ కంటెంప్లేషన్ యూ మే విజువలైజ్ గాడ్.
1: కనుక ఇమిటేషన్ లోపల ఎన్ని రకాలైన చేయవచ్చు.
0: బట్ ది మెడిటేషన్ డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్. బట్ గాడ్ కెన్ అపియర్ టు ఎవ్రీబడి అట్ ది సేమ్ టైమ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు ఇట్టి రహస్యమంతా కూడా మీరు తెలుసుకోవటం చాలా అవసరం.
0: Bhagavan says that it is most essential for all of us to know the secrets of divinity this day.
1: ఒక డివినిటీ తెలుసుకుంటుంటే యూనివర్సల్ అంతా తెలుసుకున్నట్టు.
0: And once you know the divinity, you will be knowing the whole of the universe.
1: కనుక ఈ ఒక్కదాన్ని మీరు గుర్తించండి.
0: This factor you should know.
1: కానీ కొంతమంది చూస్తారు మరి మార్చుకుంటారు.
0: Some people experience, but they get changed.
1: ఆ విధంగా చేంజ్ కాకూడదు.
0: నెవర్ చేంజ్ లైక్ దాట్.
1: ఆ చేంజ్లెస్ గా నువ్వు ఉండినప్పుడు నీకెంతైనా కూడా అనుగ్రహిస్తాడు.
0: ఇఫ్ యూఆర్ చేంజ్లెస్ యూ రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఇన్ఫినిట్లీ.
1: గాడ్ రూపంలోనే మీరు లీనమైపోతారు.
0: ఇన్ఫాక్ట్ యూ విల్ మర్జ్ ఇన్ గాడ్ ఇఫ్ యూఆర్ చేంజ్లెస్ అండ్ స్టడీ.
1: ఇట్టి సత్యాన్ని మీరు ఎవరికి చెప్పినా కూడాను ఇది నమ్ముతారు.
0: అండ్ యు ఆర్ క్యారీడ్ అవే, యు హావ్ గాట్ బిలీఫ్ ఇన్ ఎవ్రీబడి వాట్ ఎవర్ ఈజ్ సెడ్ టు యూ.
1: కానీ నేను చెప్తే వారు నమ్ముతారు నమ్మరు అని మీరు సందేహించినక్కర్లేదు.
0: బట్ యూ డోంట్ డౌట్ వాట్ ఎవర్ భగవాన్ సేస్. ఎవ్రీ వన్ ఈజ్ బౌండ్ టు హ్యావ్ ఫెయిత్, టోటల్ ఫెయిత్ ఇన్ వాట్ భగవాన్ సేస్.
1: కనుక మీరందరూ కూడా ఏక మనస్సుతో ఉంటుండండి.
0: ఆల్ ఆఫ్ యూ రిమైన్ విత్ వన్ పాయింటెడ్నెస్, విత్ వన్ మైండ్.
1: అనేక మంది యోగులు, భోగులు, జోగులు, విరాగులు, వైరాగులు అందరూ కూడా మార్పు చెందుతూ వచ్చారు.
0: వి ఫైండ్ మెనీ పీపుల్ ఆస్పిరెంట్స్, ద సీకర్స్, ద రిచ్, ద అఫ్లుయెంట్, ద రినన్షియన్స్ హూ గో ఆన్ చేంజింగ్.
1: వారి మనసు వల్ల ఉండినప్పుడే వారికి తప్పక అక్కడ దర్శనమిస్తుంది.
0: అండ్ ఇఫ్ దే హ్యావ్ ద చేంజెస్ మైండ్, దే విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్.
1: ఋషికేశ్ పోయినప్పుడు, ఋషికేశ్
0: వెన్ భగవాన్ హ్యాడ్ బీన్ టు ఋషికేశ్,
1: పురుషోత్తమానంద అని ఒక సన్యాసి ఉండేటువంటి వాడు.
0: దేర్ వాజ్ ఎ సెలిబ్రేట్ రెనన్షియంట్ బై నేమ్ పురుషోత్తమానంద.
1: పురుషోత్తమానంద ఎక్కడ ఉన్నాడు? వశిష్ఠ కేవ్ లో ఉంటున్నాడు.
0: పురుషోత్తమానంద వాజ్ స్టేయింగ్ ఇన్ ఎ కేవ్ నియర్ ఋషికేశ్,
1: వశిష్ఠ కేవ్.
0: అండ్ దట్ కేవ్ ఇస్ వశిష్ఠ కేవ్.
1: ఆయన ఒకరు తప్ప ఆ కేవ్ లో ఎవ్వరు ఉండరు.
0: పురుషోత్తమానంద లివ్డ్ ఆల్ అలోన్ ఇన్ దట్ వశిష్ఠ కేవ్, నో వన్ ఎల్స్ దేర్.
1: అందులో చిన్న దీపం పెట్టుకుని,
0: అండ్ హి హస్ గాట్ ఎ ల్యాంప్ ఓవర్ దేర్ వెరీ స్మాల్ వన్,
1: తాను ఒక్కడే అక్కడ ఉంటుంటారు.
0: అండ్ హి రిమైన్డ్ ఇన్ సాలిట్యూడ్.
1: కొంచెం బజార్కి వచ్చి అంటే రోడ్డుకు వచ్చేసి ఎవరైనా పోతుంటుంటే కొంచెం పాలు ఇవ్వండి అంటారు.
0: ఇఫ్ ఎనీవన్ పాసెస్ బై ద స్ట్రీట్ పీపుల్ విల్ ఆస్క్ వుడ్ యు గివ్ us సమ్ మిల్క్.
1: ఏ మిల్క్ అయినా సరే,
0: ఎనీ మిల్క్ వాట్స్ ఎవర్,
1: ఎనిమిది కానీ ఆవుది కానీ గేదె కానీ ఏదైనా మిల్క్ కొంచెం ఇవ్వండి.
0: ఇట్ మే బి ఎనీ మిల్క్ that you have, he used to ask, would you give me some milk?
1: Whatever he iste thane badranga pettukune vaadu.
0: And he takes from them the milk and keeps it in a safe place.
1: Tea cheskune vaadu.
0: And then he used to make use of it.
1: Dantlo koncham neeru posi deeni tea tho kalpukunetundi vaadu, chakkara veskune vaadu.
0: He will mix it with water and add some tea and sugar and consume it.
1: కట్టగలపటికి ఆయన కొండ ఎక్కడానికి రోడ్డు పైన పోవడానికి కొంచెం శక్తి లేకపోయింది.
0: హీ డిడ్ హావ్ సఫిషియెంట్ స్ట్రెంగ్త్ టు క్లైంబ్ అపాన్ ద మౌంటైన్ అండ్ వాక్.
1: కానీ ఆ మౌంటైన్ కూడాను ఋషికేశ్ పోయారు, చాలా ఎత్తైనటువంటిది.
0: ద మౌంటైన్ ఈజ్ వెరీ హై అండ్ రూట్ టు ఋషికేశ్.
1: కానీ నాలుగు రెండు చేతులు రెండు కాళ్ళు కూడా పెట్టి కట్టగలపటికి కొండ ఎక్కేవాడు.
0: అండ్ హీ హాడ్ టు క్రాల్ విత్ బోత్ ది లెగ్స్ అండ్ హ్యాండ్.
1: అక్కడ పోయి ఎవరైనా కొంచెం పాలిచ్చిందంటే అది ఒక వారం రోజులు పెట్టుకునేవాడు.
0: అండ్ ఇఫ్ ఎనీవన్ గివ్స్ హిమ్ సమ్ మిల్క్, హి యూజ్ టు కీప్ ఇట్ ఫర్ ఎ వీక్.
1: దాంట్లో ఇంత పాలు పోసుకునేవాడు.
0: అండ్ దెన్ హి విల్ మిక్స్ సమ్ వాటర్ ఇన్ ద మిల్క్.
1: ఒక వారం కూడా ఎవరి దగ్గరికి పోయేటువంటి వాడు.
0: అండ్ ఫర్ వన్ వీక్ హి నెవర్ విజిటెడ్ ఎనీబడి.
1: దాంతోనే కాలం గడిపేటువంటి వాడు.
0: అండ్ హి స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దట్ లిటిల్ మిల్క్ హి హ్యాడ్.
1: అట్లుండేటువంటి ఒక పురుషోత్తమానంద,
0: సచ్ ఎ పర్సన్ పురుషోత్తమానంద,
1: స్వామి అక్కడ పోతానే చెప్పాడు.
0: వెన్ వన్ స్వామి హ్యాడ్ బీన్ టు ఋషికేశ్, పురుషోత్తమానంద సా భగవాన్ దే,
1: చిన్న చీటి రాసిచ్చాడు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ భగవాన్, కమ్ భగవాన్, కమ్ భగవాన్.
0: హీ రోట్ ఎ స్మాల్ స్లిప్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ భగవాన్, కమ్ భగవాన్.
1: దర్శన దర్శన దేవ్, దర్శన దేవ్.
0: ఓ భగవాన్, గివ్ మీ యువర్ దర్శన్, ఐ వాంట్ యువర్ దర్శన్, హీ ప్రేడ్.
1: ఒక్క జాబు చూశాను, నేను పరిగెత్తొచ్చాను కిందికి.
0: ద మూమెంట్ భగవాన్ సా దట్ స్లిప్, ఇమ్మీడియట్లీ భగవాన్ వెంట్ దేర్.
1: కానీ అక్కడికి వచ్చేప్పటికే తలుపు వేసుకున్నాడు.
0: బట్ భగవాన్ వెంట్ దేర్ అండ్ హీ క్లోజ్ ది డోర్స్.
1: కానీ ఆయన దానికి లేచి వచ్చి తీసేకి బరువు అయిపోయింది, ఒళ్ళు బరువు.
0: హీ డిడ్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు గెట్ అప్ అండ్ ఓపెన్ ద డోర్.
1: నేను పోతుంటే నా వెంట పరిగెత్తొచ్చాడు కస్తూరి.
0: And Kasturi ran behind Swami as Swami was proceeding ahead.
1: అప్పుడు కస్తూరి కూడా మంచి బలవంతుడిగా ఉండేటాడు.
0: కస్తూరి వాజ్ రిలేటివ్లీ క్వైట్ స్ట్రాంగ్ ఎట్ దట్ టైమ్.
1: నేను కస్తూరి ఇద్దరు వెళ్ళాం.
0: కస్తూరి అండ్ భగవాన్ వెంట్ దేర్.
1: అప్పుడు ఆయన చిన్న మాటలతో మాట్లాడుతున్నాడు ఈ పురుషోత్తమానంద.
0: పురుషోత్తమానంద వాజ్ స్పీకింగ్ వెరీ సాఫ్ట్లీ.
1: ఇప్పుడు నేను పురుషోత్తముడైనాను.
0: నౌ హీ సేస్ ఐఎమ్ పురుషోత్తమ ద నోబ్లెస్ట్ అమాంగ్ మెన్.
1: ఉత్తమ పురుషుడు అయిపోయినాను నేను.
0: నౌ ఐఎమ్ ఎ నోబుల్ మ్యాన్
1: అని చెప్పేటప్పటికీ అక్కడ ఎవరు లేరు తాళం కొట్టడానికి, కస్తూరి ఒక్కడే ఉన్నాడు.
0: నో వన్ ఈస్ దేర్ టు ట్యాప్ ద డోర్, కస్తూరి వాజ్ దేర్ ఆల్ అలోన్.
1: ఆయన మాత్రం చాలా సంతోషించి,
0: అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ,
1: మీరు ఇద్దరు కలిసి నాకు చాలా ఆనందమైంది,
0: ఐఎమ్ సో హ్యాపీ దట్ బోత్ ఆఫ్ యూ హ్యావ్ కమ్.
1: అప్పుడు ఆయన లోపల ఉండి నన్ను కూడా లోపల పెట్టుకున్నాడు.
0: అండ్ పురుషోత్తమానంద వాజ్ ఇన్ సైడ్, కాల్డ్ భగవాన్ ఆల్సో టు గో ఇన్. స్వామి వెంట్ ఇన్ టు దట్.
1: అప్పుడు పురుషోత్తమానంద కస్తూరి చెప్పాడు.
0: అండ్ పురుషోత్తమానంద టోల్డ్ కస్తూరి,
1: కస్తూరి మీరంతా లోపల చూడండి లోపల.
0: హీ సెడ్ కస్తూరి యు సీ వాట్ ఆల్ ఇస్ దేర్ ఇన్ సైడ్.
1: అంతటికి కస్తూరి కొంచెం పేపర్ వాడు కదా, అతనికి కొంచెం ఆశగా ఉండింది.
0: కస్తూరి బీయింగ్ ఎ జర్నలిస్ట్ హీ వాజ్ క్వైట్ ఇంక్విజిటివ్,
1: కనుక అంత చూస్తూ పోతున్నాడు.
0: సో హీ వెంట్ ఆన్ వాచింగ్ ది సరౌండింగ్స్.
1: ఈ పురుషోత్తమానంద దృష్టి నాపై ఎన్ని పెట్టాడు.
0: బట్ పురుషోత్తమానంద హ్యాస్ కాస్ట్ హిస్ కాన్సన్ట్రేటెడ్ లుక్స్ ఆన్ భగవాన్.
1: నేను ఒక డేట్ ఇచ్చిపోయాను,
0: భగవాన్ గేవ్ ఎ డేట్.
1: ఎప్పుడైనా నేను కల్పించానంటే మీ దీదంతా కూడా చాలా ఇదైపోతుంది, గలాట్ అయిపోతుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ మీ దేర్ బి లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్, దేర్ బి లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ది విసినిటీ
1: అని చెప్పి నేను ఒక జాబ్ ఇస్తాను, ఆ జాబ్ లో అప్పుడు చూసుకోమని చెప్పి చెప్పాను.
0: భగవాన్ సెడ్ ఐ విల్ గివ్ యూ ఎ లెటర్ అండ్ దెన్ యూ కెన్ ఓపెన్ ద లెటర్ అండ్ గో త్రూ ద కంటెంట్స్.
1: కస్తూరి దగ్గర ఇంత చీటీ తీసుకున్నాను.
0: అండ్ హీ కలెక్టెడ్ ఎ స్మాల్ స్లిప్ ఫ్రమ్ కస్తూరి.
1: పలాని డేట్ కు పలాని టైం కు నేను వస్తాను.
0: భగవాన్ సెండ్ ద మెసేజ్ ఐ విల్ సర్టన్లీ కమ్ అట్ ఎ స్పెసిఫిక్ డేట్ ఆన్ సచ్ సచ్ ఎ టైమ్ సచ్ సచ్ ఎ డేట్.
1: ఆ నాటికి తాను బాగా స్నానం చేశాడు, గంగలో పోయి మునిగాడు, చాలా ఆనందంగా వచ్చి కూర్చున్నాడు.
0: దట్ డే హీ గాట్ అప్ హ్యాడ్ హిస్ హోలీ డిప్ ఇన్ గంజెస్ అండ్ సాట్ క్వైట్లీ.
1: నా యొక్క దర్శనం కోసమని కాచుకోని ఉన్నాడు.
0: వాజ్ వెయిటింగ్ ఫర్ దర్శన్ ఆఫ్ భగవాన్.
1: ఆయన కేవలం లేకపోతే నేను ఆయన కనపడను, ఆయన నాకు కనపడ్డు.
0: ఇఫ్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద కేవ్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు సీ భగవాన్ అండ్ భగవాన్ కెనాట్ సీ హిమ్ ఫిజికలీ.
1: కనుక ఆయన పెట్టుకుని కూర్చున్నాడు, చూస్తూ చూస్తూ చూస్తున్నాడు, అట్టి పడిపోయాడు.
0: హీ వాజ్ వాచింగ్ అండ్ హీ వాజ్ స్టేరింగ్ అండ్ ఫెల్.
1: అప్పుడు అతను నాకు ఒక టెలిగ్రామ్ ఇచ్చాడు.
0: అండ్ దెన్ హీ సెంట్ ఎ టెలిగ్రామ్ టు భగవాన్,
1: ఐ ఆమ్ కమింగ్ టుడే.
0: హీ సెంట్ ఎ టెలిగ్రామ్ టు భగవాన్, ఐఎమ్ కమింగ్ టుడే,
1: బీ రెడీ, బీ రెడీ, బీ రెడీ,
0: బీ రెడీ, బీ రెడీ
1: అని ఇచ్చాడు. నేను దాన్ని చూసుకున్నాను. నేను నా వెంట ఉన్నాడు చూడండి, రాజారెడ్డి ఉన్నాడు.
0: రాజారెడ్డి,
1: రాజారెడ్డి ఇప్పుడు బొంబాయిలో ఉన్నాడు.
0: అండ్ దర్ ఇస్ ఆల్సో రాజారెడ్డి ఇన్ ది కంపెనీ ఆఫ్ భగవాన్, హీఈస్ నౌ దేర్ ఇన్ బాంబే.
1: అప్పుడు రాజారెడ్డికి నేను చెప్పాను.
0: భగవాన్ టోల్డ్ రాజారెడ్డి,
1: ఇవ్వ పలాని డేట్ లోపల మీరు కాచుకోండి, మీరే రేడియోలు పెట్టుకుంటారు, అది మీకు తెలిసిన కానీ నాకు తెలియదు.
0: అండ్ యూ కీప్ ది స్లిప్ విత్ యూ, ఐఎమ్ గోయింగ్ టు విజిట్ యూ ఆన్ సచ్ సచ్ డేట్ అట్ పర్టికులర్ టైం.
1: ఢిల్లీలో అందరూ కాచుకున్నారు.
0: దేర్ ఇన్ ఢిల్లీ ఆల్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ స్వామి, ఆల్ డిగ్నిటరీస్ వర్ వెయిటింగ్ ఫర్ స్వామి.
1: అందరూ కాచుకుని ఉన్నారు.
0: దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ హిమ్.
1: వెయిటింగ్ చేసుకుంటూ ఆ డేట్ అంతా దాన్ని ఏదో ఏదో నంబర్ ఇచ్చి ఉంటారు.
0: దెన్ దేర్ వాజ్ బ్రాడ్కాస్ట్ న్యూస్,
1: ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్ వేసుకున్నారు, అందరూ చూశారు.
0: And they could tune their radio and they all could see Swami.
1: అప్పుడు ఆయన పురుషోత్తమానంద కింద పడిపోయాడు, ప్రాణం పోయింది.
0: As all were watching, పురుషోత్తమానంద fell down and breathed his last.
1: పోయేటప్పటికి అందరూ నాకు టెలిగ్రామ్ ఇచ్చారు.
0: And all sent telegrams to Bhagavan.
1: స్వామి పురుషోత్తమానంద వచ్చారు.
0: స్వామి పురుషోత్తమానంద reached you.
1: నేను చెప్పాను అవును అవును అన్నాను.
0: భగవాన్ సెడ్ yes yes he reached me.
1: కనుక అతని గుహ లోపల మీరు పోయి చూడండి అని చెప్పి చెప్పాను.
0: భగవాన్ సెడ్ యూ గెట్ ఇన్ దట్ వశిష్ట కేవ్ వేర్ పురుషోత్తమానంద స్టేడ్, యూ గో అండ్ వాచ్.
1: హిందూ ఎక్స్ప్రెస్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా పోయినారు అక్కడికి.
0: ఆల్ దీస్ జర్నలిస్ట్ హిందూ ఎక్స్ప్రెస్ దే ఆల్ వెంట్ దేర్.
1: అక్కడ పోయి ఆ కేవ్ ను దర్శిస్తే,
0: when they opened the door and started seeing the whole cave,
1: guhanta kodanu basmanga nidindi.
0: Whole cave is full of vibhuti of Bhagavan there in the cave.
1: Kala thoriki Shivananda vaadu anta vachesi ayani teesukoni poi ayani gangalo kalipadu.
0: Ultimately the body was taken and then immersed in Ganges.
1: Appadi munchi kodanu Purushottamananda peru chaala perigipoyindi.
0: అండ్ సిన్స్ దట్ డే పురుషోత్తమానంద వాజ్ పాపులర్ డే బై డే మోర్ అండ్ మోర్.
1: పురుషోత్తమానంద శిష్యుడు అందరూ పుట్టపర్తికి వచ్చేసారు.
0: ఆల్ డిసైపుల్స్ ఆఫ్ పురుషోత్తమానంద విజిటెడ్ పుట్టపర్తి, దే అరైవ్డ్ హియర్.
1: అక్కడ వచ్చి పద్దెనిమిది నిలిచిపోయారు.
0: దే స్టేడ్ హియర్ ఫర్ 10 long days.
1: మా గురువు మీ దగ్గరికి వచ్చేసారు.
0: దే ఆల్ టోల్డ్ భగవాన్, అవర్ గురు రీచ్డ్ యూ అండ్ వీ ఆల్ హ్యావ్ కమ్ హియర్.
1: కనుక మేము అతన్ని దర్శించుకుని పోవాలా.
0: Want to see him and go, Bhagwan.
1: అని చెప్పి వాడు అక్కడ ఉంటున్నారు. వాళ్ళందరినీ నేను ఒక రూమ్ లో పెట్టుకుని చాలా వాళ్ళకంతా మంచి గౌరవ మర్యాదలు ఇచ్చి వాళ్ళు ప్రేమించి నేను పంపించాను.
0: ఆల్ కర్టసీ హాస్పిటాలిటీ వర్ ఆల్ ఎక్స్టెండెడ్ టు ది డిసైపుల్స్ ఆఫ్ పురుషోత్తమానంద అండ్ ఆల్ రిటర్న్ హ్యాపీలీ.
1: పురుషోత్తమానంద చాలా ఉత్తముడే.
0: పురుషోత్తమానంద ఈజ్ రియల్ ఏ నోబుల్ సోల్.
1: ఉత్తముడే, పురుషోత్తముడు.
0: Is Purushottama, the noble among Purushas, men.
1: అని అందరూ చాలా ఆనందించారు.
0: ఆల్ వర్ వెరీ హ్యాపీ ఆన్ నోటీసింగ్ దిస్.
1: పురుషోత్తమానంద కేవలం నేను 2 దినాలు ఉంటున్నాను.
0: స్వామి స్టేడ్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 days.
1: ఒక దిన నుండి వెళ్ళిపోదామని అనుకున్నాను.
0: వన్ డే హీ వాంటెడ్ టు రిటర్న్.
1: కానీ ఆయన కోరాడు ఇంకా ఒక దిన ఉండి తీసుకోండి, వచ్చినారంటే నేను ఆయన చెప్పి
0: ఈ ప్రే టు భగవాన్ to stay there for a day more.
1: అప్పుడు ఒక దిన ఎక్కువగా ఉంటుండి అతని సంతోష పెట్టి అతను అన్ని విధ ఆయన కట్టేటప్పటికి పండుకున్నాడు. తనని నా తొడ పైన పెట్టి పండుకున్నాడు.
0: స్వామి స్టేడ్ దేర్ 1 day extra అండ్ పురుషోత్తమానంద కెప్ట్ హిజ్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ భగవాన్.
1: నిద్రపోయాడు.
0: అండ్ హీ స్లెప్ట్.
1: నిద్రపోయిన వాడు ఎట్టపోయినాడు, చాలా సమాధిలో పోయాడు.
0: And the sleep took him to samadhi state.
1: Enta sepaina inka deyaledu.
0: And he didn't get up for any length of time.
1: Kaani inkoka disturbance cheyakoddu.
0: But no one should be disturbed.
1: Appratne untundi nenu kuda akade unnanu.
0: And as he remained in samadhi, Bhagwan also didn't disturb him.
1: Cheekataipoyindi.
0: And it was dark.
1: Ekkada emi kanapadaledu.
0: And nothing is visible at that time.
1: Adi chusi kasturi evatto cheppadu. ఓ చిన్న ల్యాంటర్న్ తీసుకురండి.
0: వాచింగ్ దిస్ కస్తూరి టోల్డ్ సంబడి అట్ లీస్ట్ బ్రింగ్ సమ్ ల్యాంప్.
1: అప్పుడు చిన్న ల్యాంప్ పెట్టుకుని ఆ రూమ్ లోపల నేను కస్తూరి పురుషోత్తమానంద ముగ్గురు మాత్రమే ఉన్నాం.
0: విత్ దట్ ల్యాంప్ స్మాల్ ల్యాంప్ ఓవర్ దేర్ భగవాన్ కస్తూరి పురుషోత్తమానంద స్పెండ్ ద హోల్ నైట్ ఇన్ దట్ కేవ్.
1: ఇది పురుషోత్తమానంద చరిత్ర.
0: దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ పురుషోత్తమానంద.
1: అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి శివానంద ఒకే కోపం.
0: శివానంద ఈజ్ ఫుల్ ఆఫ్ యాంగర్.
1: అక్కడ 2 దినాలు ఉన్నారు, ఇక్కడ ఉండలేదు, మా శాస్త్రం ఉండబుల అట్లా ఇటు చాలా బాధపడ్డాడు.
0: శివానంద ఫెల్ట్ వెరీ సాడ్. భగవాన్ యు స్టేడ్ దేర్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 days అండ్ నౌ యు ఆర్ నాట్ స్టేయింగ్ విత్ అస్. హీ వాజ్ వెరీ యాంగ్రీ, అప్సెట్.
1: ఎవరైనా కోపడుకొని నాకేమి.
0: Let anyone think as they feel, but Bhagwan is not bothered.
1: Devarsin daggara undenaru.
0: I stayed there with Purushottamananda.
1: Evare em anukunnaru nakem bayam ledhu.
0: Let anyone feel as they wish, but Swami is not bothered.
1: Rendu din nenu Purushottamananda asramlo 2 dinamulu nenu untunanu ani paper lo vachetappudiki andaru aanandicharu.
0: When one of the newspapers came with the news that Bhagwan stayed with Purushottamananda for 2 days, everybody, the whole population, were extremely happy on coming to know this news.
1: Atta vaada ayana daggara untunte andaru aanandicharu.
0: And Bhagwan gave happiness, bliss to everybody that assembled.
1: Me andari happiness in I happy annanu.
0: Bhagwan said, if you are all happy, I am happy.
1: Ippudu kuda aa Vasishtha cave atta ichi pettadu.
0: That Vasishtha cave is as it is even this day.
1: ఇప్పుడు కూడా అట్టే ఉంది.
0: ఈవెన్ నౌ ఇట్ ఈస్ లైక్ దాట్.
1: పోయేతోటి ఢిల్లీకి పోయినప్పుడు కూడాను ఢిల్లీలో కూడాను అతని ఫోటో పెట్టి ఆ డేట్ లోపల అందరికీ భజన జరిపించారు.
0: వెన్ భగవాన్ విజిటెడ్ ఢిల్లీ అండ్ భగవాన్ మేడ్ ఎవ్రీబడి టు జాయిన్ భజన్.
1: ఈ విధంగా అనేక మంది ఋషులు చాలా పరితపిస్తున్నారు.
0: దెర్ ఆర్ మెనీ సేజెస్ అండ్ సెయింట్స్ హూ ఆర్ యర్నింగ్ ప్రేయింగ్ ఫర్ భగవాన్.
1: ఈ విధంగా వారందరూ కూడా ప్రేమిస్తుంటుంటే మీరందరూ ఈ విధంగా ప్రేమిస్తున్నారు.
0: When that is the height of love of those sages saints there, and this is the state of our love here.